0: నిందించటము విమర్శించటము సులభమే.
1: ఇట్స్ క్వైట్ ఈజీ టు క్రిటిసైజ్ ఆర్ టు అండర్ ఎస్టిమేట్ ద మిరకల్స్ అండ్ ద గ్రేట్నెస్ ద మైటీ పవర్ ఆఫ్ గాడ్.
0: కానీ భగవతత్వమును తెలుసుకునేట చాలా కష్టం.
1: Yet it's very difficult to know the divinity.
0: సర్వత్రా ఉండిన భగవంతుడు సత్యమునందు ఉన్నాడు, అసత్యమునందు ఉన్నాడు.
1: God who is spread all over is present in truth, so also in falsehood.
0: ధర్మమునందు ఉన్నాడు, అధర్మమునందు ఉన్నాడు.
1: He is present both in righteousness and unrighteousness.
0: మంచి యందు చెడ్డ యందు కూడాను దైవం ఉన్నాడు.
1: God is present both in good and bad.
0: ఇట్టి సర్వవ్యాపకమైనటువంటి దైవత్వాన్ని మంచి అని చెడ్డ అని లేక ఇది దైవమని ఇది కాదని ఏ విధంగా నిర్ణయించగలరు?
1: ఆల్ పర్వేసివ్ ఎక్స్పాన్సివ్ డివినిటీ కెనాట్ బి డిసైడెడ్ కెనాట్ బి ఎస్టిమేటెడ్ బ్రాండెడ్ యాజ్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: మానవుడు ప్రాచీన కాలము నుండి ఆధ్యాత్మిక తత్వ ప్రభావమును అనేక విధములుగా కూడాను పరిశోధనలు సలిపి ప్రపంచానికి ఒక విధమైనటువంటి దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
1: Man since ancient times has been experimenting, investigating the divinity and has been sharing his experience with the rest of the world.
0: దీనికి ఒక రూపం కలదనియు దీనికి అనేక విధమైనటువంటి సుగుణములు ఉన్నవనియు ఎన్నో విధములైనటువంటి ఆదర్శమైనటువంటి యొక్క అనుభూతులను నిరూపిస్తూ వచ్చారు.
1: They have been proving several ideals and experiences declaring that the divinity has a form and attributes.
0: ప్రపంచమంతయు మూడు విధములైనటువంటి కర్మల చేత జరుగుతున్నది.
1: In the whole world you find three types of actions.
0: సృష్టి నిర్మాణము, సృష్టి పోషణ, సృష్టి వినాశము.
1: Creation, sustenance and annihilation.
0: వీటిని ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ సైంటిస్ట్ అయినా, ఏ వేదాంతి అయినా, ఏ ఇంజనీర్స్ అయినా కూడాను ఇది కాదని చెప్పలేరు, చెప్పుటకు వీలు కాదు.
1: నో పర్సన్ ఆఫ్ ఎనీ కంట్రీ, నో మ్యాటర్ ఏ సైంటిస్ట్ ఆర్ ఏ ఫిలాసఫర్, కెన్ డినై దిస్.
0: అయితే ఇవి భగవంతుని యొక్క తత్వమును ప్రబోధిస్తూ మాత్రం వస్తున్నవి కానీ భగవంతుణ్ణి మాత్రము చూపలేవు.
1: However, these things speak of the divinity and its nature, but they don't show you God directly.
0: అయితే భగవంతుని తెలుసుకొనుటకు తగినటువంటి యొక్క ఆధారాన్ని ఇవి నిరూపించగలవు.
1: However, they will provide sufficient evidences to understand, comprehend the divinity.
0: ఆ చెట్టుపై కొమ్మపై ధ్రువచంద్రుడు అనగా ధ్రువ నక్షత్రం కనిపిస్తుంది అని చెప్పినప్పుడు ఆ ధ్రువ నక్షత్రము ఆ చెట్టుపైన లేదు, కానీ ఎన్నో కోట్ల మైళ్ళ దూరం నందు ఉన్నటువంటి ధ్రువ నక్షత్రాన్ని ఈ చెట్టు కొమ్మను ఆదర్శంగా తీసుకుని దానిని మనం అనుభవించగలుగుతున్నాము.
1: When we say that there is a star dhruva above the branch of the tree, it does not mean that star is there right on the tree. In fact, it is present crores and crores of miles.
0: అదే విధముగానే డైరెక్ట్ గా భగవతత్వమును నిరూపించలేకపోయినప్పటికీ దైవత్వము ఈ విధంగా ఉంటున్నది అనేటువంటి యొక్క మార్గాన్ని మాత్రము ప్రబోధిస్తూ వచ్చాయి వేదములు, శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు.
1: Therefore, the Veda, శాస్త్రస్, ఇతిహాసస్, sacred texts will give you the evidence, the direct proof, the path to the divinity.
0: దట్టమైన అడవును చూస్తే చాలా ఆనందమేస్తుంది.
1: If you see the thick forest, you'll be happy.
0: ఎత్తైన కొండలు చూస్తే చాలా ఉల్లాసం కలుగుతుంది.
1: High mountains also give you joy.
0: ప్రవహించేటువంటి నదులను చూసినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది.
1: The flowing rivers are so wonderful to look at.
0: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములను నిరూపించేటువంటి ఒక చిహ్నములే.
1: They are all the signs of the divinity, the evidence and the proof thereof.
0: తారలు తిరుగుతాయి, కానీ గ్రహములు వెలుగుతాయి, సూర్యుడు మండుతాడు, గాలి వీచుతుంది, ఇవన్నీ కూడాను దైవతత్వమునకు కొన్ని చిహ్నములే.
1: You find the stars and the planets in the galaxy over there, shining, illumining, the sun and the wind blowing, they are all the signs of the divinity.
0: అగ్ని కణమును గుర్తించినప్పుడు అగ్ని యొక్క స్వభావాన్ని కూడా మనం గుర్తించవచ్చు.
1: When once you see the fire, you can also find out its nature. The spark of the fire, you can also know its quality.
0: నీటి బిందువును అర్థం చేసుకున్నటువంటి వాడు గంగా నదిని కూడాను అర్థం చేసుకోగలడు.
1: The one who can understand the drop of water can also understand the river.
0: అదే విధముగానే అణువైనటువంటి యొక్క ప్రకృతి యొక్క స్వభావాన్ని గుర్తించినప్పుడే అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కూడాను గుర్తించుటకు వీలవుతుంది.
1: Likewise, when you know the atom, you can also understand the infinite cosmos.
0: దీనిని పురస్కరించుకుని ఏ ఉపనిషత్తులు అణోరణీయాం మహతో మహీయాం.
1: Basing on this, Upanishad said that he is the smallest of the small and the biggest of the big.
0: కనుకా మానవత్వం అన్నటువంటిది కేవలము అనేక విధములైనటువంటి శక్తి సామర్థ్యంతో కూడినటువంటి యొక్క దివ్యత్వమే.
1: Therefore, human life is the very divinity endowed, imbued, instilled with capacity.
0: Sarva manavuni endu kudanu veligeyatvantidi prakashinchetvantidi vikasinchetvantidi ee divyatvame.
1: It is the same divinity that manifests, that expresses itself in the
0: human life. Kani ee naati manavudu deha abhimanamunu abhiruddhi gavinchukovatam chetane ee aatma abhimanamunu artham chesukolekapothunnadu.
1: Because the man is attached to his body, he is not able to understand the spirit behind it.
0: కనుకా ప్రపంచంలో ప్రతి విషయమును కూడాను మనము దైవత్వంగా విశ్లేషించి దానిని తగిన రీతిగా సత్యాన్వేషణ సలపాలి.
1: Therefore, we have to consider everything divine and should find out the truth.
0: ఏమిటి ఈ సత్యాన్వేషణ?
1: What is this search for truth?
0: ఎక్కడ ఉన్నది ఈ సత్యము?
1: Where is this truth?
0: సర్వత్రా ఉండేటువంటి సత్యాన్ని అన్వేషించటం ఏమిటి?
1: When truth is everywhere, why should you search for it?
0: కనుక ఈ సత్యమునంతే కూడాను నిజము అనేటువంటి దానిని మనం నిరూపిస్తూ వస్తున్నాము.
1: However, in this truth there is another aspect, fact, that can be proved.
0: సూర్యుడు ప్రతి దినము తూర్పున ఉదయిస్తున్నాడు, పడమట అస్తమిస్తున్నాడు అని అంటాం.
1: We always say that sun rises in the east and sets in the west.
0: ఇక్కడే మనం సత్యాన్వేషణ సలపాలి.
1: Here we have to investigate truth.
0: ఇది నిజమా లేక సత్యమా?
1: Is it truth or a fact?
0: నిత్య జీవితంలో నిత్యానుభూతికి ఈ ప్రాకృతమైనటువంటి దృష్టితో మనం చూచినప్పుడు తూర్పున ఉదయించటము పడమట అస్తమించటము ఇది నిజం మాత్రమే.
1: Basing on our daily experience from the worldly sense, it is a fact that sun rises in the east and sets in the west.
0: కానీ పరిశోధన ప్రమాణములతో దీనిని చక్కగా విచారణ సలిపినప్పుడు ఇది సత్యము కాదు.
1: But when once you understand deep enough and investigate,
0: సూర్యుడు ఉన్నవాడు ఒకే స్థలము నందే ఉంటున్నాడు కానీ కదిలేటువంటి స్వభావము లేదు.
1: Sun exists where he has been, he doesn't move.
0: భూమి తిరగటం చేతనే సూర్యుడు కదిలినట్టుగా తూర్పున ఉదయించినట్టు పడమట అస్తమించినట్టు మనకు తోస్తూ ఉంటుండాలి.
1: ఇట్స్ ఓన్లీ దిస్ ప్లానెట్ ఎర్త్ దట్ రొటేట్స్ అండ్ రివాల్వ్స్ అండ్ గివ్స్ అస్ ద ఫీలింగ్ ఆఫ్ సన్ రైజ్ అండ్ సన్
0: సెట్. ఇది సత్యాన్వేషణ.
1: దిస్ ఇస్ సర్చ్ ఫర్ ట్రూత్.
0: అనగా సూర్యుడు కదిలేటువంటి వాడు కాదు.
1: సన్ డజన్ మూవ్.
0: ఉన్న చోటనే ఉన్నాడు.
1: కదిలేది
0: మనమే.
1: వి ఓన్లీ
0: మనం కదలటం చేతనే ఈ సూర్యోదయ సూర్యాస్తములు మన యొక్క భ్రమతో దీన్ని కలిగించుకుంటున్నాము.
1: బికాస్ ఆఫ్ అవర్ మూవ్మెంట్ వి ఆర్ డిల్యూటెడ్ ద ఫీలింగ్ దట్ ఇస్ సన్ రైజ్ అండ్ సన్ సెట్.
0: మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని సత్యాన్వేషణ సల్పడానికి తగిన కృషి చెయ్యాలి.
1: Therefore, we have to be in search of truth by recognizing the divinity latent in human life.
0: ఈ మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని ఏ రీతిగా నీవు తెలుసుకోవాలి?
1: How to know the divinity present in man?
0: దీనిని ఉపనిషత్తులు నిన్ను నీవు తెలుసుకోమని చెప్పాయి.
1: This what Upanishads wants you to do, know thyself.
0: దీనికి ఏ జవాబు నీవు ఇవ్వగలవు?
1: What reply you give?
0: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను పలాని దేశస్థుడను, పలాని కులస్థుడను, పలాని వారి కుమారుడను అని చెప్పినంత మాత్రమున నిన్ను నీవు తెలుసుకున్న వాడవుతావా?
1: When a question is put like this, who are you? If you introduce yourself as one belonging to a country, a community, son of so and so, do you mean to say that you have known yourself?
0: ఇది సరి అయినటువంటిది కాదు.
1: Is not a proper reply.
0: నిన్ను నీవు తెలుసుకోవటం అనగా కేవలము ఈ దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ అన్నింటికి ఆవరణ ఉన్నటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, in order to know one's own self, we should know the guiding principle which is beyond the body, mind, intellect.
0: దీనిని వేదాంతము నేతి నేతి నేతి నా ఇది నేతి ఇది కాదు ఇది కాదు అని వస్తుండాలి.
1: Therefore, in Vedantic parlance, there is a theory of negation.
0: దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఇవన్నీ కూడా కేవలము పనిముట్లు మాత్రమే.
1: Therefore, the body, the senses, the mind and intellect, they are merely instruments.
0: దీనికి ఆవరణ ఉన్నటువంటి యొక్క అన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి యొక్క దివ్యత్వమే నీవు.
1: Therefore, beyond these senses, body, mind and intellect, there is vibrant, radiant spirit.
0: పరిశోధన చేయడానికి ప్రారంభించినప్పుడు అనేక విధములైనటువంటి యొక్క కొన్ని కష్టములు, బాధలు, దుఃఖములు సంభవిస్తుంటాయి.
1: However, as you want to investigate and find out the true spirit, you'll certainly meet certain obstacles, difficult troubles and turmoils on the way.
0: దేవాసురులు క్షీరసాగరమును మదించినప్పుడు మొట్టమొదట విషము ఆవిర్భవిస్తుంది.
1: At the time when the angels and the demons churned that ocean of milk, it was the poison that came out first.
0: తదుపరియె
1: later
0: లక్ష్మి,
1: లక్ష్మి గాడెస్
0: కామధేనువు, ఐరావతము, ఇలాంటి చాలా విలువైనటువంటివన్నీ కూడాను అందు నుండి ఆవిర్భవిస్తాయి.
1: Later came Lakshmi, the elephant, all sacred, most valuable.
0: అమృతం కూడాను అట్టి ఆలాహలం నుండియే వచ్చింది.
1: The divine nectar, amrita, also came out of that poison.
0: అదే విధముగానే ఈ హృదయము అనేటువంటి క్షీరసాగరమును జ్ఞానము అనేటువంటి కవం చేత మదనము చేసినప్పుడు చేయగా చేయగా చేయగా చేయగా దయ, కరుణ, సహనము, సానుభూతి, ప్రేమ ఇత్యాది విలువైనటువంటి యొక్క వస్తువులు మనకు బయటపడతాయి.
1: Therefore, in this heart of the ocean of milk, when you churn with wisdom, you get most valuables like compassion, the grace for
0: మానవుని యొక్క హృదయము పాల కేంద్రము క్షీర సాగరము వంటిది.
1: Human heart is a diary form, it is an ocean of milk.
0: కాని ఇట్టి క్షీర సాగరము పాల కేంద్రము అయినటువంటి యొక్క ఈ హృదయమునందు ఈనాడు క్షారసాగరంగా మారిపోతూ వస్తుంది.
1: That ocean of milk, క్షీరసాగరం, has become the one of salinity or kshara sagara.
0: Kama krodha lobha moha manu matsalyam nantunte anni kudanu ee krura mrugamulu timingalaadi mrugamulanta kudanu ee hrudayamulo cheripoyinayi.
1: The whales of desire, the lust and anger have got into this ocean of milk.
0: Ilanti pavitramaina viluvainaatvanti gunamulu undavalsinaatvanti ee hrudayamanandu kruranga pravartincheatvanti yokka mruga lakshanalanta praveshinchatam chetane idi kshira sagaram kaaka చార సాగరంగా మారిపోయింది.
1: బికాస్ దీస్ వికెడ్ వేల్స్ ఆఫ్ లవ్, ఆఫ్ యాంగర్ అండ్ లస్ట్ ఎంటర్డ్ దిస్ క్షీర సాగర, ద ఓషన్ ఆఫ్ మిల్క్ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద ఓషన్ ఆఫ్
0: ప్రప్రథమంలో త్యాగరాజు కూడా

0: భగవంతుడు క్షీరసాగర్ సేనుడు.
1: Therefore Chagaraja also
0: అనగా ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఈ భగవంతుడు పవళించి ఉంటున్నాడు.
1: గాడ్ రిక్లైన్స్ ఆన్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్,
0: అతని యొక్క స్వస్థానము అది ఏ,
1: దట్ ఈస్ హిస్ డ్వెల్లింగ్ ప్లేస్.
0: అందువల్లని బలరాముడు వచ్చి కృష్ణుని పైన అనేక విధమైనటువంటి యొక్క కొన్ని విరుద్ధమైనటువంటి భావమును ప్రబోధించినప్పుడు యశోద చాలా దుఃఖిస్తుంది.
1: When Balarama complained to Yashoda against Krishna, Yashoda felt sad.
0: అంతటితో పోక బలరాముడు, అమ్మా ఇద్దరికి తిండి లేదా ఇంటిలో, మన ఇంటిలో పెరుగు పాలు లేవా, బజారులో చిక్కిన మట్టంతా తినేసేస్తున్నాడు అని తంటాలు చెప్పాడు.
1: Further Balarama complained this way, Mother, don't we have the curd and the butter at home milk?
0: దైవత్వం యొక్క మాటలు కూడాను చాలా విచిత్రంగా ఉంటుంటాయి.
1: ది యాక్ట్స్ ఆఫ్ ది డివినిటీ ఆర్ బియాండ్ అవర్ కంప్రహెన్షన్. కేవలం
0: విచిత్రం మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ మిస్టరీ,
0: అంతరార్థములతో కూడి ఉంటుంటాయి.
1: దే హావ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ టూ.
0: తల్లి చేతి పట్టుకొని, కృష్ణ మన ఇంటిలో లేదా వెన్న, నీ పెట్టితే నీకు రుచి ఉండదా, గొల్లల పుట్టలు కొనిపోయి వెన్న గుట్టలు నీ పుట్టను చేర్చదవు, ఇది సరి అయినది కాదు అని మందలిస్తుంది.
1: మదర్ కాట్ హోల్డ్ ఆఫ్ దిస్ హ్యాండ్ ఆఫ్ ద సన్ అండ్ వెంట్ ఆన్ టెలింగ్, డోంట్ యూ ఫైండ్ దిస్ మెటీరియల్ ఎట్ యువర్ హోమ్, వై డు యూ గో టు ద నైబర్హుడ్ అండ్ స్టీల్ ద బటర్ లైక్ దట్, ఇస్ నాట్ ప్రాపర్.
0: నవ్వుకుంటూ కృష్ణుడు వేదాంత అర్థమును ప్రబోధించేటువంటి రీతిగా

0: అమ్మా, నేనేం చిన్నపిల్లవాడినా లేక కుంటివాడినా, ఏ విధమైనటువంటి పిచ్చివాడినా కాదు కాదు. అనగా ఏమిటి? నేను సాక్షాత్ భగవంతుడను అనేటువంటిది ఇండైరెక్ట్ గా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: కృష్ణ గేవ్ ఆన్సర్ ఇన్ ఇండైరెక్ట్ వే కన్వేయింగ్ హిస్ డివినిటీ అండ్ హీ టోల్ యశోద మదర్, ఎమ్ ఐ చైల్డ్ టు ఈట్ మట్, ఎమ్ ఐ మిస్చువస్, ఎమ్ ఐ ఫూల్ మ్యాన్.
0: ఈ విధముగా కూడాను మానవత్వానికి డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా కూడా అనేక విధములు బోధిస్తుంటాడు.
1: లైక్ దిస్ గాడ్ కమ్యూనికేట్స్, కన్వేస్ ఇండైరెక్ట్లీ.
0: మానవుడికి డైరెక్ట్ గా చెప్పినప్పుడు వాని ప్రాకృతమైనటువంటి యొక్క చింతలు, ప్రాకృతమైనటువంటి వాసనలు, ప్రాకృతమైనటువంటి జీవితానికే పరిమితమై ఉంటాయి.
1: ద థింగ్స్ ఆర్ నాట్ టోల్డ్ డైరెక్ట్లీ బికాస్ హ్యూమన్ లైఫ్ ఇస్ కన్ఫైన్డ్ అండ్ లిమిటెడ్ టు ది ఫిజికల్ వరల్డ్.
0: కనుక ఈ ప్రాకృతానికి అతీతమైనటువంటి యొక్క తత్వములు అతనికి ఏమాత్రము అర్థం కావు.
1: He cannot understand the transcendental
0: principle. కానీ అతని యొక్క చేష్టలన్నీను నివృత్తికి సంబంధించినటువంటి.
1: God's actions indicate the inward trend.
0: ఇట్టి నివృత్తి తత్వాన్ని గుర్తించవలనన్నా మన ప్రవృత్తి మార్గం లోపల కొంతవరకు మన పరివర్తన జరగాలి.
1: Therefore, there should be a transformation in our routine outward expression.
0: మానవత్వములో ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితులు ఎందు, ఏ విధమైనటువంటి ప్రదేశం ఎందు, ఏ విధమైనటువంటి యొక్క ప్రవర్తనను మనం జరపాలి అనేటువంటిది కూడా కొంత గుర్తించాలి.
1: ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ వీ షుడ్ నో వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్, కాండక్ట్ వీ షుడ్ హ్యావ్ బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ ద పొజిషన్.

0: యోగులు నిరంబరంగా నిరాడంబరంగా జీవిస్తూ ఉంటారు.
1: Renunciants, ascetics, lead a life of austerity, extreme
0: simplicity. అంత మాత్రం చేతనే దైవత్వం ప్రాప్తిస్తుందా?
1: By that they don't attain divinity.
0: భోగులు సర్వ విధమైనటువంటి యొక్క సౌకర్యంతో తులుతూగుతూ ఉంటారు, అంత మాత్రం చేత దివ్యత్వం ప్రాప్తిస్తుందా?
1: Those that enjoy the worldly affluence and worldly comforts can attain divinity.
0: బంధు భావంతో అనేక విధమైనటువంటి జీవత్వాన్ని జరుపుతూ ఉంటుంటారు.
1: There are many people with social relationships.
0: ఇంత మాత్రం చేత ఆత్మ జ్ఞానం ప్రాప్తిస్తుందా?
1: Can they have the knowledge of the self?
0: కాదు కాదు.
1: No.
0: సర్వము భగవత్ అర్పితము గావించి
1: with total surrender,
0: భగవంతుని హృదయమే నా స్వస్థానము అనేటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో కూడినప్పుడే ఆనందం ఆనందం ఆనందం ప్రాప్తిస్తుంది.
1: When once there is total faith that human heart is the abode of God, then it will be blissful.
0: ఆనందము మరొక వస్తు మూలకంగా మనకు లభ్యమయ్యేది కాదు.
1: The bliss is not available from other external objects.
0: ఈ ఆనందము మరొక విషయంతో మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: Bliss is not out of worldly possessions.
0: ఈ ఆనందం మరొక వ్యక్తితో మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: You don't get out of any person.
0: ఆనందము ఆత్మచేతనే లభ్యమవుతుంది.
1: Bliss you derive out of the spirit and soul.
0: ఆనంద పిపాసి మానవుడు.
1: Man is always after bliss.
0: ఆనంద నిలయుడు మానవుడు.
1: He is the center of bliss.
0: ఆనంద స్వరూపుడే మానవుడు.
1: He is the very embodiment of bliss.
0: అట్టి ఆనందమయుడైనటువంటి మానవుడు దుఃఖమును గురి కావడానికి కారణమేమిటి?
1: Why then man is miserable?
0: దేహాభిమానమే దీనికి మూల కారణం.
1: It's only the body attachment that is the cause.
0: ఈ దేహాన్ని వదిలిపోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ద బాడీ ఫర్ దట్ మ్యాటర్.
0: నీ కర్తవ్య కర్మను విసర్జించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ యువర్ డ్యూటీస్ అండ్
0: కర్మలు ఆచరిస్తూ
1: డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీ
0: సమాజంతో జీవిస్తూ
1: లివింగ్ ఇన్ సొసైటీ
0: సంఘజీవుడై నీవు వర్ధిల్లుతూ
1: బీయింగ్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ
0: కానీ దైవ హృదయాన్ని మాత్రము నీవు విసర్జించకుండా ఉండాలి.
1: Yet you should never give up the feeling of the divinity. దైవ
0: ప్రేమరహితుడైనటువంటి మానవునకు ఎంత సిరి సంపదలు ఉండినప్పటికీ ఇవి ప్రయోజనం లేదు.
1: When a person has no love for God, all his property, all his wealth are useless.
0: నిజమైనటువంటి ఒక మనకు ఆస్తి, నిజమైనటువంటి ఒక సంపద, నిజమైనటువంటి ఒక ధనము, నిజమైన ఒక ఐశ్వర్యము ఒక దైవ ప్రేమ మాత్రమే.
1: The true wealth, the true property, the affluence is the love for God.
0: దైవ ప్రేమకు పాత్రుడు కానటువంటి మానవత్వము ఉండి ప్రయోజనం ఏమిటి?
1: If one does not receive, experience the love of God,
0: లోక సంబంధమైన ప్రేమలన్నీ కూడాను కదిలిపోయే మేఘములు వంటివి.
1: The worldly love is like a passing cloud.
0: క్షణములో వస్తాయి, క్షణములో పోతాయి.
1: They appear in a moment and pass
0: on. రాక పోకలు లేనటువంటి యొక్క శాశ్వతమైన ఆనందమే, శాశ్వతమైన ప్రేమనే దైవం యొక్క ప్రేమ.
1: Is the divine love which is permanent, which is all blissful.
0: ఇట్టి ప్రేమకు పాత్రులు కావాలి.
1: One should receive such love.
0: అది ఏ ఆనాటి గోపికలు గోపాలులు గోపేపల్లె ఎందు ఉండినటువంటి సమస్త ప్రజలు కూడాను అట్టి ప్రేమకు పాత్రులవుతూ వచ్చారు.
1: In those times there in that Vaipalya, all cowherd boys and gopikas deserved that love.
0: కాని మానవ యొక్క తన యొక్క ప్రాప్తమైనటువంటి బుద్ధులను పురస్కరించుకుని కృష్ణుడు ఈ విధంగా చేశాడు ఆ విధంగా చేశాడని అనేక విధమైనటువంటి నిందాస్తుతులు చెప్తూ వచ్చారు.
1: Basing on the worldly feeling, worldly thought, they blame God.
0: కృష్ణుడు రేపల్లెలో ఉన్నింది 5వ సంవత్సరం వరకు మాత్రమే.
1: Krishna stayed there in Vaipalya till he reached
0: at the age of 5. అట్టి 5వ సంవత్సరం కూడినటువంటి బాలుడు ఈ యొక్క ప్రవర్తన లోపల సంఘ విరుద్ధమైన రీతిగా ప్రవర్తించారని చెప్పడంలో అర్థం లేనటువంటి పదములు.
1: When we blame Krishna, who is aged 5, judge his behavior and say that he is ridiculous and he didn't return to Vaipalya thereafter.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక దివ్యత్వాన్ని కేవలము అర్థము చేసుకునలేక యత్ భావం తద్భవతి తమ భావములే భగవంతుని పైన కూడా ప్రసరింపజేసుకుని తద్వారా భగవంతునికి దూరమైపోతున్నారు.
1: ద డివినిటీ విచ్ ఇస్ సో సీక్రెట్ ఇస్ నాట్ అండర్స్టూడ్. We attribute our own worldly thought to God.
0: దైవత్వం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఫస్ట్ వీ హావ్ టు నో వాట్ డివినిటీ ఇస్.
0: సర్వల యందు ఉండినటువంటి యొక్క చైతన్య స్వభావమే దైవత్వము.
1: ఇట్ ఈస్ ది టోటల్ అవేర్నెస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: కాన్షియస్
1: ఇస్ ద కాన్షియస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ చైతన్యం యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ కాన్షియస్.
0: ఆ చైతన్యమే చిత్.
1: This very conscience is chit.
0: అదియే సర్వమును ప్రకాశింపజేసేటువంటిది.
1: ఇట్ ఇస్ ద వన్ దట్ మేక్స్ ఎవరీవన్ ఇల్యూమిన్.
0: ఈ హాల్ లోపల ఇన్ని తలలు కనిపిస్తుంటున్నాయి.
1: హియర్ వి ఫైండ్ సో మెనీ హెడ్స్ హియర్.
0: కానీ తలలు ఉన్నాయి.
1: దేర్ ఆర్ హెడ్స్.
0: అదే బీయింగ్.
1: దట్ ఇస్ బీయింగ్.
0: ఉన్నదాన్ని కనిపించేటట్టుగా చేసేదే ప్రకాశము.
1: ఇట్ ఇస్ ఓన్లీ లైట్ దట్ విల్ హెల్ప్ యూ టు సీ.
0: ఆ ఉన్నది సత్తు.
1: దట్ విచ్ ఎగ్జిస్ట్ ఇస్ సత్.
0: కనిపించేటటువంటిది చిట్టు.
1: దట్ విచ్ మేక్స్ యూ సీ ఇస్ కాన్షియస్.
0: ద్వారా మనకు తృప్తి.
1: Out of these two, you have satisfaction. That is bliss.
0: కాబట్టి సత్ చిత్ ఆనందం అనేటువంటిది మన యొక్క స్వభావములే.
1: Therefore, సత్ చిత్ ఆనంద
0: మనకంటే వెలుపల లేవు.
1: They are not present outside.
0: అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ స్థిత. లోపల వెలుపల సర్వత్రా కూడా నిండినటువంటిది ఆ దివ్యత్వం ఒక్కటే.
1: ఇట్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: కానీ అట్టి దివ్యత్వాన్ని ఒక్క క్షణమైన ఒక్క కించిత్తైనా కూడా నువ్వు అర్థం చేసుకుంటే ఎంతో ఆనందాన్ని అనుభవించగలరు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ అండ్ ఎక్స్పీరియన్స్ లిటిల్ బిట్, యూ విల్ బి బ్లెస్డ్.
0: అందరూ తెలిసినట్టుగానే భావిస్తారు
1: బట్
0: కానీ ఏమీ తెలియదు.
1: బట్ వీ ఫీల్ దట్ వీ నో బట్ ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దాన్ని అనుభవించలేకపోవటమే దీనికి మూల కారణం.
1: బికాస్ ఇట్ హాస్ నాట్ కమ్ టు అవర్ ఎక్స్పీరియన్స్.
0: కలలో చూచిన మేడల మిచ్చెను కన్నులు విప్పిన లేవు కదా.
1: ఆల్ దోస్ మ్యాన్షన్స్ దట్ యు సీ ఇన్ ఎ డ్రీమ్ యు డోంట్ ఫైండ్ దెమ్ ఇన్ టేకింగ్
0: స్టే. ఒకానొక సమయంలో ఒక వ్యక్తి
1: ఎట్ వన్ టైమ్
0: సంసారం పైన విరక్తి కలిగి
1: బికాస్ ఫ్రస్ట్రేటెడ్ విత్ హిస్ ఫ్యామిలీ.
0: కారణం ఏమనగా
1: రీజన్ బీయింగ్
0: సంసారం జరుపుకునేటువంటి ఒక ఆర్థిక శక్తి లేకపోవడం చేత ఇల్లును వదిలి రాత్రి రాత్రి బయట వెళ్లిపోయాడు.
1: యాజ్ హీ కుడ్ నాట్ మెయింటైన్ మేనేజ్ హిస్ లివింగ్ మెయింటైన్ ఫ్యామిలీ హీ లెఫ్ట్ హిస్ హోమ్.
0: కానీ అంతో ఇంతో కొంచెం ధనం సంపాదించుకుని తిరిగి ఇంటి మార్గం పట్టాడు.
1: హీ ఎర్న్డ్ సమ్ మనీ అండ్ స్టార్టెడ్ రిటర్నింగ్ హోమ్.
0: ఆ ఇల్లును వదిలే సమయంలో ఒక చిన్నారి బిడ్డ ఒక కుమారుడు ఉండేటువంటి వాడు అతనికి.
1: వెన్ హీ లెఫ్ట్ హిస్ హోమ్ హీ హ్యాడ్ ఎ సన్.
0: తండ్రి యొక్క వాత్సల్యం చేత ఆ కుమారుడు ఎంతనో ఆనందంగా కాలం గడుపుతూ ఉండేటువంటి వాడు.
1: బికాస్ ద సన్ ఇస్ వెరీ మచ్ అటాచ్డ్ టు ద ఫాదర్.
0: తండ్రి యొక్క ఎడబాటు చేత ఏ బుద్ధి తెలియనటువంటి పిల్లవాడు ఆ మనోవ్యత చేత క్రమక్రమేణ ఆ చింతన చేస్తూ మరణించాడు.
1: ద చైల్డ్ కుడ్ నాట్ బేర్ ద సెపరేషన్ ఫ్రమ్ ద ఫాదర్ అండ్ వాస్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ అండ్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ డైడ్.
0: కొంత ధనమును చేతిలో పట్టుకుని ఈ తండ్రి తిరిగి తన గ్రామానికి వస్తున్నాడు.
1: ద ఫాదర్ స్టార్టెడ్ రిటర్నింగ్ హోమ్ విత్ సమ్ మనీ హీ ఎర్న్డ్.
0: ఈ లోపల పెద్ద మురుములు మెరుపుల చేత వర్షం ప్రారంభమైంది.
1: ఇన్ ద మీన్ టైమ్ దేర్ ఇస్ థండర్ స్టార్మ్ అండ్ డౌన్ఫాల్ ఆఫ్ రెయిన్.
0: గ్రామములకు ప్రయాణం చేయటము మంచిది కాదని పక్క గ్రామంలో ఒక చావిట్లో నిద్రించాడు.
1: అండ్ హీ స్లెప్ట్ దేర్ ఇన్ ఎ చౌల్ ట్రీ ఆన్ ద వే.
0: ఆ పండుకున్న తక్షణమే అతనికి గొప్ప స్వప్నం వచ్చింది.
1: As he slept, he dreamt.
0: Ayana oka maharajuga ayinattu.
1: As if he was a king.
0: Ayana bangara simhasanam paina kuchunnappudu.
1: That he occupied the golden throne. Dasa
0: dasilandarunu sevalu salputunnattu.
1: That he was served by a number of servants.
0: Adaniki aaru mandi biddalu undinattu.
1: As if he had six children.
0: Varandarakudunu kumara rajulu vale baga goppavariga pravartistunnattuga kanipinchindi.
1: That they were leading a princely life of majesty and dignity.
0: తాను ఆనందిస్తున్నాడు ఆ స్వప్నంలో.
1: హీ వాజ్ ఎంజాయింగ్ ఆల్ ది వైల్ ఇన్ ఎ డ్రీమ్.
0: పాన పైన పవడించాడు.
1: హీ వాజ్ జస్ట్ రిక్లైనింగ్ ఆన్ ఎ బెడ్.
0: ఏ చింతలు లేనటువంటి నిశ్చింతుడై ఉన్నాడు.
1: హీ హాడ్ నో వరీ ఇన్ హిస్ డ్రీమ్.
0: ఈ లోపల పెద్ద ఉరుము ఉరిమింది.
1: ఇన్ ది మీన్ టైమ్ దేర్ ఇస్ ఎ థండర్.
0: తక్షణమే లేచాడు.
1: ఇమ్మీడియట్లీ గాట్
0: చూచాడు.
1: హీ వాచ్డ్.
0: అయ్యో ఇంతవరకు నేను పవడించినటువంటి యొక్క హంసతూలిక పాన్పు ఎక్కడ పోయింది?
1: Then he started wondering the beautiful bed on which he slept.
0: నేను గొప్ప మహారాజుగా ఉండినాని ఆ మహారాజు యొక్క స్థానం ఎక్కడ పోయింది?
1: I was a king, now what happened to that position?
0: దాస దాసీలతో సేవగలుతున్నటువంటి నాకు ఈ సేవకులు ఎక్కడ పోయారు?
1: I was served by a number of servants, what happened to them now?
0: అని విచారణ చేశాడు.
1: And then he started questioning.
0: ఇదంతా స్వప్నము అని నిరుత్సాహపడ్డాడు.
1: He was disappointed because everything took place in a dream.
0: ఆరు మంది కొడుకులు కూడా నువ్వు కనిపించలేదు.
1: All the six sons of the dream didn't appear.
0: తెల్లవారి లేస్తానే ఇంటికి వచ్చాడు.
1: He got up next morning and returned.
0: ఇంటికి వచ్చిన పతిని చూచి ఆ ఇల్లాలు గొర్రులను ఏడ్చింది పాపం.
1: The wife cried bitterly.
0: ఒకవైపున పతి ఇంటి ఇల్లు చేరాడని సంతోషము, మరొక వైపున కుమారుని పోగొట్టుకుంటున్నానని దుఃఖము.
1: The wife had mixed feelings. She was happy for the return of the husband, but at the same time cried for the loss of the son.
0: మన కుమారుడు ఎక్కడ అని ప్రశ్నించాడు.
1: And the husband asked, what happened to our son? Where is he?
0: నీ వియోగం చేత మరణించినాడు అని చెప్పింది ఆ యొక్క ఇల్లాలు.
1: The wife replied, the child died because of separation.
0: స్తంభించిపోయాడు ఈ వ్యక్తి.
1: But this way he was stunned. He didn't cry.
0: ఏ మాత్రము ఆనందం కలగలేదు.
1: He didn't have an expression.
0: అతను కేవలం ఒక విధమైనటువంటి శిలారూపుడుగా నిలిచిపోయాడు.
1: He stood like a stone.
0: భార్య పట్టి ఊగించింది. ఏమిటండి, కుమారుడంటే ఎంతో ప్రేమగా ఉండినటువంటి మీరు కుమారుని యొక్క మరణ వార్త ఇంత వినగానే నీకు ఏమాత్రము దుఃఖం లేకపోతుండదే, ఇది కారణం ఏమిటి?
1: Wife asked repeatedly. It was a high tone. What happened to you? You love your son so much. What is it that you have no expression on hearing the message of the death of the son?
0: నిన్నటి దినం రాత్రి ఆ చావిట్ లోపల నాకు ఒక కల వచ్చింది.
1: And he started to play last night. When I slept there in the chowdhury, I dreamt. There in the dream I was rich
0: enough.
1: I had 6 sons.
0: I was reclining
1: on
0: the bed.
1: I was served by a number of servants.
0: Now
1: I don't have any of those 6 sons.
0: ఇప్పుడు ఆ 6 కొడుకులు పోయారని వారి కోసం ఏడ్చేదా, ఒక కొడుకు పోయాడని వీడి కోసం ఏడ్చేదా, ఎవరి కోసం నేను ఏడ్చాలి?
1: Should I cry now for the loss of those 6 sons in the dream or for the death of his son here?
0: వారందరూ స్వప్నములోని పుత్రులు.
1: They are all these sons appeared in a dream.
0: జాగ్రత్తలోని పుత్రుడు.
1: And his son in the waking state.
0: జాగ్రత్తలో స్వప్నము లేదు, స్వప్నములో జాగ్రత్త లేదు.
1: The waking state is not there in a dream and vice versa.
0: కానీ స్వప్నములోనా నేనున్నాను, జాగ్రత్తలోనా నేనున్నాను. నేనొక్కటే రైట్. ఇంకా అన్ని కూడా నాస్తి నాస్తి.
1: బట్ ఐ వాస్ దేర్ ఇన్ ఎ డ్రీమ్, ఐఎమ్ హియర్ ఇన్ ద వేకింగ్ స్టేట్. అండ్
0: నేను స్థానంలో ఎందు ఉండినటువంటి వాడు నేను.
1: ఐఎమ్ ప్రెసెంట్ ఇన్ బోత్ ది స్టేట్.
0: కనుక నేను ఆమ్ని ప్రెసెంట్.
1: దేర్ ఫోర్ ఐఎమ్ ఆమ్ని ప్రెసెంట్.
0: కానీ అవన్నీ కదిలిపోయే మేఘం లే.
1: బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పాసింగ్.
0: అప్పుడు తెలుస్తున్నాడు జగత్తంతా మిథ్యము అని.
1: దట్ హీ న్యూ దట్ ది హోల్ వరల్డ్ ఇస్
0: మానవుడు
1: ఇల్యూషన్.
0: సరి అయిన ఆనందాన్ని గుర్తించాలంటే మూడు మార్గముల్లో మనం సరైన అన్వేషణ జరపాలి.
1: For the man today, in order to attain the state of bliss, he should follow 3 paths.
0: మొట్టమొదటిది తెలుసుకోవాల్సినది తెలుసుకోవాలి.
1: First path is, he should know what he is supposed to know.
0: వదలవలసినది వదలాలి.
1: Second, he should give up, drop.
0: అన్ని కూడా నాస్తి నాస్తి.
1: But I was there in a dream, I am here in the waking state. And
0: one. రెండు స్థానములు ఎందు ఉండినటువంటి వాడు నేను.
1: I am present in both the states.
0: కనుక నేను ఆమ్ని ప్రెజెంట్.

0: is he should know what he is supposed to know.
1: వదలవలసినది వదలాలి.
0: Second, he should give up, drop that.
1: చేరాలి.
0: Third, he should reach that goal.
1: నిజమైన ఆనందం లభిస్తుంది.
0: These are the three which are important.
1: తెలుసుకోవలసినది ఏమిటి?
0: What is that we should know?
1: ఏమిటి ఈ జగత్?
0: What is this world?
1: ఎంతకాలం నేను ఉండగలను?
0: హౌ లాంగ్ ఐ లివ్?
1: ఏమి అనుభవిస్తున్నాను?
0: వాట్ ఇస్ ద ఎక్స్పీరియన్స్?
1: మన కనుముందుగా ఎంతమందో పోతున్నారు, ఎంతమందో పుడుతున్నారు.
0: వి సీ మెనీ పీపుల్ డై రైట్
1: ఇన్ జగత్.
0: ద హోల్ థింగ్ ఇస్ జగత్.
1: జగత్. జగత్. రావటం పోవటం జరుగుతుంది.
0: ఎవ్రీథింగ్ కమ్స్ అండ్ వానిషెస్.
1: కనుకనే ఈ జగత్ యొక్క తత్వము ఇది వచ్చిపోయేటువంటిది అని తెలుసుకున్నప్పుడు మనకు ఆనందం వేస్తుంది.
0: దెన్ వన్స్ వీ నో దట్ ద వరల్డ్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్, యు విల్ బి బ్లిస్ఫుల్.
1: ఇంకా తెలుసుకోవలసినటువంటిది తెలుసుకోవాలి.
0: యూ షుడ్ నో వాట్ యుర్ సపోజ్ టు నో.
1: ఇదే మన ప్రపంచం.
0: దిస్ ఇస్ ద వరల్డ్.
1: దీన్ని చక్కగా తెలుసుకున్నావు.
0: యూ హ్యావ్ నోన్ వెల్.
1: కానీ వదలవలసినటువంటిది వదలాలి.
0: బట్ యట్ యూ షుడ్ గివ్ అప్ దట్ వాట్ యుర్ సపోజ్.
1: ఏమిటి మనం వదలవలసినటువంటి?
0: వాట్ షుడ్ బి గివెన్ అప్?
1: కేవలం ఈ భ్రాంతి,
0: దిస్ ఇల్యూజన్.
1: సత్యము కానటువంటి దానిపైన మనం సత్యమని విశ్వసించి దానిని గట్టిగా పట్టుకుని అనేక విధమైనటువంటి బాధలకు గురి అవుతున్నాము.
0: That which is not true, you consider it true and you suffer.
1: ఏదో నన్ను మాయ పట్టుకొని పీడిస్తుండదని, లేక నన్ను దుఃఖము పీడిస్తుండదని, ఆ యొక్క దుఃఖం నన్ను వదలటం లేదని మనం భావిస్తుంటాము.
0: We consider that we are trapped by this illusion and that we are miserable.
1: దుఃఖానికి ఏమైనా కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కులు ఉంటున్నాయా?
0: Misery as such has no legs or eyes or nose.
1: నీకున్నాయి కాళ్ళు, చేతులు, ముక్కులు, కన్నులు.
0: You have the legs in the head and the nose in the eye.
1: నీవు దానిని పట్టావు గానీ అది నిన్ను పట్టలేదు.
0: You only got hold of the misery and not the misery.
1: దుఃఖానికి ఏ విధమైనటువంటి యొక్క అంగములు లేవు.
0: And this grief has no limb.
1: కాబట్టి లేని అంగములు నీవు కల్పించి,
0: in fact
1: నీలో ఉన్నటువంటి అంగములు నీవు మరపించి, అది నిన్ను పట్టి పీడిస్తున్నట్టుగా బాధిస్తున్నావు.
0: యూ హావ్ ఫర్గాటన్ యువర్ ఓన్ ఆర్గన్స్ ఇన్ ద లిమ్స్. యూ జస్ట్ అట్రిబ్యూట్ టు దట్ మిజరీ ఆర్ ద గ్రీఫ్.
1: బాధించేటువంటిది దుఃఖం కాదు.
0: సో యూ డోంట్ సఫర్ బికాజ్ ఆఫ్ దట్.
1: నేనే దుఃఖమును బట్టి బాధపడుతున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కాట్ హోల్డ్ ఆఫ్ దిస్ గ్రీఫ్.
1: అజ్ఞానము
0: ఇస్ మై ఇగ్నోరెన్స్.
1: అనే ఈ అజ్ఞానాన్ని వదలాలి.
0: Therefore, you should give up this ignorance.
1: అప్పుడే మనకు ఆనందం.
0: Then you will have this.
1: చేరవలసినది ఏంటి?
0: What should you, where should you reach?
1: ఎక్కడ నుండి పుట్టితమో అక్కడికి వచ్చి చేరిపోవాలి.
0: You should go back to the place of birth.
1: ఎక్కడ పుట్టినచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికి.
0: It's quite natural for the living creatures to go back to the place of origin.
1: ఆత్మ నుండి వచ్చాము, ఆత్మకు పోయి చేరాలి.
0: You have come out of ఆత్మ, you should go back.
1: దీనినే ఉపనిషత్తులు అసతోమా సద్గమయ. ఈ అసత్తు నుండి సత్యము అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
0: లీడర్స్ ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్.
1: సత్యము ఉండినప్పుడే అసత్యం అనేటువంటి షాడో మనకు గుర్తవుతుండాలి.
0: వేర్ దర్ ఇస్ ట్రూత్ యుల్ ఫైండ్ ద అన్ట్రూత్ యాజ్ ఇస్ షాడో.
1: తమసో మా జ్యోతిర్గమయ.
0: లీడర్స్ టు లైట్ ఫ్రమ్ డార్క్నెస్.
1: ఈ డార్క్నెస్ అంటే ఏమిటి?
0: వాట్ ఇస్
1: వెలుగు అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ లైట్?
1: ఉన్నది ఒక్కటే వెలుగు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఇస్ ఓన్లీ వన్ లైట్.
1: ఇది మనకు కనిపించినప్పుడే మనకు డార్క్ గా ఉంటుండాలి.
0: When you don't find it, it's darkness.
1: ప్రత్యేకంగా డార్క్, ప్రత్యేకంగా వెలుగు లేనే లేదు.
0: The light and dark are not present separately.
1: ఈ వెలుగు యొక్క అభావమే చీకటి.
0: One is the expression, the other is not.
1: అనేటువంటి దానిని మనం తెలుసుకుని ఈ యొక్క డార్క్నెస్, చీకటిని మనం వదలాలి.
0: And therefore you have to give up this darkness of
1: ignorance. వెలుగును మాత్రమే మనం దృష్టిలో ఉంచుకోవాలి.
0: And we should keep in view this light.
1: మృత్యోర్మా అమృతం గమయ.
0: లీడర్స్ ఫ్రమ్ డెత్ టు ఇమ్మార్టాలిటీ.
1: ఈ చావులు పుట్టుకలు దేనికి ఉంటున్నాయి?
0: బర్త్ అండ్ డెత్ వై ఆర్ ద మెన్?
1: దేహానికి.
0: ఓన్లీ టు ద బాడీ.
1: నీకు చావు లేదు, పుట్టుక లేదు.
0: యూ నేవర్ హ్యావ్ బర్త్.
1: నీవు పుట్టిన వాడు కాదు, చచ్చేవాడు కాదు.
0: యు ఆర్ నాట్ ద వన్ హూ ఇస్ బోర్న్ ఆర్ గోయింగ్ టు డై.
1: ఏది చస్తుంది?
0: ఇస్ ఓన్ ది బాడీ.
1: పుట్టినటువంటిదే గిట్టుతుంది.
0: దట్ విచ్ ఇస్ బోర్న్ డై.
1: కనుకనే ఇది దేహమునకు సంబంధించినటువంటివి గాని చావు పుట్టుకలు ఆత్మకు సంబంధించినవి కాదు.
0: Therefore, birth and death are associated to the body and not to the spirit.
1: కనుక ఆత్మ శాశ్వతము.
0: The ఆత్మ అది
1: సత్యము,
0: అది
1: నిత్యము,
0: అది
1: అమృతత్వము,
0: అది ఇమ్మార్టల్.
1: ఇలాంటి దీంట్లో మనం ప్రవేశించాలి.
0: We should have that knowledge.
1: అప్పుడే మనకు నిజమైన ఆనందము.
0: Then only will attain bliss.
1: నిత్యము మీరు ప్రార్థన చేస్తున్నారు.
0: You pray every day.

0: ఆనందములే కానీ శాశ్వత ఆనందములు కాదు.
1: Till then you'll be getting only temporary worldly happiness but not the permanent bliss.
0: అట్టి శాశ్వతమైన ఆనందమని అమృతత్వము అన్నారు.
1: That eternal bliss is immortality.
0: అదియే నిత్యము.
1: That is eternal.
0: దీనిని వేదములంతా కూడా నువ్వు వర్ణిస్తూ వచ్చాయి.
1: Veda extolled it.
0: దీనికి ఏ మాత్రము గుణములు లేవు.
1: It has no attribute.
0: కనుకనే నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం ఆనందం.
1: Therefore that bliss is beyond all the tributes, beyond the form. It is always eternal and immortal.
0: కనుక మనం శాశ్వతానందాన్ని చేరాలనుకుంటే దైవత్వం అనేటువంటి దాన్ని మనం విశ్వసించాలి.
1: Therefore in order to attain that permanent blissful state we should have faith in God.
0: కనుక ఈ విశ్వాసాన్ని మనము దృఢమైనటువంటి విశ్వాసంగా మనం పెంచుకోవాలి.
1: Therefore we should have strong faith.
0: కృష్ణుడు జన్మించాడు.
1: Krishna is born.
0: ఎక్కడ జన్మించాడు?
1: Where?
0: ఇదనికి ఆస్తిపాస్తులు ఏమిటున్నాయి?
1: What are his properties?
0: ఏమీ లేదు.
1: Nothing.
0: జైల్లో పుట్టాడు.
1: Is born in a jail.
0: నందుని ఇంట్లో పెరిగాడు.
1: Yes, grown in Nanda.
0: మధురలో పోయి చేరాడు.
1: And reached Mathura.
0: ఇదనికి ఎక్కడ ఉంది ఏ ప్రాపర్టీ?
1: What is his property?
0: ఏ ప్రాపర్టీ లేదు. అతను
1: హెస్ నో ప్రాపర్టీ.
0: వాడు భూమి అయినా లేదు.
1: నాట్ ఈవెన్
0: ఉన్నాయ పైసా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు.
1: నో బ్యాంక్ బ్యాలెన్స్.
0: కాబట్టి అతను జగత్కంత గొప్పవాడైపోయాడు.
1: బట్ హెస్ బికమ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: ఈ ప్రాప్తమైనటువంటి ఐశ్వర్యం తన ఐశ్వర్యం కాదు.
1: ఇస్ నాట్ ది వరల్డ్లీ ప్రాపర్టీ.
0: ఈ ప్రాప్తమైనటువంటి ధనం తన ధనం కాదు.
1: ఇస్ నాట్ ది వరల్డ్లీ మనీ.
0: ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘములే.
1: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
0: శాశ్వతమైనటువంటి ధనం ఆనందమే.
1: That which is
0: నిరంతరము కృష్ణుడు ఆనందంగా ఉండేటువంటి వాడు.
1: కృష్ణ వాజ్ ఆల్వేస్ ఇన్ ద స్టేట్ ఆఫ్
0: బ్లిస్. కృష్ణుడికి రామునికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే చాలా సులభంగా అర్థమవుతుంది.
1: యు కెన్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ కృష్ణ ఈజీలీ.
0: కృష్ణుడికి మొట్టమొదటి నవ్వు, తర్వాత పని.
1: కృష్ణ ఫస్ట్ స్మైల్స్ అండ్ దెన్ యాక్ట్స్.
0: రామునికి మొట్టమొదటి పని, తర్వాత నవ్వు.
1: రామ యాక్ట్స్ ఫస్ట్ దెన్ స్మైల్స్ లేటర్.
0: స్త్రీలను ఏడ్పించినటువంటి వాడు కృష్ణుడు.
1: ఇట్ ఇస్ కృష్ణ హూ మేడ్ విమెన్
0: క్రై. స్త్రీల కోసం ఏడ్చినటువంటి వాడు రాముడు.
1: అండ్ ఇట్స్ రామ హూ క్రైడ్ ఫర్ విమెన్.
0: కాలు తొక్కించుకుని కయ్యానికి పోయినటువంటి వాడు రాముడు.
1: ఇట్ వాజ్ రామ హూ వాజ్ హర్ట్ అండ్ రేజ్డ్ వార్.
0: కాలు తొక్కి కయ్యాన్ని తీసుకున్నటువంటి వాడు కృష్ణుడు.
1: అండ్ ఇట్ వాజ్ కృష్ణ హూ ఫౌండ్ ఎ ప్లీ టు ఫైట్ ఫెయిర్.
0: అందరితోనూ యుద్ధానికి సిద్ధమైపోయి అందరినీ ఓడిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఎవ్రీబడి.
0: కనుకనే త్రేతాయుగమునకు ద్వాపరయుగమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఇలాంటివిగా ఉంటుంటాయి.
1: దట్ ఇస్ ది గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ త్రేతా ఏజ్.
0: కృష్ణ తత్వం అనేటువంటి చాలా ఒక విధమైనటువంటి ఒక ఆనందమయమైనటువంటి తత్వం.
1: ద నేచర్ ఆఫ్ కృష్ణ ఇస్ వన్ ఆఫ్ ప్లేస్.
0: రామతత్వం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక బాధ్యతా తత్వం.
1: రామ స్టాండ్స్ ఫర్ రెస్పాన్సిబిలిటీ.
0: సత్య ధర్మములను పరాక్రమమును కూడాను ఈ జగత్తునకు చాటై నిమిత్తమై వచ్చినటువంటిది రామాయణం.
1: రామాయణ ఇస్ మెంట్ టు ప్రోపగేట్
0: రామ ప్లస్ అయనం ఇస్ రామాయణం.
1: రామ ప్లస్ అయనం ఇస్ రామాయణం.
0: కృష్ణ తత్వం వట్టాది కాదు.
1: కృష్ణ ఇస్ నాట్
0: జగత్తునకు బోధించే నిమిత్తమే వచ్చినటువంటిది.
1: కృష్ణ హాస్ ఇన్కార్నేటెడ్ టు టీచ్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
0: తాను దేనిని ఆశించలేదు.
1: హీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: దేనిని అంటగట్టుకోలేదు.
1: అండ్ హీ డిడ్ంట్ హావ్ ఎనీ అటాచ్మెంట్.
0: సర్వము ప్రజలకే అందిస్తూ వచ్చాడు.
1: ఎవ్రీథింగ్ హీ గేవ్ ఇట్.
0: కంసుని చంపాడు మేనమామ.
1: హీ కిల్డ్ కంస హిస్ అంకుల్.
0: కంస తండ్రికి రాజ్యాన్ని కట్టేశాడు ఉగ్రసేనునికు.
1: అండ్ దెన్ ఉగ్రసేన వాస్ కరోనేటెడ్.
0: తాను తీసుకోలేదు.
1: హీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్.
0: పాండవుల పక్షం పోయాడు. కౌరవులను ఓడించాడు. పాండవులకు ధర్మరాజుకు పట్టాభిషేకం కట్టాడు. తాను కట్టలేదు.
1: హీ డిఫీటెడ్ కౌరవస్. పాండవస్ వర్ కరోనేటెడ్ బట్ హీ డిడ్ంట్ టేక్ చార్జ్. తాను
0: కిరీటం లేని రాజు.
1: హీ ఇస్ ద కింగ్.
0: రాజమిక రాజ మహారాజ రాజ.
1: హీ ఇస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్.
0: ఏ రాజ్యము లేదు అతనికి.
1: హి హస్ నో కింగ్డమ్.
0: సర్వల హృదయము అతని రాజ్యాలే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్.
0: అలాంటి సత్యాన్ని ప్రబోధించినటువంటిది కృష్ణ తత్వము.
1: ఇస్ ఓన్లీ కృష్ణ హూ టాట్ దిస్ ప్రిన్సిపల్.
0: కనుక నిజముగా మనం విచారణ చేసిన ఒక్కొక్క అవతారము ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఇన్కార్నేషన్ హెస్ గాట్ ఎ మెసేజ్ అండ్ ఎ మిషన్ టు ప్రోపగేట్ అండ్ షేర్.
0: గోపికలు వచ్చి యశోద దగ్గర అనేక విధములుగా కూడాను ఒక విధమైనటువంటి యొక్క కంప్లైంట్ చేస్తూ వచ్చారు.
1: ఆల్ గోపికస్ కేమ్ టు కృష్ణ అండ్ మేడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కంప్లైంట్స్.
0: కృష్ణుడు తమాషగా చెప్పని లేక ఇంకే విధంగా చెప్పని అంత సత్యమే.
1: వాట్ ఎవర్ కృష్ణ మైట్ సే ఆఫ్
0: నవ్వులకైనా అసత్యం ఆడినటువంటి వాడు కాదు.
1: బట్ హీ నెవర్ అటర్డ్ ఎ
0: అర్థం చేసుకోవడానికి సరి అయినటువంటి స్థితి లేనటువంటి వారు కృష్ణుడు చెప్పింది అబద్దం అనుకుంటున్నారు.
1: బట్ దోస్ హూ కుడ్ నాట్ అండర్స్టాండ్ ఇస్ అది
0: అన్ని యుగములు ఎందుకు ఇదే ఒక విధమైనటువంటి యొక్క రోగం ప్రారంభమవుతూ వచ్చింది.
1: దిస్ ఈస్ ద డిసీజ్ విచ్ కమ్స్ ఇన్ ఎవ్రీ ఏజ్.
0: గోపికలు వచ్చారు.
1: గోపికస్ కేమ్.
0: అర్ధరాత్రి వేళలో మా మిద్దెలెక్కి వచ్చి కృష్ణుడు నిద్రబోవు స్త్రీల జడలను కట్టి పరిగెత్తొచ్చినాడు. తల్లి అడుగావే, తల్లి అడుగావే.
1: ఇన్ ద మిడ్ నైట్ హీ క్లైమ్డ్ ది స్టేర్ కేసెస్ ఆఫ్ అవర్ మ్యాన్. dresses and tied up the plaits of the ladies who were fast asleep. Ask her, find out from him.
0: గో యశోద అడిగింది, అర్ధరాత్రి వేళలో నీకితర ఇండ్లకు ఏమి పనిరా?
1: యశోద asked, what job you have to visit other houses in the midnight?
0: ఇల జడలను కట్టి పరిగెత్తొచ్చినావట కృష్ణ, విడువుమురా.
1: It seems you had been there in the midnight and did all the mischief and you returned, you just give up the job.
0: చెప్తున్నాడట.
1: And
0: ఏమని?
1: కృష్ణ started telling, smiling.
0: అమ్మ నేను నీదు ప్రక్కలో కదల మెదలక పండి ఉంటినే, అర్ధరాత్రి వేళలో నేనెప్పుడు వెళ్ళిటూ వస్తానమ్మా, తెలుపావే తల్లి తెలుపావే. ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు.
1: ఇట్ మీన్స్ హీ ఇస్ హియర్
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మల మక్కువైనా. ఇలాంటి మహత్తరమైనటువంటి ఒక తత్వములు కృష్ణుడు నిరూపించినటువంటివి.
1: కృష్ణ హాస్ డెమోన్స్ట్రేటెడ్ ప్రూవ్ ది హిడెన్ ఇన్నర్ సీక్రెట్స్ దట్ ఈస్ హియర్ అండ్ దేర్ అండ్ ఎవ్రీవేర్.
0: మరొక గుంపు వచ్చింది గోపికలంతా కూడా చేరి.
1: అనదర్ గ్రూప్ ఆఫ్ గోపికస్
0: కేమ్. భామానంతా కూడి చల్లలమ్మను బోవుచుండగా చల్లబానకు సుంకమిమ్మని చిల్లులు పడగొట్టినాడు, అడుగావే తల్లి అడుగావే.
1: When all gopikas were just selling the milk there, carrying the pots over their heads, it was Krishna who wanted to pay them the tax and he had pelted stones.
0: దేవరాకు పెట్టవరనని దేవునికి తెస్తూ ఉంటే దేవుడేమో కొట్టిపోతే తెలియక నా మీద వైచిరి, తల్లి తెలియదే తల్లి తెలియదే. దేవుడే కొట్టినాడు కానీ నేను కొట్టలేదు అనగా ఏమి, తాను దేవుడు అనేటువంటిది ఇండైరెక్ట్ గా చెప్తూ వచ్చాడు.
1: ఇట్ వాస్ కృష్ణ హూ సెడ్ ఇట్ వాస్ గాడ్ హూ హాడ్ హిట్ హూ హాడ్ పెల్టెడ్ ది స్టోన్స్ అట్ ద పాట్స్, ఇండికేటింగ్ దట్ హిస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఈ విధంగా భగవంతుని యొక్క తత్వమును తన తత్వంగానే నిరూపింపజేసుకుని తల్లికి అర్థమయ్యే రీతిగా చెప్తూ వచ్చాడు.
1: లైక్ దట్ హీ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఏ వెరీ క్లియర్ వే సో యాస్ టు బి అండర్స్టూడ్ బై హిస్ మదర్.
0: అనేక పర్యాములు గొల్ల ఇండకంతా చేరి పాలు పెరుగులు భుజించి తప్పించుకుని వచ్చేటువంటి వాడు.
1: మెనీ టైమ్స్ హీ విజిటెడ్ ద నైబర్హుడ్.
0: ఈ పాలు పెరుగుల యొక్క స్వరూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ద మిల్క్? కంకర్
0: పరిశుద్ధమైనటువంటి యొక్క తెలుపు.
1: ద ప్యూర్ వైట్
0: అనగా ఏమి? సాత్వికాన్ని అతను ఆశిస్తున్నాడు.
1: ఇట్ మీన్స్ హీ ఎక్స్పెక్ట్స్ ద పయస్ నేచర్.
0: పెట్టినది తినవు,
1: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్.
0: మన ఇంటిలోనే పెట్టినది తినవు,
1: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్.
0: కొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగా నోగుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ యూ విజిట్ ద నైబర్హుడ్ అండ్ ఈట్ సీక్రెట్లీ ఆల్ ది బటర్ ఓవర్ దెర్.
0: నోరంత వెన్న వాసన.
1: We find the smell of the butter all
0: over. Urantayu agadambu.
1: The whole mischief goes.
0: Okate raddu.
1: Is it fighting everywhere?
0: Urantaleu bala.
1: You are after all a tiny thought.
0: Inta chinna roopam kuda ledu neeku. Uranta oke allar chesi pettunnaru.
1: You are so small, so young, tiny thought, but
0: mana inti venna neeku ruchinchada?
1: Don't you like our own butter?
0: Mana inti venna nena neeku ruchistundi.
1: You like the butter than ever.
0: Ani dandiste appudu cheptunnadu.
1: Then he started replying.
0: Anaga గోపికల హృదయము పవిత్రమైనటువంటిది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద హార్ట్
0: పరిశుద్ధమైనటువంటిది,
1: స్వార్థమునేనటువంటిది,
0: నిస్వార్థమైనటువంటిది,
1: సెల్ఫ్లెస్.
0: నీకు వాత్సల్యమైనటువంటి స్వార్థము స్వప్రయోజనం ఉంటుంది.
1: వేరేజ్ యువర్ గాట్ ది సెల్ఫ్లెస్,
0: నాకు అక్కర్లేదు.
1: Therefore, I don't want your
0: స్వార్థము స్వప్రయోజనము లేనటువంటి యొక్క గోపికల యొక్క హృదయం అనేటువంటి వెన్ననే నేను అపహరిస్తున్నాను.
1: The heart of Gopikas has no trace of selfishness and self-interest. Therefore, I want
0: కనుకనే ఎవరి హృదయం పరిశుద్ధంగా ఉందో,
1: ది హార్ట్స్ ఆఫ్ దోస్ దట్ ఆర్ ప్యూర్,
0: ఎవరిది స్వార్థరహితంగా ఉంటుందో,
1: దోస్ విచ్ ఆర్ సెల్ఫ్లెస్,
0: అట్టి హృదయాన్ని నేను అపహరిస్తాను.
1: ఐ జస్ట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ సచ్ హార్ట్.
0: చోర యశోద కే బాల్ నవనీత చోర గోపాల్, చిత్త చోర యశోద కే బాల్ నవనీత చోర గోపాల్. గోపికల యొక్క చిత్తం అనేటువంటి యొక్క వెన్నను అపహరిస్తూ వచ్చాడు.
1: ఇస్ కృష్ణ స్టీల్స్ ది హార్ట్ ఆఫ్ ది గోపికస్.
0: లోకులంతా కూడా నువ్వు ఏదో ఈ విధంగా చేస్తున్నారని భావిస్తున్నారు, కానీ కృష్ణుడు అపహరించినటువంటిది చిత్తమును.
1: వాట్ గాడ్ హ్యాస్ స్టోలెన్ హియర్ కృష్ణ ఈజ్ హార్ట్.
0: అప్పుడే చెప్పాడు, చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి.
1: దెన్ ఓన్లీ హీ సెడ్ వాట్ ఫార్ దిస్ వర్షిప్ వితౌట్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
0: ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా?
1: వై ఆల్ దిస్ ట్రెడిషన్ రిచువల్ వెన్ దేర్స్ నో ప్యూరిటీ?
0: ఆత్మశుద్ధి లేని పాత్ర ఎలా?
1: అండ్ వెన్ దేర్స్ నో క్లీన్లీనెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్, వై దిస్?
0: పాత్ర శుద్ధి అనగా దేహ శుద్ధి లేకుండా ఉన్నటువంటి ఈ పాత్రలో వంట వండి ప్రయోజనం ఏమిటి?
1: When this body which is the vessel which is not clean, why do you cook there?
0: శివ పూజ ఏలరా.
1: When there is no purity of heart, why then the worship?
0: చిత్త శుద్ధితో ఒక్క తూరి రామా అని పిలిస్తే చాలు.
1: With all the purity, if you say one
0: Rama ani piliste yera ani pilustadu Bali Ramudu,
1: and if you say come on, God also replies.
0: Kanukane dukkimpa chesetundi aanandimpa chesetundi daivam okkade.
1: Therefore it's only God who confirms.
0: Yamudu tane Ramudu tane,
1: and he is Yama, God of death, and Rama, God himself.
0: Andu kosamane cheppadu.
1: So he said,
0: Purandar Das cheppadu.
1: Purandar Das said,
0: ayyo రాముడు దేవుడు వేరు లేడు, యముడు వేరు లేడు, యముడు దేవుడు రెండు ఒక్కటేను అన్నాడు.
1: Therefore Yama the god of death, Rama god, they are not separate, they are one and the same.
0: కృష్ణుడు దేవుడని నమ్మినటువంటి వానికి ఉగ్రసేనునకు దేవుడిగా కనిపించాడు.
1: కృష్ణ అపియర్డ్ as god himself to ఉగ్రసేనా.
0: దేవుడు కాదు వీడు నా యొక్క శత్రువు అని భావించినటువంటి కంసునికి యముడిగా రూపొందాడు.
1: Whereas Kamsa considered Krishna as his enemy, he had no
0: faith. Same vyakti,
1: the same person.
0: దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అని హరినామమే చింతించకూడదని ద్వేషించినటువంటి యొక్క హిరణ్యకశిపునకు యముడిగా మారిపోయాడు.
1: హిరణ్యకశిపు had got the hatred towards the divinity, God appeared as the god of death.
0: నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ నారాయణ నారాయణ చింతించినటువంటి యొక్క ఈ ప్రహ్లాదునికి అతనికి ఒక దేవుడిగా కనిపించాడు.
1: Whereas Prahlada, who chanted the glory of the Lord Narayana repeatedly, he could see God himself.
0: రాముల పైన ద్వేషమును పూని రాములతో యుద్ధములకు సిద్ధమైనటువంటి యొక్క రావణునకు యముడిగా మారిపోయాడు రాముడే.
1: రావణ who was prepared to fight with Rama, he could fight only Yama there.

0: ఎవ్రీడే
1: మూడింటిని ప్రార్థన చేస్తున్నాం కానీ మూడింటిని మనం తెలుసుకోవటం లేదు.
0: ఎవ్రీడే యూ ప్రే ఓ గాడ్ లీడ్ అస్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్, ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ.
1: కనుకనే తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి.
0: సో వీ షుడ్ నో వాట్
1: వదలవలసినటువంటిది వదలాలి.
0: వీ షుడ్ గివ్ అప్ వాట్ వీ షుడ్
1: స్థానం చేరాలి.
0: అండ్ వీ షుడ్
1: అప్పుడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ లెట్ హిమ్ బ్లెస్.
1: అంతవరకు మనకి ఈ ఆనందం అనేటువంటిది వచ్చినా పోయినా ఇవంత ప్రాకృతమే.

0: అని ప్రార్థించినటువంటి విభీషణుకు దేవుడిగా కనిపించాడు.
1: విభీషణ హూ ప్రేడ్ టు గాడ్ విత్ అ టోటల్ స్పిరిట్ ఆఫ్ సరెండర్.
0: కాబట్టి యముడు దేవుడు రెండు కాదు, ఒక్కడే.
1: హీ కుడ్ సీ గాడ్ ఇన్ ఫ్యాక్ట్ యమ అండ్ రామ
0: వారి వారి భావంలో వారికి యముడిగాను దేవుడిగాను కనిపిస్తూ వచ్చి.
1: ఇట్స్ ఓన్లీ యువర్ ఓన్ ఫీలింగ్ దట్ విల్ మేక్ యూ ఫీల్.
0: కనుక సర్వులకు దేవుడిగా కనిపిస్తూ వచ్చాడు.
1: దేర్ ఫోర్ ఎవ్రీవన్ కుడ్ సీ గాడ్ ఇన్ కృష్ణ.
0: ఒకనాడు పాపం గోపికలందరూ చాలా అలసిపోయారు.
1: వన్ డే గోపికస్ వర్ వెరీ మచ్
0: టైర్డ్. ఈ విధమైనటువంటి పని చేస్తుంటే తరుముతూ పోయేటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ బికాస్ ఆఫ్ కృష్ణాస్ మిస్చిఫ్ దే జస్ట్ వాంటెడ్ కృష్ణ.
0: జ్ఞానోపదేశం చేస్తూ వచ్చాడు.
1: హి వాస్ టీచింగ్ దెం ది
0: అయ్యో పాప
1: విజ్డమ్.
0: వారు చిత్తశుద్ధి కలవారు.
1: దే హావ్ గాట్ ఆల్ ది ప్యూర్.
0: స్వార్థరహితులైనటువంటి వారు.
1: దే ఆర్ సెల్ఫ్లెస్.
0: అమాయకులైనటువంటి గోపికలు.
1: దే ఆర్ ఇన్నోసెంట్.
0: వారిని నేను తప్పించుకుని పోతున్నాను.
1: ఐ యామ్ జస్ట్ రన్నింగ్ అవే ఫ్రమ్ దెం.
0: ఇతూరి వారికి తప్పక నేను చిక్కిపోవాలి.
1: దిస్ టైమ్ ఐ షుడ్ బి ట్రాప్డ్.
0: వారి చేతిలో నేను బంధింపబడాలి.
1: ఐ షుడ్ అలౌ మై సెల్ఫ్ టు బి
0: పరాధీనుడను.
1: ఐ ఇన్ ఫ్యాక్ట్ ఐ సబ్మిట్ టు మై డివోటీస్.
0: అలాంటి భక్తులకు నేను కష్టపెట్టడం మంచిది కాదు అని సంకల్పించుకున్నాడు.
1: హి థాట్ దట్ హి షుడ్ నాట్ మేక్ హిస్ డివోటీస్ సఫర్.
0: శిష్యుడు వచ్చే సమయాన్ని అందరూ చక్కగా గుర్తించారు.
1: They all could know the approach of Krishna coming over there.
0: Compound anta kuda nilchipoyaru chakkaga soldiers maadri gopikalu.
1: All gopikas were waiting all around
0: the place ni kanipettaleni.
1: They wanted to find out where he would go.
0: Krishnudu appudu em chesadu? Utti pai unnatundi palanta kinda bosadu.
1: And then it was Krishna who was just pouring down the whole of the milk on the ground.
0: Aa yokka paalu lopala rendu paadamulu chakkaga baaga mettaga taduputu vachadu.
1: And then he made both of his feet wet by this milk over there.
0: ఈ దృశ్యాన్ని చూచారు.
1: ది సీన్ వాజ్ నోట్.
0: అందరూ అతన్ని తరుముకుంటూ వచ్చారు.
1: ఆల్ స్టార్టెడ్ హంటింగ్ రన్నింగ్ ఆఫ్.
0: తరుముకుంటూ వచ్చేటప్పటికి ఎక్కడ పరిగెత్తాడో పోయి ఎవరికి తెలియదు.
1: వేర్ హీ ర్యాన్ నోబడి కుడ్ నో.
0: కదప్పటికి ఆ పాదముల యొక్క ప్రింట్ ను ఆధారం చేసుకుని కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ పోయారు.
1: అల్టిమేట్లీ బేసింగ్ ఆన్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ కృష్ణ దే కుడ్ నో వేర్ హీ ఇస్.
0: అప్పుడు వారికి జ్ఞానోదయం కలిగింది.
1: గోపికాస్,
0: మీరు నా పాదములను ఆశ్రయించండి, అప్పుడు నేను మీకు చిక్కుతాను.
1: He said, surrender to my feet, then you will know me.
0: Not surrender.
1: Follow my footprints.
0: Follow my feet.
1: Follow my footprints.
0: నా పాదముల యొక్క దీనిని ఆశ్రయించండి.
1: యూ ఫాలో మై ఫుట్ ప్రింట్స్.
0: అనుసరించండి.
1: యు ఫాలో.
0: నేను చిక్కుతున్నాను అనేటువంటి యొక్క బోధన చేసే నిమిత్తమై పాలలో తన పాదములంతా తడిపి చక్కగా ప్రింట్ అంతా చేసుకుంటూ వెళ్లిపోయాడు.
1: ఇన్ ఆర్డర్ టు డెమోన్స్ట్రేట్ అండ్ గివ్ దిస్ టీచింగ్
0: భగవద్ యొక్క తత్వము ఏదో ఆశాస్పదంగా ఉన్న వారికి ఆశాస్పదమే. ముండే ముండే మతిర్ భిన్న. తలలు వేరు వేరైనటువంటి వారికి తలంపులు వేరు వేరుగానే ఉంటాయి.
1: As heads are different, as tastes differ, we have different thoughts.
0: కనుకనే భాగవతం అంటే ఏంటి? భగవంతుని యొక్క కథనే భాగవతం.
1: భాగవత మీన్స్ ద స్టోరీ ఆఫ్ గాడ్.
0: అటువంటి భగవంతుని యొక్క కథను మనం చక్కగా తెలుసుకోవడానికి తగినటువంటి ఆధారము ఈ యొక్క కృష్ణుని యొక్క లీలలే.
1: దేర్ఫోర్ కృష్ణాస్ మిరకల్స్ ఆర్ ద బేసిస్ దట్ వుడ్ టీచ్ అస్ ద డివినిటీ.
0: చెట్టు ఎక్కాడు.
1: హీ క్లైంబ్ అప్ ద ట్రీ.
0: కానీ ఎంత పిలిచినా పలకడు కృష్ణుడు.
1: బట్ కృష్ణ డిడ్ రెస్పాండ్ టు ఎనీ కాల్.
0: వారు నదిలో నుంచి బయటికి రాలేరు.
1: అండ్ దే కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ద రివర్.
0: కట్టకడప్పటికి ప్రార్థించినారు.
1: దే ప్రే.
0: అనగా ఏమిటి అక్కడ అంతరార్థము?
1: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ దేర్?
0: అభిమానం అనేటువంటిది ఒక వస్త్రము.
1: This attachment is the cloth at all.
0: ఈ అభిమానం అనేటువంటి వస్త్రాన్ని మీరు విసర్జించండి.
1: గివ్ అప్ ద రోబ్ ఆఫ్ అటాచ్మెంట్.
0: ఆత్మ అనేటువంటి నేను నిన్ను ప్రవేశిస్తాను.
1: అండ్ దెన్ ఓన్లీ ది ఆత్మ అండ్ ద స్పిరిట్ విల్ గెట్ ఇన్ టు యూ.
0: అనేటువంటి అనేక విధమైనటువంటి యొక్క ఆత్మ ప్రబోధలు తలుపుకుంటూ వచ్చినటువంటిది భాగవతము.
1: ఇట్ ఇస్ భాగవత దట్ టీచెస్ అస్ ద స్పిరిట్.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కృష్ణ కథలన్నీ కూడాను ఎంతో ఆదర్శవంతమైనటువంటివి కానీ హాస్యాస్పదమైనటువంటివి కానీ ఇంకే విధమైన అసభ్యమైనటువంటివి కానీ కాదు.
1: ఆల్ ద స్టోరీస్ ఇన్ ద మిరకల్స్ ఆఫ్ కృష్ణ ఆర్ ఐడియల్. దే ఆర్ నాట్ ఫనీ. దే ఆర్ నాట్ ఫుల్ ఆఫ్ హ్యూమర్ ఆర్ ఫన్ ఆర్ ఫ్రాలిక్ వాట్స్ ఎవర్.
0: కానీ అదే విధంగానే రాధకుడును ఎంతనో బాధలు కలిగించి కట్టయినప్పటికీ ఆమెను ఒక విధమైనటువంటి యొక్క సముద్ర మదనం చేసినట్టుగా ఆమె హృదయాన్ని జ్ఞానమనేటువంటి మదనం చేసి చేసి చేసి చేసి దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి యొక్క భక్తి అనేటువంటి మణిని ఆమెకు అందించాడు.
1: లైక్ వైజ్ హీ ఆల్సో టెస్టెడ్ ద చర్న్ ద హార్ట్ ఆఫ్ రాధ. అల్టిమేట్లీ గేవ్ హర్ ద ప్రెషస్ డైమండ్ ఆఫ్ డివోషన్.
0: బంధువులను కానీ ఏ అక్క చెల్లెండ్రు కానీ అన్నతమ్ములు కానీ ఎవరిని ఆధార చేసుకోలేదు.
1: She didn't rely or depend on any brothers or sisters or any family members.
0: చెప్పింది ఆమె.
1: She said.

0: She prayed, "Oh Krishna, I cannot live. I cannot bear this separation. I don't want to live. At least appear in my dream."
1: కట్టకడపటికి రాధ దేహాన్ని వదిలే ముందుగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
0: At the time when she was about to leave her body, Krishna
1: manifested. భగవంతుడు అర్పితం చేస్తాడు.
0: God will give anything that the devotee wants. తనను
1: తానే అర్పితం చేసుకుంటాడు.
0: He will give himself.
1: తన ప్రాణాన్ని కూడా భగవంతుడు భక్తులకు అందిస్తాడు.
0: He will give his life also.
1: ఇంతటి త్యాగవంతమైనటువంటి యొక్క వ్యక్తులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ ఈ జగత్తులో ఎక్కడా కనిపించరు.
0: And in fact there are none here in this world who deserve that God.
1: మూర్చపడిపోతుండాలి అనగా దేహంలో ఉన్న శక్తి అంతా క్షీణించిపోయింది.
0: As she lost her, all her energy, she fainted.
1: కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
0: Krishna manifested.
1: ఏం కావాలి నీ ఎంత సమయం లోపల ఇప్పుడు?
0: He said, "What do you want as the end approaches?"
1: నాకేమీ వద్దు కృష్ణ.
0: Radha said, "I don't want any."
1: ఒక్కతూరి నీ వేణుగానాన్ని వినిపించు.
0: Let me listen to the melodious music of your flute.

0: ఓ కృష్ణ సింగ్ ఫర్ మీ విత్ ఆల్ ద నెక్టర్ అండ్
1: వర్డ్స్
0: టాక్ టు మీ
1: సారమంత దీసి
0: డ్రాయింగ్ ఆల్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాస్
1: ఎన్ని వేదములు నాలుగు వేదములు
0: ఫోర్ వేదాస్
1: ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము
0: ఫోర్ వేదాస్
1: వేద సారమంత దీసి
0: డ్రాయింగ్ ఆల్ ది ఎసెన్స్
1: ఆఫ్ ఉపనిషత్తులే గోవులు
0: ఉపనిషత్స్ ఆర్ ది కౌస్
1: ఆ నాలుగు బిందువుల నుంచి పాలంతా పితుకుతూ ఉంటాము
0: అండ్ మిల్క్ ఆ
1: నాలుగు యొక్క భాగములే వేదములు
0: అండ్ దీస్ ఆర్ ఫోర్ వేద
1: సారమంత దీసి
0: డ్రాయింగ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాస్
1: నా దేహమే నీ యొక్క వేణువు
0: My body is your flute.
1: నా దేహం అనేటువంటి వేణువుకు నవరంధ్రములు ఉంటున్నాయి.
0: This body which is a flute has nine openings.
1: కాబట్టి ఆ వేదసారం అనేటువంటిది అంతా కూడాను ఈ వేణువునందు అటు ఇటు తిరిగిపోయి.
0: Therefore the essence of Veda just move in this flute.
1: వేద సారమంత దీసి నాద బ్రహ్మ ముగను మార్చి
0: All the essence of Veda is drawn and transformed into the divine sound.

0: And the essence of Veda is blown into the flute and it's just transformed into divine music.
1: Aa venun tisadu enta vinipinchadu aa venun akkade paravesadu.
0: Krishna picked up the
1: flute. Aa naati nundi ee naati varaku aa venun thana muttaledu.
0: Since then, right down this day, he did not touch that flute.
1: Aa radha yokka ananda nimittamai aa venunu arpitam chesadu.
0: In fact, he sacrificed and given up the flute.
1: Okka thuri nee paatanu vinipinchu ani.
0: She prayed, just once, let me hear you.
1: Okanoka samayamlo okka Rukmini radhanu tana intiki pilipinchindi.
0: Rukmini invited Radha to her residence.
1: Satyabhama pilipinchetuvanti swabhavam kaadu chuppanati.
0: Satyabhama stands for all jealousy. She never invites anybody.
1: Okanadu tana intiki pilipinchindi.
0: Rukmini invited her.
1: ఆ రుక్మిణి ఎప్పుడు ఏమి అని ఎక్కడ అని ఒక్కటి అడగలేదు.
0: షీ డిడ్ పుట్ ఎనీ క్వశ్చన్ వేర్.
1: తక్షణమే వచ్చేసేసింది పాపము.
0: రాధా కేమ్ ఇమ్మీడియట్లీ అట్ వన్స్.
1: ఈనాటి మాదిరి ఆనాడు ఇడ్లీలో దోశలో ఇంకేమి కేక్సో గీక్సో బిస్కెట్సో ఇస్తూ ఇట్లాంటివంత ఒక్కటి లేవు.
0: ఇన్ దోస్ డేస్ దేర్ నథింగ్.
1: పాలు పెరుగు ఇంతే.
0: ఓన్లీ ది మిల్క్ అండ్ కర్డ్ నథింగ్ వాట్స్ ఎవర్ లైక్ దోశ ఇడ్లీ.
1: రాధా ఇంటికి వచ్చిందని ఆనందంతో ఆ నిప్పుల పైన పొంగుతున్నటువంటి పాలను ఒక దీంట్లో పాత్రలో పోసి రాధాకి అందించింది.
0: రుక్మిణి వాజ్ మైటీ హ్యాపీ బికాజ్
1: రాధా యొక్క స్వభావం ప్రతి ఒక్కటి కూడాను
0: ఆఫర్డ్ హర్ హాట్ మిల్క్
1: అర్పితం చేయటము తాను భుజించటము.
0: రాధాస్ నేచర్ ఈస్ టు ఆఫర్ టు గాడ్ అండ్ లేటర్ టేక్
1: అర్పణం.
0: హి ఆఫర్స్ టు
1: కృష్ణ అగ్నో బ్రహ్మనాహృతం అంతా బ్రహ్మార్పణంగా చేస్తూ వచ్చింది.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫర్ టు బ్రహ్మ.
1: చేసేటప్పటికి ఆ ఉడుకుడుకు పాలు త్రాగుతూ వచ్చింది.
0: After offering to God, she started drinking hot milk.
1: ఆ పాలలో ఉన్నటువంటి కృష్ణుడికి కాళ్ళన్నీ కాలిపోయినాయి.
0: కృష్ణ హూ ఇస్ దేర్ ఇన్ ద మిల్క్ గాట్ బోత్ ఆఫ్ హిస్ ఫీట్ వెరీ హాట్ అండ్ బర్న్.
1: సాయంకాలము కృష్ణుడు పవళించాడు.
0: కృష్ణ స్లెప్ట్.
1: రుక్మిణి పాదసేవ చేస్తున్నప్పుడు బొబ్బలు కనిపించాయి.
0: రుక్మిణి వాస్ just pressing his feet. You could find the blisters over there.
1: ఎక్కడ ఈ యొక్క వింతైనటువంటి యొక్క స్వరూపాలు?
0: What is this? What
1: ఏమి జరిగింది?
0: What happened?
1: ఎవరు ఈ విధంగా నిన్ను హింసించారు?
0: Who have hurt you?
1: అని చెప్పేటప్పటికే,
0: and she asked,
1: ఇది నీ పనేను అన్నాడు.
0: Krishna said, it's only your act.
1: వచ్చిన రాధకు ఈ పాలు చల్లగున్నాయా త్రాగడానికి సరైనటువంటివా కాదా అని విచారణ లేకుండా విజ్ఞానహీనురాలైపోయి విచక్షణా జ్ఞానం లేకుండా ఉడుకుడుకు పాలు ఆ రాధకు అందించావు. ఆ రాధ నాకు అర్పితం చేసింది. దాంతో నా కాళ్ళంతా కాలిపోయినాయి.
0: యూ ఇన్వైటెడ్ రాధా. యూ డిడ్ నాట్ థింక్ వెదర్ దట్ ఫిట్ టు డ్రింక్ దెన్ ఆర్ నాట్. ద వెరీ వెరీ హాట్ మిల్క్
1: భావిస్తారు కానీ కథలు కాదు ఇది. మానవుని వెతలు నిమ్మునంలో చావించే నిమిత్తము ఏర్పడినటువంటి దైవ లీలలే.
0: ఇట్ ఈస్ నాట్ కథా ది స్టోరీ దట్ రిలీవ్స్ యూ ద వ్యధ ఆర్ సాడ్నెస్ ఇన్ లైఫ్.
1: కనుకనే కృష్ణలీల అన్ని కూడాను మానవ వ్యతను దూరం గావిస్తూ వచ్చేసి.
0: సో ఆల్ ద మిస్టరీస్ ఆఫ్ కృష్ణ విల్ రిలీవ్ యూ ఆఫ్ ఆల్ ద బర్డన్స్ ఇన్ లైఫ్.
1: ఈ విధంగా ప్రతి శక్తి యొక్క దీన్ని కూడాను భక్తులకే అర్పితం చేస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ ది డివైన్ ఇస్ ఫర్ ద డివోటీ.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భాగవత తత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నప్పుడు భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు స్పష్టంగా మనకు కనిపిస్తాయి.
0: When once we understand Bhagavata clearly, with all the sacred feeling and thought, you know the divinity.
1: Meera. Aame pati Maharana.
0: Maharana is her husband.
1: Kani, aameki edo, aame virodhi ainatundi yokka, Akbar Chakravarti vachi, Krishnudiki haram ichinadani, edo apohala cheta, aame paina dvesham kaligindi, ee Maharanaku.
0: This Maharana was full of fury and anger because she offered the garland to Akbar.
1: అప్పుడు తన సోదరుని తోపల లేక చెల్లెల తోపల పాల లోపల చాలా పాయిజన్ అనే స్ట్రాంగ్ పాయిజన్ కల్పించేసి.
0: అండ్ వాట్ హి డిడ్ ఇస్ రాణా మేడ్ హర్ హిస్ సిస్టర్ మిక్స్ పాయిజన్ ఇన్ ద మిల్క్.
1: అది త్రాగిన తక్షణమే దేహమంతా నీలంగా మారిపోయి రక్త శ్రవణమంతా కూడా నిలిచిపోతుంది.
0: ద మూమెంట్ మీరా డ్రాంక్ ఆల్ దట్ మిల్క్ ఫుల్ ఆఫ్ పాయిజన్ ద బాడీ కలర్ ట్రాన్స్ఫార్మ్డ్ బ్లూ.
1: అర్పితం చేసింది కృష్ణార్పణమని తాగింది.
0: First she offered to Krishna and
1: drank. Vishamanta Krishnudu teeskunnadu.
0: All the poison is taken up by Krishna.
1: Madhuramainatundi paalu Meera kandinchadu.
0: And the sweet milk is given to Meera.
1: Chusara. Anduvalle prati manavudu kudunu bhujinche samayalo brahmaarpanam brahmahavit brahmaagno brahmanavrutam brahmaivatena gantavyam brahmakarma samadina. మనలో ఉండేటువంటి పాత్రశుద్ధి పాకశుద్ధి పదార్థశుద్ధి కూడాను అన్నింటినీ కూడాను ఈ బ్రహ్మార్పణం చేత పరిశుద్ధమైపోతాయి.
0: When once we offer a food to our God, everything will be pure. That is the process of cooking, the material that is cooked, ఎవ్రీథింగ్
1: ఎల్స్ కనుకనే మనం ఏమి భుజించకపోయినప్పటికీ అది దైవార్పితమైన రీతిగా చేసుకున్నప్పుడు ఇది ప్రసాదంగా మారిపోతుంది, ఇది పదార్థంగా ఉండదు.
0: దేర్ఫోర్ బిఫోర్ వి డైన్ when once you offer to God the padartha material becomes prasada
1: kanu aanati gopikalandaru kudanu
0: gopikas in those days
1: tama sarvasvami tam vadali petti
0: they have given up everything up
1: tama kartavyalu tamu nirvartinchukuntu
0: they discharged their duty
1: krishna chintanlone jeevitanni gaduttu vacharu
0: they spend their life
1: vaalaki etti sadhuvulu ledu ye degree lu pondaledu ye university ki poledu
0: they did not attend any university they have no they are not degree holders
1: upanishattulu kodanu vaaru patinchaledu
0: they have not gone through upanishad
1: vaari okke upanishattu
0: they have only one upanishad
1: krishna krishna krishna krishna
0: that's only the sacred name of god
1: okke vedamu
0: only one veda
1: are gopala gopala gopala
0: as veda of gopala
1: okke shastramu
0: only one sacred text
1: adiye నిజమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుడి యొక్క పదములు
0: దట్ ఇస్ ది డివైన్ నేమ్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ
1: ఆ విధంగా చింతన చేస్తూ వచ్చినటువంటి వాళ్ళే గోపికలు
0: గోపికస్ ప్రే టు గాడ్ దట్ వే
1: కనుక ఆ విధంగా వారు జన్మను సార్థకం గావించుకొని తిరిగి వారు అనేక విధమైనటువంటి ఆనందాన్ని కూడా అనుభవించారు ప్రాపంచిక రీతిగా కూడా
0: ఇన్ ది స్పిరిచువల్ పాత్ దే రిడీమ్ దేర్ లైవ్స్ However, they enjoyed the life in general.
1: వారిలో ఐకమత్యం అనేది అంత గొప్పదిగా నిరూపిస్తూ వచ్చారు.
0: The unity is there.
1: భక్తులందరూ కూడా ఐకమత్యం కావాలి.
0: All devotees
1: జాతి మత కుల భేదములు ఏమాత్రం లేకుండా త్యజించాలి.
0: We should not have any kind of differences based on
1: మనలో ఉన్నటువంటి పంచభూతములకు ఏ జాతి లేదు.
0: Five elements don't have any caste.
1: కనుకనే గాలికి ఏ జాతి, గగనానికి ఏ జాతి, నీటికి ఏ జాతి, నిప్పుకి ఏ జాతి.
0: What is the caste of the air? What is the caste of the fire? What is the caste of the wind? What is the caste of the earth? What is the caste of the fire?
1: Kanukane vaarandaru aikamatyamto vacharu.
0: Therefore, who
1: should ee aikamatyam eppudu vachindi?
0: Where do you get?
1: Purity, purity, purity undinappude ee yokka unity cheripoyindi.
0: Where there is purity, there will be unity.
1: Aa unity, purity rendu cheritam chetane divinity ga maaripoyindi.
0: The combination of unity and purity, there will be divinity.
1: Aa vrepallaku kotta kodalu okati vachindi paapamu.
0: A new daughter in law came to that vrepalle.
1: ఎట్టైనా కృష్ణుని చూడాలని చాలా ఆశపడుతూ వచ్చింది.
0: హి వాంటెడ్ టు సీ కృష్ణ
1: సంహారం. ఆ హృదయంలో ఉన్నటువంటి ఆవేదన చెప్పుకోలేకపోయింది.
0: షి కెన్ నాట్ ఎక్స్ప్రెస్ హర్ యర్నింగ్.
1: అత్తా మామలకు చెప్పలేకపోయింది.
0: షి కెన్ నాట్ షేర్ విత్ హర్ ఇన్ లా.
1: ఏమంటాడో ఏమో అని భయపడిపోయింది.
0: షి ఇస్ అఫ్రైడ్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: కానీ అక్కడ ఉండినటువంటి ఒక ఆచార ప్రకారము శ్రీమంతులు ఇంటికి వెళ్లి దీపం అంటించుకుని రావాలి సాయంకాలం సమయంలో.
0: యాజ్ పర్ ది ట్రెడిషన్ ఆఫ్ దోస్ డేస్ దే షుడ్ క్యారీ ది ల్యాంప్ అండ్ లైట్ ఇట్ ఇన్ ఫ్రమ్ ఎ రిచ్ మ్యాన్స్ హౌస్. It's all Krishna.
1: నిత్యము అత్తగారు పోయి అంటించుకొని వచ్చేటువంటి వారు.
0: Every day it's the mother-in-law who does this job.
1: కానీ అత్తగారి ఆజ్ఞ ఏమిటి? నీవు యశోద ఇంటికి నీవు పోకూడదు.
0: But mother-in-law commanded
1: ఆ కృష్ణుని చూడకూడదు.
0: You should not see
1: అతని భక్తులకు నీవు కాకూడదు.
0: You should never be his devotee.
1: ఈ శాసనం చేస్తూ వచ్చింది ఆ అత్త.
0: That is the command of the mother-in-law.
1: కానీ యద్భావం తద్భవతి. ఎవరి కష్టము, ఎవరి బాధలు, ఎవరి వాంఛలు వారికే ముప్పు తెప్పిస్తుంటాయి.
0: Each one's desire, each one's ambition, each one's action.
1: దైవాన్ని చూడకూడదు చెప్పడానికి ఎవరికి అధికారం లేదు. దైవాన్ని చూడకూడదని చెప్పడానికి ఎవరికి అధికారం?
0: నో వన్ గాట్ ఎనీ అథారిటీ టు సే దట్ వన్ షుడ్ నాట్ సీ గాడ్. ఈ పుష్పము
1: కుడి చేతిలో పట్టుకునే దీనికి వాసనే ఉంది, ఎడమ చేతిలో పట్టుకునే వాసనే ఉంటుంది.
0: యు మే హోల్డ్ ద ఫ్లవర్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆర్ ద లెఫ్ట్ హ్యాండ్, ఇట్ హస్ గాట్ ది అరోమా.
1: వాసన ఒక్కటే, కుడి ఎడమ డిఫరెన్స్ గా ఉంటున్నాయి.
0: ద స్వీట్ స్మెల్ ఇస్ సేమ్.
1: కాబట్టి మతములు వేరువేరుగా ఉండొచ్చు,
0: రిలీజియన్స్
1: ఒక్కటే.
0: రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్, గాడ్ ఇస్ వన్.
1: కనుకనే ఆనాడు ఏమైపోయింది, ఆ అత్తగారికి హై టెంపరేచర్ వచ్చింది.
0: That day what happened, the mother in law suffered from high temperature.
1: కదలడానికి కూడా వీలు లేకపోయింది.
0: She could not move.
1: ఇంకా తప్పినది కాదు.
0: So there's no way out.
1: సుగుణ వెళ్లి దీపం అంటించుకుని రా అనింది.
0: And she asked her daughter in law, Suguna, you go there and
1: lamp. అదృష్టం పండింది.
0: She was lucky.
1: నా హృదయం నిండింది.
0: I'm happy.
1: నా మనసు అనేక విధములైనటువంటి ఆనందాన్ని పొందింది.
0: I'm extremely happy.
1: అనుకుంది, తాను పోయేటంలోనే మైమర్చి ఆ యొక్క యశోద ఇంటికి పోయింది.
0: And Suguna daughter in law went to the residence of Yashoda.
1: ఆ యశోద ఇంటి వరండాలో పెట్టినటువంటి దీపానికి ఈమె దీపాన్ని వెలిగింపజేస్తుండాలి.
0: షీ వాజ్ జస్ట్ లైటింగ్ హర్ ఓన్ ల్యాంప్.
1: ఆ దీపము లోపల ఏమి చూచిందో ఏమిటో, చెయ్యంతా కాలుతిపోతూ వస్తుండాలి.
0: అండ్ ద హోల్ హ్యాండ్ ఇస్ జస్ట్ బీయింగ్
1: లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
0: యశోద ర్యాన్ ఫ్రమ్
1: ఏమిటో, చర్మం యొక్క స్మెల్ వస్తుందాది, వాసన వస్తుందాదని.
0: వాట్ ఈస్ దట్ ద స్మెల్ హస్
1: ఏమిటమ్మా ఇది, నీ దేహం అంతా కాలిపోతుంటే కూడా నీకేం కనిపించడం లేదా?
0: When the body is burnt, don't you find it? Don't you see what's happening?
1: యశోద పలికే పలుకులు కూడా వినిపించలేదు.
0: Suguna could not hear what Yashoda was speaking.
1: కృష్ణుడి పై నీ మనసు నిలిపింది.
0: She had full concentration.
1: కృష్ణుడు నవ్వుతున్నాడు, తాను నవ్వుతుండాది.
0: As Krishna was smiling, she was also smiling.
1: కానీ బాధలు కూడా ఈమె కనిపించలేదు.
0: బట్ షీ డిడ్ నోటీస్ ఎనీ సఫరింగ్.
1: కళాతూరికి గోపికలందరూ వెళ్లి ఆమెను పెరుక్కుని వచ్చారు.
0: ఆల్ గోపికాస్ వెంట్ దేర్ అండ్
1: అప్పుడు అడిగినప్పుడు ఎందుకు నీవు ఈ విధంగా చేశావంటే అప్పుడు ఆమె చెప్పింది, ఆ జ్యోతి లోపల నాకు కృష్ణుడు కనిపించాడు, నన్ను నవ్వించాడు, తాను నవ్వాడు.
0: ఎవ్రీవన్ ఆస్క్ వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్. ద గోపికాస్ షీ సేడ్,
1: ఆడవారి నోర్లు ఉంటాయా, ఒక క్షణంలో అంత ప్రాకిపోతూ వచ్చింది న్యూస్ పేపర్ మాదిరి.
0: Women won't keep quiet. The news went on spreading.
1: Parimandu sreelanta chernaru.
0: All ladies assemble.
1: Sugunaku kanipinchenanta.
0: Suguna could see.
1: Sugunaku kanipinchenanta.
0: Suguna could see.
1: Nandune inta Gopaludanta deepana kanipinchenanta.
0: To Suguna, Gopala appeared there in the very lamp.
1: Adiye veliki tagilina manta.
0: It is only very flame that caught her finger
1: Sugunaku
0: burned.
1: Sugunaku kanipinchenanta.
0: And Gopala appeared.
1: Manasugunaku kanipinchenanta.
0: Our Suguna could see Krishna.
1: Nandune inta Gopaludanta deepana kanipinchenanta.
0: At the residence of Nanda, there in the light she could see Krishna.
1: Ekkado jalamlo unnatundi atta kuda telisipoyindi idi.
0: And everywhere, even mother-in-law was suffering from fever.
1: ఎవరికైనా తెలుసుకోండి, తానేమో కృష్ణుని చూచింది.
0: వాట్ ఎవర్ మే హ్యాపెన్
1: ఈ విధంగా కృష్ణుని యొక్క తత్వము, కృష్ణుని యొక్క లీలలు, కృష్ణుని యొక్క మాధ్యములు, కృష్ణు యొక్క విభూతులు ఇట్టివి అట్టివి అని ఎవరు చెప్పడానికి వీలు కాదు.
0: లైక్ దిస్ ది మిస్టరీ అండ్ ద గ్రాండ్ అండ్ ద గ్లోరీ అండ్ ద మిరకల్ ఆఫ్
1: అందరిలో అందరి మాదిరి ఉంటారు. స్త్రీలలో స్త్రీల మాదిరి ఉన్నాడు, పురుషుల్లో పురుషుల మాదిరి ఉన్నాడు, పిల్లల్లో పిల్లల మాదిరి ఉంటున్నారు, పెద్దల్లో పెద్దల మాదిరి ఉంటున్నారు, అందరిలోనూ అన్ని మాదిరి ఉంటుంది. అందుకోసమనే సర్వత పాణిపాదం తర్వతో శిరోముఖం.
0: Therefore Krishna is a woman among women, a man among men, and a child among children.
1: భగవంతుడే, భగవంతుని భేదం ఏమాత్రం పెట్టుకోకూడదు.
0: So God is present in the altar of heart of everybody.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: It's only one.
1: ఉన్నది ఒక్కటే, రెండు కాదు.
0: It's only one, not
1: Allah అని చెప్పండి, జీసస్ అని చెప్పండి, జొరాస్ట్రియం అని చెప్పండి, బుద్ధుడని చెప్పండి, రామ అని చెప్పండి, కృష్ణుడని చెప్పండి, భేదమే వద్దు.
0: You may say Allah, Jesus, or Rama, or Krishna, but no difference whatsoever.
1: మతమంతా ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్
1: అది ఏ మానవ మతము.
0: దర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజన్, ద రిలీజన్ ఆఫ్ హ్యుమానిటీ.
1: మన మతులే పాడైపోతున్నాయి కానీ మతం పాడ కాదు.
0: ఓన్లీ అవర్ మైండ్స్ ఆర్ పర్వర్టెడ్, నథింగ్ రాంగ్ విత్ ద రిలీజియన్.
1: కనుకనే మన మతులను చక్క చేసుకోండి.
0: Therefore we have to correct our mind.
1: మత ద్వేషానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
0: We should not have any hatred based on religion.
1: ఈ విధమైన యొక్క భక్తి ప్రపత్తుల చేత తిరిగి పవిత్రమైనటువంటి ప్రాచీన భారతీయ సంస్కృతిని ఉద్ధరింపజేయడానికి విద్యార్థులే తగిన సమర్థులని మీరు నిర్ణయించుకోండి.
0: Therefore to develop that steadfastness, devotion, students are the qualified, deserving people.
1: విద్యార్థులారా,
0: students,
1: ఈ యొక్క ఏకత్వం అనేటువంటి భావనను ప్రపంచానికి చాటుతూ పోవాలి.
0: Publicize, propagate this
1: principle. అవకాశమే ఇవ్వకూడదు.
0: There should not be any diversity.
1: ఇది నిజమైనటువంటి చదువు.
0: This is the true education.
1: ఈ చదువును మీరు చదవాలి.
0: You have to learn this.
1: అయితే
0: however
1: ఈనాడు ఒక విషయాన్ని మీకు తెలపవలసి వచ్చింది.
0: Bhagavan wanted to inform us one important aspect.
1: దినదినములకు భక్త సమూహం పెరిగిపోతూ వస్తుండాలి.
0: Devotees are more and more day by day.
1: వారిని చూడటమే నాకు ఆనందము, నన్ను చూడటమే వారికి ఆనందము.
0: Devotees will be very happy to see Bhagavan and Bhagavan will be very happy to see
1: them. నాకు ఎవరి కూడా ఎక్కువగా చిక్కటం లేదు. ఎవరి కూడా ఎక్కువ.
0: And Swami is not having enough of time.
1: కనుక
0: సో
1: ఎవరైనా
0: ఎనీవన్
1: వివాహాలు చేసుకోవాలని ఇష్టపడినటువంటి వారు,
0: దోస్ హూ వాంట్ టు గెట్ మ్యారీడ్,
1: ఆనందంగా మీకు ఎక్కడెక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ మీరు వివాహాలు చేసుకుని ఆనందంగా ఇక్కడికి వస్తే నేను సంతోషంగా ఆశీర్వాదం చేస్తాను. ఇంక పైన ప్రశాంతి నిలయం లోపల వివాహాలు అనేటువంటి జరగడానికి వీలుండదు.
0: Therefore anyone can get married any convenient place of your choice. You can come here, Bhagavan will bless them. Hereafter marriages will not be performed in Prashant.
1: Samuhi vivahal chestam santoshame.
0: However there will be mass marriages.
1: Samuhika ఉపనయనాలు చేస్తాం సంతోషమే. ఎప్పుడు చూసినా మీ యొక్క దీని స్వామి యొక్క ప్రేమ మీకు ఉంటుంటారు.
0: యూ కెన్ సర్టన్లీ హ్యావ్ భగవాన్స్ లవ్.
1: ఎక్కడ ఉండినప్పటికీ మీకు ఆ ప్రేమను మేము అందిస్తుంటాను.
0: యూ మే బి ఎనీవేర్, యూ కెన్ బి ద రెసిపియెంట్ ఆఫ్ భగవాన్స్ లవ్.
1: ఇక్కడికి వచ్చి స్వామి యొక్క భూమిలో కానీ ఇంకెక్కడైనా కానీ వివాహం జరుపుకోవాలనుకుంటే మీకు ఆ కళ్యాణ మంటపం ఉంది, అక్కడ జరుపుకోండి, ఏమి అభ్యంతరం లేదు.
0: However, no objection to perform the marriage there in Kalyana Mandapam.
1: Swami dwara ee vivahamulu jarmatram jaragataniki veelundadu.
0: But Bhagavan is not going to perform the marriage in
1: Kalyana. Cheskoni aanandanga randi.
0: You come here after performing marriage.
1: Nindu premato mimmalni aashirvadistanu.
0: Bhagavan will bless you with a total love.
1: Kanuka meeru grihasthulayi deshaniki taginatvanti okka aadeshanni andistu deshaniki taginatvanti okka sevanu kuda meeru chestu ఏకత్వం అనేటువంటి భావాన్ని ప్రచారం చేస్తూ పోవాలి.
0: Therefore be householders, set an ideal to the society, stir the society and demonstrate the spirit of unity.
1: కనుక ఈనాడు గోకులాష్టమి.
0: Today is Gokulashtami.
1: కృష్ణుడి పుట్టిన దినం.
0: It's the birthday of Krishna.
1: పుట్టడం ఏమిటింది?
0: What is the fun of his birth?
1: ఇదంతా కేవలం బాహ్యమైనటువంటి ఒక స్వరూపానికి ఒక పుట్టిన దినము.
0: It's only the external form that's born.
1: పుట్టిన దినం కాదు, మీరు ఎక్కువ చూడవలసినటువంటిది.
0: It's not the birth.
1: కృష్ణుని ఆదేశాలను మీరు ఆధారంగా తీసుకోవాలి.
0: We have to follow the command.
1: కృష్ణుని ఆజ్ఞను మీరు ప్రధానంగా తీసుకోవాలి.
0: We have to follow his command.
1: కృష్ణుడు వేరు, కృష్ణుడి వాణి వేరు కాదు.
0: కృష్ణ
1: స్వామి వేరు, స్వామి వాణి వేరు కాదు.
0: భగవాన్ అండ్ హిస్ మెసేజ్ ఆర్ నాట్ సెపరేట్.
1: వాణే స్వామి, స్వామి వాణి.
0: భగవాన్
1: గీతనే కృష్ణుడు, కృష్ణుడే గీత.
0: గీత ఇస్ కృష్ణ, కృష్ణ ఇస్ గీత.
1: కనుకనే భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
0: సో నెవర్ గివెన్ స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్స్.

സ്മര നിത്യം അനിത്യത, സ്മര നിത്യം അനിത്യത.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు కనిపించే ప్రతి ప్రాణి కూడాను ఇంద్రియ భోగములను ఆశించి, ఇంద్రియ సుఖములను అపేక్షించి జీవించుటకు ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ దిస్ అపారెంట్ ట్రాన్సియంట్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు డిజైర్ ద సెన్సువల్ ప్లెజర్ అండ్ సెన్సువల్ హ్యాపీనెస్.
0: కానీ ఈ ఇంద్రియ సుఖము ఎక్కడి నుండి ఆవిర్భవించుతున్నది అనేటువంటి విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు.
1: They are not able to recognize the fact where from they get this sensual pleasure.
0: కనిపించే ప్రతి ప్రాణి కూడాను ఇంద్రియ భోగములను ఆశించి, ఇంద్రియ సుఖములను అపేక్షించి

0: ಹುಟ್ಟಿನಲ್ಲಿ ದುಃಖಮೇ.
1: ಫಾರ್ ಆಲ್ ದ ಸೆನ್ಸುವಲ್ ಪ್ಲೆಷರ್ ದ ಸೆಂಟರ್ ಬೀಯಿಂಗ್ ದಟ್ ಆಫ್ ಮಿಸರಿ.
0: ಪುಟ್ಟಕ ಸ್ಥಾನ ಎಟ್ಟಿದೋ ದಾನಿ ಪೂರ್ವಾಪರಾಧಂ ಅಟ್ಟಿದೇ ಉಂಟುಂಟಾರಿ.
1: ಆಸ್ ಇಸ್ ದಿ ಸೆಂಟರ್ ಆಫ್ ಆರಿಜಿನ್ ಸೋ ದ ರೆಸ್ಟ್ ಫಾಲೋ ಇನ್ ದ ಸೇಮ್ ವೇ.
0: ದುಃಖಮನಂದು ಪುಟ್ಟಿ ಸುಖಮನು ಏ ರೀತಿಗಾ ತಾನು ಪೊಂದಗಲಡು. ಅನಿತ್ಯಂ ಅಸುಖಂ ಲೋಕಂ ಮಿಮಂ ಪ್ರಾಪ್ಯ ಭಜಸ್ವಮಾಂ. ಈ ಜಗತ್ತಿನಂದು ಕಲ್ಪಿಸಿದ ಅಂದೇ ಕೂಡ ಅನಿತ್ಯಂ ಅಸುಖಂ ಈ ಲೋಕಂ.
1: ಆಲ್ ದಟ್ ಯು ಸೀ ಇನ್ ದಿಸ್ ವರ್ಲ್ಡ್ ಇಸ್ ಪ್ಯೂರ್ಲಿ ಟೆಂಪರರಿ, ಎವ್ರಿಥಿಂಗ್ ಇಸ್ ಫ್ಲೀಟಿಂಗ್, ಫುಲ್ ಆಫ್ ಮಿಸರಿ.
0: ಕನುಕ ಈ ಸತ್ಯಾನ್ನ ಮಾನವುಡು ಗುರ್ತಿಂಚಿದೆ ಎನ್ನೋ ವಿಧಮಲೈತೆ ಪವಿತ್ರಮೈನ ಸ್ಥಿತಿನಿ ಪೊಂದಗಲದು.
1: ವೆನ್ ಒನ್ಸ್ ಮ್ಯಾನ್ ರಿಕಗ್ನೈಸಸ್ ದಿಸ್ ಟ್ರೂತ್ ಹಿ ವಿಲ್ ಲೀಡ್ ಎ ಸೇಕ್ರೆಡ್ ಲೈಫ್.
0: ತನ್ನ ಪುಟ್ಟಕ ಸ್ಥಾನವನ್ನು ತಾನು ಗುರ್ತಿಸಿಕೊಳ್ಳಲೇಕಪೋತುನ್ನಾಡು.
1: ಹಿ ಇಸ್ ನಾಟ್ ಏಬಲ್ ಟು ನೋ ಹಿಸ್ ಆರಿಜಿನ್.
0: ಎಕ್ಕಡ ನುಂಚಿ ವಚ್ಚಾನು, ಎಕ್ಕಡ ನಿಂಚಾನು, ಎಕ್ಕಡಿಗೆ ವೆಳುತ್ತಾನು ಅನೇಕಂತಿ ಈ ಮೂರು ರಹಸ್ಯಗಳನ್ನು ಗುರ್ತಿಸಿಕೊಂಡೇ ಮಾನವನ ಯೊಕ್ಕ ಜೀವಿತಂ ಸಾರ್ಥಕಮವುತುಂದಿ.
1: ಹ್ಯೂಮನ್ ಲೈಫ್ ಇಸ್ ರಿಯಲಿ ರಿಡೀಮ್ಡ್ ಇಫ್ ಒನ್ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ಸ್ ದಿ ಮೀನಿಂಗ್ ಆಫ್ ದೀಸ್ ಕ್ವೆಶ್ಚನ್ಸ್. ವೇರ್ ಫ್ರಮ್ ಐ ಹ್ಯಾವ್ ಕಮ್, ವೇರ್ ಡು ಐ ಲಿವ್, ವೇರ್ ಡು ಐ ಗೋ ಬ್ಯಾಕ್.
0: ಇಂದ್ರಿಯಮುಲಕು ಮಾತ್ರ ಅನಿ ಪೇರು.
1: ಇಂದ್ರಿಯ ಸೆನ್ಸಸ್ ಆರ್ ಕಾಲ್ಡ್ ಮಾತ್ರಾಸ್.
0: ಮೀಯತೆ ಇತಿ ಮಾತ್ರ ಅನಿ ದೀನಿ ಯೊಕ್ಕ ಅಂತರಾರ್ಥ ಅನಗ ಈ ಯೊಕ್ಕ ಇಂದ್ರಿಯಮುಲು ಅನೇಟುವಂಟಿವಿ ಈ ಮಾತ್ರ ಅನೇಟುವಂಟಿವಿ ಕೂಡ ಕೊಲತನು ವೇಯಬಡಿನಟುವಂಟಿವಿ.
1: ಇಂದ್ರಿಯ ಸೆನ್ಸಸ್ ಆರ್ ಮಾತ್ರಾಸ್, ದೇ ಹ್ಯಾವ್ ಗಾಟ್ ದೇರ್ ಓನ್ ಮೆಷರ್.
0: ಕೊಲತಲು ವೇಯುವಂಟಿದ್ದು ಇಂದ್ರಿಯಮದೇ.
1: Only the senses measure up.
0: Yekta.
1: How?
0: Pappuku taginanta uppu ledu ani deeniki taginatvanti kolatalu vesi cheppunatvantidi naluka.
1: It is the tongue that measures to what extent salt is added to the dal.
0: Manishi chaala andanga untunnadu kaani mukku chaala chinnadi ani deeniki kolata vesi cheptundi kannu.
1: It is the eye that says that man is so handsome, but the nose is very small.
0: Small. ee vidhanga manchi cheddalanu gurtinchi uchcharinchinatvantivi ee indriyamulu.
1: So senses decide what are good and what are bad.
0: Ee yokka matraku maroka visishtata kuda untunnadi.
1: Matra senses have another significance.
0: అనగా ఒక పరిమితమును దీనిని ఉపయోగించుకోవాల్సినటువంటి విషయం.
1: మీనింగ్ దే మస్ట్ బి యూస్డ్ అండర్ సర్టన్ లిమిటేషన్.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ ఇంద్రియములను అందించినటువంటి ఈ ఇంద్రియములను పరిమితమైనటువంటి యొక్క దీంట్లో దీన్ని ఉపయోగించుకోవాలి.
1: సెన్సెస్ విచ్ ఆర్ గాడ్స్ గిఫ్ట్ మస్ట్ బి యూస్డ్ అండర్ సర్టన్ లిమిట్స్.
0: పరిమితములకు మించిపోయినప్పుడు భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించిన వాడవటమే కాకుండా దానివల్ల అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు నష్టములకు రోగములకు గురి కావలసి వస్తుంది.
1: ఇఫ్ ఇట్ డజంట్ మేక్ యూజ్ ద సెన్సెస్ అండర్ సర్టన్ లిమిట్స్ ఇట్ అమౌంట్స్ టు డిసోబీడియన్స్ టు గాడ్ అండ్ యుల్ బి పుట్ టు సఫరింగ్ లాసెస్ అండ్ సిక్నెస్.
0: భగవంతుడు ఏ నిమిత్తమై ఏ ఇంద్రియములను ప్రసాదించాడో ఆ ఇంద్రియములను ఆ నిమిత్తమై సక్రమమైన మార్గంలో దాన్ని ప్రవేశపెట్టి అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ సెన్సెస్ ఫర్ విచ్ దే ఆర్ మెంట్ గిఫ్టెడ్ బై గాడ్.
0: ఉదాహరణములకు ముక్కును తీసుకోండి.
1: ఫర్ ఎగ్జాంపుల్ టేక్ నోస్.
0: శ్వాసను తీసుకోవటం కోసమని, శ్వాసను వదలటం కోసమని, సుగంధము చూసుకోవటం కోసమని, దుర్గంధమును విసర్జించడం కోసమని ముక్కును మనకు ప్రసాదించాడు.
1: నోస్ ఇస్ గిఫ్టెడ్ ఫర్ రెస్పిరేటరీ ప్రాసెస్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ అండ్ ఆల్సో టు ఎంజాయ్ ద ఫ్రాగ్రెన్స్.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములను స్వీకరించి తద్వారా తన ప్రాణమును నిలబెట్టుకునే నిమిత్తమై ఈ నాశకమును అందించాడు.
1: నోస్ ఇస్ గివెన్ టు మెయింటైన్ అవర్ లైఫ్ త్రూ దిస్ బ్రీతింగ్ ప్రాసెస్.
0: అంతేకాక రుచులను కూడా చూచి అనుభవించే నిమిత్తమై కూడా ఈ నాలుకను అందించాడు.
1: ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ టు నో ద టేస్ట్.
0: ఈ విధమైనటువంటి యొక్క కొన్ని ఇంద్రియముల యొక్క భాగములను మనము దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: వీఆర్ మేకింగ్ ఆల్ అటెంప్ట్స్ టు మిస్యూజ్ దీస్ సెన్సెస్.
0: శ్వాసను తీసుకోవటం, శ్వాసను వదలటం,
1: ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్,
0: దీని ద్వారా కూడా అనేక విధమైనటువంటి ఆధ్యాత్మిక ప్రబోధనను అందిస్తూ ఉన్నాడు.
1: ద బ్రీతింగ్ ప్రాసెస్ ఆల్సో హస్ గాట్ స్పిరిచువల్ టీచింగ్.
0: సో హం, ఇది అద్వైతం యొక్క మార్గము.

0: Prabodha.
1: The teaching of non-dualism is this principle of soham.
0: దీన్ని హంస గాయత్రి అని కూడా చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ హంస గాయత్రి.
0: సోహం, నేనే అది, నేనే దైవము అనేటువంటి యొక్క అంతరార్థము.
1: ద మీనింగ్ ఆఫ్ సోహం ఈజ్ ఐఎమ్ దట్, ఐఎమ్ గాడ్.
0: ఇట్టి భావాన్ని నీవు అర్థం చేసుకుని వర్తించమని గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క నాసికాన్ని అందించాడు.
1: దిస్ నోస్ ఈజ్ గిఫ్టెడ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సోహం బై ది బ్రీతింగ్ ప్రాసెస్.
0: భౌతికమైనటువంటి యొక్క ప్రవర్తనకు లోబడి, భౌతికమైనటువంటి యొక్క విషయవాసనకు లోబడి ఈ పవిత్రమైనటువంటి మంత్రమును ప్రబోధింపజేసేటువంటి ఈ నాసికాని ముందు నష్టం వేసుకుంటే ఈ నాసికం ఏమైపోతుంది?
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్, ద వరల్డ్ ఫుల్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్, ఇఫ్ యు మేక్ యూజ్ ఆఫ్ ద నోస్ టు ఫర్ స్నఫ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్?
0: ఈ స్నఫ్ అనేటువంటిది నష్టం చేసుకోవటం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసం కూడా కొంత అడ్డుపడిపోతాయి. తద్వారా పవిత్రమైన మంత్రమును ఉపయోగించేటువంటి యొక్క ఈ నాసికమునకు అపవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రవేశించినట్టు అవుతుంది.
1: ద స్నఫ్ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ అవర్ బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఇట్ మేక్స్ ది హోల్ ప్రాసెస్ అన్సేక్రెడ్.
0: తద్వారా ఈ యొక్క స్నఫ్ ద్వారా ఊపిరితిత్తులు కొంతవరకు అడ్డుపడిపోతాయి.
1: ద లంగ్స్ ఆల్సో ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ గెట్స్ స్పాయిల్డ్.
0: తద్వారా ఇస్నోఫీలియా, ఆస్మా అనేటువంటి రోగములు కూడా ప్రారంభమవుతాయి.
1: One suffers from isnophilia and asthma because of snuff.
0: భగవంతుడు ఏ నిమిత్తమై అందించాడో ఆ ఇంద్రియములను దానికి విరుద్ధమైన మార్గంలో వినియోగపెట్టడం చేత దీనికి తగినటువంటి పనిష్మెంట్ ఈ వ్యాధియే.
1: ది సిక్నెస్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ది మిస్యూజ్ ఆఫ్ ది సెన్సెస్ బికాస్ దే ఆర్ మెంట్ ఫర్ ఎ పర్టికులర్ పర్పస్.
0: నాలుకను అందించే దేనికోసమని?
1: వై ద టంగ్ ఇస్ గివెన్?
0: అందుకోసమని నాలుకను ఎన్ని విధములకోడను వర్ణిస్తూ వచ్చాడు జయదేవుడు.
1: Jayadeva extolled the various

0: ఓ పవిత్రమైనటువంటి ఒక నాలుక, రుచి ఎరిగినటువంటి నాలుక, గౌరవ మర్యాదలు తెలిసినటువంటి నాలుక, వినయ విధేయతను పాటించినటువంటి నాలుక, నీవు నిరంతరం కూడాను గోవింద దామోదర మాధవ అనేటువంటి నామం స్మరించేటువంటి ఓ నాలుక, నీవెందుకు ఈ పిడమార్గం పడుతున్నావు?
1: Oh, tongue, you are really sacred. You know the respect and the esteem. You know what obedience and humility is. Instead of chanting God's name, Govinda and Damodara, why are you going the wrong way?
0: Atti nalukanundu manamu satyamainatti palukunu palakali.
1: With this tongue, we should speak
0: satya vakunu anusarinchali.
1: We should follow truth.
0: Parala hrudayamulo badinchinatvanti yokka palukunu palakali.
1: We should speak in such a way as to not to hurt others.
0: మధురమైనటువంటి యొక్క పదార్థములు భుజించాలి.
1: We should accept palatable
0: మత్తు పదార్థములు కానీ, మత్తు పదార్థములు కానీ,
1: intoxicant
0: మాంసభక్షణ కానీ,
1: or meat
0: స్మోకింగ్లు కానీ,
1: or smoking
0: ఇత్యాది దుర్వ్యసనములకు గురి అయ్యేటువంటి యొక్క పదార్థములను నీ పైన ఉంచకూడదు.
1: One should not have these vices as to take these intoxicants and smoking and the meat eating.
0: ఇత్యాది దురభ్యాసములకు లోగ కావటం చేతనే నీ యొక్క కీర్తిని కూడాను నీవు కోల్పోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ వాయిసెస్ యు లూజ్ యువర్ నేమ్ ఇన్ సొసైటీ.
0: మాంసము, మద్యపానము, స్మోకింగ్, ధూమపానము, ఈ మూడు కూడాను మానవునికి చాలా విరోధమైనటువంటి యొక్క చర్యలను చేకూరుస్తుంది.
1: ద నాన్ వెజిటేరియనిజం, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్, దే ఆర్ క్వైట్ కాంట్రడిక్టరీ టు హ్యూమన్ బిహేవియర్.
0: తద్వారా అనారోగ్యం కూడా ఏర్పడుతుంది.
1: Therefore he falls sick.
0: మత్తుగా ఉండటం చేతనే తన యొక్క బ్రెయిన్ కూడా చెడిపోతుంది.
1: His brain also gets ultimately spoiled.
0: ఈ విధమైనటువంటి తెలివితేటలను కోల్పోయిన తర్వాత మానవుడు బ్రతికి ప్రయోజనం ఏమిటి?
1: Having lost the intelligence like that, why should he continue to live?
0: కనుక ఓ నాలుక, నేను ఏ నిమిత్తమై నీకు అందించారో భగవంతుడు దాన్ని సరియైన మార్గంలో ప్రవేశపెట్టుకోమని చెప్పింది.
1: Therefore the teaching is, oh tongue, you have got a sacred purpose to fulfill. You follow the direction.
0: Matra ane daniki parimitamainatunti paddathiloni.
1: Matra here meant to work under certain limits.
0: Yedi vinallo danini maatrame vinali manam.
1: We are supposed to listen that what we are supposed to.
0: Vinavalsinatunti danini vismarinchi vinalanatunti danini visvesinchi nee yokka shravanamulu smarasam chesukuntunnav.
1: In fact, we are spoiling this power of faculty of audition, listening, by believing that what we are not supposed to.
0: Suradasa kuda cheppadu cheviyundi chevatulai ati manoharamaina nee gaana marimpa neraraire.
1: Suradasa also said, you have got the ears, but you are not able to listen to the melodious music
0: of the Lord. Kannundi gruddulai kalyanakaramaina nee roopu darshimpa neraraire.
1: Having been gifted with the eyes, yet you are not able to see the beautiful form of the Lord.
0: Kannulu enduku ichchadu bhagavantudu?
1: Why God has given eyes?
0: అడ్డం వచ్చినటువంటి వాటినింతా చూడటం కోసమనే?
1: Are they given to see everything?
0: కాదు కాదు.
1: No.
0: మంచిని చూచే కోసమని.
1: To see good, eyes are given.
0: కనుకనే పురందదాస్ కూడా చెప్పాడు, కన్నులేలరా రాముని చూడని కన్నులేలరా. ఎందుకు ఈ కన్నులు ఉండాలి? భగవంతుని చూడనటువంటి ఈ కన్నుడు ఎందుకోసం ఉండాలి?
1: The eyes that don't see the form, beautiful form of God, why should they exist?
0: ఎందుకు ఈ కన్నులు ఉంటున్నాయి పత్తికాయల వలె?
1: Just these eyes are like the cotton balls.
0: నీకోసమా? బజారులో పోయేటువంటి వ్యక్తులందరినీ చూడటం కోసమనా? కాదు కాదు. బజార్లో వేసినటువంటి గైడ్ పోస్ట్ అంతా చూడటం కోసమనా? కాదు కాదు. బజార్లో వేసినటువంటి సినిమా వాల్ పోస్ట్ అంతా చూడటం కోసమనా? కాదు కాదు.
1: The vision is not granted to watch the guide post and the wall posters on along the streets and everything over there.
0: నీవు రోడ్డులో నడుస్తున్నావు కనుక రోడ్డును చూడు మొదలు.
1: As you walk along the road, first watch your step.
0: నీవు ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క నేత్రములను అపవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడం చేతన నీవు ప్రమాదమునకు గురి అయిపోతున్నావు.
1: Because you have lost that sacred path of the vision, you are put to danger.
0: చూడు, నీవు రోడ్లో వెళుతున్నప్పుడు సైకిల్ పైన పోతున్నావు. ఈ యొక్క వాల్ పోస్ట్ నువ్వు చూసుకుంటూ పోతే ఏ టాక్సీనో ఏ యొక్క రిక్షానో వచ్చి నిన్ను కొట్టి నీకు ప్రమాదం కలిగిస్తుంది.
1: As you are going on your bicycle, if you look at the wall post over there, naturally you sustain a fracture.
0: నీవు రోడ్లో పోయేటప్పుడు రోడ్డును చూడాలి కానీ మిగతా విషయాలను ఏమాత్రం గుర్తించరాదు.
1: You should see the road as you go straight, nothing else.
0: అప్పుడే నీకు క్షేమము, అన్ని విధములైనటువంటి యొక్క ఆనందము కలుగుతుంది.
1: There lies all the joy and security.
0: కనుక ఇంద్రియముల యొక్క ప్రమాణమును ఇంద్రియముల యొక్క విలువను ఇంద్రియముల యొక్క విశిష్టతను గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to make an effort to know the value, the limitations of the senses given to us.
0: ఈ ప్రపంచములో ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క ప్రాణి లోబడిపోతుండాలి.
1: In this world, we find one creature submitting itself, a victim to one sense or other.
0: కురంగ మాతంగ విహంగ మీన భృంగములవలే అన్నారు. కురంగ మాతంగ విహంగము మీనము కుంభములవలే. అనగా లోకములో శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఐదు ప్రాణములుంటున్నాయి.
1: There are five principles here. One is శబ్ద, the second is రూప.
0: శబ్దములకు లోబడి జింకలు వశమైపోతున్నాయి.
1: The deer, the second, they become victims to the sound.
0: శబ్దమును తాను భరించుకోలేవు.
1: They can't bear the sound.
0: అదిరి బదిరి పోతుంటాయి.
1: They are fear stricken because of high sounds.
0: కట్టకడపటికి ప్రాణమునకును కోల్పోతుంటాయి.
1: They lose their life ultimately.
0: ఒక శబ్దమునకు మాత్రమే ఈ యొక్క జింకలు ఇన్ని విధములైనటువంటి యొక్క జీవితం అనే కులిపోతుంటాయి.
1: Deer is a victim to one factor of sound.
0: ఏనుగు.
1: Then touch.
0: ఈ స్పర్శ చేత తాను మనకి వశమైపోతుండాలి.
1: ఎలిఫెంట్ కెన్ బి కాట్ బికాస్ ఆఫ్ ఇట్స్
0: దేహం పెద్దదే కానీ బలం చాలా గొప్పదే కానీ ఒక శబ్దములు కనుక స్పర్శకు చాలా లోబడిపోతుంటాయి.
1: ద బాడీ ఈజ్ సో బిగ్, సో మైటీ, బట్ యెట్ బికాస్ ఆఫ్ వీక్నెస్ టు ద సెన్స్ ఆఫ్ టచ్ ఇట్ బికమ్స్ ఎ విక్టిమ్.
0: ఈ యొక్క స్పర్శ కేవలము భుజబలమును బుద్ధిబలమును ఏమాత్రము యోచించదు.
1: దిస్ సెన్స్ ఆఫ్ టచ్ ఈజ్ బియాండ్ ద ఫిజికల్ పవర్ అండ్ ఇంటెలిజెన్స్.
0: కనుకనే శబ్దము స్పర్శ రూపము.
1: Then third one, the form, రూపము.
0: మిడతలు ఎక్కడైనా ఉంటుంటాయి. లైట్ను చూసేటప్పటికీ తాము కాలిపోతామా ఏమవుతామా అనేటువంటి విచారమే లేకుండా అందులో వచ్చి పడిపోతుంటాయి అగ్నిలో.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్ దట్ ఫాల్ ఇన్ టు ద ఫైర్ బీయింగ్ క్యారీడ్ అవే బై ద లైట్.
0: రసము అది ఏ చేప.
1: Then the rasa, the taste, the
0: ఇంకా మాక్స్ ముక్కను గాలమునకు పెట్టి నీటిలో వేసినప్పుడు దాని నిమిత్తమై వచ్చి చేరిపోయి కట్టగడపటికి ప్రాణం ఇచ్చిపోతుంది.
1: ఫిష్ కెన్ బి కాట్ బై ద బెయిట్.
0: అట్లా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క విధమైనటువంటి దీనికి లొంగిపోతుంటది.
1: ఈచ్ ఇండివిజువల్ బికమ్స్ ఎ విక్టిమ్ టు వన్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్.
0: కానీ ఈ ఐదు ఉండినటువంటి ఈ మానవుడు ఇంకెంత భద్రం లేకుండా ఉండాడో చూడండి.
1: యూ కెన్ అండర్స్టాండ్ హౌ అన్సేఫ్.
0: స్పర్శ రూప రసగంధాదులు ఐదు కూడా ఉంటున్నాయి మానవుని నిండుకు.
1: Man has got all these five factors in force.
0: కనుకనే వీడు అన్నింటికీ కూడాను బద్ధుడైపోతున్నాడు.
1: Therefore he is chained by all these five.
0: అన్నింటికీ తాను వశుడైపోతున్నాడు.
1: He submits himself to all.
0: అన్నింటికీ తాను slave అయిపోతున్నాడు.
1: He becomes a slave to these five.
0: కనుకనే తన జీవితమంతా కూడాను స్వేచ్ఛ అనే దానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా పోతుండాలి.
1: Therefore he loses his the very freedom.
0: కనుక ఇంద్రియముల యొక్క సుఖము ఎక్కడి నుంచి వచ్చిందంటే దుఃఖం నుంచినే వచ్చింది.
1: Therefore the sensual pleasure is product of misery.
0: ఈ దుఃఖం నుంచి మనకు దుఃఖమే ప్రాప్తిస్తుంది కానీ సుఖం అనేటువంటిది ఏనాటికి మనకు ప్రాప్తించదు.
1: Out of sadness you get only sadness or misery, no pleasure whatsoever.
0: మృత్తికమైనటువంటి కుండ లోపల స్వర్ణకుండగా మారాలంటే ఎట్లవుతుంది, వీలవుతుంది?
1: How do you expect an earthen pot to become a golden one?
0: కనుకనే మనం పుట్టినదే దుఃఖం నుంచి పుట్టాము.
1: We are born in misery.
0: సుఖం అనేటువంటిది ఎట్లా ప్రాప్తిస్తుంది?
1: How do you expect happiness?
0: కానీ మనం ఆ సత్యాన్ని గుర్తించుకోలేక సుఖము సుఖము సుఖము అని ఆరాట పడుతున్నాం.
1: బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బట్ స్టిల్ వీ వాంట్ టు బి హ్యాపీ.
0: ఎక్కడ ఉంది సుఖము?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కేవలము దైవత్వం నందు మాత్రమే ఉంటున్నది.
1: ది ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ ది డివినిటీ.
0: ఆ దివ్యత్వం నందు మాత్రమే ఈ సుఖం ఉంటుండాలి.
1: ది హ్యాపీనెస్ లైస్ ఇన్ డివినిటీ.
0: కనుకనే ఆ దివ్యత్వాన్ని ఆశ్రయించినప్పుడే నిజమైన సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ యూ సరెండర్ టు ద డివైన్ యూ విల్ హ్యావ్ దిస్ బ్లెస్.
0: ఇప్పుడు మరొక విషయం కూడా యోచించాలి.
1: ఈ
0: ఇంద్రియములు పది.
1: టెన్ సెన్సెస్.
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు.
1: ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్.
0: ఈ పది ఇంద్రియములకు ఎవరు యజమాని?
1: హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ దీస్ టెన్ సెన్సెస్?
0: అదే మనస్సు.
1: ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది.
0: కనుకనే ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు అనేటువంటి వానికి భార్యల వంటివి.
1: Therefore these ten senses are equal to the wives to the master mind.
0: ఒక వైఫ్ ఉంటేనే జీవితంలో చాలా అవస్థలు పడలేకుండా పోతుంటారు మానవులు.
1: వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు గో ఆన్ వెల్ విత్ వన్ వైఫ్.
0: ఇద్దరు భార్యలు ఉండినటువంటి ఉత్తాన పాదంకి అనేక కష్టములు చేకూరి కట్టగడపటికి ధ్రువుణ్ణి కూడాను అరణ్యానికి పంపవలసి వచ్చింది.
1: ఉత్తాన పాద హూ హాస్ టూ వైఫ్స్ హ్యాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ సన్ ధ్రువ బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అట్ హోమ్.
0: ముగ్గురు భార్యలు ఉన్నటువంటి జనక మహారాజు కూడాను యజ్ఞము చేత పొందబడినటువంటి యొక్క శ్రీమన్ నారాయణమూర్తిని అరణ్యానికి అంపగలిగాడు.
1: అండ్ యూ ఆల్సో నో ద కింగ్ దశరథ హు హాస్ గాట్ ది త్రీ వైవ్స్ హాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ద సన్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ భార్యలకు వశం కావటం చేతనే వీరి ఇట్టి దురవస్థలకు గురి అవుతూ వచ్చారు.
1: బికాజ్ హి హాడ్ టు సబ్మిట్ హింసెల్ఫ్ టు త్రీ ఆఫ్ హిస్ వైవ్స్.
0: ఇంకా 10 మంది భార్యలు ఉంటున్నటువంటి యొక్క ఈ మనసు యొక్క గతి ఎలాంటిది?
1: యూ కెన్ అండర్స్టాండ్ ది ఫేట్ ఆఫ్ ది మైండ్ విత్ 10 వైవ్స్.
0: ఒక భార్య చెప్తుంది, నన్ను ఈ విధమైనటువంటి సుందరమైనటువంటి దీనిని చూడటానికి నన్ను తీసుకుని పోమంటుంది.
1: One wife will demand that she should be taken to a good scenario, good scene.
0: అక్కడికి నన్ను తీసుకుని పోకుండా పోతే నీతో నేను మాట్లాడనంటుంది.
1: If you don't take me to that spot, I will not talk to you.
0: నాకు రుచికరమైనటువంటి పదార్థములు అందించాలని నాలుక అనేటువంటి ఆశిస్తుంది.
1: The tongue wants very good dishes.
0: ఆ నాలుకకు ఈ రుచికరమైనటువంటి ఆహారం అందించకుండా పోయినప్పుడు ఇతరులపైన ద్వేషం కలుగుతుంది ఆ యొక్క నాలుకకు.
1: And if we don't supply delicious items,
0: ఈ విధంగా ఒకదాని తృప్తిపరిస్తే మరొకటి విరోధానికి పూనుకుంటుంది.
1: When you satisfy one sense, the other sense turn against
0: you. కనుక ఈ 10 ఇంద్రియములను కూడా తృప్తిపరిచేటువంటిది ఎవరికి సాధ్యం కాదు.
1: It is impossible for anybody to satisfy all.
0: కనుకనే అర్జునుడటువంటి వాడు కూడా చెప్పాడు, చంచలం హి మనఃకృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది. ఈ చంచలమైనటువంటి మనసును నేను ఉంచుకోలేనన్నాడు.
1: ద మైండ్ ఈజ్ సో స్ట్రాంగ్, ఇట్స్ అన్స్టడీ, ఇట్స్ వేవరింగ్. వెల్ ఐ కాంట్ బేర్ దిస్.
0: ఈ చంచలత్వం ఎక్కడ నుంచి వచ్చింది? ఈ మనసుకు
1: మైండ్ ఈజ్ వేవరింగ్ వేర్ ఫ్రమ్ ఇట్ గాట్స్.
0: ఈ భార్యలు పెట్టేటువంటి బాధల చేతనే ఈ చంచలత్వం ప్రారంభమైంది.
1: ద మైండ్ ఈజ్ వేవరింగ్ బికాస్ ఆఫ్ ది సఫరింగ్ ఇట్ సఫర్స్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ ది వైవ్స్.
0: కనుకనే ఈ ఇంద్రియములు ఆ మనసును అనేక విధములుగా కూడాను భ్రాంతులకు చెందిపోతుండాలి.
1: సో ది సెన్సెస్ బ్రింగ్ ఇట్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ డెల్యూషన్.
0: ఈ యొక్క మనసును ఒక క్షణమైన కూడా స్థిరత్వంలో ఉండనివ్వదు.
1: మైండ్ విల్ నెవర్ బి స్టడీ ఫర్ ఎ మోమెంట్.
0: కనుక ఇంద్రియములు అనేటువంటివి మనకు సుఖము అందిస్తున్నాయని అప్పటికప్పుడు ఆనందిస్తున్నారే కాని మానవుడు ఇది భరించలేనటువంటి బాధను కూడా అందిస్తున్నాయి.
1: మ్యాన్ ఫీల్స్ దట్ ఈస్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద సెన్సువల్ ప్లెజర్. But it is momentary, but ultimately he suffers a lot.
0: కానీ ఇంత తెలివితేటలైనటువంటి మానవుడు కూడాను ఈ ఇంద్రియముల యొక్క సుఖమును ఏమాత్రం కూడా గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్టిగేట్ వాట్ ది సెన్సువల్.
0: ఈ భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన ఈ యొక్క ఆనందములకే తాను లొంగిపోతున్నాడే కాని ఇవి కనిపించేటువంటి, ఇవి చేర్చేటువంటి స్థానం ఎటువంటిది అనేటువంటి లక్ష్యాన్ని మర్చిపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ క్యారీడ్ అవే బై ది ఫిజికల్ fleeting world, but he doesn't understand in which direction he is going.
0: ee bhautikamainavanni kudanu chana banguramaitundi.
1: All the worldly things are momentary.
0: Deenini Shankara varu kuda chepparu,

0: ఇవంతా క్షణములో పల్లెపోతుంటాది. ఈ సుఖములు, ఈ ఆనందములు, ఈ యొక్క ఆహ్లాదములన్నీ కూడా ఒక క్షణంలో కనుమరుగైపోతుంటాడు.
1: ఆల్ దిస్ హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ వానిష్ ఇన్ ఎ మోమెంట్స్ టైం.
0: ఇట్టి క్షణభంగురమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై మానవుడు గొప్ప విలువైనటువంటి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఫైండ్స్ అండ్ యర్న్స్ ఫర్ దిస్ మొమెంటరీ ప్లెజర్ అండ్ స్పాయిలింగ్ హిస్ వాల్యుబుల్ లైఫ్.
0: నిజముగా మానవుడు అంటే, ఉపనిషత్తుడు అంటే విలువైనటువంటిది అని అర్థం.
1: ఉపనిషత్ గివ్స్ ద మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మానవ, హ్యూమన్ బీయింగ్, ద వన్ హూ ఇస్ వాల్యుబుల్.
0: చాలా విలువైనటువంటిది మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఈ లోకమునందు కూడా మీరు చక్కగా విచారణ చేస్తే మనిషికి ఉండినటువంటి విలువ దేనికి లేదు.
1: ఈవెన్ దిస్ ఫిజికల్ వరల్డ్ మ్యాన్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: కానీ తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు అధోగతి పారైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ హిస్ ఇగ్నోరెన్స్ హి రూయిన్స్ హింసెల్ఫ్.
0: ఈ ప్రపంచంలో ఏది విలువైనటువంటిదంటే డైమండ్ విలువైనటువంటిది అంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఇస్ వాల్యుబుల్? వి సే డైమండ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: డైమండ్ వాల్యుబుల్, ఇంత విలువైనటువంటిది లేదు. కానీ ఆ డైమండ్ విలువ కట్టేటువంటి వాడెవడు? మనిషే.
1: డైమండ్ ఇస్ హైలీ వాల్యుబుల్, బట్ హూ అటాచ్డ్ వాల్యూ టు ద డైమండ్? ఓన్లీ మ్యాన్.
0: బంగారు చాలా విలువైనటువంటిది, దానికి విలువ కట్టేది ఎవరు? మనిషే.
1: గోల్డ్ ఇస్ వాల్యుబుల్, బట్ హూ ఇస్ ద కాజ్ ఫర్ దిస్ వాల్యూ? మ్యాన్ అగైన్.
0: గొప్ప గొప్ప పట్టణాల లోపల కూడా భూములకంతా విలువ కట్టేటువంటి వారు ఎవరు? మనిషే.
1: ద సైట్ వాల్యూ ఇన్ సిటీస్ ఇస్ వెరీ హై.
0: బొంబాయిలో ఒక అడుగు తీసుకుంటే దీనికి 2 లక్షల రూపాయలు ఒక అడుగు నెలకు.
1: There in Bombay, you have to pay a couple of lakhs.
0: వీటికంతా విలువ కట్టేటువంటి వాడు ఎవరు? మనిషే.
1: హూ ఇస్ ద మ్యాన్ రెస్పాన్సిబుల్?
0: అన్నింటికీ విలువ కట్టే మనిషి విలువ ఈనాడు తరిగిపోయింది.
1: ద మ్యాన్ హూ ఇస్ ద కాజ్ ఫర్ ద వాల్యుబుల్స్ అవుట్ సైడ్ హ్యాస్
0: మనిషి విలువ ఈనాడు తరిగిపోయింది.
1: మ్యాన్స్ వాల్యూ హ్యాస్ డిక్లైన్డ్.
0: అన్ని విలువలు ఎక్కిపోయినాయి, కానీ మనిషి విలువ చాలా క్షీణించిపోయింది.
1: ప్రైసెస్ హావ్ గాన్ అప్, హ్యూమన్ వాల్యూస్ హావ్ కమ్ డౌన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మనిషిలో ఉండవలసినటువంటి విలువలు కోల్పోవడం చేతనే మనిషి విలువ కూడా కోల్పోయింది.
1: బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్ వాల్యూ.
0: మానవుడు ఎంత గొప్పవాడు!
1: మ్యాన్ ఇస్ మైటీ.
0: ఎంత తెలివితేటలు గలవాడు!
1: హౌ ఇంటెలిజెంట్ హీ ఇస్.
0: ఎంత ప్రజ్ఞానేకులు గలవాడు! అందువల్లనే ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం చెప్పింది.
1: దిస్ ఇంటెలిజెన్స్ అవేర్నెస్ ఇస్ బ్రహ్మన్.
0: ఇటువంటి మానవత్వంలో ఈనాడు ఈ విచారణ చేసేటువంటి విషయం లోపల చాలా అమోఘమైనటువంటి ఒక తత్వాన్ని పొందలేకపోతున్నాడు.
1: ఇన్ దిస్ వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ప్రాపర్ ఎంక్వైరీ.
0: ఇదంతా కూడాను స్వార్థము, స్వప్రయోజనాలకని వినియోగం చేసుకుంటున్నాడు.
1: ద టూ మెయిన్ కాజెస్ ఫర్ ఆల్ దీస్, వన్ ఇస్ సెల్ఫిష్నెస్, ద అదర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈ స్వార్థ స్వప్రయోజనాలు ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే తన యొక్క విలువ కూడాను తన పెంచుకోగలడు.
1: That day he is rid of this selfishness, self-interest, his value will go up.
0: కనుక మానవత విలువల్ని ఈనాడు చక్కగా గుర్తించుకోవడానికి వర్తించాలి.
1: So today we have to recognize the value of the human values.
0: మన ఇంద్రియములు మానవ జీవితము లోపల ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై భగవంతుడు ప్రసాదించినటువంటి వరప్రసాదములే.
1: God has gifted these senses to lead an ideal life.
0: మంచిని చూడు,
1: see good.
0: మంచిని విను,
1: hear,
0: మంచిని
1: good.
0: మాట్లాడు, మంచిని తలచు, మంచివి చేయి.
1: సీ గుడ్, హియర్ గుడ్, డూ గుడ్,
0: బీ గుడ్ అండ్
1: బీ గుడ్, సీ గుడ్.
0: ఈ విధమైనటువంటి దీనిని మనము సరైనటువంటి అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్.
0: ఈ ఐడెంటిటీ మనము సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు మన ఇంద్రియముల యొక్క పవిత్రత మనమే గుర్తించుకోవచ్చు.
1: When we make proper use of these 5 senses, we will know their value more and more.
0: ఇంత విలువైనటువంటి మనకు అందించినప్పటికీ దీనిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు మానవుడు.
1: Though the valuables are given to us, but man is misusing them.
0: ఇప్పుడు ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి యొక్క బోధనలో ప్రధానమైనటువంటిది టాక్ లెస్ మోర్ వర్క్.
1: ద మెయిన్ టీచింగ్ ఆఫ్ భగవాన్, ది ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దిస్, టాక్ లెస్ వర్క్ మోర్.
0: పూర్వము మహర్షులందరూ కూడాను మౌనం వహించేటువంటి వారు.
1: In ancient times, sages observed
0: ఈ మౌనం దేనికోసమని?
1: Why should you observe silence?
0: అధికంగా మాట్లాడటం చేత ఏ అసత్యమేమైనా బయలుదేరవచ్చును.
1: By talking too much, you may speak a lie.
0: ఇతరులకి ఏదైనా బాధ కలిగించవచ్చును.
1: You may hurt someone else.
0: లేక మన రహస్యం ఎక్కడైనా బయటపడిపోవచ్చును.
1: We may reveal our own inner secrets unconsciously.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్భావమును పురస్కరించుకుని మౌనమును వహిస్తూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ పీపుల్ అబ్జర్వ్డ్ సైలెన్స్ ఇన్ దోస్ డేస్.
0: ఈ సైలెంట్ వల్ల ఎంత పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేకూరుతామనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నారు.
1: We are not able to understand the noble heights we reach by observing silence.
0: కనుక మౌనము చేత ఎంతనో గొప్ప తెలివితేటను పెంచుకోవచ్చు.
1: By observing silence we can improve our intelligence.
0: ఒకనాడు వివేకానంద పది దినములు ఏ విరామం లేకుండా మాట్లాడుతూ వచ్చాడు.
1: వివేకానంద వెంట్ ఆన్ స్పీకింగ్ కంటిన్యూస్లీ నాన్ స్టాప్ ఫర్ 10 డేస్.
0: 11వ దినము తాను నేర్చుకున్న శ్లోకాలంతా మర్చిపోయాడు.
1: ఆన్ 11th డే హీ ఫర్గాట్ ఆల్ శ్లోకాస్ దట్ హీ గాట్ బై హార్ట్.
0: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఒక్క శ్లోకమైనా కూడా రాలేదు తనకు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ఎఫర్ట్స్ హీ కుడ్ నాట్ రికాల్.
0: ఏమిటి నిరంతరము కంఠస్థం చేసుకున్నటువంటి యొక్క ఈ శ్లోకము నాకు మర్చిపోవటంలో ఉన్నటువంటి కారణం ఏమిటి?
1: What is the reason that all the shlokas that he got them by heart, how is it that he forgot?
0: Swami Sadananda ikkada vachi, Narendra, nuvu chaala parabadutunnavu. Adika bhasha chetane nee yokka telivi chetalu kuda nuvu marugu padipothunnayi. Nee yokka gnapa shakti kuda nuvu cheeninchipothundadi. Memory power pothundadi.
1: Swami Sadananda came over there and said, Naren, you have committed a mistake here. By talking too much, you lost your memory and your intelligence is also declining.
0: కొంతకాలం నీ మౌనం వహించమన్నాడు.
1: హి వాంటెడ్ హిమ్ టు అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైం.
0: ఒక 15 దినములు మౌనంగా కూర్చున్నాడు.
1: ఫర్ 15 డేస్ హి రిమైన్డ్ ఇన్ సైలెన్స్.
0: తదుపరి అన్ని శ్లోకములు కూడా తన వెంట వచ్చేసేసినాయి.
1: దేర్ ఆఫ్టర్ హి కుడ్ రికాల్ ఆల్ శ్లోకాస్.
0: కనుకనే పిల్లల పరీక్షల కోసమైన నిమిత్తము అనేక విధమైనటువంటి మెమరీ పవర్ ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు.
1: స్టూడెంట్స్ they want to improve their intelligence keeping the exam
0: kaani maatadutuntaru ee maatadutu unde samayam lopala ee memory power ekkada nunchi vastundi
1: but as they talk continuously the memory power diminishes
0: poni kanisam parikshala samayamunandane kuda maatadukunda untam manchidi
1: at least during examination season better you observe silence
0: jnapaka shakti telivi tetalu kuda nu adhikanga abhirudhi avutayi
1: when you observe silence your intelligence will improve and also your memory power
0: ఇంతే కాకుండా మౌనం వల్ల ఎన్నో విధమైనటువంటి అభివృద్ధులు కూడా మానవుని ఎందు గోచరిస్తుంటాయి. అంత యువకుడుగా నువ్వు మారిపోతావు.
1: ద మోర్ సైలెన్స్ యూ అబ్జర్వ్ ద మోర్ డిజర్వింగ్ పర్సన్.
0: మాటలు అధికమయ్యే కొద్దీ అతి త్వరగా నీవు వృద్ధాప్యం పొందుతావు.
1: ద మోర్ యూ టాక్ ది ఏజ్ అడ్వాన్సెస్ క్వైట్ ప్రెటీ సూన్.
0: కనుకనే ఈ ఇంద్రియముల్లో ఉండినటువంటి యొక్క శక్తులను కొంత మనకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ద పవర్ ద కెపాసిటీ ఆఫ్ ద సెన్సెస్.
0: ఈ ఇంద్రియ శక్తిని గుర్తించుకోలేకనే మానవుడు తన చేతులారా తన యొక్క శక్తిని తాను కోల్పోతున్నాడు.
1: యాజ్ మ్యాన్ కుడ్ నాట్ నో ద పవర్ ఆఫ్ ది సెన్సెస్ హి హస్ బికమ్ పవర్లెస్.
0: కనుకనే ఇంద్రియములు చాలా పవిత్రమైనటువంటివి.
1: సెన్సెస్ ఆర్ సీక్రెట్.
0: ఇవి ఇంద్రియములు చాలా శక్తివంతమైనటువంటివి.
1: హైలీ పవర్ఫుల్.
0: ఇవన్నీ కూడా భగవత్ వరప్రసాదములే.
1: దర్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్.
0: అయితే ఆ భగవత్ యొక్క సంకల్పం చేత ఎంతవరకు దీన్ని ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకున్నప్పుడే భగవత్ అనుగ్రహం కూడాను అత్యధికంగా ప్రాప్తిస్తుంది.
1: బట్ వెన్ వీ మేక్ యూజ్ ఆఫ్ దీస్ సెన్సెస్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ అబ్జర్వింగ్ సర్టన్ లిమిటేషన్స్ నేచురల్లీ విల్ షైన్.
0: అట్లా లేకుండా మనము దీనిని దుర్వినియోగం చేసుకుంటే భగవత్ అనుగ్రహం కూడా క్షీణించిపోతుంది.
1: బట్ ఇఫ్ వీ మిస్యూజ్ దెమ్ విల్ బి అవే ఫ్రమ్ గాడ్స్ గ్రేస్.
0: తన ఆజ్ఞల ప్రకారం ఉల్లంఘించిపోయినప్పుడు తను ఏ విధంగా అనుగ్రహించగలడు?
1: వెన్ వీ డిజోబే గాడ్స్ విల్ హౌ డు ఎక్స్పెక్ట్ గాడ్స్ గ్రేస్.
0: కనుక భగవంతుడు ఏ యొక్క సంకల్పం చేత అందించాడో ఆ సంకల్పం అనుగుణంగా మనం దీన్ని ఉపయోగించుకుంటూ పోవాలి.
1: వీ హావ్ టు ఫాలో గాడ్స్ విల్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సెన్సెస్.
0: నీ యొక్క ఇష్టం కోసం నువ్వు దీన్ని వినియోగించుకోకూడదు.
1: యూ కాన్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ వే.
0: భగవత్ ఇష్టాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఫాలో గాడ్స్ విల్.
0: అప్పుడే ఈ యొక్క ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశిస్తాయి.
1: దెన్ ది సెన్సెస్ వుడ్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్
0: డైరెక్షన్. ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశించినప్పుడు మానవత్వము ధన్యమైపోతుంది.
1: అండ్ వన్స్ ది సెన్సెస్ ఫాలో ద రైట్ పాత్ ది హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: మానవ జీవితం అంతా ఇప్పుడు ఇంద్రియముల చేతనే కట్టబడినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై ది సెన్సెస్.
0: ఇందులో పంచకోశముల చేత మరింత కట్టబడినటువంటిది.
1: అండ్ ఇస్ ఫర్దర్ చైన్డ్ బై ది 5 లైఫ్ షీట్స్.
0: కనుకనే అన్నమయ ప్రాణము ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు.
1: దీస్ ఆర్ 5 షీట్స్. వన్ ఇస్ ద ఫుడ్, అదర్ ద లైఫ్, ద మైండ్, ద అవేర్నెస్ అండ్ వన్ ఆఫ్ బ్లెస్.
0: అయితే ఈనాడు అన్నమయ ప్రాణమయ మనోమయములు పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నాయి.
1: హౌఎవర్ దీస్ 3 షీట్స్ ఆఫ్ ద ఫుడ్ లైఫ్ ఇన్ ద మైండ్ ఆర్ ప్రెసెంట్.
0: ఈనాటి మానవుడు కూడా ఈ 3 కోశముల వరకే ప్రయాణం చేస్తే ఈ తగినటువంటి ఒక విజ్ఞానమయ ఆనందమయ కోశం ఏమీ కావాలి.
1: ఇఫ్ మ్యాన్ ఆల్సో proceeds in this direction of these 3, when would he travel to the other 2 beyond?
0: Kani manavudu annamaya pranamaya manomaya ee 3 kosamulu varike prayanam chestunnadu.
1: But man is traveling up to these 3 levels only, the sheath of food, the life and the mind.
0: Vijnanamaya kosamulo kudanu praveshinchadam ledu.
1: He has not gone to the sheath of
0: the spirituality. Ee utikokkaro vijnanamaya kosamulo praveshistunnaru.
1: At least 1 or 2 would be able to proceed to that 4th stage.
0: Tadupare anandamaya kosam.
1: The final one is the sheath of bliss.
0: అది ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా కనిపెట్టలేదు, గుర్తించలేదు, దానికి స్థాయికి చేరుకోలేదు.
1: నో వన్ హెస్ ఎవర్ డిస్కవర్డ్ వాట్ ఇట్ ఈస్, నో వన్ హెస్ ఎవర్ అటైన్డ్ నార్ రీచ్డ్ దట్ లెవెల్.
0: కనుకనే ఆనందమయ కోసం వరకు కూడా మన ప్రయాణం కొనసాగిపోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కంటిన్యూ అవర్ ఆన్వర్డ్ జర్నీ.
0: మధ్య స్టేషన్స్ లో దిగిపోతున్న చేత మనం అనేక ప్రమాదములకు గురి అయిపోతాం.
1: బికాస్ వీ గెట్ డౌన్ ఇన్ ద మిడిల్ స్టేషన్స్ ఆన్ ద వే
0: అనేక కష్టములకు కూడా గురి అయిపోతాం. అనేక కష్టములకు కూడా
1: వీల్ ఫేస్ సో మెనీ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఎక్కడ చేరాలనో అక్కడ చేరాలి.
1: వీ హావ్ టు రీచ్ ద డెస్టినేషన్.
0: కనుకనే అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోమా అమృతంగమయ అని. అసతోమా సద్గమయ,
1: అసతోమా సద్గమయ
0: అనగా ఏ దీనిని మనం తెలుసుకుని సరైనటువంటి మార్గంలో మనం ప్రవేశిస్తామో అసత్ నుంచి సత్తులో ప్రవేశించాలి.
1: యూ షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ దిస్ అన్ట్రూత్ టు ది ట్రూత్ ఇన్ ది రైట్
0: డైరెక్షన్. మనకు ఒక శాంతి,
1: దెన్ యూ విల్ హ్యావ్ పీస్.
0: అంతవరకు శాంతి లేదు.
1: యూ విల్ నెవర్ అటైన్ పీస్ టిల్
0: దెన్. తమసోమ జ్యోతిర్గమయ, ఈ చీకటి నుంచి వెలుగునకు మనం ప్రయాణం చేయాలి.
1: యూ షుడ్ బి ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్.
0: ఎప్పుడు చీకటి నుంచి వెలుగునకు ప్రయాణం చేస్తామో అప్పుడే మనకు ఒక శాంతి.
1: వెన్ వన్స్ యూ ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ యూ విల్ అటైన్ పీస్.
0: మృత్యోమ అమృతంగమయ,
1: మృత్యు
0: నుంచి అమృతత్వానికి చేరినప్పుడే మనకు శాంతి చిక్కుతుంది.
1: వెన్ యూ ట్రావెల్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ది డెత్ టు ఇమ్మోర్టాలిటీ యూ విల్ బి పీస్ఫుల్.
0: కనుక ఈ మూడింటి యొక్క శాంతిని మనం పొందాలనుకుంటుంటే ఈ మూడింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ పీస్ ఇన్ ఆల్ దీస్ త్రీ లెవెల్స్ వీ షుడ్ రికగ్నైజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్.
0: అన్నింటికి నీ మూలాధారమైనటువంటిది ఈ నాలుగు మార్గములే.
1: ద ప్రైమల్ బేసిస్ దీస్ ఆర్ ది ఫోర్.
0: తేజ దుర్జన సంసర్గం,
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల యొక్క సహవాసం నుంచి దూరం కావాలి.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల సహవాసంలో మనం ఉండినంత వరకు కూడా మనము పవిత్రమైనటువంటి దీన్ని పొందలేము.
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ ది వికెడ్ యూ విల్ నెవర్ రీచ్ ద స్టేట్ ఆఫ్ శాంక్టిటీ.
0: ఎంత గుణవంతుడు, ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు, ఎంత విద్య కలిగినటువంటి వాడు కర్ణుడు.
1: కర్ణ ఇస్ మైటీ వారియర్, ద మ్యాన్ ఆఫ్ వాలర్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: భుజబలంబు
1: ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: గొప్ప బుద్ధి బలముండి
1: ఇంటెలిజెన్స్,
0: దైవ బలము లేక దీనుడయ్యే.
1: బికాస్ హీ డిడ్ంట్ హ్యావ్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ హీ హాస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: వాట్ హ్యాపెన్ టు దట్ కర్ణ అట్ ది ఎండ్.
0: దుర్యోధన దుశ్శాసనాదులకు లోబడిపోవటం చేతనే, ఈ దుష్టుని సంగత్వం చేరటం చేతనే దుష్ట చతుష్టయంలో తాను కూడా ఒకడైపోయాడు.
1: బికాస్ హీ వాస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది అదర్ త్రీ వికెట్ పీపుల్ దుర్యోధన దుశ్శాసన, హీ హాస్ బికమ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్ పీపుల్ దుష్ట చతుష్టయం.
0: దానములో చెత్తిని చెయ్యి కర్ణుడు,
1: అండ్ దిస్ కర్ణ ఇస్
0: ఇతని పేరే దానకర్ణుడు,
1: ఇస్ వన్ ఆఫ్ చారిటీ.
0: అలాంటి ధర్మతంతో కూడినటువంటి కర్ణుడు దుష్టుల చేత చేరిపోవటం చేతనే ఈ యొక్క దుస్సంగముల యొక్క గురి అయిపోయాడు.
1: Though Karna is righteous, the one of charity, because he was in the company of the wicked people, he has ruined himself.
0: ఈ దుస్సంగములు చేతనే మన యొక్క సద్గుణములు కూడాను దుర్గుణములుగా మారిపోతున్నాయి.
1: If you are in the bad company, you will lose your virtues.
0: సదాచారములు కూడాను దురాచారములుగా మారిపోతున్నాయి.
1: You will lose your good conduct and become bad ultimately.
0: సద్బుద్ధులు కూడాను దుర్బుద్ధులుగా మారిపోతున్నాయి.
1: And you lose your good sentiments and good thoughts.
0: ఈ కారణం ఏమిటి?
1: Why?
0: దుష్టభావముల చేతనే, దుష్ట సంఘముల చేత. కేవలం వ్యక్తిలోకి సంఘం మాత్రమే కాదు, దుష్ట సంకల్పములు కూడాను చెడ్డవే.
1: నాట్ ఓన్లీ ది కంపెనీ ది బ్యాడ్ పర్సన్, ఈవెన్ బ్యాడ్ థాట్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్లైట్.
0: తాస్తో చేరినప్పటికీ తాను చెడిపోవటానికి వీలవుతుంది.
1: వన్ బికమ్స్ బ్యాడ్ ఇఫ్ హీ ఎంటర్టైన్స్ బ్యాడ్ థాట్స్.
0: కనుకనే బ్యాడ్ పర్సన్ కానీ బ్యాడ్ థాట్స్ కానీ మన చెంతకు రానివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ నెవర్ బీన్ ది కంపెనీ ఆఫ్ ఎ బ్యాడ్ పర్సన్ అండ్ వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్ ఎయిదర్.
0: కనుకనే చెడ్డ దాంట్లోపల పాము చాలా విషపురుగు అన్నారు.
1: వీ నో ది స్నేక్ ఈస్ హైలీ పాయిజనస్.
0: ఇది విషపురుగు అంటే చెడ్డ పాము అయినప్పటికీ అది ఎప్పుడో ఒక్కతూరి మాత్రమే కరుస్తుంది.
1: ది స్నేక్ బైట్స్ జస్ట్ వన్స్.
0: ఈ దుష్టిని చెంత చేరినప్పుడు క్షణక్షణానికి వాడు కరుస్తూనే ఉంటుంటాడు.
1: If you are in bad company, you will be bitten again and again, time and again, every moment.
0: వానికి రాత్రి పగలనేటువంటిదే లేదు.
1: And this wicked man has no sense of time. వానికి
0: నిద్రాగమనేటువంటిదే లేదు.
1: And he doesn't stop at any particular period.
0: ఎప్పుడు పడితే అప్పుడంతా కరుస్తుంటాడు వాడు.
1: He bites you every time.
0: కనుకని అట్టి దుష్టుని యొక్క సంకల్పంలో, దుష్టుని యొక్క వ్యక్తి యొక్క సహవాసము మనకు దూరంగా ఉండాలి.
1: So we should never be in the bad company. We should never have bad thoughts.
0: జజ దుర్జన సంసర్గం.
1: So we should run away from that.
0: ఇది మొట్టమొదటి మానవుడు గుర్తించవలసినటువంటి విషయం.
1: That's the first thing that a mankind should know.
0: ఇది ఆధ్యాత్మిక మార్గములకు ప్రథమ సోపానము.
1: This is the first step in spiritual path.
0: తేజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం. ఎప్పుడు దుష్టుని యొక్క సంగమం దూరం చేసుకున్న తర్వాత సత్సంగంలో ప్రవేశించాలి.
1: The moment you run away from the bad company, you can join the good company.
0: అట్టి సత్సంగం ఏటంటిది?
1: What is that good company?
0: కానీ ఈనాడు ఈ లోకములో ఈ భాషలలో సత్సంగం అంటే మంచి భక్తులు మంచి సాధకులు ఇలాంటి వారంతా సత్సంగం అని భావిస్తున్నారు.
1: In the ordinary sense, we consider good company is a congregation, assembly of devotees and aspirants.
0: Satsangam ante idi kaadu.
1: This is not satsanga.
0: Sattu. Sat. Adhe shastram. Sattu chitta anandam. Ah, sattu. Sattu anaga being.
1: That sat, that which is being.
0: Satsangamu. Ah, sattu. Ah, pavitramantu yokka daiva sangamato manam cherali.
1: We should be in the company of the divine sat, the being.
0: Ah, sattu anetvanti మనుషుల లోపల కూడా ఉండవచ్చును, సర్వలో ఎందుకు కూడా ఉంటుండాలి.
1: దట్ సట్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: వీడు దుష్టుడే వీడు సజ్జనుడే నిర్ణయించడం వీలు కాదు.
1: వీ కెనాట్ డిసైడ్ ఆర్
0: సత్ అనేది సర్వత్రా ఉంటుండాలి.
1: దిస్ సత్ బీయింగ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీ ఎందున్నటువంటి ఆ సత్ ఆ సద్భావంతో నీవు కూడాలి.
1: యు షుడ్ జాయిన్ దట్ సత్ ద బీయింగ్ విత్ ఇన్ యూ.
0: అది అంగములోని సంగము, సంగంలోని జంగము, జంగంలోని లింగము, లింగంలోని అంగము. ఇదే నిజమైనటువంటి ఆత్మతత్వము. జీవితం ఒక జంగము.
1: Human life is jangamu.
0: Jangamuloni sangamu. Ee sangam ante emti? Ee arishad vargala sangamu.
1: The sangam are six weaknesses.
0: Ee sangamuloni jangamu.
1: The jangamu there.
0: Jangamuloni lingamu. Adi atma.
1: The linga is atma.
0: Adi e atma tattvamu.
1: That is atmic principle.
0: Kalukane aa satta aneetundi eppudi kudanu maarpu chendinatundi satta.
1: So the sat being is changeless.
0: Etti maarpu kudanu undeetundi kaadadi.
1: It has no trace of change any time.
0: Kalukane సత్ అనేటువంటి దాంతో దాన్ని సంఘం చేరాలి.
1: సో వీ షుడ్ జాయిన్ దట్ సత్ ద బీయింగ్.
0: ఇంకా మూడవది,
1: ద థర్డ్ వన్,
0: కురు పుణ్యమహోరాత్రం. రాత్రి పగలు కూడా నీవు పవిత్రమైన కార్యములు ప్రవర్తించాలి.
1: డే అండ్ నైట్ యూ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ సీక్రెట్ యాక్టివిటీ.
0: పుణ్యం అంటే ఏమిటనుకున్నారు మీరు?
1: వాట్ ఈస్ మెరిట్? పుణ్యం
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు వ్యాసుల వారు.
1: Vyasa said, helping others is a merit or punya.
0: Paropakarame punyamu.
1: Helping others is merit, punya.
0: Papaya parapeedanam annaru.
1: To harm others is sin.
0: Ee punyam ante emiti?
1: What do you mean by punya?
0: Paropakarame punyamu annaru.
1: Rendering service
0: ante itarulaku danam cheyatamu, dharmam cheyatamu, melu cheyatamu, upakaram cheyatamu, ivanni paropakaram anukuntunnaru.
1: We think paropakara service to others meant helping others.
0: Idi paropakaram. Idi bahya prapanchamunaku paropakaram.
1: This is only help, upakara from the outer point of view.
0: Para ade daiva tattvamu.
1: Para is divinity.
0: Upa samipamu.
1: Upa proximity.
0: Karamu cheripotamu.
1: Kara joining, merging.
0: Anaga emti? దైవమునకు సమీపంగా చేరిపోవటమే పరోపకారము.
1: ఇట్ ఓన్లీ పరోపకార మీన్స్ బీయింగ్ వెరీ క్లోజ్ టు ద డివైన్.
0: దైవత్వమునకు సన్నిహితిగా చేరిపోవాలి.
1: దట్ వన్ హ్యాస్ టు బి క్లోజ్ టు గాడ్.
0: అత్యంత సమీపంలో చేరిపోవాలి.
1: హీ షుడ్ బి ఇన్ ది
0: అది పరోపకారము.
1: బీయింగ్ ఇన్ ది క్లోజెస్ట్.
0: ఎవరికో ఇంత అన్నం పెట్టాం, ఎవరికో ఇంత దానం చేశాం, ఎవరికో ఇంత బట్టలు ఇచ్చాం, ఇవి మాత్రం పరోపకారం కాదు.
1: పరోపకార హెల్ప్ డస్ నాట్ మీన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ, గివింగ్ సమ్ మనీ ఆర్
0: ఎక్స్ట్రా. పరా ఉపకార పదములు, మూడు పదములు విభాగం చేయాలి.
1: Here we have to classify.
0: పవిత్రతతో పవిత్రతకు సమీపంగా మనం చేరిపోవాలి.
1: దట్ వీ షుడ్ బి వెరీ క్లోజ్ టు దట్ సీక్రెట్.
0: ఇది పరోపకారం.
1: దిస్ ఇస్ పరోపకారం.
0: ఇదే పుణ్యము.
1: దిస్ ఇస్ పుణ్య మెరిట్.
0: అట్ట చేయకుండా ఏదో నేను 10 బస్తాలు వేసి అందరికీ అన్నం దానం చేశాను అనుకుంటావు.
1: బట్ ఇఫ్ యు అరేంజ్ పూర్ ఫీడింగ్ విత్ 10 బ్యాగ్స్ ఆఫ్ రైస్, ఇట్ కెనాట్ బి పరోపకారం.
0: ఏదో కొన్ని 100 వస్త్రాలంతా తెచ్చి వీరికి చీరలు పంచులంతా ఇచ్చాము, ఇది పరోపకారం చేశాం అనుకుంటాం.
1: యు థింక్ పరోపకార హెల్ప్ మెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్లోత్స్ టు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్.
0: కేవలం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెప్పుకోవచ్చునే కానీ భగవంతుని చెప్పుకోవడానికి వీలు కాదు.
1: యూ కెన్ అకౌంట్ ఆల్ దీస్ థింగ్స్ టు ది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, నాట్ టు గాడ్.
0: కానీ భగవంతుని దృష్టి లోపల పరోపకారం అంటే ఇదే, భగవంతునికి సమీపంగా పోవటమే పరోపకారము.
1: ఆన్ ది డివైన్ వ్యూ పాయింట్ బీయింగ్ సో క్లోజ్ టు గాడ్ ఇస్ పరోపకారం.
0: పాపాయ పరపీడ.
1: The next one, papaya parapidanam.
0: Papam ante emiti?
1: What is papa?
0: Parapidanam. Para anaga daivatvamunu. Daivatvamunu tyajinchadame leka daivatvamunu bhinnatvanga bhavinchukotame oka papamu.
1: Param is divinity. Pidana means viewing that multiplicity of
0: equality. Ekatvamainatundi paramatmanu bhinnatvanga bhavinchukotame papam.
1: Divinity is unity, the oneness. But if you view it as multiplicity, it is sin.
0: Bhagavantudu okkade.
1: God is one.
0: ఏ మతం వారైనా ఏ పేర్లైనా పెట్టుకోవచ్చును.
1: యు మే బిలాంగ్ టు ఎనీ రిలీజియన్.
0: కానీ భగవంతుడు ఒక్కడే. ఏకం సత్
1: ట్రూత్
0: ఉన్నది ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: అట్టి ఒక్క భగవంతుణ్ణి భిన్నంగా భిన్నంగా మనం విభజించటమే ఒక పెద్ద పాపము.
1: బట్ ఇఫ్ యూ ఫ్రాగ్మెంటెడ్ కట్ ఇట్ ఇంటూ పీసెస్, ఇట్ ఈస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్.
0: ఏకంగా ఉండినటువంటి భగవంతుణ్ణి అనేకత్వంగా మనం విభజించరాదు.
1: గాడ్ ఇస్ యూనిటీ, వన్నెస్. యూ కెనాట్ క్లాసిఫై.
0: కానీ ఈనాటి కలియుగ ప్రభావం చేత,
1: బికాస్ ఆఫ్ కలి ఏజ్,
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు అనేకంగా అభివృద్ధి అవుతున్నారు.
1: దర్ ఆర్ మెనీ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ టేక్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ మల్టిప్లిసిటీ.
0: కానీ అనేకత్వాన్ని ఏకత్వంగా చేసేటువంటి గుణవంతులు ఒక్కడైనా కనిపించడం లేదు.
1: నాట్ ఈవెన్ వన్ వర్చ్యూస్ పర్సన్ ఈజ్ సీన్ హూడ్ బి ఏబుల్ టు కాగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుకనే అనేకత్వం చేయటమే పాపము.
1: Therefore, this diversified view is sin.
0: ఏకత్వాన్ని విశ్వసించడమే పుణ్యము.
1: To have full faith in unity is merit. పుణ్యం.
0: కనుక పాపాయ పరపీడనం, పరపీడనం, పరత్వంగా దైవత్వం, దానిని విభజించడమే ఒక పాపము.
1: Para is divinity, the pida is just fragmented view.
0: ఇట్టి సక్రమమైనటువంటి సరి అయినటువంటి అర్థములు తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు ఎంతకాలం సాధన చేసినప్పటికీ ఉన్న స్థానం నుండే ఉంటున్నాడు.
1: As the true meaning to these statements are not known, in spite of long period of spiritual practice, we are not able to reach the goal.
0: కనుక మనం ఈనాడు తెలుసుకోవాల్సింది ఏమిటి? భగవంతుడు అనుగ్రహించినటువంటి ఇంద్రియములను సక్రమమైన మార్గములో, పరిమితమైనటువంటి మార్గములో దీన్ని ప్రవేశపెట్టుకోవాలి.
1: So what should we know today? That we should make use of these senses under certain limits in a proper way.
0: సక్రము పరిమితము ఈ రెండింటి యందు కూడాను మాత్ర అని చెప్తూ వచ్చారు.
1: The matra meant these two aspects, making use of them in a proper direction.
0: It measures.
1: It measures.
0: పరిమితము కల్పించేటువంటిది.
1: ఇట్ ఇస్ గాట్ సర్టెన్ లిమిట్.
0: అది ఏ ఇంద్రియముల యొక్క శక్తి సామర్థ్యములు.
1: దట్ ఈస్ ది కెపాసిటీ, ది లిమిటేషన్.
0: ఈ ఇంద్రియములకు పరిమితం మీరినప్పుడు ఇది పెడమార్గం పడతాయి.
1: వెన్ దే గో బియాండ్ దీస్ లిమిటేషన్స్ దే విల్ బి ఇన్ ఎ పర్వర్టెడ్ డైరెక్షన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి మానవునికి ఇంద్రియములు ఉంటున్నవి.
1: Every human being has senses.
0: కాని ఈ ఇంద్రియములను సరైనటువంటి విధం తెలియకోకుండా పోవటం చేతనే పెడమార్గం పట్టించి జీవితంలో అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నారు.
1: As he does not know the true significance, the way how the senses have got to be made use of, he proceeds in the wrong direction.
0: మనం చేయవలసినటువంటి సాధనలు మరొకటి లేదు.
1: We don't need to do any other.
0: ఏ సాధనను చేయనక్కర్లేదు.
1: You don't need to do any సాధన.
0: ఎందుకంటే అన్ని నీవే ఉంటున్నావు.
1: Because you represent everything.
0: కనుక నీవు మరొక దాన్ని చేయనక్కర్లేదే.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్.
0: సర్వము తానైనటువంటి వాడు, తాను ఇంకో దాన్ని చూడనక్కర్లేదు.
1: వెన్ యు ఆర్ ఎవ్రీథింగ్, వాట్ దేర్ ఇస్ నో నీడ్ టు లుక్ అట్ అనదర్.
0: తానే అయి ఉంటున్నాడు.
1: యు ఆర్ ఎవ్రీథింగ్.
0: ఒక నిప్పు ఉంటుండాలి.
1: యువర్ లైట్ ఆఫ్ ఫైర్.
0: కానీ మనం అలక్ష్యం చేయటం చేత నిప్పు పైన నిమురు వచ్చి చేరిపోయింది.
1: యాజ్ యు నెగ్లెక్ట్ ద ఫైర్ ఇస్ కవర్డ్ బై యాష్.
0: అయితే ఆ యొక్క నిమురు ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ ది యాష్?
0: నిప్పు నుంచేనే వచ్చింది.
1: ది యాష్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫైర్.
0: నిప్పు నుంచేనే వచ్చి నిప్పును కప్పివేసింది.
1: యాష్ హావింగ్ బీన్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ద ఫైర్ కవర్స్ ది వెరీ ఫైర్.
0: నిమురు పోతుంది, నిప్పు కనిపిస్తుంది.
1: వెన్ యు బ్లో ఇట్ ఆఫ్ ది యాష్ విల్ గో అవే అండ్ యూ కెన్ సీ ది
0: ఫైర్. నిప్పును ఎక్కడి నుంచినో నీవు తీసుకుని రాలేదు.
1: యు హావ్ నాట్ బ్రాట్ ద ఫైర్ అప్.
0: నిమురుని ఎక్కడికో పంపలేదు.
1: యు హావ్ నాట్ డ్రివెన్ అవుట్
0: ది యాష్. నిమురు కూడా నిప్పు నుంచినే వచ్చింది.
1: యాష్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫైర్.
0: నిమురు పోతే నిప్పు కనిపిస్తుంది.
1: ద మూమెంట్ ద ఫైర్
0: అదే విధంగా నీ అందరి ఉంటుంది. దివ్యత్వము,
1: డివినిటీ ఇస్ విత్ ఇన్ యు.
0: దాని నుంచినే పుట్టింది మాయా.
1: అండ్ దిస్ ఇల్యూషన్ ఇస్
0: ఆ మాయా అనే నిమురు నిన్ను కప్పుకొస్తుంది.
1: అండ్ దిస్ ఇల్యూషన్ దట్ కవర్స్ యు.
0: ఇది మాయా అని తెలుసుకుంటే ఆ మాయ పోతుంది, మహత్తత్వం కనిపిస్తుంది.
1: అండ్ వన్స్ యూ నో అండర్స్టాండ్ దిస్ ఇల్యూషన్, యూ కెన్ నో యువర్ ట్రూ డివినిటీ.
0: కనుక నీవేమేమి సాధన చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీ స్పిరిచువల్.
0: ఏ యాత్రలు పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు విజిట్ పిల్గ్రిమ్ సెంటర్.
0: కానీ నీ దృష్టిని అంతర్ముఖం గావించుకో.
1: బట్ టర్న్ ఇన్ వర్డ్.
0: అప్పుడే నీకు సక్రమమైన జీవం కనిపిస్తుంది.
1: దెన్ యూ విల్ సీ ద రైట్ థింగ్.
0: ఈనాడు నిన్నటి శరీరము, ఈనాడు ఇంద్రియములు, రేపటి దినము మనసు యొక్క తత్వము.
1: భగవాన్ spoke to us on the body yesterday and senses today, tomorrow the mind,
0: tarvata buddhi,
1: later intellect.
0: ee narugudu telusukunna tarvata aatma saakshatkaram ayipothundi.
1: After understanding these four, you will enjoy the manifestation of
0: atma. endukante idi oka dani paina okati cheri untundali.
1: Because one is linked with the
0: other. ee adlanta manam teesivesinappude aa swasvarupanni manam sandarshinchukovadaniki veelavutundi.
1: When once we remove all these obstacles, you can see your true form.
0: ఇప్పుడు ఎట్ట ఉంది?
1: How is the thing now?
0: Atma untundali.
1: There is atma.
0: Dani paina buddhi untundali.
1: Over that intellect.
0: Dani paina manasu untundali.
1: Above that mind.
0: Dani paina indriyamulu untundali.
1: Then senses.
0: Dani paina shariram untundali.
1: Above all,
0: ee shariranni teesiveyali.
1: First remove the body.
0: Indriyamulu pakkaku nettali.
1: Brush aside senses.
0: Manasunu marinimpa cheyali.
1: And see that mind goes away.
0: Buddhini pakkaku tochukovali. Appude atma sandarshanam praaptistundi.
1: Remove this body sense. Brush aside the senses. Go beyond the mind. Let the mind be annihilated.
0: Buddhi grahya mati indriyam.
1: And the intellect transcends.
0: ఈ బుద్ధి ఆత్మకు అత్యంత సమీపంలో ఉండటం చేత ఈ బుద్ధి యొక్క ప్రకాశము గొప్పగా ఉంటుంటాయి.
1: As intellect is so close to Atma, it shines brilliantly.
0: కనుక అత్యంత సమీపానికి వెళ్ళినప్పుడు ఈ ప్రకాశము మనకు అధికంగా గోచరమవుతుంది.
1: When you so close to Atma, you will see the brilliance there.
0: కనుక ఈనాటి పిల్లలందరూ కూడాను ముఖ్యంగా ఇంద్రియముల యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
1: So students in particular today should know clearly the effects of the
0: యువకులకు ఇది చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: For youth it is very very essential and important.
0: ఈ ఇంద్రియములకు లోబడిపోయే కేవలం పశువుల కంటే హీనమైపోతున్నారు.
1: Because they become slaves to these senses, they become worse than animals.
0: ఏ యొక్క జీవితంలో కూడా లేనటువంటి యొక్క ప్రాప్తినంతా కూడా ఈనాడు అనుభవిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ పాసింగ్ త్రూ సర్టెన్ ప్లైట్స్ అండ్ కండిషన్స్.
0: పశు పక్షి మృగాదులైనా కూడా ఒక నియమంలో ఉంటున్నాయి.
1: ఈవెన్ బర్డ్స్ అండ్ బీస్ హావ్ గాట్ సర్టెన్ డిసిప్లిన్.
0: కానీ విద్యావంతుడైపోయి, విద్యాధికారి అయిపోయి, మేధావంతుడైనటువంటి మనిషి ఎందుకు ఈ యొక్క నియమం లేకుండా ఉంటుండాలి?
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ హ్యాస్ నో డిసిప్లిన్
0: చదువులంతా మోసగించడం కోసమా?
1: ఇస్ ఇట్ టు డిసీవ్ అదర్స్?
0: కాదు కాదు, నిన్ను నీవు మోసగించుకోవటం కోసం.
1: యువర్ డిసీవింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: నిన్ను నీవు తెలుసుకోవటం కోసమే ఈ చదువులు కావాలి.
1: ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ టు నో థై సెల్ఫ్.
0: నిన్ను నీవు గుర్తించుకునే నిమిత్తం ఈ తెలివితేటలు కావాలి.
1: ది ఇంటెలిజెన్స్ ఇస్ నీడెడ్ టు నో యువర్
0: రియాలిటీ. నీ లేనప్పుడు ఈ తెలివితేట ఎందుకు?
1: విదౌట్ దట్ వాట్ ఫర్? ఇది
0: గంటపై చేయమంతా కూడా నువ్వు వ్యర్థమే.
1: ఆల్ ది స్టడీస్ ఆర్ వేస్ట్ ఆఫ్ టైం.
0: పుస్తకముల్ పఠించితిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము.
1: ఐ హావ్ గాన్ త్రూ ఆల్ ద బుక్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల.
1: వై డూ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ వేరియస్
0: నీ హస్త యుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొల్వలేని నీ శక్తులు నిరర్థకములు కదా మానవా.
1: If you can't join both of your hands and pray to God, all your power and education, that mere waste.
0: ఇంతకంటే మనకు కావాల్సింది ఏమిటి?
1: What more you want?
0: మనం తెలుసుకోవాల్సింది మన యందే ఉంటుండాలి.
1: వాట్ ఈస్ టు బి నోన్ ఈస్ విత్ ఇన్ యూ.
0: నిద్ర నుండి లేచి
1: ద మూమెంట్ యూ గెట్ అప్,
0: మరి నిద్ర పోయేడు దాకా,
1: అంటిల్ యూ గో టు స్లీప్,
0: పొట్టకై హద్దును పద్దు లేక,
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ టు ఎర్న్
0: వ్యయమందగ చేయుచు జీవితం,
1: యూ వేస్ట్ యువర్ టైం,
0: నీ విద్యల దారవోసి
1: యూ స్పెండ్ ఆల్ యువర్ టైం టు
0: అరవింద జలాక్షుని విస్మరించి,
1: ఫర్గెటింగ్ గాడ్,
0: నీవే పెద్ద సుఖంబు నొందితివో.
1: ఓ మ్యాన్, లెట్ మీ నో వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ యూ డిజైర్.
0: ఏమి తెలుసుకోండి,
1: వాట్ ఈస్ దట్ యూ?
0: తెల్లవారు లేచింది మొదలు రాత్రి పండుకునేంత వరకు పొట్ట కోసమే హద్దు పద్దు లేకుండా తిరుగుతున్నావు.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్ట్ టు ఎర్న్ యువర్ లైవ్లీహుడ్, యూ వేస్ట్ యువర్ టైం.
0: నీ హస్త యుగంబు మోచి,
1: యూ షుడ్ జాయిన్ బోత్
0: పరమాత్ముని భక్తితో కొల్వలేని.
1: If you can't worship God and pray to Him, joining both of your hands,
0: శక్తి నిరర్థకంబు,
1: all your capacity, abilities are wasted.
0: అంతా నిరర్థకమైపోతుంది.
1: Everything is wasted.
0: కనుక మానవుడా, నీ మానవత్వాన్ని చక్కగా గుర్తించుకో.
1: ఓ మ్యాన్, నో యువర్ హ్యూమన్ క్వాలిటీ.
0: దైవత్వాన్ని చక్కగా తెలుసుకో.
1: అండర్స్టాండ్ ద డివినిటీ.
0: దైవత్వాన్ని చేరిపో.
1: Attain divinity.
0: ఇదే నీ జీవితం యొక్క గమ్యము.
1: This is your goal.
0: ప్రేమ ముదిత మనసే కహో.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 14th discourse on Gita Bhagavan delivered on 18th August 1984. In this discourse, Bhagavan teaches us how impermanent the material world is and how foolish it would be for man to hanker after material pleasures, ignoring the true goal of his life, which is self-realization. With his profoundly sweet Telugu compositions, Bhagavan drives home an exceedingly beautiful lesson of detachment. Sai Bhagavan Uvacha.
1: Tasmat Sarveshu Kaleshu Ma Manusmaryu Chacha.
2: Always and forever,
1: Arjuna, ella kalamulandu nannu smarinchu. Nee manobuddhulu naaku arpitamu gavinchi nee swadharmamainatunti yuddhamunu neevu aacharinchu. Tappaka nannu pondagalavu, indulo samsayam ledu ani Krishna అర్జునునకు బోధించాడు.
2: కృష్ణ టాట్ అర్జున, అర్జున యు రిమెంబర్ మీ ఆల్వేస్, యు ఆఫర్ యువర్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ టు మీ, అండ్ వైల్ రిమెంబరింగ్ మీ యు ఫైట్, యు విల్ విన్ అండ్ యు విల్ కమ్ టు మీ ఇన్ ద ఎండ్.
1: ప్రపంచంలో గల విలువ కలిగినటువంటి వస్తువులన్నింటి యందు కాలము చాలా విలువైనటువంటిది.
2: ఆఫ్ ఆల్ ది ప్రెషియస్ థింగ్స్ ఇన్ ద వరల్డ్, టైమ్ ఈజ్ ది మోస్ట్ ప్రెషియస్.
1: ఇట్టి విలువైనటువంటి కాలమును మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో ఎవరికి వారు యోచించుకోవచ్చు.
2: ఈచ్ వన్ ఆఫ్ అస్ కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్ హర్ అండ్ ఇంటెలిజెన్స్ టు మీ, అండ్ వైల్ రిమెంబరింగ్ మీ యు ఫైట్, యు విల్ విన్ and will come to me in the end.

0: తెచ్చుకునేటానికి వీలు కాదు.
1: దట్ టైమ్ విచ్ యూ హ్యావ్ స్పెంట్ ఆల్రెడీ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఇట్ బ్యాక్ అగైన్ ఫర్ యూస్.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి కాలమును మనం సద్వినియోగపరచుకుంటకై తగినటువంటి కృషి చేయాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు యూస్ సచ్ ప్రెషియస్ అండ్ సీక్రెట్ టైమ్ ఇన్ ద ప్రాపర్ వే ఫర్ అవర్ గుడ్.
0: అనంత కాలములో మన జీవితము క్షణికమైనటువంటిది.
1: టైమ్ విచ్ ఇస్ ఇన్ఫినిట్, ది టైమ్ విచ్ వీ హ్యావ్ ఈజ్ వెరీ స్మాల్ అండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్.
0: కానీ దృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్తునే సత్యమని విశ్వసించి ఈ కొద్ది కాలమును కూడాను దాని ఎందే ఉపయోగించి మనము జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాము.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ థింకింగ్ దట్ ది ఫెనామినల్ వరల్డ్ ఈజ్ ట్రూ అండ్ వీఆర్ యూజింగ్ ఆల్ ది లిమిటెడ్ టైమ్ అట్ అవర్ డిస్పోజల్ ఫార్ ఎంజాయింగ్ ది ఫెనామినల్ వరల్డ్.
0: మన జీవితంలో మనము సాధించినటువంటి యొక్క విశిష్టత ఏమిటి అని ఒక్కతూరి సింహావలోకనం చేసిన మానవత్వంలో ఏమాత్రం కూడాను తగినటువంటి జవాబు రావటం లేదు.
1: If we retrospect even for a second what we have achieved, how we have spent the time, would be sorry to see that we have not done properly.
0: Puttinappudu manavudu koham koham koham aneetunti yokka shabdamto yerchutunnadu.
1: When a person is born he cries koham, who am I.
0: Idi kevalam jeevitamantayi kudanu కోహము కోహము కోహం అనేటువంటి యొక్క నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క దీని అందే వ్యర్థం గావించిన నీవెవరు అనేటువంటిది ఎప్పుడు నీవు తెలుసుకోవటం.
1: ఇఫ్ యూ ఆర్ టు వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ టైమ్ ఇన్ థింకింగ్ ఆఫ్ హూ యు ఆర్ అలోన్, వెన్ వుడ్ యు బి ఏబుల్ టు అండర్స్టాండ్ హూ యు రియలీ ఆర్.
0: కానీ మన జీవితం యొక్క అంతరార్థం ఇది కాదు.
1: బట్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ నాట్ దిస్.
0: కోహంతో ప్రారంభించి సోహంతో అంత్యం కావాలి.
1: We have to start with koham, who am I, and we have to end with soham, that I am.
0: Nene danin anaga daivattamunu aneetunte oka satyanni gurtinchi taanu prashantini pondali.
1: One has to recognize that he is himself the divinity and obtain peace supreme.
0: Kaani manavudu tana mundunnatunte oka vastuvulu maatrame lakshyam nandunchukoni venuku emi jaragabothunnado వెనుక ఏమి రాబోతున్నదో అనేటువంటి యొక్క విషయాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: బట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ హెస్ బీన్ కాన్సన్ట్రేటింగ్ ఆల్ హిస్ అటెన్షన్ ఆన్ ది ప్రజెంట్ అండ్ హీఈస్ నాట్ థింకింగ్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద ఫ్యూచర్.
0: నిరంతరము కూడాను ముందు పదార్థమును ఆకర్షించుకునేటువంటి యొక్క దృష్టిని తాను అభివృద్ధి గావించుకొనుచున్నాడే కాని వెనుక కలగబోయేటువంటి యొక్క ప్రమాదం ఎట్టివో తాను విచారించుకోవటం లేదు.
1: హీ హాస్ బీన్ థింకింగ్ అండ్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ అట్రాక్టింగ్ ద ఇమ్మీడియట్ ప్రజెంట్ బట్ హీ ఈస్ నాట్ ప్రిపేర్డ్ టు థింక్ ది కాన్సిక్వెన్సెస్ దేర్ ఆఫ్ విచ్ వుడ్ ఫాలో ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ కాన్సన్ట్రేటింగ్ ఈస్ డూయింగ్ సడన్ వర్క్స్.
0: ఒక కప్ప ముందు ముందునటువంటి పురుగును చూచి తాను ఈనాడు నాకు తగిన ఆహారం లభించుచున్నది కానీ చాలా ఆనందముతో దానిపైన ఉప్పొంగించడానికి కొంతవరకు పెంచి ఎగరడానికి సంసిద్ధమై ఉంటున్నది.
1: ఎ ఫ్రాగ్ వెన్ ఇట్ సీస్ సమ్ ఫ్లైస్ అండ్ సమ్ వర్మ్స్ ఇన్ ఇట్స్ ఫ్రంట్ ఇట్ ఇస్ సో హ్యాపీ అండ్ ఎంథూజియాస్టిక్ దట్ ఇట్ లైక్ టు జంప్ ఆన్ ఇట్ అండ్ ఎంజాయ్.
0: కానీ ఆ కప్పకు వెనుకల ఒక పాము కప్పను మృంగుటకై తాను కూడాను కుప్ప క్వేచి ఉంటున్నది.
1: బట్ బిహైండ్ దిస్ ఫ్రాగ్ దెర్ ఇస్ అ స్నేక్ లేయింగ్ వెయిట్ టు క్యాచ్ ది ఫ్రాగ్ అండ్ ఈట్ ఇట్ అప్.
0: అయితే ఈ సర్పమును కూడాను తనకు వెనుకలు ఏమి రాబోవునో ఏమి జరుగుతుందో అనేటువంటి విషయాన్ని విచారించుకోకుండా ఈనాడు నాకు తగిన ఆహారం లభించుతున్నది కదా అని ఈ పాము కూడాను సంతోషించుతున్నది. కానీ ఆ పామునకు వెనుకల ఒక పీకాక్ నెమలి ఈ పామును మృంగుటకై పొంచి ఉంటున్నది.
1: ది స్నేక్ ఈజ్ సో హ్యాపీ దట్ ఇట్ హాస్ గాట్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రాగ్ but it does not know that there is peacock behind it which is aiming at it.
0: Kani ee nemali ee paamunu chuchi ee naadu naaku samruddhi ainatunte aaharam labhinchunnadi aashinchutu aanandamuto uppungipovuchunnadi kani tana venuka oka boyavaadu ambunu teesukoni tanani kottadaniki samsiddhamayunnatunte vishayamu ee yokka pachi gamaninchatam ledu.
1: The peacock is so overjoyous at getting

0: food in the form of snake, but it doesn't realize that there is a hunter behind it, aiming at it to kill it.
1: అది విధముగా ఒకదాని వెనుక ఒకటి మన యొక్క ఆయుస్ నిమిత్తమై పొంచి ఉంటున్నటువంటి యొక్క దృశ్యమును మనం గుర్తించుకోలేక ఏదో మున్ముందు ఏమో మనం చేయగలమనేటువంటి యొక్క ఉత్సాహంతోనూ ప్రోత్సాహంతోనూ ముందంజ వేస్తున్నాము.
0: ఇన్ ది సేమ్ వే వీ ఆల్సో ఆర్ థింకింగ్ ఆఫ్ ఓన్లీ థింగ్స్ విచ్ ఆర్ ఇన్ అవర్ ఫ్రంట్ బట్ నాట్ రియలైజింగ్ వాట్ ఈస్ బిహైండ్ అండ్ వాట్ ఈస్ వెయిటింగ్ ఫర్ అస్.
1: ఏ క్షణములు, ఏ నిమిషములు, ఏ ప్రదేశములు ఏ విధమైనటువంటి యొక్క ఇక్కట్లు సంభవించును, ఏ విధమైనటువంటి ప్రమాదములు సంభవించును అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించుకొనక కాలం వ్యర్థం గావించుకుంటున్నాం.
0: వీఆర్ వేస్టింగ్ టైం నాట్ రియలైజింగ్ వాట్ హార్మ్ ఇస్ గోయింగ్ టు బి ఫాల్, వాట్ డేంజర్ మే బి దేర్ ఇన్ ఫ్యూచర్, అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్, ఇన్ వాట్ టైం, ఇన్ విచ్ పర్టికులర్ ప్లేస్.
1: కనుక కాలమును మనం సద్వినియోగం ఖర్చు పరచవలనన్నా మనము తగినటువంటి ఒక కర్తవ్యాన్ని గుర్తించి క్షణమైనా కూడా మనం వ్యర్థం గావించుకోకుండా పవిత్రమైన కర్మల్లో మనం ప్రవేశించాలి.
0: ఇఫ్ యూ హావ్ టు శాంటిఫై ద టైమ్ అట్ అవర్ డిస్పోజల్ అండ్ యూజ్ ఇట్ ప్రాపర్లీ, వీ హావ్ టు రికగ్నైజ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ టైమ్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ద మోస్ట్ అప్రోప్రియేట్ అండ్ ప్రాపర్ వే.
1: ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు ధనమును మనము దానికి దారబోసినప్పటికీ గడిచిపోయిన నిమిషము ఒక్క క్షణమైనా మనకు వెనుకు రాదు.
0: You may be prepared to offer millions of dollars and crores of rupees, but you would not be able to get a second back once the time is spent.
1: Yavanamu chala pradhanamainatundi pramanamainatundi prati vishayam nandukudunu adarshavantamaina jeevithanni andinchadaniki idi sariyaina samayam.
0: Youth is the most precious, most sacred time. It offers you an opportunity to utilize the time and sanctify your life.
1: మన యొక్క జీవితంలో నరుని యవ్వనము, నది జలము వెనుకకు తిప్పుటకు వీలు కాదు.
0: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ ద యూత్ అండ్ ద వాటర్స్ విచ్ ఆర్ ఫ్లోన్ ఇన్ ఎ రివర్ కెనాట్ బి గాట్ బ్యాక్ అండ్ టర్న్ బ్యాక్.
1: ఈ సత్యాన్ని యువకులు గుర్తించి తమ కాలమును సద్వినియోగపరచుకునే నిమిత్తమై తగినటువంటి కృషి సల్పాలి.
0: యూత్ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ అండ్ యూటిలైజ్ ద టైమ్ ఇన్ ఎ ప్రాపర్ వే సో దట్ దే విల్ హ్యావ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్.
1: కనుక కాలమును మనం ఆధారం చేసుకుని ఈ కాలచక్రమును మనం ఎంతవరకు సాక్షిభూతంగా నుంచుకొని తద్వారా మన జీవిత నావలను నడుపుకుంటూ ప్రయత్నించాలి.
0: వీ హ్యావ్ టు స్పెండ్ అవర్ లైఫ్ రికగ్నైజింగ్ ద ప్రెషియస్నెస్ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ అండ్ రికగ్నైజింగ్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వీల్ ఆఫ్ టైమ్.
1: ముందు ఏమి జరుగును అనేటువంటి విషయాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించుకోవటం లేదు.
0: వీఆర్ నాట్ కేరింగ్ టు రికగ్నైజ్ what is going to happen in future.
1: Manuku jeevita lakshyanni oka pradhanamainatundi drishtilo unchukovali.
0: We have to keep the goal of our life in our own view and vision.
1: Bhagavad Gita lo bhakti yogamulo pradhanamuga
0: in Bhagavad Gita in bhakti yoga primarily a few things are said.
1: Kalamunu pramana roopamlo swaroopinchindi.
0: It has proved time as the most important element.
1: ఈ కాలమును నీ కర్తవ్య రూపంలో నీవు ఏ విధమైనటువంటి యొక్క వైరాగ్యమును పొందకపోయినప్పటికీ సర్వకర్మలు కూడాను భగవత్ప్రీత్యార్థంగా గావించడం చేత ఇది సార్థకమవుతుందని కూడాను బోధించాడు గీతాచార్యుడు.
0: గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ డెవలప్ ఎ హై సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్ బట్ ఇఫ్ యూ కెన్ ఆఫర్ ఆల్ యువర్ వర్క్స్ అండ్ ఆల్ యువర్ డ్యూటీస్ perform in the sense of a duty and offer it to the Lord, you will be able to just fulfill.
1: Ma manus marayujjacha, ma manus marayujjacha. Arjuna, nee yokka swadharmamainatundi yuddhamunu kudanu neevu aacharinchu kaani ma manus marayujjacha, nannu smarinchutu neevu yuddham chey, neekindulo ye vidhamainatundi doshamlo ninnu antavu.
0: Arjuna, perform your duty, even if you have to fight, but thinking of me you fight, you will not get any sin out of it.
1: నీ కర్తవ్యం విసర్జించి అరణ్యమునకు పోయి తపస్సు ఆచరించమని బోధించలేదు.
0: యు ఆర్ నాట్ ఆస్క్డ్ టు గో టు ఫారెస్ట్ అండ్ డూ తపస్.
1: సర్వసంగ పరిత్యాగి ఏ సంసారమును త్యజించి నీవు ఏదో ఒక సన్యాసిగా రూపొందించమని బోధించలేదు.
0: యు ఆర్ నాట్ ఆస్క్డ్ టు టేక్ అప్ సన్యాసం గివింగ్ అప్ ఆల్ యువర్ ఓన్లీ బాండేజెస్ అండ్ అటాచ్మెంట్స్.
1: నీవు ఏది నీ ఇల్లు వాకిలి విసర్జించనక్కరలేదు.
0: యు నీడ్ నాట్ గివ్ అప్ యువర్ హౌస్ అండ్ ప్రాపర్టీ.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది తలచినా కూడాను నా భావంతో నీవు దానిని ఆచరించమని చెప్పాను.
0: Krishna has told Arjuna, whatever you see, whatever you talk, whatever you hear, whatever you think, whatever you do, think of me and do it as my work and offer it to me.
1: Maya pita mano buddhi. నాకు నీ మనోబుద్ధులు అర్పితం గావించమన్నాడు.
0: యు ఆఫర్ యువర్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ టు మీ.
1: ఈ విధమైనటువంటి దీన్ని అర్పితం గావించుకుని మనం చేయటంలో ఎట్టి విధమైనటువంటి ఇక్కట్లు కూడా మనకు ఉండవు.
0: వీ డోంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ డూ దిస్ పర్టికులర్ థింగ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: కానీ ఈ మాత్రమైన కూడాను భగవత్ అర్పితము గావించి కర్మలలో ప్రవేశించేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కాని దృఢ విశ్వాసములు కాని మానవుని ఎందు ఈనాడు కోల్పోయినాడు.
0: But unfortunately, in the man of today, you don't just get that capacity and prowess and that particular faith and firmness in offering at least his mind and his intelligence and doing these things in that
1: నమ్మకమును మనం అభివృద్ధి చేసుకోవాలి.
0: We have to develop this faith in that.
1: కానీ ఈనాటి విద్యావంతులు కాని ఈనాటి పౌరులు కాని నమ్మకమును రెండు నయనంబులే లేని అంధులైరి మనుషులవని ఎందు.
0: But today's educated people and today's citizens are unfortunately not having the eyes of faith.
1: Yavarevari janmanu ye yekka karanamunu puraskarinchukoni ye paristhiti lopala ye sthanamunu ponduchunnavo evariki nee artham kaavu.
0: No one would be able to understand on the basis of his own actions, his own merits and his own demerits, what particular life he would be enjoying, in which particular time, and under what circumstances, and in what particular place.
1: Bhakti yandu drudha shakti ni manatram abhiruddhi parchukovali.
0: A devotee has to develop firmness and strength of mind.
1: Ye karyamunu manam cheyavalannappudikini oka drudha nischayaniki manam raavali.
0: Whatever work you want to do, you must have a firm resolve.
1: Ee drudha nischayame lekapothe మానవుడు ఏ చిన్న కార్యమును కూడా సాధించలేడు.
0: వితౌట్ ఎ ఫర్మ్ రిజాల్వ్ అండ్ డిటర్మినేషన్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఈవెన్ ఎ స్మాల్ థింగ్.
1: ఒక చిన్న పక్షి టిట్టిభము అంటారు దాని పేరు.
0: వన్ స్మాల్ బర్డ్ బై నేమ్ టిట్టిభము.
1: ఇది సముద్రమునకు ఒడ్డు లోపల ప్రతి పర్యాయం కూడాను తాను గుడ్లు పెట్టుకోవటము ఏదో పిల్లల్ని పెంచుకుని తాను ఆనందంగా జీవితాన్ని గడపవాలని గుడ్లు పెట్టుకుంటూ వచ్చింది.
0: On the banks of a ocean, this particular bird laid eggs and it wanted to have a comfortable life.
1: Adi okoka paryayam alalu peddaga raavatamu ee alallo ee gudlu kottukoni povatamu ee vidhanga jarugutu vachindi.
0: A number of times the waves came and washed away these eggs into the ocean.
1: Taanu pettinatundi gudlu aneka paryayamulu samudrudu ee vidhanga konipoyipochunnadu kada ani ee yokka టిట్టి బొమ్మనకు చాలా నిరాశ నిస్పృహతోపల కొన్ని విధమైనటువంటి ఒక విరక్తి కూడా కలిగింది.
0: ఇట్ గాట్ ఎ లాట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ డిస్గస్ట్ అండ్ ఇట్ బికేమ్ ఎ లిటిల్ డెస్పరేట్ వెన్ ఇట్ సా ఓషన్ టేకింగ్ అవే ఆల్ ద ఎగ్స్ లేడ్ బై ఇట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: సముద్రం పైన అమితంగా కోపం వచ్చింది ఈ పక్షికి.
0: ఇట్ డెవలప్ అన్లిమిటెడ్ యాంగర్ ఆన్ ద ఓషన్.
1: సముద్రాన్ని ఈ పక్షి ఏమి చేయగలదు?
0: వాట్ కెన్ ది స్మాల్ లిటిల్ బర్డ్ డూ టు ద ఓషన్?
1: కానీ ఇంత పెద్ద సముద్రమే నేను ఏమి చేయగలను అనేటువంటి నిరాశకు నిస్పృహకు ఏమాత్రము అవకాశం ఇవ్వలేదు.
0: ఇట్ డిడ్ నాట్ థింక్ దట్ వే దట్ ఆఫ్టర్ ఆల్ ఇట్ ఇస్ అ స్మాల్ బర్డ్ వాట్ కెన్ ఇట్ డూ ఫర్ ద హోల్.
1: ఏమైనా సరే ఈ సముద్రాన్ని ఖాళీ చేయాలి అనేటువంటి దీక్షను పట్టింది.
0: బట్ ఇట్ టుక్ ఎ ఫర్మ్ రిజాల్వ్ దట్ ఇట్ వాంటెడ్ టు డ్రింక్ ద ఎంటైర్ వాటర్స్ ఆఫ్ ద ఓషన్.
1: ఈ దృఢ నిశ్చయం అనేటువంటిది తన హృదయంలో చేసుకుంది.
0: ఇట్ హ్యాడ్ దట్ ఫర్మ్ రిజాల్వ్ అండ్ డిటర్మినేషన్ ఇన్ ఇట్స్ ఓన్ హార్ట్.
1: తన చిన్న ముక్కుతో కొంచెం నీరు తీసుకొచ్చడం బయట పోయటం, చిన్న ముక్కుతో నీరు తేవటం బయట పో, ఈ విధంగా తాను సముద్రాన్ని ఖాళీ చేయాలని తాను సంకల్పించుకుంది.
0: ఇట్ రిజాల్వ్ దట్ ఇట్ షుడ్ టేక్ ఎ లిటిల్ వాటర్ ఫ్రమ్ ఇట్స్ నోస్ అండ్ పోర్ ఇట్ అవుట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద ఓషన్.
1: కట్టకడుపుకి ఏమి జరిగింది? సముద్రాన్ని జయించింది ఈ పక్షి.
0: Ultimately, it was able to conquer ocean itself.
1: ఇది క్రమక్రమేణ గరుడని యొక్క సహాయం తీసుకుంది.
0: It was able to take the help of the bird Garuda.
1: ఈ గరుడ యొక్క రికమెండేషన్ తో విష్ణువు యొక్క అనుగ్రహాన్ని సాధించింది.
0: With the help of the vehicle of Vishnu Garuda, it was able to earn the grace of Vishnu
1: సహాయముతో సముద్రాన్ని ఖండించింది, దండించింది.
0: It was able to punish ocean with the help and the grace of
1: ఇంకపైన నీ గుడ్లకు ఎట్టి ప్రమాదమును కలగకుండా చూసుకుంటానని సముద్రుడు ప్రామిస్ చేశాడు.
0: Ocean assured this particular bird that I will see that your eggs are not destroyed by me.
1: Kani tittima pachi ekkada samudram ekkada.
0: Where is the small little bird and where is the ocean?
1: Kani adhe vidhamgane manam nirashaku kuri karadu. బ్రహ్మాండమంతట ప్రబలుచుండెడి నీకు ఆలయమున మర్చ నలవియగునా అని నిరాశకు గురి కాకూడదు.
0: ఈవెన్ వి మే బి స్మాల్ బట్ స్టిల్ వి షుడ్ నాట్ బికమ్ డెస్పరేట్ అండ్ లూజ్ హోప్.
1: బ్రహ్మాండమంతట ప్రబలుచుండెడి నీకు ఆలయమున మర్చ నలవియగునా అని బలహీనత ఎందుకు చెందాలి?
0: వి షుడ్ నాట్ బికమ్ డెస్పరేట్ బై థింకింగ్ దట్ ఓ లార్డ్ యు ఆర్ ఆల్ పర్వేసివ్, you are found everywhere, is it possible for me to construct a small temple for you?
1: Koti suryula kaanti meeti kaligina neeku pramita dweepamune varu pattagalaru.
0: The one you are who has got the effulgence of a crore of suns, how can I hold any lamp or light to you?
1: Ajaharadulakaina andani vaadavu nee roopu ganugana nevaritaramu.
0: You have not been able to be seen by even gods like Aja and Hara. How can anyone determine your form?
1: Sarva jeevula yandu sancharinchati neeku sariyaina peredu sadhyamaguna.
0: You are residing in every heart and in the hearts of all people. How can I just give a specific name?
1: Brahmandamantata prabalutundedi neeku brahmandamantata pottalo unnatti neeku bachyabhojyamu evaru pettagalaru.
0: When the entire cosmos and all the worlds are in your stomach, how is it possible for anyone to offer
1: sarva jalamula yendu sancharinchidi neeku snanambu jeyimpa sadhyamaguna.
0: You are found in all the waters of all oceans and the rivers, how is it possible to give
1: vidhamainatuvanti bhramtulato manamu bhagavantuniki emi cheyalemu.
0: With such thoughts we would not be able to do any service to the Lord.
1: Kaani ee balahinathaku manamu em maatram kudanu avakasam ivvaradu.
0: We should not give room for such weaknesses in our heart.
1: Brahmandamantati prabalachundedi neevu నా హృదయ ఆలయములో నీవు నివసిస్తున్నావు అనేటువంటి ధైర్యంతో మనము భగవంతుని హృదయాకాశంలో ప్రతిష్ఠ చేసుకోవాలి.
0: వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ద లార్డ్ ఇన్ అవర్ హార్ట్ టెలింగ్ ఆల్ రైట్ ఓ లార్డ్ యు ఆర్ రిసైడింగ్ ఆల్ ఓవర్ ద యూనివర్స్ బట్ స్టిల్ యు ఆర్ ఇన్ మై హార్ట్ ఆల్సో, ఐ విల్ ఎస్టాబ్లిష్ యూ ఇన్ మై
1: అనోరణీయాన్ మహతో మహీయాన్. నీవు గొప్పతనంలో గొప్పగా ఉన్నావు కానీ అల్పత్వంలో నా హృదయం లోపల అరించి స్వరూపంలో ఉంటున్నావు.
0: యు ఆర్ ది స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్. In a small form you are residing in my own heart. I just cherish
1: ee vidhamainatundi drudha nischayanni manam sankalpinchukunnappude daivatvanni kudano sadhinchukoku sadhyam avutundi.
0: We will be able to attain the Lord if we have got such firm resolve and such firm faith in our own selves and in our own heart.
1: Bhagirathudu ganganu bhulokamunaku teppinchadu ee vidhamga ee vidhamainatundi pratigna chetane ee vidhamainatundi sudheerghamainatundi yokka pratigna vallani
0: king bhagiratha
1: drudha nischayam vallani.
0: King Bhagiratha was able to get Ganges from Kailasa to the earth by such firm resolve, firm determination and with an oath which he took.
1: Buddhudu kudanu drudha nischayudai kattagadapu tapas acharinchi taanu oka vidhamainatundi oka drudha shaktini sadhistu vachadu nirvanamunu pondataniki veelainattu shaktini sadhinchadu.
0: Even Gautama Buddha with a firm resolve and with a lot of penance he was able to అచీవ్ నిర్వాణ.
1: ఒకనొక సమయంలో తన తండ్రి అయినటువంటి శుద్ధోదనుడు కుమారుడు భిక్షమెత్తుతున్నాడని విని అతనికి ఒక వార్తను పంపించాడు.
0: ఆన్ ఎ పర్టికులర్ డే ఆఫ్టర్ హియరింగ్ ఆఫ్టర్ కమింగ్ టు నో దట్ బుద్ధా వాజ్ బెగింగ్ ఆర్మ్స్ శుద్ధోదన సెంట్ వర్డ్ టు బుద్ధా.
1: నాయన నా తాతలు మహారాజులు, నా తండ్రులు మహారాజులు, నేను మహారాజును, నీవు కూడాను మహారాజే.
0: ఓ చైల్డ్ మై గ్రాండ్ పేరెంట్స్ వర్ ఎంపరర్స్ అండ్ కింగ్స్, సో వాజ్ మై ఫాదర్ అండ్ ఐ ఆమ్ ఆల్సో దట్, యు ఆర్ ఆల్సో ఏ మహారాజా.
1: ఇలాంటి రాజకుమారుడైనటువంటి నీవు సామాన్యుల వలె భిక్షమెత్తుతున్నావని విన్నాను.
0: ఐ హావ్ కమ్ టు నో దట్ బీయింగ్ అన్ ఎంపరర్, బీయింగ్ ఏ కింగ్, యు హావ్ స్టార్టెడ్ బెగింగ్.
1: ధనకనక వస్తు వాహనాదులకు తక్కువ లేదు.
0: దెర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ ప్రాపర్టీ వెల్త్,
1: భోగ భాగ్యములకు ఏ విధమైనటువంటి లోటు లేదు.
0: దెర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ ఎనీ లక్షరీ దట్ యు వాంట్.
1: ఆనందంగా బచ్చభోజ్యములతో భుజించి హంసతూలిగా పానుపైన పవళించగలిగినటువంటి నీవు కేవలము కఠినమైనటువంటి రాళ్లపైన పవళించి కేవలం ఒక కుండను చేతబట్టుకుని ఇంటింటంబడి బిచ్చాటం చేయటము నేను భరించరానటువంటి దుఃఖం అనుభవిస్తున్నాను.
0: ఐ ఆమ్ సఫరింగ్ అన్ అన్టోల్డ్ సఫరింగ్ అండ్ పెయిన్ ఆఫ్టర్ నోయింగ్ దట్ యూ హూ కెన్ ఎంజాయ్ ఆల్ ది లగ్జూరీస్ అండ్ ఆల్ ది డెలిషియస్ ఫుడ్ అండ్ ఆల్ ది కంఫర్ట్స్ ఆఫ్ ఎ ప్యాలెస్ యూ హ్యావ్ జస్ట్ టేకన్ టు బెగింగ్ అండ్ యూఆర్ లయింగ్ డౌన్ ఆన్ హార్డ్ అర్త్ అండ్ లివింగ్ ఎ వెరీ అన్కంఫర్టబుల్ బెగర్స్ లైఫ్.
1: నీవు వెనుకకు వచ్చుట సిద్ధమైన నేను తగినటువంటి ఏర్పాట్లు గావించి తగిన స్వాగతం చేయిస్తానన్నాడు.
0: ఇఫ్ యూ క్యాన్ ఇఫ్ యూ అగ్రీ టు కమ్ బ్యాక్ టు ద ప్యాలెస్ ఐ వుడ్ వెల్కమ్ యూ అండ్ మేక్ ఆల్ ది నెసరీ ఫిట్టింగ్ అరేంజ్మెంట్.
1: ఈ వార్తను విన్నటువంటి యొక్క బుద్ధుడు పక్కున నవ్వాడు.
0: బుద్ధ హూ కేమ్ టు నో అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్ హీ హ్యాడ్ ఎ హార్టీ లవ్.
1: ఆ వచ్చినటువంటి వ్యక్తితో నా తండ్రి మహారాజే, నా తాతలు మహారాజే, అందరూ మహారాజులే, కానీ నా జన్మం అటువంటిది కాదు. నా తాతలు సన్యాసులు, నా తండ్రులు సన్యాసులు, నేను సన్యాసిని, అంతా నా జీవితం అంతా సన్యాసిత్వమే.
0: హీ సెంట్ వర్డ్ విత్ ద పర్సన్ హూ బ్రాట్ ద మెసేజ్, వెల్ మై ఫాదర్ వాజ్ కింగ్, గ్రాండ్ ఫాదర్ వాజ్ కింగ్, ఐ ఆమ్ కింగ్, బట్ మై దేర్ ఇస్ అనదర్ థింగ్ విచ్ ఐ బిలీవ్ ఇన్, ఐఎమ్ ఎ సన్యాసిన్, మై పేరెంట్స్ ఆర్ సన్యాసిన్స్, మై గ్రాండ్ పేరెంట్స్ ఆర్ సన్యాసిన్స్.
1: నీవు నన్ను నిజముగా రావాలని కోరుటే సత్యమైనప్పుడు నన్ను మృత్యువు నుంచి తప్పించేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా? దీనికి మొట్టమొదటి జవాబు చెప్పు.
0: ఇఫ్ యూ వాంట్ మీ టు కమ్ బ్యాక్ ప్లీజ్ ఆన్సర్ దిస్ ఫస్ట్ క్వశ్చన్, డూ యూ హ్యావ్ ది కెపాసిటీ టు సేవ్ మీ ఫ్రమ్ డెత్?
1: రెండవది, నన్ను ఏనాటికి కూడాను రోగిష్ఠుని కాకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
0: డూ యూ హ్యావ్ ది కెపాసిటీ ఇన్ ది సెకండ్ ప్లేస్ whether you can just guarantee me a health which is free from any disease?
1: నాకు వార్ధక్యం రాకుండా ఉండేటువంటి చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
0: Do you have the capacity to prevent me from getting into old age?
1: నాకు ఎట్టి రోగములు కూడా నువ్వు సంభవించకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
0: Do you have the capacity to see to free me from all the diseases and prevent the diseases from coming to me at all?
1: దీనికి నీవు సరి అయినటువంటి జవాబు చెప్పి పంపినా నేను తక్షణమే వస్తాను అన్నాడు.
0: ఇఫ్ యూ కెన్ గివ్ ప్రాపర్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఇమ్మీడియట్లీ ఐ వుడ్ కమ్ టు ద ప్యాలెస్.
1: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః అంత్యకాలే మహాదుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
0: ఇట్ ఈస్ సెట్ బర్త్ ఈస్ సారోఫుల్ అండ్ లైఫ్ ఈస్ సారోఫుల్ అండ్ ఎండ్ ఈస్ సారోఫుల్. Therefore, you must be extremely careful. A warning is
1: ivanni kudunu manaku telisi anubhavinchetunte vyaktulu yokka drushyamunu manam chuchi prapanchamlo jarugutunnatunte vishayamulu vini inkanu ee ajnanamulo padatam anetunte emiti ani tandriki kathinamainatunte reetiga jawabu andichadu.
0: Buddha gave a reply to his father in a fitting way, telling after seeing all the sorrows of life, after seeing the experience of so many people in these areas and still wallowing in the ignorance and just succumbing ourselves to the ignorance,
1: unnamera lopala mana satyanni manam gurtinchali.
0: Within the time available we'll have to recognize our own truth.
1: Idi nijamainti manavuni yokka lakshyam.
0: This is the most important goal and objective of human life.
1: Desamu panchabhautikamu dehamu,
0: our body, it consists of five elements.
1: Dehamu koolaka tappadeppudu.
0: It is going to perish sometime or the other.
1: Dehi niramayundu.
0: The indweller is a permanent
1: entity. Dehi chaavu kuttukal moha nibandha bandhana mudra levu.
0: If only one were to inquire into, there is nothing like old age, nothing like death for the
1: jambu chuda aa dehiye deva devudu.
0: If truly one can see that particular indweller himself is God.
1: 13th adhyayamlo kshetra kshetragna vibhaga yogam anetundi dinkam balaraju prarambhinchadu. క్షేత్రమునకు క్షేత్రజ్ఞమునకు ఉండినటువంటి యొక్క భేదమేమిటి?
0: 13th చాప్టర్, ది చాప్టర్ ఆఫ్ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగ బాలరాజు హెస్ కమెన్స్ అండ్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ క్షేత్ర ఫీల్డ్ క్షేత్రజ్ఞ దట్ డ్వెలర్.
1: ఒకటి క్షేత్ర రెండు అక్షరములు,
0: వన్ ఇస్ క్షేత్ర విత్ టూ లెటర్స్
1: మూవ్, ఇంక రెండవది క్షేత్రజ్ఞ మూడు అక్షరములు,
0: ది సెకండ్ వన్ క్షేత్రజ్ఞ విత్ త్రీ లెటర్స్.
1: క్షేత్రజ్ఞకు క్షేత్రముకు ఉండినటువంటి అధికక్షరం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఎక్స్ట్రా లెటర్ విచ్ ఈస్ మోర్ ఇన్ ది క్షేత్రజ్ఞ క్షేత్ర?
1: ఇది రెండక్షరం క్షేత్రజ్ఞ. క్షేత్ర దీంట్లో ఎందుకుంటుంది? జ్ఞ అధికంగా ఉంటుండాలి క్షేత్రజ్ఞులు.
0: బిట్వీన్ క్షేత్ర అండ్ క్షేత్రజ్ఞ, క్షేత్ర ఇస్ కామన్, జ్ఞ ఇస్ ఎక్స్ట్రా ఇన్ క్షేత్రజ్ఞ.
1: అనగా జ్ఞకారము లేనటువంటిది క్షేత్రము, నకారము కూడినటువంటిది క్షేత్రజ్ఞుడు.
0: ఇట్ మీన్స్ క్షేత్ర ఈజ్ డివైడ్ ఆఫ్ దట్ వర్డ్ జ్ఞ అండ్ క్షేత్రజ్ఞ ఈజ్ హ్యావింగ్ దట్ పర్టికులర్ లెటర్ జ్ఞ.
1: అనగా జ్ఞానరహితమైనటువంటిది దేహము, జ్ఞాన సహితమైనటువంటిది క్షేత్రజ్ఞుడు.
0: ఇట్ మీన్స్ బాడీ ఈజ్ డివైడ్ ఆఫ్ విజ్డమ్ అండ్ క్షేత్రజ్ఞ ది ఇండ్వెలర్ హెస్ గాట్ దట్ విజ్డమ్.
1: అయితే క్షేత్ర క్షేత్రజ్ఞ చాపిమాన్ విద్య, అతను కూడాను అది కూడాను నేనేను అని మరి తిరిగి చెప్పాడు.
0: ద లార్డ్ హెస్ డిక్లర్డ్ దట్ ది ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ ద ఇండ్వెలర్ బోత్ ఆర్ హీ హింసెల్ఫ్.
1: అనగా క్షేత్రం అనేటువంటిది తన యొక్క నివాసం.
0: హీ హెస్ డిక్లర్డ్ దట్ క్షేత్రం ఈజ్ హిజ్ డ్వెలింగ్ ప్లేస్.
1: ఈ ఉపాధి అనేటువంటి దేహమును కూడాను తానదిగా భావిస్తూ వచ్చాడు.
0: దిస్ ఫార్మ్ విచ్ ఈజ్ ది ఇండ్వెలింగ్ ప్లేస్ ఆఫ్ ద లార్డ్ హీ కన్సిడర్.
1: మనం నిత్య జీవితంలో ఏమంటున్నాం? నా దేహము అంటున్నాం.
0: ఇన్ అవర్ డే టు డే లైఫ్ వెన్ యూ రెఫర్ టు ద బాడీ వీ సే ఇట్ ఈస్ మై బాడీ.
1: నీవు దేహము కానప్పటికీ అది నీది అనేటువంటి దీంతో నీవు అనుభవిస్తున్నావు.
0: ఆల్దో దట్ ఈస్ నాట్ యూ, యూ ఎంజాయ్ ఇట్ యాజ్ యువర్స్.
1: అదే విధంగా క్షేత్రజ్ఞుడు తన దేహం కానప్పటికీ, దేహం కానప్పటికీ ఇది నా దేహము అనేటువంటి క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడు భావిస్తున్నాడు.
0: క్షేత్రజ్ఞ సిమిలర్లీ ఈజ్ కన్సిడరింగ్ దట్ హీఈస్ నాట్ క్షేత్రం బట్ ఇట్ ఈస్ హిజ్.
1: అయితే నాది అన్నప్పుడు తాను వేరు కావడానికి అవకాశం ఉంటుండాలి.
0: వెన్ యూ సే దట్ ఇట్ ఈస్ మైన్ యూఆర్ డిఫరెంట్ అండ్ దట్ ఈస్ డిఫరెంట్.
1: ఇది నా కర్చీఫ్,
0: దిస్ ఈజ్ మై కర్చీఫ్.
1: అయితే ఈ కర్చీఫ్ నేను వేరు చేయడానికి నాకు అధికారం ఉంటుండాలి, వేరు కావడానికి తనకూడదు ఒక విధమైన అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఈస్ ఏ కెపాసిటీ అండ్ అన్ అథారిటీ ఫర్ మీ టు బీ డిఫరెంట్ ఫ్రమ్ ద కర్చీఫ్. కర్చీఫ్ ఆల్సో కెన్ డిసోసియేట్.
1: అదే విధంగా నా దేశం అనుకున్నప్పుడు దేశం వేరు, నేను వేరు కావడానికి అవకాశం ఉంటుండాలి.
0: వెన్ ఐ సే దట్ దిస్ ఈస్ మై బాడీ దెర్ ఈస్ రూమ్ ఫార్ మై సెల్ఫ్ బీయింగ్ సపరేట్ అండ్ ది బాడీ బీయింగ్ సపరేట్.
1: అదే విధంగానే క్షేత్రం అనేటువంటి దేహంలో క్షేత్రజ్ఞుడు నేను కూడాను నాది కూడాను ఆ దేహం అని అన్నాడు. అయినప్పటికీ దేహం కూడా నేనే అనేటువంటి సమయ లోపల దేహం ఏనాడైనా విసర్జించవచ్చు.
0: ఇన్ ది సేమ్ వే వెన్ ది లార్డ్ హస్ డిక్లర్డ్ దట్ ది ఫీల్డ్ ఈస్ హిస్ హీ కెన్ గివ్ ఇట్ అప్ ఎనీ టైమ్ దట్ హీ వాంట్స్.
1: దేహం ఉన్నంతలో తాను తెలియవలేవు. ఈ దేహాన్ని తనను తెలుసుకునే నిమిత్తమై ప్రసాదించాడు.
0: బాడీ ఈస్ గివెన్ టు యూ ఇన్ ఆర్డర్ దట్ యు మే రియలైజ్ హూ యు ఆర్.
1: దేహిని గుర్తించే నిమిత్తమే దేహాన్ని అనుగ్రహించాడు.
0: బాడీ ఈజ్ గివన్ ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ ద ఇండ్వెలర్.
1: దేహమే లేకపోతే దేహిని మనం వెతకలేము.
0: ఇఫ్ దేర్ ఇస్ నో బాడీ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎ సర్చ్.
1: సర్వ కర్మలు సర్వ సాధనలు కూడా దేహం ద్వారానే మనం ఆచరిస్తున్నాము.
0: ఆల్ ది యాక్టివిటీ అండ్ ఆల్ ది ధర్మాస్ హావ్ బీన్ పర్ఫార్మ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది బాడీ.
1: ఐదు కర్మేంద్రియములు,
0: ఫైవ్ కర్మేంద్రియ,
1: ఐదు జ్ఞానేంద్రియములు,
0: ఫైవ్ జ్ఞానేంద్రియ,
1: ఐదు ప్రాణములు,
0: ఫైవ్ ప్రాణాస్ లైవ్ బ్రెత్,
1: ఐదు కోశములు,
0: ఫైవ్ కోశాశీక
1: జీవి. దీనికి తీర్తే 21 తత్వములతో కూడినటువంటిది మన దేహం.
0: అవర్ బాడీ దట్ మే కన్సిస్ట్ ఆఫ్ 21 ప్రిన్సిపల్స్.
1: దీనికి మనోబుద్ధి చిత్త అహంకారములు కూడా 4 చేరుతున్నాయి.
0: ఫర్ దిస్ వెన్ యూ యాడ్ మైండ్ ఇంటెలిజెన్స్ హార్ట్ అండ్ ఈగో ఇట్ బికమ్స్.
1: కనుక మాయ 25 మర్మములు అన్నాడు.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దేర్ ఆర్ 25 ఐటమ్స్ విచ్
1: కనుకనే మాయలోనే పుట్టి మాయలోనే పెరిగి మాయ నిరుంగరు మందమతుడు.
0: ఫూలిష్ వన్స్ బీయింగ్ బోర్న్ ఇన్ ఇల్యూజన్ దే గ్రో ఇన్ ఇల్యూజన్ బట్ స్టిల్ దే డు నాట్ నో వాట్ ఇల్యూజన్ ఈస్.
1: బ్రతుకులన్నీ మాయ.
0: ఆల్ ద లైఫ్ ఈజ్ ఇల్యూజన్.
1: భవబంధములు మాయ.
0: ఆల్ ది అటాచ్మెంట్స్ ఈజ్ ఇల్యూజన్.
1: సంసారం అది మాయ.
0: ఫ్యామిలీ లైఫ్ ఈజ్ ఇల్యూజన్.
1: చావు మాయ.
0: డెత్ ఈజ్ ఇల్యూజన్.
1: మాయ బ్రతుకుకింత మాయలో పడనేలా
0: వై ఫాల్ ఇన్ ఇల్యూజన్ ఫర్ దిస్ పర్టికులర్ లైఫ్ విచ్ ఇస్ ఇట్స్.
1: మనం చూస్తున్నవి అన్ని తలచున్నవి సర్వం కూడా మాయగానే ఉంటున్నాయి.
0: ఆల్ దట్ యు సీ అండ్ ఆల్ దట్ యు థింక్ ఇస్ ఫుల్ ఆఫ్
1: ఇల్యూజన్. ఒక్క క్షణంలో ఉండినటువంటి స్థానం మరొక క్షణంలో లేదు.
0: థింగ్స్ విచ్ యు గెట్ ఇన్ వన్ సెకండ్ యు డోంట్ ఒబ్టైన్.
1: కారే రాజులు రాజ్యమున్ కలువరే గర్వోన్నతిని పొందరి వారేరి. ఎంతమంది చక్రవర్తులు, ఎంతమంది రాజులు, ఎంతమంది ఉంటున్నారు, కానీ కాలం లోపల సర్వం కూడా చక్రంలో కదిలిపోతున్నది.
0: There were so many people, so many kings, emperors who were very proud of their own accomplishment. Where are they now? They are all rolled into this wheel of time.
1: Dinamulu, nelalu, samvatsaramulu, yugamulu, sarvam kudunu maaripothunnayi.
0: Days, months, years and eons and yugas, all these are merged into the time.
1: Kanuka kalam oka pravaham.
0: దేర్ఫోర్ టైమ్ మే బి కంపేర్డ్ టు ఎ కంటిన్యూస్
1: ఈ కాల ప్రవాహములో సర్వ పదార్థములు సర్వ వ్యక్తులు సర్వ విషయములు కూడా నువ్వు కొట్టుకుని పోయేటువంటివి
0: ఇన్ దిస్ ఫ్లో ఆఫ్ టైమ్ ఆల్ ది పర్సన్స్ ఆల్ ద థింగ్స్ అండ్ ఆల్ ద ఐటమ్స్ ఎవ్రీథింగ్ ఇస్ వాష్ ఆఫ్
1: కొట్టుకుని పోయేటువంటి వస్తువు మరొక కొట్టుకుని పోయే వస్తువును కాపాడటానికి ఏమాత్రము సాధ్యం కాదు
0: ఎ థింగ్ విచ్ ఈస్ వాష్డ్ అవే కెనాట్ బికమ్ ఎ సపోర్ట్ ఫర్ అనదర్ థింగ్ విచ్ ఈస్ బీయింగ్ వాష్డ్ అవే
1: ఎవరిని ఎవరు కాపాడగలరు
0: హూ కెన్ సే హూమ్
1: సర్వరక్షకుడైనటువంటి దైవమే సర్వులను కాపాడేటువంటి
0: దవన్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద పీపుల్ అండ్ దట్ ఇస్ ద లార్డ్ హీ అలోన్ కెన్
1: అతనే ఈ కాల ప్రవాహమునకు గట్టు
0: హీ ఇస్ ద ఓన్లీ బ్యాంక్ ఫర్ దిస్ ఫ్లో ఆఫ్ టైమ్
1: ఇదే జీవితానికి గుట్టు
0: దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్
1: ఈ గుట్టును గుర్తించినటువంటి వాడే వ్యక్తి
0: దట్ ఈస్ ఎ రియల్ పర్సన్ హూ రికగ్నైజెస్ దిస్ సీక్రెట్
1: కనుకనే మనము దైవత్వాన్ని విస్మరించక జగత్తును విశ్వసించక మానవత్వం లోపల మన దివ్యత్వాన్ని అనుభవించాలి
0: వితౌట్ బిలీవింగ్ ద వరల్డ్ వితౌట్ గివింగ్ అప్ ద లార్డ్ రికగ్నైజింగ్ ది రియల్ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమానిటీ వీ హావ్ టు ఎంజాయ్ అవర్ లైఫ్
1: జగత్తును నమ్మకూడదు ఒక్కటి
0: వీ షుడ్ నాట్ బిలీవ్ ద వరల్డ్ దిస్ ఇస్ ది ఫస్ట్ థింగ్
1: మృత్యువుకు భయపడకూడదు
0: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్
1: దైవాన్ని వదలకూడదు
0: వీ షుడ్ నాట్ గివ్ అప్ లార్డ్
1: ఇవి మూడే మన జీవితానికి ప్రమాణం
0: దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్
1: ఈ విధమైనటువంటి దీనిని భక్తి యోగము అన్ని విధములైనటువంటి ఆధారములతో బోధిస్తూ వచ్చింది
0: విత్ ఆల్ ద ప్రూఫ్స్ అండ్ విత్ ఆల్ ద ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్స్ ది భక్తి యోగ హ్యాస్ టాట్
1: భక్తి యోగములో భక్తునికి ఉండవలసినటువంటి లక్షణములు 64 లక్షణములుగా నిరూపించింది
0: ఇన్ దిస్ భక్తి యోగ ది క్వాలిటీస్ అండ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ ఆర్ 64
1: లక్షణములు కూడా వ్యక్తికి కలగవాలంటే ఇది అసాధ్యం
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ సింగిల్ ఇండివిజువల్ టు హ్యావ్ ఆల్ ది 64 అట్రిబ్యూట్స్
1: ఏ ఒక్క లక్షణమైనా కూడా మనము ఆచరణలో పెట్టితే అంతే చాలు
0: ఇఫ్ వీ కెన్ ప్రాక్టీస్ వన్ ఆఫ్ ది 64 ఇట్ ఈస్ సఫిషియంట్
1: భగవంతుని విశ్వాసాన్ని గాఢంగా విశ్వసించాలి
0: వన్ షుడ్ హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్
1: ఈ యొక్క దృఢ నిశ్చయంతో నీవు భగవంతుని విశ్వసిస్తే ఇంతకంటే ఇంక నీవు చేయనక్కర్లేదు
0: ఇఫ్ యూ కెన్ హ్యావ్ సచ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్ యూ నీడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ మోర్
1: మ్యాచ్ బాక్స్ లోపల 50 మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి
0: ఇన్ ఎ స్మాల్ మ్యాచ్ బాక్స్ దేర్ బి 50 మ్యాచ్ స్టిక్స్
1: కానీ మనకు అగ్ని కావాలంటే ఒక్క మ్యాచ్ స్టిక్ తీసి కావలసినంత అగ్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు
0: ఇఫ్ యూ వాంట్ ఫైర్ యూ కెన్ జస్ట్ స్ట్రైక్ వన్ మ్యాచ్ స్టిక్ అండ్ గెట్ ఎనీ అమౌంట్ దట్ యూ వాంట్
1: మనం 50 మ్యాచ్ స్టిక్స్ కూడా గీయనక్కర్లేదు
0: వీ నీడ్ నాట్ స్ట్రైక్ ఆల్ ది 50 మ్యాచ్ స్టిక్స్
1: అదే రీతిగానే 64 యొక్క గుణముల లోపల ఏ ఒక్క గుణమైనా కూడాను మనము ఆచరణలో పెట్టి అంతే చాలు
0: ఇన్ ది సేమ్ వే అవుట్ ఆఫ్ 64 అట్రిబ్యూట్స్ ఈవెన్ వన్ సింగిల్ అట్రిబ్యూట్ కుడ్ బి ప్రాక్టీస్
1: ఇది ఏ ప్రధానమైన గుణము ప్రేమ
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఈస్ లవ్
1: కనుకనే ప్రేమే దైవము దైవమే ప్రేమ
0: దేర్ఫోర్ లవ్ ఈస్ గాడ్ అండ్ గాడ్ ఈస్ లవ్
1: లివ్ ఇన్ లవ్
0: లివ్ ఇన్ లవ్
1: కనుక ఈ దైవత్వం లోపల మనం జీవించినామంటే సర్వం కూడా నువ్వు దైవమే చూసుకుంటాడు
0: ఇఫ్ వీ కెన్ లివ్ ఇన్ డివినిటీ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్
1: ఇది భక్తి మాం మే ప్రియో నరహ ఈ విధమైనటువంటి భక్తిలో నీవు ఉంటే నీవు నాకు ప్రియుడవుతావు అన్నాడు
0: దిస్ ఈస్ వాట్ ఈస్ మెంట్ బై భక్తిమాన్ మే ప్రియో నరహ ఇఫ్ యూ హావ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ యు ఆర్ డియర్ టు మీ
1: అనగా కేవలము ఏదో పూజలు చేయటము వ్రతములు చేయటము భజనలు చేయటము ఇంత మాత్రమే కాదు
0: Bhakti does not refer to the ritualistic formalities like worshipping and doing bhajan and
1: doing lopala nalugu vidhamulainatundi bhakti untundali
0: in devotion there are four types
1: arti artharti jignasi gnani
0: arti artharti jignasi and gnani these are the four
1: ee samanyamga aatulanaga kashtamulu dukkhamulu vicharamulu sambhavinchina samayalo bhagavantunni prarthinchatam
0: Ordinarily, Arti refers to the one who prays to the Lord when he is having difficulties, problems and some trials and tribulations
1: in life. ఇంటిలో పశువుకో శిశువుకో కొంచెం ఏమైనా ఆరోగ్యం చెడిపోతే అప్పుడు తిరిగి భగవంతుని ప్రార్థిస్తుంటాం.
0: If child at home or an animal in the house, if it is
1: ఆంధ్రలో అధికంగా ఉపయోగిస్తుంటారు. సంకటం వస్తే వెంకటరమణ అని ఏనాడు మనకు కష్టం కలిగితే అప్పుడు వెంకటరమణ వెంకటరమణ అని ప్రార్థిస్తుంటాం
0: ఇన్ దట్ పర్టికులర్ వే ఇన్ ఆంధ్ర ఆల్సో దర్ ఇస్ ఎ ప్రోవర్బ్ విచ్ సేస్ దట్ వెన్ వీ ఆర్ ఇన్ డిఫికల్టీస్ వీ థింక్ ఆఫ్ ద లార్డ్
1: కష్ట కాలములో బాధల కాలములో నష్టములు సంభవించిన సమయంలో భగవంతుని చింతించి ఏదో వారు ఉపశాంతిని పొందడానికి ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనలు జరుపుతుంటారు
0: డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ట్రిబ్యులేషన్స్ doubts and such problems, thinking of the Lord and praying to the Lord, this is one type of devotion.
1: Ilanti deenine artha bhakti ani cheppin chepparu.
0: This particular devotion is described as artha devotion, artha bhakti.
1: Artha anaga emi? Dhanam kavali, adhikaram kavali, inka aneka vidhamainatundi sukha santoshamlo anubhavinchali.
0: Arthartha refers to seeking money, seeking position, seeking power, and
1: Hindu kavali, భూములు కావాలి, నగలు కావాలి, ఈ విధమైనటువంటి యొక్క ధనంతో సంబంధించినటువంటి వాటిని అంతా కోరుతుంటారు.
0: సీకింగ్ వేరియస్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ మనీ లైక్ హౌసెస్, ప్రాపర్టీ, యానిమల్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
1: ఈ విధమైనటువంటి ఐశ్వర్యము, ఈ విధమైనటువంటి ధనమును, ఈ విధమైన సంపదను ఆశిస్తుంటారు.
0: Such kind of property, wealth and money would be sought after by an artharthi.
1: శీలమే సదాచారం.
0: Character is good behavior and that is life.
1: Jnaname aishwaryam.
0: Wisdom itself is wealth.
1: Sadacharame mana sampada.
0: Good behavior is our property.
1: Ivi nijamainatundi dhanamu, aishwaryamu, sampada.
0: This is our wealth, property and our possessions.
1: Kani antarbhavamuto dinni arthamunu gurtinchukoleka bhashya sambandhamainatundi okka vastu vahanadala kosame manamu paruvulettutuntam.
0: We are hankering after the worldly gross objects, not realizing the subtle meaning and subtle sense what they stand for.
1: Idi artharthi annaru.
0: This is artharthi.
1: Inka jignasa.
0: The third one is jignasa.
1: Jignasa anage emti? Daivamnu telusukovali, daivam ante ekkada untadu, ee vidhanga atanni pondadaniki margamu ani ee tattvajnana samacharam anta kodanu vicharana chestuntadu.
0: Jignasi refers to enquiring into the principles of spirituality. Where is God? Who is God? Where is He? How to obtain Him?
1: Tattva jnanam. Tattva tvam jnanam. Tattva anaga adi. Tvam anaga nenu. Atane emiti, nenu emiti, atane emiti, nenu ekkada nunchi vacchanu. Nenu anaga emiti. Idi gamyam emiti. Aneetundi ninnu vicharinchukotame idi jignasa.
0: Tattva jnanam refers to understanding who I am, who is He, and what is our relationship. How to reach Him and such inquiry.
1: Motta motta vaamai. Neenevaru aneetu daani vicharinchali.
0: In the first place, we'll have to find out.
1: Ee jagattu ekkada nunchi vachindi.
0: Who am I and from where did this world come?
1: Naaku gamyam ekkada.
0: What is my goal?
1: Ivi moodu kudunu chaala pradhanamainatuvi.
0: These are three important factors.
1: ఈ విషయమే తాను అనేక మంది పెద్దలను దర్శించి, స్పర్శించి, సంభాషించి, వారి ప్రబోధనలు శ్రవణం చేసి, వారి గురువుల ద్వారా లేక శాస్త్రము ద్వారా దీనిని కొంతవరకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: జిజ్ఞాసు ట్రైస్ టు అండర్స్టాండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ బై దర్ లిజనింగ్ టు గ్రేట్ పీపుల్, అప్రోచింగ్ గ్రేట్ పీపుల్, సర్వింగ్ ది నోర్స్ ఆల్ బై స్టడీంగ్ స్క్రిప్చర్స్.
1: ఇది కేవలం జ్ఞాతం.
0: దిస్ రెఫర్స్ టు ది ఎర్లియర్ ఆస్పెక్ట్ విచ్
1: వినటం మాత్రమే.
0: దిస్ ఓన్లీ లిజనింగ్.
1: ద్రష్టు తిరిగి దాన్ని చూడాలి.
0: ద నెక్స్ట్ స్టెప్ ఈస్ హీ హాస్ టు సీ ఇట్.
1: ప్రవేశం దీన్ని చేర్చుకోవాలి.
0: దెన్ హీ హాస్ టు అబ్జర్వ్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: అదే విధంగానే ఈ యొక్క జిజ్ఞాసుడైన తర్వాత జ్ఞానం, అది ప్రవేశం.
0: ఆఫ్టర్ ది స్టేజ్ ఆఫ్ జిజ్ఞాసు దెన్ ది నెక్స్ట్ స్టేజ్ జ్ఞానం.
1: ద జ్ఞానం అనగా ఏమిటి? లౌకిక జ్ఞానమా?
0: వాట్ డస్ జ్ఞానం రెఫర్ టు? ఈజ్ ఇట్ సెక్యులర్ నాలెడ్జ్?
1: ఇది సరి అయినటువంటి జ్ఞానం కాదు.
0: దిస్ ఈస్ నాట్ కరెక్ట్.
1: ఇది భౌతిక జ్ఞానం.
0: దిస్ ఈస్ ఓన్లీ ఫిజికల్.
1: ఇది పదార్థ జ్ఞానం.
0: దిస్ ఈస్ నాలెడ్జ్ ఆఫ్ ద
1: కాని. జ్ఞానం అనగా పరార్థ జ్ఞానమే నిజమైన జ్ఞానం.
0: ఎ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ ఈస్ ట్రూ నాలెడ్జ్.
1: అది ఏ జ్ఞానం అనగా ఏమిటి? అద్వైత దర్శనం జ్ఞానం.
0: రియల్ జ్ఞానం రిఫర్స్ టు ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ.
1: సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం. ఆ సుఖమే నిజమైన జ్ఞానం.
0: Experiencing everything externally is sorrow. Everything
1: పదార్థ జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకుంటే పదార్థం వల్ల దాని యొక్క ప్రతిధ్వనిని కాని, దాని ప్రతిఫలమును కాని, దాని యొక్క ప్రతిబింబాన్ని కాని అనుభవించవలసి వస్తుంది.
0: If you base your experience on the base of the worldly knowledge, you will have to just enjoy and experience the reflection and the reaction of it.
1: ఇది పదార్థ జ్ఞానం.
0: Eating this particular roast, this is the knowledge of
1: నేను ఈ యొక్క డెస్క్ కొట్టాను గట్టిగా.
0: ఐ హావ్ హిట్ దిస్ రోస్ట్ వెరీ హార్డ్.
1: కానీ నేను ఈ బల్లను గట్టిగా కొట్టినాను అని చాలా ధైర్యంగా చెప్తున్నా. కానీ నేనెంత గట్టిగా ఈ బల్లను కొట్టానో బల్ల కూడా నన్ను అంత గట్టిగా కొట్టింది.
0: ఐ సే విత్ ఎ సెన్స్ ఆఫ్ ప్రైడ్ దట్ ఐ హావ్ హిట్ దిస్ పర్టికులర్ టేబుల్ బట్ దట్ హాస్ ఈక్వలీ హిట్ ఇట్ బ్యాక్, హిట్ మీ బ్యాక్.
1: ఎట్లా అంటే నేను కొట్టాను అనుకుంటున్నాను. మంట పుట్టింది, అది కూడా నన్ను కొట్టింటేనే కదా నాకు మంట పుట్టింది.
0: ఐ హిట్ హర్ అండ్ ఐ గెట్ పెయిన్ అండ్ బికాస్ ఐ థింక్ దట్ ఇట్ హ్యాస్ బీన్ హర్ట్ బట్ ఐ హావ్ బీన్ ఆల్సో హర్ట్ బై దట్.
1: కనుక నీ పదార్థ జ్ఞానము రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తో కూడి ఉంటుంటాది.
0: ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది వరల్డ్ దేర్ ఇస్ రీసౌండ్, రియాక్షన్ అండ్ రిఫ్లెక్షన్. దీస్ ఆర్ ఇన్హెరిటెడ్.
1: పరార్థ జ్ఞానమునకు నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్, నో రీసౌండ్.
0: ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది ట్రాన్సెండెంటల్ దేర్ ఇస్ నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్ అండ్ నో రీసౌండ్.
1: ఇది ఏ నిజమైనటువంటి జ్ఞానం? సెకండ్ అనేటువంటిది లేదు. ఏకం దేవా అద్వితీయం.
0: దిస్ ఈస్ ట్రూ నాలెడ్జ్. There is nothing like second. There is only one.
1: రెండవది ఒకటి ఉంటే కదా దాని వల్ల ఒక భయమో, దాని వల్ల ఆనందమో, దాన్ని పొందాలని ఇచ్చను ఏదో ఒకటి కలుగుతుంది.
0: Only when there is a second entity, there will be a desire to have it, there will be a fear, and such other feelings are likely to come.
1: రెండవదే లేదు జ్ఞానంలో.
0: In the real knowledge, there is nothing like a second
1: entity. కానీ దానిని wisdom అని చెప్పొచ్చు, కానీ జ్ఞానం అనకూడదు.
0: That may be described as wisdom and not as knowledge.
1: ఆ wisdom తత్వం లోపల నువ్వు deaf and dumb అయిపోతావు.
0: In that extreme, that final principle of wisdom, you will be really...
1: ఏది నీవు వినలేవు, ఏది నీవు చూడలేవు, సర్వంలో లీనమైకున్నావు.
0: You will not be able to see anything, you will not be able to hear anything, and enjoy supreme bliss and silence.
1: శాశ్వతానందం.
0: That is permanent bliss.
1: ఇది బోధించేటువంటిది ఒక నిజమైనటువంటి దైవత్వం.
0: Divinity is that which teaches this.
1: కనుకని ఇందులో భక్తి మార్గంలో నాలుగు విధములుగా ఉండేటువంటి దానిని ఒక చిన్నగా కథగా చెప్పి నా యొక్క ప్రసంగం ముగిస్తాను.
0: గివింగ్ ఏ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ డివోషన్, ఐ విల్ బ్రింగ్ ది డిస్కోర్స్ టు ఏ క్లోజ్.
1: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.
0: దేర్ వాజ్ ఎ వెల్తీ మ్యాన్.
1: ఆ శ్రీమంతునకు నలుగురు భార్యలు ఉండేటువంటి వాడు.
0: హీ హ్యాడ్ ఫోర్ వైఫ్స్.
1: ఇతనికి ఏదో ఒక కార్య నిమిత్తమై తాను పరదేశమునకు వెళ్ళాడు.
0: ఆన్ సమ్ ఇంపార్టెంట్ టాస్క్ హీ హాడ్ టు గో అబ్రాడ్.
1: ఆ పరదేశంలో కొంతకాలం నివసించాడు.
0: హీ స్పెండ్ ఏ ఫ్యూ మంత్స్ ఇన్ అనదర్ కంట్రీ.
1: తాను తిరిగి స్వదేశానికి వచ్చే పూర్వము నలుగురు భార్యలకు జెటెస్ రాశాడు.
0: బిఫోర్ హీ కేమ్ బ్యాక్ టు హిస్ నేటివ్ ల్యాండ్ హీ రోట్ లెటర్స్ టు ఆల్ ద ఫోర్ వైఫ్స్.
1: అందులో పెద్ద భార్యకు ఒక లెటర్ రాశాడు, చిన్న భార్యకు, మూడో భార్యకు, నాలుగో. ఏం రాశాడు? నేను నెక్స్ట్ వీక్ లో నేను వస్తున్నాను, మీకు ఎవరెవరికి ఏమేం కావాలి మీరు ఒక పట్టీ రాసి పంపించండి, ఇక్కడ నుంచి నేను అన్ని తీసుకుని వస్తాను అన్నాడు.
0: ఇన్ ది లెటర్స్ విచ్ రోట్ టు ఆల్ ద ఫోర్ వైఫ్స్ హీ మెన్షన్ దట్ యుడ్ బి గోయింగ్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీక్ అండ్ వాట్ ఎవర్ దే వాంట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ కంట్రీ ఇఫ్ దే కెన్ సెండ్ ఎ లిస్ట్ ఆఫ్ దెమ్ హీ వుడ్ బి గెటింగ్ ఆల్ దోస్ థింగ్స్.
1: నాలుగో భార్య, చిన్న భార్య, ఆమెకు చాలా ఆశలు ఎక్కువ.
0: ద ఫోర్త్ వైఫ్
1: చిన్న వయసు కనుక.
0: The fourth wife, she is the youngest of all the four, and as a youngster, she had a lot of desires.
1: Eemi rasindi em tandi meer vache samayalo aa desamulo latest fashion ga undetunte cheeralu
0: order
1: fashion guru nagalanta teeskuramani.
0: All the fashion jewelry please get. She has written
1: cheerinda tariki paapam.
0: He got that letter.
1: Rendo bhare rasindi ఏమిటండి నాకు ఈ జబ్బుతో నేను బాధపడలేకపోతున్నాను, మన భారతదేశంలో ఎక్కడ కూడా చిక్కటం లేదు మందులు, ఈ యొక్క నా జబ్బుకు సంబంధించినటువంటి మందులు ఏమైనా ఉంటే మీరు పట్టుకుని రండి అని ఆమె మందు లిస్ట్ రాసి పంపించింది.
0: ద సెకండ్ వైఫ్ వాజ్ ఎన్ అన్హెల్తీ లేడీ అండ్ షీ జస్ట్ సెంట్ ఎ బిగ్ లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ టెలింగ్ దట్ మై హెల్త్ ఈస్ నాట్ ఆల్ రైట్, యూ గెట్ ఆల్ దీస్ మెడిసిన్స్ ఫర్ ఇంప్రూవింగ్ మై హెల్త్.
1: మూడో భార్య ఆమె రాసింది, ఆమె కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటిది, అక్కడ ఏమైనా మహనీయులు ఎవరైనా ఉంటున్నారో, ఎవరైనా పెద్దలు ఏమైనా ఉంటుంటే, ఆధ్యాత్మిక గ్రంథాలు ఏమైనా ఉంటుంటే కొన్ని ఫోటోలు ఉంటే పట్టుకుని రాండి అని ఈమె రాసింది.
0: షీ హ్యాడ్ సర్టన్ స్పిరిచువల్ ఆస్పిరేషన్ ద థర్డ్ వన్ షీ హ్యాడ్ సర్టన్ స్పిరిచువల్ ఇన్క్లినేషన్స్ షీ రోట్ దట్ దెర్ మే బి సమ్ గ్రేట్ పీపుల్ సమ్ సెయింట్స్ అండ్ సావెంట్స్ దెర్ మే బి సమ్ గుడ్ బుక్స్ అండ్ గుడ్ వర్క్స్ ప్లీజ్ గెట్ దెమ్ ఫర్ మీ.
1: నాలుగో భార్య రాసింది, నాకు ఏమి వద్దండి మీరు వస్తే క్షేమంగా నాకంతే చాలని రాసింది.
0: The one of the four, the first one, she wrote that, well, I don't need anything, I will be happy if you can come back safe.
1: Sare naalugu jabalaku taginatundi jababulu. Modati bhariki kavalsinatundi nagalu cheeralu techi modati bhariki ichadu, rendo bhariki chesinatundi oka mandulanta techi rendo bhariki ichadu, మూడో భార్యకు తగినటువంటి గ్రంథాలంతా తెచ్చి మూడో భార్యకి ఇచ్చాడు. నాలుగో భార్య ఇంట్లో పోయి భర్త కూర్చున్నాడు.
0: వాట్ ఎవర్ దే హాడ్ రిటన్ హీ బ్రాట్ దెమ్ అండ్ టు ది ఫస్ట్ వైఫ్ హూ హాడ్ ఆస్క్డ్ ఫార్ ది లేటెస్ట్ జ్యువెల్స్ హీ గేవ్ ద జ్యువెల్స్ ద సెకండ్ వైఫ్ హూ ఆస్క్డ్ ఫార్ ది మెడిసిన్స్ హీ గేవ్ సెండ్ ద మెడిసిన్స్ ద థర్డ్ వైఫ్ హూ వాంటెడ్ గ్రేట్ స్క్రిప్చర్స్ ఎట్సెట్రా హీ సెండ్ దోస్ బుక్స్ అండ్ ఫోర్త్ వైఫ్ హూ వాంటెడ్ హిమ్ టు గో హీ వెంట్ టు దట్ పర్టికులర్ హౌస్ అండ్ హీ స్టార్టెడ్ రిసైడింగ్ దేర్ స్టేట్ దేర్.
1: అప్పుడు ఈ ముగ్గురు భార్య యొక్క చుప్పనాతి బుద్ధి బయలుదేరింది. ఏమిట్రా ఇంతకాలం అంతా కూడా భర్త మన దగ్గర లేకుండా పోయి వచ్చింది వస్తాను ఆ ఇంటికే పోయి కూర్చున్నాడే అని వీళ్ళందరికి కొంచెం కష్టం కలిగి ముగ్గురు పోయి అతన్ని అడిగారు ఎందుకు మా ఇంటికి రావటం లేదని.
0: దీస్ త్రీ అదర్ వైఫ్స్ దే వర్ జెలస్ ఆఫ్ హర్ ది ఫోర్త్ వన్ యాజ్ హీ వెంట్ అండ్ జస్ట్ సెటిల్డ్ దేర్ and they said that what is this after a long time he is coming instead of coming to our house he has gone there let us go and ask him why he has done
1: kudu bhartha cheppadu neevu korindi nagalu cheeralu neevu korindanta kudanu mandulu maaku eevi korindanta grandhalu kaani eevi korindi nanne korindi కనుక ఎవరు ఏ విధంగా కోరుతారో వారికి నేను అనుగ్రహిస్తాను. సకలైశ్వర్య సంపన్నుడే ఈశ్వరుడు అతనే శ్రీమంతుడు.
0: హస్బెండ్ రిప్లై well one asked for the latest jewels I have got them
1: atana ikalokam nunchi paralokamulo untunnadu
0: the second asked for medicines I have given medicines the third asked for the books I have given the books and the fourth one wanted
1: me atana nunchi arthi arthati jignasi gnani ee naluguru kudanu atana satulu
0: he is the lord god himself and his four wives మేబీ కంపేర్ టు ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని
1: ఎవరెవరు ఏమేమి కోరుతుంటారు వాళ్ళకు తదాస్తూ తదాస్తూ అని అందిస్తుంటాడు.
0: లార్డ్ సేస్ బి దట్ బి సో టు ఎనీ పర్సన్ హూమ్ సో
1: ఎవరు నీవే తప్పని తప్పరం మెరుగాని ఎవరు తన్నే కావాలని కోరుతుంటారో వారి దగ్గర వారి హృదయంలో తానే వచ్చి కూర్చుంటాడు.
0: హూ ఎవర్ ఆస్క్స్ ఫర్ లార్డ్ హిమ్సెల్ఫ్ హీస్ ప్రిపేర్ టు రిసైడ్ ఇన్ దర్ హార్ట్.
1: కనుక మనము దేన్ని కోరితే భగవంతుడు దానిని అనుగ్రహిస్తాడు.
0: Therefore, whatever we ask, God will give that.
1: అతను కల్పవృక్షం.
0: He is wishful willing tree.
1: అతను కామధేను.
0: He is
1: ఆర్తుడు ప్రార్థించవచ్చు, అర్థార్థి ప్రార్థించవచ్చు, జ్ఞాని ప్రార్థించవచ్చు, జిజ్ఞాసి ప్రార్థించవచ్చు.
0: ఆర్తి మేబి ప్రేయింగ్, అర్థార్థి మేబి ప్రేయింగ్, జిజ్ఞాసి మేబి ప్రేయింగ్, జ్ఞాని మేబి ప్రేయింగ్.
1: భగవంతుడు సర్వంతర్యామిగా ఉంటున్నాడు.
0: God is omniscient.
1: సర్వత్రా ఉంటున్నాడు.
0: He is everywhere.
1: ఈ జగత్తే ఒక పెద్ద కల్పవృక్షం.
0: This world itself may compare to a wishful tree.
1: ఈ కల్పవృక్షంలో ఎక్కడ ఎవరు ఏ విధంగా కోరితే వాళ్ళని అనుగ్రహిస్తుంటాడు.
0: He will be satisfying all the people whatever their wants be.
1: కాని ఇది కల్పవృక్షం అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు.
0: Man has not been able to recognize the fact that this is కల్పవృక్ష itself.
1: ఒక బాటసారి ప్రయాణమై వెళుతూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు.
0: A traveler was just traveling and he wanted to take rest under a tree.
1: ఈ ఎండలో చాలా అలసిపోయి నడిచి వచ్చాడు.
0: He was tired walking in the hot sun.
1: ఆ చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుండాలి.
0: The shade of the tree was giving him a lot of
1: kuchunnadu kontha vishranti teeskunnadu ayyo challak neeru unte enta haayiga untundunu ikkada lekapayine ani anukunnadu kaani tatchane oka marachemu challati neelu kinda vachindi.
0: He rested for a while then he wanted to have a cup of cool water and he just said how nice it would be if I can get a cup of water. A tumbler of water came.
1: Marachemu
0: a small vessel of water came there.
1: అది కల్పవృక్షము, అతనికి తెలియదు పాపం.
0: దట్ ఈస్ అ విష్ఫుల్ విల్లింగ్ ట్రీ అండర్ విచ్ హీ వాస్ టేకింగ్ దిస్. హీ డిడ్ నాట్ నో దట్.
1: నీళ్లు తీసుకున్నాడు, ఆ చల్లగా చాలా దాహం తీరిందన్నాడు. ఒక పరుపు పిల్లోనే ఉంటే నేను పండుకొని కొంచెం విశ్రాంతి తీసుకుని పోయి ఉండొచ్చు కదా అన్న ఒక పరుపు పిల్లో వచ్చి చేసింది.
0: ఆఫ్టర్ టేకింగ్ ది వాటర్ హీ గాట్ ఎ సెకండ్ డిజైర్, ఎ థాట్ హౌ నైస్ ఇట్ వుడ్ బి ఇఫ్ ఐ కెన్ హ్యావ్ ఎ పిల్లో అండ్ ఎ బెడ్. ఇట్ వుడ్ బి వెరీ నైస్, ఐ కెన్ జస్ట్ రిలాక్స్.
1: అది దైవ సృష్టితో వచ్చినటువంటిది కాబట్టి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అది ఎవరిన డెన్ల పెట్టుకుంటే చాలా అధికంగా ఉంటుంది, మంచి కంఫర్ట్ గా ఉంది.
0: He got a bed and a pillow which was given by Lord himself and therefore they were very comfortable.
1: నేను ఇలాంటి పరుపును ఇలాంటి పిల్లలు దిండును నేను ఎప్పుడు చూడలేదు, నిజంగా నా భార్యనే ఉంటే ఇది చూచి ఎంత కుళ్ళి ఉండిరో అన్నాడు. భార్య వచ్చి దిగింది.
0: After getting the bed and the pillow, he just said, how nice and unique and fine this particular bed and pillow. In such a circumstance, how nice it would be if I can have my wife.
1: తక్షణమే అతనికి భయం ఏర్పడింది. ఈమె నా భార్యనా లేక దయ్యమా అనుకున్నాడు.
0: His wife came and as soon as he saw, he got a little fright in his own mind and he wondered whether it was his wife or some devil.
1: తక్షణమే దయ్యంగా మారిపోయింది.
0: The moment that thought flashed in his mind, she became a devil.
1: ఓ ఇది తింటుందో ఏమో అన్నట్టు తినేసేసి
0: then he got a doubt whether that is going to swallow him and
1: anaga emiti kalpavrutchamu krinda untundi manam elanti talampulu talaste alanti phalithalu manaku jarugutuntai.
0: The meaning and the moral of this particular thing is that when we are under a wishful willing tree, whatever thoughts we get them.
1: Kaluku jagatantha oka pedda kalpavrutcham,
0: the entire world may be compared to a wishful tree.
1: Manam manchi bhavalu talaste manchine manaku phalitham vastundi.
0: If we have got good thoughts, the results will be
1: kalukuni chedda talampulu meer talachukodu ani cheppatam.
0: Therefore it is said that you should not have bad feelings and bad thoughts.
1: Be good, do good and see good. This is the way to God.
0: It is said be good, do good and see good. This is the way to God.
1: Karanam entaniga ee jagatantha daivam yokka srushti daivam yokka sankalpamtho koodinatundi.
0: The reason is the entire world is creation of God and it is full of his will.
1: Manalo chedda talampulu vaste chedda phalithale manaku vastayi.
0: If we have bad thoughts, we get bad results.
1: కనుకు మనం చెడ్డ తలంపులు రాకుండా దానిని ఇంద్రియ నిగ్రహం దీనిని మనం నిగ్రహం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: Therefore we should not have bad thoughts, we should have complete control of our senses.
1: కనుకని యువకులైనటువంటి వారు కానీ ఇక వృద్ధులు కానీ ఏ వయసు ఉన్నటువంటి వారైనా కూడా మంచి భావములను అభివృద్ధి పరచుకోవాలి.
0: Be it youth or old people,
1: మంచి పనులు చేయాలి.
0: We should always have good thoughts and we should
1: మంచిగా బ్రతకాలి.
0: We should live a good life.
1: ఇదే మానవత్వానికి సరైనటువంటి అర్థం.
0: దిస్ ఇస్ ది రియల్ మీనింగ్ ఆఫ్ హ్యూమానిటీ.
1: నరా,
0: ది వర్డ్ నర
1: అనగా నాశనము కావటము కాదు, నాశనము కానటువంటి దేని రా అనేటువంటి అర్థం మనకు.
0: ఇట్ స్టాండ్స్ ఫార్ దట్ విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు డిస్ట్రాయ్, యు షుడ్ కమ్ బ్యాక్ టు మీ.
1: రా అనగా నాశనం.
0: రా రెఫర్స్ టు డిస్ట్రక్షన్.
1: నరా అనగా నాశనము కానటువంటి వాడు.
0: Nara means the one who is not going to be ruined.
1: Amrita putrudu,
0: he is the son of immortality.
1: Kanukane upanishatra nikudu sunvanta visse amritasya putraha, neevu amrita putrudu gaani amrita putrudu kaadu ani cheppani gattiga bodhinchindi.
0: Therefore upanishads have declared in a unmistakable way that you are the child of immortality, you are not the child of
1: mortality. Inte kaadu manava mood aksharamto koodinatunte vaadu veedu.
0: Another appellation is manava, used for describing man.
1: Ma anaga ajnanamu.
0: Ma refers to ignorance.
1: Na anaga lekunda.
0: Na refers to
1: va anaga vartinchatam.
0: What refers to behaving
1: ajnanam lekunda vartinchetunte vaade manavudu ani.
0: It means the one who behaves without having ignorance. That
1: kani ee naadu anta ajnanam tone manu vartistunnam.
0: But today we are all behaving with full of ignorance.
1: Ee manava anetundi daniki sarainatundi oka viluvu kuda lekunda chestunnam.
0: We are not having proper value for the word manava.
1: Kanuka ee ajnanam nu manam dooram chesukovali.
0: Therefore we have to make distant this ignorance.
1: Death is sweeter than the blindness of ignorance annaru.
0: It is said death is sweeter than the blindness of ignorance.
1: Manayoka ajnanamu dooram cheskolante gnanam manaku labinchali.
0: You have to make ignorance a distant factor, then you should acquire wisdom.
1: Ikkadi povalante veltur ravali.
0: If you want to drive away darkness, get light.
1: Ajnanam povalante gnanam kalagali.
0: If you want to drive away ignorance, you have to just get
1: gnanam kalagalante anugraham ravali. Gnanam kalagalante anugraham kavali.
0: If you want wisdom, you should earn grace.
1: అప్పుడే మనం అజ్ఞానం అనే గ్రహం దూరం అయిపోతుంది.
0: వన్స్ యు ఆర్ గ్రేస్ ది ఇగ్నోరెన్స్ విల్ గో అవే.
1: త్యాగరాజు చెప్పాడు.
0: త్యాగరాజు హస్ సెడ్,
1: రామ అనుగ్రహం అనేటువంటిది ఒక్కటి ఉంటే నాకు ఈ గ్రహములు నన్ను ఏమి చేయగలవన్నాడు.
0: హి హస్ సెడ్, రామ ఇఫ్ ఓన్లీ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ వాట్ కెన్ దిస్ ప్లానెట్స్ డూ టు మీ.
1: మానవుని యొక్క జీవితము కామక్రోధ లోపమోహమదాచల్యంతో ఆధారపడినటువంటిది కాదు.
0: Man's life is not based upon the six enemies of man, the lust, desire, anger.
1: కాని అనుగ్రహం పైన ఆధారపడినటువంటి.
0: It is entirely based upon the grace of the Lord.
1: కనుక ఈ అనుగ్రహానికై మనం పాటుపడి తగినటువంటి మానవత్వాన్ని సార్థకంగా గావించుకునేటువంటి నిజతత్వంలో మనము కొంత జగత్తుకు ఆదర్శప్రాయాన్ని అందించాలి.
0: Therefore we'll have to just understand this particular thing and aspire to earn the grace of God and set an example to the world.
1: సతతం దైవ చింతనం.
0: Always thinking of the Lord.
1: సర్వదా సర్వకార్యేషు సర్వత్రా హరి చింతనం.
0: Always all places and every time thinking of Hari.
1: నాస్తి నాస్తి మహాభాగ కలికాల సమం యుగం స్మరణా చింతనాదేవ ప్రాప్తవతి పరమాంగతి అని. ఈ కలియుగం లోపల నామస్మరణకు మించినటువంటిది లేదు.
0: In the age of Kali there is nothing greater than the reputation of the name of the Lord.
1: భజన బినా సుఖ శా

的，当时那只

0: All the joy, delight and bliss is born out of fullness of love. Truth, sacrifice, renunciation, peace and forbearance are all obtained through love. If one doesn't have love, there is no welfare, there is no safety and joy. This is the word of Sai, which is the path of truth.
1: Prema Swarupula.
0: Embodiments of divine love.
1: Anuragamu, Prema, Rendu, Anyonyasrame, Avinabhava Sambandhame, Okkatigane, Nirupinchuchundavi.
0: Anuragam, attachment, and prema, love. These two are mutually dependent, inextricably associated with each other, live in fact as one entity.
1: Manasu, bhautikamaina jagatnandu maralchinappudu deenini anuragamu ani, ee manasuni daivam paina maralchinappudu దీనిని ప్రేమ అని పిలిచబడుతుంది.
0: When you turn the love towards the world, it is anuragamu, it is affection. When you turn the same love towards God, it is prema, it is love.
1: ప్రేమకు ప్రేమనే ఫలం.
0: The fruit of love is love itself.
1: ప్రేమకు ప్రేమనే సాటి.
0: Love alone can match love.
1: ప్రేమ ప్రేమను మాత్రమే అందించగలదు.
0: లవ్ కెన్ గివ్ ఓన్లీ లవ్.
1: ఇట్టి పవిత్రమైన ప్రేమను పోల్చుటకు మరొక పదార్థం ఈ జగత్తునందు లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ విచ్ ఇస్ కంపరబుల్ విత్ లవ్.
1: ప్రేమ కవిత్వం చేత వర్ణించుటకు వీలు కాదు.
0: You cannot describe love by any poetry.
1: Prema manastu kani vaakutu kani nirupinchutaku saadhyam kaadu.
0: It is impossible to pronounce and explain love either by word of mouth or by any description.
1: Kanukane vedamu deenini adeka vidhamulaga varninchi.
0: That is why
1: యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. వాక్కునకు కాని మనసునకు కాని దీనిని వర్ణించుటకు వీలు కాదు అని నిరూపించినది.
0: వేద హాస్ డిస్క్రైబ్డ్ అండ్ ప్రూవ్డ్ దట్ లవ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ ఎయిదర్ బై ఎనీ వర్డ్ ఆర్ ఇట్ కెనాట్ బి యాక్సెసబుల్ ఈవెన్ టు మైండ్.
1: ఈ ప్రేమ యొక్క విలువ ఇట్టిది అట్టిది ఇంత అంత అని చెప్పుటకు సాధ్యము కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ ద వాల్యూ ఆఫ్ లవ్ యాజ్ సచ్ అండ్ సచ్.
1: దీని రుచి ఇట్టిది అట్టిది అని నిరూపించుటకు సాధ్యము కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రూవ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది స్వీట్నెస్ ఆఫ్ లవ్.
1: శాస్త్రములు వేదములు అమృతాన్ని అనంతమైనటువంటి రీతిగా అమరత్వమైనటువంటి రీతిగా అతి మధురమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వచ్చాయి.
0: ద స్క్రిప్చర్స్ అండ్ వేదాస్ హావ్ డిస్క్రైబ్డ్ అమృత దట్ ఇస్ నెక్టర్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్ ఇన్ ఎన్ ఇమ్మార్టల్ వే ఇన్ ఎన్ ఇన్ఫినిట్ వే.
1: కానీ అట్టి అతీతమైన మధురం కలిగినటువంటి యొక్క అమృతము ప్రేమ ముందు చప్పిడిగా రూపొందుతుంది.
0: సచ్ స్వీట్ నెక్టరైన్ నెక్టర్ వుడ్ టేస్ట్లెస్ బిఫోర్ లవ్.
1: ఈ ప్రేమ చాలా విలువైన వజ్రము.
0: దిస్ లవ్ ఈజ్ ఇన్వాల్యుయబుల్ డైమండ్.
1: ఇది అన్ని ప్రదేశములు ఎందు కూడాను అంతటా చిక్కేటువంటిది కాదు.
0: దిస్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండ్ ఎవ్రీవేర్
1: ప్రేమ సామ్రాజ్యమునందు, ప్రేమ వీధిలో, ప్రేమ అంగడియందు మాత్రమే ఈ వజ్రము లభ్యమవుతుంది.
0: దిస్ డైమండ్ కెన్ బి ఫౌండ్ ఇన్ ద షాప్ ఆఫ్ లవ్, ఇన్ ద స్ట్రీట్ ఆఫ్ లవ్, ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమ సామ్రాజ్యం అనేటువంటిది హృదయ సామ్రాజ్యం. ఈ హృదయము ప్రేమమయమైనప్పుడే ఇది హృదయ సామ్రాజ్యంగా రూపొందుతుంది.
0: దిస్ కింగ్డమ్ ఆఫ్ లవ్ ఈస్ ఫౌండ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హార్ట్. ఓన్లీ వెన్ ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫైండ్ దట్.
1: ప్రేమ మానసిక వీధి.
0: లవ్ ఈజ్ ది పాత్ ఆఫ్ మైండ్, ది స్ట్రీట్ ఆఫ్ మైండ్.
1: ఈ మానసిక వీధి ప్రేమమయమైనప్పుడే ఈ యొక్క వీధి యందు ఈ యొక్క రత్నము లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ దిస్ పాత్ ఆఫ్ లవ్ ఇన్ ద మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫైండ్ ఇట్ దేర్.
1: ఈ విధముగా ప్రేమమయమైన హృదయము, ప్రేమమయమైన మనస్సు ఉండినప్పుడే ప్రేమ అనే వజ్రము అక్కడ మనకు లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఏ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్, ఏ మైండ్ ఫుల్ ఆఫ్ లవ్, యూ కెన్ ఫైండ్ ద డైమండ్ ఆఫ్ లవ్ దేర్.
1: ఇట్టి వజ్రమును మనం కొనవలనన్నా జపము, ధ్యానము అనే సత్కర్మలు కాని,
0: ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ సచ్ ఎ డైమండ్, థింగ్ సచ్ అస్ జప అండ్ తప,
1: యజ్ఞ యాగాది క్రతువులు అనేటువంటి యొక్క చర్యలు కాని,
0: యాక్టివిటీస్ అసోసియేటెడ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాక్రిఫైసెస్, యజ్ఞ అండ్ యాగ,
1: చింతన భజన అనేటువంటి యొక్క క్రియల ద్వారా కాని,
0: రిమెంబరింగ్ అండ్ డూయింగ్ భజన్ అండ్ సచ్ అదర్ యాక్టివిటీ,
1: దీనిని కొనలేరు.
0: దీస్ థింగ్స్ కెన్ నెవర్ బై యూ.
1: యజ్ఞ యాగాది క్రతువులు, దాన ధర్మాదులు, చింతన భజనాదులు ఇవన్నీ కూడా నువ్వు కేవలము మానసిక తృప్తిని మాత్రమే చేకూర్చును కాని ఈ ప్రేమ అనేటువంటి యొక్క మణిని మనం పొందలేము.
0: Whether it is yajna, yaga, giving charity, following the righteous path, remembering God, all these activities can only give you some kind of mental satisfaction, but you can never get love from them.
1: ఈ ప్రేమ మణిని ప్రేమ ద్వారానే మనం పొందడానికి సాధ్యమవుతుంది.
0: It is possible to obtain this love only through love.
1: శాంతి మార్గము, సఖ్య మార్గము, వాత్సల్య మార్గము, అనురాగ మార్గము, మధుర మార్గము, సఖ్య మార్గము, ఈ ఆరు మార్గములంతా కూడాను ప్రేమ మార్గమునందే ఇమిడి ఉంటున్నది.
0: ది పాత్ ఆఫ్ పీస్, ది పాత్ ఆఫ్ ఫ్రెండ్షిప్, ద పాత్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్, ద పాత్ ఆఫ్ అనురాగ, ద పాత్ ఆఫ్ మధుర అండ్ సఖ్య ఫ్రెండ్షిప్, ఆల్ దీస్ సిక్స్ పాత్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద పాత్ ఆఫ్ లవ్ ఇట్సెల్ఫ్.
1: సమస్త సాధనల యొక్క సారము ప్రేమ యందే సమ్మిళితమై ఉంటున్నది.
0: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ సాధనాస్ ఇస్ ఆర్ ఫౌండ్ ఇన్ లవ్ ఇట్సెల్ఫ్.
1: ఎంత అధికంగా మనం భగవంతుని ప్రేమింతుమో అంత ఆనందము మానవుడి యందు ఆవిర్భవిస్తుంది.
0: మ్యాన్ విల్ గెట్ జాయ్ ప్రపోర్షనేట్ టు ద ఇంటెన్సిటీ విత్ విచ్ హీ లవ్స్ గాడ్.
1: ఈ ప్రేమ తరిగిన కొలది మానవుని యందు ఆనందం కూడాను తరిగి క్షీణిస్తుంది.
0: యాజ్ దిస్ లవ్ గోస్ ఆన్ డిక్లైనింగ్ ఇన్ మ్యాన్, ద జాయ్ ఆల్సో గెట్స్ డిక్లైన్ ఇన్ హిమ్.
1: పిచ్చి కుక్క కరిచినటువంటి వాడికి ఎక్కడ చూసినా కుక్కలే కనిపిస్తుంటాయని లోకవాడుక.
0: దేర్ ఇస్ ఎ సేయింగ్, వెన్ ఎనీ పర్సన్ ఈజ్ బిటన్ బై ఎ మ్యాడ్ డాగ్, he can see mad dogs all around wherever he looks to or turns to.
1: అదే విధముగా భగవంతుని ప్రేమించినటువంటి వానికి సర్వత్రా భగవంతుడే కనిపిస్తుంటాడు.
0: In the same way, a true lover of God can find God wherever he turns.
1: కనుక మానవుని యొక్క మనసు, మానవుని యొక్క హృదయము ప్రేమమయం కావాలి.
0: That is why it is necessary to transform man's mind and heart with full of love.
1: Swartham ahankaramto koodina hrudayalalo ee prema praveshinchaledu.
0: Love can ever enter into hearts which are full of selfishness and ego.
1: Kanuka tananu taanu marachi tana tattvani taanu marachi bhagavantunni preminchali.
0: One has to forget oneself, one has to forget one's own very nature and love God entirely.
1: Prema bhagavantuni tanmayattam kavistundi.
0: True love can make God forget himself.
1: Bhaktuni unmattuni kavistundi.
0: He makes the devotee filled with madness for love.
1: Prema tanaku taane mattuga maaripothundi.
0: Love gets intoxicated with love itself.
1: Kanaka prema bhagavantuni bhaktuni taandavu maadinchi taanu kudanu taandavu maadutu.
0: Love is such that it can make God and devotee dance, and also it dances itself.
1: Tananu taanu maripistundi.
0: It makes forget itself.
1: Tananu taanu muripistundi.
0: It makes enjoy itself.
1: Tananu taanu mai marachi aanandanni anubhavistundi.
0: It enjoys itself forgetting its own existence.
1: Premaku edabaatu sahinchaledu.
0: It can never bear separation.
1: Itti premanu manavulu yendu chaate nimittamai manavula madhya manavaakaramunu dharinchi గోలోకము నుండి భూలోకానికి దిగి వచ్చినటువంటి దినమే ఈనాటి దినం.
0: టుడే ఈజ్ ఎ డే వెన్ గాడ్ హ్యాస్ కమ్ డౌన్ టు ప్రోపగేట్ అండ్ మేక్ మ్యాన్ డెవలప్ లవ్. హీ హ్యాస్ కమ్ డౌన్ ఫ్రమ్ గోలోక టు భూలోక ఆన్ దిస్ పర్టికులర్ డే.
1: మానవునికి మానవునికి మధ్య మానవాకారమును ధరించి ఇట్టి ప్రేమను బోధించినప్పుడే దివ్యమైనటువంటి ఒక తత్వము మానవునికి అర్థమవుతుంది.
0: మ్యాన్ కెన్ అండర్స్టాండ్ హిజ్ ఓన్ డివినిటీ ఓన్లీ వెన్ గాడ్ కమ్స్ డౌన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ మిక్సస్ విత్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ ఎ మ్యాన్ అండ్ ప్రోపగేట్స్ దస్.
1: పూర్వకాలమునందు మహర్షులు కఠినమైన కారణముల యందు క్రూరమైన మృగములు ఉండినటువంటి ఒక స్థానమునందు తపస్ ఆచరిస్తూ వచ్చారు.
0: ఇన్ ది ఓల్డెన్ డేస్ మహర్షిస్ క్యారీడ్ ఆన్ పెనన్స్ ఇన్ ద ఫారెస్ట్ ఫుల్ ఆఫ్ వైల్డ్ ఎనిమల్స్ అండ్ ఆల్ ట్రబుల్స్.
1: కానీ వారి దగ్గర ఎట్టి ఆయుధములు లేవు.
0: దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ వెపన్ వాట్స్ ఎవర్.
1: వారి స్వరక్షణ అనేటువంటిది వారి ప్రేమ ఎందే ఇమిడి ఉండేటువంటిది.
0: ఆల్ దేర్ పవర్ లై ఇన్ దేర్ ఓన్ లవ్.
1: వారు భగవంతుని ప్రేమించి భగవంతుని విశ్వసించి కఠినమైనటువంటి యొక్క ఈ క్రూర మృగముల మధ్య జీవిస్తూ రావడానికి కారణమేమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ విచ్ కుడ్ మేక్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు లివ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్?
1: వారి ప్రేమను భగవత్ ప్రేమను కేవలం మానవుల వరకు మాత్రమే పరిమితము కాకుండా సమస్త జీవరాశులు ఎందుకూడను ఈ ప్రేమ ప్రవేశించాలి అనేటువంటి ఒక విశాలమైనటువంటి హృదయంతో తపస్సు ఆచరిస్తూ వచ్చారు.
0: దే క్యారీడ్ ఆన్ పెనన్స్ నాట్ మెయిర్లీ విత్ లవ్ ఫర్ గాడ్ బట్ లవ్ స్ప్రెడ్ టు ద ఎంటైర్ లివింగ్ బీయింగ్స్ ఇన్క్లూడింగ్ ది ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్.
1: కనుకని వీరి ప్రేమ క్రూర మృగములైనటువంటి ఒక పులులు చిరుతలు ఎందుకూడను ప్రవేశించి ఆ ప్రేమ చేత మృగములు ఋషులు ఇరువురు కూడాను కలిసిమెలిసి ఒకే అరణ్యములో జీవిస్తూ వచ్చారు.
0: దేర్ లవ్ వాజ్ సచ్ దట్ ఇట్ ఎంటర్డ్ ఇంటు ద టైగర్స్ అండ్ సచ్ అదర్ వైల్డ్ ఎనిమల్స్ అండ్ బోత్ మహర్షిస్ అండ్ దిస్ వైల్డ్ ఎనిమల్స్ లివ్డ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ కో ఎగ్జిస్టెన్స్.
1: ప్రేమ చేత క్రూర మృగములైనటువంటి యొక్క పులును కూడాను ప్రేమమయం కావించింది.
0: త్రూ లవ్ ఈవెన్ వైల్డ్ ఎనిమల్స్ వర్ ఫిల్డ్ విత్ లవ్.
1: ఈనాటి మానవుడు యందు ప్రేమ కోల్పోవటం చేత స్వార్థము స్వప్రయోజనము అనేటువంటి యొక్క దుర్గుణములు ప్రవేశించటం చేత మానవుడు కూడాను పులులుగా మారిపోతున్నాడు.
0: టుడేస్ మ్యాన్ హెస్ లాస్ట్ సచ్ సీక్రెట్ లవ్. హీ ఈజ్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ సెంటర్నెస్. దేర్ ఫోర్ హీఈస్ బికమింగ్ అన్ ఎనిమల్ లైక్ ఎ టైగర్.
1: మీరు నిత్యము చూస్తుంటారు పేపర్లు.
0: You would be reading in the newspaper every day.
1: నాలుగు పులులు శ్రీలంకలో చచ్చినాయి అని అంటుంటారు. ఈ పులులంటే ఎవరని? మనుషులే పులులుగా మారిపోయారు.
0: You read that four tigers were killed in Ceylon. Who are these tigers? It is the very men who have become the tigers.
1: ఈనాడు మానవుడు పులులుగా మారిపోతున్నాడు. ఆనాటి పులులు కూడాను ప్రియమైనటువంటి యొక్క మానవులుగా రూపొందుతూ వచ్చాయి.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ బికమింగ్ ఎ టైగర్. వేర్ యాజ్ ఇన్ దోస్ డేస్ ఈవెన్ టైగర్స్ వర్ బికమింగ్ మెన్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి పశుత్వాన్ని నిర్మూలన చేసి మానవత్వాన్ని దివ్యత్వంగా తీసుకుని పోయే నిమిత్తమై ఈ ప్రేమ అత్యవసరమైనటువంటి అస్త్రంగా రూపొందుతూ వచ్చింది.
0: Love is used as a very powerful weapon in order to destroy and root out animal nature in man and to fill him with the divine nature.
1: Anaati manavulu yokka manasu vishalamainatundi.
0: The minds of those ancient days, the people, was very very broad.
1: Chaala saralamainatundi.
0: It was very simple.
1: Ee yokka ప్రేమ ఇంత సరళమైనది అయినప్పటికీ అప్పుడప్పుడు ప్రేమ యొక్క ప్రభావం చేత కఠినం కూడాను మారిపోతుంది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లవ్ బీయింగ్ సో సింపుల్ సో ఈజీ, ఇట్ క్యాన్ బికమ్ ఫర్మ్ అండ్ హార్డ్.
1: ఏ విధంగా అనగా ప్రేమ చేతనే కొన్ని పదములు కూడాను కార్య నిమిత్తమై కఠినంగా ఉపయోగపెట్టవలసి వస్తుంది.
0: యు మే ఆస్క్ హౌ. Through love itself, in order to accomplish certain things, harsh words may have to be used.
1: కఠినమైనటువంటి యొక్క శిక్షను కూడాను విధించవలసి వస్తుంది.
0: It may become necessary to give harsh punishment also.
1: ఈ శిక్ష కాని ఈ పదములు కాని ప్రేమతో కూడినవే.
0: Whether it is the punishment or the words, they are full of love.
1: వర్షము కురుస్తుంది.
0: It rains.
1: ఇది జలమయమే.
0: It is full of water.
1: కానీ ఈ వర్షమునందు వడగళ్ళు కూడాను వస్తుంటాయి. అవి కఠినంగా ఉంటాయి. కానీ అవి కఠినమైనవి అయినప్పటికి అవి కూడాను జలమే.
0: When it rains heavily, there may be a hailstorm. There could be water, but at the same time, there will be these ice pieces also falling.
1: కనుక వర్షము వడగళ్ళు ఒకే జలమయమైనటువంటివి.
0: It is true that both water and hailstorm may come together.
1: అది ప్రేమ కాని కఠినమైన శిక్ష కాని ఇవి రెండు కూడాను ప్రేమతో కూడినటువంటివి.
0: Similar is love and punishment. Both are filled with love.
1: కానీ ఒక్కొక్క సమయంలో భక్తులు కూడాను అమితంగా ప్రేమించినటువంటి వారు కూడాను కొన్ని కఠినమైనటువంటి పదములు ఉపయోగపెడుతుంటారు.
0: Devotees who might have enjoyed love in his fullness may also use some harsh words.
1: Balarama Krishnudu balamainatunti varani gurtinchi Kamsudu tana pranamulaku pradhanamainatunti yokka yamulu Balarama Krishnudu ani gurtinchi varani ye rakanganaina kodanu kadateerchalani aneka rakamainatunti yokka pannagamulu pannadu.
0: But in spite of that, he wanted to make use of any number of strategies to destroy Krishna.
1: ఎన్ని పన్నాగములు పండినప్పటికీ బలరామకృష్ణుడు ఆ కంసును చిక్కలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది స్ట్రాటజీస్ ఆఫ్ కంస, హీ వాజ్ నాట్ ఏబుల్ టు క్యాచ్ బలరామ ఆర్ కృష్ణ.
1: ఏదో ఒక యాగము అనేటువంటి పేరు చేత అక్రూరుణ్ణి పంపి బలరామకృష్ణుని తీసుకుని రామని ఆజ్ఞాపించాడు.
0: కంస ఆర్డర్ సెండింగ్ అక్రూర to bring Balarama and Krishna in the name of a sacrifice.
1: Akrurudu chala sarala hrudayudu.
0: Akrura is a very pure hearted
1: atanu parama bhaktudu.
0: He is a great devotee.
1: Kani atanu Balarama Krishna nu teesukoni povatamu ఇష్టము లేకపోయినప్పటికీ ప్రభు ఆత్మను పరిపాలించక తప్పదు.
0: He did not have a heart to take Balaram and Krishna knowing fully well the consequences, but he had to obey the command of his master.
1: He akrurudu repalle cheri ee vaartanu devaki vasudevulaku nanda yashodalaku telipi బలరామకృష్ణుడు వెంట తీసుకుని పోవటకు తగిన ఏర్పాట్లు చేశాడు.
0: అక్రూర రీతి రేపల్లే మెట్ దేవకి వసుదేవ యశోద అండ్ నంద అండ్ కన్వే దిస్ పర్టికులర్ మెసేజ్ అండ్ మేడ్ ప్రిపరేషన్స్ టు టేక్ బలరామ అండ్ కృష్ణ.
1: ఈ వార్త గోపికలకు తెలిసింది.
0: గోపికాస్ కేమ్ టు నో ఆఫ్ దిస్ న్యూస్.
1: అందరూ యశోద ఇంటి ముందు చేరి
0: ఆల్ ఆఫ్ దెమ్ అసెంబ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ యశోద.
1: ఈ వచ్చిన క్రూరుడెవరు అన్నారు.
0: Who is this krura, this cruel person who has come?
1: ఇతనికి కేవలము పొరపాటుతో అక్రూరుడని పేరు పెట్టారు, కాని ఇతను అక్రూరుడు కాదు, క్రూరుడు.
0: By mistake the name akrura is given, free from cruelty is given, but actually
1: క్రూరుడు చేతిలోపల మా బలరామకృష్ణుని పెట్టటమా?
0: Can we entrust our Balarama and Krishna to this cruel person?
1: కాని ఇతనితో మనకే పని.
0: But what work do we have with this person?
1: Balaramakrishna oppinchi varini itanto pampakunda chuttani tagina prayatnam cheyalani aneka reetula varu rishi salparu.
0: They made every effort to convince Balarama and Krishna not to accompany and go with akrura.
1: Kani Balaramakrishnudu janmame dushtulanu sammarinchatam kosam.
0: The very birth of Balarama and Krishna was to punish and kill the wicked ones.
1: కనుక వచ్చిన పని కొనసాగాలి.
0: Work for which they have come has to be fulfilled.
1: కనుక వారు ఈ గోపికల యొక్క ప్రార్థనను మన్నించలేదు.
0: Therefore they did not heed the prayers of gopikas.
1: రథం ఎక్కారు.
0: They got into the chariot.
1: గోపికలందరూ కూడాను చేరి రథమునకు చుట్టుముట్టారు.
0: All the gopikas surrounded this chariot.
1: ఇంకా మా ప్రార్థనలు ఏమాత్రం కూడాను కృష్ణుని చెవులు పడవు.
0: కృష్ణ వుడ్ నాట్ బి ఏబుల్ టు హియర్ అవర్ ప్రేయర్స్ అట్ ఆల్.
1: ఇంకా వినయ విధేయతతో ప్రేమతత్వముతో అతన్ని ప్రార్థించాలని నిర్ణయం చేసుకున్నారు.
0: దే డిసైడెడ్ టు ప్రే టు దెం విత్ ఫుల్ ఆఫ్ ఒబీడియన్స్, హ్యూమిలిటీ అండ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: గుర్రముల ముందు చేరారు.
0: ది హార్సెస్ వర్ రెడీ, దే వర్ హార్నెస్డ్.

0: అని ప్రార్థించారు.
1: దే ప్రే స్వామి షోస్ కంపాషన్ టేక్ కేర్ ఆఫ్ అస్ వితౌట్ యూ వీ కాంట్ లివ్ ఈవెన్ ఫర్ అ మోమెంట్ ఈజ్ ఇట్ యువర్ లీలా వై ఆర్ యూ డూయింగ్ దిస్ వాట్ ఈస్ దిస్ గ్రేట్ సాక్రిఫైస్ విచ్ కంసైజ్ పర్ఫార్మింగ్ ఇట్ ఈస్ ఎ బిగ్ డిసీజ్ ఫర్ హిమ్ అవర్స్ ఇస్ ఓన్లీ వన్ ప్రేయర్ స్వామి వీ హ్యావ్ ట్రస్టెడ్ యూ ఫుల్లీ యూ ప్లీజ్ టేక్ అస్ ఆల్సో విత్ యూ షోస్ కంపాషన్.
0: వీళ్ళు ప్రార్థిస్తూ ఉండగానే మాయచేత ఆ రథం కనిపించకుండా వెళ్లిపోయింది.
1: ఈవెన్ వైల్ దే వర్ ప్రేయింగ్ ది చారియట్ డిసపియర్డ్ యాజ్ ఇఫ్ బై మ్యాజిక్.
0: గోపికల యొక్క హృదయము పరిపూర్ణ ప్రేమమయం.
1: ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్ వాజ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇది వృక్షమా, ఇది పొదలా, ఇది పుష్పమా, ఇవి మాట్లాడగలవా, వీటి కన్నులున్నవా అనేటువంటి విచక్షణ జ్ఞానమే లేదు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు సే వెదర్ ఇట్ ఈస్ ఎ ట్రీ, ఇట్ ఇస్ ఎ బుష్, ఇట్ ఇస్ ఎ ఫ్లవర్, ఇట్ ఇస్ ఎ బ్రాంచ్, ఇట్ ఇస్ ఎ లీఫ్. వెదర్ దే హ్యావ్ గాట్ ది మౌత్ టు స్పీక్ దే వెంట్ ఆన్ అడ్రెసింగ్ దెమ్.
0: వారి హృదయము ప్రేమమయం కావటం చేత సర్వము ప్రేమంగానే కనిపిస్తుంటారు.
1: When their hearts were saturated with full love, they saw love alone.
0: Sarvamu sajeevamainatunti pranulagaane bhavistu unnaru.
1: They considered everything as living beings.
0: Parigattaru Brindavanam.
1: They ran to Brindavanam.
0: Chettu chettu daggariki vellutunnaru.
1: They approached each tree.
0: Poola podala daggarikanta vellutunnaru.
1: They went to the flower bushes.
0: Pushpamula daggarikanta vellutunnaru.
1: They approached the flowers.
0: Adugutunnaru.
1: They were asking all of them.
0: Nallani vaadu Padma nayanamula vaadu Nallani vaadu

0: He is dark complexioned one, lotus eyed one, the one who showers the juice of compassion on everyone. He has run away from us. He is the one whose face is full of sweet smiles. He has robbed us all of our belongings, everything that we had. Oh, jasmine flowers, has he not come to you? Has he not taken shelter behind you?
1: Have you seen?
0: Have you seen? Please let us know.
1: Kanuka, premonmattulainatundi variki, premalo tanmayattulainatundi variki, sarvamu sajeevamainatundi roopanni chudagalugutaru.
0: Those who are mad with love, who are possessed and obsessed with love, they can see everything as full of life.
1: కనుక ప్రేమ యొక్క తత్వము ఇంత మహత్తరమైనటువంటి.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఈజ్ సచ్ ఎ సీక్రెట్ వన్.
1: ఈ ప్రేమని అనేక మంది అనేక విధములుగా కూడాను దీనిని ఉపయోగపెడుతుంటారు.
0: డిఫరెంట్ పీపుల్ యూజ్ దిస్ లవ్ ఇన్ డిఫరెంట్ వేస్.
1: పరమ భక్తులైన గోపికలు తమ ప్రాణమే కృష్ణుడిగా భావించి ప్రార్థిస్తూ వచ్చారు.
0: Gopikas, who are supreme devotees, always pray to Krishna as Krishna.
1: Nive ma sarvasvam ani kudanu vishwasistu vacharu.
0: They firmly believe that Krishna was their very entire life and everything.
1: Adi matrudevi anetu Yashoda tana kumaruniga vishwasistu vacharu.
0: Mother Yashoda considered Krishna as her son.
1: Rendu dinamulu chuchindi mother nunchi ye vartalu raledu.
0: 2 days she waited, expecting some news from Madura, but none.
1: గోపికలకు ఉండినటువంటి ప్రేమ తత్వము యశోదకు ఉండినటువంటి వాత్సల్య తత్వమునకు వ్యత్యాసాన్ని గుర్తించడం అత్యవసరం.
0: It is necessary to recognize the type of love that Gopikas had towards Krishna and the type of motherly love which Yashoda had to Krishna.
1: ఈ యశోద ఏ విధంగా కృష్ణుని భావిస్తుండాలి?
0: How was Yashoda considering?
1: సామాన్యమైనటువంటి బాలునిగా,
0: as an ordinary small boy,
1: tana muddula biddaga,
0: her favorite child,
1: kasigandalenetti variga bhavistundali,
0: as an innocent child who did not know anything.
1: Nararachasulu cheri

0: Have you forgotten the mother's sweet heart? You reached Mathura, but have you forgotten them? I thought that would be coming today or tomorrow, someday or the other, but you have not come at all. I will not be able to live even one moment without seeing you, O Krishna.
1: Bhaktri yokka bhavamunaku, ee matrimurti yokka bhavamunaku, chala vityasam untundi.
0: There is a great difference between the feelings of the devotees and the feelings of mother.
1: శరీర సంబంధమైనటువంటి యొక్క భావమును పురస్కరించుకుని మదర్ నిరంతరం కూడాను ఈ విధమైన వాత్సల్య భావం ఉచ్చరిస్తూ ఉంటాడు.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ బాడీ రిలేషన్షిప్ మదర్ ఆల్వేస్ విల్ బి అటరింగ్ వర్డ్స్ విచ్ షో హర్ లవ్ టు ద పర్సన్ లవ్.
1: ఇంకా భక్తులు ఆ విధంగా కాదు.
0: డివోటీస్ ఆర్ డిఫరెంట్.

0: O you, the one who plays upon the flute, O Gopala, why don't you show your charming face to us? You always revel in our company and give us joy.
1: పరిపూర్ణ ప్రేమతో తన్మయత్తులైనటువంటి యొక్క రాధ ప్రేమ మరొక రీతిగా ఉంటుంటాడు.
0: రాధాస్ లవ్ విచ్ మేడ్ హర్ ఫర్గెట్ హర్ సెల్ఫ్ ఇస్ సో మచ్ ఆఫ్ ఫుల్ ఆఫ్ లవ్. హర్ లవ్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్.
1: కృష్ణ, నీ వేరూపము ధరించిన ఏ ప్రదేశమునందుండిన నేను ఆ రూపంలో ఐక్యమై ఉండినటువంటి రీతిగా నన్ను అనుగ్రహించమని కోరింది.
0: ఓ కృష్ణ, grace me to be one with you, whatever form you take, wherever you are.
1: Ruchambu vai neevu veluvandu chindina vallikanai neeku allukondu.
0: If you were to become a tree, I would like to become a creeper and go around you.

0: ఈ విధమైనటువంటి యొక్క
1: ఏకత్వాన్ని విశ్వసిస్తూ వచ్చింది
0: రాధ.
2: రాధ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ యూనియన్ విత్ కృష్ణ.
1: కాని అందరి ఎందుకూడను ఒకే ప్రేమతత్వము.
2: బట్ అమంగ్ ఆల్ దీస్ పీపుల్ దేర్ ఇస్ ఓన్లీ వన్ లవ్.
1: ప్రేమకు అనేక పేర్లు మాత్రమే కాని ప్రేమానుభూతి అన్నింటి యందు ఒక్కటే.
2: నేమ్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ లవ్, బట్ ది ఎక్స్పీరియన్స్ విచ్ లవ్ గివ్స్ ఈజ్ ద

0: అర్హుడగును అర్హుడగును.
1: ది ఫాదర్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ లవ్ అండ్ హీ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్. వన్ కెన్ రీచ్ ఓన్లీ త్రూ లవ్. వన్ కెన్ గెట్ దట్ కైండ్ ఆఫ్ అద్వితీయ ఎక్స్పీరియన్స్ ఓన్లీ వెన్ వన్ అప్రోచెస్ త్రూ లవ్.
0: ప్రేమ అనే పదము చాలా చిన్నది.
1: ది వర్డ్ లవ్ ఇస్ ఎ వెరీ స్మాల్ లిటిల్ వర్డ్.
0: ఇది కేవలము రెండు అక్షరములతో కూడినటువంటి.
1: ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ టూ లెటర్స్.
0: రెండు అక్షరములతో కూడినటువంటి ఈ ప్రేమ యందు అక్షర జగత్ అంతా కూడా ఇమిడి ఉంటున్నది.
1: ఇన్ దిస్ వర్డ్ మేడ్ అప్ ఆఫ్ టూ లెటర్స్ ది ఎంటైర్ కాస్మాస్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఇట్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు అట్టి ప్రేమతత్వాన్ని చక్కగా గుర్తించుటకు ప్రయత్నించటం లేదు.
1: బట్ అన్ఫార్చునేట్లీ టుడే పీపుల్ ఆర్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ లవ్.
0: తమ తమ సంకుచితమైన ప్రేమమునకు పోల్చుకొని దివ్యమైనటువంటి అనంతమైనటువంటి అమరమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని కించిత్ పరిస్థితి వచ్చుకుంటున్నారు.
1: కంపేరింగ్ టు దేర్ ఓన్ నారో లవ్ సచ్ ఎ సేక్రెడ్ లవ్ విచ్ ఇస్ డివైన్ విచ్ ఇస్ ఇన్ఫినిట్ విచ్ ఇస్ ఇమ్మార్టల్ దే ఆర్ మిస్టేకింగ్ ఇట్ అండ్ కన్ఫ్యూజింగ్ దెమ్సెల్వ్స్.
0: ప్రేమ అమరత్వంతో కూడినటువంటిది.
1: లవ్ ఈజ్ అసోసియేటెడ్ విత్
0: అమృతమయమైనటువంటిది.
1: నెక్ట్రైన్
0: అనంతమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
0: దీనిని పోల్చుటకు ఎవరికి సాధ్యమే.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు కంపేర్ విత్ ఇట్.
0: దీనిని పోల్చినట్టు పదార్థం కూడా ఈ జగత్తులో మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ విచ్ కెన్ ఈక్వల్ ఆర్ మ్యాచ్ ది లవ్.
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని ప్రపంచమునందు మానవులకు నేర్పే నిమిత్తమై ఈ ప్రేమనే మానవాకారమును ధరిస్తూ వస్తుంటాయి.
1: ఇన్ ఆర్డర్ టు టీచ్ సచ్ సేక్రెడ్ లవ్ టు మ్యాన్ ఆన్ ఎర్త్ లవ్ టేక్స్ ఎ హ్యూమన్ ఫామ్.
0: కేవలము ధర్మము న్యాయము సత్యము అనేటువంటి యొక్క మార్గమును ప్రవేశపెట్టి మానవును సరి అయినటువంటి స్థితిలో పెట్టే నిమిత్తమై వస్తున్నాడని అనేక గ్రంథములు బోధిస్తుంటాయి.
1: ఎ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ అండ్ టెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్ ఆర్డర్ టు టీచ్ రైటియస్నెస్ జస్టిస్ అండ్ ట్రూత్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్.
0: ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది ఒక్క ప్రేమమయమే ఉంటుంటే సర్వధర్మములు సర్వసత్యములు సర్వ న్యాయములు కూడాను అందులోనే మిళితమై ఉంటుంటాయి.
1: ఇఫ్ పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ దెమ్ ఈజ్ ఫౌండ్ ఆల్ రైటియస్నెస్ ఆల్ జస్టిస్ అండ్ ఆల్ ట్రూత్.
0: ప్రేమనే లేక ఎంత ధర్మం ఉండినప్పటికీ ఇది కేవలము ఒక కృత్రిమమైనటువంటి ధర్మంగానే రూపొందుతుంది.
1: వాట్ ఎవర్ అమౌంట్ ఆఫ్ రైటియస్నెస్ మే బి ఫౌండ్ ఇన్ పీపుల్ ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ దెమ్ ఆల్ సచ్ రైటియస్నెస్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: ప్రేమలేని ధర్మం ఎట్టి ధర్మం?
1: వాట్ టైప్ ఆఫ్ రైటియస్నెస్ ఇస్ ఇట్?
0: ప్రేమలేని న్యాయం ఎట్టి న్యాయం?
1: వాట్ టైప్ ఆఫ్ జస్టిస్ కెన్ యు గెట్ వితౌట్ లవ్?
0: ఇది కేవలం ప్రాణం లేని జీవితం వంటిది.
1: ఇట్ ఇస్ లైక్ ఎ బాడీ వితౌట్ లైఫ్.
0: ప్రేమనే ప్రాణం.
1: లవ్ ఈజ్ లైఫ్.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో క్షణమైనా నిలవడానికి వీలు కాదు.
1: ఎ మ్యాన్ కెనాట్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్ వితౌట్ లవ్.
0: కనుకనే ఆ ప్రేమ స్వరూపమే పరమాత్మ స్వరూపం.
1: దట్ ఈస్ వై గాడ్స్ వెరీ ఫార్మ్ అండ్ నేచర్ ఇస్ లవ్.
0: అట్టి ప్రేమతత్వాన్ని బోధించే నిమిత్తము కృష్ణావతారము మిగిలిన అవతారములన్నీ కూడాను దాని నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: ఇన్ ఆర్డర్ టు టీచ్ సచ్ సేక్రెడ్ లవ్ ది అవతార్ ఆఫ్ కృష్ణ అండ్ అదర్ అవతార్స్ హావ్ టేకన్ ప్లేస్.
0: కానీ ఆ దేశకాల పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకుని
1: డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టెన్సెస్ ద టైమ్ అండ్ ద ప్లేస్
0: ఆయా పదార్థం యొక్క స్వరూపానికి భిన్నమైన పేర్లు పెట్టి
1: డిఫరెంట్ నేమ్స్ హావ్ బీన్ గివన్ టు దోస్ పర్సన్స్
0: ప్రజలకు అందిస్తూ వచ్చారు.
1: అండ్ దస్ సచ్ సేక్రెడ్ థింగ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ది పీపుల్.
0: అందరికీ తెలుసు.
1: ఆల్ ఆఫ్ యూ నో
0: చక్కెరతో చేసిన పాకమును
1: ద జ్యూస్ విచ్ ఇస్ మేడ్ ఆఫ్ షుగర్
0: ఒకటి నెమలిగా ఒకటి పక్షిగా ఒకటి కుక్కగా ఒకటి నక్కగా దానికి ప్రింట్ చేసి పిల్లలకంతా అమ్ముతూ ఉంటారు.
1: ఇట్ ఈస్ గివన్ ది ఫార్మ్ ఆఫ్ either a peacock or a
0: bird,
1: or a bird,
0: dog,
1: dog, fox, fox, etc. And it is sold to children.
0: Kani, ivanni cheyadaniki karanam emti?
1: What is the reason for giving so many forms?
0: Pillala yokka abhiruchini puraskarinchukoni.
1: In tune with the taste of the children.
0: Okariki kukka ishtanga untadi.
1: One person likes
0: dog. Nakka ishtanga untadi.
1: Another fox.
0: Okariki puli ishtanga untadi.
1: Third one a tiger.
0: Inkoti pachi ishtanga untadi.
1: Fourth one a bird.
0: Inkoti hamsa ishtanga untadi.
1: Fifth one is a hamsa.
0: Vaari ishtanni puraskarinchukoni dani teesukuntaru.
1: Depending upon their taste, each one can have the choice.
0: Kani anniti yandu unnadi chakkara okkati.
1: But in all of them what is common is sugar.
0: Adhe reetiga kutayuga chanamu, త్రేతాయు యజ్ఞము, ద్వాపరియుగ అర్చనం, కలియుగ నామస్మరణ, ఈ నాలుగు యుగములకును ఆయా దీనిని పురస్కరించుకుని దానిని ప్రబోధించడానికి ఆయా అవతారములు వస్తూ వచ్చాయి.
1: ఇన్ దిస్ వే డ్యూరింగ్ కృతాయ ఏజ్ ధ్యాన మెడిటేషన్, త్రేత తపస్, పెనన్స్, ద్వాపర వర్షిప్ అండ్ కలి చాంటింగ్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, దీస్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్.
0: అన్నింటి యందు ఉన్నది ఒకే ప్రేమనే.
1: Among all these things, you find one thing common, and that is love.
0: అదే విధముగానే నవవిధ భక్తులు ఎందు కూడాను ఉన్నది ప్రేమ ఒక్కటే.
1: In the same way, in all the nine types of devotion, what is common?

0: ఈ నవవిధ మార్గములు ఎందు కూడాను నవవిధ రుచులతో నవవిధ మాధుర్యములతో కూడినటువంటిది ఒకే దైవనామం.
1: ఇన్ ఆల్ ది 9 టైప్స్ ఆఫ్ లవ్ వాట్ ఈస్ కామన్ ఈస్ డివైన్ నేమ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ స్వీట్నెస్.
0: కనుక మానవులకు ఏదో ఒక విధమైనటువంటి సాధన మార్గములు అనేకంగా ఉండినప్పటికీ అన్ని సాధనలు కూడాను ప్రేమమయము కాకుండా ఈ సాధనలంతా కూడాను కేవలము వ్యర్థములే అవుతాయి.
1: డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాధనాస్ ఆర్ అవైలబుల్ ఫర్ డిఫరెంట్ మెన్, బట్ ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ దిస్ సాధనాస్, ద సాధన బికమ్స్ ఎ వేస్ట్.
0: వ్యక్తి పరిస్థితులు ఎందు కూడాను ఈ ప్రేమ తత్వమును మార్పు లేకుండా చూసుకోవాలి.
1: Under any circumstances be it, one should take care to see that there is love in all situations and all.
0: Pandava krishuda inatunte dharmajuni yokka vishwasam ittidi.
1: Such was the faith of Dharmaja, the eldest of Pandavas.
0: Karanavulalo jeevinchinappudu,
1: when he was living in forest,
0: rarajuga palinchinappudu,
1: when he was ruling as the emperor,
0: ద్రౌపదిని పరాభవం గావించినప్పుడు,
1: వెన్ ద్రౌపది వాస్ డిస్రోబ్డ్
0: అభిమన్యుని ప్రాణము తీసినప్పుడు,
1: వెన్ అభిమన్యు వాస్ కిల్డ్
0: ఉప పాండవుల గొంతులు కోసినప్పుడు,
1: వెన్ ఉప పాండవాస్ వర్ కిల్డ్,
0: అన్ని స్థితులు ఎందు కూడాను మతిని ఒకే గతిగా పెట్టుకున్నాడు.
1: అండ్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ హిస్ మైండ్ వాస్ గోయింగ్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్.
0: కృష్ణుడు తప్ప అన్యము నాకు ఎవరు కూడా రక్షించేవారు లేరు.
1: నో వన్ ఎక్సెప్టింగ్ కృష్ణ కెన్ సేవ్ మీ.
0: అన్ని సమయములు ఎందు కూడాను కృష్ణ నామ చింతన తప్ప అన్య చింతన చేయలేదు.
1: దేర్ ఇస్ నో అదర్ నేమ్ విచ్ వాస్ రిమెంబర్డ్ ఎక్సెప్టింగ్ కృష్ణ.
0: రారాజునైతే నేను పొంగిపోవటం కానీ,
1: వెన్ హీ వాస్ ఎన్ ఎంపరర్ హీ వాస్ నాట్ ఓవర్ జాయిడ్.
0: యుద్ధములో అన్ని పరిస్థితులు ఎందు కూడాను ఓడిపోతున్నాను కానీ,
1: ఇన్ ద గేమ్ ఆఫ్ డైస్ వెన్ హీ వాస్ డిఫీటెడ్
0: కృంగటము పొంగటము అనేటువంటి ధర్మజుడి ఎందుకు కానురాదు.
1: దేర్ వాస్ నథింగ్ లైక్ ఎయిదర్ గ్లోటింగ్ ఆర్ సింకింగ్.
0: కనుకనే అట్టి చలించని మనసును భ్రమించని దృష్టిని కోరుకోవటమే పాండవుని యొక్క ప్రధానమైన లక్ష్యం.
1: పాండవాస్ మెయిన్ ఆబ్జెక్టివ్ వాస్ టు హ్యావ్ ఎన్ అన్డెల్యూడెడ్ మైండ్ అండ్ ఎన్ అన్వేవరింగ్ విజన్.
0: కానీ కలి ప్రభావం చేత కష్టములు నష్టములు దుఃఖములు సంభవించినప్పుడు భగవంతుణ్ణి దూషించటము, సుఖములు ఆనందములు ఆరోగ్యములు కలిగినప్పుడు భగవంతుని వర్ణించటము, ఇది సామాన్య మానవుల యొక్క అల్పబుద్ధుల యొక్క లక్షణం.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ కలి ఏజ్ ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్
0: కానురాలేదు.
1: దేర్ వాస్ నథింగ్ లైక్ ఎయిదర్ బ్లోటింగ్ ఆర్ సింకింగ్.
0: కనుకనే అట్టి చలించని మనసును భ్రమించని దృష్టిని

0: అల్పబుద్ధుల యొక్క లక్షణం.
1: అన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ కలి ఏజ్, ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ దోస్ లోలీ వన్స్ అండ్ మీన్ పీపుల్ హూ ప్రైజ్ గాడ్ వెన్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ అండ్ హూ క్రిటిసైజ్ అండ్ కండెమ్ గాడ్ వెన్ దే హావ్ టు సఫర్ అన్ అకౌంట్ ఆఫ్ దేర్ ఓన్ యాక్షన్స్.
0: కనుక సుఖమునకు దుఃఖమునకు సమత్వాన్ని భావించేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ అటైన్ దట్ స్టేట్ ఆఫ్ లవ్ విచ్ గివ్స్ అస్ ఈక్వాలిటీ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: సర్వులు ఎందు ఉండినటువంటి సర్వేశ్వరుడు ఒక్కడే అని విశ్వసించాలి.
1: వీ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: దీనికి ఒక చక్కని ఉపమానం.
1: దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఫర్
0: మన దేహం ఉన్నది.
1: Here is our body.
0: ఈ దేహములో అనేక అంగములు ఉంటున్నాయి.
1: There are different limbs for our body.
0: ఈ అంగము బాధపడినప్పటికీ ఎవరు బాధపడుతున్నారు?
1: Whichever limb is suffering, who is actually suffering?
0: దేహమంతా బాధపడుతుండాలి.
1: The entire body undergoes.
0: ఒక పల్లునొప్పి వస్తే,
1: if there is toothache,
0: అప్పుడు అయ్యో పాపం పల్లు నొప్పిగా ఉందా అని ఎవరైనా తామసం చేస్తాడా?
1: Would there be anyone that only this tooth is aching?
0: Pallu tanakante vereinadi kaadu kada.
1: Tooth is not different from you.
0: Aa pallu noppi taane anubhavistunnadu.
1: You would be suffering the tooth of the ache of the tooth.
0: Kaalu noppi vaste ayyo paapam kaalu baadapadutundadi ani evarina dalayinchustada.
1: Suppose there is pain in the leg, would he be indifferent that
0: aa kaalu tanade?
1: That leg is also in.
0: అదే విధంగా ఈ విశ్వమనే జగత్తునందు ఎవరు బాధపడినప్పటికీ వారికి నేను ఉపకారం చేశాను, వీరికి నేను సహాయం చేశానని కాదు, నీకు నీవు సహాయం చేసుకోవటమే, నీ బాధను నీవు నివారణ గావించుకోవటమే.
1: యూ షుడ్ కన్సిడర్ ఇన్ ద సేమ్ వే విత్ రెఫరెన్స్ టు ద కాస్మస్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు ఎనీ పర్సన్ హ్యాపెన్స్ టు వన్. వాట్ ఎవర్ హెల్ప్ యూ ఎక్స్టెండ్, యు ఆర్ హెల్పింగ్ యువర్ సెల్ఫ్. వాట్ ఎవర్ హార్మ్ యూ డూ టు ఎనీ వన్, యు ఆర్ హార్మింగ్ యువర్ సెల్ఫ్. దిస్ మస్ట్ బి యువర్
0: పరుల యందు తన యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించినప్పుడు ఈ భేదములకు అవకాశమే ఉండదు.
1: దెన్ బి నో రూమ్ ఫర్ డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్ వన్స్ యూ రికగ్నైజ్ దట్ ఇన్ యూ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆల్ అదర్స్ దేర్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
0: ఇట్టి సమత్వాన్ని బోధించటమే దివ్యత్వం యొక్క ప్రధాన కర్తవ్యం.
1: ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ డివినిటీ ఈజ్ టు టీచ్ సచ్ సీక్రెట్ ట్రూత్స్.
0: కానీ ఎన్ని విన్నప్పటికీ, ఎన్ని చదివినప్పటికీ, ఎన్ని చూచినప్పటికీ ఈ యొక్క మానవత్వము మధ్య మధ్య ఈ విధమైనటువంటి అల్పత్వానికి గురి అవుతుంది.
1: హౌ మచ్ వన్ మే హియర్ వాట్ ఎవర్ సీక్రెట్ థింగ్స్ వన్ మే హియర్ వన్ మే థింక్ వన్ మే డూ, బట్ హియర్ అండ్ దేర్ నౌ అండ్ దెన్ మ్యాన్ ఇస్ డెల్యూడెడ్ అండ్ ఫాల్స్ ఇన్ టు దట్.
0: మన అల్పత్వాన్ని నిర్మూలము గావించుకోవాలి, అధికత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు రూట్ అవుట్ littleness in us, smallness in us, and develop divinity in us.
0: Kanuka ee yokka adhikatvanni gavinchukontaku prema tattvam okkati pradhanamainatuvanti margam.
1: Love is the only royal path to reach that state of divinity.
0: Oka chinna udaharanam,
1: one small example to illustrate this.
0: Manavattamulo aneka kashtamulu, nashtamulu, dukkamulu, vicharamulu సంభవిస్తుంటాయి.
1: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఇట్ ఈస్ నేచురల్ టు ఫేస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్, ట్రయల్స్, ట్రిబులేషన్స్, లాసెస్.
0: ఇవి మానవునకు కేవలము అత్యవసరమైనటువంటి యొక్క అభివృద్ధికి మార్గము చూపేటువంటివి.
1: ఆల్ దీస్ సఫరింగ్స్ ఓన్లీ షో ద రైట్ పాత్ టు ది హ్యూమన్ బీయింగ్స్. ఇన్ హ్యూమన్ లైఫ్ ఇఫ్ దెర్ ఆర్ నో డిఫికల్టీస్ అండ్ నో ప్రాబ్లమ్స్,
0: మానవత్వం యొక్క విలువను నిరూపించేటువంటిది కష్టములు దుఃఖములే.
1: ఇట్ ఈస్ దీస్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ విచ్ ప్రూవ్ ద వాల్యూ ఆఫ్ హ్యుమానిటీ, హ్యూమన్ లైఫ్.
0: సత్య హరిశ్చంద్రుడు అనేక కష్టములకు గురి కావటం చేతను, అనేక కష్టములను ఎదుర్కోవటం చేతను అతని యొక్క కీర్తి జగత్ వ్యాప్తిగా మారిపోయింది.
1: ది నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ సత్య హరిశ్చంద్ర హ్యాస్ స్ప్రెడ్ టు ద ఎంటైర్ వరల్డ్ because he has been able to face all the difficulties and problems boldly.
0: Prahladu tandri ayinatundi Hiranyakashipudu enni himsalu pettinappatikini, enni badalu kaliginchinappatikini, kattagalapatiki aa Prahladuni yokka bhakti prapattulu loka vyapti gaavichindi.
1: The devotion, the exemplary devotion of Prahlada spread to the entire world because he was given all sorts of troubles by his own father in the path of devotion.
0: Kani kali prabhavam cheta
1: an account of the impact of kali
0: kashtamulu.

0: కలగకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫికల్టీ.
0: కాలు కడప దాటకూడదు.
1: వన్ షుడ్ నాట్ ఈవెన్ క్రాస్ ది థ్రెషోల్డ్.
0: ఖర్చు కాకూడదు.
1: వన్ షుడ్ నాట్ స్పెండ్ ఈవెన్ ఎ పై.
0: కైవల్యం ఉట్టి ఒడిలో పడాలి.
1: డివినిటీ షుడ్ డ్రాప్ డౌన్ ఇన్ టు ద ల్యాప్ ఆఫ్ పీపుల్.
0: ఇది ఏ విధంగా వచ్చి పడిందో ఆ విధంగానే పోతుంది.
1: ఇట్ విల్ ఆల్సో డిసపియర్ ఇన్ ది సేమ్ వే యాజ్ ఇట్ డ్రాప్ డౌన్.
0: కష్టముల ద్వారా లభించినటువంటిది మనకు సరి అయినటువంటి బలమును అందిస్తుంది.
1: That which you get through all the difficulties and problems alone is going to be permanent and give
0: you joy. Swami, maake etti kashtamulu nashtamulu dukkamulu undakunda aashirvadinchali antaru.
1: People pray, Swami should bless us so that we may not have any difficulties, any problems, any.
0: Idi sariyaina prarthane kaadu.
1: Is not a good prayer at all.
0: Ravali kashtalu.
1: We should get difficulties.
0: Dani edurkovali.
1: We should face them.
0: Dani jeyinchali.
1: We should conquer.
0: దాన్ని సాధించాలి.
1: We should achieve things.
0: సాధించి సాక్షాత్కారాన్ని పొందాలి.
1: After achieving all these things, we should get face to face God.
0: పిలచి అడుగు చెరకు పెట్టునా బెల్లంబు.
1: When you call a sugar cane and say, give me a little jaggery, will the sugar cane give you?
0: పిప్పి గొట్టి రసము పీల్చకున్న.
1: Unless you crush that and extract juice out of it,
0: సనరాపిడి చేత సగమైపోవును ఆపైన వర ఇచ్చు అధిక వజ్రం.
1: ద డైమండ్ గెట్స్ యాడెడ్ వాల్యూ ఓన్లీ వెన్ ఇట్ ఇస్ కట్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్.
0: ఆ వజ్రమును అనేక కోతలు కోసినప్పుడే మంచి విలువగా రూపొందుతుంది, ప్రకాశాలు ఆవిర్భవిస్తుంది.
1: ఓన్లీ వెన్ ది డైమండ్ ఇస్ కట్ ఇన్ టు ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ ఎట్సెట్రా దెన్ ఓన్లీ ఇట్ గెట్స్ ఎన్ యాడెడ్ వాల్యూ.
0: ఈ వజ్రాన్ని కోతలు కోయక విలువ అధికము కాదు.
1: వితౌట్ కటింగ్స్ ఏ డైమండ్ విల్ నెవర్ గెట్.
0: చెరకును పీల్చి పిప్పి చేయకుండా తీయని రసమైనటువంటి యొక్క చక్కెరను శాశ్వతంగా ఇవ్వదు.
1: యూ కెనాట్ గెట్ షుగర్ వితౌట్ క్రషింగ్ ఏ షుగర్ కేన్ అండ్ ఎక్స్ట్రాక్టింగ్ జ్యూస్.
0: మన శరీరములే ఒక షుగర్ కేన్, ఒక చెరకు వంటివి.
1: We can take our own physical body.
0: దీనికి అనేక కష్టములు నష్టములు దుఃఖములు అన్ని చేసినప్పుడే అందులో నిజమైనటువంటి యొక్క ఆత్మవిశ్వాసం అనే రసం మనలో ఆవిర్భవిస్తుంది.
1: Only when this physical body is put to various difficulties, problems, can you get the juice of self-confidence out of this body.
0: అదే రసో వై సహా. ఆ రసమే భగవత్ స్వరూపం.
1: That juice itself is the very essence of.
0: ఆ రసం ఎక్కడ ఉంటుందది మనిషి యందు?
1: Where do you find that juice in human beings?
0: అంగీరసాయ నమః. ప్రతి అంగమునందు కూడాను ఉంటుందది.
1: It is found in all limbs, every limb.
0: దీనికి చక్కని ఒక ఉదాహరణ.
1: Here is a beautiful example for this.
0: చెరకు ఉన్నది.
1: There is a sugar cane.
0: ఈ చెరకు గడి దగ్గరికి వచ్చే కొలది కూడాను మధురం ఎక్కువైపోతుంది, తీపి ఎక్కువైపోతుంది.
1: As you come to the joints, you get greater juice.
0: Kanuka ee joint daggariki vachetappudu kanupu daggara katinanga untuntadi.
1: But as you come to the joint, it becomes hard also.
0: Aa katinamainatuvanti pradesham nundi modram kuda ekkuva untadi.
1: You can get real sweetness only where there is some hardness.
0: Kanuka shariram anetuvanti cherakunandu
1: in the body which
0: is kashtamulu nashtamulu dukkhamulanti gadale vastuntuntayi. Akkada
1: there will be these joints coming in the form of difficulty.
0: Akkade ee madhuramaina tunti yokka ruchi manaku gocharistundi.
1: Real taste and real sweetness is found there alone.
0: Ee vidhamaina tunti yokka samatattvanni manam bhavinchinappude prema tattvam adhikamaipothundi.
1: Only when we develop that kind of equality, we can foster and develop love also in us.
0: Ee premanu మనం విశ్వసిస్తున్నాము.
1: వీ హ్యావ్ ఫెయిత్ ఇన్ లవ్.
0: విశ్వసించినటువంటి ప్రేమ అభివృద్ధి కావాలంటే ఏం చెయ్యాలి? ఇదే అందరిలోన ఆవిర్భవించేటువంటి సందేహం.
1: వాట్ డౌట్ పీపుల్ గెట్ ఇస్ దిస్, హౌ టు డెవలప్ సచ్ సీక్రెట్ లవ్ ఇన్ విచ్ యూ హ్యావ్ గ్రేట్ ఫెయిత్.
0: మా భగవంతుని ప్రేమ దినదిన అభివృద్ధి కావాలి అంటారు.
1: ఎవ్రీవన్ సేస్ వీ వాంట్ టు డెవలప్ మోర్ అండ్ మోర్ డే ఆఫ్టర్ డే.
0: అభివృద్ధి కావడానికి ఒకే ఒక ఏకైక మార్గం.
1: There is only one royal path.
0: Vishwasinchina danini aacharanalo pettinappudu adi abhivruddhi avutundi.
1: When you practice whatever you believe in firmly, దాట్ డెవలప్స్ ఆటోమేటిక్.
0: విశ్వసించిన దానిని ప్రాక్టీస్ లో పెట్టడం లేదు.
1: యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ వాట్ యు బిలీవ్ ఇన్,
0: కనుకనే అది తరిగిపోతుండాలి.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ డిక్లైనింగ్.
0: నాటిన మొక్కకు నిత్యము నీరు పోస్తుంటే కదా అది పెరుగుతుంది.
1: A sapling will grow only when you pour water every day regularly.
0: Enta manchi jati mokkaneena naatinappudu neere poyikapothe adi abhirudhi kaadu.
1: Whatever quality seed you may sow, if you don't pour water, it will never grow.
0: Kanuka ee prema aneetvanti oka mokkanu neevu naatinappudu,
1: if you have sown the seed,
0: ee prema janamu nithyamu daniki postu raavali.
1: Should go on watering that seed with water of love.
0: అప్పుడే ఈ ప్రేమ వృక్షం అభివృద్ధి అవుతుంది.
1: Then only the tree of love grows.
0: అప్పుడే ఈ ప్రేమ ఫలములంతా మనకు లభిస్తాయి.
1: Then only you can get the fruits of love.
0: కానీ ఈనాటి మానవుడు,
1: but today,
0: ఈ ప్రేమను దానపోసేటువంటి పవిత్రమైన పుణ్యకార్యములు ఆచరించడం లేదు.
1: Man is not undertaking activity which show his love.
0: పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నిశ్చంతి మానవ నపాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యజ్ఞత. ఇది ఈనాడు ఉండేటువంటి దోషం.
1: ద డిఫెక్ట్ ఆఫ్ టుడే,
0: పుణ్యం ఫలమిశ్చంతి మానవ, పుణ్యఫలము కావాలి కావాలి కావాలని ప్రతి మానవుడు ఆశిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ డిజైర్స్ టు హ్యావ్ ది ఫ్రూట్స్ ఆఫ్ మెరిటోరియస్ డీడ్స్.
0: కానీ పుణ్యకార్యము చేయడానికి ముందంజ వేయటం లేదు.
1: బట్ ఇట్ డజంట్ టేక్ ది ఫస్ట్ స్టెప్ ఇట్ సెల్ఫ్ టు క్యారీ ఆన్ మెరిటోరియస్ డీడ్స్.
0: పుణ్యఫలము కావాలి కానీ పుణ్యకార్యం చేయటం లేదు.
1: ఫ్రూట్స్ ఆఫ్ మెరిటోరియస్ డీడ్స్ ఆర్ డిజైర్డ్ బట్ నో వన్ ఈస్ డూయింగ్ గుడ్ యాక్షన్.
0: పాప ఫలము వద్దు వద్దు వద్దు అంటున్నారు కానీ పాపకార్యం చేస్తున్నారు.
1: ఎవ్రీవన్ డిక్లైన్స్ టు హ్యావ్ ద ఫ్రూట్స్ ఆఫ్ సింపుల్ యాక్షన్ but he is every day every moment sinning.
0: Vaddanna vaadu enduku neevu cheyali?
1: If you don't want the fruits of sin, why should you commit a sin?
0: Paapamunu aashinchinatunti vaadu paapa karyam cheyakoodadu.
1: A person who desires not to have the fruits of sinful action,
0: punya paramunu aashinchinatunti vaadu punya karyamunu aacharinchali.
1: A person who desires to have the fruits of good action must perform good action.
0: Adi aacharinchinappudu ee punya paramunu manaku labhyam kaadu.
1: If you perform good action,
0: అదే విధముగానే భగవంతుని ప్రేమ పెరగాలి పెరగాలి అనుకున్నప్పుడు ఆ ప్రేమతత్వం నిత్యమును అభివృద్ధి గోపుల ఆచరణలో పెట్టాలి.
1: If you want love for God to grow, you have to practice that.
0: నిత్య ఆచరణలో పెట్టక ప్రేమ ఏ రీతిగా అభివృద్ధి కాంచుతుంది?
1: Without practicing in your day-to-day life, how can you develop love?
0: మానవుడు అనేటువంటి పదమునకు అర్థం ఏమిటంటే విశ్వాసము కలవాడు అని అర్థం. నమ్మకము కలవాడు.
1: ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ మానవుడు మ్యాన్ ఈస్ ద వన్ హూ హ్యాస్ ఫుల్ ఫెయిత్.
0: నమ్మిన దానిని ఆచరించినప్పుడు ఈ నమ్మకం అభివృద్ధి అవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్ వాట్ యు హ్యావ్ ఫెయిత్ ఇన్ ది ఫెయిత్ గ్రోస్.
0: కనుక నమ్మిన దానిని ఆచరణలో పెట్టకపోవటం చేతనే నమ్మిక క్షీణించిపోతుండాలి.
1: As you are not practicing what you believe in, your belief and faith also declines.
0: కేవలం బాహ్యమైనటువంటి మంత్రములపైన యంత్రములపైన ఈ స్వరూపంపైన మన మనసు ప్రసరిస్తూ పోతుండాలి.
1: You are directing your mind to external things like mantras and japa etc.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: విక్రమాదిత్యుడు ఒకానొక సమయంలో మారువేషము ధరించి
1: కింగ్
0: దేశ సంచారం ప్రారంభించాడు.
1: King Vikramaditya wanted to tour his country disguised.
0: కానీ ఒక వృద్ధుడైనటువంటి బ్రాహ్మణుడు ఒక ప్రదేశంలో యజ్ఞమును ఆచరిస్తున్నాడు.
1: He found one old man performing the యజ్ఞం.
0: కానీ ఎంతకాలం నుంచి చేస్తున్నాడో ఏమిటో, ప్రక్కనే ఈ యజ్ఞం యొక్క ధూళి అనగా భస్మము ఒక గుట్ట మాదిరి పెరిగిపోయింది.
1: For what a length of time he must have been performing yagna, it was not known. But the sacred ash,
0: గుట్టలుగా ఉంటుంది యజ్ఞం యొక్క భస్మం.
1: The dust and the sacred ash collected became big mountains.
0: చూచాడు ఈ విక్రమాదిత్యుడు.
1: విక్రమాదిత్య looked at it.
0: స్వామి, ఏ మీరు చేస్తున్న పని అన్నాడు.
1: He addressed the Brahmin, Swami, what are you doing?
0: నేను 60 సంవత్సరం నుంచి కూడాను యజ్ఞం చేస్తున్నాను నాయన అన్నాడు.
1: The Brahmin replied, చైన్ ఫర్ పాస్ట్ 60 ఇయర్స్ ఐఎమ్ పర్ఫార్మింగ్ యజ్ఞ.
0: ఈ యజ్ఞం యొక్క రాష్ట్రమే ఈ యొక్క రాసులు ఉన్నాడు.
1: దీస్ హీప్స్ ఆఫ్ యాష్ టు సీ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ 60 ఇయర్స్ ఆఫ్ యజ్ఞ.
0: 60 సంవత్సరం నుంచి కూడాను ఇంత కఠినమైనటువంటి యజ్ఞమును క్షణమైనా నేను మానకుండా ఆచరిస్తున్నాను.
1: ఐఎమ్ పర్ఫార్మింగ్ దిస్ యజ్ఞ సీజ్లెస్లీ, నాట్ ఈవెన్ లీవింగ్ ఫర్ ఎ మొమెంట్ ఫర్ ది పాస్ట్ 60 ఇయర్స్.
0: కానీ ఆ యజ్ఞ పురుషుని యొక్క అనుగ్రహాన్ని నోచుకోలేకపోతున్నాను.
1: బట్ ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు విన్ ద గ్రేస్ ఆఫ్ దట్ యజ్ఞ పురుష.
0: అతని యొక్క స్వరూపాన్ని నేను చూడలేకపోతున్నాను.
1: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ దట్ యజ్ఞ పురుష.
0: అతని అనుగ్రహానికి నేను అతి దూరమయ్యా ఉంటున్నాను.
1: ఐ ఆమ్ ఫార్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ ది గ్రేస్
0: అని బాధపడ్డాడు.
1: హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ పెయిన్డ్.
0: ఈ బాధపడుతున్నటువంటి పండితుని యొక్క హృదయం చేత విక్రమాదిత్యుని హృదయం కరిగింది.
1: విక్రమాదిత్య మెల్టెడ్ at the trouble which this brahmin was taking for yagna.
0: Kurchunnadu vikramadityudu dhyanamulo.
1: Vikramaditya went into meditation.
0: Chala kathinamainatundi yokka tapas chesadu.
1: He carried on rigorous penance.
0: Enta sepu chesinappudikini yagna purushudu sakshatkarinchaledu.
1: He did not get the presence of yagna purusha or the vision of yagna purusha for any length of time.
0: Nenu chesina sadhanalu yokka phalitam emiti?
1: What is the result of all my
0: actions? భగవంతుని అనుగ్రహానికి నోచుకోలేనటువంటి ఈ జీవితం నాకెందుకు?
1: Why should I have a life which has not earned the grace of God?
0: అని తన మారువేషంలో లోపల ఉన్నటువంటి కత్తిని తీశాడు.
1: He drew out the sword.
0: ఏమిటి నా యొక్క బ్రతుకు? నిత్యము నేను తినటము జీవించటము దేహాన్ని పెంచుకోవటమేనా?
1: What is this kind of life that I am living? Every day eating and allowing my body to grow, is that the purpose of life?
0: ఇది కాదు. నా జీవితం యొక్క పరమావధి దైవాన్ని చూచటమే.
1: The supreme goal of my life is to have a vision of God.
0: అని ఓ యజ్ఞ పురుషుడా నాకు దర్శనమే ఇవ్వకున్నా ఇవ్వు నా ప్రాణాన్ని నీకు అర్పించిస్తున్నాను అని కత్తి తీశాడు హృదయపూర్వకంగా.
1: He drew the sword out. He wanted to cut his own throat if he is not able to get a vision of God. This he did wholeheartedly.
0: Tachchaname yagna purusha pratyachamayyadu.
1: Immediately there appeared the yagna purusha.
0: Kattini lakkunnadu.
1: He took away the sword from the hand of Vikramaditya.
0: Vikramaditya, idi sahasamu kani sadhana kaadu annadu.
1: Oh Vikramaditya, this is a type of adventure but not a sadhana.
0: నేనెక్కడ ఉన్నాను?
1: పేరమై
0: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త పచామన్యం చతుర్విధం. నీలోనే ఉండినటువంటి నన్ను ఒకవైపున సంహరించడానికి పూనుకుంటూ ఒకవైపున సాక్షాత్కరించమని కోరుకుంటుండేది ఇది ఏమైనా సాధనకి లక్షణమా?
1: ఈజ్ ఇట్ ఎ గుడ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది కరెక్ట్ టైప్ ఆఫ్ సాధన టు కిల్ యువర్ సెల్ఫ్ while I am existing in you in the form of Vaishwanara?
0: Kanuka nenu neelone untunnanu.
1: I am within you.
0: Idi kevalam rajasika sukha sahasame kani sadhana kaadu annadu.
1: This is a type of rajasic adventure but not a spiritual sadhana.
0: Kanuka ee vidhamainatundi sahasalaku bhaktude poonukoraadu.
1: A devotee should never venture to such kind of adventures.
0: Nannu pondatagitamu marganiki prema margame kaani ee sahasam kaadannadu.
1: To attain me the right royal path is the path of love, not
0: this
1: kind of adventure.
0: Yedi chesina yedi chuchina anta daivamayam ga nivu cheyali.
1: Whatever you see, whatever you do,
0: work will be transformed into worship.
1: Then only work will be transformed into worship.
0: Kaani ee yokka brahmanudu 60 సంవత్సరం నుంచి చేస్తున్నాడు.
1: దిస్ బ్రాహ్మణ్ ఈస్ డూయింగ్ యజ్ఞ ఫర్ ది పాస్ట్ 60 ఇయర్స్.
0: కానీ ఆ బ్రాహ్మణుడు ఉచ్చరించేటువంటి మంత్రముల పైన సరి అయినటువంటి అర్థం తెలియకుండా ఆ యొక్క పదములను మాత్రమే ఒక విధమైనటువంటి ఉచ్చరించినట్టుగా శబ్దాలు చేస్తున్నాడే తప్ప నిజమైనటువంటి భావంతో నన్ను ఆహ్వానించటం లేదు.
1: హీ డస్ నాట్ నో ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్స్ విచ్ ఈస్ అటరింగ్. And he is only mechanically pronouncing the words and therefore they are not reaching me at all.
0: Manasu mantram paina aasha na paina pettukunte ela vastundi?
1: If you keep your mind on mantra and if you desire to obtain me,
0: puranam అనుశాసితో ప్రణీయాంశ్రజ్య సర్వస్య దాదారం చింతమాదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నాడు. ఎవడు మనసును వాక్కును క్రియను నాపైన అర్పితం చేసి ఎవడు నన్ను ఆరాధిస్తాడు వాడికి నేను సాక్షాత్కరిస్తాను.
1: Whoever fixes his mind, his word and his deed on me, I appear before him.
0: Adi trikarana suddhi mano vak karmala yokka ekatvame na pradhanamaina lakshyam unnadu.
1: That is the purity of trikaranas, unifying thought, word and deed.
0: Inni cheyadaniki vaaniki shakti lekapoyinappudu,
1: if he does not have the capacity to do this,
0: na agnini sirasa vahinchu,
1: let him follow my command.
0: Idi cheyi అన్నప్పుడు చెయ్యి.
1: When I ask you to do it, do it.
0: ఇది ఎట్లా చేసేది అనేటువంటి సందేహానికి అవకాశం ఇవ్వద్దు.
1: You should not entertain any doubt. How can I do this?
0: గొంతు కోసుకో, తప్పక కోసుకో.
1: Cut your head means cut your head immediately. So do it.
0: తప్పక ఆ ఆజ్ఞనే నీకు సంరక్షిస్తుంది.
1: That very obedience of the command itself will save you.
2: You just heard the first part of a divine discourse delivered by Bhagwan Baba on the occasion of Krishna Janmashtami at Prashanti Nilayam on the 2nd of September 1991. Bhagwan explained that human life is beset with ups and downs, joys and sorrows. But people pray to Swami to get rid of all difficulties and losses. This is a totally wrong kind of prayer. Difficulties must be welcomed and must be overcome. Life would be stale if there were no trials and tribulations. Challenges draw out the human values from within and enable us to overcome difficulties and experience divinity. Thank you and Sairam.

0: In the year 1996, out of his infinite compassion, Bhagwan gave an extended series of discourses to his students from June to August. The primary aim of these discourses was to help the students fill their character and follow the spiritual path in life. Radio Sai now presents excerpts from a recording of one of those precious discourses.
1: మాటలందు తీపి మనసున చేదుంచ మాటలందున తీపి మనసున చేదుంచ మంచి కాదిది నీకు మచ్చగాని మచ్చలేని బ్రతుకే మహిళ చెల్లురా మచ్చలేని బ్రతుకే మహిళ చెల్లురా వినుడు భారతీయ వీరసుతుడు

0: Words are sweet, but the mind is bitter. It's not proper. It's not good for anybody. It's a spot. It's a blot in our lives. A spotless life is the only one that will be reputed, that will be taken on this earth. Listen to this word, the son of Bharat.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine Atma.
1: ఈనాటి ప్రపంచమునందు మనసునందు ఒకటి మాటియందు మరొకటి ఉండుట చేతనే ఈ ప్రపంచములో ఎందు చూచినా అశాంతి భయము ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులతో మానవుడు జీవిస్తున్నాడు.
0: మ్యాన్ టుడే ఇస్ లీడింగ్ ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ టెన్షన్ and restlessness, because in the world around we find there's no unity between what he says and what he thinks.
1: Prati manavudu shanti kavalani aashisthunnadu, shanti nimittamai tama kalamunu tama kayamunu tama karmanu kudanu viniyoga parustunnadu.
0: Every man wants peace. He spends his time and his activity to remain in peace.
1: Aithe ee shanti ante emito, idi ekkada unnado, dinni ponde vidhanam emiti aneetuvanti vishayam maatramu evvaru kudanu vicharinchatam ledhu.
0: But nobody thinks of this peace, where it is, how to get it, and what peace is actually.
1: Shanti aneetuvantidi prakritamainatuvanti shantiya leka antar shantiya అనేటువంటి క్వశ్చన్ మొట్టమొదట వేసుకోవాలి.
0: We have put ourselves a question, what do we mean by peace? Is it worldly outer peace or the peace within?
1: ఈ ప్రాకృతమైనటువంటి శాంతి అయితే అప్పటికప్పటికి వస్తుంది, తిరిగి అప్పటికప్పటికే పోతుంది.
0: If it is worldly peace, you will get it for a moment and it would vanish thereafter.
1: దీనిని శాంతి అని భ్రమిస్తున్నాడు మానవుడు.
0: Man deludes that this is the true peace.
1: శాంతి అంటే ఏమిటో, దాని యొక్క ఆకారం ఏమిటో, దాని యొక్క మాధుర్యం ఏమిటో, దాని యొక్క శక్తి సామర్థ్యం ఏమిటో మానవుడు ఎవ్వడు కూడా సరిగా అర్థం చేసుకోవటం లేదు.
0: నో మ్యాన్ అండర్స్టాండ్స్ ద నేచర్ ఆఫ్ పీస్, ఇట్స్ పవర్ అండ్ ఇట్స్ స్వీట్నెస్.
1: రాగద్వేషరహితమైనటువంటి స్థితియే నిజమైన శాంతి.
0: Peace is that which is beyond attachment and hatred.
1: ఈ రాగద్వేషముతో కూడినటువంటి శాంతి కేవలము తాత్కాలికమైనటువంటి శాంతి.
0: Peace one gets out of these two, the attachment and hatred, is temporary.
1: ప్రశాంతి. ప్రశాంతి అంటే దీని యొక్క అర్థం ఏమిటి?
0: What's the meaning of this word, ప్రశాంతి?
1: ప్రా అనగా వికసించడము.
0: Pra means blossoming.
1: Shanti anaga kevalamu ragadvesha rahitamainatundi.
0: Peace is that which neither has attachment.
1: Prashanti anaga ragadvesha rahitamainatundi oka sthitini prakatimpa cheyatame prashanti. Prakatimpa cheyatame prashanti.
0: Prashanti is the state of expression which is beyond attachment and hatred.
1: Kani ilanti shanti lokamulo ఎవరైనా అనుభవిస్తున్నారా అనేటువంటి విషయాన్ని విచారిస్తే సాధ్యమైనంత వరకు కూడాను సామాన్య మానవుల యందు ఇట్టి రాగరహితమైనటువంటి దేశరహితమైనటువంటి ఒక స్థితిని అనుభవించడం చాలా దుర్లభం.
0: ఇఫ్ వీ ఎంక్వైర్ ఆర్ దేర్ ఎనీవన్ హూ ఎక్స్పీరియన్స్ సచ్ పీస్, నో. ఇన్ ద ఆర్డినరీ స్టేట్ నో వన్ ఎక్స్పీరియన్సెస్ దిస్ పీస్ విచ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్ అండ్ హేట్.
1: ఈ శాంతి అనేటువంటిది బయట నుండి ప్రవేశించేటువంటిది కాదు.
0: Peace is not that which is present outside and goes into.
1: ఇది అంతర్భూతమైనటువంటి ఒక శక్తి.
0: It is an innate power.
1: దీనిని ఏ రీతిగా మనం పొందాలి?
0: How to acquire it?
1: శాంతిని శాంతి చేతనే పొందాలి.
0: You can get peace out of peace only.
1: కాలులో విరిగినటువంటి ముళ్ళును ముళ్ళు ద్వారానే దాన్ని మనం తీయాలి.
0: Thorn that has gone into your leg can be taken out with the help of another thorn.
1: అదే విధముగానే వజ్రమును వజ్రముతోనే కొయ్యాలి.
0: Diamond cuts a diamond.
1: Karmanu karma chetane manu nivarana gavinchukovali.
0: Action gives you relief అట్లనే
1: శాంతిని శాంతి చేతనే పొందాలి.
0: పీస్ కుడ్ బి అక్వైర్డ్ త్రూ పీస్ ఓన్లీ.
1: ఈనాడు లోకములో ఎంతమందియో ఎన్నో విధములైన సదుపాయములు సౌకర్యములు అన్నీ కలిగినప్పటికీ వారికి శాంతి అనేటువంటిది లేక నిమిష నిమిషం కూడాను భయభ్రాంతులకు గురి అవుతున్నారు. దీనికి కారణమేమిటి?
0: దేర్ ఆర్ మెనీ విత్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ బట్ దే ఆర్ ఫియర్ స్ట్రికెన్, దే హావ్ నో పీస్. వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: ఈ బయట సౌకర్యములు శాంతిని చేకూరుస్తున్నావా?
0: డూ దీస్ కంఫర్ట్స్ గివ్ యూ పీస్?
1: బయట సదుపాయములు ఈ మానవునికి ఏమైనా శాంతిని అందిస్తున్నావా?
0: డూ దీస్ కన్వీనియన్సెస్ ఎవర్ గివ్ యూ పీస్?
1: ప్రాకృతమైనటువంటి ధనకరక వస్తు వాహనాదులు మానవునికి శాంతిని అందించుతున్నావా?
0: The worldly money, the wealth and convenient comforts, do they give you peace?
1: అట్లయితే ఇతను ఎందుకు అశాంతిలో మునిగాలి?
0: If it is so, why has he drowned himself in restlessness?
1: కారణం, తన మనస్సులో ఒక విధమైనటువంటి ఒక దుష్ట సంకల్పమును ప్రవేశించడం చేతనే సర్వ సౌకర్యములు సర్వ సదుపాయములు ఉండి కూడాను మానవుడు శాంతిని పొందలేకపోతున్నాడు.
0: Because of bad thoughts in his mind, in spite of all comforts and conveniences, he is not able to acquire peace.
1: Oka intilo paavu praveshinchite aa intilo manam jeevinchatame chaala kashtanga untundi.
0: When once a snake enters into your house, it is very difficult to continue to stay there.
1: Inaadu raaga dveshamle anetunte okka vishapurugulu mana hrudayamlo praveshinchinappudu mana hrudayamlo ee reethiga shanti labhyam avutundi.
0: When there are poisonous germs like attachment hatred that have gone into our body, how do you lead a life of security and peace?
1: Kanukana manasunandu ee raaga dveshamulu undinanta varaku kudanu manavuniki shashvita shanti labhyam kaadu.
0: So long there are these two, attachment and hatred, you can never be peaceful.
1: Kanukana dhanavantuluku enta mandi untunnaru?
0: There are many rich people.
1: Balavantulu enta mandi untunnaru?
0: There are many physically strong.
1: అధికారులు అనేక మంది ఉంటున్నారు.
0: దర్ మెనీ మెన్ ఆఫ్ అథారిటీ.
1: అయితే ఇన్ని ఉండి కూడాను వారికి శాంతి లభ్యం కాకపోవటానికి కారణమేమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ దట్ దే డోంట్ హ్యావ్ పీస్? వాట్స్ ద రీజన్ బిహైండ్ దిస్?
1: ఈ బాహ్య సంబంధమైనటువంటి యొక్క అధికారములు పదవులు అర్హతలు శక్తులు సామర్థ్యములు ఉంటున్నవే కాని అంతర్భావం లోపల మాత్రము ఈ గుణములను అరికట్టుకునేటువంటి శక్తి సామర్థ్యములు లోపించటం చేత మానవుడు అశాంతిని పొందుతున్నాడు.
0: Externally, he has positions, the wealth, authority, capacities and abilities. But he has no peace within because he is not able to exercise control over himself.
1: కనుక మానవుడు మొట్టమొదట తన మనసు లోపల దుర్భావములను దుర్గుణములను దురాచారములను చేర్చకుండా చూసుకోవాలి.
0: So man should see that there will be no bad thoughts or bad feelings in his mind.
1: తన హృదయ అంతరాంతరార్థమునందు ఈ శాంతి అనేటువంటిది శాశ్వతంగా ప్రవహిస్తూనే ఉంటుంది.
0: దేర్ ఇస్ ఎన్ ఇన్నర్ ఫ్లో ఆఫ్ పీస్ కంటిన్యూస్లీ పర్మనెంట్లీ విత్ ఇన్ అస్.
1: ఈ భూమి యందు అంతర్భాగమునందు సర్వత్రా జలం సంచరిస్తూనే ఉంటున్నది.
0: దేర్ ఇస్ వాటర్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ దిస్ ఎర్త్.
1: అయితే ఆ జలము మనకు లభ్యం కావాలంటే మనం ఏమి చేయాలి?
0: వాట్ షుడ్ వీ డూ టు ఎక్స్ట్రాక్ట్ టు బ్రింగ్ అవుట్ దిస్ వాటర్?
1: ఆ జలమునకు మనకు మధ్యనున్నటువంటి యొక్క మట్టి పెళ్లను మనం తీసివేయాలి.
0: We have to remove all the mud that stands between us and the water in depth.
1: ఆ మట్టిని మనం తీసివేసినప్పుడే అడుగునున్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
0: When once you remove all this mud, you can get draw water.
1: కనుక శాంతి అనేటువంటి దానికి వ్యక్తి అనేటువంటి దానికి మధ్య లోపల రాగద్వేషములు అనేటువంటి మట్టి కుండలు చాలా చేరిపోయినాయి.
0: Therefore, between the peace and the individual, there is lot of mud which is hatred and attachment.
1: ee matti pellalanta manam teesi veyali.
0: We have to remove all this mud.
1: appude ee shanti anetundi manaku praptistundi.
0: Then only you can acquire this peace.
1: aithe kontha mandi edo konni karyamulu chesthe shanti labhyam avutundi leka konni poojalu chesthe shanti labhyam avutundi leka konni yagamulu chesthe loka kalyanam kudurutundi ani aneka bhavunto vicharistuntaru.
0: However, some feel that by undertaking certain rituals like worship and yagas that they can acquire peace.
1: Loka shanti nimittamai aneka mandi yagna yagadi kratulu acharistuntaru.
0: You know, many perform yagnas and yagas for world peace.
1: Aithe ivi cheyakoodadani kaadu, cheyatam manchide.
0: Not that you shouldn't do it, it's good that you do it.
1: Kani ee kratulu valla loka shanti manaku ye maatram kodunu cheyakoodadu.
0: But these rituals will never give you world peace by and large.
1: లోపల శాంతిని అభివృద్ధి పరచుకున్నప్పుడే లోక శాంతి మనకు ప్రాప్తిస్తుంది.
0: Then once you develop the inner peace, there will be world peace outside.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక శాంతి అనేటువంటిది మనం ప్రపంచానికి చాటాలనుకున్నప్పుడు, ప్రపంచానికి పంచాలనుకున్నప్పుడు ఇది ఒక వ్యక్తితో సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇన్ ఆర్డర్ టు షేర్ దిస్ పీస్ విత్ ది ఎంటైర్ వరల్డ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ వన్ ఇండివిజువల్.
1: నీవు శాంతిగా ఉండినప్పుడే నీ గృహంలో శాంతిని ఏర్పరచుకోవచ్చును.
0: ఇఫ్ యు ఆర్ పీస్ఫుల్ దేర్ విల్ బి పీస్ అట్ హోమ్.
1: నీకే శాంతి లేనప్పుడు నీ ఇంటిలో శాంతిని ఏ విధంగా నీవు అభివృద్ధిగా ఉంచగలవు?
0: వెన్ యూ హ్యావ్ నో పీస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ హౌ డు ఎక్స్పెక్ట్ ద ఫ్యామిలీ టు లివ్ ఇన్ పీస్?
1: కనుక ఒకరి వల్ల ఒకరికి శాంతి అశాంతి లభ్యమవుతుందని కోటం వెరితనం.
0: ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు కన్సిడర్ దట్ యుల్ బి ఇన్ పీస్ విత్ హెల్ప్ ఆఫ్ సమ్ వన్.
1: ఎవరి ఆకలికి వారే తినాలి, అప్పుడు వారి ఆకలి తీరుతుంది.
0: ఈచ్ వన్ హ్యాస్ టు ఈట్ టు సాషియేట్ వన్స్ ఓన్ హంగర్.
1: ఎవరి రోగమునకు వారే ఔషధం సేవించాలి, అప్పుడే వారి రోగం నివారణ అవుతుంది.
0: ఈచ్ వన్ హ్యాస్ టు టేక్ ద మెడిసిన్ ఫర్ వన్స్ ఓన్ డిసీజ్.
1: అదే విధంగానే ప్రతి వ్యక్తి కూడాను ఎవరికి వారు తమ శాంతి కోసమై అనేక విధమైనటువంటి యొక్క దుర్గుణాలు దూరం చేయడానికి ప్రయత్నించాలి.
0: లైక్ వైజ్ టు రిసీవ్ దిస్ పీస్ వన్ హ్యాస్ టు గివ్ అప్ షెడ్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్.
1: ఇది తల్లిదండ్రుల యొక్క ఆస్తి వలె ఒకరికొకరు పంచుకోవడానికి వీలు కానటువంటిది.
0: It's not like a legal heir to inherit the property from the parents.
1: కనుకు ఈ శాంతి అనేటువంటిది ఒక్కటే, అది విశ్వమునకంతా ఒకే శాంతి.
0: Peace is one for the entire universe.
1: దీన్ని ముక్కలు చేయడానికి కూడా వీలు కాదు.
0: కర్ణకు
1: పంచడానికి సాధ్యం కాదు.
0: You cannot cut into pieces nor can you distribute.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: It is everywhere.
1: కానీ దానిని మనము అనుభవించడానికి తగినటువంటి ఒక అవకాశాన్ని చేకూర్చుకోవాలి.
0: But we have to equip ourselves to experience that peace.
1: కనుక శాంతి అనేటువంటిది కేవలము మన యొక్క దుర్గుణముల చేతను, దురాలోచనల చేతను, మనసునందు అనేక విధమైనటువంటి యొక్క మాలిన్యము చేకూరటం చేత అందులో కలతలు ఏర్పడుతున్నాయి.
0: పీస్ ఈస్ మిస్సింగ్ బికాస్ ఆఫ్ ద మెంటల్ పొల్యూషన్ డ్యూ టు బ్యాడ్ క్వాలిటీస్ బ్యాడ్ థాట్స్.
1: మనసులో కలతలు ఉండినంత వరకు మనిషికి నిద్ర కూడాను రాదు.
0: సో లాంగ్ మైండ్ ఈస్ ఎజిటేటెడ్ యూ కెనాట్ స్లీప్.
1: కనుక నిద్రనే రానటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి శాంతిని ఏ రీతిగా అనుభవించగలడు?
0: ద వన్ హూ కెనాట్ స్లీప్ హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు లివ్ ఇన్ పీస్?
1: కాన శాంతి అనేటువంటిదే దైవ స్వరూపము.
0: సో పీస్ ఈస్ గాడ్.
1: అట్టి దైవ స్వరూపం అనేటువంటి దాన్ని మనం అనుభవించాలంటే నీ చిత్తంను శుద్ధి చేయించుకోవాలి.
0: టు ఎక్స్పీరియన్స్ దట్ పీస్ యూ షుడ్ ప్యూరిఫై యువర్ హార్ట్.
1: మొట్టమొదట పరిశుద్ధం గావించుకోవాలి.
0: మేక్ ఇట్ ప్యూర్.
1: పరిశుద్ధం అనగా ఏమిటి? ఈ దుర్గుణములను ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి.
0: ప్యూరిఫికేషన్ మెంట్
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను ఈ యొక్క దుర్గుణములను ఎదుర్కొనేటువంటి యొక్క శక్తిని మనము సంపాదించాలి.
0: Under any circumstances, you should be able to resist and give up these bad qualities.
1: నష్టమో, కష్టమో, దుఃఖమో, విచారమో, ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను దీనిని మనం లోపల ప్రవేశింపకుండా చేయకుండా చూసుకోవడానికి తగినటువంటి యొక్క శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: Be that be the loss or suffering, anxiety or a problem, see that these will not enter into your mind.
1: ఈ శక్తి ఏమిటి?
0: What is this power?
1: అది ఏ ప్రేమ?
0: That is love.
1: ఈ ప్రేమ శక్తిని మనం సంపాదించుకుంటామంటే ఇందులో ఏమాత్రం కూడాను దురాలోచనలు ప్రవేశించడానికి వీలు కాదు.
0: When once you have this power of love, the bad feelings, ill feelings cannot find a place in you.
1: ఒక గదిలో అంధకారంగా చాలా అనేక పరిస్థితులైనటువంటి యొక్క సమస్తలైనటువంటి యొక్క వస్తువులు చేరిపోవటం చేత అందులో విషపురుగులు చేరడానికి అవకాశం ఉంటుంటాయి.
0: In a room which is completely, absolutely dark, there are many other articles. There is every scope for the poisonous worms and the germs to enter.
1: పదార్థములు అనగా వస్తువులు ఆ రూమ్ నిండుకు చీకటి ఉండినప్పుడే ఈ విషపురుగులు అందులో ప్రవేశిస్తాయి.
0: There are so many articles in that room which is closed and dark. So you find so many poisonous things.
1: ప్రకాశంగా ఉంటే ఏ పురుగులు కూడా అందులో ప్రవేశించడానికి వీలు కాదు.
0: When the room is completely clean, neat and tidy with enough of light, poisonous germs cannot enter.
1: కనుకనే మన హృదయం అనేటువంటి గదియందు ప్రేమ అనేటువంటి ప్రకాశం ఉంటుండాలి.
0: Therefore, in the room of our heart,
1: ఈ డిజైర్స్ అనేటువంటి పదార్థములు ఎక్కువగా అందులో చేర్చుకోకుండా ఉండాలి.
0: There should be the light of love. There should not be articles.
1: కనుకనే less luggage, more comfort. ఈ లగేజ్ అనేటువంటిది ఎక్కువగా చేర్చుకోకూడదు. అవే డిజైర్స్.
0: సో యూ షుడ్ నాట్ హ్యావ్ మోర్ ఆఫ్ లగేజ్ ద డిజైర్స్.
1: అందులో ఈ ప్రేమ ప్రకాశం ఉండాలి.
0: బికాస్ యూ షుడ్ హ్యావ్ ద లైట్ ఆఫ్ లవ్.
1: అప్పుడే ఇందులో ఏ విధమైనటువంటి యొక్క దుర్గుణములు ప్రవేశించడానికి వీలు ఉండదు.
0: దెన్ ఓన్లీ దీస్ వికెట్ క్వాలిటీస్ కెనాట్ ఎంటర్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: శాంతి అనేటువంటిది కేవలము రెండు అక్షరముల పదముగా కనిపిస్తుండదు, కానీ ఇది మహా విశాలమైనటువంటి యొక్క స్వరూపము.
0: దో పీస్ అపియర్స్ టు బి ఏ టూ లెటర్డ్ వన్ బట్ ఇట్ సో వాస్ట్.
1: మనము భజనలు జరిగిన తర్వాత ఇంకే విధమైన ప్రార్థనలు జరిగిన తర్వాత శాంతి శాంతి శాంతి మూడు పర్యాయం చెప్తున్నాం.
0: ఆఫ్టర్ భజన్ ఆఫ్టర్ ప్రేయర్ వీ రిపీట్ దిస్ వర్డ్ పీస్ థ్రైస్.
1: ఎందువల్ల మూడు పర్యాయం చెప్పాలి?
0: వై షుడ్ వి సే త్రీ టైమ్స్?
1: ఎందుకు నాలుగు తూలు చెప్పకూడదు?
0: వై నాట్ ఫోర్?
1: లేక ఎందుకు రెండు తూలు చెప్పకూడదు?
0: వై నాట్ ట్వైస్?
1: మూడు పర్యాయంలో ఎందుకు ఈ పద్ధతి పెట్టుకోవటం?
0: వై షుడ్ వి సే థ్రైస్?
1: అనగా ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికమని మూడు పదార్థములు ఉంటున్నాయి మనలో.
0: దేర్ ఆర్ త్రీ లెవెల్స్, ఆది భౌతిక, దైవిక, ఆధ్యాత్మిక.
1: శారీరకము, మానసికము, ఆత్మతత్వము, ఈ మూడింటి యొక్క తత్వానికి శాంతి కావాలి.
0: పీస్ ఈస్ రిక్వైర్డ్ ఎట్ త్రీ డిఫరెంట్ లెవెల్స్, ద బాడీ, ద మైండ్ అండ్ ద స్పిరిట్.
1: దేహములకు శాంతి మాత్రం ఉండినంత మాత్రం అది మనసుకు శాంతి కలుగుతుంది.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ దేర్ ఇస్ పీస్ ఎట్ ద బాడీ లెవెల్, ద మైండ్ నీడ్స్ పీస్.
1: మనస్సు శాంతితో ఉండినంత మాత్రం దేహం అశాంతిలో ఉంటే అది కూడా శాంతి చేకూరదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ మైండ్ ఇస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ పీస్, ద బాడీ ఆల్సో నీడ్స్ పీస్.
1: కనుకనే ఈ మూడు మార్గములు ఎందుకు కూడాను నాకు శాంతిని అనుగ్రహించమని కోరటమే ఈ ప్రార్థన యొక్క అంతరార్థం.
0: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఈస్ టు ప్రే టు లార్డ్ టు గివ్ అస్ పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్.
1: కనుక శాంతి అనేటువంటి దాన్ని మనం శాంతితోనే సంపాదించాలి.
0: సో యూ కెన్ గెట్ పీస్.
1: నీకు శాంతి లేనప్పుడు ఒక ప్రదేశంలో కూర్చొని అనేక పర్యాములు శాంతి శాంతి శాంతి శాంతి శాంతి అని అనేక పర్యాములు అదొక నామంగా నీకు ఉచ్చరించు, తప్పక కొంతసేపటికి నీకు శాంతి లభిస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ నో పీస్ రిపీట్ దిస్ వర్డ్ శాంతి శాంతి అగైన్ టైమ్ అండ్ అగైన్ యూ విల్ సర్టన్లీ అక్వైర్ పీస్.
1: అదే విధంగా నేను అనేక పర్యాయం చెప్పాను. ఏదైనా దుర్భావం నీలో ప్రవేశించేటప్పటికి ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్ అని చింతించుకునేటప్పటికి ఈ అనిమల్ థాట్స్ పోతుంది, మ్యాన్ థాట్స్ ఆవిర్భవిస్తుంది.
0: భగవాన్ టోల్డ్ us many times, when there are any bad thoughts that come to our mind, we should immediately say to ourselves many times, I am not animal, I am man.
1: మనకు కోపం వచ్చేస్తుంది.
0: So we are angry.
1: ఈ కోపం వచ్చినప్పుడు I am not dog, I am man. I am not dog, I am man. I am not dog, I am man. అనుకుంటే ఈ డాగ్ పరిగెత్తిపోతుంది. ఇది డాగ్ క్వాలిటీ, మనిషిని క్వాలిటీ కాదు.
0: Anger is the quality of dog. When you are angry, feel like this, I am not dog, I am man.
1: లేక అనేక చంచలత్వం తోపల కొన్ని రారా అనేటువంటి థాట్స్ అంతా లోపల ప్రవేశిస్తుంటాయి.
0: Because of the wavering mind, so many thoughts come which should not come.
1: అప్పుడు ఒక ప్లేస్ లో కూర్చో.
0: Sit at one place.
1: I am not monkey, I am man. I am not monkey, I am man. I am not monkey, I am man. అనేటువంటి ఈ రీతిగా తలుచుకో. అప్పుడు ఈ animal qualities అంతా దూరం అవుతుంది.
0: Think within yourself repeatedly, I am not monkey, I am man. I am not monkey, I am man.
1: కనుకనే ఇవన్నీ కూడా మృగ లక్షణాలుగా తోస్తుండాలి.
0: దీస్ ఆర్ ఆల్ అనిమల్ క్వాలిటీస్.
1: మనుష్య లక్షణం ఏమిటంటే శాంతి, దయ, ప్రేమ, సహనము, సానుభూతి.
0: ద హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్, కంపాషన్, ఫర్బేరెన్స్, లవ్.
1: ఇలాంటి మనిషి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
0: వీ హావ్ టు డెవలప్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్.
1: ఎప్పుడు మనుష్యత్వ తత్వాన్ని మనం అభివృద్ధి చేసుకుంటామో ఈ అనిమల్ తత్వం అంతా కూడా అణిగిపోతుంది.
0: వెన్ వన్స్ we develop the human quality, the animal qualities will be kept under check.
1: Anni manayende untunnavu kani bayata nunchi praveshinchatam ledhu.
0: All qualities are within us, none come from outside.
1: Edo kontha mandi anukuntuntaru sanga dosham cheta konni praaptistuntayani.
0: Something because of the defect in the company,
1: kani aa sangamunukunu tana taadchukunu konni sambandham baddamni untinappude aa vidhanga praveshistuntayi.
0: In fact, there is a relationship between his thoughts and the company he is in.
1: కనుక బయటలో ఎంత మంచి పవిత్రమైన భావాలు లేవు.
0: దర్ సో మెనీ సీక్రెట్ థాట్స్ అవుట్ సైడ్.
1: దాంతో అంతా నీ మనసు ఎందుకు చేరటం లేదు?
0: వై నాట్ యువర్ మైండ్ గెట్ ఇన్ టు దట్?
1: అనగా దానికి నీ మనసులో ఉన్నటువంటి భావనకు సంబంధం లేకుండా ఉంటుండాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ది ఫీలింగ్ ఆఫ్ యువర్ థాట్ ఈస్ నాట్ ఇన్ ట్యూన్ టు ది సీక్రెట్ కంపెనీ.
1: కనుక నీ ప్రాచీన కాలం నుండి కూడా సత్సంగం చాలా అత్యవసరం అన్నారు.
0: దేర్ఫోర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ గుడ్ కంపెనీస్ ప్రిస్క్రైబ్.
1: సత్సంగంతో చేరినప్పుడు తన యందు ఉన్నటువంటి సద్భావం కూడాను బయట ఉన్నటువంటి సద్భావం ప్రవేశింప చేసుకుంటుంది.
0: When you are in good company, naturally good thoughts will come out of you and join that good company.
1: Kana manalopala nirantaram kudanu pavitramaina bhavanni abhivruddhi parchukovali.
0: Therefore, we have to develop the sacred feelings and thoughts continuously.
1: Ee pavitramaina bhavamlante emti? Kevalam daiva naamamule.
0: The sacred thoughts are the Lord's name.
1: Ye naamaina parvaledu.
0: It could be any name.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏక ప్రభువుకు అనేక నామం.
0: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
1: కనుక ఏ నామంతో నీవు ఉచ్చరించినప్పటికీ ఆ దైవ నామంతో నీ హృదయాన్ని నింపుకోవాలి.
0: యూ ప్రే ఇన్ ఎనీ నేమ్ బట్ ఫిల్ హిజ్ నేమ్.
1: ఆ హృదయంలో ఈ దైవనామం ప్రవేశించిందంటే మరొక భావాలు ఇందులో ప్రవేశించడానికి వీలుండదు.
0: When once the heart is full of God's name, well, there's no other thing like bad thoughts.
1: ఒకే హార్ట్ ఒకే చైర్.
0: It's only one heart, single chair.
1: అక్కడ నీవు దైవ ప్రేమను నీవు ప్రవేశపెట్టి ఉంటే మరొక దుర్గుణం అనేటువంటిది ప్రవేశించడానికి వీలు కాదు.
0: When once this chair is occupied by the divine love, there's no place for bad qualities.
1: కాన మీరు నిరంతరం కూడాను ఈ వయసు లోపల అనేక రకమైనటువంటి భావాలు వస్తూ ఉంటాయి.
0: At this age, many thoughts do come.
1: ఇవన్నీ కూడా కేవలం సంగదోషంతో వచ్చేటువంటివి కాదు.
0: They are not merely the result of the
1: ఆహార విహారాలతో కూడా వస్తుంటాయి.
0: They are also due to food and habits.
1: కొంత మూర్ఖత్వంతో కూడా ప్రవేశిస్తుంటాయి.
0: The foolishness also may be the cause.
1: ఎలాంటి ఫూలిష్నెస్?
0: What sort of foolishness?
1: తనకు తెలియదు, తెలిసినటువంటి వారు చెప్తే వినరు. ఇవి రెండే పెద్ద ఫూలిష్నెస్.
0: The foolishness of two, he doesn't know himself and he doesn't hear when others tell him.
1: తానైనా తెలుసుకోవాలి, లేక తెలిసిన వారు చెప్పినప్పుడైనా విని దాన్ని ఆచరించుకోవాలి.
0: హీ షుడ్ నో హింసెల్ఫ్ ఫస్ట్ ఆర్ ఎల్స్ హీ షుడ్ లిజన్ టు అదర్స్.
1: ఇవి రెండులో ఒక్కటి కూడా లేకపోతే ఇంకంతకంటే అజ్ఞాని మరొకటే ఉన్నారు.
0: వెన్ దీస్ టూ ఆర్ మిస్సింగ్, వన్ ఆఫ్ ది టూ మిస్సింగ్, దేర్ కెనాట్ బి గ్రేటర్ ఫూల్.
1: కనుక నీకు తెలియని ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయి.
0: If you don't know anything, make every attempt to know.
1: నీకు తెలిసినటువంటి మహనీయులు ఎవరైనా వస్తే వారి దగ్గర దాన్ని తెలుసుకోవడానికి పూనుకో.
0: Approach noble souls and try to learn from them.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ అనగా అభ్యాసములు, కొన్ని సదాభ్యాసములు అభివృద్ధి చేర్చుకున్నప్పుడే ఈ యొక్క మనసుకు శాంతి లభిస్తుంది.
0: Like this, when we develop good habits and good practices,
1: ఇది లభించడం కాదు, కేవలం మన అనుభూతికి వస్తుంది.
0: It's not mere acquisition, you will experience it.
1: భూమి క్రిందంత నీరు ఉంటుండాలి, నీవు పోసి పెట్టావా లేదు, సహజంగానే ఉంటుండాలి.
0: There is water in the depths of this soil. You have not put it there.
1: అది ఉన్నటువంటి మట్టిని తీసివేసినప్పుడు అది మన చేతికి చిక్కుతుండాయి.
0: You have just removed the mud over that water.
1: అదే విధంగానే శాంతి నీ హృదయస్థాయి.
0: So peace is present in our heart.
1: దీనికి మధ్యచేరినటువంటి యొక్క రాగద్వేషములు దాన్ని మనం తీసివేసినప్పుడు ఆ జలం మనకు ప్రాప్తిస్తుంది.
0: When once we remove the mud of attachment, hatred, you can draw the water of love from the depth.
1: ఈ నాడు లోకములోపల ఇన్ని విధమైనటువంటి అశాంతి భయముకు కారణము ఇవే మూల కారణం.
0: దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎడ్యుటేషన్ రెస్ట్లెస్నెస్ ఎవ్రీవేర్.
1: ఏ మానవుడు కూడా శాంతి కాలేడు.
0: నో మ్యాన్ ఈజ్ ఇన్ పీస్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: అనగా తనలో ఉన్నటువంటి ఈ దోషం వల్లనే కానీ మరొకటి ప్రపంచం నుంచి ఆవేశించినటువంటి కావు.
0: ఇట్స్ వన్ సోన్ మిస్టేక్, వన్ సోన్ డిఫెక్ట్, నథింగ్ ఎల్స్.
1: తనలో కొంచెం అశాంతిగా ఉన్నప్పుడు దానికి నేనే మూల కారణము.
0: When I am restless, I am
1: నాలో ప్రవేశించినటువంటి యొక్క దుర్భావమే దీనికి కారణము.
0: మై బ్యాడ్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కనుక ఈ భావం ఏమిటో దాన్ని వెతికి దాన్ని దూరం పారవేయాలి.
0: లెట్ మీ ఇన్వెస్టిగేట్, ఎంక్వైర్ దీస్ బ్యాడ్ థాట్స్.
1: అప్పుడు తప్పక నీకు ఆ శాంతి ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ విల్ రిమైన్ ఇన్ పీస్.
1: కనుక శాంతి అనేటువంటిది మహనీయుల యొక్క కిరీటం వంటివి.
0: పీస్ ఈజ్ ద క్రౌన్ ఆఫ్ నోబుల్ సోల్.
1: ఈ శాంతి అనేటువంటిది స్వార్థపరం చూస్తే పరిగెత్తిపోతుంది.
0: Peace will run away looking at the selfish man.
1: రాగద్వేషంతో ఉండినటువంటి మానవుని చూస్తే అసలు దగ్గరికే చేరదు.
0: Peace will not be anywhere near a person who is full of attachment. మనం
1: చూస్తే మనం ఎంత పరిగెత్తిపోతామో అట్టనే ఈ రాగద్వేషంలో ఉన్నటువంటి వాడిని చూస్తే ఈ శాంతి పరిగెత్తిపోతుంది.
0: Just as we run away from a snake, peace also will run away from a person with attachment and hatred.
1: కనుక ఎక్కడ పవిత్రమైనటువంటి ప్రేమ తత్వము నిండి ఉంటాదో అక్కడ మాత్రమే ఈ ప్రేమ తనపాటికి తాను ఆవిర్భవిస్తుంది.
0: Where there is sacred love, naturally the peace would approach very close.
1: కనుక శాంతి అనేటువంటిది ప్రతి మానవునికి కూడా ఉండినటువంటి యొక్క అంతర్ ఆస్తియే.
0: Therefore, peace is our natural inner property.
1: కనుక అలాంటి ప్రాపర్టీ మనం పెట్టుకుని కూడాను ఎందుకు మనం బయట తట్టి తిరగటం?
0: Having that property within, why should we search for it outside?
1: ఇంటిలోనే జ్యోతి వెలుగుచుండగా పొరుగు ఇంటికి అగ్ని కరువు నెలలేదా?
0: When you have lamp at home, why do you go for light outside?
1: మన ఇంటిలో ఉన్నటువంటి అగ్ని మనం అభివృద్ధి చేసుకుందాం.
0: See that you lamp, see that you'll have light at home.
1: అది అగ్ని అనేటువంటిది తెలియకపోవటం చేతనే పొరుగు ఇంటికి అగ్గిపోతున్నావు.
0: Because you don't know what you have at home, you go to others.
1: ఎవ్వరి దగ్గరికి నీ పోనక్కర్లేదు.
0: You don't need to go to anyone.
1: నీ శాంతి నీలోనే ఉంటుంది.
0: Peace is within you.
1: ఆ మనసును పరిశుద్ధం చేసేటువంటి యొక్క ప్రవర్తనలో నీవు ప్రవేశిస్తుంటే తప్పక శాంతి నీ సొత్తే.
0: When once you conduct yourself as to purify your mind, naturally you'll get peace.
1: కనుకని నవవిధ మార్గములంతా కూడాను ఈ శాంతిని ప్రవేశింపచేయటానికి తగినటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రత లేదు.
0: All the 9 parts of devotion will help us to purify our mind and acquire peace.
1: ఏది చేసినప్పటికీ మనసును పరిశుద్ధం చేయటమే.
0: You may do anything, it only purifies our mind.
1: అప్పుడే ఇందులో శాంతి మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ రిమైన్ ఇన్ పీస్.
1: నీవు భజన చేయి,
0: యూ డూ భజన్,
1: లేక జపం చేయి, లేక ధ్యానం చేయి,
0: మెడిటేషన్,
1: ఇంకే చింతన చేయి, ఇంకే విధంగా సత్సంగంలో ప్రవేశించు. ఇవన్నీ కూడాను ఈ మనసు లోపల కొంతవరకును ఉన్నటువంటి దుర్భావంను కొంత దూరం చేస్తుంది.
0: You may do bhajan, you may meditate, or you may join a good company. That only cleanses your mind.
1: Aite ilanti paristhitulu valla kaligeyatundi shanti taatkalikamaina shanti.
0: However, the peace you get by this way is temporary.
1: Idi shashvatamaina shanti kaadu.
0: It's not a permanent peace.
1: Shashvatamaina shanti raavalanukunnappudu nenu maanamudanu daivatvaniki nenu povali. పశుత్వం నుంచి మానవత్వంలో ప్రవేశించాను, మానవత్వం నుంచి దైవత్వానికి పోవాలి అనేటువంటి ఉన్నత స్థాయిలో నీవు ప్రవేశించాలి. నో ఏమ్ ఈజ్ క్రైమ్.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దట్ పర్మనెంట్ పీస్ వీ షుడ్ హ్యావ్ వెరీ హై ఎయిమ్. లో ఎయిమ్ ఈజ్ క్రైమ్. ఐ ఎమ్ నాట్ ఎన్ యానిమల్, ఐ హావ్ కమ్ అవుట్ ఆఫ్ యానిమల్, ఐఎమ్ హ్యూమన్ నౌ, ఐ షుడ్ రీచ్ డివినిటీ.
1: జీవితం అంతా కూడాను ద్వైతంతోనే ద్వైతంతోనే మనం జీవితం గడుపుతుంటుంటే ఇంక ఏనాడు విశిష్ట అద్వైతానికి పోయేది, ఇంకెప్పుడు అద్వైతాన్ని పొందేది.
0: So long you spend all your lifetime in this dualism, when do you reach that qualified non-dualism, ultimately reach the state of non-dualism?
1: Meeru vidyarthulu,
0: you are students.
1: Indulo meeru praveshincharu first standard lo.
0: You are joined here in this first standard.
1: Yappudu china first standard lone undadaniki meeru ishtapadtara?
0: Do you like to remain in first standard throughout your life?
1: No. Next year second standard povali.
0: Next year you should be promoted to the second standard.
1: Tarvata next year kinta kudunu third standard povali.
0: Thereafter third standard.
1: Ikkada okka samvatsaram okka samvatsaram okka dani daatutu povali.
0: Hereafter year you should be promoted.
1: Adi sariyaina paddhati.
0: That is the procedure.
1: Adi sariyaina vidya abhiruddiki moola kaaranamu.
0: That is the true progress in the field of education.
1: Kanuka aadhyatmika vidya endu kudunu idi manu dvaitamlo unnam. Nenu neevu aneetundi dvaitamlone unnam.
0: So also the same principle in respect of spirituality also. We are in dualism, I and you feeling.
1: Kani ee dvaitam nunchi visishta advaitamuniki praveshinchala. Ayya nenu neevu deham reethilo binnanga untame kani iddure endukudanu okke aatma unnadi aneetundi alanti samipaniki nu prayatnam cheyali.
0: Later we should investigate and inquire and go to the next state of qualified non-dualism. Know that you and I are one with the same spirit.
1: దేహాలు భిన్నంగా ఉంటుంటాయి,
0: బాడీస్ ఆర్ డిఫరెంట్,
1: కానీ రెండింటి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒకటే.
0: బట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ బోత్ ఆఫ్ us.
1: కనుక దేహభ్రాంతిని మాత్రం దూరం చేసుకుని మనం ఉంటేమంటే తప్పక ఇద్దరు ఒకటే అయిపోతాం.
0: లెట్ ఇస్ నాట్ బి క్యారీడ్ అవే బై ది డిల్యూషన్ ఆఫ్ దిస్ బాడీ ఐడెంటిఫికేషన్.
1: విశిష్ట అద్వైతంలో ప్రవేశించాలి.
0: దిస్ ఇస్ క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం.
1: ఉపాధిని త్యాగం చేసినప్పుడే విశిష్టమైనటువంటి మనకు బయలుదేరుతుంది.
0: వెన్ వన్స్ యూ గివ్ అప్ దిస్ బాడీ ఫీలింగ్, then you will reach the higher level.
1: Tadupari advaitam,
0: later non dualism.
1: Anaga emiti,
0: what does it mean?
1: Enni deham undinappudigini ivanni enno bulbulanta untunnayi.
0: You find so many bulbs around.
1: Enni bulbs undinappudigini current okkate,
0: but current is one.
1: కనుక ఇలాంటి అద్వైతంలో మనం ప్రవేశించాలి.
0: వి షుడ్ స్టెప్ ఇన్ టు దట్ నాన్ డ్యువలిజం.
1: కనుక మీరు జీవితాన్ని క్రమక్రమేణా జీవితం అంతా కూడా నువ్వు ద్వైతము ద్వైతం ద్వైతంలోనే కాలం వ్యర్థం చేయకూడదు.
0: వి షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం అవర్ లైఫ్.
1: ఈ వాంఛన అనేటువంటిది కొంతకాలం వరకు దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ హ్యావ్ టు డెవలప్ ఎట్ సమ్ స్టేజ్ ఆర్ అదర్.
1: ఈ వాంఛన దేనికోసం? నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే కోసం.
0: యు మే హ్యావ్ సర్టన్ డిజైర్స్ to discharge your responsibility.
1: You are a kutumbikiniga untunnavu. Alanti samayalopala nee kutumba bhadyathanu neevu nirvechukovali. Nee vidyarthiga untunnappudu neevu chakkaga chadavali, sarayina paathamulu povali, sarayina classulu attend kavali, teachers cheppinattu vinali. Ivanni nee kartavyalu.
0: As a student you have certain responsibilities. You have to study well, you have to listen, and you have to attend classes regularly అండ్ యూ షుడ్ స్టడీ.
1: ఈ విధమైనటువంటి ప్రొసీజింగ్ చక్కగా జరిగినప్పుడే నీవు క్లాస్ లో ఉత్తీర్ణుడు అవుతావు.
0: వెన్ దిస్ ప్రొసీజర్ ఇస్ ప్రాపర్లీ ఫాలోడ్ యూ విల్ సర్టన్లీ పాస్.
1: అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గం నందు కూడా ఈ విధమైనటువంటి ప్రొసీజింగ్ కావాలి.
0: ఇన్ స్పిరిచువల్ పాత్ ఆల్సో దేర్ ఇస్ ఎ ప్రొసీజర్.
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నారు.
0: ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ది ట్రూ నాలెడ్జ్.
1: ఈ లౌకికమైనటువంటి యొక్క నాలెడ్జీలంతా కూడా చదువులంతా కూడా చిన్న చిన్న రివర్స్ వంటివి.
0: ద వరల్డ్లీ నాలెడ్జ్ ఈజ్ లైక్ ఎ రివర్.
1: కానీ కట్టగలిపటికి నదీనాం సాగరం గతిహి, సాగరం లోపలిపోయి ఇవన్నీ చేరిపోవలసిందే.
0: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
1: నీవు సంగీతము, సాహిత్యము, శాస్త్రీయము, చిత్ర, శిల్పి ఇలాంటి యొక్క కళలన్నీ కూడా నీవు నేర్చుకున్నావు. ఇన్ని చేరినప్పటికీ కట్టగలిపటికి దైవ ప్రేమ అనేటువంటి అనుగ్రహ సాగరంలో చేరిపోవలసింది.
0: యు మే బి ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫైన్ ఆర్ట్స్ లైక్ మ్యూజిక్ లిటరేచర్ స్కల్ప్చర్. All of them have to ultimately merge in that ocean of divine grace.
1: You physics తీసుకున్నావు, chemistry తీసుకున్నావు, botany తీసుకున్నావు, mathematics తీసుకున్నావు, తర్వాత ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నావు. ఇన్ని తీసుకున్నప్పటికీ ఇవన్నిటినీ చింతించేది ఒకే బ్రెయిన్.
0: You have taken so many optional subjects like physics, chemistry, botany and English language. Same mind grasps all these subjects.
1: ఏం చదువుతున్నాయా నీ సబ్జెక్ట్ ఏంటి PCM అంటారు.
0: What is your subject? You say PCM.
1: Physics, chemistry, mathematics.
0: PCM, physics, chemistry, mathematics.
1: ఈ మూడు చేరిన తర్వాతనే నీకు ఒక బిఏనో బిఎస్సీనో అనేటువంటి డిగ్రీ వస్తుంది.
0: ఆల్ ది త్రీ విల్ మేక్ యూ ఎలిజిబుల్ టు రిసీవ్ ఎ డిగ్రీ బిఎస్సీ.
1: అదే విధంగానే దివ్యమైనటువంటి భావంలో ఎన్ని ఉంచుకున్నప్పటికీ ప్రేమ అనేటువంటి డిగ్రీని మాత్రం మనం పొందాలి.
0: యు మే హ్యావ్ డివైన్ థాట్స్ బట్ యూ షుడ్ గెట్ ది డిగ్రీ ఆఫ్ లవ్.
1: ఏ మార్గంలో నీ వెళ్ళు.
0: యు మే ప్రొసీడ్ ఇన్ ఎనీ పాత్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద సేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: దాస్యం,
0: సర్వీస్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మ నివేదనం,
0: సరెండర్.
1: ఇవన్నీ కూడా నువ్వు దేంట్లోనే నీవు ఇష్టపడవు. ఏ ఒక్కదాన్నైనా అనుభవించు, లేక నీకు చేతనైతే అన్నింటినీ అనుభవించు.
0: యు మే లైక్ ఎ సింగిల్ పాత్ అండ్ యు మే ప్రొసీడ్ ఆర్ యు మే ఫాలో ఆల్ పాత్స్.
1: అప్పుడే నీకు తగినటువంటి ఒక శాంతి చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ గెట్ దట్ పీస్.
1: నివ్యమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
0: డెవలప్ లవ్.
1: ఈ ప్రేమను పెంచుకుంటే ఈ బాహ్యమైనటువంటి, ప్రాకృతమైనటువంటి, భౌతికమైనటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి యొక్క అశాంతిని ఎంతైనా మనం దూరం చేసుకోవచ్చు.
0: దెన్ వన్స్ యూ హావ్ లవ్ యూ కెన్ బి ఫార్ ఆఫ్ ఫ్రమ్ వరల్డ్ ఎడ్యుకేషన్.
1: ఈ భౌతికమైనటువంటి భావములన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్, రావటం పోవటం, రావటం పోవటమే.
0: ఆల్ వరల్డ్లీ థాట్స్ దే కమ్ అండ్ గో. అండ్
1: కానీ అంతర్భావమైనటువంటి శాంతి రాకపోకలు లేనటువంటి ఒక స్థిరమైనటువంటి శాంతి.
0: బట్ ది ఇన్నర్ పీస్ నైదర్ కమ్స్ నార్ గోస్, ఇట్స్ పర్మనెంట్.
1: అట్టి స్థిరత్వాన్ని శాంతి అంటారు.
0: దట్ స్టేబుల్ పర్మనెంట్ వన్ ఈజ్ పీస్.
1: సదిరిపోయేటువంటి దాన్ని శాంతి అనడానికి వీలు కాదు.
0: దట్ విచ్ పాసెస్ ఆఫ్ యూ కెనాట్ కాల్ ఇట్ పీస్.
1: కనుక పర్మనెంట్ దే శాంతి అనడానికి.
0: సో పీస్ ఈజ్ పర్మనెంట్.
1: Truth is permanent.
0: Truth is permanent.
1: అదే విధంగానే దైవం అనేటువంటి దాన్ని పొందాలనుకుంటే ఈ పర్మనెంట్ దాన్ని మనం అనుసరించుతూ పోవాలి.
0: In order to have God, you should proceed along this permanent line.
1: పర్మనెంట్ అనేటువంటి దాన్ని మనం అనుసరిస్తూ పోతే ఎక్కడ చేరుతాము?
0: If we don't follow the permanent path, where will you reach? We can't decide.
1: కనుకని మనం సత్యనిత్యమైనటువంటి దాన్ని అనుసరిస్తూ పోవాలి.
0: So we should follow that eternal truth.
1: అప్పుడే సత్యనిత్యమైనటువంటి ఒక స్థానాన్ని మనం పొందగలుగుతాము.
0: Then only you will reach that state of eternal bliss and truth.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కేవలము సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది పరుకులు మాత్రమే కాకుండా మన యొక్క హృదయమునందు ఉన్నటువంటి దానిని మేల్కొలుపుతూ రావాలి.
0: It's not enough if we just repeat like a parrot these words, truth, righteousness, peace and love.
1: దాన్ని ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని లేపాలి మనలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క సత్యాన్ని, ధర్మాన్ని, శాంతిని.
0: We should awaken these human values. Arise, awake, stop not till the goal is reached.
1: అవి నిద్రిస్తున్నాయి.
0: They are there, but yet they are sleeping.
1: కారణం ఏమిటి?
0: Why?
1: దాంతో మనం ఏమి ఉపయోగం పెట్టుకోవటం లేదు.
0: Because we are not making use of this latent eternal truth.
1: అప్పుడే సత్య నిత్యమైనటువంటి ఒక స్థానాన్ని మనం పొందగలుగుతాము.
0: Then only you will reach that state of eternal bliss and truth.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కేవలము సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది

0: దాంతో మనమేమి ఉపయోగపెట్టుకోవటం లేదు.
1: బికాజ్ వీఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ లేటెంట్ మ్యాటర్.
0: గ్రంథనలేటువంటివి అన్ని ఉపయోగపడుతున్నాయి.
1: వీఆర్ క్యారీడ్ అవే బై ది ఔటర్ ఇల్యూజన్.
0: కాబట్టి దానికి ఏం పని లేదు.
1: సో వీ డోంట్ మేక్ యూజ్ ఆఫ్ ది ఇన్నర్ క్వాలిటీ.
0: చేత నిద్రిస్తుండాలి అశాంతి.
1: యాజ్ వీ డోంట్ మేక్ యూజ్ ఆఫ్ ది ఇన్నేట్ క్వాలిటీ,
0: దానికి పని పెట్టు. తప్పక ఈ భౌతికమైనటువంటివన్నీ నిద్రిస్తాయి, అది మేలుకుంటుంది.
1: గివ్ ఇట్, అవేకన్ ఇట్, అండ్ దెన్ ఓన్లీ ది ఎక్స్టర్నల్స్ వుడ్.
0: ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది కేవలం ఎలాంటిదంటే టైగర్ వంటిది.
1: స్పిరిచువల్ పవర్ ఇస్ లైక్ ఎ టైగర్.
0: ఈ టైగర్ నడుస్తూ ఉంటుంటుంది, వెనక్కి తిరిగి చూడదు.
1: ద టైగర్ వాక్స్, ఇట్ నెవర్ లుక్స్ బిహైండ్.
0: మంచి జెంటల్ గా నడుస్తుంటుంది.
1: ఇట్ వాక్స్ ఇన్ ఎ జెంటల్ మెజెస్టిక్.
0: దానికి అదురు బెదురు అనేటువంటిదే లేదు.
1: ఇట్ హెస్ నో ఫియర్ వాట్స్ ఎవర్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: సత్యం పైన ఆధారపడిపోతుండాలి.
1: బికాస్ ఇట్ రిలైస్ ఆన్ ఇట్స్ ట్రూత్.
0: అందువల్లనే అది సింహం వంటిది.
1: ఇట్స్ లైక్ ఎ లయన్.
0: మృగరాజు
1: ఇట్ ద కింగ్.
0: ఈ దుర్మార్గము, దుష్టము, దుర్గుణము అనేటువంటి దానికంతా అది కింగ్ వంటిది.
1: ఇట్ ఇస్ ద కింగ్ ఫర్ ఆల్ ద వైల్డ్ యానిమల్.
0: దానికి ఏమాత్రం ఇది బెదిరిపోదు, అదిరిపోదు.
1: ఇట్ హెస్ నో ఫియర్ వాట్స్ ఎవర్.
0: కానీ లౌకిక వాంఛలు అనేటువంటిది గొర్రె వంటిది.
1: The worldly desires are like sheep.
0: ఈ షీప్ ఏంటి, ఒక్క అడుగు పెట్టినా మరి ఏంటి చూస్తుంది, మరి ఒక్క అడుగు పెట్టినా అంత భయము అదురుతోనే పోతుంటాది.
1: షీప్ ఇస్ కంప్లీట్లీ ఫియర్ స్ట్రికెన్. ఇట్ లుక్స్ ఆన్ బోత్ సైడ్స్.
0: అంతేకాకుండా బ్లైండ్ గా దేన్ని ఒకదాన్ని అనుసరిస్తూ పోతుంటాది.
1: షీప్ ఆర్ నోన్ ఫర్ బ్లైండ్ ఫాలోయింగ్.
0: ముందు పోయేటువంటిది బావిలో పడితే ఇది కూడా పోయి బావిలో పడిపోతుంది.
1: If the sheep in the front falls into the well, the others also would automatically fall.
0: కనుక మనము సింహ జీవులుగా మనం తయారు కావాలి.
1: We should be like a lion.
0: మనం గొర్రె జీవులుగా తయారు కాకుండా.
1: Not the life of a sheep.
0: మనం అంత ఏమాత్రము భయానికి మనం అవకాశం ఇవ్వకూడదు.
1: We should not give scope for any
0: అదురు బెదురు లేనటువంటి యొక్క ధీరత్వాన్ని మనం సాధించాలి.
1: We should not have any fear or hesitation.
0: ధీరత్వమే దైవత్వము అనేటువంటిది.
1: That is only the lion in our life.
0: కనుక అట్టి దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయండి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
0: దేనికి మనం భయపడనక్కర్లేదు.
1: యూ హ్యావ్ ద డివినిటీ.
0: దోషం ఏమైనా ఉంటే కదా భయం వస్తుంది మనకు.
1: దేర్ ఇస్ ఫియర్.
0: ఎక్కడ ధర్మమో అక్కడ గుణం.
1: వేర్ దేర్ ఇస్ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్. వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ నో ఫియర్.
0: ఎక్కడ ధర్మమో అక్కడ గుణము.
1: వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ క్వాలిటీ వర్చ్యూ.
0: ఎక్కడ గుణమో అక్కడ ఒక విధమైనటువంటి డిసిప్లిన్ వస్తుంది.
1: వేర్ దేర్ ఆర్ వర్చ్యూస్ దేర్ ఇస్ డిసిప్లిన్.
0: ఎక్కడ డిసిప్లిన్ అక్కడ శాంతి మనకు లభిస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ డిసిప్లిన్ దేర్ ఇస్
0: పీస్. ఎక్కడ భయమో అక్కడ శాంతి చిక్కదు మనకు.
1: వేర్ దేర్ ఇస్ ఫియర్ దేర్ ఇస్
0: ఎక్కడ గుణము లేకుండా ఉంటుందో అక్కడ మనకు శాంతి చిక్కదు.
1: వేర్ దేర్ నో వర్చ్యూస్ దేర్ ఇస్ నో పీస్.
0: శాంతికంటే మూల కారణం గుణములే.
1: దేర్ ఫోర్ ఫర్ పీస్ ద వర్చ్యూ ఇస్ ది కాజ్.
0: కనుక ఈ వర్చ్యూ, ఈ గుణం పోషించుకోవాలి.
1: Therefore, we should develop these
0: virtues. గుణవంతుడు కావాలి.
1: We should be one of character.
0: అందువల్లనే హనుమంతుని ఏ రీతిగా వర్ణించింది.
1: You know about Hanuman is.
0: శాంతుడు, గుణవంతుడు, హనుమంతుడు, బలవంతుడు అన్నారు.
1: Therefore, Hanuman is one of peace, the one of physical strength, the one of conduct and character.
0: గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడికి ఏది ఆధారము?
1: What is the cause for Hanuman?
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: ఒకానొక సమయం లోపల.
1: At one time.
0: అగస్త్యుని తల్లి.
1: The mother of Agastya.
0: శ్రీరాముని తల్లి.
1: And mother of
0: హనుమంతుని తల్లి.
1: And mother of Hanuman.
0: ఈ ముగ్గురు కూడాను మహిళా విభాగంలో ప్రవేశించారట.
1: All the three ladies met like Mahila Vibhag.
0: Andulo oorukundakunda ee Hanumantun thalli leka Agastun thalli modulu pettindi.
1: Mother of sage Agastya started conversation.
0: Amma naa koduke evaro telusna?
1: You know my son?
0: Samudrananta kodunu okka thuri upasam chesadu.
1: He could swallow the whole ocean just in one sip.
0: కనుక నా కొడుకు అలాంటి వాడు అని చెప్పింది.
1: దాట్స్ ద స్టాండర్డ్ ఆఫ్ మై సన్.
0: అంతలో ఊరుకుండకుండా ఈ హనుమంతుని తల్లి లేచింది. అమ్మా, నీ కొడుకు కేవలం హనుమంతు ఒక సముద్రాన్ని తాగా, నా కుమారుడు ఒక్క నిమిషంలో దాన్ని జంప్ చేసిపోయాడు సముద్రాన్ని.
1: ది అదర్ లేడీ మదర్ ఆఫ్ హనుమాన్ డిడ్ నాట్ కీప్ క్వైట్. షీ సెడ్, ఆఫ్టర్ ఆల్ యువర్ సన్ హస్ స్వాలోడ్ వాటర్. మై సన్
0: ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి చూచి కౌసల్యమ్మ చేరిందట. అమ్మా, మీ కుమారుడు దాటడానికి నా కుమారుని పేరే దీనికి మూల కారణం అనింది.
1: ద థర్డ్ లేడీ కౌసల్య మదర్ ఆఫ్ శ్రీరామ సెడ్, యువర్ సన్ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ బికాస్ హీ చాంటెడ్ ద నేమ్ ఆఫ్ మై సన్.
0: మై సన్, నా కుమారుని యొక్క పేరును తలుచుకోవడం వల్ల నీ కుమారుడు ఎగిరిపోయాడు అని.
1: బికాస్ హీ రిపీటెడ్ ది నేమ్ ఆఫ్ మై సన్, యువర్ సన్ కుడ్ జంప్.
0: కనుక ఈ ముగ్గురు చేరినప్పుడు చూస్తే కట్టగడపడికి ఎవరు పెద్దవారంటే దైవమే పెద్దవాడు. రాముని యొక్క శక్తి చేతనే అగస్త్యుడు సముద్రాన్ని మింగాడు. కేవలం హనుమంతుడు సముద్రాన్ని దాటాడు.
1: అల్టిమేట్లీ ఇట్ ఈస్ డిసైడెడ్ దట్ అగస్త్య కుడ్ స్వాలో ద హోల్ ఓషన్ బికాస్ ఆఫ్ ద డివినిటీ. హనుమాన్ కుడ్ జంప్ ఓవర్ ద ఓషన్ బికాస్ ఆఫ్ రామాస్ నేమ్.
0: కనుక మొట్టమొదట భగవత్ నామము, దానికంటే శక్తివంతమైనటువంటిది మరొకటి లేదు.
1: గాడ్స్ నేమ్ ఇస్ మైటియెస్ట్, మోస్ట్ పవర్ఫుల్.
0: హరి.

Muragari gitaristaren ezkero.

0: with all meritorious acts and sacrifice on this earth, with all the feelings of love, keeping all demonic qualities under check, with absolute love and devotion for God, O man, lead your daily life.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Manava Janmamu Ati Dullabhamu.
0: Human life is very rare.
1: Dullabhamaina Manava Janma Mettiyu Pavitramainatuvanti Shantini Pondalekapovatamu Idi Maha Dullabham.
0: Having taken this human birth, which is rare, and in a position as not to enjoy this sacred peace, is most unfortunate.
1: Kani puttina modalukoni manavudu gittunanta varaku enniyo vidhamainatuvanti marpulu chendutunnadu.
0: Right from birth to death, man undergoes so many transformations.
1: Kani ఎట్టి మార్పులను చెందుతున్నాడు అని విచారణ చేస్తే ఎట్టి మార్పులో మానవునికి తెలియదు.
0: What sort of changes that he undergoes, he does not know for himself.
1: అతనికి తెలియనటువంటి మార్పులు, అతనికి తెలియనటువంటి కూర్పులు, అతనికి తెలియనటువంటి చేర్పులు జరుగుతూ ఉంటున్నాయి ఈ జగత్తునందు.
0: In this world, there are so many changes, modifications, alterations, additions with which he is not even aware.
1: Balyam bunam dunam

0: As a boy, he spends his time in play, in the company of his friends. As he reaches the stage of youth, he is after the fair sex. But in the old age, he doesn't think of God, and he goes on lamenting, feeling sorry that he's not having that and this. He's not able to give up the bad habits. He's not interested in devotion. He ruins himself, he spoils his life, reduces himself to a dust.
1: Kani, manavudu, chala medhavantudu.
0: But human being is highly intelligent.
1: ఈ మేధాశక్తిని ఏ మార్గంలో ఉపయోగించాలని తనకు తెలియలేకపోతున్నది.
0: But he does not know in which direction he has to make use of his intelligence.
1: తెలిసి కూడాను దానిని పెడమార్గం పట్టిస్తున్నాడు మానవుడు.
0: Man, though he knows pretty well, he doesn't make use of it in proper way.
1: ఈ విధమైనటువంటి యొక్క మార్గములకు కారణమేమని ప్రశ్నించగా ఇది అంతయును మాయా అని చెప్తున్నాడు జవాబు.
0: If we question him, who is responsible for all this? The answer is illusion, maya.
1: మాయా అనేటువంటిది కేవలము పేరుకు మాత్రమే మాయ కాని మాయా అనేటువంటి స్వరూపము లేదు ఇక్కడ.
0: ఇల్యూజన్ ఇస్ దేర్ ఫర్ నేమ్ సేక్. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇల్యూజన్.
1: ఈ జగత్తునంతను ఆడించి పాడించి లాలించి అన్ని విధాల మురిపించి మరిపించి మై మరిపించేటువంటిదే మాయా అని భ్రమిస్తున్నారు.
0: వై థింక్ దట్ ఆల్ దిస్ వరల్డ్ దట్ పాసెస్ త్రూ ఆల్ కైండ్ ఆఫ్ ద ప్లేఫుల్ యాక్టివిటీ ఆల్ దట్ డిలైట్స్ అస్ and raptures us is maya or illusion.
1: దీనిని పండితులు కూడాను మాయా నర్తకి అని పేరు పెడుతూ వచ్చారు.
0: Scholars call this illusion as a dancer.
1: నర్తకి డాన్సర్ అంటారు.
0: డాన్సర్ నర్తకి
1: ప్రతి మానవుని కూడాను ఈ యొక్క నర్తకి డాన్స్ ఆడిస్తుంటుండాలి.
0: ఇట్స్ దిస్ నర్తకి ద డాన్సర్ ద ఇల్యూషన్ that will make everyone dance.
1: Aithe ee nartakini vasam ye vidhanga cheskovali?
0: How to exercise control on this nartaki dancer?
1: Na ta ki.
0: Three letters. Nartaki.
1: Nartaki. Kirtana. Kirtana cheta nartaki vasam aipothundi.
0: Nartaki. Reverse the order. Kirtana. By singing the glory of the Lord.
1: Deenine bhakti margam ani prabodhistu vacharu. దీనినే భక్తి మార్గమని ప్రబోధిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ద పాత్ ఆఫ్ డివోషన్.
1: నిజముగా ఈ జగత్ యొక్క వ్యవహారమును చక్కగా గుర్తించి వర్తించాలనుకున్నప్పుడు
0: ఇన్ ఆర్డర్ టు నో ద నేచర్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్లీ.
1: నీటిలో పూర్తి మునిగినటువంటి వ్యక్తి ఎట్టి మాటలను మాట్లాడలేడు.
0: ఎ పర్సన్ డ్రౌన్డ్ ఇన్ వాటర్ కెనాట్ స్పీక్.
1: కానీ పై పైన తేలేటువంటి వాడు మాత్రమే మాటలు చెప్పగలడు.
0: But the one who is present on above the water level would be able to speak.
1: అదే విధంగాని ప్రేమలో మునిగి ప్రేమ తత్వమును అనుభవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా కూడాను ప్రేమ స్వరూపుని గురించి వర్ణించలేడు.
0: Likewise, the one who is totally drowned in love cannot narrate the nature of love.
1: కానీ ప్రేమ ప్రేమ అని చెప్పుతూ ప్రేమ పై పైన తేలేటువంటి ఒక వ్యక్తి మాత్రమే ప్రేమను గురించి అనేక విధములుగా వర్ణిస్తుంటాడు.
0: బట్ ద వన్ హూ ఇస్ అబౌవ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ జస్ట్ స్పీక్స్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ సూపర్ఫిషియల్ వే.
1: ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఇదే విధంగా ఉంటున్నది.
0: దిస్ ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: ప్రేమను ఏమాత్రం కూడాను రుచి చూడక ప్రేమను ఏమాత్రం కూడాను అనుభవించక ప్రేమ తత్వాన్ని గురించి ప్రబోధిస్తటము ఇది కేవలం ఒక హాస్యాస్పదంగా ఉంటుంటుంది.
0: Without knowing the taste of love, without experiencing what love is, to speak about love is ridiculous.
1: ee prema tattvamunku etti sadhana manam cheyali?
0: What kind of spiritual practice we should enter
1: asal
0: into?
1: Asal sadhana ante emiti?
0: What is sadhana?
1: Sadhana aniga anatmanu marachi aatmanu chintinchadame sadhana.
0: Sadhana means to forget all that is not the self and to think of the self atma.
1: Avidyanu marachi విద్యను పొందటమే ఇది ఒక సాధన.
0: టు హ్యావ్ ద విజ్డమ్ ఆఫ్ ది స్పిరిట్ ఆర్ ఆత్మ ఈజ్
1: అనిత్యమును మరచి నిత్యమును స్మరించటమే సాధన.
0: టు ఫర్గెట్ ఆల్ దట్ ఈస్ ట్రాన్సియంట్ అండ్ టు థింక్ ఆఫ్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఈజ్ సాధన.
1: అవిద్యను మరచి విద్యను ఎరుకులో ఉంచుకోవటమే సాధన.
0: టు కీప్ ఇన్ యూ దట్ విజ్డమ్ ఈజ్ సాధన.
1: సాధన అనగా ప్రత్యేకమైనటువంటి ఒక జపత పద్య జాన యజ్ఞాది యాగ్రత కృతులు కాదు.
0: సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ డజంట్ మీన్ other rituals and other sacrificial activity.
1: అనేక మంది స్త్రీలు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ తమ గృహంలో ఉన్నటువంటి పనులను తాము చేసుకుంటూ తమ భర్తను బిడ్డలను పోషించుకుంటూ ఉంటారు.
0: మెనీ విమెన్ అటెండ్ టు దేర్ డ్యూటీస్ అండ్ హౌస్ హోల్డ్ వర్క్ టేకింగ్ కేర్ ఆఫ్ ద మాస్టర్ అండ్ ద చిల్డ్రన్.
1: అయ్యో, మేము సత్సంగంలో ప్రవేశించలేకపోతేమే అని బాధపడుతుంటారు.
0: దే ఫీల్ సో సాడ్ దట్ దే కుడ్ నాట్ బి ప్రెసెంట్ ఇన్ దిస్ గుడ్ కంపెనీ.
1: ఈ ప్రసంగములకు నేను వెళ్ళలేకపోతేనే అని కూడా విచారిస్తుంటారు.
0: దే ఆల్సో ఫీల్ సో సాడ్ దే కుడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఎ కాంగ్రిగేషన్.
1: సత్సంగంలో ప్రవేశించినంత మాత్రమున, సమావేశంలో చేరినంత మాత్రమున తాము చేసినటువంటి ఒక ఉపకారం ఏమిటి?
0: బై పార్టిసిపేటింగ్ ఇన్ ఎన్ అసెంబ్లీ లిసనింగ్ టు దాట్ వాట్ ఈస్ దట్ యు గెయిన్.
1: ఇంటిలో పిల్లలను చూచుకొని, ఇంటిని పరిశుద్ధంగా ఉంచుకొని, భర్తను చక్క సరైన మార్గంలో అతను ఆనందపరిచి కుటుంబం లోపల ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జరపటమే ఇది సరి అయినటువంటి సాధన.
0: ద ట్రూ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ లైస్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ కీపింగ్ ద హౌస్ క్లీన్ అండ్ మేకింగ్ హస్బెండ్ హ్యాపీ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: సాయంకాలము తెల్లవారి పిల్లలకు భర్తకు అన్నం వండటం, వారికి వడ్డించటము, వారిని ఆఫీసులకో స్కూల్స్ కో పంపటము, తదుపరి తన యొక్క ఇంటి కృత్యములు తాను నెరవేర్చుకోవటం ఇది కూడా ఒక సాధనే.
0: టు కుక్ అట్ హోమ్ and to make all arrangements for children to go to their schools and also help the husband as to attend the office is also sadhana.
1: మొండే సమయలోపల గొప్ప సాధన సల్పుతున్నారు.
0: In the process of cooking you find intense sadhana.
1: ఆ బియ్యంలో ఉండినటువంటి రాళ్ళంతా వేరు చేసి, బియ్యమును వేరు చేసి దీనిని పరిపక్వ స్థితికి తెప్పించుకోవటము ఇది క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము.
0: They separate all the rice and pick out all the stones over there and boil it. And that is the kind of distinction.
1: ఇది ఏ గుణత్రయ విభాగ యోగము? ఇది ఏ గుణత్రయ విభాగ యోగము?
0: This is గుణత్రయ విభాగ యోగ.
1: ఇది ఏ ఆత్మ అనాత్మ యొక్క విభాగ యోగము?
0: This is kind of differentiation between
1: వేరు చేయటము, బియ్యమును వేరు చేయటము, బియ్యమును సంస్కరింపజేయటము ఇది ఏ ఒక క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగము.
0: Separating the stones apart from the rice and then make cooking it is what you call sadhana.
1: అనుభవించేటువంటి బియ్యమంతా క్షేత్రజ్ఞుడు, పారవేసేటువంటి రాళ్లంతా క్షేత్రము.
0: So all the rice which is useful is what you call kshetrajnudu the knower and the stones are kshetra.
1: Inga tadupari inka danile kooralu vandali.
0: And then vegetables, curries.
1: Kooragayalu kattito kori tarigi vestuntundadu.
0: They cut all vegetables.
1: Aa samayamlo ye vidhanga bhavinchali?
0: How should they feel at that time?
1: Nenu kooragayalu kaadu taragatamu.
0: I'm not cutting vegetables.
1: Na endunnatundi durgunamulu nenu tarugutunnanu.
0: I'm cutting all my bad qualities.
1: జ్ఞానం అనేటువంటి కట్టితో దీన్ని తరుగుతున్నాను.
0: I'm cutting with the knife.
1: ప్రేమ అనే జలంలో వేస్తున్నాను.
0: I just wash it in the water of love.
1: విజ్ఞానం అనేటువంటి మంటలో ఉడికిస్తున్నాను.
0: And keep it on the flame of wisdom.
1: నా శ్రద్ధ భక్తి అనేటువంటి ఉప్పు కారము దీనిపైన వేస్తున్నాను.
0: I also add to this the salt and the chili powder.
1: ఇది ఏ చక్కటి యొక్క వంట.
0: This is good cooking.
1: ఇంకా సాయంకాల సమయంలో పూరీలు గీలు చేసి లైట్ టిఫిన్ గా చేసి పిల్లలకు వడ్డిస్తుంటారు తల్లి.
0: ఇన్ ది ఈవినింగ్ టైమ్ మదర్ సర్వ్స్ లైట్ టిఫిన్ లైక్ పూరీస్.
1: పూరీలు చేస్తున్నటువంటి సమయంలో అయ్యో నేను ఆ భజనకు పోకుండా ఈ పూరీలు ఈ వంటింట్లోనే నా కర్మలంతా దిగిపోతుండాలి అని బాధన పడనక్కర్లేదు.
0: ద మదర్ నీడ్ నాట్ ఫీల్ సాడ్ బట్ షీ హాడ్ టు బి కన్ఫైన్డ్ అట్ హోమ్.
1: ఆ పూరీలు చేసే సమయంలో నా హృదయాన్ని విశాలం చేస్తున్నాను, విశాలం చేస్తున్నానని పవిత్రమైన భావాన్ని స్మరించవచ్చు.
0: As she makes puris, she should have a feeling that she's expanding, widening her heart.
1: తదుపరి ఇల్లునంతా ఊడ్చుకుంటుంటది.
0: She sweeps the whole house.
1: ఆ సమయంలో కూడాను నేను ఇల్లు కాదు ఊడ్చేది, దేహో దేవాలయతో జీవో దేవ సనాతన, నా హృదయం అనే దాన్ని పరిశుద్ధం చేస్తున్నాను అనేటువంటి సత్సంకల్పాన్ని స్మరించు.
0: It's not the home that is cleaned or swept, it is the heart that is swept.
1: ఇలాంటి సత్సంకల్పములన్నీ కూడాను సరి అయినటువంటి సాధనలు.
0: All such good thoughts amount to good sadhana.
1: కేవలం 10 మందిలో పోయి కూర్చొని ఏదో విన్నది విని తిరిగి ఆ స్థలంలోనే వదిలిపెట్టి రావటం కంటే ఇంట్లో ఇన్ని సక్రమమైన మార్గం లోపల సరైన సాధన లోపల ఆలుబిడ్డలంతా కూడా పోషించుకోవటము చాలా ఉత్తమమైన సాధన.
0: The noblest, the highest sadhana consists in staying back at home, attending to the household work, attending to the husband and children.
1: కర్తవ్యాన్ని నిర్వర్తించడమే గొప్ప సాధన.
0: Discharging one's own duty is sadhana.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దీంట్లో మనం సక్రమమైన దాంట్లో మనం నడిచినప్పుడు ఇంతకంటే మనకు సాధన ఏమిటి?
0: When we tread along this sacred path, what else you
1: సర్వసంగ పరిత్యాగుల వలె కనిపిస్తూ కాషాయ వస్త్రములు ధరించి ఎన్ని విధమైనటువంటి అహంకార మమకారములు కూడా విడవలేకుండేటువంటి యొక్క వ్యక్తులు ఎంతమంది కనిపించటం లేదు మనకు.
0: యు ఫైండ్ లాట్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్ Men of renunciation wearing ochre robes, but yet they could not give up their ego and attachment.
1: Adi Shankara. Jait Yatra Kunta Bayadiri.
0: He went round this world.
1: Tana Veda Parayanamanu, Vedam Yokadini Kudanu, Mantaratan Kudanu, Prabodhin Chidaniki, Deshara Paratan Sarptu Vachadu.
0: He went round this country interpreting Veda and its meaning in
1: Mandana Mandanamistruni Kalchadu.
0: He met Mandana Mishra.
1: Atanto Veda Vadavoda Vedamananta Chesadu.
0: He was arguing, discussing in detail.
1: Atani Dharma Patni Ubhaya Bharati.
0: The wife of Mandana Mishra is Ubhaya Bharati.
1: Ame Mahagnani.
0: She is one of wisdom.
1: Ame Sarvasanga Parityagi. Oka Ashram Nirminchukoni. Andulo Sthilanandarni Chetchukoni. Sthila Yokka Dharmam Etuvantidi Anetuvantidi. Nityamu Prabodhistu Vachetuvantidi.
0: Ubhaya Bharati, wife of Mandana Mishra. Sacrificed everything, renounced, and she stayed back in ashram, propagating the truths of Vedanta to other women. One day,
1: Tana Sishiruto Ganga Snanam Nikavidatundari.
0: Along with her disciples, she was going to the Ganges.
1: Woka Chetunida, Woka Sanyasi, Tan Nir Tragate Twenty Kundanu, Talakanda Vitukuni, Pandukunadu.
0: Under the shade of a tree, she saw a sanyasi lying over there with the spot right under his head.
1: Anaga adi ekkadaina prakkana pedithe evaranu teesukoni potaru emani tana tala kinda pettukoni pandukunnadu.
0: This sanyasi is totally afraid because if the pot were to be kept elsewhere, it may be stolen by somebody.
1: Ubhaya Bharati chuchindi.
0: Ubhaya Bharati saw this.
1: Tana venta vastunnatundi shishyunnu gurinchi chuchara. Ee sanyasi sarvasanga parityagi ayipoyi katta kalapatiki oka kundanaina kudunu viduvalekunda potunnadu.
0: Ubhaya Bharati, addressing her disciple, she said, look here.
1: Itani kunda paina enta abhimanam untundadi.
0: How much of attachment this man has for the pot.
1: Abhimanam unnatundi vadu vairagyam ye reetiga poonagaladu
0: ani cheppindi. With such attachment, how do you expect him to be a renunciant?
1: Ee maata vinnadu aa sanyasi.
0: The sanyasi heard this.
1: Tadupari aana snanam chesi tirigi vastuntundadi.
0: She was returning back after having had her bath.
1: Aa kundanu teesi ఈమె వస్తున్నటువంటి దారికి పారవేశాడు ఆ యొక్క సన్యాసి.
0: As she was coming there, this sanyasi threw this pot.
1: అయ్యో, కేవలం అభిమానం మాత్రమే అనుకున్నాను, ఈ సన్యాసికి అహంకారం కూడా ఉంటుండాలి అన్నది.
0: Ubhaya Bharati thought, I thought he has got only this attachment, he is also egoistic.
1: అనగా ఏమిటి, నేను సర్వసంగ పరిత్యాగిని అని చెప్పుకోవటం కోసమని ఆ కుండని విసిరి పారవేయటం అహంకారం అయిపోయింది.
0: In order to declare to everybody that he is a renunciation,
1: he has thrown the pot.
0: With these qualities, what is the fun of undertaking so many practices?
1: Then
0: this Ubhaya Bharati told this sanyasi, having given up everything, why do you hold on to this ego and possessiveness?
1: ఇది మంచిది కాదని అనేక విధములుగా బోధించింది.
0: షీ టాట్ హర్ హిమ్ ఇన్ ఎ వెరీ
1: డూ వే. అప్పుడు ఆ ఋషి ఆమె పాదములపై పడి, ఈ అహంకార మమకారం నేటి నుంచి నేను వదిలి సర్వసంగ పరిత్యాగినై నేను జీవిస్తానని చెప్పని వాగ్దానం చేశాడు.
0: దెన్ హి దిస్ మ్యాన్ సన్యాసి ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ హే భారత్ అండ్ ప్రామిస్డ్ దట్ హి వుడ్ గివ్ అప్ దిస్ అహంకార ఈగో అండ్ అభిమాన అటాచ్మెంట్.
1: అదే విధంగా ప్రతి మానవునకు ఏదో త్యాగం చేశారని భావిస్తున్నారు కాని దేనిని త్యాగం చేశారు?
0: ఎవ్రీ మ్యాన్
1: త్యాగం అంటే ఏమిటి?
0: ఎవ్రీ మ్యాన్ సేస్ దట్ హి హస్ సాక్రిఫైస్ త్యాగ. వాట్ డూ యూ మీన్ బై త్యాగ సాక్రిఫైస్?

0: యోగమగును.
1: ఈ భావమందు దుష్ట భావము విడుటే త్యాగమగును, అది యోగమగును.
0: Tyaga, sacrifice, doesn't mean running away from your family or giving up your property and getting into the forest either. No. Give up the bad qualities in your mind.
1: Tyagam anaga aneka mandi aneka vidhamainatvanti oka prakrutamainatvanti oka charyallo tyagam chestunnaru.
0: Many people take this sacrifice as worldly activity.
1: Idi kaadu tyagam.
0: It's not sacrifice.
1: Mana yendu unnatundi durgunanu tyagam cheyali.
0: We have to sacrifice our bad qualities.
1: Durbhavamunu tyagam cheyali.
0: We have to sacrifice bad feelings.
1: Durahankaramunu tyagam cheyali.
0: But sacrifice our ego.
1: Durabhyasamunu tyagam cheyali.
0: We have to give up sacrifice our bad habits.
1: Tyagam. Illu vaakili vadalipetti potamu adi chaala sulabhame.
0: It's quite easy to run away from the family and to give up the property.
1: ఇది గొప్ప కష్టమైనటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్.
1: కానీ మన యందు మనల్ని బాధించి అనేక విధమైనటువంటి పెడమార్గమును చూపేటువంటి యొక్క దుర్గుణాన్ని మనం త్యాగం చేయాలి.
0: బట్ దేర్ ఆర్ బ్యాడ్ క్వాలిటీస్ దట్ విల్ టేక్ అస్ దట్ విల్ గైడ్ అస్ ఇన్ ఎ రాంగ్ పాత్.
1: రాగ ద్వేషం.
0: దీస్ ఆర్ టూ. వన్ ఇస్ రాగ.
1: లోకములో నవగ్రహములు అంటుంటారు.
0: వి ఫైండ్ ద నైన్ ప్లానెట్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ నవగ్రహములు కాదు మనల్ని బాధించేటువంటిది.
0: We are not put to suffering by these
1: రెండు గ్రహములు.
0: Only there are two planets.
1: అది రాగద్వేషం అనే గ్రహములు.
0: One is attachment, the other one is hatred.
1: ఈ రాగద్వేషం అనేటువంటి గ్రహములు పట్టి మానవుని అనేక విధములుగా పీడిస్తూ ఉంటున్నాయి.
0: These two planets, attachment and hatred, will put you to suffering.
1: ఈ రెండింటిని వదిలితే చాలు, శాంతి మన వశమైపోతుంది.
0: It's enough if you run away from this, you will have all peace.
1: శాంతి అనేటువంటి దానికి వేరే ప్రత్యేకమైనటువంటి ఒక సాధనలు చేయనక్కర్లేదు.
0: So you don't need to practice for peace separately apart.
1: మనం చేయవలసినటువంటి కర్తవ్య ధర్మములంతా కూడాను నిర్వర్తించాలి.
0: We have to discharge our duty and responsibility.
1: నీవు గృహస్థుడిగా ఉంటున్నావు. నీ గృహస్థ ధర్మాన్ని నీవు నిర్వర్తించుకో.
0: You are a householder, do that.
1: మీరు బ్రహ్మచర్యులుగా ఉంటున్నారు. ఈ బ్రహ్మచర్య తత్వాన్ని మీరు నిర్వర్తించుకోండి.
0: You are a celibate, do the duty of a celibate.
1: ఈ విధంగా ఎవరెవరు ఆశ్రమ ధర్మాన్ని వారు పాటించుకుంటూ పవిత్రమైనటువంటి ఒక భగవచ్చింతన చేసుకుంటూ కాలమును ఎంతైనా కూడా సార్థకం గావించుకోవచ్చు.
0: లైక్వైజ్ ఎవ్రీ పర్సన్ ఇఫ్ యూ డిశ్చార్జ్ ద డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ.
1: కానీ
0: యూ కెన్ సాంక్టిఫై ద టైం.
1: మరింత విచిత్రంగా ఉంటుంది.
0: బట్ ది సిచ్యువేషన్ టుడే ఇస్ క్వైట్ డిఫరెంట్.
1: మంచి మాట వినరు మనసికి చెప్పిన చెడ్డ మాట లెట్ట చెవికి చేర్చు. మంచి విషయాలు పవిత్రమైన విషయాలు ఆదర్శవంతమైన విషయాలు చెప్పినప్పుడు వారికి చెవులకు శోకమేమి.
0: వెన్ గుడ్ థింగ్స్ ఆర్ సెడ్ ఓపెన్లీ, సీక్రెట్ థింగ్స్ ఆర్ టోల్డ్, వెల్ యూ డోంట్ లిసన్ టు దెమ్.
1: చెడ్డ మాటలు ఎక్కడైనా ఎవరైనా మాట్లాడుతుంటే ఈ రెండు చెవులు చాలవు, ఇంకా అందరి చెవులు తీసుకుని వింటానికి ప్రయత్నిస్తాడు.
0: వెన్ దేర్ ఇస్ వెయిన్ గాసిప్ యూస్లెస్ టాక్ అవుట్ సైడ్ ఈస్ ప్రిపేర్ టు హియర్.
1: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా చెడ్డ మాట నెట్ల చెవికి చేర్చు.

0: Those that give themselves to the bad listening are not prepared to hear good and sacred things. Can they ever know me?
1: మానవుని యొక్క ప్రభావము ఈ విధమైనటువంటి ఒక చర్యల్లో నడుస్తుండాలి.
0: This is the trend among mankind.
1: మంచిని చూడాలంటే వాళ్ళకి ఏ మాత్రం కూడా ఇష్టం ఉండదు.
0: They don't like to see good.
1: అంత చెడ్డనే చూడాలి వాడు.
0: They want to see everything that's bad.
1: మంచిని వినాలంటే మనసే రాదు.
0: To listen good, they are not prepared.
1: చెడ్డ విషయమేంటంటే మనసు కంప్లీట్ గా అక్కడ మర్జ్ అయిపోతుంది.
0: For bad listening, they are prepared to even merge their mind there.
1: ఇంకా మంచి విషయాలు తలంచాలంటే తలపునకే రావవి.
0: They will never think of any good thoughts, any good ideas.
1: చెడ్డవి పిలవనక్కర్లేదు, అవే వచ్చి ప్రవేశిస్తుంటాయి.
0: They don't need to invite the bad thoughts, they come automatically.
1: కారణం ఏమిటి?
0: Why?
1: మన జీవితం యొక్క అభ్యాసం ఆ విధంగా గావించుకుంటూ వచ్చాము.
0: That's our habit in our life.
1: ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసం శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్టతే జ్ఞానాత్కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. అభ్యాసములు మంచివిగా ఉంటుండాలి.
0: We should have cultivate good habits.
1: ఉన్నది ఒక్కటే.
0: Only one thing that exists.
1: కానీ అనేకత్వాన్ని అది చేర్చుకుని ఉంటుంటుంది.
0: But it appears to be diversified.
1: ఇది చూడండి ఒక పూలమాల.
0: This is a garland.
1: కానీ ఇందులో పూలు అనేకంగా ఉంటున్నాయి.
0: There are so many flowers here.
1: కానీ ఫ్లవర్స్ అనేకంగా ఉంటున్నప్పటికి దారం ఒక్కటే ఉంది.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ బట్ ద థ్రెడ్ ఈజ్ వన్.
1: ఇది నిన్న థ్రెడ్డే, నేడు థ్రెడ్డే, రేపు థ్రెడ్డే.
0: దిస్ థ్రెడ్ వాజ్ ఆల్సో ఎ థ్రెడ్ యెస్టర్డే అండ్ టుమారో ఆల్సో ఇట్ విల్ కంటిన్యూ విత్ థ్రెడ్.
1: ఈ పువ్వులు నేడు మొగ్గ, రేపు విచ్చటము, ఎల్లుండి వాడిపోవటం.
0: అండ్ ద ఫ్లవర్స్ స్టేట్ ఇస్ డిఫరెంట్. టుడే ఇట్స్ ఎ బడ్. And you find it growing into a flower.
1: So
0: the heart is like that of a flower. Our life is like a bud. Later you age. That will fade out. The body changes. But the principle of life, the thread, doesn't
1: Trikalamul
0: change.
1: Trikalamul ekatvangane untuntadi.
0: It remains all the same in all three periods of time.
1: Dinine Brahma Sutramu annaru.
0: This is called Brahma Sutra.
1: Andari endukudanu Brahma tattvam anetundi sutram untundadi.
0: Brahma Sutra, the thread of divinity, is present.
1: Adi eppatiki maarpu chendetundi kaadu.
0: It doesn't change at any time.
1: Kaani ee sutramlo cherchabadinatundi okka jeevulu anetundi pushpamlu maarpu chendutuntayi.
0: But the thread binds all the flowers, the humanity, the living creatures.
1: కనుక మార్పు చెందేటువంటి ఒక జీవితానికి మనం ఏ విధంగా కూడా విచారించనక్కర్లేదు.
0: We don't need to bother about that which changes.
1: కానీ మార్పు చెందనటువంటి దానిని మనము ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: But we have to accomplish with all the effort that which is changeless.
1: ఇదియే మనం చేయవలసిన సాధన.
0: This is the sadhana.
1: మనకి ఇచ్చినటువంటి బుద్ధిని మనసును అన్నింటినీ సరి అయినటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: We have to direct our intellect and mind to go in the right way.
1: ఈ టంబ్లర్ లోపల నీరు ఉంది.
0: This tumbler has water.
1: ఈ యొక్క నీటి లోపల అడుగు భాగంలో చక్కెర ఉంది.
0: At the bottom there is sugar.
1: కానీ పై నీళ్లు మనం త్రాగినప్పుడు ఏ విధమైనటువంటి రుచి కూడా మనకు కనిపించదు.
0: If you drink the water, you don't find any taste.
1: దీనిలో ఒక స్పూన్ వేసి
0: put the spoon there.
1: చక్కగా కలిపినప్పుడు
0: stir it up.
1: అడుగునున్నటువంటి యొక్క చక్కెర కూడాను అన్ని భాగంలో ప్రవేశించి నీరంతా తీయగా ఉంటాయి.
0: The sugar at the bottom would naturally get mixed with the whole of the water.
1: అదే విధంగా హృదయం అనేటువంటి పాత్రలో అడుగు భాగంలో హృదయ స్థాన లోపల డివినిటీ దైవత్వం అనేటువంటి చక్కెర ఉంటుండాలి.
0: So our heart is a tumbler. At its bottom is present the sugar, the divinity.
1: పై భాగం అంతకును ప్రాకృతమైనటువంటి విషయాలతో నిండి ఉంటుండాలి.
0: The tumbler of human heart is filled with worldly desire of water. This worldly matter is water.
1: ఈ నీటిలో ఎట్టి రుచి లేదు.
0: It is tasteless.
1: కానీ బుద్ధి అనేటువంటిది ఒక స్పూన్ దాంట్లో వేసి
0: but put the spoon of intellect.
1: భగవత్ చింతన అనేటువంటిది కలుపుడు కలిపినప్పుడు
0: and when you stir it, that is thinking of the Lord.
1: అడుగునున్నటువంటి ఒక దివ్యత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: The sugar of divinity would spread all over.
1: ఇది ఏ సాధన?
0: This is spiritual practice.
1: ఈ సాధనకు మనం ఎక్కడో బయటికి పోనక్కర్లేదు.
0: You don't need to go anywhere.
1: పాత్ర మనయందే ఉంటుండాలి.
0: This tumbler is within us.
1: ఆ దివ్యత్వం అనేటువంటి చక్కెర మనయందే ఉంటుండాలి.
0: The sugar of divinity within us.
1: ఈ స్పూను బుద్ధి అనేటువంటి స్పూను మన దగ్గరనే ఉంటుండాలి.
0: The spoon of intellect is with us.
1: వెతకాలి.
0: Why should you search? Where?
1: ఎక్కడికి మనం పోవాలి?
0: Where should we go?
1: ఎక్కడ మనం అన్వేషణ జరపాలి?
0: Why should you search for anything?
1: ఇదంతా కేవలం ఒక విధమైనటువంటి అమాయకత్వమే.
0: That's all ignorance.
1: ఎక్కడ వెతకాలి?
0: Where do you want to search?
1: త్యాగరాజు ఎక్కడెక్కడో వెళ్లి శ్రీరామచంద్రుడు వెతుక్కుంటూ పోయాడు.
0: త్యాగరాజు వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ శ్రీరామచంద్ర.
1: కానీ
0: బట్
1: అతను తంజావూరు రాజాగారు అతని ఆహ్వానం చేసి సమావేశం జరిపించి చక్కగా పాట పాడించాడు త్యాగరాజుతో.
0: కింగ్ ఆఫ్ తంజావూర్ ఇన్వైటెడ్ త్యాగరాజ్ అండ్ అరేంజ్ ఎ మ్యూజిక్ కాన్సర్ట్.
1: సభను చూచాడు

0: వాచింగ్ ది అసెంబ్లీ హీ సెడ్ దట్ మెనీ మెనీ నోబుల్ సోల్స్ అండ్ పేడ్ హిస్ ఓబీసెన్స్ ఎంత
1: మహానుభావులు ఉంటున్నారు
0: సార్ట్ ఆఫ్ నోబుల్
1: అందరికి నా వందనములని మొట్టమొదట ప్రారంభించాడు
0: ఫస్ట్ హీ స్టార్టెడ్ బై పేయింగ్ హిస్ ఓబీసెన్స్
1: ఈ విధంగా సమావేశాన్ని ఒక విధమైనటువంటి యొక్క తన్మయత్వంలో ముంచాడు
0: హీ మేడ్ ఎవ్రీబడి ఫర్గెట్ ఇన్ దిస్ మ్యూజిక్
1: అతనికి డబ్బు ఇవ్వడానికి వెళ్లాడు తంజావూరు రాజా
0: ద కింగ్ ఆఫ్ తంజావూరు వాస్ ప్రిపేర్డ్ టు గివ్ హిమ్ మనీ
1: చూచాడు దాన్ని
0: హీ సా దట్
1: నిధి చాలా సుఖమా ఈశ్వర సన్నిధి చాలా సుఖమా నిజముకు తెలుపు మనసా అని ప్రశ్న వేసుకున్నాడు
0: హస్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్ ఓ మైండ్ ఈజ్ ఇట్ నిధి ద ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ దట్ గివ్స్ హ్యాపీనెస్ ఆర్ సన్నిధి ద ప్రాక్సిమిటీ దట్ గివ్స్ ప్లెజర్
1: అన్నాడు
0: ఐ డోంట్ వాంట్ హీ సే
1: అని ఒక పల్లకీని ఇచ్చి తన ఊరికి పంపుతున్నాడు తంజావూరు రాజా
0: ద కింగ్ ఆఫ్ తంజావూర్ సెంట్ హిమ్ హోమ్ ఇన్ ఎ పెలాంక్విన్
1: కానీ గొప్ప రాజ పల్లకీలో పోతున్నటువంటి ఈ సన్యాసిని చూచారు దొంగలు
0: Many thieves watched this as Chagaraja was going in his
1: palanquin. ఇతని దగ్గర ఏదైనా డబ్బు ఉంటుంటాదని అతను తరుముకుంటూ వచ్చారు.
0: They were after him thinking that he would have money with
1: him. పల్లకీని మోసేటువంటి వాళ్ళు చెప్పారు స్వామి దొంగలంతా వెంటాడుతున్నారు మనల్ని చంపేస్తారా ఏమిటో అన్నారు.
0: The bearers of this palanquin said, Swami, the thieves are following us. Well, they may rob us any moment.
1: మనకి ఎందుకురా భయము?
0: Why should we be afraid of them?
1: మన దగ్గర భయపడేటువంటి ధనం ఏమాత్రము లేదు.
0: We don't have
1: ధనం ఉన్న వాడికి భయము గుణం ఉన్న వాడికి భయం ఏమిటి?
0: The one with money will be afraid of everybody. We don't have any money.
1: మనలో గుణమే గాని ధనం లేదు.
0: We have the virtue guna but not dhana money.
1: భయపడకండి అన్న.
0: Let's not be afraid.
1: కొంతసేపట్టు ఆ పరిగెత్తుతూ వస్తున్నటువంటి దొంగలందరూ వచ్చి ఇతని త్యాగరాజు పాదాలపైన పడ్డారు.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ ఆల్ ది థీవ్స్ హూ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ దిస్ పెలాంక్విన్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ త్యాగరాజు.
1: రక్షించు రక్షించు రక్షించమని ప్రార్థించారు.
0: దే ఆల్ ప్రేడ్ టు హిమ్ సర్ ప్రొటెక్ట్ us ప్రొటెక్ట్ us.
1: ఎవరి నుంచి రక్షించాలి మిమ్మల్ని? ఎందుకోసం రక్షించాలి? మీకు ఏ ఆపద కలిగింది అని ప్రశ్నించాడు త్యాగరాజు. తరుముకుంటూ వస్తున్నారు అని చెప్పి అన్నాడు.
0: అండ్ త్యాగరాజు ఆస్క్డ్ వై డు యూ నీడ్ ప్రొటెక్షన్ హూ ఆర్ ఆఫ్టర్ యూ దే సెడ్ టూ పీపుల్ ఆర్ రన్నింగ్
1: ఎక్కడో పోయినాడని వెతుకుతూ పోయినటువంటి ఒక త్యాగరాజు ఈ దొంగలు వచ్చి చెప్పిన తక్షణమే అప్పుడు కనుక్కున్నాడు.
2: ముందు వెనక ఇరు ప్రక్కల తోడై.
1: ఓ స్వామి, ముందు వెనక ఇరు ప్రక్కల తోడై ఉన్నావా రామా? నిన్ను నా వెంటనే ఉండినప్పటికీ నేను ఎక్కడెక్కడో వెతుకుతూ పోయాను.
0: త్యాగరాజు థాట్ దిస్ వే. He was actually in search of Ramachandra. But now, on watching the situation of the thieves now, he started telling. He could know the presence of Rama within himself. God will be after you, with you, around you, and protect you all the time.

0: ఓ రామ నన్ను కాపాడు, నన్ను కాపాడు అని ప్రార్థిస్తూ మైమర్చిపోయాడు త్యాగరాజు.
1: త్యాగరాజు ప్రేయర్ దిస్ వే, ఓ రామ ప్రొటెక్ట్ మీ సేవ్ మీ, అండ్ హి ఫర్గాట్ హింసెల్ఫ్.
0: అనగా తన ఎందే ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకునేంత వరకు కూడాను బయట ప్రపంచంలో వెతుకుతుంటాడు ఈ సాధకుడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ది ఆస్పిరెంట్ విల్ బి సర్చింగ్ ఫర్ గాడ్ ఎవ్రీవేర్ అంటిల్ హీ నోస్ దట్ హీ ఇస్ విత్ హిమ్. నా
0: వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత ఇంకా ఎట్టి సాధనలో తాను చేయనక్కర్లేదు.
1: వెన్ వన్స్ ది ఆస్పిరెంట్ రికగ్నైజెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ దట్ గాడ్ ఇస్ విత్ హిమ్, ఇన్ హిమ్, అరౌండ్ హిమ్, బిలో హిమ్, అబౌవ్ హిమ్, వెల్ హీ నీడ్ నాట్ అండర్టేక్ ఎనీ అదర్ సాధన. ఇలాంటి
0: తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను చక్కగా అర్థం చేసుకోవాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ సాధన దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్.
0: దైవం ఎప్పుడు కూడాను నీవే దైవంగా ఉంటున్నావు.
1: యు ఆర్ గాడ్.
0: నీ హృదయంలోనే దైవం ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్స్టాల్డ్.
0: దైవం యొక్క స్థానం నీ హృదయమే.
1: ద హార్ట్ ఈజ్ ద సీట్.
0: దేహో దేవాలయ ప్రవృత్తో జీవో దేవ సనాతన. దేహమే దేవాలయము, హృదయమే టెంపుల్.
1: ద బాడీ ఈజ్ ద టెంపుల్, ద హార్ట్ ఈజ్ ద సీట్ ఆఫ్ గాడ్.
0: అందులోనే దైవత్వం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ యు.
0: ఇట్లాంటి డివినిటీ దైవత్వము మన యందే ఉంటుండాలి.
1: సచ్ ఎ డివినిటీ.
0: ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా కనుక్కోవాలి.
1: This truth must be recognized by everybody.
0: Parula titinanta papa palam babbu.
1: If you ridicule, accuse anybody, it is a sin.
0: Idu vadannatikini vishwamandu.
1: You can never escape from this in this world.
0: Parulu parulu kaadu paramatmudagunaya.
1: The so called others from your point are not
0: others. Parulu parulu kaadu.
1: They are not others.
0: Paramatmude evvarini manam tittakoodadu.
1: They are all God himself.
0: ఎవరిని మనం విమర్శించకూడదు.
1: We should not criticize anybody.
0: ఎవరిని మనం అవమానపరచకూడదు.
1: We should not humiliate anybody.
0: కారణం ఏమిటి?
1: Why?
0: అందరి యందు ఉండినటువంటిది పరమాత్ముడు ఒక్కడే.
1: God is present in all.
0: ఈ దివ్యత్వాన్ని మనం తెలుసుకున్న తర్వాత మనం ఎందుకు మనం ఈ విధమైనటువంటి విచారం తోటి ఇవ్వాలి?
1: When once we know such divinity, why should we worry?
0: కనుక మనం ఏ వ్యక్తిని చూసినప్పటికీ మనము ప్రేమించి వారిని గౌరవించి వారికి తగినటువంటి యొక్క దీన్ని విశ్వాసంతో మనం పంపాలి.
1: So whomsoever you meet, love him and serve him.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఇప్పుడు నేను జ్ఞాపకం చేయకూడదు కానీ,
1: no, భగవాన్ doesn't want to remind us.
0: స్వామికి ఇచ్చినటువంటి మాటను చిన్న పిల్లవాడైనప్పటికీ ఈనాటి వరకును ఆ మాటను రక్షించుకుంటూ వస్తున్నారు.
1: Though so young, a boy, but he was keeping up the promise.
0: మొట్టమొదటి మాట్లాడినటువంటి పిల్లవాడు సిమ్లా పిల్లవాడు.
1: The first boy who spoke hails from Simla.
0: నేను ఇప్పుడు చూస్తున్నాను అబ్బాయిని.
1: భగవాన్ saw him now.
0: 10 సంవత్సరాల పూర్వము చాలా చిన్నవాడు.
1: 10 years back you can know his age.
0: ప్రైమరీ స్కూల్లో చదువుతున్నారు.
1: He was student in the primary school.
0: అబ్బాయి అబ్బాయి ఇద్దరు కూడాను అన్నతమ్ములు.
1: There's another boy there and this boy who spoke first are brothers.
0: తల్లిని టీచర్ లో తీసుకొని వచ్చారు హిమాచల్ ప్రదేశ్ నుంచి.
1: From Himachal Pradesh mother is brought all the way in a stretcher.
0: బృందావనంలో తెచ్చారు.
1: దే బ్రాట్ హర్ టు బృందావన్.
0: ఆ పిల్లవాడిని ఈ పిల్లవాడిని నేను దగ్గర తీసుకున్నాను.
1: స్వామి కాల్డ్ బోత్ ది బాయ్స్.
0: తల్లితో చెప్పాను.
1: స్వామి టోల్డ్ హిస్ మదర్.
0: వీరు నా పిల్లలు.
1: దే ఆర్ మై చిల్డ్రన్.
0: నీవు ఏమాత్రం విచారించవద్దు.
1: డోంట్ వరీ అబౌట్ దెమ్.
0: నీవు ఈ పిల్లల చింతనే పెట్టుకోవద్దన్నాను.
1: డోంట్ బాదర్ అబౌట్ దెమ్.
0: ఆ తల్లి కూడాను స్వామికి మాట ఇచ్చింది.
1: ద మదర్ ఆల్సో ప్రామిస్.
0: ఇదిగో నా పిల్లలంతా నీకు సాయి మాత, నీకు అప్ప చెప్తున్నాను.
1: ది మదర్ సెడ్, ఓ సాయి మదర్ సాయి, ఐ హ్యాండ్ ఓవర్ దెమ్ టు యూ.
0: అప్ప చెప్పి కన్నులు మూసి.
1: He handed over both the sons to Bhagwan and she died.
0: ఆ బృందావనం నుంచి నేను ఈ పిల్లల్ని తీసుకొని వచ్చాను.
1: Bhagwan brought both the boys here.
0: అప్పుడు చాలా చిన్న పిల్లలు.
1: They were so young.
0: అప్పుడు ఈ పిల్లవాడు కూడా చెప్పాడు, నా తల్లి నా మదర్ సాయి.
1: This boy said, my mother is mother Sai.
0: కనుక నాకు ఆ తల్లి కాదు, ఈ తల్లి నాకు ముఖ్యమైన తల్లి అన్నాడు.
1: It's not that mother.
0: ఆ తండ్రి కూడా అదే విధంగా ప్రామిస్ చేశాడు.
1: Father also made such a promise.
0: అప్పటి నుంచి ఈ యొక్క ప్రశాంతి నిలయం లోపల ఇరువురు కూడా నువ్వు కంటిదారులు అనేది పెట్టలేదు.
1: సిన్స్ దెన్ దీస్ బాయ్స్ నెవర్ షెడ్ ఎ టియర్.
0: కనుక ఆ లేత హృదయులైనటువంటి వారికి ఆ ప్రామిస్ యొక్క ప్రమాణం యొక్క తత్వం అంత గట్టిగా కల్పెట్టుకున్నారు.
1: ద టెండర్ హార్ట్స్ నో ప్రిటీ వెల్ ద పవర్ ఆఫ్ ద ప్రామిస్ గివెన్.
0: కనుకనే ప్రమాణం అనేటువంటిది ఒక్కటి ఇచ్చిన తర్వాత జీవితంలో ఇంకా దుఃఖం అనేటువంటిదే ఉండదు.
1: వెన్ వన్స్ యూ ప్రామిస్ అండ్ డిటర్మిన్ యూ నెవర్ సఫర్.
0: అది శరణాగతి.
1: దట్ ఈస్ సరెండర్.
0: తల్లి పోయింది.
1: Mother died.
0: తండ్రి కూడా ఎక్కువ రావటం లేదు.
1: Father is not visiting.
0: కానీ స్వామి చూసుకుంటున్నాడని వదిలిపెట్టారు.
1: He left because Swami is taking care of them.
0: ఎప్పుడు చూసినా నేను పొద్దున సాయంకాలం వారిని చూసి మాట్లాడిస్తూ వారి యోగక్షేమాలు విచారిస్తుంటాను.
1: భగవాన్ talks to them morning and evening and finds out their welfare.
0: కనుక అట్టి లేత హృదయులైనటువంటి యొక్క ఆ పిల్లల యొక్క హృదయాలు కూడాను అంత పరిపూర్ణమైన విశ్వాసము.
1: The tender hearts are full of that strong faith.
0: పిల్లవాడు విశ్వాసం పైన గురించి చక్కగా బోధించాడు.
1: That boy spoke on faith very clearly.
0: ఆ విశ్వాసము తన యందు నిండి ఉంటున్నది.
1: He is full of such faith.
0: ఆ బాధలు తల్లి లేని బాధలు ఏనాడు కూడాను వారు అనుభవించలేదు.
1: He doesn't feel separation from the physical mother.
0: ఒకనాడు తల్లి జ్ఞాపకం వచ్చిందని వాడను ప్రైమరీ స్కూల్ నుంచి ఆ పిల్లవాడిని తీసుకొచ్చేది నా దగ్గరికి.
1: One day the boy thought of the mother and the boy was brought here by water.
0: తాను ఏడుస్తున్నాడని.
1: వార్డెన్ సెడ్ స్వామి ఈజ్ నాట్ ఈటింగ్ అండ్ ఇస్ క్రైయింగ్.
0: 5 సంవత్సరాల పిల్లవాడు.
1: వాస్ ఏజ్డ్ 5.
0: ఫస్ట్ క్లాస్ లో ఉంటున్నాడు. ఫస్ట్ స్టాండర్డ్
1: స్టూడెంట్.
0: ఇక్కడ పిలుచుకొని వాడిని చక్కగా ఆనందపెట్టి ఇంటర్ రూమ్ లో తీసుకుని పోయి వాడికి ఉంగరం పెట్టి అది చేసి ఇవి చేసి చక్కగా దాన్ని మరిపించేసేసి మంచి మురిపింపు చేశాను.
1: స్వామి మేడ్ హిమ్ హ్యాపీ, టాక్ టు హిమ్ ఇన్ సచ్ ఎ నైస్ వే, ప్రెజెంటెడ్ హిమ్ ద రింగ్.
0: అప్పటి నుంచి కూడా వాడు ఎప్పుడు చూసినా నవ్వటమే.
1: సిన్స్ దెన్ వెన్ ఎవర్ యూ లుక్ ఎట్ హిమ్ హి గోస్ ఆన్ స్మైలింగ్ అండ్ స్మైలింగ్, స్మైల్స్ అండ్ స్మైల్.
0: కనుక పిల్లల యొక్క హృదయాలు అంత పవిత్రమైనవిగా ఉంటుంటాయి.
1: Children have the such tender hearts.
0: పెద్దలైన వారు ఈనాడు అట్టి పవిత్రమైన ప్రేమను గుర్తించుకోలేకపోతున్నారు.
1: Elders do not understand that sacred love.
0: ప్రేమ యొక్క విషయము ఇంత పవిత్రమైనదిగా ఉంటుంటాడు.
1: Love is so sacred.
0: ఇంత ధైర్య సాహసాన్ని కూడా అందిస్తుంది.
1: It gives you all the courage and the valor.
0: వేరొక ప్రదేశంలోకినైతే ఈ పిల్లలు ఉండగలిగేవారా?
1: Can they carry on their life if they were to present elsewhere?
0: No. స్వామి దగ్గర కాబట్టి వారు ఉండగలిగారు.
1: బికాస్ దే ఆర్ విత్ స్వామి దే కుడ్ క్యారీ ఆన్.
0: అంత తల్లి కంటే 1000 తల్లుల ప్రేమ కంటే ఎక్కువగా చూస్తుంటాడు స్వామి.
1: స్వామి ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ విత్ 1000 మదర్స్ ఆఫ్ లవ్.
0: ఈ సత్యాన్ని మహా గొప్ప త్యాగులైనటువంటి వారు కూడా ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోతుంటారు.
1: దిస్ ట్రూత్ ఆఫ్ ట్రూత్స్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై రెనన్షియన్స్ అండ్ మెన్ ఆఫ్ సెక్యులర్.
0: ధ్యానం చేస్తారు, జపములు చేస్తారు, ఏమి ప్రయోజనము? అటాచ్మెంట్ ఈ అభిమానము అహంకారము చేతనే కుంగిపోతుంటారు.
1: They meditate, they undertake penance with all attachment, that totally lost.
0: కనుక ప్రపంచం లోపల ఒక్క మాటను ఆధారంగా తీసుకుని మీ జీవితం లోపల నిశ్చింతగా జీవించండి.
1: With one promise, lead a life in peace.
0: ఏమిటి ఆ మాట? ప్రేమ ఒక్కటే.
1: What is that you have to follow? Love.
0: ఆ ప్రేమ ఒక్కదాన్ని మనం పెట్టుకున్నామంటే అన్ని ఫలములు మనకు లభిస్తాయి.
1: విత్ దిస్ వన్ వర్డ్
0: భుజబలము, బుద్ధి బలము, దైవ బలము, దేహ బలము, అన్ని ఫలములు కూడా మనకు ఆవిర్భవిస్తాయి.
1: విత్ దిస్ లవ్ యూ విల్ హ్యావ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మైండ్, ఇంటెలెక్చువల్ పవర్, ఎవ్రీథింగ్ యూ విల్ అక్వైర్.
0: కనుక లోకంలో మనకు ఏ శక్తి కావాలో అన్ని శక్తులు దాంట్లోనే ఉంటుంటాయి.
1: All the faculties, all the power is latent in love.
0: ఒక్క బంగారం మన చేతిలో ఉంటుందంటే రకవారి నగను మనం చేయించుకోవచ్చు.
1: When once you hold gold on hand, you can have any jewel or ornament what you want.
0: దైవానుగ్రహానికి పాత్రులైనటువంటి వారు దేనినైనా సాధించగలరు.
1: The recipients of God's mercy, దైవాన్ని
0: సాధించినటువంటి వారు ఇంకా ఏది కావాలి దానికంటే ఎక్కువ.
1: Those that enjoy God's love can achieve anything.
0: కానా
1: సో
0: దైవత్వం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించాలి.
1: సో ఎవ్రీవన్ మస్ట్ అండర్స్టాండ్ ది డివినిటీ అండ్ కండక్ట్ లైక్ దాట్ అకార్డింగ్లీ.
0: ప్రపంచంలో ఏ సాధనలు కూడా చేయనక్కర్లేదు.
1: In this world we don't need to do anything.
0: మనలో ఉండినటువంటి దుర్గుణాలను దూరం చేసుకుంటూ చేస్తే మంచి చాలు.
1: We have to give up all the bad qualities within us, that is enough.
0: అందరి ఎందుకును నేను ఆశించినటువంటి దైవమే ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: We should develop that faith that God is present in everyone.
0: అటువంటి ఏకాత్మ భావాన్ని మనం విద్యార్థులు పెంచుకోవాలి.
1: That spirit of oneness, unity, one has to develop and
0: ఈ ఏకాత్మ తత్వాన్ని మనం పెంచుకున్నప్పుడు దేనినైనా మనం సాధించవచ్చును.
1: In full knowledge of this oneness of the spirit, you can
0: accomplish anything. Passing clouds, వచ్చి పోయేటువంటి మాత్రమే.
1: The luxuries and the comforts, conveniences are like
0: passing clouds. Because
1: they are needed in this world.
0: కనుక ఏ చిన్న విషయం నుంచి కూడాను ఏ పెద్ద విషయం వరకు కూడాను నేను స్వయంగా చూసుకుంటూ ఉంటాను.
1: భగవాన్ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ మ్యాటర్స్ స్మాల్ అండ్ బిగ్.
0: మీరు తెలుసుకోలేరు.
1: You don't understand.
0: ఏదో మమ్మల్ని పలకరించలేదే అని మీరు అనుకుంటుంటారు.
1: You think that Swami has not spoken
0: to you. ఏ చిన్న విషయంలో కూడాను వార్డెన్స్ అంతా పిలిపించి నేను అడుగుతూ ఉంటాను.
1: In every small matter, Swami consults, talks to warden.
0: ఈ రకమైనటువంటి బాధ్యతలు ఉండినప్పటికీ ప్రతి పిల్లవాడి విషయాన్ని కూడా నేను విచారిస్తుంటాను.
1: In spite of so many responsibilities, Bhagavan takes care of every student.
0: కానీ ఈ విశాల హృదయం లేనటువంటి పిల్లలు అయ్యో మనం పలకరించలేదు, మా వైపును చూడలేదు అనుకుంటారు. కానీ నేను అందరినీ చూస్తున్నాను, అందరినీ పలకరిస్తున్నాను.
1: దోస్ దట్ డు నాట్ హ్యావ్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్ థింక్ దట్ స్వామి హెస్ నాట్ లుక్డ్ ఎట్ మీ, బట్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ లుక్స్ ఎట్ ఎవ్రీవన్.
0: ఇప్పుడు మాట్లాడినటువంటి పిల్లవాడు, వాడు అప్పుడే చెప్పాడు, ఒక తల్లి పోయింది, నాకు 1000 తల్లులు చిక్కింది అన్నాడు.
1: ది బాయ్ సెడ్ జస్ట్ నౌ ఐ లాస్ట్ వన్ మదర్ బట్ ఐ కుడ్ హావ్ 1000 మదర్స్.
0: 1000 మదర్స్,
1: 1000 మదర్స్.
0: ఇది ఎవరికి చిక్కుతుంది ఈ బాధ్యత? ఎవరు ఈ విధంగా ధైర్యంగా చెప్పగలరు?
1: హూ కెన్ డిక్లేర్ లైక్ దట్ విత్ ఆల్ ద కరేజ్?
0: అందువల్లనే ప్రారంభించేసినప్పుడు మై మదర్ సాయి అన్నాడు పాపం.
1: దేర్ఫోర్ హి స్టార్టెడ్ హిస్ స్పీచ్ టెల్లింగ్ మై మదర్ సాయి.
0: అలాంటి విశ్వాసం అనేటువంటిది వాళ్ళని సంరక్షించి అన్ని విధాలా సంపూర్ణంగా వాళ్ళని విజయాన్ని సాధింపజేస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ దట్ ఫెయిత్ దట్ ప్రొటెక్ట్స్ దెమ్ అండ్ సీ టు ఇట్ దట్ దే విల్ బి సక్సెస్ఫుల్.
0: ప్రేమ తత్వాన్ని విజయాన్ని ఆకర్షిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద లవ్ దట్ విల్ బి ఆఫ్టర్ ద సక్సెస్ అండ్ విక్టరీ.
0: కనుక ఒక్క ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
1: సో డెవలప్ దిస్ లవ్.
0: ఈ ప్రేమ తత్వాన్ని పెంచుకుంటే సర్వ విధముల విజయాన్ని సాధించగలరు.
1: వెన్ వన్స్ యు హావ్ దిస్ లవ్ యు విల్ విన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: మరొకటి,
1: అనదర్ పాయింట్,
0: ఈ క్రమశిక్షణను కూడా మీరు కొంచెం పాటించాలి.
1: యూ షుడ్ అబ్జర్వ్ డిసిప్లిన్.
0: నిన్నటిని మీకు చెప్పాను,
1: ఎస్టర్డే భగవాన్ సే,
0: ప్రేమతో పలకరించండి, ప్రేమతో సంభాషించండి, ఒకరినొకరు ఏ విధమైనటువంటి ఒక దీంట్లో కూడా కఠినమైన వాక్కులు ఉపయోగపెట్టాలకండి అని చెప్పాను.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే దట్ యు షుడ్ టాక్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ, డోంట్ యూజ్ హార్ష్ వర్డ్స్.
0: కొన్ని నెలల నుంచి కూడా ఈ ప్రశాంత వేయంలో కొంత డిసిప్లిన్ కూడా తగ్గిపోయింది.
1: ఫర్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ the discipline is gone in prashantanalayam.
0: Bhajan jarigina tachaname,
1: immediately after bhajan
0: ee lecheetunte vaallu allara marinta ghoranga untuntadi.
1: Those that get up and leave this place, it's all full of noise.
0: Korikalku lopulu room loki teeskoni poyina tachaname varanda vaallu bayata vaallu intu andaru okatu market lo lechinattuga lechipoyi oke allaraga kanipistuntadi.
1: The moment Bhagavan calls the fortunate people for an interview, as the people get up, it will be noisy, as if they go to the market.
0: ఈ యొక్క సమావేశంలో జరిగిన తర్వాత సమావేశంలో స్వామి చెప్పినటువంటి విషయాలను మనం చేసుకుంటూ పోవాలి, కానీ మాటలు చెప్పుకుంటూ కాదు పోవటం.
1: As you leave this congregation assembly, you should remind yourself what you heard, not gossip.
0: ఆడవారు అటువైపున మగవారు ఒక గోలవా పోతుంటారు, ఒకే శబ్దం, మాటలు మాటలు మాటలు.
1: The whole premises will be full of noise, words, gossip.
0: కేవలం ఈ యొక్క ఆవరణం నందు మాత్రమే కాదు, ప్రశాంతి నిలయములందే కాదు, ఏ ప్రక్క రోడ్డు ఎందు కాదు, ఎక్కడ కూడా మాటలు మాత్రం అధికంగా మాట్లాడకండి.
1: నాట్ ఓన్లీ ప్రశాంతిలయం, రోడ్ సైడ్, ఎనీవేర్ డోంట్ టాక్ టూ మచ్.
0: డిసిప్లిన్ అనేటువంటిది మన షాడో వంటిది.
1: డిసిప్లిన్ ఇస్ లైక్ అవర్ షాడో.
0: నీవు ఎక్కడికి వెళ్ళినా కానీ నీ షాడో నీ వెంటనే రావాలి.
1: వేర్ ఎవర్ యు మే గో యువర్ షాడో నెసెసరీ.
0: నీ డిసిప్లిన్ అనేటువంటిది నీవు ఈ ఆవరణం అందే కాక బయట రోడ్లో పోయేటప్పుడు కూడా నీ డిసిప్లిన్ పాటించాలి.
1: యూ షుడ్ అబ్జర్వ్ డిసిప్లిన్ నాట్ ఓన్లీ హియర్ ఈవెన్ అవుట్.
0: భగవంతుడు ముఖ్యంగా ఆశించేటువంటిది డిసిప్లిన్.
1: వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ ఇస్ దిస్ డిసిప్లిన్.
0: కనుక ఈ సమావేశం ముగించిన తర్వాత కూడాను మీరు వెళ్లే సమయంలో నిశ్శబ్దంగా ఉంటుండాలి.
1: యాజ్ యూ లీవ్ దిస్ కాంగ్రిగేషన్ యూ షుడ్ లీవ్
0: భజన జరిగిన తర్వాత నిశ్శబ్దంగా మీరు వెళ్ళాలి.
1: After bhajan, you should leave this place silently.
0: మీ ఇంటికి తర్వాత ఏదో ఇంట్లో ఉన్నటువంటి విషయాలు మీరు మాట్లాడుకోవచ్చును.
1: There at home you can talk about family
0: కానీ
1: matters.
0: కానీ ఏ ప్రదేశం నందు కానీ ప్రశాంత నిలయమే కాదు, బయట ప్రదేశం నందు కానీ మాటలతో మీకు ఏమాత్రమూ పని లేదు.
1: You here or outside, you don't need to talk.
0: ఈ మాటల చేత మన ఎనర్జీ అంతా కూడాను చేసుకుంటున్నాం.
1: By talking too much, you are losing divine energy.
0: అంతా కూడాను హృదయములోపల చెదిరిపోతుంటుంది.
1: All that you have listened to will naturally will go.
0: ఈ మాటలు ఆడిన తర్వాత మనం నర్వస్నెస్ కూడాను బయలుదేరుతుంది.
1: Because of talking too much, you will be nervous.
0: తర్వాత విన్నటువంటిది కూడాను మర్చిపోతుంటాం.
1: All that you heard, you are bound to forget.
0: కనుక మీరు ఈ డిసిప్లిన్ మాత్రం తప్పక పాటించాలి.
1: Therefore observe, follow discipline.
0: మగవారు కానీ ఆడవారు కానీ,
1: men or women,
0: ఒకరికొకరు ఏమాత్రం మాట్లాడకూడదు.
1: They should not talk.
0: మీకు మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటే ఇంటి దగ్గర పోయి మాట్లాడు.
1: If you need to talk, better you go home and talk.
0: కానీ బజార్ నందు కానీ ఆవరణ నందు కానీ ఎక్కడే కానీ ఒకరికొకరు మాట్లాడకూడదు.
1: You should never talk on the streets or in mandir.
0: అందులే కాకుండా కొంతమంది పెద్దలు కూడాను విద్యార్థులు ఎదురుగానే మాట్లాడుతూ కూర్చుంటారు.
1: Elders also talk in front of students.
0: ఇది బ్యాడ్ ఐడియల్.
1: This is a bad ideal.
0: కనుకనే పిల్లల ముందుగా మంచి ఆదర్శవంతమైనటువంటి యొక్క నడతని పెద్దలు కూడాను నడచాలి.
1: Elders also should conduct themselves so as to set an ideal to students.
0: ఆ విధమైనటువంటి ఒక నిశ్శబ్దాన్ని మనం కాపాడుకున్నప్పుడు నిశ్శబ్దములోని శబ్దమే బ్రహ్మ.
1: When you observe silence, you listen to the sound of God.
0: కనుక నేటి నుంచి ఈ డిసిప్లిన్ కూడా మీరు కొంతవరకు పోషించుకుంటూ రండి.
1: From this day, observe this discipline, follow it.
0: ఈ యొక్క డిసిప్లిన్ లో పాటు కఠినమైనటువంటి పదములు కూడా నువ్వు ఉపయోగపెట్టకండి.
1: ఫాలోయింగ్ డిసిప్లిన్ ఆన్ వన్ హ్యాండ్ నెవర్ యూజ్ హార్ష్
0: వర్డ్స్. నిన్న చెప్పాను,
1: భగవాన్ సెడ్ ద అదర్ డే,
0: అందరూ ప్రేమమయంగా ఉండాలి.
1: ఎవ్రీవన్ షుడ్ బి ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమనే మన యొక్క ప్రాణంగా భావించుకోవాలి.
1: లవ్ ఇస్ అవర్ లైఫ్.
0: ఆ ప్రేమనే దైవంగా విశ్వసించాలి.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుకనే ఆ ప్రేమను మనం వ్యక్తం చేసుకుంటే దైవాన్ని వ్యక్తం చేసినట్టు అయిపోతుంది.
1: ఇఫ్ యు వేస్ట్ దిస్ లవ్, యు విల్ బి వేస్టింగ్ డివైన్.
0: కనుక ప్రేమ చేత మాట్లాడి దయా సహనము చేత మనం జీవితాన్ని గడుపుకుంటూ దైవత్వాన్ని మనం చింతించుకుంటూ కాలాన్నే మనం మర్చిపోయే స్థితికి మనం రావాలి.
1: దేర్ఫోర్ విత్ ఫుల్ ఆఫ్ లవ్, కంపాషన్ అండ్ అండర్స్టాండింగ్, యు కెన్ రియలీ ఫర్గెట్ హౌ టైం పాసెస్ ఆఫ్.
0: గోవింద్.

సర్వం సృష్టించే సత్యం నందనగే సర్వ సృష్టి

సత్యమహిమలేని తణమేది కనుగొన్నా శుద్ధ సత్వమది.

0: സഖമതിയേ ചൂടരണ്ടി. പ്രേമസ്വരൂപനായ വിദ്യാർത്ഥുലാര, വിദ്യാബോധകുലാര, വിദ്യാഭിമാനുലാര,
1: എംബോഡിമെന്റ്സ് ഓഫ് ഡിവൈൻ ലവ് സ്റ്റുഡൻസ് ടീച്ചേഴ്സ് ആൻഡ് പേട്രൻസ് ഓഫ് എഡ്യൂക്കേഷൻ.
0: പുടമനെ അവതരിച്ചിന പ്രതി മാനവനക്കു സത്യമേ പ്രത്യക്ഷ ദൈവവും.
1: ഫോർ എവറി മാൻ ബോർൺ ഓൺ അർത്ത് ട്രൂത്ത് ഈസ് ദി വെരി ഡയറക്ട് ഗോഡ്.
0: ഈ ചരാചര പ്രപഞ്ചമന്തയുടനു സത്യമനുണ്ടിയെ ആവിർഭവിച്ചി സത്യമനന്തേ ജീവിച്ചി സത്യമനന്തേ ലീനമവുന്നത്.
1: ദ എൻടയർ ക്രിയേഷൻ മൂവിംഗ് ആൻഡ് അൺമൂവിംഗ് വേൾഡ് ഹാസ് എമർജ്ഡ് ഫ്രം ട്രൂത്ത്, ലിവ്സ് ഇൻ ട്രൂത്ത് ആൻഡ് ഫൈനലി മെർജസ് ഇൻ ട്രൂത്ത്.
0: സത്യം ജ്ഞാനം അനന്തം ബ്രഹ്മ, ബ്രഹ്മ സത്യമേ, അനന്തമൈനది സത്യമു. ഈ ബ്രഹ്മക്കു ആത്മ അനി പേരു. നിത്യമൈനటువంటి ബ്രഹ്മക്കു സത്യ അനി പിലുസ്തൂ വച്ചാരു വേദാന്തులు.
1: ട്രൂത്ത് ഈസ് ബ്രഹ്മ, ട്രൂത്ത് ഈസ് പെർമനന്റ്. വേദാന്തിൻസ് കോൾഡ് ട്രൂത്ത് ആസ് ബ്രഹ്മ ഇറ്റ്സെൽഫ്.
0: കനുക ప్రతి మానవుడు కూడాను గౌరవించవలసినటువంటిది సత్యమును మాత్రమే.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు రివియర్ ట్రూత్.
0: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
1: భారతీయస్ ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ధర్మ.
0: న్యాయమే భారతీయుల యొక్క ఆటపట్టు.
1: జస్టిస్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ భారతీయ కల్చర్ ఇస్ బిల్డ్.
0: ప్రతి మానవుడు కూడా సత్య ధర్మములకు వారసులే.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్హెరిటర్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: సహృదయులు, శాంతికాములైన యువతీ యువకులు సత్యాన్వేషణకై సత్యాచరణకై తగిన కృషి చేయాలి.
1: యంగ్ స్టూడెంట్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ అండర్టేక్ సర్చ్ ఫర్ ట్రూత్.
0: లోకహితమే భారతీయుల యొక్క అభిమతము.
1: ది అటాచ్మెంట్ ఆఫ్ భారతీయస్ ఈజ్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: అదియే యువకుల యొక్క వ్రతము.
1: దట్ మస్ట్ బి ది అవార్డ్ డ్యూటీ ఆఫ్ ది యూత్.
0: అదియే మన మతము.
1: అండ్ దట్ మస్ట్ బి అవర్ రిలిజియన్.
0: కనుక ఇట్టి పవిత్రమైన సత్యమును సంస్కృతిని ఈనాడు విస్మరించటం చేతనే జాతి సమైక్యత, దేశ సమక్షతను మనం సాధించలేకపోతున్నాం.
1: వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అచీవ్ యూనిటీ ఆఫ్ ద కమ్యూనిటీ అండ్ ద నేషన్ బికాస్ వీ హావ్ గివెన్ అప్ ద ట్రూత్ అండ్ ట్రూ కల్చర్.
0: సత్యము ధర్మము దేనికి నీ లొంగదు.
1: ట్రూత్ అండ్ రైచియస్నెస్ డు నాట్ బెండ్ బిఫోర్ ఎనీథింగ్.
0: భుజబలము, బుద్ధి బలము, అధికార బలము, ఆయుధ బలము కూడా సత్యధర్మమునకే లొంగవలసినది. కాని సత్యధర్మము దేనికి నీ లొంగునవి కావు.
1: ఆల్ టైప్స్ ఆఫ్ పవర్, ఫిజికల్ అథారిటీ, మనీ అండ్ ఎవ్రీ అదర్ పవర్ హ్యాస్ టు బెండ్ ఇట్ సెల్ఫ్ బిఫోర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్. దే డు నాట్ బెండ్ బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్.
0: విజయం ఎల్లప్పుడూ సత్యధర్మములనే వరిస్తూ ఉంటుంది.
1: విక్టరీ ఆల్వేస్ ఫాలోస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: మానవ జీవితంలో ప్రధానంగా ఉండవలసినటువంటిది మానవత్వం.
1: The most important thing which humanity should have is that human nature itself.
0: Enni vidyalu nerchina entati adhikaramulu nerina manavathaku kuda manu maruvakoodadu.
1: Whatever education and learning we acquire, or whatever power we acquire, authority we acquire, we should not forget human qualities.
0: Bharatiya samskruti anupamanamainadi, atyadbhutamainatundi.
1: Indian culture is unparalleled and very unique.
0: అతి దివ్యమైన భవ్యమైన భారతీయ సంస్కృతిని ఈనాడు విద్యార్థులు విస్మరించి,
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే హావ్ గివెన్ అప్ సచ్ గ్రేట్ మ్యాగ్నిఫిషెంట్ కల్చర్.
0: ఈ ఆధునిక యుగమునందు ఈ ఆధునిక సంస్కృతికి కేవలం ఆలవాలమై తమ యొక్క దివ్యత్వాన్ని తాము విస్మరిస్తూ వస్తున్నారు.
1: దే హావ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ మోడర్న్ హ్యాబిట్స్ అండ్ ట్రెడిషన్స్ అండ్ గివెన్ అప్ దేర్ ఓన్ రియల్ నేచర్.
0: ఈనాడు అతి వేగముగా అభివృద్ధిగాంచుతున్నటువంటి సాంకేతిక విజ్ఞాన శాస్త్రము, పారిశ్రామికము, అనేటువంటి పెనుగాలి సమాజమునందు అనేక రకములైనటువంటి మార్పులను కావిస్తూ వచ్చింది.
1: ద విర్లవిండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ ప్రోగ్రెస్ అండ్ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ ఈస్ క్రియేటింగ్ ట్రెమెండస్ ప్రాబ్లమ్స్ టు ది సొసైటీ.
0: ఇది మానవ సమాజంలో మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువను నిలువున కూలదోసినది.
1: దిస్ హ్యాస్ డిస్ట్రాయిడ్ ద హ్యూమన్ వాల్యూస్ విచ్ మ్యాన్ షుడ్ హ్యావ్.
0: నిజముగా వైజ్ఞానము లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచింపజేసినది సత్యమే.
1: ఇట్ ఈస్ ట్రూ టు సే దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యావ్ బ్రాట్ అబౌట్ సర్టన్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్.
0: కానీ పారలౌకికము,
1: బట్ వాట్ అబౌట్ స్పిరిచువాలిటీ?
0: నిస్వార్థము,
1: సెల్ఫ్లెస్నెస్,
0: దివ్యత్వము,
1: డివినిటీ,
0: ఆత్మతత్వాన్ని
1: ప్రిన్సిపుల్ ఆఫ్
0: ప్రమాణములే లేకుండా చేస్తూ వచ్చింది.
1: దే హావ్ డిస్ట్రాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ టోటలీ.
0: ఇది కేవలము ఒక విధమైన మానవత్వాన్ని కూలదోస్తూ వచ్చింది.
1: ద హ్యుమానిటీ ఇట్సెల్ఫ్ ఈజ్ రూయిన్.
0: కనుకనే ఈనాటి యువతి యువకులు తమ యొక్క తత్వాన్ని, తమ యొక్క దివ్యత్వాన్ని తాము గుర్తించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై టుడేస్ యూత్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దేర్ ఓన్ రియల్ నేచర్, దేర్ ఓన్ రియల్ ట్రూత్.
0: స్వార్థము స్వప్రయోజనమే వారి జీవిత లక్ష్యంగా భావిస్తూ వస్తున్నారు.
1: దే ఆర్ కన్సిడరింగ్ యాజ్ దర్ వెరీ లైఫ్ గోల్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: దీనికి తగినట్టుగా ఆడంబరాలు, వాచాలత్వము, అహంకారము, ఇత్యాది పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండవం చల్లుతూ వస్తుండాలి సమాజంలో.
1: యాడెడ్ టు దిస్ ఎక్సెసివ్ టాక్, ఆస్టెంటేషన్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డూయింగ్ డెత్ డాన్స్ ఆన్ ది సొసైటీ.
0: ఆధ్యాత్మిక గురుపీఠమని పేరుగాంచినటువంటి భారతదేశమునందు ఈనాడు అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములు అనేటువంటి పెనుభూతములు స్వేచ్ఛాధికారం సల్పుతూ ఉన్నవి.
1: భారత్, విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద స్పిరిచువల్ మాస్టర్ ఆఫ్ ద వరల్డ్, హెస్ బికమ్ విక్టిమ్ ఆఫ్ డెమానిక్ ఫీలింగ్స్ అండ్ ట్రెండ్స్.
0: ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా నువ్వు చింతించక, సత్యధర్మములను పాటించక, తమ యొక్క లౌకికమైనటువంటి జీవితం లక్ష్యం అందించుకుని ప్రవర్తిస్తున్నారు.
1: టుడే స్టూడెంట్స్ హ్యావింగ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ది మోడర్న్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ హ్యావ్ గివెన్ అప్ ది నోబుల్ ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ దే హావ్ ఫర్గాటన్ వాట్ ఈస్ దేర్ ఓన్ ట్రూ.
0: ఈనాడు విద్యార్థులు రక్షించవలసినటువంటిది దేశమును కాదు.
1: వాట్ ఈస్ టు బి ప్రొటెక్టెడ్ బై ది స్టూడెంట్స్ టుడే ఈజ్ నాట్ ది నేషన్.
0: సత్య ధర్మమును మాత్రమే రక్షించాలి.
1: దే హావ్ టు ప్రొటెక్ట్ అండ్ ఫాస్టర్
0: సత్య ధర్మమే దేశమును రక్షిస్తాయి.
1: And truth and righteousness in turn will give protection to the country.
0: కేవలం సత్య ధర్మమును విస్మరించి దేశ రక్షణ అని దేశమును భక్షిస్తున్నారు ఈనాటి విద్యావంతులు.
1: గివింగ్ అప్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద కంట్రీ, వీఆర్ సింప్లీ డిస్ట్రాయింగ్ అండ్ స్వాలోయింగ్ ద కంట్రీ.
0: విద్యను నేర్చినంత మాత్రమే వివేకులు కారు.
1: బై మియర్లీ బుక్ లెర్నింగ్ పీపుల్ కెనాట్ బికమ్
0: వైజ్. జీవనోపాధి నిమిత్తమై విద్యను అభ్యసిస్తున్నారే కానీ జీవిత పరమావధి అనేటువంటి సత్యాన్ని విస్మరిస్తూ ఉన్నారు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్ ఎడ్యుకేషన్ ఇస్ అండర్టేకన్ బట్ ది గోల్ ఆఫ్ లైఫ్ ఈస్ గివెన్ అప్.
0: జీవిత పరమావధిని కూడా నువ్వు లక్ష్యం అందించుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు రిమెంబర్ ద గోల్ ఆఫ్ లైఫ్, జీవిత పరమావధి.
0: గొప్ప చదువులు ఉండి గుణము లేకున్నను విలువ ఏమి వాణి ఫలమదేమి, పంట పండని భూమి 10 ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి.

0: గొప్ప విద్యావంతుడు కంటే గుణవంతుడు కావటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసరీ టు డెవలప్ వర్చ్యూస్ అండ్ బికమ్ వర్చ్యూస్ మ్యాన్ రాదర్ దాన్ నియర్లీ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఈనాడు కలిమి చెలిమి బలమును చేకూర్చుకున్నట్టుకు తగిన కృషి చేస్తున్నారే కాని గుణమును పోషించుటకు ఎవ్వరు కూడా అభివృద్ధి చేయటం లేదు, ప్రయత్నం కావించటం లేదు.
1: టుడే ఆల్ ఎఫర్ట్స్ ఆర్ డైరెక్టెడ్ టు అక్వైర్ వెల్త్, టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్ రాదర్ దాన్ టు డెవలప్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: కలిమి చెలిమి బలములు కదిలిపోయే మేఘములు.
1: వెల్త్, రిలేషన్షిప్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
0: శాశ్వతముగా సత్య మార్గంలో నిరూపించినది గుణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది వర్చ్యూ విచ్ కెన్ ఎస్టాబ్లిష్ యూ ఇన్ పర్మనెంట్ ట్రూత్.
0: గుణమునందు ఆదర్శవంతులు కావాలి కానీ బలమునందు కానీ ధనమునందు కానీ ఆదర్శవంతులు కారాలి.
1: వీ షుడ్ బికమ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఐడియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్చ్యూ అండ్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
0: లోకహితచ్చులు శ్రేయోభిలాషులు అయినటువంటి పెద్దలే ఈ ఆధునిక సంస్కృతికి తాము లోబడి ప్రాచీన సంస్కృతిని విస్మరిస్తూ వస్తున్నారు.
1: ఎల్డర్స్ ఇన్ ది సొసైటీ హూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ దెమ్సెల్స్ హావ్ గివెన్ అప్ ద గ్రేట్ ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ ఫాలోయింగ్ ద వెస్ట్రన్ మోడర్న్ కల్చర్.
0: ఆవు పంటలో పడి మేస్తుంటే దూడ గట్టుపై ఉంటుందా? ఇది అసాధ్యం.
1: ఇఫ్ ది కౌ ఇట్సెల్ఫ్ గోస్ ఆన్ గ్రేజింగ్ ద ఫీల్డ్ విల్ ది కాఫ్ ల్యాగ్ బిహైండ్.
0: పెద్దలే ఈ పెడమార్గం పట్టినప్పుడు ఇంకా యువతీ యువకులు చెప్పనక్కరలేదు.
1: ఇఫ్ ది ఎల్డర్స్ దెమ్సెల్వ్స్ గో ద రాంగ్ వే, కెన్ యూ ఎక్స్పెక్ట్ ది యంగ్స్టర్స్ టు గో ఆన్ ద రైట్ వే?
0: నాయకులు తల్లిదండ్రులు అధ్యాపకులు సరైనటువంటి ఒక ఆదర్శాన్ని నిరూపించటం లేదు.
1: లీడర్స్ పేరెంట్స్ అండ్ టీచర్స్ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు హోల్డ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద చిల్డ్రన్.
0: మన పూర్వీకులు నైతిక విలువలు గొప్ప ప్రఖ్యాతిగాంచడానికి కారణమేమిటి? వారి ధార్మిక వృత్తి.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ అటైనింగ్ ది హైయెస్ట్ హైట్స్ ఆఫ్ రెప్యుటేషన్ బై అవర్ యాన్సెస్టర్స్? దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ధర్మ రైచియస్నెస్.
0: చాతుర్విధ పురుషార్థములను చక్కగా విశ్వసించి ఆచరించి ఆనందించి ఆ ఆనందమును 10 మందికి పంచుతూ వచ్చారు పూర్వీకులు.
1: దే హావ్ ఫర్మ్లీ బిలీవ్డ్ ద 4 గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ప్రాక్టీస్డ్ దెమ్, డిస్ట్రిబ్యూటెడ్ ది ఫ్రూట్స్ ఆఫ్ దేర్ ఓన్ అచీవ్మెంట్ అండ్ అకాంప్లిష్మెంట్ అమంగ్ 10 అదర్స్.
0: కానీ ఈనాటి యువతీ యువకులు యందు తలా తోకా లేనటువంటి ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తున్నారు.
1: టుడేస్ యూత్ ఆర్ ఫాలోయింగ్ ధర్మ విచ్ హెస్ నైదర్ ది హెడ్ నార్ టెయిల్.
0: ధర్మ అర్థ కామ మోక్షం, ఇది చతుర్విధ పురుషార్థములు.
1: ద 4 గోల్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: ధర్మం అనేటువంటి పాదమును మోక్షమనే శిరస్సును విశ్వసించక కేవలం అర్థకామం మాత్రమే పట్టుకుని వారు జీవిస్తున్నారు.
1: దే హావ్ గివెన్ అప్ రైచియస్నెస్ విచ్ మే బి కంపేర్డ్ టు ఫీట్ అండ్ మోక్ష లిబరేషన్ విచ్ మే బి కంపేర్డ్ టు ద హెడ్ అండ్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ అండ్ అర్థ అండ్ కామ.
0: సమాజమునందు దేశమునందు అశాంతి కేవలము అభద్రత పెరిగిపోతూ వచ్చింది.
1: ల్యాక్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ పీస్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ద సొసైటీ బికాస్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్.
0: శాంతి భద్రతలను కోల్పోవడానికి మూల కారణము సత్య ధర్మమును విస్మరించటమే.
1: ద రూట్ కాజ్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ మోడర్న్ సొసైటీ అండ్ స్ట్రైఫ్ ఆర్ గివింగ్ అప్
0: మానవుని ఆవిర్భవించవలసినటువంటి సత్య ధర్మమునే.
1: వాట్ హ్యాస్ టు ఎమర్జ్ ఇన్ మ్యాన్ ఈస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్,
0: మన ప్రాచీన సంస్కృతిని మనం విస్మరించరాదు.
1: We should never give up our ancient culture.
0: అది ఏ భారతీయుని యొక్క ప్రాణము.
1: That is the very life breath of భారతీయ.
0: ప్రాచీన కాలము నుండి దేశమునిగా కాక అనేక దేశములకు ఆదర్శాన్ని అందించినటువంటి సూత్రములు భారతీయ యొక్క రత్నములు.
1: The principles are gems of భారతీయస్ which have offered themselves as examples not merely for our country, for the entire world.
0: కేవలము అనుకరణ అనేటువంటి ఒక బలహీనతను ఈ యొక్క ఆధునిక యుగమునందు అభివృద్ధి గావించటం చేతనే దేశము ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతూ వచ్చింది.
1: ద కంట్రీ హ్యాస్ డిజనరేటెడ్ ఇట్సెల్ఫ్ టు దిస్ స్టేట్ బికాస్ వీ హ్యావ్ డెవలప్డ్ అండ్ బిలీవ్డ్ ఇన్ ఇమిటేషన్ విచ్ ఇస్ రాదర్ డేంజరస్.
0: ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్. మన యొక్క దివ్యత్వమును మనం ఆవిర్భవింప చేసుకోవడానికి విద్యార్థులు తగిన కృషి చేయటమే ఇది సరైనటువంటి విద్య.
1: ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ స్టూడెంట్స్ helping themselves to manifest divinity which is latent in them.
0: గడిచిన 50 సంవత్సరములకు పూర్వము
1: 50 ఇయర్స్ ఎగో
0: యువతి యువకులు దేశాభిమానము కలిగి సంస్కృతి అభిమానం చేత వారి యొక్క జీవిత జాడలను సరైన మార్గంలో అనుసరిస్తూ వచ్చారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ వర్ ఫాలోయింగ్ అండ్ హ్యావింగ్ పేట్రియాటిజం అండ్ లవ్ ఆఫ్ దేర్ ఓన్ కల్చర్, దేర్ ఫార్ దేవర్ ఆల్వేస్ ఆన్ ద రైట్ పాత్.
0: ఆనాటి దేశ నాయకులు, గురువులు, పండితులు ఆదర్శ పురుషులుగా రూపొందుతూ వచ్చారు.
1: ద లీడర్స్ ఆఫ్ దోస్ డేస్, ద పేరెంట్స్, ద టీచర్స్, దేవర్ ఆల్ ఎగ్జాంప్లరీ.
0: వారి మాట ఆచరణ ఏకంగా ఆవిస్తూ వచ్చారు.
1: దేర్ వాజ్ యూనిటీ బిట్వీన్ దేర్ వర్డ్ అండ్ థాట్.
0: త్రికరణ శుద్ధితో కార్యములు ఆచరిస్తూ వచ్చారు.
1: దే ఆల్వేస్ కండక్టెడ్ దెమ్సెల్వ్స్ విత్ ప్యూరిటీ ఆఫ్ ది త్రీ.
0: అందువలనే యువతి యువకులు వారిని అనుసరిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ద రీజన్ వై ద యూత్ ఇంప్లిసిట్లీ ఫాలోడ్ ది లీడర్స్ అండ్ ఆల్వేస్ ఆన్ ద రైట్.
0: ఆనాటి యువతి యువకుల యొక్క గదులు యందు ఆదర్శవంతులైనటువంటి యొక్క నాయకుల యొక్క చిత్రములు, పవిత్రమైనటువంటి యొక్క అవతార తత్వములు చక్కగా వారు ఆరాధిస్తూ దానివల్ల ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: ద యూత్ ఆఫ్ దోస్ డేస్ యూస్ టు డెకొరేట్ ఇన్ ద రూమ్స్ ద గ్రేట్ లీడర్స్ అండ్ ది అవతార పురుషాస్ అండ్ ఆల్వేస్ వర్షిప్డ్ దెమ్, ఫాలోడ్ ది రైట్ పాత్.
0: ఈనాటి ఆదర్శవంతమైనటువంటి యొక్క గురువులు గాని ఆదర్శవంతమైనటువంటి యొక్క నాయకులు గాని కనిపించటం లేదు.
1: టుడే వీ కెనాట్ కమ్ అక్రాస్ ద సచ్ ఎగ్జాంపులరీ అండ్ ఐడియల్ లీడర్స్ ఆర్ టీచర్స్.
0: వారు చెప్పినది ఒకటి, చేయనిది మరి ఒకటి.
1: దే టెల్ సంథింగ్ అండ్ డూ ఆపోజిట్.
0: అందువలననే ఈ యువతి యువకుల యొక్క విశ్వాసములు క్రమక్రమేణా దిగజారుతూ వచ్చింది.
1: దట్ ఈస్ ద రీజన్ వై ద యూత్ హ్యావ్ లాస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎల్డర్స్.
0: ఈనాడు యువతి యువకుల యొక్క గదులు యందు తమ ఆరాధన దేవతలు కేవలము ఒక సినిమా లీడర్స్ గా తీసుకుంటూ వచ్చారు.
1: టుడే ఇన్ ద రూమ్స్ ఆఫ్ ది యూత్ యూ కెన్ ఫైండ్ ద సినిమా యాక్టర్స్ ఫోటోస్ యాజ్ ఎ గ్రేట్ ఐడల్స్.
0: ఈ విధంగా యువతి యువకుల యొక్క బుద్ధులు దిగజారిపోవడానికి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డిజనరేషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్?
0: కేవలము భారతీయ సంస్కృతి ఎందు సరి అయిన విశ్వాసం కలిగి సరి అయినటువంటి ప్రబోధనలు చేసేటువంటి నాయకులు లేకపోవటమే కారణం.
1: ది రీజన్ ఈస్ దట్ దేర్ ఇస్ ల్యాక్ ఆఫ్ లీడర్స్ హూ హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ హూ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ దట్ ఇండియన్ కల్చర్.
0: భారతీయ యొక్క సంస్కృతి,
1: ఇండియన్ కల్చర్
0: వేష భాషల ఎందే కాక,
1: నాట్ మేర్లీ రెస్ట్రిక్టెడ్
0: ఆచార విచారములు ఎందే కాక,
1: నాట్ ఆల్సో మియర్లీ
0: అడుగడుగున కూడా తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను మనకు కనిపించేటువంటిది అంతా కూడాను భారతీయ సంస్కృతి.
1: వాట్ ఎవర్ యు కమ్ అక్రాస్ ఇన్ ది డైలీ రొటీన్ ఫ్రమ్ ది డాన్ టు ద డస్క్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: సంస్కృతి అంటే ఏమిటో గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక మంది ఉంటున్నారు ఈనాడు భారతదేశం.
1: ఇన్ టుడేస్ ఇండియా దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ డు నాట్ నో ద మీనింగ్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: ఈ యొక్క సంస్కృతియే లేకుండా మానవ జీవితమే లేదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో కల్చర్ దెర్ ఇస్ నో హ్యూమన్ లైఫ్ వాట్స్ ఎవర్.
0: ఇట్ ఇస్ వే ఆఫ్ లైఫ్.
1: ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి మార్గమనే మనం ధిక్కరించి పెడమార్గమును అనుసరిస్తూ మనము శాంతి భద్రత దూరమైపోతున్నాము.
1: యాజ్ వీఆర్ గివింగ్ అప్ ద వే ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ వీఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ అండ్ వీఆర్ లూజింగ్ బోత్ సేఫ్టీ.
0: సుఖము సుఖము సుఖము సుఖం అనేటువంటి దానిని ఆశిస్తూ వస్తున్నారు.
1: ఎవ్రీ పర్సన్ ఈజ్ ఆస్పైరింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ అండ్ హ్యాపీనెస్ కంఫర్ట్.
0: ఈ సుఖం అంటే ఏమిటో అనేటువంటిది కూడా వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ కంఫర్ట్.
0: దినములకు 4 పర్యాయములు భుజించటము,
1: ఈటింగ్ 4 టైమ్స్ ఎ డే,
0: చక్కగా నిద్రించటము,
1: స్లీపింగ్ కంఫర్టబ్లీ,
0: 3 పర్యాయంలో 4 పర్యాయంలో టెలివిజన్ లేక సినిమాలో చూడటము,
1: సీయింగ్ 3 or 4 times ఎయిదర్ ది సినిమాస్ ఆర్ ది టెలివిజన్.
0: ప్రపంచాన్ని మరిచి ఉండటము సుఖంగా భావిస్తున్నారు.
1: Forgetting the world is considered to be
0: తినటము త్రాగటము నిద్రించడము ప్రపంచాన్ని మార్చటము మానవుడిగా పుట్టవలసి వచ్చిందా?
1: Is it necessary to be born as a human being to eat, drink, sleep and waste one's time?
0: పశుపక్షి మృగాదులు కూడాను తినటం లేదా నిద్రించటం లేదా ప్రపంచాన్ని మార్చటం లేదా?
1: Are not animals, birds and bees sleeping, eating, drinking?
0: ఇంత మాత్రానికి మానవుడిగా జన్మించవలసిన అవసరం ఏమిటి?
1: ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ షుడ్ ఎ పర్సన్ బి బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అట్ ఆల్?
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ఇట్ ఈస్ రేర్ టు గెట్ ఎ హ్యూమన్ లైఫ్.
0: అట్టి ఉత్తమమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: We are forgetting such sacred nature of human life.
0: కనుకనే మన యొక్క సంస్కృతి ఏమిటో వారిని గుర్తించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ది రీజన్ వై పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ అవర్ ఇండియన్ ట్రూ కల్చర్ ఈస్.
0: భారతీయ సంస్కృతి యందు కేవలం జీవనోపాధి మాత్రమే కాక జీవిత పరమావధి తత్వాన్ని కూడా చక్కగా వర్ణించి వివరించి బోధించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావం అది.
1: దేర్ ఆర్ ఎక్స్ట్రాఆర్డినరీ డివైన్ ఫీలింగ్స్ అండ్ వేస్ వాట్ రిలేటింగ్ టు ది వరల్డ్ అండ్ అచీవింగ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది అదర్ వరల్డ్ అండ్ ది ట్రాన్సెండెంట్ వరల్డ్ ఇన్ ఇండియన్ కల్చర్.
0: సంస్కృతం సంస్కృతి
1: ద వన్ విచ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ దాట్ ఈస్ రియల్ కల్చర్.
0: ఈ సంస్కృతి సంస్కృతం నుండి కూడా ఆవిర్భవించినటువంటిది.
1: ద వరల్డ్ సంస్కృతి హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ద రూట్ వర్డ్.
0: ప్రపంచంలో సహజంగా ఆవిర్భవించినటువంటి ప్రతి పదార్థమును కూడా సంస్కరించి అనుభవించినటువంటిది సంస్కృతి.
1: Sanskriti really refers to the process of transforming everything which is raw into a refined thing and enjoying it.
0: Chinna udaharanam.
1: Here is a small example.
0: Manam nityamu biyamunu bhujistunnamu.
1: We partake rice every day.
0: Aithe ee bhujinchadaniki ee saayiki raavadaniki puram enni vidhamaina samskaramulu pondindi.
1: How many types of processes the rice had to undergo before it is
0: gaddito undinatvanti vaddanu వేరు చేయటము.
1: ఫస్ట్ థింగ్ ఈజ్ రిమూవింగ్ ప్యాడీ ఫ్రమ్ ద గ్రాస్.
0: ఆ వడ్ల పైన ఉన్నటువంటి పొట్టును విడదీయటము.
1: రిమూవింగ్ ద చాక్ ఫ్రమ్ ద గ్రీన్.
0: విడదీయబడినటువంటి యొక్క భీమును ఉడకబెట్టడము.
1: అండ్ దెన్ ది రైస్ ఇట్సెల్ఫ్ ఇస్ బీయింగ్ కుక్డ్.
0: ఆ పరిపక్వమైనటువంటి యొక్క పదార్థమును మనం భుజించటము.
1: అండ్ దట్ వెల్ కుక్డ్ రైస్ ఇస్ బీయింగ్ పార్టేకన్.
0: ఇన్ని రకములైనటువంటి సంస్కృతి జరగటం చేతనే సంస్కారములు జరగటం చేతనే మనం భుజించటకు వీలవుతూ ఉంటుండాలి ఈ బియ్యము.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వీ హావ్ బీన్ ఏబుల్ టు పార్టేక్ రైస్ యాజ్ ఫుడ్.
0: సంస్కారం చేత తమ విలువను కూడా పెంచుకుంటున్నాయి.
1: దిస్ కైండ్ ఆఫ్ సంస్కార ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంక్రీజెస్ ది వాల్యూ.
0: ఒక మూట వడ్లు ఉంటుంటే ఒక 100 రూపాయలు మాత్రమే ఇవ్వగలము.
1: ఇఫ్ దెర్ ఈస్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ ఇట్ మైట్ కాస్ట్ అబౌట్ 100 రూపాయలు.
0: దాన్ని సంస్కరింపజేసి దాని పొట్టును వేరు చేసి సరైనటువంటి యొక్క దృష్టికి అనుభవించలేనటువంటి యోగ్యతకు తెప్పించడం చేతనే ఒక్క మూట 600 రూపాయలుగా పెరుగుతుండాలి.
1: బట్ ఆఫ్టర్ ఇట్ ఇస్ బీయింగ్ ప్రాసెస్డ్ అండ్ మేడ్ పాలిష్ రైస్ ఎట్సెట్రా ఇట్ కాస్ట్ 600 రూపీస్ పర్ బ్యాగ్.
0: ఒక్క మూట 100 రూపాయలుగా ఉండినటువంటి వడ్లు ఒక్క మూట బియ్యంగా మారినప్పుడు 600గా పెరగడానికి ఏది కారణం?
1: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ వెన్ ఇట్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ రైస్ from 100 rupees to 600 rupees value.
0: ఈ సంస్కరించినటువంటి ఫలితమే దీనికి విలువ.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్ విచ్ దిస్ ప్యాడీ.
0: మన చేతియందు ఒక గడియారం కట్టుకుంటుంటాం.
1: వి వేర్ ఎ వాచ్.
0: ఈ గడియారం నిప్పులో వేస్తే 2 అణాలు స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకు చిక్కదు.
1: ఇఫ్ యూ బర్న్ ఇట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇన్ టూ స్టెయిన్లెస్ స్టీల్ ఇట్ ఇస్ వర్త్ దిస్.
0: కానీ ఆ గడియారానికి 1000 రూపాయలు ఇచ్చి నువ్వు పొందడానికి ఏది కారణం?
1: What is it that makes its value 1000 rupees?
0: Samskarame deeniki karanam.
1: It is this kind of process.
0: Ini sariyaina sthitilo manam anubhavinchetuvanti yogyataga teerchididdaru. Boards, nuts, spoons, pins, gantanu annitini sakramanga davarinchatam chetane idi samskaranga marindi. Idi viluvanu periyadam.
1: The processing and the transformation has made the article so very useful. Its value has grown and it is then worth 1000 rupees in one.
0: Idi vidhamgane bharatiyulu ప్రాచీన కాలము నుండి కూడాను ప్రతి పదార్థమును కూడాను సంస్కరింపచేసి అనుభవిస్తూ వచ్చారు.
1: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ భారతీయస్ యూస్ టు గివ్ దిస్ ప్రాసెసింగ్ అండ్ యూస్ టు ఎంజాయ్.
0: ఇది ఒక వస్త్రము.
1: హియర్ ఇస్ ఎ క్లాత్.
0: అయితే ఇది వస్త్రంగా మారడానికి ఎన్ని రకములైనటువంటి సంస్కారం పొందింది?
1: హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ హాడ్ టు అండర్గో టు బికమ్ క్లాత్
0: ఉంటుంది.
1: ఫస్ట్ ఇట్ వాస్ కాటన్.
0: తదుపరి నూలుగా మారి
1: దెన్ ఇట్ బికెమ్ థ్రెడ్.
0: ఈ నూలు నేయటం చేత
1: దెన్ ఆఫ్టర్ ఇట్
0: వస్త్రంగా తీర్చిద్దాం.
1: దెన్ ఓన్లీ ఇట్ హాస్ బికమ్ ఎ క్లాత్.
0: కనుక పత్తిని పత్తిగానే మనం అనుభవించడం లేదు.
1: వీఆర్ నాట్ ఎంజాయింగ్ క్లోత్ ఇన్ ది రా ఫార్మ్.
0: అనేక విధములుగా సంస్కరింపజేసి తదుపరి దానిని ధరిస్తూ వస్తున్నాము.
1: వీఆర్ వేరింగ్ ది క్లోత్ ఆఫ్టర్ కాటన్ ఇస్ ట్రాన్స్ఫార్మ్.
0: అదే మానవుడు పుట్టినటువంటి మానవుడు మానవుడుగానే జీవించడం వ్యర్థము.
1: ఇన్ ది సేమ్ వే A man should not remain in the raw state the way that he was born.
0: Manavatitamelku divyatvanga manam teechididukovali.
1: It is necessary to transform ourselves into divinity.
0: Ilanti samskaramunaku tagirettu krishi manam cheyali.
1: We should undertake to do efforts to become divine.
0: Kanuka vidyarthulu ee naadu vidyato paatu
1: today students along with education
0: vivekamu
1: డిస్క్రిమినేషన్,
0: వివేకంతో పాటు వినయము,
1: హ్యూమిలిటీ,
0: వినయంతో పాటు విచక్షణ,
1: అండ్ అలాంగ్ విత్ దాట్
0: ఈ రకమైనటువంటి సంస్కారముల చేతనే మానవత్వం మన పరిపూర్ణత్వాన్ని పొందడానికి వీలవుతుంది.
1: ఓన్లీ విత్ సచ్ గ్రేట్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ హ్యుమానిటీ కెన్ బికమ్ డివినిటీ.
0: మానవుడు పరిపూర్ణుడు కావాలనుకుంటే
1: ఇఫ్ మ్యాన్ హ్యాస్ టు బికమ్ అండ్ గ్రో ఇన్ టు హిస్ ఉదాహరణ, హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
0: ఒక విత్తనం మనం భూమిలో నాటుతున్నాం,
1: వీ సో ఏ సీడ్ ఇన్ టు అవర్,
0: నాటినటువంటి విత్తనము చిన్నగా రెండు ఆకులతో మొక్క బయలుదేరుతుంది.
1: And this seed becomes a seedling.
0: ఈ క్రమక్రమేణ కొమ్మలు రెమ్మలతో పాటు రూపొందుతుంది.
1: Then it becomes into a small sapling and then a tree.
0: ఆ యొక్క వృక్షం లోపల ఫలములు మనకు అందిస్తుంది.
1: It gives fruits later on.
0: ఇది విత్తనం యొక్క పరిపూర్ణత్వం.
1: And this is the fulfillment and growth in the fullness of the seed.
0: మానవత్వం అనేటువంటిది కేవలము ఒక విత్తనం వంటిది.
1: Human beings may be compared to those seeds.
0: దానిని అనేక రకములుగా మనం సంస్కరింప చేసినప్పుడు అది ఒక విశాలమైనటువంటి ప్రేమతత్వంగా కొమ్మలు రెమ్మలుగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ వి ఫాస్టర్ దిస్ అండ్ డెవలప్ ఇన్ టు ఇట్స్ ఫుల్నెస్, దెన్ ఓన్లీ ఇట్ గ్రోస్ ఇన్ టు ఎ ట్రీ ఆఫ్ హ్యుమానిటీ.
0: తదుపరి బ్రాంచెస్ ఆఫ్ శాంతి భద్రతలన్నింటి ఫలాన్ని కూడా ఈ యొక్క వృక్షం అందిస్తుంది.
1: దిస్ ట్రీ ఆల్సో గివ్స్ ది ఫ్రూట్స్ ఆఫ్ పీస్ అండ్ ప్రొటెక్షన్.
0: అది మానవుని యొక్క పరిపూర్ణత.
1: దట్ ఈస్ ది ఫుల్నెస్ ఆఫ్ హ్యూమన్
0: ప్రేమ. ప్రేమ ప్రేమ అనబడేటువంటి దైవ గుణమును మానవుని వరకే మాత్రమే మనం పరిమితి గావించరాదు.
1: లవ్ విచ్ ఇస్ సచ్ ఎ డివైన్ క్వాలిటీ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ ఓన్లీ టు ఎ హ్యూమన్.
0: ప్రేమను పశుపక్షి మృగాదుల వరకు కూడా ప్రసరింపచేయాలి.
1: వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ అవర్ లవ్ బియాండ్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ గో రైట్ అప్ టు ది యానిమల్స్ అండ్ బర్డ్స్.
0: ఇలాంటి విశాలత్వమును మనం పెంచుకోవటమే నిజమైనటువంటి సంస్కృతి.
1: అండ్ ట్రూ కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ డెవలపింగ్ సచ్ బ్రాడ్ మైండెడ్
0: భావాన్ని విస్మరించి
1: గివింగ్ అప్ దట్ కైండ్ ఆఫ్
0: విశాల భావాన్ని అభివృద్ధి పరిచి
1: షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్
0: తనకు తాను అనుభవించి
1: హీ షుడ్ ఎంజాయ్ హిమ్సెల్ఫ్.
0: 10 మందికి పంచినప్పుడే ఈ మానవత్వము దివ్యత్వంగా మారగలదు.
1: హీ షుడ్ బి ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ ద లవ్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ లవ్ అమంగ్ టెన్ అదర్స్.
0: వివరింపజేసినటువంటి వేదములు అద్వేష్ట సర్వభూతానాం ఎవరిని కూడా మనం ద్వేషించరాదు అనేటువంటిది పవిత్ర బోధన గావించటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది డిక్లరేషన్స్ ఇన్ ది ఇండియన్ స్క్రిప్చర్స్ డు నాట్ హేట్ ఎనీవన్, వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్?
0: కనుక మనము ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి కూడా గుర్తించడానికి దానివల్ల మనం ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు లెర్న్ దిస్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ ఇట్ ది ట్రూ ఇండియన్ కల్చర్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
0: ఈనాటి మానవత్వములో జగత్తు ఏ విధంగా రూపొందినది మీకే తెలుసు.
1: యు నో ద స్టేట్ ఇన్ విచ్ హ్యుమానిటీ ఈజ్ సఫరింగ్ టుడే.
0: మానవుడు వేసే ప్రతి అడుగుడను ధర్మం తప్పుతున్నది.
1: ఎవ్రీ స్టెప్ దట్ మ్యాన్ ఈజ్ అండర్టేకింగ్ ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ రైచియస్నెస్.
0: ప్రతి పలుకులో కూడా సత్యం సడలిపోతుండాలి.
1: ఎవ్రీ వర్డ్ దట్ హి అటర్స్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ట్రూత్.
0: ప్రతి ఆలోచన ఎందుకు కూడా దూరదృష్టి నశించిపోతుండాలి.
1: Every thought is confined to narrow mindedness.
0: ప్రతి దృష్టి ఎందుకు కూడా ప్రేమ తరిగిపోతుండాలి.
1: There is no love in his vision.
0: అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నాయి.
1: And progressive ideas are not to be seen.
0: ఆధ్యాత్మికం ఆశ్చర్యపదమైపోతుండాలి.
1: Spirituality is becoming ridiculous. It is being ridiculed.
0: కేవలం కులమత ద్వేషాలు అనేటువంటిది పెరిగిపోతున్నాయి.
1: Hatred between religion and religion, caste and caste is growing.
0: అభిమానములు
1: రీజనల్
0: స్వార్థం ప్రయోజనమైనటువంటిది వెర్రితనలు వేసి తిరుగుతుండాలి.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ దే ఆర్ టేకింగ్ ఎక్స్ట్రాడినరీ స్టెప్స్.
0: మానవుని యందు చైతన్యం చల్లబడిపోతుండాలి.
1: ది కాన్షియస్నెస్ ఈజ్ లూజనింగ్ ఇట్స్.
0: ప్రతి సంకల్పం కూడా స్వార్థంగా రూపొందుతుండాలి.
1: ఎవ్రీ థాట్ ఈజ్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్.
0: దీనికంతా కారణమేమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఆల్ దిస్?
0: కారణాన్ని మనం విచారించడం లేదు.
1: We are not searching for the reason.
0: ఈ కేవలం ఈ దృశ్య కల్పితమైనటువంటి యొక్క వివేకములు అవివేకాన్ని మాత్రమే మనం గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: We are only concentrating in trying to understand the external world and the external objects.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి.
1: We are following the sinful path bereft of the fear of sin.
0: దైవ ప్రీతి లేని దాని బట్టి.
1: అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ అప్ లవ్ ఫర్ గాడ్.
0: మానవత్వం అనగే మానవులందున
1: Therefore, humanity is hidden in human beings.
0: Vishyashanti kidiye viplavambu.
1: And this is responsible for all the revolutionary
0: problems in the world.
1: If you say today, the entire peace of the world is disturbed, what is the cause?
0: Papa bhiti, daiva priti, sangha niti ni kalupoyina.
1: We have given up fear of sin, love for God, and societal morality.
0: Kevalam manavudu manavudani akara manavatvamtone manam jeevisthunnamu.
1: We are satisfying ourselves by remaining humans only in form.
0: Itti akara manavuni valla lokaniki emathram kodunu manchi cheyaledu.
1: Human beings in form alone can never do any good for the world.
0: Achara manavudiga roopondali.
1: We have to transform ourselves into human beings in our own actions and in our own thoughts.
0: Vicharamulu leka akara manavuni valla manchi cheyatundi pramadame ee naadu prasthiti.
1: It is the great danger which has befallen the society on the account of the humans in form and not in their deeds and not in their thoughts. They are students.
0: Meeru chaduvuto paatu
1: along with education
0: desam yokka vishwasamunu
1: develop faith in our own nation.
0: Desa kalyanamunu
1: the welfare of the country
0: drishti andinchukovali.
1: Keep in your view these two things.
0: Mana prachina kalam nundi aindava sampradayamu లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటిది మన భారతీయుని యొక్క ఐందవ సంప్రదాయం.
1: అవర్ ఇండియన్ ట్రెడిషన్ అండ్ కల్చర్ ఈజ్ రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ దట్ ఎవ్రీ వన్ షుడ్ బి హ్యాపీ అండ్ హ్యావ్ వెల్ఫేర్.
0: ఆధ్యాత్మిక సంపత్తి వల్ల
1: ఫ్రమ్ స్పిరిచువల్
0: వెల్ఫేర్ దేశములకు సుస్థిరమైనటువంటి శాంతి భద్రత చేకూర్చుతూ వచ్చినటువంటిది భారతదేశం.
1: భారతీయ కంట్రీ ఈజ్ వన్ విచ్ ఆన్ అకౌంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ was able to spread peace and prosperity to the entire world.
0: గ్రంథము వేదము.
1: Veda is the very basis of భారతీయ culture.
0: ఈ వేదము బోధించినటువంటిది మొట్టమొదటి సత్యం వద ధర్మం చర.
1: ది ఫస్ట్ లెసన్
0: సత్యమును ఉచ్చరించు ధర్మమును ఆచరించు.
1: ది ఫస్ట్ లెసన్ ప్రపౌండెడ్ బై వేదా ఈజ్ స్పీక్ ద ట్రూత్ ఫాలో రైట్స్.
0: ఈనాడు సత్యమును కేవలం ఉచ్చరించటమే లేదు.
1: Today, unfortunately, people do not speak truth at all.
0: ఉచ్చరిస్తున్నారే కానీ ఆచరించటం లేదు.
1: They only speak righteousness but do not follow righteousness.
0: ధర్మమును ఆచరించాలి.
1: Righteousness has to be followed.
0: ధర్మో రక్షతి రక్షితః. ధర్మమే మనల్ని రక్షించేటువంటి.
1: It is the righteousness which protects the people who follow that.
0: ఈ ధర్మం అంటే ఏమిటి?
1: What do we mean by righteousness?
0: కేవలం మన ఆచారాలు మన సాంప్రదాయాలు ఇవి మాత్రమే కాదు.
1: It is not these external habits and traditions.
0: Manas ekam vachas ekam karman ekam ide manavuni yokka dharmam.
1: The true dharma of man is to bring about unity between his thought, word and deed.
0: Mankind is man.
1: The proper study of mankind is man.
0: Ee moodintini ekatvam gavinchali.
1: There is a need for unifying these three things.
0: Appude vikarana shuddhi erpadutundi.
1: Then only there will be purity of three instruments of man.
0: Ee mana dharmam.
1: And that trikarana shuddhi purity of three instruments is our dharma.
0: Ee naadu maatalu endu veru talampulu endu veru kriyalu marokatiga maaruthu raavatam chetane dharmam cheenichi poyindi.
1: Today righteousness has declined because there is difference between one's thinking, one's talking and one's actions.
0: Kanaka veda dharmamu satyam vada dharmam chera.
1: The declaration of Vedas is speak the truth, follow righteousness.
0: సత్యాన్న ప్రవధతవ్యం. ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా నీవు సత్యాన్ని వదలవద్దు. ధర్మాన్న ప్రవధతవ్యం అనగా ధర్మాన్ని నీవు వదలపెట్టవద్దు.
1: ఉపనిషత్స్ హావ్ డిక్లేర్డ్ దట్ అండర్ ఎనీ ట్రయింగ్ సర్కమ్స్టెన్సెస్ డూ నాట్ గివ్ అప్ స్పీకింగ్ ట్రూత్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందు ప్రాణాపాయం సంభవించిన సమయం నందు కానీ ధర్మమును మాత్రం మారరాదు.
1: ఈవెన్ ఇఫ్ యు హావ్ టు లూజ్ యువర్ లైఫ్ and under even such circumstances
0: Harishchandrudu sadhinchinatundi vratam,
1: that is the vow which Satya Harishchandra has achieved and practiced.
0: Ilanti pavitramainatundi yokka upanishattulu kodanu manavuniki paruvaru bodhisthu vachayi.
1: Sacred upanishads have taught great lessons to the man.
0: Satyamunake vijayamu,
1: truth always triumphs.
0: Ilanti vijayanni sadhinchavalasinatundi vaadu ధర్మాన్ని అనుసరించాలి.
1: ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్.
0: ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నిస్తున్నాడు.
1: ధృతరాష్ట్ర క్వశ్చన్ సంజయ.
0: సంజయ, పాండవులు కౌరవులు ఇరువురు కూడాను యుద్ధభూమిలో చేరారు. వారు ఏం చేస్తున్నారు ఇప్పుడు?
1: హీ క్వశ్చన్ సంజయ, పాండవాస్ అండ్ కౌరవాస్ హూ హావ్ కమ్ టు ద బ్యాటిల్ ఫీల్డ్, వాట్ ఆర్ దే డూయింగ్?
0: యుద్ధమునకు పోయినటువంటి వారు యుద్ధం చేస్తారు, కానీ డిన్నర్ అని చూస్తూ వస్తుంటారా?
1: వెన్ దే గో టు ద బ్యాటిల్ ఫీల్డ్ దే ఫైట్ ఎ వార్, దే వేజ్ ఎ వార్, విల్ దే బి టేకింగ్ ఎ డిన్నర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్?
0: మహారాజా, యుద్ధము సంభవించింది, యుద్ధము చేస్తున్నారు అని చెప్పాడు.
1: సంజయ టోల్డ్, ఓ కింగ్, దేర్ ఇస్ వార్ నౌ,
0: నీ ఉద్దేశం విజయం ఎవరికి సంభవిస్తుందని ఉన్నది అని ప్రశ్నించాడు. రెండో ప్రశ్న,
1: ద సెకండ్ క్వశ్చన్ దట్ వాస్ పుట్ టు సంజయ్ వాస్, హూ వుడ్ బి విక్టోరియస్?
0: సంజయుడనగా ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడే సంజయుడు.
1: సంజయ మీన్స్ ద వన్ హూ హాస్ కంట్రోల్ ఆఫ్ వన్స్ ఓన్ సెన్సెస్.
0: యత్ర యోగీశ్వర కృష్ణ

0: वो महाराजा, यत्र योगीश्वर कृष्ण, ఎక్కడ సర్వశక్తిమైనటువంటి భగవంతుడు, ఎక్కడ సర్వధర్మపరాయణుడైనటువంటి ఒక అర్జునుడు నిర్మలుడు ఉంటున్నావు, అక్కడే విజయం.
1: ఓ కింగ్, వేర్ ఎవర్ దర్ ఇస్ ఆల్ పవర్ఫుల్ లార్డ్, వేర్ ఎవర్ దర్ ఇస్ అర్జున హూ ఫాలో ది రైచియస్ పాత్, దేర్ వుడ్ బి విక్టరీ.
0: ఈ విజయానికి సత్యధర్మస్వరూపులైనటువంటి యొక్క భగవత్ యొక్క అనుగ్రహమే ప్రధానమని బోధించాడు.
1: He also told that it is only the grace which can help this kind of truth.
0: Puranam em cheptu vachai,
1: what have the epics told?
0: Puranamulu kuda nu ee satya dharmamune prabodhisthu vachai.
1: Epics also have expounded truth and righteousness.
0: Yennasti paro dharmaha, dharmam aneetundi satyam pai aadharapadi untundali.
1: It is declared that righteousness depends upon truth.
0: Deenikante minchinatundi ledu.
1: There is nothing greater truth than this.
0: Inka bhagavatamulandu aneka vidhamuluga bodhisthu,
1: in bhagavata a number of lessons have been taught.
0: Paliki bonkute kanna papamunna, paliki bonkute kanna papamunna, manam cheppi danini tappipovatam kante papam marukunnada anaga satyame pradhanamani kuda nirupistu vachindi.
1: Can there be a greater sin than giving a word and going back upon it? And that proves the greatness of truth.
0: Anuka satyame ee jagattunu kaapaadutunnadi.
1: It is a truth which protects the world.
0: Dharmame ee satyamunu aashrayinchinatundi.
1: Righteousness takes shelter under
0: truth. Satya dharmamlo rendu kudunu avinabhava sambandhamu anyonyasayamu.
1: There is mutual relationship between truth and righteousness. They are interdependent.
0: భారత పుత్రులైనటువంటి యువతి యువకులారా, ప్రధానమైనటువంటి సత్య మార్గము, దానినే మనం దైవస్వరూపంగా విశ్వసించాలి, గౌరవించాలి.
1: బాయ్స్ అండ్ గర్ల్స్, చిల్డ్రన్ ఆఫ్ భారత్, యు షుడ్ ఫర్మ్లీ బిలీవ్ దట్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్.
0: చదువులని చదివి చాల వివేకి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: The dull-headed ones have studied so much, but they do not know who they really are.
0: Yanta chaduvu chadivi yeniti unnanu teenuni gunambu manaledu.
1: Whatever learning, great learning one may have, a mean fellow can never give up his mean nature.

0: to argumentation and one would never get full wisdom.
1: Chaduvu chadivi chadivi chavanganetiki.
0: What is the use of studying such education?
1: Chavuleni chaduvu chaduvavalayu.
0: One should acquire education which can confer immortality.
1: Adiye satya chaduvu.
0: That is true education.
1: Adiye dharma chaduvu.
0: That is dharmic education.
1: Aa dharmamu satyame. Satpurushulu chenta untundadi.
0: And this dharma and the truth, it will always be with
1: ఎవరు సత్యాన్వేషణ సల్పుతుంటారో.
0: Whoever goes in search of truth,
1: ఎవరు సత్యవ్రతులుగా ఉంటారో.
0: Whoever has followed the path,
1: ఎవరు యందు సద్గుణములు వికాసిస్తూ ఉంటాయో.
0: In whomsoever great virtues shine,
1: సన్నిధి ఎందే ఉంటుంటది సత్యం.
0: And truth always will be at their very feet.
1: కనుకనే ఆత్మకు సత్య అని మరొక పేరు.
0: That is the reason why another name for truth is
1: ఈ ఆత్మ నిత్యమైనటువంటిది కనుకనే దీనికి సత్య అని పిలుస్తూ వచ్చారు.
0: Another name for ఆత్మ is truth. As truth is permanent, ఆత్మ is permanent, that name is given to it.
1: సర్వులు యందు ఉండనటువంటిది అది ఒక్కటే.
0: This is common and
1: అన్నిటిని మార్పు చెందునవే.
0: Everything else undergoes modification and change.
1: విషయము కాని పదార్థం కాని కదిలిపోయే మేఘములే.
0: Beat a person, beat an object, beat anything, these are all undergoing changes.
1: చదవద్దని చెప్పని కాదు.
0: I don't mean to say that you should not study those things.
1: ఈ చదువులతో పాటు
0: along with this kind of learning,
1: చదువును కూడా మనము చదవడానికి తగిన కృషి చేయాలి.
0: We should also make efforts to learn the real education also.
1: ఎంతమంది ఎన్ని చదువులు చదవలేదు.
0: How many people have acquired
1: ఖ్యాతులను పొందలేదు.
0: So many people also got great education. For how long did they have it?
1: అవన్నీ కూడా క్షణభంగురమైనటువంటివి.
0: దే వర్ ఆల్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్.
1: దేహమే అస్థిరమైనటువంటిది.
0: వెన్ ది హ్యూమన్ బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ టెంపరీ.
1: దేహము నశించినా కూడాను మన సంస్కారములు చిరంజీవిగా నిలిచి ఉంటాయి.
0: ఈవెన్ ఆఫ్టర్ ది ఫాల్ ఆఫ్ ది బాడీ అవర్ సంస్కారస్ హావ్ ఎ పర్మనెంట్ ప్లేస్.
1: ఆదర్శం కోసం మనం జీవించాలి కానీ అన్నం కోసం కాదు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: డియర్ స్టూడెంట్, రికగ్నైజ్ ది ట్రూత్ that you should live for an ideal, not for the sake of eating out
1: life. Adarsham shashtamainatundi.
0: Ideals are always permanent.
1: Itti uttama adarsham cheta enta mandaina kodunu munmundu abhivruddhi gaagalanu.
0: By yourself holding a good ideal, you will be helping so many people to become ideals.
1: Aki vaguchu kalakalamu tiruvaka hamsavai chadame aadumuga.
0: Instead of
1: manam adarshamantamainatundi vidyarthuluga oka 10 samvatsaram bratikina manaku chalu.
0: Instead of living like a crow for 100 years, to live as a swan even for 1 year, it is good. Even for 10 years, if you can be good ideal students, that is good enough.
1: Kanuka manam adarshavantamaina jeevithanni manam anubhavinchadaniki deshabhimanamu aatmaabhimanamu atyavasaram.
0: If you want to really enjoy an ideal life, love for atma and love of the nation are essential.
1: Mottamata gurtincheetundi tallini tandri.
0: Every human being who is born first recognizes mother and then father.
1: నా దేశం అంటే ఎలాంటిది?
0: వాట్ ఈస్ మై నేషన్?
1: ఎంత పవిత్రమైన దేశము.
0: హౌ సేక్రెడ్
1: దివ్యమైన దేశము.
0: హౌ డివైన్ మై నేషన్ ఈస్.
1: ఎలాంటి ఆదర్శవంతమైన దేశము.
0: హౌ ఐడియల్ మై నేషన్ ఈస్.
1: ఎంతటి ప్రేమపూరితమైనటువంటి దేశము.
0: హౌ లవ్ ఫిల్డ్ మై నేషన్.
1: ఎంతటి విశాలమైన దేశము.
0: హౌ బ్రాడ్ మై నేషన్.
1: దేశం యొక్క విశిష్టతను మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు.
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ రికగ్నైజ్ దిస్ యునిక్
1: భారతదేశం. ఒక చెత్త భూమిగా మేము విశ్వసిస్తూ విదేశాలకు ప్రయాణం అనేవి వెళ్తున్నారు.
0: Considering Bharat as if it is a second-rate country, you are going abroad for education.
1: Bharate tanna Bharata. Bharat deshamlo lenatundi ye deshamlo kodanu ledu.
0: What does not exist in Bharat does not exist in anywhere in the world.
1: Bhavya bhavalu kaligina bharatiya.
0: Oh bharatiya, who you must be having magnificent ideas.
1: Divya samskruti tatvambu telisikonaga.
0: Learn the true meaning of your own divine culture.
1: Bharatiyulayattin panerarayiri.
0: Unfortunately, Indian themselves do not make any effort to learn their own culture.
1: Intakantenu daurbhagyamemi kaladu.
0: What great...
1: Intakantenu daurbhagyamemi kaladu.
0: What great misfortune can there be than this state of affairs?
1: Ilanti karma bhumi, tyaga bhumi, yoga bhumi ainatundi Bharatadesamundu puttinatundi yuvakulaina meeru భారతీయ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించలేకపోవటం చేత ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతూ వస్తున్నారు. దీనిని ప్రబోధించేటువంటి పెద్దలు కాని పండితులు కాని తల్లిదండ్రులు కాని లేకపోవటమే దీనికి మూల కారణం.
0: దేర్ ఆర్ నో ఎల్డర్స్, స్కాలర్స్, or teachers who have been able to explain correctly what Indian culture is.
1: Vidyarthi vidyarthini illara.
0: Students, girls and boys.
1: Ee 15 dinamulu kodanu ee pavitramainatundi samskrutini aadhunikam yokka jeevithanni rendintini samanvayaparachi satya margamunu viduka dharma margamunu visarjinchaka nyaya margamu lopala mana jeevithanni gadapadaniki tagina krushi cheyali.
0: During these 15 days we must try to make efforts to understand the uniqueness of our own culture and how to harmonize the old culture with the modern traditions.
1: Manaku adhikaramu pradhanam kaadu.
0: We should not consider authority as very important power.
1: Kevalam kadilipoye megamulu.
0: Authority and power is something like a
1: daani nimittamai meeru garvinchadakkaraledu.
0: You should never be proud of such things.
1: Surudhana.

0: మనిషిలో క్షణంలో వచ్చి క్షణంలో పోయేటువంటిది ఈ యూత్ యవనం.
1: ద యూత్ ఈజ్ సో ట్రాన్సియంట్ సో మొమెంటరీ విత్ మినిట్స్ ఇట్ డిసపియర్స్.
0: ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది ఈ యవనం.
1: దిస్ యూత్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ గోస్ అవే ఇన్ ద మిడిల్.
0: క్షణభంగురమైనటువంటి యొక్క ఈ యొక్క మధ్య కాలములకు వచ్చేటువంటి యొక్క భవనమును ఆధారం చేసుకుని మనము రస్తు పట్టుకోరాదు.
1: వీ షుడ్ నాట్ రూయిన్ అవర్ ఓన్ లైఫ్ డిపెండింగ్ అపాన్ దిస్ యూత్ అండ్ మిస్యూజింగ్ దట్ పర్టికులర్ టైమ్ ఇన్ ద రాంగ్ వే.
0: ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవితము.
1: యూత్ ఈజ్ అ వెరీ సేక్రెడ్
0: పవిత్రమైన కాలము.
1: మోస్ట్ సేక్రెడ్ టైమ్ దిస్ ఈజ్.
0: ఈ కాలాన్ని మనం వ్యర్థం చేసుకోరాదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
0: వ్యర్థమైనటువంటి కాలం తిరిగి మనం సార్థకం చేయించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేదు.
1: ఈవెన్ ఇఫ్ యు మేక్ ఎఫర్ట్స్ టు శాంటిఫై ది టైమ్ విచ్ హస్ గాన్ బై, యు విల్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్.
0: విద్యార్థులారా,
1: యువర్ స్టూడెంట్స్,
0: సంస్కృతి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ కల్చర్.
0: ధర్మం అనేటువంటిది ఒక దేశములకు ఒక కాలములకు ఒక దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
1: Righteousness is not confined to a particular nation, to a particular time.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావంలో అతీతమైనటువంటిది ఈ భారతీయ సంస్కృతి.
1: ఇండియన్ కల్చర్ ట్రాన్సెండ్స్ ఆల్ ది లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
0: దాని గురించి క్రమక్రమేణా ఈ 15 దినముల లోపల మనం చక్కగా పరిపూర్ణ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: We will make efforts to understand in all its fullness the Indian culture and its glory.
0: Mana vice chancellor Sarap prarambhamlo andarni swagatinchetundi samayamlo shariramanu indriyamalanu manasunu aatma deeni nani identity yokka prabhavanni visishtatanu dani yokka swaroopanni vivarinchalani taanu prarthistu vachadu.
1: Our Vice Chancellor Saraf, while welcoming, mentioned that the details and the secrets and subtleties relating to the physical body, the sense organs, the mind and the intellect and the atma,
0: ee naadu nijamuga vidyarthulaku idi atyavasaram.
1: This is extremely necessary for the
0: taanevaru telusukunaka baita prapanchanni telusukunnataku prayatnistunnadu.
1: Today's student is trying to understand the external world without knowing who he really is.
0: తనను తాను తెలుసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: మేక్ ఎఫర్ట్ టు నో హూ యూ రియలీ ఆర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: కనుక తన దేహమును, తన మనస్సును, తన ఇంద్రియములను, తన యొక్క ఆత్మతత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఫోర్ యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో యువర్ ఫిజికల్ బాడీ.
0: జగత్తుని జీవించువాడు మనుషుడు కావాలి మొదట.
1: A person who is living in this earth must first become a human being.
0: Danujula duskrutane nella pogadutundu vaade chavata.
1: He is a fool who goes on describing various other people.
0: Brahmagnanam nerchichita aatmagnanam telusukoruta.
1: After knowing brahmagnana you will be able to also understand the atmagnana.
0: Ee manava jeevitamunu raja baata.
1: This is the royal road to human life.
0: ఈ బాటను మొట్టమొదట మనం గుర్తించాలి.
1: We have to recognize and identify.
0: ఈ బాటను మనం నేర్చాలి.
1: We have to learn.
0: ఈ మాటలో మనం అంకితం కావాలి.
1: We have to become one with this particular thought.
0: ఈ పవిత్రమైన అన్నిటికీ సారమైనటువంటి వేద ఊటను మనం గ్రోలాలి.
1: We have to drink the nectar and sweetness and the root of everything.
0: ఈ పవిత్రమైన కాలమును పవిత్రమైన భావముల చేత మన హృదయాలు నింపుకొని
1: during these 15 days we have to fill our hearts with sacred thoughts.
0: ఈ విద్యార్థి విద్యార్థిని అందరి కొడను విశాలమైన భారతదేశమందు దీని యొక్క ప్రచార ప్రబోధములకు తగినటువంటి కృషి చేయాలి.
1: The students, both boys and girls, to undertake to spread the true meaning of the culture to the entire country.
0: అన్నింటికంటె ముఖ్యము భక్తి. భక్తి, దైవ భక్తి అత్యవసరం.
1: Devotion is the most important thing and the very basis of
0: daiva bhaktiye lekundina manam denini kudunu manam sadhinchalemu.
1: Without devotion to God you cannot achieve anything.
0: Nenu sadhistunnanu, nenu sadhi, idi kevalam ahankaram yokka vikara swaroopame.
1: Many a time you think that you have been able to achieve many things. It is only a perversion of your own human thinking.
0: Atmavishwasanni manam abhivruddhi parchukovali.
1: You have to develop confidence in self.
0: ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడు ఇంకా అన్ని కూడా మనం సాధించినటువంటి వారం అవుతాం.
1: Once you have self confidence everything will be added unto you.

స్వాతంత్రమునుగొన్న సమరభూమి. పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరతభూమి, సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు దిశక్తి చూపిన దివ్య భూమి, చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టి భరతభూమి యందు జననముంది. భరత మాత ధర్మ భాగ్యంబు కాపాడా బాధ్యతంతయు.

0: If anything gets rusted, it can be cleaned up. If there is husk on the seed, it can be removed. If there is ignorance and if you so desire, it can be driven out. But to correct a foolish person on this earth is impossible.
1: Prema Swarupulara. Manava Nirmaname Vishwa Nirmanam.
0: Prema Swarupas, to be able to create good people is creating the good universe.
1: Manujudu Bhagu Padunapade Desham Bhagu Padatundi.
0: When the human beings can be well, the country will be well.
1: Vyakti Marinapude Samayam Kudanu Marutundi.
0: Only when the individual changes, the community will also change.
1: Aite Manavani Yokka Parinamamu. ఈ పరిణామములో బాహ్యమైనటువంటి యొక్క స్థితులు మారినంత మాత్రమున జగత్తు బాగుపడలేదు.
0: బట్ విత్ రిగార్డ్ టు ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఇఫ్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ చేంజెస్ అపియర్, ది వరల్డ్ కెనాట్ చేంజ్.
1: కేవలము తిండి వస్త్రముల చేతనే మానవుని యొక్క సమస్యలు తీరిపోవు.
0: జస్ట్ బై ఫుడ్ అండ్ క్లోదింగ్ మ్యాన్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి సాల్వ్.
1: రాజకీయ పరిణామము, విజ్ఞాన పరిణామము, భౌతిక పరిణామము, సాంఘిక పరిణామము, ఆర్థిక పరిణామములతో పాటు మానసిక పరిణామం కూడాను అత్యవసరం.
0: అలాంగ్ విత్ పొలిటికల్ చేంజెస్ అండ్ ఇంప్రూవ్మెంట్, అలాంగ్ విత్ సైంటిఫిక్ ట్రాన్స్ఫర్మేషన్, అలాంగ్ విత్ వరల్డ్లీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అలాంగ్ విత్ ఎకనామిక్ చేంజెస్, మెంటల్ చేంజెస్, చేంజెస్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఆర్ ఆల్సో నెసెసరీ.
1: మానసిక పరివర్తన లేక ఎన్ని పరిణామములు జగత్తునందు జరిగినప్పటికీ ఇవి మానవత్వాన్ని కొంతవరకు నిలబెట్టేటువంటి పరిస్థితుల్లో పూనుకునవు.
0: వితౌట్ ఎ చేంజ్ ఇన్ ది మెంటల్ యాటిట్యూడ్స్, వాట్ ఎవర్ చేంజెస్ మే కమ్ అబౌట్ ఇన్ దిస్ వరల్డ్, దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్రొడ్యూస్ లాస్టింగ్ రిజల్ట్.
1: మానవ జీవితమునకు నడతయే ప్రధాన సూత్రము.
0: Conduct is the main thing for man's life.
1: దీనికి గుణము కూడాను అత్యవసరము.
0: For this, character is also essential.
1: మానవుడు మరణించిన తర్వాత కూడాను తన యొక్క మంచితనము జగత్తునందు నిలిచి ఉంటుంటాది.
0: After an individual passes away, his goodness still remains in this world.
1: ఏతావాత మానవత్వంలో ఉన్నటువంటి గుణమే బ్రతుకు అనేటువంటి యొక్క సత్యమును నిరూపిస్తూ వస్తుంది.
0: Be that as it may, the good quality that is present in man's life is counted as living, as true life.
1: Aneka mandi jagattunandu gnanamunaku minchina balamu ledani cheptunduru.
0: Many people say that in this world there is no power greater than the power of knowledge.
1: Kaadu kaadu.
0: That is not so.
1: Gunamunaku minchina balamu marokati ledu.
0: There is no strength greater than the strength of good quality.
1: Ee gunamu mundu ధనము కాని, విద్య కాని, విజ్ఞానము కాని, బలము కాని నిరర్థకమైనటువంటిది.
0: ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ సచ్ గుడ్ క్వాలిటీ, వెల్త్, ఎడ్యుకేషన్ ఆర్ సైంటిఫిక్ నాలెడ్జ్, దే ఆర్ యూస్లెస్.
1: కనుకనే మానవత్వములో దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించుటకు ఐకమత్యమే మానవుని ప్రధాన సూత్రము.
0: This is why in human life, if you want to experience divinity, unity and oneness is very essential.
1: Samujika krushine manava abhiruddhiki margamu.
0: It is the combined effort towards progress is responsible for the progress of human beings.
1: 70 kota bharatiyulu yendu okarikokaru aikamatyamu leka anyonyata leka sahana bhavamu leka ప్రేమతత్వం లేక ప్రవర్తిస్తుండటం చేతనే మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోతున్నారు.
0: Amongst the 70 crores of citizens of India, since there is no unity, since there is no forbearance, and since there is no love between one and another, they are unable to progress and do any good.
1: ఏను ఏతో హెచ్చిస్తే ఏ 2 అవుతుంది.
0: If A is multiplied by A, it becomes A raised to the power of 2.
1: అదే విధముగానే 70 కోట్ల మంది భారతీయులు ఎందు ఒక్కొక్క భారతీయునికి మధ్యలో ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ అని హెచ్చించుకుంటూ పోతే భారతదేశమే కాక యావత్ ప్రపంచం కూడాను సాధించవలసినటువంటి యొక్క బాధ్యతను అనుభవించవలసినటువంటి ఆనందాన్ని అందుకోగలుగుతారు.
0: Thus, if amongst the 70 crores of the citizens of Bharat, if we go on adding plus plus from one to another, we will be able to acquire strength by which not only improve this country, but also be helpful to the whole world.
1: ఈనాటి మానవత్వం నందు స్వార్థము, అహంకారము, అసూయ ఈ మూడు పైశాచికమైనటువంటి యొక్క ప్రవర్తులు శిరస్సునందు చేరి మానవత్వాన్ని మంట కలుపుతున్నవి.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ టుడే demoniac qualities like selfishness, ego and jealousy entering their conduct and their head, they are ruining the very human life.
1: మానవుడు స్వార్థరహితమైనటువంటి యొక్క సేవ యందు తన యొక్క కాయమును, తన యొక్క కర్మను, తన యొక్క కాలమును కూడాను సార్థకంగా ఉంచుకోవాలి.
0: Man should be able to sanctify in his selfless work his body, his work and his thought.
1: దేశమనగా కేవలము మనతో మాట్లాడలేనటువంటి యొక్క భూమి మాత్రమే కాదు.
0: A country is not just the soil and the earth of the country which cannot speak to us.
1: మనకు ప్రత్యక్షముగా సజీవమైనటువంటి సమాజమే దేశము.
0: What is evident to us as a living community is the country.
1: సమాజము యొక్క క్షేమమునందే మన యొక్క క్షేమము ఇమిడి ఉంటున్నది.
0: Our own welfare is contained in the welfare of the community.
1: నా యొక్క శక్తిని, నా యొక్క బుద్ధిని, నా యొక్క యావత్ పవిత్రమైనటువంటి భావములను తన నిమిత్తమే కాకుండా సమాజ నిమిత్తం కూడా దారబోస్తున్నాననేటువంటి సత్యాన్ని గుర్తించటము మానవుని ప్రధాన కర్తవ్యము.
0: Man's primary duty is to recognize that his strength, his wisdom and his sacredness are being used for the purpose of others and the community as well.
1: ఉపయోగించకుండా పోయినప్పుడు ఒక యంత్రమైనా తుప్పు పట్టిపోతుంది.
0: When it is not used, even a machine gets rusted.
1: మానవుడు కర్మలను ఆచరించక, సమాజ సేవలు చేయక, కేవలము సుఖముతో సోమ్మేరిపోతూ వలె కూర్చోవటం చేత వాడు కేవలము తుప్పు పట్టిన జీవుడనే చెప్పవచ్చు.
0: Man, if he does not work, if he does not do service to the community, if he is lazy and sits idle, we can compare him to a rusted machine.
1: నాడి ఆడినంత మాత్రమే బ్రతికి ఉండినట్టుగా మనం భావించరాదు.
0: జస్ట్ బికాస్ ది పల్స్ ఇస్ బీటింగ్ వీ షుడ్ నాట్ థింక్ దట్ వీఆర్ అలైవ్.
1: కర్మలు ఆచరించినటువంటి వాడే బ్రతికినటువంటి మానవుడు.
0: ఓన్లీ వన్ హూ డస్ హిస్ వర్క్ ఈజ్ ఎ లివింగ్ పర్సన్.
1: కేవలము లోడింగ్ అన్లోడింగ్, తినటము బ్రతకటము ఇంత మాత్రమే ఉండటం చేత మానవత్వము నిర్జీవమైనటువంటి జీవతత్వమే.
0: Eating and living, loading and unloading, if that is all what we do, human life is as if it is lifeless.
1: Leka paralam chuchi asuya paytamu manavattama.
0: On the other hand, looking at others' prosperity to feel jealous, is it human?
1: Leka itaralu chuchi dushinchadamu idi manavattama.
0: Looking at other people and blaming them, is that human nature?
1: స్వార్థము మానవత్వమా?
0: ఈజ్ సెల్ఫిష్నెస్ ఏ హ్యూమన్ క్వాలిటీ?
1: అహంకారము మానవత్వమా?
0: ఈజ్ ఈగో ఏ హ్యూమన్ క్వాలిటీ?
1: క్రోధము మానవత్వమా?
0: ఈజ్ యాంగర్ ఏ హ్యూమన్ క్వాలిటీ?
1: కాదు కాదు, ఇవి పశు లక్షణములు.
0: దీస్ ఆర్ అనిమల్ క్వాలిటీ.
1: మానవ లక్షణములు అనగా కరుణ, సానుభూతి, త్యాగము ఇవి పవిత్రమైనటువంటి మానవుని యొక్క గుణములు.
0: హ్యూమన్ క్వాలిటీస్ కంపాషన్ అండ్ ఎబిలిటీ టు హెల్ప్ అండ్ కైండ్నెస్ అండ్ ఫర్బేరెన్స్ sacrifice, these are human qualities.
1: Kanukane manavattamlo undinatvanti yokka divyamainatvanti bhavamulanu ee naadu velipippu cheyataniki tagina prayatnamu cheyali manavudu.
0: So in order to bring forth these divine qualities which are present in a human being, one should make every attempt.
1: Pavitramainatvanti hrudayatma swaroopulara mukhyamuga jeevitam chaala viluvainatvanti.
0: Sacred devotees, importantly, life is a very valuable thing.
1: ఈ జీవితమునకు ఆధారమైనటువంటిది ప్రాణము.
0: The basis for this life is the living force in us.
1: ఇది మరింత విలువైనటువంటిది.
0: This living force is even more valuable.
1: కానీ మన జీవితములో లక్ష్యమును సాధించే నిమిత్తమై అనేక విధములుగా కూడా జీవితమును త్యాగము చేయవలసి వస్తుంటుంది.
0: In our life, in order to attain the objective, in many ways we will have to sacrifice our life.
1: కేవలం ఒక్కదాన్ని సాధించినంత మాత్రం తృప్తి పొందేటువంటి ఒక స్వభావం కాదు మానవత్వము.
0: మ్యాన్స్ నేచర్ షుడ్ నాట్ బి వన్, that he is satisfied by attaining just one object.
1: Inka innu sadinchali anetundi okka bhranti tone manavudu untadu.
0: Man usually has the ambition to attain more and more and more than he has actually attained.
1: Asantruptiye manaviki santrupti.
0: Dissatisfaction is man's satisfaction.
1: Kanuka ee manavattamlo manamu konni vidhamainatundi tyagamu unnainatundi manamu abhiruddhi gavinchukovali.
0: In this human life, we shall have to promote what we may call sacrifice.
1: సేకరించేటువంటి స్వభావమే కలిగినటువంటి సముద్రము కూడాను అట్టడుగున పడి ఉంటుంటుంది.
0: The ocean, which has the nature of acquiring more and more, will always be at the lowest level.
1: త్యాగభావము కలిగినటువంటి యొక్క మేఘములే పైకి పోయి గర్జించుతూ ఉంటాయి.
0: The clouds, which have the feeling, nature of sacrificing, they go high up and they make sounds.
1: కనుక మనలో త్యాగభాగము ఏనాడు మనలో అభివృద్ధి అవుతుందో ఆనాడే మనం ఉన్నత స్థాయిలో మనం ఉత్తీర్ణులైపుతాం.
0: In that comparison, only when we have the feeling of sacrifice, we will be able to rise high like the cloud.
1: కొంగ తన ముక్కుతో తన పొట్టను మాత్రమే నింపుకున్నట్టుగా మానవుడు కేవలం తన సుఖమునకు మాత్రమే, తన ఆనందమునకు మాత్రమే, తన యొక్క సౌఖ్యములకు మాత్రమే తాను పాటు పడకూడదు.
0: మ్యాన్ లైక్ ఫిల్లింగ్ హిజ్ ఓన్ స్టమక్ త్రూ హిస్ మౌత్, హీ షుడ్ నాట్ ఆల్ ది టైమ్ బి వర్కింగ్ ఫర్ హిజ్ ఓన్ హ్యాపీనెస్ అండ్ ఫర్ హిజ్ ఓన్ కంఫర్ట్.
1: తన వలన అనేక మంది సుఖపడేటువంటి యొక్క మార్గాన్ని మనం వెతికి కనుక్కొని దాన్ని ఆచరించాలి.
0: ఈచ్ వన్ షుడ్ ఫైండ్ అవుట్ ది పాత్ త్రూ విచ్ బై హిమ్ అదర్స్ విల్ బి బెనిఫిటెడ్ అండ్ అదర్స్ విల్ బి హ్యాపీ.
1: మానవునికి మానవునికి మధ్యనున్న సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: One should make an attempt to recognize the connection between one man and another and conduct himself according to that.
1: కాని ఈనాడు మానవత్వంలో కృతజ్ఞత అనేటువంటిది మనకు కంటి కనిపించడం లేదు.
0: Today in human lives we do not find gratitude at all.
1: ఏ వ్యక్తి ద్వారా మనం ఆనందాన్ని అనుభవిస్తున్నామో, ఏ వ్యక్తి ద్వారా మనం సుఖాన్ని అనుభవిస్తున్నామో ఆ యొక్క వ్యక్తిని ఈనాడు మర్చిపోతున్నాం.
0: By which individual we are having happiness, by which individual we are having satisfaction, we are ungrateful and we forget him.
1: కృతజ్ఞత లేకుండా పోటము క్రూర మృగముల లక్షణం.
0: Without having any gratitude is the quality of cruel animals.
1: క్రూర మృగములు నిరంతరం కూడాను చంచలత్వంతోనే ఉంటుంటాయి.
0: Cruel animals are always shaking and forgetting.
1: పిల్లి, కోతి, చిరుత, పులి ఇలాంటివి ముందు మూడు అడుగులు వేసి వెనుక తిరిగి చూస్తూ ఉంటాయి.
0: క్యాట్, మంకీ, చీతా, టైగర్, దే ఆల్ మూవ్ ఫార్వర్డ్ 3 feet.
1: కారణమేమి?
0: అండ్ లుక్ బ్యాక్. వాట్ ఇస్ ది రీజన్?
1: తనలో క్రూరత్వం అనేటువంటిది ఉండటం చేతనే స్థిరత్వం అనేటువంటిది కాని నిశ్చలత్వం అనేటువంటిది కాని శూన్యమైపోతుండాలి తమయందు.
0: బికాస్ ఇన్ సచ్ అనిమల్స్ దేర్ ఇస్ క్రూయల్టీ, నైదర్ స్టెడ్ ఫస్ట్నెస్ నార్ బీయింగ్ స్టడీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ దెమ్.
1: కనుకనే ఈనాటి మానవత్వం కూడాను అనేక విధముల యందు అనేక రంగముల యందు మానవుడు పాల్గొంటూ కూడాను నిరంతరము అశాంతి అశాంతి అశాంతికి గురి అయిపోతున్నాడు.
0: దిస్ ఈస్ ది రీజన్ వై టుడే హ్యూమన్ బీయింగ్స్ వైల్ పార్టిసిపేటింగ్ ఇన్ సెవరల్ స్పియర్స్ ఆఫ్ యాక్టివిటీ యట్ హీఈస్ ఆల్వేస్ సబ్జెక్టెడ్ టు ల్యాక్ ఆఫ్ పీస్.
1: శాంతి లేకపోవట కారణమేమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ అబ్సెన్స్ ఆఫ్ పీస్?
1: తాను నిరంతరము ప్రోగు చేసుకునేటువంటి మార్గమునందే తన జీవితం అంకితం చేస్తున్నాడు కాని త్యాగం చేసేటువంటి దాని ఎందు ఏమాత్రం కూడా ముందే చెప్పేయటం లేదు.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈస్ డెడికేటింగ్ హిస్ లైఫ్ ఆల్ ది టైమ్ ఫర్ అక్వైరింగ్ థింగ్స్ అండ్ కీపింగ్ దెమ్ విత్ హిమ్. హీఈస్ నాట్ ట్రయింగ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ వాట్ హీ హ్యాస్.
1: మన మార్చెంట్ చెప్పినట్టుగా నిరంతరము కూడాను ప్రోగు చేసి ధనమును ఆర్జించి అనే విధములుగా కూడబెట్టినప్పటికీ పోయేటమేలో ఒక్క కాసైనా కూడా తన వెంట రాదు.
0: As our merchant has said, all the time acquiring, collecting and earning money, not even a part of it, not even a paisa of it will come with.
1: తల్లి గర్భము నుండి ధనము తేరెవ్వడు, వెళ్లిపోయేడు నాడు వెంట రాదు.
0: On the day when he leaves this world, he does not take the wealth with him.
1: లక్షాధికారైన లవణ మన్నమే కాని మెరుగు బంగారము మృంగబోడు.
0: Even a millionaire will eat his food with salt, but he is not going to eat gold.
1: Vitta marjana chesi virravi gute kani koodabettina sommu todaradu.
0: You can earn money and feel proud of it, but what you have earned will not come with you when you leave.
1: Munduga morugaina bhoomi lopala petti దాన ధర్మము లేక దాచి దాచి దాచి
0: without gifting and without giving for the benefit of others, keep it in the earth and close it and protect it and
1: protect it.
0: In the end, whether that money will be taken by the government or will be stolen by the thieves, one does not know.
1: Tene junti galiyava tiruvarulaku. Tene yokka igalu aneka pushpamana nundi kudanu progu chesukotu vachi tana tenenu okka chotu progu chesi tattakadapatiki ఎవరో దానిని చంపిపోతుంటారు.
0: ది హనీ బీ విచ్ కలెక్ట్స్ ది హనీ ఫ్రమ్ వేరియస్ ఫ్లవర్స్ అండ్ గ్యాదర్స్ ఇట్ ఇన్ వన్ ప్లేస్, సంబడి ఎల్స్ టేక్స్ ఇట్ అవే ఫ్రమ్ ది హనీ బీ అండ్ ఎంజాయ్స్ ది హనీ.
1: తీరి కోసం కాదు మనం ధనం ఆర్జించటము.
0: ఇట్ ఈస్ నాట్
1: త్యాగము త్యాగము త్యాగము. త్యాగేనైకే అమృతత్వ మానసు. త్యాగములోనే అమృతత్వం మనకు ఉంటుండాలి.
0: It is not to follow this path that we should earn money. It is for sacrifice and for sacrifice.
1: విశాల భావాన్ని మనము విజృంభింప చేసుకోవాలి.
0: ఇన్ సాక్రిఫైస్ దేర్ లైస్ ఇమ్మార్టాలిటీ.
1: నిరంతరము జీవితము సంకుచితము సంకుచితము సంకుచితము కుళ్ళిపోరాదు.
0: అట్ ఆల్ టైమ్స్ వీ షుడ్ నాట్ రూయిన్ అవర్ లైఫ్ ఇన్ నారో మైండెడ్నెస్. వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్.
1: కనుకనే మానవత్వం అనగా కేవలము పవిత్రమైనటువంటి యొక్క కరుణ సానుభూతుల యొక్క లక్షణములే మానవత్వం సరి అయిన నేత్రములు.
0: The correct and true eyes for human life are the two qualities, forbearance and sacrifice.
1: Nijamuga ikkada bhagavantudu evaru?
0: Truly, who is God here?
1: Pratyakshamainatvanti yokka prakrutiye bhagavantuni yokka swaroopam.
0: What appears to us directly as creation, as nature, that is God.
1: Ee prakruti anetvantidi nirantaramu nirvirama krishi cheta tana yokka kartavyanni nirvartinchukuntu త్యాగము గావిస్తూ ఉంటుంది.
0: దిస్ క్రియేటెడ్ వరల్డ్ అట్ ఆల్ టైమ్స్ డూయింగ్ ఇట్స్ డ్యూటీ అండ్ ఫుల్ఫిలింగ్ ఇట్స్ డ్యూటీ ఈజ్ సాక్రిఫైసింగ్ ఇట్ ఎవ్రీ మోమెంట్.
1: ఒక్క చిన్న ఉదాహరణ.
0: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: గంటకు 1000 మైళ్ళ వేగముచే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుండాలి.
0: ది ఎర్త్ ఈజ్ రొటేటింగ్ రౌండ్ ఇట్ సెల్ఫ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 1000 మైల్స్ పర్ అవర్.
1: ఈ విధముగా చుట్టడం చేత ఎవరికి సుఖం కలుగుతుంది?
0: బై రొటేటింగ్ ఇన్ దట్ మేనర్ హూ ఈస్ బీయింగ్ బెనిఫిట్?
1: రాత్రి పగళ్లు ఏర్పడుతుండాలి.
0: వీ గెట్ ది నైట్ అండ్ డే అవుట్ ఆఫ్ సచ్ రొటేషన్.
1: ఈ రాత్రి పగలు చేత మానవుడు దానిని సుఖపడుతున్నాడు.
0: బై ది ఫార్మేషన్ ఆఫ్ ది నైట్ అండ్ డే మ్యాన్ ఈస్ బీయింగ్ బెనిఫిటెడ్.
1: ఎంత త్యాగమైనటువంటి కర్మలు ఆచరిస్తుండాలి భూదేవి.
0: వాట్ ఈస్ సాక్రిఫైసింగ్ వర్క్ ది ఎర్త్ ఈస్ డూయింగ్.
1: ఇంతేకాదు తన చుట్టూ తాను తిరుగుతూ కూడాను గంటకు 66,000 మైళ్ళ వేగంతో సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి.
0: నాట్ ఓన్లీ దిస్, ఇన్ అడిషన్ టు రివాల్వింగ్ రౌండ్ ఇట్ సెల్ఫ్, గోయింగ్ రౌండ్ ది సన్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 66,000 మైల్స్ పర్ అవర్.
1: ఈ విధముగా తిరగటం చేత ఋతువులు ఏర్పడుతూ ఉన్నాయి.
0: బై సచ్ మోషన్ ఆఫ్ ది ఎర్త్ వీఆర్ గెటింగ్ సీజన్స్.
1: ఈ ఋతువుల వల్ల వర్షం కురుగుతూ ఉండాలి.
0: బై దీస్ సీజన్స్ వీ గెట్ రెయిన్.
1: ఈ వర్షము చేత పంటలు పండుతున్నాయి.
0: త్రూ ది రెయిన్ వి గెట్ అవర్ హార్వెస్ట్.
1: ఈ పంటల చేత పొట్టలు నిండుతున్నాయి.
0: త్రూ అవర్ హార్వెస్ట్ వి ఫీడ్ అవర్ సెల్ఫ్.
1: ఈ భూమి చేసినటువంటి యొక్క త్యాగము ఎంత గొప్ప త్యాగముగా ఉంటుంది.
0: ది సాక్రిఫైస్ దట్ ఈస్ బీయింగ్ డన్ బై దిస్ ఎర్త్
1: తన చుట్టూ తాను తిరగటం చేత కానీ లేక తాను సూర్యుని చుట్టూ తిరగటం చేత కానీ తనకు వచ్చిన ఫలితం ఏమాత్రమూ లేదు.
0: By going round itself or by going round the sun, the earth itself does not benefit itself in any way.
1: అదే విధముగానే ఆ భూమాత అయినటువంటి యొక్క ప్రకృతిని ఈ ప్రకృతి ఎందుకు జన్మించినటువంటి యొక్క పార్థులు అందరూ కూడాను పృథ్వీ పుత్రులైనటువంటి మీరందరూ కూడాను ఆమెను అనుసరించడానికి ప్రయత్నించండి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ మదర్ ఎర్త్ టు ఫాలో దిస్ కాండక్ట్ ఆఫ్ మదర్ ఎర్త్ ఇన్ ఎ సాక్రిఫైసింగ్ వర్క్.
1: ఈ విధమైనటువంటి దీనిని మనం ప్రకృతిలో పుట్టినందుకు దీని యొక్క త్యాగాన్ని మనం అనుభవించి ఆచరించి ఆనందించినప్పుడే మన మానవత్వం సార్థకమవుతుంది.
0: హావింగ్ బోర్న్ ఇన్ దిస్ క్రియేషన్ ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ టేక్ ది లెసన్ ఆఫ్ సాక్రిఫైస్ ఫ్రమ్ మదర్ ఎర్త్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ అవర్ లైఫ్ విల్ బికమ్.
1: కానీ ఈనాడు చెప్పటం కృష్ణార్పణం కృష్ణార్పణం.
0: బట్ టుడే వీ సే ఇన్ వర్డ్స్ దట్ వీఆర్ గివింగ్ ఆఫరింగ్ టు కృష్ణ.
1: అనుభవించడం తృష్ణార్పణం కృష్ణార్పణం.
0: ఇన్ ప్రాక్టీస్ వీ సింప్లీ ఫీడ్ అవర్ సెల్ఫ్.
1: మన క్రికెట్ ప్లేయర్ మర్చెంట్ చెప్పాడు, చక్కగా జోక్ చేశాడు.
0: అవర్ క్రికెట్ ప్లేయర్ మర్చెంట్ సెడ్ ఇన్ ఎ వెరీ నైస్ జోక్.
1: దేవాలయముకు పోయినప్పుడు కూడాను కుడి చెయ్యి పర్సు పైన, ఎడమ చెయ్యి తన బిడ్డలను ఎత్తుకోవటం.
0: ఈవెన్
1: నిరంతరము కూడాను ధన చింత ధన చింత ధన చింత ధన చింత.
0: ఈవెన్ వెన్ యు
1: దైవం దగ్గరికి పోయి కూడాను ధన చింతతోనే మనం జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం.
0: వీఆర్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ మనీ, ఈవెన్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వీఆర్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ మనీ, పుట్టింగ్ ది హ్యాండ్ ఆన్ ది పర్స్, వన్ హ్యాండ్ ఆన్ ది పర్స్ అండ్ ది అదర్ హ్యాండ్ విత్ యువర్ చిల్డ్రన్.
1: ధనం కావాలి,
0: వీ వాంట్ మనీ,
1: కానీ ఎంత వరకు అంత అవసరం.
0: బట్ టు ది ఎక్స్టెంట్ టు విచ్ ఇట్ ఇస్
1: మితిమీరిన ధనము మతి హాని కలిగిస్తుంది.
0: టూ మచ్ వెల్త్ ఇస్ గోయింగ్ టు రూయిన్ యువర్ మైండ్.
1: ఈనాడు మానవత్వంలో అహంకారానికి మూల కారణం ధనమే.
0: ది మెయిన్ రీజన్ ఫర్ ఈగో ఇన్ హ్యూమన్ లైఫ్ టుడే ఇస్ వెల్త్.
1: ఈ యొక్క అహంకారం అనేటువంటిది కేవలము మృగ లక్షణాలుగా రూపొందుతున్నాయి.
0: దిస్ ఈగో అండ్ ప్రైడ్ ఆర్ టేకింగ్ ది ఫార్మ్ ఆఫ్ ఎనిమల్
1: హంబుల్ హంబుల్. వినయ విధేయతలు మానవుని యొక్క ప్రధానమైన గుణములు.
0: హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ ఆర్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఫర్ మ్యాన్.
1: ఈ వినయ విధేయతలే ఈనాడు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ ఆర్ నాట్ టు బి ఫౌండ్ ఎనీవేర్ టుడే.
1: తండ్రిని చూస్తే కుమారునకు వినయం లేదు.
0: వెన్ హీ లుక్స్ ఎట్ హిస్ ఫాదర్ ది సన్ ఈజ్ నాట్ హంబుల్.
1: భర్తను చూస్తే భార్యకు లేదు, గురువును చూస్తే శిష్యునికి లేదు.
0: ది వైఫ్ హ్యాస్ నాట్ ది హ్యూమిలిటీ వెన్ షీ లుక్స్ ఎట్ ది హస్బెండ్. ది స్టూడెంట్ హ్యాస్ నాట్ ది హ్యూమిలిటీ వెన్ హీ లుక్స్ ఎట్ ది టీచర్.
1: నిరంతరము కూడా అశాంతి అశాంతి అశాంతి అనేటువంటి దీని లోపల జీవితం అనేది దాన్ని వ్యర్థం గావిస్తున్నారు.
0: అట్ ఆల్ టైమ్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పీస్ లైవ్స్ ఆర్ బీయింగ్ వేస్టెడ్.
1: సారము లేని ఎట్టి భవసాగరమందున మునిగి తేలుచును దారియు తెన్నుయును గనక తత్తరముందడి మానసంబా.
0: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ వేర్ దేర్ ఇస్ నో ఎసెన్స్ యు ఆర్ స్విమ్మింగ్ విదౌట్ నోయింగ్ యువర్ ఆబ్జెక్టివ్ ఓ మైండ్ ఇన్ ఎ టెరిబుల్
1: నీ ఓరిమి ఇంచుకంత భగవంతుని భక్తిని గొంతువేని శ్రీకారుడు ప్రేమరూపుడు నిను అంచగా వచ్చేది నా ఒక అంతరే.
0: ఇఫ్ యువర్ బోట్ విత్ ఎ లిటిల్ డివోషన్ థింక్ ఆఫ్ గాడ్ గాడ్ విల్ కమ్ టు యువర్ హెల్ప్ అండ్ విల్ పుట్ యూ ఇన్ ది డైరెక్ట్.
1: సర్వుల యందు కూడాను దైవత్వం ఉంటుండాలి.
0: డివినిటీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ పీపుల్.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించి సర్వులను మనం గౌరవించాలి.
0: రికగ్నైజింగ్ సచ్ ట్రూత్ వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్.
1: ఒక్క చిన్న ఉదాహరణము భగవద్గీత యందు.
0: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ భగవద్గీత.
1: భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం అన్నాడు.
0: ఇన్ ది భగవద్గీత ఇట్ హెస్ బిన్ సెడ్ ఐ ఆమ్ ది సీడ్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: ఒక్క విత్తనము ఒక్క మామిడి విత్తనము భూమిలో పాతినాము.
0: వన్ సీడ్ వన్ మ్యాంగో సీడ్ వీ పుట్ ఇట్ ఇన్ ది ఎర్త్.
1: ఒక 10 సంవత్సరములకు పెద్ద వృక్షమైంది.
0: ఆఫ్టర్ 10 ఇయర్స్ ఇట్ బికమ్స్ ఎ బిగ్ ట్రీ.
1: కొన్ని 100 కాయలు అందులో కాచాయి.
0: దేర్ విల్ బి హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఆన్ దట్ ట్రీ.
1: అన్ని కాయలు కోసి పండించాము.
0: వి కట్ ఆల్ ది ఫ్రూట్ ఫ్రమ్ ది ట్రీ అండ్ మేక్ ఇట్ రైప్.
1: ఒక్కొక్క పండు లోపల కూడా తిరిగి ఒక్కొక్క విత్తనం పోయి చేరి.
0: ఇన్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ ఫ్రూట్స్ దేర్ ఇస్ అగైన్ వన్ సీడ్.
1: పాతినది ఒకే విత్తనము.
0: వాట్ యు హావ్ పుట్ ఇన్ ది సాయిల్ ఇస్ వన్ సీడ్.
1: కానీ ఇన్ని ఫలములలో ఇన్ని విత్తనాలు ఏ రీతిగా పోయి చేరినాయి?
0: బట్ ఇన్ సో మెనీ ఫ్రూట్స్ సో మెనీ సీడ్స్ హౌ డిడ్ దే కమ్.
1: అదే విధముగానే దైవము అనేటువంటిది ఒక్క విత్తనం నుంచి విశ్వము అనేటువంటిది పెద్ద వృక్షమైంది.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఫ్రమ్ ది సీడ్ ఆఫ్ గాడ్ దిస్ ఎంటైర్ క్రియేషన్ ఇస్ ఎ బిగ్ ట్రీ.
1: ఈ వృక్షమునందు మానవత్వం అనేటువంటి జీవరాశులు అన్ని కూడా కాయలుగా తయారైనాయి.
0: ఇన్ దిస్ ట్రీ ఆఫ్ క్రియేషన్ వాట్ వీ కాల్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లైక్ ఫ్రూట్స్.
1: ఒక్కొక్క మానవత్వంలో కూడా దైవత్వం అనే విత్తనం పోయి చేరి ఉంది.
0: ఇన్ ఈచ్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ ది సీడ్ ఆఫ్ డివినిటీ ప్రెసెంట్.
1: కేవలము ఒకడు బీదవాడు కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు.
0: వన్ మే బి ఎ పూర్ మ్యాన్, అనదర్ మే బి ఎ మిలియనేర్.
1: ఏ చిన్న కాయ కావచ్చు, పెద్ద కాయ కావచ్చు.
0: ఇట్ మే బి ఎ స్మాల్ ఫ్రూట్, ఇట్ మే బి ఎ బిగ్.
1: ఏ సైజులు వ్యత్యాసమైనప్పటికీ జాతి ఒకే విత్తనమే చేరిపోయింది.
0: వాట్ ఎవర్ ది సైజ్ మే బి, ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫరెన్స్ వన్ కామన్ సీడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కనుకనే రిలిజన్ ఆఫ్ లవ్ అని.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ రిలిజన్ ఆఫ్ లవ్.
1: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అని.
0: వన్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఈ రెండింటిని మనము చక్కగా నడుచుకోవాలి.
0: వీ షుడ్ ఫాలో దీస్ టూ స్టేట్మెంట్స్.
1: అనేక మంది ధనవంతులు ఉంటున్నారు జగత్తులో.
0: దేర్ ఆర్ మెనీ వెల్తీ పీపుల్ ఇన్ ది వరల్డ్.
1: అనేక మంది విద్యావంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ది వరల్డ్.
1: అనేక మంది బలవంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ స్ట్రాంగ్ పీపుల్ ఇన్ ది వరల్డ్.
1: అనేక మంది గుణవంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ గుడ్ క్వాలిటీ.
1: కానీ శాంతిని మాత్రం నోచుకోలేకపోతున్నారు.
0: బట్ నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: నడతలో ఉండినటువంటి దోషమే.
0: It is the blemish that is present in their conduct. And
1: vaadu manavudiga pravartinchatam ledu.
0: He is not conducting himself as a human being.
1: Dhanam unnadi kada ani cheppani kannulu paina pettukoni nadustunnadu.
0: He thinks he is wealthy and he has his eyes
1: looking up. He
0: feels he is an educated man and is proud.
1: నేను బలవంతుణ్ణి కదా అని చెప్పిన తన బలం పైననే పశుబలాన్ని ఉపయోగపెడుతున్నాడు.
0: హీ ఫీల్స్ హిస్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ బిహేవ్స్ లైక్ ఎన్ యానిమల్.
1: ఇవన్నీ ఎంత కాలం?
0: హౌ లాంగ్ విల్ ది లాస్ట్?
1: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
0: దీస్ ఆర్ ఆల్ పాసింగ్
1: క్లౌడ్స్. కదిలిపోయే మేఘములే.
0: దీస్ ఆర్ మూవింగ్ క్లౌడ్స్.
1: స్థిరమైనటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ స్టేషనరీ.
1: కనుకనే అనేక లక్షల మంది నా దగ్గరికి అంతా వచ్చి, స్వామి స్వామి స్వామి, ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్.
0: దిస్ ఈస్ వై మిలియన్స్ ఆఫ్ పీపుల్ కమ్ టు మీ అండ్ సే, స్వామి స్వామి, ఐ వాంట్ పీస్.
1: నేను చెప్తుంటాను, నీ ప్రశ్నలోనే ఉంటుంది అది ఆన్సర్ అంటాను.
0: ఐ టెల్ దెమ్, ఇన్ యువర్ క్వశ్చన్ లైస్ ది ఆన్సర్ టు యువర్ క్వశ్చన్.
1: ఇక్కడ ఐ వాంట్ పీస్ ఎన్ని ఉన్నాయి? మూడు పదములు ఉంటున్నాయి.
0: దెర్ ఆర్ త్రీ వర్డ్స్ హియర్. ఐ వాంట్ పీస్.
1: ఐ వాంట్ పీస్ మూడు పదములు.
0: దెర్ ఆర్ త్రీ వర్డ్స్. ఐ వాంట్ పీస్.
1: ఐ ఈగో.
0: ఐ ఈస్ ది ఈగో.
1: Want, desire.
0: Want is the desire.
1: ఈ రెండింటిని తుంచి వేస్తే పీస్ నిలుస్తుంది.
0: Remove the ego and the desire, peace will remain.
1: ఈనాడు ఈగో కావలసినంత పెట్టుకుని, డిజైర్స్ తల నిండుకు నింపుకొని, పీస్ పీస్ పీస్ ఎక్కడ నుంచి ఎంత పీసెస్ పీసెస్.
0: Today, with so much ego and with the desire full of your head, you want peace. How can you get peace? It's all pieces.
1: కావలసినంత మాత్రమే మానవునికి అత్యవసరం.
0: What is required and is essential is needed by man.
1: ఈనాడు మితిమీరినటువంటి ప్రోగు చేసుకోవటం చేతనే జగత్తంతా కూడా చాలా పూర్తి అశాంతితో నిండిపోయింది.
0: Because acquiring things beyond all limits and need, the world is full of confusion.
1: మానవత్వం కలిగినటువంటి వాడు మాత్రమే దైవత్వాన్ని తెలుసుకోవడానికి అర్హుడవుతాడు.
0: One who has human qualities in him alone is entitled to understand divinity.
1: Mankind alone can think about God.
0: Mankind alone can think of God.
1: ఈనాడు మానవత్వం అనేటువంటిది మనలో లేకుండా దైవత్వాన్ని తెలుసుకోవటానికి పోతే వానికి ఏం తెలుస్తుంది? దయ్యమే తెలుస్తుంది, కానీ దైవం తెలియదు.
0: Without human qualities in us, if we go to find out and experience divinity, how can he understand? He will only know the demon.
1: కనుకని ఈనాడు మానవత్వంలో ప్రేమ ప్రేమ ప్రేమ.
0: Today in human life, what is needed is love.
1: సహనం కావాలి.
0: Forbearance is needed.
1: సానుభూతి ఉండాలి.
0: Understanding is needed.
1: ఒక కష్టపడేటువంటి వ్యక్తిని చూసి జాలిపోవడం ఉండాలి.
0: A man in trouble should create compassion in
1: you. ఈనాడు జాలి అనేటువంటిది ఏమాత్రం కూడా నువ్వు కనిపించటండి.
0: Today kindness and compassion for the suffering is not present.
1: మన కంటి ఎదురుగా అనేక అవస్థలకు గురి అవుతున్నటువంటి వ్యక్తిని చూసి విసుగు చెందుతున్నాము.
0: In your direct presence, if there is one who is suffering in many ways, we simply get
1: ఈ గతి ముందుకు ఏ రీతిగా వస్తుందో.
0: What will be your future?
1: ఈనాడు మనం ఒకరిని ఆనందపరిచినప్పుడే, సానుభూతి చూపినప్పుడే రేపు తిరిగి మనకు సానుభూతి లభిస్తుంది.
0: When we can show happiness to another person and tolerate him, then only in future you will be tolerated.
1: ప్రతి యొక్క యాక్షన్ కూడాను రియాక్షన్ ఉంటుండాలి.
0: For every action there is a reaction.
1: ప్రతి సౌండ్ కూడాను రీసౌండ్ ఉంటుండాలి.
0: For every sound there is a resound.
1: కనుకని ప్రతి కర్మకు కూడాను ప్రతిఫలం అనేటువంటిది ఉంటుండాలి.
0: For every work there is a result.
1: ప్రేమ స్వరూపులారా, ఏదో మీరు చేస్తున్నాము, ఎవరికీ తెలియకుండా మేము అనుభవిస్తున్నాము అని మీరు అనుకోవచ్చును.
0: ప్రేమ స్వరూపస్, యూ మే థింక్ దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ విదౌట్
1: ఇతరుల కన్నులు మీరు కట్టవచ్చును.
0: యూ మే బ్లైండ్ ది అదర్ పీపుల్.
1: సర్వవ్యాపి అయినటువంటి భగవంతుని కన్నులు కట్టలేరు.
0: బట్ యూ కెనాట్ క్లోజ్ ది ఐస్ ఆఫ్ గాడ్ హూ ఇస్ ప్రెసెంట్.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది అనుభవించినా వాటి రియాక్షన్లు నీకు తప్పవు.
0: Whatever you do, whatever you experience and whatever you say, you can't escape.
1: భగవద్గీత యందు కర్మ ఫలము అన్నారు.
0: This has been termed in Bhagavad-gita as the fruit of your work.
1: ఈ కర్మ ఫలం అనేటువంటి దానిని నాస్తిక యాస్తిక ఆస్తిక ఆస్తిక నాస్తిక ఎటువంటి స్థాయి అయినటువంటి వాడైనా కూడాను దీనిని అనుసరించక తప్పదు.
0: It is inevitable that the result of your own work should be experienced, whether you are a believer or a non-believer or a believing non-believer.
1: Okka chinna udaharanam.
0: There is one small example.
1: Okka addamu mundu poyi neevu chakkaga namaskarinchu nagumugamto.
0: You go in front of a mirror and say namaskar with a smiling face.
1: Ee namaskaram evariki vastundi? Addamu nunchi tirigi neeke vastundali.
0: Who will get this namaskar? The mirror will give it back to you.
1: Leka addamu mundariki poyi kopanga danini దూషించు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ అండ్ బీ యాంగ్రీ అండ్ బ్లేమ్ ది మిర్రర్.
1: తిరిగి ఆ యొక్క యాక్షన్ తిరిగి నీకే వస్తుంటుండాలి.
0: ది రిటర్న్ బ్లేమ్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఫ్రమ్ ది మిర్రర్.
1: అదే విధంగానే ఈ ప్రకృతి అద్దము వంటిది.
0: ఇన్ ది సేమ్ మేనర్ దిస్ క్రియేషన్ ఈజ్ లైక్ ఎ మిర్రర్.
1: ఈ ప్రకృతి అనేటువంటి అద్దం ముందు నీవు ఎట్టి కర్మలు ఆచరిస్తున్నావో తిరిగి వాటిని యొక్క రియాక్షన్ నీకు వస్తుంటుండాలి, తత్ఫలితము నీవు అనుభవిస్తావు.
0: In front of this mirror of creation, the kind of work you do will be
1: ఏడు కాకపోయినా రేపైనా రేపు కాకపోయినా ఇంకా 10 సంవత్సరాలకైనా ఇవి తప్పినది కాదు.
0: If it is not today, tomorrow, at least 10 years later, this is inescapable.
1: కనుకనే మనము ఈ యొక్క వర్తమానము నుండి be good, do good and see good. This is the way to.
0: So at the present time, in the present time, be good, do good, see good. That is the way to God.
1: ఈ విధమైనటువంటి కర్మల్లో మనం ఒక విశ్వాసాన్ని బలపరచుకోవాలి.
0: ఇన్ డూయింగ్ సచ్ వర్క్ వీ విల్ హావ్ టు డెవలప్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: ఈ విశ్వాసం అనేటువంటి దానిని మనం ఒక విధమైనటువంటి త్యాగభావములో దీనిని ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ ఎంటర్ అండ్ ప్రమోట్ దిస్ ఫెయిత్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఇదే మనకు నిజమైనటువంటి శాంతి.
0: దిస్ ఇస్ ట్రూ పీస్ ఫర్ అస్.
1: ఒక గడియారం టైం పీస్ ఉంటుంటుంది.
0: వీ లుక్ ఎట్ ఎ క్లాక్.
1: ఇందులో ఎప్పుడు చూసినా టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ అని నడుస్తూ ఉంటుంది.
0: In this clock, the hand will be moving all the time, producing the sound.
1: ఎవరైనా దీనిని ప్రశ్న వేసినప్పుడు అయ్యా ఈ గడియారం ఏమైనా విశ్రాంతి ఉందా అనేది అబ్బే విశ్రాంతి లేదంటాం.
0: If anyone asks the question, has this clock got any rest? We say no, the clock has no rest.
1: చాలా పొరపాటు.
0: This is very wrong.
1: నిరంతరము నిర్విరామ కృషి ఆచరించుతున్నటువంటి యొక్క ఈ గడియారము ఎంత పని చేస్తుండదో అంతకాలం దానికి రెస్ట్ కూడా ఉంటుంది.
0: The time which this clock spends in doing work is also the time for which it has rest.
1: Etla?
0: How is this possible?
1: Tick, tick, tick, tick. Rendu tickulaku madhyalo oka vishranti kaalam untundali.
0: Between one tick and the succeeding tick, there is an interval which is a time of rest for the clock.
1: Oka tick, ee tick anetundi daniki aa vishranti chalada?
0: One tick, another tick. Between the two is not the time sufficient for it to get rest.
1: అదే దానికి విశ్రాంతి.
0: That is its rest.
1: అదే విధముగానే మనం పరలోకం చేసేటువంటి ఒక ఉపకారమైనటువంటి కర్మలే మనకు విశ్రాంతి.
0: In the same manner, the good work that we do to help others is our rest.
1: ఇదే నిజమైన సమాజ సేవ.
0: This is true service to the community.
1: ఈ సమాజ సేవని ఈనాడు కోల్పోవటం చేతనే సరియైనటువంటి మానవత్వం మనకు లభించటం లేదు.
0: Because we have lost the sense of such service to the community, we are unable to enjoy the human nature.
1: Uttama bhavamulache,
0: with great ideas,
1: aadarshavantamainatunte yokka gunamulache,
0: with exemplary qualities,
1: pravartinchetunte manavudu ee naadu karuvaipoyadu.
0: Man who conducts himself in that manner is very rare today.
1: 10 manditu koodi aacharinchinatunte panulu yendi manaku aanandam labhistuntundali.
0: We get our happiness in the work that
1: Kastamnu
0: we do.
1: కష్టమును మర్చిపోతున్నాము.
0: We forget our troubles.
1: దీనికి చిన్న ఉదాహరణ.
0: There is an example for this.
1: ఒక నది ఒడ్డున లేక సముద్రపు ఒడ్డున మనం ఒక 5 మైళ్లు వాక్ చేశాము.
0: On the bank of a river or on a seashore, we walk 5 miles.
1: ఒంటరిగా మనం 5 మైళ్లు ప్రయాణం చేసినప్పుడు కాళ్ల నొప్పులు వస్తాయి, చాలా విసుగు వేస్తుంది.
0: When we walk 5 miles alone, our legs will begin to pain and we get tired.
1: అదే 5 మైళ్లు అదే కాళ్ళు 10 మందితో చేరి నడుచు.
0: ది సేమ్ 5 మైల్స్ విత్ ది సేమ్ లెగ్స్ యూ వాక్ విత్ 10 అదర్ పీపుల్ ఇన్ కంపెనీ.
1: కాళ్ళు నొప్పి రాదు.
0: యూ వోంట్ గెట్ యువర్ లెగ్స్ ఇన్
1: ఆనందంతో శ్రమను మర్చిపోతావు.
0: విత్ హ్యాపీనెస్ యూ ఫర్గెట్ ది ట్రబుల్.
1: కనుకని 10 మందితో చేరి కూడినటువంటి ఒక సమాజ సేవ ఎందు మనకు దుఃఖములు కాని విచారములు కాని కష్టములు కాని మర్చిపోతావు.
0: So, the service you do to the community in the company of 10 other people.
1: ఈనాడు మానవుడు పవిత్రమైనటువంటి యొక్క మంచి మార్గమును అనుకరించటం లేదు.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఫాలోయింగ్ ది సేక్రెడ్ గుడ్ పాత్.
1: ఎక్కడ చెడ్డవి, ఎక్కడ అన్యాయంవి, ఎక్కడ అక్రమంవి, ఎక్కడ అనాచారంవి జరుగుతుందో దాన్ని సులభంగా ఆచరించడానికి ప్రయత్నిస్తాడు.
0: వేర్ దర్ ఇస్ ఇన్జస్టిస్, వేర్ దర్ ఇస్ అన్ట్రూత్ అండ్ వేర్ దర్ ఇస్ హార్మ్, మ్యాన్ టేక్స్ టు దట్ పాత్ వెరీ ఈజీ.
1: ఎన్ని మంచి మాటలు మనం వినటం లేదు.
0: Are we not hearing many good words?
1: ఇవన్నీ మనం అనుకరణలో పెడుతున్నామా?
0: Are we putting them into practice?
1: ఏదైనా ఒక చెడ్డ మాట వింటే దాన్ని నమ్ముతాం.
0: The moment we hear something bad, we immediately believe it.
1: దీనికి కారణం ఏమిటి?
0: The reason for this.
1: నీవు పరమ చెడ్డవాడు కనుక నీ చెడ్డ మాటను నీవు అనుసరిస్తున్నావు.
0: The reason is you are very bad person and so you follow bad.
1: కనుకనే మనలో మంచివే ఉంటుంటే తప్పక మంచిని మనం అనుసరిస్తాం.
0: If there is good in us, we will follow good at once.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: There is an example.
1: ఒక విత్తనము మట్టిలో పెట్టాము.
0: We put a seed in the earth.
1: దానికి నీ ఎరువు వేశాము.
2: వి గివ్ ఇట్ మెన్యూర్.
1: నీరు పోసాము.
2: వి గివ్ వాటర్.
1: గాలి చక్కగా వచ్చేటట్టుగా అనుకూలపరిచాము.
2: వి ఆల్సో గివ్ ఇట్ సఫిషియెంట్
1: డ్రింక్. అయితే ఆ విత్తనము మట్టిగా మారుతుండదా?
2: ఇస్ దట్ సీడ్ చేంజింగ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ దేర్?
1: లేక గాలిగా మారుతుండదా?
2: ఆర్ ఇస్ ఇట్ చేంజింగ్ ఇంటూ బ్రీజ్?
1: లేక నీరుగా మారుతుండదా?
2: ఆర్ ఇస్ ఇట్ బికమింగ్ వాటర్?
1: లేక ఎరువుగా మారుతుండదా?
2: ఆర్ ఇస్ ఇట్ బికమింగ్ మెన్యూర్?
1: లేదు లేదు.
2: నో.
1: మట్టిలో ఉన్న సారాన్ని తీసుకు.
2: It is extracting the
1: essence.
2: It is taking the strength from the water.
1: ఎరువులో ఉన్నటువంటి శక్తిని తీసుకుంటుంది.
2: It is the strength from the manure.
1: గాలిలో ఉన్న ప్రాణవాయువు తీసుకుంటుంది.
2: It takes the life.
1: తన స్వభావాన్ని తాను అభివృద్ధి పరచుకుంటుంది.
2: It promotes its own natural quality.
1: అదే విధంగా మనం ఎటువంటి సంఘములో పోయినా కానీ వారిలో ఉన్నటువంటి మంచిని మాత్రమే మనం తీసుకుని మన స్వభావాన్ని మనం పెంచుకోవాలి. అంతేకాని వానికి నీవు బానిసి కాకూడదు.
2: In the same manner, to whatever company you may go, you should absorb the good in that company and promote with the help of that good what is in you.
1: Anukarana, anukarana, anukarana. Vaadini chusi, veedu veedini chusi vaadu.
2: Today, imitation, imitation. Looking at another man, he imitates. Looking at a third man,
1: he imitates.
2: If someone else has got a beard, you also want to grow a beard.
1: Ingode evado bell bottom vesukunante veedu bell bottom vesukovali.
2: If another person is wearing bell bottoms, you also want to wear bell bottoms.
1: Side burns. Burns pettukunnante veedu pettukovali.
2: If one other person has side burns, you also want to have side burns.
1: Enti balahinata, enti pirikitanama.
2: What weakness, what cowardice.
1: Ida manavattvam yokka lakshanalu.
2: Is this the quality of human beings?
1: Nee swabhavanni nee penchuko.
2: Promote your own nature.
1: నీ గుణాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
2: Promote your quality.
1: నీ త్యాగభావాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
2: You broaden your circle.
1: ప్రేమ తత్వంలో విశాలమైన హృదయాన్ని చేసుకో.
2: Have a broad heart in the aspect of love.
1: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వంలో మనం ఏనాడు అభివృద్ధి చెందుతామో ఆనాడే మన భారతదేశము తిరిగి యథాస్థితి లోపల ఆదర్శవంతమైన దేశంగా తయారవుతుంది.
2: That day when we can promote our human qualities in this manner, again our country Bharat will become an ideal country.
1: పరమ పవనమైన భరతావనియందు సహనమన్నది మనకు చక్కదనము.
2: ఫర్బేరెన్స్ ఈజ్ అవర్ బ్యూటీ ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్.
1: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
2: Amongst all the vratas known to this country, adherence to truth is the greatest vrata which has been given.
1: Madhura bhavam vedi mana desamandanna matru bhavamu kanna manyameddi.
2: What is the sweetest idea in our country? The sweetest idea is no greater than the
1: pranam bukantenu manam meganamanu mana dese neetini mantagalpi.
2: The moral code of our country, which tells us that more than life, our own honor is greater, that kind of conduct. We have borrowed the moral conduct from other countries. Wanting to have the so-called freedom. How shall I describe the rule of this country?
1: ఏను గెట్టుల తన బలం ఎరుగలేదో.
2: లైక్ ది ఎలిఫెంట్ విచ్ డస్ నాట్ నో ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
1: అట్టులైనారు మన భారతీయులు నేడు.
2: సో హ్యావ్ బికమ్ ది సిటిజన్స్ ఆఫ్ భారత్ టుడే.
1: మన యొక్క శక్తిని మనం నమ్మలేకపోతున్నాం.
2: వీఆర్ అనేబుల్ టు బిలీవ్ ది స్ట్రెంగ్త్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అస్.
1: వరుని మాటను నమ్ముతున్నాం.
2: వి బిలీవ్ అదర్స్ వర్డ్.
1: ఇదే మానవత్వము.
2: ఇస్ దిస్ హ్యూమన్ క్వాలిటీ?
1: చెవులు కోసి పారవి.
2: కట్ అవే యువర్ ఇయర్స్.
1: పరులు చూసినటువంటి దాన్ని నీవు విశ్వసిస్తున్నావు. నీ కన్నులు ఎందుకు పుచ్చుకొని చంపుకో.
2: యు ఆర్ బిలీవింగ్ ఇన్ వాట్ అదర్స్ హావ్ సీన్. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ యువర్ ఐస్?
1: నీ కన్నులతో నీవు చూడు.
2: లుక్ ఎట్ ఇట్ విత్
1: యువర్ ఓన్ ఐస్. నీ విను.
2: లిసన్ విత్ యువర్ ఇయర్.
1: నీ హృదయంతో నీవు అనుభవించు.
2: ఎక్స్పీరియన్స్ విత్ యువర్ హార్ట్.
1: ఇది నీ మానవత్వం.
2: దిస్ ఈస్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
1: అంతేకాని పిరికి పందవలే ఇతరులు మనం అనుసరించడానికి ప్రయత్నించకూడదు.
2: బట్ లైక్ ఎ కవర్డ్ వీ షుడ్ నాట్ ట్రై అండ్ ఇమిటేట్ అదర్స్.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి బలహీనతని.
2: దిస్ ఈస్ ఎ వీక్నెస్.
1: మానవుడు మానవుడు మానవుడు మా నా వా.
2: దేర్ ఆర్ త్రీ లెటర్స్ డిస్క్రైబింగ్ ఎ మ్యాన్. మా నా వా.
1: మా అజ్ఞానము.
2: మా ఇస్ ఇగ్నోరెన్స్.
1: నా లేకుండా.
2: నా వితౌట్.
1: వా వర్తించటం.
2: వా కండక్ట్ యువర్
1: అజ్ఞానము లేకుండా వర్తించినటువంటి వాడు మానవుడు.
2: వన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ వితౌట్ ఇగ్నోరెన్స్ ఇస్ మ్యాన్.
1: ఇది నిజమైనటువంటి మానవత్వం.
2: దిస్ ఇస్ ట్రూ హ్యూమన్ నేచర్.
1: ఒక విధమైనటువంటి దురాశకు మనం లోబడిపోతున్నాము.
2: we are submitting ourselves to
1: durbhavamulo munigipothunnamu,
2: we are immersing in bad ideas,
1: durahankaramulo telipothunnamu,
2: in ego we are floating,
1: kanukane manchi kodanu chedaga manaku kanipistuntundadi,
2: so good appears as bad to us,
1: kanukane manchi pavitramaina hrudayam kaliginatunte vaadu nirantaramu pai choopulo untadu,
2: one who has a sacred heart will always be looking up,
1: aha nakshatralu సూర్యచంద్రాదులు ఎంత ప్రకాశంగా ఉంటున్నాయి,
2: హౌ బ్యూటిఫుల్ ది సన్ అండ్ ది మూన్ ఆర్,
1: కేవలం స్వార్థపరుడు
2: ఎ సెల్ఫిష్ పర్సన్
1: క్రింద చూపులో ఉంటాడు,
2: విల్ ఆల్వేస్ బి లుకింగ్ డౌన్,
1: ఎప్పుడూ చీకటే వాడికి,
2: ఈజ్ ఆల్వేస్ సీయింగ్ డార్క్నెస్,
1: ఎప్పుడూ మట్టే కనపడుతుంటాడు,
2: హీ ఆల్వేస్ లుక్స్ ఎట్ డార్క్,
1: పవిత్రమైన హృదయములో ఉండినటువంటి వాడికి గులాబి పుష్పాన్ని చూస్తుంటాడు,
2: వన్ హూ హాస్ ఎ సేక్రెడ్ హార్ట్ లుక్స్ ఎట్ ది ఫ్లవర్ ది రోజ్ ఫ్లవర్,
1: నిరాశపరుడు దాని క్రిందనున్నటువంటి ముండలు మాత్రమే చూస్తుంటాడు,
2: వన్ హూ హాస్ నో హోప్ లుక్స్ ఎట్ ది థార్న్ అట్ ది రోజ్ ఫ్లవర్,
1: ఆశపరుడు ఇది టంబ్లర్ లో హాఫ్ నీరు ఉంటుండాలి, అర్థం నీరు ఉంటుండాలి,
2: దేర్ ఇస్ వాటర్ హాఫ్ ఫుల్ ఆఫ్ ది టంబ్లర్,
1: దీనిలో స్వార్థరహితమైనటువంటి వాడు అర్థం నీరు ఉంటుండాది అని అనుకుంటాడు,
2: వన్ హూ ఇస్ సెల్ఫ్ లెస్ సేస్ there is half full of water,
1: swarthaparude em antadu ardhamu khali ga undi antadu,
2: one who is selfish says this tumbler is half empty,
1: vaadiki khali ne kanapadutundi ga neeru kanapadadu,
2: he sees only the emptiness but not the water,
1: ide ikkada vyathyasam,
2: this is the difference,
1: ee vidhamainatvanti yokka swarthamunaku niswarthamunaku undinatvanti bhedamu ee vidhamainatvanti reetiga untadi,
2: this difference between selfishness and selflessness is in this manner,
1: kanuka selfishness self self self self ఏది నిజమైన సెల్ఫ్,
2: వాట్ ఈస్ ది ట్రూ సెల్ఫ్ వెన్ యూ టాక్ ఆఫ్ సెల్ఫిష్నెస్,
1: సెల్ఫ్ లెస్నెస్ సెల్ఫ్ ఈజ్ రియల్ సెల్ఫ్,
2: సెల్ఫ్ లెస్ సెల్ఫ్ ఈజ్ రియల్ సెల్ఫ్,
1: మన సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ లో వచ్చినటువంటి ఫలితం ఏమి,
2: వాట్ ఈస్ ది ఫ్రూట్ వీ గెట్,
1: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్,
2: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్,
1: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్,
2: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్,
1: లవ్ ఈజ్ సెల్ఫ్ లెస్నెస్,
2: లవ్ ఈజ్ సెల్ఫ్ లెస్,
1: సెల్ఫ్ ఈజ్ లవ్ లెస్,
2: self is lovelessness,
1: ee swartham anetundi nijanga manavuni yendu poorthiga undakoddu kontha varaku undali,
2: this quality of selfishness should not be totally present in man, it may be present to some extent,
1: nenu bratakali naa kutumbam bratakali naa yokka bandhuvulu baagundali yavat jagattu sukhanga inta maatram swartham tappadu,
2: I want to live, my family wants to live, my relation should be well,
1: nenu tinali nenu undali inta varaku undachu,
2: I should eat, I should live, to that extent it is tolerable,
1: kaani miti meerinatvante aasaku pothe ee swartham kodanu peda margam padutundi,
2: but selfish desires beyond all limit will take the wrong path,
1: oka pashuvu leka oka mrugamulakaina kodanu oka season oka reason untundadi,
2: an animal or a cattle has got some reason and some season,
1: kaani manishiki ee naadu no reason no season,
2: but man today has no reason has no season,
1: ekkada undi mankind,
2: where is mankind,
1: manavattam manavattam manavattam antuntaru manam ekkada manavattam kanapadutundadi,
2: we talk of human nature, human nature, where is human nature, where do we find human
1: nature, human nature human nature antaru gani edi human nature anipindi kodanu vaallaku teliyatam ledu,
2: they keep on uttering the words human nature but they do not know what human nature is,
1: దానిని మనం అర్థం చేసుకోవటం కంటే నడిచి చూపించటం చాలా అవసరం,
2: బెటర్ దాన్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఇట్ ఇట్ ఈస్ బెటర్ టు షో ఇట్ ఇన్ ప్రాక్టీస్,
1: మనలో ఉండినటువంటి యొక్క దివ్యత్వం జంతువునాం నరజన్మ దుర్లభం,
2: ఆఫ్ ఆల్ ది అనిమల్స్ దట్ ఆర్ బోర్న్ టు బి బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇస్ ది మోస్ట్,
1: మానవుడు ఇంత చదువు చదువుతున్నాడు,
2: మ్యాన్ ఈస్ అక్వైరింగ్
1: ఇంత విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములతో నిండి ఉంటున్నాడు,
2: హీఈస్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్,
1: కానీ ఒక మృగము కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడు,
2: బట్ హీఈస్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ వర్స్ దెన్ అన్ అనిమల్,
1: ఇక మానవత్వం ఎక్కడ, రూపం మానవత్వమే కాని గుణంలో మానవత్వం లేదు,
2: ఫామ్ ఈజ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ బట్ క్వాలిటీస్ ఆర్ నాట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్,
1: కనుకనే ఈనాడు ఉన్నత విద్యా సంస్థలు స్థాపించి అందులో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క క్వాలిటీ మానవుని యొక్క దివ్యమైనటువంటి యొక్క గుణములను అభివృద్ధి పరచాలనేటువంటిది సాయి సంకల్పం,
2: so Sai Sankalpa today is to establish educational institutions and promote what are called human qualities in that education,
1: kevalam kontha mandi kavi viruddhanga kanipistuntai,
2: for some people they appear as if they are contradictory,
1: karanam tanu yokka background aa yokka paristhithilo pravartinchu,
2: The reason for this is his own background has taken such a path.
1: మంచి కూడా వారికి చెడ్డగా కనిపిస్తుంటది.
2: To them, good also appears as if it is bad.
1: దీనికి మేము లెక్క చేయము.
2: We do not care for this.
1: కానీ మా యొక్క సంస్థల యొక్క డిసిప్లిన్ ఈ క్రమశిక్షణ తూచా పాటించాలి.
2: But the discipline in our institutions has to be followed.
1: దీనికి కొంత కఠినమైన చర్యలే దీనికి అందించాలి.
2: We have to give some harsh
1: పదార్థములకు తగినటువంటి ప్రయోగము ఆచరించాలి.
2: We will have to apply what is suitable to the matter.
1: వెన్నను వ్రేలితో కొడితే తునుగుతుంది.
2: Butter can be broken with your finger.
1: కానీ ఇనుమును సుత్తితోనే కొట్టాలి.
2: But an iron has to be beaten with the hammer to break.
1: కనుకని క్రమశిక్ష తప్పిపోయినప్పుడు దీనికి ఒక విధమైనటువంటి ఒక చర్య తీసుకోవాల్సి వస్తుంది.
2: So if one transgresses discipline, we have to take some
1: action. సమస్తలు యందు discipline, devotion and duty.
2: In the Satya Sai organizations, we give value to discipline, devotion.
1: Deni paina devotion.
2: Devotion on what?
1: Nee duty paina devotion.
2: Devotion on your duty.
1: Nee duty paina discipline.
2: Discipline on your duty.
1: Kaani duty ni lekapothe devotion ekkada vachindi?
2: But if there is no duty itself, where is
1: only
2: devotion?
1: Only deep ocean.
2: It's only a deep ocean.
1: Manam divine, divine, divine, divine antunna. Ekkada divine? Cheppedantha divine deep wine lo gurchovatam.
2: We talk of divine, divine, divine. Where is the divine? It is in deep wine, you see.
1: ఇది నిజమైనటువంటి డివైన్ లక్షణాలు.
2: Is this the true quality?
1: ఇది మానవత్వానికి తగిన గుణాలు.
2: Are these the qualities of human
1: nature? కాదు, కాదు.
2: No.
1: కనుక పెద్దలను చూసి గౌరవించాలి.
2: We should respect when we look at
1: elders. ఇక్కులైనటువంటి వారిని
2: on your duty.
1: నీ డ్యూటీ పైన డిసిప్లిన్.
2: Discipline on your duty.
1: కానీ డ్యూటీని లేకపోతే డివోషన్ ఎక్కడొచ్చింది?
2: But if there is no duty itself, where is
1: only
2: devotion?
1: Deep ocean.
2: It's only a deep ocean.

0: బాధపడేటువంటి వారికి సహకారం అందించాలి.
1: పీపుల్ హు ఆర్ సఫరింగ్ షుడ్ బి హెల్ప్.
0: ఇంకే విధమైన దుఃఖంతో ఉండేటువంటి వారికి సానుభూతిని తెలపాలి.
1: పీపుల్ హు ఆర్ ఇన్ సమ్ అదర్ సారో షుడ్ బి షోన్ టాలరెన్స్.
0: సర్వుల యొక్క సుఖాన్ని మనం కోరాలి.
1: వి షుడ్ డిజైర్ ది హ్యాపీనెస్ ఆఫ్ ఆల్ పీపుల్.
0: కనుకనే లోక సమస్త సుఖినో భవంతు అనేది వేదాంతం.
1: దట్ ఈస్ వై వేదాంత హాస్ సెడ్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ది వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
0: కానీ ఈనాడు భక్త కోటి ఎందు కూడాను చెప్పేది భక్తి.
1: బట్ టుడే ఈవెన్ అమంగ్స్ ది డివోటీస్ ది ప్రీచ్
0: చేసే పనులంతా భక్తి.
1: ది వర్క్ దే డూ ఇస్
0: హృదయం ఎందుకు రక్తి.
1: Simply to feed themselves and have
0: pleasure. Virakti.
1: But they teach detachment.
0: Kaadu.
1: No, this is not right.
0: The proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: Mana yokka bhavamulu, mana yokka palukulu, mana yokka cheryalu, moodu ekamaipovali.
1: Our thought, our words and our deeds should all be harmonized.
0: Deenine vedantamu, manas ekam, vachas ekam, karman ekam.
1: This is what the Vedanta has said. If your thought is one, as the same as the word.
0: Manas anyat, vachas anyat, karman anyat, duratmanam.
1: If your thought is different, if your word is different, and if your action is still different, you are called a duratmana.
0: Eenadu prapanchamanta kudanu ee paristhithilone untundadi.
1: Today, the whole world is in this situation.
0: Divyatma swarupulara. Kanuka, ee satyanni meeru gurtinchi. మానవత్వంలో ఉండేటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని అర్థం చేసుకోండి.
1: దివ్యాత్మ స్వరూప రికగ్నైజింగ్ దిస్ ట్రూత్ అండర్స్టాండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ లవ్ దట్ ఇస్
0: దివ్యత్వాన్ని కూడా కొంతవరకు మీరు అర్థం చేసుకోండి.
1: టు సమ్ ఎక్స్టెంట్ అండర్స్టాండ్ డివినిటీ.
0: కేవలము నీవు మానవుడు మానవుడిగా బ్రతుకు చాలు.
1: యు జస్ట్ లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ దట్ ఈస్ ఎనఫ్.
0: నీవు మానవత్వం నుంచి దిగజారనక్కర్లేదు.
1: డూ నాట్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది పొజిషన్ ఆఫ్ బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మన నడవడికల లోపల మన పవిత్రతను నిరూపించాలి.
1: వీ షుడ్ ఎస్టాబ్లిష్ సీక్రెట్నెస్ ఇన్ అవర్ కాండక్ట్.
0: కేవలం మాటలతో చెప్పి ప్రయోజనం లేదు.
1: దేర్ నో యూజ్ సింప్లీ అటరింగ్.
0: ఈనాడు ప్రపంచం అంతా మాటల్లో హీరోస్, క్రియల్లో జీరోస్.
1: ది హోల్ వరల్డ్ టుడే ఆర్ హీరోస్ ఇన్ దేర్ వర్డ్స్ బట్ ఇన్ యాక్షన్ దే ఆర్ జీరోస్.
0: ఈనాడు మనము యాక్షన్ లోపల హీరోస్ కావాలి.
1: టుడే వీ షుడ్ బికమ్ హీరోస్ ఇన్ అవర్ యాక్షన్.
0: మాటలు మాట్లాడేటువంటి వాడు పని చెయ్యడు.
1: వన్ హూ సింప్లీ స్పీక్స్ డస్ నాట్ వర్క్.
0: పని చేసేటువంటి వాడు మాట్లాడే టైం ఏమి ఉండదు.
1: వన్ హూ వర్క్స్ హాజ్ నో టైమ్ టు స్పీక్.
0: కనుకని ఈనాడు మనము పనులు చేయటం లోపల మనం అంతా కూడా ముందంజ వేసుకుని నడుముగట్టి సమాజంలో దిగాలి.
1: టుడే ఇన్ డూయింగ్ వర్క్ ఆల్ ఆఫ్ అస్ టు టేక్ అ ఫార్వర్డ్ స్టెప్ అండ్ ఎంటర్ ది కమ్యూనిటీ.
0: మన ఎముకలు అరిగేటట్టుగా మనం పని చేస్తే దంతములు అరిగేటట్టుగా తినవచ్చు.
1: If we work so hard that our bones will get sharpened, then we can eat so much, so well that our teeth will
0: bhagavantudu rendu chetulu andichadu.
1: God has given us two hands.
0: Rendu chetulu matram mudichukoni naaku potta nindali ante ekkadi nunchi vastundi.
1: Holding both your hands and keeping them idle, if
0: rendu chetulato neevu baaga pani chesthe okka potta nindada.
1: If you work well with two hands, can you not feed one stomach?
0: Neevu pani cheyatam ledu kabatte potta nindatam ledu.
1: Since you are not doing the work, you are.
0: ఈనాడు లోకములో పని చేయనటువంటి వాళ్ళు అధికమైపోతున్నారు.
1: Today people who do not work are many.
0: పొట్ట నింపుకునేటువంటి వాళ్ళు చాలా పెరిగిపోతున్నారు.
1: Those who want to fill their stomachs are many.
0: అందువలననే ఇక్కడ ఆర్థికంగా కూడా దేశం దిగజారిపోతుంది.
1: This is the reason why economically the country is going down.
0: కనుకనే ప్రతి మానవుడు కూడా కష్టపడి పని చేయడానికి ప్రయత్నించాలి.
1: Every human being should work hard.
0: ఆ విధమైన యొక్క చెమటాచి మనం పనిచేసినప్పుడే మనం జీవితాన్ని సుఖంగా అనుభవించగలం.
1: ఇఫ్ యూ కెన్ వర్క్ విత్ స్వెట్ ఆన్ యువర్ బ్రౌ, యూ కెన్ ఎంజాయ్.
0: ఎవరెవరి పని వారికి తగినట్టుగా మనం తీసుకోవాలి.
1: వాట్ ఎవర్ వర్క్ ఈస్ ఆర్డైన్డ్ ఫర్ ఈచ్ పర్సన్.
0: దీనినే సత్యసాయి సంస్థలు ఏదు. వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్.
1: దిస్ ఈస్ వై సత్యసాయి ఆర్గనైజేషన్స్ హావ్ బీన్ టోల్డ్ దట్ వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్.
0: అంతేకాని కేవలం నీ యొక్క మనసు తెలియనట్లంతా నీవు పోకూడదు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ యూ షుడ్ నాట్ మూవ్ అబౌట్ యాజ్ యువర్ మైండ్ గైడ్స్ యూ.
0: నీవు విచారణా శక్తితో నీవు కొంతవరకు క్రియలు ఆచరించు.
1: యూ షుడ్ హ్యావ్ ది ఎబిలిటీ టు డిస్టింగ్విష్ అండ్ విత్ దట్ ఎబిలిటీ టు ఎంక్వైర్ డూ యువర్.
0: మనం ఆర్జించినటువంటి ధనాన్ని కొంతవరకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టండి.
1: ది వెల్త్ విచ్ యూ హ్యావ్ ఎర్న్ పుట్ ఇట్ ఇన్ సమ్ సీక్రెట్ పాత్.
0: దయ, ధర్మము, త్యాగము ఇవి మానవునికి సరి అయిన కీటురాయి.
1: కైండ్నెస్, గివింగ్ గిఫ్ట్ and sacrifice are the three essential qualities for man.
0: Anyayamu, akramamu, swarthamu, ahankaramu, asuya ivanni kudunu lobhi yokka lakshanalu.
1: Injustice, causing hurt to others, ego and pride, these are the qualities.

0: ఈజ్ ఆఫ్ ఎ గ్రీడీ పర్సన్.
1: పరులను ఎప్పుడు కూడా మనం నిందించకూడదు, ఇది మహాపాపం.
0: వీ షుడ్ నెవర్ బ్లేమ్ అదర్స్, దిస్ ఈస్ ది గ్రేటెస్ట్ సిన్.
1: నీలో ఉన్నటువంటి దుర్గుణాలు నీవు చక్కదిద్దుకో.
0: యు కరెక్ట్ ది బ్యాడ్ క్వాలిటీస్ విచ్ ఆర్ ప్రెసెంట్.
1: నీ నుండుకు కావలసినటువంటి దుర్గుణాలు పెట్టుకుని ఇతరులను అనేటువంటి అధికారం నీకు ఎక్కడ ఉంది?
0: విత్ సో మెనీ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ యూ, వాట్ రైట్ హ్యావ్ యూ టు ఫైండ్ బ్లేమ్ ఇన్ అదర్స్?
1: నీ యొక్క దుర్గుణాలు నీవు చక్క చేసుకుని నీ మంచి గుణాలు నీవు అభివృద్ధి పరచుకో.
0: కరెక్ట్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ప్రమోట్ యువర్ గుడ్ క్వాలిటీ.
1: అప్పుడే మానవత్వం అభివృద్ధి నొందుతుంది.
0: దెన్ హ్యూమన్ నేచర్ ఇన్ యూ కెన్ ప్రాస్పర్.
1: ప్రేమ ప్రేమ ప్రేమ. సత్యసాయి సంస్థలలో ప్రేమనే ప్రధానమైన ప్రాణం.
0: ఇన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ లవ్ ఇస్ ది ఎసెన్షియల్.
1: ప్రేమనే ఒక భగవత్ స్వరూపము.
0: లవ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్
1: ప్రేమనే లేకపోతే ప్రపంచమే లేదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ దేర్ ఇస్ నో వరల్డ్.
1: ప్రతి మానవుని యొక్క జీవిత వృక్షం నందు కూడా ప్రేమ అనేటువంటి ఫలం పండుతూ ఉండాలి.
0: ఇన్ ది ట్రీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ ది ఫ్రూట్ ఆఫ్ లవ్ ఈస్ ప్రెసెంట్.
1: ఈ ప్రేమ అనేటువంటి ఫలం పైన కొంత తృష్ణ అనేటువంటి చర్మం కప్పబడి.
0: ఆన్ దిస్ ఫ్రూట్ ఆఫ్ లైఫ్ దెర్ ఇస్ ఎ స్కిన్ విచ్ వీ మే కాల్ ది డిజైర్.
1: ఈ డిజైర్ అనేటువంటి చర్మము తీసివేయాలి.
0: వీ విల్ హావ్ టు రిమూవ్ ది స్కిన్ ఆఫ్ డిజైర్.
1: కొంత లోపలికి పోతానే అక్కడ అసూయ అహంకారము కోరిక అనేటువంటి కొన్ని విధమైన విత్తనాలు కూడా ఉంటాయి.
0: When we go inside the fruit, there we find jealousy and ego in the form of seed.
1: ఈ పైన ఉన్నటువంటి డిజైర్ అనేటువంటి చర్మమును లోపల ఉన్నటువంటి జలసి అహంకారము అనేటువంటి యొక్క విత్తనాన్ని తీసివేస్తుగా ఆ రసాన్ని ఆనందంగా గ్రోలు.
0: When you remove the skin of desire and when you remove the seeds of ego and pride,
1: దీనిని ఉపనిషత్తునందు రసోవైసహాన్.
0: It's only then that you can enjoy the rasa, the juice in it. This has been called in the Upanishad, rasovaisaha.
1: ఈ రసమును మనం ఆరగించినప్పుడే మానవత్వం అనేటువంటిది ఎంతైనా అభివృద్ధి అవుతుంది.
0: When we can enjoy this rasa, this juice, then human nature can be promoted to any extent in us.
1: దివ్యాత్మ స్వరూపులారా, దేశములో అనేక విధములైనటువంటి అశాంతులకు, అక్రమాలకు, అన్యాయములకు గురి అయినటువంటి ఈ సమయమునందు భక్తులైనటువంటి వారు, త్యాగులైనటువంటి వారు, మానవత్వాన్ని కలిగినటువంటి వారు ఈ దివ్య భావములను చూచుకొని అర్థము చేసుకుని చక్కగా ప్రవర్తించి అతి శీఘ్ర కాలమునందే భారతదేశమును పవిత్రమైనటువంటి ఆదర్శవంతమైన దేశంగా తీర్చిదిద్దుతారని నేను ఆశిస్తున్నాను.
0: ది కంట్రీ విచ్ ఇస్ టుడే ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్జస్టిస్ అండ్ అన్ట్రూత్ వేర్ ఎవర్ యూ గో, I am hoping that the devotees and members of the Satsai organizations will be able to remove these things and experience
1: ఎప్పుడో మనం రిటైర్డ్ అయిన తర్వాత మనం పని చేసుకుందాము, సమాజ సేవ చేసుకుందాము, ఈ చిన్న వయసు లోపల సమాజ సేవ మనకెందుకు అని ఈ పిచ్చి భావంలో మీరు మునగకండి.
0: Do not immerse yourself in the foolish idea that we will do service to the community sometime when we retire, sometime later. Why while we are young?
1: ఆ రిటైర్ అయిన తర్వాత ఏమి చేస్తావు నువ్వు? నీకు ఇంకొకరితో సర్వీస్ చేయించుకోవాలి.
0: After retiring, what is the service you can do? You will have to get service from others.
1: Pada pada manchu kinkarulu paasamula agedu vela.
0: When the messengers of death come to you and say, come along, your time is over, come. And when they drag you out.
1: Panduvul dabadaba baita bettudi diklaapamu ledani cheppu vela.
0: When your relations say that there is no further use, this man is going to die, put him outside the house.
1: Alu biddalun labalaba yetchu vela.
0: When your wife and children cry loudly.
1: Appudu neevu tarama harinamamu notanu balkai daram.
0: Then is it possible for you to utter the name of Hari?
1: No. సరి అయినటువంటిది కాదు. శారీరకంగా మానసికంగా అన్ని విధములైనటువంటి యొక్క దృఢత్వంతో ఉండినప్పుడే మనం సర్వీస్ చేయాలి.
0: దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. వెన్ యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్, వెన్ యువర్ మైండ్ ఈజ్ స్ట్రాంగ్, వీ షుడ్ డూ సర్వీస్.
1: మన ఇంద్రియాలు నిగ్రహపరచుకోవాలి.
0: వీ షుడ్ కంట్రోల్ అవర్ ఆర్గన్స్.
1: మన యొక్క శక్తిని అంతా కూడా సమాజ సేవలో దారవేయాలి.
0: వీ షుడ్ యూజ్ ఆల్ అవర్ స్ట్రెంగ్త్ ఇన్ ది సర్వీస్ టు ది కమ్యూనిటీ.
1: కనుకని సత్యసాయి సేవలయందు మానవ సేవనే మాధవ సేవ అని ప్రత్యేకమైనటువంటి యొక్క ఈ సర్వీస్ అనేటువంటి దానిని నియమిస్తూ వస్తున్నారు.
0: దట్ ఈస్ వై ఇన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఇన్ ది బిలీవ్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్.
1: ఈ సర్వీస్ అనేటువంటి దాంట్లో మన యొక్క బంధుత్వం పెరిగిపోతుంది.
0: ఇన్ సచ్ సర్వీస్ అవర్ రిలేషన్షిప్ విల్ బి ప్రమోటెడ్.
1: మానవత్వం అనేటువంటి దాని కూడా ఏకత్వంగా కూడుతుంది.
0: హ్యూమన్ నేచర్ ఆల్సో విల్ బికమ్ వన్ సింగిల్ హ్యూమన్.
1: అనేకత్వంగా ఉండినటువంటి దానిని ఏకత్వంగా దర్శిస్తాం.
0: వాట్ వీ సీ ఇన్ డైవర్సిటీ వీల్ ఫీల్ ఇట్ యాజ్ యూనిటీ.
1: ఇదే నిజమైన మానవత్వం.
0: దిస్ ఇస్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: ఒకదాన్ని అనేకంగా మనం చించకూడదు.
0: వీ షుడ్ నాట్ డైవర్సిఫై అండ్ మేక్ వన్ థింగ్ ఇన్ సో మెనీ పీసెస్.
1: కనుకనే నేటి నుండి అయినా కూడాను శాంతి భావంతో, సఖ్య భావంతో, అనురాగ భావంతో, సమరస భావంతో మానవత్వం అనేటువంటి దాన్ని దివ్యత్వంగా అనుభవించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తాను.
0: సో అట్లీస్ట్ ఫ్రమ్ టుడే విత్ పీస్ ఇన్ యువర్ మైండ్ అండ్ విత్ ఫర్మ్నెస్ అండ్ విత్ ఫర్బేరెన్స్ ఐఎమ్ హోపింగ్ దట్ యూ విల్ ఎక్స్పీరియన్స్ డివినిటీ ఇన్ ది కమ్యూనిటీ అండ్ ఐఎమ్ బ్లెస్సింగ్ యూ అండ్ ఐఎమ్ బ్రింగింగ్ దిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

శబ్దమే బ్రహ్మవాచికము, ఆ శబ్దమే బ్రహ్మవాచికము, సర్వము.

0: What you see is temporary and destructible. It will disappear. But the Brahman is something which is permanent and which is indestructible. This indestructible aspect of Brahman is present and is spread all over the universe.
1: Indu kaladu anduledani sandehamu valadu chakri sarvopagatundu endendu vedaki chuchina andante kaladu. ఇది ప్రహ్లాదుని యొక్క వాక్యము.
0: దీస్ ఆర్ ప్రహ్లాదాస్ వర్డ్స్. టు థింక్ దట్ హీస్ హియర్, టు థింక్ దట్ హీస్ నాట్ దేర్, హీస్ ఇన్ సమ్ ప్లేసెస్ అండ్ హీస్ నాట్ ఇన్ అదర్ ప్లేసెస్, అండ్ టు థింక్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఓన్లీ హియర్ అండ్ నాట్ దేర్ ఈస్ నాట్ రైట్. గాడ్ ఈస్ ప్రెసెంట్ వేర్ ఎవర్ యూ థింక్ హీఈస్, వేర్ ఎవర్ యూ సెర్చ్ ఫర్ హిమ్, గాడ్ విల్ బి ఫౌండ్ దేర్. దీస్ ఆర్ ప్రహ్లాదాస్ వర్డ్స్.
1: ప్రేమస్వరూపులారా, ఇక్కడ కలడు, అక్కడ కలడు, ఇక్కడ లేడు, అక్కడ లేడు అనేటువంటి యొక్క వాగ్వాదం అనేటువంటిది అనాది కాలం నుంచి కూడాను వెంటాడుచున్నటువంటి యొక్క విషయమే.
0: ప్రేమస్వరూపాస్, ది ఆర్గ్యుమెంట్స్ విచ్ ఆర్ ఇంప్లైడ్ ఇన్ అవర్ సేయింగ్ హీఈస్ హియర్ హీఈస్ దేర్, హీఈస్ నాట్ హియర్ హీఈస్ నాట్ దేర్, ది ఆర్గ్యుమెంట్స్ దట్ ఆర్ ఇంప్లైడ్ ఇన్ దీస్ స్టేట్మెంట్స్ హ్యావ్ బీన్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్.
1: దైవం మానుష రూపేణ అని మానవత్వం అనేటువంటిది ఈ లోకం నందు వ్యక్తమైనటువంటిది మొదలు దైవత్వం అనేటువంటిది గోచరం అవుతూనే వస్తున్నది.
0: యాజ్ ఇట్ హ్యాస్ బీన్ సెడ్, గాడ్ ఇన్ ది form of a human being. Ever since human creation came on this earth, God has been manifesting himself and God was being seen in human form.

0: నిజముగా నిద్రించేటువంటి వ్యక్తిని అతి సులభంగా మనం లేపవచ్చును. మేలుకున్నటువంటి వ్యక్తిని మరింత సులభంగా కూడా నువ్వు మేల్కొల్పోవచ్చును. కానీ నిద్ర వలె నటించేటువంటి వ్యక్తిని మేల్కొల్పుటకు ఎవ్వరి తరము కాదు.
1: ఇఫ్ వన్ ఇస్ ఇన్ డీప్ స్లీప్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ బాడీ అండ్ హిమ్సెల్ఫ్ ఇట్ ఈస్ ఈజీ ఇట్ ఈస్ పాసిబుల్ టు వేక్ హిమ్ అప్ ఫ్రమ్ హిస్ స్లీప్ ఇఫ్ వన్ ఇస్ హిమ్సెల్ఫ్ అవేక్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆల్సో టు వేక్ హిమ్ అప్ But if one is pretending to sleep, just closing his eyes and fully aware, no one can wake him up from his pretended sleep.
0: Ade vidhamugane needu telisinatvanti manavunaku ati sulabhamga kudana arthamayyetattu cheppavachu. Teliyenatvanti manavuniki kudanu tanaku bodhapade reetiga manamu konni udaharanamulu prakatinchi bodhinchavachunu. Kani telisi teliyenatvanti yokka ఈ హాఫ్ నాలెడ్జ్ అని ఉంటుంటా చూడండి, ఇలాంటి వారికి చెప్పటము ఇది చాలా అసాధ్యం.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ అన్ అండర్స్టాండబుల్ వే టు మ్యాన్ హూ నోస్ సంథింగ్ ఆల్రెడీ. ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ బై గివింగ్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ టు ఎ మ్యాన్ హూ డస్ నాట్ నో. బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ కన్విన్స్ ఎ పర్సన్ హూ నోస్ హాఫ్ అండ్ హూ డస్ నాట్ నో ది అదర్ హాఫ్. Such people who are half knowledgeable, it is impossible to convey to them anything.
0: Manaku rendu kannulu kalavu.
1: Ee
0: rendu kannula dwara manamu edo kontha bhagamunu maatrame chudagalugutunnamu kaani chuchetuvanti yokka mogamune manam chudalekapothunnam kannula dwara.
1: We have two eyes. With the help of these two eyes, we are able to see something in this creation. Remember, with these two eyes, we are not able to see the very face which those eyes contain.
0: కాని ఈ కన్నులు మన దేహం నుండే ఉండినప్పటికీ మన పూర్ణ దేహాన్ని మనం చూడగలగలేకపోతున్నాము.
1: While these eyes are part and parcel of our own body, look, with the help of those eyes, we cannot see the total body.
0: మన దేహం యొక్క వీపును కూడాను మన కన్ను ద్వారా మనం చూడలేకపోతున్నాం.
1: ది వెరీ బ్యాక్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ నాట్ బీయింగ్ సీన్ బై అవర్ ఐస్.
0: మన ముఖమును మన వీపును మనం చూడాలనుకున్నప్పుడు కొన్ని రకములైనటువంటి యొక్క ఆదర్శాన్ని ఆధారాన్ని మనం అందుకోవాలి.
1: If we want to look at our face with our eyes, or if we want to look at the back with our eyes, then we have to take recourse to some kind of an additional aid.
0: ఆ సమయమున మనము ముందు ఒక అద్దము వెనుక ఒక అద్దము నిలువుట అద్దములు పెట్టుకుని మన మధ్య భాగంలో నిల్చుకున్నప్పుడు మన ముఖమును మన వీపును కూడాను ఒకే పర్యాయం చూడటానికి వీలవుతుంది.
1: ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇఫ్ వీ ప్లేస్ వన్ మిర్రర్ ఇన్ ది ఫ్రంట్ ఆఫ్ అస్ వన్ మిర్రర్ బిహైండ్ అస్ అండ్ ఇఫ్ వీ స్టాండ్ బిట్వీన్ దీస్ టూ మిర్రర్స్
0: కనుక వారు చేసేటువంటి యొక్క పవిత్రమైనటువంటి సమాజ సేవలు విశాలమైనటువంటి ప్రేమతత్వములు వారి ప్రబోధలు ఈ యొక్క లోకానికంతా కూడాను దివ్యమైనటువంటి ఆకర్షణీయంగా కూడాను గోచరిస్తుంటాయి.
1: ది కైండ్ ఆఫ్ సర్వీస్ దే డూ ది బ్రాడ్ విజన్ అండ్ ది బ్రాడ్ ప్రేమ దే షో టు ది కమ్యూనిటీ ఇన్ దర్ సర్వీస్ టు ది కమ్యూనిటీ దే అపియర్ టు ది రెస్ట్ ఆఫ్ ది పీపుల్ యాజ్ అట్రాక్టింగ్ దెమ్.
0: కనుక మొట్టమొదట ఈ విధమైనటువంటి చమత్కారం అనేటువంటిది ఈ సంస్కారంగా రూపొందింపజేసి సమాజం యొక్క సేవ చేయించేసేటువంటి యొక్క పరోపకారమైనటువంటి మార్గంలో ప్రవేశింపజేస్తుండాలి.
1: So the first thing which this chamatkara or the attraction does in bringing people to accept transformation, change themselves into better human beings, thereby do service to the community, this is the change which it is producing.
0: అప్పుడు ఈ సమాజ సేవ యందు తాను పాల్గొన్నప్పుడు మానవ సోదరత్వాన్ని దైవం యొక్క పితృత్వాన్ని కూడాను అభివృద్ధి గావించడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
1: Thus, in that manner, as a transformed and elevated human being, when he does service to the community, it will be possible for him to realize and recognize the truth of the statement, brotherhood of man and fatherhood of God.
0: దైవం యొక్క విభూదులు అనగా చమత్కారములైనటువంటిది ఇట్టివి అట్టివి ఇట్టివే చెయ్యాలి అట్టివి చెయ్యకూడదని నిబంధనలు ఏమాత్రం కూడా దానికి లేవు.
1: The kind of divine manifestations which have been called by the name chamatkara, which are the attractions which are shown as divine manifestations, no one can lay down a rule and say that they should be like this, that they should not be like this, and put such limitations.
0: Ano raniyan mahato mahiyan anu madalu ghanam varaku kudanu taan emaina cheyataniki adhikaranga untundali.
1: God is the infinitesimally small thing in small things. God is infinitely big in infinitely big things. From the tiny thing to the largest thing, He is capable and He has the power to do anything.
0: నిజముగా దైవత్వం అనేటువంటి దాంట్లో తన యొక్క శక్తి సామర్థ్యం అనేటువంటిది ఈనాడు లోకమునందు ప్రకటింప చేసేటువంటి చాలా స్వల్ప మార్గమే, స్వల్పం మాత్రమే.
1: Truly, in the divinity, in the abilities and powers which divinity has, what is being manifested today in the world is an extremely small fraction of what exists.
0: కనుక దైవత్వాన్ని మొట్టమొదట గుర్తించుకోవడానికి అధికారం అత్యవసరం.
1: To be able to recognize God, one should have the ability, one should have the right and power to be able to recognize God.
0: వైద్య మార్గమునందు రోగమును విషయం పరిశీలన చేసి దానికి తగినటువంటి యొక్క ఔషధములు అందించేటువంటి దాంట్లో డాక్టర్ కు తగినటువంటి అధికారం ఉంటుండాలి.
1: In matter of medicine, in matter of diagnosing diseases, and in matter of prescribing the appropriate medicine for a particular disease, it is only a trained doctor that has the right to do it.
0: భవనమును నిర్మించటము లేక వంతెనలు కట్టటము ఈ విధమైనటువంటి యొక్క ప్రక్రియందు అనుభవజ్ఞుడైనటువంటి యొక్క ఇంజనీర్ కు మాత్రమే అధికారంగా ఉంటుంటుంది.
1: To build a mansion or to build a bridge, it is only an experienced engineer that has got the right to do these things.
0: లాను పురస్కరించుకొని నీతి నిజాయితీగా ప్రవర్తించడానికి తగినటువంటి పాయింట్స్ అంతా కూడా ఒక లాయర్ కు మాత్రమే అధికారంగా ఉంటుంటుంది.
1: In the context of law, to be able to enforce legally correct things and to be able to ask for right things to be done, it is only the lawyer, the trained lawyer, who has got the right to do it.
0: ఒక పదార్థాన్ని విజ్ఞాన శాస్త్రంగా విచారం చేయడానికి ఒక సైంటిస్ట్ కు మాత్రం అధికారం ఉంటుంటుంది.
1: To investigate a piece of matter and understand and expound its behavior, it is only the scientist that has the right to do it.
0: తమ తమ అధికారమును పురస్కరించుకొని తమ తమ మార్గములను ప్రవర్తించుకోవటంలో ఎట్టి అభ్యంతరము ఉండదు.
1: Depending upon their rights, depending upon their abilities and knowledge, for people to follow the paths in which they are entitled to follow by their training, there can be no objection.
0: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు ఇంజనీరు డాక్టర్ తో పోట్లాటము, డాక్టర్ పోయి సైన్స్ తో పోట్లాటము, సైంటిస్ట్ వచ్చి ఇంకా ఆధ్యాత్మికతో పోట్లాటము ఈ విధంగా జరుగుతూ వస్తుంటుండాలి.
1: Unfortunately, today an engineer goes and quarrels with doctor in his field. A doctor goes and quarrels with the engineer in his field. A scientist goes and quarrels with the divinity in his field.
0: ఇవి అన్ని కూడా కేవలం అధికారం లేని యొక్క వ్యక్తుల యొక్క ప్రభావంలో తప్ప సరైనటువంటి కానేరు.
1: All these can be classified as conduct on the part of individuals who have no right to do such things.
0: తమ తమ మార్గములందు తమకు తగినటువంటి స్వతంత్రాలు ఉంటుంటాయి. కానీ ఒక్కొక్క దాని యందు మరొకరు పురస్కరించుకుని ప్రవేశించడానికి ఎట్టి అధికారము లేదు.
1: Each one, according to his right and training, has complete freedom to follow his own path. But no one has the right to go into and stray into another's path in which he has no right.
0: కన్ను చూడగలదే కానీ వినడానికి వీలు కాదు.
1: The eye can only see, the eye cannot hear.
0: నాలుక మాట్లాడగలదే కానీ వినడానికి వీలు కాదు.
1: The tongue can only speak, the tongue cannot hear.
0: చెవు వినగలదే కానీ చూడడానికి కానీ మాట్లాడడానికి సాధ్యం కాదు.
1: The ear can only hear, the ear can neither see nor speak.
0: కనుక అదే విధంగానే ఈనాడు పూర్ణమైనటువంటి యొక్క దివ్యతత్వాన్ని పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతత్వం చేత సైంటిస్ట్ పోట్లాటం ఇది అనధికారమే తప్ప అధికారం కానేరు.
1: In that manner, today, what is described as divinity and the aspects of divinity, which are complete aspects of divinity, for a scientist to claim that he can understand and he can unravel and quarrel with such aspects.
0: ఇది కేవలం ఒక అసూయ ప్రభావమే, బుద్ధివాదమే, నిరీశ్వరవాదమే.
1: This is simply a manifestation of jealousy, a manifestation of intellect, and a manifestation of intelligence in a field where it does not work.
0: ఇది సరైనటువంటి హేతువాదం కానేరదు.
1: This cannot be called proper rational or reasoning.
0: దీనికి అవకాశవాదం అని కూడాను పేరు పెట్టవచ్చు.
1: This can also be described as opportunism.
0: కనుక మనం ఇట్టిదానికి ఏమాత్రం కూడాను మన మనస్సునివ్వక ప్రశాంతమైనటువంటి రీతిగా పవిత్రమైన భావం చేత మన సత్యాన్ని మనం అనుసరించడం అత్యవసరం.
1: It is necessary therefore that we should not lend our minds to think in such paths, and it is necessary for us, without lending our minds to waver in those paths, to acquire peace and be peaceful and do our work.
0: నాకు ఎట్టి వారి పైన కూడాను, ఎట్టి విధంగా ఎట్టి సమయం నందు కూడాను, ఎట్టి భావములు కూడాను భేదభావములు నాకు లేవు.
1: ఫర్ మీ ఐ హావ్ నో సచ్ ఫీలింగ్స్ అగెన్స్ట్ ఎనీ వన్ ఆఫ్ ఎనీ కైండ్ అండ్ అట్ ఎనీ టైమ్.
0: కానీ భక్తులకు అర్థమయ్యేటువంటి నిమిత్తమై నేను ఈ విషయంలో ఈనాడు దిగవలసి వచ్చిందే, కానీ లేకపోతే ఈ విషయాన్ని నేను ఏమాత్రం కూడా నువ్వు పట్టించుకోను.
1: బట్ ఇన్ ఆర్డర్ దట్ ది డివోటీస్ మే అండర్స్టాండ్ టుడే ఇట్ హెస్ బికమ్ నెససరీ ఫర్ మీ టు స్పీక్ అబౌట్ దీస్ థింగ్స్ బట్ ఫర్ దట్ ఐ వుడ్ నాట్ హ్యావ్ బాదర్డ్ టు స్పీక్ అబౌట్ దీస్ థింగ్స్ అట్ ఆల్.
0: దివ్యాత్మ స్వరూపులారా, గుంత త్రవ్వుతూ పోతుంటుంటే దాని మట్టింతా ఎక్కడ పడుతుంది? గుట్టగా తయారవుతుంటుంది. కనుక ఈ విధంగా కిందికి తీసుకుని పోయేటువంటి వాళ్ళు కొంతమంది పోతుంటే పైకి పెరిగేటువంటి గుట్ట పైకి పెరుగుతూనే ఉంటుంటుంది. కనుక ఈనాడు వారు తీసేటువంటి గుట్ట మట్టి అంతా ఇప్పుడు మున్ముందు గుట్ట మట్టిగా తయారు కావడానికే చేస్తున్నారు.
1: దివ్యాత్మ స్వరూపస్, ఇఫ్ వన్ గోస్ ఆన్ డిగింగ్ ఎ పిట్, వేర్ విల్ ఆల్ ది మడ్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది పిట్ గో? దట్ మడ్ హ్యాస్ టు బి పుట్ అసైడ్ అండ్ దట్ విల్ గ్రాడ్యువల్లీ రైజ్ ఇన్ టు బికమింగ్ ఎ హైయర్ అండ్ హైయర్ మౌండ్. ఇన్ ది సేమ్ మేనర్ సచ్ ఆఫ్ దోస్ హు ఆర్ డిగింగ్ పిట్స్ టుడే, ఆల్ ది అర్త్ దట్ దే ఆర్ రిమూవింగ్ విల్ కమ్ టుగెదర్ అండ్ విల్ గ్రో ఇన్ టు ఎ హ్యూజ్ మౌండ్ ఇన్ డ్యూ కోర్స్.
0: కానీ ముక్కు జబ్బు ఉన్నటువంటి వాడి యొక్క ముక్కు దగ్గర ఒక చక్కని చక్కని సుగంధమైనటువంటి పుష్పాన్ని పెట్టినా వానికి ఏ మాత్రం కూడాను ఆ సుగంధం యొక్క తత్వం అర్థం కాదు.
1: ఇఫ్ యూ టేక్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ ఎ డిజీజ్ ఇన్ హిస్ నోస్ అండ్ హీ కెనాట్ పర్సీవ్ ఫ్రాగ్రెన్స్, ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఎ వెరీ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ అండ్ పుట్ ఇట్ నియర్ హిస్ నోస్, హీ కెనాట్ పర్సీవ్ ది ఫ్రాగ్రెన్స్.
0: అదే విధముగానే ఆ ముక్కు జబ్బులు ఉన్నటువంటి వాడికి అందరూ కూడాను ఈ ముక్కు జబ్బు ఉన్న వానికే ఓటు వేస్తుంటారు.
1: In that context, all people who have got a diseased nose of that kind and who cannot perceive fragrance will keep on supporting and voting for that man who has got a bad nose.
0: ఇవన్నీ కూడాను ఒక రకమైనటువంటి రోగములే తప్ప ఇది ఒక యోగములు కాని భోగములు కాని కానేరవు.
1: All these things should be classified as one kind of diseases. They cannot be called either yoga or bhoga.
0: కృష్ణుడు, రాముడు, క్రైస్తు ఇలాంటి వారందరూ కూడాను ఆనాడు ఈ విధమైనటువంటి యొక్క చమత్కారములు చూపారని కూడాను అన్ని రకములైనటువంటి గ్రంథములో మన భారతీయ పవిత్రమైనటువంటి చరిత్ర ఎందుకు కూడాను మనకు అర్థమవుతున్నాయి.
1: దట్ ఇన్ ది డేస్ ఆఫ్ కృష్ణ, ఇన్ ది డేస్ ఆఫ్ రామ అండ్ ఇన్ ది డేస్ ఆఫ్ క్రైస్ట్ దట్ దే హావ్ ఆల్ షోన్ సచ్ అట్రాక్టివ్ థింగ్స్ వాట్ వీ హావ్ కాల్డ్ చమత్కార హాస్ బీన్ మేడ్ ఎవిడెంట్ టు అస్ which have been called miracles have been made evident to us in our scriptures, in our texts and in our sacred history even of this land.
0: రాముడు అనేక రకములైనటువంటి ధర్మ మార్గమునందు తాను ప్రవేశించి ఇటువంటి చమత్కారముల ద్వారా సర్వమును కూడా దిగ్విజయం గావిస్తూ వచ్చాడు.
1: రామ ఎంటర్డ్ ది పాత్ ఆఫ్ ధర్మ అండ్ మెనీ ఇన్స్టెన్సెస్ అండ్ త్రూ సచ్ చమత్కారాస్, త్రూ సచ్ మిరకిల్స్ అండ్ త్రూ సచ్ మేనిఫెస్టేషన్స్ హీ డిడ్ అక్వైర్ విక్టరీ ఇన్ ఎ నంబర్ ఆఫ్ కేసెస్.
0: దీనికి ఒక్క ఉదాహరణము,
1: దేర్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఫర్
0: మన పవిత్రమైనటువంటి చరిత్రలయందు కోతుల చేత లంకకు వంతెన కట్టించాడు. ఇది సాధ్యమయ్యేటువంటి విషయమా మానవుల చేత?
1: ఇన్ అవర్ సేక్రెడ్ హిస్టరీ ఇట్ హాస్ బీన్ సెడ్ దట్ రామ విత్ ది హెల్ప్ ఆఫ్ మంకీస్ బిల్ట్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ది ఓషన్. ఇస్ దిస్ పాసిబుల్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు డూ విత్ ది హెల్ప్ ఆఫ్ మంకీస్?
0: ఆ దేశకాల పరిస్థితిని పురస్కరించుకుని అది ఆ కాలమునకు అత్యవసరము.
1: If we look back at the conditions that existed at that time and depending upon the circumstances in the country at that time, this was necessary in that context.
0: Krishnudu oka teevramainatunte yokka gaadamainatunte varsham cheta prajalu peedimpabadutunnatunte samayam nandu taanu oka chitukana vreli paina kondanu etti vaarandarni kaapadinatunte oka miracle.
1: Krishna, when people were suffering from some trouble of heavy rain, did lift a mountain on a small finger of his, the little finger of his, and this is cited as a miracle in our scriptures.
0: Ramudu chesinatundi vantane krishnudu cheyaledi ani cheppani krishnudu devudu kadani manam angikarinchukunda pothunnama?
1: By saying that the bridge which Rama constructed was not constructed by Krishna in his life, so Krishna is not God. Is that logic? Is that what we say?
0: Kani Shankaracharyula varu tana yokka bhakta samrakshana nimittamai oka abala తన ఇంటి ఎందు బిచ్చము లేకపోయినను ఏదో ఒక ఉసిరికాయ ఉండటం చేత, మనోవాక్కాయముల చేత, ప్రేమ చేత ఆ యొక్క శంకరాచార్యులకు అర్పితం గావించటం చేత బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది అని మన ప్రాచీన గ్రంథములే మనకు ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: We have a legend about Shankaracharya. Shankaracharya, with a view to help one of his devotees, the story says that when she had nothing, by his miracle, by his power, Shankaracharya made golden gooseberries rain for her, and that is how he helped his devotee.
0: ఇది కేవలము ఒక అతీతమైనటువంటి ఒక మిరకిల్ గా భావించుకొని శంకర పీఠముల వారందరూ కూడాను దీనిని ఒక ప్రత్యేకంగా కూడాను వ్యాఖ్యానం చేస్తూ కూడా వస్తుంటారు.
1: Recognizing this story of Shankara having produced golden berries for the sake of a devotee as an extraordinary miracle, all those who are connected with the pithas of Shankara, they make very big story out of this.
0: Kani atti vyaktule ee naadu ramulu gadiyaralu ivvaledi, krishnudu gadiyaralu ivvaledi, shankaracharyulu gadiyaralu ivvaledi, satyai baba gadiyaralu ivvatam idi daiva tattvam kaadu untaru.
1: The very same people who have extolled this miracle of Shankara today ask the questions, Rama never created and given watches, Krishna never created and given watches, and Shankara never created and had given watches. Is Sathya Sai Baba, who is creating watches and giving, he is not God, therefore he is not God.
0: Nijamuga idi telivu takku ainatundi matale tappa Krishnudu giri maatrame ettadu kaani usirikaya varsham kurpinchada Krishnudu devudu ani etla oppukunnadu.
1: This is really being foolish and argumentative. One can say Krishna lifted a mountain on his finger. Krishna did not produce golden gooseberries. So Krishna is not God. Can we argue like that? It's being very foolish.
0: కాదు. ఆ దేశకాల పరిస్థితిని పురస్కరించుకొని ఆయా పనులు చేయవలసి వస్తుంది. ఆనాడు వీడికి గడియారాలు అనవసరంగా ఉండేటువంటివి.
1: No. This cannot be, depending upon the circumstances and upon the needs of the country and the people. At that time, certain things had to be done. In the time of Krishna, people did not need watches, and that is no useful thing at all.
0: నిజముగా ఆనాడు కృష్ణావతారం నందు కాని బుద్ధావతారం నందు కాని శంకరాచార్య అవతారం నందు కాని ఎవరైనా గుమ్మడికాయలు తోటకూరను అడిగారా?
1: Truly, at the time of Krishna, when the avatar was Krishna, or at the time of Shankara, or at the time of Buddha, were the times such, did anyone ask for the production of a pumpkin or for the production of some leafy vegetable?
0: Kani duradrishtavashatu ee naadu kaligum lopala alanti daridrulu kuda bayil deernaru.
1: Due to our misfortune, today in Kali Yuga, there are also such foolish people.
0: కనుక మనం నిజముగా దైవత్వాన్ని గురించి మనం చేసుకోవాలనుకుంటే మనలో ఉన్నటువంటి సందేహం నివారణ అయ్యే నిమిత్తమై ఈ రకమైనటువంటి యొక్క మాటలు చెప్పవలసి వచ్చిందే కాని ఇది నిజంగా మానవుని యొక్క బుద్ధులు అనేక రకంగా ప్రవహిస్తుంటాయి, కొంతవరకు ప్రసరిస్తుంటుంటాయి. కనుక వాటిని మనం ఏమాత్రం కూడా ఆధారంగా తీసుకోకూడదు. మన హృదయం యొక్క విశ్వాసాన్ని మన యొక్క అతను టీఏపాయ్ చెప్పాడు, ఆత్మవిశ్వాసం నిజముగా వారికి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి యొక్క విశ్వాసం అత్యవసరమైనటువంటిది. కానీ అన్యమైనటువంటివి ఏమాత్రం కూడా మనము దానిని ఆరగించకూడదు, దానిని అనుభవించడానికి ప్రయత్నం చేయకూడదు.
1: ట్రూలీ టుడే విత్ ఎ వ్యూ టు రిమూవ్ సమ్ పాసిబుల్ డౌట్స్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ వేరియస్ పీపుల్ ఐఎమ్ ఒబ్లైజ్డ్ టు స్పీక్ దీస్ వర్డ్స్ బట్ దీస్ ఆర్ నాట్ నెసెసరీ. ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ మ్యాన్ కెన్ సక్సీడ్ యాజ్ టీఏపాయ్ హెస్ టోల్డ్ అస్ టు ప్రమోట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దట్ ఈస్ ఆల్ వాట్ ఈస్ వాంటెడ్. విదౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అటర్ దీస్ వర్డ్స్.
0: మన విశ్వాసములు మనం ఆధారం చేసుకుని పోవాలి, కానీ పరుల విశ్వాసములపైన ఏమాత్రం కూడా మనము తగినటువంటి అనుసరణ చేయకూడదు.
1: వీ షుడ్ ప్రొసీడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ అవర్ ఓన్ ఫెయిత్. వీ షుడ్ నెవర్ ట్రై అండ్ మూవ్ ఫర్దర్ ఆన్ ది బేసిస్ ఆఫ్ సంబడి ఎల్సెస్ ఫెయిత్.
0: సత్యసాయి యొక్క తత్వములంతా కూడా నిదర్శనములే కాని ప్రదర్శనములు కానేరవు.
1: All aspects of Sathya Sai can only be manifestations. They are not exhibitionist in their nature.
0: ఇది కేవలం ధనం తీసుకుని టికెట్లు పెట్టుకుని ప్రదర్శించేటువంటి యొక్క పీడ మార్గములు కానేరవు.
1: These are not exhibitions. These are not paths by which we take money and attract people by exhibition.
0: దివ్యాత్మ స్వరూపులారా, ఇది మరొక రీతిగా మనము ఆధ్యాత్మిక రీతిలో మనము కొంతవరకు విచారణ చేసినప్పుడు ఇది నిజంగా సత్యసాయి యొక్క పరీక్షలు కానేరవు, భక్తులకు పరీక్షలు.
1: Truly, if we examine this situation along the proper and spiritual path, we will come to the conclusion that this is not a testing time or test for Satya Sai. This is a testing time and test for the devotees of Satya Sai.
0: మనము ధాన్యమును పండించి కొన్ని కొన్ని ప్రాంతములు యందు ఇంటికి తెచ్చుకునే పూర్వము తూర్పు పోస్తుంటాం. గట్టి గింజలంతా క్రింద పడుతుంటాయి, ఓటు గింజలంతా గాలి కొట్టుకుని పోతుంటాయి.
1: When we harvest our paddy, the grain which consists of also hollow covers only, we want to get rid of them, and therefore we take this grain and we pour it down against the wind so that the wind may blow off the empty covers and we have the hard grain with us.
0: ఆ గట్టి గింజల మాత్రమే మనము బస్తాలకు నింపుకొని మన బసకు తెచ్చుకుంటుంటాం, గాని ఓటు గింజలంతా కూడా మనం వదిలిపెడుతుంటాం.
1: It's only the hard grain which has withstood the wind that is blowing will be filling our bags and we bring it home. We leave behind all the hollow grain.
0: కనుక ఈ నిరీశ్వరవాదమైనటువంటి గాలి లోపల ఎవరు గట్టి గింజలుగా నిలుస్తారు, ఎవరు ఓటు గింజలుగా వెళ్లిపోతారు అనేటువంటిది ఇప్పుడు పరీక్ష.
1: So in this wind, the faithless wind that is blowing, who will remain as hard grain and who will be blown away by this wind as hollow grain? That is the result of this test.
0: ఇలాంటి వంత యుగ యుగమున కూడా నువ్వు వస్తున్నటువంటి యొక్క విషయమలే.
1: Such things have been coming from time to time, and at all times from time immemorial they have been coming.
0: నిజముగా ఈ వాతావరణము సత్యసాయి నిజముగా దైవత్వము అనేటువంటి దాన్ని కూడా నువ్వు చక్కగా దృఢపరుస్తూ వస్తున్నారు.
1: Truly the environment that exists today and what is filling the air is establishing firmly that Satya Sai's aspects are truly divine.
0: Rama avataram nandu Ramachandrudu sakshat avatara murti ainappatikini aneka mandi Vasishta Vamana Vishwamitra Jamadagni ilanti maharishulu antakudanu undinappatikini ఈ మహర్షులపైన ఏమాత్రం కూడా నువ్వు విచారణ అనేటువంటిది ప్రయత్నం చేయక ఒక రామచంద్రుడి విషయమునందు మాత్రమే ఇలాంటి పరిశోధనలు ప్రారంభమైనాయి.
1: ఇన్ ది టైమ్ ఆఫ్ రామా, ఎట్ ది టైమ్ వెన్ రామావతార్ వాస్ ప్రెసెంట్, ఆల్దో దర్ వర్ సెవెరల్ అదర్ గ్రేట్ పీపుల్, గ్రేట్ సెయింట్స్ లైక్ వశిష్ట విశ్వామిత్ర జమదగ్ని, గ్రేట్ రిషీస్, ఆల్ ది టెస్ట్ అండ్ ఆల్ ది ట్రబుల్ వాస్ గివెన్ టు రామా అండ్ నాట్ టు విశ్వామిత్ర ఆర్ వశిష్ట.
0: అగస్త మహర్షి మహా శక్తివంతుడు,
1: Agastya, the great rishi,
0: Bhagiratha Mahabhav, Shaktivantudu,
1: has great power. Bhagiratha has also had great power.
0: Bharadwaja Mahashaktivantudu, Vishwamitra Mahashaktivantudu, Vasishtha Mahashaktivantudu, kani ainappatikini veeriki ye matram kodanu veeri sambandhamki ye matram kodanu ponukonaka okka ramatattvam nandu matrame ilanti parishodhanalanta kodanu prarambhamayyayi.
1: Bharadwaja had great powers, Vishwamitra had great powers, many of the rishis had extraordinary powers, but nobody ever tried to bother and question the powers of these people. Only the test was for the powers of Ramachandra.
0: Inka Krishna avataram nandu kudanu kavalsinatvanti dushta shaktulanta kuda untunnayi, aneka shaktivantulainatvanti varanta untunnaru, kani vaari paina e maatram kudanu ee yokka paricharyalu punukonaka oka Krishnuni yandu maatrame parishodhanalu prarambhincharu.
1: Even at the time of Krishna, there were many other people with divine powers, with great powers. And there were also bad people who were wanting to test these divine powers. But they did not go at the powers of other people. They wanted only to challenge the powers which Krishna had.
0: ఈనాడు కూడాను లోకంలో అనేక మంది ఉండినప్పటికీ ఎవరి దగ్గరికి పోయినా కూడాను ముందు సత్యసాయి బాబాను చూసుకొని రండి. కనుక ఒక్క సత్యసాయి పైనే ఇలాంటివంతా కూడాను కొంత చమత్కారములు ప్రారంభమవుతున్నాయంటే ఇది కూడా దైవత్వం అనేటువంటి సత్యము సత్యము సత్యము అనేటువంటిది ఇదవుతుందా.
1: టుడే ఆల్సో వేర్ ఎవర్ యూ మే గో, వేర్ ఎవర్ ఎనీ వన్ ఇస్ ఛాలెంజ్, ది ఫస్ట్ థింగ్ దే సే ఇస్ గో అండ్ టెస్ట్ సత్యసాయి బాబా. దిస్ ఇస్ ది ఫస్ట్ థింగ్.
0: అలాగే వీరందరికంటే కూడా సత్యసాయి బాబా అధిక స్థానంలో ఉన్నాడు అనేటువంటిది స్పష్టమవుతూ వస్తుంటుండాలి.
1: This makes it unquestionably clear that Satya Sai Baba is in a position much higher than all these things.
0: Divyatma swaroopulara okaru nammina nammakalekapoyina okaru vishwasam undina lekapoyina evarevari vishwasamu varini aashrayistundi aanandistimpa chestundi kanuka mana mana vishwasamunu manam aadharanga chesukotaniki vishalamainatunte prema samajamainatunte yokka sevalu manam pradhanamainatunte lakshyamlo manam pettukovali.
1: Divyatma Swarupas, whether anyone else believes or not, whether anyone else has faith or not, it should not matter to you. Each one's faith, each one's belief is what matters to him. And in that context, everyone should try and you have an opportunity of broadening your prema.
0: కనుక ఆధ్యాత్మిక మార్గం లోపల తమ తమ విశ్వాసములను పురస్కరించుకుని ఉంటుంటాయి కానీ పరుల యొక్క పరిశోధనలు ఇక్కడ ఏమాత్రమూ పనికిరావు.
1: In the spiritual path, all that you can enjoy depends upon one's own faith. It does not depend upon what another man wants to investigate or understand.
0: కనుక మొట్టమొదట మన విశ్వాసమును భద్రం చేసుకుని మన యొక్క ఆనంద మార్గములను అనుసరిస్తూ మన జీవితత్వమైనటువంటి యొక్క బోధనను సాధ్యమైనంత వరకును సమాజంలో మనం చాటుతూ సమాజ సేవ యందు విశాలమైనటువంటి భావనను మనం పెంచుకుని సర్వులు కూడాను ఒక సర్వీసుని బిడ్డలుగా మనము విశ్వసించి సాధించటము అత్యవసరము.
1: The first thing that one has to do, therefore, in this context, is to secure one's own faith, and thereby, with having secured one's own faith, follow the path of bliss, serve the community in the path of bliss, and realize God.
2: Ye gunam buganinchi ye chinchino nadu, ye gunam buganinchi ye chinchino nadu. ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు.
1: ఆఫ్టర్ అక్వైరింగ్ వాట్ పర్టిక్యులర్ గుడ్ క్వాలిటీ డిడ్ గాడ్ కమ్ డౌన్ ఇన్ ఆర్డర్ టు సేవ్ అండ్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ ప్రహ్లాద దట్ డే?
2: ఏ గుణము గణించి ఏ తెంచెను నాడు పేద కుచేలు బ్రోవ వేద చరితుడు.
1: By acquiring what particular good quality did God come down to give help and save the poor Kuchela?
2: Ye gunambu ganinchi etenchenu nadu Dhruva Kumaruni saka Vaikunthavasi.
1: By acquiring what particular good quality did the Vaikunthavasi God come down that day to help the young Dhruva?
2: Aa gunambe ganinchi amaravanyudu ఆర్తజనాథనాథుడు అనాథనాథుడు శ్రీ సత్య సాయినాథు శ్రీనాథు శ్రీ సత్య సాయి.

0: అటువంటి పవిత్రమైనటువంటి యొక్క నిర్మల నిస్వార్థమైనటువంటి యొక్క విశాలమైనటువంటి ప్రేమతత్వంతో వచ్చినటువంటి యొక్క తత్వమే ఈ సత్యసాయి యొక్క తత్వం కానీ, నారో మైండ్ తో కానీ స్వార్థము లేక విధమైనటువంటి యొక్క అహంకారము అసూయాభావంతో వచ్చినటువంటి తత్వం కాదు. కనుక ఇట్లాంటి దానికి మనం ఏమాత్రం కూడా నువ్వు విరవనక్కర్లేదు. మన యొక్క పవిత్రమైనటువంటి భావాన్ని ఈ సమాజంలో చాటి సత్యముగా మనము ఒక విధమైనటువంటి లైఫ్ ఈ ఛాలెంజ్ మీట్ ఇట్ అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో మనం ఈ కార్యక్రమంలో పాల్గొనటము అత్యవసరమని కూడాను ఈనాడు మీకు ప్రత్యేకంగా మీరు బోధించవలసి వచ్చింది.
1: బై అక్వైరింగ్ ది వెరీ సేమ్ నోబుల్ క్వాలిటీస్ సత్యసాయి ఈజ్ గాడ్ కమ్ డౌన్ ఫ్రమ్ హిస్ అబోడ్ ఆఫ్ హెవెన్ టు సేవ్ మ్యాన్ కైండ్ అండ్ టు బి ఏబుల్ టు టెల్ యూ వాట్ ఈస్ గుడ్ కాండక్ట్ and to be able to tell you to give up your selfishness, to give up your ego, give up your bad qualities, broaden your vision and serve humanity in order to make you do that and make you realize that life is a challenge and meet it. That is how Satya Sai has come as an avatar.
0: Life is a dream, realize it. Life is game, play it. Life is love, enjoy it. Kanuka manam nijamga andaru kudanu ఒక దైవాంశ సంభూతలే. మీరందరూ కూడాను దైవతత్వం కలిగినటువంటి వారే. కనుక మీరు మానవులు మానవులని ఎందుకు బలహీనతలు కావాలి? దైవత్వాన్ని మనం విశ్వసించి నేను దైవము దైవము దైవము అనేటువంటి యొక్క పవిత్రమైన దైవ భావాన్ని మనం పెంచుకొని ఈ సమాజంలో సాధించడానికి పూనుకోవాలి.
1: ట్రూలీ ఆల్ ఆఫ్ యూ ఆర్ స్పెక్స్ ఆఫ్ గాడ్. All of you have divinity in you. Why do you feel the weakness by thinking that you are human? With this great courage that there is divinity in every one of you, you must be able to meet the challenge of life and serve the community in a divine manner.
0: ప్రశాంతమైనటువంటి వాతావరణం చేత మన యొక్క పవిత్రమైన భారతదేశమునందు చక్కని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అందించాలి. కానీ విప్లవాన్ని కలిగించటమో లేక అరాజకాన్ని సృష్టించటమో మనం ఏమాత్రం కూడా పూనుకోకూడదు.
1: In the peaceful atmosphere of our country, we should be able to promote peace by a broad vision. We should not undertake raising revolution or raising anarchy in this peaceful country.
0: Kanuka nijamuga sarvulu kudanu bhagavat swaroopulu anetundi aneka pariyanam cheptanu. You are not one person but three. The one you think you are, the one others think you are, the one you really are. Atuvanti tattvanni manam pondali. Manam deharitiga seva cheyali. మనసు రీతిగా మంచి భావాన్ని పెంచుకోవాలి. ఆత్మరీతిగా ఆనందంగా సాక్షిపూతుడిగా నిలచాలి.
1: I have told you several times that all are forms of God and there is God present in every human being. And I have also told you that you are not just one person. You are three persons. The one who you think you are, the one others think you are, and the one you really are. These are the three aspects in you. And realizing this, you should be able to serve and recognize the divinity in you.
0: Nijamuga manavudu devudu. Jeevude devudu. కాని ఇట్టి మానవుని కొంతమంది అంగీకరించుకోలేక విశ్వసించుకోలేకపోతున్నారు.
1: ట్రూలీ మ్యాన్ ఇస్ గాడ్. ది జీవా హూ లివ్స్ ఇన్ మ్యాన్ ఈజ్ గాడ్. సమ్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అక్సెప్ట్ ది జీవా ది హ్యూమన్ బీయింగ్ యాజ్ గాడ్.
0: మరికొంతమంది లివింగ్ పర్సన్ గాడ్ కాదు అని చెప్పినట్టున్నారు. ఇంకా శవం ఆ గాడ్.
1: Some others say that a living person cannot be God. Then do they mean that a dead person, a corpse can be God?
0: కనుక మనము శివమే ఒక పవిత్రమైనటువంటి యొక్క మంగళకరమైనటువంటి జీవతత్వంలో మనం భావించాలి. కానీ కొంతమంది శవాన్నే గాడ్ అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళు పోని. మనం శివమే గాడ్ అనుకోవాలి. మనం సజీవమే గాడ్ అంతేకాని నిర్జీవం గాడ్ కాదు.
1: వీ షుడ్ యాక్సెప్ట్ లైఫ్ ది స్పిరిట్ ఆఫ్ లైఫ్ ది జీవా ఇన్ వన్ యాజ్ గాడ్. There are some people who do not accept life as God. They think that a dead person is God. Death is God. Let them. It is their misfortune. We should recognize the Shivam, the life in us, as God.
0: Inka konni konni viparitamainatundi okka margalu kuda nu kotta mandi anusaristhu vastuntaru.
1: Also, some people are prescribing paths which are extraordinary and which are very unusual.
0: Nijamga ee naadu meeku arthamayye nimittamu మీ హృదయంలో ఉన్నటువంటి సంశయాలు ఒక నివారణ చేసే నిమిత్తమే నేను ఈ విషయాన్ని చెప్తున్నానే కానీ వేరొక ఉద్దేశం కాదని కూడా మీరు భావించాలి.
1: ట్రూలీ ఐ ఆమ్ టెలింగ్ యూ అబౌట్ దీస్ థింగ్స్ సో దట్ యూ మే అండర్స్టాండ్ ది సిచ్యువేషన్. ఇట్ ఈస్ నాట్ విత్ ఎనీ అదర్ మోటివ్ దట్ ఐఎమ్ టెలింగ్ యూ దీస్ థింగ్స్.
0: కొన్ని కొన్ని ప్రాంతములందు క్షామము లేక ఒక అనావృష్టి, అధిక వృష్టి, కొంతవరకు ఈ భూకంపాలు ఇలాంటివంతా జరుగుతూ ఉంటాయి.
1: In various places, sometimes we get difficulties as drought, as famine, or as an earthquake, which are causing trouble.
0: ఇలాంటివంతా కూడాను ప్రకృతి యొక్క సహజ గుణములుగా కూడాను ప్రవర్తిస్తూ ఉంటాయి.
1: Such things, famines, drought, earthquake, these are all natural manifestations of creation.
0: ఇది శబ్ద స్పర్శ రూప రస గంధాదులంతా కూడాను ప్రకృతి యొక్క లక్షణాలే.
1: All the five aspects, the five senses through which we perceive matter, namely hearing, touch, smell, seeing and so on, these are all natural qualities of creation.
0: ఇవి కేవలం ఆయా ప్రాంతముల యొక్క భక్తి ప్రపత్తుల ద్వారా నివారణ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంటాయి.
1: There are opportunities, there are chances by devotion and by faith to get rid of these things and to alleviate such suffering.
0: కనుక ఇవి మన యొక్క ప్రేమ భక్తుల ద్వారా ఎంతవరకు నేనకూడదు మనం సాధించడానికి కూడా తగిన అవకాశం కూడా ఉంటుంటాయి.
1: There are opportunities by which through our prema, through our faith, we can alleviate the suffering coming from such natural causes.
0: కానీ ఈ విధమైనటువంటి అవాంతరాలంతా కూడాను, ఈ ప్రళయాలు, ఈ భూకంపాలు, ఈ యొక్క అధిక వృష్టి, అనావృష్టిలు కూడాను ఎందుకు లోకంలో రావాలి అని కూడాను మనము ఆశిస్తుంటాము, ఎందుకు రావాలి అని చెప్పిన మనము కొంతవరకు జిగుప్సు పడుతుంటాము. కానీ మనకు ఈ బుద్ధులు ఎందుకు రావాలని మనం జిగుప్సు పడుతున్నామా?
1: Sometimes we ask the question, why these calamities, why these earthquakes, why these excesses, why do they come, why should they come and trouble people? We ask such questions. Are we asking ourselves?
0: Marukunina kudunu manam sadhinchadaniki kudunu tagina avakasam kuda untuntadi.
1: There are opportunities by which through our prema, through our faith, we can alleviate the suffering coming from such natural causes.

0: these bad qualities. Why do we get these bad qualities? He doesn't ask such a question.
1: ఇలాంటివంతా కూడాను కొన్ని కొన్ని వారి వారి ప్రారంభాన్ని అనుసరించి వారి వారి భక్తి ప్రభుత్వాలను అనుసరించి రావచ్చును, దాని నివారణ చేసుకోవచ్చును. ఇది పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఏమాత్రం కూడా సందేహం ఉండదు.
0: సచ్ కెలామిటీస్ కెన్ కమ్ డిపెండింగ్ అపాన్ ది సిచ్యువేషన్, డిపెండింగ్ అపాన్ ది జనరల్ పాపులర్ బిలీఫ్స్ అండ్ ఫెయిత్స్. దే డూ కమ్. వెన్ దే కమ్ విత్ ది హెల్ప్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బై చేంజింగ్ దేర్ క్వాలిటీస్ వన్ కెన్ ఎలివియేట్ ది సఫరింగ్ దేర్ ఫ్రమ్.
1: కానీ ఇలాంటి సహజమైనటువంటి యొక్క ప్రకృతి లక్షణాలను మనం విచారించుకోకుండా సాయిబాబా భూకంపాలు ఎందుకు రాకుండా చేయకూడదు, సాయిబాబా ఎందుకు ఈ అధిక వృష్టి అనావృష్టి కలగకుండా చేయకూడదు అని అనుకుంటాం. ఇది సహజమే, ఇది కోరవచ్చును, తప్పేమి లేదు.
0: Without realizing the nature of these natural calamities, some people ask the question, why does not Sai Baba remove these earthquakes? Why does not Sai Baba remove these excesses or this famine and doubt?
1: ఇతరు దేవుడైతే ఇది ఎందుకు చేయకూడదు అని అనటంలో సరే దాన్ని ఒప్పుకుందాం. కానీ వాళ్ళు విశ్వసించారు చూడ, నిరూపమైనటువంటి దేవుడు, ఆ దేవుడు ఎందుకు చేయకూడదు ఇవన్నీ? దాన్ని మాత్రం వారు ప్రశ్నిస్తున్నారా? వారు విశ్వసించినటువంటి దేవుడు చేయగలుగుతున్నాడా? కాదు కాదు, ఇది కేవలం ఒక విధమైనటువంటి హేతువాదంగా వచ్చేటువంటిది కానేది. ఇది కేవలం అవకాశవాదంగా చేసుకోవటము. ఇది కేవలం లోకంలో జరగవలసినవన్నీ జరుగుతూనే ఉంటుండాలి. ఎంతకాలమైనా కూడా మనం దేహరీతిలో ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు. ఆయా ప్రకృతి యొక్క లక్షణాలను పురస్కరించుకుని కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు వస్తుంటాయి, పోతుంటాయి. దీని మనం రెండింటికి కూడాను ఒక సాక్షిభూతుడిగా ఉంటుండి రెండింటినీ సాధించేటువంటి యొక్క ధీమతను మనం సాధించుకోవాలి తప్ప దీనికి కృంగటము, దానికి పొంగటం అనేటువంటిది ఈ యొక్క చిత్తవృత్తులు మాత్రం అరికట్టుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: It seems probable that they ask a question, if Sai Baba is God, why does he not prevent the earthquakes? Why does he not prevent the famine? And why does he not prevent these excesses? It appears probable. But such of those who do not accept God in a human living form, they do accept God in a formless way, in a formless power. Why does not that God, in whom they have faith and belief, why does he not prevent such earthquakes and such droughts? Why don't they ask such a question of the God in whom they have belief?
1: ఇలాంటి అర్థమైనటువంటి ఒక ప్రశ్నలకంతా కూడాను మనం జవాబులు ఇవ్వటం వ్యర్థం. దీనికంతా కూడాను మనం ఏ విధమైనటువంటి దీంట్లో కూడాను పాల్గొనటం కూడాను ఒక కాలం వ్యర్థం కూడాను. కనుక మనము మన మన సాధనను మనం సాధించుకుంటూ మన యొక్క భక్తి ప్రపత్తులు మనం అభివృద్ధి గావించుకుంటూ భారతదేశమే కాకుండా సర్వదేశముల యొక్క కూడాను శాంతి భద్రతలను మనము కోరాలని చెప్పిన కూడాను ఈనాటి పవిత్రమైన దినం నందు నేను మిమ్మల్ని ఆశిస్తున్నాను.
0: ఇట్ ఈస్ యూస్లెస్ అండ్ వేస్ట్ ఆఫ్ టైమ్ to try and provide answers to such meaningless questions. Instead of trying to provide answers for such meaningless questions, I am hoping that all of you will strengthen your faith and will promote good in the whole, not only in our country, but also for the benefit of the entire humanity all over the world. This will be my message on this auspicious day to you.
1: మీరు నిత్య ప్రార్థనలు చేయుదురు. సమస్త లోక సుఖినో భవంతు. సర్వ జీవులు కూడాను సుఖంగా ఉంటుండాలి, శాంతిగా ఉంటుండాలి. సర్వ దేశములు కూడాను ప్రశాంతమైనటువంటి అన్ని సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని పెంచుకుని ఒక్క ఫ్యామిలీగా జీవించాలని కూడాను మీరు ప్రార్థన చేయటము చాలా అత్యవసరం.
0: ఈవెన్ ఇన్ యువర్ డైలీ ప్రేయర్ యూ షుడ్ ప్రే దట్ ఆల్ ఇండివిజువల్స్, ఆల్ లివింగ్ బీయింగ్స్ should live well, should be happy, and all the countries of the world should come together, should have a peaceful life. That is the kind of prayer, and the breadth of your prayer should extend to the entire world and all living beings.
1: Manam vyaktigatamainatundi premane kaakunda samasti premanu kodanu manam kontha varaku sadhinchadaniki konukovali.
0: We should also try and achieve not simply individual prema, but a prema that would extend to the entire community and humanity.
1: ఎట్టి వారైనా కూడాను మనవారే, మనము దూషించేటువంటి వారు కూడాను మనవారే అనేటువంటి ఒక సహనభావాన్ని మనం పెంచుకోవాలి.
0: We must have the forbearance and the feeling to recognize whatever people they may be, even people who blame you, that they are your own people. That kind of forbearance should be promoted by you.
1: కేవలం అజ్ఞానం చేతను లేక తెలియనటువంటి తత్వం చేతను కొంతవరకు నువ్వు పెడమార్గంలో పట్టవచ్చును. మన టీఏ పాయే చెప్పాడు, కొన్ని సంవత్సరాలకు కూడాను తాను పుట్టబతికి రాలేదు, నేను దీన్నంత నమ్మను, నేను రాను అని అనేక రీతిలుగా వాదించారు. ఈనాడు వచ్చి పరమ భక్తుడిగా ఉంటున్నాడు. అదే రీతిగానే అందరూ కూడాను తెలియనటువంటి సమయం లోపల కానీ విషయతత్వం గోచరం కానటువంటి సమయంలో కానీ ఎన్నో రీతిలుగా ప్రవర్తించవచ్చును. వారిపైన మనం ద్వేషం

0: పెట్టుకోకూడదు, వారిని మనము ద్వేషులను భావించుకోకూడదు, వారిపైన కోపతాప ఈచాచు ఇదంబం కూడా మనం ఏమాత్రము సాధించుకోకుండా వారు కూడాను మన బ్రదర్స్ మన సిస్టర్స్ గా భావించుకుని అందరి యొక్క మంచిని కూడాను ఆశించాలని కూడాను ఈ యొక్క జన్మోత్సవ దినము ప్రధానమైనటువంటి సందేశాన్ని అందిస్తూ ఈ పవిత్రమైనటువంటి మార్గంలో ఆదర్శవంతమైన జీవితంగా కూడాను మీరు నిలిచాలని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Many people may be out of their ignorance or may be out of the fact that they do not have information and full knowledge about things. They may say so many things. In fact, just a little while ago, our TFI has said that for many years he did not believe what was in Puttaparthi and he did not come to Puttaparthi. Today, after knowing what there is here, he has started coming to Puttaparthi and he has turned into a faithful devotee. This is a thing which should not drive you to develop hatred against people who either out of ignorance or out of lack of knowledge talk ill of us. We should never develop hatred against them. We should regard them as our own people and promote love. This is the message I am giving you on this auspicious day. We should regard all of them, whatever they may say about us, either of their ignorance or lack of knowledge, as our friends, as our brothers, as members of the same family. You should never exhibit any kind of hatred on these people.
0: దివ్యాత్మ స్వరూపులారా, కొన్ని నిమిషం లోపల రవిశంకర్ యొక్క గానము వాయిద్యము చక్కగా మృదుమధురంగా ఉంటుంటుంది. భగవంతుడు కూడాను గానప్రియుడు గానలోలుడు కనుక ఆ హృదయానికి ఆనందంగా ఆకర్షించేటట్టుగా తాను పవిత్రమైనటువంటి తన యొక్క ప్రేమపూర్వకమైనటువంటి వాయిద్యాన్ని అందిస్తాడు. దానిని శ్రవణం చేసి మీరు విన్నటువంటి విషయాలను ఏమాత్రం కూడాను తర్క వితర్కములకు చోటు ఇవ్వకోకుండా మీ హృదయాన్ని భద్రం చేసుకుని మీ యొక్క అభిమానాన్ని కానీ మీ ప్రేమను కానీ మీ విశ్వాసాన్ని కానీ బలపరుచుకుంటూ రావాలని కూడాను నేను ఆశిస్తున్నాను. కొన్ని భజన గీతలు పాడి మన యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం.
1: Whatever you have listened to or whatever expressions have been given to you this noon, you should not make them part of an argument in your own minds. I am blessing you so that you will develop faith by whatever you have listened to this evening. In a few moments, Ravi Shankar will be giving a musical concert. God loves music, and I hope Ravi Shankar will give you some very attractive music. We will bring this discourse to a close after blessing you and after singing a few bhajans.

0: Radio Sai brings you now a divine discourse delivered by Bhagavan Baba on 23rd November 1990 on the occasion of 65th birthday celebrations.
1: భరత దేశంబు ఆరంజి పండు పోల్చ భరత దేశంబు ఆరంజి పండు పోల్చ కనగ జాతులు మతములు తొనలు కాగా భరత దేశంబు ఆరంజి పండు పోల్చ కనగ మతములు జాతులు తొనలు కాగా వివిధ తెగలును వృత్తుల వెన్నియున్నా భరత దేశాన పుట్టుటే భాగ్యమౌరా భరత దేశాన పుట్టుటే భాగ్యమౌర ఐకమత్యము జ్ఞానంబు అందజేసి జ్ఞాన జ్యోతిని వెలిగించు దేశమిదియే ఐకమత్యము జ్ఞానంబు అందజేసి దివ్య జ్యోతిని వెలిగించు దేశమిదియే దివ్య జ్యోతిని వెలిగించు దేశమిదియే

0: Bharat may be compared to an orange fruit in which each particular part, that pala, may be a caste or a religion inside the orange fruit. This is the country which has set model and example for unity, wisdom and illumination. This country of Bharat is making the divine jyoti, effulgence and light, shine forth.
1: Brahmana Kshatriya Vaishya Sudradulu Yeka Garbha Jatulatamchu Kansaraya Brahmana Kshatriya Vaishya Sudradulu Yeka Garbha Jatulatamchu Kansaraya అన్నలు ద్విజులు శుద్రాదులు తమ్ములు బలు ప్రేమ చూపుటే భావ్యమయ్యా గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపకూడునయ్యా గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపకూడునయ్య ద్విజుడు దుర్గుణుడైనా కనగ శుద్రుడు కాడే సుగుణి శుద్రుండు భూసురుడు కాడే ద్విజుడు దుర్గుణుడైనా కనగ శుద్రుడు కాడే సుగుణి శుద్రుండు భూసురుడు కాడే పితరులకు తనయులకు భేదంబు కలదే తనయులకు పితరులకు భేదంబు కలదే ఐకమత్యము అన్నిట అభివృద్ధిపరచి కలత విలనాడి ఐక్యంబు కాంచరయ్యా అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా కలత విడనాడి ఐక్యంబు కాంచరయ్యా అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా అయ్యా అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా
0: బ్రాహ్మిన్స్ క్షత్రియాస్ వైశ్యాస్ అండ్ శూద్రాస్ ఆర్ ఆల్ ది చిల్డ్రన్ బోర్న్ ఆఫ్ ద సేమ్ వూమ్ ప్లీజ్ పర్సీవ్ దిస్ ట్రూత్ బ్రాహ్మిన్స్ ఆర్ లైక్ ఎల్డర్ బ్రదర్స్ శూద్రాస్ ఆర్ లైక్ యంగర్ బ్రదర్స్ How can there be any difference between children born of the same mother? Caste is based on the basis of the virtues and the behavior. If only people have virtues, they belong to the higher caste. Even if it is a dvija, a Brahmin, if he is suffering from weaknesses and bad qualities, he is a Shudra only. Even if it is a Shudra, if he has virtues, he is as good as a Brahmin. How can there be any difference between brothers born of the same mother? You have to see this unity which is inherent in all the aspects of Bharat. Give up all these differences and quarrelsomeness. See unity, then only the country can achieve prosperity, progress and welfare.
1: Divyatma Swarupulare,
0: embodiments of divine Atma.
1: Prachina Kalamundi Bharatiyudu సత్యమనే ప్రత్యక్ష దైవంగా భావించి రమించి సేవించి దివ్యత్వాన్ని పొందుతూ వచ్చాడు.
0: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ భారతీయాస్ కన్సిడర్డ్ ట్రూత్ యాజ్ ది డైరెక్ట్ గాడ్. దట్ ఈస్ హౌ దే కన్సిడర్డ్ ఇట్, దే ఎంజాయ్డ్ ఇట్, దే సర్వ్డ్ ది ట్రూత్ అండ్ దే రీచ్డ్ డివినిటీ త్రూ ట్రూత్ అలోన్.
1: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు, న్యాయమే వారి ఆటపట్టు.
0: భారతీయాస్ ఆల్వేస్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్, పాత్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ దే గివ్ టాప్ ప్రయారిటీ ఫర్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈనాడు సత్యధర్మములను విస్మరించడం చేత దేశ సమైక్యతను కాని జాతి సమిష్టితిని కాని అందుకోలేకపోతున్నాం.
0: యాజ్ వీ హ్యావ్ గివెన్ అప్ టుడే ట్రూత్ అండ్ రైచియస్నెస్, వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు అటైన్ ద యూనిటీ అమంగ్ ద క్యాస్ట్ అండ్ ద రిలీజియన్ అండ్ ఆల్సో నాట్ బీన్ ఏబుల్ టు ఇంప్రూవ్ ది సొసైటీ.
1: తూర్పున బంగాళాఘాతం, పశ్చిమమున అరేబియా సముద్రము.
0: ఆన్ ద ఈస్ట్ ఆఫ్ అవర్ కంట్రీ ఇస్ ద బే ఆఫ్ బెంగాల్ అండ్ ఆన్ ద వెస్ట్ దేర్ ఇస్ అరేబియన్ సీ.
1: ఈ రెండింటికి మధ్య సంగమ స్థానమే హిందూ మహాసముద్రము.
0: ది పాయింట్ విచ్ జాయిన్స్ దీస్ టూ ఈజ్ హిందూ
1: మహాసముద్రము,
0: ఇండియన్ ఓషన్.
1: అటులనే జీవ బ్రహ్మల యందు ఐక్య సాధనా సంపత్తి భారతదేశము.
0: ఇన్ ద సేమ్ వే ది బ్రింగింగ్ అబౌట్ ద యూనిటీ బిట్వీన్ ది ప్రాస్పరిటీ వరల్డ్లీ అండ్ స్పిరిచువల్ ఈజ్ భారత్.
1: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానములకు భారతదేశమే ఒక ఆట పట్టు.
0: ది కంట్రీ ఆఫ్ భారత్ ఈజ్ ద బర్త్ ప్లేస్ వెరిన్ ది కమింగ్ టుగెదర్ ఆఫ్ ద జీవ అండ్ బ్రహ్మ ఈజ్ ఎస్టాబ్లిష్.
1: భారత అనగా కేవలం ఒక దేశమునకు కాని, ఒక వ్యక్తికి కాని, ఒక కాలమునకు కాని సంబంధించినటువంటిది కాదు.
0: వెన్ వీ సే భారత్ ఇట్ ఈజ్ నాట్ విత్ రెఫరెన్స్ టు ఎనీ పర్టికులర్ ఇండివిజువల్, ఎనీ కంట్రీ ఆర్ ఎనీ సర్కమ్స్టాన్స్.
1: అనేక పురాణములు యందు వివిధ రీతుల భారతాన్ని ప్రకటించినప్పటికీ ఇది కేవలము వారి వారి భ్రాంతులని చెప్పవచ్చు.
0: వాట్ ఎవర్ డిస్క్రిప్షన్ ఈజ్ గివన్ ఇన్ వేరియస్ స్క్రిప్చర్స్ అబౌట్ భారత్ ఇట్ ఈజ్ ఓన్లీ దేర్ ఓన్ ఇమాజినేషన్.
1: జడభరతుడు భారతదేశాన్ని పాలించడం చేత ఈ దేశములకు భారతమని పేరు వచ్చినదని కొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సటన్ స్క్రిప్చర్స్ సే దట్ యాజ్ ఎ పర్సన్ కాల్ జడభరత హ్యాస్ రూల్డ్ దిస్ కంట్రీ, ది కంట్రీ హ్యాస్ బీన్ గివెన్ ద నేమ్ ఆఫ్ భారత్.
1: శకుంతల దుష్యంతుని కుమారుడైనటువంటి భరతుడు ఈ దేశమును పాలించడం చేత దీనికి భరతదేశం అని పేరు వచ్చినదని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సటన్ అదర్ స్క్రిప్చర్స్ మైట్ మెన్షన్ దట్ యాజ్ భరత్ సన్ ఆఫ్ శకుంతల అండ్ దుష్యంత హ్యాస్ రూల్డ్ దిస్ కంట్రీ, ద నేమ్ హ్యాస్ బీన్ గివన్ టు దిస్ కంట్రీ యాజ్ భారత్.
1: శ్రీరామచంద్రుని సోదరుడైనటువంటి భరతుడు రామ పాదుకలకే పట్టాభిషేకం గావించి పవిత్రమైన హృదయంతో పాలించడం చేత ఆ భరతుని నామే ఈ దేశంలోకి వచ్చిందని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సటన్ అదర్ పురాణాస్ మైట్ మెన్షన్ ది బ్రదర్ ఆఫ్ రామ భరత్ హ్యాస్ కారునేటెడ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ రామ అండ్ రూల్ ద కంట్రీ విత్ సేక్రెడ్ ఫీలింగ్స్ దేర్ ఫోర్.
1: అయితే ఈ భరత అనే శబ్దం ఏనాడు పుట్టేది?
0: దెన్ అట్ వాట్ టైమ్ హ్యాస్ దిస్ వరల్డ్ భారత్ టేకన్ ఇట్స్ ఆరిజిన్?
1: జడభరతునికి పూర్వమే ఈ భరత అనేటువంటి పేరు ఉండటం చేత కదా ఈ జడభరతునికి భరత అని పేరు ఉచ్చరించారు.
0: ది నేమ్ భరత హ్యాస్ బీన్ గివెన్ టు జడభరత బికాస్ దిస్ వరల్డ్ భారత్ హ్యాస్ ఎగ్జిస్టెడ్ ఈవెన్ బిఫోర్ జడభరత కేమ్ ఇన్ టు ఎగ్జిస్ట్.
1: శకంతల దుష్యంతుని కుమారులకు పూర్వమే ఈ భరత అనేటువంటి పేరు ఉండటం చేత కదా ఆ యొక్క కుమారునికి ఈ పేరు పెట్టారు.
0: యాజ్ దెర్ వాజ్ దిస్ వరల్డ్ భారత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఈవెన్ బిఫోర్ ది బర్త్ ఆఫ్ భరత్ టు శకుంతల అని దుష్యంత.
1: అదే విధముగానే భరత అనేటువంటి పేరు అనాదిగా ఉండినటువంటిది.
0: ఇన్ ది సేమ్ వే దిస్ నేమ్ భరత్ హ్యాస్ బీన్ దేర్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్.
1: సరస్వతి భగవతి భారతి అని సరస్వతికి ఈ పేరు సార్థకమైనటువంటిది.
0: గాడెస్ సరస్వతి హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సరస్వతి భగవతి అండ్ భారతి.
1: సరస్వతి అనగా వాగ్దేవతా స్వరూపిణి.
0: సరస్వతి మీన్స్ ది గాడెస్ ఆఫ్ వాక్ వర్డ్.
1: కనుక వాక్కుచే ఉద్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను భరతుడే.
0: దేర్ ఫోర్ ఎవరీ పర్సన్ హూ హ్యాస్ టేకన్ బర్త్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ వాక్ ఈజ్ భరత.
1: కేవలం ఈ దేశమునకు మాత్రమే, ఈ కాలమునకు మాత్రమే, ఈ వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటిది కాదు.
0: దిస్ వర్డ్ భరత్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ ఎయిదర్ టు ఏ పర్టికులర్ కంట్రీ ఆర్ టు ఏ పర్టికులర్ టైమ్ ఆర్ టు ఏ పర్టికులర్ సిచ్యుయేషన్.
1: యావత్ మానవ జాతికే ఈ భరత అనేటువంటి శబ్దం అన్వయిస్తుంది.
0: దిస్ వర్డ్ భరత్ ఈజ్ అప్లికబుల్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: భా అనగా
0: భా మీన్స్
1: దివ్య జ్ఞాన స్వరూపమైనటువంటి తత్వమునకు బకారమని అర్థము.
0: భా ఆర్ బకారా స్టాండ్స్ ఫార్ ద
1: స్వస్వరూప జ్ఞానమే భా.
0: సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ భా.
1: ఈ భా అనేటువంటి దాన్ని రమించినటువంటి వాడు భారతుడు.
0: హూఎవర్ ఎంజాయ్స్ దిస్ పర్టికులర్ సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ భరత.
1: కనుక స్వప్రకాశమైన జ్ఞానమును రచించినటువంటి వాడు భారతుడు.
0: ఎ పర్సన్ హూ రెవెల్స్ ఇన్ సెల్ఫ్ ల్యూమినాసిటీ మే బి కాల్డ్ భరత.
1: సంగ్రామం తానేతి ఇది భారత అని దీనికి ఉత్పత్తి స్థానము. అనగా సంగ్రామమునందు కుశలుడైనటువంటి వాడు భారతీయుడు అని.
0: ఎ భారతీయ వాజ్ ఈజ్ వన్ హూ ఈజ్ స్కిల్ఫుల్ అండ్ డెక్స్టరస్ ఇన్ వేజింగ్ వార్.
1: సంగ్రామం అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై సంగ్రామ ఆర్ వార్?
1: అసుర ప్రకృతి యొక్క శక్తిని ఆత్మశక్తితో ఎదుర్కొనటము.
0: దట్ ఈజ్ ఫేసింగ్ ద డిమానిక్ అండ్ ఈవిల్ ఫోర్సెస్ విత్ ద పవర్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన ఎందున్నటువంటి ప్రకృతి శక్తిని దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఆత్మశక్తితో ఎదుర్కొనేటువంటి వాడు భారతీయుడు.
0: భారతీయ ఈజ్ వన్ హూ మేక్స్ దిస్ డివైన్ ఆత్మిక్ పవర్ మేనిఫెస్ట్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఫేసెస్ ఆల్ ద డెమోనిక్ ఈవిల్ ఫోర్సెస్.
1: బలం భరం భగతి విభక్తి అనేటువంటి నియుక్త పదములు. బలం అనగా బ్రహ్మ బలము, తేజో బలము.
0: ది హియర్ బలం ఆర్ ద స్ట్రెంగ్త్ రెఫర్స్ టు ద శాంత బలం అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ క్షత్రియాస్.
1: ఈ ముమ్మూర్తులతో కూడినటువంటి వాడు భరతుడు.
0: భరత ఈజ్ వన్ హూ ఈజ్ ట్రినిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ.
1: భరం అనగా శృతి యందు దీనికి యజ్ఞము అని ఒక అర్థం.
0: వన్ మీనింగ్ గివన్ ఇన్ శృతి ఫార్ దిస్ వర్డ్ బలం ఈజ్ యజ్ఞ.
1: యజ్ఞం ఆత్మం రుద్రతి ఇది భరత. అనగా యజ్ఞము చేత ఆత్మబలమును పొందేటువంటి వాడు భారతీయుడు.
0: భారతీయ ఈజ్ వన్ హూ అక్వైర్స్ ది పవర్ ఆఫ్ ఆత్మ త్రూ కండక్టింగ్ యజ్ఞ ఆర్ సాక్రిఫైస్.
1: ఆత్మబలం అనగా దైవబలమును పొందేటువంటి వాడు భారతీయుడు.
0: దిస్ ఆత్మిక్ స్ట్రెంగ్త్ మీన్స్ ద వన్ హూ కెన్ అక్వైర్ ద డివైన్ స్ట్రెంగ్త్ ఇన్ హిమ్ హీ ఈజ్ భరత.
1: కనుక ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ వ్యక్తి అని కూడా వీటిని పొందుటకు అధికారి కాగలడు.
0: హూఎవర్ హీ బీ, టు విచ్ ఎవర్ కంట్రీ హీ మే బిలాంగ్, టు విచ్ ఎవర్ టైమ్ హీ మే బిలాంగ్, హీ హాస్ గాట్ ద రైట్ టు అక్వైర్ దిస్
1: సంపన్న దేశము.
0: భారత్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ ప్రాస్పరస్ అండ్
1: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక సంపత్తికి మూల స్థానము.
0: దిస్ ఈజ్ ది బర్త్ ప్లేస్ ఫార్ ది మోరల్ లైఫ్, ది ఆధ్యాత్మిక్ లైఫ్ అండ్ ది ధార్మిక్ లైఫ్.
1: లౌకిక జీవితముకు ఇది అన్నపూర్ణ వంటిది.
0: దిస్ భారత్ ఈజ్ లైక్ అన్నపూర్ణ.
1: ఇట్టి పవిత్రమైన దేశమును ఈనాడు మనము బీద దేశంగా భావించుకోవటం ఇది కేవలము ఒక భ్రాంతియే.
0: ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ డెల్యూజన్ విచ్ ఇస్ రాంగ్లీ గాట్ ఇఫ్ వీ కన్సిడర్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ యాజ్ ఎ పూర్ కంట్రీ.
1: మనది బీద దేశము కాదు.
0: వీఆర్ నాట్ ఎ పూర్ కంట్రీ.
1: ఇది సంపన్న దేశము.
0: దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వెల్తీ రిచ్.
1: సంపన్న దేశమే కాకుండా మొఘల్ చక్రవర్తులు, తురస్కులు, ఐరోపా వారు దీనిపైన దండెత్తి ఎందుకు వచ్చారు?
0: ఇఫ్ ఓన్లీ దిస్ ఇస్ నాట్ ఎ వెల్తీ అండ్ రిచ్ కంట్రీ, వై డిడ్ దిస్ మొగల్స్ ఆర్ పీపుల్ ఫ్రమ్ యూరోప్ ఇన్వేడ్ దిస్ కంట్రీ టు ప్లండర్?
1: కానీ సంపద ఉండినప్పటికీ దానిని మనం సంరక్షించుకోలేకపోతున్నాం.
0: వీ హ్యావ్ వెల్త్ అండ్ రిచ్నెస్ బట్ వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు ప్రొటెక్ట్ ఇట్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: సర్వ సంపదలు ఉంటున్నవి కానీ భారతీయుని యందు ఐకమత్యం క్షీణించినది.
0: దెర్ ఇస్ ఆల్ టైప్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఇన్ భారత్ బట్ దెర్ ఇస్ నో యూనిటీ అమంగ్ దెమ్.
1: స్వాతంత్రమును సాధించారు కానీ ఐక్యతను సాధించలేదు.
0: వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు గెట్ ఫ్రీడమ్ బట్ నాట్ యూనిటీ.
1: ఐక్యత లేకపోవటం చేతనే ఇన్ని అనర్థములకు మూల కారణమైనది భారతదేశం.
0: ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ క్రాపింగ్ అప్ ఆన్ అకౌంట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ యూనిటీ అమంగ్ అస్.
1: గజనీ మహమ్మదు భారతదేశంలో పంజాబు పైన నాగరకోటను ముట్టడించినప్పుడు ఆ నాగరకోట నుంచి కూడాను 700 మనుములు బంగారును ఒంటెలపైన ఎత్తుకుని పోయారు.
0: వెన్ గజనీ invaded India and attacked the Punjab, he plundered 700 mounds of gold from here to his place.
1: Nagarkota yendu 30 gajamula vedalputo 15 gajamula poduvuto undinatundi oka rajita gruhamune nirminchinappudu aa gruhanni kudanu punalalto odukoni teeskoni vellaru.
0: This place Nagapatna had 30 feet by 50 feet a golden room. It 30 yards by 15 yards, a golden room itself, which was totally removed and taken away.
1: ఇలాంటి సంపన్న దేశమునందు మనం జన్మించి కూడాను ఈ సంపన్న భావమును మనలో ఆవిర్భవించకపోవటం ఇది కేవలం దురదృష్టం.
0: After being born in such a rich country, if we do not have such pride and richness of thought,
1: ఏ కార్యమునందు చూచినా కూడాను స్వార్థము స్వప్రయోజనమే తాండవమాడుతున్నది.
0: Whatever work we undertake, we are swayed by selfishness and self-interest.
1: Prema swarupulara swarthamunu thejinchali,
0: embodiments of divine love,
1: aikamatyamunu chepattali,
0: give up selfishness,
1: desham yokka aikyamlo aanandanni anubhavinchali,
0: and we should enjoy bliss within the nation.
1: Nijamuga bharat deshamu enta pavitramaina desham anetundi meeku gurtinchavalsinatundi avasaram unnadi.
0: There is a need for you to realize what a sacred country Bharat is.
1: ఈ పవిత్రమైన దేశమునందు లేనటువంటిది ఒక్కటి కూడాను లేదు. ఎన్న భారతే తన్న భారత అనింది. భారతదేశమునందు లేనటువంటి ఒక వస్తువును కాని సాంప్రదాయమును కాని సంశక్తిని కాని మరే దేశమునందు కూడాను చూడలేము.
0: వాట్ ఎవర్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ భారత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ థింగ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ థాట్ ఆర్ కల్చర్, nowhere else in the world it is available.
1: ilanti bharat deshamunandu sarva shaktulu kuda undi kudanu nishaktuluga manam bhavistunnamu.
0: In spite of having all such powers and wealth within Bharat, we are considering ourselves as powerless and poor.
1: Idi kevalam mana bhranti maatrame.
0: This is only our own delusion.
1: Ee bhranti ni dooram chesinappude మనకు నిజమైనటువంటి ఆత్మానందం లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దిస్ డెల్యూజన్ వీ కెన్ ఎంజాయ్ ఆత్మిక్
1: బ్రహ్మను దూరం చేసినప్పుడే బ్రహ్మ మనకు సాక్షాత్కారం అవుతుంది.
0: వీ కెన్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మ ఓన్లీ వెన్ వీ గివ్ అప్ భ్రమ డెల్యూజన్.
1: భారతదేశం మనకు భాగ్యము మనకుందా?
0: వెన్ వీఆర్ హ్యావింగ్ ఏ రిచ్ కంట్రీ లైక్
1: ఇతర శక్తులు మనం కోరనేలా,
0: వై షుడ్ వీ ఆస్క్ for someone else to give something?
1: హైందవ ధర్మ హిమాత్రులు మనకుందా?
0: When there is the dharma of హైందవాస్ like Himalayan mountain itself,
1: క్షీరసాగరమును కోరలేలా?
0: Where is the need for begging for?
1: సర్వమును కూడాను మానవుని యందు భారతదేశమునందు ఆవిర్భవించి ఉన్నది.
0: There is everything in Bharat which is available for all the people in Bharat.
1: కనుక భారతీయులై పుట్టి
0: భారతీయాస్
1: భరతమాత ధర్మం భాగ్యము కాపాడ భారమంతయు మీదే బాధ్యులారా. ఈ భారతదేశం యొక్క భాగ్యమును కాపాడటానికి ప్రతి భక్తులు కూడాను కంకణం కట్టుకోవాలి.
0: ఎవరీ డివోటీ షుడ్ టేక్ ఎ వో టు ప్రొటెక్ట్ అండ్ సేవ్ గాడ్ ది గ్రేట్నెస్ ఆఫ్ భారత్, ద రిచ్నెస్ ఆఫ్ భారత్.
1: ఏనుగెట్టుల తలబలం ఎరుగలేదో అట్టులైనారు మన భారతీయులు నేడు.
0: అవర్ భారతీయాస్ ఆర్ like an elephant which does not know its own strength.
1: సర్వశక్తి సంపన్నుడైనటువంటి భారతీయుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోవడం చేతనే ఒక మావటి వాడికి వశమైనటువంటి ఏనుగు వలె మనం చిక్కిపోతున్నాం.
0: జస్ట్ యాజ్ ఎ బిగ్ ఎలిఫెంట్ ఈజ్ కంట్రోల్డ్ బై ఎ మావటి, సో ఆల్సో ఆల్దో వీఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ అస్, వీఆర్ సకమింగ్ టు వీక్నెసెస్.
1: ఇలాంటి బలహీనతను మనం దూరం చేసుకోవాలి.
0: వీ హ్యావ్ టు ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ వీక్నెస్ అండ్ వీక్.
1: భారతదేశమునందు అనేక మహనీయులు అనేక విధములైనటువంటి బోధనలు సలిపేటువంటి వారు జన్మించినటువంటి భూమి.
0: భారత్ ఇస్ ఎ కంట్రీ విచ్ హెస్ గివన్ బర్త్ టు గ్రేట్ మహనీయాస్, గ్రేట్ సేజస్ అండ్ సెయింట్స్ హూ హ్యావ్ టాట్ ది హైయెస్ట్ ట్రూత్స్.
1: ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి.
0: దిస్ కంట్రీ హ్యాస్ అక్వైర్డ్ రెప్యుటేషన్ విచ్ ఇస్ ఇంటర్ కాంటినెంటల్ for having people who are great souls.
1: పాశ్చాత్య వీరుల పరద్రోలించియు స్వాతంత్రమును గన్న సమరభూమి.
0: This is a land wherein people have driven away all the foreign invaders and established freedom.
1: పాండిత్యమున చాలా ప్రఖ్యాతి గాంచిన ప్రతిభ చూపించిన భరత భూమి.
0: This is the Bharat which has shown its mettle in terms of scholarship and poetry.
1: Sangeeta sahitya shastriya vidyalandu dhee shakti chupina divya bhoomi.
0: This is the divine land which has shown its supremacy in all fine arts, music, literature and dance drama.
1: Ilanti pavitramainatundi divya bhoomi yandu manavudai janminchukodanu. ఈ దివ్యమైనటువంటి ఒక పవిత్రత మనం గుర్తించుకోలేకపోవటం ఇది కేవలం ఒక దురదృష్టమే.
0: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ లైక్ భారత్ విచ్ ఈజ్ ఎండోర్డ్ విత్ సో మెనీ గ్రేట్ థింగ్స్, ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ అవర్ ఓన్
1: మధుర భావం లేని మన దేశమందన్న మాతృభావము కన్న మాన్యముందా?
0: అమంగ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ ద ఫీలింగ్ ఆఫ్ మదర్హుడ్ ఈజ్ ద గ్రేటెస్ట్ అండ్ ది స్వీటెస్ట్.
1: మాతృభూమి మనం జన్మించి ఈ మాతృభావంతో మాతృదేశాన్ని మనం ప్రేమించలేకపోతున్నాం.
0: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ గ్రేట్ మదర్ ల్యాండ్ లైక్ భారత్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు
1: దేశాన్ని ప్రేమించాలి.
0: వీ షుడ్ లవ్ అవర్ మదర్
1: దేశ క్షేమాన్ని ఆశించాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ విష్ ది గుడ్ ఆఫ్ అవర్ కంట్రీ.
1: ఆ దేశ కళ్యాణ నిమిత్తమైన జీవితాన్ని మనం అంకితం చేయాలి.
0: వీ షుడ్ డెడికేట్ అవర్ లైఫ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అవర్ నేషన్.
1: ఐకమత్యం అత్యవసరం.
0: ఫర్ దిస్ యూనిటీ ఈజ్ ఎసెన్షియల్.
1: మహనీయుల యొక్క జన్మదినమును మనం జరుపుకుంటున్నామే కానీ మహనీయుల యొక్క వాక్యములను ఏమాత్రం కూడా అనుసరించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ సెలబ్రేటింగ్ ది బర్త్డేస్ ఆఫ్ ద గ్రేట్ సెయింట్స్ అండ్ సేజెస్ అండ్ గ్రేట్ పీపుల్, బట్ వీఆర్ నాట్ కేరింగ్ టు ఫాలో దేర్ వర్డ్స్.
1: జన్మదినములు చేసుకోవటం గొప్పతనం కాదు.
0: సెలబ్రేటింగ్ బర్త్ డేస్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ థింగ్.
1: కారణజన్ములైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను మనం అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హ్యావ్ టు లెర్న్ the great things from them and conduct ourselves according to their words and their life.
1: Prema tattvanni manam penchukovali.
0: We have to develop love in us.
1: Jeevitamanta premamayanga marchukovali.
0: We have to transform our lives into lives of love.
1: Kanukane aanati dwapara yugamulandu jeevulannikudunu cheri prema tattvanni abhirutti parchukoni krishnamrutamunu gorinatunti jeevulu aa gopikalu.
0: The Gopikas of Dwapara age were such great ones whose hearts were filled with love for Krishna.
1: Premaleni jeevitamu kevalamu oka nirupayogamainatundi titti vantidi.
0: A life without love is a useless bellow.
1: Manavudu prema swaroopudu.
0: Man is the very embodiment of love.
1: Ee premanu manamu satyaroopamainatundi reetiga marachukovali.
0: We have to turn our love towards truth.
1: ఈ ప్రేమనే మానవునకు ప్రాణము.
0: దిస్ లవ్ ఇస్ ద వెరీ బేసిస్ ఆఫ్ అవర్ లైఫ్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: దివ్యమైనటువంటి ఒక భగవత్తత్వాన్ని మనం ప్రేమగా భావించి ప్రేమ చేత సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: వీ హ్యావ్ టు అండర్టేక్ ద సర్వీస్ ఆఫ్ ద సొసైటీ విత్ లవ్.
1: భారతదేశం యొక్క విశిష్టతను మనము తిరిగి అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to bring back those glorious days of Bharat once again.
1: అన్ని దేశములకును ఉపాధ్యాయ స్థానమును ఆకలిని అలంకరించినటువంటి భారతదేశము.
0: Bharat occupied the place of the preceptor and the master for all.
1: ఇతర దేశీయులందరూ కూడా శాంతి భద్రత కోసం భారతదేశమును ఆశ్రయిస్తూ ఉన్నారు.
0: All the other countries approached Bharat for acquiring peace.
1: ఇలాంటి పరిస్థితిలో భారతీయుల యొక్క తత్వాన్ని గుర్తించుకోలేకపోవటం ఇది ఒక దురదృష్టము.
0: When that is the real situation, if Bharatiyas have not been able to realize their own greatness, it is unfortunate.
1: భౌతిక జగత్తునకు జీవలోకానికి మానసిక సీమకు సాంఘిక జీవితానికి మూలమై ఆధారమై ఉండేటువంటి యొక్క దివ్య సత్యములకు ప్రతిస్వరూపమే భారతీయుల యొక్క చరిత్ర.
0: ద హిస్టరీ ఆఫ్ భారత్ ఈజ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ ది బేసిస్ ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దర్ లైఫ్ పొలిటికల్ వరల్డ్లీ స్పిరిచువల్ ఎకనమిక్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దర్ లైఫ్.
1: ఇట్టి భారతీయ చరిత్ర దివ్యమైనటువంటి నిర్మలమైనటువంటి హృదయ అద్దమునందే మనము ప్రతిబింబ చేసుకోవచ్చును.
0: వీ హ్యావ్ టు మేక్ సచ్ సేక్రెడ్ హిస్టరీ ఆఫ్ భారత్ రిఫ్లెక్ట్ విత్ ఆల్ ఇట్స్ గ్లోరీ ఇన్ అవర్ ఓన్ హార్ట్.
1: నిరంతరము భౌతికము లౌకికమే ఈ రెండింటి ఎందే మన జీవితాన్ని అంకితం గావించుకుంటున్నాం.
0: వీఆర్ డెడికేటింగ్ అవర్ లైఫ్ రాంగ్లీ టు వర్లీనెస్ అండ్ ఆల్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఆస్పెక్ట్స్.
1: ఈ భౌతికమైనటువంటి సుఖములు ఎన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ నంబర్ ఆఫ్ ఫిజికల్ కంఫర్ట్స్?
1: ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకునేటువంటి దివ్యత్వాన్ని మనం అభివృద్ది పరచుకోవాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ షైన్ ఫోర్త్ ఇన్ అస్.
1: ఎన్ని చదువులు చదివినా ఎన్ని పదములు ఏలినా దివ్యమైనటువంటి విశాలమైనటువంటి ప్రేమతత్వమే మన ఇందు లేకపోయినా ఇవన్నీ కూడా నిరుపయోగములే.
0: Whatever education you may acquire, whatever position you may occupy, if only you do not have love in your heart,
1: gunamunu abhiruddhi pachukovali.
0: We have to develop virtues and good qualities.
1: Enni chadumundi gunamu swalpamunna phalamedemi vaani viluvadevi.
0: Whatever education one may have, if one doesn't have good qualities, what is the use of all that education and what is the result?
1: Panta pandani bhoomi 10 ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి.
0: వై హ్యావ్ 10 ఏకర్స్ ఆఫ్ బ్యారన్ ల్యాండ్? బెటర్ హ్యావ్ ఫర్టైల్ ల్యాండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ వన్.
1: హృదయ విశాలతతో ఉండినటువంటి ప్రేమతత్వం మనలో లేనప్పుడు ఎన్ని విద్య నుండి ఎన్ని అధికారం నుండి ఎన్ని సిరి సంపద నుండి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ హార్ట్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ బ్రాడ్ మైండెడ్నెస్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎనీ అమౌంట్ ఆఫ్ పవర్?
1: ఈనాడు మానవునికి ఆకలి కావాలంటే అన్నం తినాలంటే ఆకలి ఉండాలి.
0: టుడే మ్యాన్ షుడ్ రియలైజ్ దట్ ఇఫ్ హీ హ్యాస్ హంగర్ హీ షుడ్ హ్యావ్ ఫుడ్.
1: నీరు త్రాగాలంటే తన యందు దప్పి కలగాలి.
0: ఇఫ్ హీ వాంట్స్ టు డ్రింక్ వాటర్ దేర్ మస్ట్ బి థర్స్ట్ ఇన్ హిమ్.
1: ఆనందాన్ని అనుభవించాలంటే అతనిలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క సంతోషం అతనిలో కలగాలి.
0: If she wants to really enjoy bliss, there must be an urge to have that kind of enjoyment.
1: అదే విధంగానే కారణం లేని కార్యం ఈ జగత్తునందు కానరాదు.
0: There cannot be any effect without a cause.
1: ఈనాడు మీరు ఇన్ని లక్షల మంది ఇందులో ప్రవేశించారంటే దీనికి కారణం ఏమిటి?
0: If so many lakhs of people have assembled here, what is the cause, what is the reason for it?
1: మీ యందు కాని మీ దేశమునందు కాని మీ పరిసర ప్రాంతములందు కాని లేనటువంటిది ఏదో ఒకటి ఇక్కడ ఉన్నదనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ మీరు చేరారు.
0: యూ హ్యావ్ అసెంబ్లీ హియర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ హియర్ విచ్ ఇస్ యూనిక్ విచ్ యూ కెనాట్ గెట్ ఇన్ యువర్ ఓన్ ప్లేస్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: మీ అందే మీ యొక్క దేశమునందే మీ యొక్క పరిసరములందే మీరు ఆశించినటువంటిదే ఉండిన ఇంత దూరం ఇన్ని శ్రమల కోర్చి మీరు ఇక్కడ రానక్కర్లేదు.
0: ఇఫ్ ఓన్లీ యూ హ్యాడ్ దిస్ యూనిక్నెస్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ in your own country, in your own circumstances, you would not have come here at all.
1: ikkada oka divyamainatundi prema untunnadi.
0: Here there is a divine love.
1: ee prema anetundi magnet ee anni rakamulainatundi oka jeevulanetundi oka inupa mukkalanu laagutu untundali.
0: This divine magnet of love has been able to attract all these the people who may be compared to iron filings.
1: ee oka invitation veyaledu.
0: We have not invited.
1: ఎవరికి రామని ఆహ్వానం పంపలేదు.
0: We have not sent any invitation to anyone.
1: కాని ఇది ప్రేమ సంబంధమైనటువంటి యొక్క హృదయ సంబంధమైన ఈ ఆనందం చేతనే అందరినీ ఇక్కడ లాగగలుగుతూ ఉంటుండాలి.
0: this place has been able to attract so many people because here is love which is divine and there is that kind of heart to heart love
1: between antaikunu pavitrame deeniki moola kaaranam.
0: The basis for all this is sacredness.
1: Pavitrata ekkada untunnado akkade prema aavirbhavistundi.
0: Wherever there is sacredness, love surges forth.
1: Prema pavitramulu rendinti yokka cheriki chetane aanandam labhyam avutundi.
0: If love and sacredness join together, then there will be bliss.
1: Manam enni yogamulu chesinappatiki nee prayojanam ledu.
0: Whatever work we do is no
1: ఎన్ని యాగములు సల్పినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
0: Whatever number of sacrifices you conduct,
1: యోగమునందు ఉచ్ఛాస నిశ్వాసములందు కొన్ని రకమైన యోగాభ్యాసం చేస్తుంటారు.
0: Some people perform the yoga exercises in inhaling and exhaling.
1: కుండలిని శక్తిని అభివృద్ధి పరుచుకుంటుంటారు.
0: They also develop the power of కుండలిని.
1: ఇది భౌతికమైనటువంటి ఒక వ్యాపారం మాత్రమే.
0: But all this is physical in its nature.
1: గాలిని తీసుకోవటం పూరకమనియు, గాలిని వదలటం రేచకమనియు, దానిని స్తంభింపచేసుకోవటము ఒక కుంభకమనియు భావిస్తుంటారు.
0: ఇన్హేలింగ్ ఇస్ కాల్డ్ పూరక, ఎగ్జేలింగ్ ఇస్ కాల్డ్ రేచక, అండ్ హోల్డింగ్ ది బ్రెత్ ఇస్
1: నిజమైనటువంటి యోగ శక్తి.
0: దిస్ ఈస్ నాట్ ది రియల్ యోగిక్ పవర్.
1: మంచిని మనం పీల్చుకోవటమే పూరకము.
0: ఇన్హేలింగ్ గుడ్నెస్, దట్ ఈస్ పూరక.
1: చెడ్డను మనం వదలటమే రేచకము.
0: ఎగ్జేలింగ్ అండ్ గివింగ్ అప్ bad things,
1: మంచిని మన హృదయంలో నిలుపుకోవటమే కుంభకం.
0: రీటైనింగ్ గుడ్ థింగ్స్ ఇన్ అవర్ ఓన్ హార్ట్, దట్ ఈస్ కుంభక.
1: ఈ యోగానికి ప్రతి ఒక్కరు కూడా తగినటువంటి అర్హులే.
0: అండ్ ఫర్ దిస్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ది అథారిటీ.
1: ఈ దివ్యమైనటువంటి యోగాన్ని ప్రతి మానవుడు కూడా ఆచరించాలి.
0: దిస్ డివైన్ యోగా మస్ట్ బి ప్రాక్టీస్ బై ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: అది నిజమైనటువంటి భారతీయుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎవ్రీ భారతీయ షుడ్ పే అటెన్షన్ టు.
1: కేవలం భారతీయుడనగా ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క నామము చెల్లినటువంటిది.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ కెన్ ప్రాక్టీస్ దిస్ యోగా.
1: ముఖ్యముగా ఈ యొక్క పుట్టపర్తి గ్రామం నందు, ఇది చిన్న కుగ్రామం.
0: దిస్ విలేజ్ ఆఫ్ పుట్టపర్తి ఈజ్ ఎ స్మాల్.
1: ఈ గ్రామము ఇంతటి స్థాయికి రావడానికి కారణమేమిటి అని ఎవరికి వారు యోచించవచ్చు.
0: ఈచ్ వన్ కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్, వాట్ ఈస్ ఇట్ దట్ హ్యాస్ మేడ్ దిస్ స్మాల్ విలేజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్.
1: ఇది ఒక యోగమని కాని, ఇది ఒక భాగ్యమని కాని, ఇది ఒక అదృష్టమని కాని భావించరాదు.
0: డూ నాట్ కన్సిడర్ దిస్ ఎయిదర్ యాజ్ ఏ యోగా, ఏ భాగ్య, ఆర్ సమ్ ఫార్చ్యూన్, గుడ్ ఫార్చ్యూన్.
1: ఇది కేవలము మానవుని యొక్క సంకల్ప సిద్ధులే.
0: దిస్ ఆర్ ఆల్ ద పవర్స్ ఆఫ్ థాట్ ఆఫ్ మ్యాన్.
1: పవిత్రమైన సంకల్పమే పవిత్రమైనటువంటి దానిని సిద్ధింపజేస్తుంది.
0: ఎవరీ సేక్రెడ్ థాట్ హ్యాస్ ది పవర్ టు ఫుల్ఫిల్ ఇట్ సెల్ఫ్.
1: దీనిని పురస్కరించుకుని వేదాంతం యద్భావం తద్భవతి అని పలికింది.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాంత హ్యాస్ డిక్లర్డ్ యాజ్ మ్యాన్ థింగ్స్ సో ఇట్ బికమ్స్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను సద్భావాన్ని పెంచుకోవాలి.
0: దేర్ ఫోర్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ హిస్.
1: సరైన ఫలమును తాను అందుకోవడానికి అధికారిక అవుతాడు.
0: Then he will get the authority to acquire good things in life.
1: Prema swarupulara,
0: embodiments of divine love.
1: Ee prashanti nilayamulandu meeku taginatvanti vasatulu lekapoyinappatikini,
0: although there are no facilities suitable for all of you in prashanti
1: nilayam, enniyo vidhamulainatvanti sukhamu anubhavinchinatvanti srimantulu vachinappatikini,
0: many rich people who have enjoyed so many comforts at their home, they have come here.
1: ఇక్కడ అన్ని విధములు కూడా అనుసరించి సవరించుకుని జీవించడానికి ఒక తగినటువంటి ఒక ఉపాయము, ఒక యోగము ఏర్పడింది.
0: యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు అచీవ్ ఎ యోగా హియర్ ఇన్ విచ్ యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు అడ్జస్ట్ యువర్ సెల్స్.
1: ఇది ఒక గొప్ప సాధనగా మనం భావించాలి.
0: కన్సిడర్ దిస్ యాజ్ ఎ బిగ్ సాధన.
1: సర్వ సుఖంలో ఉండినటువంటి సాధన కానేరదు.
0: Having all comforts cannot confer sadhana on you.
1: ఈ కష్టమునందే మనకు శుభము సుఖము లభిస్తుంది.
0: All these difficulties and inconveniences also give us joy and happiness.
1: Kashtam lekunda phalam manaku labhinchadu.
0: Without working hard one would not get the fruits thereof.
1: Ee kashtam anetundi oka tapasuga manam maarchukovali.
0: We should transform all these difficulties into penance.
1: Sukhamulo tamasu perugutundi kaani tapasu peragadu.
0: It is the joys will not give you the penance at all.
1: Kana ఇన్ని శ్రమలకు మీరు ఓర్చుకుని ఇన్ని లక్షల మంది ఈ ప్రదేశంలో ఇమిడి ఉంటున్నారంటే ఇదే నిజమైనటువంటి ఏకత్వానికి సరైన చిహ్నం.
0: ఇఫ్ సో మెనీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ bearing all the inconveniences and difficulties, this is the proof positive for unity.
1: Aithe pratidaniki nee purusha prayatnam athyavasaram.
0: But for everything, human effort is necessary.
1: పురుష ప్రయత్నం లేకుండా ఏ చిన్న కార్యం కూడా మనం సాధించలేము.
0: నాట్ ఈవెన్ అ స్మాల్ థింగ్ కెన్ బి అచీవ్డ్ వితౌట్ హ్యూమన్ ఎఫర్ట్.
1: ఈ వ్యక్తి కూడా ఒక కర్మయోగిగా మారాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇంటూ ఎ కర్మయోగి.
1: ఆ కర్మనే ధర్మంగా రూపొందుతుంది.
0: దట్ కర్మ యాక్షన్ ఇట్సెల్ఫ్ విల్ బి
1: ఆ ధర్మనే జన్మం సార్థకంగా విస్తుంది.
0: అండ్ దట్ ధర్మ ఇట్సెల్ఫ్ విల్ శాంక్టిఫై ది హ్యూమన్ లైఫ్.
1: కనుక దైవభావమును హృదయంలో ఉంచుకొని కర్మయోగములో మనం మునిగి దివ్యమైనటువంటి ఒక జీవితాన్ని ధన్యము గావించుకోవటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం విశ్వసించాలి.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బిలీవ్ దట్ కీపింగ్ దిస్ డివైన్ ఫీలింగ్ ఇన్ హిస్ హార్ట్ అండర్ టేకింగ్ యాక్షన్ ఆల్వేస్ ఆస్పైరింగ్ టు రీచ్ డివిన్.
1: భారతదేశం యొక్క పవిత్రతను మాత్రము భారతీయులు ఏనాటికి మరువరాదు.
0: భారతీయ షుడ్ నెవర్ ఫర్గెట్ ది సేక్రెడ్నెస్ ఆఫ్
1: భారతీయం. ఏనాటికి కూడా ఒక బీద దేశము కాదు.
0: భారత్ ఈజ్ నెవర్ ఎ పూర్ కంట్రీ.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవడం చేతనే దేశంలో అనేక రకములైనటువంటి అల్లకల్లోలములు అభివృద్ది అవుతున్నాయి.
0: యాజ్ దిస్ ట్రూత్ హెస్ నాట్ బీన్ రికగ్నైజ్డ్
1: తగినటువంటి త్యాగమును మనం అభివృద్ది పరచుకోవాలి. మీకందరికీ తెలుసును, ఒక నెల ముందుగానే ఎంతమంది విద్యార్థులు ప్రాణములు కోల్పోయినారు.
0: యు నో వెరీ వెల్ అబౌట్ ఎ మంత్ అగో హౌ మెనీ స్టూడెంట్స్ లాస్ట్ దేర్ లైఫ్స్.
1: కారణం ఏమిటి దీనికి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: వీరికంతా కూడా ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క గ్రేడ్ను వాళ్ళకి ఇవ్వడం నిమిత్తమై
0: in order to give them some kind of encouragement
1: ee vidhamainatundi avasthalaku guri gaavinchinaru.
0: The people have been made to lose their lives.
1: Vidyanu oka swechaga oka anugraham cheta oka free ga andinchetundi oka margaani manam abhivruddhi parchali.
0: We have to develop a method by which education becomes autonomous and
1: which is a vidyanu matram abhyasinchali.
0: For the sake of learning alone, education must be...
1: అప్పుడు ఈ విద్యార్థులు ఈ విధమైనటువంటి సమస్యలు ఏమాత్రం కూడా అభివృద్ధి కావు.
0: Then there will not be this kind of problems in the students.
1: కనుక గ్రేడ్ను వాళ్ళకి ఇవ్వడం నిమిత్తమై
0: in order to give them some kind of encouragement
1: ఈ విధమైనటువంటి అవస్థలకు గురిగావించినారు.

0: ప్రెసిడెంట్ గారు, మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టరు, గవర్నరు వీళ్ళందరూ కూడా ఉంటున్నారు. ఈ విద్యా విషయం లోపల ఈ ఫీజు లేకుండా, ఏ యొక్క తారతమ్యం కాకుండా, వీరు ముందు జాతి వారు, వీరు వెనుక జాతి వారని కొత్త జాతులు మనం ప్రయత్నం చేయకుండా అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్, స్వేచ్ఛగా బీదలకు కాని పెద్దలకు కాని లేక శ్రీమంతులకు కాని ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ అందించేటువంటి ఒక మార్గాన్ని మనం చేపట్టినప్పుడు దేశం ఎంతో బాగుపడుతుంది.
1: వీ హ్యావ్ హియర్ ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్, గవర్నర్, అండ్ ఇఫ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ పాలసీ ఇఫ్ వీ కెన్ గివ్,
0: ఎన్ని కోట్లు మనం వ్యర్థం చేస్తున్నాము
1: ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఆల్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్,
0: ఈ విధమైనటువంటి పిల్లల యొక్క భవిష్యత్తుకు తగినటువంటి దీన్ని మనం సార్థకం గావించుకుంటే దేశం ఎంతో బాగుపడుతుంది.
1: Spending a few crores of rupees among thousands of crores of rupees on education to make it free is worth it.
0: ఒక్కొక్క ఆధ్యాత్మిక సంస్థ కూడాను ఈ యొక్క విషయమునందు ఫ్రీ ఎడ్యుకేషన్ స్వేచ్ఛగా ఇంద ఇవ్వాలి.
1: ఎవరీ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఆల్సో షుడ్ అండర్టేక్ టు గివ్ ఫ్రీ ఎడ్యుకేషన్.
0: మీకందరికీ తెలుసు,
1: ఆల్ ఆఫ్ యూ నో,
0: తిరుపతి లోపల కావలసినంత ధనమంతా పోగొట్టుకుంటారు.
1: There is so much of wealth accumulating in Tirupati.
0: Veerandaru kodunu akkada enduku free education ivvakoddu?
1: Why not they give free education to students there?
0: Enni kotlu vyartham ayipothundadi?
1: How many crores of money is being wasted there?
0: ఈ యొక్క ఉచిత విద్యను అందించలేకపోవడం చేతనే తిరుపతిలో ఉండేటువంటి విద్యార్థులు ఒక్కడైనా కూడాను ఒక సంవత్సరం ఒక్కొక్క పారైనా కూడాను దేవాలయం ముఖం చూడటం లేదు.
1: As there is no free education at all, although there are thousands of students in Tirupati, they don't even turn
0: bhakti yeridiga veeriki abhivruddhi avutundi.
1: How can devotion be developed among students?
0: Devuni perito swechchaga sarvulakunu uchitamainatundi vaidyamu uchitamainatundi vidyalu andinchali.
1: In the name of God, with the money accumulated there, free education and free medical facilities must be provided.
0: Aa vidhamainatundi andinche nimittamai memu ninnati dinamu ఒక పెద్ద వైద్యాలయమును నిర్మించడానికి ప్రయత్నించాము.
1: విత్ దీస్ నోబుల్ అండ్ లాఫ్టీ ఐడియల్స్ ఇన్ వ్యూ, వీ హ్యావ్ స్టార్టెడ్ వన్ బిగ్ హాస్పిటల్.
0: అనేక మంది పట్టణాల్లో దీన్ని నిర్మించాలని చెప్పి ప్రార్థించారు.
1: మెనీ పీపుల్ ప్రేయర్ దట్ దిస్ హాస్పిటల్ షుడ్ బి స్టార్టెడ్ ఇన్ సమ్ సిటీ.
0: పట్టణముల్లో అనేక రకమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి ఒక వైద్యాలయములు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ సో మెనీ హాస్పిటల్స్ వర్కింగ్.
0: ఏ వైద్యాలయం నిర్మించినా, ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం.
1: వాట్ ఎవర్ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ హాస్పిటల్స్ ఆర్ స్కూల్స్ ఆర్ స్టార్టెడ్ ఎనీవేర్, ఇట్ ఇస్ ఆల్ ఎ బిజినెస్ ప్రపోజిషన్. బిజినెస్ బిజినెస్ అండ్ బిజినెస్.
0: కానీ ఉచితంగా బీదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు.
1: బట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు కమ్ అక్రాస్ ఎ పర్సన్ హూ మెల్స్ లుకింగ్ అట్ ద పూర్ అండ్ ప్రొవైడ్స్ ఫెసిలిటీ.
0: పల్లెలు ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పి సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నియమందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి ప్రయత్నించాము.
1: విత్ వ్యూ టు ప్రొవైడ్ ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ టు ఆల్ పీపుల్ అండ్ స్పెషలీ టు ద పూర్ ఇన్ ప్రశాంతి నిలయం. వీ
0: హైయర్ లర్నింగ్ ఎటువంటిదో, హైయర్ వైద్యం కూడా అటువంటిదిగా మనం చేయాలి.
1: వీ హ్యావ్ started 100 crore rupees worth of hospital. We have laid foundation for that.
0: ఈ గుండె జబ్బు వస్తే కొన్ని లక్షలు వ్యయం చేసి అమెరికాకు వెళ్తున్నారు.
1: When people get problems of heart, they spend
0: money to
1: go to America. What about poor people?
0: వారిని చూచేటువంటి వారు ఎవరు?
1: Who is there who can fix
0: their పట్టణానికి వెళ్ళితే కలర్ నీళ్లైనా వాళ్ళ ముఖాలు కొట్టరు.
1: If they poor people want to go to city, people do not care for them.
0: అలాంటి దురవస్థలను గుర్తించి మనము ఇక్కడ ఒక పెద్ద వైద్యాలయాన్ని నిర్మించాము.
1: రియలైజింగ్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పూర్ పీపుల్, వీ వాంట్ టు హ్యావ్ ఎ బిగ్ హాస్పిటల్ హియర్.
0: బైపాస్ సర్జరీ కానీ లేక కిడ్నీ మార్చడం కానీ లంగ్స్ ఆపరేషన్ చేయటం కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే.
1: వెదర్ ఇట్ ఈస్ a problem of bypass surgery with reference to heart, kidneys, lungs,
0: దీని ప్రారంభోత్సవం కూడాను అప్పుడే నిర్ణయించుకున్నాం.
1: Right in the beginning itself we have decided to make it
0: 91 నవంబర్ 22 ఇది ప్రారంభోత్సవం చేస్తాం.
1: ట్వంటీ సెకండ్ నవంబర్ 1991
0: సంకల్ప

0: అనేటువంటిది ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
1: నో వన్ హస్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ సాయి సంకల్ప.
0: సంకల్పము క్రియ రెండు ఒకే పర్యాయం జరుగుతుంది.
1: సంకల్ప అండ్ యాక్షన్ ఆర్ సైమల్టేనియస్లీ టేకింగ్.
0: ఇది ఎలాంటిదంటే తుపాకీతో కొట్టినప్పుడు శబ్దము ఏటు రెండు ఒకే చోట జరుగుతాయి.
1: దిస్ మే బి కంపేర్డ్ టు ద సౌండ్ అండ్ ద బుల్లెట్ విచ్ రన్ వెన్ ఏ గన్ ఇస్ ఆపరేటింగ్.
0: కనుక సాయి సంకల్పాన్ని అర్థం చేసుకోవాలంటే ఇది అందరికీ సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ పీపుల్ టు అండర్స్టాండ్ సాయి సంకల్ప.
0: ప్రేమ స్వరూపులారా, ఇది ఒక అతిశయోక్తిగా మీరు చెప్తున్నానని భావించరాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. డూ నాట్ థింక్ ఐఎమ్ ఎగ్జాజరేటింగ్.
0: నాలో ఏ యొక్క కొసయందు కూడా స్వార్థం అనేది లేదు.
1: ఇన్ నో పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్
0: నేను ఏది చేసినా పరుల నిమిత్తమే చేస్తూనే ఉన్నాను.
1: వాట్ ఎవర్ ఐ డూ ఇట్ ఫర్ అదర్.
0: వీరు పరులని నేను భావించడం లేదు.
1: ఐ డూ నాట్ కన్సిడర్ యూ యాజ్ సమ్వన్
0: సమ్వన్. నా వారే నా వారే.
1: ఆల్ ఆఫ్ యూ ఆర్ మైన్ మైన్ అండ్ మైన్.
0: ఇట్టి విశాల భావం అనేటువంటిది ప్రపంచమనే కాదు, ఎక్కడ చూసినా కానీ ఎక్కడా మీకు చిక్కదు.
1: నాట్ మెయిన్లీ ఇన్ ది వరల్డ్, నో వేర్ యూ కెన్ గెట్ దట్ కైండ్ ఆఫ్ టోటల్ బ్రాడ్ బైండ్.
0: 50 సంవత్సరం లోపల ఇంత అభివృద్ది గావించినటువంటి ఒక సంస్థ ఎక్కడైనా మీరు చూచారా?
1: హ్యావ్ యూ కమ్ అక్రాస్ ఎనీ ఆర్గనైజేషన్ విచ్ హాజ్ అసీవ్డ్ సో మచ్ విత్ ఇన్ కోర్స్?
0: ఏ అవతారం అయినప్పటికీ ఆ అవతారం ముగించిన తర్వాతనే అభివృద్ధులు పెరుగుతూ వచ్చాయి.
1: ఇన్ విచ్ ఎవర్ అవతార్ యూ టేక్, ఓన్లీ ఆఫ్టర్ ది అవతార్ వాజ్ ఓవర్,
0: జీవిత కాలమునందే ఒక యూనివర్సిటీ, ఒక పెద్ద హాస్పిటల్, విమాన కేంద్రము ఇన్ని స్థాపించి ఈ పల్లెల వారికి ఇన్ని రకమైన అనుకూలం చేయటము, ఇది మాత్రమే కాదు ఇంకా మున్ముందు మీరు చూడబోతారు.
1: ఈవెన్ డ్యూరింగ్ ది లైఫ్ స్పాన్ ఆఫ్ ది అవతార్ ఇట్సెల్ఫ్ టు స్టార్ట్ ఎ యూనివర్సిటీ.
0: అనేక మందికి ఈ విధమైనటువంటి ఇవి ఎట్ట జరుగుతున్నాయి అని సందేహాలు.
1: సో మెనీ పీపుల్ గెట్ ది డౌట్ హౌ ఇస్ ఇట్ దట్ సచ్ థింగ్స్ హావ్ బీన్ అకాంప్లిష్డ్ హియర్.
0: ఇది 65 సంవత్సరాలు ప్రారంభమైంది.
1: దిస్ బాడీ హస్
0: ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ ఎవరిని నా చెయ్యి చాచలేదు.
1: ఇన్ దిస్ 65 ఇయర్స్ ఐ హావ్ నెవర్ స్ట్రెచ్
0: ఎవరిని నేను అడగలేదు.
1: ఐ హావ్ నెవర్ ఆస్క్డ్ ఎనీ.
0: అడుగను అడగబోను అడగలేదు.
1: ఐ హావ్ నెవర్ ఆస్క్డ్, ఐ విల్ నెవర్ ఆస్క్ అండ్ ఐ విల్ నెవర్ ఆస్క్ సచ్ ఎ థింగ్ అట్ ఆల్.
0: ఇది ఎట్ట జరుగుతూ ఉండాలి?
1: దెన్ హౌ ఆర్ దీస్ థింగ్స్ గోయింగ్ ఆన్?
0: మంచి కార్యానికి భారతదేశం నందు ఏమాత్రం కూడా అడ్డు లేదు.
1: దేర్ కెనాట్ బి ఎనీ డెర్త్ ఆఫ్ మనీ ఫర్ గుడ్ వర్క్.
0: హృదయపూర్వకంగా మంచి చేయాలంటే కనకవర్షం కురుస్తుంది.
1: ఇఫ్ ఓన్లీ ఫ్రమ్ ద హార్ట్, ఇఫ్ వన్ థింగ్స్ దట్ దేర్ షుడ్ బి సంథింగ్ గుడ్ డన్.
0: సంకుచితమైన భావముల చేత కర్మలలో ప్రవేశించినటువంటి వారికి ఎన్ని చేసినా అవి ఏమాత్రం తృప్తిని అందించవు.
1: ఫర్ పీపుల్ హు ఆర్ నారో మైండెడ్ దే కెన్ నెవర్ అచీవ్ ఎనీథింగ్ అట్ ఆల్.
0: విశాలమైన హృదయం,
1: బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ హార్ట్.
0: ఇంత విశాలమైన హృదయాన్ని సంకుచితమైన హృదయాలు ఏ రీతిగా అర్థం చేసుకోగలవు?
1: హౌ కెన్ ఏ నారో మైండెడ్ పర్సన్ అండర్స్టాండ్ రియలీ బ్రాడ్ మైండెడ్ పర్సన్?
0: దివ్యాత్మ స్వరూపులారా, నేను మిమ్మల్ని ఏమిని ఆశించటం లేదు, అడగటం లేదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, ఐ నెవర్ ఆస్క్ ఎనీథింగ్ ఆఫ్ యూ.
0: కేవలం ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
1: Develop love in you.
0: యావత్ మానవ జీవితాన్ని కూడా ఒక సోదర సోదరి భావం భావించండి.
1: Consider the entire humanity as
0: అందరూ భగవంతుని బిడ్డలుగా విశ్వసించండి.
1: Believe firmly that everyone is a child of God.
0: ఎవరి యందును ద్వేషం కాని అసూయత కాని మీరు అభివృద్ధి గావించుకోకండి.
1: Do not develop hatred or jealousy against anyone.
0: ఎవరి మనసును నొప్పించకండి.
1: Do not hurt anyone.
0: ఆ విధమైనటువంటి యొక్క విశాల భావమే మన యొక్క జీవితానికి విశాలమైన ఆనందాన్ని అందిస్తుంది.
1: సచ్ కైండ్ ఆఫ్ బ్రాడ్ ఫీలింగ్ ఇన్ అవర్ హార్ట్ విల్ గివ్ అస్ ఎ లాట్ ఆఫ్ జాయ్.
0: స్వామి యొక్క జన్మదినం చేసుకుంటున్నామంటే నాకు అందించవలసింది అదొక్కటి, మీరందరూ ఐకమత్యంగా ఉంటుంది, భారతదేశం యొక్క ప్రాచీన సాంప్రదాయాన్ని తిరిగి మీరు అభివృద్ది గావించండి.
1: ఇఫ్ యు ఆర్ సెలబ్రేటింగ్ స్వామి బర్త్డే టుడే, ఆల్ దట్ యూ హావ్ టు జస్ట్ డూ ఈస్ డెవలప్ యూనిటీ అమంగ్ యూ. Develop the ancient Indian culture, bring it to its pristine purity.
0: నేను ఇక్కడికి వచ్చే సమయంలో అనేక మంది హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అన్నారు. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను, నాకు హ్యాపీ అక్కర్లేదు. హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే చెప్పండి.
1: వైల్ ఐ వాజ్ కమింగ్ ఎన్ రోడ్, పీపుల్ వర్ టెలింగ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు మీ. ఐ ఎమ్ ఆల్వేస్ హ్యాపీ, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ వన్ టు టెల్ మీ. టెల్ పీపుల్ హు ఆర్ నాట్ రియలీ హ్యాపీ.
0: కనుక నాకు అనంతమైనటువంటి ఆనందం ఉంటుండాలి.
1: ఐ హావ్ ఇన్ఫినిట్ జాయ్.
0: ఏనాడు ఏ క్షణమైనా నేను విచారం చేసినటువంటి క్షణం లేదు.
1: నెవర్, నాట్ ఈవెన్ ఎ మూమెంట్ హావ్ ఐ వరీడ్ మై సెల్ఫ్ అబౌట్ ఎనీథింగ్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్?
0: అన్ని కూడాను అనిత్యములే.
1: ఎవ్రీథింగ్ ఈజ్
0: అన్ని కదిలిపోయేటువంటి మేఘములే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ అ పాసింగ్
0: క్లౌడ్. విచారం చేసి ప్రయోజనం ఏమి?
1: వై వరీ అబౌట్ సచ్ ఎ థింగ్ అట్ ఆల్.
0: జనన మరణాలకు కూడా ఏమాత్రం కూడా మనం చింతించరాదు, కుంగకూడదు, పొంగకూడదు.
1: ఈవెన్ ఫర్ లైఫ్ అండ్ డెత్ నో వన్ షుడ్ బాదర్ వన్ సెల్ఫ్ అండ్ వన్ షుడ్ నాట్ సింక్ ఆర్ వన్ షుడ్ నాట్ బోస్ట్.
0: మనం పుట్టే సమయంలో ఇంత వస్త్రమైనా మనం తీసుకుని రాము.
1: వెన్ వీ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ వీ డోంట్ బ్రింగ్ అస్
0: మనం పోయే సమయంలో మన వారికి మనం అడ్రస్ ఇచ్చి పోము.
1: వెన్ వీఆర్ లీవింగ్ దిస్ వరల్డ్ వీఆర్ నాట్ ఈవెన్
0: వారు మన వారు ఎట్టవుతారు. కనుక ఇవన్నీ కూడా నువ్వు జగత్తు యొక్క పరిణామములే.
1: ఆల్ దీస్ ఆర్ న్యాచురల్ చేంజెస్ ఇన్ ద వరల్డ్.
0: ఉన్నంత వరకు కూడా అందరూ కలిసి మెలిసి ఆనందంగా కూడా జీవితాన్ని గడపాలి.
1: యాజ్ లాంగ్ యాజ్ వి లివ్ లెట్ దేర్ బి యూనిటీ అమంగ్ అస్ లెట్ అస్ అచీవ్ జాయ్.
0: భగవత్ చింతన చేతనే మనం సర్వ బాధలు కూడా నివారణ గావించుకోవచ్చు.
1: వీ కెన్ సాల్వ్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ త్రూ ది
0: విస్తరించి జగత్తును విస్తరించి ఏమి నీవు పొందుతున్నావు?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్? Giving up God, having firm faith in this world.
0: Bhagavantuni vishwasinchandi.
1: Have firm faith in God.
0: Jati mata bhedamulu deshamulu ematram kodaru meeru abhirudhi gavinchukokandi.
1: Do not develop any differences based upon caste, community, religion or nation.
0: Anni namamulu anni roopamulu kodanu bhagavantunivi.
1: All names and all forms
0: sahasratisha purusha sahasracha sahasrapad.
1: Thousands of eyes, thousands of heads, thousands of
0: hands. Ivanni kodanu vishwavirata swarupame.
1: This entire area here is a Vishwavirat, this cosmic form of the Lord.
0: Kanuka itti divyamainatti bhavanni vishwasinchi divya namanni smarinchi jeevitanni dhanyam gavinchukondi.
1: Have this firm faith in this divine thought, divine ideas and sanctify your lives.
0: Bhajana bina sukha.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు ఆశించినది షోడశోపచారములు కాదు.
1: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ రిచువల్స్,
0: అష్టాదశ పురాణములు కాదు,
1: నాట్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ ఎయిదర్.
0: పవిత్రమైనటువంటి కొన్ని పుష్పములు మాత్రమే తాను ఆశిస్తాడు.
1: హి ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ ద సీక్రెట్ ఫ్లవర్స్.
0: మొట్టమొదటి పుష్పము అహింస.
1: ద ఫస్ట్ ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వయలెన్స్.
0: మనోవాక్కాయములతో ఎట్టి ప్రాణులను ఎట్టి జీవులను హింసించకుండా ఉండటమే అహింస.
1: నాన్ వయలెన్స్ మెంట్ నాట్ హర్టింగ్ ఎనీ లివింగ్ క్రీచర్ ఎదర్ బై థాట్ వర్డ్ ఆర్ డీడ్.
0: రెండవది పుష్పం ఇంద్రియ నిగ్రహం.
1: ద సెకండ్ ఫ్లవర్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్.
0: ఈ ఇంద్రియములను అరికట్టకుండా ఎన్ని విధములైన సాధన చేసినప్పటికీ అన్ని కూడాను నిరుపయోగమైపోతాయి.
1: Without exercising control over the senses, all spiritual practices are useless.
0: ఈ ఇంద్రియములను ఏ రీతిగా అరికట్టాలి?
1: How to control senses?
0: మొట్టమొదట జిహ్వ.
1: The first is the taste.
0: జిహ్వే రసజ్ఞే మధురత్వ

0: ఈ జిహ్వకు అనేక రుచులు అలవడిపోయినాయి.
1: The tongue is used to different tastes.
0: అట్టి జిహ్వను మనం అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: We have to control our tongue.
0: హే జిహ్వ, నీవు పుట్టినప్పటి నుంచి ఎన్ని బస్తాలు బియ్యం తిన్నావో, ఎన్ని బస్తాలు గోధుమ తిన్నావో, ఎన్ని బస్తాలు తిండి పదార్థం తిన్నావో, అన్ని రకమైనటువంటి వెజిటబుల్స్ అంతా నీవు తిన్నావు.
1: ఓ టంగ్, హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ హావ్ యూ కన్స్యూమ్డ్, హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ వెజిటబుల్స్ హావ్ యూ పార్టేకన్? దట్ ఇస్ ద క్వశ్చన్ వి హావ్ టు పుట్ టు ద టంగ్.
0: ఎన్ని పిండి వంటలు నీవు భుజించావు?
1: హౌ మెనీ డెలికసీస్ అండ్ డిషెస్ దట్ యు హావ్ ఈటెన్?
0: ఇంకను నీకు తృప్తి లేదా?
1: Have you not been satisfied yet?
0: ఈ తృప్తి లేనటువంటి జీవితం ఎందుకోసం?
1: What a shame it is if you are not satisfied with that.
0: ఈ జిహ్వ యొక్క రుచిని నీవు అరికట్టాలి.
1: You have to control your tongue or the taste.
0: ఆకలి ఉన్నది, భుజించాలి.
1: You have hunger, you have got to eat.
0: కానీ భిక్షాన్నం దేహరక్షార్థం, దేహరక్షణ కోసం భుజించాలి.
1: The food is necessary to sustain life.
0: కానీ రుచి నిమిత్తమై నీవు భుజించరాదు.
1: Not for the taste.
0: కనుక ఓ జిహ్వ, ఈ రుచిని త్యజించు.
1: ఓ టంగ్, సాక్రిఫైస్ ది సెన్స్ ఆఫ్ టేస్ట్.
0: ఆకలి నీవు భుజించు.
1: ఈట్ ఫర్ హంగర్.
0: అన్ని ఇంద్రియములకు నువ్వు శక్తిని భుజించు.
1: యు ఆల్సో వర్షిప్ ద కెపాసిటీ ఇన్ ఆల్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇది రెండవ పుష్పము.
1: సెన్స్ కంట్రోల్ ఇస్ ద సెకండ్ ఫ్లవర్.
0: సర్వభూత దయా పుష్పం. మూడవది సర్వభూతములు ఎందుకు నువ్వు దయ ఉండాలి?
1: The third flower is the flower of compassion towards all living creatures.
0: ఈ భూతమును కూడాను మనము ద్వేషించరాదు.
1: We should not hate any living being.
0: దీనినే భగవద్గీత యందు అద్వేష్ట సర్వభూతానాం అన్నది.
1: This Bhagavad Gita says, do not hate anyone.
0: కేవలం ద్వేషించడం మాత్రమే కాదు.
1: Not merely absence of hatred.
0: అధికంగా నీవు వారితో సంభాషణ సల్పవద్దు.
1: Do not have too much of connection with people.
0: అందరితో ప్రేమగా నీవు జీవించు.
1: ఎనీవే యూ హ్యావ్ టు లివ్ ఇన్ లవ్ విత్ అదర్స్.
0: కనుక సర్వభూత దయాపుష్పం,
1: ద ఫ్లవర్ ఆఫ్ కంపాషన్ టువర్డ్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్.
0: ఇక నాలుగవది,
1: ద ఫోర్త్,
0: ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: క్షమాపుష్పం నసోచచ.
1: The flower of forgiveness, forbearance.
0: ఈ క్షమా పుష్పం విశేషత.
1: This flower of forgiveness is very special.
0: ఈ క్షమా పుష్పము చాలా ప్రధానమైనటువంటిది.
1: This flower of forbearance is very important.
0: పాండవులు కౌరవుల చేత అనేక విధములైనటువంటి బాధలను అనుభవించారు.
1: Pandavas suffered a lot at the hands of Kauravas.
0: తమ ఇల్లాలైన ద్రౌపదిని పరాభవం గావించారు.
1: The concept of Pandavas was humiliated.
0: కాని ధర్మజుడు ఎట్టి పరిస్థితులు ఎందుకును క్షమా.
1: But Dharmaja maintained that patience all through.
0: ఆ క్షమనే పాండవులను రక్షించి లోకములకు పాండవుల ఆదర్శాన్ని బోధించింది.
1: The very observance of patience made Pandavas highly reputed and ideal to the rest of the world.
0: కనుక నీ క్షమా పుష్పం అనేటువంటిది భగవంతునికి అత్యంత ప్రీతి.
1: This flower of patience for parents is so liked by God.
0: భగవంతునికి ప్రీతికరమైన పుష్పమును అర్పించినప్పుడే భగవంతుడు సంతోషించి మన వరములను అనుగ్రహిస్తాడు.
1: When once you offer the flower very much liked by God, he would confer boons to you.
0: భగవంతునికి ప్రీతికరమైనటువంటివి అందించకుండా ఎన్ని రకములైనటువంటి పుష్పములను అందించి ప్రయోజనం ఏమిటి?
1: Without offering the flower that God likes, what is the fun of offering other
0: flowers? ఈ పుష్పములన్నీ కూడాను వాడిపోయేటువంటివి, రాలిపోయేటువంటివి, కాలిపోయేటువంటివి.
1: All the rest of the flowers are fade out, they fall down, they decay.
0: కాని భగవంతునికి అందించేటువంటి పుష్పములు ఈ క్షమా పుష్పము.
1: But the flower that we offer,
0: సర్వభూత దయా పుష్పము,
1: flower of compassion, forgiveness,
0: ఇంద్రియ పుష్పము,
1: the flower of self
0: control,
1: the flower of non violence,
0: ఈ నాలుగు పుష్పములు చాలా ప్రధానమైనటువంటివి.
1: These four flowers are very very important.
0: ఈ సర్వభూత దయా పుష్పం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all compassion towards all living creatures is very very important.
0: కేవలం ఒక భారత దేశమందు మాత్రమే కాదు.
1: Not merely in Bharat.
0: అన్ని దేశములు యందు కూడాను సర్వభూత దయా పుష్పము చాలా ముఖ్యమైనటువంటి పుష్పము.
1: In all countries all over the world, the flower of compassion is very essential.
0: పిల్లలకు చాలా బాగా తెలుసును అభివెన్ అడమని అమెరికా దేశం లోపల నిరంతరము సేవలు సల్పేటువంటి వాడు.
1: Students know pretty well the story of Abuban Adam, the man of service.
0: ఇతను ప్రతి బజారునకు వెళ్లి కాళ్ళు లేనటువంటి వారకు కన్నులు లేనటువంటి వారకు అనేక రకమైనటువంటి అంగహీనమైనటువంటి వారకు సేవలు చేసి రాత్రి చాలా ఆలస్యంగా వచ్చి పరుండేటువంటి వాడు.
1: Abuban Adam goes round the streets serving handicapped, the blind and the crippled and returns late in the night.
0: ఇది సర్వభూత దయా పుష్పము.
1: This is the flower of compassion.
0: ఒకనాడు చాలా ఆలస్యంగా ఇంటికి చేరాడు.
1: One day he returned rather very late in the night.
0: అప్పుడు ఎవరో ఒక స్త్రీ తాను కూర్చొని ఏదో రాస్తూ ఉండినాడు.
1: He saw a lady scribbling something.
0: చూచాడు.
1: He saw her.
0: ఈమె సామాన్యమైనటువంటి స్త్రీ కాదు.
1: She is not an ordinary one.
0: ఏదో దేవతా స్త్రీ.
1: She must be an angel.
0: అని కొంతసేపు వేచి.
1: He waited for some time.
0: అమ్మా మీరెవరు, మీరు రాసేటువంటి రాతలు ఏమిటి అన్నాడు.
1: He asked her softly, "Mother, who are you? What is that you are writing?"
0: ఆమె చెప్పింది, "నాయన, నేను దేవతా గణ్యను."
1: He replied, "I am an angel."
0: భగవంతుని ఎవరు ప్రేమిస్తున్నారో వారి పదములంతా కూడాను లిస్టులో ఎక్కిస్తున్నాను అన్నాడు.
1: She answered that she has been writing the list of those that love God.
0: అందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు అబ్రహం.
1: Abuban Adam asked, "Is there my name in the list?"
0: నాయన, ఇందులో నీ పేరే మాత్రము లేదు అన్నది.
1: He said, "My dear son, your name is not here."
0: చాలా సంతోషం.
1: He said, "I'm happy."
0: అన్నాడు. తిరిగి ఆమె వెళ్లిపోయింది, తాను నిద్రించాడు.
1: Angel left on her own and Abuban Adam slept.
0: రెండవ దినము తిరిగి ఆ విధంగా ఇంటికి వచ్చేటప్పటికి ఒక స్త్రీ రాస్తూ కూర్చుంది.
1: Second day Abuban Adam noticed another lady writing.
0: అతను గుర్తించాడు, అమ్మా ఈనాడు ఏం రాస్తున్నారు అన్నాడు.
1: He asked her, "Mother, what is that you are writing today?"
0: నాయన, ఈనాడు భగవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో అనేటువంటి లిస్ట్ రాస్తున్నాను అన్నాడు.
1: Today I am writing the list of names of those who are liked by God.
0: నిన్నటి దినము ఎవరు భగవంతుని ప్రేమిస్తున్నారు అనేటువంటి లిస్ట్ రాశాను.
1: Yesterday I made the list of those people that love God.
0: నేడు ఎవరిని భగవంతుడు ప్రేమిస్తున్నాడు అనేటువంటి లిస్ట్ రాస్తున్నాను.
1: Today the list of those who are loved by God.
0: ఇందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు.
1: In today's list you find, do you find my
0: ఒక్క పేరు తప్ప అన్యం ఏమాత్రము లేదు అన్నది.
1: She said, "Your name is the only one, no one else."
0: అనగా ఎన్ని సేవలు చేయకున్నప్పటికీ పరులకు బోధించేటువంటి సేవ చాలా గొప్పది.
1: The service to others, the fellow men, is highest of all.
0: Nava vidhamainatundi sevalu chepparu prapanchamulo.
1: In this world 9 parts of service were explained.
0: Kani ee nava vidhamainatundi bhaktulu endukodanu kevalamu seva chala pradhanamainatundi.
1: In all the 9 parts of devotion, service is highest.
0: Ravanam,
1: listening.
0: Kirtanam,
1: singing.
0: Vishnu smaranam,
1: chanting.
0: Pada sevanam,
1: service.
0: Vandanam,
1: salutation.
0: Archanam,
1: worship.
0: Dasyam,
1: servitude.
0: Sneham,
1: friendship.
0: Atmanivedanam,
1: self surrender.
0: ఈ నవ విధమైనటువంటి భక్తులు ఎందుకు సర్వభూత దయా పుష్పం చాలా ముఖ్యమైనటువంటిది అన్నారు.
1: Of all the 9 parts of devotion, the compassion towards all living beings is most essential.
0: నిరంతరము మనుషులకు సేవ చేసేటువంటి వాడు.
1: Abuban Adam, spent all his time.
0: ఈ సేవ యొక్క ఘనతయే ఫస్ట్ లీడ్ లో వచ్చేసింది.
1: దిస్ మిస్టరీ అండ్ ద గ్రేట్నెస్ ఎర్న్డ్ హిమ్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ద లిస్ట్.
0: అప్పుడే భగవంతుడు అతన్ని ప్రేమిస్తూ వచ్చాడు.
1: దెన్ దట్స్ ద రీజన్ వై గాడ్ లవ్స్.
0: ఎవరిని ప్రేమించాడు? భగవంతుడు అందరినీ ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ లవ్స్ ఆల్. ఇన్
0: ప్రేమే తన యొక్క స్వరూపము.
1: గాడ్ ఈజ్ లవ్.
0: కానీ
1: బట్
0: సర్వభూత దయా పుష్పం ఆ విధంగా భూతదయ కలిగినటువంటి వాడిని భగవంతుడే వచ్చి ప్రేమిస్తుంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు హావ్ గాట్ దట్ కంపాషన్ గాడ్ విల్ కమ్ టు యు అండ్ లవ్ యు.
0: కనుక ఈ విధమైనటువంటి సేవలు యందు మనం చాలా ఆతీరులై ఉండాలి.
1: వి షుడ్ బి ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ ఆర్ట్ ఆఫ్ సర్వీస్.
0: ఇంకా ఐదవ పుష్పం శాంతి పుష్పం.
1: ద ఫిఫ్త్ వన్ ఇస్ ది ఫ్లవర్ ఆఫ్ పీస్.
0: ఈ శాంతి
1: పీస్
0: ఎన్ని రకమైనటువంటి బాధలు అనిపించినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ డిఫికల్టీస్,
0: ఎటువంటి ఆటంకములు జరిగినప్పటికీ,
1: ఆల్ అబ్స్టకల్స్,
0: ఎట్టి అభ్యంతరాలు మనకు కలిగినప్పటికీ,
1: ఆల్ దోస్ అబ్జెక్షన్స్ ఆన్ ద వే,
0: శాంతం వహించాలి.
1: యూ షుడ్ అబ్జర్వ్ పీస్,
0: పేషెన్స్. ఈ శాంతి చేత దయానుగ్రహం కలుగుతుంటుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ పేషెన్స్ యూ కెన్ బి కంపాషనేట్.
0: ఈ దైవానుగ్రహం పాత్రలు కావాల్సింది ఈ శాంతి.
1: In fact, to receive God's grace, you should have this patience.
0: Tyagaraju ki enni badhalu kariginayi.
1: Tyagaraju suffered a lot.
0: Kodaniki enni badhalu kariginayi.
1: So also Draupadi.
0: Tukaram ki enni badhalu kariginayi.
1: Tukarao had many
0: problems. Shivaji ki enni badhalu kariginayi. Kani anninti yandunu arikatti shantini vahincharu.
1: They could resist all the difficulties and could observe patience.
0: Shanti pushpam.
1: This flower of peace and patience.
0: Ee shantini vahinchinatundi variki entaina bhagavat krupa kalugutundi.
1: The one who is patient enough can receive God's grace in plenty.
0: Kalukane Tyagaraju cheppadu shantamu leka saukhyamu ledu anindi.
1: So Tyagaraju declared, without being patient you cannot be happy.
0: Manasikanga bhautikanga prakritikanga laukikanga manaku shanti kavali.
1: We need patience, physical level, mental level, and also the worldly plane.
0: Kani ee shanti manam ee reetiga sampadinchali.
1: How to be peaceful?
0: Baita prapanchamulo manaku ledu.
1: In the outer world it's not
0: there.
1: Baita
0: vastu vahanadullo ledu.
1: Not in the material.
0: Vishayalalo ledu.
1: Not in the man.
0: Ee shanti mana yokka swaroopame.
1: You are the very embodiment of peace.
0: కనుకనే ఈ శాంతి పుష్పం మన నుండి ఆవిర్భవించాలి కానీ బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
1: యు నోటీస్ ది ఫ్లవర్ ఆఫ్ పీస్ విత్ ఇన్ యూ అండ్ నాట్ అవుట్ సైడ్.
0: కలిగేటువంటి సర్వ కష్టమును కూడాను దాన్ని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగాలి.
1: యూ షుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద ట్రబుల్స్ ఆన్ ద వే అండ్ ప్రొసీడ్ ఫార్వర్డ్.
0: లోకంలో ఎన్నో బాధలు కలుగుతుంటాయి.
1: దేర్ విల్ బి సో మెనీ ట్రబుల్స్ ఇన్ ద వరల్డ్.
0: ఈ ప్రాకృతమైన జీవితం లోపల ఎన్నో ఇక్కట్లు జరుగుతుంటాయి.
1: ఇన్ దిస్ ఫిజికల్ ఎఫీమరల్ వరల్డ్ దేర్ విల్ బి సో మెనీ ప్రాబ్లమ్స్.
0: ఇవన్నీ కూడా మనం లెక్క చేయకూడదు.
1: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దిస్.
0: వీటన్నిటిని సాధించే నిమిత్తమే మానవ జన్మం వచ్చింది.
1: వి షుడ్ ప్రొసీడ్ అహెడ్ అండ్ టేక్ ఇట్.
0: మానవ జన్మము కేవలం భోగ భాగ్యాల నిమిత్తమే రాలేదు.
1: Human life is not gifted to enjoy the pleasure.
0: ప్రాకృతమైనటువంటి సుఖములు అనుభవించే కోసం రాలేదు.
1: It's not given not to enjoy the conveniences
0: and comforts. ఇవన్నీ మనము అనుభవిస్తూనే ఉంటున్నాము.
1: We do enjoy them.
0: పక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి.
1: The birds and beasts also share them.
0: కానీ అది కాదు మనం అనుభవించవలసింది.
1: And that is not the happiness that we should expect.
0: మనం అనుభవించినటువంటిది నిజమైనటువంటి శాంతి.
1: We should experience true peace in the sense.
0: అది మన హృదయం యొక్క స్వభావము.
1: That is our true nature.
0: ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతిని మనం పొందాలి.
1: వి షుడ్ ఎక్వైర్ ద పీస్ దట్ ఎమనేట్స్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: కనుక ఈ శాంతి పుష్పము ఐదవ పుష్పము.
1: ద ఫ్లవర్ ఆఫ్ పీస్ ఇస్ ద ఫిఫ్త్ వన్.
0: తప పుష్పము.
1: ద ఫ్లవర్ ఆఫ్ పెనెన్స్.
0: ఈ తపస్సు.
1: పెనెన్స్.
0: ఏమిటి తపస్సు?
1: వాట్ ఇస్ పెనెన్స్?
0: అడవులకు పోయి కందమూలాదులు భుజించి భగవంతుని స్మరించడం ఆ తపస్సు.
1: వాట్ డు యు మీన్ బై పెనెన్స్? గోయింగ్ టు ద ఫారెస్ట్ and partaking the tubers and leaves
0: adi nijamga tamasane cheppavachu.
1: It is not tapas penance but it is
0: tamas sadagayi emti anninti endukudunu taru prati dani kudunu siddhamuga undali.
1: Tapas penance meant readiness for everything.
0: Ee yokka moodu indriyamulu kudunu okka reetiga arikattali.
1: One should exercise control over the senses.
0: Tapasu ante kevalam manovakayamulu cheta kaligeetundi udrekaanni manam arikattali.
1: Penance meant controlling all the kinds of agitation.
0: సత్వరజో తమగుణముతో ఏర్పడేటువంటి యొక్క ఆవేశాన్ని మనం అరికట్టాలి.
1: We should control all the agitations and the disturbances of the
0: mental. సాత్వికమైన రాజసికమైన తామసికమైన కూడాను ఏకభావంతో చూడాలి.
1: We should have that equanimity in all moments of inertia, the passion.
0: నిరంతరం కూడాను మన మనసును దైవం నందుంచాలి.
1: We should concentrate on God all the time.
0: అలాంటి హృదయం కలిగినటువంటి వాడే మానవుడు.
1: He is the true man if he concentrates on God.
0: దస్ దయ హృదయం.
1: Hrit plus daya is hrudaya.
0: ఈ దయతో నిండినటువంటి యొక్క మానవత్వమే నిజమైన తపస్సు.
1: The penance meant the heart should be full of compassion.
0: కాలంను వ్యర్థం చేయటం కాదు.
1: Not merely wasting time.
0: దుర్వినియోగం చేయటం కాదు.
1: Nor misusing time.
0: నిజముగా తపస్సు అనగా ఏమిటి? మూడు గుణములను ఏకత్వం చేయటం.
1: The penance meant the harmony, unification of all the attributes.
0: యోగి.
1: He is yogi, the renunciant.
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: It's only the noble soul who has got perfect harmony, unity in thought, word and deed.
0: Natapa.

0: No penance, no pilgrimage, no sacred text, no penance, nothing will be helpful to cross this ocean of life. What is the main cause?
1: మూడు గుణములను కూడాను ఏకం చేయాలి.
0: We should unify the three attributes.
1: కోపం వచ్చింది,
0: we are angry,
1: దాన్ని కూడా అరికట్టాలి.
0: You should control it.
1: ఉత్సాహం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: You are more emotional, you should control.
1: సంతోషం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: You are ecstatic, you should control.
1: దుఃఖం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: The grief has to be under check.
1: సుఖదుఃఖే సమేకృత్వా లాభో లాభం జయాజయాత్. సుఖదుఃఖముల రెండింటిని కూడా ఏకత్వంగా భావించాలి.
0: The spirit of equanimity has to be maintained both in times of pleasure and pain.
1: అది ఏ నిజమైన తపస్సు.
0: That is the true penance.
1: నువ్వు ఏ పనైనా చేస్తురా,
0: you do anything,
1: ఏ సేవలైనా చేస్తురా,
0: serve in any capacity,
1: కానీ వాంఛనని యందు ఉంచుకోకు.
0: But don't have desire.
1: వాంఛారహితమైనటువంటి యొక్క భావమే తపస్సు.
0: That desirelessness state is penance.
1: ఇంకా ధ్యాన పుష్పం,
0: the flower of meditation,
1: ఏడవది.
0: This is the seventh flower.
1: ధ్యానం అంటే ఏమిటి?
0: What is meditation?
1: కన్నులు గుచ్చుకొని పద్మాసనం వేసుకొని ఏదో పరమాత్మను స్మరించుకోవటం, ఇది ధ్యానం అని భావిస్తున్నారు.
0: We consider meditation meant sitting, keeping quiet with eyes closed.
1: ఈ ధ్యానం అంతా భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైనటువంటి ధ్యానం.
0: This is a physical, a worldly level of observance.
1: ఇదంతా కూడా నువ్వు ప్రాపంచికంగా చేసేటువంటి ధ్యానములు.
0: We do it in the worldly sense.
1: ఇది అవసరమే.
0: It is necessary.
1: ఎంతవరకు?
0: To what extent?
1: పరిపూర్ణ స్థితి కలిగేంత వరకు ఈ ధ్యానం మనం ప్రాప్తించాలి.
0: Until you have all the capacity in fullness, you have to follow the worldly.
1: ధ్యానం అనగా ఇది కాదు, మన మనస్సు భగవంతునిలో లీనం కావాలి.
0: Meditation meant merger of the individual mind in the cosmic mind.
1: పాలలో నీరు ఏకమైనట్టుగా,
0: just as water mixes in milk,
1: ఈ పాలలో ఏకమైనటువంటి యొక్క నీరును మనం వేరు చేయడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ సెగ్రిగేట్ ఆర్ సపరేట్ అవుట్ వాటర్ ఫ్రమ్ ద మిల్క్.
1: అదే విధంగా భగవంతుతో ఏకమైనటువంటి యొక్క ప్రేమ తత్వం వేరు చేయడానికి సాధ్యం కాదు.
0: వెన్ వన్స్ ది ఇండివిజువల్ మర్జెస్ ఇన్ ద కాస్మోస్, యూ కెనాట్ సపరేట్ హిమ్.
1: నిప్పులో వేసినటువంటి ఇనుము,
0: జస్ట్ యాజ్ ఐరన్ పుట్ ఇన్ ఫైర్,
1: ఇనుము అంతా నిప్పుగానే మారిపోతుంది.
0: ద హోల్ ఐరన్ బికమ్స్ రెడ్ హాట్ లైక్ ఫైర్.
1: ఎక్కడ ముట్టినా కాలుస్తుంది.
0: ఇట్ బర్న్స్ యూ వేర్ ఎవర్ యు టచ్.
1: మన యొక్క ప్రేమ తత్వం అనేటువంటిది భగవంతుని ప్రేమలో లీనం కావాలి.
0: The principle of love of the individual should merge in the love principle of the universe.
1: Brahmaiva bhavati annadi vedam.
0: The Veda says the knower of Brahman becomes Brahman
1: himself.
0: Rendu
1: ekamaipovali.
0: Both become one.
1: Agni veru inu veru kaakurdu.
0: The fire and iron should not be separate.
1: Agni inu rendu kudunu ekamaipovali.
0: The iron and fire should become one.
1: Mana manasu bhagavantuni yokka bhavamulo ekamaipovali.
0: Our mind should merge in the thought of the
1: universe. ఏదో పొద్దున సాయంకాలం కొద్ది ధ్యానం చేసి ఆ కొద్ది కాలం మాత్రమే భగవంతుల్లో ఏకమైందంటే అది నిజమైన ధ్యానం కాదు.
0: We meditate for a brief time both in the day and the night, you cannot call it meditation.
1: Sarvada sarvakaleshu sarvatra hari chintanam.
0: You should think of God all the time, everywhere.
1: ఏ పని చేయినా చేసినా ఈ పనులంతా కూడా నీ లక్ష్యంలో పెట్టుకో, కానీ అందులో నీ యొక్క ప్రేమ లక్ష్యం కావాలి.
0: You may do anything, you may undertake any task, but keep God in view.
1: ఇది ఏ నిజమైన ధ్యానం.
0: దిస్ ఇస్ త్రూ మెడిటేషన్.
1: కొంత పరిమితమైనటువంటి టైం పెట్టుకుని మనం భగవంతుని స్మరించడం, ఇది ధ్యానం కాదు.
0: మెడిటేషన్ ఇస్ నాట్ థింకింగ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ టైం.
1: ఇది కేవలం పార్ట్ టైం డివోషన్.
0: దిస్ ఇస్ ఓన్లీ పార్ట్ టైం డివోషన్.
1: కానీ ఫుల్ టైం డివోషన్ కావాలి.
0: బట్ ఫుల్ టైం డివోషన్ ఇస్ నీడెడ్.
1: కనుక ధ్యానం అనగా కేవలం పద్మాసనం వేసుకుని కూర్చొని భగవంతుని స్మరించడము, కొన్ని నిమిషాలు మాత్రమే కూర్చోవటం, ఇది సాధ్యం కాదు.
0: Meditation does not mean observing silence, sitting for some time.
1: భగవంతు అనుగ్రహం కూడా కొన్ని క్షణాలు వస్తుంది, తిరిగి తర్వాత వెళుతుంది.
0: God's grace also will be conferred on you for a moment and
1: భగవంతు అనుగ్రహం వచ్చిందంటే పర్మనెంట్ గా నిలిచిపోవాలి.
0: In fact, it should stay with you permanently.
1: ఆ నిత్యమైన సత్యమైనటువంటి యొక్క ధ్యానం మనం ప్రార్థించాలి.
0: We should pray as to meditate eternally.
1: ఇంకా ఎనిమిదవది,
0: సత్యం
1: అష్టవిధ పుష్పం.
0: And the flower of truth.
1: Vishnu priti karam bhavet. Inka satyamu.
0: Truth.
1: Idi enamudodi.
0: This eighth one.
1: Idi chala mukhyamainatundi.
0: This very important.
1: Satyam chetane prapancham puttindi.
0: The whole world is
1: satyam chetane prapancham undi.
0: And it's sustained by
1: satyam chetane prapanchamlo aikyam aipothundi.
0: The world merges in truth.
1: Kanukane satyam chala pradhanamaina sadhanam.
0: Truth is the chief one.
1: సత్యంబునందుండి సర్వంబు పుట్టించే సత్యంబునందనగే సర్వ సృష్టి.
0: ద క్రియేషన్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ట్రూత్, సస్టైన్డ్
1: సత్యమహిమలేని తడమేది కనుగొన్నా. శుద్ధసత్వమిదియే చూడరయ్యా.
0: Is there any place where there is no truth, the principle of truth? It is the pure unsullied truth
1: pervading all over. Tikala bhagyam satyam.
0: The truth remains the same.
1: Eppatiki maranatvanti satyam.
0: You cannot divide it.
1: Eppatiki undunatvanti satyam.
0: It is total existence.
1: Sarvamu antardhanamainappatiki satyam matram sthashitanga untundi.
0: Everything might vanish, but the truth remains.
1: Ah, satyame bhagavantudu.
0: The truth is God.
1: Kanukane truth is God.
0: Truth is God.
1: Live in truth.
0: Live in truth.
1: ఆ సత్యంలోనే మనం జీవించాలి.
0: We have to live in truth.
1: సత్యంతోనే మనం బ్రతకాలి.
0: And we have to live.
1: సత్యం నందే అంత్యమైపోవాలి.
0: And we have to end in truth.
1: కనుక ఇట్టి సత్యం అనేటువంటిది అష్టవిధ పుష్పము.
0: This truth is the eighth flower.
1: కనుక ఇలాంటి పుష్పముల చేత మనం భగవంతుని పూజించినప్పుడు భగవంతుడు ప్రీతికరంగా అందుకుంటాడు.
0: God receives these offerings of flowers of this sort.
1: ఇంకా ఎట్టి పుష్పమును కూడాను భగవంతుడు ఆశించడు.
0: God does not expect any other flower other than these.
1: Kanukane ahim praha prasavam pushpam.
0: The first one is the flower of non-violence.
1: Pushpam indriya nigraham.
0: The flower of sense control.
1: Ee indriya nigraham anetundi chaala pradhanamainatundi.
0: This is very essential.
1: ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే మనం ఎంతైనా కూడా సాధించవచ్చు.
0: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఈనాడు ప్రపంచంలో జరిగేటువంటి యొక్క అల్ల కల్లోలములకు కలహములకు అన్నిటికీ అశాంతికి ఈ యొక్క ఇంద్రియములే మూల కారణం.
0: Senses are responsible for all the conflict, the contradiction and fighting agitation all over.
1: ప్రతి ఇంద్రియానికి కూడా మనం బుద్ధి చెప్తూ రావాలి.
0: In fact, we should teach a lesson to every one of the senses.
1: నోటికి బుద్ధి చెప్తాము. హే నోరా, ఎంత కాలం నీవు ఈ విధంగా భుజించేది?
0: Oh tongue, how long you want to consume food?
1: ఎంత కాలం భుజించినా నీకు తృప్తి లేదు.
0: You are not contented in spite of
1: eating. జీవితమే ఎంత?
0: Your nature is that.
1: అని ఏ విధంగా నాలుక బోధించామో,
0: as you teach a lesson to your
1: tongue, అదే విధంగానే కన్నులకు కూడా బోధించాలి.
0: You should also teach your eye.
1: ఏ నేత్రమా,
0: ఓ ఐ,
1: ఎన్నో చూస్తున్నావు నీవు.
0: You have been watching
1: me. ఎన్నో అనుభవిస్తున్నావు నీవు.
0: You have been happy.
1: కానీ ఇంకా నీకు తృప్తి లేదా?
0: Are you not satisfied?
1: దేనిని నీవు చూడాలి?
0: What is that you should see?
1: నీవు చూచినవన్నీ నీవు అనుభవించావు.
0: You in fact you experience all that.
1: కనుక నీవు చూడవలసినటువంటి ఒక్క సత్య స్వరూపుణ్ణి.
0: You should look at God only. అతనే దైవ
1: స్వరూపుడు.
0: He is the form of truth.
1: దైవాన్ని నీవు ఆశించు.
0: Expect God.
1: ఆ నిజమైనటువంటి యొక్క దైవ స్వరూపాన్ని నీవు చింతించు.
0: యు ఆల్సో థింక్ ఆఫ్ గాడ్.
1: కనుక నీవి పిచ్చి పిచ్చి బాధలంతా వదిలిపెట్టి
0: గివ్ అప్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: ఓ ఇంద్రియమా, నీవు చక్కగా భుజించు.
0: యో టంగ్,
1: దేనిని భుజించాలి?
0: వాట్ షుడ్ బి ఈటెన్?
1: ప్రొద్దుపోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు సిద్ధతోడ.
0: ఓ ఇయర్స్, యు ఆర్ రెడీ టు లిసన్ టు వెయిన్ గాసిప్ అండ్ ద టేల్స్.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేడ.
0: When it is a matter of divine and spirituality, you are not ready.
1: ఓ చెవులా, ఎన్ని వింటున్నావు నీవు?
0: ఓ ఇయర్స్, యు హావ్ బీన్ లిసనింగ్ మెనీ.
1: నీకు అనవసరమైనటువంటి విషయాలంతా వింటున్నావు.
0: యూ లిసన్ టు వెయిన్
1: గాసిప్. ఊరి వారి శుద్ధులంతా వింటున్నావు.
0: ఆల్ ద టేల్స్ అరౌండ్.
1: నీకు ఇష్టం లేనటువంటి విషయాలంతా వింటున్నావు.
0: యూ లిసన్ ఆల్ ద
1: దుర్మార్గమైన విషయాలంతా వింటున్నావు.
0: ఆల్ అన్నెసెసరీ
1: రేడియోలో వచ్చేటువంటి వింటున్నావు.
0: యూ హావ్ బీన్ లిసనింగ్
1: వీడియోలో వచ్చేటువంటి వింటున్నావు.
0: వీడియో అండ్ రేడియో.
1: నీ నీకు వచ్చిన ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
1: కర్ణముల, నీవు ఇలాంటి పనికి నీవు పుచ్చుకోవద్దు.
0: వాట్ ఇస్ షేమ్ ఇయర్, డోంట్
1: లిసన్. నీవు సిద్ధం కావద్దు.
0: Don't be ready for that.
1: ఈ ఇతరుల విషయాలు విని నీ యొక్క హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ స్పాయిలింగ్ యువర్ సెల్ఫ్.
1: ఈ విషయాలు నీ వినువో అవే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
0: All that you listen will be imprinted in your heart.
1: ఎలాంటి విషయాలు నీవు చూస్తావో అదే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
0: All the scenario that you watch will be imprinted on your heart.
1: కనుకనే నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
0: You are spoiling your heart.
1: ఈనాడు ప్రపంచమంతా పొల్యూషన్ మలమయమైంది.
0: You find pollution all over the world.
1: ఇలాంటి పొల్యూషన్ అంతా నీవు చేర్చుకుని నీ హృదయాన్ని కూడా నీవు పొల్యూషన్ చేసుకుంటున్నావు.
0: You have polluted even your heart.
1: మాలిన్యం చేసుకుంటున్నావు నీ యొక్క మనసును.
0: You have polluted your mind.
1: మనసు మాలిన్యమైందంటే ఇంకా నీవు అనుభవించేది ఏమిటి?
0: When the mind is polluted, what is that you experience?
1: అంతా నిరుపయోగమైనటువంటి.
0: Everything is useless.
1: నిన్న కొంతమందికి విజయవాడ విశాఖపట్నం నుంచి వచ్చిన వారికి చెప్పాను.
0: భగవాన్ స్పోక్
1: మన హృదయం అనేటువంటిది ఒక పెన్ను వంటిది.
0: Bhagavan spoke to devotees from Visakhapatnam doctors. He said human heart is a pen.
1: Mana pennu pennulo elanti ink fill up chestamo,
0: as is the ink that fills the pen,
1: alanti vratalu alanti geetalu manaku vastayi.
0: So also you get the letters and
1: adhe kalare vastuntuntadi.
0: In the same way you would get them.
1: Kanuka mana hrudayam anetundi oka pennu vantidi.
0: Human heart is a pen.
1: Ee prapancha sambandhamaina vishayalanta rastundi.
0: It writes all the worldly matter.
1: Chitrinchukuntundi akkada.
0: It gets printed
1: there. నీవు ప్రేమమయమైనటువంటి ఇంకు ఫిల్ అప్ చేయి.
0: ఫిల్ దిస్ ఇంక్ ఆఫ్ లవ్.
1: నీవు రాసే వ్రాతలు, చేసే చేష్టలు, తలిచే తలుపులు అన్ని కూడా ప్రేమమయంగా ఉంటాయి.
0: ఆల్ యువర్ రైటింగ్స్ ఆల్ యువర్ యాక్షన్స్ ద వర్డ్స్ ఆర్ బౌండ్ టు బి ఫుల్ ఆఫ్ లవ్.
1: ఈ పెన్నుతో ఏమి రాస్తే కూడాను అదంతా అదే రకంగా పోతుంది.
0: వాట్ ఎవర్ యు రైట్ విత్ దిస్
1: అదే రంగే వస్తుంది.
0: యు విల్ ఫైండ్ లవ్ దేర్.
1: కనుకనే మన హృదయం అనేటువంటి దాన్ని ప్రేమతో నింపుకోవాలి.
0: వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: ఈ విధంగా కూడాను మనం పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపాలి.
0: వి షుడ్ లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
1: భగవంతుడు ఆ విధమైనటువంటి దీన్ని ఆశిస్తున్నాడు.
0: గాడ్ వాంట్స్ us టు హావ్ దట్ సేక్రెడ్.
1: ఈ వాడిపోయే పుష్పములు కాలిపోయే పుష్పములు తీసుకోడు.
0: He is not bothered of the flowers that fade out nor get burned.
1: Pujari anek rakam aitpitti pushpamulu techi poojchestuntadu.
0: The priest brings so many kinds of flowers
1: and offers. O pujari nee inta kaalam nechukunedi ideena?
0: He tells the priest, what is it you have learned?
1: Lari lari lanta kuda gulabi pushpam teesukuntunnavu.
0: You go on by these flowers which
1: lari lari lanta malle pushpam teesukuntunnavu.
0: And you collect the jasmine
1: magaranda pushpam teesukuntunnavu.
0: And all the flowers
1: ivanni chesi evi prayojanam?
0: What is the use of all this worship?
1: ఈనాడు చేసిన పుష్పములు రేపటి దినకు వాడిపోతాయి.
0: The flower offered today would be decayed tomorrow.
1: ఈ పుష్పం కాదు నీకు కావాల్సింది.
0: It's not that flower I want.
1: శాంతి పుష్పం కావాలి.
0: I want the flower of peace.
1: ప్రేమ పుష్పం కావాలి.
0: The flower of love.
1: ఇది వాడిపోనటువంటిది రాలిపోనటువంటిది ఇలాంటి పుష్పాన్ని పూచి.
0: You offer the flowers that would not drop down or fade out.
1: అహింస ప్రథమ పుష్పం అన్నాడు మొట్టమొదట.
0: In the beginning it is said the flower of non-violence.
1: ఏంటి అహింస?
0: What is non-violence?
1: మనము ఎవరిని బాధించకుండా ఉండటం.
0: వీ షుడ్ నాట్ హార్మ్ ఆర్ హర్ట్ ఎనీబడీ.
1: కానీ కొంతమంది డాక్టర్స్ కత్తి తీసుకుని ఆపరేషన్ చేస్తారు.
0: బట్ సమ్ డాక్టర్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద నైఫ్.
1: ఇది మాత్రమే హింస కాదా అనుకుంటారు చాలా మంది.
0: మెనీ థింగ్ ఈజ్ ఇట్ నాట్ వైలెన్స్.
1: కాదు కాదు.
0: నో నో.
1: ఆ ఉన్న బాధను నివారణ చేసే నిమిత్తమై కత్తిని తీసుకుని పొట్టను కోస్తాడు.
0: డాక్టర్ ఆపరేట్స్ విత్ ద నైఫ్ టు గివ్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్.
1: తదుపరి అతనికి సుఖాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని అందిస్తాడు.
0: అండ్ దట్స్ బై ఆపరేటింగ్ ఆన్ యూ హి గివ్స్ యు హ్యాపీనెస్.
1: అది ఉపకారమే కానీ అపకారం కాదు.
0: ఇట్ ఈస్ హెల్ప్ బట్ నాట్ ఎ హార్మ్.
1: అది అహింసనే కానీ హింస కాదు.
0: ఇట్ ఈస్ నాన్ వైలెన్స్ నెవర్ వైలెన్స్.
1: ఇంకా కొంతమంది అయ్యా కూరగాయలంతా తింటున్నారే ఈ కూరగాయలు కోస్తే అవి ఎంత బాధపడతాయో.
0: Some say you eat all vegetables, you cut the vegetables, is it not violence?
1: Man chesetuvanti pannanta kudanu kurugayalu sambandhinatuvanti kaadu.
0: Is not related to vegetables alone.
1: Vruchamulaku deeniganta pranam undi.
0: In fact the vegetables have got life.
1: Kaani manasu ledu.
0: They have no mind.
1: Ee manasu lekapovadam cheta dani baadhalu avi daniki teliyadu.
0: Since they have no mind the vegetable world, they don't have pain.
1: Intiye kaadu vijnanam kudanu ledu.
0: They do not have wisdom either.
1: ఒక కాయను మనం కోసిమంటే అక్కడ నీరు కారుతుంది.
0: If you cut the fruit over there you find the water sap oozing out of
1: ఈ కాయను కోయటం చేత అది ఏడుస్తుందదే కంటిదారలు కారుస్తుందదే అని అనుకుంటావు.
0: By plucking the fruit you find the sap oozing out. It's not tear.
1: అది సహజమైన జలమే కానీ
0: it's a natural process.
1: దుఃఖజలం కాదది.
0: It is not the tears.
1: దుఃఖం అనేటువంటిది ఎప్పుడు మనసు ఉండినప్పుడే దుఃఖం వస్తుంది.
0: Where there is mind there is grief.
1: మనసు ఉన్నటువంటి వారికి ఆనందం కలుగుతుంది.
0: The one with mind would be delightful.
1: కనుకనే మనసు ఉన్నటువంటిది మానవునికి తప్ప దేనికి లేదు.
0: It's only the mankind that has got the mind but
1: పశుపక్షి మృగాదులకు కూడా మనసు ఉంది.
0: The birds and beasts have got mind.
1: క్రిమికీటకాదులకు కూడా మనసు ఉంది.
0: So also insects.
1: కానీ
0: but
1: వృక్షములకు కూరగాయలకు ఇట్లా దానికంతా ప్రాణం లేదు. ప్రాణం ఉంది కానీ మనసు లేదు.
0: The trees and all the greenery have got life but not the mind.
1: కనుకనే మనసు లేనటువంటి దాన్ని ఎంత బాధ పెట్టినా అది హింస కాదు.
0: ద వన్ వితౌట్ ద మైండ్ విల్ నెవర్ సఫర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు.
0: ఆల్ వర్షిప్ విత్ ఆల్ డివోషన్.
1: కానీ ఇది కాదు భగవంతుడు ఆశించేది.
0: ఇట్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్
1: యు. ఇవంతా కూడా నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క సాధనలు.
0: ఇట్స్ ఆల్ ఇండివిజువల్ రిచువల్.
1: కానీ ఫండమెంటల్ ఈ ప్రాకృతమైనటువంటి ఒక సాధన నీవు చేయాలి.
0: బట్ ది ఫండమెంటల్ స్పిరిచువల్
1: సామూహికమైనటువంటి సాధన చేయాలి.
0: అండ్ యూ షుడ్ అండర్
1: సామాజిక సేవలు చేయాలి.
0: యూ షుడ్ సర్వ్ సొసైటీ.
1: సొసైటీ సేవ చేసినప్పుడు హృదయపూర్వకంగా మనము ఆనందాన్ని అందుకుంటాం.
0: సర్వీస్ టు సొసైటీ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
1: ఈ వ్యక్తిగతమైనటువంటిది ఎంత కాలము?
0: ఇండివిజువల్ డస్ నాట్ లాస్ట్ లాంగ్.
1: ఎంత కాలం చేసినా కానీ ఈ యొక్క ఫండమెంటల్ సామూహిక సేవలు చేయాలి.
0: ఫండమెంటల్ సర్వీస్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: ఈ సమాజ సేవనే ఎంతో పవిత్రమైనటువంటి సేవ.
0: సర్వీస్ టు సొసైటీ ఇస్ సీక్రెట్.
1: ఎలాంటి వారు ఎలాంటి హృదయంతో అందుకుంటారో.
0: ఇన్ వాట్ ఫార్మ్ ది సర్వీస్ ఇస్
1: భావం తద్భవతి.
0: As is the feeling, so is the experience.
1: మనం పవిత్రమైన సేవలు చేసినప్పుడు వారు పవిత్రులుగా రూపొందుతారు.
0: If you offer sacred service, they turn sacred.
1: కేవలం బాధల నివారణ కాకుండా
0: Not only relieved of
1: వారిని పవిత్రులు గావించటము.
0: You also sanctify them.
1: వారిని కూడా అభివృద్ధి గావించటము.
0: You also help them. వారిని కూడా
1: సాత్వికులు గావించటము.
0: You also make them happy. కనుకని
1: సాత్విక భావం చేత సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: With all the pious feeling.
1: ఎంత శక్తియో అంత సేవ చేయండి.
0: You serve to your extent possible.
1: భజనలు చేస్తున్నారు.
0: Many
1: ప్రొద్దున సాయంకాలం భజన చేస్తున్నారు.
0: In fact, we sing the glory of God.
1: ఆ భజనలు పాడేటువంటి వానికి తృప్తి.
0: The singer will have satisfaction.
1: కాని వినేటువంటి వారికి ఆ విన్నంత వరకు తృప్తి.
0: Listener also will have satisfaction.
1: తరువాత ఆ యొక్క భజన యొక్క ఫలితం ఏమిటి?
0: Later, what is the result, consequence?
1: అది తాత్కాలికమైనటువంటిది.
0: The impact is
1: తాత్కాలికమైనటువంటిది.
0: The influence is
1: చాలా మంది పిల్లలు చెప్పారు భజగోవిందం లోపల.
0: Students recited భజగోవిందం.
1: జన జన యౌవన గర్వం హరతి నిమిష. ఒక అర నిమిషం కూడా ఉండదు.
0: The pride of wealth and power in youth does not last for long.
1: ఈ విధమైనటువంటి యవనత్వానికి మనం ఎందుకు ఇంత పాటు పడాలి?
0: Why should we struggle hard for this momentary?
1: కదిలిపోయే మేఘముల వలె యవనం కూడా కదిలిపోతుండాలి.
0: All are passing clouds, all vanish.
1: ఈ క్షణభంగురమైనటువంటి యవనం లోపల ఇంత అహంకారం మనకెందుకు?
0: Why should we be egoistic and proud enough because of this momentary youth?
1: ఇన్ని విధమైనటువంటి వాంఛలు మనకెందుకు?
0: Why so many desires?
1: కనుకనే దీన్ని కూడా మనం త్యజించాలి.
0: We have to sacrifice them.
1: అప్పటికప్పుడు చేయవలసిన పనులు చేయాలి.
0: We have to do our duty.
1: కానీ డూ యువర్ డ్యూటీ.
0: డూ యువర్ డ్యూటీ సిన్స్.
1: అంతేకాని దీన్ని మనస్కంగాక తీసుకోకూడదు.
0: Do not take it to heart.
1: మంచి కాని చెడ్డ కాని.
0: Good or bad.
1: ఇదంతా నా మంచి కోసమే.
0: Everything is for my good.
1: ఇదంతా భగవంతుడు అనుగ్రహించిన వరప్రసాదమే.
0: It's all God's gift.
1: కాబట్టి ఈ గిఫ్ట్ ను మనం వేస్ట్ చేయకూడదు.
0: We should not waste God's gift.
1: అన్నింటికంటే కాలం చాలా ప్రధానమైనటువంటిది.
0: Time is most important of all.
1: ఈ కాలం మనం అమితంగా వేస్ట్ చేస్తున్నాము.
0: We are wasting time in every possible way.
1: ఉన్నటువంటి 24 గంటల లోపల
0: Within 24 hours.
1: నిద్రాహారములకు ఎంతో కొద్ది కాలం మాత్రమే ఉపయోగపెడుతున్నాము.
0: In fact, for food, raiment and shelter,
1: మిగిలిన ముక్కాల భాగమంతా కూడాను దుర్వినియోగం చేస్తున్నాము.
0: All the rest of the time is wasted.
1: ఊరివారి చింతలు,
0: think of people,
1: ప్రాకృతమైన చింతలు,
0: the worldly thoughts,
1: అపవిత్రమైన భావములు,
0: unsacred thoughts,
1: ఇవన్నీ తలుచుకుంటూ మనం అపవిత్రం చేస్తున్నాం కాలాన్ని.
0: Spoil all the time.
1: కాలమును అపవిత్రం చేయకూడదు.
0: We should not spend time in unsacred.
1: కాలము సార్థకం గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి, అవే కర్మలు.
0: We should render service in order to sanctify the time.
1: సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: We have to participate.
1: సమాజ సేవలు చేసేంత వరకు కూడాను దుర్భావాలు మనలో ప్రారంభించవు.
0: So long we serve in the society, there will be no chance.
1: సమాజ సేవలు చేసేంత వరకును ఏ చింతలు మనకు జ్ఞాపకానికి రాదు.
0: No worry would be there in your mind if you serve society.
1: ఆ సమాజంలో లీనమైన వ్యక్తికి అహంకారం నిర్మూలమవుతుంది.
0: The one who is in society will not be egoistic.
1: ఈ సమాజ సేవలో అహంకారాన్ని నిర్మూలం చేయటమే కాకుండా,
0: not only you kill ego,
1: ఆడంబరాలకు అవకాశం ఇవ్వకుండా,
0: there will be no scope for pomp and show,
1: కేవలం మానసిక యొక్క పవిత్రతకు మనం అభివృద్ధి గావిస్తున్నాం.
0: Your mind would be sacred.
1: సర్వ కర్మల కూడాను మనోశుద్ధి కోసమని.
0: All actions would give you the purity of the mind.
1: చిత్తశుద్ధి కర్మ అన్నది వేదం.
0: The goal of the action is the purity of the mind.
1: మనం ఏ సేవలు చేసినా చిత్తశుద్ధి కోసం చేస్తున్నాం.
0: All kinds of service only to purify the mind.
1: చిత్తశుద్ధి కలిగినటువంటి కర్మలు చేసే ప్రయోజనం ఏమిటి?
0: Without the purity of the mind, the action is
1: ఎంతనో ధనమును వ్యర్థం చేస్తున్నాము.
0: Many waste time.
1: ఎంతనో కాలమును వ్యర్థం చేస్తున్నాము.
0: Time is wasted.
1: ఎంతనో కర్మను వ్యర్థం చేస్తున్నాము.
0: All actions are also useless.
1: ఒక్కదాని ఎందైన కూడాను శాశ్వతమైన శాంతి ఉన్నదా?
0: Is there permanent peace out of single action?
1: శాంతి లేనే లేదు.
0: There is no peace whatsoever.
1: వస్తుంది పోతుంది, passing clouds.
0: Peace appears and passes off like a
1: passing cloud. నిత్యమైన సత్యమైనటువంటి ఒక శాంతిని మనం కోరాలి.
0: We should aspire for that permanent peace.
1: అది ఏ మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతి.
0: It should originate out of our heart.
1: ఆ శాంతిని మనం ఆశించినప్పుడే,
0: when we desire that peace,
1: మన సార్థక నామం జగత్తుకంత వ్యాప్తి అవుతుంది.
0: In fact, our name would spread everywhere, all over.
1: ఎన్ని కష్టములకు గురి అయినప్పటికీ ధర్మజుడు శాంతాన్ని వహించాడు.
0: Dharmaja maintained peace in spite of
1: ద్రౌపది పరాభవం జరిగే సమయంలో భీముడు లేచాడు.
0: When Draupadi was humiliated, Bhima got up.
1: గద తీసుకుని దుశ్శాసన పైన పోయాడు.
0: He took that mace and about to fight.
1: అడ్డం పోయాడు ధర్మజుడు.
0: ధర్మజ ఆబ్జెక్టెడ్,
1: నాయన ధర్మమే జయం.
0: బ్రదర్, రైచియస్నెస్ విల్ బి సక్సెస్.
1: మనం ఓడిపోయినటువంటి వారము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి లాస్ట్.
1: వారి స్వాధీనంలో ఉన్నాము.
0: వి ఆర్ అండర్ దేర్ కంట్రోల్.
1: వారి ఇష్ట ప్రకారం వారు చేసుకోవచ్చు.
0: లెట్ దెమ్ యాక్ట్ యాస్ దే లైక్.
1: కానీ ఓడిన వానికి వారిపై యుద్ధం చేయటము అధికారం లేదు.
0: ద వన్ హూ ఇస్ డిఫీటెడ్ కెనాట్ ఫైట్, హ్యాస్ నో అథారిటీ.
1: కనుక నీవు కూర్చోమని చెప్పాడు.
0: Be seated.
1: ఇలాంటి శాంతమైనటువంటి ఏ కొద్ది మందికో ప్రాప్తిస్తుంది, కానీ అందరికీ ప్రాప్తించదు.
0: ద స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ పీస్ is at the hands of few, not me.
1: ఎలాంటి పరిస్థితులైనా కూడా శాంతిని మనం వహించాలి.
0: Under any circumstances, maintain your peace.
1: అది మనకు ఎంతో గొప్ప బలం ఇస్తుంటారు.
0: That gives you the mighty strength.
1: దాని వల్లనే దైవ బలం కూడా మనకు ఏర్పడుతుంది.
0: And there you find love principle.
1: దివ్య శక్తి మనకు ఏర్పడుతుంది.
0: You'll have the divine power.
1: భవ్యమైన భావాలు ఏర్పడతాయి.
0: You'll have beautiful thoughts.
1: నిత్య సత్యమైనటువంటి శాంతిని పొందుతాము.
0: And you'll have that eternal permanent peace.
1: లోకములో శాశ్వతమైన కీర్తిని పొందుతాము.
0: You will have the permanent reputation in this world.
1: కౌరవులు ఎంతమంది పుట్టారు?
0: There are many Kauravas.
1: పాండవులు 5 మంది మాత్రమే పుట్టారు.
0: పాండవాస్ ఆర్ ఫైవ్.
1: కానీ ఇరువురు పోయారు.
0: బోత్ ఆర్ గాన్.
1: కానీ పాండవుల యొక్క కీర్తి,
0: ద నేమ్ ఆఫ్ పాండవ,
1: సమాజం లోపల ఎంత శాశ్వతంగా నిలిచిపోయింది.
0: ద నేమ్ ఆఫ్ పాండవాస్ రిమైన్డ్.
1: ధర్మజా అంటే అందరికీ ప్రీతి.
0: ధర్మజా ఇస్ లైక్ బై ఎవ్రీబడి.
1: ధర్మజా ధర్మం నుండి పుట్టినటువంటి వాడు అతను.
0: ధర్మ జా ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచస్నెస్.
1: ఆ ధర్మం నుండి పుట్టినటువంటి వారికి ధర్మమే తప్ప అధర్మం తెలియదు.
0: ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచస్నెస్ ఫాలోస్ రైచస్నెస్.
1: క్షణమునకు మనం అధర్మమే అధర్మమే అధర్మమే.
0: ఎవ్రీ మూమెంట్ వేర్ అన్ రైచస్.
1: క్షణమునకు అసత్యమే అసత్యమే అసత్యమే.
0: ఎవ్రీ మినిట్ వేర్ అటర్ బ్లేటెంట్ లైస్.
1: క్షణమునకు హింసనే హింసనే హింసనే.
0: ఎవ్రీ సెకండ్ దేర్ ఇస్ వైలెన్స్.
1: ఎక్కడ అహింస? ఎక్కడ సత్యము? ఎక్కడ పవిత్రత? ఎక్కడ ధర్మము? ఎక్కడా కనిపించడం లేదు.
0: నోవేర్.
1: నిజంగా జగత్తులో ఈ ధర్మమే ఉండి ఉంటే ఈ విధమైనటువంటి ఆలోచన అంతా ఎందుకు కలిగేది?
0: When there is dharma in this world, how do you expect agitation?
1: ఇన్ని విధమైనటువంటి అశాంతి ఎందుకు జరుగుతుంది?
0: Why restlessness?
1: ఇన్ని విధమైన కలహములు అంతా ఎందుకు ప్రారంభమవుతున్నాయి?
0: Why conflict and fighting?
1: ఈ కల్లోలములు అంతా ఎందుకు వస్తున్నాయి?
0: Why all disturbances?
1: మనలో అది లేకపోవటం చేతనే కల్లోలములు.
0: Because there is no peace within us, there is conflict.
1: యద్ భావం తద్ భావం. తన ఎందు ఉన్నటువంటి దాన్ని రిఫ్లెక్షన్ రియాక్షన్ తీసాము.
0: Everything comes out as a reflection of the inner being, as a reaction.
1: ప్రపంచంలో అల్లరి లేదు.
0: There's no agitation.
1: మానవుడి యందు ఉంటుంది అల్లర.
0: It is within you.
1: వాణి యొక్క పనులన్నీ అల్లరి పనులుగానే ఉంటున్నాయి.
0: All your actions are disturbing.
1: వాణి మాటలంతా అల్లరి మాటలుగానే ఉంటున్నాయి.
0: All your words are agitating.
1: కనుక వారి జీవితమే అల్లరి జీవితంగా మారిపోతుంది.
0: So the whole life is of
1: జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మ వచ్చినందుకు ఇలాంటి పేరా మనం తీసుకోవాలి?
0: Human life is the rarest of all. Is that the name you should get?
1: మానవత్వం పవిత్రమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ సేక్రెడ్.
1: దివ్యమైనటువంటిది.
0: డివైన్.
1: భవ్యమైనటువంటిది.
0: న్యూ.
1: జీవించదగినటువంటిది. విలువైనటువంటిది.
0: హైలీ వాల్యుబుల్.
1: ఇలాంటి మానవ జీవితాన్ని ఇన్ని విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి చేసి
0: వి పుట్ దిస్ హ్యూమన్ లైఫ్ టు సఫర్.
1: పరులకు కూడా హింసించి
0: వి హార్మ్ అదర్స్.
1: పరులను కూడా బాధ పెట్టి
0: వి సఫర్.
1: తాను అనుభవించేటువంటిది ఏమిటి?
0: వాట్ దట్ యు ఎక్స్పీరియన్స్ అల్టిమేట్లీ.
1: కనుకనే మానవుడు మొట్టమొదట ఈ దశేంద్రియాన్ని అరికట్టాలి.
0: సో మ్యాన్ షుడ్ కంట్రోల్ ఆల్ హిస్.
1: నోటి నుంచి వచ్చేటువంటి పలుకు పవిత్రమైనదిగా ఉండాలి.
0: వాట్ ఎవర్ యు స్పీక్ షుడ్ బి సేక్రెడ్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు
1: నీ మాటలు శాంతంగా మాట్లాడు.
0: యువర్ వర్డ్స్ షుడ్ బి
1: సాఫ్ట్. కఠినంగా ఉపయోగపెట్టద్దు.
0: నెవర్ యూస్ హార్ష్ వర్డ్స్.
1: ఈ కర్ణములు ఉంటున్నాయి. ఈ కర్ణముల ద్వారా శాంతమైన విషయాలు విను.
0: లెట్ యువర్ ఇయర్స్ లిసన్ టు
1: భగవత్ సంబంధమైన విషయాలు విను.
0: ఆల్ రిలేటెడ్ టు గాడ్.
1: లోక క్షేమానికి సంబంధించిన విషయాలు విను.
0: ఆల్ దట్ వుడ్ హెల్ప్ యువర్ అడ్వాన్స్మెంట్.
1: లోక సమస్త సుఖినో భవంతు. అందరి ఆనందాన్ని నివాసించు.
0: ఎస్పైర్ ప్రే ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్.
1: ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియాన్ని కూడా మనం ఎంత పవిత్రమో చేసుకోవచ్చు.
0: వి కెన్ సాంక్టిఫై ఆల్ అవర్ సెన్సెస్.
1: ఈ ఇంద్రియ నిగ్రహం మనం సాధించినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు.
0: వెన్ వన్స్ యు హావ్ సెన్స్ కంట్రోల్ యు కెన్ అచీవ్ ఎ లాట్.
1: అని చెప్పారు, నీకే గాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత.
0: ఓ గాడ్, ఇఫ్ ఐఎమ్ నాట్ ప్లీజింగ్ టు యూ, ఐఎమ్ చీప్ ఇన్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్.
1: ఓ శాంతమా, నీకే నేను కాకపోతే ఇంక లోకానికంతా విరుద్ధమే.
0: ఇఫ్ ఐఎమ్ నాట్ పీస్ఫుల్ ఐల్ బి అగైన్స్ట్.
1: కర్ణముల ద్వారా శాంతమైన విషయాలు విను.
0: లెట్ యువర్ ఇయర్స్ లిసన్ టు
1: భగవత్ సంబంధమైన విషయాలు విను.
0: ఆల్ రిలేట్ టు గాడ్.
1: లోక క్షేమానికి సంబంధించిన విషయాలు విను.
0: ఆల్ దట్ వుడ్ హెల్ప్ యువర్ అడ్వాన్స్మెంట్.
1: లోక సమస్త సుఖినో భవంతు.

0: మిత్రుడవు.
1: ఓ పీస్, యు ఆర్ మై ఫ్రెండ్.
0: నీకు నేను దూరం కాకూడదు.
1: ఐ కెనాట్ డిస్టెన్స్.
0: నీకు నేను దూరం అయిపోతే జగత్తుగా నేను దూరం అయిపోతా.
1: ఇఫ్ ఐఎమ్ అవే ఫ్రమ్ యూ, ఐఎమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది వరల్డ్.
0: శాంతిని మనం వహించాలి.
1: వీ షుడ్ అబ్జర్వ్ ప్రేయర్.
0: భగవంతుడు ఆశించేటువంటిది,
1: వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్,
0: నీవు చేసే పూజలు,
1: నాట్ యువర్ వర్షిప్,
0: నీవు చేసే అర్చనలు,
1: నాట్ యువర్ వర్షిప్,
0: నీవు చేసే దాన ధర్మాలు.
1: ఆల్ ఇట్ యాక్ట్స్ ఆఫ్
0: ఛారిటీ. చాలా మంది అనుకుంటారు, అయ్యో నేను 10 మూటలు దానం చేశాను.
1: He just, I offered 10 bags of rice.
0: 500 mandiki cheerulu ichanu, panchalu ichanu.
1: I distributed clothing to 500 people.
0: Ekkalanta nivu income tax ku raskovali gaani bhagavantun daggara rayadaniki veelledu.
1: All the accounts can be submitted to the income tax department, not to God.
0: God ki ivanni akkaledu. Ye bhavamto chesanu?
1: God goes by your
0: ye hrudayamto chesanu?
1: With what thought?
0: Ye premato chesanu?
1: With what spirit?
0: Ade bhagavantun dishlo vastundi.
1: That goes to the account of God.
0: Kanuka manu premato cheyali.
1: Do with love.
0: శాంతంతో మనం భావించాలి.
1: అబ్జర్వ్ పీస్.
0: త్యాగంతో మనం చేయాలి.
1: ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్.
0: కనుక ఈ 7 విధములైనటువంటి పుష్పములు కూడాను మనం చాలా వరకు ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: ఆల్ ద ఫ్లవర్స్ ఆఫ్ డివోషన్.
0: ప్రాచీన కాలం నుండి మన భారతదేశంలో అనేక మంది మహర్షులు ఎన్నియో తపస్సు చేసి ఈ పుష్పములను సాధించారు.
1: Since ancient times, all the saints and seers, sages of this land could possess all these flowers.
0: What about the ahimsa pradhamam pushpam annaru?
1: The first flower of non-violence.
0: Ala pradhanamaitundi.
1: It's very very important.
0: Pushpam indriya nigraham rendavadi.
1: The second flower of sanskara.
0: Sarvabhuta daya pushpam moodavadi.
1: Compassion.
0: ఈ నాలుగవది క్షమా పుష్పం.
1: ద ఫోర్త్ వన్ ఫ్లవర్ ఆఫ్ ఫర్గివ్నెస్.
0: ఐదవది శాంతి పుష్పం.
1: ద ఫిఫ్త్ ఫేత్.
0: ఆరవది తప పుష్పం.
1: అండ్ పెనెన్స్.
0: ఆరో ఏడవది ధ్యాన పుష్పం.
1: ద ఫ్లవర్ ఆఫ్ మెడిటేషన్.
0: ఎనిమిదవది సత్య పుష్పం.
1: ద ఎయిత్ వన్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ ట్రూత్.
0: అహింసలో ప్రారంభమై
1: ఇట్ బిగిన్స్ విత్ నాన్ వైలెన్స్.
0: సత్యంతో అంత్యమైపోయింది.
1: ఎండ్స్ ఇన్ ట్రూత్.
0: కాబట్టి ఈ ప్రారంభము అంత్యము రెండు చేరినప్పుడే మానవ జీవితం ధన్యమవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్ వెన్ వి బ్రింగ్ ఎ కనెక్షన్.
0: భగవద్గీత ఏం చెప్పింది అని ఎవరైనా ప్రశ్నిస్తే,
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ యు వాట్ దట్ గాడ్ లైక్స్,
0: ఈ అనేక రకాల జ్ఞానమును బోధించింది అంటారు.
1: పీపుల్ సే గీత స్పీక్స్ ఆఫ్ విజ్డమ్.
0: భక్తిని బోధించింది అంటారు.
1: స్పీక్స్ ఆఫ్ డివోషన్.
0: కర్మను బోధించింది అంటారు.
1: యాక్షన్.
0: కాదు కాదు.
1: నో నో.
0: మొదటి శ్లోకం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫస్ట్ స్టాంజా?
0: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూచ్ఛవ మమకా పాండవా చైవ కిమకురువత సంజయ. ధర్మక్షేత్రే మొట్టమొదటి ధర్మం ప్రారంభమైంది.
1: ద ఫస్ట్ వర్స్ బిగిన్స్ విత్ ధర్మ.
0: మొదటి పదము మొదటి శ్లోకంలో ధర్మము.
1: ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ది ఫస్ట్ స్టాంజా.
0: అంత్య శ్లోకంలో అంత్య పదము ఏమిటి?
1: What is the last word?
0: Yatra yogishvara krishna yatra partho danudara tatra sri vijayarbhuti dhruvani tirmatir mama.
1: The last word of the last verse is mama.
0: Mama.
1: Mama.
0: First word dharma.
1: First word dharma.
0: Ee last word mama.
1: The last word mama.
0: Mama dharmam. Nee dharmam neeku bodhinchindi.
1: If you connect both, it is mama dharma. Your duty is to
0: Nee dharmam emiti?
1: What is your duty?
0: Nenu manavudu. Nenu manavudiga bratakali.
1: I am a human being. I should lead a human life.
0: I am not animal.
1: I am not animal.
0: I am man.
1: I am man.
0: I am man.
1: I am man.
0: కనుక నీవు మ్యాన్ గా ఉంటున్నప్పుడు మానవుడికి తగినటువంటి గుణములు చేర్చుకో.
1: Being a man, have manly qualities.
0: మానవుడిగా పుట్టి animal గా ప్రవర్తిస్తున్నావు.
1: Having been born a human being, you behave like animal.
0: ఈ క్రూరత్వాన్ని నీవు ప్రవేశపెడుతున్నావు.
1: You are cruel.
0: అసత్యంలో ప్రవేశిస్తున్నావు.
1: యు ఆర్ ఆన్ ద పాత్ ఆఫ్ ఫాల్స్హుడ్.
0: కనుక నీవు మానవుడిగా పుట్టినందుకు మానవ గుణములు నేర్చుకోవాలి.
1: As a human being, cultivate human values.
0: కనుక మానవత్వాన్ని పవిత్రం గావించుకోవాలంటే ఇలాంటి ధర్మములంతా మనం నేర్చుకోవాలి.
1: We have to follow human values in order to lead a sacred life.
0: అన్ని మతముల వారు, అన్ని దేశముల వారు, అన్ని కంట్రీస్ వారు ఈ యొక్క అహింసను పాటిస్తూ వచ్చారు.
1: People of all religions, of all faiths, of all walks of life, of all over the world follow this.
0: ప్రతి మానవునికి ఇది చాలా ప్రీతికరమైనటువంటిది.
1: This is very important for everyone.
0: సత్యము అంతకంటే ప్రీతికరమైనటువంటిది.
1: ట్రూత్ షుడ్ బి యాక్సెప్టెడ్ అబౌట్.
0: సత్యమే లేకపోతే జగత్తే లేదు.
1: వితౌట్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్.
0: కాబట్టి సత్యం చేతనే జగత్ అంతా నిలిచి ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వరల్డ్ స్టాండ్స్ ఆన్ ట్రూత్.
0: భోగ భాగ్యములు, సిరి సంపదలు అన్ని కూడా సత్యాన్నే వరించినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది కంఫర్ట్స్, కన్వీనియన్సెస్, ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ
0: సత్యాన్ని ఆశ్రయించినాయి.
1: దేర్ ఆఫ్టర్ ట్రూత్.
0: సత్యమే లేకపోతే ధన ధాన్యములు మనకుండవు.
1: వితౌట్ ట్రూత్
0: భోగ భాగ్యములు ఉండవు. ఏమిటి ఈ భోగ భాగ్యములు? పిచ్చమైన దేహం కోసమా? కాదు కాదు.
1: వితౌట్ ట్రూత్ యూ కెనాట్ హ్యావ్ ద గ్రెయిన్ ఇన్ ద ప్రాస్పెరిటీ.
0: ఈ భోగములు క్షణభంగరం, వస్తుంది పోతుంది.
1: ఆల్ దట్ ఈస్ మొమెంటరీ, ఇట్ వానిషెస్.
0: దీనికోసం కాదు మానవత్వం రావటం.
1: హ్యూమన్ లైఫ్ ఇస్
0: శాశ్వతమైనటువంటి యొక్క ఆదర్శాన్ని మనం పెంచాలి.
1: వీ షుడ్ సెట్ ఎ పర్మనెంట్ ఐడియల్.
0: ఆ ఆదర్శాన్ని ఇచ్చే కోసమని మానవుడిగా పుట్టాడు.
1: To lead an ideal life, you are born as
0: a human being. బ్రతికావు, ఏం ఆదర్శాన్ని అందించావు?
1: You lived so long, what ideal you have set?
0: ఏమి నీవు సాధించావు?
1: What is that you achieved?
0: అని ప్రశ్న వేసుకుంటే జీరో వస్తుంది ఆన్సర్.

0: You put a question, you get the zero as the final answer.
1: కరెక్ట్ మన ఆన్సర్ ఏ మాత్రం సరైనది రావటం లేదు.
0: Our answer is incorrect.
1: ఏదో ప్రపంచంలో కొన్ని మంచి పనులు చేశాము.
0: We do certain good things in
1: the world. కానీ మంచి పనులు 5 ఉంటుంటే చెడ్డ పనులు 50 ఉంటుంటాయి.
0: Good actions are 5, 50 are wrong deeds.
1: కాదు కాదు. అన్ని మంచి పనులు గానే రావాలి.
0: We should do all that is good.
1: చేసిన చేతలు,
0: actions,
1: పలికిన పలుకులు,
0: words,
1: విన్న వాక్కులు,
0: and thoughts,
1: ఇంకా అన్ని విధంగా నడిచిన నడతలు, అన్ని కూడా మంచివిగానే ఉండాలి.
0: షుడ్ బి ప్రాపర్ అండ్ గుడ్.
1: ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి మహనీయుల యొక్క పేర్లు ఈనాటి వరకు నిలిచినాయంటే దీనికి మూల కారణం ఏమిటి?
0: ద నేమ్స్ ఆఫ్ ది ఏన్షియన్స్ రిమైన్ డౌన్ దిస్ డే. వై?
1: వారు చేసినటువంటి మంచి పనులే దీనికి మూలాధారం.
0: దేర్ గుడ్ యాక్షన్స్ ఆర్ ద టెస్టిమనీ.
1: కనుకనే మనం మంచి పనులు చేయాలి.
0: వీ షుడ్ డూ గుడ్.
1: మంచి పనులు అనగా ఏమిటి?
0: వాట్ ఆర్ గుడ్ యాక్షన్స్?
1: నీకు ఏది ఇష్టమో దాన్నే నీ ఇతరులకు చేయాలి.
0: డూ అన్ టు అదర్స్ యాజ్ యూ డూ అన్ టు యువర్ సెల్ఫ్.
1: కానీ నీ ఇష్టం ప్రత్యేకంగా పెట్టుకుని ఇంకో ఇష్టానికి నువ్వు పోతుంటే ప్రయోజనం లేదు.
0: యువర్ లైక్స్ అండ్ అదర్ లైక్స్ కాన్ బి డిఫరెంట్.
1: నీతో ఎవరైనా అసత్యం ఆడితే నీకెంత కష్టమవుతుంది?
0: వోంట్ యు ఫీల్ బ్యాడ్ ఇఫ్ ఎనీవన్ టాక్స్ టు యూ లైస్?
1: కనుక నీవు ఇతరులతో అసత్యం ఆడకూడదు.
0: యూ షుడ్ నాట్ స్పీక్ లైస్ టు అదర్స్.
1: కనుక నీవు ఏది ఆశిస్తున్నావో దాన్ని ఇతరులకు పంచిపెట్టు.
0: వాట్ ఎవర్ దట్ యు ఎక్స్పెక్ట్ డు అన్ టు అదర్స్ ఇన్ ద సేమ్ వే.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క ధర్మము.
0: దట్ ఈస్ ది ట్రూ ధర్మ ఆఫ్ ద కండక్ట్.
1: మన హృదయాన్ని కాన్షియస్ తృప్తిపరచుకోవాలి.
0: వి షుడ్ సాటిస్ఫై అవర్ కాన్షియన్స్.
1: దేహం కోసం నీవు ప్రాకులాడద్దు.
0: డోంట్ స్ట్రగుల్ ఫర్ ద బాడీ.
1: కోసం నీవు ప్రాకులాడద్దు.
0: నాట్ ఫర్ ద మైండ్.
1: నీ కాన్షియస్, నీ ఆత్మ కోసం నీవు తూడు.
0: సాటిస్ఫై యువర్ మైండ్ ఫస్ట్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్
1: డోంట్ ఫాలో ది మైండ్. డోంట్ ఫాలో ది బాడీ.
0: డోంట్ ఫాలో ది బాడీ. డోంట్ ఫాలో ద మైండ్.
1: కాన్షియన్స్,
0: అది ఆత్మ. ది కాన్షియన్స్, దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఆత్మను నీవు అనుసరించు.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: భగవంతునికి తగినటువంటి ఒక ప్రీతికరమైనటువంటివి అర్పించు.
0: ఆఫర్ దట్ ఇస్ ప్లీజింగ్ అన్ టు గాడ్.
1: భగవంతుని యొక్క ప్రీతి చేతనే నీ జీవితం ధన్యమవుతుంది.
0: When God is pleased, your life is redeemed, liberated.
1: కనుక అన్నింటికి నీ మూలాధారమైనటువంటి యొక్క సూత్రము ప్రేమ ఒక్కటే.
0: The fundamental principle for all is love only, love alone.
1: కనుక ప్రేమ చేతనే మీ జీవితాన్ని గడపండి.
0: Spend your life in love.
1: ప్రేమ ముదిత మనసే కహో.

0: All these sacred texts, Vedas and Vedangas, will never be able to cut that iron curtain of illusion. On the other side, on front of the screen, you have got the individual. Behind the screen, the divine. The cause behind the screen and the effect in front of the screen.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Stella Yerul, Tirukondalul, Himasilal, Chitrati Chitraprarochulu, Dhatut Karamappa, Nabhatalamun, Jumbhinchu Daigyambu Vattila, Enteni Vistutin Bharati, E. Pracheka Prapanchaman, Najalu Vapparu, Himadi Rajama. భగవంతుడు పర్వతములను అడవులను నదులను కొండలను గుట్టలను అన్నింటినీ కూడాను సృష్టించాడు.
0: గాడ్ హాస్ క్రియేటెడ్ మౌంటైన్స్ ఫారెస్ట్ ది రివర్స్ ది హీట్స్ వ్యాలీస్ ఆల్ అరౌండ్
1: చీమర మొదలుకొని నేనుగుల వరకు కూడాను వివిధ రకములైనటువంటి యొక్క జీవరాశులను కూడాను సృష్టించాడు.
0: రైట్ ఫ్రమ్ ది ఎండ్ హీ క్రియేటెడ్ ఆల్ ది లివింగ్ క్రీచర్స్
1: జగత్తునకు ఏది అవసరమో అన్ని పదార్థములు కూడాను సృష్టించాడు.
0: హీ క్రియేటెడ్ ఆల్ ది మెటీరియల్ నీడెడ్ ఇన్ దిస్ వరల్డ్
1: కానీ భగవంతునికి తృప్తి కలగలేదు.
0: Yet God is not completely satisfied.
1: ఇవన్నీను సృష్టించాను దీనిని నిత్యానిత్య విషయ పరిశీలన సలిపి విచక్షణ జ్ఞానము చేత వివేక జ్ఞానము చేత దీనిని అనుభవించేటువంటి వారెవరు?
0: He has questioned himself this way. Who is the one who is going to discriminate between that which is ephemeral, transient and permanent? Who is the one who decides and discriminates with all the intellect?
1: Parvatamulu chusi aanandinchetunti varu pravahamulu chusi murichipoyetunti varu adavulnu chusi ullasapadetunti varu evarikkada?
0: Who are those who will feel happy looking at the mountains, who will feel delighted watching the flow of the rivers and be joyful watching the forests around?
1: Anubhavinchi aanandinchetunti varu lekundinappudu srishti antayu vyarthame.
0: If there are none to experience and to enjoy, the whole creation will be in vain.
1: Kanuka ikapai veetini anubhavinchi aanandinchi andariki andinchetunti okka vyakti swaroopanni srishtinchali ani sankalpinchukunnadu.
0: God willed to create an individual who will be happy, who will enjoy and experience this creation.
1: Manavatme lekundina ee srishti antai kudanu shunyame.
0: Without the human being, the whole creation would be empty.
1: Kanuka vichakshana gnanam kaligi viveka pravartana cheta vichakshana cheta విజ్ఞానం చేత ప్రజ్ఞానం చేత సుజ్ఞానం చేత దీనిని అనుభవించేటువంటి ఒక వ్యక్తిని సృష్టించాలి అని ఏకోహం బహుశ్యాం తన నుండియే తాను సర్వమును కూడాను ఆవిర్భవింపచేసుకున్నాడు.
0: He willed and decided to create a person with the sense of discretion, discrimination, intellect, the knowledge, the worldly knowledge, the spiritual knowledge, in order to enjoy his own creation and the general knowledge. So he manifested into many.
1: Kani ee manavuni srushtinchinappudu ee manavudu vedaha vedam purusham mahantam aadityavannam tamasaparastat annintini kalukunnan swami ani uchcharinchadu ee manavudu.
0: Man in turn responded telling, ఓ గాడ్ ఐ హావ్ కమ్ టు నో ఎవ్రీథింగ్.
1: కేవలం వేదాధ్యయనం చేతను, శాస్త్ర పఠనం చేతను, వేదాంత పఠనం చేతను ఈ దివ్యత్వాన్ని తెలుసుకోవచ్చును అని ఒక నిర్ణయానికి వచ్చాడు.
0: మ్యాన్ హెస్ డిసైడెడ్ దట్ హీ విల్ బి ఏబుల్ టు కాంప్రిహెండ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ బై రీడింగ్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ అండర్స్టాండింగ్ ద ఫిలాసఫీ.
1: దానిని తెలుసుకునే నిమిత్తమై అనేక విధములైనటువంటి తపస్సులు ఆచరించాడు.
0: He did intense penance in order to know the divinity.
1: Japamunu chesadu.
0: He did japa.
1: Tapamunu chesadu.
0: Penance.
1: Dhyanamu chesadu.
0: Meditation.
1: Archana chesadu.
0: Worship.
1: Anni vidhamainatundi sadhanalu chestu vachadu.
0: He followed all pursuits.
1: Kani divyattamu ataniki kanti kanipinchaledu.
0: Yet he could not visualize the spirituality.
1: Manasuku anipinchaledu.
0: And his mind could not
1: comprehend.
0: Ears could not hear.
1: హృదయాన్ని కరిగించలేదు.
0: And the heart did not melt or move.
1: ఇవి చేసే ప్రయోజనం ఏమిటి?
0: What is the use of all the spiritual pursuits?
1: అని ఒక విధమైనటువంటి ఒక విరక్తికి గురి అయ్యాడు.
0: Like this, he was frustrated and disappointed.
1: దేనివల్ల ఈ యొక్క ఆనందాన్ని అనుభవించలేకపోయాడు?
0: What is the reason why he could not reach that blissful state?
1: ఎంత తపస్సు చేసినప్పటికీ, ఎన్ని వేదములు చదివినప్పటికీ, ఎంత శాస్త్రములు తెలుసుకున్నప్పటికీ, దేహాభిమానము అనేటువంటి ఒక పెద్ద పెనుపూతము అతన్ని పట్టి పీడిస్తూ వచ్చింది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఇంటెన్స్ పెనెన్స్ స్కాలర్షిప్ అండ్ ద నాలెడ్జ్ అండ్ ద ఫెమిలియారిటీ విత్ ఆల్ ద సీక్రెట్ టెస్ట్ యట్ హీ కుడ్ నాట్ నో ది స్పిరిచువాలిటీ బికాస్ ఆఫ్ హిస్ అటాచ్మెంట్ టు ద బాడీ.
1: అప్పుడు ప్రారంభించాడు, ఏమిటి ఈ దేహం?
0: Then he started questioning, what is this body?
1: దీని పైన ఇంత అభిమానం కలగడానికి ఏది కారణం?
0: What is the reason behind this attachment?
1: అని అనేక విధమైనటువంటి పరిశోధనలు కూడాను చేశాడు.
0: He made all sorts of investigations.
1: కడపటికి ఇది దేహము ఒక మ్యాటర్, ఇది ఒక పదార్థముల యొక్క సమ్మిళిత స్వరూపమే.
0: Ultimately, he could know that this body is just a matter.
1: ఇది కేవలము ఒక ఇన్స్ట్రుమెంట్, పనిముట్టు మాత్రమే.
0: దట్ ద బాడీ ఇస్ మియర్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ పనిముట్టును మనం లెక్క చేయనక్కర్లేదు.
0: సో వీ షుడ్ నాట్ బాదర్ అవర్ సెల్స్ విత్ దిస్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ పనిముట్టులో దీనిని నడిపించి, కదిలించి, మెదిలించి, మురిపించి, మరిపించి, మైమరిపించేటువంటి ఒక శక్తి ఒకటి ఉన్నది.
0: దెర్ ఇస్ ద స్పిరిట్ బిహైండ్ దట్ మేక్స్ దిస్ ఇన్స్ట్రుమెంట్ వర్క్స్. And that is the master, that with maneuver, and that is responsible for the entire working process.
1: ఎక్కడ ఉంది, ఎక్కడ నుంచి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడాను తిరిగి పరిశీలన చేస్తూ వచ్చాడు.
0: Then he started questioning and trying to understand the guiding principle behind this instrument.
1: ఎక్కడికి పోయినప్పటికీ ఇదే చింతన.
0: He started thinking the same way.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: ఒకనొక సమయం లోపల,
0: ఎట్ వన్ టైమ్,
1: ఇంగ్లాండ్ లోపల,
0: ఇన్ ఇంగ్లాండ్,
1: అరిస్టాటల్ సాయంకాల సమయం లోపల ఫుట్పాత్ పైన నడుచుకుంటూ పోతున్నాడు.
0: వాస్ వాకింగ్ అలాంగ్ ది ఫుట్పాత్.
1: నడుచుకుంటూ పోతుంటే అదే ఫుట్పాత్ పైన ఇంకో రిటైర్డ్ ఆఫీసరు ఎదురుగా నడుచుకుంటూ వచ్చాడు.
0: In the same direction on the footpath, he could find one officer also walking.
1: ఒకరికొకరు వచ్చిందని టక్కన కొట్టుకున్నారు ఒకరికొకరు. అతన్ని ఇతను చూడలేదు, ఇతను అతను చూడలేదు, ఇతని ధోరణిలో ఇతన్ని పోతున్నారు అని స్టార్టర్.
0: As they were,
1: ఆ రిటైర్డ్ ఆఫీసర్ అతని ధోరణి ఏమిటిందో, ఆ రిటైర్డ్ అయిన తర్వాత ఇంకేమి ఇంటి బాధ్యతలు ఉన్నాయో ఏమిటో అవి యోచించుకుంటూ వస్తున్నాడు.
0: As these two were moving in the opposite directions, thinking and engaged in their own way, they dashed against each other.
1: A retired officer, who are you? Annadu kopamto.
0: The retired officer, in full of anger, he asked, who are you?
1: Aristotle cheppadu, chetulu jodi, ade nenu yochinchestunnanu, who am I? Cheppandi ani prarthinchadu.
0: Aristotle with folded hands said, that's what I am trying to know, who am I, kindly tell me.
1: ఆ సద్బుద్ధి, సద్భావము, సద్హృదయము, సదాలోచన ఉండినటువంటి వారికి ఇట్టి సదవకాశాలు సంభవిస్తుంటాయి.
0: People with such intellectual understanding, good feeling, good sentiments will have such occasions.
1: Guru chudaledu ye guru daggariki velaledu kaani ee adhikari evaru, who are you ani question vesadu. Idi chaala important question.
0: I have not gone to any preceptor or a teacher for that matter. This officer has put me this question,
1: sir,
0: who are you?
1: Who am I? Who am I? Who am I?
0: Then he started questioning himself, who am I?
1: ఆ రిటైర్డ్ ఆఫీసర్ వీడు ఎవడు పిచ్చివాడు అనుకున్నాడు, వెళ్ళిపోయాడు, జవాబు చెప్పలేదు. హూ ఆర్ యూ అన్నాడే కానీ జవాబు చెప్పలేదు.
0: దట్ రిటైర్డ్ ఆఫీసర్ జస్ట్ క్వశ్చన్ హూ ఆర్ యూ, బట్ హీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ రిప్లై.
1: అదే విధముగానే ఈ మానవుడు ఈ జడమైనటువంటి దేహాన్ని, ఈ కల్మషమైనటువంటి దేహాన్ని, మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహాన్ని ఇంత భ్రమించటం లోపల ఉండినటువంటి యొక్క విశేషం ఏమిటి?
0: What is the significance, what is the underlying secret behind this attachment to the body, which is inert, which is just matter, which is polluted,
1: nimishambulaku neechulu urune kaani punugu javadilu puttabogu.
0: Every minute it emits foul smell, not aroma or fragrance.
1: Ilanti dehan paina inta abhimanam enduku?
0: Why then attachment to this body?
1: Kaani indulo evaro oka shakti unnadi.
0: But there is some power
1: behind. ఆ శక్తి ఉండటం చేతనే ఇలాంటి నిరుపయోగమైనటువంటి యొక్క తోలుతిత్తి వంటి ఈ దేహాన్ని మనం ఇంత భ్రమిస్తున్నాము.
0: There is some energy behind it, and that operates this body.
1: యువచన చేసుకుంటూ చేసుకుంటూ ఒక బజార్లో వెళుతున్నాడు.
0: He was thinking in the same way and passing by.
1: ఒక హంటర్, ఒక చెవులు పిల్లి, కుందేలు ఉంటారు దాన్ని,
0: brought a rabbit.
1: ఈ ర్యాబిట్ ను అడవుల్లో చంపుకొని చేతిలో పట్టుకొని వస్తున్నాడు రోడ్ లోపల.
0: ఎ హంటర్ వాస్ క్యారింగ్ ఎ ర్యాబిట్ విచ్ హీ కిల్డ్ అండ్ టేకింగ్ ఇట్ అలాంగ్ విత్ హిమ్.
1: మాంసాహారులైనటువంటి ఎవరో కొంతమంది వచ్చి, సార్ దీని వెల ఎంత సార్, దీని వెల ఎంత సార్ అని అడుగుతున్నారు.
0: ఎ నాన్ వెజిటేరియన్ కేమ్ అండ్ సెడ్, వాట్ ఇస్ ది ప్రైస్ ఆఫ్ దిస్ డెడ్ ర్యాబిట్?
1: ఫైవ్ రూపీస్ అన్నారు.
0: ఇస్ ఇట్ ఫైవ్ రూపీస్?
1: ఫైవ్ రూపీస్ ఇచ్చాడు, ఆ ర్యాబిట్ కొనుక్కొని వెళ్ళిపోయాడు.
0: హీ పెయిడ్ ఫైవ్ రూపీస్ అండ్ పర్చేస్డ్ దట్ ర్యాబిట్.
1: చూచారు,
0: హీ సో దిస్
1: పనికి మారినటువంటి ఈ చెవులు పిల్లి, ఈ ర్యాబిట్ కు ఫైవ్ రూపీస్ వెల ఉంటుండాలి. కానీ మానవుడు మరణించిన తర్వాత దీనికి ఫైవ్ రూపీస్ కూడా ఎవరు ఇచ్చేవారు లేదే.
0: దిస్ యూస్లెస్ ర్యాబిట్, డెడ్ వన్, హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ వాల్యూ ఆఫ్ ఎట్లీస్ట్ ఫైవ్ రూపీస్, నాట్ ద హ్యూమన్ బాడీ.
1: ఇది ఎంత వెల అనేటువంటి అడిగేటువంటి వారు కూడా లేరే.
0: దెన్ నోబడీ వుడ్ ఆస్క్ ది ప్రైస్ ఆర్ ద వాల్యూ ఆఫ్ ద డెడ్ బాడీ.
1: చూసారా, మరణించిన ర్యాబిట్ కైనా విలువ ఉంది కానీ మరణించిన మానవునికి విలువ లేదు.
0: ఎ డెడ్ ర్యాబిట్ హ్యాస్ గాట్ వాల్యూ, బట్ నాట్ ద డెడ్ బాడీ ఆఫ్ మ్యాన్.
1: ఎంతటి రాజాదిరాజు అయినప్పటికీ,
0: maybe a king of India,
1: ఎంతటి చక్రవర్తి అయినప్పటికీ,
0: ఎంపరర్,
1: ఎంతటి పీఠాధిపతి అయినప్పటికీ,
0: maybe head priest,
1: మరణించిన తర్వాత
0: after death
1: cremation ground తీసుకుని పోతుంటే,
0: as the body was being taken to cremation ground,
1: మధ్యలో ఏమైనా rain వస్తే,
0: if there is any rains,
1: ఒక షాప్ కీపర్ను, సార్ కొద్దిసేపు ఈ వరండాలో పెట్టుకుంటామంటే, చీ చీ చీ చీ వద్దు తీసుకుని పోండి అంటాడు.
0: If you request any shopkeeper to permit this dead body to be kept there under shelter, he will say nothing doing.
1: లేక పీఠాధిపతుడు, ఇంకే మహనీయుడు, ఏది చూడడు.
0: That shopkeeper is not mindful of the position and the status of this dead person, whether he is an emperor or a king.
1: అదే రోజు లోపల కొంతమంది దేవాలయానికి వెళ్తూ వచ్చారు.
0: On the same day, some people were visiting temple.
1: ఆ దేవాలయానికి వెళ్ళే పూర్వము,
0: prior to that,
1: ayya ikkada akkada vechi pettesthe ye kukkalo dongilinchukoni potayi, ye manushulo dongilinchukoni potaru, naa slippers konsep mi varandala petti potam sir annadu ee oka cheppulu yajamani.
0: Whereas another person said, while visiting a temple being a rainy day, said, ask another one, would you please permit me to keep my slippers over here?
1: Petten sir koncham akkada lopala pette ka manchini, bayata pette evarani teeskoni potarani lopala daniki avakasam ichadu.
0: Then the person said, why not sir, better you keep the slippers inside.
1: ee experience kavalani etiketuvanti vaadu tuchadu. Chusara, itanu goppa srimantudu,
0: he is a rich man.
1: Itanu batiki undinanta kalamu ఇతని చుట్టూ అందరు కూడాను పరిచారకులు తిరిగేటువంటి వారు.
0: సో లాంగ్ హీ వాజ్ అలైవ్,
2: హీ వాజ్ సరౌండెడ్ బై నంబర్ ఆఫ్ సర్వెంట్స్.
1: దర్శించాలంటే చాలా కొద్ది కట్టుబాటు ఉండేటువంటివి.
2: దర్ సో మెనీ డిఫికల్టీస్ వన్ హ్యాస్ టు పాస్ టు మీట్ హిమ్. ఈ పీఠాన్ని
1: చూస్తామనుకుంటే ఎవరిని ముట్టద్దు ముట్టద్దు ముట్టద్దు అని దూరం పోయేటువంటి ఇలాంటి పాడు ఈనాడు ఒక వరండాలో కూడా ఈ దేహానికి అవకాశం ఎవరు అందించలేదు.
2: Being a Pitadhipati, the head of a particular school of philosophy, well, he never touched anybody, but today nobody is bothered about him.
1: జీవుల చర్మంతో కుట్టినటువంటి చెప్పులకైనా అవకాశం ఇస్తున్నారు కానీ శవానికి అవకాశం ఇవ్వటం లేదు.
2: At least the slippers made out of the skin of the dead animal has got a value, but not the dead body of a human being.
1: కాబట్టి దీని యొక్క కారణం ఏమిటి?
2: What is the reason?
1: పరిశోధనలు ఇవన్నీ వస్తున్నాయి మధ్య మధ్య.
2: These are all the thoughts that come on the way as one thinks deep.
1: చెప్పులకు విలువ ఉంటుండాలి కానీ శరీరానికి విలువ లేదు.
2: Slippers have value but not the body.
1: ఈ విధంగా విచారణ చేస్తూ పోయి దీనిలో ఎవరో ఉన్నారు, దీనికి కర్త ఎవరో, దీనికి భోక్త ఎవరో, దీన్ని గుర్తించాలి అనేటువంటి విచారణ ప్రారంభం చేశాడు.
2: Then he started thinking deep enough again and repeatedly. There must be a creator behind. There must be an experiencer behind.
1: ఈ విధంగా పోతూ పోతూ ఇంటికి వచ్చి చేరాడు.
2: He returned home.
1: తండ్రి దగ్గరకు వచ్చి
2: he approached his father.
1: నాన్న,
2: ఫాదర్,
1: ఏది ఈ జీవితంలో ప్రధానమైనటువంటిది?
2: What is most important in this life?
1: ఏది అన్నింటిని నడిపించేటువంటిది?
2: What is the guiding spirit?
1: అన్నింటిలోనూ ఏకత్వంగా ఉండేటువంటిది ఏమిటి?
2: What is that which is common in all?
1: అప్పుడు తండ్రి చెప్పాడు.
2: Then father said,
1: నాయన, ఇది మాటలతో తెలుసుకోవడానికి వీలు కానటువంటిది.
2: Son, you cannot understand by word anyway.
1: నీవే స్వయంగా దీనిని విచారణ చేసి తెలుసుకోవాలి అన్నాడు.
2: You must inquire and experience and know yourself.
1: ఇదిగో కొన్ని తెలుసుకున్నాడు కదా, కుందేటికి విలువ ఇచ్చారు చచ్చిన కుందేటికి, కానీ మనిషికి విలువ లేదు.
2: He has known sufficiently earlier because
1: చెప్పులకు విలువ ఇచ్చారు కానీ శవానికి విలువ ఇవ్వలేదు.
2: Dead rabbit has value, slippers have value, but not the dead body of man.
1: కానీ దీనికి తెలియనటువంటిది ఒకటి మరుగ్గా ఉండేటువంటిది ఒకటి ఉంది.
2: But there is a hidden principle.
1: అది ఈ దేహంలో ఉండినంత వరకు ఈ దేహానికి విలువిస్తున్నారు.
2: That hidden principle, so long it is
1: అది ఈ దేహంలో ఉండినంత వరకును శివం శివం శివం అంటున్నారు.
2: That eternal principle, so long it is in the body, it is శివం, auspicious.
1: ఆ యొక్క శక్తి ఈ దేహం నుంచి వదిలిపోతానే శవం శవం శవం అంటున్నారు.
2: The movement
1: శవమునకు శివమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి?
2: The movement, the energy, the divine energy, guiding principle is gone, it is శవం, dead body.
1: కనుక నాయన, నీవు సాధన చేసి తెలుసుకోమన్నాడు తండ్రి.
2: The father said, better you inquire and know yourself.
1: ఇతనే వరుణి కుమారుడు అరుణుడు తపస్సుకు వెళ్ళాడు.
2: He did penance.
1: తిరిగి వెళ్ళాడు.
2: He went.
1: చూచాడు.
2: He saw.
1: ఈ దేహానికి మూల కారణం ఏమిటి?
2: What is the main cause for this body?
1: ప్రాణం అని తెలుసుకున్నాడు.
2: Then he could know it's the life behind it.
1: ఇంటికి వచ్చాడు.
2: He returned home.
1: ప్రాణం బ్రహ్మ అన్నా నాన్న తెలుసుకున్నాను.
2: He told his father, father, I have known that life is Brahman.
1: లైఫ్ ఉంది, ప్రయోజనం ఏమిటి నాయన? కుమారుణ్ణి అడుగుతున్నాడు తండ్రి.
2: Then father started asking his son.
1: ప్రాణం ఉంది,
2: there is life.
1: కానీ నీకు తట్టలో అన్నం పెట్టినప్పుడు ప్రాణం ఉంది కానీ మనస్సు తినాలా అనేటువంటి సంకల్పమే లేకపోతే నీవు అన్నాన్ని భుజించగలవా?
2: There is food served on the plate. Unless there is a thought in the mind to eat it, you don't start eating.
1: కాబట్టి ప్రాణం ఉండినంత మాత్రమే ప్రయోజనం లేదు.
2: So mere life is not enough.
1: ఆపరేషన్ చేసే పూర్వము డాక్టరు మొత్తమంది ఇచ్చి పొట్టను కోస్తున్నాడు.
2: ప్రయర్ టు ఆపరేట్ ఆపరేషన్
1: ప్రాణం ఉంది కానీ ప్రయోజనం ఏమిటి?
2: Anesthesia to the patient, there is life, what is the use?
1: ఆపరేషన్ జరుగుతుందా, నాకు ఏం చేస్తున్నారు ఏమీ తెలియదు.
2: As the operation goes on,
1: atane pranam oka blind,
2: the patient does not know though there is life.
1: Ani annadu nanna.
2: That's what father said.
1: Tirigi vellada adaviki.
2: Then he went to the forest.
1: Pranam kaadu brahma,
2: so life is not brahman.
1: Mari kunta tapas chesadu.
2: Then he did penance.
1: Manasse brahma anukoni vachadu.
2: Then he returned telling that mind is brahman.
1: Tirigi tandu cheppadu, ఇది కరెక్ట్ కాదు, ఇది రైట్ కాదు నాయన.
2: ఫాదర్ సెడ్ దిస్ ఇస్ నాట్ రైట్.
1: మనస్సు ఉంది,
2: దేర్ ఇస్ మైండ్,
1: కానీ విచారణ శక్తి లేకపోతే మనసు ఉండి ప్రయోజనం ఏంటి?
2: వితౌట్ దిస్ ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్,
1: బొగ్గు తినవచ్చును, పేడను తినవచ్చును, మట్టిని తినవచ్చును, కానీ విచక్షణ జ్ఞానం కావాలి కదా.
2: వన్ కెన్ ఈట్ ద ఫుడ్ అండ్ ద దాల్ అండ్ ద కోల్ వాట్ ఎవర్ డర్ట్ అలౌడ్.
1: పిచ్చివాడికి మనసు ఉంది,
2: a madcap has mind,
1: kaani edi ekkado evarto e vidhanga maatadalanu ekkadiki vellalanu emi teliyadu,
2: but he has no sense of propriety as to how to conduct himself.
1: Kaduka nijame manasu brahma kaadu,
2: so mind is not brahma.
1: Mari vellaadu,
2: again he went to the forest,
1: mari tapas chesadu,
2: he did penance,
1: vachadu nana prajnanam brahma annadu.
2: He said that prajnanam brahma,
1: ప్రజ్ఞానం బ్రహ్మ నిజమే, కానీ ప్రజ్ఞానం అనేటువంటిది ఉంటుండాలి.
2: దేర్ ఈజ్ ప్రజ్ఞాన,
1: కానీ దానివల్ల మనకి ఏ విధమైన ఫలితం రావటం లేదు.
2: బట్ ఇట్ హాస్ నో యుటిలిటేరియన్ ఎఫెక్ట్.
1: గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులంతా ఉంటున్నారు,
2: మెనీ సైంటిస్ట్,
1: ఎంతమంది ప్రజ్ఞానంలో కలిగినటువంటి వాళ్ళంతా ఉన్నారు,
2: ప్రజ్ఞానవంతులున్నారు,
1: విజ్ఞానవంతులున్నారు, సుజ్ఞానవంతులున్నారు, కానీ అందరికీ దానికి వెనకల అజ్ఞానము అనేటువంటిది కూడా ఒకటి వెంటాడుతుంటారు.
2: దేర్ ఆర్ పీపుల్ ఆఫ్ దిస్ అవేర్నెస్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ ద సైన్స్ అండ్ ఎవ్రీథింగ్ బట్ యెట్ దే ఆర్ ఎన్కంపాస్డ్ బై అజ్ఞాన ఇగ్నోరెన్స్.
1: పరిపూర్ణ బ్రహ్మ కాదు అన్నాడు.
2: సో యువర్ జ్ఞాన ఇస్ నాట్ బ్రహ్మ.
1: వరుణుడు,
2: దట్స్ వాట్ వరుణ సెడ్.
1: అప్పుడు తిరిగి పోయాడు.
2: దెన్ హి వెంట్ బ్యాక్,
1: కూర్చున్నాడు తపస్సులో.
2: హి సాట్ ఇన్ పెనెన్స్,
1: లెగలేదు.
2: హి డిడ్ంట్ గెట్ అప్,
1: ఇంటికి రాలేదు.
2: హి డిడ్ రిటర్న్.
1: ఆ ఆనందంలో మునిగి మునిగి మునిగి మునిగి మునిగి తనలో తాను ఎంతో ఆనందిస్తున్నాడు.
2: హి హస్ ఫర్గాటన్ హింసెల్ఫ్ ఇన్ ఎక్స్టసీ అండ్ బ్లెస్.
1: మూడు దినములు, నాలుగు దినములు, నెల రోజులు చూచాడు తండ్రి, ఇంటికి రాలేదు కుమారుడు.
2: ఫాదర్ వెయిటెడ్ ఫర్ ద సన్ 3-4 days, మంత్స్.
1: వెళ్ళాడు తండ్రి.
2: ఫాదర్ వెంట్.
1: ఒకే ఆనందంగా ఉంటున్నాడు కుమారుడు.
2: హి సా ద సన్ ఇన్ ఎక్స్టసీ.
1: నాయన తెలుసుకున్నావా అన్నాడు తండ్రి.
2: ఫాదర్ ఆస్క్డ్ Son, did you know that?
1: Anandam Brahma, Anandam Brahma, Anandam Brahma annadu.
2: The son responded, bliss is God, bliss is God.
1: Anaga denini parishilam chesadu ee vyakti?
2: It means what? What is the
1: shariranni parishilam chesadu?
2: He has examined the body.
1: Annamayam dehamu.
2: Body is
1: pranamayamu, manomayamu, vijnanamayamu, anandamayamu. Ee panchakosamulu kudanu daanu parishilam chesadu.
2: He has examined all the 5 life sheets. That of the body, that of the mind.
1: ఆనందం వచ్చేటప్పుడు ఇంకేది నాకు అక్కర్లేదు.
2: When once he attained that blissful
1: state, సమస్త సాధనలు కూడాను ఆనంద నిమిత్తమే సల్పేటువంటివి.
2: For all spiritual endeavors, it's only for
1: bliss. కానీ ఇప్పుడు మనం అనుభవించేటువంటి ఆనందాలు క్షణభంగురాలు.
2: But all the worldly happiness is momentary.
1: ఇది ఆనందాలు కాదు.
2: You cannot call it bliss.
1: కానీ అది నిత్యానందం.
2: That is eternal bliss.
1: యోగానందం.
2: That's one of yours.
1: పరమానందం.
2: Supreme.
1: అద్వైతానందం.
2: Non-dual.
1: సచ్చిత్ ఆనందం.
2: And that is one of.
1: ఆత్మానందం.
2: That is one of the self.
1: అది ఒక దైవంతో తప్ప అన్యులతో ఏమాత్రం ఇది మనకు లభ్యం కాదు.
2: Bliss, you will get it only in union with God, but nowhere else.
1: కనుకనే సృష్టించిన భగవంతుడు ఈ మానవుడు ఈ పంచకోశములు కూడాను పరిశీలన చేసి కడపటి కోసమైన ఆనందంలో ప్రవేశిస్తాడు, అందు నిమిత్తమై ఈ మానవును సృష్టించాలి అని తను సంకల్పించుకున్నాడు.
2: Therefore God has willed to create man who will certainly investigate and explore all the 5 life sheets until he reaches the state of bliss.
1: దురదృష్టవశాత్తు ఈనాడు దేహమయం, అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయమని స్టెప్ బై స్టెప్ ఒకదానికొకటి చాలా ఒక లేత్ అనగా తేలిక అయినటువంటి ఒక అతి సూక్ష్మమైనటువంటి స్థానానికి వెళ్ళాడు.
2: Therefore out of all the sheets that are the food, the life,
1: శరీరం
2: కంటే
1: ప్రాణం చాలా లైట్ గా ఉన్నటువంటి చులకనైనటువంటి.
2: And this life is lighter than the body.
1: తేలిక అయినటువంటిది.
2: It is very light.
1: ఈ ప్రాణం కంటే మనసు మరింత తేలిక అయినటువంటిది.
2: The mind is lighter still.
1: ఈ మనసు కంటే విజ్ఞానం మరింత తేలిక అయినటువంటిది.
2: The spirit of awareness still lighter.
1: ఈ విజ్ఞానం కంటే ఆనందం మరింత తేలిక అయినటువంటిది. సర్వత్రా వెలిగినటువంటిది ఆనందం.
2: And this bliss is very very light, extremely light.
1: ఇట్టి ఆనందాన్ని విస్మరించి ఈనాటి మానవుడు రివర్స్ ఆనందం నుంచి ప్రజ్ఞానానికి దిగుతున్నాడు. ఏమిటి, ఐఎమ్ సైంటిస్ట్, నేను ప్రజ్ఞానంలో ప్రవీణుణ్ణి. ఆనందం మర్చిపోయినాడు, ఆనందం నుంచి ప్రజ్ఞానానికి వచ్చాడు.
2: బట్ మ్యాన్ టుడే ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. from supreme state of bliss he comes to
1: kaani ka driving athaniki teliyatam ledhu reverse gear vesadu
2: but he has put reverse gear
1: వచ్చాడు తిరిగి ప్రజ్ఞానంకు
2: అండ్ హి రీచ్డ్ దట్
1: ప్రజ్ఞానం తిరిగి మనోమయ కోశానికి వచ్చాడు
2: అండ్ దెన్ హి హస్ కమ్ డౌన్ టు ది షీత్
1: ఆఫ్ లైఫ్ ఈ మనోమయ కోశం నుంచి ప్రాణమయ కోశానికి వచ్చాడు
2: అండ్ దెన్ హి హస్ కమ్ టు ది షీత్ ఆఫ్ లైఫ్
1: ఈ ప్రాణమయ కోశం నుంచి దేహమయానికి దిగిపోయాడు
2: అండ్ ఫైనల్లీ హి హస్ కమ్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ ది బాడీ
1: అన్నిటికి దేహమే దేహమే దేహమే ముఖ్యము ఆ స్థితికి వచ్చింది ఈనాటి మానవత్వం
2: దేర్ఫోర్ ది హ్యూమన్ బీయింగ్ హస్ కమ్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ ది బాడీ టుడే
1: ఎంత ఉన్నత స్థాయికి పోవాలని బ్రహ్మ సృష్టించాడో ఈ మానవుని యొక్క సంకల్పం అంతటికి అదో స్థాయికి దిగుబడిపోయాడు
2: గాడ్ ఇంటెంటెడ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఫర్ మ్యాన్ కైండ్
1: శరీరాన్ని తెలుసుకోవడానికి మన చదువులు ఎందుకు
2: వై షుడ్ వి స్టడీ టు నో ద బాడీ
1: చేతిలో ఉన్న కంకణం చూడటానికి అద్దం ఎందుకు నీకు కావాలి
2: ఇన్ ఆర్డర్ టు సీ ద బ్యాంగిల్ వై డూ నీడ్ ద మిర్రర్
1: అదే విధంగానే
2: సిమిలర్లీ
1: దివ్యత్వాన్ని చూడటానికి నీకు సాధన కావాలి కానీ దేహానికి గుర్తించుకోవడానికి సాధన అక్కర్లేదు
2: The spiritual practice is needed to know the divinity and is not necessary for the body.
1: ఈ దేహమంతా కేవలం ఒక పనిముట్టు వంటిది.
2: Body is merely an instrument.
1: కానీ ఈ పనిముట్టు పైన మనం కాన్సంట్రేట్ చేస్తున్నాము.
2: But today we are concentrating on the instrument.
1: ఈ పనిముట్టునే మనం ప్రధానమైన లక్ష్యంగా మనం తీసుకుంటున్నాము.
2: We take it the instrument as the
1: end. ఈ శరీరం యొక్క సుఖములు అన్ని కూడా ఎంత సేపు?
2: How long the convenience of the body lasts?
1: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
2: A small example.
1: ఆకలి అవుతుండాలి.
2: You are hungry.
1: ఆకలి అవుతుండదని చెప్పని తక్షణం క్యాంటీన్ కి వెళ్ళావు
2: యాజ్ యూఆర్ హంగ్రీ ఇమీడియట్లీ గో టు ద క్యాంటీన్
1: 2 రూపీస్ ఇచ్చేసేసి ఒక చపాతి 2 రూపీస్ ఇచ్చేసి ఇంకో చపాతి 2 రూపీస్ ఇచ్చి ఇంకో చపాతి 3 చపాతీలు 6 రూపీస్ తీసుకున్నావు
2: యూ పేడ్ 6 రూపీస్ అండ్ పర్చేస్ 3 చపాతీస్
1: తిన్నావు
2: యూ ఏట్
1: బాగుండదు నేను అనుకున్నాడు చాలా సంతోషించాడు
2: వాస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆఫ్టర్ ఈటింగ్ 3 చపాతీస్
1: ఎంత సేపు ఈ ఆనందం
2: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్
1: తిరిగి ఆఫ్టర్ 2 అవర్స్ కు తిరిగి కావాలి
2: ఆఫ్టర్ 2 అవర్స్ అగైన్ హిల్ బి హంగ్రీ
1: ఈ మిషన్ ఇన్ని విధముల పని చేస్తుంటే వల్ల ఎంత పెట్రోల్ దీనికి తాగుతుండాలి ఎంత ఆయిల్ త్రాగుతుండాలి
2: యాజ్ దిస్ మిషన్ వర్క్స్ ఇట్ నీడ్స్ మోర్ ఆఫ్ ఆయిల్ అండ్ పెట్రోల్
1: కనుకనే ఇది కేవలము ఒక జడమైనటువంటి దీంతో మనం ఒక కఠినమైనటువంటి ఇంజిన్ మాదిరి ఉపయోగించుకుంటున్నాము
2: సో వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది బాడీ లైక్ ఎ మెషిన్ ఇన్
1: ఇది మెషిన్
2: ఇట్స్ ఎ మెషిన్
1: ఈ మెషిన్ పైన ఎందుకు మనకి ఇంత అభిమానం
2: వై షుడ్ హావ్ అటాచ్మెంట్ ఆన్ దిస్
1: కానీ దీనికంటే ఉన్నతమైనటువంటి దానికి మరి పోవాలి
2: బట్ వీ షుడ్ ట్రావెల్ అప్వర్డ్ టు హైయర్
1: కనుకనే ఆనందం అనేటువంటి యొక్క చాలా అతి సూక్ష్మమైనటువంటి స్థాయి నుంచి కొంత బరువు అయినటువంటి సైన్స్ లేక వచ్చి దిగిపోయినారు
2: This bliss is subtlest of all and we have come down to the scientific
1: knowledge. ఆ సైన్స్ నుంచి మరింత భారమైనటువంటి ఒక మనస్సు దగ్గరికి వచ్చి చేరిపోయినారు.
2: And still we have come to a heavier level.
1: ఆ మనస్సును అర్జునుడే భరించుకోలేకపోయాడట.
2: Even Arjuna could not control his mind.
1: చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం.
2: The mind is
1: ఏమిటి ఈ మనస్సు యొక్క ప్రభావం?
2: Krishna, what a mystery, what the effect of the mind.
1: Chanchalam hi, oka chanamaina ni, oka nimishamlo aina urku undadu.
2: It is never steady and stable.
1: Oka kotikaina oka sthirattam undu gaani, ee oka manasu sthirattam lekunda pothundadi. Chanchalam hi mana Krishna, pramadi, balavad, drudam, balamainatundi, pramadamainatundi, chala drudamainatundi. Anta bharamainatundi ee manasu.
2: Mind is strong, dangerous and very heavy.
1: Dani valane manamulu aneka vidhamainatundi oka కష్టములకు నష్టములకు దుఃఖములకు చివాట్లకు అన్ని అశాంతులకు గురి అయిపోయి అస్తవ్యస్తంగా మారిపోతున్నాడు కట్టగడపడి పిచ్చాసుపత్రి చేరిపోతున్నాడు
2: ఫర్ దట్ రీజన్ మ్యాన్ ఈస్ పుట్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎజిటేషన్స్ ప్రాబ్లమ్స్ ట్రబుల్స్ టర్మాయిల్స్ ద లాసెస్ అండ్ ద బ్లేమ్ అల్టిమేట్లీ గెట్స్ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్
1: చదువుతున్నాడు ఎన్ని గ్రంథాలో చదువుతున్నాడు
2: హి రీడ్స్ అండ్ రీడ్స్ మోర్ అండ్ మోర్ ఆఫ్ బుక్స్
1: ఈ చదివేటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని పిల్లలు గుర్తించుకోవాలి
2: One has to understand the goal and the purpose in reading books.
1: Oka Bhagavad Gita evaraina meeku ichinarante
2: if anyone gives you Bhagavad Gita
1: aa Bhagavad Gita ki motta motta namaskaram chestavu
2: first you pay your respects to Bhagavad Gita book
1: talapaina pettukuntavu
2: you keep it on the head
1: hrudayaniki hattukuntundavu
2: you also hug it
1: terchesesi dani chadavadam prarambhinchavu dharma kshetre guru kshetre samaveta yutsavah amaka pandava cheva సంజయ
2: యూ ఓపెన్ భగవద్గీత అండ్ స్టార్ట్ రీడింగ్ ద ఫస్ట్ వర్డ్స్ ఓవర్ దేర్
1: ప్రతి దినం కూడా నువ్వు భగవద్గీతను పారాయణ చేస్తున్నావు
2: ఎవ్రీ డే యూ గో త్రూ భగవద్గీత
1: ఇక్కడే ఈ విద్యావంతుల లోపల ఈ ఆస్తికుల లోపల ఈ భక్తుల లోపల ఉండినటువంటి పెద్ద అజ్ఞానం
2: This is biggest of ignorance among the educated theists today.
1: చదివిన తర్వాత ఆ గ్రంథాలు తీసుకుపోయి పూజ రూమ్ లో పెడుతున్నావు.
2: ఆఫ్టర్ రీడింగ్ ద బుక్ యూ విల్ కీప్ ఇట్ దేర్ ఇన్ సాంక్చురీ. ఆ పూజ రూమ్
1: లో గులాబీ పుష్పాలు పెడుతున్నావు.
2: అండ్ యూ ఆల్సో ప్లేస్ ఫ్యూ ఫ్లవర్స్.
1: అన్ని మర్యాదలు చేస్తున్నావు.
2: అండ్ ఎక్స్టెండ్ ఆల్ రెస్పెక్ట్స్. కానీ
1: ఏమి ప్రయోజనము? విషయాన్ని ఆచరణలో పెట్టలేదే.
2: బట్ వాట్ ది యూస్? హీ ఇస్ నాట్ ప్రాక్టీసింగ్ వాట్ హీ రీడ్స్.
1: పుస్తకానికి నీవు గౌరవిస్తున్నావు.
2: బట్ యూ రెస్పెక్ట్ ద బుక్.
1: కాగితాలను గౌరవిస్తున్నావు.
2: యూ రెస్పెక్ట్ ద పేపర్.
1: కాగితాలను పూజిస్తున్నావు.
2: యూ వర్షిప్ పేపర్.
1: ఆ కాగితంలో ఉన్న అక్షరాలను పూజిస్తున్నావు.
2: లెటర్స్ దేర్.
1: అక్షరంలో ఉన్నటువంటి ఆనందాన్ని నీవు తింటాం లేదు.
2: బట్ యూ డోంట్ డిరైవ్ ద జాయ్, ద బ్లిస్ అవుట్ ఆఫ్ దాట్.
1: ఈ గ్రంథాలంతా కూడా నువ్వు బైబిల్ కాని, ఖురాన్ కాని, భగవద్గీత కాని, ఉపనిషత్తులు కాని, వేదం కాని, ఇతిహాసం కాని, అన్ని కూడా నువ్వు ఆచరణ పెట్టేది నిమిత్తమై ఏర్పడినటువంటివే కానీ పారాయణ నిమిత్తం ఏర్పడినటువంటి కాదని సత్యాన్ని ఈనాడు అందరూ గుర్తించాలి.
2: టుడే ఎవ్రీవన్ మస్ట్ రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ఆల్ ద సీక్రెట్ టెక్స్ట్ బి దట్ బి ఉపనిషత్స్ ఆర్ గీత ఆర్ వేద ఆర్ ఖురాన్ ఆర్ బైబుల్ దే ఆర్ నాట్ మెంట్ ఫర్ రీడింగ్, దే మస్ట్ బి ప్రాక్టీస్.
1: సచ్చరిత్ర ఎవరి చేతిలో చూసినా కనిపిస్తుంటారు.
2: Everyone carries that holy book, Sai Satcharitra.
1: Ninnu parayan chestunnanu swami antaru.
2: They say, Swami, we are reading every day.
1: Intakante murkattu marokati ledu.
2: There is no greater foolishness than this.
1: Parayan kosamani ee book lanta inta print cheyipichindedi.
2: Do you think that books are printed only to go through?
1: Aacharinche nimittamai.
2: Only to practice.
1: Dantu emi cheppadu dannu aacharinchu.
2: What is stated there must be practiced.
1: Vaadi chaala pedda cold cough ekkuvaipoyindata paapam.
2: One person was suffering from cold and cough.
1: ఉద్యోగం వచ్చాడు, ఒక నేటి వైద్యుడు వచ్చాడు.
2: డాక్టర్ కేమ్ విలేజ్ డాక్టర్
1: చెప్పారు, అయ్యా ఇంత సొంటి, ఇంత మిరియాలు, ఇంత అల్లము, ఇంత సున్నము అన్ని వేసి బాగా కాంచి ఇంత నీళ్లుగా అయితే దాన్ని త్రాగు అన్నాడట.
2: దిస్ రస్టిక్ డాక్టర్ సెడ్ హ్యావ్ సమ్ పెప్పర్ అండ్ జింజర్ అండ్ లైమ్ అండ్ హీట్ ఇట్ మిక్స్ ఇట్ విత్ వాటర్ అండ్ జస్ట్ టేక్ ఇట్.
1: అప్పుడు వాడు ఇంత అల్లము, ఇంత జీలకర్ర, ఇంత మెంతులు ఇవన్నీ వేయడం, దీని మిరియాలు వేయటము, కాంచటము, తాగటము చెప్పుకున్నాను, ఇంకా నాకు కోడి పోలేదే. ఎట్టపోతే దాన్ని వేసి అనుభవించాలి కదా.
2: He simply repeated what this village doctor said, that he has to simply swallow the pepper, lime and ginger. He repeated, but yet he is not free from that ailment.
1: అదే విధంగానే గ్రంథంలో చెప్తున్నటువంటివి నువ్వు చెప్తున్నావే కానీ చేయటం లేదే.
2: You are just repeating what all that is stated in the book, but you are
1: adi neevu chesinappude dani phaltham neeku labhyam avutundi.
2: It's only in the practice you will be rewarded.
1: Bhagavantuni chetulopala pancha bhutamulu kuda untunnayi.
2: All five elements are in the hands of God.
1: Evvaru danini sariga gurtinchatam ledu.
2: No one is understanding.
1: Srishtinchina vaari chetulone untunnayi yokka సృష్టింపబడినటువంటి భూతములు.
2: ది ఎంటైర్ క్రియేషన్ ఫైవ్ ఎలిమెంట్స్
1: సమస్త భూతములు కూడా భగవంతుని యొక్క చేతిలోనే ఉంటున్నాయి.
2: ఆల్ ఎలిమెంట్స్ ఆర్
1: ఆ సత్యాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే ఒక్క క్షణంలో మీ యొక్క బాధలు నివారణ అవుతాయి.
2: When once you know the truth, you'll be free from all troubles in a moment.
1: అనుకుంటారు భగవంతుని చేతిలోనే ఉంది భగవంతుడా అని ప్రార్థిస్తారు, కానీ భగవంతుని చేతిలో ఉందో లేదు తిరిగి అనుమానం.
2: You pray to God, God, you should only protect me, but yet you doubt whether.
1: బైబిల్ ఓపెన్ ఒక్క డౌటింగ్ థామస్ మాత్రమే ఉన్నాడు.
2: దేర్ బైబుల్ మెన్షన్స్ అ వన్ డౌటింగ్ థామస్.
1: ఒక్క గురుద్రోహి మాత్రమే ఉంటున్నాడు.
2: దేర్ ఇస్ ఓన్లీ వన్ హూ బిట్రేడ్.
1: కానీ ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా డౌటింగ్ థామస్.
2: టుడే ఎవ్రీ పర్సన్ ఇస్ అ డౌటింగ్ థామస్.
1: షిరిడి లోపల,
2: దేర్ ఇన్ షిరిడి,
1: ఒకానొక సమయం లోపల,
2: ఎట్ వన్ టైమ్,
1: 1916 లోపల, 1916 పెద్ద తుఫాన్ వచ్చింది.
2: దేర్ ఇస్ ఎ బిగ్ సైక్లోన్ అట్ దట్ మూమెంట్.
1: అక్కడ లక్ష్మీబాయి అల్లుడైనటువంటి భూతి ఒక మందిరం కట్టాడు.
2: ది సన్ ఇన్ లా ఆఫ్ లక్ష్మీబాయి భూతి కన్స్ట్రక్టెడ్ టెంపుల్.
1: ఆ మందిరం దేనికోసం కట్టాడు? మొట్టమొదట కృష్ణుని ప్రతిష్ఠ చెయ్యాలి అని కట్టాడు.
2: వాట్ ఫార్ దట్ టెంపుల్? బిల్ట్ ఓన్లీ ఫార్ టు ఇన్స్టాల్ కృష్ణ.
1: కానీ బాబా దానిని అంతా కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు అనుకుంటూ.
2: Baba was postponing that installation function.
1: Okanadu pedda tufan vachindi.
2: It was a cyclone one day.
1: Bharinchukolekapoyaru.
2: No one could bear that.
1: Vadaganda raalavala kottesestunnayi.
2: And then hailstones.
1: Parichesetunti vandu aa palle prajalu andaru parigetti vacharu.
2: The villagers and workers there
1: ee matamlo aa matamlo aa matamlo annitlo kuda chatramlo kuda digesaru.
2: And they just dropped there everywhere. Everywhere they got themselves scattered.
1: ద్వారకామాయని చిన్న ఇల్లు ఉంటుండాలి చౌట్రీ.
2: దేర్ ఇస్ అ ద్వారకామాయ స్మాల్ చౌట్రీ.
1: ఎక్కడ చిన్న మనిషి చిక్కేంత స్థలం చిక్కి అక్కడంతా ప్రవేశిస్తూ వచ్చారు.
2: వేర్ ఎవర్ దిస్ లిటిల్ షెల్టర్
1: అందరూ బాబా బాబా బాబా బాబా రక్షించండి అన్నారు.
2: ఆల్ వర్ ప్రేయింగ్ టు బాబా ఫర్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ.
1: ద్వాపర యుగం లోపల
2: ఇన్ ద్వాపర ఏజ్
1: బ్రహ్మ రాళ్ల వర్షం కురిపించినప్పుడు గోవర్ధన గిరి ఎత్తినట్టుగా ఆ గోపికలు గోపాలు సర్వులు వెళ్లి ఓ భగవంతుడా మమ్మల్ని కాపాడు కాపాడని ప్రార్థించినట్టుగా ఆ షిరిడీ ప్రజలందరూ వచ్చి ప్రార్థించారు.
2: జస్ట్ యాజ్ ది కౌహర్డ్ బాయ్స్ అండ్ గోపికస్ ప్రేడ్ ఎట్ ద టైమ్ వెన్ దర్ వాస్ రెయిన్ ఆఫ్ స్టోన్స్ బికాస్ ఆఫ్ బ్రహ్మ ఓవర్ దేర్ ఆల్ ప్రే టు కృష్ణ దిస్ డే దే ప్రే టు షిరిడీ.
1: అప్పుడు బాబా అచ్చా అచ్చా అచ్చా దేఖగా దేఖగా
2: భగవాన్ సెడ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్.
1: ముందుకు పోయాడు స్తంభాన్ని పెట్టుకుని కొట్టాడు.
2: He had hit the pillar over there.
1: అయ్యా చాలు ఇంక నీ యొక్క రౌద్రము.
2: He said, yes, it is enough is enough.
1: ఇంక నీ శాంతి పొందు.
2: Pacify, calm down.
1: సేపు నీవు క్రోధం ఉపయోగపెట్టావు.
2: You made use of all your fury.
1: అప్పుడు అందరూ భయపడిపోయారు.
2: All are afraid of
1: you. నీ ప్రతాపాన్ని తెలుసుకున్నారు.
2: All have come to know
1: తెలుసుకున్న తర్వాత ఇంక నీకు తిరిగి అధిక ప్రసాకం ఎందుకు నీకు అధిక ప్రసంగానికి పోతున్నావు నువ్వు.
2: All have noticed your power. Don't be too much now.
1: చల్లబడు.
2: Calm down.
1: కణములో ఆగిపోయింది.
2: A moment, the whole rain stopped.
1: ఇది చెప్పడం కోసమే కాదు, మీరందరూ ఒక్కతూరి గుర్తు తెచ్చుకోవాలి. ఇంకా మీరు మర్చిపోయి ఉంటారు.
2: Some of you must have forgotten. Remind yourself.
1: 2 days ముందుగా,
2: 2 days earlier,
1: నేను ప్రారంభించే ముందుగా పెద్ద వర్షం వచ్చేసేసింది. ఒకే గాలి వాన్ అంతా వచ్చేసేసింది.
2: Before Bhagwan commences the divine discourse, there is a fine, you find the heavy rain.
1: చాలా గాలి చాలా లోపలంతా కూడా కొడుతూ వచ్చేసేసింది.
2: And this heavy rain all over.
1: నేను నిల్చుకున్నాను, అందరి లోపల రాండి అని పిలిచాను.
2: భగవాన్ స్టూడెంట్ వాంటెడ్ ఎవ్రీబడి టు కమ్.
1: బయట ఉన్న వారంతా వచ్చి లోపల కూర్చున్నారు. నేను ప్రారంభించాను, ఒక్క చినుకు లేదు.
2: ఆల్ అవుట్సైడర్స్ కేమ్ ఇన్ వాకింగ్ సెట్ అండ్ రెయిన్ స్టాప్.
1: ఎవ్వరూ కనిపెట్టలేదు.
2: నోబడి నోటీస్ ఇట్.
1: అదే విధంగానే
2: లైక్
1: అదే షిర్డీ లోపల, బూతి మందిరం లోపల,
2: ఇన్ దట్ బూతి టెంపుల్,
1: అక్కడ అగ్నిగుండం ఉంటుండాలి.
2: దేర్ ఇస్ ఫైర్ ప్లేస్.
1: ఎవరు ఈ పిచ్చి పిచ్చి భక్తులంతా వస్తుంటారు. ఎక్కువ మంది ఆడవాళ్లే పిచ్చి ఎక్కువ.
2: మెనీ మెనీ మ్యాడ్ డివోటీస్ విమెన్ ఇన్ పర్టికులర్.
1: కట్టెలు కట్టంతా కట్టెలు కట్టి ఉంటుంటారు. ఒక కట్ట కొనుక్కునేది ఆ యొక్క దీంట్లో వేసేది.
2: దే పర్చేస్ ది హీప్ ఆఫ్ ఫైర్ వుడ్ అండ్ పుట్ ఇట్ దేర్ ఇన్ ద ఫైర్ ప్లేస్.
1: అంటే ఎంత వరకు వస్తుంది ఇవి కాలి ఏమైపోతుందో ఏమి యోచన చేయరు.
2: దే డోంట్ థింక్ వాట్ విల్ హ్యాపన్ టు ద ఫైర్.
1: మేము కూడా అగ్నిహోత్రానికి మేము ఒక ప్రసాదాన్ని అందించాము అని తృప్తి పట్టడానికి.
2: దే విల్ హావ్ ద సాటిస్ఫాక్షన్ దట్ దే ఆర్ ఆఫరింగ్ సమ్
1: వేసారు. కట్టెలు కొన్నారు, అందరూ దాంట్లో పడేసేసారు.
2: దే ప్లేస్ ది ఫైర్ వుడ్ ఓవర్ దేర్.
1: కొంతసేపు అయ్యేటప్పటికి పెద్ద మంట ప్రారంభమైపోయింది.
2: అండ్ దర్ ఇస్ ఎ వెరీ బిగ్ ఫ్లేమ్ ఆల్ ఓవర్.
1: శ్యామ్ వచ్చాడు.
2: శ్యామ్ కేమ్.
1: దాదా దాదా దాదా అని పిలుచుకుంటా. అతను దాదా దాదా అని పిలిచేవాడు పాపం.
2: అండ్ హీ స్టార్టెడ్ షౌటింగ్ దాదా దాదా.
1: క్యా క్యా శ్యామ్ క్యా క్యా హో భాయ్.
2: అండ్ హీ సెడ్ వాట్ వాట్ హ్యాపెన్.
1: దేఖో
2: సి
1: అగ్నిహోత్రుడు ప్రత్యక్షం అయిపోయినాడు.
2: అండ్ దేర్ ది God of fire manifested in front there.
1: ఆయన ప్రత్యక్షమయ్యాడు. చూచే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ?
2: Who are there to see him?
1: ఎవరు లేరు అక్కడ.
2: None were there.
1: అప్పుడు చెప్పాడు.
2: Then he said,
1: అయ్యా ఎవరు లేనప్పుడు నీ ప్రతాపం ఎందుకు చూపిస్తావు ఇక్కడ?
2: When no one is here, to whom are you exhibiting your power?
1: నీకెవరు బుద్ధి చెప్పేటువంటి వాళ్ళు లేకపోతున్నారు.
2: There are none here to teach you a
1: lesson. అవసరమైన దగ్గరంతా నీ యొక్క ప్రభావం చూపించాలి, కానీ అవసరం లేని దగ్గరంతా కూడా నీ ప్రభావం ఎందుకు?
2: Show your power where it is necessary.
1: Ani
2: not unnecessary.
1: Aa stambhani pattukoni rendu kottadu.
2: And then he had hit the pillar over there.
1: Chalamulo agnanta challadu.
2: And the fire extinguished in a moment of time.
1: Anaga emiti okkokka bhootamunu kudanu okkokka avakasamu kaaranam lekunda karyam jaragadu.
2: It means every element has got this principle of cause and effect.
1: Ganga nadi odduna poyi ayya meeku neellu isthan randi ani evaranna pichchi vaadaina palukutara. Vidi vidi vutam ganga nadi pravahistune undi.
2: Will anybody offer water standing by the side of the Ganges river? There is river already there.
1: Inka chaala mandi ippudu kali yugam lopala marinta pichchi variga tayaripoyinaru ee panditule.
2: In this age of kali, many many madcaps are there, more scholars.
1: Yemitu adi oka pedda oka amayakatvamainatundi oka aacharanga untuntadi.
2: It is one a kind of ignorant innocent ritual.
1: Ganga jalam isukuntaru.
2: They will just collect water.
1: Keshavayam madhavayam నారాయణ మహా గోవిందాయన మహా వసు ఇవన్నీ ఎక్కడ నీళ్లు ఎక్కడికి ఇస్తున్నారు? వీడు తాతలు సొత్తా, అప్పలు సొత్తా, మామలు సొత్తా. గంగ జలం గంగకై వేస్తున్నారు.
2: They collect Ganges water, chant all mantras, sprinkle on the head also. To whom are they offering?
1: It's grandfather property. ఎక్కువ కావటం చల్లితేనే నాస్తికత్వం కూడా పెరిగిపోతుంది.
2: Because of such meaningless rituals, atheism is increasing.
1: ప్రతి దానికి కూడా ఒక్కొక్క రీజన్ చూపించాలి.
2: For everything we should show a proper reason.
1: అది అన్నింటి ఎందుకు సై అనిపించుకోవాలి.
2: And it should be accepted by everybody.
1: ఆధ్యాత్మిక తత్వం నందుకు ఒక దైవం నుంచి తప్ప అన్యులతో ఇది ఎవరికి సాధ్యం కాదు.
2: It's only possible for God to convince
1: by no reason. ఆధునిక యుగం లోపల ఇంత చిన్న పిల్లవాడు కూడాను క్వశ్చన్ వేసేటువంటి దీనికి వచ్చిండాడు.
2: In this modern age, even a tiny thought will put a question.
1: చిన్న చిన్న పిల్లలు,
2: very young boys,
1: ఏమిటండి సృష్టి అంటే ఏమిటి అడుగుతారు. సృష్టి అంటే ఏమిటి?
2: They'll ask, what is creation?
1: వాడికి సృష్టి అంటే ఏమో తెలీదు.
2: He doesn't know.
1: క్వశ్చన్ మాత్రం వేస్తాడు.
2: But yet you will put a question.
1: నా సృష్టి అంటే పుట్టడము.
2: This creation
1: అంతేనా అని వెళ్ళిపోతాడు.
2: క్రియేషన్ మీన్స్ టేకింగ్ బర్త్. ఓ ఆఫ్టర్ ఆల్ ఇస్ దట్.
1: ఇంత అమాయకమైనటువంటి ఒక పరిస్థితికి దిగజారిపోయింది. కారణం ఏమిటి? దేహాభిమానమే దీనికి మూల కారణం.
2: We have come down to that poor state of ignorance because of body attachment.
1: ఈ దేహాభిమానమును ఎవడు ఎప్పుడు దైవాభిమానంగా మార్చుకుంటాడో వాడే ధన్యుడు.
2: When once he transforms his dehabhimana attachment to the body into daivabhimana attachment to God, he will have that spiritual knowledge.
1: అప్పుడే దీనికి తగినటువంటి విలువ వస్తుంది.
2: దెన్ యూ విల్ హ్యావ్ వాల్యూ అటాచ్డ్ టు ఇట్.
1: అది లేకుండా ఉన్నంత వరకును ఈ రాబిట్ కి ఇచ్చినట్టు 5 రూపాయలు కూడా ఇవ్వరు దీనికి.
2: టిల్ దెన్ వీ విల్ నాట్ హ్యావ్ ద వాల్యూ ఆఫ్ 5 రూపీస్ అట్లీస్ట్ ఆఫ్ దట్ ఆఫ్ అ రాబిట్.
1: ఏమిటి దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంటుంది పిల్లలు వేరే అనుకోకండి.
2: ఏ వెరీ స్మాల్
1: చిన్న చిన్న కథల తోపల్నే పెద్ద అంతరార్థాన్ని మీరు గుర్తించుకోవడానికి వీలవుతుంది.
2: In this, through these small stories, you'll be able to know the inner
1: secrets. Govinda Damodara, Narayana Govinda Damodara. Narduru, neem panledu paatledu.
2: Narada has no other job to do other than to sing the glory of God.
1: Ye pani ledu itaniki.
2: No work whatsoever.
1: ఈ త్రికాలం ఎందుకు కూడా నారాయణ చింతన చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి.
2: హి సింగ్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ఆల్ 3 పీరియడ్స్ ఆఫ్ టైం.
1: వెళ్ళాడు వైకుంఠానికి వెళ్ళాడు.
2: హి రీచ్డ్ వైకుంఠ ద హెవెన్.
1: నారాయణ నమస్కారం అన్నాడు.
2: హి డిడ్ నమస్కార్ టు నారాయణ.
1: మంచిది నారద కూర్చో అన్నాడు.
2: హి సెడ్ ఫైన్ నారద బి సీటెడ్.
1: ఏం నారద?
2: నారద,
1: నా సృష్టిలో ఏదైనా చెడ్డది ఏదైనా ఉంటుందా? నీవు త్రిలోక సంచారివు కదా, నువ్వు చూస్తున్నావు చెడ్డది ఏదైనా ఉందా నువ్వు చెప్పు అన్నాడు.
2: ఓ నారద, యు మూవ్ అబౌట్ ఇన్ 3 వరల్డ్స్, ఇస్ దేర్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్? ఇస్ దేర్ ఎనీథింగ్ బ్యాడ్?
1: క్షమించండి, కావలసినట్టు ఉంటుందా చెడ్
2: ఈ సెడ్. పార్డన్ మీ, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్యాడ్ ఇన్ యువర్ క్రియేషన్.
1: చా, ఏమిటి ఇంత చెప్తున్నావు? నాదుడై కూడాను బ్రహ్మ మానస పుత్రుడై కూడాను ఇంత జ్ఞానం, ఇంత జ్ఞానంలో విచక్షణ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. నా సృష్టిలో చెడ్డది లేనే లేదు అన్నాడు.
2: నారాయణ సెడ్ దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇన్ మై క్రియేషన్.
1: స్వామి
2: సెడ్ స్వామి,
1: ప్రతి మానవుడు తెల్లవారే బయసో అన్నాడు.
2: ఈ సెడ్ ఫైన్ నారద బీసీ.
1: ఏం నారద?
2: నారద,
1: నా సృష్టిలో ఏదైనా చెడ్డది ఏదైనా ఉంటుందా? నీవు త్రిలోక సంచారివు కదా, నువ్వు చూస్తున్నావు చెడ్డది ఏదైనా ఉందా నువ్వు చెప్పు అన్నాడు.

0: Narayana said, there is nothing bad in my creation. Everything is good in my creation.
1: Swami.
0: Said Swami.
1: Prati manavudu tellavare bayatiki pothundu.
0: Every morning.
1: Malamutralu visarjistadu.
0: Everyone excretes urine and feces.
1: Adi enta cheddadi.
0: What bad matter it is.
1: విష్ణు చాలా షాక్ వచ్చినట్టు ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
0: విష్ణు వాస్ షాక్డ్ లిజనింగ్ టు దిస్.
1: ఏమిటి?
0: వాట్?
1: నారద, అది చెడ్డది అనుకుంటున్నావా నీవు?
0: నారద, డు యు థింక్
1: చాలా పొరపాటు.
0: యు ఆర్ మిస్టేకెన్.
1: నీవు మతి భ్రమలో ఉంటున్నావు.
0: యు ఆర్ మ్యాడ్ నౌ.
1: అది చెడ్డది కాదు.
0: ఇట్స్ నాట్ బ్యాడ్.
1: చాలా మంచిది అన్నాడు.
0: ఇట్స్ వెరీ గుడ్, హి సెడ్.
1: ఏమిటి నారాయణుడు ఇట్లా చెప్తే ఇంక నేనేం చెప్పాలి? అది మంచిదని ఎట్ట చెప్పే స్వామి అన్నాడు.
0: నారద సెడ్, ఇఫ్ నారాయణ సేస్ సో వాట్ ఆర్ మై టు సే ఎనీథింగ్ ఎల్స్.
1: నన్ను అడగవద్దు.
0: డోంట్ ఆస్క్ మీ.
1: దాన్నే పోయి నువ్వు అడుగు.
0: హీ సెడ్, యూ గో అండ్ ఆస్క్ దట్ ఫీకల్ మ్యాటర్ డైరెక్ట్లీ.
1: ఇంకేం చేసేది? నారాయణ ఆజ్ఞ శిరసా వహించుకుని వెళ్ళాడు అక్కడికి.
0: ఇన్ అబ్సల్యూట్ ఒబీడియన్స్ టు నారాయణ కమాండ్.
1: మనం ఇంకా 10 అడుగులు దూరంలోనే ఉంటుండాలి.
0: స్టిల్ దట్ ఈస్ ఎట్ ఎ డిస్టెన్స్ 10 feet.
1: వీడు పోతూ ఉన్నాడు దగ్గరికి అడగడానికి.
0: హీ వాస్ జస్ట్ గోయింగ్ ఓవర్ దట్ ఆస్క్.
1: ఆ మనం చెప్పింది నారద దూరం దూరం దూరం దూరం అనింది.
0: దట్ డర్టీ మ్యాటర్ సెడ్ నారద కీప్ ఆఫ్ కీప్ ఎ డిస్టెన్స్.
1: ఏమిటి? నేను దూరంగా ఉండవలసినది పోగొట్టి నన్ను నీవు దూరంగా ఉండమంటున్నావా?
0: వాట్? ఐ షుడ్ కీప్ మై సెల్ఫ్ అట్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ యూ. వాట్ ఇస్ దట్ యూ వాంట్ మీ టు గో అవే?
1: ఎందుకు నన్ను దూరం ఉండమంటున్నావు నారదుడు?
0: వై డు యూ సే సో? ఆస్ నారద.
1: నారద,
0: నారద,
1: నిన్నటి దినం రాత్రి
0: లాస్ట్ నైట్
1: పవిత్రమైన పెరుగుగా ఉండినాను, పవిత్రమైన పాలుగా ఉంటున్నాను, పరిశుద్ధమైన అన్నంగా ఉంటున్నాను, ఎన్ని విధమైనటువంటి మధురమైనటువంటి పదార్థాలుగానో నేను ఉంటున్నాను, భగవంతునికి నైవేద్యం చేసేటువంటి ఒక అర్హత కూడా నువ్వు కలిగి ఉండేటువంటి దాన్ని.
0: లాస్ట్ నైట్ ఐ వాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ సేక్రెడ్ కర్డ్ అండ్ ద మిల్క్ అండ్ స్వీట్స్ అండ్ ఎ సేక్రెడ్ ఆఫరింగ్ టు గాడ్. టిల్ లాస్ట్ నైట్ ఐ వాజ్ లైక్ దాట్.
1: కానీ ఒక్కటూరి ఈ మనిషితో నాకు సంయోగం జరిగిందా, నాకు ఈ గతి పట్టిపోయింది.
0: బికాస్ ఆఫ్ మై అసోసియేషన్ విత్ యువర్ బాడీ దిస్ ఇస్ మై సిచ్యువేషన్.
1: ఇంకా రెండవ తూరి పడితే ఇంకా నాకు ఏ గతి అవుతుంది?
0: అండ్
1: కనుక మీరు దూరం పోండి.
0: ఇఫ్ ఐ హావ్ టు అసోసియేట్ మై సెల్ఫ్ విత్ యూ ఫర్ ద సెకండ్ టైమ్, వాట్ ఈస్ కెప్ట్ ఇన్ స్టోర్ ఫర్ మీ? ప్లీజ్ గెట్ అవే. గెట్
1: కనుక ఇదంతా కూడా మనిషితో జరిగినటువంటి ఒక రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ లే, కానీ దైవంతో కలిగినటువంటి కాదు అన్నాడు.
0: దిస్ ఈస్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ ది సౌండ్ బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ విత్ మ్యాన్.
1: ఈ అసోసియేషన్ ఉంటుంది. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఎలాంటి దాంతో మనం సంబంధమో అలాంటి రూపంగా మనం తయారు.
0: ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ దిస్ అసోసియేషన్. టెల్ మీ యువర్ కంపెనీ.
1: ఒక ఆవుకాయో గోంగూరో ఇంకేమిదం పిక్కిల్స్ ఒక జగ్గులో వేస్తే సంవత్సరం అంతా చెడిపోకుండా ఉంటుంటాది.
0: ఇఫ్ యూ పుట్ పికిల్స్, మ్యాంగో పికిల్స్, సంథింగ్ లైక్ దట్ ఇన్ ఎ జార్, ఇట్ విల్ స్టే దేర్ ఫర్ ఎన్ ఇయర్.
1: అదే ఆవుకాయ పొద్దున్నే వేస్తే ఈ జగ్గులో సాయంకాలానికి.
0: బట్ ది సేమ్ పికిల్ వెన్ ఇట్ ఈస్ జస్ట్ పార్టేక్ ఇన్ ద మార్నింగ్, బై ఈవినింగ్ ఇట్ విల్ బి హారిబుల్.
1: అంతేకాదు ఫ్లవర్ మిల్ మీరు చూచింటారు.
0: యూ ఆల్సో మస్ట్ హావ్ సీన్
1: ఫ్లవర్ మిల్,
0: ద ఫ్లవర్ మిల్.
1: ఈ ఫ్లవర్ మిల్ ఉంటుంటుంది, పైన వీట్ వేస్తే గోధుమలు వేస్తే కింద గోధుమ పిండి వచ్చేస్తుంది.
0: దేర్ ఇన్ ద ఫ్లోర్ మిల్ ఇఫ్ యూ పుట్ వీట్ దేర్ యూ గెట్ ద వీట్ ఫ్లోర్.
1: పైన బియ్యం వేస్తే కింద బియ్యం పిండి వచ్చేస్తుంది.
0: అండ్ ఇఫ్ యూ పుట్ రైస్ ఓవర్ దేర్ యూ గెట్ రైస్ ఫ్లోర్.
1: పైన బేడలు వేస్తే బేడల పిండి వచ్చేస్తుంది.
0: అండ్ యూ పుట్ దేర్ దాల్ అండ్ యూ గెట్ ద ఫ్లోర్ దేర్.
1: ఈ శరీరం అనేటువంటి ఫ్లోర్ మిల్ లోపల మంచి మధురమైనటువంటి లడ్డు వేస్తే మనంగా మారిపోతుంది.
0: బట్ ఇన్ దిస్ ఫ్లోర్ మిల్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ
1: విరక్తిగా మనం చూసుకోవాలి.
0: వీ షుడ్ థింక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్.
1: ఫ్లవర్ మిల్ బెటర్.
0: ఫ్లవర్ మిల్ ఇస్ మచ్ బెటర్ దెన్ ది హ్యూమన్.
1: జగ్గు బెటర్.
0: ద స్లిప్పర్స్ ఆర్ బెటర్.
1: కానీ దానికంటే హీనమైనటువంటిది ఈ దేహం.
0: బట్ ద హ్యూమన్ బాడీ ఇస్ మచ్ వర్స్ దెన్.
1: కానీ దీనికి ఎందుకు మనం ఇంత గౌరవం ఇస్తున్నాము?
0: దెన్ వై షుడ్ వి రెస్పెక్ట్?
1: దాంతో ఆత్మ నాకసిక పర్యంతము సంచరిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది స్పిరిట్ ఆత్మ.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ యొక్క దేహం అనేటువంటిది భగవంతుని దేవాలయంగా మనం భావించుకోవాలి.
0: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దట్ ఇస్ ద
1: దేహమే ప్రధానమని అనుకోకూడదు.
0: నాట్ దట్ బాడీ ఇస్ వెరీ.
1: దేవుడు లేని దేవాలయం మనకెందుకు?
0: వై డూ యూ నీడ్ ఎ టెంపుల్ వితౌట్ గాడ్?
1: కాబట్టి ఈ దేవాలయం లోపల దేవుడు ఉన్నాడు.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ టెంపుల్
1: ఆ దేవుని నిమిత్తమే నేను అర్పితం చేస్తున్నాను.
0: సో ఐఎమ్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ టు గాడ్.
1: ఆ పవిత్రమైనటువంటి భావాన్ని మనం ఏనాడు అభివృద్ధి పరచుకుందామో ఆనాడే మన దేహము, మనసు, బుద్ధి

0: చిత్తము ఇంద్రియము అంతఃకరణ అన్ని కూడా నువ్వు సార్థకమైపోతాయి.
1: The moment we understand the principle of the divinity behind, all the mind, the body, the intellect, the inner senses will be sanctified. Therefore, attachment to the body should be directed towards God. That is the spiritual practice we should start today.
0: అంతేకాని ఏదో భజన చేయటం, భజన చేసుకోండి, ఉన్నంత వరకు ఆ స్టేజ్ కు వచ్చేంత వరకు ఇది ఉండాల్సిందే.
1: అంటిల్ వి రీచ్ దట్ స్టేట్ వి షుడ్ డు ఎవ్రీథింగ్ ఎల్స్.
0: మంచి జాతి మామిడి చెట్టు పెట్టాము,
1: సపోజింగ్ యు హావ్ గాట్ వెరీ గుడ్,
0: కానీ ఆ చెట్టు లోపల కాయ కాచింది,
1: yes you got the fruit,
0: కానీ కాయగా ఉన్నంత వరకు అది పుల్లగానే ఉంటుంది.
1: సో లాంగ్ ఇట్స్ అన్ రైప్ it will be sour.
0: పరమైన తర్వాతనే దాని మధురం వచ్చేస్తుంది.
1: When once it is ripe, అదే విధంగా
0: మీరు కూడా ఆ పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికే ఆ ఆత్మభావం వస్తుంది. అంతవరకు మీరు క్రమక్రమేణా మీరు నిత్య జీవితంలో కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ పోవాలి.
1: Until you reach the state of ripening or maturity, you should continue all this path.
0: కానీ లక్ష్యాన్ని మాత్రం మార్చకూడదు.
1: But we should never forget the ultimate purpose.
0: దాన్ని పొందాలి.
1: We should attain that.
0: కానీ నా దేహాభిమానం కంటే కూడా ఎక్కువ ఆత్మాభిమానం పెంచుకోవాలి.
1: మచ్ మోర్ దాన్ అటాచ్మెంట్ టు ద బాడీ, వి షుడ్ డెవలప్ అటాచ్మెంట్ టు ద స్పిరిట్, ఆత్మ.
0: అప్పుడే మనకు తగినటువంటి ఆనందం కూడా దిక్కుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి బ్లిస్ఫుల్.
0: ఆ సత్య మార్గంలో మనం ప్రవేశించాలి.
1: దెన్ వి షుడ్
0: ఆ జ్ఞాన మార్గంలో మనం ప్రవేశించాలి.
1: అండ్ వి షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ విజ్డమ్.
0: ఆ ఆనంద మార్గంలో మనం మునిగిపోవాలి.
1: అండ్ వి షుడ్ డ్రౌన్ అవర్ సెల్ఫ్స్ ఇన్ దిస్.

0: साई राम डियर लिसनर्स, भगवान बाबा'स फ्री फ्लोइंग लव फॉर ऑल क्रिएशन स्प्रिंग्स फ्रॉम द डिवाइन सोर्स एंड इज नॉट इम्पोज्ड बाय फोर्स. इन टुडेज डिस्कोर्स बाबा एक्सप्लेन्स दिस पॉइंट एंड सेज दैट व्हाइल वर्ल्डली नॉलेज शोज अस ओनली मल्टीप्लिसिटी एवरीवेयर, लव अलोन कैन एनेबल अस टू सी द यूनिटी अंडरलाइंग द मल्टीप्लिसिटी. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on March 1st, 2003 in Prashanti Nilayam during the holy festival of Shivaratri.
1: Sarvabhut Stitam Yova सर्वभूत स्थितं भजत्ये कत्वमास्थित सर्वदा वर्तमानोऽसि स एव मयि भजत. सर्वभूत स्थितं यो वा भजत्ये कत्वमास्थितः सर्वदा वर्तमानोऽसि स एव मयि वर्तते. ఓ సాధకుడ, నీ యందున్నటువంటి పంచభూతములు, పర్వ యందున్నటువంటి ఒక ఆత్మతత్వములు అన్ని ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి, విరక్తుడు కాని, రక్తుడు కాని, గృహస్థుడు కాని, సమస్త సంప్రదాయాలు కానటువంటి వాడు కూడాను నిరంతరము కర్మలు ఆచరించినా ఆచరించకపోయినా అతను మూడు అవస్థలు యందు కూడాను నీయందే ఉంటాడు. అలాంటి భక్తుడు సర్వతీవుని ఎందున్నటువంటి ఆత్మతత్వము, తన ఎందున్నటువంటి ఆత్మతత్వము ఒక్కటే అని గుర్తించాలి.
2: O seeker, the five elements and the principle of the self in others and the individual are one and the same. The one who realizes this principle of oneness of the Supreme Self, be that he be a renunciant or a householder, the man of action or not, will always enjoy and experience in all the three states of awareness his identification with the Supreme Self, the Divinity.
1: Itti divyatvamaina ekatvanni gurtinchina valanna prati vyakti kudanu sat sangam atyavasaram.
2: In order to realize the unity of the Divinity in the entire cosmos, it is essential for the individual to join the good company, satsangam.
1: Sat anaga manchi vaari sahavasam ani kaani, leka bhaktulu yokka gumpulani kaani, leka sadhakulu yokka samyavasam ani kaani bhavincharadu.
2: Satsanga, you should not go by the usual meaning that it is the company of the devotees or the company of the seekers either.
1: Sat anaga trikalamli endukudunu maarpu chendinatvanti tattvame.
2: Sat means that which is changeless in all the period, three periods of time.
1: Atti sat divyattvamainatvanti yokka ఆత్మతత్వమే అని గుర్తించాలి.
2: వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సత్, ద డివినిటీ, ఈజ్ ద వెరీలీ ద సెల్ఫ్ ఓన్లీ.
1: ఈ సత్ చిత్తుతో కూడి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు.
2: సత్, ద ఎగ్జిస్టెన్స్ ఇన్ కాంబినేషన్ విత్ చిత్ అవేర్నెస్ విల్ ఎక్స్పీరియన్స్ ద ఆనంద.
1: ఏకావాత సత్ అనగా సచ్చిదానంద స్వరూపమే సత్.
2: బి దట్ యాజ్ ఇట్ మే, సత్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ సత్ చిత్ ఆనంద.
1: ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిదే ఆత్మస్వరూపము.
2: దిస్ ట్రినిటీ సత్ చిత్ ఆనంద ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ఆత్మా ద సెల్ఫ్.
1: దీనిని ఏకత్వమైనటువంటి ఒక సత్యము అన్నారు.
2: దిస్ ఇస్ ద ఎసెన్షియల్ బేసిక్ ట్రూత్, ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
1: అనగా త్రికాల భాజ్యమైనటువంటిది.
2: మీనింగ్ దాట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: దీనిని ఆంగ్ల భాషలో ఇంకొక విధంగా కూడా చెప్పవచ్చును.
2: ఇన్ ఇంగ్లీష్ ఇట్ కెన్ ఆల్సో బి స్టేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
1: ట్రాన్సెండెంటల్ ట్రూత్ అన్నారు.
2: దిస్ ఇస్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
1: ఇట్టి సత్యమే ఆత్మతత్వం.
2: ద ప్రిన్సిపల్ ఆఫ్ ది సెల్ఫ్ ఇస్ దిస్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
1: ఇట్టి సత్యాన్ని సులభంగా మనం గుర్తించవలనన్న మూడు విధములైనటువంటి యొక్క మంత్రమును అత్యవసరము.
2: టు ఎక్స్పీరియన్స్ దిస్ ట్రాన్సెండెంటల్ ట్రూత్ త్రీ పార్ట్స్, ద త్రీ మంత్రస్ ఆర్ నెసెసరీ.
1: భద్రం తృణ్వంతు.
2: భద్రం తృణ్వంతు.
1: శృణ్వంతు అనగా ఏమిటి? నేను రెండవ రూపము కాదు.
2: తృణ్వంతు మీన్స్ ఐఎమ్ నాట్ ద సెకండ్ ఫామ్.
1: రెండవ రూపం జగత్తులో లేనే లేదు.
2: ఇస్ ద వన్ వితౌట్ ద సెకండ్ ఇన్ దిస్ వరల్డ్.
1: భద్రం శృణ్వంతు.
2: భద్రం శృణ్వంతు.
1: రెండవ వినికిడి నాకు ఏమాత్రము లేదు.
2: ఇట్ ఈస్ ద ఓన్లీ వన్ సౌండ్ వితౌట్ ద సెకండ్.
1: భద్రం కుర్వంతు. నేను రెండవ పని చేయనక్కర్లేదు.
2: భద్రం కుర్వంతు. ఐ డోంట్ నీడ్ టు డూ ఎనీ అదర్ యాక్షన్ యాక్టివిటీ.
1: అనగా ఏ యొక్క సాధనలు నేను చేయనక్కర్లేదు.
2: ఇట్ ఓన్లీ మీన్స్ ఐ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఫాలో ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఒక్కటే ఆత్మ అనేటువంటి ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఇంక సాధనలు ఎందుకు?
2: A seeker who recognizes and experiences the Supreme Self as the only one entity, the principle, need not adopt any spiritual practice.
1: Anni saddamulu kudanu oka atma tattvam yokka reaction le resound le.
2: All sounds speak of the resound of the self.
1: Kanuka maraka shabdanni nenu vinanakkarledu kada.
2: I don't have to hear any other sound.
1: Sarva karmala yokka sarame దైవత్వము.
2: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ యాక్షన్ ఇస్ డివినిటీ.
1: భద్రం కుర్వంతు.
2: భద్రం కుర్వంతు
1: అనగా దివ్యమైనటువంటి దర్శనము, దివ్యమైనటువంటి సంభాషణ, దివ్యమైనటువంటి యొక్క కర్మలు అన్ని కూడాను ఒక దైవత్వమునందే ఉంటున్నవి.
2: ఇట్ ఓన్లీ మెంట్ ద హోలీ దర్శన్, ద డివైన్ కాన్వర్సేషన్ అండ్ ద సీక్రెట్ యాక్టివిటీ ఆర్ ఎంబాడీడ్ ఓన్లీ ఇన్ గాడ్.
1: ఇది సత్సంగం.
2: దిస్ ఈజ్ సత్సంగ.
1: అనగా సచ్చిదానందత్వం అనగా కేవలము సత్ అనేటువంటి దానిని అనేక రకముల అర్థం తీసుకోకుండా సత్ ఒక్కటే.
2: వీ డోంట్ నీడ్ టు గో బై ద డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఫర్ దిస్ వర్డ్ సత్. సత్ మీన్స్ ఓన్లీ వన్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
2: ద ట్రూత్ ఈజ్ వన్, నాట్ టు. స్కాలర్స్ మే రిఫర్ ఇన్ మెనీ వేస్.
1: కనుకనే సత్ అనగా త్రికాలములందు మార్పు చెందినటువంటిదే సత్.
2: సత్ మీన్స్ దట్ విచ్ వుడ్ నాట్ చేంజ్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్.
1: దాని సంగమే మనం సంపాదించుకోవాలి.
2: వీ షుడ్ ఎర్న్ ద కంపెనీ ఆఫ్ ద వన్ విచ్ ఇస్ చేంజ్లెస్.
1: ఇది ఏ రీతిగా మన దృష్టిని మరల్చకుండా ఉండాలి?
2: వీ షుడ్ హ్యావ్ ఎన్ అన్వేవరింగ్ థాట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్.
1: మన వాక్కును మార్చుకోకుండా ఉండాలి.
2: We should not change our words, expression.
1: Mana karmalu ye vidhamainatvanti marpulu lekunda undali.
2: Our actions also should not transform.
1: Aithe ee kaliyuga prabhavamlo yukulainatvanti variki ఈ మూడు చాలా కష్టమైనటువంటివి.
2: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి యంగ్స్టర్స్ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
1: ఒక్క దృష్టి వారికి ఏమాత్రమూ ఉండదు.
2: దే డోంట్ హ్యావ్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్.
1: అనేక దృష్టులు కలుసుకుని ఉంటాయి.
2: దే హ్యావ్ మెనీ విజన్స్ ఆర్ సైట్స్.
1: ఇది సత్యంగా మనకు సరైనటువంటి అర్థం కాదు.
2: దిస్ డస్ నాట్ ఎనీవే ఐడెంటిఫై విత్ సత్సంగ.
1: ఒకే మాట,
2: ఓన్లీ వన్ వర్డ్,
1: ఒక మాటలో ఈనాటి మానవుడు జీవించలేడు.
2: మ్యాన్ డస్ నాట్ స్టాండ్ బై వన్ వర్డ్.
1: అనేక విధమైనటువంటి మాటలు చేర్చుకుంటుంటారు.
2: హీ గోస్ ఆన్ బై వేరీడ్ ఎక్స్ప్రెషన్.
1: కనుక మాటలు కూడా మార్చకూడదు.
2: వీ షుడ్ నాట్ చేంజ్ అవర్ వర్డ్స్.
1: కర్మలా, అనేక రకమైనటువంటి కర్మలు ఆచరిస్తుంటారు.
2: వీ అండర్టేక్ మెనీ యాక్షన్స్.
1: కర్మణ్యేకం మహాత్మనం అన్నారు.
2: అండ్ ది హార్మనీ ఆఫ్ ది త్రీ ఈజ్ ది క్వాలిటీ ఆఫ్ ఎ నోబుల్ బీయింగ్.
1: ఈ ఏకత్వమైనటువంటి ఒక కర్మలే మనం ఆచరించాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ అండర్టేక్ దట్ యాక్టివిటీ విచ్ యూనిఫైస్, హార్మోనైజెస్.
1: కనుక దృష్టి, మాటలు, కేవలం కర్మలు, మూడింటి యొక్క ఏకత్వమే సత్సంగము అని.
2: సో సత్సంగం మెంట్ ద హార్మనీ అండ్ ద యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: దీనినే త్రిగుణముల యొక్క పవిత్రత అన్నారు.
2: దిస్ కెన్ ఆల్సో బి సెడ్ ద శాంక్టిటీ ఆఫ్ ద త్రీ అట్రిబ్యూట్స్ లైస్ హియర్.
1: ఏకాత్మతత్వం కూడినటువంటి వాడే నిజమైన సత్సంగము.
2: ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ ద వన్నెస్ ఆఫ్ ద సెల్ఫ్ స్టాండ్స్ ఫార్
1: సత్సంగం. ఆత్మను అనేకముగా ఉన్నవని భావించరాదు.
2: ద సెల్ఫ్ ఈజ్ నాట్ మెనీ,
1: ఒక్కటే.
2: ద సెల్ఫ్ ఈజ్ ఓన్లీ వన్.
1: ఇది జగత్తునంతకుడును ఆకర్షిస్తూ ఉంటున్నది.
2: ద సుప్రీం వన్ సెల్ఫ్ డ్రాస్ నియర్ ద హోల్ ఆఫ్ ది యూనివర్స్.
1: ప్రకృతి అనగా ఏమిటి?
2: వాట్ ఈస్ ప్రకృతి?
1: మానవుణ్ణి మోహింపచేసేటువంటి యొక్క వస్తువులను కూడినటువంటిదే ప్రకృతి.
2: ప్రకృతి ది నేచర్ ఈజ్ ద వన్ దట్ డ్రాస్ ది అటెన్షన్ విత్ ఆల్ అట్రాక్షన్.
1: ఈ ప్రకృతి యందు అన్నీ అస్థిరమైనటువంటి వస్తువులే చేరి ఉన్నాయి.
2: ఇన్ దిస్ నేచర్ వి ఫైండ్ ఆల్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ చేంజియబుల్.
1: ఏ ఒక్క వస్తువు కూడాను స్థిరమైనటువంటిది ఉండదు.
2: నన్ రిమైన్ ఇన్ ద సేమ్ ఫామ్.
1: ఇవన్నీ కూడాను మానవుని వరింపచేసేటువంటివి, భ్రమింపచేసేటువంటివి.
2: ద చేంజబుల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేచర్ డెల్యూడ్ మ్యాన్, అట్రాక్ట్ మ్యాన్.
1: ఈ యొక్క అనిత్యమైనటువంటి వస్తువులు అనిత్యమైనటువంటి ఫలితమని అందిస్తున్నాయి, కానీ నిత్య సత్యమైనటువంటి ఫలితమును అందించదు.
2: దీస్ ఎఫిమరల్ ట్రాన్షియంట్ ఆబ్జెక్ట్స్ విల్ ఆల్సో గివ్ యూ ఎ టెంపరీ మొమెంటరీ హ్యాపీనెస్.
1: కనుక దీనినే వేదమునందు ఋతం అని పిలిచారు.
2: దిస్ ఇన్ వేద ఇట్ ఈస్ స్టేటెడ్ యాజ్ ఋతం.
1: అనగా మార్పు చెందినటువంటి సత్యము.
2: మీన్స్ ద ట్రూత్ విచ్ ఇస్ చేంజ్లెస్.
1: ఇవన్నీ కూడా మార్పు చెందుతూ ఉన్నాయి.
2: ఆల్ ద రెస్ట్ గాన్ చేంజింగ్.
1: ఏ పదార్థాన్ని మనం అందుకున్నా మార్పు చెందుతుంది.
2: ఎనీ మెటీరియల్ ఈజ్ బౌండ్ టు చేంజ్.
1: ఎప్పటికీ ఎక్కడ మార్పు చెందినటువంటి ఒక తత్వమే ఈ పదార్థం కావాలి.
2: దట్ విచ్ డస్ నాట్ చేంజ్ ఎనీ టైమ్ ఎనీవేర్ ఈజ్ ఎసెన్షియల్.
1: కనుక మనము ఋతం అనేటువంటి ఒక పదార్థమును మనం సంపాదించాలి.
2: దేర్ఫోర్ we should earn to experience the changeless rhythm.
1: ee vidhanga sampadinchinappudu inga bhagavat tattvam ekkada manam gurtinchadaniki veelavutundi.
2: When once this is acquired, what else is the nature of the divinity?
1: Nenu bhagavantunu darshinchedetla ani question veyachunu.
2: You may put a question, how can I meet, see God?
1: Pichivada,
2: oh madka,
1: bhagavantunu vere darshinchanakkarledu.
2: You don't need to see God separately.
1: ఎక్కడ చూసినా భగవంతుడే.
2: యు ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్.
1: ఏ వస్తువునందు చూసినా భగవంతుడే.
2: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్.
1: నీవు దేనిని చూస్తున్నావో అది భగవంతుడే.
2: వాట్ ఎవర్ దట్ యు సీ ఈజ్ డివైన్.
1: దేనిని అనుభవిస్తున్నావో అది భగవంతుడే.
2: వాట్ ఆల్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్సో డివైన్.
1: దేనిని నీవు ఆనందిస్తున్నావో అది భగవంతుడే.
2: దట్ వాట్ యు అట్రాక్ట్ ఈజ్ ఆల్సో డివైన్.
1: కనుకని నీవు దర్శించినదంతా దైవత్వమే.
2: Therefore, what all you, that you visualize is
1: నీకు తిరిగి
2: divine.
1: దైవాన్ని దర్శించనక్కర్లేదు.
2: You don't have to see God separate.
1: నీవే దైవము.
2: You are God.
1: దైవమే నీవు.
2: And God is yourself only.
1: కనుకనే నేనే దైవం, దైవమే నేను అనేటువంటి వేదము ప్రబోధిస్తూ వచ్చింది.
2: వేద గోస్ ఆన్ డిక్లేరింగ్ దిస్ ఫ్యాక్ట్ దట్ ఐఎమ్ గాడ్ అండ్ గాడ్ ఇస్ నన్ ఎల్స్ అదర్ దెన్ ద సెల్ఫ్.
1: లోకములో పేర్లు ఎన్నైనా ఉన్నాయి కానీ దైవం ఒక్కడే.
2: దేర్ మే బి వెరీ నామెన్క్లేచర్ బట్ గాడ్ ఈజ్ వన్ ఓన్లీ.
1: ఇలాంటి దైవత్వం అనేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
2: వీ హ్యావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ యూనిటీ వన్నెస్ ఆఫ్ డివినిటీ.
1: దేనిని చూసినా ఇది దైవమే.
2: వాట్ ఎవర్ దట్ మే యు మే సీ ఇస్ గాడ్ ఓన్లీ.
1: దేనిని అందుకున్నా అది దైవమే.
2: ఆల్ దట్ యు రిసీవ్ ఇస్ ఓన్లీ గాడ్.
1: దేనిని మనం భుజించినా అది దైవమే.
2: ఆల్ దట్ యు పార్టేక్ ఇస్ ఆల్సో డివైన్.
1: కనుకనే సర్వం కలువిదం బ్రహ్మ అన్నాడు.
2: Therefore it is said the whole thing
1: అనేక రకములుగా ఉన్నప్పటికీ అది ఏకత్వంగానే ఉంటుండాలి.
2: It may seem to be plurality and multiplicity but it is only one.
1: అట్టి ఆత్మతత్వమే నీ యందే ఉంటున్నది.
2: That principle of self is in you.
1: కనుక ఏకం సత్ అన్నారు.
2: Therefore it is said truth is one.
1: సత్సంగం అనగా ఏకమే కాని అనేకలతో కూడినటువంటిది కాదు.
2: సో సత్సంగం meant identification with that oneness.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక సంగమను మనం ఏర్పాటు చేసుకోవాలి.
2: We should have that sacred company sangha.
1: ఈనాడు సత్సంగం అనగా 10 మంది ఆధ్యాత్మిక సాధకులు చేరినప్పుడు అది సత్సంగం అనుకుంటున్నాం.
2: Today we go by the meaning for this word satsanga to join the company of good saints.
1: అలాంటి వారి కంపెనీతో చేరినప్పుడు మనం కూడా సత్సంగంగానే భావిస్తున్నాం.
2: We also consider ourselves a member of good
1: company. కానీ ఆ సంఘము కూడాను మార్పు చెందేది కానీ స్థిరమైనటువంటిది కాదు.
2: Even the satsanga good company what we think also changes.
1: ఎందుకనగా you may tell who is good. ఎవరు నీవు గుడ్ అనుకుంటున్నావో వాడు నీకు బ్యాడ్ అవుతున్నాడు.
2: Because the one whom you consider good all of a sudden transforms into bad one.
1: వాళ్ళు తో నీవు చేరేటప్పటికి నీవు కూడా మంచో చెడ్డనగా మారిపోతున్నావు.
2: Then once you join his company you may turn good or bad.
1: ఇవన్నీ అస్థిరమైనటువంటి వస్తువులే.
2: These are all temporary objects.
1: ఇదంతా అస్థిరమైనటువంటి జీవులే.
2: They are all ephemeral beings.
1: అశాశ్వతమైనటువంటి సంబంధములే.
2: It's only temporary understanding.
1: Asthiramainatundi asthiramainatundi daniki shashvatamainatundi aanandanni etta andistundi.
2: That which is temporary cannot confer permanent bliss.
1: Kalaku idi asadhyamu.
2: It is impossible.
1: Kalaku idi asadhyamainatundi tattvanni manamu satsangamuga bhavinchukovatam chetane ee naati varaku kudanu manamu ee satsanga prabhavanni gurtinchukolekapothunnam.
2: Because we want to get that which is impossible, we have not able to understand and reap the benefits of satsanga.
1: Tell me your company, I shall tell you what you are. Ani.
2: It is said, tell me your company, I shall tell you what you are.
1: Neevu anityamainatu varito sneham chesinappudu aa anityamainatu sambandhame neeku praptistundi.
2: Association with the momentary will confer ephemeral results only.
1: Nitya satyamainatu danito neevu friendship cheyali.
2: You should have friendship with that permanent and eternal.
1: ఆ నిత్య సత్యమైనటువంటి ఒక ప్రాప్తి నీయందే ఉన్నది కానీ బయట ప్రపంచంలో కానరాదు.
2: That one which is eternal entity reality is within you.
1: ఈ జగత్ అంతైకును మార్పు చెందేటువంటిది.
2: The whole world is bound to change.
1: అన్ని పదార్థముల యొక్క చేరికనే.
2: It's all the combination of
1: ఈ పదార్థములు ఎలాంటివి అనగా అస్థిరమైనటువంటి పదార్థములే.
2: The matter that you find in the world is only temporary.
1: సత్యనిత్యమైనటువంటి పదార్థములు ఈ జగత్తులో మనకు కానరాదు.
2: In this world you don't find anything that's permanent and eternal. ఇదంతా
1: దృశ్యకల్పితమైనటువంటి వస్తువులే.
2: This is all full of name and form which is temporary.
1: అదృశ్యమైనటువంటి తత్వము ఆత్మయందే ఉంటున్నది.
2: That which is unmanifest is within you.
1: కానీ కొందరు దైవం ఎక్కడ అని దర్శించగా నాలోనే ఉన్నాడు అంటారు.
2: Some respond this way. If you ask him where is God, they will say he is in me.
1: Idi satyam kaadu.
2: It's not true.
1: Ee dehame anityam.
2: Body is temporary.
1: Indulo undinatvanti yokka idi satyam etta avutundi.
2: How can that which is within be an eternal truth?
1: Ee pushpam ekkada undi antam.
2: If you ask where is the flower?
1: Naa chethilo undi.
2: It is in my hands.
1: కాబట్టి అదే విధంగానే ఈ జగత్తంతా కూడాను నా యొక్క చేతిలో ఉంటుండాలి.
2: Likewise the whole world is in my hands.
1: కనుక ప్రతి వస్తువు యొక్క తత్వం కూడాను ఒకరి చేతిలో ఆధారంగా ఉండేటువంటిది.
2: Therefore every object is based on someone else.
1: దైవం నీ యందు లేడు, నీవే దైవం ముందు ఉంటున్నావు.
2: God is not in you, you are in God.
1: నేను దైవంలో ఉన్నాను, నీవు దైవంలో ఉంటున్నావు, మీరందరూ దైవంలోనే ఉంటున్నారు.
2: I am in God, you are in God, all of us are in God.
1: కాబట్టి దైవం నాలో ఉన్నాడని చెప్పుకోవటం చాలా పొరపాటు.
2: It's a mistaken feeling to think that God is in me.
1: నా హృదయ స్థాయిలో ఉన్నాడు దైవం అంటాం, అది కూడా చాలా పొరపాటు.
2: It's also a mistake to say that he resides in the altar of my heart. It is only physical heart.
1: సత్యమైనటువంటి హృదయం కాదు.
2: It is not truth.
1: నిత్యమైనటువంటి హృదయం కాదు.
2: It is not eternal.
1: కనుక దానిలో ఉన్నటువంటి దైవము దైవం కాదు.
2: So you cannot mistake it, the one as the divine.
1: దైవము దైవంలోనే ఉన్నాడు.
2: God is God unto himself.
1: కనుక దైవాన్ని వెతకాలంటే నీవు కేవలం ఒక పదార్థాన్ని బట్టి నువ్వు ప్రాధేయపడటం చాలా తప్పది.
2: It's a mistake to go by the material objects in order to find and experience God.
1: కనుక మనము ప్రతి విషయాన్ని కూడా బయట ప్రపంచంలో వెతకనక్కర్లేదు.
2: Therefore we don't have to search in the outside world for everything.
1: దైవం నీయందే ఉంటున్నాడు, కానీ నీవే దైవమై ఉన్నావు.
2: God is in you, you are God.
1: నేనే దైవము.
2: I am God.
1: దైవమే నేను.
2: And God is the self.
1: నేను దైవంలో ఉన్నాను.
2: I am in God.
1: దైవము నాలో ఉన్నాడు.
2: God is in me.
1: అని అనుకోవటం ఇది పెద్ద అసత్యమే.
2: And this is absolutely false, untruth.
1: అందరూ దైవం నందే ఉంటారు.
2: All are in God.
1: దైవం కానటువంటిది జగత్తే కాదు.
2: There is nothing without God.
1: ఇది భౌతికమైనటువంటి జగత్తు.
2: This physical world.
1: కానీ నిజమైనటువంటి జగత్తు అది transcendental truth.
2: The fundamental principle is the transcendental truth.
1: అది మార్పు చెందనటువంటి సత్యము.
2: It is the truth which is changeless.
1: ఎక్కడికి కదలనటువంటి సత్యము.
2: It doesn't move anywhere.
1: ఇదియే రుతం.
2: This is rutam.
1: ఈ రుతం అనేటువంటిది సత్యం అనేటువంటి దానికి సరైన సంబంధ బాంధవ్యాన్ని మనం గుర్తించాలి.
2: We have to understand the exact correct relationship between these two words, rutam and satyam.
1: Shivam anaga emiti?
2: What is shivam?
1: Shivam anaga satyam.
2: Shivam means satyam, truth.
1: Ye satyamu?
2: What truth?
1: Nee endu unnatundi satyam kaadu.
2: Not that in you.
1: Nee pettukunna satyam kaadu, peru kaadu.
2: Not the one imposed by you.
1: Maappu chendanatundi satyamu.
2: The truth which is
1: changeless.
2: That changeless one is sat, truth.
1: సత్ ఆ సత్తు చిత్తుతో కూడినప్పుడే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
2: When that the sat truth exists in combination with chit will confer bliss ananda.
1: కనుక మనం భౌతికమైనటువంటి యొక్క భావాలు తీసుకుని భౌతికమైనటువంటి అర్థాలతో మనం ప్రాకులాడుతూ మన మనసును పాడు చేసుకుంటున్నాం.
2: We are spoiling our minds because we go by worldly feelings and worldly thought.
1: దైవము నాయందే ఉంటున్నాడు, నేను వేరే వెతకనక్కర్లేదు అని కొంతమంది అహంకార పడుతుంటారు.
2: Some are egoistic with the feeling and begin to declare that God is in me, why should I search for him?
1: కాని ఈ జీవితం అనేటువంటి వృక్షం లోపల,
2: in this tree of life,
1: రెండు విధములైనటువంటి యొక్క గుణములు ఉంటున్నాయి.
2: There are two important qualities.
1: ఏమిటి ఆ గుణములు?
2: What are they?
1: నశించిప చేసేటువంటి యొక్క పురుగులు.
2: That which is responsible for that death of the tree is the pest.
1: అసూయ కేవలము ఒక చీడపురుగు.
2: This jealousy is a pest.
1: అహంకారము ఏడపురుగు.
2: And this ego is also the white ant that eats.
1: కనుక అహంకార అసూయలు రెండు కూడాను ఈ మానవ జీవితమనే వృక్షములో ప్రవేశించి దీనిని నాశనం చేస్తున్నాయి.
2: Therefore the ego and the jealousy are the pest that will kill this plant, the tree of life.
1: ఈ అసూయ అహంకారమును ఏనాడు మానవుడు కొంతవరకు నశింపజేసుకుంటాడు, అప్పుడే తాను తానుగా నిలుస్తాడు.
2: That day when man frees himself from this jealousy and ego, he can be a true man and free.
1: కనుక అట్టి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: So we should make every effort to know the truth.
1: ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది మార్పు చెందినటువంటి సత్యమే కావాలి.
2: Today what we need to know is this truth which is changeless.
1: దైవత్వం అనేటువంటిది ఆత్మతత్వంగా ఉంటాయి.
2: The divinity is the self.
1: ఆత్మను ఏ రీతిగా మనం దర్శించాలి?
2: How can you visualize the self?
1: ఆత్మకు రూపము లేదు.
2: The self has no form.
1: రూపము లేని దాన్ని ఏ రీతిగా దర్శించటము?
2: How can you see that which is formless?
1: ఆనందమే రూపము.
2: The bliss is its form.
1: ఈ ఆనందం అనేటువంటి రూపము సర్వుల యందు ఉంటున్నది.
2: This blissful form is in everyone.
1: ప్రతి మానవుడు కూడాను ఆనంద స్వరూపుడే.
2: Every person is the very personification of
1: కానీ పదార్థములకు భ్రమింపచేసి దాంట్లో దీని మరుగుపడిపోతున్నాడు.
2: Because he is deluded by the material objects and he has forgotten his bliss.
1: ఈ యొక్క భౌతికమైనటువంటి వస్తువుల యొక్క వాహనము మనం ఏమాత్రమో ఆశించకూడదు.
2: We should not run after the material, the objects of this world.
1: ఈ భౌతికమైన వస్తువులు ఎంత కాలం ఉండగలవు?
2: The physical objects, how long they last?
1: ఇప్పుడు ఇది ఒక పుష్పము.
2: This is a flower.
1: ఇది ఈనాడు బాగా ఉంది, రేపటికి ఎండిపోతుంది.
2: Today it is so fresh, tomorrow it will fade out.
1: ఎప్పుడు మార్పు చెందేటువంటివి కాని ఈ పదార్థములు, మార్పు చెందినటువంటిది ఒక్కటే ఆత్మ.
2: All material objects go on changing continuously. It is a self
1: that changes.
2: Therefore, the whole worldly objects change.
1: మార్పు చెందినటువంటిది ఆనందం ఒక్కటే.
2: The changeless one is the bliss.
1: ఈ ఆనందము అనుభూతికి మాత్రమే వస్తుంది కానీ ఆలకింపుకు మాత్రమే రాదు.
2: This ananda, the bliss, can be experienced not by expression.
1: ఒకరు చెప్పితే అర్థం కాదు.
2: It cannot be understood by listening to someone.
1: అది నీకు నీవే అర్థం చేసుకోవచ్చును.
2: You can understand for yourself.
1: నిజంగా ఈ త్రిగుణమును కూడాను నీవు ఏకత్వంగా నీవు గుర్తించు, తప్పక నీకు ఆనందం ప్రాప్తిస్తుంది.
2: Understand the unity of the three attributes, gunas in you. You can be blissful.
1: గుణములు సత్వ రజ తమో గుణములు కాదు.
2: They are not the three attributes, sat, rajas and tamo gunas.
1: నేను చెప్పినట్టుగా ఒకే దృష్టి,
2: సింగిల్ పాయింటెడ్ లో,
1: ఒకే శ్రవణము,
2: వన్ లిసనింగ్,
1: ఒకే కర్మ,
2: వన్ యాక్షన్,
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి యొక్క సత్సంగము.
2: ద హార్మోని ఆఫ్ ది త్రీ ఈస్ ద ట్రూ సత్సంగ.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమునే మనం అనుభవించినప్పుడు ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
2: దెన్ వన్స్ వీ యూనిఫై ఆల్ దీస్ త్రీ వీ డిజర్వ్ ద ట్రూ బ్లిస్.
1: ఈ ఆనందముల కంటే మరొకటి ఆనందం లేదు.
2: దేర్స్ నథింగ్ బియాండ్ దిస్ బ్లిస్.
1: ఈ ఆనందమే నిత్యానందం.
2: దిస్ బ్లెస్ ఇస్ ఎటర్నల్.
1: ఈ ఆనందమే అద్వైతానందము.
2: ఇట్ ఇస్ నాన్ డ్యూయల్.
1: ఈ ఆనందమే నిజానందము.
2: దిస్ బ్లెస్ ఇస్ ట్రూత్.
1: ఈనాటి మానవుడు ఏదో కొద్దిసేపు ధ్యానంలో కూర్చొని ఏదో నేను ఆనందాన్ని అనుభవించానని ఆనందంగా కంటిదారులు కార్చుకుంటుంటాడు.
2: మ్యాన్ థింక్స్ దట్ హీఈస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ బ్లెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్.
1: ఇదంతా కూడా తన భ్రమనే తప్ప సరి అయినటువంటి ఆనందం కాదు.
2: ఇట్ ఈస్ ఆల్ దేర్ ఇమాజినేషన్, ఇల్యూషన్, బట్ ఇట్స్ నాట్ ట్రూ.
1: ఆ ఆనందం ఎప్పటికీ ఉండాలి.
2: దట్ బ్లెస్ షుడ్ బి ఎటర్నల్, పర్మనెంట్.
1: జాగ్రత్తకు రా, స్వప్నావస్థకు పో, ప్రత్యక్షంగా ఉండు, ఎప్పటికి కూడా నువ్వు ఒకటిగానే ఉండాలి.
2: ఎయిదర్ ఇన్ ది వేకింగ్ స్టేట్ ఆర్ డ్రీమింగ్ స్టేట్ ఆర్ డీప్ స్లీప్, దట్ బ్లెస్ షుడ్ కంటిన్యూ టు స్టే విత్ యూ.
1: త్రికాలం ఎందుకు మార్పు చెందినటువంటి ఋతమైన సత్యంగా ఉండాలి.
2: This rutam the satyam, which should not change in all the three periods of time.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Ini ee chinna vayasu nunchi ne prarambham kavali.
2: This you should learn right from this tender age.
1: Okkate okkati manamu.
2: The truth is one, only one.
1: Adiye nijamainatundi aanandamu.
2: That is the bliss.
1: Okke maata paina undali.
2: We should stand by the word.
1: Okke drishtini paavam maatrame undali.
2: We should have only single pointed attention.
1: అనేక దృష్టిలు పెట్టుకోకూడదు మనము.
2: We should not have a kind of divided attention.
1: ఒకే కర్మలో మనం లీనం కావాలి.
2: Only one activity.
1: ఈ కర్మ ఒకటే.
2: Action is one.
1: నిజమైన ఆనందం ఒకటే.
2: The true bliss is one.
1: నిజమైన దృష్టి ఒకటే.
2: The true vision is one.
1: నిజమైన అనుభూతి ఒక్కటిగానే ఉండాలి.
2: The experience also should be one and the same.
1: ఇలాంటి దీనిని మనము సరైన సత్సంగంగా భావిస్తున్నాము.
2: We should consider this as the proper satsanga.
1: ఈ భౌతికమైనటువంటి యొక్క అనుభూతులు ఎంతకాలం అనుభవించినప్పటికీ ఈ సత్యమైన ఆనందం మనకు లభ్యం కాదు.
2: The worldly experiences will never grant you that permanent eternal truth.
1: అంతా ఒక దైవంతోనే నీకు ప్రాప్తిస్తుంది.
2: Everything you get only from God.
1: దైవాన్ని వదలి,
2: leaving God,
1: కేవలం భ్రమల చేత దేశాన్ని నీవు ఆచరిస్తే,
2: if you are carried away by the illusion and run after
1: andulo kevalam anta asatyame manaku praptistundi,
2: you find only falsehood
1: anityame manaku praptistundi,
2: that only you get it.
1: Kaadu kaadu, satyanityame enti aanandamu,
2: this is eternal bliss,
1: okka daivam nandu maatrame labhyam avutundi.
2: You can experience only from God only.
1: Adi ye nijamaina atma tattvamu.
2: That is the principle of the true self.
1: Enni vidhamainatvanti vyaparam cheyi.
2: Whatever business you do,
1: enni vidhamainatvanti karmalu aacharinchu.
2: You may do many actions.
1: Ivanni maarpu chendinatvantivi kaani,
2: they go on changing.
1: Maarpu chendinatvantidi adi okkate.
2: It is only the self which is changeless.
1: Danine rutam ani pilcharu sanskrutamlo.
2: That in Sanskrit is called rutam.
1: Vedantamulandu aatma ani chepparu.
2: In Vedantic parlance it is called aatma.
1: Aatma anaga,
2: aatma means
1: తన యొక్క దివ్యత్వాన్ని అందరి ఎందు ఉండినటువంటి ఆత్మతత్వంతో ఏకం చేసుకోవాలి.
2: ఇట్ ఓన్లీ మీన్స్ యూనిఫైయింగ్ ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ విత్ ద సెల్ఫ్ ఇన్ ఎవ్రీబడి అరౌండ్.
1: అతను నేను ఒక్కటే.
2: The other person and you are one.
1: దేహములు అక్కడ రెండు వేరుగా ఉన్నాయి.
2: Bodies are different.
1: దేహాభిమానం కూడా వదిలిపెట్టాలి.
2: And you give up this body attachment.
1: అక్కడ ఇక్కడ ఉన్నటువంటిది ఒకటి.
2: Therefore the self is only one and the same.
1: ఇక్కడ ఈ బల్బునందు ఆ బల్బునందు ఉన్నటువంటిది ఒకే లైట్.
2: It is only the same current present in all of the
1: bulbs. బల్బులు వేరు వేరుగా ఉన్నాయి.
2: Bulbs are different.
1: కానీ లైట్ ఒకటే.
2: The light is one.
1: అట్లాంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
2: We should recognize such a thing.
1: దేహాలు వేరు వేరుగా ఉన్నాయి.
2: Bodies are different.
1: కానీ ఆత్మ ఒకటే.
2: But the self is one.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అన్నారు.
2: The same self is present in all of the beings.
1: అన్ని భూతముల యందు కూడా ఉన్నటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
2: The principle of the self pervading being given in all the beings in one. That kind of broad-mindedness we don't have today.
1: దివ్యత్వము ప్రేమ తత్వంలో చేరాలనుకున్నప్పుడు నిజమైనటువంటి ప్రేమగానే మారిపోవాలి.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద డివినిటీ కుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ ఓన్లీ బై ద పాత్ ఆఫ్ లవ్.
1: దివ్యత్వం వేరు ప్రేమ తత్వం వేరు ఉండడానికి వీలు కాదు.
2: అండ్ ద డివైన్ ప్రిన్సిపల్ అండ్ లవ్ ఆర్ నాట్ సెపరేట్.
1: కనుక మానవత్వం లోపల అట్టి దివ్యత్వం ఉన్నది కనుకనే జంతువు నాం నరజన్మ దుర్లభం అన్నారు.
2: సిన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ డివినిటీ దేర్ ఫోర్ ఇట్ ఈస్ స్టేటెడ్ దట్ ద హ్యూమన్ లైఫ్ ఈస్ ది
1: మానవుడు గమ్యాన్ని వెతకడానికి ప్రయత్నం చేయటం లేదు.
2: Man today is not after the
1: జన్మను విచారించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
2: He wants to inquire his life.
1: ఈ జన్మను విచారించడానికి ప్రయత్నం ఎందుకు చేయాలి?
2: Why should you struggle and strain yourself?
1: కీటకాదులు కూడా జన్మను విచారిస్తుంటే ఉన్నాయి.
2: The insects and other animals also go this way.
1: క్రిమికీటకాదులు కూడా ఈ జన్మ యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
2: Insects also want to know the secrets of life.
1: జన్మ రహస్యం తెలుసుకోవటం కాదు ముఖ్యము.
2: It's not that important just to know the secret of life.
1: తీసుకోవాలి.
2: The goal of life is important.
1: ఈ జీవితానికి గోల్ ఏమిటి?
2: What is the goal?
1: గమ్యం ఏమిటి?
2: What is the aim of life?
1: ఆ గమ్యం అనేటువంటిది సత్యం.
2: That very goal of life is truth.
1: ఆ సత్యమే ఆత్మతత్వము.
2: And that very truth is the self.
1: అట్టి గమ్యాన్ని నీవు వెతకకుండా జన్మాన్ని మాత్రమే నీవు దాన్ని తరింపచేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ జన్మది ఎన్ని చేసినా ఇది సాధ్యం కాదు.
2: You don't make an attempt to reach the goal, the fulfillment of life, but you want to know the secrets of life.
1: ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా నీవు ఇది సాధ్యం కాదు.
2: You may have repeated births, but it's impossible for
1: you. గమ్యం పైన దృష్టిని పెట్టుకో.
2: But have that objective, the goal of life.
1: జన్మను మాత్రం విచారిస్తూ పోవద్దు.
2: Don't go on inquiring the secret of life.
1: నిత్యము జరిగినటువంటి జరుగుతూనే ఉంటుంటాయి.
2: It happens.
1: పునరపి జననం పునరపి మరణం.
2: The birth and death.
1: పునరపి జననే జఠరేసేనం.
2: It happens repeatedly.
1: ఇహసంసారే తహుక్తారే.
2: And one has to cross this.
1: ఉపయాపారే పాహి మురారే.
2: We have to pray to God for his mercy so that we can cross this ocean.
1: కేవలం ఎన్ని జనాలు అనుభవించినప్పటికీ తిరిగి చూచిందే చూస్తూ రావడం, చేసిందే చేస్తూ రావటము, అనుభవించిందే అనుభవిస్తూ రావటం.
2: వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ దట్ వీ గో ఆన్ వాచింగ్ దట్ వాట్ వీ హావ్ సీన్, వీ గో ఆన్ డూయింగ్ దట్ వాట్ వీ హావ్ డన్.
1: అనుభవించినటువంటి మరొక తూరి నీకు ప్రాప్తించకూడదు.
2: When once you experience, you do an activity, you should not repeat.
1: ఒక్కతూరి నీవు దర్శించినటువంటి దాన్ని మరొకతూరి దర్శించడానికి వీలు కాదు.
2: When once you have seen an object, you don't have to see it again.
1: అది ఏకం సత్ విప్రాభవదంతి.
2: And that is the single truth which has been referred to many.
1: అట్టి ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలి.
2: We have to recognize the principle of Atma, which is oneness.
1: ఇన్ని వేల మంది ఇక్కడ ఉంటున్నారు.
2: Thousands have assembled here.
1: ఈ దేహాలంతా వేరు వేరుగా ఉన్నాయి.
2: The bodies are many.
1: వీరి ఆకారంలో వేరువేరుగా ఉన్నాయి.
2: The forms are many.
1: వీరి ప్రవర్తనలు వేరువేరుగా ఉన్నాయి.
2: The behavior changes.
1: కానీ అన్నిటి యందు కూడాను ప్రకాశింపజేసేటువంటి తత్వం ఒక్కటే.
2: But there is only one principle of self which is effulgent within.
1: ఆ ప్రకాశాన్ని అనేక మంది అనేక రీతిలో ఉపయోగించుకోవచ్చును.
2: This effulgence or brilliance could be used in varied manner.
1: ఎవరే విధంగా ఉపయోగపెట్టుకున్నా అవంతా అనిత్యమైనటువంటివి.
2: యూ మే యూజ్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వే బట్ అల్టిమేట్లీ ఇట్ ఇస్ టెంపరీ.
1: ఇక్కడ బల్బును చూసుకుని నీవు కొంత రాసుకుంటూ కూర్చోవచ్చు.
2: టుడే యూ మే గో ఆన్ రైటింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద బల్బ్.
1: నీ హోమ్ వర్క్ నీవు చేసుకోవచ్చు.
2: యూ కెన్ డూ ఈవెన్ యువర్ హోమ్ వర్క్.
1: తప్పుడు లెక్కలు చేసుకోవచ్చు.
2: యూ కెన్ ఆల్సో క్యాలిక్యులేట్
1: మార్గమైన జాబులు రాయవచ్చు.
2: యూ కెన్ రైట్ లెటర్స్.
1: ఇన్ని రాసినప్పటికీ లైట్ కి ఏమి దోషం ఉండదు కదా?
2: నథింగ్ రాంగ్, నో మిస్టేక్ విత్ ద లైట్.
1: ఇవన్నీ కూడా నువ్వు బాహ్యమైనటువంటి ఒక ప్రత్యర్థిని మాత్రమే మార్పు చెందుతూ ఉంటాయి.
2: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్టివిటీ దట్ గోస్ ఆన్ చేంజింగ్.
1: నిత్య సత్యమైనటువంటి ఒక ఆత్మ ఒక్కటే.
2: ది ఎటర్నల్ ట్రూత్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇస్ వన్.
1: అట్టి ఆత్మను ఎట్టి కాలంలో కూడా నువ్వు మార్పు చెందించకూడదు.
2: దిస్ సెల్ఫ్ ఇట్
1: దైవం ఒక్కడే. గాడ్ ఈజ్ వన్.
2: గాడ్ ఈజ్ వన్.
1: గోల్ ఈజ్ వన్.
2: గోల్ ఈజ్ వన్.
1: దీన్నే చెప్తూ వచ్చారు. నేను వెలుగులో ఉన్నాను.
2: I am in the light.
1: వెలుగు నాలో ఉన్నది.
2: The light is in me.
1: నేనే వెలుగు. వెలుగే నేను అన్నాడు.
2: I am the light, and that light is the self.
1: Light.
2: The light.
1: Light anetvanti jnanamu.
2: The light is wisdom.
1: Nenu anetvanti bhakti.
2: The I here is devotion, bhakti.
1: Bhakti jnanam rendu kudanu ekamaipoyinayi.
2: Bhakti, the devotion, jnana, the wisdom.
1: Nenu
2: velugulo
1: unnanu.
2: I am in the light.
1: Nenu anetvanti bhakti.
2: I here is devotion.
1: Velugulo unnanu, jnanamlo unnanu.
2: I am in the light, meaning I am in wisdom.
1: Velugu nalo unnadi.
2: That wisdom, jnana, is in me.
1: Ee bhaktilo cheri undi.
2: Therefore, this jnana is in combination with bhakti.
1: Kabatti light and love unnaru. Light and love.
2: Therefore, this is what we call light and love.
1: Love anetvanti bhakti. Light anetvanti jnanam.
2: So, love is devotion, light is wisdom.
1: Itti rendinti yokka ekatvanni manam gurtinchadaniki prayatninchali.
2: We should make every attempt to know this unity of these two.
1: Kanuka నిజమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే భక్తి చాలా ప్రధానమైనటువంటిది.
2: టు నో ది ట్రూత్, దిస్ డివోషన్ ఈ
1: ప్రేమను పెంచుకుంటూ పెంచుకుంటూ పెంచుకుంటూ
2: వెన్ వి గో ఆన్ డెవలపింగ్
1: జ్ఞానంలో మార్చాలి.
2: అండ్ వి షుడ్ మేక్ కైండ్ ఆఫ్ చేంజ్ హియర్.
1: బుద్ధికి తోచినట్టంతా దీన్ని మార్పు చేసుకోకూడదు.
2: వి షుడ్ నాట్ గో బై ది వేవరింగ్ మైండ్.
1: ఎన్ని మార్పులు కలిగినప్పటికీ నీ యొక్క ఆత్మకి మార్పుకుండా ఉండాలి.
2: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ కౌంట్లెస్ చేంజెస్ అరౌండ్.
1: ఇట్టి ఏకత్వాన్ని ప్రార్థన చేసుకుని ఆనాటి మహర్షులు అనేక తపస్సులు ఆచరించి సత్యాన్ని పొందారు.
2: దేర్ఫోర్ ది ఏన్షియంట్ సేజెస్ అండ్ సీకర్స్ అండ్ సీయర్స్ దే ఆల్వేస్ ప్రొసీడెడ్ టువర్డ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది సెల్ఫ్.
1: జపం చేస్తున్నాం.
2: You just do japa.
1: ఒక్క మాల నుంచి ఇంకొక మంత్రం నీకు చెప్తున్నాము.
2: యూ గో ఆన్ రిపీటింగ్ మంత్రాస్.
1: ఒక పుష్పం నుంచి అనగా ఒక గోల నుంచి మరొక దానికి పోతున్నాము.
2: యూ జస్ట్ మూవ్ ఫ్రమ్ వన్ బీట్ టు ది అదర్, ఫ్రమ్ వన్ గోల్ టు అనదర్.
1: కాదు, మార్పు చెందేటువంటిది కాదు ఇది సత్యం.
2: ది ట్రూత్ విల్ నెవర్ చేంజ్.
1: ఇది మన అల్పతృప్తి కోసం చేస్తున్నాము.
2: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ అవర్ లో లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: అనిత్యమైనటువంటి శాంతి కోసం చేస్తున్నాము.
2: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ పీస్.
1: కానీ ఈ శాంతి నీకు శాశ్వతం కాదు.
2: ది పీస్ దట్ యు ఎర్న్ దేర్ బై ఇస్ నాట్ పర్మనెంట్.
1: పీసే కాదు.
2: ఇట్ విల్ నెవర్ బి.
1: ఇంత పీసెస్ పీసెస్ పీసెస్ పీసెస్ గా పోతున్నాయి.
2: ఇట్ ఇస్ నాట్ పీస్. It is just pieces of
1: manana cheppinante 108 manana telutunnayi.
2: And the 108 beads in a talisman.
1: Idi okati okati maarpu chendutunnayi kada.
2: But they go on shifting one place to another.
1: 108 kuda okati kaadu kada.
2: 108 is not one.
1: 108 din lopala kuda okke wire adi maatram satyam.
2: But there's only same wire that passes through the 108 beads of talisman.
1: Adi daaramu.
2: And there's only one string there.
1: Kanuka anekatvam maarpu chendutunnayi kaani ఏకత్వం మార్పు ఒక్కటి గానే ఉంది.
2: ఇట్ ఈస్ ఓన్లీ ద డైవర్సిటీ దట్ గోస్ ఆన్ చేంజింగ్, ద యూనిటీ రిమైన్స్ ఆల్ ద సేమ్. జపమాల
1: చూడండి, మాలలు వేరువేరుగా ఉంటుంటాయి.
2: అండ్ వి ఫైండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాలిస్మాన్.
1: కానీ అన్నింటి ఎందు కూడా ఏకంగానే ఉంటుంది వైర్.
2: బట్ ద వైర్ ఈస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్.
1: ఆ వైరే దివ్యత్వమైనటువంటి దైవతత్వము.
2: దట్ వైర్ ఈస్ డివినిటీ.
1: అది కరెంట్.
2: That is the current of divinity.
1: Ah, current anetvante magnet.
2: The current of divinity is magnet.
1: Ee magnet anetvante jagatunanta kodanu aakarshistu untundali.
2: It is the divine magnet that attracts the whole world.
1: Ee attraction anetvante okkokka daggara maatrame adhikanga untadi.
2: This attraction is present at the maximum optimum with certain individuals.
1: Pratyekanga untuntadi.
2: It's special.
1: Okka chinna udaharanam chudandi.
2: A small example.
1: Ippudu nenu okkade ikkada undedi.
2: Bhagavan is here.
1: ఇన్ని వేల మంది అంతా ఇక్కడ రావడానికి ఎవరు పిలిచారు మిమ్మల్ని?
2: థౌజండ్స్ హావ్ అసెంబ్లడ్ హియర్. హూ ఇన్వైటెడ్ యూ?
1: ఎవరు ఇన్వైట్ చేశారు?
2: హూ ఇన్వైటెడ్ యూ?
1: ఈ మ్యాగ్నెట్ ఒకటే ఇన్నింటిని ఆకర్షిస్తూ ఉంటుంది.
2: ఇట్ ఈస్ ద డివైన్ మ్యాగ్నెట్ ఆఫ్ భగవాన్ దట్ హాస్ అట్రాక్టెడ్ ఆల్ ఆఫ్ యు.
1: మ్యాగ్నెట్ ఒకటే.
2: ద మ్యాగ్నెట్ ఈస్ వన్.
1: ఇక్కడే కాదు, ఎక్కడ చూసినా కానీ ఒకటిగానే ఉంటుంది.
2: అండ్ దిస్ మ్యాగ్నెట్ ఎగ్జిస్ట్ యాజ్ వన్.
1: ఇక్కడ ఎక్కడ అక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు, అదే ఆత్మతత్వము.
2: హియర్ అండ్ దేర్ అండ్ ఎవ్రీవేర్ హీ రిమైన్స్ వన్ అండ్ ద సేమ్.
1: కనుకనే అది నిజమైనటువంటి యొక్క దైవ ఆకర్షణ.
2: దట్ ఈస్ ది ట్రూ డివైన్ అట్రాక్షన్.
1: పిలిస్తే వచ్చేటువంటివి కాదు.
2: It's not that you get by mere calling.
1: It's
2: not a simple fulfillment.
1: ఇది కేవలం ప్రేమ అనేటువంటిది బయట నుంచి కూరేటువంటిది కాదు.
2: It is not the love that could be stuffed from outside.
1: లోపల నుంచి ఊరేటువంటిది.
2: It has one that has to emanate
1: from it. దానికి కూరేదానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది?
2: That can it cannot be stuffed from outside.
1: నానమ అనేటువంటి బయట నుంచి కూరొచ్చు.
2: So you can just stuff it from outside.
1: ప్రేమతత్వం అనేది లోపల నుంచి ఊరొచ్చు.
2: The love should originate from inside.
1: Kabatti love is God.
2: So love is God.
1: Kani ee love ane God jnanaanni kuda teestundadi.
2: And this love is God will naturally have jnana wisdom.
1: Kanukane love anetundi daivatvame.
2: The love is divine.
1: Jnanam kuda daivatvam kaadu.
2: And wisdom is not divine.
1: జ్ఞానాదేవత కైవల్యం అన్నారు.
2: And this wisdom confers liberation, kaivalya.
1: ఈ జ్ఞానం అనేటువంటి అనేక జ్ఞానాలు రావచ్చును.
2: And this wisdom is of different ways.
1: కానీ ఇది అనేకత్వంతో కూడినటువంటిదిగా ఉంది.
2: But it is of diversity.
1: ఏకత్వంగానే ఉంటుండాలి.
2: The love is the only one.
1: ఏకం సత్, అదే సత్.
2: This love which is only one is sat.
1: ఆ సత్ అనేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మొట్టమొదట మనం పెంచుకోవాలి.
2: Therefore this sat, the love, we have to develop more and more.
1: అందరి యందు ఉండినటువంటి ఒక తత్వమే మన యందు ఉన్నది అనే సత్యాన్ని తెలుసుకోవాలి.
2: We have to know the fundamental truth that the same self in you is present in everyone.
1: ఇప్పుడు అందరూ ఉంటున్నారు.
2: All are here.
1: అందరికి ఆకలి వేస్తుంది.
2: All of you are hungry.
1: ఆకలి వేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పదార్థాలు తింటారు.
2: And each can eat anything of your choice.
1: కానీ పదార్థములు వేరువేరుగా ఉండొచ్చు, కానీ
2: the dishes are many.
1: ఆకలి ఒక్కటే.
2: But the appetite is one.
1: అన్నములు అవి వేరు, ఆకలి ఒక్కటే.
2: There are many items and dishes, but the appetite is one.
1: మీ సాధనలు, మీరు భ్రమలు, మీరు యొక్క ఇవన్నీ వేరువేరుగా ఉండవచ్చును.
2: The spiritual practices and paths may be many.
1: కానీ లోపల ఉన్నటువంటి యొక్క ఆత్మభావం ఒక్కటే.
2: But the feeling of the self within is one.
1: కనుక గట్టి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయటమే సరి అయిన సాధన.
2: ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇస్ టు రియలైజ్
1: ఈ ప్రేమను గట్టి తరుణం నందుకు మార్పు చెందించకూడదు.
2: వీ షుడ్ నెవర్ చేంజ్ దిస్ ఎసెన్షియల్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: కానీ ఈనాటి యువకులు ఎందు ప్రేమలు మారిపోతూ ఉంటాయి.
2: బట్ ఇన్ ద మోడర్న్ యూత్ దిస్ లవ్ గోస్ ఆన్ చేంజింగ్.
1: ఈనాడు పవిత్రంగా ఉంటుంది.
2: Today it is sacred.
1: రేపు అపవిత్రం అయిపోతుంది.
2: Tomorrow it becomes unsacred.
1: ఈనాడు భ్రాంతిగా ఉంటుంది.
2: Today it appears illusion.
1: భ్రమగా ఉంటుంది.
2: And tomorrow it's imagination.
1: ఈ విధంగా మార్పు చెందేటువంటి యొక్క ప్రేమతత్వం అది భక్తియే కాదు.
2: This love which goes on changing day to day is not true devotion.
1: ఏకం సత్, దాన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి మనం.
2: Truth is one, keep it as the goal.
1: నేను వెలుగులో ఉన్నాను.
2: I am in the light.
1: వెలుగు నాలో ఉన్నది.
2: The light is in me.
1: ఈ రెండింటిని మాత్రం మరవకుండా చూసుకోవాలి.
2: And we should never forget these two.
1: కట్టగడపడికి ఏమైపోతుంది?
2: Finally what happens?
1: నేను నేనే.
2: I am I only.
1: కనుక ఇటు ఏకత్వానికి రావాలి.
2: You should come to this point of oneness.
1: నిజంగా ఆత్మతత్వాన్ని మనం గుర్తించవాలంటే,
2: in order to know the self,
1: అనేకత్వం పెంచుకోకూడదు.
2: We should not go by the diversity.
1: ఈ జగత్తులో మనకు కనిపించేటువంటి ప్రతి పదార్థములు కూడాను,
2: all the material objects of this world,
1: మన నుంచి వచ్చినటువంటి రిఫ్లెక్షన్లే.
2: Are only the reflections.
1: దాని యొక్క యాక్షన్ అంతా మన రియాక్షన్లే.
2: All the action outside is
1: reaction. Resound.
2: It is only the resound.
1: కనుక ఈ చూచేటువంతా, వినేటువంటి అంతా, దర్శించేటువంతా నిజమైనటువంటి ఒక సత్యములు కాదు.
2: సో ఆల్ దట్ యు సీ, ఆల్ దట్ యు హియర్, ఆల్ దట్ యు డు,
1: రియాక్షన్ రీసౌండ్ లే,
2: ఆర్ ఓన్లీ యువర్ ఓన్ రియాక్షన్స్, రిఫ్లెక్షన్స్ అండ్ రిసౌండ్.
1: ఇక్కడ నుంచి ఈ పిల్లలంతా కనిపిస్తున్నారు.
2: అండ్ యు సీ బాయ్స్,
1: వీళ్ళు ఎక్కడ వాళ్ళు?
2: Where do they come from?
1: కాదు, నాలో ఉన్నటువంటి ఒక ప్రతిబింబాలే.
2: దే ఆర్ ఓన్లీ రిఫ్లెక్షన్స్ ఆఫ్ దట్ విచ్ ఇస్ ఇన్ మీ.
1: లేకపోతే వీళ్ళంతా ఎట్ట కనిపిస్తారు?
2: హౌ కెన్ ఐ సీ యూ?
1: అట్టనే ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి పదార్థం కూడాను మీ యందు రిఫ్లెక్షన్ అయ్యేటువంటివి.
2: దేర్ఫోర్ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
1: కొన్ని దానికి వియోగం వస్తుంది, కొన్ని దానికి సంయోగం వస్తుంది.
2: దేర్ మే బి ఎ కైండ్ ఆఫ్ యూనియన్ ఆర్ సెపరేషన్.
1: సంయోగ వియోగ సంకర్షణాత్మక స్వరంగమైన ఉదాహరణమే ఈ యొక్క సముద్రము.
2: దేర్ఫోర్ ఇట్ ఈస్ ది సంయోగ యూనియన్, ఇట్ ఈస్ వియోగ ద సెపరేషన్, వియోగ సెపరేషన్.
1: వియోగం జరుగుతుంటుంది.
2: The separation happens.
1: సంయోగం వస్తుంటుంది.
2: And also unity.
1: సంయోగ వియోగ సమత్వమైనటువంటి ఒక తత్వమే ఏకత్వం.
2: Therefore that oneness is beyond this union and separation.
1: ఈ రెండింటిని ఏకత్వంగా తీసుకోవాలి.
2: And we should go by only one principle.
1: నాకు వియోగమే లేదు.
2: There is no separation.
1: నాకు సంయోగమే లేదు.
2: No samyoga union.
1: సంయోగం ఉంటే కదా వియోగం వస్తుంది.
2: If there is samyoga union, there will be vyoga separation.
1: భ్రమలే కాని వేరు కాదు.
2: It's all your imagination.
1: నిజంగా ఆత్మతత్వాన్ని గుర్తించవలసినటువంటి వారు,
2: those who want to know the self atma,
1: ekam sat, dani matrame manam drushtilo pettukovali.
2: Should always keep in view that sat is only one.
1: Rendovadi kane kaadu.
2: The second doesn't exist.
1: Maarpu chendede kaadu.
2: It doesn't change.
1: Sarvakala sarvavastane endu kodanu ekangane untadi.
2: In all positions, in all periods of time, it remains as one entity.
1: Atti ekatvanni manam gurtinchukodaniki taginatvanti satsangam cherali.
2: Therefore we should join this satsanga.
1: Anaga ee moodinti yokka tattvanni manam గుర్తించాలి.
2: We have to recognize and experience this oneness.
1: మనం చూచేది,
2: we see,
1: మనం వినేది,
2: all that we hear,
1: మనం చేసేది,
2: all that we do,
1: మూడింటి యొక్క ఏకత్వం కావాలి మనకు.
2: Requires harmony of the unity.
1: మూడింటి యొక్క ఏకత్వమే నిజమైన సత్సంగము.
2: The harmony of the unity of the three is truth.
1: అంగంలోని జంగము, జంగంలోని సంగము, సంగంలోని లింగము, లింగంలోని ఆత్మ. అంగము,
2: అంగము ద బాడీ,
1: సంఘము లోపల గుణాలు, అంగంలోని సంఘము,
2: ది సంఘ ది కాంబినేషన్ ఆఫ్ ది అంగ ఇన్ ద బాడీ,
1: సంఘంలోని లింగము అదే ఆత్మ,
2: అండ్ ది లింగ ఇస్ ఆత్మ,
1: ఈ లింగమే మన యొక్క ప్రాణతత్వము,
2: అండ్ దిస్ లింగ ది సెల్ఫ్.
1: అందుకోసమనే ఈ ఆత్మతత్వాన్ని లింగాకారంగా పోల్చుకుంటూ వచ్చారు.
2: దేర్ఫోర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ లింగ.
1: దీనికి తల తోక రెండు ఉండదు.
2: ఇట్ హాస్ నైదర్ బిగినింగ్ నార్ ది ఎండ్.
1: ఈ ఎండింగ్ బిగినింగ్ లేనటువంటిదే లింగము.
2: దట్ విచ్ ఇస్ ఎండ్లెస్ విచ్ బిగినింగ్ లెస్ ఇస్ లింగం.
1: చేసుకోవచ్చును,
2: యు కెన్ డూ ఇన్ ఎనీ వే.
1: ఇప్పుడు మనం పూజ చేసుకునేటప్పుడు ఈ విధంగా పెట్టుకోవచ్చు.
2: యాజ్ యూ వర్షిప్ యూ కెన్ పుట్
1: ఇట్ అలాని ఇక్కడ కాళ్ళు అని అనుకుంటావు,
2: అండ్ యూ కెన్ సే దట్స్ ది.
1: మరి దీన్ని మార్చితే ఇక్కడ తల అక్కడ కాళ్ళు, దీనికి ప్రత్యేకంగా లేదు.
2: అండ్ యూ కెన్ యాజ్ యూ టాస్ ఇట్ ది ఎండ్ బికమ్స్ ద బిగినింగ్ నౌ.
1: కనుక ఈ యొక్క నిజమైనటువంటి యొక్క బిగినింగ్ ఎండింగ్ లేనటువంటిది.
2: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద వన్ వితౌట్ ద బిగినింగ్ అండ్ ద ఎండ్.
1: నిజమైనటువంటి యొక్క ఆధారం ఆధేయం లేదు.
2: And in fact, it has no found basis at all. It's independent.
1: The
2: form is one.
1: అది ఆత్మ తత్వము.
2: That is the principle of the self.
1: ఆత్మకు పేరు మాత్రమే ఉన్నది కానీ
2: this ఆత్మ the self has name.
1: రూపము లేదు.
2: It has no form.
1: రూపము లేనటువంటి దాన్ని మనం నిరంతరం స్మరిస్తూ రావాలి.
2: We should think of that which is formless.
1: అది ఆనందము ఇక్కడ కాళ్ళు అని అనుకుంటావు.
2: And you can say that's the.
1: మరి దీన్ని మార్చితే ఇక్కడ తల అక్కడ కాళ్ళు, దీనికి ప్రత్యేకంగా లేదు.
2: And you can, as you toss it, the end becomes the beginning now.
1: కనుక ఈ యొక్క

0: నిరంతరం స్మరిస్తూ రావాలి.
1: వీ షుడ్ థింక్ ఆఫ్ దట్ విచ్ ఇస్ ఫార్మ్లెస్.
0: అది ఆనందము.
1: దట్ ఇస్ బ్లెస్.
0: అది మన నుంచి ఆవిర్భవించేటువంటిది.
1: ఇట్ కమ్స్ ఫ్రమ్ విదిన్.
0: అది ఎప్పటికీ మార్పు చెందదు.
1: ఇట్ విల్ నెవర్ చేంజ్.
0: మన ఆనందం మనదే.
1: అండ్ యువర్ ఓన్ బ్లెస్ యూ ఎక్స్పీరియన్స్.
0: బయట ఆనందం కోసం నువ్వు ప్రేకలాడితే తప్పక నీ ఆనందం కూడా కూలిపోతుంది.
1: అండ్ ఇఫ్ యూ గో బై ది ఔటర్ ఎక్స్టర్నల్ హ్యాపీనెస్ యూ లూజ్ యువర్ ఇమ్మనెంట్ బ్లెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివరాత్రి.
1: శివరాత్రి.
0: శివం అనగా సుందరము.
1: శివం మీన్స్ బ్యూటిఫుల్.
0: సుందరం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ సుందరం?
0: సత్యం, శివం, సుందరం అన్నారు.
1: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ. సత్యం, శివం, సుందరం.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైన సుందరము.
1: ద యూనిటీ ఆఫ్ ది త్రీ ఈస్ ట్రూ సుందరం బ్యూటీ.
0: అదే ఏకత్వంతో కూడినటువంటిది.
1: అండ్ దట్ ఈస్ ఆల్వేస్ వన్ అండ్ ద సేమ్.
0: చూచినది, విన్నది, అనుభవించేది, ఈ మూడు ఏకమే.
1: All that you heard, all that you have done, and all that you have seen are one
0: and the same.
1: And it's got the three
0: attributes. Three
1: eyes and trident. And it releases you from all the
0: sins.
1: And this three are offered to God.
0: ఈనాడు మనం అందరు కూడాను భ్రమల చేతనే, కొన్ని భ్రాంతుల చేతనే ఈ పూజలు, ఈ సాధనలు జరుపుతూ వస్తున్నాము.
1: We worship. We follow spiritual paths because of our own imagination and delusion.
0: కానీ మనం పట్టిన పట్టును వదలకుండా ఉండాలి.
1: But we should not give up our determination.
0: దృష్టి ఒక్కటిగానే పెట్టుకోవాలి.
1: We should have single pointed attention.
0: శ్రవణం ఒక్కటిగానే ఉండాలి.
1: We should listen to only one thing.
0: కర్మ ఒక్కటిగానే ఉండాలి.
1: Our action should be only one.
0: అదే కర్మణ్యేవ అధికారస్య.
1: And you have got right on such an
0: action.
1: You have got authority on your action.
0: సర్వధర్మం భగవత్ప్రీత్యార్థం.
1: ఆల్ యాక్షన్స్ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
0: ఏది చేసినా భగవత్ప్రీత్యార్థంగా చేయండి.
1: వీ ఆఫర్ ఆల్ అవర్ యాక్షన్స్ టు గాడ్.
0: అందులో ఎట్టి దోషము రాదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్ దెన్.
0: కనుక ఇట్టి ఆత్మతత్వాన్ని మనం అనుభవించాలంటే
1: ఎక్స్పీరియన్స్ దిస్ సెల్ఫ్.
0: దీనికంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
1: ఇట్ ఈస్ ది ఈజియెస్ట్ ప్రిన్సిపల్.
0: ఈనాడు ప్రత్యేకమైనటువంటి మార్గాలు పెట్టుకోవడం చేతనే అనేక ట్రబుల్స్ అంతా మనకు ప్రాప్తిస్తున్నాయి.
1: బికాస్ వీ హావ్ గాట్ సో మెనీ మోడ్స్, సో మెనీ పాత్స్, వీఆర్ కన్ఫ్యూజ్డ్.
0: భ్రాంతుల చేతనే మనకు కన్ఫ్యూజన్ అంతా వచ్చేస్తుండదు.
1: దిస్ కన్ఫ్యూజన్ ఇస్ బికాస్ ఆఫ్ అవర్
0: ఈ కన్ఫ్యూజన్ వల్ల ఫ్యూజ్ అయిపోతుండది భగవంతుడికి నీకు ఉన్నటువంటి సంబంధం.
1: ది కన్ఫ్యూజన్ విల్ టేక్ యూ టు ది లాస్ ఆఫ్ ది ఫ్యూజ్, బ్రేకింగ్ ది కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ గాడ్.
0: కాబట్టి భగవంతుడికి నీకు ఎట్టి కనెక్షన్ లేదు.
1: అండ్ టుడే వాట్స్ హ్యాపెనింగ్? దేర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ గాడ్.
0: యు ఆర్ గాడ్.
1: నో దట్.
0: I am God.
1: He is God.
0: Everything is God. దీని తత్వాన్ని గుర్తించాలనుకుంటే
1: టు నో దిస్ నేచర్
0: మానవత్వం నుంచి దివ్యత్వంకు ప్రవేశించాలి.
1: One has to travel from the level of humanity to the divinity.
0: అది సత్తుని గుర్తించాలి.
1: One has to know this.
0: ఆ సత్తుని గుర్తించేస్తే అందరూ ఒక్కటే.
1: When one sat is known, we'll experience oneness.
0: కానే కాదు.
1: We are not different, separate.
0: నిజంగా మీరు ఆకారాలు చూచి వేరు భావం పొందుతున్నారు.
1: బికాస్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ వీ కన్సిడర్ అవర్సెల్ఫ్స్.
0: కానీ ఆనందం వచ్చేది ఒక్క దైవం నుంచినే.
1: బట్ ది బ్లెస్ వీ గెట్ ఇట్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ.
0: నీలో లేదు ఆనందము.
1: దేర్ ఇస్ నో బ్లెస్ ఇన్ యూ.
0: ఇదంతా ఒట్టి బెలూన్ మాదిరి ఉంటున్నావు.
1: అండ్ యు ఆర్ జస్ట్ లైక్ ఎ బెలూన్.
0: ఈ ఆనందానికి అనుకున్నప్పుడే నీకు ఏకమైపోతుంది.
1: దెన్ వన్స్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ ది బ్లెస్.
0: దైవం, దైవం, దైవం, దైవం, దైవం.
1: You will know the unity only God, from God only.
0: దైవమే యొక్క నిజమైన ప్రాపర్టీ.
1: And God is your true property.
0: You are in God. God is not in you. నీవు నాలో ఉన్నాను అనుకోవటం వల్లే ఈ భ్రమలంతా వస్తున్నాయి.
1: Because you think God is in you,
0: I am in God. I am in God.
1: Always feel that I am in God.
0: You are in God.
1: You are in God.
0: He is in God. అందరూ దైవంలోనే ఉన్నారు.
1: All are in God.
0: ఈ ఏకత్వాన్ని పెట్టుకోండి.
1: We should have this fundamental unity principle.
0: భేదములంతా దూరం చేయండి.
1: We should give up the differences.
0: కానీ మీరు విద్యార్థులు కనుక అనేక రకమైనటువంటి భేదభావాలు కలుగుతూ ఉంటాయి.
1: Because you are students so young, you do have certain differences.
0: కానీ మీ స్టడీస్ మీరు చేసుకోవచ్చును.
1: You can study in your own way.
0: దానికి దీనికి సంబంధం లేదు.
1: It has no relationship with this.
0: ఈ స్టడీస్ అంతా కూడా ఫిజికల్ గా జరిగేటువంటివి.
1: All the studies are physical activities.
0: కానీ ఇది మానసికంగా పోయేటువంటిది.
1: This is mental or psychological.
0: కనుక మెంటల్ ఆఫ్ సైకలాజికల్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
1: అండ్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ది సైకలాజికల్
0: అక్విజిషన్. సైకలాజికల్ అనేటువంటిది చాలా కన్ఫ్యూజన్ చేస్తుండది.
1: టుడే ది సైకలాజికల్ అటెన్షన్ ఈజ్ ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్.
0: ఈ అటెన్షన్ అంటే మాత్రం దూరం చేయాలి.
1: అండ్ వీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ సైకలాజికల్లీ.
0: ఒక్కటే ఉండాలి.
1: వీ షుడ్ ఓన్లీ హోల్డ్ ఆన్ టు
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనేక రకమైనటువంటి మనం సాధనలు చేస్తున్నాము.
1: వీ ఫాలో సో మెనీ spiritual practices.
0: ఇన్ని సాధనలకును ఇన్ని భ్రాంతులు బయలుదేరుతున్నాయి.
1: For all these practices, therefore, we are led to confusion.
0: ప్రతి భ్రాంతి కూడాను ఒక్కొక్క ఆనందం.

0: అనిపిస్తుంది అది.
1: అండ్ ఎవ్రీ ఇమాజినేషన్ ఆల్సో గివ్స్ అస్ సమ్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్.
0: ఈ భ్రాంతులు అనుభవించే ఆనందములు అంతా ఒకటి కాదు.
1: The happiness that you derive out of the illusion is not one.
0: They are all
1: separate. All of us should reach only one goal. Goal is one. There lies God, divinity. We should consider God as only one.
0: Allah anna, Jesus anna, Rama anna, Krishna anna, perlu veri veriga unnai.
1: Names of God are different. You may call him Allah, Jesus, Rama, and so on.
0: Kani unnadi mari okkate.
1: Only one that exists.
0: ఏది మీకు సత్యమైనటువంటి ఒక తత్వం గుర్తిస్తుండదో అదే మీరు సాధన చేయాలి.
1: Therefore that what you recognize as truth, follow it.
0: ఈ మార్పులు చెందుకుంటూ పోతే రాములు ఎవరు? దశరథ కుమారుడు.
1: If you go on changing like that, who is Rama?
0: The son of Dasharatha. కృష్ణుడు ఎవరు? యశోద కుమారుడు.
1: కృష్ణ ఇస్ ద సన్ ఆఫ్ యశోద.
0: ఈ విధంగా వచ్చిన వారి సంబంధ బాంధవ్యాలంతా కూడా మన జ్ఞాపకాలకు వస్తుంటాయి.
1: We go on reminding ourselves of the relationships with associates.
0: God. God ఎవరి కొడుకు? తెలియదు.
1: God. Well, we cannot say whose son he is.
0: ఎవరి తల్లి? తెలియదు.
1: You cannot say the mother of God.
0: సంబంధాలు ఒక్కటి మనకు రావు.
1: We don't think of any relationship.
0: ఈ సంబంధ బాంధవ్యాలంతా తీసుకోవటం చేతనే.
1: Because we go by the relationship.
0: కనుక ఈ భేదాలంతా కలుగుతున్నాయి.
1: Naturally we observe differences.
0: మనం భేదరహితం తీసుకోవాలి.
1: We should only consider as one.
0: ఈశావాస్యం ఇదం జగత్.
1: The whole universe is divine.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all beings.
0: ఈ రెండు పాదములు మనం పెట్టుకుంటే.
1: Then you have these two principles.
0: ఒక మనిషికి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి కానీ తరగవు.
1: Then if we go by these twin principles that God is present everyone, there will be intimate relationship
0: between them.
1: The relationship should be intimate, but we should not have
0: differences. The whole
1: world is one.
0: ఈశ్వర సర్వభూతానాం అది ఒక్కటే.
1: గాడ్ పర్వేట్స్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: ఈ రెండు అర్థంలో మీరు తీసుకుని దాన్ని స్మరిస్తూ రాస్తే అంతా ఒక్కటైపోతుంది.
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ ది ఇంటర్ప్రిటేషన్ మీనింగ్ ఆఫ్ దీస్ టూ యూ విల్ ఎక్స్పీరియన్స్
0: యూ భేదములు రావు.
1: There will be no difference on ground of physical body.
0: There will
1: be no worldly
0: difficulties.
1: All the difficulties, problems are passing clouds.
0: Passing clouds to nikem panledu.
1: Don't be bothered of the passing clouds.
0: Vastuntayi pothundayi.
1: They come and pass on.
0: Kaani nee drishti sun paina pettuko.
1: But have your view only sun on.
0: Konni clouds vachinappudu sun kanipinchadu.
1: When there are clouds, you don't see the sun.
0: అయ్యో సన్ను కనిపించడం లేదే అనుకుంటాం.
1: యూ మే సీ దట్ సన్ ఈజ్ నాట్ సీయింగ్.
0: కొంతసేపు ఓపిక పట్టుకో, ఆ క్లౌడ్స్ కదిలిపోతే నీ సన్ నీకు కనిపిస్తుంది.
1: బీ పేషెంట్ ఫర్ సమ్ టైమ్, ద క్లౌడ్స్ విల్ మూవ్ ఆన్ సో దట్ యూ కెన్ సీ ద సన్.
0: ఈ ప్రకృతిమైనటువంటి యొక్క భ్రాంతిని పెట్టుకోవటం చేత
1: బికాస్ ఆఫ్ వరల్డ్లీ ఫీలింగ్స్
0: అవంతా కొన్ని మేఘముల వలె వస్తుంటాయి.
1: దే ఆల్ కాన్స్టిట్యూట్ అండ్ అపియర్ అస్ క్లౌడ్స్.
0: అప్పుడు కొంత మరుగు అయిపోతుంది ఆత్మతత్వం.
1: దెన్ దట్ విల్ బి హెవీ బర్డన్ సమ్.
0: దానివల్ల మనసుని మార్పు చెందుకోకూడదు.
1: దేర్ ఫోర్ ద మైండ్ వేవర్స్.
0: కొంతసేపు ఓపిక పట్టుకో.
1: వెయిట్ ఫర్ సమ్ టైమ్.
0: తర్వాత అది కదిలిపోతుంది, నీ ప్రాప్తి నీకు లభిస్తే అవుతుంది.
1: బీ పేషెంట్, ది క్లౌడ్స్ విల్ పాస్, దెన్ యూ కెన్ సీ ద సన్.
0: కనుక కదిలేటువంటిది కాదు సన్.
1: సన్ విల్ నెవర్ మూవ్.
0: ఈనాడు మనం చూస్తున్నాము.
1: టుడే యూ సీ.
0: ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది, సాయంకాలం అయింది, తెల్లవారైంది, దీనికి సన్ ఒక్కడే కదా.
1: యు మే సే దిస్ మార్నింగ్, ది ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్, బట్ ది సన్ ఈజ్ వన్.
0: మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అనేటువంటిది మీ యొక్క భ్రాంతిలే కానీ,
1: ద మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఆర్ ఓన్లీ యువర్ ఫీలింగ్.
0: భూమి చుట్టూ తిరగటం వల్లే సన్ నీకు ఈ మార్పులు కలుగుతున్నాయి.
1: యాజ్ ద ఎర్త్ రివాల్వ్స్ దీస్ చేంజెస్ కమ్.
0: కానీ సన్ ఒక్కడే.
1: బట్ ద సన్ ఈజ్ వన్.
0: ఆ సత్యాన్ని మీరు గుర్తించాలి.
1: నౌ దిస్ ట్రూత్ వెల్.
0: కనుకనే సైంటిస్ట్ అంతా సులభంగా తెలుసుకోవాలంటే ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: అండ్ సైంటిస్ట్ ఇన్ ఆర్డర్ టు నో దిస్ ట్రూత్ ఇస్ క్వైట్ సింపుల్ ఫర్ దెమ్.
0: మధ్యాహ్నము, సాయంకాలము, ప్రొద్దున అనేటువంటి తెగలంతా కూడాను ఈ భూమి తిరగటం వల్లే వచ్చేది.
1: ది కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద మార్నింగ్, ద ఆఫ్టర్నూన్, ది ఈవినింగ్ ఈజ్ డ్యూ టు ది
0: భూమి అనగా మన హృదయమే.
1: అండ్ దిస్ విచ్ గోస్ ఆన్ రివాల్వింగ్ ఇస్ అవర్ హార్ట్.
0: మన హృదయం అనేటువంటి భ్రాంతులు తిరుగుతున్నాయి.
1: The illusions, the feelings, sentiments go on moving.
0: Even the clouds madri vastunnai pothunnai.
1: They come before us as clouds and pass.
0: Kaani clouds niki sambandham ledu.
1: Don't get attached to passing clouds.
0: Clouds lopala poga untadi.
1: There may be smoke in some cloud.
0: Cloud lopala dhoodi untadi.
1: There may be dust in some clouds.
0: Oka poga lopala dhoodi lopala kochi gaali untadi.
1: There may be air in some clouds.
0: ఒక్క విధమైనటువంటి ఒక దీంట్ లోపల నీరు ఉంటుంది.
1: అండ్ సమ్ క్లౌడ్స్ మే కంటైన్ వాటర్.
0: ఒక్కొక్క క్లౌడ్ లో ఒక్కొక్క పదార్థం ఉంటుండదు.
1: ఈచ్ క్లౌడ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ కంపోజిషన్.
0: క్లౌడ్స్ లోనే ఒకే ఉండదు.
1: not the same thing that is present in all of the
0: ఎంత భేదం వస్తుంటుందో మన భావాలు కూడా అట్టే భేదములు.
1: Therefore, as we have differences, we do have difference in our feelings.
0: దీంట్లో నీరు ఉంటుంది అనుకుంటావు.
1: You may think there's water.
0: కాదు, గాలి వెళ్ళిపోతుంటుంది.
1: No, it's not the water, it's only breeze that passes.
0: గాలి ఉంటుంది అంత దగ్గర గాలి ఉంటుంది. గాలి ఉన్న దగ్గర ప్రేరణ ఉంటుంది.
1: సో దేర్ మే బి ఎయిర్ ఎట్ సమ్ ప్లేస్, దేర్ మే బి వాటర్ ఎట్ ఎ డిఫరెంట్ ప్లేస్.
0: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
1: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్
0: ముఖ్యంగా మీరు ఈ క్లౌడ్స్ భావాలకు మీరు ఏమాత్రం గురి కావద్దండి.
1: డోంట్ హ్యావ్ దిస్ క్లౌడీ థాట్స్ విత్ ఇన్ యూ.
0: కొన్ని తలంపులు వస్తుంటాయి,
1: థాట్స్ కమ్,
0: వీరి మాటలు వారి మాటలు వీరి మాటలు అంత నమ్మి మనమే మనం నాశనం అయిపోతున్నాం.
1: యు గో ఆన్ లిజనింగ్ టు ది గాసిప్ అండ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ అండ్ రూయిన్ యువర్ సెల్ఫ్. ఎవరైనా
0: చెప్పినా కానీ అది వాళ్ళ తలంపులే కానీ నీ తలంపుగా తీసుకోకూడదు.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ belongs to the person who speaks. So
0: ee vidhangane manavatvam divyatvamga maaripokunda kevalam danavatvamga tirugutu undadi.
1: It is for this reason there is no divinity but it has become demonic.
0: Ee manavudiga unnadu repudu danavudu aipothunnadu.
1: Today he may be a man, manava, tomorrow he becomes danava.
0: Manavatvam nundi devatvaniki povali.
1: In fact, from humanness we should go to the
0: divinity. Manavatvam nundi devatvaniki ravalante ee yokka idigi undali satsangam.
1: Therefore, for the human to become the divine, satsanga is essential. Only one heart,
0: okay, drishti,
1: only one outlook,
0: okay, karma,
1: and only one action.
0: Mooditini okati gane teeskovali.
1: We should unite, unify these three.
0: Appudu manaki ee vidhamainatundi pralayamu raadu.
1: Then there will be no problems or difficulties.
0: Itti divyatvamaina ekatvanni bodhinche nimittame ee yokka shivaratri vastundadi.
1: Shivaratri is observed and celebrated to recognize the principle of oneness of the divinity.
0: Ee shivaratrulanta kodanu మనం ఏకత్వాన్ని ప్రబోధించేటువంటిది.
1: అండ్ దిస్ శివరాత్రి ప్రాపకేట్స్ దిస్ వన్నెస్.
0: ఇదే మనకు నిజమైన సత్యము.
1: దిస్ ఇస్ ట్రూత్.
0: శివరాత్రి అంటే సత్య స్వరూపమైనటువంటిది.
1: శివరాత్రి ఇస్ ద వెరీ సింబల్.
0: ఏకం సత్ విప్రా బోధావదంతి. ఎంతమంది ఎన్ని చెప్పుకున్నా మనకు కనిపించేది ఒక్కటే.
1: ది వెరీ సింబల్ అండ్ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ ఈ శివరాత్రి. పీపుల్ మే ఇంటర్ప్రిట్ ఇన్ దేర్ ఓన్ వే.
0: ఈనాటి రాత్రి లోపల కొన్ని గడియలు ఉంటున్నాయి.
1: And this night has certain holy moments.
0: Manam bhajanlu chestu chestu chestu pothuntam.
1: We go on doing bhajans.
0: Din lopala oke thought vastundi.
1: And there arises only one thought.
0: Oke bhavana kalugutundi.
1: And it reaches only one kind of experience.
0: Bhajanlo unnatundi aanandam manaku praptistundi.
1: And naturally you will get the bliss out of bhajans.
0: Ee aanandam oka roopanni daristundi.
1: This aanandam bliss assumes a form.
0: Ee aanandam advaita roopanni daristundi.
1: And this aanandam bliss is non dual.
0: Ee advaita roopam me manaku aatmalo cheripothundi.
1: This non dual bliss will get into the self, atma.
0: Kanukane raatrantha kuda endukosam bhajinchevunnaru.
1: Why is it said that you should do bhajans throughout night? Manasu
0: paripari vidhamulo maarakunda.
1: When the mind is wavered,
0: ituvaipuna atuvaipuna bhantini padakunda,
1: if it just goes by imagination,
0: man divyatvanni manam telusukovali.
1: We should make every attempt to know the divinity.
0: Kontha mandi bhajanlo kurchuntaru.
1: Some sit in bhajans.
0: Kurchuni okarikoru prapanchika vyavaharalu maatladutuntaru.
1: But they are go on conversing with the neighbors.
0: Alanti prapanchika vyavaharamlo maatladetunte vaadu daggara kuda pokoddu meeru.
1: Don't go anywhere near to such person who speaks the worldly things.
0: Ade dussangam.
1: That is bad company.
0: Teja dujjana samsargam.
1: Run away from the bad company.
0: Bhaja sadhu samagamam.
1: And be in good company.
0: Punya mahoratram.
1: Do good activity day and night.
0: Mooditi oka tattvanni chakka gurtinchali.
1: We should know this nature, the essential principle.
0: Itartho pakkanunna varatho kuda sambandham undakoddu.
1: You should not have any relation with the neighbor.
0: Adi nijamainatundi atma tattvam.
1: That is the true principle of the self.
0: అది ఎప్పుడు కూడా చింతిస్తూ రావాలి.
1: యూ షుడ్ గో ఆన్ థింకింగ్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: అమ్మను నాన్నలో వస్తుంటారు.
1: అండ్ పీపుల్ డు కమ్.
0: వాళ్ళంతా వచ్చి ప్రపంచానికి సంబంధమైన విషయాలంతా చెప్తుంటారు.
1: దే గో ఆన్ టెల్లింగ్ యూ ద వరల్డ్లీ మ్యాటర్.
0: వాళ్ళకంటే బుద్ధి లేదు, నువ్వు తెలుసుకున్న వాడు నీకెందుకు బుద్ధి లేదు.
1: దే మే బి ఫూల్స్ ఇగ్నోరెంట్ బట్ యూ నో దిస్.
0: వాళ్ళు ఏమైనా చెప్పని నీ యొక్క లక్ష్యం నేను పెట్టుకోవాలి.
1: పీపుల్ మే సే థౌసండ్ థింగ్స్ బట్ యూ షుడ్ హావ్ వన్ గోల్.
0: అమ్మా నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది.
1: యూ కెన్ సే దట్స్ యువర్ చాయిస్. దిస్ ఇస్ మై ప్రిఫరెన్స్.
0: నీవు తల్లివి నిజమే, నేను నీకు కొడుకు నిజమే.
1: You are my mother, I am your son, it's true.
0: Kani na talampun naave, ee talampun neeve.
1: But I have my own thoughts and you have your own thoughts.
0: Kanuka nenu neeku seva chestanu.
1: I am ready to serve you.
0: Nenu neeku krutagnathiga untanu.
1: I express gratitude.
0: Ninnu aananda pedtanu.
1: I will make you happy.
0: Kani nee yokka korikalu nenu nerveerchaleenu.
1: But I am not here to fulfill your every desire.
0: Ee satyamainatundi maatlo undali manam.
1: This kind of truth we should follow.
0: Ittaru srute nijamainatundi rutam antaru.
1: And this is రుతం.
0: ఈ రుతం అనేటువంటి పదమును చక్కగా మీరు జ్ఞప్తికి పెట్టుకోండి.
1: ఆల్వేస్ రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ రుతం.
0: ఈ రుతం యొక్క సంగతి ఇంకా ముందు చెప్తాను రాత్రికి.
1: భగవాన్ విల్ టెల్ అస్ more details of this rutam.
0: ఇది చాలా సులభమైన మార్గం.
1: ఇట్స్ వెరీ ఈజీ సింపుల్ పాత్.
0: ఇంతకంటే మార్గం సులభమైన మార్గం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఈజియర్ పాత్ దాన్ దిస్.
0: ఆత్మతత్వానికి అనుభవించడానికి ఇది ఒక్కటే మనకు చాలు.
1: టు ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ దిస్ రుతమ్ ఈజ్ ఎనఫ్.
0: ట్రాన్సెండెంటల్ ట్రూత్ తో దీనికి పేరు పెట్టారు.
1: అండ్ దే కాల్ ఇట్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
0: ట్రాన్సెండెంటల్ ట్రూత్ అంటే ఏమి? మార్పు చెందినటువంటి.
1: ట్రాన్సెండెంటల్ మీన్స్ దట్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: ట్రాన్సెండెంటల్ పండు కాదు.
1: ట్రాన్సెండెంటల్ నథింగ్ టు డూ విత్ ది డెంటల్ టీత్.
0: అటువంటి ప్రాప్తిని మనం పొందాలి.
1: అండ్ వీ షుడ్ హావ్ ది ట్రూ ఎక్స్పీరియన్స్ ద ట్రూ సెల్ఫ్.
0: అది ఏ సత్యము?
1: దట్ ఈస్ సత్య.
0: మార్పు చెందని సత్యము.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్.
0: కుర్పు చెందని సత్యము.
1: అండ్ ఇట్ నెవర్ చేంజ్.
0: ఏకమైన సత్యము.
1: దట్స్ ఓన్లీ వన్.
0: అద్వితీయ సత్యము.
1: ఇట్ ఇస్ నాన్ డ్యూ.
0: అద్వైత సత్యము.
1: నాన్ డ్యూయల్.
0: ఆనంద సత్యము.
1: అండ్ ఇట్స్ బ్లెస్.
0: ఈ ఆనంద సత్యమును మనం తగినటువంటి రీతిగా తీసుకున్నప్పుడు ఎంతైనా మనం అనుభవిస్తాము.
1: అండ్ వన్స్ వీ యాక్సెప్ట్ అండ్ రిసీవ్ ది బ్లెస్ ఇన్ ట్రూ ఫామ్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ టు ఎన్ ఎక్స్టెంట్.
0: ఎక్కడ చూసినా ఆత్మను ఒక్కో అయి ఉన్నాడు, ఒక్కడే.
1: దేర్ఫోర్ వేర్ ఎవర్ యూ ఫైండ్ ద సెల్ఫ్ ఇస్ వన్.
0: ఇటువంటి ఏకత్వాన్ని మీరు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: మేక్ ఎవ్రీ అటెంప్ట్ అండ్ ఎఫర్ట్ టు నో దిస్ వన్.
0: మీ యొక్క చదువులు ఎందుకు కూడాను ఏకత్వ భావం చాలా గొప్పది.
1: ఇన్ యువర్ లెర్నింగ్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ ఎగ్జాల్టెడ్.
0: ఏకత్వ భావాన్ని గుర్తించాలి.
1: ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్.
0: సర్వము ఏకమైపోతుంది.
1: ఎవ్రీథింగ్ గెట్స్ యూనిఫైడ్.
0: ద్వేషము, అసూయ, కష్టములు ఏమాత్రం మనకు చలగవు.
1: There will be no hatred, there will be no difficulty.
0: ఎంత దుఃఖం వచ్చినా మనం ఏడ్చము.
1: You will never cry and be bothered.
0: ఎంత బాధలు కలిగినా విచారం చేయము.
1: You will not be worried of any difficulties.
0: అద్వైత సిద్ధాంతం.
1: Then you, that is non-dualism.
0: అది నిజమైన ఆనందం.
1: That is true bliss.
0: అది దైవం పైన మీ మనసు పెట్టండి.
1: And concentrate on God.
0: ఆ ఆజ్ఞని మీరు శిరసావహించండి.
1: Follow his command.
0: అన్నిటినీ మీరు ఉద్ధారం చేసుకుంటారు.
1: And then you will get yourself emancipated.
0: సత్ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ.

0: You can set a tree straight and upright without any bending anywhere. You can also set the stone or a boulder straight. But can you ever set straight your mind without any bending over there? Listen to this, son of Bharat.
1: Vidyarthulara.
0: Students.
1: Manasu chala vichitramainatundi.
0: Mind is very peculiar.
1: మనసు చాలా వేగమైనటువంటిది.
0: మైండ్ రన్స్ వెరీ ఫాస్ట్.
1: మనసు మహా చంచలమైనటువంటిది.
0: ఇట్స్ వేవరింగ్.
1: మనసు మహా బలమైనటువంటిది.
0: ఇట్స్ వెరీ పవర్ఫుల్.
1: ఇక్కడ మనిషి ఉండగా కొన్ని వేల మైళ్ళ దూరం కూడా పరిగెత్తుతుంది ఈ మనసు.
0: When the man is here, right here, the mind will run fast.
1: ఒక్క క్షణంలో వేల మైళ్ళ ప్రయాణం చేసి అక్కడ ఉన్న దృశ్యాలను చూడగలుగుతుంది.
0: In a moment of time, it can reach thousands of miles and watch what happens there.
1: Kanukane Arjunudu, Chanchanam vi Manakrishna Pramadi Balavadrudam. Idi chala drudamainatundi manasu. Maha chanchalamainatundi manasu. Maha balamaina manasu. Dinini ye reetiga memu arikattagalamu annadu Arjunudu.
0: So Arjuna said, how can I have control on the mind which is so strong, powerful and wavering?
1: Ee manasuku rendu tattvamu unnavu.
0: Mind has two aspects.
1: Okati pashu tattvam.
0: One is animal nature.
1: Rendavadi manushyatvam.
0: Second, human quality.
1: Manushyatvam anaga pashutvam anaga emito manamu gurtinchadaniki prayatninchali.
0: We have to make an effort to know these two, animal quality and human quality.
1: Kama krodha lobha moha vatsalyamainte harshad vargamulaku lonai aneka vidhamainatundi vasanalaku longi tadvara kevalam pasuvu vale pravartistu manavatvanni vismarinchi kevalamu pedamargam patti pasuvuga maaripothundi ee manasu.
0: With all the evil tendencies like desire, avarice, hatred, lust, it forgets its human quality and attains the animal behavior.
1: Inka rendavadi bhagavantudu prasadinchinatvanti matini sthitini gatini sampattini ee naligintini sadvinyoga parchukoni tadvara divyattvamainatvanti yokka manavatvanni vahinchi tadvara deshaniki అనేక విధములైనటువంటి ఉపకారం జరుపుతూ వస్తుంది.
0: ద సెకండ్ స్టేజ్ ఇస్ గాడ్ హెస్ గిఫ్టెడ్ ద ప్రాపర్ పొజిషన్, ద డెస్టినీ అండ్ ద ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ద మైండ్. త్రూ దాట్ వన్ విల్ రికగ్నైజ్ ద హ్యూమన్ వాల్యూ టు అటైన్ డివినిటీ.
1: ఈ మంచి చెడ్డలకు రెండింటికి మనసే మూల కారణం.
0: ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ మైండ్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: మనసు నందు ఉన్నటువంటి మంచితనము మరొక దీని యందు లేదు.
0: ద గుడ్నెస్ కంటైన్ దేర్ is present nowhere else.
1: మనసునందు ఉన్నటువంటి ఒక చెడ్డతనం కూడా మరొక దీని యందు లేదు.
0: The bad quality present in the mind is present nowhere else.
1: ఎంత మంచిదో అంత చెడ్డది.
0: It is very good at the same time very bad.
1: ఎంత చెడ్డదో అంత మంచిది.
0: It's very bad but yet very good.
1: కాబట్టి మనస్తత్వాన్ని మనము ఏ రీతిగా గుర్తించడానికి ప్రయత్నించాలి?
0: In what way can we know the nature of our mind?
1: మనసు చాలా పరిశుద్ధమైనటువంటిది.
0: Mind is pure.
1: ఇది సంగదోషమును పురస్కరించుకొని మనసు మంచి చెడ్డలుగా రూపొందుతూ వస్తుంది.
0: బేసింగ్ ఆన్ ద కంపెనీ అరౌండ్ ఇట్ బికమ్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: ఒక పరిశుద్ధమైనటువంటి ఒక న్యూస్ పేపర్ ఒకటి ఉంటుండాలి.
0: సపోజింగ్ దేర్ ఇస్ ఎ ప్యూర్ న్యూస్ పేపర్ క్లీన్.
1: ఈ న్యూస్ పేపర్ లోపల మంచి సుగంధమును అందించేటువంటి మల్లె పువ్వులు పొట్టం కట్టినప్పుడు ఈ మల్లె పువ్వుల సుగంధము ఆ న్యూస్ పేపర్ కూడా అందిస్తుంది.
0: ఇఫ్ యూ బ్రింగ్ ఎ క్లీన్ న్యూస్ పేపర్ అండ్ యూజ్ ఇట్ టు ప్యాక్అప్ jasmine flowers, the newspaper also will smell that of jasmine flowers.
1: ఈ న్యూస్ పేపర్ కు ఈ విధమైనటువంటి ఒక సుగంధం రావడానికి కారణం ఏమిటి?
0: What is the reason for the newspaper to smell so nicely?
1: అనగా ఈ సుగంధమైనటువంటి ఒక మల్లెపూల చేత దీన్ని చుట్టబట్టడం చేత దీనికి ఈ సుగంధాన్ని అందించింది.
0: Because the newspaper is used as packing material for the jasmine flowers.
1: అదే న్యూస్ పేపర్ నందు
0: సేమ్ న్యూస్ పేపర్
1: కొన్ని పకోడాలు మనం పొట్లం కట్టినప్పుడు
0: ఇఫ్ యూ ప్యాక్ పకోడా
1: ఈ న్యూస్ పేపర్ కూడా పకోడాల వాసన వస్తుంది.
0: ద న్యూస్ పేపర్ ఆల్సో విల్ స్మెల్ యాజ్ దట్ ఆఫ్ పకోడా.
1: అనగా ఈ పకోడా యొక్క సంపర్కము చేత ఈ న్యూస్ పేపర్ కూడాను అట్టి వాసనే రూపొందుతుంది.
0: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ విత్ పకోడా ఇట్ విల్ స్మెల్ యాస్ దట్ ఆఫ్ పకోడా.
1: అదే న్యూస్ పేపర్ కు
0: ఫర్ ది సేమ్ న్యూస్ పేపర్
1: డ్రై ఫిష్ పొట్లం కట్టినప్పుడు డ్రై ఫిష్
0: వెన్ యూ ప్యాక్ ఇట్ విత్ డ్రై ఫిష్ కంప్లీట్లీ
1: ఈ పేపర్ అంతా కూడా డ్రై ఫిష్ స్మెల్ వస్తుంది.
0: ద పేపర్ ఆల్సో స్మెల్స్ యాస్ దట్ ఆఫ్ డ్రై ఫిష్.
1: ఈ పేపర్ కు స్వతసిద్ధమైన ఎట్టి వాసనలు లేవు.
0: ద న్యూస్ పేపర్ యాజ్ సచ్ డజంట్ స్మెల్.
1: ఎట్టి పదార్థంతో ఈ న్యూస్ పేపర్ చేరుతుందో అట్టి పదార్థం యొక్క వాసన ఇది పొందుతుంది.
0: యాజ్ ఈస్ ద మెటీరియల్ విత్ విచ్ ద న్యూస్ పేపర్ అసోసియేట్స్ ఇట్ స్మెల్స్ దట్ వే.
1: అదే విధంగానే మనస్సును మంచి మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు అది మంచిగా రూపొందుతుంది.
0: When the mind is directed along the good path, it would be good.
1: అనగా ఎట్టిది మంచి మార్గము.
0: What is the good path?
1: సద్భావములు.
0: Good thoughts.
1: సచ్చింతనలు.
0: Good thinking.
1: సత్ప్రవర్తనలు.
0: Good behavior.
1: సదాలోచనలు.
0: Good feeling.
1: సత్సంగముతో ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భావముల చేత ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి యొక్క వృత్తుల చేత నైతిక భావముల చేత ధార్మికమైనటువంటి యొక్క కర్మల చేత ఇది సంపర్కం చెందినప్పుడు ఇది మరింత మంచిదిగా రూపొందుతుంది మనస్సు.
0: With the sacred feelings, sacred thoughts, sacred emotions, the divine feelings, spiritual feelings, mind would transform divine and good.
1: దుర్గుణముల చేత, దురాలోచన చేత, దుస్సంగము చేత, దుష్ప్రవర్తనల చేత ఇది మహా దుర్గుణంగా మారిపోతుంది, ఒక దుష్టురాలుగా రూపొందుతుంది.
0: Because of its association with bad company, because of bad behavior, bad feeling and bad thoughts, it transforms wicked.
1: మనసు కొనేటువంటిది మంచి చెడ్డలు ప్రత్యేకంగా వచ్చేటువంటివి కాదు.
0: Good and bad, they are not that separately present in the mind.
1: ఈ సంపర్కం యొక్క ప్రభావం చేత మనసు ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డలుగా రూపొందుతూ వస్తుంటాడు.
0: Mind becomes good and bad because of the association, company.
1: మంచి మనసుగా మనము కలిగి ఉండాలనుకుంటే మంచి సంఘాన్ని మనం చేరాలి.
0: In order to have very good mind, we should be in good company.
1: అయితే ఒక్కొక్క సమయం లోపల మంచి చెడ్డగా కనిపిస్తుంది, చెడ్డ మంచిగా కనిపిస్తుంది.
0: But at times, good will appear as bad and bad appears as good.
1: ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలుసుకోవడం చాలా కష్టమే.
0: It's very difficult to decide who is good and who is bad.
1: అనగా మంచి సంస్కారము, మంచి నడత, మంచి మాటలు, మంచి ప్రవర్తన మనకు కొంతవరకును గుర్తింపచేస్తుంది మంచివారిని.
0: However, we can say so-and-so is good, basing on the culture, behavior, the talk and so on and so forth.
1: కనుకని ప్రతి మానవునికి కూడాను ఒక సంస్కారం అనేటువంటిది అత్యవసరం.
0: Everyone needs culture.
1: ఈ సంస్కారం అనేటువంటిది అనేక విధమైనటువంటి దుర్గుణములను దూరం గావించి సద్గుణములను పోషిస్తూ వస్తుంది.
0: It's only culture that will help you to give up all the bad qualities, cultivate good qualities.
1: ఇది ఒకానొక సమయం లోపల చిరిడి లోపల
0: This, at one time in Shirdi,
1: Baba kuchari pakkuna navutunnadu.
0: Baba started smiling.
1: Idi evariki em artham kaledu.
0: Nobody could comprehend.
1: Kontha mandi pichivadani paluktuntaru.
0: Some thought that he is mad.
1: Kontha mandi itanu oka bairagi ani bhavistuntaru.
0: Some thought that he is a bairagi.
1: Itanu oka fakiru ani cheppi visvasistuntaru.
0: Some thought that he is fakir.
1: Ilanti paristhiti lopala ee pichivadanukunnatunte variki pichigane kanipistuntadu.
0: To those that thought that Baba is mad, he appeared so.
1: Fakir anukunnatunte variki fakir gane kanipistuntadu.
0: To those who thought that he is fakir, he looked like that.
1: Ee vidhanga navutu navutu
0: as he was smiling.
1: వరే కుల్కర్ణి ఆవ్ అన్నాడు.
0: హి సెడ్ కుల్కర్ణి కమ్ ఆన్.
1: అక్కడ ఒక కుల్కర్ణి ఉండేటువంటి వాడు.
0: దేర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ కుల్కర్ణి.
1: అతనికి పూర్తి పేరు అప్పా కుల్కర్ణి అని పేరు.
0: హిస్ ఫుల్ నేమ్ అప్పా కుల్కర్ణి.
1: పిలిచాడు.
0: హి కాల్డ్ హిమ్.
1: ఏమి స్వామి అన్నాడు.
0: హి సెడ్ స్వామి వాట్స్.
1: ఆ జోబిలో ఉన్నటువంటి రెండు కాసులు ఇచ్చి
0: హి గేవ్ హిమ్ టూ కాయిన్స్.
1: వెళ్ళి ఈ పహల్గాం వెళ్లి అక్కడ నానా ఉంటాడు తీసుకుని రా అన్నాడు.
0: యు గో టు పహల్గాం అండ్ బ్రింగ్ నానా హూ ఇస్ దేర్.
1: ఈ నానా తహసీల్దార్ పని చేస్తుండేటువంటి వాడు.
0: నానా వాస్ సర్వింగ్ యాజ్ తహసీల్దార్ దేర్ ఇన్ పహల్గాం.
1: ఆనాటి పరిస్థితిలో తహసీల్దార్ అంటే ఒక కలెక్టర్ తో సమానం.
0: ఇన్ దోస్ డేస్ తహసీల్దార్ హాస్ పవర్ దట్ ఆఫ్ కలెక్టర్.
1: గౌరవంగా బ్రతికేటువంటిది తహసీల్దార్ పని.
0: తహసీల్దార్ ఇస్ హైలీ రెస్పెక్టెడ్.
1: ఈ రెవెన్యూ సంబంధమైనటువంటి అన్ని కూడా తహసీల్దార్ దగ్గరే పోయేటువంటివి.
0: ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ రెవెన్యూ అండర్ కంట్రోల్.
1: ఇంతే కాకుండా దానికి తోడుగా పవర్ కు తగినట్టుగా ఇతను మహా సంస్కృతం నేర్చుకున్నటువంటి వాడు నానా.
0: He's not only the one of authority, he's a scholar in Sanskrit.
1: Goppa vidyavantudu.
0: Highly educated.
1: Manchi padavilo unnadu.
0: And he's in high position.
1: Manchi personality.
0: Good personality.
1: Ee moodintini puraskarinchukoni ahankaram kuda adhikamaipoyindi.
0: Because of these three factors he was egoistic.
1: Ee Kulkarni vellin tachchaname endukosam vachavannadu.
0: The moment Kulkarni went there, he asked,
1: Baba,
0: why have you come?
1: Ramannadu annadu.
0: Baba wanted me to bring you over there.
1: Veldu ee buddhi leda.
0: He said, get out, don't tell yourself.
1: Yavaro ekkado oka fakir unte vaani daggariki nenu tasiddaru. Nenu goppa vaanni, manchi adhikarini, nenu goppa vidyavantunni, nannu vaani daggariki pomantunnava. Velipo annadu.
0: What you want me to meet that fakir? I am highly educated, the one of authority and position. Get out, he said.
1: Kaani mari tarvata ee vaatha techi bhagava ante baba kandinchutante tirigi velli teechukundam ani pampinchadu.
0: This message is conveyed to Baba.
1: అనేక పర్యాయములు
0: go and bring him back.
1: నానాను చూడాలి, నానాను చూడాలి, నానాను చూడాలి అని ఒక పిచ్చివాడి వలె అరుస్తున్నాడు బాబా.
0: బాబా వాజ్ షౌటింగ్ సింప్లీ లైక్ ఎ మ్యాడ్ మ్యాన్ దట్ హీ వాంట్స్ టు మీట్ నానా.
1: ఈ కుల్కర్ని కూడా నువ్వు ఏమిటి ఇది, నన్ను కూడా అవమానపరుస్తున్నాడు ఈ నానా, ఇంత అహంకారి అయినటువంటి నానాను చూడటం లోపల బాబాకున్నటువంటి ఒక ఆప్యాయత ఏమిటి అని అర్థం చేసుకోలేకపోయాడు.
0: Kulkarni could not understand anything. What is it that he is so particular to see him?
1: Kadapatiki ee Kulkarni poi kaallu pattukoni baba ninnu chudalani aashisthunnadu tappaki nee raavali ani gattiga yerchadu paapam Kulkarni.
0: Finally Kulkarni went there, cried loudly, catching the field of nana there, baba wants to see you.
1: Appudu cheppadu nana.
0: Nana said,
1: nee baadakai nenu vastunnani kaani baabanu chuttakai nenu raavatam ledu.
0: I can't bear this suffering you are crying here.
1: అతను పిచ్చి మనిషి.
0: Is baba is mad.
1: అతను కేవలం ఒక బెగ్గర్.
0: Baba is a beggar.
1: నేను గొప్ప రిచ్ మ్యాన్.
0: I'm a
1: అధికారిని.
0: I'm a rich man, one of them.
1: నేను అతన్ని చూడనంటే ఏ మాత్రం అవకాశం లేదు.
0: Well, there's no chance.
1: అతనికి నాకు ఏ విధమైన పోలికలు లేవు.
0: There's no comparison between the two.
1: అతన్ని చూడనక్కర్లేదు నేను.
0: I don't need to see him.
1: అన్నాడు.
0: He said so.
1: నా ప్రార్థన అయినా మన్నించి మీరు తప్పక రావాలని కుల్కర్ని కోరాడు.
0: Kulkarni prayed that he should respond to his prayers.
1: Shirdi kochadu nana.
0: Nana came to Shirdi.
1: Shirdi kochadu asalu namaskaram kuda cheyaledu.
0: He did not do any namaskar, paid respects.
1: Chetulaina kattukoledu.
0: He didn't fold his hands either.
1: Endukante meeru pilipicharata.
0: He said, why did you ask me to come here?
1: Neeku naaku em sambandham untundadi?
0: What is the relationship between you and me?
1: Neeku pedda adhikarini.
0: I'm in high position.
1: Meeru kevalam oka bichchaga adiga untunnaru.
0: You are only a beggar here.
1: Neeku bikari.
0: You are a bikari.
1: నీతో నాకేం పని ఉంది, నాతో నీకేం పని ఉంది?
0: What business have I to do with you?
1: ఎందుకు నన్ను రమ్మని చెప్పారు?
0: So why did you ask me to come?
1: దగ్గరికి వచ్చాడు బాబా.
0: బాబా came close.
1: నానా.
0: నానా.
1: బయట బయట.
0: He said, sit down.
1: ఉద్రేకం మంచిది కాదు.
0: Don't be agitated.
1: నీ అహంకారం మంచిది కాదు.
0: Ego is not good for
1: you. ఈ అహంకారం నాకేం నష్టం లేదు.
0: I will not be put to any
1: harm. అహంకారం నీకే నష్టం.
0: Your ego will ruin you.
1: కూర్చో నేను చెప్తాను.
0: Sit down, I'll tell you.
1: అని కూర్చున్న తర్వాత
0: when he said,
1: nana, prastuta paristhitilo neeku naaku etti sambandhamu ledu.
0: Right now there's no relationship between us.
1: Kaani
0: but
1: poyina janmalo neeku naaku chaala sanith sambandha bandhavyam undi.
0: But in the previous life we are intimately related.
1: Aa vidhamainatundi sambandha bandhavyam chethani ninnu choodalani nenu aashinchanu.
0: Because of that prior relationship I wanted to see you.
1: అప్పుడు నానా మరింత కోపం వచ్చింది.
0: నానా వాస్ మోర్ యాంగ్రీ దిస్ టైమ్.
1: ఏమిటి ప్రజెంట్ పరిస్థితిలోనే సంబంధం లేనప్పుడు ఎప్పటికో పాస్ట్, నాకు నీకు ఏం సంబంధం ఉంది?
0: నానా సెడ్, యు సర్ప్రైజ్ వాట్, వి హావ్ నో
1: రిలేషన్‌షిప్. యొక్క కాలగర్భంలో కలిసిపోయినటువంటి దీని.
0: ఆల్ ద పాస్ట్ ఇస్ నాట్ ఎనీవేర్ ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్.
1: విషయాలు నేను నాకు నమ్మకం లేదు అన్నాడు.
0: ఐ డోంట్ బిలీవ్ ఇన్ దోస్ థింగ్స్.
1: బాబా లేచి
0: బాబా గాట్ అప్
1: దగ్గరికి వచ్చి
0: హి కేమ్ క్లోజ్.
1: తన హస్తములు పెట్టి కన్నులను అట్టి తీశాడు. కన్నుల పైన చేతులు పెట్టి అస్త్రం స్పర్శింపజేశాడు.
0: హీ టచ్డ్ బోత్ ఆఫ్ హిస్ ఐస్ విత్ హిస్ డివైన్ హ్యాండ్స్.
1: కానీ కన్నులు తెరిచారు నానా.
0: నానా ఓపెన్ హిస్ ఐస్.
1: పాస్ట్ లైఫ్ యొక్క చిత్రాలంతా కనిపించారు.
0: హీ కుడ్ సీ ఆల్ ద సీన్స్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
1: అప్పుడు ఇది నా భ్రమ.
0: ఐ డోంట్ బిలీవ్ దిస్.
1: నేను దీన్ని నమ్మను.
0: ఐ డోంట్ బిలీవ్.
1: నా పాస్ట్ అనేటువంటిది నాకు కనిపిస్తుంది. నీ పాస్ట్ నాకు కనిపించాలి కదా.
0: I see my past, but I should also see your past life.
1: తిరిగి బాబా కూడాను అనుకున్నాడు.
0: బాబా ఆల్సో టచ్ హిస్
1: ఓన్ తర్వాత నానా ఐస్ కూడాను కన్నులు కూడాను టచ్ చేశాడు.
0: అండ్ హీ ఆల్సో టచ్ ది ఐస్ ఆఫ్ నానా.
1: బాబా పూర్వం ఎవరో, నానా పూర్వం ఎవరో, ఈ రెండు కూడాను కనిపించాయి నానాకు.
0: Nana could see who Baba was in the previous life, who he was in the previous life.
1: Sastanga namaskaram chesadu.
0: He prostrated in front of him.
1: Baba.
0: తెలియనటువంటి దీంతో మేము చాలా మూర్ఖత్వాన్ని పొందిపోతుంటాము. We are foolish because we don't know many things.
1: తెలియనప్పుడు తెలియని వారిగా మేము ఉండము, తెలిసిన వారిగా మేము నటిస్తాము.
0: Though we don't know, we pretend as if we know.
1: మీకు తెలిసి కూడా నువ్వు తెలియనటువంటి వారిగా మీరు ఉంటారు.
0: You know everything but you pretend as if you don't know.
1: ఇది భేదము భగవంతునికి భక్తునికి.
0: This is the difference between God and
1: devotee. తెలియకపోయినప్పటికీ తెలిసినట్టు నటించేటువంటి వాడు భక్తుడు.
0: A devotee pretends as if he knows though he does not.
1: తెలిసి కూడా నువ్వు తెలియనటువంటి వాడిగా ప్రవర్తించేటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అండ్ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హి డస్ నాట్
1: తెలుసు.
0: గాడ్ నోస్ ఆల్
1: కానీ ఏమీ తెలియని వాడిగా ఉంటాడు.
0: బట్ హి ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హి డస్
1: నాట్ అన్ని చేస్తాడు.
0: హి డస్ ఆల్
1: ఏమీ చేయనటువంటి వాడిగా ఉంటాడు.
0: హి యాక్ట్స్ యాజ్ ఇఫ్ హి డస్ నాథింగ్
1: అన్నిటిని ఆకర్షిస్తాడు.
0: హి డ్రాస్ అట్రాక్ట్స్ ఆల్
1: ఏమీ ఆకర్షించినటువంటి వాడిగా ఉంటాడు.
0: అండ్ అపియర్స్ యాజ్ ఇఫ్ హి డస్ నాట్ అట్రాక్ట్
1: దైవత్వమునకు జీవత్వమునకు ఉండేటువంటి భేదము.
0: దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిడ్యువల్ సోల్ అండ్ ది సూపర్ సోల్
1: కనుక ఇవన్నీ కూడా ఏ విధంగా మనకు ప్రాప్తిస్తాయంటే నిశ్చలమైన మనసు, నిర్మలమైన భావము, చలించని మనసును, భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: We should have the unwavering faith and full concentration.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడాను ఈ సందేహాస్పదానికి అవకాశం అంతా అందిస్తుంటాడు.
0: Under any circumstances we should never entertain any doubt.
1: కానీ దానికి ఏమాత్రం కూడాను మనం లొంగకూడదు.
0: We should never submit to doubts.
1: ఆ యొక్క డౌట్స్ కు మనం కుంగకూడదు.
0: We should not be frustrated.
1: ఈ అనుగ్రహానికి పొంగకూడదు.
0: And we should not extol ourselves.
1: పొంగి కుంగనటువంటి యొక్క సమత్వాన్ని మనం వహించడానికి తగిన కృషి చేయాలి.
0: We should develop the spirit of equanimity with God's grace.
1: ఇది పరిపూర్ణమైన విశ్వాసమునందు మాత్రమే ప్రాప్తిస్తుంది.
0: Then it's possible through total faith only.
1: కనుక
0: సో
1: దివ్యత్వం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి రూపమును ధరించరాదు.
0: Divinity has no specific form.
1: ఇటువంటి దివ్యత్వం కూడా మానుషాకారమే ధరిస్తూ వస్తుంది.
0: Divinity also puts on itself the human vesture.
1: దైవం మానుష రూపేణ.
0: God comes down in human form.
1: నిజంగా మానుషాకారమే లేకపోతే మానవులను సమీపించడానికి వీలే కాదు.
0: If God doesn't come down in human form, it's not possible to be near to humans.
1: కల్లనాగర కండరే కండ చక్కరీటు. రాతి నాగలను చూచేటప్పటికి కండ చక్కెర పెట్టి అనేక ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తుంటారు.
0: Many of us pay respects by placing candy in front of the stone idol.
1: కానీ అదే నాగుపాము ప్రత్యక్షమైనప్పుడు రాళ్లతో కొట్టి పరిగెత్తిపోతుంటాం.
0: But the very snake appears in physical form, we pelt stones at it and run away.
1: ఆ నిమిత్తమై భగవంతుడు సామీప్యాన్ని, సారూప్యాన్ని, సాయుధ్యాన్ని, సాకల్పాన్ని అన్నిటినీ అనుగ్రహించే నిమిత్తమై మానుషాకారం ధరిస్తుంటాడు.
0: God assumes human form to confer that proximity.
1: ఈ మనిషి సమీపంగా ఉండడానికి అవకాశం ఉంటుండాలి.
0: Then there is scope to be very close to God.
1: మనిషికి మనిషిని అర్థం చేసుకోవడానికి కొంతవరకును ఒక విధమైనటువంటి తెలివితేటలు ఉంటుంటాయి.
0: A human being can understand another human being.
1: మానవుని యొక్క మనసు పరిమితమైనటువంటి దీంతో ఉంటుంటాది.
0: Human mind is under certain limits.
1: ఇది బిలో సెన్సెస్ లో ఉంటుంటాది మానవుని మనసు.
0: Human mind is below senses.
1: కానీ భగవత్ తత్వం బియాండ్ సెన్సెస్, అతీతమైనటువంటి స్థితిలో ఉంటుంటాది.
0: But the nature of God is beyond senses.
1: దీనికి దానికి ఏమాత్రం కూడా అర్థం చేసుకోవడానికి వీలు కాదు.
0: It's not possible to understand the gulf between the two.
1: కనుకనే మానవునికి సన్నిహితాన్ని పెంచుకోవడానికి,
0: to develop that proximity,
1: స్నేహాన్ని పెంచుకోవడానికి,
0: develop friendship,
1: సమీపత్వం కావడానికి,
0: to be near,
1: సంభాషణ సలపడానికి,
0: to converse,
1: సాక్షాత్కారం ఇవ్వడానికి,
0: to enjoy manifestation,
1: చాలా ప్రధానమైనటువంటిది.
0: And this aspect of human, of God is essential.
1: అట్లు కాకుండా నేను భగవంతుణ్ణి అని శంఖచక్ర గదాధారిగా వస్తే భక్తుడు పరిగెత్తిపోతాడు.
0: On the other hand, if God comes down with all the insignia of the couch and the wheel, everybody will run away.
1: ఇవన్నీ ఇప్పుడు అసహజమైనటువంటివి.
0: They are all temporary.
1: సహజానికి సహజమే కావాలి.
0: And he should come in a natural form.
1: అందువల్ల భగవంతుడు మానవాకారం ధరించి మానవాకారంలో ఉండినటువంటి భగవత్ తత్వాన్ని కూడాను అభివృద్ధి పరుస్తూ వస్తుంటాడు.
0: Therefore God comes down in human form. Bring out the latent divinity.
1: పై నుంచి క్రిందికి దిగటం కాదు.
0: It's not descent.
1: అనగా దివ్యమైనటువంటి స్థాయి నుంచి మానవ స్థాయికి రావటము.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ఫ్రమ్ ద లెవెల్ ఆఫ్ ద డివినిటీ కమ్స్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ఈ స్థాయికి వచ్చినంత మాత్రమున భగవత్ తత్వము ఏమాత్రము కించిత్ పరచడానికి వీలు కాదు.
0: యాజ్ గాడ్ కమ్స్ డౌన్ టు ది హ్యూమన్ లెవెల్ వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్.
1: నేలపై ఉన్నటువంటి బిడ్డను తల్లి ఎత్తుకోవాలంటే తల్లి వంగి ఆ బిడ్డను చేతులతో ఎత్తుకుంటుంది.
0: ఇన్ ఆర్డర్ టు లిఫ్ట్ ద చైల్డ్ ద మదర్ హ్యాస్ టు బెండ్ డౌన్.
1: తల్లి వంగినంత మాత్రమే బిడ్డ కోసం లొంగినట్టు అనుకోకూడదు.
0: యాజ్ మదర్ బెండ్స్ ఇట్ డజంట్ మీన్ దట్ షీఈస్ పుట్టింగ్ హర్సెల్ఫ్ ఇన్ ఎ
1: అదే విధంగా భక్తులను ఉద్ధరించడానికి, భక్తులకు యొక్క క్షేమాన్ని గుర్తించాలని భగవంతుడు వస్తూ ఉంటాడు.
0: God comes down for the redemption, the liberation of the humanity.
1: ఈ భక్తోద్ధారణ నిమిత్తమై తానంతకుడం తన స్థాయికి దిగుతుంటాడు.
0: For the emancipation of the humanity, God comes down.
1: మానవుడు భ్రమిస్తుంటాడు.
0: But we should never be deluded.
1: ఇట్లా ఉంటాదా? దైవం అంటే సామాన్యమైన మానవులుగా సంచరిస్తున్నారు, దైవం అంటే సామాన్యమైన మానవులుగా పలుకరిస్తున్నాడు, ఇదంతా కూడా దైవానికి తగినటువంటి ఇది స్థాయి కాదే, దీనికి అతీతమైనటువంటిదిగా ఉండాలి అని భావిస్తాడు.
0: We consider that God cannot be a human being. He cannot talk like an ordinary man. God should be transcendental above
1: manavakaramto undinatvanti tattvanni meer artham cheskolenappudu manavatheetamainatvanti tattvanni ee reethiga meer artham cheskogalaru.
0: When God comes down in human form, when you cannot understand
1: impossible.
0: His human quality,
1: impossible.
0: How do you know the transcendental principle? Impossible.
1: Kanukane meeraina aa sthayiki raavali.
0: You should go to the
1: దైవమైన మీ స్థాయికి రావాలి.
0: Our God should come down to the
1: state. సన్నిహిత బాంధవ్యాన్ని గుర్తించడానికి వీలవుతుంది.
0: Then it's possible to know the intimate relationship.
1: కనుక దైవము సామాన్యమైనటువంటి ఒక మానవుల వలె సంచరించినంత మాత్రమున మీరు దైవంగా భావించుకోకుండా ఉండకూడదు.
0: As God moves about in the form of human being, we should not
1: sarvulu daiva swarupule.
0: All are the forms of divine.
1: Kani aakaramulu veri veriga unnai, kani
0: the forms are different.
1: Atma tattvam okkate,
0: but the spirit is one.
1: ఈ విధమైనటువంటి సత్యతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We should make every effort to know this truth.
1: కనుక అనేక జన్మల యొక్క సంస్కారాన్ని కూడాను ఒక్క జన్మలో కూడాను పరిహారం గావిస్తుంది.
0: It's the culture of the previous lives that all we accumulated right now.
1: ఏ జన్మములో ఎవరు ఏ విధమైనటువంటి రూపనామాన్ని ధరించారో ఆ జన్మ రూపనామాన్ని వారికి నిరూపించినప్పటికి వారు నమ్మలేకపోతుంటారు.
0: We might have had so many forms and so many lives earlier. Even if they are shown, you don't believe it. Why?
1: వారు ఆ జన్మలో ఆ యొక్క రూపంలో ఉన్నారు, ఆ జన్మ మీద దీన్ని మర్చిపోయారు వీళ్ళు.
0: You were in a different form then, which you have forgotten.
1: రెండు తెలిసినప్పటికి ఒక్కొక్క దాన్ని విశ్వసించలేకపోతుంటారు.
0: Though you know both, you don't believe one.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: నీకు తెలుగు ఇంగ్లీష్ రెండు తెలుసు.
0: You know Telugu and English.
1: కానీ తెలుగు మాట్లాడే సమయం లోపల ఇంగ్లీష్ పదాలు రావు.
0: As you speak in Telugu, you don't use English words.
1: ఇంగ్లీష్ పదాలు రాకుండా పోయినంత మాత్రమే ఇంగ్లీష్ తెలియదని అర్థము.
0: As you don't use English words doesn't mean that you don't know English.
1: ఇప్పుడు అనిల్ కుమార్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు.
0: అనిల్ కుమార్ ఇస్ ట్రాన్స్లేటింగ్ ఇన్ ఇంగ్లీష్.
1: ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేయాలంటే తెలుగు తెలిసింటేనే కదా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేయాలి.
0: హీ కెన్ ఓన్లీ ట్రాన్స్లేట్ ఇఫ్ ఓన్లీ హీ నోస్ తెలుగు.
1: కాబట్టి అతనికి తెలుగు కూడా తెలుసును.
0: సో హీ నోస్ తెలుగు ఆల్సో.
1: తెలుగు తెలిసినప్పటికీ ట్రాన్స్లేషన్ లో ఇంగ్లీష్ మాత్రమే ఉపయోగపడుతున్నాడు.
0: దో హీ నోస్ తెలుగు, హీ ట్రాన్స్లేట్స్ ఇంటూ ఇంగ్లీష్ యూజింగ్ దోస్ వర్డ్స్.
1: పాస్ట్ లైఫ్ కూడా తెలుసును.
0: పాస్ట్ లైఫ్ ఇస్ నోన్.
1: ప్రెజెంట్ లైఫ్ కూడా తెలుసును.
0: ప్రెజెంట్ లైఫ్ ఇస్ నోన్.
1: కానీ ప్రెజెంట్ లోపల ఉండేటువంటి జీవిత తత్వము దానిపైన కాన్సన్ట్రేట్ చేయటం లేదా పాస్ట్ లైఫ్ యొక్క తత్వం మర్చిపోతుంటాడు.
0: యాజ్ హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ప్రెజెంట్ లైఫ్, he totally forgets the previous life.
1: అది తిరిగి దాన్ని దర్శించినప్పుడు అప్పుడు గుర్తవుతుంది.
0: When once he sees it once again, he will know
1: that. కనుకనే ఈ పాస్ట్ లైఫ్ ని కూడా గుర్తించడానికి దానికి కూడా కొంత కాలం కావాలి.
0: You need time to know the past life.
1: అది కూడా గుర్తించడానికి వీలవుతుంది.
0: It's possible to know past life.
1: ఎంతమందో ఎన్ని విధములైనటువంటి ఒక గడిచినటువంటి జీవిత తత్వాన్ని కూడా ప్రబోధించేటువంటి వారు ఉన్నారు.
0: There are many who will tell you your past life.
1: అయితే గతించింది గతించింది.
0: However, past is
1: past. Past is past. Forget the past.
0: Past is past.
1: Forget the past.
0: Forget the past.
1: Future is not sure.
0: Future is not sure.
1: Do not brood over the future.
0: Don't worry about the future.
1: Don't brood.
0: Don't brood over the future.
1: Present.
0: Present.
1: This is very important.
0: Present is very important.
1: This is not ordinary present.
0: It's not ordinary present.
1: This is omnipresent.
0: This is omnipresent.
1: ఈ ఆమ్ని ప్రెజెంట్ ను మనం మొట్టమొదటి గుర్తించాలి. పాస్ట్ రిజల్ట్స్ ప్రెజెంట్ లో ఉంటుంది.
0: ది రిజల్ట్స్ ఆఫ్ ది పాస్ట్ ఆర్ ఇన్ ది
1: ఫ్యూచర్. రిజల్ట్స్ కూడా ప్రెజెంట్ లో ఉంటుంది.
0: ఫ్యూచర్ రిజల్ట్స్ ఆర్ రైట్.
1: ఏమి తిన్నామో అది ఇప్పుడు తేపుతుంది.
0: వాట్ యు ఈట్
1: ఇప్పుడు ఏమి తింటామో అది ఫ్యూచర్ లో తేపుతాం.
0: వాట్ యు ఈట్ నౌ యు విల్ బెల్చ్ లేటర్.
1: వృక్షము ఫ్యూచర్, వృక్షము ప్రెజెంట్ సీడ్.
0: సో పాస్ట్ ఈస్ ఎ ట్రీ, ఫ్యూచర్ ఇస్ ఎ ట్రీ, ద ప్రెజెంట్ ఈస్ ఎ సీడ్.
1: వితౌట్ సీడ్ వేర్ ఇస్ వృక్షం?
0: Without seed, where is the tree? Where is the tree?
1: Vruchamene.
0: No tree.
1: Kabatti past vruchaniki, future vruchaniki, present seed e deeniki moola kaaranam.
0: So for the past tree and the future tree, the present seed is God.
1: Bhagavad Gita yandu bijam mam sarva bhutanam, anni bhutamulu yandu kuda undinatvanti vittanam nene.
0: I am the seed of all the entire creation for all of the beings, creatures.
1: Kanuka
0: so
1: ee divyattam anetvantidi deeniki janmamule ledu.
0: Divinity doesn't take any birth.
1: Anni janmamle.
0: In fact, all.
1: అన్ని రూపములు తనవే.
0: All forms are his.
1: నిన్న చెప్పాను. లక్ష్మీదేవి చపాతీ తీసుకుని వచ్చినప్పుడు కుక్క తింటే నేనే తిన్నాను అన్నాడు.
0: భగవాన్ సెడ్ ద అదర్ డే వెన్ లక్ష్మీదేవి బ్రాట్ చపాతి.
1: భగవంతుని భేదములు లేవు.
0: God doesn't observe any difference.
1: కుక్కను నేనే, నక్కను నేనే.
0: I'm the dog, I'm the fox.
1: మనిషిని నేనే, దైవము నేనే.
0: I'm the human and I'm God.
1: కనుక ఆకారములు వేరు,
0: ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్,
1: రూపనామములు వేరు,
0: నేమ్స్ అండ్ ఫార్మ్స్
1: ఆర్ డిఫరెంట్. ఉన్నది దైవత్వం ఒక్కటే.
0: బట్ ది డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: అది ఏకాత్మతత్వము అనేటువంటి,
0: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్, యూనిటీ.
1: కనుక మనసుకు ఒక్కటే ఉండేది మనస్సు.
0: Only one mind exists.
1: కాని అనేక విధమైన రూపం ధరిస్తుంటాడు.
0: But it takes upon itself many forms.
1: దీనికి కారణం ఏమిటి?
0: What's the reason?
1: అనేక సంకల్పముల యొక్క చేరిక చేతనే తన రూపమును తాను మార్చుకుంటుంటాడు.
0: Because of the combination of so many thoughts, it changes its form.
1: రూపమును ధరిస్తుందో ఆ రూపానికి తగినటువంటి యాక్ట్ చేయవలసి వస్తుంది.
0: It has to act depending upon the form it takes.
1: రూపం వేరు, యాక్ట్ వేరు చేయడానికి వీలు కాదు.
0: The form and the action cannot be different.
1: పూర్వం గొప్ప యాక్టర్ గా ఉండేటువంటి వాడు నాగయ్య అని.
0: Nagaya is a great actor then.
1: ఈ నాగయ్య త్యాగయ్య వేషం వేశాడు.
0: Nagaya has played the role of త్యాగయ్య.
1: ఈ త్యాగయ్య వేషం వేసినప్పుడు త్యాగయ్య వల్లనే నటించాలి, కానీ త్యాగయ్య వేషం వేసి నాగయ్య వల్ల నటిస్తే రాళ్లు కొడతాయి.
0: In the role of Chagaya, he has to play the role, but he cannot act play the role of Nagaya.
1: Stage paina Chagaye.
0: On the dais is Chagaya.
1: Stage velikapothe Nagaye.
0: Behind the screen is Nagaya.
1: Ee prakruti drushti lopala meeru pratyekamainatundi vare.
0: From the point of nature you are
1: separate. Ee prakrutiki atheetamaipothe meeru nenu okkate.
0: Beyond the nature you and I are one.
1: Kanuka ఈ మానసిక తత్వము ఈ విధమైనటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటుంటాడు.
0: సో ఇట్స్ ద మైండ్ దట్ టేక్స్ వేరియస్ ఫార్మ్.
1: మంచి చెడ్డలకంతా కూడా మూల కారణం మనసే.
0: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్.
1: మన ఏవ మనుష్యానాం కారణం బంధమొచ్చేవో అన్నారు.
0: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ అటాచ్మెంట్ అండ్ లిబరేషన్.
1: అనేక సమయంలో పిల్లలకు చెప్తుంటాను, అనేక మంది కొత్త పిల్లలంతా వచ్చారు.
0: భగవాన్ టెల్స్ us repeatedly there are many new
1: ఒక లాక్ ఉంటుండాది.
0: హియర్ ఇస్ అ లాక్.
1: ఈ లాక్ లో ఒక కీ ఉంటుండాది.
0: హియర్ ఇస్ అ కీ.
1: ఈ కీ సెపరేట్ గా ఉంది, లాక్ సెపరేట్ గా ఉంది.
0: లాక్ అండ్ కీ ఆర్ సెపరేట్.
1: కానీ కీ తీసుకుపోయి లాక్ లో పెట్టి రైట్ సైడ్ టర్న్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే లాక్ అవుతుంది.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ టర్న్ ది కీ టువర్డ్స్ ద రైట్ సైడ్ ఇట్ ఓపెన్స్, టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఇట్ గెట్స్ లాక్డ్.
1: అది ఏ ఓకే, సేమ్ క్లాక్, సేమ్ లాక్, సేమ్ కీ.
0: వి ఫైండ్ హియర్ ద సేమ్ లాక్ అండ్ ద సేమ్ కీ.
1: మన హృదయమే లాక్.
0: Our heart is the lock.
1: మన మైండ్ ఏ కీ.
0: మైండ్ ఇస్ ద కీ.
1: ఈ హృదయం లోపల మైండ్ పెట్టి దైవం వైపున త్రిప్పు, డిటాచ్మెంట్.
0: Keep the mind the key into the heart or the lock turned
1: mind
0: towards the right side.
1: Ee mind lo petti drushti vaipana jagat vaipana chudu, adi lock aipothundi.
0: If you turn towards the world side, you are bound.
1: Ee kannulu okkate.
0: In fact, you have got same eye.
1: Jagat bhavamto jagattu chuchinappudu idi prakrutiga maaripothundadi.
0: If you have got the worldly feeling, it appears as nature.
1: Prakrutini daiva bhavamto chuchinappudu idiye daivanga roopondutundadi.
0: With the divine feeling, if you see the nature, it is
1: divine.
0: Divini
1: vedantam pasanna picha napasyati mudho mudho mudho anna. ఓ పిచ్చివాడా, దైవము చూడాలని ఆశిస్తున్నావు, నీవు చూస్తూనే ఉన్నావు దైవాన్ని.
0: ఓ మ్యాడ్ క్యాప్, యూ వాంట్ టు సీ గాడ్, ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ సీయింగ్ హిమ్.
1: చూచేదంతా దైవమే.
0: ఆల్ దట్ యు సీ ఇస్ గాడ్.
1: ఈ శిరస్సంతా కూడా విశ్వ విరాట స్వరూపమే.
0: ఆల్ దిస్ హెడ్స్ ఇస్ ది కాస్మిక్
1: ఫార్మ్. ప్రతి పదార్థము దైవ స్వరూపమే.
0: ఎవ్రీ మెటీరియల్
1: ప్రతి వ్యక్తి దైవ స్వరూపమే.
0: ఎవ్రీ ఇండివిజువల్
1: ప్రతి విషయము దైవ స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: ఇంత దైవ స్వరూపాన్ని చూస్తూ నేను దైవాన్ని చూడాలనుకుంటున్నావు, ఎంత నేరో మైండ్ నీది.
0: వాచింగ్ ది డివైన్ ఎవ్రీవేర్ స్టిల్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: దైవం అంటే ఎంత ఉంటాడని నీవు అనుకున్నావు.
0: వాట్ ఇస్ యువర్ ఇమాజినేషన్?
1: ఏ దాన్ని చూస్తే నీవు దైవం అని విశ్వసిస్తావు?
0: When will you develop faith?
1: దైవం అంటే ఎట్ట ఉంటాడో నీకే తెలియదు.
0: You don't know how God looks.
1: అలాంటప్పుడు దేన్ని చూచి నువ్వు దైవం అని విశ్వసించగలవు?
0: How do you identify him?
1: అదే మూర్ఖత్వము.
0: That is foolishness.
1: సర్వం దైవత్వమే.
0: Everything is divine.
1: ఆ దైవ విశ్వాసం గుడంగా పెట్టుకున్నప్పుడు దీనికంటే మించినటువంటి ఒక విశ్వాసం మరొకటి లేదు.
0: When you have faith on God, that's enough, nothing more.
1: ఒకానొక సమయంలో పరీక్షిత్ మహారాజు,
0: at one time emperor పరీక్షిత్,
1: శుకుని ప్రశ్నిస్తున్నాడు.
0: Started questioning.
1: 7 దినముల లోపల తన యొక్క జీవితము గతిస్తుంది.
0: He is going to die within 7 days.
1: Only 7 days lopane parichettu ee dehanni vadalali.
0: Within 7 days he is bound to die.
1: Adi rishi yokka shapam.
0: That is the curse given to
1: him. Ee 7 days kudanu nenu kaalam enduku vyartham cheyali?
0: Why should I waste these 7 days?
1: Daivachintam lopala saarthakam gaavinchukuntanani వ్యాస మహర్షిని పిలిపించుకుని వ్యాసం చోపడా అనేక విధమైనటువంటి యొక్క బోధనలు వింటున్నాడు.
0: హీ వాంటెడ్ టు శాంక్టిఫై ఆల్ ది 7 డేస్ స్పాన్ లెఫ్ట్ బిహైండ్ అండ్ హీ సమన్ వ్యాస అండ్ లిజనింగ్ టు స్పిరిచువల్ టీచింగ్.
1: వ్యాసుడు శుకుడు మహాబ్రహ్మచారి అలాంటి వాడైనప్పటికీ గోపికుల యొక్క తత్వాన్ని చక్కగా వర్ణిస్తూ వస్తున్నాడు.
0: They also started describing the nature of Gopikas completely.
1: Parikshit Maharajanku sandeham kaligindi.
0: Parikshit doubted.
1: Swami. Gopikalu kevalam ye vidyalu telinatunti varu.
0: Gopikas are illiterate.
1: Yetti sadhanalu cheyalenatunti varu.
0: They have not taken his spiritual sadhana.
1: Yetti vedasa itihasa puranamulu kodamu variki teliyadu.
0: They have not gone through the epics.
1: Ilanti gopikalku bhagavantudu ye vidhanga variki vasamaipoyadu.
0: How is it possible for them to experience God?
1: Pichivada.
0: Mankind.
1: వేద శాస్త్ర ఇతిహాస పురాణం తెలిసినంత మాత్రమున వారు దైవాన్ని చూడగలుగుతున్నారు అందరు.
0: You are mad if you think that you can see God by going through the sacred texts.
1: కాదు.
0: No.
1: వేద శాస్త్ర పురాణాలను కేవలం వల్లించడం మాత్రమే కాని దాన్ని దర్శించడం అనేటువంటిది హృదయ పరివర్తిత ఉండాలి.
0: They only read the వేద శాస్త్ర ఇతిహాస.
1: శాస్త్రంబునెప్పుడు సత్యంబుగానెంచు వేద సమ్మత మగు విప్రులారా. శాస్త్రం. ఏమిటి ఈ శాస్త్రం?
0: వాట్ ఇస్ ది సీక్రెట్ టెక్స్ట్?
1: దీన్ని చదివినంత మాత్రం మనకు లభించేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ ద ప్రాఫిట్ యు గెట్ బై రీడింగ్? కేవలం
1: ప్రాపంచిక సంబంధమైనటువంటి జ్ఞానం మనకు లభించవచ్చు.
0: యు విల్ హావ్ నాలెడ్జ్, దట్స్ ఆల్.
1: కానీ ఇది ప్రాకృతమైనటువంటి జ్ఞానమే కానీ
0: ఇట్స్ ఓన్లీ వరల్డ్లీ నాలెడ్జ్.
1: దివ్య జ్ఞానము కాదు.
0: ఇట్స్ నాట్ ద డివైన్ విజ్డమ్.
1: కనుక దివ్య జ్ఞానం రావాలంటే ఈ శాస్త్రములు కాదు మనకు ప్రధానం.
0: టు హ్యావ్ డివైన్ విజ్డమ్ దిస్ నాట్ ద సీక్రెట్ టెక్స్ట్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఈ శాస్త్రంలో అనేక రూపములైనటువంటి మనస్తత్వాన్ని మారుస్తుంటాది.
0: ఇట్ విల్ చేంజ్ యువర్ మెంటల్ యాటిట్యూడ్.
1: ఒక శాస్త్రాన్ని పెట్టుకున్నాడు, రామాయణం పెట్టుకున్నాడు, ఒక పిల్లవాడు పేజీ తిప్పుతున్నాడు.
0: వన్ బాయ్ కెప్ట్ రామాయణ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ స్టార్టెడ్ టర్నింగ్ పేజెస్. వెరీ యంగ్.
1: ఒక్కొక్క పేజీ తిప్పుతున్నాడు.
0: హి వాస్ టర్నింగ్ ఎవ్రీ పేజ్ ఆఫ్
1: అదే రీతిగా ప్రక్కన ఉన్నటువంటి మహాపండితుడు ఆ పురాణాన్ని ఒక్కొక్క పేజీ తిప్పుతున్నాడు.
0: అట్ ద సేమ్ టైమ్ అనదర్ గ్రేట్ స్కాలర్ వాస్ ఆల్సో టర్నింగ్ ది పేజెస్ ఆఫ్ రామాయణ.
1: పండితుడు
0: ఇగ్నోరెంట్.
1: కానీ పేజీలు తిప్పటం ఇందు ఒకటే.
0: బట్ బోత్ ఆఫ్ దెమ్ టర్న్ పేజెస్.
1: పిల్లవాడు బొమ్మలు చూస్తున్నాడు, పండితుడు విషయాన్ని చూస్తున్నాడు.
0: బాయ్ విల్ బి వాచింగ్ ద పిక్చర్స్, స్కాలర్ విల్ బి గోయింగ్ త్రూ ద సబ్జెక్ట్ మ్యాటర్.
1: ఏ వ్యత్యాసము?
0: దట్ ఈస్ ద డిఫరెన్స్.
1: ఇతను విషయాన్ని చూచాడు.
0: హీ సీస్ ది సబ్జెక్ట్.
1: రూపాన్ని చూచాడు.
0: ద బాయ్ సీస్ పిక్చర్.
1: ఒకానొక ఆఫీసర్ ఒక ఆఫీస్ లో కూర్చున్నాడు.
0: ఎన్ ఆఫీసర్ వాస్ దేర్ ఇన్ హిస్ ఆఫీస్.
1: ఇంట్లో పిల్లవాడు చాలా రోజులు చేస్తుంటుంటే భార్య పంపించింది ఆఫీస్ కు, మీ తండ్రి దగ్గర పోయి కూర్చోబెట్టుకో, ఈ అల్లరంతా నేను చూడలేను అనింది.
0: యాజ్ ద బాయ్ సన్ ఈస్ హైలీ మిస్చువస్, the mother has asked him to go to the office to spend time company with the father.
1: Tandri oka bank lo unnadu.
0: The father was there in the bank.
1: Ee bank lo tandri untunte ee pillavaadu tandri daggariki poyadu.
0: The boy went there.
1: Cheppadu akkada kuda allara chestunnadu, anni paper lanta laagatam cheyatam ittadanta chestunnadu.
0: The boy was mischievous even there in the bank.
1: Oka edo prakkana oka idu untunnadi map.
0: There's map on one side.
1: Aa map ni tisi aa pillavaaniki ichesi kattarinchesi deennanta sarcheyra annadu. Vaaniki oka pani pettalu kada.
0: The boy should be given some work. He should be assigned some work to engage.
1: This world map idi.
0: This world map.
1: ఈ వరల్డ్ మ్యాప్ లోపల ఏ దేశం ఎక్కడ ఉంటుందో వానికి ఏమి తెలియదు.
0: ద బాయ్ డజంట్ నో వేర్ ఎవరీ కంట్రీ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ మ్యాప్.
1: తిప్పి చూచాడు.
0: హి టర్న్ రివర్స్.
1: వెనక వైపున ఒక మనిషి ఉంటుండాలి.
0: దేర్ హి సా ద పిక్చర్ ఆఫ్ మ్యాన్.
1: సులభంగా మనిషిని అర్థం చేసుకున్నాడు.
0: హి కుడ్ నో ద బట్ పిక్చర్.
1: కాళ్ళు ఎక్కడ ఉండాలి, చేతులు ఎక్కడ ఉంటుండాలి, తల ఎక్కడ ఉండాలి అని కత్తిరించినటువంటి పేపర్ అంతా కూడా సర్చ్ చేస్తూ కూర్చుతూ వచ్చేసాడు.
0: హి కుడ్ అసెంబుల్ ఆల్ ద కట్ పీసెస్ డిపెండింగ్ అపాన్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ వేర్ ఎగ్జాక్ట్లీ దే షుడ్ బి.
1: కూర్చేటప్పటికి తిప్పి చేసి చూసేటప్పటికి ప్రపంచ వరల్డ్ మ్యాప్ అంతా కరెక్ట్ గా వచ్చేసేసి.
0: బై ద టైమ్ హ్యూమన్ ఫార్మ్ పిక్చర్ ఇస్ కంప్లీట్లీ సెట్ రైట్ ఆన్ ద రివర్ సైడ్
1: తెలియనటువంటి వరల్డ్ మ్యాప్ అంతా కూడా కరెక్ట్ గా వచ్చేసేసింది.
0: దో హి డస్ నాట్ నో ద వరల్డ్ మ్యాప్, ఇట్ అపియర్డ్ ఎగ్జాక్ట్లీ.
1: ఎందువల్ల కరెక్ట్ గా వచ్చింది?
0: వై ఇస్ ఇట్ కరెక్ట్?
1: మనిషి కరెక్ట్ గా ఉండేటప్పటికి వరల్డ్ మ్యాప్ అంతా కరెక్ట్ అయిపోయింది.
0: వెన్ ద మ్యాన్ ఇస్ కరెక్ట్ ద వరల్డ్ విల్ బి కరెక్ట్.
1: కనుకనే మొట్టమొదట మనిషిగా మారితే ప్రపంచం అంతా కూడా ఇదిగా రూపొందుతుంది.
0: సో ఇఫ్ వన్ behaves as a human, the whole world will change.
1: కనుక మొట్టమొదట మనిషి మనిషిగా మారు.
0: Therefore human మనిషి మనిషిగా in a human way. He should be good.
1: మనిషి మనిషిగా నీవు జీవించు.
0: We should lead a human life.
1: ఇదే మానవత్వము.
0: This is human
1: quality. మనిషి కూడా పశువుగా మారిపోతుంటే ఇంకా ఏ విధమైనటువంటి ప్రపంచాన్ని చూడగలడు?
0: ఇఫ్ ది హ్యూమన్ బీయింగ్ ఆల్సో బికమ్స్
1: ప్రపంచాన్ని ఏ విధంగా వర్ణించగలడు?
0: హౌ కెన్ యూ లివ్ ఇన్ దిస్ వరల్డ్?
1: ఇది అసాధ్యము.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
1: కనుక మొట్టమొదట నీవు మనిషిగా జీవించు.
0: ఫస్ట్ లీడ్ ఏ హ్యూమన్ లైఫ్.
1: పశువుగా దిగజారిపోవద్దు.
0: అండ్ డోంట్ కమ్
1: రాక్షసిగా రూపొందవద్దు.
0: డోంట్ బి డెమోనిక్.
1: మనిషి మనిషిగా బ్రతుకు.
0: రిమైన్ యాజ్ ఎ హ్యూమన్. దట్స్ ఎనఫ్.
1: అది నీకు దివ్యత్వానికి సరైన మార్గం.
0: దట్ ఇస్ ద పాత్ టు డివినిటీ.
1: కనుక
0: సో
1: ఈనాటి మానవుడు మానవుడిగా కావటానికి లేక పశువుగా మారడానికి మాధవునిగా రూపొందడానికి మనసే కారణం.
0: Therefore the mind that is responsible for our behavior as a human or animal or divine.
1: కనుక మానవత్వం ప్రత్యేకంగా లేదు.
0: హ్యూమన్ క్వాలిటీ
1: పశుత్వం ప్రత్యేకంగా లేదు.
0: యానిమల్ నేచర్ దివ్యత్వం
1: ప్రత్యేకంగా లేదు.
0: నార్ డివినిటీ
1: మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
0: ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది హ్యూమన్ లైఫ్.
1: మంచి ప్రేమతత్వంతో దయాకరుణతో జీవించినప్పుడు నీవే దైవత్వంగా మారుతావు.
0: When you entertain the feelings of love and compassion, you become divine.
1: నీవే కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఇంద్రియాలకు
0: దట్స్ ఎనఫ్.
1: అది నీకు దివ్యత్వానికి సరైన మార్గం.
0: దట్స్ ద పాత్ టు డివినిటీ.
1: కనుక
0: సో
1: ఈనాటి మానవుడు మానవుడిగా కావటానికి లేక పశువుగా మారటానికి

0: ఇంద్రియ స్వాధీనమైపోయి దాని చెప్పు చేతుల్లో నీవు బ్రతుకుతుంటే నీవే ఒక రాక్షసుడిగా మారిపోతావు.
1: ఇఫ్ యు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ఆల్ ద సెన్సెస్ యు టర్న్ ఇంటూ ఎ డెమన్.
0: క్షణములో కోపం రావటము,
1: యుల్ బి యాంగ్రీ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్
0: టైం. క్షణములో ఒక విధమైనటువంటి ఉద్రేకం రావటము,
1: యుల్ బి ఎజిటేటెడ్.
0: అన్ని క్షణాల లోపలని అన్ని మర్చిపోతుంటారు, అన్ని రూపొందుతూ ఉంటాయి.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ మోమెంట్ టు మోమెంట్.
0: ఇది తమో గుణం యొక్క లక్షణం కాదు, రజో గుణం లక్షణం.
1: And this is emotional quality.
0: మంచిని చెడ్డగా, చెడ్డను మంచిగా మార్పు చేసుకునేటువంటిది తమో గుణ లక్షణము.
1: ఇట్ ఇస్ అనిమల్ క్వాలిటీ దట్ మేక్స్ యూ వ్యూ గుడ్ యాజ్ బ్యాడ్.
0: కాబట్టి మానవుడు త్రిగుణాత్మక స్వరూపుడు.
1: సో మ్యాన్ has got three attributes.
0: ప్రపంచం కూడా త్రిగుణాత్మకమైనటువంటి ప్రపంచమే.
1: The whole world has these three attributes.
0: త్రిగుణాత్మకమైన ప్రపంచంలో త్రిగుణాత్మకమైన మానవుడిగా రూపొందాడు.
1: The world of three attributes, we have to
0: ఈ త్రిగుణాత్మకమైన త్రిగుణాతీతంగా మారిపోవాలి.
1: But we should transcend the attributes.
0: అప్పుడే నీకు ఈ బ్రహ్మానందం ప్రాప్తిస్తుంది.
1: Then you will have supreme bliss.
0: కనుకనే ఎప్పుడు నీకు బ్రహ్మానందం వస్తుంది?
1: When do you enjoy it?
0: త్రిగుణాతీతుడు కావాలి.
1: When you go beyond attributes.
0: భగవత్ ఆజ్ఞను శిరసావహించాలి.
1: Meaning you should follow the command of God.
0: భగవంతుని యొక్క దీని ఆదర్శాన్ని మనం పాటించాలి.
1: We have to follow the ideal of God.
0: భగవంతుని యొక్క ఇష్టాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: We should know what God likes.
0: దైవత్వం అనేటువంటి అందరి యందు ఉండినప్పటికీ ఈ రూపంలో నాకు సాక్షాత్కరించింది అనేటువంటి ఒక సద్భావం కలగాలి.
1: We should have a very good feeling though the divinity is everywhere that I could have God in front of me.
0: దేహము ఒక్కటే అనేటువంటి భావం పెట్టుకుంటే ఇది ఏమాత్రం సాధ్యం కాదు.
1: ఇఫ్ యూ గో బై ది బాడీ ఫీలింగ్ యూ కెనాట్ నో.
0: సమానమే,
1: బోత్ ఆర్ సేమ్, నో
0: డౌట్. భావములు ప్రత్యేకమే,
1: బట్ ఫీలింగ్స్ ఆర్ సెపరేట్.
0: కనుక భగవంతుడు భావప్రియుడే కాని బాహ్య ప్రియుడు కాదు.
1: గాడ్ లవ్స్ యువర్ ఫీలింగ్స్, నాట్ ది ఎక్స్టర్నల్.
0: మానవుడు బాహ్య ప్రియుడే కాని భావప్రియుడు కాదు.
1: మ్యాన్ గోస్ బై ది ఎక్స్టర్నల్, నాట్ ద ఫీలింగ్ విద్ ఇన్.
0: కనుక బాహ్యాన్ని విసర్జించి భావాన్ని పోషించుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: Therefore you should make every effort to develop the feelings within, not simply go by the external.
0: నానాకు కలిగినటువంటి ఒక డౌట్స్.
1: These are the doubts of Nana.
0: అలాంటి నానా కట్టగడబడికి ఒక్క క్షణమైనా కూడా నువ్వు బాబాను వదిలిపోయేటువంటి వాడు కాదు.
1: Such Nana never left Baba's company even for a minute.
0: బాబా హుక్కాను పీల్చాలనుకుంటే
1: and Baba wants to
0: మొట్టమొదటి నానా పీల్చి బాబాకు అందించాలి.
1: First it is Nana.
0: అంత సన్నిహితుడిగా మారిపోయాడు ఈ నానా.
1: Nana was so intimate with Baba.
0: ఎవరో పిచ్చివాడు, పిచ్చివాడు దగ్గర నేను రావాల్సిన అవసరమే ఉంది అని పలికినటువంటి
1: నానా
0: కట్టగడపటికి బాబా అంటే అతనికి ఆరో ప్రాణంగా రూపొందింది.
1: Nana who said that Baba is mad cap earlier, he considered him as his very life. Sixth life.
0: కనుకనే మొట్టమొదటి ప్రతి మానవుడికి ఐదు లైఫ్స్ ఉంటాయి.
1: సో ఎవ్రీ పర్సన్ విల్ హావ్ ఫైవ్ లైఫ్
0: ప్రిన్సిపల్స్. అపాన, వ్యాన, ఉదాన, సమాన.
1: Everyone will have these five life principles.
0: ఈ సమానమే కాదు, ఇది ప్రేమాత్మకమైనటువంటి ఒక ప్రాణంగా రూపొందింది.
1: నాట్ ఓన్లీ దీస్ ఫైవ్, ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్
0: రూపంగా తయారైపోయింది.
1: ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ దేర్ ఆఫ్టర్.
0: బాబా లేకపోతే నానా భోంచేసేవాడు కూడా కాదు.
1: నానా నెవర్ హ్యాస్ ఈటెన్ విదౌట్ బాబా.
0: నానా లేకపోతే బాబా కూడా భోంచేసేటువంటి వాడు
1: కాదు. బాబా ఆల్సో విల్ నాట్ ఈట్ వెన్ దేర్ ఇస్ నో నానా.
0: సంబంధ బాంధవ్యం ఏర్పడిపోయింది.
1: దట్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ టు.
0: అది సామాన్యమైన మానవులు అర్థం చేసుకోలేరు.
1: బట్ ఆర్డినరీ పీపుల్ కెనాట్ కాంప్రిహెండ్.
0: ఆయన లేకపోతే ఈయన ఎందుకు భోంచేయకూడదు అని కొంతవరకు దీనిని విమర్శిస్తారు.
1: సమ్ పీపుల్ క్వశ్చన్ వై కాంట్ హీ ఈట్ విదౌట్ హిమ్, వై నాట్.
0: అది నా ఇష్టం కానీ నీవెవరు చెప్పేకి.
1: ఇట్స్ మై విల్, హూ ఆర్ యూ టు క్వశ్చన్.
0: నా భావం అట్టుంది.
1: ఇట్స్ మై ఫీలింగ్.
0: నేను భోంచేస్తాను.
1: ఐ విల్ ఈట్ ఓన్లీ ది కంపెనీ ఆఫ్ నానా.
0: ఇంత దయామయుడిగా ఉండినటువంటి దైవత్వానికి మనం అనేక రూపనామములు కల్పిస్తున్నాము.
1: ది కంపాషనేట్ గాడ్, వి ఇమేజిన్ హిమ్ విత్ వేరియస్ ఫార్మ్స్.
0: కనుక 100% కంపాషన్, 100% లవ్.
1: God has got 100% compassion, 100% love.
0: దీనికంటే మించింది మరొకటి లేదు.
1: There's nothing beyond this.
0: కనుకనే
1: so
0: ఈ ప్రేమ తత్వాన్ని అందరూ కూడా చక్కగా అర్థం చేసుకోవాలి.
1: సో ఎవ్రీవన్ షుడ్ అండర్స్టాండ్.
0: ఈ ప్రేమనే సర్వులు ఎందు ఉంటుండాలి.
1: ద సేమ్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్
0: ఆల్. కాబట్టి సర్వులను ప్రేమించండి.
1: సో లవ్ ఆల్.
0: అద్వేష్ట సర్వభూతానాం.
1: Don't hate anyone.
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: Never hate anybody.
0: కారణం ఏమిటి?
1: Why?
0: మనం ఎవరినైనా ద్వేషిస్తే వారు మనల్ని ద్వేషిస్తారు.
1: If you hate anyone, you'll be hated in turn.
0: Resound and reflection.
1: Everything is reaction, resound and reflection.
0: కనుక దైవత్వంలో ఈ మూడు కూడాను ఈ విధమైనటువంటి ప్రతిబింబిస్తూ ఉంటుంటాయి.
1: దీస్ త్రీ థింగ్స్ అపియర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద డివినిటీ.
0: కనుక
1: సో
0: ఎవరి జన్మము, ఏనాడు ఎట్టిదిగా ఉండేదు, ఈనాడు ఈ జన్మము ఈ రీతిగా ఏ విధంగా ఉంటుందో ఎవరు చెప్పలేరు.
1: నోబడీ కెన్ సే వాట్ వీ వర్ ఇన్ ద పాస్ట్ లైఫ్. నోబడీ కెన్ సే వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ప్రెసెంట్ లైఫ్.
0: ఎట్టి కారణం లేకుండా కూడాను కార్యం జరుగుతూ ఉంటాలి.
1: బట్ వితౌట్ ఎనీ కాజ్ దేర్ విల్ బి సమ్ ఎఫెక్ట్ వాట్స్ ఎవర్.
0: వారు ఆశించకపోయినప్పటికీ భగవంతుడే వారిని ఆశించి

0: వారు లాగుతూ ఉంటాడు.
1: దో దే డోంట్ ఎక్స్పెక్ట్ అండ్ ఆస్క్ ఫార్ గాడ్ విల్ కమ్ క్లోజ్ టు దెమ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: పాస్ట్ లైఫ్ యొక్క ప్రాప్తియే దీనికి మూల కారణం.
1: ది డిజర్డ్నెస్ ఇస్ బికాస్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్.
0: పూర్వపు విత్తనమే ఈనాడు మొక్కగా వస్తుండాలి.
1: ది సీడ్ దెన్ కమ్స్ అవుట్ హియర్ యాజ్ ఎ ట్రీ నౌ.
0: విత్తనమే లేకపోతే మొక్క ఎట్టొస్తుంది?
1: వితౌట్ ది సీడ్ హౌ కెన్ యు ఎక్స్పెక్ట్ ద ప్లాంట్.
0: ఒక దినము సాయంకాలము బీచ్ లో తిరుగుతుంటే అంతా ఇసుకనే కనిపించింది.
1: వెన్ యు జస్ట్ మూవ్ అరౌండ్ ఇన్ ది ఈవినింగ్ అలాంగ్ ద బీచ్ యు ఫైండ్ ద
0: సాండ్. రెండవ దినము వర్షం వచ్చింది.
1: నెక్స్ట్ డే ఇట్ రెయిన్.
0: మూడవ దినం బీచ్ సైడ్ పోయేటప్పటికే అంత పచ్చగా కొంచెం మొలకలంతా వచ్చేసినాయి.
1: అండ్ థర్డ్ డే అలాంగ్ ద బీచ్ యు ఫైండ్ ద గ్రీనరీ.
0: నిన్న ఏ మొక్కలు లేవు, ఈనాడు అప్పుడే పచ్చనిగా కనిపిస్తుండదు అనుకుంటే నిన్న దినం కూడా ఉంటుండాలి.
1: In fact, the plants were there even before.
0: నిన్న విత్తన రూపంలో నది, ఈనాడు మొక్క రూపంలో కనిపించింది.
1: Yesterday they were present in the form of a seed. Today
0: నిన్న విత్తనమే లేకుండా ఈనాడు మొక్క రావడానికి వీలు కాదు.
1: Without the seed yesterday you don't get plant. కనుక
0: విత్తనము కనిపించదు.
1: You don't see the seed.
0: మొక్క కనిపిస్తుంది.
1: You see the plant.
0: కానీ కనిపించినదే మీకు వినిపిస్తుంది.
1: That what you see.
0: వినిపించినదే తలపిస్తుంది.
1: So what you
0: కనిపించినదే మురిపిస్తుంది. మురిపించినదే మరిపిస్తుంది. కనుక మనకు కనిపించినటువంటి దాన్ని అనేక రకములుగా తీసుకుంటాం. అదే మనమంతా మురిపించి పెరిపించింది.
1: ఇట్స్ ఓన్లీ దట్ విచ్ ఇస్ అపారెంట్ అండ్ కాన్స్పిక్యూస్ విల్ మేక్ యూ లాస్ట్ ఆర్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: కనుక నీవు పాస్ట్ లైఫ్ అనేటువంటి దాన్ని ఇవే మాత్రం విచారించద్దు.
1: సో డోంట్ బాదర్ అబౌట్.
0: ఆ సమయం వస్తే అదే రెండు ఏకమైపోతాయి.
1: అట్ ద రైట్ టైం దే బోత్ ఆఫ్ దెమ్ గెట్ యునైటెడ్.
0: కనుక టైం కోసం వెయిట్ చేయి.
1: వెయిట్ ఫర్ ద టైం.
0: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: జన్మలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎన్నో సంబంధాలంతా ఉంటాయి.
1: దేర్ ఆర్ సో మెనీ అసోసియేషన్స్.
0: ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఒకరు చెప్పితే వచ్చేటువంటివి కాదు.
1: అసోసియేషన్స్ రిలేషన్షిప్స్ ఆర్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ వన్.
0: అది దైవత్వానికి ఒక్కదానికి తప్ప మరొక దానికి వీలు కాదు.
1: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ టు గాడ్ బట్ నన్ ఎల్స్.
0: కనుక ఫ్రీ విల్ అంటారు చాలా మంది ఇప్పుడు యువకులంతా.
1: ఇన్ ద మోడర్న్ డేస్ పీపుల్ సే ఫ్రీ విల్.
0: ఫ్రీ విల్.
1: ఫ్రీ విల్
0: ఏమిటి దీనికి అర్థం?
1: వాట్ ది మీనింగ్?
0: ఎవరికి ఈ ఫ్రీ విల్?
1: హూ హ్యాస్ దట్ ఫ్రీ విల్?
0: ఎవరికి లేదే.
1: నో వన్ హ్యాస్.
0: నేను ఏదో పని చేయాలనుకున్నా నాది ఫ్రీ విల్ అంటారు.
1: If you want to do anything, you say, I have free will.
0: సందేహాలంత వస్తుంది. అవుతుందో కాదో, అవుతుందో కాదో సందేహం. ఇంకా ఫ్రీ విల్ ఎక్కడ ఉంది?
1: బట్ యెట్ హీ డౌట్స్ వెదర్ ఇట్స్ పాసిబుల్ ఆర్ నాట్. దెన్ వేర్ ఇస్ ఫ్రీ విల్?
0: కనుక డౌట్స్ రానటువంటిది ఫ్రీ విల్. అదే నిజమైనటువంటి దైవత్వము. అదే ఫ్రీ విల్.
1: సో ఫ్రీ విల్ ఇస్ ద డివినిటీ విచ్ డజంట్
0: యోచించే అవకాశం ఉండదు.
1: నో డౌట్ అట్ ఆల్.
0: ఫ్రీ విల్ అనేటువంటిది ఒక డివైన్ పవర్ తప్ప మరొకటి కాదు.
1: ఫ్రీ విల్ ఇస్ ద డివైన్ పవర్ ఓన్లీ, నథింగ్ ఎల్స్.
0: కనుక ఎవరికి ఫ్రీ విల్ లేదు.
1: నో వన్ హ్యాస్ ఫ్రీ విల్.
0: ఎటువంటి వాడైనా కూడా ఫ్రీ విల్ లేదు.
1: లెట్ హిమ్ ఎనీవన్.
0: ప్రపంచానికంతా ప్రెసిడెంట్ అని కావచ్చును,
1: ప్రెసిడెంట్
0: ప్రైమ్ మినిస్టర్ కావచ్చును,
1: కానీ
0: ఫ్రీ విల్ అతనికి కూడా లేదు.
1: బట్ హి హస్ నో ఫ్రీ
0: విల్. చేయాలనుకున్న కూడా కొన్ని నిబంధనలు తాను కట్టుబడాలి.
1: వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ హీ షుడ్ బి అండర్ సర్టెన్ రెగ్యులేషన్.
0: ఎట్టి కట్టుబాటు లేదు.
1: బట్ గాడ్ హస్ నథింగ్. ఏమైనా
0: చేసుకోవచ్చును.
1: హీ కెన్ డూ ఎనీథింగ్.
0: అది ఫ్రీ విల్.
1: దట్ ఈస్ ఫ్రీ విల్. గాడ్ హస్ దిస్ ఫ్రీ విల్.
0: అది నిజమైనటువంటి ఒక శక్తి.
1: దట్ ఈస్ ది ట్రూ డివైన్ పవర్.
0: కనుక
1: సో
0: మానవత్వం అనేటువంటిది మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ది హ్యూమన్ లైఫ్.
0: మానవుడు మానవుడిగా జీవించడానికి ప్రయత్నించాలి.
1: హ్యూమన్ బీయింగ్ షుడ్ లీడ్ హ్యూమన్
0: లైఫ్. తోటి మానవులతోట మానవుల వలె నీవు ప్రవర్తించాలి.
1: విత్ ఫెలో మెన్ యూ షుడ్ బి హ్యూమన్.
0: మానవుల మధ్యలో పోయి నీవు మృగం వలె ప్రవర్తించవద్దు.
1: అమంగ్ ఫెలో మెన్ యూ షుడ్ నాట్ బి లైక్ అనిమల్.
0: పశువు వలె ప్రవర్తించవద్దు.
1: ఆర్ ఎనీ అనిమల్ ఫర్ దట్
0: మ్యాటర్. ఎవరైనా కూడా నమస్కారం అండి అంటే నమస్కారం అండి అంటారు.
1: ఇఫ్ ఎనీవన్ డస్ నమస్కార్ యు రెస్పాండ్. హలో
0: గుడ్ బై అంటే గుడ్ బై అంటారు.
1: ఇఫ్ ఎనీవన్ సేస్ గుడ్ బై యు రెస్పాండ్.
0: భావం తద్భవతి.
1: యాజ్ యూ ఫీల్ సో ఆల్సో ద కన్సెప్ట్.
0: ఎలాంటి భావంతో మనం పలకరిస్తామో అలాంటి భావంతో ఎదురు పలుకు వస్తుంటుంది.
1: ఇఫ్ యూ టాక్ టు పీపుల్ ద సేమ్ ఫీలింగ్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
0: కనుక మంచిగా మాట్లాడండి.
1: సో టాక్ నైస్లీ.
0: మంచిగా ప్రవర్తించండి.
1: హ్యావ్ గుడ్ బి.
0: మంచిగా నడుచుకోండి.
1: కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: మంచి పేరు తెచ్చుకోండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తులుగా మీరు తయారు కావాలి.
1: మోల్డ్ యువర్ సెల్ఫ్ ఎస్.
0: ఈ వ్యక్తిత్వాన్ని మనం పోషించుకోవడానికి పూనుకోవాలి.
1: అండ్ యూ షుడ్ డెవలప్ దట్ పర్సనాలిటీ.
0: అప్పుడే మన జీవితం జయ అనిపించుకుంటుంది.
1: Then only your life will be fulfilled.
0: Govinda Krishna Jai, Gopala Krishna Jai, Gopala.

0: కర్మము వలే వృద్ధి పొంది కర్మము నెచను. కర్మమే నరులకు దైవము, కర్మమే నిజ భక్తులకు కారణమిల్లో. కర్మమే నిజ భక్తులకు కారణమిలలో.
1: The being takes birth because of action. It is action that is responsible for sustenance and the growth. It is action verily is divine, and it is the action that makes a devotee a true devotee indeed.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Inadu lokamulo కోట్లాది మంది చదువుతూ ఉన్నారు, చదివినారు.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే యూ ఫైండ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ దే ఆర్ స్టిల్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ వీరి వలన ఎట్టి మార్పు కూడా ఏమాత్రమూ జరగలేదు.
1: దిస్ ఎడ్యుకేషన్ హ్యాస్ నాట్ బ్రాట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ఆల్.
0: ఈనాటి వరకు కూడాను విద్యార్థుల యొక్క మనసు విద్యార్థులపైనే ఉంటున్నది, కానీ ఏమాత్రం ప్రజాప్రహణ లోపల చేరలేదు.
1: ఆల్ ది ఎఫెక్ట్స్ సెంటర్ అరౌండ్ ద స్టూడెంట్ ఓన్లీ. ఈ డజన్ థింక్ ఆఫ్ ది అంబియన్స్, ద సరౌండింగ్స్ అండ్ ద పొజిషన్.
0: కనుకనే ఈ విద్య వల్ల ప్రయోజనం ఏమీ లేదు.
1: Therefore, there is no use out of this education.
0: కేవలం ఉద్యోగ నిమిత్తము, పట్టకూటి నిమిత్తము, సంసారం పోషించుకునే నిమిత్తము ఈ విద్య పనికి వస్తుందే, కానీ ఇంకా దేనికి కూడాను ఆధ్యాత్మికంలో లౌకికంలో ఏమాత్రం కూడా పనికిరాదు.
1: This education that we acquire is useful to eke out our living, to get ourselves employed and to carry out our family. But it is not useful from the spiritual point of view and not even from the worldly sense.
0: Mukhyamga vidyalo prati manavulaku nalugu rakamulainatuvanti vidyalu unnavi.
1: Everyone will notice the four forms of education.
0: Aithe ఈ నాలుగు మార్గములందు కూడాను ఏది మంచిది అనేటువంటి విషయము నీకు నీవు నిర్ణయం చేసుకోవాలి.
1: Of these four forms of knowledge, you have to decide for yourself which one serves best.
0: అందరూ చదువుతున్నారు.
1: All study, no doubt.
0: గొప్ప గొప్ప డిగ్రీలు కూడా పొందుతున్నారు.
1: They also acquire very high degrees.
0: అందులో పిహెచ్డీలు కూడా చేస్తున్నారు.
1: Some also get their PhD degrees.
0: Kani PhD ante emti artham?
1: What is the meaning of PhD?
0: Adhe vidhamgane ee chaduvu ante emti artham?
1: What is the meaning of this education?
0: Ayya mi pillavaadu em chestunnadu ani prashninchinappudu chaduvukuntunnadu.
1: If you put a question, what is that your son doing? The answer is, he is studying, chaduvukuntunnadu.
0: అందరు కూడా చదువుకున్నారే.
1: ఆల్ స్టడీ, ఆల్ ట్రై టు ఎడ్యుకేట్ దెమ్సెల్వ్స్.
0: చదువుకున్నారే కానీ చదువు నేర్చలేదు.
1: దే హ్యావ్ బాట్ ఎడ్యుకేషన్, చదువుకున్నారు. దే బాట్ ఎడ్యుకేషన్ బట్ దే హ్యావ్ నాట్ అక్వైర్డ్ ఎడ్యుకేషన్.
0: ఆ విధంగా అందుకున్నటువంటిది నిజమైన చదువు.
1: దేర్ఫోర్ ఇట్స్ ది ట్రూ ఎడ్యుకేషన్ దట్ యు అక్వైర్ ఆల్ బై యువర్ సెల్ఫ్.
0: ఏదో గ్రంథంలో రాసినటువంటి విషయాలను ఉపాధ్యాయులు పోలిస్తే దానిని నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది ఈ విద్య అని బోధిస్తున్నారు.
1: టీచర్స్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దీస్ టెక్స్ట్ అండ్ టీచ్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ యూ కన్సిడర్ దీస్ లెసన్స్ యాజ్ ఇటర్నల్ ట్రూత్.
0: అంత కొనినటువంటివి కానీ తనకు అందుకున్నటువంటివి కాదు.
1: ఆల్ దట్ ఈస్ జస్ట్ స్టఫ్డ్ ఇన్, but it has not been acquired in its originality.
0: Kanuka ఈనాడు మేము ఆ విధమైన చదువు చదివాము.
1: వీ డోంట్ వాంట్ దట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే.
0: మన ఎందున్నటువంటి యొక్క అంతర్వాణి యొక్క తత్వము మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ మస్ట్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు లిసన్ టు అవర్ ఇన్నర్ వాయిస్.
0: కనుక మనము ఏ చదువు చదవాలి?
1: సో వాట్ ఎడ్యుకేషన్ వీ షుడ్ అక్వైర్?
0: కేవలం అక్షరాలతో ప్రింటింగ్ ఈ గ్రంథములు మాత్రమే చదివినంత మాత్రమే మనకు తెలివితేటలు కలగవు.
1: బై మియర్లీ లెర్నింగ్ ది ఆల్ఫబెట్స్ అండ్ బీయింగ్ ఏబుల్ టు రీడ్ ద బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ దట్ విల్ నెవర్ మేక్ అస్ ఎడ్యుకేటెడ్.
0: కాన మనము ఈ చదువును మన లోపల నుంచి తేవాలి కానీ బయట నుంచి కూరకూడదు.
1: Therefore, we should not stuff the knowledge from outside. We should bring out that which is latent, immanent within us.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Antarvani chadu kaadegi. Bahya chadu kaadegi.
1: The inner voice is the true education and not the external knowledge.
0: Anduvalane ee satyanni gurtinchukunnatundi peddalu ఈనాడు విచారిస్తున్నారు.
1: ది ఎల్డర్స్ హూ హావ్ రికగ్నైజ్డ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ ఆర్ వెరీ మచ్ వరీడ్ బికాస్ ఆఫ్ ఇట్స్ అబ్సెన్స్ టుడే.
0: చదువుతున్నాము, ఎగ్జామినేషన్ రాస్తున్నాము, పాస్ అవుతున్నాము, డిగ్రీలు పొందుతున్నాము.
1: వీ స్టడీ అట్ హోమ్, రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్, వీ గెట్ త్రూ ది ఎగ్జామినేషన్ అండ్ గెట్ ద డిగ్రీ.
0: అది ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నటువంటి విషయమే.
1: This is the one that everyone does.
0: Aithe manam ye vidhanga chadavali chadavu andukovali gaani chadavalsinatundi avasaram ledhu.
1: In fact, we should receive the essence of education and not merely go through the books.
0: Mana antarvali nunchi vacheetundi oka chadavu nijamaina chadavu.
1: The true education from within the inner voice is the true education and not the secular or formal one.
0: Satyamu, dharmamu, shanti, prema, ahimsa, ee aidu kulanu panchabhutamule.
1: Truth, righteousness, peace, love, non-violence are the five elements.
0: Ee aidu kulanu cheyinappude తాను పంచభూత స్వరూపుడు కాగలరు.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ కాన్స్టిట్యూట్ ది యువర్ ఓన్ సెల్ఫ్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వమే మానవుని యొక్క జీవితము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ ఈనాడు ఈ పేర్లు వింటున్నారు కానీ చదవటం లేదు.
1: టుడే పీపుల్ మెన్షన్ దేర్ నేమ్స్ వెర్బాసిటీ but they don't go through in depth.
0: Aa vinnatvanti yokka ee panchavachikulu kodaru manam practical lo pettali.
1: All that is heard should be put to practice.
0: Manam pettalakkaledu manam ente ee panchabhutamulu kuda untunnavi.
1: We have not realized the five elements are within us.
0: Satyamu,
1: truth.
0: Satyamu anetvantidi manam ekka chadivinam?
1: Truth. Where have you learnt it? Where have you studied it?
0: Mana ende untunnadi aa satyamu.
1: The truth is within you.
0: Dharmamu.
1: Dharma.
0: Ekkada nunchi vachindi?
1: Where from you acquired it?
0: Aa dharmam kulanu mana ende imidi unnadi.
1: Dharma. Righteousness is within you.
0: Truth is God.
1: Truth is God.
0: Not God is truth.
1: Not God is truth.
0: Ee truth anetundi evaru nunchi vastunnadi? తమ యొక్క సంకల్పం నుంచినే తనకు వస్తున్నది.
1: ట్రూత్ ఈజ్ నాట్ ఎనీవేర్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ ఫ్రమ్ విదిన్ ఓన్లీ.
0: కానీ తన నుంచి వచ్చినదని తనకు తెలియదు.
1: దో ఇట్ లైస్ విత్ ఇన్ అస్, వీ డు నాట్ కాగ్నైజ్ ఇట్.
0: అవి న్యాచురల్ గా వచ్చేటువంటివి.
1: ఇట్ ఈస్ జస్ట్ న్యాచురల్ మేనిఫెస్టేషన్.
0: కానీ ఈ సత్యము, ధర్మము, జాంతి, ప్రేమ, అహింసలు మనము పుస్తకాల నుంచి చదివినటువంటి పదములు.
1: ద ట్రూత్, రైటియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వైలెన్స్, ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ దోస్ వీ స్టడీ ఇన్ బుక్స్.
0: ఈ సత్యమును మనం చెప్పవలనన్నా దీనికి అనేక రకమైనటువంటి కొన్ని నియమములు ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ ట్రూత్ వీ షుడ్ ఫాలో సమ్ డిసిప్లిన్.
0: ట్రూత్ అనేటువంటిది కేవలము రెండు పదములు మాత్రమే ఉంటుండేది.
1: ట్రూత్ సత్య హ్యాస్ గాట్ టూ లెటర్స్ హియర్ సత్య
0: సత్య
1: సత్య
0: సత్య అనగా సత్య రెండు అక్షరాలు ఉంటున్నాయి.
1: హియర్ ద టూ లెటర్స్ సత్య.
0: ఈ రెండు అక్షరాలకు మనం ఎంత చదువుతుంది అన్నా?
1: ఫర్ దీస్ టూ లెటర్స్ షుడ్ యు రీడ్ సో మచ్.
0: కానీ సత్యం అనేటువంటిది సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: ట్రూత్ యొక్క పదములే ధర్మము.
1: అండ్ ది వెరీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ట్రూత్ ఈజ్ వెరీ ధర్మ.
0: అది ఆచరించడమే ఇది మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: ట్రాన్స్లేటింగ్ ట్రూత్ ఇన్ టు యాక్షన్ ఈజ్ ధర్మ రైచియస్నెస్ విచ్ ఈజ్ అవర్ డ్యూటీ.
0: మనం చెప్పిన దానిని చేసి చూపించడం.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
0: మనము చెప్పటము తలచడము చేయటము.
1: There are three aspects. One we say, the second we think, and third we do.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సత్యం.
1: The harmony of thought, word, and deed is satya, truth.
0: ఈ సత్యాన్ని మనం ఏ రీతిగా చెప్పాలి?
1: This truth, how is it to be spelt out, declared?
0: ఇది ఏ విధంగా తన లోపల ప్రవహిందో ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించి దాన్ని మనం కూడా లోపల వెళ్ళాలి.
1: As the truth is within us, we should also turn inward to know its origin.
0: సత్యం చెప్పడమే కాని చేయటం అనేటువంటిది కాదు.
1: Truth is said and it is not done.
0: సత్యం పలుకు.
1: Speak truth.
0: ధర్మం చేయి.
1: Act righteously.
0: కానీ ఈనాడు సత్యాన్ని చెప్పుతున్నారు.
1: But today, truth is just said.
0: ధర్మమును చేస్తున్నారు.
1: దే ఆల్సో ఫాలో ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: కనుక మనము చేసి చూపించడమే నిజమైనటువంటి ధర్మము.
1: ద ట్రూ ధర్మ లైస్ ఇన్ డిక్లరేషన్ విచ్ ఇస్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ టోటో.
0: చెప్పి దానిని అనుసరించడమే నిజమైనటువంటి సత్యము.
1: ద ట్రూత్ ఆఫ్ దిస్ ట్రూత్ లైస్ ఇన్ వాట్ ఈస్ సెడ్ అండ్ పుటింగ్ ఇట్ టు ప్రాక్టీస్ ఇన్ ట్రూ స్పిరిట్.
0: కనుక మనం ఏది సత్యము ఏది ధర్మము అనేటువంటిది కూడా మనం తెలుసుకోవటం లేదు.
1: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రూత్ సత్య అండ్ రైచియస్నెస్ ధర్మ.
0: ఈనాడు మా పిల్లలందరూ కూడాను కేవలం చెప్పడం మాత్రమే కాదు చేస్తూ ఉన్నారు.
1: టుడే అవర్ స్టూడెంట్స్ దే నాట్ నియర్లీ సే స్పీక్ అవుట్ బట్ దే ఆల్సో యాక్ట్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఆ ప్రాక్టీస్ కూడా నువ్వు ఎట్లా చేస్తున్నారు?
1: హౌ ఆర్ దే ప్రాక్టీసింగ్ దిస్ ట్రూత్?
0: తమ యొక్క నాలుగు నుంచి వచ్చినటువంటి యొక్క పదములను
1: ద వర్డ్స్ దట్ దే స్పీక్ అవుట్ విత్ హెల్ప్ ఆఫ్ ద టంగ్
0: దానిని మింగివేసి
1: దే జస్ట్ స్వాలో ఇట్.
0: ఆ మింగినటువంటి ఎసెన్స్ దాన్ని తిరిగి తన బయటకు తీవటం.
1: అండ్ దట్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్.
0: కానీ చేస్తున్నారే కానీ దాన్ని బయటకు తీపటం లేదు.
1: దే డూ ఇట్ దే ఫాలో బట్ దే డోంట్ పబ్లిసైజ్ ఇట్.
0: ఇది పబ్లిక్ చేసేటువంటి తాము చేసి చూపించినప్పుడే ఇది పబ్లిక్ అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ పబ్లిసిటీ ఇట్ ఈస్ నోన్ టు పబ్లిక్ ఇఫ్ ఓన్లీ యూ యాక్ట్ అకార్డింగ్ టు వాట్ యూ సే.
0: సత్యం చెప్పు.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మం చేయి.
1: యాక్ట్ along the path of righteousness.
0: ఇవే రెండు మన భారతీయ యొక్క సంస్కృతి యొక్క పదములు.
1: దీస్ టు రిఫ్లెక్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఈ యొక్క పంచభూతముల యొక్క స్వరూపం లోపల ఉన్నటువంటి ఈ రెండు కూడాను మిగిలిన మూడు భూతములు కూడాను సృష్టిస్తుంది.
1: దీస్ టు ఎసెన్షియల్ సత్య ధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బర్త్ ఫర్ ద ఆరిజిన్ ఆఫ్ ది రిమైనింగ్ త్రీ.
0: సత్యమే లేకపోతే ధర్మం ఉండదు. ధర్మమే లేకపోతే శాంతి కలగదు. శాంతియే లేకపోతే ఆనందం మనకు లభించదు.
1: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్ దేర్ ఇస్ నో రైచియస్నెస్. వెన్ దేర్ ఇస్ నో రైచియస్నెస్ there is no peace. When there is no peace, there is no ananda or bliss.
0: Kanuka satyam nunchi dharmam ku povali.
1: Therefore we have to travel from satya truth to dharma righteousness.
0: Ee dharmam velin tarvata,
1: having reached dharma,
0: manamu sariyaina sthiti pondutamu.
1: We will attain the correct position.
0: Satya dharma rendu kudanu balance tu nunchinatvi.
1: Satya dharma maintain perfect balance.
0: సరైనటువంటి బ్యాలెన్స్ ఉండాలంటుంటే సత్యము ధర్మము రెండు కూడా సమానంగా మన ఉంటుండాలి.
1: టు మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సత్య అండ్ ధర్మ షుడ్ బి ఈక్వల్.
0: ఇవి రెండు ఉంటున్నప్పుడే మనలో ప్రేమ కలుగుతుంది.
1: వెన్ దీస్ టూ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేర్ బి ప్రేమ ఆర్ లవ్ విత్ ఇన్ అస్.
0: ప్రేమ కలిగినప్పుడే,
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్,
0: శాంతి లభిస్తుంది.
1: యూ విల్ ఎక్వైర్ పీస్, యూ విల్ బి పీస్ఫుల్.
0: కానీ ఈ పీస్ కలిగినప్పుడే,
1: వెన్ వన్స్ యు ఆర్ ఇన్ పీస్,
0: త్యాగం వస్తుంది.
1: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ త్యాగ.
0: ఈ త్యాగమే మానవుని యొక్క వైరాగ్యము.
1: ద త్యాగ సాక్రిఫైస్ ఈస్ రెనన్సియేషన్ ఆర్ వైరాగ్య.
0: అన్ని త్యాగం చేస్తున్నాం మనము.
1: వీ సాక్రిఫైస్ ఆల్.
0: త్యాగం చేయనటువంటి వస్తువు మన దగ్గర ఒక్కటి కూడా లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ that we are not prepared to share or sacrifice.
0: Kani anni vintunnamu chadutunnamu.
1: We hear and we also read.
0: Dani yokka swaroopam mi etchideyanesvanti meer emana gurtinchara?
1: Have you realized its fundamental truth, its a true form? At any time
0: ee chesi chupinchali.
1: You should act, you should practice and then demonstrate.
0: మన నుండి లోపల నుంచి వచ్చేటువంటిదే కాదు సత్యము, బయట నుంచి కూరేటువంటిది కాదు.
1: ద ట్రూత్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, ఇట్ ఈస్ నాట్ టు బి స్టఫ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: సత్ అనేటువంటిది ఇది కేవలం ఒకే పదమే.
1: ద సత్ ఈస్ జస్ట్ వన్ వర్డ్.
0: సత్ గుణము,
1: సత్ గుణ
0: అంటే గుణం అనేటువంటిది ఏంటది, దానికి రూపము లేదే.
1: దిస్ క్వాలిటీ ట్రూత్ హ్యాస్ నో ఫామ్.
0: అదే సత్.
1: That is sat.
0: Dharma anetvanti emiti, idi oka padame.
1: Dharma likewise is also a word.
0: Aa dharma anetvanti chesi tirvasindi.
1: Dharma must be practiced.
0: Shanti appude manaku shanti kalugutundi.
1: Then only you will be at peace within yourself.
0: Ee shanti kaliginappude santosham bayalderutundi.
1: Then once you are at peace, you will be happy.
0: Ee rendu lekunda maatramu సంతోషం అనేది కలగదు మనకు.
1: వితౌట్ దీస్ టు సత్య అండ్ ధర్మ యూ కెన్ నెవర్ బి ఎట్ పీస్, యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: కనుక మొట్టమొదట మనం సత్యమే నేర్చుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ సత్య ట్రూత్.
0: జరిగింది జరిగినట్టుగా చెప్పడమే అది సత్యము.
1: టు సే వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఈజ్ ట్రూత్.
0: జరిగింది చెప్పకుండా ఏదో తనలో పెట్టుకుని సత్యము అని అంటే అది ఎట్లా తెలుస్తుంది?
1: Without telling what had actually happened, by hiding certain facts, how do you say it is truth?
0: Truth ante emtini?
1: What is truth?
0: Palakatamu.
1: Speaking out.
0: Tanalo unnatvanti yokka satyanni palakali.
1: What is within you must be spoken out, must be said.
0: Adi cheppinappude tanaku dharmam erpadutundi.
1: By speaking out, what is within truly is dharma, righteousness.
0: ఈ సత్యధర్మం రెండు చేరినప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ అని నడుచుకుంటారు.
1: సత్యధర్మ ఆర్ సంథింగ్ లైక్ ఇన్ అవర్ వాకింగ్ స్టైల్ లెఫ్ట్ అండ్ రైట్ వీ కెన్ గో అహెడ్.
0: ఈ రెండు నడిచినప్పుడే మనం చేరవలసిన స్థానం చేరుతాం.
1: దిస్ వాక్ వుడ్ బి పర్ఫెక్ట్ అండ్ ఇట్ వుడ్ టేక్ అస్ టు ది డెస్టినేషన్.
0: కనుక మనం సత్యధర్మం రెండింటినీ కూడా కలుపుకొని సరైనటువంటి అర్థం తెలుసుకుని మనం జీవితం జరిపడాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ సత్య అండ్ ధర్మ in the true spirit, in
0: the proper study
1: way.
0: Of mankind is man.
1: The proper study of mankind is man.
0: ee mankind ante emtidi?
1: What is this mankind?
0: Ante karunato chudinatvadi.
1: Mankind is the one with kindness.
0: Satyamu dharmamu rendu cheyinappude ee chudinatavutundi.
1: And it is the combination of satya, the truth, and dharma, righteousness.
0: ee rendu cheyinappude,
1: when both of them are in union,
0: మనం కోరినటువంటి యొక్క స్థానంలో మనం చేరగలము.
1: వీల్ సర్టన్లీ రీచ్ దట్ పాయింట్ వేర్ వీ వుడ్ లైక్ టు రీచ్.
0: సత్యము ధర్మము రెండు కూడా మనం జరుపుకుంటా చేరవలసిన స్థానం చేరాలనుకుంటే అది ఎలా చేయగలరు?
1: Without this satya and dharma, you cannot reach your destination, the point where you want to go.
0: కనుక సత్య ధర్మములు రెండింటినీ కూడా మనం ఆధారం తీసుకుని,
1: బేసింగ్ ఆన్ సత్య అండ్ ధర్మ,
0: సత్యము అనేటువంటి దాన్ని మింగి వేసినప్పుడు,
1: వెన్ వన్స్ వీ కీప్ విదిన్ దట్ ట్రూత్ విదిన్ అస్,
0: ధర్మములకు ఆధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ధర్మ దెన్?
0: సత్యమే ఒక ఫౌండేషన్.
1: ట్రూత్ సత్య ఈజ్ ది ఫౌండేషన్.
0: ధర్మము అనేటువంటిది ఒక పునాది.
1: Dharma is the one that is the base on this foundation. The combination of these two, satya and dharma, are suffice. When the foundation is strong, you can raise walls. And then thereafter, we can make rooms in the mansion.
0: కనుక సత్య ధర్మములు, శాంతి ప్రేమలు ఈ రెండు కూడా సత్య ధర్మముల నుంచి చెప్పు బయలుదేరినవే.
1: Therefore, Satya Dharma are the beginning, the foundation for Shanti and Prema to fall.
0: ఈ నాలుగు చేరిన అప్పుడు వారికి ఆనందము.
1: All these four together will confer bliss to everyone.
0: కనుక ఈ ఆనందమే మన జీవిత లక్ష్యము.
1: Therefore, this bliss is the aim of our life, goal of our life.
0: అయితే ఈ గోల్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది మనం ఏది అని అనుకుంటామంటే, ఏదో కొన్ని టాస్క్ పెట్టుకునేది, దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే దానివల్ల ఒకటి ఏర్పడుతుంది అని అనుకుంటారు.
1: వి థింక్ అవర్ గోల్ ఆఫ్ లైఫ్ సెంటర్స్ రౌండ్ ద కంటిన్యూటీ ఆఫ్ థాట్స్, థింకింగ్ ఓరియంటెడ్.
0: కనుక మనము రెండింటిని కూడా ఏకప్ చేసినప్పుడే సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: దేర్ఫోర్ వీ షుడ్ యూనిఫై సత్య అండ్ ధర్మ ఇన్ ఆర్డర్ టు బి బ్లిస్ఫుల్.
0: రెండు పాదములు కూడా వచ్చినప్పుడే బ్యాలెన్స్ నిలుస్తుంది.
1: వెన్ వన్స్ యూ స్టార్ట్ వాకింగ్ ఆన్ బోత్ ద ఫీట్, యూ కెన్ మెయింటైన్ బ్యాలెన్స్.
0: కనుక ఆ బ్యాలెన్స్ నిలిచినప్పుడే మనం ఎన్ని భవములను కట్టవచ్చు.
1: అండ్ వెన్ వన్స్ దేర్ ఇస్ బ్యాలెన్స్ దట్స్ క్వైట్ సేఫ్ అండ్ స్ట్రాంగ్, యూ కెన్ రైజ్ ఎనీ నంబర్ ఆఫ్ స్టోరీస్ ద బిల్డింగ్.
0: ఈనాడు కొంతమంది అంటే విద్యావంతులే, లౌకిక విద్యను నేర్చినటువంటి వారే.
1: Today in this world, some people who acquired this secular knowledge,
0: భౌతిక మేనేజ్మెంట్ యొక్క కర్మలు వేరు,
1: ద వరల్డ్లీ యాక్షన్స్ ఆర్ సెపరేట్.
0: దాని యాక్షన్ లో వచ్చేటువంటి యొక్క అభివృద్ధియే దీనికి తగినటువంటి ధర్మము.
1: దేర్ఫోర్ ద వరల్డ్లీ యాక్షన్స్ విల్ గివ్ యూ ద వరల్డ్లీ ప్రోగ్రెస్, దట్ ఈస్ ధర్మ.
0: కనుక ఈ ధర్మం అనేటువంటిది చేసి చూపించాలి.
1: దేర్ఫోర్ ధర్మ షుడ్ బి యాక్టెడ్ అపాన్.
0: సత్యం అనేటువంటిది చెప్పి చూపించాలి.
1: And it should be said and also should be translated to action.
0: Kanuka no satya dharmamlo rendu kuda balance lo pettukunte prema shanti anetundi entaina manaku labhistundi.
1: Therefore, when once we keep perfect balance between these two satya dharma, you can acquire shanti and prema.
0: Satya dharmamlo manam nadchukunnappude shanti manlo erpadutundi.
1: When once we proceed along satya and dharma, the peace will be installed there.
0: ఎవరైనా కూడా ఇంజనీర్స్ పోయి అయ్యా ఈ బిల్డింగ్ పైన ఇంకొక బిల్డింగ్ ఏమైనా కట్టచ్చునా అని అడిగినప్పుడు, అయ్యా దాని పునాది చూడాలప్ప అంటాడు.
1: ఇఫ్ ఎన్ ఇంజనీర్ పుట్స్ ఎ క్వశ్చన్, కెన్ వీ హ్యావ్ ఫ్యూ మోర్ ఫ్లోర్స్, ఫ్యూ మోర్ స్టోరీస్ టు దిస్ బిల్డింగ్, దే విల్ సే వీ మస్ట్ చెక్ ద ఫౌండేషన్.
0: ఆ ఫౌండేషన్ పట్టియే మన అభివృద్ధి పైకి వస్తుంది.
1: ది ఫర్దర్ కన్స్ట్రక్షన్ డిపెండ్స్ అపాన్ ద ఫౌండేషన్.
0: పునాది నుంచి మనం సరైనటువంటి పద్ధతిని మనం అనుసరించాలి.
1: We should follow the correct procedure right from the state of foundation.
0: Kanuka.
1: Therefore,
0: mottamota satya dharmamulu manamu aadharam cheskovali.
1: Therefore, we should base, rely on satya and dharma.
0: Satya and dharmam, satyam vadalakunda dharmam cheyakunda matrame adi em matram prayojanam undadu.
1: It is useless if we don't speak truth, if we do not follow the path of dharma.
0: Truth paluktaru chaala mandi.
1: Many speak. People speak truth.
0: Kani cheptare kani chestunnaru.
1: They say, but they don't act according to what is said.
0: Kalugune chesi chupinchinappude adi sarainatvanti dharmam ga
1: rupamundi. So when one acts according to what is said, that is proper way.
0: Ee proper way ne manam pattukovali.
1: We should proceed along this proper way.
0: Shanti premanu koreetvanti prati vyakti kudanu satya dharmamulu anusarinchali.
1: Those who want to have this peace and love must certainly be in possession of these two, satya and dharma.
0: ఈనాడు సత్యము చెప్తున్నారు అంతమంది.
1: Today many people speak truth.
0: అందులో ధర్మం ఏమాత్రము లేదు.
1: But there is no trace of dharma there.
0: కనుక సత్యం ఒకటి ఉండి ఈ ధర్మం లేకపోతే ఏమి ప్రయోజనము?
1: While you retain truth without dharma, it is useless.
0: కనుక సత్య ధర్మం రెండు కూడా మనం ఆధారం చేసుకోవాలి.
1: Therefore we should have satya and dharma as the main criteria.
0: Truth is permanent.
1: Truth is permanent.
0: Dharma also permanent.
1: Dharma is also permanent.
0: రెండు పర్మనెంట్ ఎంత ప్లస్ ప్లస్ ప్లస్ అనుకున్నప్పుడు మంచి భద్రమైనటువంటి ఒక బలం వచ్చేస్తుంది.
1: సత్య అండ్ ధర్మ విచ్ ఆర్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ వుడ్ యాడ్ ఆన్ అండ్ ఎన్ష్యూర్ ఆల్ ద సేఫ్టీ అండ్ స్ట్రెంగ్త్.
0: సత్య ధర్మంలో రెండు లేకపోయినప్పుడు ఈ యొక్క ప్రేమకు ఏమాత్రము బలం ఉండదు.
1: వేర్ దెర్ ఇస్ నో ట్రూత్ అండ్ ధర్మ దెర్ ఇస్ నో ప్లేస్ ఫార్ ప్రేమ లవ్.
0: ఎక్కడైనా కోర్టుకు వెళ్ళినప్పుడు కూడాను సత్యం ఏమిటి అని అందరూ అడుగుతారు.
1: ఇఫ్ యూ గో ఎనీవేర్ పీపుల్ విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద ట్రూత్ దేర్ వాట్ ఈస్ సత్య దేర్.
0: సత్యం అంటే ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పడం.
1: హియర్ సత్య మెంట్ ద నరేషన్ డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెన్డ్ ఆర్ ట్రాన్సాక్టెడ్.
0: అది యాక్షన్ లేకుండా ఉంటున్నప్పుడు ఏ విధంగా చెప్పగలరు నీవు?
1: వెన్ ఇట్స్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్షన్ హౌ ఈస్ ఇట్ పాసిబుల్ టు సే అబౌట్ ఇట్?
0: సత్య ధర్మం రెండింటి కూడా ఏకం చేసినప్పుడే
1: వెన్ యూ యూనిఫై సత్య అండ్ ధర్మ
0: శాంతి మనకు ఏర్పడుతుంది.
1: దెన్ యూ విల్ అటైన్ పీస్.
0: ఈ శాంతి ఏర్పడినప్పుడే
1: దెన్ వన్స్ శాంతి ఇస్ అటైన్డ్
0: మనకు సౌఖ్యం కలుగుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్
0: సౌఖ్యం కలిగినప్పుడే
1: హ్యాపీనెస్ వెన్ వన్స్ విత్ దాట్
0: మనకు ఈ విద్య పైన మనకు అభివృద్ధి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ అడ్వాన్స్ ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: దీన్ని ప్రాక్టికల్ లో పెట్టినప్పుడే
1: వెన్ వన్స్ యూ పుట్ ఇట్ ఇన్ ద ప్రాక్టికల్ ఫీల్డ్
0: అది నిజమైనటువంటి శాంతి ఏర్పడుతుంది.
1: యూ విల్ ఎర్న్ ద ట్రూ పీస్.
0: కనుక మనం అన్ని కూడాను మన ఏందే ఉంటున్నాయి కానీ సత్య ధర్మ శాంతి ప్రేమ అనేటువంటిది ఎక్కడో బయట నుంచి గ్రంథం నుంచి తీసుకొని రావటం లేదు, టీచర్స్ మనకు బోధించడం లేదు.
1: దేర్ఫోర్ ఆల్ దీస్ ఫండమెంటల్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ విత్ ఇన్ అస్. దే ఆర్ నాట్ టేకెన్ ఫ్రమ్ అవుట్ సైడ్. They are not merely taught by teachers.
0: ee teachers kuda bodhinchinappudu ee satyanni lokamaina loka sambandhamaina satyanga bhavistaru.
1: Teachers while teaching truth they take it in the worldly physical sense.
0: Kaani ee satyamaina tundi prapanchikamaina tundi bhautika lakshanamga teesukunnappudu idi poorthi adharmame avutundi.
1: When once you consider truth as physical and worldly ephemeral thing, it is adharma, unrighteous.
0: ఈ రెండు ప్రాక్టికల్ లో జరిగినప్పుడే దానికి మంచి అంతర్బలం ఏర్పడుతుంది, అంతర్బలము.
1: యూ విల్ హ్యావ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ వెన్ వన్స్ యూ యూనిఫై ట్రూత్ అండ్ ధర్మ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: కనుక అప్పుడే నీకు మంచి ధైర్యం కూడా కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ ద కరేజ్.
0: ఆ శక్తి వచ్చినప్పుడే ఇంకొకరు చెప్పనక్కర్లేదు.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ దిస్ స్ట్రెంగ్త్ యూ డోంట్ నీడ్ టు బి స్పెషల్లీ టోల్డ్ ఆర్ రిమైండెడ్ బై ఎనీబడీ.
0: కనుక మనము ఎవరిని అడగనక్కర్లేదు అంటే ఎవరిని మనం ఏమాత్రం వేడుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రన్ ఆఫ్టర్ పీపుల్ వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ దీస్ టు సత్య అండ్ ధర్మ.
0: సత్య ధర్మంలో రెండింటి కూడా చేసుకునేప్పుడే
1: వెన్ వన్స్ సత్య అండ్ ధర్మ ఆర్ టుగెదర్
0: సత్యం యొక్క ప్రతిబింబమే ధర్మము.
1: అండ్ ఇట్ ది ధర్మ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సత్య ద ట్రూత్.
0: సత్య ధర్మంలో రెండు కూడా ఏకమైనప్పుడే
1: వెన్ సత్య అండ్ ధర్మ ఆర్ వన్
0: ఒక ఫార్మ్ ఏర్పడుతుంది.
1: దేర్ విల్ బి ఎ ఫార్మ్.
0: అప్పుడు అదే మనం శాంతి అనేటువంటి దాన్ని పెడుతున్నాం.
1: దట్ ఫార్మ్ ఈజ్ శాంతి పీస్.
0: ఈ శాంతి అనేటువంటి మన రోజు చేసినప్పుడే
1: వెన్ వన్స్ దిస్ పీస్ ఈజ్ విత్ ఇన్ అస్
0: సంతోషం అనేటువంటిది కలుగుతుంది.
1: విల్ బి హ్యాపీ ఇన్ సంతోష.
0: ఈనాడు మనం సంతోషంగా ఉండాలనుకుంటుంటే సత్య ధర్మం రెండింటినీ కూడా ఏకం చేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ వాట్ యూ షుడ్ డూ టుడే ఈజ్ దట్ యూ షుడ్ కంబైన్ సత్య అండ్ ధర్మ.
0: కనుక ఈనాడు సత్యం వేరు ధర్మం వేరు ఉంటున్నప్పుడే ఈ రెండింటి యొక్క ఏకత్వము లేకపోవటం చేత అది మూడవది శాంతి అనేటువంటి మనకు లభించటం లేదు.
1: టుడే వీఆర్ నాట్ యూనిఫైయింగ్ సత్య అండ్ ధర్మ. దేర్ ఫోర్ దేర్ ఇస్ నో శాంతి, దేర్ ఇస్ నో పీస్ ఎట్ ఆల్ ఇన్ ది మోడర్న్ వరల్డ్.
0: ఎవరినైనా మీరు ప్రశ్నించండి, అయ్యా నీవు సంతోషంగా ఉన్నావా?
1: యు ఆస్క్ ఎనీబడీ ఆర్ యూ హ్యాపీ.
0: ఎక్కడండి నాకు పెద్ద సంసారం కట్టుకున్నాను, పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారు, వీళ్ళకంత మ్యారేజ్ చేయాలా, వీళ్ళకంత చదువు చెప్పించాలా, అన్ని విధాల బాధ్యత నా పైన ఉంటుండాలి, నేను ఏ విధంగా శాంతిగా ఉండగలను అంటాడు.
1: ఇఫ్ యూ పుట్ దిస్ క్వశ్చన్ వాట్ హ్యాపీనెస్, వాట్ హ్యాపీనెస్ ఐ హావ్, ఐ హావ్ బిగ్ ఫ్యామిలీ, ఐ హావ్ మెనీ చిల్డ్రన్, ఐ హావ్ టు బ్రింగ్ దెమ్ అప్, ఐ హావ్ టు గెట్ దెమ్ మ్యారీడ్, ఐ హావ్ మెనీ రెస్పాన్సిబిలిటీస్ టు డిశ్చార్జ్.
0: ఈనాడు మానవుని యందు బలం లేకుండా పోవటము బలహీనుడు కావడానికి కూడా మూల కారణమేమిటి? సత్య ధర్మములు వేరు వేరు చేస్తున్నారు.
1: టుడే దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ వీక్ బికాస్ వీఆర్ సపరేటింగ్ సత్య అండ్ ధర్మ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: కనుక మీరు దీన్ని ఒకదాని ఒకటి సపరేట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ సపరేట్ సత్య అండ్ ధర్మ,
0: రెండింటినీ ఏకం చేయాలి.
1: వీ షుడ్ కంబైన్ దెమ్.
0: కనుక అప్పుడే మనకు సరైనటువంటి ఒక ఫలం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ వీల్ హ్యావ్ ద ట్రూ స్ట్రెంగ్త్.
0: కనుక మనం ట్రూ ఫ్రెండ్ అనేటువంటి కావాలంటే సత్యధర్మంతో కూడినటువంటి వ్యక్తి మనకు కావాలి. ఈ రెండు కూడా యూనిటీ అయినప్పుడే సరైనటువంటి విధి మనకు లభిస్తుంది.
1: వెన్ వన్ దీస్ టూ ఆర్ యూనిఫైడ్ యూ విల్ హ్యావ్ యువర్ ఎయిమ్ ఫుల్ఫిల్డ్, గోల్ రీచ్.
0: కానీ ఈ రెండింటినీ మనం వేరు వేరు చేసినప్పుడు డివైడ్ అవుతుంది.
1: వెన్ వన్స్ యూ సెట్ దెమ్ అపార్ట్ యూ ఆర్ డివైడింగ్ దెమ్.
0: ఈ డివైడ్ అయినప్పుడు నువ్వు ఎట్ట వస్తుంది సత్యం, ఎట్ట వస్తుంది ధర్మము?
1: Where there is a division or duality, how do you expect truth? How do you expect dharma?
0: ఈనాడు పూర్వపు శతాబ్దాలు చదువులందరూ కూడాను దీన్ని వేరు వేరు చేయటం చేతనే తగినటువంటి భిన్న భిన్న అభిప్రాయాలు కలిగి భేదాలు ఏర్పడి ఒకరికొకరు కేవలము అడాయి చేసుకుంటున్నారు.
1: బికాస్ పీపుల్ సపరేటెడ్ సత్య అండ్ ధర్మ, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంటేషన్, దేర్ ఇస్ మెనీ మెనీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అమంగ్ ది మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: కనుక ప్రతి దాని ఎందుకు యూనిటీ ఉండాలి.
1: దేర్ఫోర్ దిస్ యూనిటీ ఇస్ ఎసెన్షియల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఆధ్యాత్మికం అంటారు,
1: స్పిరిచువాలిటీ వి సే.
0: ఈ ఆధ్యాత్మికం అనగా ఏమిటి? లౌకికము భౌతికము ఈ ఆధ్యాత్మికము మూడింటి యొక్క ఏకత్వమే సరైనటువంటి ఆధ్యాత్మికం.
1: ద స్పిరిచువాలిటీ మీన్స్ దట్ విచ్ ఇస్ ఎఫిమరల్ అండ్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్, దట్ విచ్ ఇస్ మండేన్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఒక బలం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ట్రూ స్ట్రెంగ్త్.
0: కనుక మనము మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
1: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ ఎసెన్షియల్.
0: నీవు ఒక సంకల్పం చేశావు,
1: యూ హ్యావ్ వన్ థాట్.
0: ఆ సంకల్పమును నీవు నోట్తో చెప్పినప్పుడే
1: వెన్ వన్స్ యూ ఎక్స్ప్రెస్ యువర్ థాట్
0: అప్పుడు ఇతరులకు బోధపడుతుంది.
1: అదర్స్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
0: బోధపడినప్పుడే
1: వెన్ వన్స్ దే అండర్స్టాండ్
0: దానికి అర్థం తెలుసుకుంటారు.
1: దే విల్ నో ఇట్స్ మీనింగ్ ఇన్ ది కరెక్ట్ స్పిరిట్.
0: ఇది కరెక్ట్ అయినప్పుడు దాంతో నీవు బలం సంపాదిస్తావు.
1: విత్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ది మీనింగ్ ఆఫ్ ఇట్ దెన్ యూ విల్ హ్యావ్ ద ప్రాపర్ గుడ్ స్ట్రెంగ్త్.
0: మన దేహం ఉంది,
1: హియర్ ఇస్ ద బాడీ.
0: దేహం అనేటువంటిది అన్నిటితో కూడినటువంటిది దేహం.
1: బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఆర్గన్స్ ఆర్ ద లింబ్స్.
0: కనుక ఈ బాడీ ఒకటి ప్రధానమైనటువంటిది.
1: బాడీ ఇస్ ద మెయిన్ థింగ్.
0: అయితే ఇది ఎందుకు ప్రధానము?
1: Why is it main thing important?
0: దీని ప్రధానత ఇచ్చినప్పుడే
1: when once we take it as main thing
0: మనోబుద్ధులకు మంచి బలం వస్తుంది.
1: Body as the fundamental basis, the mind and intellect would be strong enough.
0: ఈనాడు మనము బలమును దేహానికి ఇవ్వటం లేదు.
1: Therefore, the strength is not merely confined to, limited to body alone.
0: కనుక మనము ఈనాడు బాడీని సరైనటువంటి భద్రంగా చూసుకోవాలి.
1: Therefore, to begin with, we should keep this body hale and healthy.
0: చూడండి, మనం భుజిస్తున్నాము.
1: We take food.
0: భుజించినప్పుడు దేహానికే భుజిస్తున్నామని అనుకోకూడదు.
1: Never consider that you are eating for the body.
0: కానీ మైండ్ కూడా కొంచెం భుజించాలి.
1: The food is necessary for the mind also.
0: ఈ మైండ్ కూడా కొంచెం ఆహారం ఇచ్చేటప్పుడే
1: when once the food is given to the mind,
0: బుద్ధిని డెవలప్ చేస్తుంది.
1: ఇట్ డెవలప్స్ బుద్ధి ఆర్ ఇంటలెక్ట్.
0: ఈ మనోబుద్ధులు రెండు కూడా ఏకమైనప్పుడే
1: దెన్ వన్స్ మైండ్ అండ్ ఇంటలెక్ట్ ఆర్ వన్,
0: అప్పుడు మనము తగినటువంటి ఒక బలంతో ఎంతైనా బలం సాధించవచ్చు.
1: దెన్ వీల్ హ్యావ్ ద ప్రాపర్ స్పిరిట్, ద ప్రాపర్ స్ట్రెంగ్త్ టు ప్రొసీడ్ అహెడ్.
0: మీరు ఎవరైనా డాక్టర్ అడగండి, మీరు ఏమైనా దేహానికి భుజిస్తున్నారు చక్కగా.
1: యూ ఆస్క్ ఎనీ డాక్టర్, వీఆర్ ఈటింగ్ వెల్ ఫర్ అవర్ బాడీ.
0: సార్, మా బాడీ కొంచెం బలంగా ఉందా అని అంటారు.
1: దే ఆస్క్ సార్, డూ ఐ హ్యావ్ ప్రాపర్ స్ట్రెంగ్త్.
0: ఆయన బాడీ కొంచెం బలంగా ఉంది కానీ తెలివితేటలను గుర్తించడానికి మైండ్ కూడా చాలా అవసరం.
1: యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్ బట్ ద మైండ్ ఈజ్ నాట్ దట్ స్ట్రాంగ్ టు బి ఇంటెలిజెంట్.
0: ఈ మైండ్ వీక్ గా ఉన్నప్పుడు బుద్ధి కూడా వీక్ గా ఉంటుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ ఈజ్ వీక్ ఇంటెలెక్ట్ ఆల్సో వుడ్ బి వీక్.
0: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ అన్నింటి ఎందుకు ఏకమైనటువంటిదే ఈ దేహం.
1: Therefore, body unifies all these, the mind, the intellect, and then the inner senses, antakkarana.
0: Annintikini antakkarana atyavasaram.
1: Inner senses, antakkarana, are most essential.
0: Kani daniki matram manam em matram lakshyam cheyakunda edo manaku sharira balam baaguntunte chuste chaalu, evaru chuste ayya chaala baaga balanga pushtiga untunnavu ani antaru.
1: We don't consider the antakkarana, inner senses, but we just go by the physical view, the physical strength, and we think he is fine. But we don't have the proper strength in the true spirit. Therefore, in every aspect, we should unify, we should combine, bring about harmony.
0: కనుక ఈనాడు కూడా యూనిటీ అనేటువంటి జరిగినప్పుడే ప్యూరిటీ అనేటువంటిది లభిస్తుంది.
1: Therefore, today what we have to do is this unity. Out of this unity, we can develop purity.
0: ప్యూరిటీ ఏర్పడినప్పుడే,
1: when once purity is established,
0: దానికి తగినటువంటి ఈ స్వరూపం ఏర్పడుతుంది.
1: Then only we'll have the proper form of the divinity.
0: కనుక మనం ప్రతి ఒక్క దానికి కూడా ఒక స్వరూపాన్ని సృష్టించాలి.
1: Therefore, for every aspect, we should assume a specific form.
0: ఈ విధమైనటువంటి యొక్క సరైనటువంటి అర్థం తెలుసుకున్నటువంటి వాడు చక్కగా చదువుతాడు.
1: The one who understands it well will study properly in the correct way.
0: అది అండర్స్టాండింగ్ చేసుకోలేనప్పుడు ఎంత చదువు చదివినా కానీ వ్యర్థమే అవుతుంది.
1: Without proper understanding, you may read any length, any long hours, it's all useless.
0: కనుక మొట్టమొదట అర్థం చేసుకోవాలి.
1: First, we have to understand perfectly.
0: Understanding cheskunte dani yokka lotu lotta kuda telustundi.
1: Then once we understand, we will know, notice its depth and profundity.
0: Kaluka unity anetundi annitiki chaala goppadi.
1: Therefore, unity is highest and noblest of all.
0: Kaluka prati manavudu kudanu kevalam dehanne pechukunte prayojanam ledu, manobuddhu rendu kudanu ekam kavali.
1: Therefore, if every man considers the body is important, it is not enough. The mind and intellect should also unite.
0: Body and mind, rendu kuda ekamainappudu,
1: when once body and mind are united,
0: ee buddhi anetundi tarantra tane vastundi veta.
1: Intellect follows automatically on its own.
0: Kaluka manam buddhiki prayatnam cheyanakkaledu.
1: You don't need to make special effort to direct the intellect.
0: మైండ్ మాత్రం మనం ప్రయత్నపూర్వకంగా సాధించండి, ఏమి సాధించాలని ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ డోంట్ పుట్ ఇన్ స్పెషల్ ఎఫర్ట్ టు హ్యావ్ ద మైండ్ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్, ఆల్ అదర్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ వెయిన్.
0: కనుక మనము మైండ్ తగ్గేటువంటి బలం ఇవ్వాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ద స్ట్రెంగ్త్ టు ద మైండ్.
0: మైండ్
1: మైండ్
0: ఈ మైండ్ బలం వచ్చినప్పుడే ఈ మైండ్ అన్నింటినీ సాధిస్తుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ ఈజ్ స్ట్రాంగ్, it will be able to achieve everything.
0: Kanuka manasuku motti mottamota manam sthanam ivvali.
1: Therefore, we should give proper place, correct importance to this mind.
0: Mind ante daniki oka roopame ledu.
1: Mind has no definite form.
0: Mind aniga sankalpamlo oka chedikane.
1: Mind is the combination of thoughts.
0: Ee thoughts anipindi kurinappude therinatundi balam vachesestundi.
1: Thoughts constitute the mind which is powerful and strong.
0: Chudandi, ee kerchief.
1: This is the kerchief.
0: Kerchief anetundi em cheyindi? Daram atu itu atu itu atu itu daram cheyipoyindi.
1: The kerchief is here because of the threads which are interwoven in cross directions.
0: Ee rendu yokka ekatvam kavatam chethane idi oka cloth ga tayarayindi.
1: Because the threads which are closely interwoven, you could find the kerchief here.
0: Kaluka manamu motta mota mind nu sarinatvanti abhyasamlo pettali.
1: Therefore, we should train the mind, control the mind to begin with.
0: Seyo hi gnana abhyasat janadhyana visheshate యనత్ కర్మ పరత్యాగే త్యాగచ్చంతి అనంతరం.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ దట్ మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు అచీవ్ ఎవ్రీథింగ్. బై ప్రాక్టీస్ ఓన్లీ వన్ కెన్ కంట్రోల్ ద మైండ్.
0: అప్పుడే మనకు సరైన ఆనందం కూడా కలుగుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు కీప్ అవర్ మెమరీ రిటెన్షన్ మచ్ మోర్ దాన్ బిఫోర్.
0: ఇంతే కాదు, కేవలం దాన్ని ఏకత్వం చేయడం మాత్రమే కాకుండా దాన్ని సరైనటువంటి బుద్ధిపూర్వకంగా దాన్ని బుద్ధిలో కూడా కలపాలి.
1: Not merely combining the both body and the mind, we should also see the intellect also joins there. Therefore, the human body has got the combination of all these four, the body, the mind, intellect and inner senses. What effort should we make to combine all these four?
0: Organization chala sakkaga undala.
1: There should be correct, perfect organization. Then only you will have Shraddha, the sincerity, steadfastness, bhakti and devotion. For steadfastness and devotion, one should practice. Then once you practice like this, everything will be fine and perfect.
0: కనుక మీరు ప్రాక్టీస్ లోపల అన్నిటి కూడా సాధించవచ్చు.
1: ఎనీథింగ్ కెన్ బి అచీవ్డ్ అకంప్లిష్డ్ బై ప్రాక్టీస్ ఓన్లీ.
0: ఇది ప్రాక్టీస్ లేకుండా ఏది కూడా మనం చేయలేము.
1: యూ కెనాట్ డూ ఎనీథింగ్ విదౌట్ ప్రాక్టీస్.
0: తటలో ఉన్నటువంటి అన్నము కొట్టలో చేరాలంటే నోటికి చేతికి పనిపెట్టాలి.
1: ద ఫుడ్ ఈస్ దేర్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్. ఇన్ ఆర్డర్ టు ఈట్ యూ షుడ్ డూ సమ్ స్పెసిఫిక్ వర్క్ your hand to pick up food and eat.
0: ee rendittiki ekatvame lekapothe asalu buddhi em matram peragavu.
1: When these two do not act together in unison, you cannot eat at all.
0: Like pratidanikudu dvaitam anetundi lekunda advaitam anedi manaku labhinchadu.
1: Without this duality you cannot anything can be achieved accomplished by practice only.
0: ee practice lekunda edi kuda manam cheyalemu.
1: You cannot do anything without practice.

0: కనుక మీరు యూనిటీ అనేటువంటి దాన్ని పెంచుకోండి.
1: దేర్ఫోర్ ఫాస్టర్ డెవలప్ యూనిటీ మోర్ అండ్ మోర్.
0: యూనిటీ ఉండినప్పుడే ప్యూరిటీ వస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ ఓన్లీ యు విల్ గ్రో ప్యూరిటీ.
0: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ దిస్ ప్యూరిటీ యు విల్ ఎక్స్పీరియన్స్ ది డివినిటీ.
0: కనుక మనం డివినిటీ రావాలంటే మనం రెండింటిని ఏకత్వం చేయాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ వీ షుడ్ యూనిఫై దీస్ టు యూనిటీ అండ్ ప్యూరిటీ.
0: ఈ యూనిటీ చేసినప్పుడే మనకు అన్ని కూడా ఏర్పడిపోతుంది.
1: విత్ దిస్ యూనిటీ ఎవ్రీథింగ్ వుడ్ బి సెట్ రైట్.
0: ఈనాడు యూనిటీకి ఎవరు కూడా ప్రయత్నం చేయటం లేదు.
1: టుడే నో వన్ ఈజ్ అటెంప్టింగ్ టు బ్రింగ్ ఇన్ దిస్ యూనిటీ.
0: యూనిటీ లేకుండా కేవలం ప్యూరిటీ మాత్రమే ఉంటుండాలంటే అది సాధ్యం కాదు.
1: వితౌట్ దిస్ యూనిటీ యూ కెనాట్ రీచ్ ద స్టేట్ ఆఫ్ ప్యూరిటీ. ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: కనుక ప్రతి ఒక్కరు కూడాను సేయోహి జ్ఞాన అభ్యాసార్థం.
1: Therefore, everyone must practice.
0: Jnana dhyanam visheshate.
1: And out of this practice, you will be able to acquire.
0: Jnanat karma paratyage.
1: And thereafter, you will be doing perfect action.
0: Paratyage means, are karma vimochana ayipindi.
1: And then you will be free from this karma or bondage.
0: Appude ee karma anetundi lekunda poyadam valla manavudu sulabhanga cheyipostunnadu.
1: When once you are freed from this karma or bondage, you will be attaining that immortal state automatically.
0: Kalpane ee kamma anetundi oka bandhana kinda chestundani meer anukuntaru. Bandhana kinda em athamu cheyadu.
1: You think that karma action is bondage? No,
0: the bondage kane kadu.
1: It is not at all bondage.
0: Ee bondage nunchine anni vidhalaku vimukti chendavasanu.
1: It is this bondage that takes you to liberation.
0: ఈ లిబరేషన్ అనేటువంటిది కేవలం ఊరికి రామ రామ రామ రామ వచ్చేటువంటిది కాదు. ఇది
1: లిబరేషన్ ఇస్ నాట్ ద స్టేట్ దట్ కుడ్ బి అటైన్డ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్ రామ్ రామ్.
0: చాలా మంది అడుగుతుంటారు, స్వామి మాకు ఎప్పుడు లిబరేషన్ వస్తుంది?
1: మెనీ పీపుల్ ఆస్క్ భగవాన్, స్వామి వెన్ ఆర్ వీ గోయింగ్ టు బి లిబరేటెడ్.
0: చేయవలసిన ధ్యానం చేసినప్పుడే కదా ఇక లిబరేషన్ కూడా కలుగుతుంది.
1: భగవాన్ రిప్లైస్, వెన్ వన్స్ యూ డూ, when once you sacrifice, follow procedure, then only you will find yourself liberated.
0: Kaluka meeru prathi okka dani kosam sadhana cheyandi.
1: Therefore you should undertake spiritual practice for every aspect.
0: Sadhana lekunda kuda nu sadhyam kaadu.
1: Without sadhana, spiritual practice, nothing can be attained.
0: Vidyarthulara, vidyarthulara,
1: students, boys and girls,
0: meditation chestunnam emo antaru.
1: We say that we are meditating.
0: Meditation is empty.
1: What is meditation?
0: Manasu ekatvanga cheskovadam meditation.
1: One pointed attention of the mind is meditation.
0: Anni vaipula pravetistunnatundi oka manasunu oka margamlo pettali.
1: The mind which is wavering in all different directions will have to be one pointed, single mindedness.
0: Appude ee vaginatundi oka sooti ayinatundi oka gamyam chestundi.
1: Then only it's a straight method to reach the destination.
0: Indrakagalo manasu atu itu chestundi.
1: Mind goes on wavering hither and thither.
0: It chesapudu manam appe chaala jagrataga undali.
1: We should be cautious when mind starts wavering.
0: Kaduka ee mind anetundi cheyalekunda unde kadaliki enni prayatnamlo anni prayatnam chestunnaru meeru.
1: We make all attempts in order to see that mind does not waver, it does not move in different directions.
0: Kaduka mind nu motta motta mind nu drishti vedalakunda mind pai ne pettala.
1: So we should have concentrated attention, single pointed attention on this mind such that it would not waver.
0: Kani prapanchamlo ee chanchalinchatam anedi chaala sahajam ayipindi.
1: In this world the wavering nature has become quite natural.
0: కానీ అది న్యాచురల్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ అట్ ఆల్.
0: ఇది కేవలం మన ప్రాక్టీస్ వల్ల అది చెడిపోతుంది కానీ నిజంగా అది న్యాచురల్ కాదు.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్ యూ హ్యావ్ బికమ్ సో వేవర్డ్, బట్ ఇట్స్ నాట్ ఇట్స్ న్యాచురల్ క్వాలిటీ.
0: నువ్వు కారులో బయలుదేరుతున్నప్పుడు ఆఫీస్ కు నువ్వు అనుకుంటుంటావు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని. రామ్ అనేటువంటి పదములకు రామ్ అనేటువంటి రూపములకి కనెక్షన్ పెట్టి నువ్వు రామ్ రామ్ అని.
1: You go by your car to go to your office and go on chanting Rama's name, Ram Ram. It is not enough. Rama's name should be combined with, should be accompanied by the form of Rama, then only it is proper and

0: కరెక్ట్. కనుక ఈ కంపెనీని కొంచెం వరకు దాన్ని కూడా సెర్చ్ చేసుకోవాలి.
1: దేర్ఫోర్ యాజ్ వీ రిపీట్ గాడ్స్ నేమ్ వీ షుడ్ డూ ఇట్ ఇన్ ది కరెక్ట్ పాత్.
0: సత్యంగతే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
1: దేర్ఫోర్ ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ గుడ్ కంపెనీ విల్ బీ ఇన్ ది ప్రాపర్ వే ఆఫ్ లైఫ్. Then we will develop a sort of detachment and then we will be free from this disillusionment and then we will be awakened finally.
0: కనుక మీరు ఏకాగ్రత కావాలనుకున్నప్పుడు మీరు దీన్ని ఇష్టమొచ్చినట్టుగా చెల్లించకూడదు.
1: Therefore, to develop concentration, we should not allow our mind to waver.
0: చాలా మంది చేస్తుంటారు ఈ విధంగా.
1: Many people do it in this way.
0: సాధన చేస్తూ కన్నులు మూసుకుంటారు.
1: In meditation, they close their eyes.
0: కాని ఈ ఐస్ కూడా నువ్వు ఎట్లా చూడాలంటే పూర్తి మూయకూడదు.
1: You should not close your eyes completely.
0: ఇది అంత నిమ్మిడితనము ముక్కు తట్టు చూడాల.
1: You should direct the focus, your attention, on the tip of the nose.
0: ఈ దృష్టిని ముక్కు పక్కన చూడాల.
1: Therefore, your view should be on the tip of the nose.
0: అట్లా చూసుకుంటూ ఉండగా కొద్దిసేపటికి అయిపోతుంది, తిరిగి క్లోజ్ అయిపోతుంది.
1: ఇన్ ద ప్రాసెస్ దే విల్ బి క్లోజ్ టోటలీ.
0: ఆ విధంగా కూడా ఫెయిల్ కాకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ ఫెయిల్ ఈవెన్ ఇన్ దిస్ వే.
0: పూర్తి కళ్ళు తెరిచి చూడకూడదు.
1: నార్ యూ షుడ్ ఓపెన్ యువర్ ఐస్ టోటలీ.
0: అది అర్ధ నిమీలిత నేత్రమై ఉండాలి.
1: ఇట్ ఇస్ అర్ధ నిమీలిత, హాఫ్ క్లోజ్డ్ ఐస్.
0: అప్పుడే కొంచెం హాఫ్ క్లోజ్ గా ఉంటుంటే ముక్కు తట్టు చూస్తుంది.
1: వెన్ వన్స్ యువర్ ఐస్ ఆర్ హాఫ్ క్లోజ్డ్ యూ కెన్ డైరెక్ట్ ఇట్ టువర్డ్స్ ది టిప్ ఆఫ్ ద నోస్.
0: అప్పుడు డైరెక్ట్ గా మనం చెందిపోతుంది.
1: అండ్ దెన్ యూ కెన్ రీచ్ డైరెక్ట్లీ.
0: కనుక మీరు ఈ విధమైనటువంటి ఒక స్థితిని కూడా మీరు కనుక్కొని పెద్దలతో దాన్ని తెలుసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నో ద కరెక్ట్ ప్రొసీజర్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఎల్డర్లీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ and proceed.
0: అప్పుడు దీనికి సరైన స్థానం చిక్కుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ యూ విల్ హోల్డ్ ఆన్ టు ది కరెక్ట్ స్పిరిచువల్ పాత్.
0: ఏ విధమైనటువంటి భక్తి లేకపోయినప్పటికీ
1: యూ మే నాట్ బి డూయింగ్ ఎనీథింగ్.
0: మనలో ఉన్నటువంటి యొక్క ఏకాగ్రతను చక్కగా పెట్టుకుంటే అదే అన్ని విధాలుగా భక్తి చేస్తుంది.
1: దెన్ వన్స్ దట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ సో పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ విత్ ఇన్ యూ, యూ విల్ బి అచీవింగ్ అటైనింగ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ టు ఫాలో.
0: కనుక మీరు రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆ విధంగా బయట వాళ్ళను తగినటువంటి ఒక స్థితిలో తెప్పించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ప్రాక్టీస్ అండ్ ఆల్సో హెల్ప్ అదర్స్ ఆల్ అదర్ పీపుల్ టు ఫాలో యువర్ ఎగ్జాంపుల్.
0: కేవలం మన ఇంటి వారిని మాత్రమే ప్రశాంతిగా పెట్టడం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఇన్ పీస్.
0: కానీ మీ యొక్క చుట్టుప్రతంలో ఉండేటువంటి వారిని కూడా శాంతికి దిద్దేవాలి.
1: ది ఎంటైర్ నైబర్హుడ్ షుడ్ బి పీస్ఫుల్.
0: అందరూ శాంతిగా ఉండేప్పుడే నీకు కూడా శాంతి ఏర్పడుతుంది. కానీ
1: వెన్ ఆల్ ఆర్ పీస్ఫుల్ యూ విల్ రిమైన్ ఇన్ పీస్.
0: కనుక మనం ఎవరిని శాంతిగా లేకుండా తన మాత్రమే శాంతిగా ఉండాలంటే అది సెల్ఫిష్ అవుతుంది.
1: ఇఫ్ అదర్స్ ఆర్ నాట్ పీస్ఫుల్, ఇఫ్ ఆల్ అదర్స్ ఆర్ రెస్ట్లెస్, యూ కెన్ నెవర్ బీ ఇన్ పీస్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: నీవు సాధన చేస్తుంటుంటే నీ యొక్క దృష్టిని మాత్రమే నీ మనసులో పెట్టుకుంటావు. కానీ మిగతా వారి యొక్క స్థితి ఎట్టుండేదో ఏమైందో అది ఎవరికి తెలియదు.
1: While following a spiritual path, you think of your goal, you think of your welfare, and you are not bothered of others.
0: కనుక మనం అందరి దృష్టిలో పెట్టుకోవాలి.
1: Therefore, we should think of everybody.
0: అందుకోసమని ఇది ఒక విధమైనటువంటి ధ్యానం వంటిది.
1: It is a sort of dhyana, meditation.
0: ఈ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా చేస్తుంటారు?
1: How do you meditate?
0: కానీ చంచలంగా చేస్తుంటారు.
1: వీ డూ ఇట్ ఇన్ ఎ ఫసీ వే, ఇన్ ఎ వేవర్డ్ వే.
0: ఒక నామాన్ని మనం తీసుకున్నప్పుడు
1: వెన్ వన్స్ వీ టేక్ వన్ చోజన్ నేమ్,
0: ఒకే నామం ఉండే ఉండాలి.
1: వీ షుడ్ హావ్ వన్ చోజన్ నేమ్ ఆఫ్ గాడ్.
0: అంతేగాని 10 నిమిషానికి మార్చకూడదు.
1: వీ షుడ్ నెవర్ చేంజ్ ఫ్రమ్ వన్ నేమ్ టు అనదర్.
0: ఆ విధంగా మనం ఏకాత్మ భావంతో ఉండినప్పుడే అది డివినిటీ చేయబడుతుంది.
1: With this one-pointed attention, holding on to one chosen name, we will attain divinity.
0: కనుక ధ్యానం అనేటువంటిది కూడాను కేవలం మాటలతో చెప్పేటువంటిది కాదు.
1: Therefore, meditation is not confined to expression.
0: అది ఎవరు కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు.
1: నో వన్ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్.
0: ఆ మెడిటేషన్ అనేటువంటిది ఎట్ట వస్తుందంటే తనమంతటా తామే రావాలి.
1: మెడిటేషన్ ఈజ్ ఎ హ్యాపెనింగ్. మెడిటేషన్ ఈజ్ నాట్ డన్. ఇట్ హ్యాపెన్స్ ఆన్ ఇట్స్ ఓన్.
0: ఆ విధమైనటువంటిది చూసుకుని మీరు తగినటువంటి యొక్క సాధన చేస్తే ఎంతైనా మీరు సాధిస్తారు.
1: విత్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ వ్యూ, ఇఫ్ వీ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్, వీ కెన్ రీచ్ ద గోల్.
0: కొంచెం మహమ్మడి చూసండి, వాడు ఏమి చేయరు.
1: యూ జస్ట్ కన్సిడర్ మహమ్మడన్స్.
0: జపం చేయరు, తపం చేయరు, భజన చేయరు, ఏమి చేయరు.
1: దే డోంట్ డూ ఎనీ పెనన్స్, దే డోంట్ డూ ఎనీ భజన్, దే డోంట్ డూ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్.
0: ఒకటి మాత్రం వాళ్ళు చేస్తుంటారు.
1: బట్ వన్ థింగ్ దే ఫాలో స్ట్రిక్ట్లీ.
0: అందరూ భగవంతుడు భగవంతుడు అని చెప్పి చెప్పుకుంటారు.
1: ఆల్ ప్రైజ్ ద లార్డ్, స్పీక్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: కాబట్టి నేను కూడా ఆ భగవంతుడి పేరు చెప్పుకుంటుంటాను.
1: ఐ ఆల్సో ప్రే టు గాడ్, సేమ్ గాడ్.
0: అంతే చాలు.
1: దట్ ఈస్ ఎనఫ్.
0: దాని యొక్క జపం కింద గాని తపం కింద గాని తీసుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ పెనన్స్. యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ మియర్ రెపిటీషన్.
0: కనుక మనం నిరంతరం కూడా దైవం పేరు చెప్తుంటే చాలు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ ఐ థింక్ ఆఫ్ హిస్ మ్యాచ్లెస్ గ్లోరిఫైడ్ నేమ్.
0: మాకు ఒక్కడే ఉండేది, అల్లాహో అక్బర్ గారు.
1: ఓన్లీ వన్ గాడ్ ఎగ్జిస్ట్, అల్లాహో అక్బర్.
0: కనుక అతనికంటే గొప్పవారు ఎవరు లేరు.
1: దేర్ ఇస్ నో వన్ గ్రేటర్ దాన్ అల్లాహో అక్బర్.
0: ఆ ఒక్క నమ్మకం చేతనే వాడు గమ్యం చేరుతున్నారు.
1: విత్ ద టోటల్ ఫెయిత్ దే రీచ్ ద గ్రేట్ గోల్.
0: కనుక మనం ఆ నమ్మకాన్ని ఒకటి పెట్టుకుని
1: విత్ దట్ ఫెయిత్
0: నమ్మకం రెండు నయనంబులేని అందులో అవని ఎందు.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: కనుక మనము అంధకారంలో పడకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి ఇన్ డార్క్నెస్.
0: ఉన్నాడో లేదు.
1: వీ షుడ్ నెవర్ డౌట్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్.
0: అందరూ ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అనేటువంటి సత్యం రావటం చేత ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలి.
1: వీ షుడ్ హోల్డ్ ఆన్, క్లింగ్ ఆన్ టు ద ఫీలింగ్ ఆఫ్ ద ట్రూత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, దట్ గాడ్ ఎగ్జిస్ట్, దట్ గాడ్ డ్వెల్స్ విత్ ఇన్ అస్.
0: కనుక ఆ విధమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకుని మనం నామస్మరణ చేస్తుంటే అంత తానే తీసుకుంటాడు.
1: విత్ దిస్ టోటల్ ఫెయిత్ ఇఫ్ యూ రిపీట్ గాడ్స్ నేమ్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్.
0: కనుకనే మనము సరైనటువంటి నమ్మకం లేకుండా ఊరికి మనం జపం తపం చేస్తుంటే ప్రయోజనం ఉండదు.
1: వితౌట్ ప్రాపర్ ఫెయిత్ దేర్ ఇస్ నో యూస్ ఇన్ మియర్ చాంటింగ్ ఆర్ టేకింగ్ టు పెనన్స్.
0: చాంటింగ్ చేస్తూ రావాలి.
1: యూ కెన్ చాంట్ రిపీట్ గాడ్స్ నేమ్.
0: కానీ చాంటింగ్ లోపల కూడా వెనుకో ముందు కూడా చూడకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ డూ ఇట్ ఇన్ సచ్ ఎ వే యాజ్ టు ఎంటర్టైన్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్.
0: అంతర్వాణి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ది ఇన్నర్ వాయిస్.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ట్రూ బ్లిస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చాలా మంది మా పిల్లలు కూడా ధ్యానంలో కూర్చుంటారు.
1: మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ సిట్ ఫర్ మెడిటేషన్.
0: కూర్చుంటారు కానీ ఏం చేస్తారో ఏమిటో అర్థం కాదు.
1: They sit and meditate. What they do, we don't understand.
0: Kani manaku understanding ayyadu ante kusthotamu kallu musukotamu.
1: What we understand by meditation is to simply sit with closed eyes.
0: Ee kusthunnatunte vaadu sariyainatunte manasutho kusthovali.
1: The one who sits for meditation should have concentrated mind.
0: Uttamota manam koralasindi okate.
1: What we should aspire for is only one.
0: Concentration is also necessary.
1: Concentration is most essential.
0: అది ఒకటి చక్కగా ఉంటుంటే మిగతా అన్ని కూడా సరిపోతాయి.
1: When once the concentration is total, all the rest of things will be perfect.
0: కనుక మీరందరూ కూడా సరైనటువంటి స్థితిలో కూర్చోవాలి.
1: Therefore, we should sit for meditation in the correct posture.
0: కానీ చాలా మంది పద్మాసనం వేసుకుని చక్కగా కూర్చుంటారు.
1: Some sit in Padmasana in the correct posture.
0: Kani kurchuntaru gaani mind matram ishtamachinattu telipthadu.
1: Though they sit in Padmasana, mind goes about everywhere.
0: Kaga mind ekkada kuda pampakoddu.
1: We should not allow our mind to go round.
0: Manasu eka sthanamlo pettinappude appudu neeku ekagrata kalugutundi.
1: When once the mind has got this single-pointed attention, you can certainly attain. We should know this truth.
0: Truth is God.
1: Truth is God.
0: God is truth.
1: God is truth.
0: Truth is God.
1: Truth is God.
0: God is truth.
1: God is truth. So we should understand clearly the unity of these two. Of these two, truth is God and God is truth. Never entertain any doubt. Never argue. Just have a kind of love for a specific form of your chosen deity. It is not enough if you merely think. You should have total faith in the very existence of the divinity. Many people worship every day. Though they worship, they just do it mechanically. What they do not know themselves.
0: Keshavaya Maha.
1: Say Keshavaya Maha.
0: Narayana Maha and Keshavaya.
1: They repeat so many names. For example, when once they Keshavaya Maha, they should think of Keshava only. So whatever we say, we should know the meaning of every word. You may be thinking, what is that Swami is doing? It's not enough if you merely love. You should teach the life of love clearly to everybody. Then only you will have the correct energy, the proper strength. You find so many bulbs here. Though there are so many bulbs, light is one. When there's light is one, there may be any number of bulbs. Therefore, that we should understand the inner current, that is inner voice, antarvani.
0: Kanuka, ee antarvani yokka sambandhame matalu paatalu vidatalu.
1: Therefore, it is the inner current, inner voice, which is the inner flow, undercurrent of all the words that said, of all the thoughts that have been thought over. When once we know this truth, we can certainly progress and advance spiritually. You can certainly mention, chant the name of the God of your choice. Then only there will be unity.
0: కనుక మీరు ఏదో పెద్ద దూరంగా వెళ్ళి సత్యమైనటువంటి ఎట్లుంటుందో చూస్తామని మీరు ప్రయత్నం చేయకండి.
1: Don't make an attempt to travel to long distances in search of truth.
0: Truth, truth.
1: Truth is truth.
0: ఎక్కడ చూసినా ఉంటుంది.
1: This truth is everywhere.
0: Truth is everywhere.
1: Truth is everywhere.
0: ఎక్కడ ఇవి ఇక్కడ సత్యము.
1: Here is truth.
0: Ide satyamu.
1: This is truth.
0: Ide satyamu.
1: That is truth.
0: Cheppunte anta satyame.
1: Therefore, you find truth everywhere, all over.
0: Kanuka bhagavantuniki satyame ledatvanti oka roopamai ledu.
1: In fact, there is no place where there is no truth that is divine.
0: Ee vidhanga chesina gaane sariye.
1: Whatever is done with this understanding, it is
0: correct. కట్టి పట్టుకోవాలి.
1: అండ్ వీ షుడ్ హోల్డ్ ఆన్ టు దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ప్రాచీన ఋషులందరూ కూడాను,
1: ఆల్ ది ఏన్షియంట్ సేజెస్,
0: వారు ఎన్నో సాధనలు చేశారు.
1: దే హావ్ అండర్ టేకెన్ మెనీ స్పిరిచువల్ పాత్.
0: కానీ కట్ట కనపడికి ఏం చేశారు? వాడికి ఏది నమ్మకం లేకుండా పోయింది.
1: ఫైనల్లీ దే కుడ్ నాట్ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దోస్.
0: తన యొక్క ప్రతిబింబం మీద కనిపిస్తూ వచ్చేసింది.
1: దే సీ దేర్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్.
0: తాను చేసేటువంటిదంతా కూడాను తన కృత్రిమమైనటువంటి.
1: వాట్ ఎవర్ దే హ్యావ్ డన్, ఆల్ those are artificial.
0: Artificial చేసే ప్రయోజనం ఏమిటి?
1: What is used by following these artificial methods?
0: ఇలాంటి ఆర్టిఫిషియల్ పోకూడదు.
1: So we should never adopt these artificial procedures.
0: హృదయానికి సంపూర్ణంగా తృప్తి కలగాలి.
1: Therefore we should have satisfaction to our heart.
0: హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు.
1: హార్ట్ మీన్స్ నాట్ ది ఫిజికల్ హార్ట్ ఎనీవే.
0: హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు, తాను అనేటువంటి దాంట్లో తీగల.
1: హార్ట్ హియర్ మీన్స్ ది ఐనెస్, దట్ ఐనెస్ అట్ దట్ సెల్ఫ్.
0: సెల్ఫ్ పైన నమ్మకం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ దిస్ సెల్ఫ్.
0: అది పెట్టుకుని మీరు చేయండి, తప్పక మీకు లభిస్తుంది.
1: With this faith in the on the self, you can proceed in any direction, you will be successful. As you listen, you may not be understanding. Unless you practice, you cannot understand totally. Not simply listen about it, you should also consume and know the taste.
0: ఈ విధంగా చేసుకుని ఒకదానికి ఒకటి తలుచుకొని కళాతోటి కన్ఫ్యూజన్ అయిపోయి డిప్రెషన్ అయిపోతుంటది.
1: బట్ వాట్ వీ డూ ఇస్ వీ గో ఆన్ మిక్సింగ్ అప్ థింగ్స్, మేకింగ్ ఎ మెస్ ఆఫ్ ఇట్ అండ్ ల్యాండ్ అప్ ఇన్ కన్ఫ్యూజన్.
0: అందులో ఈనాడు యువకులంతా కూడాను ఈ మెడిటేషన్ అనేటువంటిది చాలా చేస్తున్నారు.
1: మెనీ యంగ్స్టర్స్ ఆర్ ఫాలోయింగ్ మెడిటేషన్ టెక్నిక్స్.
0: మెడిటేషన్ అంటే ఏమిటి వాడికే అర్థం కాదు.
1: దే డోంట్ నో వాట్ మెడిటేషన్ ఈజ్.
0: ఏం చేస్తున్నాం మనము అనేటువంటిది అర్థం కాదు.
1: దే డోంట్ నో వాట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్.
0: నేను చేస్తున్న పని ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ ఐఎమ్ డూయింగ్?
0: దీన్ని మెడిటేషన్ అంటారా?
1: కెన్ ఐ కాల్ ఇట్ మెడిటేషన్?
0: కాదు కాదు.
1: నో,
0: మెడిటేషన్ ఏమిటంటే ఒక్కదాన్ని తప్ప రెండవ దాన్ని మనం పట్టుకోకూడదు.
1: మెడిటేషన్ మీన్స్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్, టోటల్ అటెన్షన్ ఓన్లీ ఆన్ వన్.
0: పిల్లలారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చక్కని ఆరోగ్యవంతులైపోయి ఆనందవంతులైపోయి దైవత్వాన్ని మీరు ఎంతైనా దివినీతిగా భావించి మీరు సాధన చేయండి.
1: భగవాన్ బ్లెస్సెస్ యూ దట్ షుడ్ బి హెయిల్ అండ్ హెల్దీ, దట్ యూ షుడ్ బి బ్లిస్ఫుల్, దట్ యూ షుడ్ ప్రొసీడ్ స్పిరిచువల్ పాత్ అండ్ దట్ యుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వే.
0: ఇంతవరకు చేసినటువంటి కొంచెం వ్యర్థం కాలేదు.
1: ఆల్ దట్ యు హ్యావ్ డన్ టిల్ నౌ is not certainly not a waste.
0: కానీ అందరూ ఏదో కొత్తదైన,
1: బట్ హవెవర్ యూ ఫైండ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ విత్ ఇన్ యూ.
0: ఇంతో అంతో లేకుండా మాత్రం పూర్తి పోదు.
1: సర్టన్లీ యూఆర్ లెఫ్ట్ విత్ సమ్ రిజల్ట్, ఈజ్ నాట్ టోటల్లీ ఇన్ వెయిన్.
0: ఆ విధంగా ఉన్నది అనేటువంటి నమ్మకాన్ని పెట్టుకుని సాధన చేయండి.
1: సో వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, ఫుల్ ఫెయిత్ ఆన్ ఎగ్జిస్టెన్స్ అండ్ ప్రొసీడ్ హెన్స్ ఫోర్త్.
0: కనుక మీరు ఫెయిత్ చాలా ఇంపార్టెంట్.
1: సో ఫెయిత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: నమ్మకం రెండు నయనమ్ములే లేని.
1: టుడే వీ హావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: అందులో అవని అందు.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ కంప్లీట్లీ బ్లైండ్.
0: కంప్లీట్లీ బ్లైండ్ గా ఉంటుంటే కూడా మంచిదే.
1: వీఆర్ కంప్లీట్లీ బ్లైండ్, ఇట్ ఈస్ గుడ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: కానీ కొంచెం సమయంలో అది బ్లైండ్ గా ఉంటుంది, కొంచెం సమయంలో అది దృశ్యంగా కనిపిస్తుంది.
1: సమ్ టైమ్స్ వీఆర్ బ్లైండ్, అట్ టైమ్స్ బ్లర్డ్ విజన్. దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్.
0: ఆ విధంగా మీరు షిఫ్టింగ్ కి పోకూడదు.
1: యూ షుడ్ నాట్ షిఫ్ట్ యువర్ విజన్ లైక్ దట్.
0: ఏకత్వంగా ఉంటుండాలి.
1: దేర్ షుడ్ బి వన్ వన్నెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: కానీ ఇది ఆ వ్యక్తిని బట్టి చెప్పవచ్చు.
1: దిస్ కెన్ బి స్టేటెడ్ at the individual level.
0: Kalki andarki oka suri poda pattaliki veedu kadu.
1: It is not make it, it is not possible to view it in a uniform way, in a uniform pattern.
0: Aa vyakti ikka sadhana dinamu etta undi ani gurtinchukoni danni daigadiga maarchukuntu pote tappa anni vidhala phalatham ledu.
1: If the individual cognizes the procedure, method and the technique that he adopts, he can bring about proper alteration, modification and rectify thereafter.
0: Kaluka sir yedi cheyagalani vil lekapothe oka namasmaran chesukuntundi.
1: If it's not possible for you to do anything, at least do namasmarana, chant the glory of God.
0: Bhajan abhinas. శాంతి నైతి.

0: Who conferred the power of hearing on the ears? Who conferred the power of sight on the eyes? The very purpose of life is to search such a one who has given man these powers.
1: Prema Swarupulara.
0: Embodiments of divine love.
1: Indriya Nigrahame. Vidyarthula Pradhana Adarsham.
0: The most important ideal which the student should set is controlling of senses and conquering.
1: Vishaya sambandhamaina bhoga bhagyamulu shashvatamulu kavu.
0: Happiness associated with sense comforts, sensual enjoyment are not permanent.
1: Ivi alpa sukhamu ananta dukkhamunu andinchunu.
0: They confer petty joy and infinite sorrow.
1: Indriyamula kante indriyarthamulu mahabalamainatuntivi.
0: More than the sense organ itself, the sense objects are very powerful.
1: Aviye sabda, sparsha, rupa, rasa, gandhamulu.
0: Those are sound, touch, form, taste and smell.
1: Ee indriyamulo annintikini moolamainatuntidi vaakku.
0: Of all the sense organs, the most important one is the power of talking.
1: Vaakkunu jayinchina anni indriyamulu kudanu jayinchinatte avutundi.
0: If one can conquer one's talking, one would have conquered every other sense organ.
1: Tinuta maataduta ee rendu kudanu notito jarigetundi panalu.
0: There are two functions performed by mouth. One is partaking, eating, and the other is talking.
1: Veetini ahara vyaharamulu ani kudanu pilchostuntaru.
0: These are also described as food and habit.
1: Ee rendintini ye manavudu jayinchuno atti manavuni yokka tattamu divyattamainatunti yokka manastattvam nundu leenamavutundi.
0: Whichever man conquers these two would have attained divinity itself.
1: Appati nundi maatalu stambinchi manasu maatagutaku prayatnistundi.
0: Then the external talk is controlled, but the mind also still wishes to talk.
1: Manasu yokka nurunu moyinche nimittamai buddhini melkolpavalsi vastundi.
0: One has to awaken the intelligence and intellect to control the mind's tendency to talk.
1: Kramamuga buddhi ki buddhi cheppi aa buddhini atma vaipuna maralchutaku tagina krushi cheyali.
0: The next step would be to give a proper advice to the intelligence and turn it towards atma.
1: Vaaku manasunandu manasu buddhi yandu buddhi atma sannidhini cheriyatvanti yokka upayame sakramamainatunte sadhana.
0: The secret and the proper way is to merge the word into the mind and the mind into the intelligence and intelligence in the atma.
1: Itti sakramamainatunte rajapata undiyu kodanu manavudu bhautikamaina bhoga bhagyamulaku lobadi ee pavitramaina margamunu vismarinchi kevalam dukkha hetuvainatunte yokka indriya margamunne anusaristu vastunnadu.
0: Although such a noble sacred path is available for man, swayed by the temptations of the worldly life, he undertakes the wrong path and suffers therefrom.
1: Ee indriyamulaku aadharam emiti anetuvanti vishayanni evvaru kodanu vicharinchatam ledu.
0: No one seems to be inquiring as to what is the basis of all these sense organs.
1: Ee sarvabhogamulu anubhavinchinatu edi anetuvanti okka satyanni kodanu gurtinchutaku prayatninchatam ledu.
0: No one is making an effort to find out what is it that is really enjoying all these sense enjoyments.
1: Bahya prapanchamunaku antar jagattuku avinabhava sambandham unnadaneetunte vishayamu vidyarthulu gurtinchali.
0: Students will have to recognize that there is a mutual relationship between the external world and the inner world.
1: Aharanni chuchi aanandinchedi,
0: the one which enjoys the food,
1: andanni chuchi aaswadinchedi,
0: ద వన్ విచ్ డ్రింక్స్ ది బ్యూటీ,
1: పరిమళాన్ని చూచి పరితపించేది, పరవశించేది,
0: ద వన్ విచ్ సీస్ అండ్ మేక్స్ ఫన్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ సీన్.
1: ఇవి ఇంద్రియముల, దేహమా లేక ఆత్మన?
0: హూ ఎంజాయ్స్ ఆల్ దిస్? ఈజ్ ఇట్ ది సెన్స్ ఆర్గన్స్? ఈజ్ ఇట్ ద బాడీ ఆర్ ఈజ్ ఇట్ ఆత్మ?
1: శరీరము కాదు.
0: It is not the body at all.
1: Indriyamulu antakante kaadu.
0: Certainly it is not the sense organs.
1: Annintini laalinchi paalinchi jagattunu paripalan chesetuvanti oka aatma tattame ee annintiki moola kaaranam.
0: It is this principle of aatma which causes everything else to function, which is enjoying these things.
1: Idi baahya jagattuku moolamu, antar jagattuku aadi.
0: This is the very basis for the external world and the inner world.
1: Itti aadi ainatundi aatma tattvanni మనము లక్ష్యమునందు ఉంచుకున్నప్పుడే ఈ అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి యొక్క దేహేంద్రియముల యొక్క ప్రభావము మనపైన ఏమాత్రం కూడాను చెలాయించవు.
0: వన్స్ వీ రియలైజ్ దట్ ఆత్మ ఇస్ ది వెరీ బేసిస్ అండ్ బిగినింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్, దెన్ సెన్స్ ఆర్గన్స్ కెనాట్ హ్యావ్ మచ్ ఆఫ్ ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అస్.
1: అన్నింటికంటే ప్రధానమైనటువంటి ఇంద్రియము జీహ్వ, నాలుక.
0: The sense organ which is very important compared to all these sense organs is tongue.
1: ఈ ఒక్క దానిని మనం వశం చేసుకుంటే సర్వేంద్రియములను సులభంగా మనకు వశమైపోతాయి.
0: If you can control this, you would have controlled every other sense organ.
1: ఈ ఇంద్రియములను అశ్వములతో పోల్చుకున్నారు కఠోపనిషత్తు.
0: The sense organs have been compared to a horse.
1: ఇక్కడ అశ్వము యొక్క విషయాన్ని ఆదర్శంగా మనం తీసుకుంటే జిహ్వకు, అశ్వమునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం మనకు అర్థమవుతుంది.
0: వన్ కెన్ ఈజీలీ అప్రిషియేట్ ద టైప్ ఆఫ్ సిమిలారిటీ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద టంగ్ అండ్ ది హార్స్ ఇఫ్ వన్ ట్రైస్ టు అనలైజ్ ది సిమిలారిటీస్ బిట్వీన్ దెమ్.
1: చక్కగా, పుష్టిగా, వేగముగా పరిగెత్తేటువంటి అశ్వము ఉండొచ్చు.
0: దేర్ కుడ్ బి ఎ హార్స్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్, విచ్ కెన్ రన్ ఫాస్ట్.
1: కానీ అట్టి వేగంతో పరిగెత్తేటువంటి అశ్వం ఉండినప్పటికీ ఒక చిన్న ఇనుప ముక్కను దాని నోటి యందు చేర్చి కళ్ళముగా భావించి దానిని బిగబెట్టినప్పుడు యావత్ శరీరమంతా కూడాను వశమైపోతుంది.
0: బట్ వన్స్ యూ కెన్ యూజ్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ ఐరన్ అండ్ కంట్రోల్ ది ఎంటైర్ హార్స్ బై పులింగ్ ఇట్.
1: ఈ ఒక చిన్న కళ్ళమే ఇంత బలమైన, వేగంతో కూడినటువంటి అశ్వాన్ని ఏ విధంగా దానిని అరికట్టగలుగుతుంది?
0: సచ్ ఎ స్మాల్ ఐరన్ పీస్ కెన్ కంట్రోల్ ఏ వెరీ పవర్ఫుల్ స్ట్రాంగ్ హార్స్.
1: అశ్వమునకు నోరే ప్రధానము.
0: ఫార్ ది హార్స్ మౌత్ ఈజ్ ఇంపార్టెంట్.
1: దానిని అరికట్టినప్పుడు అశ్వమంతా వశమైపోతుంది.
0: వన్స్ యూ కంట్రోల్ ఇట్స్ మౌత్, యూ హావ్ కంట్రోల్ ది ఎంటైర్ హార్స్.
1: కనుక ఈ పంచేంద్రియములన్నింటి అశ్వమునకు నోరే ప్రధానమైనటువంటిది.
0: Among all the five sense organs, mouth is important.
1: Oka chinna chukkani valla enta tufanu vachinappatikini manam padavanu samrakshinchukovachu.
0: When you are traveling in a ship, with the help of the index you will be able to just control your own and have a safe journey.
1: Agni kanamu cheta enta agninaina kudunu manam abhivruddhi gavinchukovachu.
0: With a small quantity of fire you can make it into a very big raging fire.
1: Vaakku aneetundi oka agni kanam untidi.
0: The word may be compared to the power of fire.
1: Ee kanamunu enni vidhamulainatundi reethiga kudanu mana vasam chesukodaniki tagina krushi cheyavachchu.
0: We can make use of this power of speech and achieve many things.
1: Kanuka వాక్కును మనం వశం చేసుకుంటే జగత్తునే వశం చేసుకున్న వారం అవుతాం.
0: వన్స్ యూ కంట్రోల్ ద టాక్, యుడ్ హావ్ కంట్రోల్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్.
1: ఈ వాక్కు చేత ఎంతటి ఘనకార్యమైనను చేయవచ్చును, ఎంతటి హీనకార్యమైనను చేయవచ్చు.
0: బై ప్రాపర్ స్పీచ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్, బై ఇంప్రాపర్ స్పీచ్ యూ కెన్ ఆల్సో అచీవ్.
1: మీ వాక్కే ఆశీర్వాదమును అందించుతుంది, దూషణను చేకూరుతుంది.
0: Word could be used to bless or to curse.
1: Kanukani ee jikanu kudanu Jayadevudu chaala goppaga bhavistu vachadu.
0: That is the reason why Jayadeva described this tongue in glorious terms.

0: ఓ రసమెరిగినటువంటి నాలుక, ఓ పవిత్రమైనటువంటి నాలుక, సున్నితమైనటువంటి మధుర భాషలో ఆడేటువంటి నాలుక, నీవు అనవసరమైనటువంటి మాటల్లో ప్రవేశించక మధురమైన అతి గాఢమైనటువంటి యొక్క ఆనందం అందించేటువంటి రామనామస్మరణ చేయమని, గోవింద నామస్మరణ చేయమని బోధిస్తూ వచ్చాడు.
1: హీ టాట్ ద టంగ్, ఓ సేక్రెడ్ టంగ్, యు ఆర్ ద వన్ హూ ఈస్ గివెన్ టు ఎంజాయ్ ఈస్థెటిక్, యు హావ్ గాట్ ఎన్ ఈస్థెటిక్ సెన్స్, వై డోంట్ యు జస్ట్ సింగ్ ద స్వీట్ నేమ్ ఆఫ్ గోవింద అండ్ శాంక్టిఫై యువర్ సెల్ఫ్.
0: కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమేరా అన్నా.
1: ఇఫ్ దెర్ ఇస్ అ స్లిప్ ఆఫ్ ద లెగ్, యూ కెన్ యూ మే నాట్ బి హర్ట్ మచ్.
0: ఈ నాలుకను దుర్వినియోగం చేసినప్పుడు హృదయాన్ని ఎంతైనా గాయపరుస్తుంది.
1: ఇఫ్ దెర్ ఇస్ అ స్లిప్ ఆఫ్ టంగ్, ఇట్ కెన్ హర్ట్ అండ్ హార్మ్ ఎనీ అదర్ పర్సన్.
0: ఈ గాయమును మాన్పేటువంటి డాక్టర్లు జగత్తునందు కానరారు.
1: ఇట్ విల్ బి ఇంపాసిబుల్ టు అన్డూ వాట్ హెస్ ఆల్రెడీ బీన్ డన్ బై హార్మింగ్ అండ్ హర్టింగ్.
0: ఈ ఇంద్రియము విషయములతో చేరినప్పుడు అనంతమైనటువంటి ఆనందాన్ని, అనంతమైన దుఃఖాన్ని కూడా అందిస్తుంది.
1: When the sense organs are associated with the mind, it can give you a lot of joy or it can give you a lot of sorrow.
0: Nee indriyamulu ikkada untunnayi.
1: Here are the sense organs.
0: Ninne evaro bayata dooshistunnaru.
1: Someone is criticizing you.
0: Ee dooshana anetundi vishayam bayata untundadi.
1: This criticism is external to you.
0: Nee indriyamulu ikkada untunnayi.
1: These sense organs are inside you.
0: Kaani aa yokka dooshana ane vishayam indriyamulato cherakunda undinanta varaku kudanu neevu e maatram kudanu vikaram pondavu.
1: Until the criticism comes in contact with the appropriate sense organ, you do not get any bad feeling at all.
0: Avyasaniki avakasam andinchavu.
1: There is no need for any
0: ఉద్రేక పడవు.
1: You would not be angry.
0: కానీ ఆ విషయమే నీ యొక్క చెవులకు చేరినప్పుడు నీవెంతైనా ఉద్రేకం చేతను, క్రోధము చేతను, ఆవేశంతో నిండిపోతావు.
1: Once such criticizing words reach your ears, the sense organ comes in contact with the criticism, you are hurt.
0: ఉద్రేకమునకు కారణమేమిటి?
1: What is the reason for this kind of excitement?
0: విషయము ఇంద్రియములతో చేరకుండా ఉండినంత వరకు ఎట్టి ఆవేశము లేదు. విషయము ఇంద్రియంతో చేరినప్పుడే ఈ ఆవేశం ప్రారంభమవుతుంది.
1: Until the sense objects come in contact with the sense organs, there is no room for any excitement at all. But once they come in contact, there is room for either joy or sorrow.
0: అదే మరొక మార్గంలో మనం విచారణ చేసినప్పుడు నిన్ను బయట ఎవరో చాలా వర్ణిస్తున్నారు, నీవు చాలా మంచివాడు, గుణవంతుడని నిన్ను అనేక విధములుగా స్తోత్రం చేస్తున్నారు.
1: ద సేమ్ థింగ్ కుడ్ బి వ్యూడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. దెర్ ఇస్ సమ్ పర్సన్ హూ ఈస్ డిస్క్రైబింగ్ యూ ఇన్ గ్లోరియస్ టర్మ్స్.
0: అది విననంత వరకు కూడాను నీకు ఎట్టి ఆనందం కానీ, అతనిపైన ఎట్టి ప్రేమ కానీ నీకు ఆవిర్భవించదు.
1: అంటిల్ యూ హియర్ సచ్ కైండ్ ఆఫ్ ప్రైజ్, యూ విల్ నాట్ గెట్ ఎనీ ఫీలింగ్ ఆఫ్ లవ్.
0: ఆ విషయమే నీ ఇంద్రియములకు సోకినప్పుడు నీవు ఎంతైనా ఆనందంతో అతన్ని అనేక విధములుగా కూడాను ప్రేమిస్తావు.
1: ద మోమెంట్ ద సచ్ ప్రైజ్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ యువర్ ఇయర్ అండ్ హియర్ ఇట్, అండ్ దెన్ యూ స్టార్ట్ లవింగ్ హిమ్.
0: ఈ ప్రేమకు ద్వేషమునకు కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది కాజ్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ లవ్?
0: సంబంధమే దీనికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ది కమింగ్ టుగెదర్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్ విత్ ద సెన్స్ ఆర్గన్.
0: విషయములను కొంతవరకు నువ్వు దూరం పెట్టినప్పుడే ఇంద్రియములు ప్రశాంతమైన జీవితాన్ని పొందగలుగుతాయి.
1: The sense organs will enjoy peace if the sense objects are kept away.
0: Neeku vishayendamulu rendu kudunu cherinappudikini neevu samanamaya bhavani neevu abhruthi gavinchukunnappudu etti vikaramunu neevu pondalevu.
1: Even if the sense object comes in contact with the sense organ, if you have developed an equanimous mind, then you will not be hurt or affected by any such thing.
0: Kanuka indriyamulu arikattam ante anta sulabhamainatuvanti margam kaadu.
1: It is not so easy to control the sense organ.
0: సమన్వయపరచుకోవటం అతి సులభ మార్గం.
1: ఇట్ ఈస్ ఈజీ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: ఈ ఉద్రేకమునకు, ఈ ఉల్లాసమునకు రెండింటికి నీ కొంగక పొంగక సమత్వం భావించేటువంటి యొక్క విచారణ నీవు చేయాలి.
1: యూ హ్యావ్ టు ఎన్క్వైర్ అండ్ బ్రింగ్ అబౌట్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ విచ్ ఈస్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: నేను ఇంద్రియములు కాదు.
1: యు ఆర్ నాట్ సెన్స్ ఆర్గన్.
0: నేను దేహమును కాదు.
1: ఐఎమ్ ఆల్సో నాట్ ఫిజికల్ బాడీ.
0: నేను నిరంతర ఆనంద స్వరూపుడైనటువంటి ఆత్మనే.
1: I am atma, the embodiment of
0: అనేటువంటి విశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడే ఈ ఇంద్రియం యొక్క బాధలు మనకు దూరం కాగలవు.
1: Strengthen this kind of faith in yourself, then senses and sense organs will not bother you and hurt you.
0: ఈ యొక్క నిరంతరమైన యొక్క విచారణ చేతనే మానవత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి దివ్యమైనటువంటి పెన్నిధిని సన్నిధిని మనం పొందవచ్చును.
1: కాన్స్టెంట్ థింకింగ్ దట్ యువర్ ఆత్మ వుడ్ బి ఏబుల్ టు గివ్ యూ ఎ లాట్ ఆఫ్ జాయ్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్ అండ్ ఆల్సో టేక్ యూ టు డివినిటీ.
0: మీకందరికీ తెలుసు గొప్ప తత్వవేత్త,
1: ఆల్ ఆఫ్ యు నో ద గ్రేట్ ఫిలాసఫర్
0: ఫిలిప్ సిడ్నీ అనేటువంటి వాడు చిన్న బాలుడుగా ఉండినప్పుడు విద్యార్థిగా వేరొక గ్రామంలో చదువుతూ ఉండేటువంటి వాడు.
1: ద గ్రేట్ ఫిలాసఫర్ ఫిలిప్ సిడ్నీ వెన్ హీ వాజ్ ఎ బాయ్ హీ వాజ్ స్టడీయింగ్ ఇన్ ఎ డిఫరెంట్ విలేజ్.
0: అతనికి తండ్రి ఒక చక్కని ఉత్తరం రాశాడు.
1: హిస్ ఫాదర్ రోట్ టు హిమ్ ఎ బ్యూటిఫుల్ లెటర్.
0: నాయన, నీవు హృదయపూర్వకంగా నిత్యము భగవంతుని ప్రార్థించు.
1: డియర్ చైల్డ్, ఫ్రమ్ ది కోర్ ఆఫ్ యువర్ హార్ట్ గో ఆన్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఎవ్రీ డే.
0: నీ మనసును దివ్యమైనటువంటి భగవంతుని యొక్క సన్నిధికి చేర్చడానికి తగినటువంటి కృషి చేయి.
1: మేక్ ఎఫర్ట్స్ టు టర్న్ యువర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
0: తోటి విద్యార్థులతో కాని అధ్యాపకులతోనే కాని వినయ విధేయతగా నీవు మెలుగుతుండు.
1: బి ఒబీడియంట్ అండ్ కోఆపరేటివ్ విత్ యువర్ కో స్టూడెంట్స్ అండ్ టీచర్స్.
0: నీవు క్రోధములకు కాని లేక నిరాశకు కాని నిస్పృక్ కాని నీవు అవకాశం అందించవద్దు.
1: డూ నాట్ గివ్ రూమ్ ఫార్ యాంగర్ డిసప్పాయింట్మెంట్.
0: నిన్ను ఎవరైనా దూషించినా కుంగిపోవద్దు.
1: డూ నాట్ sink down if someone criticizes you.
0: నిన్ను ఎవరైనా వర్ణించినా పొంగిపోవద్దు.
1: డూ నాట్ బ్లోట్ ఇఫ్ సమన్ ప్రైజెస్ యూ.
0: నీవు కూడా ఇతరులను దూషించవద్దు.
1: డూ నాట్ క్రిటిసైజ్ అదర్స్ ఐదర్.
0: కానీ కట్టకడపట ఒక్క వాక్యం రాశాడు.
1: అట్ ద ఎండ్ హీ రోట్ వన్ ఇంపార్టెంట్ సెంటెన్స్.
0: నీవు వాగ్దానం చేయవలనంటే ఒక్క భగవంతుని తప్ప సామాన్య మానవులకు నీకు వాగ్దానం చేయవద్దు.
1: If at all you have to give a promise, give the promise only to God, to no other human being.
0: Vaku bhagavantuni yokka shabdam.
1: Word is the boon bestowed on you by God.
0: Bhagavantuniki tappa annulaku neevu vaagdanam cheyadakkaledu.
1: Do not promise to any
0: adhikaram kuda neeku ledu.
1: You have no right either to give such promise to others.
0: Vaku durvinyoga parichukunna vaadu avutavu.
1: You would have misused your word.
0: Appude nee tejasu prakashistundi.
1: Then only your effulgence,
0: నీ విచక్షణా జ్ఞానం అభివృద్ధి అవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ ఫాలో దిస్ యువర్ డిస్క్రిమినేషన్ పవర్
0: సమాజంలో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థిగా రూపొందుతావు.
1: యూ వుడ్ బి ఏబుల్ టు బికమ్ ఏ వెరీ ఐడియల్ స్టూడెంట్ ఇన్ ద సొసైటీ.
0: కనుక నీ నాలుకను వశం నందుంచుకో.
1: కంట్రోల్ యువర్ టంగ్.
0: దీనిని ఎట్టి సమయం నందుకున్నప్పుడు దీనిని ఏమాత్రం కూడా విచ్చలవిడిగా విడవద్దు.
1: డూ నాట్ అలవ్ ఇట్ ఫ్రీలీ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ఆ ఆజ్ఞను శిరసావహించినటువంటి వాడే సిడ్నీ గొప్ప తత్వవేత్తగా రూపొందాడు.
1: ఆఫ్టర్ ఒబేయింగ్ ది అడ్వైస్ గివన్ బై ది ఫాదర్ హీ బికేమ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్.
0: విద్యార్థులకు అధిక భాష మతిగా అని సలుపుతుంది.
1: ఎక్సెసివ్ టాక్ puts students on the wrong path.
0: Vidyarthulu kevalamu vidya vishayamundu tappa anya vishayamulandu emaatram kudunu praveshincharadu.
1: Student should not enter into anything other than their studies.
0: Vidya arthaititi vidyaha. Vidyarthika neevu praveshinchave kaani vishayarthiga neevu praveshinchaledu.
1: You have entered as a seeker of education and not a seeker of sense.
0: Paripurna vidyanu neevu pondina tarvata విషయంలో నీవు ప్రవేశించవచ్చు.
1: ఆఫ్టర్ యూ హ్యావ్ మాస్టర్డ్ ఎడ్యుకేషన్ దెన్ యూ కెన్ ఎంటర్.
0: అప్పుడు కూడా నువ్వు మితమైనటువంటి రీతిగా నీవు మెలగవచ్చు.
1: ఈవెన్ దెన్ యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ అ మోడరేట్ వే.
0: కనుక అతి భాష యందు ఈ నాలుకను ప్రవేశింపచేయరాదు.
1: డూ నాట్ యూజ్ ద టంగ్ ఇన్ ఎక్సెసివ్ టాక్.
0: నాలుక నాలుగు విధములైనటువంటి పాపములు చేస్తూ వస్తుంది.
1: టంగ్ కమిట్స్ 4 టైప్స్ ఆఫ్ సిన్స్.
0: ఒకటి అసత్యమాడటం.
1: వన్ ఈజ్ టెలింగ్ లైస్.
0: రెండవది చాడీలు చెప్పటం.
1: సెకండ్ ఈజ్ కంప్లైనింగ్.
0: మూడవది పరదూషణ చేయటము.
1: ద థర్డ్ వన్ ఈజ్ క్రిటిసైజింగ్ అదర్.
0: నాలుగవది అతి భాష మాట్లాడటం.
1: ఫోర్త్ వన్ ఈజ్ ఎక్సెసివ్ టాక్.
0: కనుక ఈ నాలుగింటి వల్లనే మానవత్వం లోపల అశాంతి అభివృద్ధి అవుతున్నాయి.
1: ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ది స్ట్రైఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
0: అనారోగ్యం కూడా సంభవిస్తుండాలి.
1: అన్నెసెసరీ మిస్అండర్స్టాండింగ్ కమ్స్.
0: కనుక మానవత్వం లోపల సత్యం వద ధర్మం చెర ఈ సత్యమును మాత్రమే మనం పలకడానికి తగిన కృషి చేయాలి.
1: స్పీక్ ద ట్రూత్ ఫాలో రైచియస్నెస్ అండ్
0: కొన్ని సమయమునందు సత్యము చెప్పుటకు కొన్ని ప్రమాదం అవుతుంది. అలాంటి సమయం నందు సత్యము వద్దు, అసత్యము వద్దు.
1: సమ్ టైమ్స్ ఇట్ మే బి డేంజరస్ టు స్పీక్ ద ట్రూత్, దెన్ డూ నాట్ స్పీక్ ఐదర్ ది ట్రూత్ ఆర్ అన్ట్రూత్.
0: ఈ విధమైనటువంటి మార్గమును నీవు అనుసరించినప్పుడే సామాజికమైన మానవత్వమును చక్కగా పోషించుకున్న వాడు అవుతావు.
1: వెన్ యూ అబ్జర్వ్ దీస్ రూల్స్ దెన్ యూ వుడ్ హావ్ లివ్డ్ ఏ హ్యాపీ లైఫ్ ఇన్ ది సొసైటీ.
0: ఈ ఇంద్రియములు మహాశక్తివంతమైనటువంటివి.
1: సెన్స్ ఆర్గన్స్ ఆర్ వెరీ పవర్ఫుల్.
0: సమస్త సుఖ దుఃఖములకు ఈ ఇంద్రియములే మూల కారణము.
1: దే ఆర్ ది రూట్ కాజ్ ఫర్ ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్.
0: కనుక ఈ ఇంద్రియములను యొక్క సత్యాన్ని గుర్తించి దీని రూపనామమును చక్కగా అనుభవించి తదుపరి దీని సరియైన మార్గంలో ప్రవేశపెట్టేందుకు తగిన కృషి చేయాలి.
1: అండర్స్టాండ్ ద సీక్రెట్స్ అండ్ ది సటిలిటీస్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్. ఆఫ్టర్ అండర్స్టాండింగ్ యూజ్ దెమ్ ప్రాపర్లీ అండ్ దస్ యూ విల్ బి ఏబుల్ టు బి హ్యాపీ.
0: ఒక గొప్ప కవి ఒక గానముగా పాడుతూ వచ్చాడు ఇంద్రియాల గురించి.
1: ఎ గ్రేట్ పోయెట్ sang in the form of a song about these sense organs.

0: వంచిత గుణ చిత్తమున్న వంచే పలుకున్న ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్నా. దుర్బుద్ధుల తలలున్నా దూరులు విను చెవులున్నా.
1: ఇఫ్ వన్స్ హెడ్ ఈజ్ ఫిల్డ్ విత్ బ్యాడ్ థాట్స్ అండ్ ఇఫ్ వన్స్ ఇయర్స్ ఆస్పైర్ టు హియర్ సమ్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ అండ్ బ్యాడ్ థింగ్స్,
0: పొంచి చూచు కనులున్నా పంచల విను చెవులున్నా.
1: ఇఫ్ వన్స్ ఐస్ ఆర్ ఆల్వేస్ ట్రైంగ్ టు ఫైండ్ సంథింగ్ మిస్టీరియస్ అండ్ వన్స్ ఇయర్స్ ఆర్ ఆల్సో ఆస్పైరింగ్ టు హియర్ సమ్ కంప్లైంట్,
0: వంచిత గుణ చిత్తమున్నా.
1: If one has a crooked heart and mind,
0: vanchinche manasunna,
1: if one's mind goes on trying to deceive others,
0: jeevitulu chudagane nyayamu ika bratukadanna,
1: the moment justice sights these things it will run away from such people.
0: Gyanavattam anetundi satyanveshana salipi nyayamunu vicharinchi పవిత్రమైనటువంటి ధర్మ మార్గమును ప్రవేశింపచేసేది ఈ మానవత్వం.
1: ద హ్యూమానిటీ ఈజ్ సచ్ దట్ ఇట్ ఎన్క్వైర్స్ ఇన్ టు ట్రూత్ అండ్ ఇట్ లుక్స్ ఫాలో ది పాత్ ఆఫ్ జస్టిస్.
0: మానవుడు సత్యవ్రతుడు, ధర్మపరాయణుడు, న్యాయమే ఇతనికి ఆటపట్టుగా భావించినటువంటి మానవత్వాన్ని సరైనటువంటి ఒక సార్థక నామంగా మనం నిలబెట్టాలి.
1: మ్యాన్ వుడ్ బి జస్టిఫైడ్ యాజ్ అ మ్యాన్ ఓన్లీ వెన్ హీ ఫాలోస్ ద పాత్ ఆఫ్ ట్రూత్, రైట్ కాండక్ట్ అండ్ జస్టిస్.
0: మానవుని ఎందున్నటువంటి ఈ పంచేంద్రియములు అనేక విధములైనటువంటి ఒక చిక్కులకు గురి చేస్తుంటాయి.
1: ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ ఆఫ్ ద మ్యాన్ పుట్ మ్యాన్ టు నంబర్ ఆఫ్,
0: ఒక్కొక్క శబ్దము ఒక్కొక్క జీవిని మాత్రమే బాధిస్తూ వచ్చినాయి.
1: ఎ పర్టికులర్ సౌండ్ హ్యాస్ ఎ పర్టికులర్ మీనింగ్.
0: కురంగ తురంగ మాతంగ విహంగ మీన మృగములవలే అన్నారు. కురంగ తురంగ మాతంగ విహంగ మీన మృంగములు, ఈ ఐదే ఒక్కొక్క దీనికి శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు వశమైపోతూ వచ్చాయి. కురంగ శబ్దములకు వశమయ్యేటువంటి జింక.
1: డియర్ ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ సౌండ్.
0: స్పర్శకు వశమైపోయి తాను బానిసగా అయిపోయేటువంటిది ఏనుగు.
1: ఎలిఫెంట్ బికమ్స్ ఎ స్లేవ్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్
0: ఏనుగు యొక్క బలము. ఇట్టిది అట్టిది ఎవరు చెప్పలేరు.
1: Extraordinary strength,
0: anta balamainatundi enuku kudanu sparsha cheta bandhipabadipothundadi.
1: Such a strong elephant becomes a victim of the attraction of the touch.
0: Mirda agni swaroopani chuchi tana pranamaina kudanu veedaniki siddhamaipoyi agnilo vachi padipothundi.
1: The butterfly, a particular worm, is attracted by the fire and it flies into that and gets burnt.
0: చేప మాంసపు యొక్క రసాన్ని రోలుతూ తన ప్రాణాపాయమును కూడాను లెక్క చేయక అందులో మునిగిపోతుంది.
1: ఫిష్ ఈజ్ టెంప్టెడ్ బై ది పీస్ ఆఫ్ మటన్ అండ్ ఇట్ లూజెస్ ఇట్స్ లైఫ్.
0: తుమ్మెద పుష్పములోని మకరందాన్ని ఆశించి తన ప్రాణాన్ని వదులుతుంది.
1: బీ స్వేర్ బై ది అట్రాక్షన్ ది నెక్టర్ గోస్.
0: ఈ విధంగా శబ్ద స్పర్శ రూప రస గంధములకు ఒక్కొక్క ప్రాణి మాత్రమే దీనికి వశమైపోతుండాలి.
1: దెర్ ఈస్ ఎ స్పెసిఫిక్ ఎనిమల్ ఆర్ బర్డ్ విచ్ ఈస్ స్వేర్ బై ది అట్రాక్షన్ ఆఫ్ ది టచ్ ద సౌండ్ ద ఫారమ్ అండ్ ద స్మెల్ అండ్ ద టేస్ట్.
0: మానవులకు ఐదు విధములైన శక్తులు ఉండినప్పుడు వీడు ఎంత వశం కాకుండా ఉంటాడు.
1: దెన్ యూ కెన్ ఇమాజిన్ ది ప్లైట్ ఆఫ్ మ్యాన్ హూ ఈస్ స్వేర్ బై.
0: ఇతని విషయం చెప్పనక్కర్లేదు.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్.
0: అన్నింటికీ వశమైపోతున్నాడు మానవుడు.
1: He is attracted by all these five things and swayed by them.
0: Maha balaheenudai pothunnadu manavudu.
1: He is becoming rather weak.
0: Okanoka samayam lopala rakshasa chakravarti ainatundi Hiranyakashipudu tana muddu kumarudainatundi Prahladunu chentapilchi vidyabhyasam chese nimittamai chanda amakkula daggariki pampadu.
1: Emperor Hiranyakashipu once upon a time called his dear son Prahlada. And for the purpose of education, he sent them to the teachers Chanda and Amarka.
0: Tandiki viruddhamainatundi Harinamani nirantaramu smaristu vachadu.
1: He began repeating the name of Hari, the enemy of his father.
0: Tandri bharinchukolekapoyadu.
1: Father was not able to bear this.
0: Ee Chanda Amarkulanu pilichi,
1: father called this Chanda and Amarka.
0: Ee Harinamamunu maninchetundi yokka margamulu భౌతికమైన సాంసారిక సంబంధమైనటువంటి యొక్క ఈ వృత్తులు యందు ప్రవేశపెట్టడానికి తగిన కృషి మీరు చెయ్యాలి అన్నాడు.
1: హి ఆస్క్డ్ దోస్ టు మాస్టర్స్ టు పుట్ హిజ్ సన్ ఇన్ టు ది పాత్ విచ్ విల్ టేక్ అవే ఫ్రమ్ ది హరి.
0: బంధహీనమైనటువంటి యొక్క విషయాలను ఇతనికి బోధించమన్నారు.
1: టీచ్ హిమ్ సచ్ థింగ్స్ విచ్ విల్ పుట్ హిమ్ ఇన్ బాండేజ్,
0: అనగా లోక సంబంధమైన ఆకర్షణలంతా కూడా ఇతనికి అప్పచెప్పాలి అన్నాడు.
1: గివ్ హిమ్ సచ్ ఓన్లీ యాక్టివిటీ విచ్ విల్ మేక్ హిమ్ ఫర్గెట్ అబౌట్ హరి.
0: సంసార సంబంధమైనటువంటి రాశి.
1: ఫాదర్ కాల్ దిస్ చండాండ మార్క.
0: ఈ హరినామామును మానించేటువంటి యొక్క మార్గములు భౌతికమైన సాంసారిక సంబంధం.

0: మహాపన్న శరణ్య అంచును సించుగాని తా కన్నుల నిరుతేడు భయకంప సమేతుడు కాడు పువ్వర రిపోర్ట్ చేస్తున్నారు హిరణ్యకశ్యపునకు.
1: దే రిపోర్టెడ్ టు హిరణ్యకశ్యపు, వీ ట్రైడ్ బై ఆల్ మీన్స్, వీ గేవ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫిజికల్ పనిష్మెంట్, పియర్స్డ్ హిమ్ విత్ స్పియర్స్ అండ్ వాట్ ఎవర్ వీ డిడ్, హీ వాజ్ నెవర్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ ద నేమ్ ఆఫ్ హరి. హీ బిగాన్ ప్రైజింగ్ అండ్ ప్రేయింగ్ టు లార్డ్ హరి బై వేరియస్ డిస్క్రిప్షన్.
0: పాములతో కరిపించిన, పర్వతములపై నుంచి నూకిన, ఎన్ని విధమైనటువంటి యొక్క ఆయుధాలతో హింసించిన, ఏమాత్రము చెలించడు.
1: దిస్ హీ వాజ్ మేడ్ టు బి బిటన్ బై ది స్నేక్స్, హీ వాజ్ టేకన్ టు ద హిల్
0: కన్నులనీరు.
1: హీ వాజ్ నాట్ ఈవెన్
0: భయకంప సమేతుడు కాడు.
1: హీ ఈజ్ నాట్ ఫియర్ రిడన్ ఐదర్.
0: ఏమిటి ఈ విచిత్రము?
1: వాట్ ఈస్ దిస్ స్ట్రేంజ్ సైట్?
0: మా చేత కాకున్నది అన్నాడు.
1: We are not able to see and we are not able to
0: కాని ఇంకా అతి చిన్న బాలుడైనప్పటికీ భార్యాభర్తల సంబంధమైన విషయాలు కూడా అతనికి బోధించమని ప్రబోధించాడు ఈ యొక్క చక్రవర్తి.
1: హిరణ్యకశ్యపు సెడ్ దట్ ఆల్దో

0: a small chain, tempt him into the family life and describe the type of relationship between the husband and wife. దీనిని గుర్తించి తోటి విద్యార్థులను చేర్చుకుని చక్కని కథలు చెప్తూ వస్తున్నాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాద రియలైజ్డ్ దిస్ అండ్ హి కలెక్టెడ్ ఆల్ హిస్ కో స్టూడెంట్స్ అండ్ బిగాన్ టీచింగ్ దెమ్ సర్టన్ లెసన్స్.
1: పిల్లలారా, నాకు నారదుడు బోధించినటువంటి ఒక కథల్లో ఒకటి ప్రధానమైనటువంటి కథ నాకు జ్ఞప్తికి వస్తుంది అది అన్నాడు.
0: డియర్ బాయ్స్, ఐ హావ్ రిమెంబరింగ్ వన్ ఆఫ్ ది స్టోరీస్ నరేటెడ్ బై నారద విచ్ ఈస్ రాదర్ ఇంట్రెస్టింగ్.
1: ఒక రాజుకు అనేక మంది భార్యలు ఉండేటువంటి వారు.
0: ఏ పర్టికులర్ కింగ్ హ్యాడ్ ఏ నంబర్ ఆఫ్ వైఫ్స్.
1: ఈ సౌతల కోరను భరించుకోలేక అతను నిరంతరం కొడును చింతించుకుండేటువంటి వాడు.
0: నాట్ బీయింగ్ ఏబుల్ టు మేనేజ్ సో మెనీ వైఫ్స్ హి వాజ్ వరీడ్.
1: ఈ లోకములో భార్యల వల్ల చింతలేనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడా అని ఒక సందేహం వచ్చింది.
0: హీ గాట్ ఏ డౌట్, ఈజ్ దేర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హూ డస్ నాట్ సఫర్ ఆఫ్టర్ హ్యావింగ్
1: మ్యారీడ్. ఒకనాడు తన రాజ్యం లోపల అట్టి వారెవరైనా ఉన్నారా అని పరీక్షించి చేయకూడదు. రెండు పెండాలు వేయించాడు పెద్దవి.
0: దిస్ కింగ్ పుట్ అప్ టూ పెండాల్స్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ వెదర్ దెర్ ఈస్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హూ ఈజ్ నాట్ వరీడ్ ఆఫ్టర్ బీయింగ్ మ్యారీడ్.
1: ప్రతి వ్యక్తి కూడాను దీన్ని వర్ణించి చెప్పడం అసాధ్యమని గుర్తించుకుని ఒక పెండాల పైన భార్యకు లోబడిన వారెవరో ఇక్కడ కూర్చోవాలి.
0: On the one pendal there was a particular thing written, and that is those people who are not controlled by their wives could go into this pendal.
1: Varyanu lobarchukunna varevaro ee pendal lo kurchovali ani rendu board kattinchadu.
0: In the other one, those people who have controlled their wives, they could go into that pendal.
1: Varyaku lobadinatunti varu oka pendal lo, varyanu lobarchukunnatunti varu maroka pendal lo kurchovali ani cheppani ninnayinchadu.
0: People controlled by the wives would go into one pendal. People controlling their wives should go into another pendal.
1: Sare ee vaartanu vinnaru maharaj daggara asatyanga manam pravartisthe emaina shikshi nivvachunnani kuni uddeshanto andaru bharyaku lobadinatunte pendal lo kurchuntu vacharu. Veeru sankhya chalachalamunaku perigipothu vachindi.
0: After hearing this particular announcement, all the people out of fear for the king began going into the pendal which is meant for
1: kavastundadi. Evvaru okkaraina ee pendalaku raavatam ledu.
0: There was not even one person who was going into the other pendal.
1: Ivanna chustunte okanoka vyakti vachi aa bhagyanu vasaparchukunnatundi oka pendal lo ninchukunnadu.
0: Only one person at last entered into the pendal which is meant for people who control their
1: vasinchadu. Okkadaina untunnadu na rajyamlo ankoi.
0: This king was overjoyed that there is at least one person who has controlled his wife.
1: Atana daggariki velli chaala gauravanga ayya meeru bharyaku vasamainatunti vara bharyaru vasam chesukunnatunti vara satyam palakamani cheppadu.
0: He went to that particular gentleman and respectfully he spoke to him, well sir, let me know whether you have controlled the wife or you are being controlled by the wife, let me know the truth.
1: Maharaja, nenu asatyam eppudu cheppanu, nenu satyame palukutunnanu, నేను భార్యకు లోబడిన చుట్టి వాడ నేను అన్నాడు.
0: ఓ కింగ్, ఐ విల్ నెవర్ టెల్ ఎనీ అన్ట్రూత్, ఐ ఆల్వేస్ స్పీక్ ట్రూత్ ఓన్లీ.
1: మరి ఎందుకు ఈ పెండాల్లో వచ్చావు, ఆ పెండాల్లో పోయి నిల్చుకోమన్నాడు.
0: ఐ హావ్ ఆల్వేస్ ఒబేడ్ మై వైఫ్ హీ సెడ్. దెన్ వై హావ్ యూ కమ్ ఇన్ టు దిస్ పెండాల్.
1: ఏమి ఆజ్ఞ ఇచ్చినా నేను ఇక్కడ నుంచి కదలను అన్నాడు.
0: ఈవెన్ ఇఫ్ యూ కమాండ్ మీ టు గో ఫ్రమ్ దిస్ పెండాల్ టు ది అదర్, ఐ కెనాట్ గో టు ది అదర్ పెండాల్.
1: ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావని మహారాజు కొంచెం కోపంగా మాట్లాడాడు.
0: King became angry and asked, why are you behaving yourself in such a stupid fashion?
1: Aa vyakti cheppadata, nenu intu nundi bayaderi vache samayalo naa bhaarya oka aagna cheppindi, evvaru undinatundi andaru undinatundi pendallo nee undakoddu, evvaru leni pendallo nee poi nilchukomani cheppindi. Anduvalla nee aagnanaina nenu dikkarinchi naa pranamanaina isthanu kaani naa bhaarya aagna nenu dikkarinchalenu annadu.
0: At the time of leaving my home, my wife commanded that I should go into the pendal where no other individual has gone. I am prepared to disobey your command, but I can never disobey the command of my wife. Therefore, I have come into this pendal. I cannot leave this pendal. O king, come what may.
1: Anaga, manasthaneetunti yajamanulaku indriyamlaneetunti bharyalu adhikanga untunta cheta, ee indriyamlaneetunti bharyalaku ఈ మనస్సు వశమైపోయినది అనేటువంటి ఈ అంతరార్థం.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యాజ్ మైండ్ హ్యాస్ 10 sense organs as the wives. It has been controlled by the sense organs. It is not able to control them.
1: Kanuka, ఈ ఇంద్రియములు మనస్సుకు స్వాధీనమైపోయి కేవలము మనస్సు మార్గమే పాటిస్తూ ఉంటాడు, కానీ బుద్ధికి ఏమాత్రం కూడా వశం కావటం లేదు.
0: మైండ్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ద ఇంటెలిజెన్స్ అట్ ఆల్. ఇట్ ఈస్ స్వేర్డ్ బై ది సెన్స్ ఆర్గన్స్.
1: దేహం కంటే అతి సూక్ష్మమైనటువంటిది ఇంద్రియములు.
0: సెన్స్ ఆర్గన్స్ ఆర్ సట్లర్ దాన్ ది
1: ఇంద్రియముల కంటే అతి సూక్ష్మమైనటువంటిది శరీరము, అనగా మనస్సు.
0: మైండ్ ఈస్ సట్లర్ దాన్ ది సెన్సెస్.
1: మనస్సు కంటే అతి సూక్ష్మమైనటువంటిది బుద్ధి.
0: ఇంటెలిజెన్స్ ఈజ్ సట్లర్ దాన్
1: బుద్ధి కంటే అతి సూక్ష్మమైనటువంటిది ఆత్మ.
0: ఆత్మ ఈజ్ సట్లర్ దాన్ ది ఇంటెలిజెన్స్.
1: సర్వం కూడాను ఆత్మ వశం కావాల్సిన తప్పదు.
0: ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఆత్మ.
1: కనుక మానవత్వంలో ఇంద్రియములు అనేటువంటివి మహాబలవంతరమైనటువంటివి.
0: సెన్స్ ఆర్గన్స్ అట్ ద సేమ్ టైమ్ ఆర్ వెరీ పవర్ఫుల్ విత్ రెఫరెన్స్ టు హ్యూమన్ బీయింగ్స్.
1: ఈ ఇంద్రియములను మొట్టమొదట మనం అరికట్టినప్పుడే జీవితం ఆదర్శవంతమైన జీవితంగా రూపొందుతుంది.
0: వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ ఇన్ టు ఎన్ ఐడియల్ లైఫ్ ఓన్లీ వెన్ వీ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ సెన్స్ ఆర్గన్స్.
1: ఈనాడు యువకులు ఇంద్రియములను అరికట్టలేకపోవడం చేతనే వారి యొక్క నడతలు కానీ, వారి యొక్క నిలకడ కానీ, వారి యొక్క కూర్చోవటం కానీ అన్ని కూడా విరుద్ధమైన మార్గము అవలంబిస్తున్నాయి.
0: The entire conduct and behavior of the youth today is going on the wrong path because they have not been able to control the sense organs.
1: ఒక్కరైనా కూడాను క్లాస్రూమ్ లో కాని కదల మెదలక సరైన రీతిలో కూర్చునేటువంటి యొక్క విద్యార్థి కనిపించడం లేదు.
0: I have not been able to see even one student who is steady while sitting in a classroom and while listening.
1: ఏ విధంగా నడచాలి, ఏ విధంగా కూర్చోవాలి, ఏ విధంగా నిద్రించాలి, ఏ విధంగా మాట్లాడాలి, పెద్దలతో ఉండినప్పుడు ఏ విధంగా మనం ప్రవర్తించాలి అనేటువంటి విషయము కేవలం వారికి ఏమాత్రము తెలియదు.
0: దే రియలీ డు నాట్ నో ఈవెన్ ఇన్ లిమిటెడ్ వే వాట్ ఈస్ ది ప్రాపర్ వే ఆఫ్ వాకింగ్, టాకింగ్, హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్.
1: ఏదైనా ఒక మిత్రునితో మాట్లాడుతున్నప్పుడు ఆ మిత్రుని వైపునే దృష్టి ఉండాలి, కానీ అటు ఇటు ఇటు అటు చూసుకుంటూ మిత్రునితో మాట్లాడకూడదు.
0: వెన్ యూఆర్ టాకింగ్ టు ఎ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్, you should fix your vision only on your friend. Should not go on looking this side, that side.
1: విధములుగా కూడాను ప్రసరింప చేయకూడదు.
0: You should not divert your vision this side and that side.
1: ఇది యువకులకు చాలా ప్రమాదమైనటువంటిది.
0: This is a great
1: దృష్టిని సరైనటువంటి దృష్టిగా తాను నిలుపుకోవడానికి చూసుకోవాలి.
0: It is very essential for the youth to have proper vision.
1: ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు అనేక రకములుగా కూడాను అన్ని అంగములు కూడాను కదిలిస్తూ ఉంటారు.
0: When you are talking to someone, you are not steady at all.
1: Kontha mandi maatladutunte upanyasalu chestunte pedda dance aadinattiga untundi, chethulu kaallu anta aadistu idantha vikaramainthi chestunnaru garu pondutayi.
0: Some people when they are talking or giving a speech, they make such gestures, moving their hands etc.
1: Angamulu aadinchakunda maatladali.
0: One should be able to speak without making unnecessary.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రయత్నము చేస్తూ చేస్తూ రాగా క్రమక్రమేణ ఇంద్రియముల అభ్యాసం చేత అవి ఆ సరైన మార్గంలో ప్రవేశిస్తాయి.
0: యూ మేక్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్, యూ బి ఏబుల్ టు ఆన్ అకౌంట్ ఆఫ్ ప్రాక్టీస్ కంట్రోల్ యువర్ సెన్స్ ఆర్గన్స్.
1: కనుకనే శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ నానా ధ్యానం విశిష్టతే ధ్యానాత్కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం అని.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ప్రాక్టీస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ప్రతి ఒక్కదానికి మనం ప్రాక్టీస్ అభ్యాసం చేయాలి.
0: యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అండ్ గెట్ ది బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్.
1: అభ్యాసం లేకుండా దేనిని మనం సాధించలేము.
0: యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ వితౌట్ ప్రాపర్ ప్రాక్టీస్.
1: పుట్టినప్పటి నుంచి కూర్చోవటం అభ్యాసం చేయాలి, నడచడం అభ్యాసం చేయాలి, పరిగెత్తడం అభ్యాసం చేయాలి, మాట్లాడటం అభ్యాసం చేయాలి, అన్నం తినడం అభ్యాసం చేయాలి. ఇవన్నీ అభ్యాసం చేత ఏర్పడినటువంటివి.
0: రైట్ ఫ్రమ్ బర్త్ a number of things like eating food, walking, talking, everything is learned.
1: Bazaar lo nadche samayalo chuste ee naati vidyarthulu
0: when they are moving in the road, the way that the students conduct is
1: 40 adugula road aina kuda nadachadaniki sthanam undadu vaadaku. Deeninta kuda Prahladudu idi yavana sannipathaku yokka lakshanamu annaru.
0: Prahlada described this as the disease of the youth.
1: Tama adugulanu taamu chustukuntu nadachali.
0: You should fix your sight on your walking and walk. That is the proper walk.
1: Nadaka ekkado jarugutuntadi, choopulu ekkado potuntadi, deeni valla pramadam jarugutuntadi, accident sambhavistuntayi, tadivara anavasaramainatundi yokka badalaku guri avutuntadu.
0: looking this side and that side and walking leads you into trouble and even accidents. This is not correct.
1: కనుక ఈ విధమైన అభ్యాసం చేత మన ఇంద్రియాలను మనం కొంతవరకు సమన్వయం గావించుకోవచ్చు.
0: By proper practice, it is possible to control the sense organs and bring about equal-mindedness.
1: కొంతమంది నిద్రించే సమయం లోపల మరింత వికారంగా ఉంటారు.
0: While lying down and sleeping, some people's posture will be rather awkward.
1: సాకలవాడు కట్టగట్టి ఒక పెద్ద మూటను ఎత్తుకొని పోతే ఆ మూట మాదిరి తయారైపోతారు.
0: They themselves become into a small bundle, like the bundle carried by a washerman.
1: Mungi chala kukichi pandukuntadu.
0: They bring all these limbs so close.
1: Tadwara aneka rogamulu kudanu guri avutaru.
0: On account of such posture, people would suffer from various ailments.
1: Kuchunna samayam lopala ye 77 lo 87 lo madri itta kuchuntaru. Idi manchidi kaadu.
0: Even sitting posture, when they sit as if
1: spinal column bend ayipothe అతి త్వరలోపలే వృద్ధాప్యం ప్రాప్తిస్తుంది.
0: ఇఫ్ వైల్ సిట్టింగ్ యూ బెండ్ ది స్పైనల్ కాలమ్, యూ గెట్ ప్రిమెచ్యూర్డ్ ఓల్డ్ ఏజ్.
1: నడిచే సమయంలో చక్కగా ఒక కర్ర వలె నడచాలి.
0: వైల్ వాకింగ్ యూ షుడ్ వాక్ లైక్ ఎ స్ట్రైట్ స్టిక్.
1: కూర్చున్నప్పుడు కూడా అంతే, ఒక కర్ర వలె కూర్చోవాలి.
0: వైల్ సిట్టింగ్ ఆల్సో షుడ్ స్టిక్,
1: తీగవలే కూర్చుకోకూడదు.
0: షుడ్ నాట్ బెండ్.
1: ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసములు శారీరకంగా మనం అభ్యాసం చేసినప్పుడే ఇంద్రియములు క్రమక్రమేణా కూడా మనకు వశమవుతూ వస్తాయి.
0: ఇఫ్ యూ అండర్టేక్ ద ఫిజికల్ ప్రాక్టీసెస్ ఆన్ దీస్ లైన్స్, యూ బి ఏబుల్ టు ఆల్సో కంట్రోల్ ది సెన్స్ ఆర్గన్స్.
1: అనవసరమైన విషయాల్లో మనం ప్రవేశించకూడదు.
0: డూ నాట్ ఎంటర్ ఇన్ టు అన్నెసరీ థింగ్స్.
1: ఈనాటి మానవత్వంలో ఉండేటువంటి బలహీనత అది.
0: దిస్ ఇస్ ది గ్రేటెస్ట్ వీక్నెస్ ఆఫ్ ద హ్యూమన్.
1: కన్నులు కనిపించక, చెవులు వినిపించక, ఏదో ఒక మూల ఉండినటువంటి ఒక వ్యక్తి అయినప్పటికీ ఎవరో ఇద్దరు అక్కడ చేర్చి ఏమిటి మాట్లాడుతున్నారు, ఏమిటి మాట్లాడుతున్నారు, ఈ ప్రశ్నలు వేస్తుంటారు.
0: An old man who has lost the sight, who has lost his hearing power, sitting in one corner also cannot keep quiet.
1: వారు ఏమి మాట్లాడితే నీకెందుకు, ఇందులో నీవెందుకు ప్రవేశించాలి.
0: He goes on asking, what are they talking, why do you bother about such a thing.
1: ఊరికి అందరి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంటారు కొంతమంది.
0: Some people go on talking to every person.
1: ఇది కేవలం ఒక దురభ్యాసంగా ఉంటుంటారు.
0: This is a very bad habit.
1: ఇతరుల విషయాలంతా కూడా ప్రశ్నిస్తుంటారు. అతను ఏం చెప్పాడు, ఇతను ఏం చెప్పాడు, ఇతనికి ఎందుకు ఇవన్నీ.
0: They go on questioning, what did he say, what did the other person say, why are you bothered about such things.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క దుశ్చేష్టల వల్లనే ఇంద్రియములు మరింత బాధకు గురి చేస్తున్నాయి.
0: The sense organs go astray and cause you infinite harm.
1: ఎవరి విషయమునందు కూడా మనం ప్రవేశించరాదు.
0: Do not bother yourself about others.
1: నీకు ఎంత అవసరమో అంత మాత్రమే నీవు తీసుకో.
0: Mind your business and confine to yourself.
1: చిక్కిన వారి దగ్గరంతా మాట్లాడటం చేత అది కేవలం ఒక గౌరవహీనమైపోతుంది.
0: If you go on talking to each and everyone, you lose your respect.
1: ఎవరు కూడా నిన్ను గౌరవించరు.
0: No one will respect you.
1: ఏదైనా నీ వస్తున్నటువంటి చూచి వస్తున్నాడు రా ఈ వాయాడని వాళ్ళ పక్కకి వెళ్ళిపోతారు.
0: This, the moment they sight you coming towards them, they will say they would like to avoid you and go away.
1: Edena neeku avasaram unte, good morning, good morning, how are you, how are you ante talinke emu.
0: Let the greetings be good morning, good morning, how are you.
1: Ee bazaar lo ninchukoni maatadeetunte oka durabhyasam maha cheddadu.
0: It is a great weakness and a defect to go on inquiring.
1: Edena avasaram ante hostel ki vellina tarvata, room ku vellina tarvata aa vishayanni gurtinchukotaniki prayatninchavachu.
0: When you go to the hostel and to your room, if there is anything very important to know,
1: then in bazaar lo poye samayalo yuvakulu evvaru kudalu maatadaru.
0: While walking on the road, the youth should not indulge in
1: talking. Ee chupulu adupulo pettukovali.
0: Control your sight.
1: Manam manushulamu kaakulam kaadu.
0: We are not crows, we are human beings.
1: Kaakulaithe atu itu atu itu okka chadamaina kudalu sthiranga untundam.
0: It is natural for a crow to look that side and this side, not for the man.
1: Kanuka ee vidhamainatundi okka క్రమశిక్షణను మనం పాటించినప్పుడే నిజమైన మానవత్వాన్ని పొందినటువంటి వారం అవుతాం.
0: ఇఫ్ యూ ప్రాక్టీస్ దిస్ డిసిప్లిన్, దెన్ ఓన్లీ యూ కుడ్ బి కాల్డ్ ఎ రియల్ హ్యూమన్ బీయింగ్.
1: విద్యార్థులకు ఇది అత్యవసరం.
0: ఫర్ స్టూడెంట్స్ స్పెషలీ దిస్ ఇస్ ఎసెన్షియల్.
1: చదివే సమయం లోపల సరైనటువంటి స్థితిలో మనం కూర్చొని చదువుకోవాలి.
0: వైల్ రీడింగ్ ఎ బుక్ స్టడీయింగ్, లెట్ యువర్ పోస్చర్ బి కరెక్ట్.
1: ఎందుకనగా ఈ దేహమునకు ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంటుండాలి.
0: దెర్ ఇస్ ఎ స్పెషల్ feature associated with the body.
1: Pashuvulaku mrugamulaku spinal column vangi untadi.
0: For the animals and beasts, the spinal column is bent.
1: Kani manushiki spinal column chakkaga untuntadi.
0: But for the man, it is straight.
1: Ee mooladharam nunchi sahasrara padam varaku poyetunte oka margamulu adi sarinatiga untuntayi.
0: Right from mooladhara to sahasrara, there is a straight line between
1: kanukane ivi sariyainatundi sthitilo sariyainatundi aalochana salputu untari.
0: That is the reason why people would be able to think
1: attu kaakunda vongipothe idi sacrament margamu anusarinchadu.
0: If the spinal column becomes crooked, then you would not be able to enjoy
1: it. Prati manavuni yendu kodanu 101 naadam untunnayi.
0: There are 101
1: andulo okka naadam maatrame pratyekanga untuntari.
0: There is a one special nerve which is rather unique.
1: Adi kevalamu sahasrara padamto sambandhamai untuntadi.
0: It is associated with sahasrara.
1: ఇది ఆధ్యాత్మిక మార్గమునందు జ్ఞాన నిష్ఠలతో కూడినటువంటి వారికి ఇది సహాయకారిగా ఉంటుంది.
0: ఫర్ ఇన్ ది స్పిరిచువల్ పాత్ ఫర్ పీపుల్ విత్ ఎ విజ్డమ్ విజన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ద బెనిఫిట్ ఆఫ్ సచ్.
1: కనుకనే ఈ నాడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: దిస్ పర్టికులర్ నర్వ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్.
1: దీనిని సుషుమ్న నాడి అన్నారు.
0: దిస్ నర్వ్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్
1: సుషుమ్న నాడి యొక్క తత్వం లోపల భూమధ్యమునందు చేరినప్పుడే ఈ సుషుమ్న నాడి చాలా ప్రత్యేకమైనటువంటి ఒక ఏకాగ్రతను అందిస్తుంది.
0: వెన్ ది ఇడా పింగళ ది మూమెంట్ ఈజ్ ఎంజాయ్డ్ ఆర్ కమ్స్ టుగెదర్ విత్ సుషుమ్న నియర్ ది ఐబ్రోస్ దెన్ దెర్ విల్ బి కాన్సన్ట్రేషన్.
1: స్పైనల్ కాలం లోపల 33 రింగులు ఉన్నాయి.
0: దేర్ ఆర్ 33 రింగ్స్ ఇన్ ద స్పైనల్ కాలం.
1: అందులోపల 9 మొదలు 12 వరకు ఉండేటువంటి దాని ఎందే
0: between the 9th and the 12th ring
1: sushumna nadi anetundi chakkaga velugutu untadi.
0: This sushumna nadi will be shining
1: kalukune vedamulandu neelato yadamadhyastha vidyulleke vavasara nivara sokavattante ani anek rakamulaga dani varnistu vachar. Neelato yadamadhyantha vidyulleke vavasara nallati meghamulu madhya okka toori minchu minchinappudu enta prakashanga untado aa vidhanga మన స్పైనల్ కాలం లోపల విద్యుల్లేఖ అనేటువంటిది ఒక్కతూరి మించుతూ ఉంటాదట. అదే మన యొక్క ప్రాణ ఆధారం.
0: లైక్ ది లైట్నింగ్ ఎగ్ని ది బ్యాక్ గ్రౌండ్ ఆఫ్ డార్క్ క్లౌడ్స్ దిస్ సుషుమ్న నాడి విల్ బి షైనింగ్ ఇన్ అవర్ స్పైనల్ కాలం విత్ దట్ స్ప్లెండర్.
1: కుండలిని యోగం చేసేటువంటి వారికి సరిగా అర్థమవుతుంది.
0: పీపుల్ హూ ఫాలో దిస్ కుండలిని యోగా విల్ కెన్ అండర్స్టాండ్.
1: ఏ యోగమైనా చెయ్యి, యోగం చేయకపోయినప్పటికి నీవు సరి అయినటువంటి స్థితిలోనే నీవు దేహాన్ని ఉంచుకోవాలి.
0: వెదర్ యు డూ యోగా ఆర్ నాట్ డజంట్ మ్యాటర్ బట్ కీప్ యువర్ బాడీ ఇన్ స్ట్రైట్ పోస్చర్.
1: పండుకుంటారు బోల్డ,
0: యు లై డౌన్,
1: దిండు పైన బుక్ను పెట్టుకుంటారు.
0: దే కీప్ ద బుక్ ఆన్
1: దర్ అంబుల్ వాళ్ళే ఉంచుతారు.
0: అండ్ దే బెండ్ దేర్ లెగ్స్ అండ్ దే వాంట్ టు స్టడీ.
1: ఇలాంటి వారికి ఎన్ని గంటలు చదివినప్పటికి అక్కడ ఏమాత్రం కూడా తలకెక్కదు.
0: ఫర్ పీపుల్ హూ స్టడీ ఇన్ దిస్ పర్టికులర్ పోస్చర్ వుడ్ నాట్ బి ఏబుల్ టు
1: ఉంచుకోవాలి. కానీ ఇక్కడ ఎత్తి అక్కడ ఎత్తి అమ్మును కట్టినట్టుగా ఉంటుంటుంది అది.
0: ఇఫ్ యు రేజ్ యువర్ హెడ్ ఆన్ ది వన్ ఎండ్ అండ్ రేజ్ యువర్ లెగ్స్ ఆన్ ది అదర్ అండ్ లై డౌన్ అండ్ స్లీప్.
1: ఇలాంటి వికారమైనటువంటి యొక్క చేష్టల వల్లనే విద్యార్థులకు సరి అయినటువంటి జ్ఞాపశక్తి లేకపోతుండాలి.
0: The students are losing the memory power because they follow this kind of wrong postures.
1: సరియైనటువంటి జ్ఞాపకశక్తి మనకు కుదరాలంటే చక్కగా కూర్చొని చదవాలి.
0: If you want to have an enjoy
1: ఒకవేళ నీకు అర్హతగా ఉంటే బుక్ కట్టి పెట్టి నువ్వు నిద్రపో, సంతోషం, తప్పు లేదు.
0: If you do not feel like reading book, keep the book aside.
1: అనవసరంగా ఈ నిర్బంధ మార్గస్నానం ఎందుకు?
0: Why do you study in this kind of posture?
1: నీవు టైర్డ్ గా ఉండినప్పుడు, అలసటగా ఉండినప్పుడు చదవకూడదు.
0: ఇఫ్ యు ఆర్ రియలీ టైర్డ్ డోంట్ స్టడీ.
1: ఏదో చదవాలి చదవాలి చదవాలి అనే ఉద్దేశంతో టీని పక్కన పెట్టుకుని దాన్ని త్రాగుతూ నిద్రపోతూ చదువుతుంటే ఇలాంటి అవస్థల వల్ల ఏమాత్రము చదివి ప్రయోజనం లేదు.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ స్టడీయింగ్ టేకింగ్ ద టీ హావింగ్ ది టీ అట్ ద సేమ్ టైమ్ అండ్ స్టడీయింగ్ దిస్ ఆర్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: ఈ జ్ఞాపక శక్తి పోవటమే కాకుండా మున్ముందు నీకు చాలా కొన్ని భయంకరమైనటువంటి వ్యాధులు కూడా సంభవిస్తాయి.
0: Not merely your memory power will decline, but later in life you will face many other dangers.
1: Chetru kaalu adurtai.
0: You will get a type of shivering of the legs.
1: Rheumatic pains anta prarambham avutai.
0: There will be rheumatic pains which will develop.
1: Kanukane ee manavudu vidyarthi dasa yendundinappudu sari ainatundi sthitilo ee dehanni manam poshinchukovali.
0: That is why students should observe certain
1: ye ghanakaryamulu sadhinchalanukunnappudu దేహం వల్లనే సాధించాలి.
0: వాట్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్ ది ఫిజికల్ బాడీ
1: దైవానుగ్రహం పొందాలనుకున్న కూడా దేహం ఒక పనిముట్టు.
0: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ ఫాలో స్పిరిచువల్ పాత్ physical body.
1: ధర్మార్థకామోక్షమునందు ప్రవేశించవలనను ఈ దేహం ఒక ఆధారము.
0: Even if we want to enter to achieve the four goals of life, body is
1: అనిత్యమైనటువంటిది అయినప్పటికీ
0: బాడీ ఈజ్ ఇంపర్మనెంట్.
1: మన కార్యార్థమై ఈ దేహాన్ని సరైన యొక్క స్థితిలో ఉంచుకోవాలి.
0: ఫర్ ది పర్పస్ ఆఫ్ అచీవింగ్ సర్టన్ థింగ్స్ ఇన్ లైఫ్ ద బాడీ మస్ట్ బి ప్రొటెక్టెడ్ అండ్ టేకన్ కేర్ ఆఫ్ వెల్.
1: మనం పాదములకు రక్షణ వేసుకుని ప్రయాణం అవుతాం.
0: వి వేర్ స్లీపర్స్ అండ్ వాక్.
1: ఏదైనా ఒక నది వచ్చిందంటే ఆ పాదరక్షలు చేతిలో పట్టుకుంటాం.
0: వి టేక్ ది స్లిప్పర్స్ ఇన్ టు హ్యాండ్ ఇఫ్ యూ హ్యావ్ టు క్రాస్ అ రివర్.
1: ఇదేం పాదుకా పట్టాభిషేకమా? కాదు కదా. ఎందుకు నీకు పాదాలంతా చేతిలో పట్టుకోవాలి?
0: Why should you take the slippers into hand? What is the need for it?
1: ఈ పాదాలను రక్షించుకునే నిమిత్తమే నీవు దాన్ని చేతిలో పెట్టుకోవాలి.
0: In order to protect your own feet, you have to take the slippers.
1: అదే విధముగానే అవి చెప్పులు చాలా విలువగానటువంటివి అయినప్పటికీ,
0: although slippers are not valuable things,
1: దానిని మనకు అవసరమైనట్టుగా వినియోగించుకునే సమయంలో దానికి ఇవ్వవలసిన గౌరవాన్ని కూడా ఇవ్వాలి.
0: If you want to really use them properly, you may have to show the type of respect.
1: దీని వల్ల కొన్ని ప్రమాదాలు కూడా తప్పిపోతాయి.
0: By such a method, you can save yourself from
1: యుద్ధ సమయమునందు 9వ దినము భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు.
0: On the 9th day in Mahabharata war, Bhishma took a vow.
1: పాండవులను హతమారుస్తాను రేపటి దినం లోపల అని ఒక ప్రతిజ్ఞ చేశాడు.
0: By the end of tomorrow, I am going to destroy Pandavas.
1: ఈ వార్త ద్రౌపది చెవిలో పడింది.
0: ద్రౌపది heard this news.
1: ఆమె కన్నీరు మున్నీరుగా గార్చుతూ వచ్చిండాలి.
0: She cried profusely.
1: కృష్ణ, ఇంతకాలము రక్షించినటువంటి నీవు ఈనాడు నా సుమంగళత్వాన్ని రక్షించలేకపోతున్నావా?
0: కృష్ణ,
1: భీష్ముని యొక్క ప్రతిజ్ఞ తప్పదు.
0: కృష్ణ, you have protected us so far. Can you not extend your protection today? Bhishma's vow can never become a lie.
1: అతను సత్యవాక్ సంపన్నుడు.
0: He is the one who adheres.
1: అతని వాక్యములకు ఏనాడు కూడా విరుద్ధము జరగదు.
0: His word can never go wrong.
1: కనుక నా పతుల యొక్క మరణము సమీపిస్తూ వస్తుంది.
0: The end of my husband's is
1: ఈ జగత్తునందు నీవు తప్ప నాకు పతిపిచ్చ పెట్టువారు మరొకరు లేరు.
0: I have none else who can give me protection excepting you.
1: అది పాదములు గట్టిగా పట్టింది.
0: She held the lotus feet of Krishna firmly.
1: Krishnudu cheppadu, amma ye okka danikaina kodunu konni upayamulu athyavasaramu.
0: Well amma, for whatever you want to achieve, certain things will have to be done carefully.
1: Ee prakrutamainti lokamunandu, ee laukikamainti jagattunandu konni rakamainti oka yuktulu kodunu deeniki athyavasaranga upayog pettali.
0: In this world there may be need for using సటన్ స్ట్రాటజీ.
1: కార్య విజయాన్ని సాధించవాలని అనుకున్నప్పుడు చేయరాని పనిని కూడా మనం చేయక తప్పదు.
0: ఇఫ్ వీ హావ్ టు రియలీ అచీవ్ సటన్ థింగ్స్, వీ మే హావ్ టు డూ థింగ్స్ విచ్ ఆర్ నాట్ నార్మల్లీ నాట్ అండర్టేకెన్.
1: అది కూడాను అల్పుడను అనేటువంటి ఒక భేదభావం కూడాను పెట్టుకోరాదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ అండ్ ఐడియా వెదర్ వీ షుడ్ డూ దిస్ ఆర్ నాట్ అండర్ సటన్ సర్కమ్స్టాన్సెస్.
1: కనుక నేను చెప్పినట్టు చేయి.
0: ఫాలో మై వర్డ్.
1: అప్పుడు ద్రౌపది చెప్పింది, కృష్ణ నీ మాటను నేను ఏనాడైనా ఉల్లంఘించానా?
0: ద్రౌపది టోల్ కృష్ణ,
1: నా ప్రాణములైనను సులభంగా వదులుతాను, కానీ మీ ఆజ్ఞ నేను వదలను, మీ ఆజ్ఞ నేను పాటిస్తాను.
0: ఐ విల్ ఆల్వేస్ ఒబే యూ యాజ్ ఐ హావ్ డన్ ఇన్ ది పాస్ట్. ఐ వుడ్ నెవర్ డిసోబే యూ కృష్ణ ఈవెన్ అట్ ద కాస్ట్.
1: రాత్రి 10 గంటలైంది.
0: ఇట్ వాస్ 10 o'clock ఇన్ ది
1: నైట్. పాండవుల యొక్క గుడారంలో ఉంటున్నారు. కౌరవులు కౌరవుల గుడారంలో ఉంటున్నారు.
0: పాండవాస్ వర్ రెస్టింగ్ ఇన్ దర్ టెంట్స్ అండ్ కౌరవాస్ ఇన్ దేర్స్.
1: కానీ ప్రత్యేకించి ఉంటున్నాడు భీష్మాచార్యుడు ఒక గుడారులో.
0: భీష్మ హ్యాడ్ ఎ సెపరేట్ టెంట్ ఫర్ హింసెల్.
1: ఏదో ఆ ఆవేశం చేత ఆ యొక్క పరిస్థితులు ఎందు మాట మాత్రం అన్నాడే, కాని తిరిగి తనలో తాను చాలా బాధపడుతున్నాడు. సత్యధర్మ స్వరూపులే ఈ పాండవులు, సత్యవ్రతులే ఈ పాండవులు. అన్యాయంగా వీరిని ఏ రీతిగా నేను సంహరించాలి? ఇది న్యాయం కాదే, న్యాయం కాదే, ఇది నేను చేరయాని పని చేస్తున్నానే అని తనలో తానుకు చాలా బాధపడుతూ ఉన్నాడు.
0: Under the fit of anger and swayed by anger, he vowed that he would kill Pandavas. But he began repenting, how can I kill such people who are noble, who are virtuous, who follow righteousness? And that was his state of mind at that time.
1: Ye matramo aaharam teeskoledu.
0: He did not even
1: nidra raavatam ledu.
0: He was not getting sleep. He did
1: kevalam atu itu tirugutunnadu. Inni ye reetiga nenu cheyali? నా మాటను ఏ రీతిగా నేను దక్కించాలి, నా మాటను ఏ రీతిగా నేను నిలబెట్టుకోవాలి అని విచారం చేస్తూ తిరుగుతూ ఉన్నాడు.
0: హీ వాజ్ వెరీ మచ్ వరీడ్, మూవింగ్ అబౌట్ ఫ్రమ్ వన్ ఎండ్ ఆఫ్ ది టెంట్ టు ది అదర్ ఎండ్. not being able to decide what to do, how to fulfill his own vow, at the same time save Pandavas.
1: లీలా నాటక సూత్రధారి అయినటువంటి భగవంతుడు ఎన్ని యుక్తుల చేత నేను కష్టములు తప్పించవచ్చు?
0: గాడ్ హూ ఈస్ ఆల్ పవర్ఫుల్ కెన్ సేవ్ ఎనీ పర్టికులర్ సిచ్యుయేషన్.
1: ద్రౌపదికి చెప్పాడు, అమ్మా ఈ పరిస్థితులు ఎందు నేను నీవు ఇరువురు కలిసిపోతుంటే లోకులో కాకులు.
0: వెల్ మదర్ హీ టోల్డ్ ద్రౌపది, అమ్మా వెన్ వీఆర్ గోయింగ్ టుగెదర్ people are like crows, they may talk ill of us when we are going in this late hour.
1: Ninchu munduga bayil deri vellu,
0: you go a little ahead of me.
1: Bhishma charuni yokka tent,
0: that is the tent of Bhishma.
1: Nenu venakala vastanu annadu,
0: I'll follow you behind.
1: Ime aa kaalam lopala rajakumartulu yokka cheppulu chaala shabdamto undeetundivi.
0: The footwear worn by the princess during those days used to produce a particular type of sound.
1: కనుక ఈమె వేసుకున్నటువంటి చెప్పులు చాలా కిర్రు కిర్రు అని శబ్దం ఇచ్చేటువంటివి.
0: ఇట్ యూస్ టు ప్రొడ్యూస్ క్రీకింగ్ సౌండ్ వెన్ ద్రౌపది వాజ్ వేరింగ్ చెప్పల్స్.
1: నిలిపాడు, ద్రౌపది నీవు ఈ సమయం లోపల నీవు ఈ విధమైనటువంటి ఒక చెప్పులు వేసుకుని పోవడానికి వీలు కాదు.
0: కృష్ణ స్టాప్డ్ ద్రౌపది అండ్ సెట్, ద్రౌపది దిస్ కైండ్ ఆఫ్ ఫుట్వేర్ యు కెనాట్ వేర్ నౌ, యు గివ్ దోస్ స్లిప్పర్స్ టు మీ.
1: ఆ చెప్పులను కృష్ణుడు తన అంగవస్త్రంలో చుట్టుకున్నాడు, కంకలో పెట్టుకున్నాడు.
0: హీ ఫోల్డెడ్ దోస్ స్లిప్పర్స్ ఇన్ టు హిస్ హ్యాంకీ అండ్
1: భీష్ముడు తల వంచుకొని తిరుగుతున్నాడు యోచిస్తూ, నీవు సర్రని వెళ్లి అతని పాదాలపైన పడు.
0: భీష్మ వాజ్ మూవింగ్ అబౌట్ ఇన్ హిస్ టెంట్ బెండింగ్ హిస్ హెడ్, గో అండ్ ఫాల్ అట్ హిస్ ఫీట్ వితౌట్ గివింగ్.
1: కేవలం మాత్రం ప్రయోజనం ఉండదు, నీ గాజుల శబ్దాన్ని కూడా అతను వినిపించు అన్నాడు.
0: యు ఆల్సో షేక్ యువర్ హ్యాండ్స్ అండ్ లెట్ హిమ్ హియర్ ది బ్యాంగిల్స్ సౌండ్.
1: పరిగెత్తిపోయింది అటు ఇటు తిరుగుతున్నటువంటి భీష్ముని పాదాలపైన పడి గాజుల శబ్దమైపోయింది.
0: షీ ర్యాన్ ఇన్ టు ది టెంట్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ భీష్మ ప్రొడ్యూసింగ్ ది సౌండ్ ఫ్రమ్ హర్ బ్యాంగిల్స్.
1: యోచనలో ఉండినటువంటి భీష్ముడు ఈమె ఎవరు సుమంగళి అనుకుని దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు.
0: భీష్మ వాజ్ ఇన్ హిజ్ ఓన్ థింకింగ్, నాట్ నోయింగ్ హూ ఇట్ వాజ్ హీ బ్లెస్డ్ హర్ దీర్ఘ సుమంగళీ భవ.
1: తక్షణమే ఈమె ఆనందించి, పితామహా నేను దానిని కోరే వచ్చాను.
0: And she got up and said, well, grandfather, I have come only seeking that from you.
1: ee vidhanga vaaru sambhashana saluptunnappudu ee yuktini evaru pannaru, ninni evariki kritisukoni vacharu, evaru ee margani neeku choopincharu ani prashnistu vastunnadu ee bhishmudu.
0: Bhishma question Draupadi, who is it that prompted you to do this particular thing? Who is that strategist who sent you like this?
1: Bhishmuni yokka vaaku tappadu.
0: Bhishma's word can never go wrong.
1: అతని గాంగేయుడిగా ఉండి ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ లోపల సరైనటువంటి ఒక సత్యస్వరూపుడుగా ఉండటం చేత అతని ప్రతిజ్ఞలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి.
0: All the vows which Bhishma had taken had to get fulfilled automatically because of his own power.
1: కొంతసేపు అయ్యేటప్పటికి కృష్ణుడు ప్రవేశించాడు.
0: In a short while Krishna entered the tent.
1: కృష్ణ, ఇది నీవు నేర్పినటువంటి విద్యయోగా ఉండు కనుక ఇదంతా నీ ప్లాన్ గానే ఉంటుండదని హెచ్చరించాడు భీష్ముడు.
0: భీష్మ టోల్డ్ కృష్ణ, ఇట్ లుక్స్ యాజ్ దో,
1: కానీ ఒక ఎంటైర్ థింగ్ కూడా సంతోషమే.
0: దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ యువర్ స్ట్రాటజీ. భీష్మ వాజ్ ఆల్సో హ్యాపీ విత్ ఇట్.
1: ఈ పాండవులు రక్షించడానికి ఇది ఒక మార్గం అయిపోయిందని ఆనందించాడు.
0: భీష్మ వాజ్ హ్యాపీ దట్ హీ వాజ్ ఏబుల్ టు సేవ్ పాండవాస్ త్రూ దిస్.
1: అతనికి ఆకలి కొంతవరకు గుర్తుకొచ్చింది.
0: Then he remembered that he was hungry.
1: Chinta undinanta varaku aakali e maatram manaku teliyadu.
0: Until one is worried, one would not be aware of his hunger.
1: Dukkhamto undinatunte vaadu vindulu aaraginchadu.
0: A person who is sad will not also remember his hunger.
1: Ee dukkham nivaran ayyetappudiki aakali athaniki kanipinchindi.
0: The moment he was free from that sorrow, he felt hungry.
1: Krishna, emi nee sankalo undinatuntivi ani adigadu.
0: Bhishma asked Krishna, well, what is it that you are carrying in your hands?
1: Ah, slippers kinda vesadu, idi Draupadi vi ani.
0: He put the slippers, Krishna put the slippers down, telling that these belong to Draupadi.
1: Ee Bhishmuni yokka kanti daralu chaala vegamga kaarutu vachayi.
0: Bhishma began shedding tears profusely at this particular situation.
1: Bhakta samrakshanakai neevu enni vidhakamainatunte yokka baadalu padtaavu, idi kudanu nee neelalo okati.
0: For the protection of devotees, what extraordinary troubles you take, O Krishna.
1: ఇది చేయ తగినదా అనేటువంటి విచారణ కూడా నీకుండదు.
0: You never think whether this is a thing which could be done by you or not when it comes to a matter of protecting your own devotees.
1: Kanuka ee vidhamainatundi samayamnayam chese dantlo indri nigraham lopala oka hechu pallamulu anetundi e maatramu mana paatincharadu.
0: If one has sense control and equanimity of mind, one would not bother
1: parulaku upakaram chesetundi vishayam nandu kani
0: in doing something good for others.
1: పరులను సరైన మార్గంలో పెట్టే నిమిత్తం కానీ
0: ఇన్ ఆర్డర్ టు కీప్ పీపుల్
1: మనం ఎన్నింటినైనా త్యాగం చేయటం లోపల మనం సిద్ధంగానే ఉండాలి.
0: వీ మస్ట్ బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్
1: కానీ ఆ యొక్క త్యాగం లోపకూడను సక్రమమైన మార్గాన్ని అనుసరించాలి.
0: ఈవెన్ వైల్ డూయింగ్ సచ్ సాక్రిఫైస్
1: ఏదో రైతంగానో మొరటగానో మనం ప్రవర్తించరాదు.
0: వీ షుడ్ నాట్ బిహేవ్ ఇన్ ఎ క్రూడ్ ఫ్యాషన్ అండ్ హర్ట్ అదర్.
1: సక్రమమైన మార్గం లోపలే ఈ యొక్క సంస్కృతి మనకు అలవడుతుంది.
0: Only when you follow the proper path, our culture.
1: ఈ విధంగా ప్రాచీన కాలం నుంచి భారతదేశం నందు ఉన్నటువంటి ఒక వేద శాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను విద్యార్థులు గుర్తించినప్పుడు ఈ విధమైనటువంటి సరైన మార్గం తప్పక మీరు అనుసరించుతారు.
0: When the students recognize the sacred aspects of our own ethics, our own culture, then they would be able to take.
1: ఈనాటి విద్యార్థులకు శాస్త్రం అంటే ఏమిటో, పారాయణం అంటే ఏమిటో, రామాయణం అంటే ఏమిటో ఏమీ తెలియదు.
0: Today students do not know what scriptures are, what our epics are, what our real history is.
1: Bharatiya maharshulandaru kudanu ilanti pavitramaina margamunu anusarinchatam chetane variki yedipyamanamaina okka tejasu varu chirana sreevuluga konni gauravam maryadanu nilpukogaligaru.
0: The ancient ones enjoyed a longevity of life and all the splendor because they followed the right path and they studied the scriptures.
1: Atti maharshulu yokka sampradayanga ee vidyarthulu roopondaru.
0: Students should follow the path laid down by these
1: వారి ధర్మములకు వారసులుగా మీరు రూపొందాలి.
0: You should really become the inheritors of the culture.
1: అప్పుడే తిరిగి మన భారతదేశం ప్రాచీన సంస్కృతిని మనం ఉద్ధరించినటువంటి వారం అవుతాం.
0: Then only our Indian culture will shine.
1: లౌకిక విద్యలతో పాటు ప్రాచీన సంస్కృతిని కూడా మనం తగినటువంటి మార్గంలో అనుభవించాలి.
0: We should also develop along with this worldly education the real Indian culture.
1: కల్చర్ అండ్ స్పిరిచువల్ అని పెట్టిస్తున్నారు.
0: We have said it is with reference to culture and spirituality.
1: Kani na uddeshamu spirituality yokka essence e culture.
0: In my own view, the essence of spirituality is culture.
1: Ante gaani ee culture veru spiritual veru ani rendu kudanu manu vibhagam cheyaradu.
0: We cannot divide culture and spirituality as two different things.
1: Idi aadhyatmikam yokka aanandamaina tundi yokka rasaswarupam mana yokka సంస్కృతి.
0: అవర్ కల్చర్ ఈజ్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ది ఎంటైర్ స్పిరిచువాలిటీ.
1: ఈ సంస్కృతి సంస్కృతం నుంచి వచ్చినటువంటిది.
0: ది కల్చర్ హెస్ కమ్ ఫ్రమ్ సంస్కృతం.
1: ఈ సంస్కృతం అనేటువంటిది కేవలం సంస్కారంతో ఏర్పడినటువంటిది.
0: ది సంస్కృతం హెస్ కమ్ ఫ్రమ్ ద లైఫ్ ఇట్సెల్ఫ్.
1: ఈ సంస్కారమే ఆధ్యాత్మికము.
0: అండ్ దట్ సంస్కార ఈజ్ స్పిరిచువాలిటీ.
1: ఆధ్యాత్మిక మార్గం చేతనే అన్ని సంస్కృతులు కూడా ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: All the culture has emanated from spirituality.
1: అన్నింటి యందు ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: There is only one thing which pervades all. ఏకం
1: సత్ ఏకం సత్.
0: And that is truth and that is truth.
1: అన్ని దేశముల యొక్క సంస్కృతి కూడాను ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలోనే అణిగి ఉంటున్నాయి.
0: The cultures of all countries is based upon spirituality only.
1: మనం ఎన్ని రకములైనటువంటి తీపులు చేసుకున్నప్పటికీ, గోధుమ హల్వా, బాదాం కీరు, గులాబీ జాము, జిలేబీ లాడు అన్ని చేసినప్పటికీ అన్నింటిలో ఉండేటువంటి చక్కెర ఒక్కటే అనేటువంటి ఏ రీతిగా మనం గుర్తించగలమో అదే విధంగానే ఏ దేశం యొక్క సంస్కృతి అయినా కూడా ఆధ్యాత్మిక నుంచి ఆవిర్భవించినటువంటిది.
0: Just as all sweets are prepared out of sugar, whatever may be the difference in the name and form, similarly whatever be the cultures of various countries, they have all come from the spirituality only, and the basis is spirituality.
1: Culture and spirituality ani cheppina rendu divide cheyatam manchidi kaadu.
0: It is not proper to divide culture from spirituality as a whole entity.
1: Spirituality ani untunte andulone culture untundadi.
0: If you concentrate on spirituality, culture is
1: shariram ante emiti.
0: When you say physical body, what do you mean by that?
1: Kannu, mukku, noru, kaavu, chevu, kadupu, tala anni cherinatundide idi oka shariram kaani.
0: When you say physical body, eyes, ears, nose, hands, legs, everything
1: is ప్రత్యేకించి ఒక్కొక్క శరీరం కానేరు.
0: Each limb cannot be a body in itself.
1: కనుక మన యొక్క శరీరమే అన్ని అంగములతో కూడినటువంటి శరీరమే ఇది విశ్వం.
0: Just as our body has different limbs, this world also has different countries.
1: ఈ విశ్వం విష్ణు స్వరూపం.
0: This entire Vishwam, the world,
1: is sarvamu manayante untundali.
0: Is the form of Vishnu itself. Everything is within us.
1: దీన్ని విభాగం చేయటము మంచిది కాదు. ఇది లౌకికము, ఇది ఆధ్యాత్మికము, ఏమాత్రం కూడా విభాగం చేయకూడదు.
0: డివైడింగ్ సంథింగ్ యాజ్ వరల్డ్లీ అండ్ సంథింగ్ యాజ్
1: స్పిరిచువల్ ఏకత్వమే దివ్య సృష్టికి మూల కారణము.
0: ఇంటిగ్రేటింగ్ వరల్డ్లీ లైఫ్ విత్ స్పిరిచువల్ లైఫ్ అలోన్
1: ఒక విత్తనం ఉంటుంది. ఆ విత్తనంలో రెండు బద్దలు ఉంటాయి.
0: యు టేక్ ఎ సీడ్, ఇట్ హాస్ టూ బ్లేడ్స్.
1: ఆ రెండు బద్దలు చేరి ఉండినప్పుడే అది మొక్కగా వృక్షంగా అభివృద్ధి అవుతుంది.
0: When these two blades are intact and when it is
1: seen, it about,
0: if you remove that into two parts, then it is not possible
1: to raise any seed.
0: On these two blades, there is need for husk. Then only it is possible to raise any
1: crop.
0: That alone is real culture.
1: అయితే దీనిని అది అది దీన్ని వదిలి ఉండడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ వన్ టు రిమైన్ వితౌట్ ది అదర్.
1: కనుక రెండింటి యొక్క ఏకత్వమే భారతీయ సంస్కృతి కానీ విదేశం యొక్క సంస్కృతి కానీ సర్వ సంస్కృతులు కూడాను ఈ ఏకత్వంతో కూడినటువంటివి.
0: దేర్ ఈస్ యూనిటీ రన్నింగ్ త్రూ ఆల్ దీస్ డైవర్స్ కల్చర్స్.
1: ఇలాంటి విశాల భావం లేనటువంటి వారు కనుకనే ఒక్కొక్కరు మాదొక సంస్కృతి మాదొక సంస్కృతి మాదొక ఈ విధంగా విభజిస్తూ వచ్చారు.
0: People without broad mindedness have divided this into this is my culture, this is your culture.
1: ఇది నాది హిందూ మతము, ఇది నాది క్రిస్టియన్ మతము, ఇది నాది ఇస్లాం మతము, ఇది నాది బౌద్ధ మతము అని ఈ విధంగా విభజించడం లోపల ఇది సంకుచితమే కానీ విశాలం కాదు.
0: Narrow mindedness is expressed when you call and divide this as Hindu religion, Christian religion, Islamic religion and so on.
1: ఇది రిలీజియన్ అంటే ఏదో ఒక ప్రత్యేకమైనటువంటిది కాదు.
0: When you say religion, it is not something different.
1: Religion ane chudadaniki sarina artham entante realize is religion ani. Realize adi religion.
0: Realize itself is religion.
1: Ante kari idu oka naluku religion neeru oka religion ga evaraina sare realize chesinatunte vallanta religion.
0: If one has realized, one is following religion. There is nothing like different religions at all. There is only one realization.
1: Sarina ante samanvayanni manam kontha varaku abhivruddhi parchukovali.
0: There is need for bringing about a correct harmony between many things.
1: ee naadu shariramu indriyamulaku kontha sannidhi sambandham unnadu.
0: There is mutual relationship between body and
1: senses. shariramu leni indriyamu undutaku veelu kaadu.
0: There cannot be body without senses.
1: Adhe vidhamgane manasuku indriyamulaku shariramulaku kudanu sannidhi sambandha bandhavyam untundali.
0: In the same way there is relationship between mind, sense organs.
1: Adhe vidhamgane tirigi buddhi manasu indriyamu deham kudanu sannidhi sambandha bandhavyam untundali.
0: In the same way there is mutual relationship between the intelligence, mind, senses.
1: Oka chinna udaharanam,
0: one small example.
1: Krishnudu dhritarashtrudu daggariki rayabaranga vellaadu.
0: Krishna went to Dhritarashtra as a messenger.
1: Dhritarashtra prashninchadu.
0: Dhritarashtra,
1: Pandavulu Kauravulu annadammula biddale.
0: Krishna told Dhritarashtra. Dhritarashtra told Krishna, well, Pandavas and Kauravas are only brothers, cousins.
1: Neevu Pandavulu paine inta preeti enduku, Kauravulu paine matram enduku choopakoddu?
0: Why do you show so much of love on Pandavas alone? Why not on Kauravas?
1: Bhagavantudaina neeke itti bhedam undavachuna?
0: You are God. Can God have such kind of partiality?
1: Dhritarashtra, neevu kevalam bhautikamaina andhude kaadu, gnanaantudu kudanu neevu annadu.
0: Krishna told, you are not merely physically blind, you are also spiritually blind, he said.
1: Ikkada pandavulaku naaku undinatundi sannidhi sambandha bandhavyam neeku cheptunnanu.
0: I will tell you the type of relationship that exists between myself and Pandavas.
1: Evaru nannu aashrayistaro,
0: whoever takes shelter under me,
1: evaru nannu sarinthi margamlo ennukuntaro,
0: whoever have just chosen me,
1: evaru naaku saranagati avutado,
0: whoever surrenders to me,
1: vaarini nenu aadarinchaka tappadu.
0: I will have to extend protection to them.
1: Anduvalli okaloka samayamlo naradudu kuda adigadu, narayana neevu ఎక్కడ ఉంటావో నాకు తెలియదు, నీకు బ్రాంచ్ ఆఫీసులు చాలా ఉంటున్నాయి కానీ సరైన అడ్రస్ నాకు ఇవ్వమని చెప్పిన కోరాడు.
0: నారద ఆస్క్ నారాయణ వన్స్ అపాన్ ఎ టైమ్, ప్లీజ్ లెట్ మీ నో వేర్ యూ స్టే, యూ స్టే ఇన్ సో మెనీ ప్లేసెస్ విచ్ మే బి కాల్డ్ బ్రాంచ్
1: ఆఫీసెస్ అన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ టోల్డ్, దిస్ ఇస్
1: మత్ భక్తః యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. ఎవరు వారి హృదయమునందు నన్ను పరిపూర్ణమైనటువంటి ప్రేమతో చింతిస్తుంటారో అక్కడే నేను శాశ్వతంగా ఉంటాను. ఇది బ్రాంచ్ ఆఫీస్ కాదు, ఇది కేవలం హెడ్ ఆఫీసే అన్నాడు.
0: కృష్ణ టోల్డ్ నారద, విచ్ ఎవర్ డివోటీ ఇన్ హిస్ హార్ట్ విత్ ఎ టోటల్ డివోషన్ థింక్స్ ఆఫ్ మీ అండ్ సింగ్స్ మీ, దేర్ ఐ గెట్ ఎస్టాబ్లిష్డ్. దిస్ ఈజ్ మై రియల్ అడ్రస్.
1: పాండవులకు నాకు ఉండినటువంటి సంబంధం నీకు చెప్తున్నాను వినమన్నాడు.
0: The type of relationship between Pandavas and me, let me tell you.
1: ఇది దేహము.
0: This is the physical body. దీనికి
1: రెండు కాళ్ళు ఉన్నాయి.
0: There are two legs.
1: కడుపు ఒకటి ఉంటుంది.
0: There is a stomach.
1: భుజములు రెండు ఉంటున్నాయి.
0: There are two shoulders.
1: ఒకటి ఉంటుంది.
0: There is one head.
1: ఈ అన్నింటి యొక్క చేరికనే దీనికి ఒక దేహము.
0: With all these things, it can be called a body.
1: కనుక ధర్మజుడు శిరస్సు వంటి వాడు.
0: ధర్మజ is like my head.
1: అర్జునుడు భుజములు వంటి వాడు.
0: అర్జున may be compared to my
1: భీముడు కడుపు వంటి వాడు.
0: భీమా కంపేర్ టు మై
1: నకుల సహదేవుడు కాళ్ళు వంటి వారు.
0: నకుల సహదేవుడు మీ కంపేర్
1: ఈ దేహంలో కృష్ణుడే గుండె వంటి వాడు అన్నారు.
0: అండ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ కృష్ణ ఈజ్ లైక్
1: ఈ గుండె లేకపోతే దేహం లేదు.
0: వితౌట్ హార్ట్ ది ఫిజికల్ బాడీ
1: దేహం లేకపోతే గుండె మనకు కనిపించదు.
0: అండ్ వితౌట్ ది ఫిజికల్ బాడీ
1: కనుక పాండవులకు నాకు ఉండేటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఇది అన్నాడు.
0: దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ క్లోజ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ పాండవ.
1: అదే విధంగానే దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి ఈ అన్నింటితో పాటు చేరుకున్నటువంటిది ఆత్మ.
0: ఇన్ ద సేమ్ వే ఆత్మ ఇస్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్
1: బాడీ. మైండ్ ఒక రూపం
0: అండ్ ఇంటెలిజెన్స్
1: అండ్ ఏకం సత్ ఒకటే రూపమే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫామ్.
1: ఏక దేహములో అనేక అంగములు ఉండినట్టుగా ఏక ప్రభువుక అనేక నామ అనేక రూపములు ధరిస్తూ ఉంటాయి.
0: గాడ్ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్ జస్ట్ యాజ్ డిఫరెంట్ బాడీస్ హావ్ డిఫరెంట్ నేమ్స్.
1: కనుక మనము ఇంద్రియ విషయాలను దేహ సంబంధమైన విషయాలను కేవలం కొంతవరకు మాత్రమే గుర్తించుకున్నాం. ఇంకా తదుపరి ఈ మనస్సుకు ఇంద్రియములకు బుద్ధికి మనస్సుకు ఇంద్రియములకు ఏ విధమైన సంబంధం ఉంది, అన్నింటి ఎందుకు ఆత్మతత్వము ఏకధారగా అంతర్వాహినిగా ఏ విధంగా ప్రసరిస్తుంది అనేటువంటి విషయాన్ని మున్ముందు తెలుసుకుందాం.
0: We have so far known something about the body and sense organs. Later on we'll have to know the type of relationship that exists between the sense organs, the mind and the intelligence and the soul, which is like an undercurrent which activates all these things.

పండించుకొనుచున్న వాడే క్రైస్తవుండు వాడే సిక్కు. హృదయమందు ప్రేమ

వాడే హైందవుండు, వాడే హైందవుండు, వాడే ముస్లిము కూడా, వాడే మానవుండు.

0: ఇట్ ఫార్మ్ అండ్ ఇట్ షైనింగ్ చేంజెస్ ఇట్ డిమినిషెస్.
1: మరి కొంతకాలం ఏం జరిగిన తర్వాత ఆ యొక్క సువర్ణమునందు కొంత వెండిని కలిపినప్పుడు ఆ యొక్క సువర్ణం యొక్క రూపము మరింత మార్పు చెందుతుంది.
0: లేటర్ ఇఫ్ యూ మిక్స్ సిల్వర్ దేర్ అండ్ ద గోల్డ్ ఇట్ ఫార్మ్స్ చేంజెస్ ఫర్దర్.
1: మరి కొంతకాలం జరిగిన తర్వాత ఆ సువర్ణమునందు వెండిని చేర్చినప్పుడు ఇది మరింత మార్పు చెందుతుంది.
0: దట్స్ ఫర్దర్ చేంజ్ మోర్ అండ్ మోర్ బికాస్ ఆఫ్ సిల్వర్ మిక్స్డ్ దేర్ ఇన్ ద గోల్డ్.
1: మరి కొంతకాలమునకు పిత్తాడు చేర్చినప్పుడు బ్రాస్, కానీ ఆ యొక్క బంగారు స్వరూపమే రూపు మారిపోతుంది.
0: అండ్ వెన్ వన్స్ ద బ్రాస్ ఇస్ మిక్స్డ్ దేర్ ఇన్ ద గోల్డ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద గోల్డ్ చేంజెస్ టోటలీ.
1: కేవలం రూపు మార్పటమే కాకుండా విలువ కూడాను క్షీణించిపోతుంది.
0: నాట్ ఓన్లీ షైనింగ్ చేంజెస్ ఇట్ లూజెస్ ఇట్స్ వాల్యూ టూ.
1: అప్పుడు ఆ యొక్క పదార్థమును ఏ లోహమని కూడాను చెప్పుటకు వీలు కాదు.
0: అట్ ద జంక్చర్ యూ కెనాట్ డిసైడ్ వాట్ మెటల్ ఇట్ ఈస్.
1: ఇది వెండియా లేక కాపరా లేక బ్రాసా లేక ఏ విధమైనటువంటి యొక్క పదార్థము అనేటువంటి దాన్ని నిర్ణయం చేసుకోవడానికి సాధ్యం కాదు.
0: At that point of time, it is not possible to decide whether this metal is silver, copper, or brass, or gold.
1: ఈ విధమైనటువంటి మార్పుల చేతనే స్వచ్ఛమైనటువంటి యొక్క అపరంజి అనేక విలువలను కోల్పోయి తన సస్వరూపాన్ని కూడా కోల్పోయి ఏ రూపము కాకుండా ఏ విలువ కూడా లేకుండా పోతుండాలి.
0: That shining brilliant gold with all its latent shining its value loses its form because of so many changes as it's mixed with other metals.
1: Ade vidhamugane ee naati manava jeevitam lopala viluvaleinatundi manavudu ganu prakasham leinatundi manavudu ganu ee naadu jeevisthunnadu.
0: Human life is no doubt is highly valuable. But man is leading a valueless life today without any brilliance.
1: Hiranyamayam enti tana hrudayamunandu aneka vishayavanchanalu cherchukovatam cheta ee hiranyamayam enti oka swaroopamu marpu chendutu undadi.
0: In fact, the human heart is golden because of sensual fleeting pleasures it has undergone change.
1: Kaani ee naati manavudu anityamaina ashashtamaina అసత్యమైనటువంటి ఈ లౌకిక వాంఛనైనటువంటి లోహములు చేర్చుకోవటం చేతనే మానవుని యొక్క స్వరూపమే నిరూపణ కాకుండా పోతుండాలి.
0: ద వెరీ హ్యూమన్ నేచర్ ద ఫార్మ్ ద గోల్డెన్ ఫార్మ్ హ్యాస్ అండర్గోన్ చేంజెస్ బికాస్ ఆఫ్ ద మెటల్స్ విచ్ ఆర్ లైక్ ఫాల్స్హుడ్ ద టెంపరీ విచ్ ఆర్ ఎఫిమరల్ హ్యావ్ బీన్ మిక్స్డ్ ఓవర్ దేర్.
1: ఈ అనేక లోహములు చేరినప్పుడు ఇది బంగార వెండ కాపరా పిత్తళ అని చెప్పడానికి ఏ విధంగా సాధ్యం కాదో అదే విధంగానే మానవుని యందు విశేష సంబంధమైనటువంటి యొక్క లోహమును చేర్చినప్పుడు ఇతను మానవుడా లేక దయ్యమా లేక భూతమా లేక రాక్షస అనేటువంటిది ఏది కూడా నిర్ణయించలేకపోతున్నారు.
0: జస్ట్ యాస్ వెన్ వీ మిక్స్ సో మెనీ మెటల్స్ దేర్ ఇన్ ద గోల్డ్ ఇట్ దేర్ కమ్స్ అ స్టేజ్ దట్ విల్ నాట్ బి ఏబుల్ టు డిసైడ్ వాట్ మెటల్ ఇట్ ఈస్ ఇస్ దట్ ద గోల్డ్ ఆర్ సిల్వర్ ఆర్ బ్రాస్ ఆర్ కాపర్ లైక్లీ. Same way, the human heart, which is gold,
1: keeps us in a position
0: that we will not be able to say whether we are demon or any otherwise other creature. Therefore, there is no love at all today in
1: mankind. How are you
0: going to describe the life bereft of love? Is that the life of a demon or any other evil spirit?
1: Rakshasa gunamulu, devata gunamulu, leka dayyapu gunamulu, pishachapu gunamulu, anniyu cherinappudu, idi manavudini ye vidhanga cheppadaniki veelavutundi.
0: When there are evil qualities there, like there are a demon and evil spirits, how do we decide that is a human?
1: Satya margame, nitya margame, prema margame, shanti margame, ధర్మ మార్గమే అనేటువంటిది తెలియకుండా మానవుడు కేవలము దయ్యం వలె జీవిస్తున్నాడు, దైవం వలె కాకుండా.
0: మ్యాన్ ఈజ్ లీడింగ్ ద లైఫ్ ఆఫ్ ఎ డెమన్, నాట్ అవేర్ ఆఫ్ ద పాత్ ఆఫ్ ట్రూత్, నాట్ అవేర్ ఆఫ్ ది పాత్ ఆఫ్ ఇటర్నిటీ, నాట్ అవేర్ ఆఫ్ ది పాత్ ఆఫ్ లవ్ అండ్ రైచియస్నెస్.
1: ఈ దయ్యములనేటువంటిది

0: కానీ భూతములు అనేటువంటిది కానీ జగత్తులో సృష్టింపబడలేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నో క్రీచర్స్ సచ్ అస్ డెమన్స్ అండ్ ది ఈవిల్ స్పిరిట్స్.
0: కానీ మానవుడు తనకు తానే సృష్టించుకొనుచున్నాడు.
1: దే ఆర్ ది క్రియేషన్ ఆఫ్ మ్యాన్ ఆల్ బై హింసెల్ఫ్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: ఫర్ దిస్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: పాండవులు అరణ్యవాసం చేసే సమయమునందు వారి యొక్క స్థితిగతులను గురించి వారి యోగక్షేమం గురించి తెలుసుకోవాలని కృష్ణుడు బయలుదేరాడు.
1: When Pandavas went through the period of exile to know their welfare and the conditions, Krishna visited them.
0: వారితో ఒక రాత్రి గడుపుతూ వచ్చాడు.
1: He spent one night with them in their company.
0: ఆనాడు పాండవుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుండాలి?
1: What was the plight of Pandavas then?
0: అనేక రాక్షసుల చేత అనేక విధమైనటువంటి బాధలు పడుతూ వచ్చారు.
1: They went through boundless suffering in the hands of the evil spirits and the demons.
0: కానీ వీరి మధ్య ఒక స్త్రీ ద్రౌపది ఉంటున్నది.
1: However, there in their midst is a woman by name Draupadi.
0: ఈ పంచ పాండవులు కూడాను పాంచాలని రక్షించే నిమిత్తమై ప్రతి దినము కూడాను ఒక్కొక్క గంట వారు పారా చేసుకుంటూ వస్తున్నారు. ఇది వారి యొక్క డ్యూటీ.
1: The five Pandavas were taking care of Draupadi, in turns taking care of her one hour each.
0: ఆనాడు కృష్ణుడు ధర్మజునితో మాట్లాడుతూ, బావా ఏమిటి మన బ్రదర్స్ ఏం పని చేస్తున్నారు అన్నారు.
1: కృష్ణ ఆస్ ధర్మజ, బ్రదర్ నౌ వాట్ ఇస్ దట్ యువర్ బ్రదర్స్ ఆర్ డూయింగ్ నౌ?
0: అప్పుడు నకులుడు, సహదేవుడు, భీముడు వారి డ్యూటీస్ అయిపోయింది.
1: బై ద టైమ్ నకుల, సహదేవ, భీమ కంప్లీటెడ్ దేర్ టర్న్ ఆఫ్ వర్క్.
0: ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క గంట తామున్నటువంటి పర్ణశాలను చుట్టుతూ సంరక్షిస్తూ వస్తూ ఉన్నారు.
1: ఈచ్ వన్ వాజ్ డూయింగ్ సెక్యూరిటీ డ్యూటీ వన్ అవర్ ఈచ్.
0: అప్పుడు కృష్ణుడు అడిగాడు, బావా నాకు కూడా ఈ డ్యూటీలో ఒక భాగం అందిస్తారా అన్నాడు.
1: కృష్ణ దెన్ ఆస్ బ్రదర్, వుడ్ యూ ఆల్సో గివ్ మీ దిస్ డ్యూటీ ఆఫ్ సెక్యూరిటీ డ్యూటీ?
0: అప్పుడు కృష్ణుడిని ధర్మజుడు నవ్వుతూ, కృష్ణ ఈ తుచ్చమైనటువంటి ఒక వాంఛ నీకెందుకు పుట్టింది?
1: Then Dharmaja asked Krishna, what is that you have such a low desire?
0: Sarvalokamunu samrakshinchetunte neevu ee parnasalanu rakshinchadaniki oka sevanku kortunnavu.
1: In fact, you are the protector of the entire universe and the world, but you want this security service of taking care
0: Kani
1: of a hermitage.
0: Okkati ee adavi lopala oka bhayankaramainatunte oka dayyam untundi.
1: Here in this forest lies a very cruel, wicked demon.
0: ప్రతి దినము కూడాను నా సోదరులు చూస్తున్నారు, నేను చూస్తున్నాను, నాతో మాట్లాడుతున్నాడు, అది మాతో ఫైట్ చేయడానికి అనగా యుద్ధం చేయడానికి కూడాను సిద్ధంగా ఉంటుండాలి.
1: There the demon we watched, all of us saw that, is ready to attack any moment of time.
0: కనుక మీరు ఈ పనికి పోనక్కర్లేదు స్వామి అన్నారు.
1: Swami, you don't need to do this security duty.
0: మేము మానవులం, మాకు ఎట్టి కష్టములు నష్టములు జరిగినప్పటికీ మేము సవరించుకుంటాము, ఏదో ఒక విధంగా దానిని సంరక్షించుకుంటాం.
1: వీఆర్ హ్యూమన్స్ ఎనీవే, వీఆర్ రెడీ టు రెసిస్ట్ అండ్ ఫేస్ ఆల్ ద ప్రాబ్లమ్స్, ద సఫరింగ్ అండ్ ద లాసెస్.
0: మీరు ఈ దయ్యం చేత బాధపడకుండా ఉంటుండాలి, మమ్మల్ని యోగక్షేమాన్ని చూచే నిమిత్తమై ఇక్కడికి వచ్చారు, కాబట్టి ఈనాడు మీరు క్షేమంగా ఆనందంగా నిద్రించండి అని కోరుకున్నాడు ధర్మజుడు.
1: ధర్మజ ప్రేయర్, స్వామి, వీ డోంట్ వాంట్ యూ to suffer in the hands of the demon. In fact, you have come here to visit us and find out our welfare.
0: అప్పుడు కృష్ణుడు, ధర్మజా ఇంత కాలమైనప్పటికీ నన్ను ఇంత మాత్రమేనా తెలుసుకున్నావు?
1: Then Krishna says, Dharmaja, is this that you have known, spending a lot of time?
0: ఒకవైపు నా లోక సంరక్షకుడు అంటున్నావు.
1: On one hand you say that you protect the whole world.
0: ఒకవైపు నన్ను నేను రక్షించుకోలేనిటి అబలుడిగా భావిస్తున్నావు.
1: Another time you also feel that I am not able to protect myself against the attack of the devil.
0: నా సత్య స్వరూపాన్ని ఇంత మాత్రమేనా నీవు తెలుసుకోవటము?
1: Is that your estimate of my form of truth?
0: ఆ దయ్యము నన్ను ఏం చేస్తుందో, ఏ విధమైన బాధలకు గురి చేస్తుందో అని నీవు భయపడుతున్నావు.
1: In fact, you are afraid of the situation that I would be put to suffering by this demon.
0: ఏ దయ్యము, ఏ భూతము, ఏ దయ్యము నన్ను ఏమాత్రము చేరదు, నన్ను ఏమాత్రము బాధ పెట్టవు.
1: నో డెమన్, నో ఈవిల్ స్పిరిట్ కెన్ ఎవర్ అటాక్ మీ అండ్ పుట్ మీ టు సఫరింగ్.
0: కనుక అందరూ చేసినట్టుగా నేను కూడా ఒక గంట ఈ పర్ణశాలను సంరక్షించడానికి డ్యూటీ తీసుకుంటానన్నాడు.
1: సో లైక్ ఎనీ వన్ ఫర్ దట్ మ్యాటర్, ఐఎమ్ రెడీ టు డూ సెక్యూరిటీ. సర్వీస్ వన్ అవర్.
0: సరే, డ్యూటీ ఇచ్చారు. ఆ ఒక్క గంట కూడాను చుట్టూ తిరిగాడు, ఒక రాతి పైన కూర్చొని నవ్వుతూ ఉన్నాడు.
1: He accepted the security service given to him of taking care of the hermitage for an hour, sitting on a stone over there smiling.
0: ఇంకా అర్జున డ్యూటీ వచ్చింది.
1: Thereafter it was Arjuna's turn.
0: అర్జునుడు భయపడుతూ వెళ్ళాడు.
1: Arjuna was afraid of the situation.
0: ఈ దయ్యం ఎన్ని బాధలు పెట్టిందో ఏమిటో, ఏ విధంగా కష్టపడుతున్నాడో ఏమో అని పరిగెత్తుకుని పోయాడు అర్జునుడు.
1: Arjuna ran the long distance thinking that Krishna must be suffering a lot at the hands of the demon.
0: తాను ఒకటి తలచిన దైవం ఒకటి తలుచున్నట్టుగా అర్జునుడు ధర్మజుడు ఈ విధంగా భావించినప్పటికి కృష్ణుడికి ఏ బాధలు లేవు. రాతి పైన కూర్చొని చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు.
1: దో అర్జున హ్యాస్ బిన్ ఫీలింగ్ సో, yes, Krishna was all the time ecstatic, sitting there smiling on that boulder there.
0: అర్జునుడు పరిగెత్తుకుని పోయి పాదముల పైన పడివి, స్వామి, ఈ దయ్యము మిమ్మల్ని ఎంత బాధ పెట్టిందో రాత్రి, ఆమెను హతమార్చినారా కనుకనే మీరు సంతోషిస్తున్నారు అని ప్రశ్నించాడు.
1: Arjuna fell at the feet of Krishna and said, you must have suffered a lot at the hands of this demon. Perhaps you must have killed it and therefore you are happy smiling.
0: Arjuna, నా సృష్టిలో దయ్యములు భూతములు అనేటువంటివి నేను సృష్టించలేదు.
1: Arjuna, I have not created demons and evil spirits in this
0: creation. How
1: do you expect these demons to step into this forest?
0: అది దయ్యమే కాదు.
1: It's no demon at all.
0: మీ యందున్నటువంటి ఒక ద్వేషము, అసూయ, చెడ్డ గుణములే ఈ దయ్య స్వరూపాన్ని ధరిస్తున్నాయి.
1: In fact, the hatred and the jealousy within you are the very demons within your heart.
0: నీ కోపమే నీకు ఒక దయ్యంగా రూపొందుతుందన్నది.
1: Your anger has manifested in the form of the demon.
0: దానిని చూచుకొనేది నీ కోపం మరింత పెరిగిపోతుంటుంది.
1: And the anger is rising more and more as you think of it.
0: నీ కోపం బలపడే కొలది ఆ దయ్యం యొక్క స్వరూపం కూడా నువ్వు పెంచుకుంటుంటుంది.
1: As your anger is strengthened, the moment to my moment, the anger is also gaining strength. So there is no devil as such in your anger.
0: ఉన్నటువంటి దుర్గుణములే, దురాచారములే, దుర్భావములే దయ్యము ఈ విధమైనటువంటి రూపాన్ని ధరిస్తూ పిచాచంగా మనం బాధ పెడుతున్నాయి.
1: All the wickedness, wicked behavior, the cruel thoughts are the very demons and the evil spirits within man.
0: కనుక ఈనాటి మానవుడు దయ్యములు భూతములు అనేటువంటి బాధిస్తున్నాయని భావించుకోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఫర్ ద మ్యాన్ టుడే టు థింక్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్ ఇన్ ద డెవిల్.
0: ఇవన్నీ కూడా మానవుని ఎందున్నటువంటి దుర్గుణములు, క్రోధములు, ఈ అసూయనే తనకు దయ్యముగా రూపొంది తనను భక్షిస్తున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆర్ ద వెరీ రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ యాంగర్ అండ్ ద జెలసీ పుట్టింగ్ మ్యాన్ కైండ్ టు సఫరింగ్.
0: ఈ ద్వేషములు, అసూయలు పెరిగే కొలది కూడాను ఆ దయ్యపు యొక్క స్వరూపాన్ని కూడా పెంచుకుంటూ ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది డెవిల్, the demon is gaining its strength because of the hatred and the jealousy.
0: ఇవన్నీ imagination, psychological ga vacheetvanti yokka swaroopamle ivanni.
1: All this is simply psychological, the mental imagination.
0: Lokamlo janminchinatvanti yokka manavunaku baadhinchetvanti yokka rakshasulu ga unnaru kaani dayyamulu ga ekkada kanipinchadaniki veelledu.
1: In fact, it's only man who will put another man to suffering. There's no demon as such.
0: Na srishti ante ee dayyamulu levu, bhootamulu levu.
1: There are no evil spirits and the demons in this creation.
0: ఈ మీ భావములు సృష్టించుకున్నటువంటి స్వరూపములే అన్నాడు కృష్ణుడు.
1: They are only of your mental makeup that have manifested this way.
0: ఆ యొక్క మాటల చేత అర్జునుడు చక్కగా ధైర్యం తెచ్చుకొని సత్యాన్ని గుర్తించుకొని ఎక్కడ చూసినా కానీ ఏ దయ్యము కనిపించలేదు.
1: By these words, Arjuna picked up courage, understood the truth behind it, and he was not afraid anymore.
0: ఇది మానవుల యొక్క ప్రతిబింబములే ఈ దయ్యములు.
1: This devil's
0: ఈనాడు నేను ఈ సత్యాన్ని గుర్తించుకున్నాను.
1: కృష్ణ, ఐ హావ్ అండర్స్టూడ్ దీస్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ మ్యాన్.
0: ఈ సత్యాన్ని మాకు బోధించే నిమిత్తమై ఈనాడు మీరు అరణ్యంలో ప్రవేశించారు.
1: యు హావ్ కమ్ టు దిస్ ఫారెస్ట్ ఇన్ ద ప్రిటెక్స్ టు విజిట్ us, టు టీచ్ us ది ప్రిన్సిపల్స్.
0: ధన్యులము, ధన్యులమని పాదాలపై నమస్కరించుకుని కృష్ణుడితో కూడి తిరిగి తెల్లవారేటప్పటికి పర్ణశాల చేరుకున్నారు.
1: They were highly grateful for Krishna's visit, fell at his feet and expressed their thanks and gratitude to Krishna.
0: ee naati manavuni endunnatvanti durgunamule manaku aneka rakamulaina rakshasulaga kudanu roopondutu unnai.
1: And the evil qualities in man are the demons.
0: manchi cheddulu manavuni yokka gunamune tappa marokarivi kaadu.
1: Good and bad depends upon our own qualities.
0: ide oka samayam nandu buddhudu sanyasamu dharinchi అరణ్యంలో సంచరిస్తూ వచ్చాడు.
1: బుద్ధ వాస్ మూవింగ్ అబౌట్ in the forest as an ancient.
0: అతను చక్కని యవ్వనుడు.
1: He was young at that point of time.
0: తేజస్సు ఉట్టి పడుతుంటుండాలి.
1: He is full of radiance, brilliant.
0: చాలా అందమైనటువంటి తేజస్సుగా ఉంటుండాలి.
1: He was very handsome with aura around him.
0: అలాంటి స్వరూపాన్ని చూచి అనేక మంది ఆశ్చర్యపడుతూ వచ్చారు.
1: Seeing the beautiful form of brilliance of Buddha, many were surprised.
0: యువకుడు చక్కని రూపం గలవాడు, రాజకుమారునిగా కనిపించుతున్నటువంటి వాడు, ఇతను ఈ సన్యాసి వస్త్రం ధరించడం లోపల ఉన్నటువంటి రహస్యం ఏమిటి అని అనుకునేటువంటి వారు.
1: They were thinking within themselves what made Buddha wear the ochre robes and the lead the life of a renunciant, being a prince and so handsome at an young age.
0: ఆ సమయం లోపల ఎవరికి వారే తమకు తాము సమాధానం చెప్పుకుంటూ జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: However, each one was trying to find an answer to one's own self.
0: ఒకనాడు బుద్ధుడు ఒక పట్టణంలో ప్రవేశించాడు.
1: One day, Buddha stepped to a town there.
0: మార్గంలో నడుస్తూ పోయినప్పుడు అతని తేజస్సు అంతా కూడాను ఒక పెద్దగా కాంతిగా కనిపిస్తూ వచ్చాడు.
1: On his way, while he was passing through that path, they could find the aura, the brilliance around.
0: అంబశాలి అనేటువంటి ఒక స్త్రీ ఆ రూపాన్ని చూచింది.
1: One woman by Ambashali saw that form.
0: ఆమె భరించుకోలేక ఎదురునకు వెళ్లి, అయ్యా మీరెవరో రాజకుమారుడిగా కనిపిస్తున్నారు.
1: She could not bear that light there, the effulgence, and said, you seem to be very noble one, the great.
0: మహాప్రకాశవంతుడిగా నీవు కనిపిస్తున్నావు.
1: You are the one of light and effulgence.
0: ఇలాంటి ప్రకాశవంతుడు, ఇలాంటి యవ్వనుడు, రాజకుమారుడు అయినటువంటి నీవు ఈ సన్యాసం ధరించడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి అన్నారు.
1: What is the secret behind this, that you have worn this ochre robes, being a prince at an engage?
0: Amma, nenu moodu rahasyalu telusukovalani ee sanyasanni dharinchanu annadu.
1: And he said, I have accepted this state of celibacy, renunciation, to find three important secrets.
0: Inta andanandamuga undinatundi naa swaroopamu vaardhakyamu ponduteku lopala unnatundi kaaranam emti, idi vaardhakyanni ee vidhanga pondutu undadi danni telusukovalani nenu dharinchanu annadu.
1: I want to know how one would attain old age, losing the handsomeness earlier.
0: Inta andamainatundi dehamu rogamulaku guri kavatamu neeku kaaranam emiti ani rendova rahasyam telusukovalani.
1: I want to know the second reason why man suffers, because of some sickness, having been so strong now.
0: Inta pushtiganu santushtiganu undinatundi manavudu maraninchadaniki unnatundi kaaranam emiti ani telusukovalani annanu.
1: He wants to know the secret of death, being so strong, so handsome,
0: powerful today.
1: I have accepted the state of renunciation to know the secrets behind the old age, afflictions and death.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి ఆ యొక్క వ్యక్తి అనగా స్త్రీ అంజశాలి.
1: That woman who has understood this truth.
0: అప్పుడు స్వామి, ఇలాంటి మహనీయులు ఎంత సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారో, తమ జీవితాన్ని కూడా దీనికి దారబోసి సత్యాన్ని గురించి విచారణ చేస్తున్నారు. సత్యాన్వేషకులైనటువంటి మీరు మా ఇంటికి ఈనాడు భోజనానికి రావాలి అని.
1: స్వామి, యు హావ్ బీన్ ఎ ట్రూ సీకర్ ఆఫ్ ట్రూత్. యు హావ్ స్పెంట్ ఆల్ యువర్ టైమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ అండ్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. I want you to visit us at home.
0: కొన్ని క్షణముల లోపల గ్రామమంతా తెలిసిపోయింది.
1: The news has spread all the way, all around the village.
0: గ్రామ ప్రజలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆ యొక్క బుద్ధుని చేరి, స్వామి మీకు తెలుసునో తెలియదో, లేక మీరు విచారించారో లేదో తెలియకుండా ఈ ఇంటికి మీరు భోజనానికి పోతున్నారు.
1: All villagers gathered there and said, Swami, whether you know or not, whether you know it or not, but still you have accepted her invitation to visit.
0: Neka manchi chettulu rendittinu samatvanga gurinchinatundi maha purushulu meeru.
1: In fact, you are a noble soul who has got that feeling of equanimity.
0: Kaani maa gramamlo ee mantha chedda manishi marokaru leru.
1: Here in our village she is the worst woman. There is no comparison to her.
0: Ilanti chedda manishi intiki meeru bhojanani povatamu meeku gauravam kaadu maaku gauravam kaadu ani.
1: It's not respectful on your part to visit her. Or for us, for
0: అనేక మంది ఒకరి తర్వాత ఒకరు, పెద్దలు, చిన్నలు, పురుషులు, స్త్రీలు, వృద్ధులు అందరు కూడా వచ్చి ఈ విధమైనటువంటి కంప్లైంట్ చేస్తూ వచ్చారు.
1: ఆల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద విలేజెస్ దే వెంట్ ఆన్ కంప్లైనింగ్ ఇన్ ద సేమ్ వే, ద యంగ్ ఓల్డ్.
0: ఈ కంప్లైంట్స్ అంతా వింటూ బుద్ధుడు చిరునవ్వు నవ్వుతూ కళ్ళు మూసుకున్నాడు.
1: బుద్ధ వాజ్ లిసనింగ్ టు ఆల్ దీస్ కంప్లైంట్స్, క్లోజ్ హిస్ ఐస్, స్మైలింగ్ ఆల్ అలాంగ్.
0: తెరిచి
1: ఓపెన్ హిస్ ఐస్.
0: ప్రజలారా, మీ యొక్క కంప్లైంట్స్ అంతా అయిపోయిందా అని అడిగాడు.
1: ఓ పీపుల్, ఈజ్ యువర్ స్టఫ్ ఎగ్జాస్టెడ్ నౌ?
0: అయ్యో, చెప్పాలంటే కొన్ని నెలలు కావాలి, ఇంకా ఉన్నా ఇంకా ఉన్నాయని చెప్తూ వచ్చారు.
1: విలేజర్ సెడ్ వీ నీడ్ మంత్స్ అండ్ మంత్స్ మోర్ ఆఫ్ టైమ్ టు బ్రింగ్ ఫోర్త్ ఆల్ దిస్ కంప్లైంట్స్.
0: చెడ్డదని మీరు విశ్వసిస్తున్నారు.
1: అండ్ యూ థింక్ దట్ షీ ఈస్ వెరీ బ్యాడ్.
0: ఈ గ్రామం పెద్ద ఎవరు అని అడిగాడు.
1: హీ ఆస్క్డ్ హూ ఇస్ హెడ్ ఆఫ్ దిస్ విలేజ్.
0: ఒకరిని తీసుకొచ్చారు.
1: వన్ పర్సన్ వాజ్ బ్రాట్ దేర్.
0: అతని దగ్గరకు పిలిచి బుద్ధుడు అతని కుడి చేయి పట్టుకున్నాడు.
1: హీ వాంటెడ్ హిమ్ టు కమ్ నియర్ హిమ్ అండ్ హీ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ రైట్ హ్యాండ్.
0: అయ్యా పెద్ద మనిషి, ఈమె చెడ్డదని మీరు కూడా అంగీకరిస్తున్నారా అని ప్రశ్న చేశాడు.
1: హీ సెడ్, యు ఆర్ హెడ్ ఆఫ్ దిస్ విలేజ్, డు యూ ఆల్సో అక్సెప్ట్ దట్ షీ ఇస్ ఎ బ్యాడ్ ఉమెన్?
0: ఒక తూరి కాదు, 1000 చెడ్డది అని నేను చెప్పగలను అన్నాడు.
1: హెడ్ ఆఫ్ ది విలేజ్ సెడ్ నాట్ వన్స్, 1000 టైమ్స్ ఐ వుడ్ సే దిస్ షీ ఇస్ రియల్లీ ఎ బ్యాడ్ ఉమెన్.
0: నీ భోజనానికి పోకూడదు అన్నాడు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు గో దేర్ ఫర్ డైనింగ్.
0: అప్పుడు ఒక చేయి పట్టుకున్నాయి. నాయన, నాకు ఒక సందేహం ఉంటుండాలి.
1: దెన్ బుద్ధ సెడ్, ఐ హావ్ గాట్ వన్ డౌట్.
0: నీవు తాళం కొట్టమని చెప్పాడు.
1: హీ వాంటెడ్ హిమ్ టు క్లాప్.
0: అప్పుడు చెప్పాడు ఆ పెద్ద మనిషి, ఒక చెయ్యి మీ చేతిలో ఉంటుంది, ఒక చెయ్యే ఉంటుండది, నేను దీంతో తాళం ఎట్ట కొట్టేది అన్నాడు.
1: దెన్ హీ సెడ్, వన్ హ్యాండ్ యూ కాట్ హోల్డ్ ఆఫ్ ఇట్, ఐఎమ్ లెఫ్ట్ విత్ ఓన్లీ వన్ హ్యాండ్, హౌ కెన్ ఐ క్లాప్ నౌ?
0: ఒక హ్యాండ్ ఉంది కదా, ఒక చెయ్యి ఉంది కదా, దాంతో నీవు తాళం కొట్టు.
1: Yes, you have got one. You are left with one hand now. Come on, clap.
0: అప్పుడు ఆ పెద్ద మనిషి చెప్పాడు, ఒక చేతితో తాళం కొట్టడానికి సాధ్యం కాదు అన్నాడు.
1: And that elderly person said, it's impossible to clap with one hand.
0: అయ్యా, ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీ ఒక్కతే చెడ్డది కావడానికి ఏమాత్రం అవకాశం లేదు.
1: Then he said, likewise, this single woman can't be bad all
0: alone. అనేక మంది మీ గ్రామంలో చెడ్డమైన మగవారు ఉండటం చేతనే ఈమె కూడా చెడ్డదిగా మారిపోయింది.
1: Because there are many, many bad men in this village, she also has become bad naturally.
0: మీరెవరూ మంచివారిగా ఉంటుంటే, చెడ్డవారు కాకుండా ఉంటే ఈమె కూడా చెడ్డది కావడానికి అవకాశం లేదు.
1: If all of you are good, actually speaking, she wouldn't have turned bad.
0: కనుక మీరందరూ చెడ్డవారు.
1: Therefore you are all bad.
0: మీ ధనం కోసము, మీ యొక్క సహాయం కోసమని, మీ బలం కోసమని ఈమె చెడ్డదిగా మారిపోయింది.
1: Because of your money, she wanted some support. Therefore,
0: మీ ధనమే ఈమెను చెడ్డదిగా మార్చింది.
1: It's only your money that made her mad.
0: మీ బలమే ఈమెను చెడ్డదిగా మార్చింది.
1: It's only your strength that made her mad.
0: కనుక ఈమెను చెడ్డదిగా మార్చింది మీరేను అన్నారు.
1: Therefore, you made her mad.
0: చెప్పి తర్వాత, ఇందులో ఎవరైనా చెడ్డవారు లేనటువంటి వారి పేరు ఎవరైనా చెప్పండి, నేను వారింటికి భోజనానికి వస్తానన్నాడు.
1: Then here in this congregation group, if there is any man who is perfect, I am prepared to visit your house.
0: ఎవరు రాలేదు.
1: Nobody came forward.
0: ఇంతమంది చెడ్డవారి లోపల ఈమె ఒకదాని మాత్రం చెడ్డదని భావించుకోవటం ఎంత పొరపాటు.
1: There are so many bad people all around. How do you declare that she alone is bad?
0: మీరు మగవారులై సత్యాన్ని గుర్తించుకోలేక ఎవరో అవలలని వారిని అనంతగా మీరు నిందిస్తున్నారు.
1: You are all men of strength. But you blame that woman, a weak person.
0: ఒకే స్త్రీ ఉంటుంది, ఆమె చెడ్డది కావడానికి అవకాశం లేదు.
1: Being all alone, she can't be bad herself.
0: మీరందరూ చెడ్డవారితో చేయటం చేతనే ఆమె కూడా చెడ్డదిగా మారిపోయింది.
1: Since you are all bad, she too became bad.
0: మీ కంపెనీ యొక్క బలం చేతనే ఆమె చెడ్డదైపోయింది.
1: It is the strength of the bad company that made her bad.
0: Tell me your company, I shall tell you what you are. అని నీవు ఎవరో నీవు చెప్పగలవు.
1: That's what is meant by tell me your company, I shall tell you what you are.
0: మీ చెడ్డ కంపెనీతో చేరటం చేత ఆమె కూడా చెడ్డదిగా మారిపోయింది. కానీ మీరే మొట్టమొదటి చెడ్డవారు.
1: బికాస్ షీఈస్ ఇన్ ఎ బ్యాడ్ కంపెనీ, షీ బికేమ్ బ్యాడ్. ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ బ్యాడ్ టు బిగిన్ విత్.
0: సత్యాన్ని గుర్తించినటువంటి ప్రజలందరూ కూడాను బుద్ధునికి పాదముల పైన పడి క్షమించి అప్పుడు ఆమె ఇంటికి వారు కూడాను భోజనానికి వెళ్లారు.
1: ఆల్ విలేజర్స్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ లార్డ్ బుద్ధ, సాట్ హిస్ పార్డన్. దే టు జాయిన్డ్ హిమ్ అండ్ విజిటెడ్ ద రెసిడెన్స్.
0: ఆమె తన దోషాన్ని గుర్తించుకుని, ఈ చెడ్డవారి వల్ల నేను చెడ్డదైపోయినాను కదా అని ఈ యొక్క బుద్ధుని యొక్క బోధ చేత ఆమె సన్యాసం స్వీకరించింది.
1: The lady also could realize her mistake, that she turned bad because of the bad company, and since then she has become a renunciant.
0: పవిత్రమైన, దివ్యమైన, నవ్యమైన భావాల లోపల తన జీవితాన్ని సార్థకంగా ఆవించుకుంది.
1: And she worked for her liberation, redemption of her life, entertaining sacred feelings and sentiments and
0: thoughts. కనుకనే మానవుని యొక్క మంచి చెడ్డలంతా కూడాను కేవలము ఒకరి చేత వచ్చిందని కానీ మరొక చేత పోయిందని కానీ మనం భావించడం మంచిది కాదు.
1: సో వీ షుడ్ నాట్ డిసైడ్ వన్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్.
0: ఎవరు చెడ్డ, ఎవరు మంచి,
1: హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్.
0: మొట్టమొదటి నీ యందు ఉన్నటువంటి యొక్క చెడ్డని నీవు తీసి పారవేయి.
1: ఫస్ట్ గివ్ అప్ ఆల్ దట్ ఇస్ బ్యాడ్ ఇన్ యూ.
0: నీవు మంచి వారితో స్నేహం చేయి.
1: బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ గుడ్.
0: నీలో కావలసిన చెడ్డనంతా ఉంచుకుని పరులను చెడ్డవారు చెడ్డవారిని భావించుకోవటము, దూషించటము, ఇది మహాపాపము.
1: విత్ ఆల్ ది ఈవిల్ విత్ ఇన్ యూ, హౌ డు యూ బ్లేమ్ అదర్స్ అండ్ కండెమ్ దెమ్ యాస్ బ్యాడ్.
0: ఈనాటి ప్రపంచమంతా కూడా ఇదే స్థితిలో ఉంటుంది.
1: దిస్ ఇస్ ద ట్రెండ్ ఇన్ ద హోల్ వరల్డ్ టుడే.
0: తమలో ఉన్నటువంటి దోషములు కొండలు కొండలుగా ఉంటున్నప్పటికీ బయట ఉన్నటువంటి అనుసుమాత్రమైన దోషాన్ని గురించి అనేకంగా దూషిస్తూ ఉంటారు.
1: Man has forgotten the mistakes of the size of a mountain, whereas he is prepared to find out the mistakes of an atom in another.
0: Jesus kuda oktu cheppadu.
1: This is what Jesus said at one time.
0: Tana kantilo gaadi pudi porlaadutunte kuda kanipinchatam ledita.
1: Though there is a donkey simply there in his eyes,
0: nalusun chusi chaala bayapadutunnadu.
1: But he is able to point out the mole in the eye of others.
0: తన ఎందున్నటువంటి దోషములు తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు ఫైండ్ అవుట్ హిస్ ఓన్ మిస్టేక్.
0: తన ఎందున్నటువంటి లేని దోషాలను కూడా వెతకడానికి సహస్ర నేత్రములతో చూస్తానికి ప్రయత్నిస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ హస్ థౌసండ్ ఐస్ టు సర్చ్ ఫర్ ద మిస్టేక్స్ ఇన్ అదర్ పర్సన్ విచ్ ఆర్ నాట్ దేర్.
0: మానవత్వంలో చేరినటువంటి యొక్క మాలిన్యము.
1: దిస్ ఇస్ ఆల్ ద పొల్యూషన్ టుడే.
0: పవిత్రమైన దివ్యమైనటువంటి యొక్క బంగారు వంటి హృదయం లోపల ఈ అపవిత్రమైనటువంటి భావాలు చేర్చుకోవటం చేతనే ఈ మాలిన్యమంతా ఈ రూపాన్ని ధరించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ హార్ట్ ఇస్ గోల్డెన్ బికాస్ ఆఫ్ దిస్ పొల్యూటెడ్ మెటల్స్ ఓవర్ దేర్. ఇట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ప్రిస్టైన్.
0: ప్రపంచంలో ఎక్కడ చూసినా ఒకరినొకరు దూషించుకోవటమే.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే
0: ఒకరినొకరు విమర్శించుకోవటమే.
1: ఈచ్ వన్ ఇస్ క్రిటిసైజింగ్.
0: ఒకరిలో ఉన్నటువంటి తప్పును ఒకరు కనిపెట్టడమే.
1: ఈచ్ వన్ ఇస్ పాయింటింగ్ అవుట్ అదర్స్ మిస్టేక్. ఈ
0: తప్పునే వెతుకుతూ పోతున్నారు కానీ మంచిని వెతికేటువంటి మానవుడు ఎక్కడా కనిపించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ ప్రిపేర్డ్ టు ఫైండ్ అవుట్ ద మిస్టేక్స్ ఇన్ అదర్స్ and we are not able to find the merits in us.
0: Manchini vetikeetunti manavude nijamainatundi manavudu.
1: In fact, you are a true human if you find the merit in others.
0: Prema pantanu pandinchukunu vaade Christundu.
1: Therefore is a true Christian if he grows and cultivates the harvest of love in the field of his heart.
0: Christian ante vaadu ideal Christian ga tayar kavali.
1: Therefore a Christian should be an ideal Christian.
0: Anaga appudu tana yokka hrudayamlo prema pantanu pandinchukovali.
1: And then you find the harvest, the crop of love.
0: Athane nijamainaatvanti Christundu.
1: And he is a true Christian in the spirit.
0: Inka sikkulaniga evaru anukunnaru?
1: Then who are sikkulu?
0: Turban kattukoni gattil pettukoni idiga chesukunnatunti vaadu kaadu.
1: Not the one wearing the turban and having the sword.
0: Tana hrudayamandu prema pantanu pandinchukunnappude
1: he is a true Sikh if he has got this crop in the yield of love in the field of his heart.
0: Kanaka sariyainatundi Sikh evarante premato mayamainatundi vaade.
1: So a true Sikh is full of love.
0: Prema swaroopudiga ainatundi vaade Sikh.
1: Sikh is the very embodiment of love.
0: Parulu champatamu parulu vente povatamu parulu baadinchadamu kaadu Sikhulu yokka lakshanam.
1: It's not the quality of a true Sikh killing the other man and putting the other one to suffer. Hindu
0: evarani.
1: And who are Hindus then?
0: ఆ హిందూ కుడు అతనే.
1: And he is a very Hindu himself.
0: హృదయమందు ప్రేమ పంటను పండించుకుని వాడే హైందవుడు.
1: He is a true Hindu if he cultivates this crop of love.
0: కానీ ఆ ప్రేమ పంట ఎక్కడా లేదు.
1: That crop is not found.
0: ప్రేమ విత్తనాలు కూడా నాటటం లేదు.
1: In fact, he is not sowing the seeds of love.
0: పండుతుంది.
1: How do you expect the crop?
0: ఇలాంటి ప్రేమ లేనటువంటి మానవుడు హిందూ అని చెప్పడానికి ఎట్లా సాధ్యమవుతుంది?
1: How do you call him a Hindu if he has no love in him?
0: నేను అప్పుడే చెప్పాను. హెచ్ అనగా హ్యూమనిటీ.
1: హెచ్ స్టాండ్స్ ఫర్ హ్యుమానిటీ.
0: అదే మానవత్వము.
1: దాట్ ఈస్ హ్యుమానిటీ.
0: ఐ ఇండివిజువాలిటీ.
1: ఐ ఇండివిజువాలిటీ.
0: ఎన్ నేషనాలిటీ.
1: ఎన్ నేషనాలిటీ.
0: డి డివినిటీ.
1: డి డివినిటీ.
0: యు యూనిటీ.
1: యు యూనిటీ.
0: ఈ ఐదు యొక్క లక్షణములు ఉండినటువంటి వాడే హిందువు.
1: ద వన్ విత్ దీస్ ఫైవ్ క్వాలిటీస్ ఈజ్ ఎ ట్రూ హిందూ.
0: ఈ ఐదు లక్షణములు మన ఎందుకు కనిపించటమే లేదు.
1: These five qualities are not found in us.
0: ఇలాంటప్పుడు మనం హిందూ అని ఎత్తి చెప్పుకోగలం.
1: Then how can we call ourselves Hindu?
0: ఇవన్నింటి యందు కూడాను అంతర్వాహినిగా ప్రవహించేటువంటిదే ప్రేమ.
1: In fact, it's the love which runs as an undercurrent.
0: కనుక ఇట్టి ప్రేమ తత్వమే మానవుని యందు పండించుకోనకుండా నేను హిందూ హిందూ అనుకుంటే ఎట్టి హిందువుకు అర్థం?
1: Without the spirit of love, how can you call yourself a Hindu?
0: కనుకనే హిందూ అనేటువంటి వాడు కూడాను ప్రేమతో మయమైనటువంటి వాడే.
1: So a true Hindu should be the embodiment of love.
0: Inka Muslim.
1: Then Muslim.
0: Ee Muslim kudu prema pantanu pandinchukuneetunti vaade.
1: Muslim also is the recipient of love.
0: Muslim.
1: Muslim.
0: Veerni deeniki inkoka artham kuda untundadi.
1: It has another meaning.
0: వాడు అల్లా అని పిలుస్తాడు.
1: And he calls God as Allah.
0: అల్లా అనగా ఏంటి? దేవుడు అని అర్థము.
1: అల్లా మీన్స్ గాడ్.
0: గ్రేట్.
1: గ్రేట్
0: అనగా గొప్పవాడు అని. అల్లాహో అక్బర్. అక్బర్ అనగా పెద్దవాడు, గొప్పవాడు.
1: అల్లాహో అక్బర్ గాడ్ ద గ్రేట్.
0: గొప్పవాడు.
1: గ్రేటెస్ట్.
0: ఎవడు? భగవంతుడు.
1: గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: భగవంతుడు గొప్పవాడే.
1: గాడ్ ఇస్ గ్రేట్.
0: ఇస్లాం అనగా ఏమిటి?
1: వాట్స్ మీనింగ్ ఆఫ్ ఇస్లాం?
0: శాంతంగా జీవితాన్ని గడిపేటువంటి వాడే ఇస్లాం.
1: ఇస్లాం వాంట్స్ ఎవ్రీవన్ టు లీడ్ ది లైఫ్ ఆఫ్ పీస్.
0: ఈ శాంతం ఎప్పుడు మనకు ప్రారంభమవుతుంది?
1: When do you remain in peace?
0: ప్రేమతో హృదయం నిండినప్పుడే శాంతం మనలో ఆవిర్భవిస్తుంది.
1: When the heart is full of love, you will be peaceful.
0: కనుకనే ప్రేమనే లేకుండా శాంతి అనేటువంటి మనకు లభ్యం కాదు.
1: Without love, you cannot be peaceful.
0: కనుక ప్రతి జాతి యందు, ప్రతి మతం యందు, ప్రతి వ్యక్తి యందు కూడాను ప్రేమమయమైనటువంటి హృదయం కావాలి.
1: Therefore, in every person of any religion, of any caste, of any creed, there will be love.
0: ఈ ప్రేమనే శివం అన్నారు.
1: This love is శివం.
0: అదే మంగళం.
1: That is auspicious.
0: ప్రేమ ఎప్పుడు కూడా ఎవరిని బాధించదు.
1: లవ్ విల్ నెవర్ హర్ట్ ఎనీవన్.
0: కనుకనే బాధించినటువంటిదే మంగళకరమైనటువంటిది.
1: దట్ విచ్ డజంట్ హర్ట్ ఈజ్ ఆస్పిషియస్.
0: అది ఏ శివత్వము అని.
1: దట్ ఈస్ శివత్వం.
0: ఆ ప్రేమ లేకపోతే వీడు శవస్వరూపుడే.
1: Without love, he is Shava, the corpse.
0: ప్రేమ ఉండినప్పుడే వీడు శివస్వరూపుడు.
1: The one with love is శివస్వరూప.
0: కనుకనే శివరాత్రి.
1: శివరాత్రి.
0: రాత్రి అనగా ఏమిటి?
1: What do you mean by
0: రాత్రి? చీకటితో కూడినటువంటి దాన్ని రాత్రి అంటారు.
1: That which is dark is night.
0: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. వేదం నందు కూడా దీన్ని బోధించింది.
1: Veda teaches that the moon is the presiding
0: చంద్రుడు అనగా మనస్వరూపుడు.
1: Moon is the presiding deity of the mind.
0: కాబట్టి మనస్సు అనేటువంటిది ఏ విధంగా ఉంటుండాలి?
1: Mind in what form should it be?
0: పవిత్రమైన ప్రేమమయంగా ఉండాలి.
1: Mind should be full of sacred love.
0: గుండెయందు ప్రేమ పండించుకుంటున్న వాడే హిందువు.
1: హీ ఈజ్ ఎ హిందూ. ఇఫ్ హి హస్ గాట్ దిస్ క్రాప్ ఆఫ్ లవ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ హిస్ హార్ట్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఈనాడు మానవుడు పూర్తి విస్మరించాడు.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇస్ ఫర్గాటెన్ బై మ్యాన్ టుడే టోటలీ.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్.
0: ఇంకా కొన్ని విషయాలు మీరు చక్కగా గుర్తించాలి పిల్లలు.
1: The students will have to recognize it.
0: ఏదో వేదాంతములని మనకు అర్థం కాని వేదాంతములంతా కూడాను మనం తీసుకుని వేదాంతాలంతా విని కట్టగలిపిన కన్ఫ్యూజన్ అనగా తబ్బిబ్బైపోయి ఒక్కదాన్ని కూడా ఆచరించడానికి వీలు కానటువంటి పరిస్థితిలో మనం పడిపోతున్నాం.
1: టుడే వీ లిసన్ టు వేదాంత సో మెనీ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ దట్ వీఆర్ లెఫ్ట్ విత్ టోటల్ కన్ఫ్యూజన్.
0: ప్రాచీన కాలమునందు యజ్ఞ యాగాది క్రతువులు జరిపేటువంటి వారు.
1: ఇన్ ద ఎర్లియర్ డేస్ యజ్ఞాస్ అండ్ యాగా సీక్రెట్ రిచువల్స్.
0: ఈ యజ్ఞములు యందు కొన్ని బలి ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంటుండాలి.
1: దేర్ వాజ్ సాక్రిఫైస్, ద ట్రెడిషన్ ఆఫ్ సాక్రిఫైస్ at the time of these
0: rituals. అమాయకులైనటువంటి యొక్క ఒక మేకను,
1: సమ్ గోట్,
0: ఒక తెలివితేటలు లేనటువంటి యొక్క ఒక గొర్రెని,
1: ఆర్ సమ్ షీప్,
0: అజ్ఞానంతో కూడినటువంటి ఒక పశువును,
1: ఆర్ సమ్ కౌ,
0: దీన్ని బలి ఇవ్వటము ఆనాటి వాడుకగా తీసుకున్నారు.
1: దే వర్ సాక్రిఫైస్ ఇన్ దోస్ టైమ్స్ అట్ ది టైమ్ ఆఫ్ ది సేక్రెడ్ రిచువల్స్.
0: మహనీయుడు ఆ దారిని వస్తున్నాడు.
1: ఎ నోబుల్ సోల్ వాస్ పాసింగ్ బై.
0: నాయన, ఎందుకు ఈ యొక్క జీవులంతా కూడా ఇంత ప్రొసెషన్ గా తీసుకెళ్తున్నారు?
1: దెన్ యాస్ వై ఆర్ యూ టేకింగ్ ఆల్ దీస్ అలంకారం చేశారు. దే వర్ ఆల్ డెకొరేటెడ్
0: చక్కగా బ్యాండ్ తో తీసుకుని పోతున్నారు.
1: దే వర్ ఆల్ టేకెన్ ఇన్ ఎ ప్రొసెషన్.
0: ఇంత గొప్పగా తనము దీనికి ఇస్తున్నారు.
1: యు ఆర్ సాక్రిఫైసింగ్ దెం.
0: కానీ దేనికోసం ఇస్తున్నారు?
1: వాట్ ఫార్?
0: అంటే దీనికి పోయి మా దేవునికి బలి ఇవ్వడానికి పోతున్నాం అన్న.
1: దే సెడ్ వి వాంట్ టు ఆఫర్ దీస్ innocent animals a sacred offering to deity.
0: ఇచ్చేటువంటి ఫలితం ఏమిటింది అని.
1: వాట్ ఇస్ ద రిజల్ట్? వాట్ యువర్ వాట్ ద పర్పస్ బిహైండ్?
0: అయ్యా మహనీయ, దీనిని మేము భగవంతునికి బలి ఇచ్చినప్పుడు ఇది మోక్షాన్ని పొందుతుంది అన్నారు.
1: ఓ నోబుల్ మ్యాన్, అండర్స్టాండ్ వెన్ వన్స్ ఐ కిల్ దిస్ కౌల్ దిస్ కౌ అండర్స్టాండ్ ఇట్ విల్ గో టు ద హెవెన్.
0: ఓహో, చాలా గొప్ప స్థానమే చెందిపోతుండాలి.
1: సో ది కౌ ఇస్ గోయింగ్ టు వెరీ ఎగ్జాల్టెడ్ ప్లేస్.
0: ఈ యొక్క మేక స్వరూపాన్ని పొందినటువంటిది మోక్షాన్ని పొందాలంటే ఎంత అదృష్టము.
1: It's a really good fortune of the goat to go to the heaven.
0: Ayya, yajamanuga, nee talli mochchani kortha undi. Nee tandri mochchani korutunnadu. Nee bharya mochchani korutundadi. Nee kumarudu mochchani kondutunnadu. Kabatti veellandari mottamottu bali ivvakuda.
1: Then this nobleman said, your father wants liberation. Your mother wants liberation, so also your wife and your son. Why don't you kill them, sacrifice them?
0: కోరేటువంటి తల్లిదండ్రులకు మోక్షాన్ని అందించు, కోరినటువంటి అమాయకురాలైనటువంటి ఈ మేక గువ్వరికి ఎందుకు నీ మోక్షం?
1: And in fact, your parents wish that sort of liberation, not the sheep.
0: నీకు నిజంగా మోక్షమే లభిస్తుంది అనేటువంటి నమ్మకమే ఉంటుంటే నీ తల్లిదండ్రులు ఎందుకు నీకు మోక్షానికి అందించకూడదు?
1: And in fact, by this act of sacrifice, if you think that this liberation is guaranteed, why not you sacrifice your parents?
0: అదే విధంగా ఈ నాడు జరుగుతూ ఉంటుందది.
1: Such a thing is happening today.
0: అనేక మంది పూజలు చేస్తే, భజన చేస్తే, సేవలు చేస్తే ఈ పవిత్రమైన స్థితి మనకు లభిస్తుంది అని.
1: Many people think that they will attain liberation by worshipping.
0: నిజంగా ఆ పవిత్రమైన స్థితియే మీకు లభించినట్టయితే మీరు ఎందుకు చేయకూడదు సేవలు?
1: And if you think that you will reach that exalted place, why don't you do that? Why don't you do some acts of charity?
0: మీరు ఎందుకు చేయకూడదు యజ్ఞయాగాది కర్తవులు?
1: Why don't you do these sacred rituals?
0: కానీ చెప్పుట సులభంబు చేయుట కష్టంబు తాతకైన వాడి దాతకైనా అని.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ఈజీ టు సే బట్ సో డిఫికల్ట్ టు డూ ఇట్ ఎయిదర్ టు బ్రహ్మ ఆర్ హిస్ గ్రాండ్ ఫాదర్.
0: కనుకనే మనం ఈనాడు చెప్పటం చాలా సులభం.
1: సో ఇట్స్ సో సింపుల్ టు సే టుడే.
0: మోహక్షయమే మోక్షము.
1: The detachment,
0: ఈ మోహం చేతనే మనం ఇన్ని బాధలకు గురి అవుతున్నాము.
1: దిస్ మోహ ద అటాచ్మెంట్ ఈస్ ద కాజ్ ఫర్ సఫరింగ్.
0: కనుక మొట్టమొదటి మోహాన్ని నీవు నిర్మూలం గావించుకో.
1: Therefore, we should give up this moha or attachment.
0: ఈ మోహమే అటాచ్మెంట్.
1: This is attachment.
0: ఈ అటాచ్మెంట్ చేతనే నీకు అనేక విధమైన బాధలు సంభవిస్తున్నాయి.
1: We are put to misery because of this attachment.
0: నిన్నటి దినం ఏదో ఒక గృహం అమ్మాయి.
1: Yesterday was a girl.
0: నీవు ఏదో ఒక గృహం అబ్బాయి.
1: And you are a boy staying elsewhere.
0: కానీ ఆ యొక్క అమ్మాయికి అబ్బాయికి ఎట్టి సంబంధము లేదు.
1: There was no relationship between the two.
0: ఆ అమ్మాయికి హై టెంపరేచర్ వచ్చినా కానీ లేక భరించలేనటువంటి బాధ కలిగినప్పటికీ నీవేమీ బాధపడవు.
1: When the girl was running high temperature or passing through excruciating pain, you are not bothered.
0: వివాహం జరిగింది మీ ఇద్దరికి.
1: Yes, you got in unison in wedlock.
0: ఆ వివాహం జరిగిన తక్షణమే
1: after that
0: అమ్మాయికి ఏదో 99 టెంపరేచర్ వచ్చిందంటే అబ్బాయి ఆఫీసుకు పోడు.
1: When the girl runs the temperature of 99, the boy is not prepared to attend his office.
0: ఇంత బాధపడటానికి కారణం ఏమిటి? ఈ అటాచ్మెంటే.
1: వై దిస్ బాయ్ సఫరింగ్?
0: పెళ్లి కాక మునుపు వారు ఎంత బాధల్లో ఉన్నారో ఎవరికెవరికి సంబంధం లేదు.
1: బిఫోర్ ద వెడ్డింగ్ దే వర్ నాట్ రిలేటెడ్ అట్ ఆల్, అన్మైండ్ఫుల్ ఆఫ్ ద సఫరింగ్.
0: ఈమె నా భార్య అనేటువంటి అభిమానం కలిగినప్పుడు ఈ బాధలకు అంతా గురి అవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ దిస్ అటాచ్మెంట్ దట్ షీ ఇస్ మై వైఫ్.
0: నాది అనేటువంటి అభిమానం కలిగినప్పుడే దీనిపైన బాధ కలుగుతున్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ అటాచ్మెంట్ ఆఫ్ మైండ్ దట్ ద కాజ్.
0: కనుకనే మోహం అనేటువంటిది మనం పెరిగిపోవటం చేతనే.
1: Because of the attachment that is ever on the rise.
0: ఈ విధమైనటువంటి యొక్క మోక్షం అనేటువంటి దానికి అతి దూరం అయిపోతున్నాం.
1: వేర్ డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ లిబరేషన్.
0: ఉండవలసింది మోహము.
1: Yes, there is attachment.
0: ఈ మోహానికి కూడా ఒక పరిమితి ఉంటుండాలి.
1: Attachment is under certain limits.
0: మానవుడు
1: man
0: నది లోపల మునిగినప్పుడు
1: when he just gets into the river
0: గొంతు వరకు నీరున్నంత వరకు మునిగినా కూడా మాట్లాడవచ్చు.
1: He can continue to speak if he gets drowns himself in the river neck deep.
0: కానీ నీటిలో పూర్తి మునిగిన తర్వాత మాట్లాడడానికి వీలు కాదు.
1: If he drowns himself totally, he can't speak later.
0: అదే విధంగానే
1: likewise
0: దివ్యత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నటువంటి వాడు ఎవ్వడు కూడా ఏ విధంగా మాట్లాడడు.
1: The one who has experienced the divinity in total cannot speak.
0: ఏదో పైపై అలలుగా పై తిరిగినప్పుడు ఈ మాటలు ఈ బోధనలు ఇవన్నీ జరుగుతున్నాయి.
1: Is only at the superficial level of the waves he converses.
0: కనుక మనము పూర్తి మునిగాలి.
1: దేంతో
0: మునిగాలి? దివ్యమైన భావాల్లో మనం మునిగాలి. పవిత్రమైన ప్రేమలో మనం మునిగాలి.
1: అండ్ ఇమర్స్ ఇన్ లవ్.
0: ప్రేమకు మించినటువంటి యొక్క బిరుదు మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ టైటిల్ గ్రేటర్ దన్ లవ్.
0: ప్రేమ కోల్పోవటం చేతనే ఇంటికి ఇంటికి జగడము.
1: There is infighting in every family.
0: ఊరికి ఊరికి జగడము.
1: There is fight between villages.
0: రాష్ట్రానికి రాష్ట్రానికి జగడము.
1: Conflict between
0: దేశానికి దేశానికి జగడము.
1: And countries turn opposite each other.
0: ఇంటికి ఉండినటువంటి మధ్యలో ఉన్నటువంటి జగడమే మనము దూరం చేసుకోలేకపోతున్నాము. రాజ్యానికి పోయినప్పుడు ఈ రాజ్యాన్ని మనం ఏ రీతిగా చేయగలం?
1: When we are not able to solve our own family problems, how do you expect to solve the problems of different
0: nations? కనుక దీనిని పురస్కరించుకుని వేదాంతము నిన్ను నీవు తెలుసుకో అన్నారు.
1: Basing on this Vedanta said, know thyself.
0: నాయన నీవు ఎవరెవరినో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు.
1: ఓ మ్యాన్, యూర్ ట్రైంగ్ టు నో ఎవ్రీ వన్.
0: ఎవరైనా హాల్లో ప్రవేశించడానికి మీరెవరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అని ప్రశ్న వేస్తున్నావు. నీవెవరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి పరులను ఎంక్వైరీ చేసుకుంటూ పోయేటువంటి వాడు ప్రభుత్వ మార్గంలో జీవించిన వాడే.
1: It is a life of external trend, pravruti, if we go on finding out the names of the persons and the places they belong
0: to. Nivruti.
1: Inward path means that one has to find out his own self, the true nature.
0: Positive.
1: The one who finds out himself his true nature is positive. The effort to know others is negative.
0: Positive.
1: Man has filled his heart with full of negative thoughts. How do you expect positive? What lies within will come out naturally in the form of
0: rhythm.
1: Having eaten mango fruit, how do you expect that of the cucumber? Belch of a cucumber.
0: Kanukani mottamottamallo pavitramainatunti yokka positive thoughts nimpukovali.
1: Therefore, we should fill our hearts with positive thoughts.
0: Ee positive thoughts ante aviye దైవతత్వముకు సంబంధించినటువంటి.
1: The positive thoughts are absolutely divine.
0: ప్రేమ, సత్యము, సహనము, సానుభూతి, ధర్మము, శాంతము ఇత్యాది పవిత్రమైన గుణములే మన యొక్క పాజిటివ్లు.
1: The positive trends, the traits are the truth, compassion, tolerance, forbearance.
0: పాజిటివ్ గుణములంతా కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: How do you get them, the positive traits?
0: హృదయం నుంచి వస్తున్నాయి.
1: They originate in our heart.
0: ఇంకా నెగిటివ్ థాట్స్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది?
1: నెగిటివ్ థాట్స్ వేర్ డు యు గెట్?
0: హెడ్ నుంచి వస్తుంది.
1: దట్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ది హెడ్.
0: కనుకనే ఈనాటి మానవునికి హెడ్ అండ్ హార్ట్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్.
1: సో ఫర్ మ్యాన్ కైండ్ ది హెడ్ అండ్ హార్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: హెడ్ అనేటువంటిది నెగిటివ్ థాట్స్ అంతా ప్రాపంచిక సంబంధమైన విషయాలను గుర్తింపజేస్తుంది.
1: హెడ్ ఈజ్ వరల్డ్లీ, టోటలీ నెగటివ్.
0: ఇది కంప్లీట్ సైన్స్.
1: దిస్ ఇస్ దట్ కంప్లీట్ సైన్స్.
0: ఇదే వైజ్ఞాన శాస్త్రము.
1: This is science and technology.
0: ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ లో మనం మునిగిపోవటం చేత ఇది ఒక టెక్నాలజీగా మారిపోతుంది.
1: టెక్నాలజీ హ్యాస్ బికమ్ ట్రిక్నాలజీ టుడే.
0: ఎందుకంటే మనం పాజిటివ్ వరకు దీన్ని ప్రయాణం చేయటం లేదు.
1: బికాజ్ వీఆర్ నాట్ ట్రావెలింగ్ ఇన్ ద పాజిటివ్ పాత్.
0: తలతో ప్రతి ఒక్కటి కూడా తలతోనే మనం ప్రయత్నం చేస్తున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ యాక్ట్ బేసింగ్ ఇన్ అవర్ హెడ్.
0: ఈనాడు ఇంకా కొన్ని సమయ సందర్భాల్లో తలను కూడా మర్చిపోతున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ సమ్ టైమ్స్ వీ ఫర్గెట్ అవర్ హెడ్ ఆల్సో.
0: ఎక్కడైనా రెండు పదార్థాలు మనం కొన్నప్పుడు
1: టూ
0: ఒక పదార్థం ఎంత, దీనికి నాలుగు పదార్థములకు ఎంత అవుతుంది అని మనం చక్కగా చెప్పవచ్చు తనతో.
1: వెన్ యూ వాంట్ టు బై ఎనీథింగ్ యూ విల్ ఫైండ్ అవుట్ ఇట్స్ ప్రైస్ ఫస్ట్.
0: ఇది తెలివితేటలు.
1: దిస్ ఇస్ ఇంటెలిజెన్స్.
0: ఈనాడు తెలివితేటలు కూడా పోతున్నాయి.
1: ఈవెన్ ఇంటెలిజెన్స్ ఇస్ గాన్ టుడే.
0: ఒక షాప్ కు వెళ్ళి
1: హీ గోస్ టు ఎ షాప్.
0: ఒక షర్ట్ ప్యాంట్ షర్ట్ ప్యాంటు తీసుకున్నావు.
1: He wanted to buy the shirt and pant.
0: ఒక టవల్ తీసుకున్నావు.
1: Also towel.
0: Two handkerchiefs తీసుకున్నావు.
1: Two handkerchiefs.
0: దీనికంతా ఎంత అయిందంటే క్యాలిక్యులేటర్ వస్తూ కూర్చున్నాడు. తనను కూడా మర్చిపోతున్నాడు వీడు.
1: టు నో ది టోటల్ బిల్ హీ నీడ్స్ క్యాలిక్యులేటర్. హీ హాస్ లాస్ట్ హిస్ మెమరీ అండ్ బేసిక్ ఇంటెలిజెన్స్.
0: కనుక ఇలాంటి తెలివితేటలు ఉంటుంది ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ టుడే?
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: మ్యాన్ టుడే అక్వైర్డ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ బట్ హీ హాస్ నాట్ అండర్స్టూడ్ హిస్ ఇంటెలిజెన్స్.
0: ఏ చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: విత్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ద మీన్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు గివ్ అప్ హిస్ లో క్వాలిటీ.
0: తరచి చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: ఆఫ్టర్ ఆల్ దిస్ నాలెడ్జ్ టేక్స్ యూ టు ఆర్గ్యుమెంటేషన్ బట్ నాట్ టోటల్ కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్.
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదువులే.
1: ఆఫ్టర్ ఆల్ హావింగ్ అక్వైర్డ్ ద నాలెడ్జ్ వన్ హ్యాస్ అల్టిమేట్లీ డై. వీ షుడ్ స్టడీ టు బి ఇమ్మోర్టల్.
0: కనుక ఈనాడు ఈ చదువులంతా కూడా అధికమైపోవడం చేతనే
1: టుడే దిస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ లెర్నింగ్.
0: హృదయం వరకు తన యొక్క భావం ప్రవహించడం లేదు.
1: ఫీలింగ్స్ హావ్ నాట్ గాన్ దట్ డీప్ ఇన్ టు అవర్ హార్ట్.
0: పంట పండని భూమి 10 ఎకరం లేల.
1: వాట్ ఫార్ ద 10 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ దట్ ఇస్ బ్యారన్.
0: కొంచెమైన చాలు మంచి భూమి.
1: ఓన్లీ లిటిల్ ల్యాండ్ ఇస్ ఎనఫ్ విచ్ ఇస్ ఫెర్టైల్.
0: నీ హృదయం నుంచి వచ్చేటువంటి ఒక పవిత్రమైన గుణాన్ని ఒక్కదాన్ని నీవు పెంచుకో చాలు.
1: Develop that idea that comes out of your heart.
0: ఈ తరం నుంచి వచ్చేటువంటి ఒక పిచ్చి భావాలంత నూర్లకు వచ్చినప్పటికీ ప్రయోజనం లేదు.
1: The mad thoughts that come out of the human brain, hundreds of them, they are useless.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను తలకు పని చేసుకుంటున్నారు.
1: Scientists today make use of his head.
0: ఈ తలకు అధికంగా పని పెట్టడం వల్ల ఏమైపోతుంది అంటే మీకు చక్కగా అందరికీ తెలుసు విద్యార్థులు.
1: Students know pretty well what will happen. Your head is put to work more and more.
0: Newton. భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టాడు.
1: Yes, invented the gravitational
0: force. ఎన్నో పరిశోధనలు చేసి
1: he did many experiments.
0: భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టాడు.
1: And he discovered that this gravitational
0: force. విదేశీయుడే.
1: And he is a foreigner.
0: కానీ ఈ ఆకర్షణ శక్తి విదేశమునందు మాత్రమే కాదు ఇండియాలో కూడా ఉంటుండాలి. జపాన్ లో ఉంటుండాది, పాకిస్తాన్ లో ఉంటుండాది, బంగ్లాదేశ్ లో అన్నిటి ఎందుకు భూమికి ఆకర్షణ శక్తి ఉంది.
1: గ్రావిటేషన్ ఫోర్స్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు దాట్ కంట్రీ ఓన్లీ, ఇట్ ఇస్ దేర్ ఆల్ ఓవర్ ఇన్ ఎవ్రీ కంట్రీ.
0: ఇంత పరిశోధన చేసి దీనికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టినటువంటి వాడు కట్టగడపకి ఏమైపోయినాడు, తన మెదడులో ఉన్నటువంటి యొక్క గుణమంతా కూడా క్షీణించిపోయింది.
1: హ్యావింగ్ డన్ సో మెనీ ఎక్స్పెరిమెంట్స్ డిస్కవరింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్, వాట్ హ్యాపెన్డ్ హిస్ బ్రెయిన్ అల్టిమేట్లీ
0: మరణించడానికి పూర్వము
1: బిఫోర్ దట్
0: మెంటల్ హాస్పిటల్ లోపల 5 సంవత్సరాలు ఉంటుంది మరణించాడు.
1: బిఫోర్ దట్ హీ వాస్ అడ్మిటెడ్ దెన్ he was admitted in mental hospital.
0: తనలో ఉండేటువంటి యొక్క తెలివితేటలను కూడా అమితంగా మనం ఖర్చు పెట్టకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ ఎగ్జాస్ట్ ఆల్ అవర్ ఇంటెలిజెన్స్.
0: ఈనాటి విద్యార్థులకంతా కూడా నిరంతరము చదవటం చదవటం చదవటం.
1: స్టూడెంట్స్ టుడే స్పెండ్ ఆల్ ద టైమ్ ఇన్ స్టడీస్.
0: ఒక్కోతూ నేను కారులో పోతుంటే పల్లెలు ఎందుకు చిన్న చిన్న పిల్లలు
1: స్వామి పాసెస్ బై ఇన్ హిస్ కార్
0: ఒక దిండు బాధి వీపు కట్టుకుని పుస్తకాలు నడచలేక నడచలేకపోతుంటారు పాపం.
1: Bhagavan finds young children carrying the load of books on their back. They are not able to walk freely.
0: Inta pustakala aa chinna pittalaku tallopala praveshimpa cheyalante enta baadha untuntadi.
1: That heavy load of books, all the stuff cannot get into the head of the boy.
0: Aa pillala yokka hrudayanni భావాన్ని తెలివితేటలు కూడా పాడు చేసుకుంటున్నారు.
1: అండ్ ద వెరీ స్టడీ ది లోడ్ హెడ్ లోడ్ విల్ సెటిల్ విల్ స్పాయిల్ హిమ్.
0: కనుకనే మనం చదవటం కూడా ఒక పరిమితంలో ఉంటుండాలి.
1: దేర్ఫోర్ అవర్ స్టడీ ఆల్సో షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్.
0: దీని వల్లనే తనలో ఉన్నటువంటి ఒక తెలివితేటలు కొంతవరకు మనలో నిలుస్తుంటాయి.
1: దట్ రిటైన్స్ ఇంటెలిజెన్స్.
0: కానీ హృదయం నుంచి వచ్చేటువంటి ఆవిర్భవించేటువంటివి అమితమైనటువంటివి.
1: దట్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్ ఆర్ లిమిట్
0: అనంతమైనటువంటివి.
1: దట్ ఇన్ఫినిట్
0: అమృతమైనటువంటివి.
1: దట్ నెక్టరైన్
0: ఇలాంటి అమృతమైనటువంటి అనంతమైనటువంటి ఒక తెలివితేటలు ఒక్కటైనా మనం యూజ్ చేస్తున్నామా?
1: దట్ నెక్టర్ ఆన్ ఇమ్మోర్టల్ థింగ్స్ ఎట్లీస్ట్ ఆర్ వీ ఫాలోయింగ్ వన్
0: ఒక శాంతము దాన్ని మీరు రక్షించుకుంటే చాలదా?
1: పీస్ ఎస్ విల్ ఇట్ నాట్ ప్రొటెక్ట్
0: భజన అయిన తక్షణమే శాంతి శాంతి శాంతి చెప్తున్నావు కానీ కించిత్తైనా శాంతి మనలో లేదు.
1: అట్ ది ఎండ్ ఆఫ్ భజన్ వీ సే థ్రైస్ శాంతి బట్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ పీస్ విదిన్ అస్.
0: పక్కన ఏమైనా కొంచెం కదిలిందంటే ఆమెపై కోపంతో శాంతి శాంతి శాంతి ఆ శాంతిలో కూడా కోపం ప్రవేశిస్తుంది.
1: అండ్ ఇఫ్ ఎనీవన్ మూవ్స్ అబౌట్ ద సిట్టింగ్ నెక్స్ట్ టు అస్ దెన్ వీ ఇమీడియట్లీ సే హార్ష్లీ శాంతి శాంతి లేదా
0: ఆ శాంతి చెప్పడంలో కూడా శాంతి లేకుండా పోతుంది.
1: ఈవెన్ అటరెన్స్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ పీస్ దేర్.
0: ఆ శాంతిని హృదయం అంతా నిండి ఉంటుంది.
1: అండ్ ఇన్ఫాక్ట్
0: ఎంతైనా ఖర్చు పెట్టు.
1: In fact, peace is there full in your heart.
0: స్వరూపమైనటువంటిది.
1: And it's one that is immortal and eternal.
0: అది ఎంత ఖర్చు పెట్టినా పెరుగుతూనే ఉంటుంటుంది.
1: The more and more you spend, it goes on increasing.
0: ఇది అంతమే లేదు.
1: It is no end.
0: ఇది నిజమైనటువంటి జ్ఞానము.
1: This true wisdom, jnana.
0: Constant integrated awareness.
1: Jnana.
0: Not wisdom. అది ఎప్పటికీ తరగనటువంటి జ్ఞానం.
1: And it is endless.
0: అది ఏ మన హృదయము.
1: That is our heart.
0: అట్టి తరగని హృదయం నందు ప్రేమాలయ పంటను పండించుకున్నామంటే ఇంతకంటే మన మానవత్వానికి ఇంకా ఫలితం ఏమిటి?
1: ఇన్ దట్ ఎండ్లెస్ ఫీల్డ్ ఇఫ్ యూ కల్టివేట్ దిస్ క్రాప్ ఆఫ్ లవ్ వాట్ యూ కెన్ ఇమాజిన్ ద రిజల్ట్.
0: అతనే మానవుడు.
1: అండ్ ఈజ్ ద ట్రూ హ్యూమన్.
0: హృదయమందు ప్రేమ పంటను పండించు అతనే మానవుడు.
1: కల్టివేట్ దిస్ ఫీల్డ్ ఆఫ్ లవ్ ఓవర్ దేర్ అండ్ యూఆర్ ఎ ట్రూ హ్యూమన్ దెన్.
0: కానీ ఆ ప్రేమ పంటను మనం పండించుకోవటం లేదు.
1: యెస్ వి ఆర్ నాట్ కల్టివేటింగ్.
0: ద్వేషము,
1: హేట్రెడ్,
0: అసూయ,
1: జెలసీ,
0: దంభము,
1: పాంప్,
0: ఈ విధమైనటువంటి దుర్గుణాలను మనం పెంచుకుంటుంటే మనకు శాంతం ఎక్కడి నుంచి వస్తుంది?
1: When we have these evil qualities, how do you expect to remain?
0: ఎవరైనా మనల్ని నిందించారనుకోండి,
1: if anyone accuses you,
0: నీవు దానికి ఏ మాత్రము తల వద్దు.
1: Don't bend down, don't be worried about it.
0: ఏ మాత్రము నీవు వరీ చేయవద్దు.
1: Don't worry about it.
0: ఇది నా మంచి కోసమే.
1: It's for my own good.
0: అంటే అనుకున్నాడు.
1: Let him say what he
0: wants. ఆయన నన్ను దూషించినంత మాత్రం నాకు నష్టం వచ్చిందేమి?
1: I don't put to loss by criticism.
0: గట్టిగా దూషించాడ గాల్లో కలిసిపోయింది.
1: If he shouts loudly, it will go into the wind, air around.
0: లేక తనలో తాను దూషించుకుంటా తనకే చెందిపోయింది.
1: If he criticizes me within himself, it goes to him.
0: నా వరకు రాలట్లేదు.
1: He doesn't reach me anywhere.
0: కాబట్టి ఆ విధమైనటువంటి ఒక శాంతంలో మనము జీవితాన్ని గడుపుకోవాలి.
1: We should lead our life in that level of peace.
0: ఎప్పుడు చూసినా ఇతరుల దోషములు, ఇతర దోషములు, ఇతరుల తప్పులు పట్టడము, ఇతరులో లేనటువంటి దోషాన్ని కల్పించడము, ఇది చాలా పాపము.
1: It's the worst of the sins. To be in search of the mistakes in others, or to the extent of attributing mistakes in others which are non-existent.
0: నీలో ఉన్నటువంటి దోషాలను నీవు నిర్మూలం గావించుకో.
1: Kill the mistakes within you first.
0: ఇతరుల యందు ఉన్నటువంటి మంచిని నీవు తీసుకో.
1: Accept good in others.
0: అప్పుడు ఇది మానవత్వం అనే దాన్ని మనం పెంచుకున్న వారమవుతాం.
1: Then the human quality in you will develop.
0: కానీ మానవత్వం అని పేరు పెట్టుకొని
1: being a human by name.
0: కేవలం రాక్షసత్వంగా మనం జీవిస్తున్నామంటే ఇది మానవత్వానికి రూపమేనా?
1: Calling ourselves a human, lead the life of a demon. How can you call yourself a human?
0: మానవ రూపము రాక్షస గుణము.
1: It's human in form but the demonic temperament.
0: హృదయమందు
1: in the heart
0: ప్రేమ పంటనే లేకున్నా
1: without this crop of love.
0: క్రైస్తవుడు కాదు.
1: He is not a Christian.
0: వాడు సిక్కు కాదు.
1: He is not a Sikh.
0: వాడు హిందుడు కాదు.
1: He is not a Hindu.
0: వాడు ముస్లిం కాదు.
1: He is not a Muslim.
0: వాడు రాక్షసుడు వస్తున్నాడు.
1: He is the very demon on earth today.
0: అంతకంటే గొప్పదా?
1: Do you find anything
0: more? ప్రేమ తత్వాన్ని మెచ్చుకున్నప్పుడు వాడికంటే ఇంకా దేవుడు మరొకటి లేడు.
1: In fact, you develop this love, you are very God.
0: ఆ ప్రేమనే మనం నిర్మూలం గావించుకుంటామా, మనకంటే ఇంకా రాక్షసుడు లేడు.
1: When once there is no love in you, and you are the demon.
0: కనుకనే రాక్షసుడు కావాలన్నా లేక దైవం కావాలన్నా మన యొక్క భావములే మనకు మూల కారణము.
1: You become God or the demon basing on your feelings and thoughts.
0: Kanuka evvari endukunu doshanni manam pettukokoddu.
1: Don't find out mistakes in others.
0: Itanu manchi vaadu atanu chedda vaadu.
1: Is a good man and is bad.
0: Aame intiki bhojanaliki poyinatvanti appudu buddhunni inni rakaluga dooshincharu paapam.
1: Buddha was criticized in so many ways when he accepted the invitation of that woman.
0: Aame okate cheddidi kaaledi.
1: She has not become bad all
0: herself. Anekamandi aame cheddidi kaavadaniki veellu todpadnaru.
1: There were many responsible for her nature.
0: Deenini gurinchi aidu rakamulainatvanti okka saakshulu deeniki pradhanamainatvanti vaaru unnaru.
1: So there are five witnesses who would certify this.
0: గొప్ప సభ లోపల
1: ఇన్ ఎ బిగ్ కాంగ్రిగేషన్
0: దుర్యోధన దుశ్శాసనాదులు
1: దుర్యోధన అండ్ దుశ్శాసన
0: ద్రౌపదిని పరాభవం భావించారు.
1: ద్రౌపది వాజ్ హ్యూమిలియేటెడ్
0: ఆ సమయం లోపల సత్య స్వరూపి అయినటువంటి ఒక ద్రౌపది
1: ద్రౌపది ఇస్ ఎంబాడిమెంట్
0: అగ్నిపుత్రి పాంచాలి
1: ఇస్ పాంచాలి
0: పరమ పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటిది.
1: ఇస్ వన్ ఆఫ్ ఆల్ శాంక్టిటీ
0: ఆమె శాంతంగా వెళ్ళింది.
1: షీ అప్రోచ్డ్ పీస్ఫుల్లీ
0: మొట్టమొదట
1: ఫస్ట్
0: గురువు దగ్గరికి వెళ్ళింది ద్రోణాచార్యుని దగ్గరికి.
1: షీ వెంట్ టు గురు ద్రోణ.
0: తర్వాత భీష్ముని దగ్గరికి వెళ్ళింది పితామహుడైనటువంటి భీష్ముని దగ్గర.
1: దెన్ షీ వెంట్ టు భీష్మ
0: పితామహ.
1: హీ సెడ్ పితామహ
0: నన్నోడి తానోడినా తానోడి నన్నోడినా చెప్పండి అన్నింది.
1: ప్లీజ్ టెల్ నౌ హ్యాస్ హీ లాస్ట్ హింసెల్ఫ్ ఫస్ట్ ఆర్ లాస్ట్ మీ లేటర్ ఆర్ హ్యాస్ హీ లాస్ట్ మీ ఫస్ట్?
0: ధర్మజుడు ఓడిన తర్వాత నన్ను ఒడ్డాడా లేకపోతే నన్ను ఓడిన తర్వాత ధర్మజుడు ఓడాడా?
1: Who is the loser first? Has he lost himself first and pledged me later?
0: Or has he pledged me first and lost? ఓడుకున్నాడు.
1: And in fact, Dharmaja pledged himself first and lost.
0: తాను ఓడిన తర్వాత నన్ను ఒడ్డేకి అధికారం లేదు.
1: Having lost, he cannot pledge me later.
0: కాబట్టి నేను ఓడినట్టుగా మీరు ఎట్లా నిర్ణయించగలరు?
1: So how do you say that I lost?
0: ఎవ్వరూ జవాబు చెప్పలేదు.
1: Nobody could give an answer.
0: భీష్ముని ప్రశ్నించింది.
1: Then she asked Bhishma.
0: తర్వాత ద్రోణాచార్యుని ప్రశ్నించింది.
1: She asked Drona also.
0: తర్వాత మామయ్య అయినటువంటి యొక్క ఇతన్ని ప్రేమించింది.
1: అండ్ షీ ఆస్క్డ్ అంకుల్ టూ.
0: ఎవరిని ప్రేమించినప్పటికీ ప్రశ్నించినప్పటికీ ఎవరు జవాబు చెప్పలేదు.
1: నన్ కుడ్ గివ్ ఎ సాటిస్ఫాక్టరీ ఆన్సర్.
0: ధృతరాష్ట్రుడు పెదవులు కల్పించలేదు.
1: ధృతరాష్ట్ర డి ఓపెన్ హిజ్ మౌత్ ద లిప్స్.
0: కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేస్తుంది?
1: వాట్ క్యాన్ షీ డూ అట్ దట్ మోమెంట్?
0: అప్పుడే చెప్పాడు విదురుడు.
1: దెన్ విదుర సెడ్,
0: పాపము చేసిన వాడు మాత్రమే కాదు నరకానికి పోవటము.
1: Not only the one who committed the fault is the one that goes to hell.
0: పాపం చేయడానికి పురికొల్పిన వాడు కూడా నరకానికి పోతాడు.
1: The one who encouraged the other person to commit the sin will also go to the hell.
0: పాపం చేసిన చూచినటువంటి వాడు కూడా నరకానికి పోతాడు.
1: The one who watched the sin being committed will also get into the hell.
0: పాపం చేయడానికి కారణాలు తెలిపినటువంటి వాడు కూడా నరకానికి పోతాడు.
1: The one who is the main cause for the other person committing the sin will also go to hell.
0: పాపం చేసిన చూచిన వాడు కూడా నరకానికి పోతాడు.
1: The one who watches the sin also will get
0: into the hell. నరకానికి పోయేటువంటి వాడు పాపం చేసిన వాడు మాత్రమే కాదు.
1: Therefore, they're not the mere person who committed the sin. All these five people will go to hell. Watching all this, obviously they have not prevented. Therefore, you're bound to go to hell.
0: Bhishmacharya. అతను సభలోనే ఉంటున్నాడు.
1: Was there in that assembly.
0: మహాజ్ఞాని.
1: The one of
0: ఇంత జ్ఞాని అయినటువంటి వాడు కూడా ఆ పరస్త్రీని నిరపరాధి అయినటువంటి స్త్రీని ఆమెను హింసిస్తుంటే తాను ఎందుకు అడ్డు చేయకూడదు?
1: How is that Bhishma could not prevent the humiliation of Draupadi in that Kanukane, open court?
0: 56 dinamulanta kudunu saratalpam paina aa paapaanni anubhavinchadu.
1: Therefore Bhishma had to rest on the bed of arrows for 56 long days for the sin he committed.
0: Pratyakshanga anubhavinchadu.
1: In fact, he had the direct experience of pain.
0: కనుక ఈ పాపానికి అడ్డే తగిలి ఉంటే ఇది ఈ బాధ పడినటువంటి వాడు.
1: హ్యాడ్ హి ప్రివెంటెడ్ ది హ్యూమిలేషన్ ఆఫ్ ద్రౌపది అట్ ద టైమ్,
0: పాపం కానీ పుణ్యం కానీ ఏ విధంగా మనకు ప్రాప్తిస్తుందో చెప్పడానికి వీలు కాదు.
1: వి డోంట్ నో వెన్ యూ టేక్ ది గుడ్ ఆర్ మెరిట్.
0: కనుకనే ఆధ్యాత్మిక మార్గాన్ని మధ్యలో దీన్ని ప్రవేశపెట్టారు.
1: దేర్ ఫోర్ ది స్పిరిచువల్ పాత్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బిట్వీన్.
0: నాయన నీకు తెలిసో తెలియకునో పాపాలు చేస్తున్నావు.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ యూ కమిట్ మిస్టేక్స్.
0: నీవు అనేక రకమైనటువంటి యొక్క కష్టములు అనుభవిస్తున్నావు.
1: యూ సఫర్ ఎ లాట్ ఇన్
0: ఈ పాపంకు తగిన ఫలితమని నీవు గుర్తించుకోవడానికి వీలు లేకుండా ఉంది.
1: యూఆర్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు రికగ్నైజ్ ద బ్యాక్ గ్రౌండ్.
0: నీవు ప్రయత్నం చేయి.
1: దేర్ ఫోర్ అండర్టేక్ మెరిటోరియస్
0: కార్యాలు నువ్వు ఆచరించు.
1: డూ సీక్రెట్ యాక్ట్.
0: దివ్యమైన భావాలు నీవు పెంచుకో.
1: ఎంటర్టైన్ డివైన్
0: పరోపకార ఇచ్చలు నువ్వు పెంచుకో.
1: హెల్ప్ అదర్స్ సర్వ్ అదర్స్.
0: ఆ విధమైన మార్గంలో నీవు ప్రవేశించు. ఇది ఏ భక్తి అన్నావు.
1: వెన్ యూ ప్రొసైడ్ అలాంగ్ దిస్ పాత్ ఇట్ అమౌంట్స్ టు డివోషన్.
0: భక్తి అంటే కేవలం పుష్పాలు వేయటము పూజలు చేయటం మాత్రమే కాదు.
1: డివోషన్ డస్ నాట్ మీన్ ఆఫరింగ్ ఫ్లవర్స్ టు గాడ్.
0: సత్కర్మలు మాత్రమే.
1: ఇట్స్ ఓన్లీ ఎ పాత్ దట్స్ ఆల్.
0: లోపల నుంచి సద్భావమును మనం ఆవిర్భవించాలి.
1: గుడ్ థాట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్.
0: సద్భావములు మన యందు ఆవిర్భవించినప్పుడే నిజమైన సత్కర్మలు మనం చేయగలం.
1: వెన్ దెర్ ఆర్ గుడ్ ఫీలింగ్స్ దట్ కమ్ అవుట్ ఫ్రమ్ విదిన్ నేచురల్లీ యూ టేక్ టు గుడ్ డీడ్స్.
0: లోపల దుర్భావములు పెట్టుకుని
1: వికెట్ థాట్స్ విదిన్
0: సత్కారములు చేస్తున్నామని మనం వచనములు చెప్పినప్పుడు మాత్రం ఇది పాపం పరిహారం కాదు.
1: యు మే డిక్లేర్ దట్ యు ఆర్ డూయింగ్ గుడ్ డీడ్స్ బట్ దే ఆర్ నాట్ సో.
0: ఏదైనా పబ్లిక్ ఇదంతా సభలు జరిగే సమయం లోపల
1: ఇన్ పబ్లిక్ అసెంబ్లీ మీటింగ్స్ లైక్ దిస్
0: ఒక విధమైన సత్కార్యములకు డొనేషన్ డొనేషన్ అని అడుగుతారు.
1: పీపుల్ seek donations.
0: ఒకరు వచ్చేస్తారు, అయ్యా నేను 10 లక్షలు ఇస్తాను అంటాడు.
1: వన్ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ సే డొనేట్ 10 లాక్స్.
0: ఆయన నా వాడు 10 లక్షలు ఇస్తామని చెప్పాడు కాబట్టి నేను అంతకంటే ఎందుకు తగ్గాల అని వీడు 15 లక్షలు అంటాడు.
1: పర్సన్ వెల్ వై షుడ్ ఐ గివ్ లెస్ దాన్ దాట్.
0: ఈ విధంగా పోటీల పైన ఒకరికొకరు చెప్పుకుంటారే గాని
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కాంపిటీషన్.
0: ఇవ్వడానికి పోయినప్పుడు ఆ ఇనుప పెట్టి దగ్గరికి పోయినప్పుడు 10 రూపాయలు కూడా చిక్కవు.
1: When once he goes close to the iron safe, he does not give even 10 rupees.
0: ఈ విధమైన యొక్క సభల లోపల మాత్రము గంభీరంగా పలికించుకొని దానికి చేసే కర్మలు ఎందు మాత్రము సులభంగా చేయకుండా పోతే ఇది ఎట్లవుతుంది.
1: ఇన్ ఓపెన్ అసెంబ్లీ దే గో ఆన్ డిక్లేరింగ్ అనౌన్సింగ్ బట్ దే డోంట్ డూ ఇట్ యాక్చువల్లీ స్పీకింగ్.
0: చెప్పిన మాటలకు చేసిన పనులకు తలచిన తలపులకు ఏకత్వం ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ షుడ్ బి యూనిటీ అండ్ హార్మనీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: వాట్ ఈజ్ మెంట్ బై ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: ఈ ప్రాపర్ స్టడీ మ్యాన్ కైండ్ అనేది ఏంటి? ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: ఇట్ ఈస్ దర్ షుడ్ బి యూనిటీ ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
0: ఇది ఏ నిజమైనటువంటి మానవత్వం.
1: దిస్ ఇస్ ట్రూ హ్యూమన్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ మానవులుగా జీవిస్తున్నారు.
1: యు ఆర్ లీడింగ్ ది లైఫ్ ఆఫ్ హ్యూమన్.
0: కానీ మీరు మానవులుగా సార్థకం కావాలనుకుంటే ఈ ప్రేమ పంటను మీరు హృదయంలో పండించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు లీడ్ ఎ ట్రూ హ్యూమన్ లైఫ్ సీ దట్ యూ కల్టివేట్ గ్రో దిస్ లవ్.
0: ఈ ప్రేమ పంటకంతా కూడాను ప్రేమ జలమునే పెట్టాలి.
1: ది క్రాప్ ఆఫ్ లవ్ కెన్ బి కల్టివేటెడ్ విత్ దిస్ వాటర్.
0: జలమే మానవుని యొక్క ప్రాణము.
1: అండ్ ది వాటర్ ఇస్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: ఇలాంటి ప్రాణ సమానమైనటువంటి జలమును మనం అందించకపోతే మన జీవితం ఏం ప్రయోజనం?
1: అండ్ ఇఫ్ యూ డోంట్ సప్లై వాటర్ విచ్ ఇస్ ది బేసిక్ లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: ఈ వాటర్ అనేటువంటి ఎలాంటిదంటే నారాయణ స్వరూపమే.
1: వాటర్ ఈజ్ డివైన్ నారాయణ.
0: దీనికి నారములు అని పేరు పెట్టారు.
1: వాటర్ ఇన్ సాంస్క్రిట్ ఇస్ కాల్డ్ నారములు.
0: నారములు అనగా జలము అని.
1: నారము మీన్స్ వాటర్.
0: కనుక నారా ప్లస్ నయనము నారాయణము అన్నారు.
1: నారా ప్లస్ నయనం నారాయణం.
0: మన కంటి నుంచి ధారలు ఇచ్చే సమయం లోపల నీరు వస్తుంది.
1: We shed tears, naturally water comes out.
0: దీనికి నారాయణ యొక్క అర్పితము అన్నారు.
1: It seems it's an offering to Narayana God.
0: నయనముల నుంచి వచ్చేటువంటి జలమంతా నారాయణమే.
1: All the water that comes out of the eye is Narayana.
0: శోక భావం కాదు.
1: Not the tears of grief.
0: ఆనంద భాష్పము రావాలి.
1: The tears of ecstasy.
0: ఈ ఆనంద భాష్పము ఎప్పుడు వస్తుంది?
1: When do you shed the tears of joy?
0: మనం కష్టపడినటువంటి చేసినప్పుడే ఆనంద భాష్పము వస్తుంది.
1: When once you are successful, all your endeavors are successful, you shed the tears of joy.
0: మీరందరికీ తెలుసును.
1: You all know this.
0: ఈ సభలో కూడా ఉంటున్నారు చాలా మంది.
1: In this hall there are many.
0: మహబూబ్ నగర్
1: ఇంకా
0: మెదక్. ఈ రెండు గ్రామాలకి నీరిస్తామని ఒప్పుకున్నాం.
1: We have accepted to supply drinking water to these two districts.
0: ప్రజలు ఎవరు కూడా స్వామిని నన్ను చూడలేదు.
1: దోస్ విలేజర్స్ హ్యావ్ నెవర్ సీన్ స్వామి బిఫోర్.
0: ఈ నీటి యొక్క ప్రభావం చేత వారు పడినటువంటి ఆనందము ఇంత అంత అని చెప్పడానికి వీలు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద జాయ్ అండ్ ద థ్రిల్ అండ్ ఎక్సైట్మెంట్ దే హావ్.
0: వృద్ధులు మొదలుకొని పిల్లలు మొదలుకొని స్త్రీలు మొదలుకొని అందరూ కూడా ఆనందంగానే జీవితాన్ని గడుపుతున్నారు.
1: మెన్ అండ్ విమెన్ యంగ్ అండ్ ఓల్డ్ దే ఆర్ ఎక్స్టాటిక్ దే ఆర్ హ్యాపీ.
0: ప్రతి వారం కూడా చాలా మంది పుట్టపర్తికి వస్తున్నారు.
1: ఎవ్రీ వీక్ పీపుల్ ఆర్ కమింగ్ టు పుట్టపర్తి ఫ్రమ్ దోస్ డిస్ట్రిక్ట్.
0: ఈ జలం వల్ల వారికి కలిగినటువంటి ఆనందము ఆ కంటిదారంతో జనాన్ని నిరూపిస్తున్నారు.
1: దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ జాయ్ బై షెడ్డింగ్ ద టియర్స్ ఆఫ్ జాయ్.
0: ఇట్టి ఆనందమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యంలో మనమందరూ ప్రవేశించాలి.
1: ఇన్ సచ్ సీక్రెట్ టాస్క్ వి షుడ్ ఆల్ ఇన్వాల్వ్ అవర్ సెల్ఫ్.
0: దీన్ని మహాభారతం నందు చెప్పినటువంటి రెండు పదములు.
1: ఇన్ మహాభారత టూ స్టేట్మెంట్స్ ఆర్ మేడ్.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ద టూ స్టేట్మెంట్.
0: మనం చేతనైతే హెల్ప్ చేయటం దానికి చాలా ప్రమాణం.
1: ఇఫ్ ఇట్స్ పాసిబుల్ హెల్ప్ ఇన్ ఎవ్రీ వే.
0: ఎవరిని హర్ట్ చేయదండి.
1: నెవర్ హర్ట్ ఎనీవన్.
0: నీ చేతనైతే చేయి మంచి సహాయం.
1: ఇఫ్ ఇట్స్ పాసిబుల్ హెల్ప్.
0: లేకపోతే చేత కానప్పుడు గుడ్ బై చెప్పు కూర్చో.
1: ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ సే గుడ్ బై.
0: దీనికి అపకారం మాత్రం చేయొద్దండి.
1: నెవర్ హర్ట్ ఎనీబడి.
0: ఈ విధమైన జీవితాన్ని మనం ఈనాటి నుంచి అభివృద్ధి చేసుకోవాలి.
1: వీ షుడ్ లీడ్ సచ్ ఎ లైఫ్.
0: కనుక మన యొక్క మానవత్వం అనేటువంటి దానికి, హిందుత్వం అనే దానికి, క్రిస్టియన్ అనేటువంటి దానికి, ముస్లింలు అనేటువంటి దానికి, సిక్కులు అనేటువంటి దానికి, యువరాశ్రయం అనే దానికి, ఇంకా బౌద్ధులు అనే దానికి ప్రేమ అనే ప్రధానమే.
1: సో టు బి ఎ ట్రూ హిందూ ఆర్ ఎ ముస్లిం ఆర్ ఎ సిక్ ఆర్ ఎ క్రిస్టియన్ ఇట్ ఇస్ ద లవ్ విచ్ ఇస్ ది యార్డ్ స్టిక్ ద పిరమిడ్.
0: ప్రేమ లేనటువంటి వాడు ఎవరు కూడా ఏ జాతికి సంబంధించిన వాడు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్. ఇస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ నేషన్
0: జాతికి సంబంధించినటువంటి వాడు.
1: అండ్ ద వన్ వితౌట్ లవ్ ఇస్ ఎ డెమన్.
0: కనుకనే మనం ప్రేమను పెంచుకోండి.
1: లెట్స్ డెవలప్
0: మన విరోధిని కూడా మనం ఆనందంగా మనం దగ్గర చేరాలి.
1: లెట్స్ గో క్లోజ్ టు అవర్ ఈవెన్ అవర్ ఎనిమీస్.
0: మన విరోధిని కూడా మనం ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ అవర్ ఎనిమీస్.
0: అనవసరమైన లేనిపోని మాటల చేత ఒకరి మనసును నొప్పించకూడదు.
1: ఎనిమిటీ షుడ్ నాట్ బి ఇంక్రీస్డ్ బై హార్ష్ వర్డ్స్.
0: కానీ క్రిస్టియన్ అనేటువంటి దానికి, ముస్లింలు అనేటువంటి దానికి, సిక్కులు అనేటువంటి దానికి, జ్యోరాశ్రయం అనే దానికి, ఇంకా బౌద్ధులు అనే దానికి ప్రేమనే ప్రధానమే.
1: సో టు బి ఎ ట్రూ హిందూ ఆర్ ఎ ముస్లిం ఆర్ ఎ సిక్ ఆర్ ఎ

0: మంచి సమయంలో మాత్రం ఆనందపడుతున్నాము.
1: యు ఆర్ హ్యాపీ బై హర్టింగ్ అదర్స్ టుడే.
0: తదుపరి దీని పదింతలంతా కూడా మనం నొప్పి పడవలసి వస్తుంది.
1: యు హావ్ టు సఫర్ 10 టైమ్స్ మోర్ టుమారో.
0: అప్పుడు నీవు ఏడ్చి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ద ఫన్ ఆఫ్ క్రయింగ్ లేటర్.
0: కనుక నీవు ఈనాడు అని రేపటి దినం ఏడ్చేదానికంటే ఈనాడు అనకుండా ఉండటమే చాలా గొప్పది.
1: Instead of hurting today and suffer later, better you don't hurt anybody today.
0: నీవు ఎవరికి ఏ అపకారం చేస్తున్నావో ఆ అపకారం పైంతలు నీకే వచ్చేస్తుంది ఆ కీడు.
1: If you harm anybody, it will come back to you as a reaction tomorrow.
0: ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తి ఎవరు కూడా ఇంకో మరొక మార్గంలో ప్రవేశించడు.
1: The one who has understood the principle of truth will never harm anybody.
0: ఇది నిజమైనటువంటి శివరాత్రి.
1: This is true శివరాత్రి.
0: పవిత్రమైనటువంటి భావాలను పెంచుకున్నటువంటిదే శివరాత్రి.
1: శివరాత్రి is the sacred night when we develop sacred ideas.
0: దివ్యమైనటువంటి ప్రేమగా మార్చుకున్నటువంటిదే శివరాత్రి.
1: It is the one that shapes into divine law.
0: మన దుర్గుణములు దురాచారములు దుర్బుద్ధులు దూరం చేసుకోవటమే శివరాత్రి.
1: It is the day when we get rid of or give up all the bad qualities.
0: లైటింగ్ వెలిగించడమే ఒక శివరాత్రి.
1: Lighting a candle in pitch darkness is శివరాత్రి.
0: ఆ విధమైన శివరాత్రి అనగా ఒక దినము రాత్రి మాత్రమే కాదు.
1: శివరాత్రి ఇస్ నాట్ సింగిల్ నైట్.
0: ఈనాడు శివరాత్రి అంటే పూర్తి మనం ఒక పారాయణ చేసుకుంటూ ఆనాడంతా కూడా జాగరణ చేస్తారు.
1: శివరాత్రి వి అబ్జర్వ్ విజిల్ త్రూ అవుట్ నైట్.
0: కానీ ఒక రాత్రి మనము జాగరణ చేసినంత మాత్రం శివరాత్రి అవుతుందా?
1: ఇట్స్ నాట్ అబ్జర్వింగ్ విజిల్ ఫర్ వన్ నైట్ ఇట్స్ నాట్ ఇనఫ్.
0: ఇంకా కొంతమంది రాత్రి అంతా మేల్కోవాలనేది కొంతమంది అంతా చేరుతారు డబ్బున్న వాళ్ళు.
1: సమ్ వాంట్ టు కీప్ అవేక్ త్రూ అవుట్ నైట్ దే గ్యాదర్.
0: ప్లేకాట నాడుచు
1: దే ప్లేకాట
0: ప్రీతితో ఆ రాత్రి గడిపినందునకే జాగరణయగున.
1: ఇస్ ఇట్ అబ్జర్వెన్స్ ఆఫ్ విజిల్ స్పెండింగ్ ఆల్ ద టైమ్ ఇన్ ప్లేయింగ్ కార్డ్స్ చీర్ఫుల్లీ?
0: కార్డ్స్ ఆడుకుంటూ రాత్రింతా మేల్కుంటారు.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ జాగరణ దే ప్లే కార్డ్.
0: ఎందుకయ్యా నీవు ఏంగా మేల్కున్నావు అంటే ఇప్పుడు శివరాత్రి.
1: వై ఆర్ యూ
0: అవేక్ లోపల కూడా శివరాత్రి?
1: వై ఆర్ యూ అవేక్ లాస్ట్ నైట్ ఇన్ ది నేమ్ ఆఫ్ శివరాత్రి ప్లేస్ కార్డ్?
0: ఇది కాదు శివరాత్రి.
1: ఇట్స్ నాట్ శివరాత్రి ఇన్ ది ట్రూ
0: సెన్స్. నిరంతరం కూడా నువ్వు దైవ నామాన్ని చింతించుకుంటూ ఆ రాత్రి గడపాలి.
1: యూ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ రిపీట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: పవిత్రమైన రాత్రిగా నీవు భావించాలి.
1: కన్సిడర్ ఇట్ ఎ సీక్రెట్ నైట్.
0: దివ్యమైనటువంటి యొక్క రాత్రిగా మనం విశ్వసించాలి.
1: ఇట్ ఇస్ డివైన్ నైట్.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించుకుంటూ పోయినప్పుడే ఈ శివరాత్రి అవుతుంది.
1: వీ షుడ్ స్పెండ్ టైమ్ ఇన్ డూయింగ్ గుడ్ డీడ్స్.
0: చేపల కొరకునై చెరువులో జారళ్ళు పొంచిచూచెడి ముక్తి ముక్తి కగునా. గాలం వేస్తారు. ఆ చేప పట్టినప్పుడు ఆ గాలం పైన బెండు లాగుతుంది. ఆ బెండు లాగుతుందో లేదో అని ఏకాగ్రతగా చూస్తుంటాం. అది ధ్యానమా?
1: The fisherman goes on watching when he would be able to trap the fish by offering the bait over there. Goes on watching. Can that be meditation?
0: Baryapai aligiyu pastu parundina vaadu upasamaguna.
1: Because he is angry with his wife, he doesn't want to take food. Can you say it is fasting?
0: Avanta upasam avutunda?
1: No.
0: Idantha meditation avutunda?
1: Can you call it meditation?
0: Idantha kuda jagaran avutunda?
1: Okay, is that rusa
0: kaadu?
1: No.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకుని సత్యమైన మార్గంలో మనం చక్కగా ప్రవేశించాలి.
1: We have to understand the truth and proceed along the
0: మార్గంలో మనం ఏమాత్రమో ప్రవేశించకూడదు.
1: We should not involve in vain gossip.
0: చేతనైనప్పుడు ఉపకారం చేయాలి.
1: If it's possible, help others.
0: కనుక పల్లెలు ఎందు కాని
1: other villages,
0: కొన్ని పట్టణ మధ్యలో పలుకున్నటువంటి కొన్ని స్లమ్ ఏరియాస్ అంతా కానీ
1: there are in cities, there are certain slum areas.
0: మనం ప్రవేశించి
1: go there.
0: వాటంతా పరిశుద్ధపరిచి
1: we should clean.
0: ఆ చిన్న చిన్న పిల్లలకంతా వాళ్ళకు తగినటువంటి ఒక సహాయపరిచి
1: we should help the children there.
0: ఇంత కడుపుకి ఇంత అన్నము
1: we should feed them.
0: కట్టడానికి ఇంత బట్ట
1: give clothes.
0: మనం సహాయం చేస్తే ఎంతనో మనం మేలు చేసిన వారం అవుతాం.
1: If we serve them, it amounts to greatest service.
0: నేను ఇప్పుడే కాదు
1: not only now.
0: గృహమమ్మాయి ఉన్నప్పుడు చెప్పేటువంటి పాపం.
1: And the mother, physical mother of this body, used to say then.
0: పుట్టినప్పటి నుంచి కూడా నేను.
1: Right from the beginning, childhood, భగవాన్.
0: ఎవరైనా వచ్చి అమ్మా పిచ్చము అని ఏడిస్తే.
1: If anyone stands there at the doorstep asking for alms.
0: ఇంట్లో ఉండేటువంటి వాడు ఇప్పుడే పోపో అనేటువంటి వాడు.
1: ద రెసిడెంట్స్ దే సే నౌ ఇట్స్ నాట్ ద టైమ్ గో.
0: నేను మెత్తగా వాళ్ళు బయటకు పోయిన తర్వాత దీన్ని తీసుకునేది వచ్చి తెచ్చి వాళ్ళకి పెట్టేది.
1: And in the meantime, Bhagavan would have slowly and softly collect all the grain there and offer the beggar at the
0: doorstep.
1: If anyone says that he wants clothes,
0: నేను మీకు చెప్తున్నాను
1: భగవాన్
0: ఒక్క సంవత్సరమైనప్పటికీ ఒక్క షర్టు ఒక్క నిక్కరే మాత్రం నాకు.
1: He had only one pair, one shirt, one knicker, which he had for one
0: summer.
1: Throughout the year he had only one pair.
0: School ku poyetappudu matram teesukunedi vesukunedi.
1: He will wear the dress as he goes to school.
0: Intiki vachin tarvata ippes towel kattukoni dinni tirigi tadukoni danni chakkaga utukkoni tirigi danni istri maadiri chesukoni.

0: ఒక పాత్రలో నిప్పు పోసుకుని దాంతో నేనే ఇస్త్రీ చేసుకోవటం.
1: ఆఫ్టర్ రిటర్నింగ్ హోమ్ హీ విల్ వేర్ ద టవల్ అండ్ దెన్ వాష్ దెమ్ ది టూ క్లోత్స్ అండ్ దెన్ ఐరన్ దెమ్.
0: నా దగ్గర ఉన్నటువంటి పాత వస్త్రాలంతా వాళ్ళకి ఇచ్చేది.
1: లైక్ దిస్ హీ గేవ్ ఆల్ ది యూజ్డ్ క్లోత్స్ టు ది పీపుల్.
0: ఇంట్లో గృహమబ్బాయి ఉండేటువంటి వాడు.
1: అండ్ ద ఫాదర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ వాస్ ఆల్సో
0: ఆయన నన్ను తిట్టేటువంటి వాడు కాదు పాపం.
1: హీ నెవర్ అక్యూజ్డ్.
0: ఎప్పుడు తిట్టలేదు, ఎప్పుడు కొట్టలేదు.
1: హీ నెవర్ బ్యాంగ్డ్ హిమ్, హీ నెవర్ బెట్ హిమ్.
0: మహా త్యాగిరా నీవు.
1: And he said, you are the one of sacrifice.
0: ఈ వైరాగ్యం మాకందరికి ఎక్కడ వస్తుంది పో
1: అని. We don't have that spirit of sacrifice and renunciation. Yes,
0: నన్ను తమాష చేసేటువంటి వాడు. పేరు కూడా ఓ వేదాంతి, వేదాంతి అని పిలిచేటువంటి వాడు.
1: And the father used to call భగవాన్ ఓ ఫిలాసఫర్, ఓ ఫిలాసఫర్.
0: తమాష కింద ఆ విధంగా మంచి పేర్లే పెట్టేటువంటి వాడు.
1: And they used to call him like these good names.
0: అమ్మాయి కూడా అంతే.
1: Even mother also.
0: ఆమె కూడా చాలా ప్రేమతో చూసేటువంటి.
1: He also take care of him with full love.
0: నేను ఏదైనా అరిస్తే వాళ్ళు వీళ్ళు ఎందుకు పైకి తీసుకుని వస్తావు, వీళ్ళు మాటలు వీళ్ళ శుద్ధులు వాళ్ళ శుద్ధులు నీ పట్టించుకోవద్దు, ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకో అని నేను చెప్తే, స్వామి ఇవన్నీ నాకు పట్టవపో అనేది.
1: And when she goes on telling about other things, the other gossip, Bhagavan used to tell her, why are you concerned? Why are you bothered about these tales and stories? And the physical mother used to say, they all come and tell
0: me.
1: All those people will fall at the feet of the physical mother of this body, telling, at least tell
0: Swami.
1: Swami, if I just don't pass on all the suffering of other people, what for is my life?
0: వాళ్ళ బాధ బాధ నీకు చెప్తే వాళ్ళు కొంత పరిహారం అవుతుంది.
1: అట్లీస్ట్ బై టెలింగ్ హర్ దే విల్ అటోన్ దేర్ సిన్స్.
0: ఏమన్నా కోప్పడండి నన్ను,
1: యూ మే బ్లేమ్ మీ టు ఎన్ ఎక్స్టెంట్.
0: నేను చెప్పడం మానను.
1: ఐ వోంట్ గివ్ అప్ దిస్, ఐ విల్ జస్ట్ పాస్ ఆన్ ఆల్.
0: ఆ విధంగా పవిత్రమైన భావాలతోనే వాళ్ళు ఇంట్లో జరిపేటువంటి వాడు.
1: దే లెట్ ది లైఫ్ ఆఫ్ సీక్రెట్.
0: ఈ విధంగా కూడాను ఆ కుటుంబాన్ని పట్టి ఆ యొక్క వంశమంతా కూడా అభివృద్ధి అవుతుంటారు.
1: ఇట్ ఇస్ బేసింగ్ ఆన్ ది ఫ్యామిలీ ట్రేడ్, ద హోల్ క్లాన్ హాస్ గ్రౌన్ వెల్.
0: కనుకనే మనం ఇంటి ఎందుకు అని బయట ఎందుకు అని మంచి గుణాలు మనం పెంచుకోవాలి.
1: ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ వీ షుడ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్.
0: అప్పుడే మనం మంచివారం అవుతాం.
1: దెన్ వీ బికమ్ గుడ్.
0: చెడ్డవారితో చేరి
1: వీ షుడ్ నెవర్ బి
0: చెడుకోవడానికి ఏమాత్రమో ప్రయత్నం చేయొద్దండి.
1: వీ షుడ్ నెవర్ బి ఇన్ ది బ్యాడ్ కంపెనీ అండ్ టర్న్ బ్యాడ్ అల్టిమేట్లీ.
0: పిల్లలైనటువంటి మీరు ఎంతో దీర్ఘక ఆయుష్మంతులుగా ఉండాలి.
1: యంగ్స్టర్స్ యూ హావ్ ఎ లాంగ్ లైఫ్ అహెడ్.
0: ఇంకా పెద్ద పెద్ద వాళ్ళంతా ఉంటుంటారు,
1: దేర్ ఆర్ గ్రోన్ అప్స్,
0: వాళ్ళందరూ కూడా ఈ ట్రావెలింగ్ ట్రైన్ లోపల పక్క స్టేషన్ లో దిగిపోతుంటారు.
1: దోస్ హూ ఆర్ గ్రోన్ అప్ దే ఆర్ బౌండ్ టు గెట్ డౌన్ ఇన్ ద నెక్స్ట్ స్టేషన్.
0: మీరు దీర్ఘ ప్రయాణం చేసేటువంటి వారు కాబట్టి మీరు పవిత్రమైన భావాలంతా మీరు హృదయంలో అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ హావ్ గాట్ లాంగ్ లైఫ్, యూ హావ్ టు మేక్ లాంగ్ జర్నీ.
0: కావాల్సిన ఆత్మవిశ్వాసం కావాలి.
1: యూ నీడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు ఏమాత్రం అభివృద్ధికి రారు.
1: If you don't have self confidence, you
0: are
1: progress. Today all have lost the self confidence. Therefore they suffer.
0: నిజంగా భగవంతుని నమ్మినటువంటి వాడికి ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ వాడు ధీరుడై విజయాన్ని సాధిస్తాడు.
1: In fact, in spite of all suffering and the losses, if you have got true faith in God, కొన్ని కష్టాలు మనకు రావచ్చు,
0: కొన్ని కష్టాలు రావచ్చును,
1: there may be difficulties,
0: కానీ దానికి మనం ఏమాత్రం కూడా దాన్ని భయపడకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఇట్.
0: ఎదుర్కోవాలి.
1: యూ షుడ్ రెసిస్ట్.
0: దాన్ని సాధించాలి.
1: అండ్ యూ షుడ్ అచీవ్.
0: అప్పుడే మనకు సరైన సంతోషం మనకు లభ్యమవుతుంది.
1: దెన్ యూ విల్ అటైన్ ది ట్రూ హ్యాపీనెస్ ఇన్ స్పిరిట్.
0: అప్పుడే మనము పరలోకుడు సహాయం చేయవచ్చును.
1: దెన్ ఇట్స్ పాసిబుల్ టు హెల్ప్ అదర్స్.
0: కష్టములు వచ్చాయని భగవంతుని దూషించొద్దండి.
1: బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ నెవర్ బ్లేమ్ గాడ్.
0: అన్నాటి పాండవులు ఆకులలుమిని వేసి అడవి పాలైపోయిరన్న.
1: Pandavas, after all, they have partaken the leaves, they spend the
0: Ramul
1: time in the
0: vadu, Ramani Sita Nivasi, Pabalini Valayachananna.
1: Even that Rama had to cry because of separation from Sita.
0: Yenadu, Yetiru, Yavar Chappagararu, Anubhavinchuta Siddhamanna.
1: What is going to happen, when it is going to happen, one is bound to suffer.
0: Tappaka Paltam Vastundi.
1: You are bound to face the consequences.
0: Chattu Paltam Manak Vastundi.
1: Good or bad, you are bound to face
0: Kani
1: the results.
0: Bhagavanta Anugrahame Unte, Chattu Kudunu Manu Manchitika Marchukovachunu.
1: When there is God's grace, even bad can be transformed into good.
0: Kanuka Bhagavat Vishwasanni Meeru Abhivruddhi Chesukondi.
1: So develop faith in God more and more.
0: Ekkado Chusinatundi Snehitunni Halo Halo Ani Poyi Vaadi Nammutunnavu Kani.
1: You have got total faith in a friend whom you met long back. గ్రీటింగ్ హిమ్
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకు నువ్వు వెంట జంట ఇంట కంటా ఉండి నిన్ను కాపాడేటువంటి భగవంతుని నమ్మడానికి మీకు నమ్మకం రాదా?
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్, యు ఆర్ నాట్ ఏబుల్ టు హావ్ ఫెయిత్ ఇన్ గాడ్ హూ ఇస్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకు నువ్వు కాపాడేటువంటి భగవంతుడిపైనే నమ్మకం లేకపోతే నిన్న మొన్న వచ్చినటువంటి వారిపైన నమ్మకం ఏ రీతిగా కుదురు?
1: ఇఫ్ యూ డోంట్ హావ్ గాట్ ఫెయిత్ ఇన్ గాడ్ హూ ఇస్ ద రిడీమర్, ద ప్రిజర్వర్ అండ్ ద ప్రొటెక్టర్, హౌ కెన్ యూ బిలీవ్ అదర్స్?
0: చూడండి, ఒక చిన్న చాకలి వాడున్నాడు.
1: హియర్ ఇస్ ద వాషర్మన్.
0: ఆ చాకలి వాడికి ఎంతో బాగా కుట్టించుకున్నటువంటి మంచి సిల్క్ చొక్కా ఉంటున్నారు.
1: యూ హావ్ గాట్ సిల్క్ షర్ట్ న్యూలీ స్టిచ్
0: చాకలికి వేస్తే ఏం చేస్తాడో అని భయంతో వాడిని కూడా నువ్వు వేయకుండా పోతుంటావు.
1: అండ్ యూ డోంట్ పుట్ యువర్ ది సిల్క్ షర్ట్ టు ది వాషర్మన్ బికాస్ హీ మస్ట్.
0: కానీ వాడిపై నమ్మకం ఏమిటే ఆ షర్ట్ ను కూడా వాడికి వేస్తావు.
1: బట్ యూ హావ్ గాట్ ఫెయిత్ ఇన్ ది వాషర్మన్ యూ విల్ గివ్ యువర్ సిల్క్ షర్ట్.
0: బార్బర్ ఉంటున్నాడు,
1: హియర్ ఇస్ ద బార్బర్.
0: నీకు అందం కావాలనే ఉద్దేశం కలిగినప్పుడు
1: అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో ఓవర్ దేర్
0: వాడికి బార్బర్ దగ్గరికి పోయి వాడు డబ్బు ఇచ్చి తల ఉంచి వాడు కత్తితో అంతా కత్తిరిస్తాడు.
1: యూ బెండ్ డౌన్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బార్బర్ పేయింగ్ మనీ.
0: వాడి దగ్గర నీవు తల ఉంచుతున్నావు.
1: యూ బెండ్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బార్బర్.
0: డ్రైవర్ దగ్గర నీవు తల ఉంచుతున్నావు.
1: బెండ్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ డ్రైవర్.
0: నీ దైవం దగ్గర నీవు తల ఉంచకూడదా?
1: Why can't you bend your head?
0: దైవానికి దగ్గర తల ఉంచితే నీకేమి నష్టం వచ్చింది?
1: వాట్ లాస్ దట్ యుడ్ సస్టైన్ ఇఫ్ యూ బెండ్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
0: గాడ్? దుష్టుల వాళ్ళంతా కూడా తల వంచిందని విమర్శిస్తూ పోతుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ సమ్ పీపుల్ హూ క్రిటిసైజ్ ఫర్ బెండింగ్ దర్ హెడ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నోబుల్ పీపుల్.
0: ఇలాంటి దుర్మార్గులకు దైవం దగ్గర తలవంచేటువంటి ప్రాప్తి లభించాలంటే సాధ్యమవుతుందా?
1: వికెట్ పీపుల్ ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ దెమ్ టు బెండ్ డౌన్ దేర్
0: భోజరాజు ఒక్కడు చక్కగా ఏదో ప్రయాణం అయి వెళ్తున్నాడు ఒక గ్రామానికి.
1: భోజరాజు వాస్ గెటింగ్ ఇన్ టు అనదర్ విలేజ్, వాస్ పాసింగ్ బాయ్.
0: మధ్యలోపల ఒక బుద్ధ సన్యాసి వచ్చాడు, నడుచుకుని వస్తున్నాడు.
1: ఆన్ ది వే హీ సా ఎ సన్యాసి కమింగ్.
0: తక్షణమే రథం దిగి ఆ యొక్క భోజరాజు ఆ సన్యాసి తలపైన పాదంపైన తలపెట్టి నమస్కరించాడు.
1: ఇమీడియట్లీ కింగ్ గాట్ డౌన్ ఫ్రమ్ హిస్ చారియట్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ ది సన్యాసి.
0: ప్రక్కన ఉన్నటువంటి మంత్రి కొంచెం తెలివితేటలు గలవాడు.
1: ది మినిస్టర్ ఇస్ ఇంటెలిజెంట్ బై హిస్ సైన్.
0: బాగా విద్యావంతుడు,
1: ఎడ్యుకేటెడ్.
0: అతను కొంచెం విమర్శించాడు మహారాజును.
1: హీ క్రిటిసైజ్ ద కింగ్.
0: స్వామి, ఎవరు ఇంత సన్యాసి వేషం వేసుకుని పోతే అతని యొక్క పాదముల పైన మీ విలువైనటువంటి తలను పెట్టచ్చునా అన్నాడు.
1: ద మినిస్టర్ సెడ్ ఓ కింగ్ యువర్ ద కింగ్, హౌ డు యూ ఫాల్ డౌన్ ఎట్ ద ఫీట్ ఆఫ్ దిస్ సన్యాసి దే.
0: అప్పుడు ఆయన నవ్వుకున్నాడు తనలో తాను.
1: దెన్ సన్యాసి స్మైల్
0: విత్ హిమ్. ఈ జవాబు చెప్పేటువంటి ఒక ఇది సమయం వస్తుందన్నాడు.
1: దేర్ విల్ బి టైమ్ వెన్ ఐ గివ్ యు రిప్లై.
0: సరే, అప్పటికి ఆ మాట మర్చిపోయారు.
1: అండ్ పీపుల్ ఫర్గాట్ అబౌట్ దిస్ సమ్ టైమ్.
0: కొన్ని దినములు అయిన తర్వాత
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: మంత్రి
1: ఓ మినిస్టర్
0: పిలిచాడు.
1: హీ కాల్డ్ హిమ్.
0: నీవు రేపు దినం పోయి ఒక మేక తలను తీసుకుని రా అన్నాడు.
1: టుమారో యూ గో దేర్ అండ్ బ్రింగ్ ది హెడ్ ఆఫ్ ఎ గోట్.
0: ఇంకోటి గొర్రె తలను తీసుకుని రా అన్నాడు.
1: అండ్ ఆల్సో ది షీప్.
0: ఒక గోవు తలను తీసుకుని రా అన్నాడు.
1: అండ్ ఆల్సో ది కౌ.
0: ఒక మనిషి తలను తీసుకుని రా
1: అన్నాడు. అండ్ ది హెడ్ ఆఫ్ ఎ మ్యాన్.
0: ఈ నాలుగు తలలు తెప్పించుకున్నాడు.
1: ఆల్ ది ఫోర్ హెడ్స్ ఆర్ బ్రాట్.
0: ఈ మంత్రితో చెప్పి నీవు పోయి మార్కెట్ కి పోయి నువ్వు అమ్ముకుని రా అన్నాడు.
1: అండ్ హి కాల్డ్ ది మినిస్టర్ కమ్ ఆన్ సెల్ దెమ్ అవుట్ ఆల్ దీస్ ఫోర్ హెడ్స్.
0: మార్కెట్ లో పెట్టేటప్పటికే గొర్రె తల అమ్మడిపోయింది.
1: అండ్ ది హెడ్ ఆఫ్ ది షీప్ వాస్ సోల్డ్.
0: మేక తల ఎవరో తీసుకున్నారు.
1: అండ్ ఆల్సో ది గోట్.
0: గోవు తల కూడా తీసుకున్నారు.
1: అండ్ ఆల్ ది హెడ్ ఆఫ్ ది కౌ.
0: మనిషి తలకి ఎవరు దగ్గర కూడా రాలేదు.
1: నో వన్ వాస్ ఎనీవేర్ నియర్ ది హెడ్ ఆఫ్ మ్యాన్.
0: తిరిగి వెనక్కి తీసుకుని వచ్చాడు.
1: హి బ్రాట్ ఇట్ బ్యాక్ ఇన్ ఫ్యాక్
0: రాజా. దీన్ని ఎవరూ కొనటం లేదు అన్నారు.
1: ఓ కింగ్, నో వన్ ఇస్ ప్రిపేర్ టు బై ది హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బాడీ.
0: పిచ్చివాడా,
1: ఓ మేక.
0: ఆనాడు నేను బుద్ధుని యొక్క బుద్ధ సన్యాసి యొక్క పాదముల పైన నా తల పెట్టినప్పుడు చాలా విలువైందన్నాడు. ఇప్పుడు ఎవరిస్తున్నారు ఈ విలువ?
1: ఓ మినిస్టర్, యూ సెడ్ ది హెడ్ హ్యూమన్ హెడ్ ఈస్ హైలీ వాల్యుబుల్.
0: జీవితం ఉండినప్పుడే మహనీయుల యొక్క పాదముల పైన మన శిరస్సును పెట్టాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ అవర్ హెడ్ షుడ్ ఫాల్ అట్ ది ఫీట్ ఆఫ్ ది నోబుల్ సోల్.
0: ఈ జీవుడు పోయిన తర్వాత ఈ తలను గద్దలు కూడా చూడవు.
1: ఇన్ ఫ్యాక్ట్ విన్ ద లైఫ్ ఇస్ గాన్
0: కూడా చూడవు.
1: When the moment life is gone, even the dog won't be near this body.
0: మనం ఈ గౌరవాన్ని పెంచుకోవాలి.
1: Therefore, you should develop our respect more and more.
0: ఈ గౌరవ మర్యాదలు తెలియనటువంటి మూర్ఖులే దీన్ని విమర్శిస్తుంటారు.
1: Only fools who do not know the dignity and respect. They are fools, fools, double fools, triple fools.
0: ఇలాంటి వారు ఈనాడు లోకంలో అభివృద్ధి అవుతూ వస్తున్నారు.
1: And such fools are increasing day by day.
0: ఆత్మవిశ్వాసం కొంటే వచ్చేటువంటిది కాదు.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ నాట్ లేక
0: గురువు ఉపదేశించేటువంటివి కాదు.
1: అండ్ ఇట్ కెనాట్ బి టాట్
0: ఫర్ బట్ నేర్చుకునేటువంటివి కాదు.
1: నార్ కాన్ బి లర్న్.
0: ప్రాప్తానుసారం లభ్యమయ్యేటువంటివి.
1: ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ డిజర్వ్డ్.
0: ఇలాంటి ప్రాప్తానుసారం లభ్యమయ్యేటువంటి ఒక దివ్యమైన భావాలను ఈనాడు మనం ఎందుకు అభివృద్ధి పరచుకోకూడదు?
1: వై డోంట్ యు డెవలప్ ద డివైన్ థాట్స్ బై అటైనింగ్ ద డిజర్వ్డ్నెస్? వై డోంట్ యు గ్రో దెమ్ మోర్ అండ్ మోర్?
0: నిజంగా ఇంత అదృష్టం మీకు కలిగింది.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ఫార్చునేట్ ఎనఫ్.
0: లేకపోతే ఇంత ప్రపంచంలో ఇంత కొద్ది మంది మాత్రమే ఇక్కడ రావడానికి ఏం ప్రాప్తి ఉండాలి?
1: బికాస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఓన్లీ ఫ్యూ ఆఫ్ యూ కుడ్ బి హియర్ టుడే.
0: ఈ ప్రాప్తిని మీరు సంరక్షించుకోండి.
1: సస్టైన్ దిస్ గుడ్
0: ఈ దివ్యమైన మార్గాన్ని మీరు అనుసరించండి.
1: ఫాలో ద రైట్ఫుల్ పాత్.
0: దైవ విశ్వాసాన్ని పెంచుకోండి.
1: డెవలప్ ఫెయిత్ మోర్ అండ్ మోర్ ఇన్ గాడ్.
0: నీ ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ ఆ దైవం మీద దీన్ని రక్షిస్తుంటాడు.
1: యు మే హావ్ ఎనీ నెంబర్ ఆఫ్ డిఫికల్టీస్, గాడ్ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్.
0: ఎప్పుడు మీ వెంటనే దంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడుతుంటాడు.
1: గాడ్ ప్రొటెక్ట్స్ యూ, ప్రిజర్వ్స్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్.
0: దుర్గుణాలకు దుర్భావములకు ఏమాత్రం చోటు ఇవ్వకండి.
1: Don't give any scope for bad feelings, bad thoughts and bad deeds.
0: చెడ్డ సంకల్పాలని దగ్గరికి రానివ్వకండి.
1: Don't entertain bad thoughts anytime.
0: ఎవరిని మనం దూషించకండి.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: ఈ విధంగా కూడా పరదూషణ అనేటువంటిది మహాపాపము.
1: Accusation is the worst of the sins.
0: పాపములన్నిటికంటే మించినది పరులను నిందించేదన్న.
1: Worst of the sins is to criticize others.
0: ఇంతకంటే గొప్ప పాపం లేదు.
1: There's no other greater higher
0: sin. లేకపోతే నోర్పుసుకో.
1: If it's not possible,
0: అంతేకాని ఇతరులు ఏమాత్రమో మనం నిందించకూడదు.
1: But don't blame anybody.
0: ఈ విధమైనటువంటి మంగళకరమైన భావాలు మనం పెంచుకోవాలి.
1: We should develop auspicious thoughts.
0: అప్పుడే మన జీవితం కూడా మంగళకరమైన జీవితంగా రూపొందుతుంది.
1: Then our life also becomes equally auspicious.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు,
1: today,
0: అనేక విధమైనటువంటి కొన్ని గడియలు లోపల,
1: within couple of hours of time from now on,
0: ముందు చెప్పినట్టుగా మన వైస్ ఛాన్సలర్,
1: as vice chancellor before,
0: పూర్వం అంతా కూడా ఆత్మలింగం అనేటువంటిది వచ్చేటువంటిది.
1: There was ఆత్మలింగం emanating from Bhagwan.
0: ప్రతి శివరాత్రి కూడాను
1: ఎవ్రీ శివరాత్రి
0: లింగోద్భవం జరిగేటువంటిది.
1: దేర్ వాస్ దిస్ ఎమనేషన్.
0: లింగోద్భవం నిమిత్తమై చిన్న చిన్న హాల్ అంతా ఉంటుండేది. దానిలో చాలా మంది పడి కాళ్ళు చేతులు విరుచుకొని చాలా బాధలు పడేటువంటి వాళ్ళు.
1: టు వాచ్ దిస్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ మెనీ ఆఫ్ దెమ్ సస్టైన్డ్ ఈవెన్ ఫ్రాక్చర్స్.
0: నేను ఈ లింగోద్భవం చేయటం ఎందుకు, వీరికి ఈ బాధలు కలిగించడం ఎందుకని దాన్ని మానేసాను.
1: సో లింగోద్భవం వాస్ డిస్కంటిన్యూడ్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్.
0: కానీ దీనికి కూడా ఒక విధమైనటువంటి కొన్ని గడియలు ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ దిస్ ఆల్సో దేర్ సమ్ స్పెసిఫిక్ టైమ్.
0: రాత్రి వేళందు
1: డ్యూరింగ్ నైట్ టైం
0: ఎప్పుడైనా కూడా 8-10 మధ్య లోపల ఏ నిమిషమైనా కూడా రావచ్చు.
1: బిట్వీన్ 8 and 10 ఇట్ మే హ్యాపన్ ఎనీ మూమెంట్.
0: ఇక్కడ రాకపోయినా నాకు అక్కడైనా వస్తూ ఉంటుంటుంది.
1: ఇఫ్ నాట్ హియర్ లింగోద్భవం మే టేక్ ప్లేస్ దేర్.
0: ఎక్కడైనా రాక తప్పదు.
1: ఎనీవేర్ ఇట్ ఇస్ బౌండ్ టు హ్యాపన్.
0: శివరాత్రి యొక్క సహజము.
1: It's quite natural on this Shivratri.
0: అది దాని యొక్క లక్షణము.
1: It is quality.
0: దాని యొక్క పవిత్రము.
1: It dialogues the sanctity.
0: కనుకనే
1: so
0: ఆ లింగోద్భవం అనేటువంటిది మహా పవిత్రంగా దర్శించేటువంటి వారికి ఏ పాపములు ఉండవు.
1: Those who were lucky enough to have watched the Lingodbhava, they will not have any kind of sin.
0: దగ్గర ఉండి కూడాను అది వచ్చేది కనిపించదు వాళ్ళకు.
1: Those who are, some are so close they don't watch it.
0: ఆ వచ్చేది చూడాలి అంతే.
1: One must see how it comes out.
0: వచ్చిన తర్వాత అందరూ చూస్తారు.
1: The moment it comes out, everybody will see.
0: కానీ కొంత సార్థకమవుతుంది.
1: Of course it will solve its redemption.
0: కనుక ఈ విధమైనటువంటి కొన్ని సన్నివేశాల్లో చాలా పవిత్రమైనటువంటి యొక్క సుగుణాలు ఉంటున్నాయి.
1: There are certain important aspects attached to these occasions.
0: కనుక మీరు రాత్రి అంతా కూడాను ఒక్క దిన సంవత్సరానికి ఒక్క దినమైనా కూడాను రాత్రి పూర్తి మరి భజన చేసినారంటే ఎంతో అదృష్టవంతులు అవుతారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ లక్కీ వన్స్ ఇఫ్ యూ స్పెండ్ హోల్ నైట్ వన్స్ ఇన్ ఇయర్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: ఈ యొక్క చంద్రునికి 16 కళలు ఉంటున్నాయి.
1: మూన్ హ్యాస్ 16 కళాస్.
0: ఈ 16 కళల లోపల శివరాత్రి దినము 15 కళలు దైవంలో లీనమైపోయి ఒక్క కళ మాత్రమే ఉంటుంటుంది.
1: ఆన్ ది శివరాత్రి డే ఓన్లీ వన్ కళ ఇస్ లెఫ్ట్.
0: ఆ ఒక్క కళను కూడా మనం స్మరించడం చేత అది కూడా లీనమైపోతుంది.
1: అండ్ యాజ్ యూ థింక్ ఆఫ్ గాడ్ ఈవెన్ దట్ గెట్స్ డిస్ట్రాయిడ్.
0: జీవితంలో ఒక్క రాత్రి మనం మేలుకొని ఒక్క రాత్రి అంతా కూడా భగవంతుని యొక్క చింతన చేయలేకపోతామా?
1: ఆర్ యూ నాట్ ఏబుల్ టు స్పెండ్ వన్ ఫుల్ నైట్ సింగింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్?
0: కనుక మీరు ఒక్క రాత్రి అయినా కూడా పవిత్రమైనటువంటి యొక్క కాలమును మీరు సార్థకం చేసుకోండి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ మేక్ దిస్ నైట్ ఏ హోలీ నైట్, ఏ సీక్రెట్ నైట్.
0: ఆ భజన లోపల ఉన్నటువంటి ఆనందము,
1: the bliss that you get
0: out of నామములో ఉన్నటువంటి మాధుర్యము,
1: the sweetness in the divine name,
0: భగవంతుని రూపంలో ఉన్నటువంటి సంతోషము,
1: the happiness in the divine
0: form, మరి ఎక్కడా చిక్కదు.
1: You don't get it anywhere in the world.
0: ఎక్కడ పెట్టినా చిక్కదు.
1: You don't get it.
0: ఎంత డబ్బు ఖర్చు పెట్టినా చిక్కదు.
1: You may spend money, you don't get it.
0: కానీ ఇది కేవలము ప్రేమచేత మాత్రమే లభ్యమవుతుంది.
1: It's possible only by love.
0: ప్రేమని పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: పవిత్రత పెంచుకోండి.
1: డెవలప్ ఆల్ సీక్రెట్నెస్.
0: జీవితాన్ని సార్థకం గావించుకోండి.
1: Redeem your lives.
0: భజన బినా సుఖ శాంతి నహీ. హరి భజన బినా సుఖ శాంతి నహీ.

హృదయమందులేడేశ్వరుండు ఇచ్చుకొనుడు సేవా ఇచ్చుకొనుడు సేవా పుచ్చుకొనుడు ప్రేమ ఇచ్చుకొనుడు సేవా పుచ్చుకొనుడు ప్రేమ అటుల దైవ

0: ദൈവതത്വമറയരണ്ടി.
1: Why should you search for God hither and thither? Is He not present in your heart? What you should give is service. What you should receive is love. This is the way how you can attain the divinity.
0: Vidyatmara.
1: Students.
0: Vidya dadati vinayam. Anaga. విద్య యొక్క లక్ష్యము వినయము.
1: ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ హ్యూమిలిటీ.
0: వినయ ప్రధాని విద్య.
1: అండ్ ఎడ్యుకేషన్ ఇస్ బేస్డ్ ఆన్ దిస్ హ్యూమిలిటీ.
0: వినయమనగా కేవలము చేతులు కట్టుకుని తల వంచి ఉండటం మాత్రమే కాదు.
1: హ్యూమిలిటీ డస్ నాట్ మియర్లీ మీన్ ఫోల్డింగ్ హ్యాండ్స్ అండ్ బౌయింగ్ డౌన్ యువర్ హెడ్.
0: అహంకారము మమకారరహితమైనటువంటి యొక్క చర్యలే వినయం.
1: హ్యూమిలిటీ మీన్స్ ఈగోలెస్ యాక్ట్స్ విదౌట్ ఎనీ పొజెసివ్ ఇన్స్టింక్ట్.
0: నిత్య జీవితమునందు ఈ అహంకార మమకారరహితమైనటువంటి యొక్క చర్యలందు జీవితం గడిపినప్పుడే అతను సరి అయిన విద్యావంతుడు కాగలడు.
1: We can consider anyone educated in our daily life if his acts are free from ego and possessiveness.
0: Vijjane chitinam chu virravigaka boku. Vijjane chitinam chu virravigaka boku. Telivitetalatam chu tiruga boku.
1: Don't pride yourself because of education you acquired. Don't think, don't move about as if you are intelligent enough.
0: Chaduvulanniyu chadivi chala viveki ayi magidi tannerugadu mandamatudu.
1: With all the education being so intelligent and intellectual, he does not know himself, his true nature.
0: Yanta chaduvu chadivi, yanta chaduvu chadivi, yeniti unnanu heenuni gunambu manaledu.
1: With all the education he may occupy any high position, yet a mean man will never give up his mean habits.
0: Tarachi

0: చదువు చదువవలయు.
1: He should study that which will make him immortal, deathless.
0: ఇది భగవద్గీత యందు ఆధ్యాత్మ విద్య విద్యా నాం, నేను ఆధ్యాత్మిక విద్యను అన్నాడు.
1: ఇన్ భగవద్గీత గాడ్ డిక్లేర్స్ దట్ హీ ఈజ్ స్పిరిచువల్ విజ్డమ్.
0: ఆధ్యాత్మ విద్య నేనే,
1: ఐఎమ్ స్పిరిచువాలిటీ.
0: దీనికంటే మరొక ప్రత్యేకమైనటువంటి విద్యలు లేవు.
1: దేర్ ఇస్ నో సపరేట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్యలన్నీ ప్రాకృతమైనటువంటి విద్యలు.
1: All the present is secular knowledge.
0: Even the bookish knowledge.
1: That's all bookish knowledge.
0: Kani adhyatma vidya anetunchi practical knowledge.
1: But the spiritual knowledge is practical knowledge.
0: Kanuka ee naati vidyalanni kudunu kevalamu bhautikamaina laukikamaina praaptamaina anityamaina ashastamaina asatyamaina vidyale.
1: Therefore, the modern education is purely temporary, worldly, physical, and secular.
0: దీనిని విద్య అని చెప్పుకొడను సరి అయినటువంటిది కాదు.
1: You cannot call this education vidya in the true sense of the word.
0: Vidya, vidya.
1: Vidya is vidya.
0: ఏది జ్ఞానమును కలిగించును అదియే విద్య.
1: That which inculcates wisdom is vidya.
0: Vidya, vid అనగా జ్ఞానము. Vidya ఏది, ఏది జ్ఞానమును కలిగించునో అది ఏ విద్య.
1: దట్ విచ్ ఇన్స్టిల్స్ విజ్డమ్ ఇస్ విద్య.
0: కానీ అట్టి విద్యా స్వరూపుడైనటువంటి వాడే భగవంతుడు.
1: గాడ్ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ విజ్డమ్.
0: భగవంతుడు ప్రత్యేకంగా లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్.
0: మీరందరూ కూడా భగవత్స్వరూపులే.
1: యూఆర్ ఆల్ డివైన్ ఫార్మ్స్.
0: నీవు దైవాన్ని కావాలని కోరటం లెక్కర్లేదు. నీవే దైవం.
1: You don't need to specially ask for God. You are God.
0: దీనికి నా క్వశ్చన్ ఏమిటంటే, నీవు నిన్నెందుకు ఆశిస్తున్నావు?
1: భగవాన్స్ క్వశ్చన్ ఇస్ దిస్, వై డూ యూ వాంట్ యువర్ సెల్ఫ్? వై డూ యూ వాంట్ యువర్ సెల్ఫ్? వై డూ యూ నీడ్ యువర్ సెల్ఫ్?
0: వై డూ యూ నీడ్ గాడ్ అంటే వై డూ యూ డూ యువర్ సెల్ఫ్?
1: వాట్ డూ మీన్ వెన్ యూ సే వై డూ యూ వీ నీడ్ గాడ్? వై డూ యూ నీడ్ యువర్ సెల్ఫ్?
0: యూ ఆర్ గాడ్.
1: యూ ఆర్ గాడ్.
0: God is not separate from you.
1: God is not separate from you.
0: In you, with you, above you, below you, around you.
1: God is in you, with you, above you, below you, around you.
0: You are God.
1: You are God.
0: ఈ సత్యాన్ని తెలిపేటువంటిదే ఆధ్యాత్మిక విద్య.
1: This truth is taught by spiritual education, spiritual knowledge.
0: ఈ ఆధ్యాత్మికమైనటువంటిది ఎక్కడ అభివృద్ధి అవుతుంది?
1: Where do you find this spiritual knowledge? The place where it develops.
0: విద్యార్థులారా,
1: students.
0: ఒక విత్తనము తీసుకుని వచ్చి,
1: to bring a small seed,
0: tinnulo petti,
1: put it in a tin,
0: neeru poste,
1: water it,
0: vittanam kuldi potundi, mokkaradu,
1: the seed decays.
0: Ade vidhamugane,
1: likewise,
0: adhyatmane entu dani ende ee prema ane beetamulu natinappude adi e goppa vishwam ane entu prachanga roopondi aanandam ane entu phalamu manaku andistundi.
1: But on the other hand, if you sow the seeds of love in the field of spirituality,
0: భూమి అందు ఈ విత్తనము నాటినప్పుడు ఇది ఏమాత్రము అభివృద్ధి కాదు.
1: When the seeds are not sown in the field of spirituality, they will not grow.
0: సాధనమున్న పనులు సమకూరు ధరలోన.
1: It's only out of effort you will be successful on earth.
0: ప్రతి దానికి కూడా సాధన చేయాలి.
1: For everything you should practice.
0: Practice. Walking practice, talking practice, eating practice, dealing practice, reading practice, writing practice.
1: Walking, eating, writing, reading, everything is practice.
0: Talking practice.
1: Talking is practice.
0: Amma nerpthundi. Nayana, amma, appa, ani nerpthundi. Ivanni practice valla vachinatundi.
1: It's only your mother that makes you practice the words amma.
0: Deenini Gita, Sreyohi Gnanam Abhyasat. జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. మనకు శాంతి కావాలనుకున్నాం. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్, అభ్యాసం చేయి మొదలు.
1: యూ వాంటెడ్ పీస్, గీత సేస్ ప్రాక్టీస్ ఇట్.
0: మీరు ఇక్కడ కూర్చున్నారు పద్మాసనం వేసుకుని.
1: యూఆర్ ఆల్ సీటెడ్.
0: ఈ పద్మాసనం వేసుకుని కూర్చోవటం అలవాటే లేకపోతే, అభ్యాసమే లేకపోతే మీరు కూర్చోలేరు.
1: If you don't practice how to squat on the ground, it's not so easy to sit like that.
0: కనుకనే కూర్చోవటం కూడాను ఒక ప్రాక్టీస్.
1: sitting also needs practice.
0: జీవితం అంతా కూడాను ఒక ప్రాక్టీస్.
1: The whole life is a matter of practice.
0: ఒక చిన్న డ్రామా వేయాలంటే ఒక 10 దినముల ముందుగానే ప్రాక్టీస్ చేస్తూ వస్తుంటారు.
1: Even to enact a drama you start practicing earlier.
0: కాబట్టి ఇది world is like a stage.
1: World is like a stage.
0: All are actors. God is director. దీనికంటే ప్రాక్టీస్ కావాలి.
1: God is the director. You need practice for all.
0: దైవత్వం అనేటువంటిది ఆధ్యాత్మికమైనందు మాత్రమే మనకు అలవడుతుంది.
1: యు కెన్ ఓన్లీ నో గాడ్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: ప్రతి మానవుని ఎందుకూడను మంచితనము అనేటువంటిది ఉన్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ పోర్షన్ ఆఫ్ గుడ్నెస్.
0: మంచితనం అనేటువంటిది జ్ఞానాగ్ని.
1: అండ్ దట్ వెరీ గుడ్నెస్ ఇన్ హిమ్ ఇస్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఆ ఫైర్ అనేటువంటి దానిపైన మనం లక్ష్యంను విస్మరించి దానిని మర్చిపోవటం చేతనే ఆ ఫైర్ నుంచి యాష్ నిమురు కప్పుతూ ఉండాలి.
1: యాజ్ వీ హవ్ ఫర్గాటన్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్, యాజ్ వీ హవ్ నెగ్లెక్టెడ్ ఇట్, ఇట్ ఈస్ కవర్డ్ బై ది యాష్ అవుట్ ఆఫ్ ద ఫైర్.
0: ఈ యాష్ ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
0: ఫైర్ నుంచినే వచ్చింది.
1: ది యాష్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫైర్.
0: ఫైర్ నుంచి వచ్చినటువంటి యాష్ ఫైర్ ని కప్పివేసింది.
1: Having been born out of the fire, it covers the very fire.
0: కాబట్టి మన యందు ఉన్నటువంటి మంచితనమునకు దీనిని ఏది కప్పివేస్తుంటారు?
1: So goodness within us,
0: raga dveshamu ee ahankaram anetunti fire nunchi vachinatunti ee nimure kappi vestundadu.
1: Therefore the fire of goodness latent within you is covered by
0: satti vyakti
1: anukunu attachment, hatred, ego.
0: Ahankaram anetunti untundadi.
1: Therefore there is goodness in everybody.
0: Deenine Plato moode padamulu cheppadu.
1: Plato uttered three words:
0: truth,
1: goodness
0: and beauty.
1: Truth, goodness and beauty.
0: దీనిని భారతీయుల యొక్క ఉపనిషత్తు యందు సత్యం శివం సుందరం అన్న.
1: భారతీయస్ యాజ్ పర్ ఉపనిషత్ పార్లన్స్ దే కాల్ ఇట్ సత్యం శివం సుందరం.
0: ట్రూత్
1: గుడ్నెస్
0: అదే బ్యూటీ.
1: దట్ ఈస్ బ్యూటీ.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకు దైవత్వం అనేటువంటి యొక్క మంచితనం ఉంటుండాలి.
1: Therefore, within every man, there is present latent goodness and divinity.
0: There
1: is no man in this world without this goodness.
0: కాని దానిని కల్పించుకున్నటువంటి ఒక రాగద్వేషములు కప్పివేస్తున్నాయి.
1: However, because of his own acquired artificial traits, such as hatred and attachment,
0: covering up.
1: For that reason, we are not able to recognize the latent divinity.
0: కనుక అట్టి దైవత్వాన్ని గుర్తించుకోవాలనుకున్నప్పుడు ఈ కప్పుకున్నటువంటి యొక్క అహంకారము లేక రాగము ద్వేషము ఇత్యాది ధూళిని మనము దూరం చేయాలి.
1: Therefore what we have to do is we have to blow off the ash of ego, attachment and hatred.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఆధ్యాత్మికం అంత సులభమైన మార్గం మరొకటి లేదు.
1: స్టూడెంట్స్, స్పిరిచువాలిటీ ఇస్ ఈజియెస్ట్.
0: ఇంతకంటే సులభమైనటువంటి లోకములు ఎక్కడ కూడా కనిపించదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ థింగ్ ఈజియర్ దెన్ దిస్.
0: ఈ గులాబీ పుష్పమైన నలపడం కొంచెం కష్టం కావచ్చు.
1: ఈవెన్ టు రబ్ దిస్ టెండర్ పెటల్ ఆఫ్ రోజ్ ఫ్లవర్ ఇస్ డిఫికల్ట్.
0: ఈ ఆధ్యాత్మికాన్ని అర్థం చేసుకోవటం అంత సులభం.
1: బట్ టు అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ ఇస్ సో ఈజీ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: తన ఎందే ఉన్నది.
1: ఇట్ ఈస్ లేటెంట్ ఇన్ యు.
0: వెతుకని అక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు సర్చ్.
0: అన్వేషణ అనవసరము.
1: సర్చ్ ఈస్ నాట్ నీడెడ్.
0: అయితే ఎట్ట దీన్ని వెతకాలి?
1: How to search for it?
0: ఎక్కడో బయట ఉంటే కదా నీ వెతకాలి.
1: If it is present outside, you can
0: search. బయట లేదు.
1: It is not outside.
0: తన ఎందే ఉన్నది, తానగానే ఉన్నాడు.
1: It is within you and you are God.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మిమ్మల్ని మీరు ఎక్కడైనా బయట తట్టి వెతుక్కుంటారా?
1: స్టూడెంట్స్, do you search for yourselves anywhere outside?
0: మిమ్మల్ని మీరు ఎవరు వెతుక్కోలేరు.
1: నో వన్ విల్ సెర్చ్ ఫర్ వన్స్ ఓన్
0: సెల్ఫ్. తనను తాను వెతుక్కునేటువంటి వాడు మూర్ఖుడనే చెప్పవచ్చు.
1: ఎనీవన్ హూ సెర్చెస్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫ్ ఇస్ ఎ ఫూల్.
0: కాబట్టి నీవే దైవమై ఉన్నావు.
1: సో యూ ఆర్ గాడ్.
0: అది ఏ మూడు అంకెలతో వైస్ ఛాన్సలర్ చెప్పాడు.
1: వైస్ ఛాన్సలర్ సెడ్ మీన్ త్రీ నంబర్స్.
0: జీవాత్మ పరమాత్మ అని రామకృష్ణ పరమహంస ఏదో ప్రత్యేకంగా చెప్పాడని కొటేషన్ చెప్పాడు.
1: ఈ కోటెడ్ రామకృష్ణ పరమహంస యాజ్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ద కాస్మిక్ సోల్, జీవాత్మ అండ్ పరమాత్మ.
0: కానీ నా ఉద్దేశం మరొకటి.
1: Bhagavan's view is this:
0: aham dehatma,
1: aham dehatma,
0: aham jeevatma,
1: aham jeevatma,
0: aham paramatma,
1: aham paramatma,
0: aham dehatma,
1: aham dehatma.
0: Aa dehatma nene anukotame ajnanamu.
1: To feel that you are the body is ignorance.
0: Ide dvaitamu.
1: This is dualism.
0: అహం జీవాత్మా. ఇది విశిష్టాద్వైతము.
1: టు కన్సిడర్ దట్ యువర్ ఎన్ ఇండివిజువల్ సోల్ ఈస్ క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం.
0: అహం పరమాత్మ.
1: అహం పరమాత్మ
0: ఇది అద్వైతం.
1: అహం పరమాత్మ ఇస్ నాన్ డ్యువలిజం.
0: అహం దేహాత్మ.
1: అహం దేహాత్మ
0: ది వన్ యూ థింక్ యు ఆర్.
1: అహం దేహాత్మ అమౌంట్స్ టు ద వన్ యూ థింక్ యు ఆర్.
0: అహం జీవాత్మ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: అహం జీవాత్మ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: అహం పరమాత్మ.
1: అహం పరమాత్మ
0: ఐ రియలీ ఆర్.
1: అహం పరమాత్మ ద వన్ యు రియలీ ఆర్.
0: వన్ రియలీ ఆర్
1: ద వన్ హూ రియలీ ఆర్.
0: ఈ తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు
1: వెన్ వీ నో దిస్ క్లియర్లీ
0: దేహ ఆత్మ.
1: దేహ ఆత్మ
0: జీవ ఆత్మ.
1: జీవ ఆత్మ
0: పరం ఆత్మ.
1: పరం ఆత్మ
0: ఈ దేహం జీవం పరం మూడు వేరైపోయినాయి. ఆత్మ ఆత్మ ఆత్మ ఒక్కటే అయిపోయింది.
1: దేహం బాడీ జీవం ది ఇండివిజువల్ ద పరం స్పిరిచువల్ దే ఆర్ సెపరేట్ బట్ ఆత్మ ద
0: గాయత్రి మంత్రం అందు కూడాను ఓం భూర్ భువ స్వః. ఓం భూర్ భువ స్వః
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ గాయత్రి. భూర్
0: భూలోకము.
1: భూలోక
0: ఏమిటి ఈ భూలోకం అంటే?
1: వాట్ ఈస్ దిస్ ఎర్త్?
0: అంత పదార్థమయమైనటువంటిదే ఈ భూలోకము.
1: హోల్ ఎర్త్ ఇస్ మెటీరియల్.
0: అంత మెటీరియలైజేషన్.
1: దిస్ ఇస్ ఆల్ మెటీరియలైజేషన్.
0: మెటీరియలైజేషన్ అదే బాడీ.
1: దట్ ఈస్ ద బాడీ.
0: భూమ్ అనగానే అదే బాడీ.
1: భూర్ మీన్స్ దట్ ద బాడీ.
0: ఓం భూర్ బాడీ.
1: ఓం భూర్ ద బాడీ.
0: భువః
1: భువః
0: ఈ బాడీని ఆడిస్తూ ఉంటుంది. అది ఏ జీవతత్వము?
1: The individual soul.
0: దాని వైబ్రేషన్.
1: దిస్ ఈస్ కాల్డ్ వైబ్రేషన్.
0: ఈ వైబ్రేషన్ అనేటువంటిది లోపల ఉంటుండగానే దేహం అంతా సంచరిస్తూ ఉంటుంది.
1: As the vibration is present within, it makes the body.
0: Body materialization.
1: Body is materialization.
0: జీవుడు వైబ్రేషన్.
1: The individual soul is vibration.
0: ఆత్మ రేడియేషన్.
1: The real spirit is radiation.
0: Materialization.
1: Materialization.
0: Vibration.
1: Vibration.
0: Radiation.
1: Radiation.
0: ఈ మూడు మన యందే ఉంటున్నాయి.
1: All the three are within you.
0: ఇంక ఎక్కడ నీవు వెతికేది?
1: Where do you search?
0: ఎందుకు వెతకాలి?
1: Why should you search?
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే సర్వము నీవే అయిపోతావు.
1: When you know this truth, everything amounts to your own self.
0: అందువల్లనే ఒకానొక సమయమునందు
1: at one time
0: కబీర్.
1: కబీర్
0: బీదవాడు.
1: Poor man.
0: ఏదో పాప బట్టలు నేసి ఆ వచ్చిన డబ్బు తోపల ఏదో 10 మందికి అన్నం పెట్టి తాను తినేటువంటి వాడు.
1: హీఈస్ ఎ వీవర్. హీ వీవ్స్ యార్న్ అండ్ క్లాత్ అండ్ లీడ్స్ హిస్ డైలీ లైఫ్.
0: ఎప్పుడు చూసినా కూడా రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని నేసేటువంటి వాడు నేత పని.
1: యాజ్ హీ వీవ్స్ హీ రిపీట్స్ గాడ్స్ నేమ్ రామ్ రామ్ వీవింగ్ వీవర్.
0: ఈ నామంతో నేసినటువంటి వస్త్రములకు ఎంతో విలువగా ఉండేటువంటిది.
1: As weaving process went on, he repeated God's name, therefore they were
0: kaani taanu profit kosam ye maatramu kaachukovatam ledu.
1: But he didn't do that for profit purpose.
0: Daniki enta cost antaku maatrame ammeetunti vaadu.
1: But without any profit he just sold it.
0: Vaari sthitigatanu gurtinchukunnattu samayam lopala chaala beedavaariga unte ooriki ni icchetunti vaadu aanaadu pastu padundetunti vaadu.
1: Sometimes he used to offer them free of cost if the poor people come to him.
0: Oka chinna udaharana.
1: A small example.
0: గ్రీక్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు
1: హియర్ డివోటీస్ ఫ్రమ్ గ్రీస్ ఆర్ హియర్.
0: 25 మంది గ్రీక్ పీపుల్స్ అంటారు కూడాను.
1: 25 గ్రీస్ పీపుల్
0: బెంగళూరులో ప్లేన్ లో దిగారు.
1: దే గాట్ డౌన్ దేర్ ఎట్ బెంగళూరు ఎయిర్పోర్ట్.
0: పెద్ద లగేజ్ నీపు కట్టుకున్నారు.
1: హ్యూజ్ లగేజ్ దే టైట్ టు దేర్ బ్యాగ్.
0: రెండు సంకల్లో కూడాను వాటర్ కావాలి వారికి నీరు. ఆ యొక్క నీరు బాటిల్స్ అంతా తగిలించుకున్నారు.
1: దే ఆల్సో వర్ క్యారింగ్ ది బిస్లేరీ బాటిల్స్ డ్రింకింగ్ మినరల్ వాటర్.
0: వారి భక్తి భక్తి.
1: That is their devotion.
0: Akkada nunchi by walk.
1: Right from the airport Bangalore they started walking.
0: Om Sat Sai Ram Baba Namaha. Om Sat Sai Baba Namaha. Om Sat Sai Baba Namaha ani okkoka aduku kudanu Sat Sai Baba Namaha. Sat Sai Baba Namaha ani aa padam cheppi adukulu petti puttabattikochi cheraru.
1: Right from airport right to the spot they reached walking every step repeating God's name Om Sri Sat Sai Baba Namaha.
0: వస్తానే నేను చక్కగా దగ్గరికి వెళ్లి రిసీవ్ చేసుకున్నాను.
1: భగవాన్ అప్రోచ్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్.
0: కాళ్ళు నొప్పిగా ఉందా అన్నాను.
1: డు యు ఫీల్ పెయిన్ ఇన్ యువర్ లెగ్స్?
0: అయ్యో ఇంకా 10 మైళ్ళైనా మేము నడుస్తాం స్వామి, చాలా ఆనందంగా ఉంటుంది అది.
1: The devotees from Greece said, we can still walk further and further as this is a chance. Had we travelled by car, we wouldn't have chanted
0: your name.
1: Therefore, ancient said, unless you struggle hard, he also used to walk like that, every step repeating Ram's name. His devotion and steadfastness are known everywhere all over the country. The king also came to know of this.
0: He
1: is very poor.
0: ఇతనికి ఎవరు దిక్కు లేరు.
1: He has no one to support.
0: అనాథి, అనాథుడు అన్నాడు.
1: He is only alone.
0: అట్టి అనాథుని తీసుకుని పోయి, ఇదిగో ఈ పదార్థములంతా ఇవ్వండిని, ఒక పెద్ద పల్లకీ నిండుకు బట్టలు తినుబండారములు అన్ని నింపి ఆ యొక్క కబీర్ ఇంటికి పంపించాడు.
1: As he has none to support, the king sent in a palanquin the richest and so many pleasures.
0: నదికి వెళ్లి స్నానం చేసి వచ్చాడు. కబీర్ చూచాడు.
1: Kabir had gone there in the river and returned and saw.
0: Pallaki.
1: He saw big palanquin. Four brought it there. There's so many articles are there. He asked them with utter surprise. Only two stay here at our home.
0: ఈ నలుగురు మోసే పల్లకి తీసుకుని వచ్చారే, మేము ఇద్దరు క్షేమంగానే ఉన్నాము అన్నారు.
1: Why have you brought this palanquin carried by four people? We two are fine here.
0: నలుగురు people మోసేటువంటి ఏమిటి? Dead body.
1: Only dead body is carried by four people.
0: కాబట్టి మేము క్షేమంగా ఉన్నామని రాజుగారికి చెప్పండి అన్నాడు.
1: Please inform the king that we are fine, hale and healthy.
0: కాదు కాదు కబీర్ స్వామి.
1: They said, no కబీర్ స్వామి.
0: ఇదిగో మీరు చాలా బీదవారు.
1: యు ఆర్ వెరీ పూర్.
0: అనాథులు.
1: యు ఆర్ లెఫ్ట్ ఆల్ అలోన్.
0: రాజుగారి ఆజ్ఞ అదే.
1: దిస్
0: ఆ అనాథుని కొండ పోయి దీన్ని అందించండి అన్నాడు. అదే వర్డ్స్ యూజ్ చేశారు వీళ్ళు.
1: They use same words said by the king himself. He's anatha, left with no support. Give him these things.
0: ఓహో, రాజుగారు చెప్పారా, అనాథునికి ఇవ్వమని చెప్పారా? మంచిది. అయితే నేను అనాథుని కాదు.
1: King say that I am not anatha, I am not forlorn, I am not
0: భగవంతుడు రాముడు నాకు నాథుడిగా ఉన్నాడు.
1: I have got my master Rama.
0: నేను అనాథుడు కాదు.
1: I am not left alone.
0: రాముడే అనాథుడు, అతనికి ఇంకొక నాథుడు లేడు.
1: Rama has no other master about
0: him. ఇవన్నీ తీసుకుని అతనికి ఇచ్చేసేయండి అన్న.
1: Better you pass on all these things to Rama.
0: చూచారా కబీర్ ఆ పదములో ఎంత అర్థం ఉంటుందని.
1: Those words contain a lot of
0: ఎవరు జగత్తులో అనాథుడు లేడు.
1: ఇన్ దిస్ వరల్డ్ నన్ ఆర్ ఫోర్ లో
0: అనాథుడు అనగా ఎవరు? భగవంతుడు ఒక్కడే అనాథుడు.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ లెఫ్ట్ ఆల్ అలోన్.
0: అందరికీ ఒక్కొక్క మాస్టర్ ఉంటున్నాడు.
1: ఎవ్రీ వన్ హెస్
0: కానీ గాడ్ కి ఇంకొక మాస్టర్ లేడు.
1: బట్ దేర్ నో మాస్టర్ టు గాడ్.
0: అతను మాస్టర్ కాదు.
1: ఈజ్ నాట్ మాస్టర్.
0: అతను కింగ్ కాదు.
1: ఈజ్ నాట్ ఎ కింగ్.
0: అతను కింగ్ మేకర్.
1: ఈజ్ నాట్ ద కింగ్ బట్ గాడ్ ఈజ్ కింగ్ మేకర్.
0: కనుక అనాథుడు అనేటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: If you are to say for long, is God.
0: అనేక మంది అంటుంటారు, స్వామి నన్ను అనాథుని చేయొద్దండి.
1: Some pray, Swami, don't make me fall on, left with no support either.
0: నీవు కాదు నాయన అనాథుడు, నేను అనాథుడిని.
1: You are not anatha, in fact, I am anatha.
0: కనుక నీవు అనాథుడు అని చెప్పవద్దు అంటుంటా.
1: So never say so.
0: అదే విధంగానే ప్రతి ఒక్క భక్తుడు కూడాను దైవం యొక్క తత్వాన్ని, దైవం యొక్క యథార్థాన్ని గుర్తించుకునలేక అనేక విధములుగా అపోహలు పడతారు. వాళ్ళ ఆవేశం లోపల ఒక విధమైనటువంటి భావమును అనేక విధంగా పొంగింపజేసుకుంటారు.
1: As devotees are not able to understand the true nature of the divinity because of their temper and emotion, and they imagine different ways.
0: కాన భగవంతుని నమ్మినటువంటి వాడికి ఏ విధమైనటువంటి యొక్క లోటు ఉండదు.
1: The one who has got full faith in God will not have any shortage
0: of that. మనం యొక్క దివ్యత్వమైనటువంటి జ్యోతి వెలగాలనుకుంటే మన యందు ఈ రాగద్వేషాన్ని ముందు దూరం చేయండి.
1: In order to illumine the latent divinity within you, give up all this attachment and hatred.
0: కనుక ప్రేమ తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోండి.
1: Develop love.
0: అహంకార మమకారం ఉండకు.
1: Do not have ego and possessive.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: దీనికంతా నేనే చక్కని ఆదర్శం.
1: భగవాన్ సెట్స్ ది బెస్ట్ ఐడియల్.
0: ఐడియల్
1: ఐడియల్
0: ఎట్లా? మీరందరూ కూర్చున్న దగ్గరనే కూర్చోండి.
1: You are all seated where you are.
0: Nene nadchukoni vachi.
1: Bhagavan walks.
0: నడుము వంచి
1: హి బెండ్
0: చెయ్యి చాపి మీ దగ్గర నుంచి లెటర్స్ తీసుకుంటూ ఉంటుంటారు
1: అండ్ పిక్స్ అప్ లెటర్స్ ఫ్రమ్ యూ
0: లేకపోతే నేను అహంకారంతో ఒక దగ్గర కూర్చొని మీరందరూ వచ్చి నాకు లెటర్స్ ఇవ్వండి అంటే ఎందుకు ఇవ్వకూడదు మీరు ఇవ్వవచ్చు కాదని అహంకారం ఉండకూడదు నీవు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళు వెళ్ళు వెళ్ళు అని చక్కగా ఆదర్శాన్ని అందించటమే సాయి యొక్క ఐడియా ఇన్ని వేల మంది ఇంత ప్రదేశం నుంచి ఇన్ని మైళ్ళ దూరం నడుచుకుని వచ్చినటువంటి వారి దగ్గర ఇంత స్వామి దగ్గరికి రాలేరా రాగలరు కానీ నాది అహంకారం లేదు అనేటువంటిది నిరూపించే నిమిత్తమై నేను ఈ విధమైనటువంటి ఒక కర్మను మీకు బోధిస్తూ ఉంటున్నాను
1: భగవాన్ టీచర్స్ త్రూ హిజ్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ ఐడియల్ ఇన్ ఫ్యాక్ట్ హ్యాడ్ హీ వాంటెడ్ యూ టు కమ్ టు హిమ్ అండ్ గివ్ లెటర్స్ యూ వుడ్ హ్యావ్ డన్ ఇట్ But to show that he has no ego at all.
0: వీరు నావారు వారు నావారు వీరు నావారు అని ఈ అభిమానమే లేదు.
1: Bhagavan has no attachment like mine and thine.
0: అందరు నావారే.
1: All belong.
0: నేను మీ వాడిని.
1: And he is yours.
0: ఈ సత్యాన్ని ప్రతి భక్తుడు కూడాను విద్యార్థి కూడాను గుర్తించాలి.
1: This truth must be known by every devotee.
0: యందు మమాత్మ సర్వభూతాత్మ.
1: Because it's only God, Swami present in every one of us.
0: మమాత్మ.
1: Only Bhagavan.
0: సర్వభూతాత్మ
1: ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్
0: అందరి ఎందు ఉన్నది ఒక్కటే
1: సేమ్ థింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్
0: అయితే ఎందుకు కనిపించకూడదు అందరికి
1: దెన్ వై నాట్
0: ఒకరు దగ్గరగా ఉంటారు ఒకరు దూరంగా ఉంటారు
1: వై సమ్ ఆర్ క్లోజ్ సమ్ ఆర్ డిస్టెన్స్
0: భగవంతుని యొక్క ఇది కాదు
1: ఇట్స్ నాట్ గాడ్స్ యాక్షన్
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క వ్యామోహములు వారిని చుట్టి కట్టి పెట్టి ఉండటం చేతనే ఈ విధమైనటువంటి యొక్క దీంతో మునిగిపోతున్నారు
1: బికాస్ దే ఆర్ బౌండ్ అండ్ టైడ్ అప్ బై వరల్డ్లీ డిజైర్ దే కీప్
0: అందులో ఈనాటి యువకులకు
1: పర్టికులర్లీ
0: ఉడుకు రక్తము వేగంగా ప్రవహిస్తుంటాది
1: బాయిలింగ్ బ్లడ్
0: ఈనాటి మాటలు ఆటలు పాటలే వాళ్లకు మోజు పోజు
1: దే హావ్ గాట్ ఆల్ దిస్ లైకింగ్ మోజు అండ్ దే హావ్ గాట్ ఆల్ ది పోజ్ పోజ్ ఆల్సో బికాస్ ఆఫ్ ది వర్డ్స్
0: విద్యార్థులు మరిగిపోవడం చేతనే ఈనాటి పిచ్చి పిచ్చి పాటలు పిచ్చి పిచ్చి ఆటలు పిచ్చి పిచ్చి మాటలు లైక్ చేస్తున్నారు
1: And because of this pose, they begin to like all the meaningless songs, meaningless stories in the novels, the material.
0: Daivattvam ante.
1: Divinity.
0: Deva daivachintana ante.
1: Or thinking of God.
0: Daiva prasangam ante.
1: Or
0: song. Daiva bhajan ante.
1: Bhajan.
0: Varikantai sutika cheravu.
1: They are not ready. They are not prepared to hear.
0: Kontamandiki ikkada vini ikkada vellipothundi.
1: Some hear through one ear and leave it through the other ear.
0: Bhojaraju samayamlo kundu.
1: Times of King Bhoja.
0: ఒక శిల్పి
1: ఎ స్కల్ప్టర్
0: మూడు విగ్రహాలు తీసుకొచ్చి పెట్టాడు
1: బ్రాట్ త్రీ ఐడల్స్
0: శిల్పి చక్కగా మూడు కూడాను ఒకే విధమైనటువంటి రీతిగా చూడడానికి ఉంటున్నాయి
1: స్కల్ప్చర్ కార్వ్ ది త్రీ ఐడల్స్
0: అన్ని సుందరంగానే ఉంటున్నాయి
1: ఆల్ దట్ యువర్ బ్యూటిఫుల్
0: మంత్రిని పిలిచాడు
1: హి సమన్డ్ ది మినిస్టర్
0: మంత్రి
1: మినిస్టర్
0: ఇది ఏది చాలా ఫస్ట్ క్లాస్ సరైనటువంటి ప్రైజ్ అందించడానికి ఏం సరైనటువంటిది నీవు నిర్ణయించమన్నాడు
1: మినిస్టర్ డిసైడ్ నౌ ఆఫ్ ది త్రీ ఐడల్స్ హియర్ విచ్ వన్ ఈస్ ద బెస్ట్ టు రిసీవ్ ది అవార్డ్
0: ప్రభుజీ క్షమించండి ఐదు నిమిషాల్లో వస్తాను అన్నాడు
1: మినిస్టర్ ఓ లార్డ్ జస్ట్ ఎక్స్క్యూజ్ మీ ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఫైవ్ మినిట్స్
0: విగ్రహానికి ముంటే ఇంకెందుకు ఐదు నిమిషాలు నీకు బాత్రూమ్ పోవాలా ఇంకే పని ఉంటుందా నీకు
1: ఐడల్స్ ఆర్ హియర్ వై డూ నీడ్ ఫైవ్ మినిట్స్ టైమ్ షుడ్ యూ గో టు బాత్రూమ్ ఆర్ వాట్
0: లోపలికి వెళ్ళాడు ఇంత కర్ర ఒక కడ్డి తీసుకుని వచ్చాడు ఇనప కడ్డి
1: హీ వెంట్ ఇన్ అండ్ బ్రాట్ అండ్
0: ఒక వైర్ తీసుకుని వచ్చాడు
1: ఎ వైర్
0: ఒక విగ్రహంలో షోలో పెట్టాడు
1: హీ పియర్స్డ్ ఇంటూ ది ఇయర్
0: ఇక్కడ పెట్టేటప్పటికే ఇక్కడ వచ్చింది అది
1: అండ్ ది సేమ్ వైర్ కేమ్ అవుట్ ఆఫ్ ది అదర్ ఇయర్
0: ఇది వర్స్ట్ అన్న తీసుకెళ్ళి
1: ఇది వర్స్ట్ టైప్
0: రెండో విగ్రహంలో ఒక చెవిలో పెట్టాడు
1: ద సెకండ్ ఐడల్ ఓవర్ దేర్ ఇన్సర్టెడ్ ఇన్ వన్ ఇయర్
0: వచ్చింది
1: ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ది మౌత్
0: ఇది సెకండ్ ప్రైజ్ అన్నాడు
1: దిస్ ఈస్ ద సెకండ్ వన్
0: ఇంకొకటి విగ్రహంలో చెవులో పెట్టాడు
1: ఇన్ థర్డ్ ఐడల్ ఇస్ ఇన్సర్టెడ్ ఇయర్
0: ఇది లోపల పోయింది
1: ఇట్ హాస్ గాన్ ఇన్ సైడ్
0: ఇట్ ఇస్ ఫస్ట్ అన్నాడు
1: హి సెడ్ దిస్
0: ఇస్ ఫస్ట్ ప్రైజ్ అన్నాడు
1: దిస్ స్టాండ్స్ ఫర్
0: అనగా ఏమిటి
1: వాట్ డస్ ఇట్ మీన్
0: విన్న విషయాలు లోపలికి తీసుకోవటమే ఫస్ట్ ప్రైజ్
1: ఫస్ట్ ప్రైజ్ మీన్స్ ఆల్ దోస్ హర్డ్ మస్ట్ బి టేకెన్
0: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క నవీన కాలం నందు ఆధునిక యుగమునందు కొందరు ఈ చెవితో వింటారు, ఈ చెవితో వేడవిస్తారు.
1: దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్. దే లిసన్ విత్ వన్ ఇయర్.
0: కొంతమంది గ్రంథంలో చదివినటువంటివి, స్వామి చెప్పినటువంటివి వాక్కు లోపల ఉచ్చరిస్తారు చిలక పాకల వలె.
1: సమ్ రిపీట్ లైక్ ఏ పారెట్ వాట్ ఆల్ దే హియర్ ఫ్రమ్ భగవాన్.
0: మరికొంతమంది విన్నటువంటి విషయాన్ని లోపల తీసుకుని జీర్ణించేసుకుంటారు.
1: Whereas some take it in the digest, assimilate.
0: దీనికంత మార్గం ఏమిటి?
1: వాట్స్ ద పాత్?
0: ఏది భేదము?
1: వాట్స్ ద బాడీ?
0: ప్రకృతి భేదమా? కాదు కాదు.
1: ఇస్ దేర్ ఎ డిఫరెన్స్? నో.
0: ప్రకృతి ప్రకృతిగానే ఉంటుంది.
1: ద నేచర్ రిమైన్స్ సేమ్.
0: నీ లైక్ లో ఉంటుంది ఈ యొక్క మార్పు.
1: ఎవ్రీ ది చేంజ్ దట్స్ ద మెయిన్.
0: ఈ లైక్ ఎక్కడ నుంచి వస్తుంది?
1: వేర్ ఫ్రమ్ డస్ ఇట్ కమ్?
0: సంఘ దోషం నుంచి చేరుతుంది.
1: Because it depends on the company.
0: ప్రతి వ్యక్తి కూడాను నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అని కోరుతుంటాడు.
1: Everyone desires to be happy at the individual level and also his family.
0: ఇది ఎంత పిచ్చితనం!
1: What madness is it?
0: ఓ పిచ్చివాడా,
1: ఓ మ్యాడ్‌క్యాప్,
0: నీవు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి,
1: యువర్ ఫ్యామిలీ షుడ్ బి గుడ్
0: అంటున్నావు. నీవెక్కడ ఉన్నావు? ఎవరిపైన ఆధారపడి ఉన్నావు?
1: Where are you? On whom do you depend?
0: నీవు నీ కుటుంబం పైన ఆధారపడి ఉన్నావు.
1: You depend on your family.
0: నీ కుటుంబం ఎవరిపైన ఆధారపడి ఉంది?
1: On whom does your family depend?
0: సమాజం పైన ఆధారపడి ఉంది.
1: It depends on society.
0: సమాజం బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే నీవు బాగుంటావు. కాబట్టి నీవు నీ కుటుంబమే కాదు, సమాజము.
1: If society is good, your family will be good. If your family is good, you will be good. Therefore, society is important.
0: సంక్షేమాన్ని మనం ఆశించినప్పుడే మన క్షేమము సంఘ క్షేమంలో ఆధారపడి ఉంటుంది.
1: So long you desire the welfare and the prosperity in the society, your prosperity in turn depends on that.
0: లోక సమస్త సుఖినో భవంతు.
1: Therefore, we pray that everybody should be happy.
0: అందరూ సుఖంగా ఉండినప్పుడే మనము సుఖంగా ఉండగలము.
1: When everyone is happy, so do I.
0: ఈ విధమైనటువంటి యొక్క వేదాంత ప్రబోధలు ఇంత పవిత్రమైనటువంటి యొక్క మూల సూత్రాన్ని బోధిస్తూ వచ్చినాయి.
1: The Vedantic teachings speak of these primal principles.
0: కానీ ఈనాటి దురదృష్టవశాత్తు
1: unfortunately today
0: బోధకులు సరైనటువంటి బోధనలు చేయటం లేదు.
1: We don't have proper teachers.
0: వినేటువంటి వారికి సరైన ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుంది.
1: And the listeners also don't have that much
0: interest. ఉంటుంటాదో అక్కడే మనకు లభ్యం అవుతుంది.
1: వేర్ దేర్ ఇస్ ఇంట్రెస్ట్ దేర్ విల్ బి ఇంట్రెస్ట్.
0: కానీ ఈనాడు ఇంట్రెస్ట్,
1: బట్ టుడే వీ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ బట్ వీఆర్ ఇంట్రెస్ట్.
0: ట్రస్ట్ కావాలి.
1: ఇంట్రెస్ట్ ఈజ్ నెసెసరీ.
0: అదే మనలో మనకు కావాల్సినటువంటి.
1: దట్స్ వాట్ ఈస్ నీడెడ్ నౌ.
0: ఇన్ రెస్ట్ లో ఉంటున్నాడు అంగా సోంబరిపోతుగా ఉంటున్నాడు.
1: బట్ వీఆర్ ఆల్వేస్ ఇన్ రెస్ట్ లైక్ లేజీ మ్యాన్.
0: ఇది మనకు పని రాదు.
1: ఇస్ దట్ గుడ్?
0: సంఘం మంచి దాంతో మనం చేరాలి.
1: వీ షుడ్ బి
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: Tell me your company, I shall tell you what you are.
0: నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చయతత్వం, నిశ్చయతత్వే జీవన్ముక్తి. సత్సంగత్వే నిస్సంగత్వం, సత్సంగంతో మనం చేరాలి.
1: Therefore, we should be in good company.
0: Good company.
1: Good company is needed.
0: ఏమిటి ఆ గుడ్ కంపెనీ అంటే?
1: What is this good company?
0: Good company అంటే ఏమి? విషయ సంబంధమైనటువంటి దాన్ని ఏమాత్రం కూడా అధికంగా పెట్టుకోకుండా దైవత్వాన్ని అధికంగా చింతించేటువంటిది గుడ్ అనేటువంటిది పెట్టారు.
1: Good company means which is away from the sensual pleasure. Kanukune
0: every good work is God work. Idi manaku pariradu.
1: Is that good?
0: Sangam manchilanto manam cherali.
1: We should be.
0: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.

0: One finds it so difficult to cross this ocean of family life, and then he prays to God. Nothing
1: whatsoever.
0: It's only coming and
1: going.
0: Therefore, this is called Jagat.
1: Jagat అనగా ఏంటి? Jagat. Jagat. Jagat. Ravatam potam, ravatam potam.
0: Jagat means ja coming, gat means going, coming and going.
1: ఏమీ లేదు ఇందులో.
0: Nothing here.
1: ఇదంతా ఒట్టి జీరో.
0: Everything is this.
1: కాబట్టి ఒక జీరో నీవు మైనస్ చేయి.
0: So deduct one zero.
1: G-O-O-D లో ఒక జీరో మైనస్ చేస్తే గాడ్ అయిపోయింది.
0: Now out of this G-O-O-D, minus one O is G-O-D, God.
1: కనుకనే మనకు గాడ్ ఎక్కడుందంటే జగత్ ఉండినంత వరకు గుడ్ అవుతుంది. జగత్తును కొంతవరకు మనం చేస్తే గాడ్ అయిపోతుంది.
0: So it is good so long you have got the feeling towards the nature.
1: జగత్తుని విడువనక్కర్లేదు.
0: You don't need to give up nature.
1: నీ కుటుంబాన్ని నీవు పోషించుకో.
0: Take care of your family.
1: నీ కర్తవ్యాలను నీవు నిర్వర్తించుకో.
0: Do your duty.
1: నీ ఆఫీస్ వర్క్ నీవు చూసుకో.
0: Attend to your office work.
1: కానీ అన్ని కూడా నువ్వు దైవార్పిత భావంతో చూసుకో.
0: But take it with a spirit of total surrender to God.
1: Not surrender.
0: Look after work as if it's God's work.
1: Everything is God's work.
0: Everything is God's work.
1: అందువల్లనే మనం ఏది చేసినా కానీ work will be transformed into worship.
0: With this, work will be transformed into worship.
1: అక్కడ worship ఏ లేకపోతే నీ work కూడా సరిగ్గా చేయలేవు.
0: When there's no worship, you can't work properly.
1: నీ ఆఫీస్ వర్క్ ఉంటుండాలి. ఆ ఆఫీస్ వర్క్ పైన ఒక విధమైనటువంటి worship ఏ లేకపోతే ఆఫీస్ వర్క్ నువ్వు అలక్ష్యం చేస్తావు.
0: If you don't have worship, a kind of devotion to your
1: worship
0: office work,
1: అంటే కేవలం భగవంతుని వర్క్ చేయడమే కాదు, వర్క్ ను కూడా వర్షిప్ చేయాలి.
0: Worship doesn't mean worshiping God. Work also you should worship.
1: కాబట్టి ప్రతి వర్క్ ను,
0: every work,
1: ప్రతి విషయాన్ని,
0: every matter,
1: మనం వర్షిప్ చేయాలి.
0: You have to worship.
1: అప్పుడే దాని యొక్క ఫలితము చక్కగా మనకు లభ్యమవుతుంది.
0: Then only results will be positive.
1: ఒక పని చేస్తూ దానిపైన మనసు పెట్టుకుండా పోతే ఆ పని పాడైపోతుంది.
0: While doing some work, if you don't concentrate, it will get spoiled.
1: కనుకనే మనం వర్క్ పైన వర్షిప్ చేయాలి.
0: సో వీ హావ్ టు వర్షిప్ అవర్ వర్క్.
1: కాబట్టి వర్షిప్ అంటే ఒక దేవుడు మాత్రమే వర్షిప్ చేయటం కాదు.
0: వర్షిప్ డజంట్ మీన్ వర్షిప్
1: ప్రతి ఒక్కటి కూడా మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు చేసే సర్వ పనులు కూడా వర్షిప్ లే.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ ఎవ్రీ యాక్టివిటీ ఇస్ వర్షిప్.
1: పొట్ట కోసం తింటున్నాం.
0: వీ ఈట్ ఫర్
1: అది కూడా వర్షిప్.
0: దట్స్ ఆల్సో వర్షిప్.
1: బ్రహ్మార్పణం బ్రహ్మ హవిన్ బ్రహ్మాగ్ను బ్రహ్మనాహుతం బ్రహ్మ ఇవతేమ గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అంత బ్రహ్మార్పణం.
0: ఈవెన్ ఈటింగ్ ఈజ్ ఆఫరింగ్ టు గాడ్.
1: నీవు అక్కడ బ్రహ్మార్పణం అనేటువంటిది చేయకపోతే నీవు తిన్న అన్నం ఎట్ట నీకు జీర్ణమైపోతా ఉంది.
0: ఇఫ్ యూ డోంట్ ఆఫర్ టు గాడ్ ద ఫుడ్ యూ ఈట్ హూ ఈస్ గోయింగ్ టు డైజెస్ట్ ఇట్.
1: అక్కడ లోపల ఉన్న అహం వైశ్యా నరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త అచామ్యం చతుర్భం అహం వైశ్వానరో భూత్వ. అయ్యా నీ కడుపులో నేను వైశ్వానుడుగా ఉండి దాన్ని చక్కగా ఇడ్లీ పిండి రుబ్బినట్టుగా రుబ్బి చక్కగా దాన్ని మసం చేసి దాని సర్వాంగములకు సప్లై చేయటం వల్లే నువ్వు తిని తిరిగి మంత పుష్టిగా సంతృష్టిగా నువ్వు జీవించగలుగుతున్నావు.
0: యు గెట్ ది రిప్లై ఫ్రమ్ ఇన్ సైడ్. ఐఎమ్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర్ ఇన్ యువర్ స్టమక్. ఐ గ్రైండ్ ఆల్ ద ఫుడ్ యూ ఈట్ మేకింగ్ ఇట్ ఇన్ ఎ సెన్స్ ఆఫ్ యువర్ బాడీ.
1: సప్లై చేసే వాళ్ళు ఎవరు?
0: Who is going to supply all the essentials?
1: నువ్వు ఏ విధంగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు?
0: What effort you are making?
1: ఏమీ చేయటం?
0: Nothing.
1: గుండె కొట్టుకుంటూ ఉంటుండాలి.
0: The heart beats.
1: దీనికి నీ ప్రయత్నం ఏమిటి?
0: What is your effort?
1: అదే దైవం యొక్క సంకల్పం.
0: That is God's will.
1: అయ్యో నా సంకల్పం లేకపోతే ఎట్ట జరుగుతుంది అని అహంకారి విర్రవీగుతాడు.
0: If you are egoistic,
1: నీ గుండె కొట్టుకోవటంలో నీ యొక్క ప్రయత్నం ఏమిటి ఉండాలి?
0: Yes, what attempt you are making to make your heart beat?
1: Circulation lopala nee prayatnam em untundadi?
0: What is your effort? What your activity there?
1: Nee pulse lopala nee oka prayatnam em untundadi?
0: Well, in the pulse rate, what is your attempt?
1: Nee emi ledu.
0: Nothing.
1: Anta daivam de.
0: Everything.

0: divine.
1: ఆ దైవమే ఈ యొక్క దీని అంతా కూడా గుండె నాడిస్తున్నాడు.
0: God, it's only God who makes the heart beat. And he pumps the heart.
1: ఈ లంగ్స్ లో వచ్చి తెలికే దీనికి ఆక్సిజన్ చేస్తున్నాడు.
0: It's only God who purifies blood
1: cells. సర్వాంగానికి సప్లై చేస్తున్నాడు.
0: And it's only God who supplies oxygen.
1: Import and export అంతా రెండు కూడా తానే చేస్తున్నాడు.
0: So God takes care of import and export all over the body.
1: ఆ దైవత్వమే లోపల లేకపోతే నీవు ఏ పని చేయలేవు.
0: Without the divinity within you cannot do anything.
1: కనుక ఆ దివ్యత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
0: సో వీ హావ్ టు నో దిస్ డివినిటీ ఇన్ ద ఫస్ట్.
1: మనం నమ్మినా నమ్మకపోయినప్పటికీ తన పనేమో తాను చేస్తున్నాడు.
0: బిలీవ్ ఇట్ ఆర్ నాట్ గాడ్ డస్ ఆన్ హిస్ ఓన్.
1: నమ్మి చేస్తే నీకు మరింత ఆనందం ఉంటుంది.
0: బట్ ఇఫ్ యు డూ ఇట్ ఇన్ ఫుల్ ఫెయిత్ యు విల్ బి బ్లిస్ఫుల్.
1: తెలిసి మ్రొక్కు చూచి త్రొక్కు అన్నాడు.
0: ఆఫర్ ఆల్ ప్రేయర్ ఇన్ ఫుల్ అవేర్నెస్ అండ్ వాచ్ యువర్ స్టెప్.
1: మనం ప్రతి ఒక్కటి తెలుస్తానని అనుభవించాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫుల్ నాలెడ్జ్.
1: ఇక్కడ అగ్ని ఉంది.
0: Here is fire.
1: అగ్ని ఉంటుంటే మనము తెలుసుకుంటే దానిపైన చేయపెట్టం మనం.
0: ఇఫ్ యూ నో దేర్ ఇస్ ఫైర్ యూ డోంట్ టచ్ ఇట్.
1: తెలుసుకోకుండా పోయినప్పుడు ఎక్కడో చూసుకుంటే దానిపైన పెడితే కాలిపోతుంది.
0: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ఇట్ యు విల్ గెట్ యువర్ సెల్ఫ్ బర్న్.
1: తెలిసి రామ చింతన చేయవి ఓ మనస, తెలిసి రామ చింతన చేయవే.
0: ఓ మైండ్ ప్రే టు ద లార్డ్ రామ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఇన్ ఫుల్ అవేర్నెస్.
1: తెలిసి ఆ భగవత్ చింతన చేయి.
0: ఇన్ ఫుల్ నాలెడ్జ్ థింక్ ఆఫ్ గాడ్.
1: ఎట్లా?
0: హౌ?
1: సర్వము తన యందే ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ యు.
1: ఆ దైవాజ్ఞ లేకుండా
0: వితౌట్ గాడ్స్ విల్ నథింగ్ విల్
1: హ్యాపెన్. శివలో బ్రహ్మలో
0: రైట్ ఫ్రమ్ అండ్ టు బ్రహ్మ
1: శివ కేశవాదులలో
0: ఆల్సో ఇన్ శివ అండ్ కేశవ
1: ప్రేమ మీర వెలసియుండే

0: Rama, who is present in Anton Brahman, in Shiva and Keshava, he should only protect you.
1: Mepulakai kanachavu appupadaka virravigi tappu panulu cheyakunte jagaraja vinutasita ramanannu rovara ramanannu rovara.
0: What for should I live? Is it for the praise of the world? Rama, come and
2: protect me. దైవం యొక్క చేతనే అన్ని పరిపూర్ణమైన యొక్క స్వరూపాన్ని పొందుతున్నాయి.
0: ఎవ్రీథింగ్ బికమ్స్ టోటల్ అండ్ హోలిస్టిక్ విత్ ద డివైన్.
2: ఈ జ్ఞానాన్ని పొందే నిమిత్తమై విద్య కావాలి.
0: వీ నీడ్ దిస్ విద్య, ద నాలెడ్జ్ ఓన్లీ టు హావ్ దిస్.
2: రామాయణం అంతా మీ విద్య కోసం చెప్తున్నాను.
0: ద హోల్ థింగ్ ఈజ్ సెడ్, భగవాన్ సెడ్ ఓన్లీ టు టీచ్.
2: యా, ఏది జ్ఞానాన్ని బోధిస్తుందో అది విద్య.
0: విద్య మీన్స్ దాట్ విచ్ టీచెస్
2: యు విజ్ జ్ఞానం. ఇది
0: వాట్ సార్ట్ ఆఫ్ విజ్డమ్?
2: పదార్థ జ్ఞానమా?
0: మెటీరియల్
2: పదార్థ జ్ఞానం నందు కూడా నువ్వు రియాక్షన్ ఉంటుంది.
0: ఈవెన్ ఫర్ మెటీరియల్
2: అన్నింటి అందు రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: ఎవ్రీథింగ్ దేర్ ఇస్ రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
2: ఇప్పుడు ఇది ఒక పదార్థం.
0: హియర్ ఇస్ మ్యాటర్.
2: బల్ల,
0: టేబుల్
2: అనుకుంటున్నాను.
0: వెన్ యూ థంప్ ద డెస్క్ యూ విల్ ఫీల్ ద పెయిన్.
2: నేను బల్లను కొట్టినాను అని నేను చెప్తున్నాను.
0: యూ సే దట్ యూ థంప్ ద టేబుల్.
2: బల్ల కూడాను నిన్ను కొట్టింది.
0: ఇట్ ఆల్సో హస్ బీటెన్ యూ.
2: చక్కగా పిల్లలు అర్థం చేసుకోవాలి.
0: బాయ్ షుడ్ అండర్స్టాండ్ దిస్ వెల్.
2: బల్లను అనుకుంటా అనగా ఏమిటి? బల్ల కూడా నిన్ను కొట్టింది.
0: వెన్ యూ సే దట్ యూ ఫీల్ పెయిన్.
2: మాత్రమే బల్లను కొట్టడం కాదు, బల్ల కూడా నిన్ను కొట్టింది.
0: యూ హావ్ నాట్ ఓన్లీ థంప్ ద టేబుల్.
2: అక్కడ ఈ సౌండ్, రియాక్షన్, రిఫ్లెక్షన్ వస్తుంది.
0: హియర్ యూ ఫైండ్ ఆల్ ద త్రీ, రియాక్షన్, రిఫ్లెక్షన్, ది సౌండ్.
2: కనుకనే మనం ఏమి చేస్తామో, ఏమి చెప్తామో, ఏమి తలుస్తామో అదంతా మనకు ఈ సౌండ్ గా, రిఫ్లెక్షన్ గా, రియాక్షన్ గా వస్తుంది.
0: సో వాట్ ఎవర్ వీ డూ, వాట్ ఎవర్ వీ సే, వాట్ ఎవర్ వీ లిసన్ టు,
2: కనుకనే మంచి చేసి, మంచి చూచి, మంచి విని, మంచి తలంచి, మంచిని అనుభవించు.
0: దేర్ఫోర్ లెట్ అస్ సీ గుడ్, లెట్ అస్ హియర్ గుడ్, లెట్ అస్ స్పీక్ గుడ్, లెట్ అస్ థింక్ గుడ్ అండ్ ఎక్స్పీరియన్స్ గుడ్.
2: అందువల్లనే మంచి పని చేసేది మానవత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం.
0: Therefore, to do good is the main quality of mankind.
2: మానవుని యొక్క లక్ష్యం ఏమిటి?
0: What is the quality aim of man?
2: మానవుడై పుట్టి,
0: having been born a human,
2: గొప్ప తెలివితేటలు కలిగి ఉంటుంది,
0: being highly intelligent,
2: మేధాశక్తిగా భావించి,
0: an intellectual,
2: గొప్ప విద్యావంతుడని విశ్వసించి,
0: థింకింగ్ హైలీ ఎడ్యుకేటెడ్,
2: గొప్ప ఉద్యోగంలో పనిచేస్తూ,
0: ఆక్యుపైయింగ్ ఎ పొజిషన్ ఆఫ్ అథారిటీ,
2: సామాన్యమైనటువంటి పశుపక్షి మృగాల వలె ప్రవహిస్తుంటే ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ వన్ బిహేవ్స్ లైక్ దట్ ఆఫ్ ఎ బీస్ట్, అనిమల్ ఆర్ బర్డ్ ఆర్ ఇన్సెక్ట్, వాట్ ఇస్ ది యూజ్?
2: నీకున్న ఆకలి చిన్న చీమకు కూడా ఉంటుంది.
0: ద హంగర్ యూ హ్యావ్ ఈజ్ వెరీ సేమ్ యాజ్ ద హంగర్ ఆఫ్ ఎన్ యాంట్.
2: నీకున్నటువంటి భయము ఆ చిన్న చీమకు కూడా ఉంటుంది.
0: ద ఫియర్ ఇన్ యూ ఇస్ వెరీ మచ్ సేమ్
2: యాజ్ డిజైర్స్ అనిమల్స్ అంతా ఉంటుంది.
0: ద డిజైర్స్ ఆర్
2: బజార్లో పోయే కాకులకు, గద్దలకు, కుక్కలకు, నక్కలకు, కోతులకు అన్నిటి కూడా ఉంటున్నాయి నీ యొక్క డిజైర్స్.
0: The crows, the foxes, the dogs everywhere around have desires.
2: నీవు మానవుడిగా పుట్టి,
0: and we been born a
2: human, పశుపక్షి మృగాదులు ఆంచల వలె నీవు కూడా కొన్ని ఆంచల లోపల మునిగిపోతే నీ యొక్క ప్రత్యేకత ఏమిటి?
0: Being a human being, if you drown yourself in desire like animals, birds, bees around you, at one time
2: జనక మహారాజు పెద్ద యాగం చేస్తున్నాడు.
0: King Janaka was performing a very big ritual yaga.
2: పండిత సమావేశం ఏర్పడినాడు.
0: He convened an assembly of scholars.
2: ఈ పండిత సమావేశం అని చెప్పని గొప్ప గొప్ప పండితులకు అందరికి ఆహ్వానాలు పంపించారు.
0: Great scholars of those times were invited.
2: గొప్ప గొప్ప పేరు పొందినటువంటి పండితులందరూ అక్కడ ప్రవేశించారు.
0: Men of repute and fame and name.
2: కౌలందరూ ప్రవేశించారు.
0: One
2: శాస్త్రజ్ఞులతో ప్రవేశించారు.
0: ఆల్ శాస్త్రీ స్కాలర్స్ అటెండెడ్.
2: వేద శాస్త్రీ ఇతిహాస పురాణ ప్రమాణములు కూడా నిరూపించేటువంటి యొక్క శక్తులంతా వచ్చారు.
0: ది ఇంటెలెక్చువల్స్ ఆర్ ఎక్స్పర్ట్స్, ఎక్స్పోనెంట్స్ ఆఫ్ దేర్ బ్రాంచ్గా
2: కూర్చున్నారు అందరూ.
0: దే ఆర్ ఆల్ సిటింగ్ సైలెంట్.
2: ఆ సభ లోపల మధ్యలో ఒకడు వంకర టింకరి ఉండేటువంటి దేహంతో తాను నడుచుకుంటూ వస్తున్నాడు రాజు దగ్గరికి.
0: దేర్ ఇన్ ద మిడ్స్ట్ there came a person with full of bends all over the body and approaching the king.
2: అందరి దృష్టి అతని పైన పడింది.
0: All looked at him.
2: ఏదో సామాన్యంగా వస్తే పర్వాలేదు, వంకర టింకర దేహంతో వస్తే అందరూ దాన్ని చూడటానికి ఒక విచిత్రంగా ఉంటుంది.
0: If he is just normal, it would have been all right, but he has got so many bends and twists all over the body.
2: తక్షణమే అందరూ నవ్వారు.
0: Everybody laughed.
2: ఆ రూపాన్ని చూసేటప్పటికి అందరికీ నవ్వు వచ్చింది.
0: ద వెరీ ఫార్మ్ వాస్ క్వైట్ ఫనీ.
2: వారందరూ ఎంత నవ్వినారో అంతకు పదింతలు ఆ వ్యక్తి కూడా నవ్వాడు.
0: దిస్ పర్సన్ ఆల్సో లాఫ్డ్ 10 టైమ్స్ మోర్ దాన్ ద అదర్.
2: రాజు చాలా ఆశ్చర్యపడ్డాడు.
0: కింగ్ వాజ్ సర్ప్రైజ్డ్.
2: రండి, తమరు దయచే ఇండియన్కు ఉన్నత ఆసనం ఇచ్చాడు.
0: హీ ఆస్క్డ్ హిమ్ ప్లీజ్ కమ్ ఇన్ అండ్ మేడ్ హిమ్ సిట్.
2: పండిత మహాశయ,
0: నోబుల్ సౌన్,
2: వీరందరూ నవ్వటంలో ఒక కారణం ఉంటుండాలి.
0: ఆల్ పీపుల్ ఆర్ లాఫింగ్, దేర్ ఇస్ సమ్ రీజన్.
2: ఎందుకనగా,
0: ది రీజన్ ఇస్
2: మీ దేహము చాలా వంకరలుగా తిరిగి ఉంది.
0: యువర్ బాడీ ఇస్ ట్విస్టెడ్ సో మెనీ బెండ్స్.
2: మీ పేరేమిటి?
0: వాట్స్ యువర్ నేమ్?
2: నా పేరు అష్టావక్రుడు అన్నాడు.
0: హి సెడ్ మై నేమ్ ఇస్ అష్టావక్ర.
2: అనగా ఎనిమిది వంపులు తిరిగినటువంటిది ఈ దేహము.
0: అష్టావక్ర మీన్స్ ద బాడీ విత్ ఎయిట్ బెండ్స్.
2: దీనిని చూచి వారంతా పండితులు నవ్వారు.
0: ఆల్ స్కాలర్స్ లాఫ్డ్ అట్ హిమ్.
2: అప్పుడు అష్టావక్రుడు లేచాడు.
0: దెన్ అష్టావక్ర గాట్ అప్.
2: ప్రభు,
0: ఓ లార్డ్,
2: మీరు పండిత సమావేశము అనేటువంటి వార్త నాకు పంపటం చేత నేను ఇక్కడికి వచ్చాను.
0: ఓ లార్డ్, ఐ హావ్ కమ్ హియర్ ఆన్ హియరింగ్ దట్ యు హావ్ కన్వీన్డ్ ఎ మీటింగ్ ఆఫ్ స్కాలర్స్.
2: పండితులే ఉంటారనేటువంటి ఒక పిచ్చి భావంతో నేను వచ్చాను.
0: ఐ కేమ్ విత్ ది మ్యాడ్ ఫీలింగ్ దట్ హియర్ వి ఫైండ్ ఆల్ స్కాలర్స్.
2: ఒక్కడైనా పండితుడు లేడు.
0: నాట్ ఈవెన్ వన్ స్కాలర్ ఇస్ హియర్.
2: చర్మకారులు ఉంటున్నారు అన్నాడు.
0: ఆల్ ఆర్ కాబ్లర్స్ హియర్.
2: చర్మకారులు అన్నాక చెప్పులు కుట్టేటువంటి వాళ్ళంతా వీళ్ళందరూ.
0: ఆల్ ఆర్ కాబ్లర్స్ హియర్.
2: ఎందుకు ఇంత పెద్దటి మాట అంటున్నావి?
0: ఈ
2: పండితులందరూ కూడా చెప్పులు కుట్టేటువంటి వాళ్ళ.
0: డూ యూ థింక్ దట్ ఆల్ ది స్కాలర్స్ ఆర్ కాబ్లర్స్?
2: చెప్పులు కుట్టేటువంటి వారికి చర్మం యొక్క ఇది చక్కగా తెలుసు.
0: ఓన్లీ ఎ కాబ్లర్ నో ది నేచర్ ఆఫ్ హి స్కిన్.
2: కనుక వీళ్ళందరికీ నా స్కిన్ చూస్తున్నారు వాళ్ళు.
0: సో ఆల్ పీపుల్ హియర్ వాచ్ మై స్కిన్.
2: నా హృదయాన్ని చూడటం లేదు.
0: దే ఆర్ నాట్ వాచింగ్ మై.
2: నా పవిత్రతను చూడటం లేదు.
0: దే డోంట్ నో మై సెక్రెట్.
2: కాబట్టి ఇలాంటి చర్మకారులకందరికీ పండితుల్ని ఆహ్వానం చేశావా అని నాకు పెద్ద నవ్వు వచ్చింది అన్నాడు.
0: ఐ లాఫ్డ్ లౌడ్లీ రిపీటెడ్లీ బికాస్ దిస్ నాట్ అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్ బట్ అసెంబ్లీ ఆఫ్ కాబ్లర్స్.
2: దృష్టి ఒక్కొక్క రకమైన ప్రతిదిగా ఉంటుంటది.
0: ఈచ్ వన్ థింగ్స్ ఇన్ వన్ వే ఆర్ అదర్.
2: ముండే ముండే మతిర్ భిన్న. ఒక్కొక్క దృష్టి ఒక్కొక్క రకంగా తోస్తుంటది.
0: టేస్ట్ వేరీ, హెడ్స్ డిఫర్, థాట్స్ డిఫర్.
2: కనుక ప్రపంచం లోపల ఇట్టి వికృతమైనటువంటి ఒక భావాలతో ఈ జీవితం జరుగుతూ ఉంటుండాలి.
0: వి ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ సో మెనీ పర్వర్టెడ్ నోషన్స్.
2: ప్రతి ఒక్కరు కూడా హృదయ తత్వాన్ని గుర్తించాలి.
0: ఎవ్రీవన్ షుడ్ నో వన్స్ ఓన్ హార్ట్ ఫస్ట్.
2: గొప్ప పండితులు అనుకుంటారు,
0: వన్ స్కాలర్
2: గొప్ప కవులు అనుకుంటారు. భగవంతుడు ఈ పాండిత్యాన్ని ఈ కవిత్వాన్ని ఏమాత్రము ముట్టడు, కళ్ళతో కూడా చూడడు.
0: గాడ్ విల్ నెవర్ లుక్ ఎట్ యువర్ స్కాలర్షిప్. God will never be bothered of your poetry or composition.
2: Bhava priyude kani bahya priyudu kaadu.
0: God is carried away by your feeling, not by the external.
2: Ayya entha mandiki neevu anna daanam chesavu?
0: How many people you served food?
2: Nenu 5000 mandiki anna daanam chesanu.
0: I served food to 5000 people.
2: 2000 mandiki cheralu ichanu.
0: I distributed sarees to
2: 2000.
0: After all,
2: దీన్ని పేరు పెట్టుకోవటమా? ఈ 2000 మందికి చీరలు ఇవ్వటము, 5000 మందికి అన్నదానం ఇవ్వటము, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గర పోయి నీవు అడ్వాన్స్ చెప్పించుకో, అంతేకాని నా దగ్గర చెప్పనక్కర్లేదంటాడు భగవంతుడు.
0: గాడ్ విల్ టెల్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సారీస్ టు 2000 అండ్ ఫీడింగ్ 5000 పీపుల్ యూ బెస్ట్ బెటర్ అకౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్.
2: నాకు చూపనక్కర్లేదంటే
0: యూ డోంట్ నో నీడ్ టు షో మీ ద అకౌంట్.
2: నాకు చూపవలసింది నీ హృదయ పవిత్రమే చాలు.
0: వాట్ యూ షుడ్ షో మీ ఇస్ ద సాంక్టిటీ ఆఫ్ యువర్ హార్ట్.
2: కనుక హృదయ పవిత్రతను చూచేటువంటి వాడు భగవంతుడు కాని దీన్ని దాన్ని చూచేటువంటి వాడు కాదు భగవంతుడు.
0: గాడ్ విల్ లుక్ ఎట్ యువర్ హార్ట్ విచ్ ఇస్ సీక్రెట్, నథింగ్ ఎల్స్.
2: అది అష్టావక్రుడు చక్కగా ఈ ప్రజలకు ఈ పండితులకు బోధించినటువంటి ఒక బోధ.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ అష్టావక్ర టు ఆల్ పీపుల్ అండ్ ద స్కాలర్స్.
2: నా పాండిత్యాన్ని చూడమని.
0: సీ మై స్కాలర్షిప్.
2: పండితుడు అనగా ఏమిటి?
0: హూ ఈస్ ఎ పండిట్ స్కాలర్?
2: పండిత సమదర్శన.
0: The equal-minded.
2: Equal-minded panditun.
0: Equal-minded one is a pandit or scholar.
2: Kabatti ekkadu undi mee daggara equal-minded?
0: Where do you have? Where is this equal-mindedness?
2: Pedda salavala kappukoni kankanalu vesukoni mittudarsalu vesukoni vachi kuttutunnaru photo kosamani.
0: You have got only shawls and bracelets and come over there.
2: Idi kaadu panditya.
0: It's not scholarship.
2: Nee hrudayamunu vippi.
0: Open up your heart.
2: జగత్ యొక్క సత్యాన్ని నిరూపించి
0: ప్రూవ్ ది ట్రూత్ టు ది వరల్డ్.
2: దైవత్వం యొక్క నిత్యాన్ని మనం చాటాల్సి రాపు. అదే నిజమైనటువంటి పాండిత్యం.
0: అండ్ ఆల్సో పబ్లిసైజ్ హౌ ఎఫిమరల్ ట్రాన్సియెంట్ ది వరల్డ్ ఈజ్. దట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ స్కాలర్.
2: అలాంటి పాండిత్యాన్ని మనం ఈనాడు ప్రకటించాలి, వికసింపజేయాలి, ప్రచార ప్రబోధన సల్పాలి.
0: వీ హావ్ టు డెవలప్ సచ్ ఎ స్కాలర్షిప్. వీ హావ్ టు బ్లాసమ్ విత్ సచ్ స్కాలర్షిప్. ప్రొపగేట్ అండ్ పబ్లిసైజ్.
2: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
2: మీరు ఓ గ్రేడ్ తెచ్చుకోండి.
0: సెక్యూర్ ఓ గ్రేడ్.
2: మంచిగా చదవండి.
0: రీడ్ వెల్.
2: గోల్డ్ మెడల్ తీసుకోండి.
0: సెక్యూర్ గోల్డ్ మెడల్.
2: నాకు చాలా ఆనందమే.
0: ఇట్స్ ఆల్సో
2: కానీ దానితో పాటు
0: అలాంగ్ విత్ దాట్
2: ఒక దైవ విశ్వాసాన్ని కూడా పెంచుకోండి.
0: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
2: ఆ విశ్వాసమే లేకపోతే
0: వితౌట్ దట్ ఫెయిత్
2: దేనిని సాధించలేవు.
0: యు కెనాట్ అచీవ్ ఎనీ
2: సాధించి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ విత్ రెస్ట్?
2: ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైన స్థితివి.
0: ఆల్ విల్ బి ఇన్ వెయిన్.
2: ఈ అన్నింటితో పాటు
0: అలాంగ్ విత్
2: దైవానుగ్రహాన్ని కూడా పొందినప్పుడు నీవు సార్థకత పొందుతావు.
0: ఇఫ్ యు ఆల్సో బి ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ యు విల్ రిడీమ్ యువర్ లైఫ్.
2: ఎన్ని ఉండినా దీనికి ప్రయోజనం లేదు.
0: With all the rest of the things, without God, everything is useless.
2: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు,
0: at the time of birth,
2: కంఠమాలలవేమి కానరావు,
0: no gold chain is noticed,
2: మంచి ముత్యపు సరుల్ మచ్చునకును లేవు,
0: there are no good pearls around the neck,
2: మేల్మి బంగారు దండ మెడకు లేదు,
0: there is no gold chain around the neck,
2: ముత్యాల హారము మించగాలేదు, పచ్చల పెళ్లను పొతకలేదు,
0: దెర్ ఆర్ నో చైన్స్ ఆఫ్ పర్ల్స్ డైమండ్స్ ఆర్ వాట్స్ ఎవర్,
2: రత్నాల హారము రంజిల్లగాలేదు, గోమేధికపు మాట కూడలేదు,
0: దెర్ ఆర్ నో చైన్స్ ఆఫ్ ప్రెషస్ స్టోన్స్,
2: కలదు కలదొక్క మాల మీ కంఠమందు కంఠమందు.
0: However, there is one chain definitely around your neck. There is.
2: Kaladu, kaladokka mala mee kanthamandu.
0: There is definitely a chain around your neck.
2: Purva janmala karmalu pondu parachi.
0: The consequences of the actions of the past lives are brought together.
2: Manchi ayinanu chedugaina trunchakunda.
0: Without breaking good or bad.
2: Brahma. మీకిచ్చి పంపెను బరువు మాల.
0: బ్రహ్మ సెండ్స్ యూ ఇన్ టు దిస్ వరల్డ్.
2: ఆ మాల ప్రతి ఒక్కరి కంఠం అందు ఉంటుండాలి.
0: దట్ నెక్లెస్ ఎవ్రీవన్ హ్యాస్.
2: కానీ అది కనిపించదు.
0: బట్ దట్స్ నాట్ సీన్ అవుట్ సైడ్.
2: కనిపించినటువంటి మాల ఉంటుండాలి మీలో.
0: దేర్ ఇస్ వన్ నెక్లెస్ చైన్ దట్ యు డోంట్ సీ.
2: మాల మంచి మాలగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి గుడ్ వన్.
2: సుగంధపు మాలగా ఉండాలి.
0: ఇట్ షుడ్ వన్
2: దుర్గంధపు మాలగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి వన్ ఆఫ్ మిజరీ.
2: కనుక ఈ విషయ వాసనలు సాధ్యమైనంత వరకు చల్లబరచుకోండి.
0: Therefore, reduce your sensual pleasures.
2: వైరాగ్యం ఎట్ట రావాలి?
0: How to develop detachment?
2: చాలా మంది మా పిల్లలకంట అనుకుంటుంటారు, స్వామి దీనిపైన ఆశపోతుంది, దానిపైన ఆశపోతుంది, దీనిపై ఇవన్నింటిపైన వైరాగ్యం అత్యవసరమన్నారు.
0: భగవాన్ సేస్ యూ షుడ్ డెవలప్ రెనన్సియేషన్ డిటాచ్మెంట్ వైల్ బాయ్స్
2: సేవ్. మీరు విద్యావంతులు మనుషులు మానవులము మనం దైవభక్తి గలవారము అనేటువంటి భావమే దృఢంగా ఉంటే ఈ వైరాగ్యంతో మీ మనసు మారిపోతుంది.
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యు కాల్ యువర్ సెల్ఫ్ హ్యూమన్ బీయింగ్స్ ద స్టూడెంట్స్ అండ్ ద నేచురల్ విత్ దిస్ రెనన్సియేషన్ యుల్ గివ్ అప్ ఎవ్రీథింగ్.
2: ఏమిటి వైరాగ్యం అంటే?
0: వాట్ ఈస్ దిస్?
2: కక్కిన అన్నమును తిరిగి వాళ్ళు భుజించరు.
0: నో వన్ వుడ్ ఎవర్ ఈట్ ద వామిటెడ్ ఫుడ్.
2: ఈ కక్కిన అన్నమును ఏ విధంగా తిరిగిస్తావో అట్టనే విషయాన్ని త్యజించాలి.
0: Just as you don't look at that food which is vomited out, you should also
2: detach the sense of pleasure.
0: Then you should take it as vomited food.
2: You
0: should not look at it.
2: You don't feel like
0: looking.
2: Then
0: how do
2: you eat it?
0: How do you accept it?
2: కనుక నీ వైరాగ్యం అనేటువంటిది కక్కిన అన్నాన్ని విసర్జించినట్టుగా నీవు ఈ తుచ్చమైన భావాన్ని విసర్జించాలి.
0: Just as vomited food is just neglected and thrown out.
2: ఏదైనా విషయ వాసన
0: వచ్చింది also detachment.
2: పిల్లలు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ వయసు పిల్లలంతా చాలా చెడ్డ చెడ్డవన్నీ చూడటానికి ప్రయత్నిస్తుంటారు, చెడ్డ చెడ్డవన్నీ తలచడానికి ప్రయత్నిస్తుంటారు.
0: స్టూడెంట్స్ షుడ్ హియర్ వెరీ కేర్ఫుల్లీ బికాస్ దే ఆర్
2: థాట్స్ వచ్చినప్పుడు టచ్చి ఇది నేను కక్కిన అన్నం.
0: వెన్ ఎవర్ సచ్ ఫీలింగ్ కమ్స్ ఇస్ వామిటెడ్ ఆఫ్ మెటీరియల్
2: దుర్గంధము.
0: ఇట్స్ ఫుల్ ఫౌల్ స్మెల్.
2: ఇది చాలా చెడ్డది.
0: ఇట్స్ వెరీ బ్యాడ్.
2: కడుపులో ఉండడానికే తనకి ఇష్టం లేకుండా కక్కి వేసేసాడు.
0: హి డజంట్ వాంట్ టు స్టే దేర్ ఇన్ ద స్టమక్ దేర్ ఫర్ ఇట్.
2: అలాంటి దానిని నేను ఎట్లా ఆశించగలను?
0: హౌ ఎమ్ ఐ టు ఆస్క్?
2: ఇది నిజమైన వైరాగ్యము.
0: దిస్ ఇస్ ది ట్రూ డిటాచ్మెంట్.
2: అప్పుడే మంచి పవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తావు.
0: దెన్ యు స్టెప్ ఇన్ టు ద సీక్రెట్ పాత్.
2: ఆ పవిత్రమైన మార్గంలో వచ్చినప్పుడే దైవం నిన్ను ఆనందంగా దగ్గర చేర్చుకుంటాడు.
0: వెన్ యు ట్రెడ్ అలాంగ్ దట్ సీక్రెట్ పాత్ గాడ్ విల్ సర్టన్లీ ఎంబ్రేస్ యు.
2: అంతకంటే సన్నిధి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్
2: ప్రాక్సిమిటీ. అంతకంటే పెన్నిధి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ వెల్త్ బియాండ్ దిస్.
2: అది ఏ నిజమైన జీవితానికి ఆశయము.
0: దట్ ఇస్ ది ట్రూ పర్పస్.
2: మానవుని యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ అదే.
0: దట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ మ్యాన్ కైండ్.
2: వచ్చినందుకు దాన్ని సాధించాలి.
0: లెట్ అస్ అచీవ్ ఇట్ ఫర్ హావింగ్ బీన్ బోర్న్.
2: మంచి పేరుని తెచ్చుకోవాలి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
2: గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్.
2: గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్ ఇస్ ఇంపార్టెంట్.
2: గోవింద కృష్ణ జై
1: గోపాల కృష్ణ జయ.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈశ్వరునకు సత్యమే సిరి సంపదలు.
1: ట్రూత్ కాన్స్టిట్యూట్స్ ద ప్లెంట్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ద డివైన్. ఈశ్వర
0: భోగభాగ్యములు అతన్ని ఆశ్రయించినటువంటి వస్తువులు.
1: ఆల్ ద ప్లెజర్స్ అండ్ ద ఫ్లూయన్స్ ఆర్ ఆఫ్టర్ హిమ్.
0: సత్యమునకు మించినటువంటిది ఈ జగత్తునందు మరొక వస్తువు లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఇస్ నథింగ్ బియాండ్ ద ట్రూత్.
0: నీతి నిజాయితీలు కలిగినటువంటి స్థానంలో మృత్యుదేవుడు కూడాను భయపడిపోతుంటాడు.
1: Even death is afraid to approach any person with morality and honesty.
0: సత్యానికి మించినటువంటి శక్తి మరొకటి లేదు.
1: There is no mightier power than truth.
0: సత్యమే సర్వశక్తిమయము.
1: Truth is all powerful.
0: సర్వశక్తిమయమైనటువంటి సత్యము సర్వ మానవుల యందు కూడాను అగమ్య గోచరంగా నిలిచి ఉన్నది.
1: దిస్ ఆల్ పవర్ఫుల్ ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: సత్యం సర్వభూతాంతరాత్మ.
1: ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: సత్యమే దైవం.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: సత్యం ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఈజ్ ది ట్రూత్?
0: ఇక్కడనే.
1: ఇట్ ఈజ్ హియర్.
0: ఎక్కడ చూచినా ఉన్నది సత్యం.
1: Truth is present everywhere.
0: సత్యం లేని స్థానము సత్యము కాని పదములు జగత్తులో కానరావు.
1: In this world you don't find any material or any place where there is no truth.
0: సత్యమే సర్వ సంపదలకు మూల కారణం.
1: Truth is the foundation for all prosperity.
0: ఇట్టి సత్యాన్ని ఈనాటి మానవుడు విస్మరించడం చేత అనేక కష్టములకు దుఃఖములకు విచారములకు గురి అయ్యుతున్నాడు.
1: సిన్స్ మ్యాన్ హెస్ ఫర్గాటన్ దిస్ ట్రూత్ హీస్ పాసింగ్ త్రూ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ సాడ్నెస్ మిజరీ ట్రబుల్స్.
0: ఈనాటి దేశం యొక్క పరిస్థితి అల్లకల్లోలముగా ఉండటం కారణమేమిటి? సత్యాన్ని విస్మరించటమే.
1: ద రీజన్ బిహైండ్ ది అజిటేషన్స్ ఇన్ దిస్ కంట్రీ is this, it has forgotten truth.
0: Satyamu, morality, anaga neeti, ivi rendu kudanu twins.
1: Truth and morality are the twins.
0: Kanukane neeti nijayitilavu nijamainatvanti yokka sodarloni.
1: The truth and morality are true brothers.
0: Ninnati dinamu nijayitini gurinchi cheptam anukunnam kaani neetini maatrame bodhisthu vacham.
1: Yesterday you have been taught about this morality and the integrity
0: neeti
1: is left.
0: Manavunaku pradhanamainatvanti khyati.
1: It is neeti morality that brings you khyati reputation.
0: Ee khyati maatrame kaadu neeti manava jati yokka pranamu.
1: In fact neeti morality is the makes you belong to this human society jati.
0: ఇట్టి మానవ జాతికి నీతి నిజాయితీలే ప్రధాన ప్రాణకోశములు.
1: ద లైఫ్ బ్రెత్స్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫర్ హ్యుమానిటీ ఆర్ దీస్ టూ, నీతి మొరాలిటీ నిజాయితీ ది ఆనెస్టీ.
0: కనుక సత్యరూపమైనటువంటి యొక్క దైవమును సాక్షాత్కరింపచేసుకోవటమే మానవుని ప్రధాన కర్తవ్యము.
1: మ్యాన్స్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ లైజ్ ఇన్ ఎంజాయింగ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివైన్. Divine who is truth.
0: Itti daivatvanni pondetvanti oka manavude nijamaina manavudu.
1: You can call yourself a true human if you attain divinity.
0: Neeti kalugu jati nijamaina jatira vinudu bharatiya veerasutuda.
1: Son of Bharat, listen to this truth. It is only true human society that has known, practiced morality.
0: Satyam nasti paro dharmahani. Manu Chakravarti ఈ సత్యాన్ని గురించి ఎన్నియో విధములకు కూడాను ప్రబోధిస్తూ వచ్చాడు జగత్తుకు.
1: ఎంపరర్ మను టాట్ ది మిస్టరీ ఆఫ్ ట్రూత్ ఇన్ డిఫరెంట్ వేస్, టెలింగ్ దట్ ఇట్ ఇస్ హైయెస్ట్, దేర్ ఇస్ నో అదర్ పాత్ గ్రేటర్ దాన్ ట్రూత్.
0: సత్యమునందుండి సర్వం సృజించి,
1: ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ట్రూత్ హీ క్రియేటెడ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: సత్యమునందు అడగే సర్వ సృష్టి,
1: ది హోల్ క్రియేషన్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ద ట్రూత్.
0: సత్యమహిమలేని స్థలమేది కనుకున్న,
1: యూ డో నాట్ ఫైండ్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్.
0: శుద్ధ సత్వం ఇది చూడరయ్యా,
1: ఇట్ ఈస్ ద ప్యూర్ అన్సలిడ్ ట్రూత్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి సత్యస్వరూపుడైనటువంటి దైవత్వాన్ని ఈనాడు మానవుడు విస్మరించడమే కాక కేవలము పూర్తి మర్చిపోయే స్థితికి వచ్చాడు.
1: హీ హాస్ ఫర్గాటన్ ద డివైన్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ హాస్ టోటలీ ఫర్గాటన్ ది ఎంటైర్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: సత్యాన్ని మర్చినటువంటి మానవుడు నిత్యత్వాన్ని పొందలేడు.
1: మ్యాన్ హూ హాస్ ఫర్గాటన్ ట్రూత్ కెన్ నెవర్ అటైన్ ద స్టేట్ ఆఫ్
0: దైవత్వాన్ని అసలు అంతకంటే పొందలేడు.
1: హీ కెన్ నెవర్ అటైన్ రీచ్ డివినిటీ.
0: కనుక సత్యాన్ని మరవకూడదు.
1: సో నెవర్ ఫర్గెట్ ట్రూత్.
0: ఇటు సత్యతత్వమును ప్రబోధించే నిమిత్తము దైవమే సాక్షాత్కరిస్తుంటాడు.
1: గాడ్ ఇన్కార్నేట్స్ టు టీచ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ప్రాచీన కాలపు నందు రాజులందరూ కూడాను సత్యాన్ని అనుసరించి పాలిస్తూ వచ్చారు రాజ్యములు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ కింగ్స్ రూల్ దేర్ కింగ్డమ్స్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: అందులో ప్రధానమైనటువంటి హరిశ్చంద్రుడు సత్యమే ప్రాణముగా తీసుకున్నాడు.
1: హరిశ్చంద్ర ఎంపరర్ కన్సిడర్ ట్రూత్ యాజ్ హిస్ వెరీ బ్రెత్.
0: భార్య బిడ్డలను అమ్ముకొని కూడాను సత్యానికి తన జీవితాన్ని అంకితం చేశాడు.
1: హి హాస్ డెడికేటెడ్ హిస్ లైఫ్ టు ట్రూత్ దట్ మేడ్ హిమ్ ఈవెన్ టు సెల్ అవుట్ హిస్ వైఫ్ అండ్ చైల్డ్.
0: రాజ్యాన్ని కూలదొక్కుని దివ్యత్వమైనటువంటి సత్యానికి ప్రాణం అందించాడు.
1: హీ లాస్ట్ హిస్ కింగ్డమ్ అండ్ సరెండర్ టు ది డివినిటీ.
0: ఈ సత్యమే నాకు నిజమైనటువంటి రాజ్యం అన్నాడు.
1: హీ కన్సిడర్ ట్రూత్ యాజ్ హిస్ వెరీ కింగ్డమ్.
0: ఈ సత్యరాజ్యమే లేకుండా నేను ఒక రాజునే కాదు.
1: Without this kingdom of truth, I cannot call myself an emperor.
0: కనుక ఈ సత్యము నిమిత్తమై సర్వమును నేను త్యాగం చేస్తానన్నాడు.
1: He was prepared to sacrifice everything for truth.
0: సత్యం నాస్తి పరో ధర్మః. దీనికి మించినటువంటి ధర్మం లేదు నాకు.
1: There is no other dharma higher than that of satya, truth.
0: కనుక సత్యమే మానవులకు ప్రాణస్వరూపం.
1: Therefore, truth is the very life of man.
0: నీతి నిజాయితీలు రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం యొక్క పవిత్రత.
1: The sanctity of human life lies in the combination of morality and integrity.
0: ఈ సత్యం బాహ్యమైనటువంటి యొక్క శక్తులతో ప్రాప్తించినటువంటిది కాదు.
1: This cannot be obtained by worldly things.
0: లౌకికమైన భౌతికమైన ప్రాప్తమైనటువంటి యొక్క శక్తులతో పాటుపడి అనేక విధములుగా సత్యమును కోల్పోతున్నారు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ టుడే హీ హాస్ లాస్ట్ ట్రూత్ ఫాలోయింగ్ ద వరల్డ్లీ ఫిజికల్ పర్సూట్స్.
0: పూర్వము హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు, కుంభకర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇత్యాది మహావీరులందరూ కూడాను సత్యాన్ని విస్మరించడం చేతనే తాము అట్టి గతికి పొందగలిగారు.
1: హిరణ్యాక్ష, హిరణ్యకశిపు, రావణ, కుంభకర్ణ, దుర్యోధన, దుశ్శాసన హ్యావ్ ఫర్గాటన్ ట్రూత్ అండ్ హ్యావ్ రూయిన్డ్ దెమ్సెల్వ్స్ బికాజ్ దే ఆర్
0: వీరందరూ సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు.
1: దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్.
0: గొప్ప మేధావులు.
1: దే ఆర్ ఇంటెలెక్చువల్.
0: గొప్ప పండితులు.
1: దే ఆర్ స్కాలర్స్.
0: గొప్ప తెలివితేటల వారు.
1: దే ఆర్ హైలీ ఇంటెలిజెంట్.
0: అయినప్పటికీ
1: యట్
0: నీతి నిజాయితీలు రెండు కూడాను కోల్పోవడం చేతనే తాము సర్వస్వమును కోల్పోయారు.
1: యాజ్ దే హ్యావ్ నో మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ దే లాస్ట్ ఎవ్రీథింగ్.
0: కనుక బాహ్యమైనటువంటి యొక్క శక్తుల కోసం మనం పాటుపడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ ఎక్స్టర్నల్స్.
0: నేడు రావచ్చు, రేపు పోవచ్చు.
1: యు మే అటైన్ దెమ్ టుడే అండ్ లూజ్ టుమారో.
0: కానీ పోయేటువంటిది కాదు సత్యము.
1: ట్రూత్ విల్ నెవర్ లీవ్ యు.
0: ఒక్క పర్యాయం మానవుని యందు ప్రవేశించిన ఏమాత్రం కూడా నువ్వు కదిలేటువంటిది కాదు.
1: వెన్ వన్స్ ట్రూత్ గెట్స్ ఇన్ యువర్ లైఫ్ ఇట్ విల్ నెవర్
0: అట్టి కదలక మెదలక స్థిరమైనటువంటి ఒక తత్వాన్ని ప్రబోధించి మానవత్వాన్ని కాపాడేటువంటిది సత్యం ఒక్కటే.
1: It is only truth that will protect you and uphold you because it is changeless, unwavering and steady.
0: Sarva saukhyamulu, sarva sadupayamulu, sarva bhoga bhagyamulu kodanu satyam nundiye aavirbhavistayi.
1: Out of truth you can have all conveniences, comforts, pleasures and plenty in prosperity.
0: Kanaka bahyamaina, laukikamaina, prakrutamainatundi yokka saubhagyamulu nimittamai manam prakuladanakkaledu.
1: You don't need to struggle hard for all the external, ephemeral, fleeting joys and pleasures of the world.
0: నిత్యసత్యమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క నీతి నిజాయితీలను మనము ఈనాడు కాపాడాలి.
1: What we have got to protect today is that eternal principle, the sacred twins of Niti and Nijayati, morality and
0: integrity.
1: We have to propagate these two principles of morality and integrity. We are forgetting truth, expecting temporary
0: happiness.
1: We are forgetting the righteousness. Where there is truth, dharma will follow.
0: ఈ ధర్మం అనేటువంటిది సత్యానికి సరైనటువంటి మిత్రులు.
1: ధర్మ ఈజ్ ది ట్రూ ఫ్రెండ్ ఆఫ్ సత్య ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ అని.
1: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ ట్రూత్.
0: దీనికంటే మించినటువంటిది మరొకటి లేదు ధర్మం.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ అదర్ పాత్ బియాండ్ ట్రూత్.
0: మానవుడు జన్మమెత్తిన తర్వాత సత్యాన్ని పాలించడానికి సత్యాన్ని నడుచుకున్నట్టుకు తగిన కృషి చేయాలి.
1: Having been born as a human being, one has to tread along the path of truth.
0: ఈనాటి మానవుడు సత్యమును పూర్తి విస్మరించి ధర్మమన్నది ఏమిటో గుర్తించుకొనక నీతి నిజాయితులకు స్వాగతం చెప్పి కొన్ని విధమైనటువంటి యొక్క సుఖాలను పొందాలని ప్రయత్నిస్తున్నాడు.
1: Man today has forgotten what truth is, what righteousness is. He is not proceeding along righteousness and morality.
0: సత్యమును కోల్పోయినటువంటి వాడు నీతిని ఏమాత్రం కూడా పొందలేడు.
1: The one who has lost truth can never have morality.
0: ఇట్టి నీతిని పొందవలన నిజాయితీని ముందు ఉంచుకోవాలి.
1: To be moral, one has to keep up the integrity.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాటి యువకులు,
1: మోడర్న్ యూత్,
0: నీతి నిజాయితీలను ప్రధానమైన లక్ష్యం ఉంచుకొని వాటి నిమిత్తమైన ప్రాణములను అతితం గావించి జీవితమంతా ఇక్కడను నీతి నిజాయితీలతో మనము జీవించుటకు ప్రయత్నించాలి.
1: మోడర్న్ యూత్ షుడ్ డిటర్మిన్ టు లివ్ అలాంగ్ దీస్ టూ లైన్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ అండ్ షుడ్ బి ఈవెన్ ప్రిపేర్ టు డెడికేట్ దేర్ లైఫ్.
0: సత్యమునే మనం మర్చితిమా సర్వమును కూడా వదలని బారవుతాం.
1: When once you forget truth, it amounts to forgetting the rest.
0: కనుక సత్యమునే మనము కాపాడుకోవాలి.
1: So we have to safeguard this truth.
0: చంద్రమతిని తీసుకుని గంగానది తీరం లోపల హరిశ్చంద్రుడు ప్రయాణమవుతున్నాడు.
1: హరిశ్చంద్ర వాస్ ప్రొసీడ్ అలాంగ్ ది షోర్ ఆఫ్ గంగా అలాంగ్ విత్ చంద్రముఖి.
0: చంద్రమతి, ఈ ప్రవాహంలో నిన్ను ఏ విధంగా నేను దాటించాలి అని విచారించాడు.
1: Harishchandra was inquiring as to how to help Chandramati to cross the river.
0: Dharma Patni Chandramati cheppindi.
1: Wife Chandramati said,
0: Satyamanakai manam arpitam gavincham, satyamanakai manam praakulaadutunnamu, satyanni manam vadalinappudu idi manamulu munchi vestundi, satyanni sadinchitama gattuku cherutam annadi.
1: Chandramati wife said to her husband, we follow truth, we have dedicated our life to truth. When once we forget truth, we get ourselves drowned in the river.
0: మన జీవితం అంతా కూడా సత్యానికి అర్పితం చేశాం.
1: వీ హావ్ డెడికేటెడ్ అవర్ ఎంటైర్ లైఫ్ టు ట్రూత్.
0: కనుక మనకు భయం ఎందుకు?
1: వై షుడ్ వీ ఫియర్?
0: భయపడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు ఫియర్.
0: ఆ సత్యమే మనం దాటిస్తుంది.
1: ద ట్రూత్ విల్ హెల్ప్ అస్ టు క్రాస్.
0: సత్యమే మనం రక్షిస్తుంది.
1: ట్రూత్ విల్ ప్రొటెక్ట్ అస్.
0: కనుక మీరు ధైర్యంగా ఉంటుండండి అని పతికి ధైర్యాన్ని బోధించింది ఈ సతీమణి.
1: ద వైఫ్ help her husband to pick up courage and strength at that moment.
0: Anati satyapatulu itti pavitramaitvanti yokka satya dharmamulendu jeevithanni garpadu chetane aanadu satya harishchandrudu aneetvanti peru saarthakanga nilchukunnadu.
1: In fact the name satya harishchandra is so befitting because they followed satya and dharma.
0: Kanuka manam satyanni paatinchutuku taginaatvanti krushi cheyali.
1: We should make every effort to follow truth.
0: Aadina maata tappakoodadu.
1: We should never go back the promise given.
0: Adi ye satyamunaku baukikamainatvanti yokka artham.
1: That is the worldly sense of the term truth.
0: Kanukane తన యొక్క గురువైనటువంటి ఒక కృపాచార్యుడు వచ్చి బలిచక్రవర్తికి, నాయన వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు.
1: The preceptor came and said, the one who came to receive the offering is not an
0: ordinary one.
1: The one who is asking is not an ordinary Brahmin.
0: Satyaswarupude.
1: He is the very personification of divine. So don't make any promise, said the preceptor. Emperor Bali smiled.
0: ఇచ్చిన మాటను తప్పించుకోవటము ఇది ఏమైనా సహజమా?
1: ఇస్ ఇట్ న్యాచురల్?
0: రాజుల యొక్క ధర్మమా?
1: ఇస్ ఇట్ ద రైట్?
0: వ్యక్తుల యొక్క పవిత్రత?
1: కాదు, కాదు. సీక్రెట్ దేర్? నో.
0: మానవుని యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకునే నిమిత్తమై సత్యత్వాన్ని మనం కాపాడుకోవాలి.
1: టు కీప్ అప్ ది హ్యూమన్ వాల్యూ వన్ మస్ట్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: కనుక నేను సత్యము తప్పను.
1: దేర్ఫోర్ ఐ విల్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
0: గురువాజ్ఞను నేను మీరుదను, కానీ నేను ఆడిన మాట తప్పను.
1: I will even rather disobey the command of my preceptor, but I will never give up truth.
0: Maata ichi bonki chichi bonki potamu idi rajulu yokka kartavyam kaadu.
1: It's not expected of a king to go back to the promise given.
0: Atti pavitramaina satyanni thana kaapaduthu vachadu.
1: He was protecting such sacred truths.
0: Inka pandavulu endu kudanu,
1: among pandavas
0: satya swaroopulainatundi dharmajudu,
1: ధర్మజా ద పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్,
0: ఎలాంటి పరిస్థితి ఎందైనా కూడా సత్యాన్ని తప్పిపోయేటువంటి వాడు కాదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ హీ నెవర్ ట్రాన్స్గ్రెస్డ్ ట్రూత్.
0: 5 మంది పతులు పవిత్రమైనటువంటి హృదయాలతో కూడి సభలో కూర్చొని ఉండగా తన యొక్క సతిని దుర్యోధనుడు అనేక రకముగా పరాభవించేశారు.
1: ఆల్ ది 5 హస్బెండ్స్ ఆర్ సీటెడ్ ఓవర్ దేర్ ఇన్ ద ఓపెన్ కోర్ట్, ద వైఫ్ వాజ్ హ్యూమిలియేటెడ్.
0: అప్పుడు ధర్మరాజు చెప్పాడు,
1: ధర్మరాజు సేడ్,
0: మనం ఓడిపోయినాం.
1: వి హావ్ లాస్ట్.
0: మనం వారికి బానిసలమైనాం.
1: నౌ వి హావ్ సరెండర్డ్.
0: ఇప్పుడు మనం ఈ క్రోధమును కానీ తాపమును కానీ లేక విచారమును కానీ దేశమును కానీ సాధించటము రాజుల యొక్క లక్ష్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ కింగ్ టు గో ఆఫ్టర్ అవరిస్ ఆర్ ఎన్వీ ఆర్ హెట్రెడ్ అట్ ద టైమ్.
0: కనుక సోదరులారా, శాంతిని వహించండి.
1: హీ పాసిఫైడ్ హిస్ బ్రదర్స్.
0: అప్పుడు ద్రౌపది చెప్పింది.
1: దెన్ ద్రౌపది స్టార్టెడ్ టెలింగ్,
0: పతి, నీ యొక్క సత్యమే నన్ను ఈ విధమైనటువంటి శాంతాన్ని ప్రబోధించింది.
1: ఇట్ ఈస్ యువర్ ట్రూత్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మీ.
0: ఈ సమయంలో ఈ శాంతమే నాకు లేకుండా నేను ఏ గతి పట్టి ఉండేదాన్ని.
1: హ్యాడ్ ఐ నాట్ బీన్ పీస్ఫుల్ మై సిచ్యువేషన్ ఈజ్ అన్ఇమాజినబుల్.
0: కనుక నీ సత్యమే సర్వులను కాపాడుతూ ఉండాలి.
1: యువర్ ట్రూత్ విల్ బి ప్రొటెక్టింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
0: ఈ కౌరవులు దుర్మార్గులే.
1: Kauravas are wicked.
0: Dushtule.
1: They are bad people.
0: Kani telisi kudanu manamu varito joodamaattamu mana tappe.
1: It is our mistake to get into this gambling knowing fully well they are rogues.
0: Kanuka manamu rajulu cheyarani pani chestam ganukuni anubhavinchalanatundi baadalu anubhavistunnam.
1: As we have done that what we are not supposed to, we are suffering.
0: Ee vidhanga aanati satulu kudanu patulaku entano bodhinchetundi varu.
1: That was the teaching of a wife in the olden times to husband.
0: ఇలాంటి సత్యపతులు ఉండటం చేతనే పవిత్రమైన భారతదేశము అనాది కాలం నుండి కూడా సత్యస్వరూపమైనటువంటి యొక్క దీవితిని ప్రకాశిస్తూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ సచ్ హౌస్ హోల్డర్స్ ఆఫ్ దోస్ డేస్ ద ఎంటైర్ కంట్రీ షైన్ విత్ ట్రూత్.
0: తన యొక్క కుమారులను చంపినటువంటి యొక్క అశ్వత్థామ వచ్చాడు.
1: అశ్వత్థామ హూ కిల్డ్ సన్స్.
0: అతన్ని చేతులు పట్టుకుని ప్రార్థిస్తూ ఉండాలి ద్రౌపది.
1: ద్రౌపది క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ అశ్వత్థామ. స్వామి, స్వామి,
0: ఉద్రేకమున రారు.
1: దే హావ్ నాట్ కమ్ హియర్ అవుట్ ఆఫ్ యాంగర్.
0: శస్త్రధరులై యుద్ధమని లేరు.
1: దే ఆర్ నాట్ హియర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ విత్ ద వెపన్.
0: కించి ద్రోహమును నీకు చేయరు.
1: దే హావ్ నాట్ హార్మ్డ్ యు.
0: బలో చీకముతో చీకటిని భద్రాశక్తులు సంహరింప అకటా నీ చేతులెట్టాడను అని ప్రార్థిస్తుండాలి.
1: షీ వెంట్ ఆన్ ప్లీడింగ్ విత్ హిమ్ టెలింగ్ దట్ దే హావ్ నాట్ హార్మ్డ్ యు. దే ఆర్ ఫాస్ట్ అస్లీప్ ఇన్ ద మిడ్ నైట్. Yet we have come prepared to kill them.
0: ఆ ప్రార్థనలు విన్నటువంటి భీముడికి కండలు ఉడికినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ భీమా వాజ్ ఫుల్ ఆఫ్ ఫ్యూరీ అండ్ యాంగర్.
0: ఇలాంటి దుర్మార్గుని ప్రార్థించటమా?
1: Is it necessary to pray to such a wicked
0: man? Kumaru nidrinchetvanti kumarulu gontulu kosinetvanti durmargunni manam chaminchatama?
1: Are you going to forgive the person who has beheaded your son?
0: Chaminchakoodadu.
1: You should have pardon him.
0: Vinni ye maatramaina kodanu chaminchaka vinni samharinchi pampinchalanindi.
1: You should not pardon him, you should kill him right now, says Bhima.
0: అప్పుడు ద్రౌపది కూడా ఎంత బోధ చేసింది.
1: వాట్ ఎ టీచింగ్ దట్ ద్రౌపది గేవ్ అట్ దట్ మోమెంట్.
0: విశ్వస్తుత్యుడు, మహావీరుడు, గోరాసచి అశ్వత్థామ శిరోజమున్ తరిగి చూడాంతర్ మహారత్నమును శశ్వత్కీర్తి విరింగపుచ్చుకొని పశువ్రాత బంధములను విశ్వాసమును నూర్చి ద్రొబ్బు శిబిరోర్ విభాగమును బాసిపోను. మీ మాటను మీరు దక్కించుకోవాలనుకుంటే అతన్ని చంపనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు రివెంజ్ you don't need to kill him.
0: Intiye kaaka Arjuna, ee yokka peru saarthakamainatundi.
1: Arjuna, you have got their deserving.
0: Pavitramainatundi yokka peru,
1: you have sacred
0: Arjuna anaga enti nirmalamaina nischalamaina nisvarthamainatundi yokka gunam kaliginatundi vaadu.
1: Arjuna meant pure, unpolluted, unsullied.
0: Alanti Arjunudu,
1: such Arjuna,
0: అనేక విధములుగా తన్ను శిక్షించడానికి సిద్ధంగా ఉండినప్పుడు,
1: దో రెడీ టు పనిష్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే,
0: అప్పుడు ద్రౌపది బోధిస్తూ ఉంటుండాలి.
1: దెన్ ద్రౌపది స్టార్టెడ్ టీచింగ్,
0: నాథ, ఇటువంటి బ్రాహ్మణుని, ఇటువంటి గురుపుత్రుణ్ణి మీరు సంహరించటము మహాపాపము.
1: ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ ఇఫ్ యు కిల్ ద సన్ ఆఫ్ యువర్ గురు ద ప్రిసెప్టర్ ఏ బ్రాహ్మణ.
0: నీవు చేయవలసినటువంటి పని
1: ఇస్ ద థింగ్ దట్ యు ఆర్ సపోజ్.
0: నా పుత్రుడిని నేను పోగొట్టుకున్నాను.
1: ఐ లాస్ట్ మై చిల్డ్రన్.
0: నాకు ఇంకా తప్పినది కాదు ఈ దుఃఖము.
1: ఐ కుడ్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ మిజరీ.
0: కానీ ఆ అశ్వత్థామ యొక్క తల్లి ఎంత దుఃఖిస్తుందో ఏమిటో.
1: సో ఆల్సో ద మదర్ ఆఫ్ అశ్వత్థామ వుడ్ సఫర్.
0: కనుకనే ఆమె దుఃఖములకు నేను గురి కాకూడదు.
1: ఐ షుడ్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ హర్ సాడ్నెస్ టు ఫాల్.
0: వెరచినవా అని,
1: the one who is afraid of,
0: nidramulave marachinavani,
1: the one who is in deep sleep,
0: marachinavani nidramai marachinavani saukhyamuga madhyamutravinavani,
1: the one who is fully intoxicated,
0: bhagnudai parachinavani,
1: who has forgotten himself,
0: sadhuchada bhavam vani kaavumanchuva charachinavani,
1: the one who has been shouting for refuge.
0: Champuta dharmam kaadu palguna.
1: You are not justified in killing such a person.
0: Elanti streelu anadu భారతదేశం నందు గొప్ప కీర్తిని సాధించారు.
1: వాట్ టైప్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ లేడీస్ లివ్డ్ ఇన్ దిస్ కంట్రీ.
0: తన పుత్రుల గొంతులు కోసినటువంటి యొక్క దుర్మార్గుణ్ణి పాదములు పట్టుకుని ఎంతో ప్రార్థిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద్రౌపది ప్రేడ్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ ద పర్సన్ హూ కిల్డ్ హర్.
0: పరగన్మా మగవారులందరూ ముం బాణప్రయోగోప సంహరణాధ్యాయుధ విద్యలను నేను ద్రోణాచార్యుచేని అభ్యసించిరి.
1: You have learnt all the expertise of archery from Dronacharya.
0: Putrakriti nunnan dronulavu nee chittambulo lesamul karuna sangamuleka shishyasutulan kandimpaga paadiya.
1: Being the son of our preceptor, is it possible or is it justifiable to kill the children of the disciple?
0: Na patulandari kodanu nee tandiki shishyulu.
1: My husbands are the disciples of
0: na
1: your father.
0: Na patulandari kodanu meeku shishyulu.
1: And they are also your students.
0: శిష్యులను ఖండించడం అనేటువంటిది గురువుకు చాలా మహాపాపం కదా.
1: And it is a teacher would become
0: a student.
1: They are not your hands.
0: కనుక ఇది సరి అనేటువంటిది కాదని,
1: ఇస్ నాట్ ప్రాపర్.
0: సత్యమునకు ఎంతనో బలం నందించి ఆనాటి నుండి సత్యాన్ని కాపాడుతూ వచ్చినటువంటి వారు ఇలాంటి మహారాజులు.
1: ఆల్ గ్రేట్ ఎంపరర్స్ గేవ్ వాల్యూ అండ్ స్ట్రెంగ్త్ టు దిస్ ట్రూత్.
0: కనుక ఆనాటి నుండి సత్యాన్ని కాపాడుతూ రావటం చేతనే ఈనాడు ఇంత మాత్రమేనా సత్యం ఈనాడు భారతదేశం నందు రాణిస్తూ ఉంటుండాలి.
1: ద ట్రూత్ ఈజ్ షైనింగ్ ఎట్లీస్ట్ దిస్ ఫార్ టుడే బికాస్ సిన్స్ ఏజెస్ ది ట్రూత్ హ్యాస్ బీన్ అప్ హెల్డ్ అండ్ ప్రొటెక్టెడ్.
0: ఈనాడు ఈ విధమైనటువంటి సత్యం ప్రకాశిస్తూ ఉన్నదనగా ఆనాటి మహాపతివ్రతల యొక్క చల్లని హృదయములేము దీనికి మూల కారణము.
1: ఇట్ ఓన్లీ ది గోల్డెన్ ద నెక్టరైన్ హార్ట్స్ ఆఫ్ విమెన్ ఆఫ్ చెస్టిటీ ఆఫ్ ఓల్డెన్ డేస్.
0: అలాంటి పతివ్రతామతలు నేడు కూడా లోకంలో లేకపోలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ విమెన్ ఆఫ్ దట్ కైండ్ ఈవెన్ టుడే.
0: కనుక మనము పవిత్రమైనటువంటి హృదయాన్ని కలిగి సత్య స్వరూపాన్ని మనం సందర్శించి సత్యాన్ని కాపాడుకునే నిమిత్తమే సర్వస్వము అర్పితం గావించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కీప్ ద ట్రూత్ ఇన్ అవర్ హార్ట్ and follow the very principle of truth and dedicate our lives.
0: Nirata satya praudi dharani nenina harishchandrudi dharavasi chanagaleda.
1: Harishchandra, who lived for truth throughout his life, have you not seen him leaving the
0: world? లోకములేలే యశకుసి నలరాజు తన వెంట భూమిని గురుచిన.
1: The great Nala who leave the entire world, has he carried anything with him?
0: కృతయుగమునకు అలంకృతి చేయు మాధాత సిరిమూట కట్టుకు నరిగిజనన.
1: మాధాత, the great one, has he carried any prosperity with him?
0: ఎవరేమి తీసుకుని పోయారు?
1: Who takes anything?
0: ఎంతకాలం రాజ్యం ఏలారు? ఎవరైనా ఒక రాగి కాసైనా కూడా తీసుకుని పోయారా వెంట?
1: హ్యావ్ దే బీన్ ఏబుల్ టు క్యారీ సింగిల్ కాయిన్ విత్ దెమ్?
0: సత్యాన్ని మాత్రమే తీసుకుని పోయారు.
1: దే క్యారీడ్ ఓన్లీ ట్రూత్.
0: సత్యం ఏ నాటికి నీ దాచిపెడితే దాగేది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ కెనాట్ బి హిడెన్.
0: దాన్ని మర్చిపోమంటే మర్చిపోవటం వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఫర్గెట్ ఇట్.
0: సత్యం నిత్య ప్రకాశంగా ప్రకాశించేటువంటిది.
1: ది ట్రూత్ ఇస్ ever brilliant, radiant.
0: అట్టి సత్యాన్ని ఈనాడు మరుగు చేయడానికి ప్రయత్నిస్తున్నాము.
1: Today we are trying to hide the truth.
0: అట్టి సత్యాన్ని మర్చిపోవటకై సంకల్పిస్తున్నాము.
1: We have determined to forget truth altogether.
0: తుచ్చమైనటువంటి సుఖములకు సత్యాన్ని నాశనం చేస్తున్నాము.
1: For petty things, for mean things, we are sacrificing truth.
0: ఇది మానవుని యొక్క కర్తవ్యం కాదు.
1: It is not expected of man.
0: మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని పొంది,
1: having been a man with the divinity within,
0: పవిత్రమైన ఆత్మతత్వాన్ని మనలో నింపుకొని,
1: with all the spirit of the self which is sacred,
0: హృదయం అనేటువంటి పవిత్ర నామాన్ని పొందినటువంటి మనము,
1: we have got the title హృదయ, the heart,
0: హృదయహీనులమై,
1: we have lost our heart,
0: ధర్మ కఠినమైనటువంటి ఒక దీన్ని మనం అనుభవిస్తున్నాము.
1: We are really, we have spoiled our
0: మానవునకు సరి అయినటువంటి ధర్మం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ పాత్ ఫర్ మ్యాన్ కైండ్.
0: సత్యాన్ని కాపాడటమే మానవుడైనటువంటి వానికి సరి అయిన లక్ష్యము.
1: ది ట్రూ ఎయిమ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఈస్ టు అప్హోల్డ్ ది ట్రూత్.
0: కనుక మనము సత్యము నిమిత్తమై అనేక రకములైనటువంటి పరిశోధనలు చేసి సత్యమును మనము పొంది, సత్యాన్ని మనం ప్రచారం చేసి, సత్యాన్ని ప్రజలకు కూడా ప్రబోధించి ఆ సత్య స్వరూపాన్ని మనం పొందాలి.
1: Therefore, we have to make all possible investigation of truth, acquire truth, publicize and practice truth.
0: Kanuka aanati mahatallulandaru kudanu tava patulaku ee vidhamaitundi satya prabodhanam gavinchi taamu kudanu satya margamlo jeevinchi aneka vidhamaitundi kirtini sadhincharu.
1: That was the teaching of every housewife in those days to husbands, and they proceeded on the path of truth.
0: Kanuka ee naadu kudanu మన భారతదేశమునందు స్త్రీ పురుషులు ఏకోన్ముఖులై సత్యమును సరిపించి నీతిని నిజాయితీని పెంచుకుని మన భారతదేశంలో ప్రాచీన సంస్కృతిని నిలబెట్టుటకై కంకణం కట్టాలి.
1: సో ఆల్సో మెన్ అండ్ విమెన్ టుడే షుడ్ ఫాలో ది ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ అండ్ దెన్ మెయింటైన్ ది హెరిటేజ్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కనుక సత్య స్వరూపాన్ని మనము ప్రబోధించడానికి లోపల సత్య మార్గమును అనుసరించాలి.
1: Instead of teaching about truth, we have to practice truth.
0: అనగా సత్య మార్గం అంటే ఏమిటి?
1: What is the path of truth?
0: ఏదో చెప్పింది జరుపుకోవటం,
1: not to say,
0: ఆడిన మాట తప్పకుండా ఉండటం,
1: not to go back the word given,
0: ఆనంద నిమిత్తమై అన్నిను మనం మరచి,
1: for the sake of happiness we forget all,
0: satyanni kudunu visvarinchi
1: we forget even truth,
0: sukhanni jeevinchutaku idi kaadu mana satyamu.
1: Truth does not mean leading a happy life, forgetting everything.
0: Enni kashtamaina sariye,
1: let anything come and
0: darin tattukoni nettukoni munduku saagadaniki taginaatvanti okka dhairyanni manam sadhinchali.
1: You should have got all the courage and the strength to withstand
0: dhairya sahasam cheta satyanni manam nilavettukovali.
1: With all the courage and valor you should protect truth.
0: Neethi nijayithilato manam bratakali.
1: We should lead our lives with all morality and integrity.
0: Tiradaniki tindi lekapoyina, kattadaniki batta lekapoyina, undadaniki kompa lekapoyina, తిరగడానికి మందు లేకపోయినా మనం జీవితాన్నైనా వదలాలి, కానీ సత్యం ధర్మాన్ని మనం వదలకూడదు.
1: వీ మే నాట్ హ్యావ్ ఫుడ్ రేమెంట్ అండ్ షెల్టర్, వీ మే నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్, వీ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్ ఫర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: కనుక ఆనాటి ప్రాచీన సంస్కృతిని ఈనాడు తిరిగి మనం పునరుద్ధరింప చేయాలి.
1: సో వీ హావ్ గాట్ టు రిజువనేట్ ది వైవ్ ది ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: కనుక యదా యదా హి ధర్మస్య జ్ఞానభవత భారత అభ్యుత్థాన ధర్మస్య తదాత్మానం సుజామ్యహం. ఎప్పుడు కూడా ధర్మాన్ని మనం కాపాడుకోవటం కోసం మనం కంకణం కట్టాలి.
1: వీ షుడ్ డిటర్మిన్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ ఆల్ ద వే.
0: కృష్ణుడు బోధించినటువంటిది మొట్టమొదటి అది ఏ?
1: That is the first teaching of Krishna.
0: Dharma kshetre kuru kshetre samaveta yujjavaha mamaka pandavasyaiva kimakuruvat sanjiya. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు గుడ్డివాడు.
1: ద బ్లైండ్ కింగ్ ధృతరాష్ట్ర వాజ్ ఆస్కింగ్
0: ధర్మక్షేత్రమే
1: రివైవ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్
0: కనుక నీ యదా యదా హి ధర్మస్య జ్ఞానభవతు భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామ్యహము ఎప్పుడు కూడా నువ్వు

0: ఆస్కింగ్
1: ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం లోపల నా కుమారుడైనటువంటి కౌరవులు పాండవులు చేరి ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. యుద్ధానికి పోయినటువంటి వాడు అక్కడ విందులు ఆరగిస్తుకుంటూ కూర్చుంటారా? అంత మాత్రం బుద్ధి లేదా? అంత మాత్రం బుద్ధి లేదనేటువంటి వాడే ఇలాంటి ధృతరాష్ట్రుడు.
0: The blind king was questioning Sanjaya this way, the dharma kshetra, the battlefield which is Kurukshetra.
1: Dhritam rashtram itihi dhritarashtraha annadu. తనది కానటువంటి రాజ్యాన్ని, తనది కానటువంటి ఒక వస్తువును తనదిగా భావించి పాలించుకోవటమే ధృతరాష్ట్రం యొక్క గుడ్డితనం.
0: The blindness of the king Dhritarashtra lies in feeling that which does not belong to him as his own.
1: కనుకనే దాంట్లోపలనే సంజయుడు చక్కని ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: There Sanjaya taught the exact thing.
1: ధర్మక్షేత్రే కురుక్షేత్రే, మొట్టమొదట ధర్మక్షేత్రే ధర్మం అనే పదమును ఉపయోగించాడు.
0: ద ఫస్ట్ వర్డ్ యూజ్డ్ ఈజ్ ధర్మ.
1: ఈ ధర్మం అనేటువంటిది ఎందుకోసం వచ్చింది?
0: వాట్ ఫార్ ఇట్ హస్ కమ్?
1: కట్టకడపట
0: అట్ ద ఎండ్
1: బోధించినటువంటి బోధ ఏమిటి?
0: వాట్ వాజ్ ద టీచింగ్? అల్టిమేట్లీ
1: ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పాత్రో ధనుద్ధర తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానుతి మతిర్మమ అన్నాడు. కట్టకడపటి శ్లోకము మమ, కట్టకడపటి పదము మమ.
0: ద లాస్ట్ వర్డ్ ఆఫ్ గీత ఇస్ మమ.
1: మొట్టమొదటి శ్లోకము ధర్మ.
0: ద ఫస్ట్ స్టాంజా స్టార్ట్స్ విత్
1: మొట్టమొదటి పదము ధర్మ.
0: ద ఫస్ట్ వర్డ్ ఇస్ ధర్మ.
1: కనుకనే ఈ ధర్మమును కాపాడేటువంటిదే మానవుని యొక్క ప్రధాన ధర్మమని దాన్ని ప్రబోధించాడు.
0: The main path that man should follow is to protect dharma. Was
1: ఆ ధర్మాన్ని మనం కాపాడినప్పుడే ధ్రువానీతి బలమైనటువంటి నీతిని మనం సాధించిన వారం అవుతాం.
0: Then you will have that strong strength of morality.
1: మతిర్ మమ, నా యొక్క మనసును దృఢమైన చేసుకుంటాను.
0: Then I will have a strong mind.
1: ఈ విధంగా ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి చరిత్రలు ఎంత పవిత్రమైనటువంటి బోధనలు చేస్తూ వచ్చారు.
0: ది హిస్టరీ రివీల్స్ ద సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ పీపుల్.
1: ఈనాడు అట్టి పవిత్రమైన చరిత్రను ఎవరు చదవడానికి కూడా ప్రయత్నించడం లేదు.
0: టుడే నో వన్ ఇస్ ప్రిపేర్డ్ ఈవెన్ టు రీడ్ ది స్టోరీస్ ఆఫ్ ది పాస్ట్.
1: ఏమిటి ఈనాటి పిల్లల చదువులు?
0: What is that you read today?
1: ఏమో గొప్ప గొప్ప బిరుదులు పొందినారు.
0: You got very big title.
1: గొప్ప గొప్ప డిగ్రీలు అందుకుంటున్నారు.
0: And you acquired degrees.
1: కానీ ఈ డిగ్రీల వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
0: But what is the result that you get out of these degrees is not known.
1: మోరల్ క్లాసెస్ అనేటువంటిది పెట్టి నీతి నిజాయితీ నుంచి కూడా దీంట్లో నిరూపించి
0: సో ద మొరాలిటీ
1: ఈ పిల్లలకు ప్రాచీన సంస్కృతిని ప్రబోధించాలని చెప్పిన కూడా నేను అధ్యాపకులకు చెప్తుంటాను.
0: భగవాన్ ఆల్వేస్ టెల్స్ టీచర్స్ టు టీచ్ దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ బిసైడ్స్ ఏన్షియంట్ కల్చర్.
1: ప్రాచీన కాలం నుండి మొట్టమొదటి అక్షర శ్రీకారం చేయటం ఏ విధంగా చేసేటువంటి వాళ్ళు?
0: ఇన్ ఏన్షియంట్ డేస్ హౌ లెర్నింగ్ స్టార్టెడ్.
1: నమశివాయ పంచాక్షరి నామాన్ని బోధించేవాళ్ళు.
0: ఓం నమశివాయ వాస్ టాట్ ఇన్ ద బిగినింగ్.
1: అది కాకుండా ఉండినప్పుడు ఓం నమో నారాయణాయ అష్టాక్షరణాన్ని బోధించేటువంటి
0: వారు. ఆర్ లెర్నింగ్ స్టార్టెడ్ విత్ ఓం నమో నారాయణాయ.
1: ఇలాంటి అక్షర శ్రీకారం చేతనే ఆనాటి విద్యార్థులను పవిత్రమైనటువంటి ఒక ఆదర్శ పురుషులుగా తీర్చిదిద్దుతూ వచ్చారు.
0: బికాస్ ఆఫ్ లెర్నింగ్ విత్ దిస్ దే కుడ్ బికమ్ సో గ్రేట్.
1: ఈనాటి అక్షర శ్రీకారం ఏమిటది?
0: టుడే హౌ డూ యూ స్టార్ట్ లెర్నింగ్?
1: డింగ్ డాంగ్ బెల్ పూసిచింది వెల్.
0: డింగ్ డాంగ్ బెల్
1: ఇది మనం నేర్చుకునేది. ఈనాడు మనం నేర్చుకోవాల్సినటువంటి అక్షర శ్రీకారం ఎంత పవిత్రమైనదిగా ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వన్ షుడ్ స్టార్ట్ లెర్నింగ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
1: బే బే బ్లాక్ షీప్ బ్లాక్ షీప్ అయిపోతున్నారు.
0: వీ హావ్ బికమ్ బ్లాక్ షీప్ ఇండీడ్.
1: అందులో షీప్ కూడా బ్లాక్ షీప్.
0: దట్ టు బ్లాక్ షీప్
1: ఇదే మనం చదివేటువంటి.
0: ఇస్ దట్ వాట్ వి లెర్న్?
1: ఇదే మనం ప్రారంభించుకునేటువంటి.
0: ఇస్ దట్ ది వే టు బిగిన్ స్టడీ?
1: కాదు కాదు కాదు.
0: నో నో నో.
1: నీతి నిజాయితీలతో మనం బ్రతకతో రావాలి.
0: వి షుడ్ ఇన్ ఫ్యాక్ట్ వి స్టార్ట్ విత్ దిస్ మోరల్ ప్రిన్సిపల్.
1: దైవ నామంలో మనం ప్రారంభం కావాలి.
0: వి షుడ్ స్టార్ట్ విత్ గాడ్స్ నేమ్.
1: ఈ విధంగా ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి భారతీయ సంస్కృతిని తిరిగి మీరు పునరుద్ధరింపజేస్తారని ఎంతో కొండంత ఆశతో ఉంటున్నాను.
0: భగవాన్ హ్యాస్ గాట్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ ఆన్ యూ దట్ యూ విల్ బి ఏబుల్ టు రిజువనేట్ రీవైటలైజ్ బ్రింగ్ బ్యాక్ ది ఏన్షియంట్ కల్చర్ అండ్ ట్రెడిషన్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఎందుకు నిమిత్తమై ఈ ప్రాచీన సంస్కృతిని మీ ద్వారానే ఈ జగత్తునకు చాటాలి.
0: ది ఏన్షియంట్ కల్చర్ హ్యాస్ గాట్ టు బి ప్రాపగేటెడ్ త్రూ యూ.
1: మీరే దీనికి తగినటువంటి నాయకులు.
0: యు ఆర్ ద రైట్ లీడర్.
1: మీరే దీనికి తగినటువంటి సమర్థులు.
0: యు ఆర్ ద డిజర్వ్డ్ వన్.
1: ప్రాచీన కాలం యొక్క సంస్కృతిని పునరుద్ధరింపజేయడానికి మీకే తగినటువంటి శక్తి కలదు.

0: the capacity to establish
1: అలాంటి సంస్కృతిని పెంచి ఇలాంటి సంస్కారాన్ని నిలబెట్టాలి.
0: అండ్ ద కల్చర్ అండ్ ద ట్రెడిషన్ హావ్ గాట్ టు బి పాస్డ్ ఆన్.
1: ఈ సంస్కారం అనేటువంటిది తెచ్చుకుంటే వచ్చేటువంటిది కాదు.
0: ద కల్చర్ కెనాట్ బి సింప్లీ అక్వైర్డ్.
1: మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
0: ఇట్ హాస్ టు ఒరిజినేట్ అవుట్
1: ఆఫ్ సంస్కారం. అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ కల్చర్?
1: నిత్య జీవితంలో ఉన్నటువంటి దురభ్యాసం దూరం గావించి,
0: గివింగ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్,
1: సదభ్యాసాలను పెంచుకుని,
0: కల్టివేటింగ్ గుడ్ హ్యాబిట్స్,
1: సచ్చీలతో జీవించడమే సంస్కారము.
0: లీడింగ్ ద లైఫ్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ కల్చర్.
1: అది ఏ సంస్కారం అంటే, కల్చర్ అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ కల్చర్?
1: ఏదో మన భారతీయ కల్చర్ అంటే ఏదో ఒకటి రామాయణము మహాభారతం అని చెప్పడం, ఇవి మాత్రం కాదు కల్చర్.
0: ఇండియన్ కల్చర్ డస్ నాట్ మీన్ నరేషన్.
1: నిత్య జీవితంలో ఉన్నటువంటి మన దురభ్యాసములను,
0: బ్యాడ్ హ్యాబిట్స్,
1: దుర్గుణములను,
0: బ్యాడ్ క్వాలిటీ,
1: దురాచారములను,
0: బ్యాడ్ ప్రాక్టీస్,
1: దుస్సంగములను,
0: బ్యాడ్ కంపెనీ
1: దూరము గావించి,
0: దే హావ్ టు గివ్
1: సదభ్యాసములను, సచ్చింతనను, సత్ప్రవర్తనను, సచ్చీలతను పెంచుకోవటమే.
0: వన్ హ్యాస్ టు డెవలప్ గుడ్ థాట్స్, గుడ్ ఫీలింగ్స్, గుడ్ ఐడియాస్ అండ్ గుడ్ ప్రాక్టీసెస్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మన పవిత్రమైన భారతీయులు ఫార్మర్స్, చేతిగాడిగా ఉండేటువంటి వాళ్ళు.
0: ద ఫార్మర్స్ ఫార్మర్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ ఆర్ అగ్రికల్చర్.
1: భూమిని దున్ని, భూమిని ఆధారం చేసుకుని, ఆ భూదేవి ఇచ్చినటువంటి ప్రసాదమును భుజించి సత్కీర్తిని పొందేటువంటి వారు.
0: దే కల్టివేట్ ది ల్యాండ్ అండ్ దే క్యారీ దేర్ లైవ్లీహుడ్ అవుట్ ఆఫ్ ది క్రాప్స్.
1: అక్కడ ఏం సంస్కారాన్ని పొందారు?
0: వాట్ కైండ్ ఆఫ్ కల్చర్ దే హ్యాడ్?
1: మనకు అందరికి తెలిసినటువంటి విషయమే.
0: యు ఆల్ నో దిస్.
1: గడ్డితో పుట్టినటువంటి వడ్డను ప్యాడీ,
0: వుడ్ నో సంథింగ్, ది ప్యాడీ అవుట్ ఆఫ్ ది గ్రాస్,
1: దానిని చక్కగా వేరు చేసి,
0: అండ్ ఇట్ ఈస్ సెపరేటెడ్ అవుట్ ఆఫ్ ది హస్క్.
1: ఆ ప్యాడీని,
0: దట్ ప్యాడీ,
1: తిరిగి మిషన్ లో వేసి, లేక దంచో,
0: అండ్ పుట్ ఇన్ ద మెషిన్ ఆర్
1: జస్ట్ పైన పొట్టునంతా తీసివేసి,
0: ద హస్క్ ఇస్ రిమూవ్డ్.
1: పొట్టును తీసిన తర్వాత బియ్యాన్ని చక్కగా పాకం చేసి,
0: అండ్ దట్ బాయిల్డ్,
1: దీన్ని బాగా ఉడకబెట్టి,
0: అండ్ ఇస్ కుక్డ్ వెల్,
1: దానిని భుజించడమే ఇది సంస్కారము.
0: అండ్ ఈ పార్టేకింగ్ దట్ ఫుడ్ ఇస్ కల్చర్.
1: పుట్టిన వడ్లని వడ్డను అట్టని తింటాడా ఎవడైనా?
0: యు డోంట్ పార్టేక్ ది ప్యాడీ.
1: ఆ గడ్డిని ఎట్టైనా తింటాడా వాడు?
0: డూ యూ పార్టేక్ గ్రాస్?
1: గడ్డిని నీవు తింటున్నావు అంటే నీవు ఒక పశువు.
0: ఇఫ్ యూ స్టార్ట్ ఈటింగ్ గ్రాస్ యువర్ అన్ అనిమల్.
1: గడ్డిని వేరు చేయాలి,
0: సపరేట్ ది
1: వడ్డను వేరు చేయాలి.
0: హస్క్ మస్ట్ బి సపరేట్.
1: వడ్డను దంచి దానిపైన హస్క్ ను వేరు చేయాలి.
0: అండ్ హస్క్ మస్ట్ బి సపరేటెడ్ అవుట్ అండ్ ద రైస్ మస్ట్ బి కుక్డ్. ఆ హస్క్
1: వేరు చేసిన తర్వాతనే దీన్ని అగ్నిలో వేసి, దీన్ని అగ్ని సంస్కారం గావించి,
0: అండ్
1: దాన్ని భుజించాలి.
0: అండ్ దెన్ ఇట్ మస్ట్ బి బాయిల్డ్ దేర్ ప్రాపర్లీ కుక్డ్ అండ్ పార్టేక్ అండ్ దట్ ఇస్ కల్చర్.
1: కనుకనే ఈ సంస్కారం చిన్నదేని నుంచి కూడాను, ప్రతి వస్తువునందు కూడాను సంస్కరింపజేసుకుంటున్నాం మనం.
0: ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ టు బి కల్చర్డ్ ఆర్ రిఫైన్డ్.
1: ఒక చిన్న ఉదాహరణ మీరే చూసుకోండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: 2 గజాల షర్టును మీరు తీసుకుని వస్తున్నారు.
0: యూ బ్రింగ్ 2 యార్డ్స్ క్లాత్.
1: 2 గజాల షర్టును తీసుకుని వస్తే ఆ షర్టును 2 గజాలు మీరు కప్పుకోవటం లేదు.
0: యూ డోంట్ కవర్ యువర్ బాడీ విత్ 2 యార్డ్స్ క్లాత్.
1: దాన్ని చక్కగా
0: in a nice way
1: tailor దగ్గరికి ఇచ్చి,
0: take it to the tailor,
1: వాడు కత్తితో కత్తిరించి,
0: he'll cut it with the scissor,
1: scissor తో ఉడికి దానికి కుట్టించి,
0: and he'll also stitch it with the needle,
1: నెట్టలు గాను కాలర్ గాను రోజు జోబీ గాను ఈ విధంగా కుట్టించి చక్కగా అలంకారం చేసి మీరు ధరిస్తున్నారు.
0: అండ్ యూ స్టిచ్ ది 2 యార్డ్ షర్ట్ ఇన్ సచ్ ఎ వే టు హావ్ ద హ్యాండ్స్ అండ్ ద కాలర్.
1: ఆ తెచ్చిన వస్త్రాన్ని చొక్కాగా మీరు సైజు రీతిగా కుట్టించుకోవటము, ధరించుకోవటము, ఆనందించడం, ఇదే సంస్కారం.
0: ద కల్చర్ లైస్ ఇన్ మేకింగ్ ది 2 యార్డ్స్ క్లాత్ ఇన్ ఎ బ్యూటిఫుల్ షర్ట్.
1: దాని ఎందుకు భారతీయుల యొక్క సంస్కృతి ఎంత పవిత్రమైనదో మీరు యోచించుకోండి.
0: ద కల్చర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఈస్ రివీల్డ్ ఇన్ ఎ నైస్ వే.
1: ఈ విధమైనటువంటి యొక్క సంస్కారాన్ని మనం విస్మరించి,
0: వీఆర్ ఫర్గెటింగ్ దిస్ కల్చర్.
1: సంస్కారం అంటే అదేదో ప్రాచీనమైనటువంటి ధర్మం మాకు అక్కర్లేదంటుంటారు.
0: వీ కన్సిడర్ దిస్ కల్చర్ యాజ్ ఆర్కైక్ ఆర్ అవుట్డేటెడ్.
1: కల్చర్ అనేటువంటిది అర్థం చేసుకునేటువంటి మూర్ఖుడే ఇది ప్రాచీన సంస్కారం అనుకోవటం.
0: ఇస్ ఓన్లీ ఫూల్ హూ డస్ నాట్ అండర్స్టాండ్ ద ట్రూత్.
1: మన నిత్య జీవితానికి సత్యమైనటువంటి మార్గాన్ని నిరూపించేటువంటిది ఈ సంస్కారం.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ కల్చర్ ప్రూవ్స్ ది వాల్యూ ఆఫ్ ది ట్రూత్ విచ్ వీ హావ్ టు అడాప్ట్.
1: పశువులుగా పుట్టినటువంటి మనమును మానవులుగా తీర్చిదిద్ది దైవంగా తీర్చిపెట్టుకోవటమే.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ ఎవాల్వ్డ్ ఆఫ్ ద యానిమల్ కింగ్డమ్ అండ్ వీ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ రీచ్ ద డివైన్ స్టేట్.
1: మానవుడిగా పుట్టినావు,
0: యు ఆర్ బోర్న్ ఇస్
1: యు మానవుడిగానే చచ్చి ప్రయోజనం లేదు.
0: ఇస్ యూస్లెస్ యు డై యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడిగా పుట్టి దైవంగా నీవు దీని శరీరాన్ని వదలాలి.
0: హావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్, యు షుడ్ ఎండ్ యువర్ లైఫ్ యాజ్ డివైన్.
1: మానవుడిగా పుట్టి మానవుడిగా చచ్చినప్పుడు నీవు ఏమి సాధించిన వాడవుతావు?
0: ఇఫ్ యు జస్ట్ ఎండ్ యువర్ లైఫ్ యాజ్ ఎ హ్యూమన్, వాట్ ఇస్ ఇట్ యు
1: చదివిన వాడైనా ఈ విధంగా చస్తాడా?
0: విత్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ వాట్ ఫర్ ఇస్ దిస్ వెన్ దేర్ ఇస్ నో ఎవల్యూషన్?
1: చదువులు ఎన్నో చదివి,
0: హావింగ్ ఆల్ ది ఎడ్యుకేషన్,
1: ఏమి ప్రయోజనము?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: కట్టగడపటికీ ఇది శాస్త్రవాదమే కానీ,
0: ఇట్ అల్టిమేట్లీ ఇట్స్ ఓన్లీ ఆర్గ్యుమెంట్,
1: హృదయవాదం కాదు.
0: ఇట్స్ nothing to do with your heart.
1: చదువులు ఎన్నో చదివినారు.
0: You have studied everything.
1: కానీ డిగ్రీలు తీసుకున్నారు.
0: You get your degrees.
1: కానీ కీర్తిని పొందారు.
0: You got name.
1: దీన్ని సద్మార్గము లోపల సద్వినియోగపరచుకోవాలి.
0: You have to make proper use of it in the right way.
1: అప్పుడు ఈ చదువుకు తగినటువంటి సార్థకము.
0: There lies the fulfillment of our education.
1: దాని మన సమాజమునకు సరైనటువంటి అనుకూలంగా తీర్చిదిద్దుకోవాలి.
0: You should mold it in such a way as to go along with the trend of the society.
1: సరైనటువంటి మార్గాన్ని అనుసరించినట్టుగా ప్రయత్నించాలి.
0: You should see that the society will follow you in the correct way.
1: చదువు రానటువంటి వారికి ఈ చదువు యొక్క సంస్కారాన్ని ప్రబోధిస్తూ పోవాలి.
0: You should also teach those who are not lettered or illiterate.
1: సమాజంలో కూడా చదువులుగా మీరు తీర్చిదిద్దాలి.
0: You should also see that the entire society is educated.
1: చదువు చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరు కూడా మందమతుడు.
0: In fact, a man may be highly intellectual with all the knowledge, but he does not reach nature.
1: ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
0: A mean man would never give up his mean mentality, however well his education.
1: చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: With all the specialization in education, he involves in arguments only.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి.
0: With all the studies after all, why should you die?
1: చావులేని చదువు చదవవలేదు.
0: You should study as to be immortal, eternal. That is the proper education.
1: ఈ నాడు గ్రంథ పరిచయం తీసుకుంటే దాంతో చదివినటువంటి కంఠస్థం చేసి ఎగ్జామినేషన్ హాల్ లో పోయి నేను తలనంత ఖాళీ చేసుకుని ఎంటీ హెడ్ తోని ఇంటికి వచ్చేదానికంటే ఈ చదువు లేకుండా పోవటమే మంచిది.
0: Today we have got the textual information just brought into the head and vomit there in the examination, return empty headed. What for?
1: ఈ నాటి పిల్లలందరినీ కూడా నేను చూస్తున్నాను బాగా.
0: Bhagavan has been watching us.
1: ఎగ్జామినేషన్ టైంలో కష్టపడి కష్టపడి చదువుతారు.
0: They study very hard at the time of examination.
1: రాత్రంతా నిద్ర మేల్కొని చదువుతారు.
0: They are awake throughout night.
1: కానీ ఎగ్జామినేషన్ హాల్ లో పోతారు.
0: They go to the examination hall.
1: దానంతా కంఠస్థం చేసుకున్నంత రాస్తారు.
0: All that they got it by heart, they try to write.
1: అయిపోయింది అనుకుని బాగా ఫ్రీగా ఇంటికి వస్తారు.
0: And they return home freely.
1: రెండవ దినమే ఆ యొక్క ఆన్సర్ కు తనకి తానే జవాబు చెప్పలేడు.
0: Next day they cannot give the reply to the question.
1: ఇది bookish knowledge.
0: This is bookish knowledge.
1: దీన్ని superficial knowledge అన్నారు.
0: This is superficial knowledge.
1: ఈ superficial knowledge చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use out of this superficial knowledge?
1: Practical knowledge లో నీవు ప్రవీణుడు కావాలి.
0: Have that practical knowledge.
1: నీ నిత్య జీవితంలో దాన్ని సరైన రీతిలో మార్గం పెట్టుకోవాలి.
0: The practical knowledge should help you in your daily life.
1: మన భారతీయ సంస్కృతి అనేటువంటి అనాది కాలం నుండి కూడా ఎంతటి పవిత్రమైన మార్గాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: The culture of Bharat has demonstrated the sacred way, the sacred life.
1: అందరూ విదేశీయులందరూ కూడా భారతీయులు మూర్ఖులు.
0: Most of the foreigners may consider Bharatiya schools. They make fun of it.
1: చెట్టును పూజిస్తున్నారు.
0: They worship trees.
1: మట్టిని పూజిస్తున్నారు.
0: They worship clay.
1: పాములను పూజిస్తున్నారు.
0: They worship snakes.
1: కుక్కను పూజిస్తున్నారు.
0: They worship plants.
1: గోవులను పూజిస్తున్నారు.
0: Cows.
1: ఏమిటి వీరి పిచ్చి అని అనేక మంది అవహేళన చేస్తుంటారు.
0: And most of the foreigners make fun of you because you worship the trees and the snakes.
1: కాని మన భారతీయ సంస్కృతం వారికి చక్కని జవాబును ప్రబోధిస్తూ వచ్చింది.
0: But the culture of Bharat gives a proper meaning of life.
1: నాయనా,
0: look here.
1: కేవలం మేము మూర్ఖులమై లేక ముఖ్యము కాకుండా లేక మూఢత్వాన్ని పొంది మేము దీన్ని బోధించడం లేదు.
0: We are not fools, we are not worshipping in a foolish way.
1: మేము పవిత్రమైన మార్గాన్ని పొంది,
0: we follow sacred path.
1: మానవునికి ఇచ్చినటువంటి యొక్క ప్రేమ తత్వమును,
0: the principle of love given to man,
1: మానవునికి మాత్రమే పరిమితం కాకుండా,
0: is not limited to man only.
1: జీవ జంతురాశులకు కూడా దీన్ని పంచాలని ఉద్దేశంతో మేము ఇంతటి పని చేస్తున్నాం.
0: We want to share with the rest of the animal world, therefore we worship.
1: మానవుని యందు ఇచ్చినటువంటి ఈ ప్రేమ తత్వాన్ని,
0: the love given to man,
1: పశువులను కూడా ప్రేమించాలి.
0: Makes you to
1: పక్షులను
0: love
1: ప్రేమించాలి.
0: Animals, birds,
1: పాములు కూడా ప్రేమించాలి.
0: You have got to love snakes.
1: ఈ విధంగా ఈ ప్రేమను సర్వులకు పంచినప్పుడే నా యొక్క ప్రేమ తత్వం సార్థకం గావించుకున్న వాళ్ళని అవుతాం.
0: Therefore when once you share and propagate this love with everybody, you are a
1: ప్రేమను
0: true human.
1: సర్వ జీవరాశులు కూడా పంచుతూ పోయినప్పుడు నీకెంత హాయి కలుగుతుంది.
0: When you start sharing love with all of the beings, you
1: కానీ ఈనాడు మీరు వాదించవచ్చును.
0: You may argue today.
1: ఈ విష సర్పములకంతా పాలు పోసి పెంచినప్పుడు అవి మనం కరిచినప్పుడు ఎంత ప్రమాదం అవుతుంది.
0: You go on offering milk to the poisonous snake. If it bites you, what will happen?
1: నీవు హృదయపూర్వకంగా పాలు పోసి పెంచినటువంటి పాము నిన్ను ఏనాటికి కరవదు.
0: If you wholeheartedly offer milk to a poisonous snake, it will bite you.
1: ప్రవేశించు.
0: You should have the strong faith and start
1: పూర్వకాలంలో దట్టమైన అరణ్యం లోపల,
0: in ancient times in thick forest,
1: మనుష్య సంచారం జరిగినటువంటి యొక్క దట్టమైన ఫారెస్ట్ లోపల,
0: where there was no human habitation at all,
1: అనేక కఠినమైనటువంటి యొక్క క్రూర మృగములంతా కూడా,
0: there are all wild animals all around,
1: అలాంటి క్రూరమృగములు నివసించేటువంటి అరణ్యం లోపల ఋషులందరూ కూడా ఎంతో హాయిగా భయం అనేటువంటిది లేకుండా ధైర్యంగా జీవితాన్ని గడిపేటువంటి వారు.
0: ఏన్షియంట్ రిషి స్పెండ్ ద టైమ్ ఇన్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ విత్ నో ఫియర్ అట్ ఆల్.
1: వారందరూ కూడా పులులు అక్కడ ఉంటుంటే, సింహాలు అక్కడ ఉంటుంటే భయం లేకుండా వాళ్ళు నదీ స్నానానికి పోయి స్నానాలు గావించుకొని సంతోషంగా బయటకు వచ్చేటువంటి వారు.
0: దే లివ్డ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ లయన్స్ అండ్ టైగర్స్. దే కుడ్ గో వాక్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ద రివర్.
1: ముందుగా కూడా పరుంటినటువంటి ఒక సింహాలు కూడా వారిని ఏమాత్రము చేసేటువంటివి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ లయన్స్ లయింగ్ ఓవర్ దేర్ విల్ నెవర్ హార్మ్ దెమ్.
1: కారణం ఏమిటి?
0: వాయ్?
1: యత్ భావం తద్ భవతి.
0: యాజ్ ఇస్ యువర్ ఫీలింగ్ సో వుడ్ బి యువర్ ఎక్స్పీరియన్స్.
1: దానిపైన ఏమాత్రము ద్వేషం లేదు కనుకనే వాటికి వీరిపైన ఏమాత్రము ద్వేషం రాదు.
0: యాజ్ దే నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ దీస్ వైల్డ్ యానిమల్స్ దే నెవర్ హార్మ్ దెమ్.
1: కనుకనే మన భావం పురస్కరించుకుని బయట జంతువులు కూడా ప్రవర్తిస్తాయి.
0: ది ఔటర్ యానిమల్స్ కండక్ట్ బేసింగ్ ఆన్ అవర్ ఇన్నర్ ఫీలింగ్.
1: వాళ్ళ దగ్గర ఎట్టి ఆయుధాలు లేవు.
0: దే డోంట్ హ్యావ్ ఎనీ వెపన్స్.
1: ఒకే ఆయుధము,
0: ఓన్లీ వన్,
1: జపమాల.
0: ది ఏన్షియంట్ rishis had only one weapon, japamala, talisman.
1: Om namo narayanaya, om namah shivaya aneetunte aa kaggamule veerini kaapaadutu vachina.
0: They had the swords of God's name. Om namo narayanaya, om namah shivaya.
1: ఇలాంటి ఖడ్గములు ధరించినటువంటి వారు ఆ ప్రాచీన పురుషులు.
0: ఏన్షియంట్ రిషీస్ క్యారీడ్ విత్ దెమ్ ద స్వోర్డ్ ఆఫ్ లార్డ్స్. ఇలాంటి
1: అవి కాదు, వెనుక ముందు పిస్తోళ్లు, పిటాపులు, పటాకులు, టిపాకులు ఇన్నెన్నో ధరించుకుని పోయినా కూడా వాడు కూలిపోతున్నాడు.
0: బికాస్ వీ ఇన్స్టెడ్ ఆఫ్ దోస్ టుడే వీ హావ్ గాట్ ఆల్ ద రివాల్వర్స్ అండ్ గన్స్ అండ్ పిస్టల్స్.
1: ఏ గన్స్ అక్కర్లేదు.
0: దే డిడ్ నాట్ నీడ్ ఎనీ
1: గన్,
0: ఓన్లీ వన్.
1: అదే నామస్మరణ.
0: దే హాడ్ ఓన్లీ gun of God's name.
1: ఆ భగవత్ నామాన్ని మనం స్మరిస్తూ ఉంటుంటే
0: when you chant his name,
1: ఏ దుర్మార్గములు కూడా మన దగ్గరికి రాలేవు.
0: No wicked man can
1: భయపడిపోతుంటాయి.
0: Because they will be afraid of you.
1: పాములంతా కూడాను ఎంతో పిశుసర్పములు అనుకుంటాం.
0: You think that snake is poisonous.
1: పాములు కూడాను మనల్ని ఏమి చేయలేవు.
0: Even snake won't do anything.
1: కనుకనే వాటిని పాలు పోసి పెంచుతూ వచ్చారు.
0: Therefore you offer them milk.
1: పక్షులకంతా కూడాను
0: even two birds
1: అన్నాలు పెడుతూ వచ్చారు.
0: We feed them.
1: చిన్న చీమలు, దోమలు,
0: వీటికన్నా
1: ఎక్కడ చీమలు పుట్ట ఉందో అక్కడంత బియ్య పిండి పోసి
0: వచ్చేవి.
1: క్రమక్రమేణా అది మరుగు పరిపోయి
0: గ్రాడ్యువల్లీ ఇట్స్ గాన్.
1: ఇంటి ముందర ముగ్గులు అనేటువంటి రీతి కింద ఈ బియ్య పిండిని ముగ్గులుగా వేసేటువంటి
0: రైస్ ఫ్లోర్ వాజ్ యూస్డ్ టు పుట్ రంగోలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హౌసెస్.
1: ఈ రంగోలైనటువంటి సున్నం కాదు పోసేది.
0: ఇట్ ఇస్ నాట్ ద లైమ్ యాజ్ వీ డూ టుడే.
1: కానీ బియ్య పిండిని ముగ్గులుగా వేస్తూ వచ్చారు.
0: ఇట్ ఇస్ ద రైస్ ఫ్లోర్ దట్స్ యూస్డ్.
1: ఈ బియ్య పిండి కోసమై అనేక చీమలందరూ వచ్చేటటువంటి వారు.
0: బికాస్ ద రైస్ ఫ్లోర్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌసెస్ ఆల్
1: దాన్ని భుజించి ఎంతో ఆనందంగా పరిగెత్తిపోయేటువంటివి.
0: దే వర్ సో హ్యాపీ టు పార్టేక్ ద రైస్ ఫ్లోర్.
1: ఆ విధంగా ప్రతి చీమ నుంచి దైవం వరకు కూడాను, బ్రహ్మం నుంచి చీమ వరకు కూడాను పవిత్రమైనటువంటి భావాన్ని వారు పెంచుకుంటూ వచ్చారు.
0: దే హాడ్ గాట్ ది సీక్రెట్ థాట్ అండ్ సీక్రెట్ ఫీలింగ్స్ రైట్ ఫ్రమ్ అన్ ఎండ్ టు బ్రహ్మ. దీన్ని
1: పురస్కరించుకుని త్యాగరాజు కూడా చెప్పాడు, చీమలో, బ్రహ్మలో, శివకేశవాదవులలో ప్రేమ మీద వెలిసి ఉండి బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా.
0: ఇట్ వాజ్ త్యాగరాజ హూ ప్రేయడ్, ఓ రామా, యువర్ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ చీమ ద ఎండ్ టు బ్రహ్మ ద డివైన్.
1: ఈ విధంగా చీమలు మొదలుకొని సింహాల వరకు కూడాను,
0: రైట్ ఫ్రమ్ ఎండ్ టు ద లయన్,
1: పక్షులు మొదలుకొని పరమహంసల వరకు కూడాను,
0: ఫ్రమ్ పక్షి ద బర్డ్ టు పరమహంస ద సుప్రీం,
1: ప్రేమ తత్వాన్ని ప్రచారం చేసి,
0: దట్ లవ్ ప్రిన్సిపల్ హాస్ గాట్ టు బి షేర్డ్,
1: సంస్కారాన్ని ప్రబోధించి,
0: అండ్ ది కల్చర్ హాస్ టు బి,
1: భారతీయ సంస్కృతిని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: అండ్ దే జస్ట్ ప్రాపగేటెడ్ అప్హిల్ ద కల్చర్.
1: కానీ ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వీళ్ళకి తెలియదు.
0: టుడే ద పీపుల్ డోంట్ నో వాట్ కల్చర్ ఇస్.
1: ఇది మీరు నేర్చుకోవాలి.
0: యు హావ్ టు లెర్న్ వాట్ కల్చర్.
1: మీరు నేర్చుకొని మీ మిత్రులకు బోధించాలి.
0: అండ్ యు హావ్ టు టీచ్ యువర్ ఫ్రెండ్స్.
1: ఇదియే మీరు చేయవలసినటువంటి ఉపకారము.
0: దిస్ ఇస్ ద హెల్ప్.
1: నేను కనుక వస్తు వాహనాదులు ఎవరికి దానం ఇవ్వనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఆఫర్ ఎనీథింగ్ ద గోల్డ్ ఆర్ ఎనీ.
1: మీరు నేర్చినటువంటి సద్గుణములను పరులకు బోధించడమే పెద్ద జ్ఞానము.
0: ఆల్ ద వర్చ్యూస్ దట్ యు హావ్ షేర్ దెమ్ విత్ అదర్స్, టీచ్ దెమ్.
1: జ్ఞానం అంట ఏమిటి?
0: దట్ ఇస్ ద ట్రూ జ్ఞానం.
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: ద విజన్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ జ్ఞానం.
1: ఒక్కటే ఒక్కటి.
0: దట్ ఓన్లీ వన్.
1: ఏ యొక్క ప్రాణి అయినా సరియే, పశుపక్షి మృగాదులు ఎందుకూడను మానవుల యొక్క ప్రేమను ప్రసరింప చేయడానికి ప్రయత్నించాలి.
0: ది హ్యూమన్ బీయింగ్ మస్ట్ షేర్ హిస్ లవ్ టు ఎనీ బర్డ్ ఆర్ బీస్ట్ ఆర్ ఎనీ క్రీచర్ ఆఫ్ దిస్.
1: భగవంతుడా, నాకు ఇచ్చినటువంటి ఈ ప్రేమను నేను స్వార్థంగా అనుభవించకూడదు.
0: గాడ్, యు హావ్ గ్రాంటెడ్ మీ దిస్ లవ్ విచ్ ఐ విల్ నాట్ యూజ్.
1: 10 మందికి పంచాలి.
0: I should share with everybody.
1: ఆ 10 మందికి నేను పంచి దాన్ని నేను తిరిగి అనుభవించాలి.
0: After sharing I should experience at the end.
1: ఈ విశాలమైనటువంటి హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: I should be broad minded.
1: Broad minded.
0: Broad mind.
1: అది నిజమైనటువంటి ప్రేమ తత్వము.
0: That speaks of the true principle of love.
1: Expansion love అన్నారు.
0: This is expansion
1: love. కానీ ఈనాడు ఎక్స్పాన్షన్ లవ్ ఎక్కడ పోయిందో అంత కంట్రాక్షన్ లవ్. కంట్రాక్షన్ లవ్.
0: Today there is no expansion
1: love. కంట్రాక్షన్ లవ్ చావుతో సమానమైన.
0: కంట్రాక్షన్ లవ్ ఇస్ డెత్.
1: ఈ చావుతో సమానమైనటువంటి యొక్క నైతికమైనటువంటి విలువను ఏమాత్రము పెట్టుకోకుండా, ఈ పవిత్రమైనటువంటి దీన్ని ఏమాత్రము చింతించుకోకుండా అల్పమైనటువంటి ప్రేమతో మనం జీవితాన్ని గడుపుతూ ఉన్నాం.
0: Without thinking of this sacred love, without thinking of this broad mindedness, we are spending our life in a mean, cheap way.
1: ఎవరిని బాధించకుండా చూసుకో.
0: See that you don't hurt anybody.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: ఈ విధమైనటువంటి దీంతో సత్యాన్ని మనం ఎంత ప్రబోధించినప్పటికీ చాలదు.
0: You can teach truth to any extent, but it's immeasurable.
1: Satya Harishchandra satyani bodhinchi entano tana jeevithanni satyam gaavinchukunnadu.
0: Satya Harishchandra followed the path of truth till the end.
1: Satyamune sadhisthu vachadu.
0: Ultimately achieved.
1: Satyamune jeyisthu vachadu.
0: And he could win over everybody.
1: Kattagalapudiki poyina rajyanni kudunu tirigi techukunnadu.
0: He could get back his kingdom which he lost.
1: Aala bittalnu kudunu tirigi techukunnadu.
0: He could also have his wife and child.
1: Isvade vachi Harishchandra నన్ను క్షమించు అని కోరాడు.
0: And in fact the very saint came himself asked, sought pardon.
1: నే పెట్టినటువంటి యొక్క పరీక్షమంతా అంతా కూడా నువ్వు సాధిస్తూ వచ్చావు.
0: In fact you could withstand all the tests you are put to.
1: నా యొక్క ఎగ్జామినేషన్ లో నువ్వు పాస్ అయినావు.
0: You have passed in the test examination.
1: నీ కోరిందంతా నీకు ఇచ్చేస్తున్నాను.
0: Therefore I will give you back all the
1: tests. సత్య హరిశ్చంద్రుడు చెప్పాడు నాకు ఏది అక్కర్లేదు.
0: సత్య హరిశ్చంద్ర సార్ ఐ డోంట్ వాంట్
1: ఈ ఒక్కదాన్ని నేను కాపాడుకుంటే చాలు.
0: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ ఐ కీప్ అప్ ట్రూత్.
1: సత్యాన్ని కాపాడుకోవటమే నా యొక్క ప్రధాన కర్తవ్యం అన్నాడు.
0: ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ డ్యూటీ టు కీప్ అప్ ట్రూత్.
1: ఆ విధమైనటువంటి ఒక సత్కీర్తిని తెచ్చుకోవడానికి పిల్లల్లో ఏ ఒక్కరైనా కూడా కొంచెం ప్రయత్నపూర్వకంగా సాధించండి.
0: అట్లీస్ట్ వన్ అమంగ్ ది స్టూడెంట్స్ షుడ్ స్ట్రైవ్ హార్డ్.
1: మీరు ఉద్యోగాలు చేసుకోండి.
0: Do your jobs.
1: తప్పులేదు.
0: Nothing wrong.
1: విదేశాలకు పోండి. తప్పులేదు.
0: Go abroad. Nothing wrong.
1: గొప్ప బిరుదులను పొందండి. తప్పులేదు.
0: Have titles. Nothing wrong. But
1: హృదయాన్ని మాత్రం కఠినం చేసుకోకూడదు.
0: But never be strong or stone.
1: చాలా మంది హృదయము చాలా కఠినమైనటువంటి రాయిగా తయారవుతుంది.
0: Many people have their hearts which are so hard, rough.
1: దైవం మాటలు కూడా ధిక్కరించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: They are ready even to disobey God.
1: ఇలాంటి కఠిన హృదయమైనటువంటి వారు బ్రతికి ప్రయోజనం ఏమిటి?
0: Such harsh people, what for is their life?
1: వెన్న వంటి హృదయం కావాలి.
0: యు షుడ్ హావ్ సాఫ్ట్ అండ్ టెండర్ హార్ట్.
1: ఈ వెన్న వంటి హృదయంతో ఉండినప్పుడే
0: వెన్ యూ గాట్ ది సాఫ్ట్ అండ్ టెండర్ హార్ట్
1: జీవితం నీకు జరుగుతుంది.
0: అండ్ దెన్ యూ విల్ హ్యావ్ ద లైఫ్ దట్ షైన్
1: వెన్నెల
0: షైన్స్ లైక్ మూన్ లైట్.
1: అప్పుడే మీకు తగినటువంటి జీవిత శాంతి కలుగుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ద పీస్ ఇన్ యువర్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నిన్నటి దినము నీతి,
0: yesterday bhagwan taught
1: us nijayatini,
0: today integrity nijayatini
1: chinchamu. Kani manavatvanni kodam motta motta manam telusukovali.
0: We should know what humanity is.
1: Repadi dinamu ee manavatvanni gurinchi manam chakkaga viplanga vi telusukundam.
0: Bhagwan will explain to us in detail manavatva, the human life.
1: Manavatvam chaala pavitramainatundi meeku teliyadu.
0: You do not know human life is highly.
1: Edo nenu manavudiga puttanu.
0: I am born as a human.
1: Kannu nichinaru,
0: chevunu nichinaru,
1: noru nichinadu,
0: the tongue.
1: కాబట్టి నోటితో మాట్లాడటము, కన్నులతో ప్రపంచాన్ని చూడటము, చెవులతో విషయాలంతా వినటము, ఇవేనా మనం చేయవలసినటువంటివి?
0: Is it simply listening to what all that is around, watching all that with the eyes and speaking what you like?
1: వినవలసినటువంటి మంచివే వినాలి.
0: What you are supposed to hear are only good.
1: చూడవలసినటువంటి దివ్యత్వాన్నే చూడాలి.
0: You should watch only the divinity.
1: చెప్పవలసినటువంటి సత్యమే చెప్పాలి.
0: You should only speak truth.
1: అందుకోసమే ఈ ఇంద్రియం నీకు అందించాడు.
0: ఫర్ దట్ రీజన్ దీస్ సెన్సెస్ ఆర్ గివెన్.
1: ఈ పంచేంద్రియ యొక్క పవిత్రతను కూడాను రేపటి దినం మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ది సీక్రెట్ ఆఫ్ ది సెన్సెస్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ టుమారో.
1: ప్రేమముదిత మనస్సు.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవత్ తత్వము గుర్తించటం అంత సులభమైన మార్గం కాదు.
1: ఇట్స్ నాట్ సో ఈజీ టు అండర్స్టాండ్ గాడ్స్ నేచర్.
0: నేను అనే అహంకారము, నాది అనే అభిమానమే సమస్త అనర్థములకు మూల కారణం.
1: ద ఫీలింగ్స్ ఆఫ్ ఐ అండ్ మైండ్, ద ఈగో ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ డిఫికల్టీస్.
0: నేను అనే అహంకారము, నాది అనే మహమకారము ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే దైవత్వము అత్యంత సులభములో మనకు లభ్యమవుతుంది.
1: The nature of God could be easily understood when we get away from the ego of I and the attachment of mind.
0: Atma sarvantaryami.
1: Atma is present all over.
0: అనంతమైనటువంటిది ఆత్మ.
1: ఆత్మ ఇస్ ఇన్ఫినిట్.
0: ఒక్కటి,
1: ఓన్లీ వన్.
0: కానీ ఉపాధి భేదముల వల్ల ఇది వివిధ రూపములో మనకు కనిపించుచున్నది.
1: బికాస్ ఆఫ్ ది డిఫరెంట్ ఫార్మ్స్ వి ఫైండ్ ఇట్ ఇన్ మెనీ ఫార్మ్స్.
0: ఏకత్వంలోని అనేకత్వమే ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తింప చేయునదే ఆధ్యాత్మికం.
1: It is real spirituality that will make you understand the unity in diversity.
0: కాని దురదృష్టవశాత్తు ఈనాడు ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించేటువంటి మేధావులు అభివృద్ధి అవుతున్నారే కాని అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటున్నారు.
1: But unfortunately, there are many intellectuals who will find the diversity in unity, but very few recognize the unity in diversity.
0: Oka bhavanam nirminchukunnam.
1: A mansion is under construction.
0: Indulo oka sthanala gadi, okati vanta gadi, okati bhojanam chese gadi, okati nivasinche gadi, ee vidhanga aneka vidhamulaga bhagamulu vividhinchukunnam.
1: In that mansion they planned one room for kitchen, one for dining, one for living room.
0: ఈ విభాగములకు కారణం ఏమిటి? గోడలే.
1: How do you divide into them into rooms? Only walls.
0: ఈ గోడలు తీసివేసినప్పుడు అంతా ఒకే భవనంగా కనిపిస్తుంది.
1: When you remove the walls, you will find only one mansion.
0: మధ్యలో గోడలు అడ్డుగా ఉండటం చేతనే ఈ భవనమునందు వివిధ రూపములచే కూడినటువంటి నామములచే చేరినటువంటి గదులుగా ఏర్పడుతున్నాయి.
1: Because of these cross walls as obstacles, you find so many rooms designed for different purposes.
0: కనుక ఆత్మ అనేటువంటి భవనము ఒక్కటి.
1: Therefore, the mansion of Atma is one.
0: ఇందులో శరీరము, ఇంద్రియము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి యొక్క గదులను మనము ఏర్పరచుకోవటం చేత, ఉపాధులను నిర్మించుకోవటం చేత ఇవి భిన్నముగా మనకు కనిపిస్తున్నాయి.
1: In this mansion of Atma, we made separate rooms such as the mind, the intellect, the chitta and the ego, and therefore we have made his forms.
0: Itti bhinnatvamto kudinatundi manavattam ee naadu abhivruddhi kavatam chetane gurutvamu aneetundi athyavasaram ayipoyindi.
1: Since there is diversity in humanity, there is every need for a guru.
0: Emiti ee gurutvam anaga?
1: What is this guru?
0: Evaru ee guru?
1: Who is a true guru?
0: ఈ గురుత్వంలో ఉండేటువంటి యొక్క నిజతత్వం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ట్రూ నేచర్ ఆఫ్ గురు?
0: ఈ గురుత్వంలో ఉండేటువంటి సత్యస్వరూపం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ట్రూ ఫామ్ ఇన్ ఎ గురు?
0: ఎవరు గురు?
1: హూ ఇస్ గురు?
0: కేవలము భౌతిక విద్యను నేర్పేటువంటి వాడు గురువా?
1: ఈజ్ ఎ గురు హూ టీచర్స్ యూ ద ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: అనేక భౌతికమైనటువంటి వస్తువులను విభజింపచేసేటువంటి వాడు గురువా?
1: ఈజ్ ఈ ది గురు దట్ షోస్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్?
0: జగత్ సంబంధమైనటువంటి పదార్థం యొక్క విజ్ఞానాన్ని విపులంగా విశదీకరించి చేసేటువంటి వాడు గురువా?
1: ఈజ్ ఈ ది గురు హూ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ డీటెయిల్ ఆల్ ద మెటీరియల్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్?
0: కాదు, కాదు. వీరందరూ కూడా అధ్యాపకులే.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ టీచర్స్.
0: నిజమైన గురువు,
1: ఎ ట్రూ గురు,
0: బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందం అంటే ఏమిటి?
1: A true guru is Brahmananda, eternal bliss. What do
0: you
1: mean by
0: Brahmananda? Ve nijamaina guru.
1: This eternal bliss is true guru.
0: Yavari ee Brahmananda?
1: Who is this Brahmananda?
0: Idani yokka roopam emiti?
1: What is his form?
0: ఇతను ఎక్కడ ఉంటాడు,
1: వేర్ ఇస్ హీ
0: అని విచారణ చేయగా,
1: వెన్ వి ఎంక్వైర్
0: బ్రహ్మానందమునకు సాటి అయిన ఆనందం మరొకటి జగత్తునందు కానరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ బ్లిస్ ఈక్వల్ టు దట్ ఆఫ్ బ్రహ్మానంద.
0: జగత్తునందు గల సమస్త ఆనందములు కూడా బ్రహ్మానందములో విలీనమై ఉంటున్నది.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఆనంద ప్లెజర్ బ్లిస్ ఈజ్ కంటైన్డ్ విత్
0: సమస్త ఆనందములు కూడా అంతర్గతమై ఉంటున్నది ఈ బ్రహ్మానందములో.
1: దిస్ బ్రహ్మానంద ఇస్ కంటైన్డ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: అయితే ఈ బ్రహ్మానందం ఎక్కడ ఉన్నది?
1: దెన్ వేర్ ఇస్ దిస్ బ్రహ్మానంద?
0: హాయిగా, స్థాయిగా, శాంతిగా, పుష్టిగా, సంతుష్టిగా ఉండినప్పుడు మానవుడు పడేటువంటి ఆనందము ఎట్టి ఆనందం?
1: What kind of happiness is this when man is healthy, very strong, peaceful and full of pleasure?
0: ధనకనక వస్తువాహనములతో భోగభాగ్యములు అనుభవించడమేం లోపల ఈ మానవుడు పడేటువంటి ఆనందం ఎట్టి ఆనందం?
1: What kind of happiness is derived by man out of physical objects, the pleasure, the property, wealth?
0: కేవలము మానవానందము అన్నారు.
1: This is called the pleasure of man.
0: మనుష్యానందము అన్నారు.
1: It is called pleasure of man or మనుష్యానంద.
0: ఈ మనుష్యానందమున కంటే నూరు రెట్లు అధికమైనటువంటిది ఇంద్రానందము అన్నారు.
1: 100 times more than this pleasure of man, మనుష్యానంద, there is ఇంద్రానంద.
0: ఈ ఇంద్రియానందము కంటే నూరు రెట్లు అధికమైనటువంటిది దేవేంద్రానందము అన్నారు.
1: 100 times more than the pleasure of senses, ఇంద్రియానంద, there is దేవేంద్రానంద beyond that.
0: దీనికంటే నూరు రెట్లు అధికమైనటువంటి ఆనందమును దేవానందము అన్నారు.
1: 100 times more than blissful, దేవానంద is the దేవానంద.
0: దీనికంటే నూరు రెట్లు అధికమైనటువంటి దానిని కేవలము దేవేంద్రానందము అన్నారు.
1: 100 times more than this is దేవేంద్రానంద.
0: దీనికంటే నూరు రెట్లు అధికమైనటువంటి దానిని బృహస్పతి ఆనందము అన్నారు.
1: మోర్ దెన్ దిస్ 100 టైమ్స్ ఇస్ బృహస్పతి ఆనంద.
0: ఈ ఆనందమున కంటే నూరు రెట్లు అధికమైనటువంటి దానిని ప్రజాపతి ఆనందము అన్నారు.
1: మోర్ దెన్ దిస్ 100 టైమ్స్ ఇస్ దట్ ఆఫ్ ప్రజాపతి ఆనంద.
0: ఈ ప్రజాపతి ఆనందమున కంటే నూరు రెట్లు అధికమైనటువంటిది బ్రహ్మానందము.
1: బియాండ్ దట్ 100 టైమ్స్ మోర్ దెన్ ప్రజాపతి ఇస్ బ్రహ్మానందం.
0: ఇది బ్రహ్మానంద వల్లే దీనికి సరి అయినటువంటి యొక్క కొలత బద్ద.
1: This Brahmanandam is the true measure, yardstick.
0: Itti manavunaku uhaatitamainatundi aanandamunu nitya jeevithamulo manamu brahmanandam brahmanandam ani upayoga pettukuntunnam.
1: This Brahmananda, which is beyond all stretches of our imagination,
0: naa kumarthi vivaha brahmanandanga jarigindi antaru.
1: We say that it is done in perfect measure, happiness, brahmanandam.
0: Naa kumarudu pariksha lopala brahmanandamanga result techukuntadu.
1: We say that my son got result brahmananda, supreme bliss.
0: Na kumarudu videshamulo apra brahmanandanga untunnadu.
1: My son is in supreme bliss
0: abroad. Ee brahmanandam ante anta sulabhamainatuntida, anta chinna deinatuntida, loka sambandhamainatuntida, leka bhoga bhagyamulato koodinatuntida, leka bhautikamainatuntida kaadu kaadu.
1: Is that Brahmananda is so cheap, is so little, is so fractional, which is related to the physical?
0: Naitika, bhautika, dharmika, aadhyatmika, laukikamnaku atheetamainatundide ee brahmanandam.
1: Brahmananda, supreme bliss, is beyond all social, ethical, scientific, technological atmosphere.
0: Ee aanandamunu anubhavincheetundi vaade nijamaina guru.
1: The true guru is one who experiences that brahmananda.
0: Atanu evaru?
1: Who is he?
0: Okka bhagavantudu tappa మరొకరికి ఈ ఆనందమును అనుభవించేటువంటి అధికారం లేదు.
1: నో వన్ ఎక్సెప్టింగ్ గాడ్ హ్యాస్ అథారిటీ టు ఎంజాయ్ దిస్ బ్రహ్మానంద.
0: ఈ ఆనందమునంతే సమస్త ఆనందములు కూడా ఇమిడి ఉంటున్నవి.
1: ఇన్ దిస్ ఆనంద ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ప్లెజర్ ఆర్ కంటైన్డ్.
0: ఇంకా రెండవ వాడు ఎవడు?
1: దెన్ హూ ఇస్ సెకండ్ వన్?
0: పరమ సుఖదం. పరమ సుఖము ఏమిటి? ఈ పరమ సుఖము జగత్తునందగల సమస్త సుఖముల కంటే కూడాను ఈ పరమ సుఖము అత్యున్నతమైనటువంటిది.
1: Of all kinds of pleasures, the supreme pleasure, parama sukadham, is
0: భౌతికమైనటువంటి సుఖము కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఫిజికల్ ప్లెజర్.
0: భౌతికమైన సుఖములు ఒక పర్యాయం ఉండి మరొక పర్యాయంలో అంత్యమవుతున్నవి.
1: ద వరల్డ్లీ కంఫర్ట్ ప్లెజర్స్ దే బిగిన్ ఎట్ వన్ టైమ్.
0: భౌతిక సుఖములు మార్పు చెందుతున్నవి.
1: వరల్డ్లీ కంఫర్ట్ చేంజ్.
0: రావటము పోవటము జరుగుతున్నది.
1: దే కమ్ అండ్ గో.
0: పరమ సుఖం అనగా రాకపోకలు లేనటువంటి సుఖమే పరమ సుఖం.
1: ద సుప్రీం ప్లెజర్ ఇస్ దట్ విచ్ నైదర్ కమ్స్ నా గోస్.
0: ఈ పరమ సుఖం అనేటువంటిది భౌతిక సుఖములంతా కూడాను కేవలము ఉద్భుతములు.
1: ద వరల్డ్లీ ప్లెజర్, వరల్డ్లీ ప్లెజర్ ఇస్ జస్ట్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: ఈ నీటి బుడగలు ఏ క్షణములో శిథిలమైపోతాయో.
1: When at what time it would burst, no one knows.
0: మార్పు చెందేటువంటి సుఖము నిజమైన సుఖము కాదు.
1: The happiness that changes is not a true happiness.
0: ఈ ప్రపంచమునందు మానవుడు అనుభవించేటువంటి సమస్త సుఖమును కూడాను ఒక కాలములో ఒక దేశములో మార్పు చెందుతూ ఉంటాయి.
1: All kinds of happiness experienced by man is it just disappears at one time.
0: అట్టి మార్పు చెందనటువంటి యొక్క పరమ సుఖమును అనుభవించేటువంటి వాడే నిజమైన గురు.
1: True guru is one who experiences this true happiness that doesn't change.
0: మూడవది,
1: the third,
0: నిత్యానందం పరమ సుఖదం కేవలం. కేవలం అనగా ఏమి?
1: What is meant by కేవలం?
0: దేశ కాలములకు అతీతమైనటువంటి వాడు.
1: కేవలం meant he who is beyond time.
0: ప్రపంచంలో తన సమస్త పదార్థములు కూడాను దేశ కాలములతో కట్టుబడినటువంటివి.
1: ఆల్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ ఆర్ బౌండ్ బై టైమ్ అండ్ స్పేస్.
0: దేశ కాలములకు అతీతమై తనకు అధికమైనటువంటిది మరొకటి జగత్తునందు లేకపోవటం చేతనే ఇతనికి కేవలం అని పిలిచారు.
1: సిన్స్ ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ దేర్ ఇస్ నన్ ఈక్వల్ టు దట్ ఇట్ ఈస్ కాల్డ్ కేవలం.
0: కనుక అట్టి దేశ కాల పరిస్థితుల ప్రభావములకు అతీతమైనటువంటి యొక్క వ్యక్తియే మూడవ గురువు.
1: The third guru is the one who is beyond all influences of time and space.
0: Atade Bhagavantudu.
1: He is God himself.
0: Kevalam Jnanamurtim.
1: He is the very embodiment of wisdom.
0: Jnanam.
1: Jnana.
0: Yemti ee jnanam?
1: What is this jnana?
0: Bhautika jnanama?
1: Is it worldly
0: wisdom? Padartha jnanama?
1: Or of the material?
0: Leka rasayana jnanama?
1: Or is it scientific?
0: Inki ee jnanam idi?
1: What sort of knowledge is that?
0: Vaijnanama?
1: Is it science?
0: Kaadu kaadu.
1: No.
0: Ee jnanamunu kudanu kevalamu padarthamulu che nirmimpabadeetundi ee jnanamu.
1: This knowledge is related to the material.
0: Jagatnandu gala samasta padarthamulu yokka parinamamunu guttimpa cheseetundide ee bhautika jnanam.
1: The physical knowledge is that which will make you aware of the material objects in this world.
0: Samasta jnanamunaku moolaadharamai
1: the basis for all forms of knowledge.
0: Idi sarva jnanamulu kudanu atitamai
1: beyond all forms of knowledge.
0: Anantamai
1: it is infinite.
0: Avyaktamai
1: which is not expressed.
0: Muktamai
1: it contained secrecy.
0: Ekatvanga undetundi de jnanam
1: remains as one unity is jnana.
0: Anaga advaita darshanam jnanam.
1: It meant non dualism advaita darshanam.
0: Samastamu okkate okkate okkate.
1: Everything is one, one unity alone.
0: Rendavo padarthame jagattunandu ledu.
1: In this world there is no second.
0: Okavela unnada,
1: even if it is present.
0: Ee padartham yokka reflection, reaction, resound le kani rendavadi kaadu.
1: If at all it exists, it is merely the reaction, reflection and resound of the first one.
0: Anaga nijamaina jnanam anaga swastharupa sandarshaname nijamaina jnanam.
1: The true wisdom meant the understanding of the true self.
0: Tananu taanu telusukovatame nijamaina jnanam.
1: Understanding one's own self is true wisdom.
0: Tanam taanu telusukovalani gurtinchukoneyadaniki prayatninchetuvanti manavudu ee pradeshamuniki velutadu.
1: A person who would like to know his own self,
0: ye guruni aashrayistadu,
1: whom does he approach?
0: Ayya nenu ekkadunnanani evarani adugutunnanante vaadu nijamaina jnana kaadu ajnani.
1: If anyone asks, where are you? Is he a man of wisdom? No, he is innocent.
0: Tananu taanu evadu kudunu baita prapanchamlo vetukadaniki prayatninchadu.
1: No one would find out himself in the outside world.
0: Ivaru atti manavudiga tayaru kavatam chetane andaru ajnanuluga untunnaru.
1: As in the modern times people are like that, all of us are ignorant.
0: Tananu taanu guttimpa chesukuneetundi vaade jnani.
1: He is really jnani, the man of wisdom, if he knows himself.
0: Tana tattvani taanu guttimpa chesukuneetundi vaadu bhagavantudu tappa మరొకరు లేరు.
1: The only one who would make you to recognize yourself is God only.
0: కనుక భగవంతుడే జ్ఞానస్వరూపుడు.
1: So God is a very form of wisdom.
0: కనుకనే అతను సత్యస్వరూపుడు.
1: He is a very form of truth.
0: అతను అనంత స్వరూపుడు.
1: He is infinite.
0: అందువలనే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు.
1: Therefore Brahma God is defined this way, satyam truth jnanam wisdom anantam infinite.
0: కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం ద్వంద్వాతీతం
1: ద్వంద్వాతీతం.
0: ఏమిటి ఈ ద్వంద్వం?
1: వాట్ ఆర్ దీస్ టు ద్వంద్వ.
0: శీతోష్ణములకు అతీతము.
1: దట్ విచ్ ఇస్ బియాండ్ హీట్ అండ్ కోల్డ్.
0: సుఖ దుఃఖములకు అతీతము.
1: ఇట్స్ బియాండ్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: లాభ నష్టములకు అతీతము.
1: ఇట్స్ బియాండ్ ద లాస్ అండ్ ద ప్రాఫిట్.
0: నిందా స్తుతులకు అతీతము.
1: ఇట్స్ బియాండ్ ద బ్లేమ్ అండ్ ప్రైజ్.
0: ఇట్టి అతీతమైనటువంటి ఒక తత్వం ఏమిటది?
1: వాట్ ఈస్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ దిస్ డ్యూయాలిటీ?
0: అది ఒక్క భగవంతుడు తప్ప అన్యులకు ఈ అధికారం లేదు.
1: నో వన్ ఇస్ అథారిటీ అదర్ దాన్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుకనే ద్వంద్వాతీతం.
1: సో దట్ విచ్ ఇస్ బియాండ్ డ్యూయాలిటీ.
0: అతనే నిజమైన గురు.
1: హీస్ ట్రూ గురు.
0: గగన సదృశం. గగన సదృశం.
1: గగన సదృశం. నెక్స్ట్ ఆస్పెక్ట్.
0: గగనం ఎక్కడ ఉంది?
1: వాట్ ఈస్ మెంట్ బై గగన?
0: సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
1: దట్ విచ్ ఇస్ ఆల్ ఎన్కంపాసింగ్. దట్ విచ్ స్ప్రెడ్స్.
0: ఎక్కడ చూసినా గగనం ఉంటున్నది.
1: ద స్కై, ది ఈథర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: గగనం అనగా ఆకాశం అనగా.
1: గగన మెన్ స్కై.
0: ఆకాశం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మెంట్ బై స్కై?
0: ఆకాశం గగనం శూన్యం.
1: ద స్కై ఈజ్ శూన్య ఎంప్టీనెస్.
0: కనిపించేటువంటిది కాదని.
1: ఈజ్ నాట్ ఎ పేరెంట్.
0: మన పైన చూచి ఇది ఆకాశం అనుకుంటున్నాం.
1: వీ లుక్అప్ అండ్ సే ఇట్ స్కై.
0: అది ఆకాశము కాదు.
1: ఇట్స్ నాట్ స్కై.
0: ఆకాశమునకు అవకాశము కల్పించినటువంటిది.
1: ఇట్ గివ్స్ ఎ స్కోప్ అవకాశ టు ఆకాశ.
0: మేఘముల యొక్క సమ్మిళిత స్వరూపం.
1: ఇట్ ఇస్ జస్ట్ కాంబినేషన్ ఆఫ్ క్లౌడ్.
0: దీనిని మనం ఆకాశం అనుకుంటున్నాం.
1: దట్ వీ టేక్ ఇట్ అస్ కా.
0: ఆకాశమే కాదు.
1: ఇట్స్ నో స్కై.
0: సర్వత్రా ఉంటున్నది ఆకాశం.
1: ఇట్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: ఎక్కడ చూపడానికి వీలవుతుందా? తప్పక.
1: నో, ఇట్ కెనాట్ బి షోన్. ఇట్ కెనాట్ బి షోన్.
0: ఇక్కడ ఉంది ఆకాశం.
1: ఇట్ ఇస్
0: ఇక్కడ ఉంది ఆకాశం.
1: యూ ట్విడ్ ద ఫింగర్
0: ఇక్కడ ఉంది ఆకాశం.
1: వెన్ యూ క్లాప్ దేర్ ఇస్ ఆకాశం.
0: నేను మాట్లాడేది తప్ప ఉంటుంది ఆకాశం.
1: యాజ్ స్వామి స్పీక్స్ దేర్ ఇస్
0: ఆకాశమునకు గుణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది క్వాలిటీ అట్రిబ్యూట్ ఆఫ్ ఆకాశ?
0: శబ్దమే ఆకాశం యొక్క గుణము.
1: ద సౌండ్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఆకాశ.
0: కాబట్టి శబ్దం ఎక్కడ ఉంటున్నదో అక్కడంతా ఆకాశమే.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ సౌండ్ దేర్ ఇస్ ఆకాశ.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా శబ్దమే.
1: ఈవెన్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఇస్ సౌండ్.
0: కనుక ఆకాశం లేని స్థానం ఎక్కడ?
1: వేర్ ఇస్ ది పొజిషన్ ఆఫ్
0: అనంత సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: ఇట్ ఈస్ విత్ ఇన్, ఇట్ ఈస్ అరౌండ్ ఎవ్రీవేర్.
0: ఇట్టి ఆకాశం ఏ విధంగా వ్యాపించి ఉన్నదో,
1: జస్ట్ ఎస్ ఆకాశ స్ప్రెడ్ ఆల్ ఓవర్,
0: ఆ దైనికంటే కూడా అమితంగా వ్యాపించినటువంటి వాడు గగన సదృశ్యం. అతనే భగవంతుడు.
1: బియాండ్ దట్ దేర్ ఆల్ ఎన్కంపాసింగ్ వన్ గాడ్ హింసెల్ఫ్.
0: దీనినే శబ్ద బ్రహ్మ.

0: This is described as Shabda Brahmamayi, Characharamayi, Jyotirmayi, Vangmayi, Nityanandamayi.
1: Yanta Akasam yokka gunamule.
0: These are all the attributes of Akasha.
1: Kanuka ee vidhanga sarvatra vyapinchinatunti vaadu kanukade aa vyapinchina vaadu evaru?
0: Who is the one that is present everywhere?
1: Atane Bhagavantudu.
0: He is God.
1: Kanuka atane nijamaina guruvu.
0: Therefore he is true guru.
1: Gagana sadrusham తత్వమస్యాదిలక్ష్యం.
0: నెక్స్ట్ ఆస్పెక్ట్ ఇస్ తత్వమస్యాదిలక్ష్యం.
1: ఈ తత్వములంటే ఏమిటి?
0: వాట్ ఈజ్ మీన్ బై తత్వ?
1: చతుర్విధమైనటువంటి మహావాక్యములు ఉంటున్నాయి.
0: దర్ ఆర్ ఫోర్ మహావాక్యాస్.
1: ఒకటి,
0: వన్,
1: ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది ఋగ్వేదం నుండి యొక్క వచ్చినటువంటి ఋగ్వేద సారం. ఇది
0: ది ఎసెన్స్ ఆఫ్ ఋగ్వేద ఈస్ కంటైన్ దిస్ మహావాక్య ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ,
0: ప్రజ్ఞానం బ్రహ్మ,
1: అహం బ్రహ్మాస్మి.
0: ద నెక్స్ట్ అహం బ్రహ్మ,
1: ఇది యజుర్వేదం యొక్క సారము.
0: దిస్ ది ఎస్సెన్స్ ఆఫ్ యజుర్వేద.
1: తత్వం అసి.
0: నెక్స్ట్ తత్వం
1: సామవేదం యొక్క సారం.
0: ఇట్ ది ఎస్సెన్స్ ఆఫ్ సామవేద.
1: అయమాత్మ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ,
1: ఇది అధర్మణ వేద యొక్క సారం.
0: దిస్ ది ఎస్సెన్స్ ఆఫ్ అధర్మణ వేద.
1: నాలుగు వేదముల యొక్క సారము నాలుగు వాక్యములో విభజించినటువంటి.
0: ది సమరీ ఆఫ్ ఆల్ ది ఫోర్ వేదాస్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ ఫోర్ మహావాక్యాలు.
1: ఈ నాలుగు మహావాక్యములు కూడాను,
0: ఆల్ దిస్ ఫోర్ మహావాక్యాలు,
1: ఒక్క దివ్యత్వాన్ని మాత్రమే నిరూపిస్తూ వచ్చింది.
0: దే డెమోన్స్ట్రేట్ అండ్ ప్రూవ్ ఓన్లీ వన్ డివినిటీ.
1: వివిధమైనటువంటి యొక్క వ్యాపకము గావించుకుంటూ,
0: ఎక్స్పాండింగ్ ఎవ్రీవేర్,
1: దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ,
0: ఎక్స్ప్లెయినింగ్ ఇట్ ఆన్ ద హ్యాండ్,
1: దాని మార్గమును వేరువేరుగా చూపుతూ,
0: షోయింగ్ డిఫరెంట్ పాత్స్,
1: గమ్యమును ఒక్కటిగానే ఏర్పరిచినాడు.
0: హ్యాండ్ సింగిల్ కామన్ ఆబ్జెక్టివ్ గోల్.
1: మొట్టమొదటి ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ద ఫస్ట్ వన్ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞ అనగా ఏమిటి?
0: వాట్ ఈజ్ మీన్ బై ప్రజ్ఞ?
1: మీరు చాలా ప్రజ్ఞాశాలిగా అనుకుంటాం, కేవలం తెలివి చేయడానికి ప్రజ్ఞ అనుకుంటున్నామా?
0: వీ సే ఇస్ ప్రజ్ఞాశాలి. ఈజ్ ఇట్ మియర్లీ ఇంటెలిజెన్స్? నో,
1: ఇది కాదు ప్రజ్ఞ.
0: దాట్ ఈజ్ నాట్ ప్రజ్ఞ.
1: ఈ ప్రజ్ఞ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది?
0: వేర్ ఇస్ దిస్ ప్రజ్ఞ?
1: శరీరమునందు, ఇంద్రియమునందు, మనస్సునందు, బుద్ధి యందు, అంతఃకరణ యందు, అహంకారమునందు, సర్వత్రా ఉంటున్నది ఈ ప్రజ్ఞ.
0: దిస్ ప్రజ్ఞ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్, ద ఇంటెలెక్ట్, ద చిత్త అండ్ ది ఈగో, ఆల్ ఓవర్.
1: కనుక ఆ ప్రజ్ఞ అనేటువంటి సర్వ ప్రాణుల యందు, సర్వ జీవుల యందు, చరా అచరముల యందు కూడా ఉంటున్నది.
0: దిస్ ప్రజ్ఞ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్, ద లివింగ్ అండ్ ద నాన్ లివింగ్ అలైక్.
1: దీనిని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: అవేర్నెస్ అంటే ఏమి?
0: వాట్ ఈజ్ మీన్ బై అవేర్నెస్?
1: తెలుసుకోవటము.
0: నోయింగ్.
1: ఏమిటి తెలుసుకోవటము?
0: వాట్ ఈజ్ టు బి నోన్?
1: ఇంత ఇంత తెలుసుకోవటమా?
0: ఇస్ ఇట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్?
1: కాదు కాదు.
0: నో,
1: అంతా తెలుసుకోవటం.
0: ద కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్.
1: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి. పూర్ణంగా తెలుసుకోవటం.
0: ది కాంప్రిహెన్సివ్ టోటాలిటీ.
1: చర అచరములు ఎందుకు ఉండేటువంటి యొక్క తత్వమును గుర్తించటం.
0: టు నో ది నేచర్ ఆఫ్ ద మూవబుల్ అండ్ ఇమూవబుల్.
1: కనుక ఈ యొక్క ప్రజ్ఞానం బ్రహ్మ అనగా ప్రజ్ఞ బ్రహ్మ రెండు సమాన పదములే.
0: వెన్ వి సే ప్రజ్ఞానం బ్రహ్మ, ద ప్రజ్ఞ అండ్ బ్రహ్మ ఆర్ ఆఫ్ ఈక్వల్.
1: ప్రజ్ఞానమే బ్రహ్మ అనేటువంటిది కొంతమంది పండితులు వ్యాఖ్యానం చేస్తారు.
0: సమ్ స్కాలర్స్ ఇంటర్ప్రెట్ దట్ ప్రజ్ఞాన ఇస్ బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానము బ్రహ్మ వేరు కాదు.
0: ప్రజ్ఞాన అండ్ బ్రహ్మ ఆర్ నాట్ డిఫరెంట్.
1: బ్రహ్మ అనగా ఏమిటి?
0: వాట్ మీన్ బై బ్రహ్మ?
1: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు.
0: బ్రహ్మ ఇస్ వన్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: బృహత్తత్వమును ప్రబుద్ధ స్వరూపకంగా ప్రచార ప్రబోధన జరిపినటువంటి యొక్క దివ్యత్వమునకే బ్రహ్మ అని పేరు. బృహత్తత్వం.
0: బ్రహ్మ ఇస్ బృహత్తత్వ, దట్ విచ్ ఇస్ ఆల్ ఇన్ కంపాస్.
1: ఈ ప్రపంచమంతా కూడా బృహత్ స్వరూపమే.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ బృహత్ స్వరూపం.
1: ఈ బృహత్ స్వరూపమైనటువంటి ప్రపంచమునందు సర్వత్రా ఉన్నటువంటిది బ్రహ్మతత్వమే.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
1: సులభంగా మనం అర్థం చేసుకోవాలన్నా బ్రహ్మ అనగా వ్యాపకత్వమే.
0: బ్రహ్మ ఇఫ్ ఇట్ ఇస్ అండర్స్టూడ్ ఇన్ ఈజీ వే ఎక్స్పాన్షన్.
1: ఎక్కడ చూసినా వ్యాపించిపోతుంటుంది.
0: ఇట్ ఎక్స్పాండ్స్ ఎవ్రీవేర్.
1: దీనికి రెండో వ్యాపకత్వంతో కూడినటువంటి శక్తి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ కంపేర్ టు దాట్.
1: కనుక భగవంతుడు అనగా ఏమిటి? సర్వవ్యాపకుడే భగవంతుడు అని ఋగ్వేదము చక్కగా నిరూపణ చేసింది.
0: ఋగ్వేద ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుక ఇట్టి సర్వవ్యాపకత్వమును కలిగినటువంటి వాడే మొదటి గురువు.
0: సో ఫస్ట్ గురు ఇస్ వన్ హూ ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్, ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: రెండవది అహం బ్రహ్మాస్మి.
0: ద సెకండ్ వన్ అహం బ్రహ్మాస్మి.
1: అహం అనగా ఏమిటి?
0: వాట్స్ మీన్ బై అహం?
1: అహం అనగా నేను అనుకుంటున్నారు.
0: వీ సే అహం అండ్
1: కాదు కాదు, దీనికి మరొక అర్థం కూడా ఉంటుంది.
0: నో, ఇట్ ఈస్ అనదర్ మీనింగ్.
1: సాక్షి,
0: విట్నెస్,
1: విట్నెస్. ఆ సాక్షిభూతుడైనటువంటి వాడు సర్వములకు సాక్షిభూతుడు.
0: దట్ విట్నెస్ ఇస్ ఎన్ ఎటర్నల్ విట్నెస్ టు ఎవ్రీ వన్.
1: అతనే ఆత్మ.
0: ఈజ్ ఆత్మ.
1: ఈ అహం అనేటువంటిదే ఆత్మస్వరూపంగా ఉంటుంది.
0: దిస్ అహం ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్
1: సర్వత్రా వ్యాపించినటువంటి చైతన్యమే.
0: దట్ అవేర్నెస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
1: మానవుని యందు ఆత్మస్వరూపంగా నిలిచి ఉంటుండాలి.
0: ఇన్ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ చైతన్యము బ్రహ్మ వేరు కాదు.
0: దిస్ ఆత్మ, ద అవేర్నెస్ అండ్ బ్రహ్మ ఆర్ నాట్ డిఫరెంట్.
1: ఇది ఏమిటి? వస్త్రం.
0: వాట్ ఇస్ దిస్? దిస్ ఎ క్లాత్.
1: ఇది వస్త్రము తీసివేస్తే దారము.
0: When you remove it, you find thread.
1: దారము తీసివేస్తే ప్రత్తి.
0: When you remove the threads, you find cotton.
1: కాబట్టి దారము, ప్రత్తి, వస్త్రము మూడు ఒక్కటైనట్టుగా.
0: Therefore, the cotton, the thread, and the cloth are one.
1: వివిధ సమయములందు,
0: at different times,
1: వివిధ కాలములందు,
0: in different times,
1: వివిధ పరిస్థితులయందు,
0: different positions,
1: ఆత్మ, బ్రహ్మ, అహం అనేటువంటి పేర్లు ధరిస్తుంటారు.
0: They have these three names: Atma, Aham, and Brahma.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే.
0: But it's all one, unity.
1: అహం, బ్రహ్మ, అస్మి. అస్మి అనగా కలవటం.
0: అస్మి మీన్స్ టుగెదర్నెస్, కాంబినేషన్.
1: కనుక నేను అనేటువంటి సాక్షిభూతుడు, సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మ ఒక్కటే అనేది అహం బ్రహ్మాస్మి.
0: Therefore, the I, the witness here, and the Brahma all encompassing are one and the same, అహం బ్రహ్మాస్మి.
1: ఇంకా మూడవది తత్ త్వం అసి.
0: The third one, తత్ త్వం అసి.
1: ఇది సామవేదమునందు ఉండేటువంటి యొక్క సారం.
0: This is the essence in Samaveda.
1: Tat adi.
0: Tat, that.
1: Tam idi.
0: Tam, this.
1: Asi vakati.
0: Asi, at one.
1: Nenu, neevu. Neevu veru, neevu veruga unnappudu. Neevu, neeve, nenu, nene.
0: When you and I are separate, we are different.
1: Neevu, nenu, rendu, asi, koodinappudu, ui, ayipothundi, inka rendodi. Neevu, nenu, lenu. Manamu, ayipothundi.
0: When you say you and I are one, there's no you and I anymore. We are we.
1: కనుక ఓ రెండు ఒక్కటే.
0: సో బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఉపాధిని ధరించినప్పుడు తమ్ అనుకుంటున్నావు.
0: వెన్ యు హావ్ ద బాడీ, వి సే తమ్.
1: ఉపాధి రహితమైనప్పుడు తత్ అయిపోతుంది.
0: వెన్ దేర్ ఇస్ నో మోర్ బాడీ, ఇట్ బికమ్స్ తత్, దట్.
1: కనుక ఉపాధి రహితమే తత్, ఉపాధి సహితమే తమ్.
0: దట్ విత్ ద బాడీ ఇస్ తమ్, దట్ విచ్ ఇస్ బియాండ్ బాడీ.
1: ఉపాధి సహితమే జీవుడు, ఉపాధి రహితుడే దేవుడు.
0: విత్ ద బాడీ ఇస్ జీవా ది ఇండివిజువల్, బియాండ్ ద బాడీ ఇస్ దేవుడు.
1: దేవుడు జీవుడు ఒక్కటే అనేటువంటిదే ఈ యొక్క సామవేదము చక్కగా ఇప్పుడు ఇంకా విశదీకరిస్తూ చెప్తూ.
0: ఇండివిజువల్ జీవ, ద దేవ గాడ్ హింసెల్ఫ్ ఆర్ వన్, ఎక్స్ప్లెయిన్ బై సమవేద.
1: అయమాత్మ బ్రహ్మ.
0: ద నెక్స్ట్ వన్, అయమాత్మ బ్రహ్మ.
1: ఇక్కడ చక్కగా మీరు విచారం చేయాలి.
0: యూర్ ఎంక్వైర్ క్లియర్లీ.
1: ఐఆమ్ సాయిబాబా.
0: ఐఎమ్ సాయిబాబా.
1: అర్థమైనప్పుడు తత్ అయిపోతుంది.
0: వెన్ దేర్ ఇస్ నో మోర్ బాడీ, ఇట్ బికమ్స్ తత్, దట్.
1: కనుక ఉపాధి రహితమే తత్, ఉపాధి సహితమే త్వం.
0: దట్ విత్ ద బాడీ ఇస్ త్వం, దట్ విచ్ ఇస్ బియాండ్ బాడీ.

0: Clearly.
1: Fury inquired clearly.
0: I am Sai Baba.
1: I am Sai Baba.
0: I am Atma. I am Atma.
1: I am Atma. I am Atma.
0: And Brahma.
1: I am Brahma.
0: Rendu kaadu ikkada undedi.
1: No two here.
0: I am. Atma.
1: Atma.
0: Brahma.
1: Brahma.
0: Anaga, the one you think you are. The one others think you are. The one you really are. Mudinti yokka ekatvam.
1: These three things could be explained this way.
0: Neeku deham undi. Manasu undi. Atma undi.
1: You have got the body, the mind and Atma.
0: Ee moodu cheri okkate.
1: All these three together are one.
0: Shariramto panulu chestunnav.
1: With body you function.
0: Manasuto vicharana jarugutunnav.
1: With mind you think.
0: ఈ రెండింటిని సాక్షిభూతంగా చూస్తున్నావు నీవే.
1: యు రిమైన్ దేర్ అట్ ద విట్నెస్.
0: జాగ్రత్తలో విశ్వడు నీవే.
1: ఇన్ వేకింగ్ స్టేట్ యువర్ విశ్వ.
0: స్వప్నములో తేజుడు నీవే.
1: యాజ్ అ డ్రీమర్ యువర్ తేజస్.
0: సుషుప్తిలో నీవే తేజం.
1: ఇన్ సుషుప్తి యువర్
0: ప్రాజ్ఞుడు నీవే.
1: యువర్ ప్రాజ్ఞ.
0: ప్రాజ్ఞుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ దిస్ ప్రాజ్ఞ?
0: అదే ప్రజ్ఞానం బ్రహ్మ.
1: దట్ ఈస్
0: ఆత్మతత్వమే ప్రజ్ఞ.
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఆత్మ, ప్రజ్ఞ.
0: కనుక ఈ నాలుగు వాక్యముల యొక్క అంతరార్థాన్ని ఏకత్వంతో కూడినటువంటి యొక్క ఏ శక్తి ఉన్నదో అదే నిజమైన గురువు.
1: దట్ సింగిల్ పాయింట్ డివినిటీ ఈజ్ ద ట్రూ గురు దట్ ఎక్స్ప్లెయిన్స్ అండర్ మైన్
0: యూనిటీ బ్రహ్మ.
1: వన్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి.
0: తత్ త్వం అసి.
1: తత్ త్వం అసి.
0: అయమాత్మ బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ.
0: ఈ నాలుగు యొక్క తత్వమసి అనగా మహావాక్యముల యొక్క సారమును చక్కగా అనుభవించి ఆనందించి ఆకారంలో ధరించినటువంటి వాడే గురువు.
1: ఈజ్ ట్రూ గురు హూ అండర్స్టాండ్స్, ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ అండ్ ఎక్స్పీరియన్సెస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఫోర్
0: మహావాక్యం.
1: ద నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏకం.
0: ఏకం.
1: ఏకం.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: That ekam, single eva, only.
0: Okkate okkati unnadi.
1: There is only one thing.
0: Idi puttaka puramu.
1: Prior to birth.
0: Maraninchina tarvata.
1: After death.
0: Jeevitamulo.
1: During lifetime.
0: Eppudu kuda undetundi okkate.
1: There is one that exists every time.
0: Maareetundi kaadi idi.
1: It doesn't change.
0: Ekam.
1: One.
0: Ekam anaga bhagavantudu okkade ekam.
1: Ekam means God is only one.
0: ఇంకా ఎవరు ఏకం కాదు.
1: నో వన్ ఎల్స్.
0: ఇవంతా అనేకముతో కూడినటువంటి.
1: దట్స్ ఆల్ డైవర్సిటీ.
0: అనగా అనేకత్వము ఏకత్వంలోనే ఉన్నదనేటువంటి దివ్యతత్వాన్ని గుర్తించినటువంటి వాడే గురువు.
1: ఈజ్ ఇట్ ట్రూ గురు ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ దిస్ డైవర్సిటీ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూనిటీ.
0: ఏకత్వంలో అనేకత్వం ఎట్ట ఉంటుంది అది?
1: హౌ డు యూ ఫైండ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ?
0: ఒక విత్తనం ఉంటుంది, అది మర్రి విత్తనం.
1: Here is a banyan seed.
0: ఈ మర్రి విత్తనం ఏకంగానే ఉంటుండాలి.
1: This seed is a banyan, it's just one.
0: కానీ ఆ విత్తనమందే పెద్ద వృక్షం ఉంటుండాలి.
1: Within the small seed is a gigantic tree.
0: ఆ వృక్షంలోనే అనేక శాఖలు ఉంటున్నాయి.
1: This tree has many branches.
0: శాఖలలో అనేక ఉపశాఖలు ఉంటున్నాయి.
1: There are so many sub branches.
0: దానిలోనే పువ్వులు ఉంటున్నాయి.
1: There are so many flowers.
0: దానిలోనే కాయలు ఉంటున్నాయి.
1: There are many.
0: దానిలోనే roots ఉన్నాయి.
1: Then there are fruits.
0: అన్ని దాంట్లోనే ఉంటున్నాయి.
1: All are contained within.
0: చూడా, రూట్స్ వేరు.
1: రూట్స్ ఆర్ డిఫరెంట్.
0: కొమ్మలు వేరు.
1: బ్రాంచెస్ ఆర్ డిఫరెంట్.
0: పువ్వులు వేరు.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్.
0: ఆకులు వేరు.
1: లీవ్స్ ఆర్ డిఫరెంట్.
0: కాయలు వేరు. కానీ ఇంత పెద్ద వృక్షం అంతా కూడాను ఒక్క విత్తనంలోనే ఇమిడి ఉంటుంది. ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: A huge tree is contained within that single seed, that ekam.
0: ఉండని ఒక్కటైనప్పటికీ ఒకడు కొమ్మలు అంటున్నాడు, ఒకడు ఆకులు అంటున్నాడు, ఒకడు కాయలు అంటున్నాడు, ఒకడు పువ్వులు అంటున్నాడు.
1: Seed is one. Some say leaves, some say branches, some say fruits and so on.
0: Kanuka ekam okkate.
1: But only one.
0: Okkate ainatundi vaade nijamaina guruvu.
1: That only one is the true guru.
0: Aa guru evaru?
1: Who is that guru?
0: Bhagavantude.
1: God himself.
0: Ekam nityam.
1: Nityam, ever existing.
0: Eppudu maaranatundi vaadu.
1: Changeless.
0: Nityudu.
1: Is nitya. ఎవర్ ఎగ్జిస్ట్.
0: ఎట్టి పరిస్థితులు ఎందుకు అతను మార్పు చెందదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హి వుడ్ నాట్ చేంజ్.
0: ఇప్పుడు సూర్యచంద్రాదులు మార్పు చెందుతున్నారు.
1: నౌ ఈవెన్ సన్ అండ్ మూన్ చేంజ్.
0: వాళ్ళు కదులుతున్నారు.
1: దే మూవ్.
0: కానీ అన్ని కదిలినప్పటికీ తాను కదిలేటువంటి వాడు.
1: గో ఎవ్రీవన్ మూవ్, హీ డజంట్ మూవ్.
0: కనుక అట్టి నిత్యుడైనటువంటి వాడు మార్పు చెందినటువంటి వాడు.
1: సో హీఈ్ నిత్య, హూ డజంట్ చేంజ్.
0: ఈనాటి మానవుల్లో పుట్టినప్పుడు చైల్డ్.
1: టుడే అమంగ్ హ్యూమన్ బీ

0: Kingsman, by the age of boy.
1: At the age of 10 boy.
0: 30 years man.
1: 30 years man.
0: 75 years grandfather.
1: 75 years his grandfather.
0: He is a mark.
1: So he changes.
0: Kari.
1: But.
0: Puttaka madalu. Antyam varaku kudunu marku chendinatuvanti vaadu.
1: But right from birth till the end.
0: Antyame ledu.
1: There's no end at all.
0: Puttuke ledu.
1: There's no birth.
0: Puttuku lenappudu antyam ekkada undi.
1: When there's no birth, how do you find end?
0: Puttuka antyamu lenatuvanti vaadu adyantudu.
1: The one who is beyond birth and death is Adhyanta.
0: Kanuka Adhyantudu evaruga untunnado aa nityudainatuvadu vaade nijamaina guru.
1: So the one who is eternal, who is beyond birth and death, he is true guru.
0: Ekam nityam vimalam.
1: That one, the eternal vimalam.
0: Vimalam anaga etti malinyamu lenatuvanti vaadu.
1: Vimala meant who has no dirt or filth whatsoever.
0: Parishuddhamainatuvanti vaadu.
1: The pure and sully.
0: Pavitramainatuvanti vaadu.
1: Not sacred.
0: ఎట్టి ఈ లోక సంబంధమైనటువంటి కానీ ఇంకే విధమైనటువంటి యొక్క మాలిన్యమును చేర్చుకునేటువంటి వాడు కాదు.
1: హ్యాస్ నో డర్ట్ రిలేటెడ్ టు ద వరల్డ్.
0: ఏది అతన్ని చేరినప్పటికి అన్ని భస్మమే.
1: వాట్ ఎవర్ దట్ మైట్ జాయిన్ దట్ విల్ బి రిడ్యూస్డ్.
0: అగ్నిలో ఏం వేసినప్పటికి మంచివి చెడ్డవి అన్ని భస్మమే చేస్తుంది.
1: విచ్ ఎవర్ యూ పుట్ ఇన్ ద ఫైర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇస్ బౌండ్ టు బి బర్న్డ్.
0: అది ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంటుంటాయి.
1: ఆల్ ప్యూర్ అండ్ సలీ.
0: శవాన్ని కాల్చు, కట్టెలను కాల్చు, ఇనుమును కాల్చు, బంగారమును కాల్చు, అగ్ని అగ్నిగానే పవిత్రంగా ఉంటాయి.
1: వెదర్ యూ బర్న్ ద బాడీ ఆర్ ది కోల్ ఆర్ ద వుడ్ ఆర్ ద ఐరన్ ఆర్ గోల్డ్ ఇట్ ఇస్ షూర్ టు యాక్ట్.
0: కనుకనే అతనినే విమలం.
1: సో గాడ్ ఈజ్ విమలం.
0: అట్టి నిర్మలమైనటువంటి వాడు,
1: ప్యూర్
0: పరిశుద్ధమైనటువంటి వాడు,
1: పర్ఫెక్ట్
0: ఎవరు?
1: హూ ఈజ్ హీ?
0: అతనే గురు.
1: ఈజ్ గురు.
0: నిర్మలం నిశ్చలం.
1: నెక్స్ట్ నిశ్చలం.
0: చాలా మార్పు చెందుతుంటాయి.
1: దేర్ సో మెనీ చేంజెస్.
0: భూమి ఎన్నో పర్యాయం తిరుగుతూ ఉంటుంటాయి గంటకు.
1: అర్త్ రొటేట్స్ రివాల్వ్స్ ఇట్ సెల్ఫ్
0: 116 మైలు తిరుగుతూ ఉంటుంది.
1: ఇట్ రొటేట్స్ 1600
0: తన చుట్టూ తాను తిరగటమే కాకుండా
1: ఇట్ నాట్ ఓన్లీ రొటేట్స్
0: సూర్యుని చుట్టూ కూడా 66,000 మైలు వేగంతో తిరుగుతుంటుంది.
1: ఇట్ ఆల్సో రివాల్వ్స్ రౌండ్ ద సన్ 66,000.
0: కానీ ఎంత తిరుగుతున్నప్పటికీ మనకు కనిపించటం లేదు తిరుగుతుండాలని.
1: దో ఇట్ రివాల్వ్స్ వీ డోంట్
0: మనం తిరుగుతున్నామే కానీ అది తిరగటం లేదు, భూమి స్థిరంగా ఉంది అనుకుంటున్నాము.
1: వీ మూవ్ వీ థింక్ దట్ ది ఎర్త్ ఇస్ స్టడీ.
0: కాదు కాదు, భూమే తిరుగుతుండాలి.
1: నో, ఇట్స్ ద ఎర్త్ దట్ రొటేట్స్.
0: చంద్రుడే తిరుగుతున్నాడు.
1: ద మూన్ ఆల్సో.
0: సూర్యుడే తిరుగుతున్నాడు.
1: సన్ ఆల్సో.
0: ఈ సినిమా పిక్చర్ పైన
1: ఇన్ సినిమా
0: ఒక సెకండ్ కు 16 పిక్చర్స్ తిరుగుతుంటాయి.
1: ఇన్ ఎ ఫిల్మ్ 16 ఫిల్మ్స్ మూవ్
0: ఒక సెకండ్
1: పర్ సెకండ్.
0: కానీ ఇతను నిశ్చలం.
1: బట్ హీ స్టడీ.
0: తిరిగేటువంటి వాడు కాదు.
1: హీ డజంట్ మూవ్.
0: అంతా తన ఎందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిమ్.
0: అంతగా తానే ఉన్నాడు.
1: హీ ఈజ్ ఎవ్రీవేర్.
0: తిరిగేది ఎక్కడ?
1: వేర్ డస్ హీ మూవ్ దెన్?
0: అక్కడికి పోవాలంటే ఇక్కడ నుంచి అక్కడికి కదలాలి.
1: ఇఫ్ యు గో దేర్ హీ మస్ట్.
0: అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు.
1: హీ ఈజ్ దేర్ అండ్ ఈవెన్ హియర్.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
1: హీ ఈజ్ హియర్ హీ ఈజ్ హియర్ హీ ఈజ్ దేర్ వేర్ ఎవర్ యు ఫైండ్ హీ ఈజ్ దేర్.
0: కనుక నిశ్చలం
1: హీ స్టడీ.
0: నిర్మలం
1: ప్యూర్.
0: నిశ్చలం నిర్మలం
1: ఇస్ ప్యూర్ అండ్ స్టడీ.
0: ఇలాంటి భగవంత తత్వం లోపల
1: ఇన్ సచ్
0: ఏకం నిత్యం విమలం అచలి సర్వదీ సాక్షిభూతం.
1: ఇట్స్ ఎటర్నల్ విట్నెస్.
0: అన్నింటికీ తానే సాక్షి.
1: హీఈస్ విట్నెస్ టు ఎవ్రీవన్.
0: ఎవరు మంచి కార్యం చేసినా,
1: వెదర్ గుడ్ వర్క్,
0: ఎవరు చెడ్డ కార్యం చేసినా,
1: బ్యాడ్ వర్క్,
0: ఏ విధమైన పరిస్థితిలో ఉండినా,
1: ఇన్ ఎనీ పొజిషన్.
0: ఒక సినిమా, ఒక డ్రామా వేస్తుంటాము.
1: A drama is an act.
0: ఈ స్టేజ్ పైన
1: ఆన్ ద స్టేజ్
0: రాజు మంచిగా టీవీగా మాట్లాడుతున్నాడు.
1: యాజ్ ద కింగ్ స్పీక్స్
0: మంత్రి దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
1: సో మెనీ థింగ్స్.
0: జవాను దాన్ని దండం పట్టుకుని నిలుచుకున్నాడు.
1: దట్స్ వన్ ఆఫ్ ద స్టేజ్.
0: ఎవరెవరు ఏ మాటలు మాట్లాడుతున్నప్పటికీ ఆ స్టేజ్ పైన ఉన్నటువంటి లైట్ కు వీని మాటలు వాడి మాటలు వాడి మాటలకు ఏం సంబంధం లేదు. లైట్ నివ్వటమే తన యొక్క పని.
1: ఆన్ ద స్టేజ్ మెనీ పీపుల్ ఇన్ డిఫరెంట్ రోల్స్ స్పీక్ డిఫరెంట్లీ బట్ ద లైట్ రిమైన్స్ సేమ్.
0: కానీ హరిశ్చంద్రుడు బాధపడుతున్నాడు.
1: బట్ హరిశ్చంద్ర ఇస్ ఫీలింగ్.
0: చంద్రమతి ఏడుస్తుంది.
1: చంద్రమతి ఇస్ క్రైయింగ్.
0: కానీ లోహితాసుని పాము గర్చింది, వాడు చచ్చిపోయాడు.
1: లోహితాస్ ఇస్ బిటెన్ బై.
0: ఈమె ఏడ్చినా వాడు చచ్చినా ఈయన బాధపడినా లైట్ మాత్రం ఏడ్చదు చావదు, ఒక్కటిగానే ఉంటుంటాడు.
1: వెదర్ షీ క్రైస్ ఆర్ ద బాడీ డైస్ ఆర్ వెదర్ హీ ఫీల్స్ సాడ్ బట్ లైట్ డజంట్ క్రై.
0: అంత యాక్టర్స్ కు మాత్రమే ఈమె మార్పులు చెందుతుంటాయని కానీ ఇది సాక్షిభూతునికి, ఇతని డైరెక్టర్ ఏమాత్రమూ ఉండదు.
1: There are changes in the actors, but the light is the director, no
0: change. Sakshibhutam. Atane nijamaina guru.
1: He is the true guru, the eternal witness.
0: ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షి భావాతీతం.
1: ద నెక్స్ట్ ఆస్పెక్ట్ ఇస్ భావాతీతం.
0: యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. ఇదని ఇట్టివాడే అట్టివాడని ఎవ్వరూ చెప్పడానికి వీలు కానటువంటి వాడు.
1: గాడ్ ఇస్ బియాండ్ ఆల్ మెంటల్ కాంప్రిహెన్షన్ అండ్ ఎక్స్ప్లెనేషన్.
0: భావానికి అతీతమైనటువంటి వాడు.
1: ఇస్ బియాండ్ ఆల్ అట్రిబ్యూట్స్.
0: భావం ఉంటే కదా మంచి చెడ్డలు చెప్పాలి.
1: ఇఫ్ యూ గాట్ సమ్ అట్రిబ్యూట్ యూ కెన్ సే గుడ్ అండ్ బ్యాడ్.
0: భావానికి అతీతమైనటువంటి వాడు ఏ రీతిగా చెప్పగలడు?
1: దేర్ ఇస్ ఆల్ బియాండ్ అట్రిబ్యూట్స్. హౌ డు యూ డిసైడ్?
0: కనుక ఇతనికి అతీతమైనటువంటి వాడు కనుక,
1: సిన్స్ ఇస్ బియాండ్,
0: అతనే నిజమైన గురువు.
1: ఈస్ ట్రూ గురు.
0: త్రిగుణరహితం.
1: He has no three qualities.
0: Sattva, Rajo, Tamo, Gunamulu.
1: Three qualities, the pious, the
0: passionate, and animate.
1: These three qualities refer to the world.
0: ఈ మూడు లక్షణములు ఉండినప్పుడే,
1: when these three qualities are
0: there, సుఖము దుఃఖము ఉంటుంటాయి.
1: There are pain and pleasure.
0: ఈ మూడు లక్షణాలు లేకపోతే ఏ సుఖము లేదు, ఏ దుఃఖము లేదు.
1: When these three qualities are not there, there's no pleasure.
0: ఈ మూడు గుణములే సర్వ అలక్షణములు.
1: These three are bad things.
0: కనుక అలక్షణముల చేత,
1: బికాస్ ఆఫ్ దీస్ త్రీ,
0: మనం అనేక దుఃఖములు పొందుతున్నాం.
1: వీ ఫేస్ మెనీ డిఫికల్టీస్.
0: కనుక త్రిగుణరహితం, ఈ మూడు గుణములకు అతీతమైన వాడు కనుకనే అతను ఎవరు?
1: హీస్ బియాండ్ దీస్ త్రీ ట్రేట్స్. హూ ఇస్ హీ?
0: అతనే భగవంతుడు.
1: హీస్ గాడ్.
0: త్రిగుణరహితం.
1: హీస్ బియాండ్ ఆల్ త్రీ ట్రేట్స్.
0: అతనే గురువు.
1: హీస్ గురు.
0: ఈ గురువు అంటే ఎవరు?
1: హూ ఇస్ దిస్ గురు?
0: అనేక మంది చెప్పుకుంటారు.
1: Many say,

0: బ్రహ్మ అతనే గురు.
1: బ్రహ్మ ఇస్ గురు.
0: ఎవడి ఈ బ్రహ్మ? హూ ఇస్ బ్రహ్మ?
2: సృష్టి, సృష్టికర్త, సమస్తము పాలించేటువంటి వాడు బ్రహ్మ.
1: ద క్రియేషన్, ద క్రియేటర్, ఎవ్రీథింగ్ ఇస్ అండర్ ద కంట్రోల్.
2: ఈ తానే హిస్ క్రియేషన్. సృష్టికర్త తానే.
1: హిస్ క్రియేటర్ టు.
2: ఈ భూతరమైనటువంటి ఒక జగత్తునందు ఉన్నది తానే.
1: హిస్ ద వన్ హూ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ యూనివర్స్.
2: సర్వం బ్రహ్మమయం జగత్.
1: ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
2: కనుక ఇట్టి సర్వస్వరూపాన్ని ధరించినటువంటి వాడెవరో అతనే నిజమైన గురువు అని ఈ దీంట్లో కూడా స్పష్టమవుతుంది.
1: ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ దిస్ దట్ బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: గురు విష్ణు.
1: ద నెక్స్ట్ గురు ఇస్ విష్ణు.
2: విష్ణు అనగా ఎవరు?
1: హూ ఇస్ విష్ణు?
2: శంఖచక్ర కదా ధార్యాన.
1: ఇస్ ఓన్ విత్ ఆల్ ద
2: కాదు కాదు. విష్ణు అనగా వ్యాపకమైన గుణం కలిగినటువంటి వాడు విష్ణు.
1: విష్ణు మెంట్ ఎన్కంపాసింగ్, ఎక్స్పాన్షన్.
2: కర్త తానే.
1: హిస్ క్రియేటర్.
2: కర్మ తానే.
1: ఈజ్ ఆల్సో యాక్షన్.
2: కనుక జగత్తంతా కూడా క్రియారూపము.
1: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాక్టివిటీ.
2: దీనికి భగవంతుడే కర్త.
1: గాడ్ ఇస్ కర్త.
2: కార్యకర్మల కారణం యొక్క చైతన్యమే భగవత్ స్వరూపము.
1: ద డూయర్ అండ్ యాక్షన్ టుగెదర్.
2: కారణం తానే.
1: హీస్ యాక్షన్.
2: కర్మ తానే.
1: ది యాక్షన్.
2: కర్తవ్యము తానే.
1: డూయర్
2: అంతా తానైనటువంటి వాడే విష్ణు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఓన్ సెల్ఫ్. ఇస్
2: విశ్వం విష్ణు స్వరూపం.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ విష్ణు.
2: కనుక విష్ణు అనగా ఏమి? విశ్వస్వరూపమే విష్ణువు.
1: సో హూ ఇస్ విష్ణు? ది వెరీ ఫార్మ్ ఆఫ్ విశ్వ, ది యూనివర్స్.
2: గురువు.
1: దెన్ దట్ గురు.
2: గురువు అనగా ఏమిటి?
1: హూ ఇస్ గురు?
2: ఏదో మంత్రాలు చెప్పి వారికి బోధ చేసేటువంటి వాడా గురువు?
1: ఇస్ వన్ హూ టీచర్స్ మంత్ర?
2: కాదు కాదు కాదు.
0: గుకారో గుణాతీత రుకారో రూపవర్జిత.
1: గు ఇస్ అట్రిబ్యూట్లెస్, రూ ఇస్ ఫార్మ్లెస్.
0: గుకారో అంధకారస్య.
1: గు ఇస్ డార్క్నెస్.
0: రుకారో తన్నివారణ.
1: రూ ద వన్ దట్ డిస్పెల్స్ దిస్ డార్క్నెస్.
2: గుకారం అనగా అజ్ఞానము, అంధకారం.
1: గు ఇస్ అజ్ఞాన, ఇగ్నోరెన్స్, డార్క్నెస్.
2: ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని నిర్మూలనం చేసేది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ డిస్పెల్స్ ది డార్క్నెస్?
2: ప్రకాశమే,
1: ద లైట్.
2: కనుకనే గురు అనగా అజ్ఞానమును, అంధకారమును నిర్మూలము గావించేటువంటి వాడే గురువు.
1: గురు మెంట్ ద వన్ హూ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ త్రూ లైట్, విజ్డమ్.
2: కేవలం మంత్రోపదేశం చేసేటువంటి వారు కాదు గురువు.
1: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
2: లేక ఇంకే విధమైనటువంటి యొక్క వేదాంతాన్ని బోధించేటువంటి వాడు కాదు గురువు.
1: నాట్ ద వన్ హూ టీచర్స్ ఫిలాసఫీ.
2: గురువు అనగా కేవలము ఈ లౌకికమైనటువంటి యొక్క పేర్లతో మనం అనుభవించేటువంటి వాడు ఎవరూ గురువు కాదు.
1: వాట్ ఆర్ ద వర్డ్స్ దట్ వి అప్లై గురు ఇన్ ది వరల్డ్ ఇస్ సెన్స్?
2: వీళ్ళంతా టీచర్స్ కావచ్చు, అధ్యాపకులు కావచ్చు.
1: దే మే బి టీచర్స్ ఆర్ ప్రొఫెసర్స్.
2: ఈ అధ్యాపకుల లోపల కూడా ఆచరించి ఇతరులకు బోధించేటువంటి వాడు ఆచార్యుడు కావచ్చు.
1: ఈవెన్ అమంగ్ ది ప్రొఫెసర్స్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ ప్రాక్టీస్
2: ఆచార్య అనగా ఆచరణతో నిరూపణ చేసేటువంటి వాడు ఆచార్యుడు.
1: ఆచార్య ఆర్ ప్రొఫెసర్ మెన్స్ ద వన్
2: ఆచార్యులు లేరు.
1: దెర్ ఆర్ నో ఆచార్య.
2: గురువులు లేరు.
1: దెర్ ఆర్ నో గురుస్ టీచర్స్.
2: చెవులో మంత్రం, చేతిలో డబ్బు.
1: The whisper mantra in the ear and collect money.
2: Guru yokka lakshanamulu.
1: That is not the quality of the teacher.
2: Guru Vishnu, Guru Devo Maheshwara.
1: The third aspect, Guru Devo
2: Maheshwara. Naga evaru?
1: Who is Maheshwara?
2: Anaga.
1: He meant?
2: Ee jagatulandu, samasta jeevanulu, shasinchetunti vaadu Maheshwara.
1: Maheshwara is the one who commands all the beings in this world.
2: Ide. శాశ్వత వచనం ఇది శాస్త్రం అని. శాస్త్ర నియమితుడైనటువంటి వాడు ఈ ఈశ్వరుడు.
1: హీ ఈస్ ద వన్ రెస్ప్లెండెంట్ విత్ ఆల్ ద పవర్.
2: ఏమి శాసించాడు?
1: వాట్ ఈస్ దట్ హీ కమాండ్?
2: ఎవరు ఏ దినంలో, ఏ కాలంలో, ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో ఆ ప్రవర్తనకు సరైనటువంటి బోధనలు చెప్పేటువంటి వాడు.
1: హీ ఈస్ ద వన్ హీ టీచర్స్ యాజ్ టు వాట్ యాక్షన్ ఇస్ టు బి
2: ఈ జగత్తును చక్కగా శాసించేసినటువంటి వాడు.
1: హీ ఆర్డర్స్, ఆర్డైన్స్ ది ఎంటైర్ వరల్డ్.
2: ఇది ఏనాటికి ఎప్పటికి ఒక క్షణమైన మార్పు చేసేటువంటి వాడు కాదు.
1: హీ డజంట్ చేంజ్ దిస్ అట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్.
2: సూర్యోదయ సూర్యాస్తములు ఒక శాసనమే.
1: సన్ రైజ్ అండ్ సన్సెట్ ఇస్ కమాండ్.
2: ఋతువులు శాసనమే.
1: సీజన్స్ ఇస్ శాసనం.
2: వర్షము శాసనమే.
1: ద రెయిన్స్ కమాండ్.
2: రాత్రి పగలు శాసనమే.
1: ద డే అండ్ నైట్
2: అంతా శాసనమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఎ కమాండ్.
2: కనుక అన్నింటినీ చక్కగా తూచా తప్పకుండా కూడా క్రమశిక్షణను పాటింపజేసేటువంటి శాసనాన్ని జగత్తుకు అందించినటువంటి వాడు సర్వజ్ఞుడైనటువంటి వాడు గురువు.
1: ఇస్ ఆల్ నోయింగ్.
2: సర్వవ్యాపకుడైనటువంటి వాడు గురువు.
1: ఆల్ ఎన్కంపాసింగ్.
2: సమస్తమును తన హస్తమునందుంచుకున్నటువంటి వాడు గురువు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ హిస్ గ్రిప్.
2: కనుకనే విష్ణువు.
1: సో విష్ణు.
2: విష్ణు అనగా ఏమిటి?
1: హూ ఇస్ విష్ణు?
2: శంఖ చక్రం.
1: యజ్ గట్ శంఖ
2: గదా పద్మము.
1: వన్ ఇస్ గద అండ్ పద్మ.
2: నాలుగు హస్తములు ఉన్నాయని.
1: హస్ ఫోర్ హ్యాండ్స్.
2: ఒక చేతిలో శంఖము.
1: విత్ వన్ హ్యాస్ శంఖ.
2: ఒక చేతిలో చక్రము.
1: ద అదర్ హ్యాండ్ వీ.
2: ఒక చేతిలో గద.
1: హస్ గట్ గద.
2: రెండవ చేతిలో పద్మం.
1: అనదర్ హ్యాండ్.
2: దీని అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్?
2: అనగా శంఖము. శంఖమనగా ఏమిటి? శబ్దము భగవంతుని చేతిలో ఉంటుందని.
1: ద శంఖ స్టాండ్స్ ఫర్ సౌండ్ విచ్ ఇస్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్.
2: చక్రము, కాలచక్రము, టైమ్ భగవంతుని చేతిలో ఉంటుందని.
1: చక్ర ద వీల్ ద టైమ్.
2: గద అనగా బలము.
1: ద గద ద పవర్.
2: బలము భగవంతుని చేతిలో ఉంటుందని.
1: ఎనర్జీ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
2: పద్మము.
1: ద పద్మ ఫ్లవర్.
2: హృదయ పద్మములు. అందరి హృదయాలు భగవంతుని చేతిలోనే ఉంటున్నాయి.
1: ద ఫ్లవర్ రిప్రజెంట్స్ హార్ట్.
2: కాబట్టి ఈ విధంగా భగవంతుడు సర్వశక్తులతో పల ఉండినటువంటి వాడే విష్ణువు అని ఈ శంఖ, చక్ర, గదా, పద్మములను ఈ యొక్క దృష్టిగా ఉంచుకొని జగత్తునకు బోధిస్తూ వచ్చినటువంటి వాడు.
1: సో శంఖ, చక్ర, గద, పద్మ ఆర్ ఇన్సిగ్నియా దట్ రిప్రజెంట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
2: అయితే ఇక్కడ విష్ణు అన్నారు, అక్కడ ఈశ్వరుడు అన్నారు. ఈశ్వరుడికి విష్ణువుకు ఏమాత్రం పొత్తు కుదరదే?
1: Here you say విష్ణు దేర్ ఈశ్వర, దే డోంట్ గో టుగెదర్.
2: పొత్తు కుదరకుండా ఉండడానికి వాళ్ళిద్దరు కాదు, ఒక్కరే.
1: If you say that they don't see eye to eye, they are not no different.
2: ఆరాధన చేసేటువంటి వాడు ఉన్నారు చూడదు, సంకుచిత బుద్ధుడు, వీళ్ళకు పొత్తు కుదరదు.
1: Only the narrow minded people bring about the difference between
2: నేను వైష్ణవుని అంటాడు, నేను శైవులు అంటాడు.
1: One says I am వైష్ణవై, another one says
2: కేవలం సంకుచితమైన భావములే.
1: They are all narrow feelings.
2: ఇది వీరు వీరు కొట్లాడుకుంటారే గాని
1: they fight among themselves.
2: ఉన్నది ఒక్కడే.
1: He is only one God.
2: చూడండి, విష్ణు చేతి లోపల శంఖము, చక్రము అనగా శబ్దము, కాలము, బలము, హృదయము మూడు కూడా, నాలుగు కూడాను ఒక భగవంతుని చేతిలోనే ఉంటున్నాయి.
1: గాడ్ హెస్ గోట్ ద సౌండ్, ద టైమ్, ద స్ట్రెంగ్త్ ఇన్ ద హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు.
2: ఇంకా ఈశ్వరుడు.
1: దెన్ ఈశ్వర.
2: ఈశ్వరుడి చేతిలో ఒకటి ఏమిటి? ధమరకము.
1: ఈశ్వర హ్యాస్ ఆన్ వన్ హ్యాండ్ ధమర.
2: ఇంకొక చేతిలో త్రిశూలము.
1: అనదర్ హ్యాండ్ త్రిశూల.
2: ఈ ధమరకము శబ్దములకు గుర్తు.
1: ద ధమరక స్టాండ్ ఫర్ సౌండ్
2: అనగా శబ్దము భగవంతుని చేతిలో ఉన్నది.
1: సౌండ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్.
2: త్రిశూలము త్రికాలము యొక్క సూక్ష్మమైనటువంటి స్వరూపము త్రిశూలము.
1: త్రిశూల ద త్రీ టైమ్స్.
2: కాబట్టి కాలం కూడా భగవంతుని ఈశ్వరుని చేతిలోనే ఉంటుంది.
1: ద టైమ్ ఈజ్ ఆల్సో ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఈశ్వర.
2: ఈ విధంగా చూస్తే భగవంతుడు ఒక్కడే, రూపనామములు వేరువేరుగా ఉంటున్నాయి.
1: Does when we say we find God is one, but the names are different.
2: లౌకిక దృష్టిలో భారతీయులకు ఉండేటువంటి నిత్య అనుభవములో చక్కని ఉదాహరణ.
1: From the worldly point of view among Bharatiyas, there's one example.
2: వైష్ణవులు తిరుపతికి వెళ్తుంటారు.
1: Vaishnavas go to Tirupati.
2: శైవులు తిరుపతికి పోతుంటారు.
1: Shaivites also go to Tirupati.
2: కానీ ఉన్నది వెంకటరమణ ఒక్కడే.
1: But there is only Venkatramana, one God.
2: కానీ శైవులు పోయినప్పుడు వెంకటేశ్వరా వెంకటేశ్వర అంటారు.
1: బట్ శైవైట్స్ కాల్ ఓ వెంకటేశ్వర.
2: వైష్ణవులు పోయినప్పుడు వెంకటరమణ వెంకటరమణ అంటారు.
1: బట్ వైష్ణవైట్స్ సే వెంకటరమణ వెంకటరమణ.
2: ఈశ్వర ఇక్కడ రమణ.
1: దేర్ ఈశ్వర హీరో.
2: భావాలకే మార్పు కానీ వెంకటేశ్వరి ఏ మార్పు కలగలేదు.
1: దేర్ డిఫరెన్స్ ఇన్ దేర్ ఫీలింగ్స్ బట్ వెంకటేశ్వర ఇస్ వన్.
2: వెంకటరమణ అనేటువంటి దాన్ని,
1: ద వర్డ్ వెంకటరమణ,
2: ఈశ్వర అనేటువంటి దాన్ని
1: వెంకటేశ్వర,
2: కేవలము అల్ప బుద్ధుల యొక్క తృప్తులు.
1: That is mere satisfaction out of narrow feelings.
2: ఈశ్వరునికి పశుపతి అన్నారు.
1: ఈశ్వర ఇస్ కాల్డ్ పశుపతి.
2: పశుపతి అనగా పశువులకంతా కూడా నాథుడు.
1: పశుపతి మీన్స్ ద లార్డ్.
2: పశువులు అనగా ఏమిటి?
1: out of this animal.
2: మనోబుద్ధులతో చేరినటువంటి ఒక జీవతత్వానికి పశుత్వము అని పేరు.
1: ద నేచర్ దట్ గోస్ అలాంగ్ విత్ దిస్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
2: అదే విష్ణువుల లోపల పోయినప్పుడు గోపాల అని అంటారు.
1: But from the sense of Vishnu is
2: Gopala Pashupati rendu okate.
1: So Gopala Pashupati are one.
2: Veedu Gopala antadu, vaadu Pashupati antaru.
1: Vaishnava is called Gopala, Shaivas called Pashupati.
2: Ee vidhamainatti peru lopali kodamu ekatvanni chakkaga nirupana chestu vastundaru.
1: But even in the names there is unity here.
2: Kana manavuni yokka alpa buddhule ee bhinnatvamulaku moola kaaranamai pothunnayi.
1: Therefore narrow feelings among the human beings lead to this diversity.
2: ఈ ఎంతకాలం ఈ అల్ప బుద్ధులతో మనం సాధన చేసినప్పటికి,
1: however long you may do with all this narrow
2: feeling, ఉన్నత స్థాయిని మనం ఏమాత్రం కూడా పొందలేము.
1: You will never reach noble heights.
2: అనేకత్వంలో ఉండి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: యూ షుడ్ అండర్స్టాండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
2: అదే నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికము.
1: దట్స్ ట్రూ స్పిరిచువాలిటీ.
2: నీవు దైవమే.
1: యువర్ గాడ్.
2: తెలియనంత వరకు నీవు జీవుడే.
1: సో లాంగ్ యూ డోంట్ నో యువర్ ఇండివిజువల్.
2: తెలుసుకుంటే నీవే దైవం.
1: వన్స్ యూ నో యువర్ గాడ్.
2: కనుక ప్రతి తత్వమును కూడా చక్కగా విచారణ సలిపి
1: ఎంక్వైరింగ్ ఎవ్రీథింగ్
2: వివేకములో మనం ప్రవేశించాలి.
1: డిస్క్రిమినేట్.
2: ఎంత విజ్ఞానం ఉండినప్పటికి
1: విత్ ఆల్ ది నాలెడ్జ్
2: వివేకమే లేకపోతే
1: వెన్ దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్
2: సర్వము వ్యర్థమైపోతుంది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వెయిన్.
2: ఇంతసేపు
1: సో లాంగ్
2: అనిల్ కుమారు,
1: అనిల్ కుమార్
2: టోకియా, జపాన్, హాంకాంగ్ అన్ని వైపులా పోయి వారికి ఉన్నటువంటి యొక్క భక్తి ప్రపత్తులు, వారికి జరిగినటువంటి అనుభూతులు చక్కగా హృదయానందంతో మీకు అందించాడు.
1: The experiences in Hong Kong and Tokyo and Thailand have been explained to you.
2: వీరికంతా ఇంత దూరం నుంచి వచ్చినటువంటి వారికి ఇంత భక్తి ప్రపత్తులతో ఇంత అనుభూతులు ఉంటున్నప్పుడు మేము నిరంతరము దగ్గరనే ఉంటున్నామే, మాకు ఎందుకు ఈ అనుభూతులు రావటం లేదు అని కొంతమందికి ఉండవచ్చు.
1: The devotees staying at a far off places, they have got all kinds of experiences. How is it that we don't have them staying so near?
2: Mee paina nirdaya kaani vaari paina daya kaani rendu levu naaku.
1: Swami is not extra compassionate towards them and dispassionate towards them.
0: Matramunna yavaru talachina anta matrame neenu.
2: Yavaru enta matram talustaro anta matrame untadu.
1: As you think, so God manifests himself.
2: వారి విశ్వాసమునే దీనికి మూల కారణం.
1: Their faith is responsible.
2: ఎవరెవరి విశ్వాసం వారికి ఆ ఫలితం అందిస్తుంటారు.
1: Their faith gives them results.
2: కానీ మంచి చెడ్డ అక్కడ ఉన్నది, ఇక్కడ ఉంటున్నది.
1: However, good and bad are everywhere.
2: కానీ వారు దూరముగా ఉండటం చేత,
1: since they are far off,
2: దీని యొక్క భక్తి ప్రపత్తుడు
1: their devotion,
2: వారిలో గాఢముగా చేరిపోతున్నాయి.
1: They are very deep in them.
2: గాఢముగా చేరినటువంటి యొక్క భావములు,
1: the feelings which are so deep,
2: ఎలాంటి పరిస్థితుల్లో కూడా సుక్ష్మంగానే ఉంటాయి.
1: Under any circumstances they are
2: గాఢముగా చేరినటువంటి యొక్క భక్తులు,
1: the devotees,
2: ఎప్పుడూ అశాంతిగానే ఉంటారు.
1: They are always restless.
2: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
2: రోడ్డు ప్రక్క లోపల
1: along side of the road,
2: పెద్ద పెద్ద వృక్షాలంతా ఉంటాయి.
1: There are huge trees.
2: కానీ ఈ వృక్షాలు చూస్తే చాలా పెద్దగా ఉంటున్నాయి.
1: When you look at them, they are gigantic.
2: కానీ క్షామం ఏర్పడింది.
1: But there was famine.
2: Varshamu ledu.
1: No rain.
2: Neeru ledu.
1: No water.
2: Kaani aa vrikshamulu pachagane untunnayi.
1: But those trees are green.
2: Daniki prakkane
1: on one side
2: oka vari panta untundadi.
1: Paddy field.
2: Daniki nityamu neeru pettali.
1: The paddy field has to be watered.
2: Oka dinamemaina neeru pettakapothe adi vaadipothundi, endipothundi.
1: If you don't water paddy field for one day, it would be dry.
2: Ee telivu takku manishi em anukuntadu?
1: Who is the foolish one?
2: Vari inta chinna mukka ఒక దినం నీళ్లు కట్టకపోతే వాడికి ఎండి చచ్చిపోతుండాలి. వృక్షము ఇంతకాలం వర్షం లేకపోయినా అది పచ్చగా
1: కళకళలాడుతుంటారు.
2: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్?
2: అనగా ఆ పెద్ద చెట్టు యొక్క వేర్లు నీటి మట్టం వరకు దిగిపోయినాయి.
1: మీనింగ్ ద రూట్స్ ఆఫ్ ద హ్యూజ్ ట్రీ హస్ గాన్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ ది వాటర్ లెవెల్.
2: కనుకనే ఆ లోపల నుంచి ఆ నీరు సప్లై చేస్తుండాలి వేర్ల ద్వారా ఈ చెట్టుకు.
1: Therefore the roots having gone into the depths could take water.
2: ప్రక్కన ఉన్నటువంటి వరి పైరు నీటి మట్టం వరకు దిగలేదు.
1: But the roots of the paddy field have not gone
2: that deep. పైపైనే ఉంటున్నాయి. పైపై నీరు ఉన్నంత వరకు పచ్చగా ఉంటుంది. పైపై నీరు పోతేనే ఎండిపోతుంది.
1: Roots of the paddy field are just superficial. Receive the water there only, then becomes dry.
2: కాబట్టి అన్ని విధములా కూడాను మనము అశాంతికి, దుఃఖములకు గురి కావటం కారణం ఏమిటి?
1: సో వాట్ ఇస్ ది రీజన్ ఫర్ అవర్ మిస్?
2: మన భావములు ఆ యొక్క గ్రేస్, ప్రేమ, ఆనందము అనేటువంటి తత్వం యొక్క లోతు వరకు దిగటం లేదు.
1: బికాస్ అవర్ రూట్స్ ఆఫ్ ఫెయిత్ హావ్ నాట్ రీచ్డ్ ద డెప్త్స్ ఆఫ్ డివోషన్ అండ్ ఫెయిత్.
2: కేవలం పైపై నీటిలోనే మనం ప్రయాణం చేస్తున్నాం.
1: వి జస్ట్ ట్రావెల్ సూపర్ఫిషియల్.
2: అంతా మనం ఫ్లయింగ్ సాసర్స్ మాదిరి తయారైపోయినాం.
1: వి హావ్ బికమ్ ఫ్లయింగ్ సాసర్స్.
2: కానీ ఇట్టి దాంట్లో మనం ఏమాత్రం కూడా మనం తగినటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోలేము.
1: We have, we don't understand the true nature.
2: ఆ నమ్మకం మన కుదరాలి.
1: We should have that steady faith.
2: ఆ విశ్వాసమే మన నిజమైన శ్వాస.
1: That strong faith is the breath.
2: కానీ ఆ శ్వాస మనకు మధ్య మధ్య మారుతూ ఉంటుంది చేతనే,
1: as the breath changes in between,
2: వ్యక్తిగతమైనటువంటి యొక్క అభిప్రాయ భేదముల చేతనే,
1: because of the individual opinion,
2: అనేక విధమైనటువంటి యొక్క దుఃఖములకు, విచారములకు, అసంతృప్తికి గురి అవుతున్నాం.
1: We face various forms of difficulties and dissatisfaction.
2: మనం వింటున్నాం ఎన్నో మాటలు.
1: We listen so many words.
2: స్వామి మాటలు నిత్యము వింటూనే ఉంటున్నాం.
1: We listen to Swami's words.
2: కానీ కొంతమంది ఒక్కతూరి వింటే చాలు, అది లైఫ్ అంతా పెట్టుకుని దాన్ని ఆచరణలో పెట్టుకుంటారు.
1: But some, if they listen once, they'll practice throughout their life.
2: ఇంత ఉపన్యాసం చేసినటువంటి యొక్క అనిల్ కుమార్ కూడాను,
1: అనిల్ కుమార్ హ్యావింగ్ గివెన్ సచ్ ఎ లాంగ్ లెక్చర్
2: ఇక్కడ ఇండియాలో, బెంగళూరులో, గుంటూరులో ఉన్నంత వరకు మంచిగా ఉపన్యాసాలు ఇస్తాడు.
1: సో లాంగ్ ఈజ్ ఇన్ ఇండియా, బెంగళూరు అండ్ గుంటూరు యూస్ గివింగ్ లెక్చర్.
2: కానీ ఉపన్యాసం చాలా కళగా, కాంక్షగా, ఆకర్షణీయంగా, శోభాయమానంగా ఉంటున్నారు. కానీ
1: though the lecture is attractive and informative,
2: madhya madhya ee monkey mind bumpsu jumpsu bumpsu jumpsu. But
1: But his monkey mind has got bumps and gems.
2: ఒక్కొక్కరు తానే చెప్పుతాడు.
1: He himself says it one time.
2: ఇది నిజమా అని డౌట్ పడతాడు.
1: But he doubts, is it true?
2: ఈ డౌట్ ను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను టోక్యోకు పంపించాను.
1: To clarify his doubts, I have sent him to Tokyo.
2: అక్కడ పోయి వారి భక్తి ప్రపత్రులంతా కండ్లారా చూచాడు.
1: He has seen himself the devotion of those people.
2: దీనికంత మూల కారణము మన విశ్వాసమే అని దృఢంగా తెలుసుకున్నాడు.
1: He could understand that the faith which is responsible for the foundation.
2: కనుక ఎక్కడైనప్పటికీ సరే,
1: wherever it may be,
2: విశ్వాసం అనేటువంటిది ఎప్పటికీ ఫెయిల్యూర్ కాదు.
1: The faith will never lead you to failure.
2: ఆ విశ్వాసం ఏమైనా తగ్గినప్పుడే అన్ని కూడా మనకు తొందరనే కలుగుతుంటాయి.
1: When the faith is less, there will be anxiety.
2: ప్రహ్లాదుడు హరిప్రియుడు.
1: ప్రహ్లాద loves హరి.
2: హిరణ్యకశిపుడు హరిద్వేషి.
1: హిరణ్యకశిప హేట్స్.
2: లేడు లేడు లేడు అని ఒకే వాదంతో చేస్తున్నాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిప goes on saying, denying
2: ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అని ఒకే విశ్వాసంతోనే అనుభవిస్తున్నాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద has got single faith, God exists, God exists.
2: కొండలపై నుంచి నెట్టినప్పుడు ఎవరు కాపాడినారు? ఆ విశ్వాసమే కాపాడండి.
1: When he was thrown out of the hills, who protected him?
2: విష్ణు కాదు.
1: It's not విష్ణు.
2: ఆ విశ్వాసమే విష్ణు స్వరూపాన్ని ధరించింది.
1: That faith has assumed the form of విష్ణు.
2: కనుక ఏ ఏ సమయం లోపల ఏ ఏ రూపం లోపల ఎక్కడెక్కడ ఎట్ట వస్తుందో,
1: ఎట్ వాట్ టైమ్ ఇన్ వాట్ ఫార్మ్ గాడ్ అపియర్స్,
2: ఒకనొక సమయం లోపల షిరిడి లోపల కూడాను,
1: ఎట్ వన్ టైమ్ ఇన్ షిరిడి,
2: తాత్య భార్య సాయిబాబాకు వంట చేసి పెట్టాలని చాలా ఆశపడింది.
1: ద వైఫ్ ఆఫ్ తాత్య వాంటెడ్ టు కుక్ ఫర్ స్వామి.
2: ఇంటికి రావాలి స్వామి, నేను ఒక వ్రతం చేసుకుంటున్నాను, మా ఇంట్లో భోంచేయాలని ఆశించింది.
1: She wanted Swami to visit her house.
2: Tappaga vastanani maatichadu.
1: Baba promised that he would come.
2: Kani aame siddham chesukundi.
1: But she was ready.
2: Anni vidhara kudanu kaachukundi paapam.
1: She was waiting anxiously.
2: Kani cheppinata kaalaniki poledu baba.
1: But Baba didn't go at the appointed hour.
2: Anni tattalo pettukundi.
1: All materials are set on the plate.
2: Pattam daggariki poyindi baba, enduku nannu inta avamanam chestunnavu?
1: Then he went to Baba.
2: Naaku avamanamaina paravaledu. మీరు ఇచ్చిన మాటను తప్పిపోతున్నారు, మీరు అసత్యవాది అని పేరు వస్తుంది.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ పుట్ టు షేమ్, బట్ యు ఆర్ సబ్జెక్టెడ్ టు ఫాల్స్హుడ్.
2: కనుక మీరు అసత్యానికి పాల్పడకూడదు.
1: బట్ యూ షుడ్ నెవర్
2: చెప్పిన మాటను నిలబెట్టుకోవాలి.
1: యూ షుడ్ స్టాండ్ బై ద ప్రామిస్.
2: కానీ పటం ముందు పోయి ప్రార్థిస్తుండాలి.
1: షీ వాస్ ప్రేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబాస్ పిక్చర్.
2: ఈ లోపల ఒక కుక్క వచ్చేసేసింది.
1: ఇన్ ది మీన్ టైమ్ ఏ డాగ్ కేమ్.
2: ఆ చేసిన వంటనంతా తినేసి వెళ్ళిపోయింది.
1: ఇట్ హాస్ ఈటన్ అవే ఆల్ ది ప్రిపరేషన్.
2: చూచేటప్పటికి కుక్క తింటూ ఉండాలి.
1: She noticed the dog eating. The
2: కర్ర తీసుకుని దాన్ని బాగా కొట్టి తరంగొట్టింది.
1: She has beaten the dog with a stick.
2: అప్పుడు నేను చేసిందంతా కూడా కట్టె కడపడి కుక్కకు అర్పితం చేశానా? దైవానికి కాదే, దైవం అనేటువంటి గాడ్, ఇది డాగ్. దైవానికి చేసినటువంటి డాగ్ కంత అర్పితం అయిపోయింది. నేను ఎంత దురదృష్టవంతురాలను అనుకుంది పాపం.
1: She felt so mad, so sad because she wanted to offer all the preparations to God, devotee, but it is devotee dog that has partaken the food.
2: రెండవ దినము షిరిడీకి వచ్చింది.
1: ద ఫాలోయింగ్ డే షీ హాడ్ బీన్ టు షిరిడీ.
2: మీరు చెప్పిన మాటను దక్కించుకోవాలి కదా
1: బాబా. షుడ్ యూ నాట్
2: చెప్పిన మాట ప్రకారం నడుచుకోవాలి కదా.
1: యూ షుడ్ స్టాండ్ బై యువర్ వర్డ్.
2: ఇంత అబద్ధం చెప్పారు.
1: వై డిడ్ యూ స్పీక్ లైస్?
2: బాబా కోపం వచ్చి, సైతాన్ నేను అబద్ధం చెప్పానా?
1: బాబా వాజ్ యాంగ్రీ. సైతాన్ డిడ్ ఐ యుటర్ ఫాల్స్హుడ్?
2: అక్కడ ప్రతి పదముకు ప్రతి దానికి కూడా సైతాన్ సైతాన్ అని ఉపయోగపెట్టేది.
1: బాబా యూస్ టు యూజ్ దిస్ వర్డ్ సైతాన్ ఇన్ దోస్.
2: ఇప్పుడు ఎక్కువ దున్నపోతా దున్నపోతా అని ఉపయోగపెట్టేది.
1: నౌ ఇన్ దిస్ ఫార్మ్ స్వామి సేస్ దున్నపోతు దున్నపోతు హీ బఫెలో.
2: నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు.
1: ఐ నీడ్ నాట్ అటర్ లైస్.
2: నేను నీకు తృప్తి నిమిత్తమే నేను అంత అబద్ధం ఆడడానికి కరలేదు.
1: ఐ నీడ్ నాట్ సాటిస్ఫైడ్. And very form of truth.
2: నా సత్యాన్ని మీరు గుర్తించుకోవటం లేదు.
1: యూఆర్ నాట్ అండర్స్టాండింగ్ మై ఫార్మ్.
2: సాయిబాబా సాయిబాబా సాయిబాబా అంటే మూడున్నర అడుగు మాత్రమే ఉంటుంది. ఈ రూపాన్ని మాత్రమే మీరు సంకుచితమైన భావంలో మీరు చింతిస్తున్నారు.
1: యూ థింక్ బాబా ఇన్ ఎ నారో వే టేకింగ్ ఇట్ ఇస్ దిస్ ఫిజికల్ ఫ్రేమ్ వర్క్.
2: అన్ని రూపాలు నావే.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మైండ్.
2: అనంతమైనటువంటి ఒక భావాలు మీలో లేదు.
1: యూ డోంట్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
2: మీది నేరో మైండ్.
1: యువర్స్ ఇస్ నేరో మైండ్.
2: దానివల్ల నీకు భేదం కనిపిస్తుండాలి.
1: దేర్ఫోర్ యూ డోంట్ అండర్స్టాండ్.
2: కుక్క ఎవరు? నేనే.
1: అండ్ దట్ వెరీ డాగ్
2: అని సర్వస్వరూపమును కూడా తానుగా భావింపజేసేటువంటి యొక్క తత్వము దైవత్వం.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ వే, డెమోన్స్ట్రేట్ దట్ ఇట్ ఇస్.
2: కానీ ఒక్క రూపం మాత్రమే లక్ష్యం పెట్టుకుని,
1: కీపింగ్ వన్ ఫామ్,
2: దీనిని మాత్రమే మాటల కిందను ఆటల కిందను పాటల కిందను భావించుకొని
1: టేకింగ్ ఇట్ సింగింగ్ ఇట్ ఇన్ ప్రైజ్ ఆఫ్
2: దీనిలో కలిగినటువంటి మార్పుల వల్ల దైవం పైన మార్పు రావటము ఇది కేవలము ఒక సంకుచితమైనటువంటి భావమే.
1: Basing on these changes, if you change your attitude to the divinity, it's narrow-minded.
2: భగవంతుడు ఏ రూపములైనా రావచ్చు.
1: God can assume any form.
2: అన్ని రూపములు తానే.
1: All forms are his.
2: ఇప్పుడు స్వామి ఉంటున్నాడు.
1: ఏరి స్వామి.
2: ఇప్పుడు అనిల్ కుమార్ ని పిలిచమని ఏదో ఒక పాయతో చెప్పచ్చు, ఇంకొక పిల్లవాడితో చెప్పచ్చు, ఇంకొక పిల్లవాడితో చెప్పచ్చు.
1: హీ మే ఆస్క్ అనిల్ కుమార్ టు కమ్ హియర్ త్రూ ఎనీ మెసేజ్.
2: ఏ పిల్లవాడితో అయినా కూడా నేను ఈ వార్త మెసేజ్ ని పంపవచ్చు.
1: స్వామి కెన్ సెండ్ మెసేజ్ త్రూ ఎనీబడి.
2: కానీ పలాని వారి ద్వారానే పంపాలనేటువంటిది లేదు.
1: ఇట్స్ నాట్ నెసరీ దట్ ది మెసేజ్.
2: ఒకరికి పాము కరిచి చచ్చిపోతాడు.
1: వన్ మై డై బికాస్
2: ఒకరి పిడుగుబడి చచ్చిపోతాడు.
1: వన్ మై డై బికాస్
2: ఒకరు జారిపడి చచ్చిపోతాడు. జారి
1: వన్ మై స్లిప్ అండ్ డై.
2: ఇవన్నీ జరుగుతుండంటే ఏమిటి భగవంతుడు ఈ సమయంలో నన్ను రక్షించలేదే అంటాడు. ఆ పిడుగు తాను పంపిందే, ఆ పాములు తాను పంపినవి, అవంతా మెసేజ్లే. ఏ ఒక్కటి కూడా భగవత్ యొక్క సందేశం చేతనే సర్వము జరిగిపోతుంటాయి.
1: ఇప్పుడు
2: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
2: మనం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టాం.
1: We have here super specialty hospital.
2: ఇది ఎందుకోసం కట్టాలి?
1: Why should it be constructed?
2: అయితే అనేక మంది అనేక రోగములతో బాధపడుతుంటారు.
1: Many people suffer from various diseases.
2: అందరికీ దివ్యమైనటువంటి భక్తి ప్రపత్తులు రావాలంటే ఇది చాలా కష్టం.
1: It's very difficult to have divine feelings in everyone.
2: కొంతమంది మందుల పైన విశ్వాసము,
1: సమయ ఫెయిత్ ఇన్
2: కొంతమంది ఆపరేషన్ పైన విశ్వాసము,
1: సమయ ఫెయిత్ ఇన్
2: కొంతమంది డాక్టర్స్ పైన విశ్వాసము,
1: సమయ ఫెయిత్ ఇన్ డాక్టర్.
2: ఈ విధంగా అనేక రకాలుగా ఉంటుంటారు.
1: పీపుల్ హావ్ ఫెయిత్ ఇన్
2: దేవ్. ఏ రకమైతే ఏమిటి?
1: వాట్ ఎవర్ మే బి.
2: చావిడైతే ఏమి, చత్రమైతే ఏమి, నిద్ర వస్తే చాలు రాని. చావిడైనా చత్రమైనా నిద్ర వస్తే చాలు.
1: వెదర్ ఇస్ ఎ ప్లాట్ఫార్మ్ ఆర్ ఎ చౌల్ట్రీ, ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు స్లీప్.
2: అదే విధంగా రోగులు నివారణ అయ్యి ఆరోగ్యాన్ని కాపాడుకుని ఆనందంగా ఉండటమే మా యొక్క లక్ష్యం.
1: The disease must be cured, you should be healthy and you should be happy.
2: దాని వల్ల చాలా మంది శ్రద్ధ భక్తులతో కూడినటువంటి వాళ్ళు, మన వేణుగోపాలు, ఆ ఢిల్లీ టీము, ఇంకా హైదరాబాద్ టీము, వీళ్ళందరూ కూడా వచ్చి ఇవన్నీ ఆపరేషన్ చక్కగా చేస్తున్నారు.
1: ఫర్ దట్ రీజన్ మెనీ డాక్టర్స్, డాక్టర్ వేణుగోపాల్, ఢిల్లీ టీమ్, హైదరాబాద్ టీమ్,
2: వేణుగోపాలు, ఈ ఢిల్లీ టీము, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేయడానికి ఏది కారణం?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ వేణుగోపాల్ అండ్ ఢిల్లీ టీమ్ టు విజిట్?
2: శ్రద్ధా భక్తులే దీనికి మూల కారణం.
1: ఇస్ ఓన్లీ దర్ స్టెడ్ఫాస్ట్నెస్.
2: ఢిల్లీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి వీళ్ళు ఈ రాత్రి పగలు సేవ పడవలసిన అవసరం ఏమిటి?
1: వై షుడ్ దే లీవ్ ఢిల్లీ అండ్ స్ట్రగుల్ హార్డ్?
2: ఆసుపత్రి లోపల మంచిగా ఆపరేషన్ జరిగి అందరికీ తగినటువంటి ఒక ఆనందాన్ని ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పమే వారి సత్సంకల్పం.
1: They have got that good determination that everyone should be happy, that operation should be successful.
2: వాళ్ళు కూడా స్వామి లక్ష్యంతోనే చేస్తున్నారు, కానీ వేరొక లక్ష్యం కాదు.
1: They do all this keeping Swami in view, nothing else.
2: కనుక ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క పనిని చేపించాలి.
1: So each work has to be done in a particular person.
2: కనుక ఇవన్నీ కూడా మొత్తం పైన ఒక్క గమ్యమే.
1: Everything leads to same goal.
2: ఒక్క లక్ష్యమే.
1: Only one goal.
2: కనుక ఈనాడు చూడండి, పూర్వము హార్ట్ ఆపరేషన్ అంటే ఎంతో భయపడిపోయేటువంటి వాడు.
1: ఇన్ దోస్ డేస్ హార్ట్ ఆపరేషన్ అని
2: అంతా పిలిపించుకునేటువంటి వాళ్ళు.
1: దే యూజ్ టు సమ్మన్ రిలేటివ్స్.
2: ఆపరేషన్ తర్వాత ఏమవుతుందో ఏమిటో,
1: వాట్ వుడ్ హ్యాపెన్ ఆఫ్టర్ ఆపరేషన్.
2: వీళ్ళు ఏడ్చడము, వచ్చిన బంధువులు ఏడిపించడమే.
1: ఈ క్రైస్ అండ్ రిలేటివ్స్ ఆల్సో క్రై.
2: ఈ రకంగా జరుగుతూ ఉండేటువంటిది.
1: Such things happen.
2: ఇప్పుడు ప్రశాంతి నిలయం లోపల హార్ట్ ఆపరేషన్ పెట్టిన తర్వాత అందరికీ కాల్లో విరిగిన ముళ్ళు తీసినట్టుగా సులభమైపోయింది వాడు.
1: When heart operations are undertaken, Prashanthi Nilayam, the heart surgery is
2: bhayame ledu.
1: No one is afraid of heart surgery.
2: కాబట్టి ఆ యొక్క నిర్భయమే నిజమైనటువంటి యొక్క భయం.
1: That fearlessness is there.
2: అదే అభయము.
1: That gives you all security.
2: చిన్న చిన్న పిల్లలంతా కూడాను,
1: ఈవెన్ లిటిల్ చిల్డ్రన్,
2: నవ్వుతూ నవ్వుతూ వస్తున్నారు హాస్పిటల్.
1: దే కమ్ టు ద హాస్పిటల్ స్మైలింగ్.
2: హాస్పిటల్కి వెళ్ళాను.
1: స్వామి వెంట హాస్పిటల్.
2: చిన్న బిడ్డ ఆపరేషన్ జరిగింది.
1: A small little child was operated.
2: ఆ మంచం పై నుంచి నవ్వుతూ నవ్వుతూ నమస్కారం చేస్తుండాలి.
1: ద చైల్డ్ సిటింగ్ ఆన్ ద బెడ్.
2: తల్లి లేదు, తండ్రి లేదు, బంధువులు లేరు దగ్గర కూడా.
1: నో మదర్, నో ఫాదర్, నో రిలేటివ్.
2: ఆ బిడ్డకి అంత ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వై షుడ్ ద చైల్డ్ బి సో హ్యాపీ?
2: అది కేవలం ఒక వాతావరణం యొక్క ప్రభావం.
1: ఇట్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్.
2: వారి విశ్వాసమే దీనికి మూల కారణం.
1: దట్ ఫెయిత్ ఈస్ ది బేసిస్.
2: కనుక అన్ని విధాల కూడా ఆనందంగా జరుగుతూ ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ హ్యాపీ వే.
2: ఇవన్నీ కూడా ఒక భగవత్ కార్యంగానే వాళ్ళు కూడా చేస్తున్నారు.
1: దే డూ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
2: మేం చేస్తున్నామే, మేం ఇలాంటి అహంకారం వారి దగ్గర ఎక్కడ కూడా లేదు.
1: దే హావ్ నో ట్రేస్ ఆఫ్ ఈగో దట్ దే ఆర్ డూయింగ్.
2: కానీ వాళ్ళు ఎదురుగా మనం చెప్పకూడదు, కానీ ఎంతో శ్రద్ధాభక్తితో చేస్తున్నారు.
1: It need not be said on their face. They do it with a lot of
2: devotion. Shraddha bhaktulu kaligineetuvanti vaalle ee naadu lokaniki avasaram.
1: For this world, the men of devotional
2: steps are
1: when they are missing, what is the fun of doing these things?
2: కూరగాయలు మంచి ఫ్రెష్ కూరగాయలు మనం మార్కెట్ నుంచి తెచ్చాం.
1: యు బ్రింగ్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రమ్ ద మార్కెట్.
2: అప్పటికప్పటికి చింత చెట్టు నుంచి కోసి చక్కని చింతక ఒక పండు తీసుకాం.
1: యు బ్రాట్ ద టామరిండ్ ఆల్సో ఫ్రెష్.
2: మంచి కొత్త ఉప్పు వేశాము.
1: ఫ్రెష్ సాల్ట్ ఇస్ ఆల్సో యాడెడ్.
2: మంచి మిరపకాయలు వేశాము.
1: ద గుడ్ చిల్లీస్ ఆర్ ఆల్సో యాడెడ్.
2: చక్కని సాంబార్ చేశాము.
1: గుడ్ సాంబార్ ఇస్ ప్రిపేర్డ్.
2: కానీ అది చెడిపోయింది సాంబార్.
1: బట్ ద సాంబార్ ఇస్ స్పాయిల్డ్.
2: ఉప్పులో తప్పుందా?
1: ఇస్ దేర్ మిస్టేక్ ఇన్ ది
2: పప్పులో తప్పుందా?
1: ఆర్ ఇన్ ద దో
2: లేక చింతపండులో తప్పుందా?
1: ఆర్ డిఫెక్ట్ ఇన్ సామరే
2: కూరగాయల్లో తప్పుందా?
1: ఆర్ ఇన్ వెజిటబుల్?
2: కాదు కాదు కాదు. పాత్రలో కళాయి వేయలేదు అందువల్ల పాయిజన్ అయిపోయింది.
1: ద వెసల్ ఇస్ నాట్ టిన్డ్ దేర్ఫోర్ ఇట్ బికేమ్ పాయిజన్.
2: కనుక ఇవన్నీ ఆపరేషన్లు ఎంత చేసినా
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద ఆపరేషన్
2: లక్షల రూపాయల ఖర్చు అయినటువంటి వాల్స్ అంతా పెట్టినప్పటికీ
1: ఈవెన్ ఇఫ్ లాక్స్ ఆర్ స్పెండ్
2: అన్ని చేస్తున్నప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ థింగ్స్ డన్
2: ఆ భక్తి విశ్వాసం అనేటువంటి ప్రేమతత్వం హృదయంలోకి లేకపోతే కళాయి లేని పాత్రలో కూర్చుండేటట్టు అవుతుంది.
1: When there is no love, the thing within the vessel of heart, everything becomes a poison.
2: విశ్వాసం కావాలి.
1: That faith is necessary.
2: ఎక్కడైనా కూడా విజయానికి కానీ అపజయానికి కానీ విశ్వాసము అవిశ్వాసము మూల కారణం.
1: For success and failure is the faith and absence of faith.
2: చోట అన్ని జరుగుతాయి.
1: If you got faith, everything will be done.
2: కానీ విశ్వాసం లేకుండా
1: without faith
2: ఏదో భక్తి అని వాదోపవాదములు వేస్తూ కూర్చుంటే
1: ఇఫ్ ఎంటర్ ఇన్ ఆర్గ్యుమెంటేషన్
2: అహంకారం యొక్క ప్రభావాలు
1: ఇట్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఈగో
2: ఆడంబరాల యొక్క ప్రభావాలు
1: ఇట్స్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్
2: అంతే గాని భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావం కాదు.
1: నాట్ ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ డివోషన్
2: కనుక దివ్యమైన ప్రేమ స్వరూపులారా
1: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్
2: దైవత్వం యొక్క తత్వాన్ని గుర్తించాలంటే
1: టు అండర్స్టాండ్ ది డివినిటీ
2: మొట్టమొదటి దైవత్వం సర్వత్రా ఉంటుండాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్
2: దైవత్వం లేనటువంటి యొక్క స్థానం కానీ
1: ఎయిదర్ ద ప్లేస్ వితౌట్ గాడ్
2: దైవనామము కానటువంటి వస్తువు కానీ
1: ఎనీ ఆబ్జెక్ట్ వితౌట్ గాడ్
2: లేదు.
1: నథింగ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్.
2: కనుక గురు పూర్ణిమ అనగా
1: గురు పూర్ణిమ మెంట్
2: పూర్ణమైనటువంటి యొక్క చంద్రుడు అనగా ఎట్టి మచ్చలు లేకుండా ఉండేటువంటి వాడు
1: ఫుల్ మూన్ వితౌట్ ఎనీ స్పాట్స్
2: కనుక చంద్రమా మనసో జాత చచ్చో సూర్యోజాయత
1: మైండ్ ఈజ్ ది ప్రిసర్వ్
2: చంద్రుడనగా ఏమిటి మన యొక్క మనసే
1: ద మైండ్ ఈజ్ ద మూన్.
2: ఈ మనసు పరిపూర్ణమైనటువంటి యొక్క దీనిగా ఉన్నప్పుడు
1: వెన్ ద మైండ్ ఈజ్ ఫుల్ అండ్ ప్యూర్
2: అదే గురు పూర్ణిమ మంచి ప్రకాశాన్ని ఇస్తుంది.
1: దట్ ఈస్ గురు పూర్ణిమ గివ్స్ గుడ్ లైట్.
2: అదే గురు పూర్ణిమ యొక్క ప్రభావం కానీ
1: దట్ ఈస్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్
2: శిష్యులందరినీ చేర్చుకుని పాద పూజలు చేపించుకోవడం దక్షిణాలు ప్రదక్షిణాలు ఇవన్నీ చేయించుకోవడం ఇవి కాదు గురు పౌర్ణమి యొక్క లక్షణాలు.
1: గురు పూర్ణిమ డస్ నాట్ మీన్ కలెక్టింగ్ ది డిసైపుల్స్ కలెక్టింగ్ మనీ మేకింగ్ దమ్ గో రౌండ్ హిమ్.
2: ఎంత ప్రదక్షిణ చేసినా దక్షిణ లేకపోతే అది ఫలితం లేదంటారు.
1: హి మే జస్ట్ గో రౌండ్ హిమ్ ప్రదక్షిణ బట్ వితౌట్
2: దక్షిణ ప్రదక్షిణ.
1: సో దక్షిణ ఆఫరింగ్ ద మనీ
2: దక్షిణ ఏమిటిది?
1: వాట్ ఈస్ దక్షిణ ఆఫరింగ్?
2: నీ ప్రేమను అందించడమే దక్షిణ.
1: ఆఫర్ యువర్ లవ్.
2: ప్రదక్షిణ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మీన్ బై ప్రదక్షిణ?
2: సర్వత్రా ఉన్నటువంటి భగవంతుడు ఒక్కడే అని తెలుసుకోవటమే ప్రదక్షిణ.
1: టు నో గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇస్ ప్రదక్షిణ.
2: రెండు తత్వాలను కూడా మనం చక్కగా గుర్తించుకుంటే
1: వెన్ వీ అండర్స్టాండ్ దట్ నేచర్
2: నిత్యము గురు పౌర్ణమి
1: ఎవ్రీ డే ఇస్ గురు పౌర్ణమి
2: సర్వము గురుత్వమే
1: ఎవ్రీథింగ్ ఇస్ టీచర్
2: మర్మమెరిగిన మరు నిమిషంలో మనసే వారికి గురుడండి.
1: ద మూమెంట్ ది సీక్రెట్ ఇస్ అండర్స్టూడ్ ద మైండ్ ఇట్ సెల్ఫ్
2: మర్మము తెలియకుండా ఉండినంత వరకు వాడు అంధకారమే.
1: వెన్ ది సీక్రెట్ ఈస్ నాట్ నోన్ హీస్ ఇన్ డార్క్నెస్
2: సత్యాన్ని గుర్తించుకుంటే అదే గురుత్వమే.
1: వెన్ ది నేచర్ ఇస్ అండర్స్టూడ్ దట్ ఇస్
2: టీచర్ గురువు అనగా ఒక్క దైవమే గురువు దైవమే గురువు దైవమే గురువు ఇంకెవరు గురువు లేరు లోకంలో.
1: దెన్ హూ ఇస్ గురు? గాడ్. గాడ్ గాడ్ అలోన్ ఈస్ గురు.
2: కనుక దైవ చింతన చెయ్యండి.
1: దెన్ థింక్ ఆఫ్ గురు.
0: भजन बिना सुख शांति नहीं हरि भजन बिना सुख शांति

0: ప్రేమ స్వరూపులారా, భారతదేశం నందు అనేక విధములైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి వైద్యులు లేకపోలేదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ ఇన్ భారత్, దేర్ ఆర్ మెనీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్.
0: ఏదో విదేశాల్లో పోయి అక్కడ వారు అనేక విధమైనటువంటి యొక్క శ్రమలను కూడా చేసి చాలా నూతనమైనటువంటి పద్ధతులను కూడా గుర్తించి అనేక విధములుగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు.
1: People visit foreign countries, they receive various forms of training and acquire new skills.
0: నిజముగా భారతీయులకున్నంత ఓపిక మరొకరికి లేదు.
1: In fact, what all that's not present here is not present elsewhere.
0: విదేశాల్లో పోయి రాత్రిం పగలు కూడా కష్టపడి రోగులను చూస్తూ ఎన్నో విధములైనటువంటి యొక్క శ్రమలు పడుతున్నారు.
1: They struggle hard taking care of the patients day and night.
0: కానీ అక్కడ కూడాను అధికంగా రోగులకు తగినటువంటి వైద్యం చేసేది భారతీయులే కానీ విదేశీయులు ఎక్కువ మంది కాదు.
1: బట్ దేర్ అబ్రాడ్ ది డాక్టర్స్ హూ అటెండ్ ఆన్ ది పేషెంట్స్ ఆర్ ఇండియన్ డాక్టర్స్ ఓన్లీ.
0: చెప్పేటువంటి వారు పూర్వం మన యొక్క భారతదేశంలో, ఆంధ్రప్రదేశంలో ప్రత్యేకంగా.
1: మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్.
0: సొమ్ములు మావి, షోకులు మీవి అని.
1: మనీ బిలాంగ్స్ టు అస్ వెల్ ద కంఫర్ట్ బిలాంగ్స్ టు అదర్స్. Jewels are many, beauties others. Jewels are mine and beauties others. Beauty others.
0: కనుక చేసేదంతా కూడా భారతీయులు అక్కడ పని.
1: వాట్ ఆల్ దట్ ఇస్ డన్ బై ఇండియన్స్.
0: కీర్తి ప్రతిష్టలంతా వాళ్లకు.
1: ద నేమ్ అండ్ రిప్యూట్ గోస్ టు దెమ్.
0: అటువంటి రీతిగానే భారతదేశం లోపల ఇన్ని విధములైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు ఉంటున్నారు.
1: లైక్ దిస్ ఇన్ ఇండియా దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ కెపాసిటీస్ అండ్ స్కిల్స్.
0: ఏదైనా కూడా సమీపంలో ఉండేటువంటి దాని యొక్క విలువ అందరికీ అంత గుర్తించడానికి వీలు కాదు.
1: బట్ మెనీ పీపుల్ డు నాట్ రికగ్నైజ్ ది వాల్యూ వెన్ ఇట్ ఇస్ సో ఈజీలీ అవైలబుల్ ఇన్ ప్రాక్సిమిటీ.
0: అది దూరంగా ఉండిన దానిపైనే చాలా ఆకర్షణ.
1: దిస్ లాట్ క్రియేట్ అట్రాక్షన్ వెన్ ఇట్ ఇస్ ఫార్
0: 24 గంటల సేపు స్వామి సంతనే ఉంటుంది, స్వామి దగ్గరే ఉంటున్నప్పుడు కూడా స్వామి విలువ కూడా అంత తెలియదు.
1: సో లాంగ్ వేర్ సో నియర్ టు స్వామి వీ డోంట్ అండర్స్టాండ్ ద వాల్యూ.
0: కొంచెం దూరం పోయినప్పుడే దాని విలువ ఎక్కువగా తెలుస్తుంటారు.
1: ద మూమెంట్ వేర్ లిటిల్ బిట్ ఫార్ ఆఫ్ విల్ నో ద వాల్యూ.
0: లైట్ హౌస్ ఉంటుంటుంది, దాని లైట్ చాలా దూరంగా ఉండేటువంటి వాళ్ళకి తెలుస్తుందని కింద ఉన్నటువంటి వాళ్ళకి తెలియలేదని.
1: హియర్ ఇస్ ద లైట్ హౌస్, ద లైట్ ఈస్ సెట్ టు డిఫరెంట్ ప్లేసెస్ బట్ దోస్ అండర్ నీత్ ది లైట్ హౌస్ డోంట్ ఫీల్ ద లైట్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: మన భారతీయుల లోపల
1: అమంగ్ భారతీయ
0: చాలా శ్రద్దా భక్తి కలిగినటువంటి వారు
1: మెనీ పీపుల్.
0: విదేశంలో కూడా మంచి మంచి వారంతా లేకపోలేదు.
1: దేర్ గుడ్ పీపుల్ టు.
0: భారతదేశంలో ఇంత శక్తి సామర్థ్యం ఉండేటువంటి వారు ఉండినప్పటికీ
1: దో దర్ ఆర్ మెనీ పీపుల్ విత్ సచ్ కెపాసిటీ,
0: వారికి తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించేటువంటి వారు చాలా తక్కువ.
1: దర్ ఆర్ వెరీ ఫ్యూ హూ ఎంకరేజ్ సచ్ పీపుల్.
0: కనుకనే మన భారతదేశంలో చాలా మంది డాక్టర్స్, నర్సెస్, కంపౌండర్స్ ఇలాంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్లిపోతున్నారు.
1: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ మెనీ ఆఫ్ ద డాక్టర్స్, కంపౌండర్స్, నర్సెస్ గో అబ్రాడ్.
0: కారణం ఏమిటి? వారికి తగినటువంటి అవకాశాలు ఇక్కడ ఇవ్వటం లేదు.
1: బికాస్ దే ఆర్ నాట్ గివెన్ ఎనఫ్ ఆఫ్ ఆపర్చునిటీస్.
0: అంతే కాకుండా వారికి తగినటువంటి యొక్క ఉద్యోగ సద్యోగాలు కూడా తగినటువంటివిగా ఇవ్వటం లేదు.
1: దే డోంట్ హావ్ జాబ్ పొటెన్షియల్.
0: వారికి తగినటువంటి స్థాయిని కూడా వారికి అందించడం లేదు.
1: దే ఆర్ నాట్ గివెన్ ప్రాపర్ పొజిషన్స్ హియర్.
0: సీనియర్ జూనియర్ గా, జూనియర్ సీనియర్ గా మార్చేస్తుంటారు.
1: సీనియర్ బికమ్స్ జూనియర్, జూనియర్ బికమ్స్ సీనియర్ హియర్.
0: ఇలాంటి యొక్క కొన్ని ఇబ్బందుల వల్ల
1: బికాస్ ఆఫ్ సర్టన్ ప్రాబ్లమ్
0: భారతదేశం నుంచి అనేక మంది బయటకు వెళ్లిపోతున్నారు.
1: మెనీ లీవ్ దిస్ కంట్రీ.
0: కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారిని భారతదేశం నుంచి బయటకు ఎందుకు పంపాలి?
1: వై షుడ్ వి సెండ్ సచ్ మైటీ పవర్ఫుల్ పీపుల్?
0: మనమే వీరిని ఇక్కడ పెట్టుకుని చాలా బాగుంటుందని సంకల్పించుకుని
1: థింకింగ్ దట్ వీ షుడ్ హావ్ సచ్ పీపుల్ అండ్ మేక్ దెమ్ వర్క్.
0: చాలా గొప్ప గొప్ప డాక్టర్స్ అంతా ఉంటున్నారు మన హాస్పిటల్లో.
1: దర్ వెరీ గ్రేట్ డాక్టర్స్ ఇన్ అవర్ హాస్పిటల్.
0: వాళ్ళు లంచ్ ఎప్పుడు తీసుకుంటారు? 5 గంటలకు తీసుకుంటారు.
1: వెన్ డూ దే టేక్ లంచ్? అట్ 5 o'clock.
0: అయితే అది కూడా నాకు కష్టమే. ఎందుకంటే డాక్టర్స్ బాగుంటే కదా పనులు బాగా జరుపుకోవచ్చు.
1: స్వామి ఫీల్స్ బ్యాడ్ బికాస్ డాక్టర్ షుడ్ బి హెల్త్.
0: హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్.
1: హెల్త్ ఈజ్ వెల్త్.
0: వాళ్ళు బాగుండేటప్పుడే ఎన్ని పనులైనా చేసుకోవచ్చు.
1: ఇఫ్ దే ఆర్ పర్ఫెక్ట్ అండ్ హెల్తీ దే కెన్ డూ ఎనీథింగ్.
0: అందువల్ల నేను చెప్తుంటే దినము 10-12 చేస్తున్నారు ఆపరేషన్.
1: దే ఆర్ డూయింగ్ ఆపరేషన్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 10 and 12.
0: వద్దు వద్దు, 4, 2, 3 చేయండి. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. మీకు తగినటువంటి శ్రమ అయిపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది అనుకుంటాను.
1: స్వామి రిస్ట్రిక్టెడ్ దెమ్ టు నంబర్ 4 ఆపరేషన్స్ పర్ డే బికాస్ ఆఫ్ ఫర్ ద కంఫర్ట్.
0: కనుక అలాంటి డాక్టర్స్ అంతా ఉండినప్పుడు
1: వెన్ యూ హావ్ సచ్ డాక్టర్
0: మంచి నర్సెస్ కూడా ట్రైనింగ్ చేయాలనేటువంటి సంకల్పము చేసి
1: స్వామి విల్డ్ దట్ దేర్ షుడ్ బి ట్రైన్డ్ నర్సెస్.
0: రేపటి నుంచి నర్సెస్ ట్రైనింగ్ కాలేజ్ కూడా పెట్టేసేస్తున్నాం.
1: ఫ్రమ్ టుమారో నర్సెస్ ట్రైనింగ్ కాలేజ్ స్టార్టెడ్.
0: డాక్టర్స్ ఆపరేషన్ చేయటం చాలా సులభం.
1: ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ ద డాక్టర్ టు ఆపరేట్.
0: ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళని చూసుకునేది చాలా ఇబ్బంది.
1: ద పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కూరగాయలు కోయటం చాలా సులభము.
1: టు కట్ ది వెజిటబుల్ ఇస్ ఈజీ.
0: కానీ దాన్ని మంచి కూరగా వండటమే చాలా కష్టం.
1: టు మేక్ ఇట్ ఎ గుడ్ కర్రీ ఇస్ డిఫికల్ట్.
0: ఈ వండటం అనేటువంటిదంతా నర్సెస్ పైన ఆధారపడి ఉంటుంటారు.
1: దిస్ కుకింగ్ ప్రాసెస్ ఇస్ డన్ బై ద నర్స్.
0: ఈ నర్సెస్ సరైనటువంటి రీతిగా లేకపోతే
1: విన్ ద నర్సెస్ ఆర్ నాట్ ప్రాపర్
0: ఆపరేషన్ చేసినప్పుడు అది అపజయమే అవుతుంది.
1: ద ఆపరేషన్ ఆల్సో విల్ లీడ్ టు ఫెయిల్యూర్.
0: కనుక మంచి నర్సెస్ ట్రైనింగ్ చేయాలని
1: so in order to train good
0: nurses college repeat start chestunnam.
1: Swami started nurses college.
0: Evaraina manchi tyaga jeevulu ganu pavitramaina hrudayamto seva cheyalanukunte uddesham undetundi vaadu ma safai daggariki vachi applications ichukoni vaallandilo chetamula ee vidhamaina kharchu ledu free education.
1: Those of you with a pure and sacred heart, with a spirit of sacrifice, can approach Dr. Safai. There is no fees.
0: If you have nurses training, you have to pay tuition fees, you have to pay fees, you have to pay fees. Here is no
1: fees. In other institutions, they should pay tuition fees like that. Here is no fees.
0: Petrol is also free.
1: Food is also free.
0: Bhojanam is also free.
1: Everything is free.
0: Kanuka, evaraina manchi hrudayam kaliginatuvanti vaallu kavali.
1: We need people with pure hearts.
0: ఇప్పుడు మా హాస్పిటల్లో కావాల్సినంత మంది ఉంటున్నారు, కానీ ఎంతమంది ఉంటున్నప్పటికీ పని జరగటం లేదు.
1: దర్ నంబర్ ఆఫ్ పీపుల్ బట్ యట్ వర్క్ ఈజ్ నాట్ కంప్లీట్.
0: ఎందుకంటే పేషెంట్ ఎక్కువ.
1: బికాస్ పేషెంట్స్ నంబర్ మోర్.
0: కనుక ఇంకా ఎక్కువ మంది కావాలి నర్సెస్.
1: సో మోర్ అండ్ మోర్ ఆఫ్ నర్సెస్.
0: కేవలం మా నిమిత్తమే మేము కోరటం కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ స్వామి.
0: దేశం యొక్క నిమిత్తం.
1: ఇట్ ఈస్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ.
0: దేశం యొక్క క్షేమమే మన క్షేమం.
1: ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ ఈజ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఇండివిజువల్.
0: జననీ జన్మభూమి స్వర్గాధిపి గరీయసి అని మన జన్మించినటువంటి తల్లి, జన్మించిన దేశము రెండు స్వర్గములు కంటే మించినటువంటివి.
1: ద ఫిజికల్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మోర్ దాన్ ద వెరీ హెవెన్.
0: కనుక మన దేశం లోపల ఇలాంటి పవిత్రమైనటువంటివన్నీ కూడా వ్యాప్తి గావించాలి.
1: సచ్ థింగ్ షుడ్ ఇంక్రీజ్ డే బై డే ఇన్ అవర్ కంట్రీ.
0: ఏ మూల పల్లెలో ఏ మూల కుగ్రామంలో ఉండేటువంటి వారికి ఇలాంటి అవకాశం అందించడం చాలా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గివ్ సచ్ ఫెసిలిటీస్ ఇన్ ఎ రిమోట్ విలేజ్.
0: కనుక ఈనాడు ఈ పల్లెలో ఈ విశాలమైనటువంటి ఒక ఆసుపత్రి ప్రారంభం కావటం చేతనే ఎంతమందికో ఎన్నో ఉపకారాలు జరుగుతున్నాయి.
1: బికాస్ దిస్ హాస్పిటల్ ఇస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఎ రిమోట్ విలేజ్ లైక్ దిస్ మెనీ ఆర్ బెనిఫిట్.
0: చాలా మందికి తెలియదు దీని యొక్క రహస్యం.
1: మెనీ పీపుల్ డోంట్ నో ది సీక్రెట్.
0: మేము కేవలం ఒక విధమైనటువంటి అడ్వర్టైజ్ చేసుకోవడం కోసం మేము ప్రారంభించడం లేదు.
1: దిస్ ఈజ్ నాట్ స్టార్టెడ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్.
0: మాకు ఆచరణ ప్రకారం
1: వీ వాంట్ ప్రాక్టీస్.
0: అంతేగాని అడ్వర్టైజ్ కాదు.
1: ఇస్ నాట్ అడ్వర్టైజ్మెంట్.
0: హార్ట్ ఆపరేషన్ జరిగితే
1: అండ్ హార్ట్ ఆపరేషన్ ఇస్ కండక్ట్
0: కనీసం ఒక నెలైన హాస్పిటల్లో ఉండాలి.
1: వన్ షుడ్ బి ఇన్ హాస్పిటల్ ఫర్ వన్ మంత్ అట్లీస్ట్.
0: కానీ మా హాస్పిటల్ లోపల ఒక అతిశయోక్తిగా చెప్పుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఎగ్జాజరేషన్.
0: ఈనాడు ఆపరేషన్ అయితే
1: వెన్ వన్ ఇస్ ఆపరేటెడ్
0: రేపటిదినం కూర్చొని ఇడ్లీ తింటుంటారు.
1: నెక్స్ట్ మార్నింగ్ దే గెట్ అప్ అండ్ ఈట్ ఇడ్లీ.
0: మూడవ దినము వాక్ చేస్తున్నారు.
1: థర్డ్ డే దే స్టార్ట్ వాకింగ్.
0: ఐదవ దినము కుట్లు పేస్తున్నారు.
1: ఫిఫ్త్ డే
0: కుట్లు.
1: ఫిఫ్త్ డే ది సూచన్స్ రిమూవ్.
0: సెవెంత్ డే డిశ్చార్జ్ చేసుకుని పోతున్నారు.
1: సెవెంత్ డే ద డిశ్చార్జ్.
0: ఎక్కడ ఉన్నారు తెలిసినా మంచి కొత్త పెళ్లి కొడుకులు పెళ్లి కూతురు మాదిరి ఉంటున్నారు.
1: యు నో హౌ ఆర్ ద పేషెంట్స్. దే ఆర్ లైక్ న్యూ బ్రైడ్స్ అండ్ బ్రైడ్ గ్రూమ్స్.
0: ఇంత గట్టిగా అదే ఆనందం.
1: So strong, that is happening.
0: ఆరోగ్యమే మహాభాగ్యం.
1: The health is well.
0: ఆరోగ్యం బాగుంటే ఎన్ని కార్యములనే చేయొచ్చు.
1: One is healthy, anyone can do anything.
0: అలాంటి వాళ్ళే ఎంతో మంది చక్కగా పుష్టికరంగా ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: Such healthy people only enjoy happiness.
0: ఇది క్రమక్రమేణా గాని నేడు కాదు రేపు కాదు, ఇది యావత్ ప్రపంచానికే కూడా ఆదర్శంగా అయిపోతుంది.
1: Not only today or tomorrow, it's going to be the ideal to the entire world.
0: కనుక ఎవరైనా కూడాను ఏ విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం లేనటువంటి వారికి ఏ విధమైన జంకు గొంతు ఉండకూడదు. ఇది మీ ఆసుపత్రి, నాది కాదు.
1: నో నీడ్, నో వన్ నీడ్ టు హెసిటేట్ ఆర్ డౌట్. ఇట్ ఇస్ నాట్ స్వామి, ఇట్ ఇస్ యువర్ హాస్పిటల్.
0: మీ నిమిత్తమై పెట్టినటువంటిదే ఇది.
1: దిస్ హాస్పిటల్ ఇస్ ఫర్ యూ.
0: ఎవరైనా వచ్చి రైట్ గా మీరు అక్కడికి వచ్చి ఆనందంగా చేసుకుని సుఖశాంతులు అనుభవించుకుని తగినటువంటి ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఎనీవన్ కెన్ ఎంటర్ ఇన్ టు ద హాస్పిటల్ as a matter of right and enjoy supreme happiness and lead an ideal life. That Swami expects and concludes.
0: కొంతమంది అనుకుంటున్నారు కేవలం బీదవాళ్ల కోసమే పెట్టారేమో, మా బోటి వారు పోకూడదు ఏమో సందేహిస్తున్నారు.
1: Some have got a doubt that this hospital is meant for poor people, not for us.
0: అందరికీ ఇది హాస్పిటల్.
1: This hospital is meant for everybody.
0: రోగం వీడు సార్, రోగం వీడు శ్రీమంతుడే వీడు దరిద్రుడే, రోగం కనుక్కోని రాదు.
1: The disease has no relation, recognition of a poor man.
0: రావచ్చును,
1: ఇట్ మే కమ్ ఎనీ టైమ్.
0: కాబట్టి ఎవరైనా రావచ్చును ఇక్కడ.
1: ఎనీ వన్ కెన్ కమ్ హియర్.
0: ఆ యొక్క డిఫరెన్స్ మా దగ్గర లేదు.
1: దేర్ నో డిస్క్రిమినేషన్ డిఫరెన్స్ హియర్.
0: కోటీశ్వరుడు మన దగ్గర కూటి మీద వరకు సమానత్వమే.
1: ఎ మిలియనేర్ అండ్ ఎ పాపర్ కెన్ కమ్ హియర్.
0: మీరు ఏమాత్రం డౌట్ పెట్టుకోకుండా,
1: డోంట్ హ్యావ్ ఎనీ డౌట్,
0: అందరూ హాస్పిటల్కి రండి.
1: ఆల్ కమ్ టు ద హాస్పిటల్.
0: ఈ విధమైనటువంటి స్వాతంత్ర్యం మీకు ఉంటుండాలి.
1: యూ హ్యావ్ దట్ ఇండిపెండెన్స్.
0: ప్రేమ ముదిత మనసే కసో.

0: If all good qualities and virtues are not present, you cannot call him a true human being. It's only the character and the virtue present among the boys and girls constitute the true wealth of this country. Feel like that in your heart.
1: Vidyarthulara,
0: students,
1: Bharatiya Samskruti yandu ananta kalam nundi dupadeepa naivedyadulato daivanni aaradhistu aanandistu archistu jeevitanni gadaputu vachindi.
0: Since ancient times, as per the tradition and culture of Bharat, people have been worshipping Lord, offering everything by various modes and various practices.
1: Duradrishtavasyattu ఈనాటి బాలబాలికలు ఇట్టి షోడచోపచారములైనటువంటి యొక్క సేవలు విస్మరించి కేవలము ఒక నామముని ఆధారం చేసుకుని తన జీవితమును ఏదో తృప్తి పొందించుకుంటున్నామని భ్రమిస్తున్నారు.
0: Unfortunately, boys and girls neglect all the rituals connected with the worship of our Lord and they get satisfied by merely chanting the name of God.
1: ఏది ముందు ఏది వెనుక అనేటువంటి విచక్షణ జ్ఞానం

0: కోల్పోయి ఈనాటి విద్యార్థులు తమ తమ కర్తవ్యాలను కొంత పెడమార్గమును పట్టించుకుంటున్నారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ డు నాట్ నో వాట్ ఈస్ టు బి టేకెన్ అప్ ఫస్ట్ అండ్ వాట్ ఈస్ టు బి టేకెన్ అప్ నెక్స్ట్ లైక్ దాట్ దే ఫర్గెట్ దేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ.
0: భారతీయుల సాంప్రదాయం నందు భుజించుటకు పూర్వం కూడాను భగవంతునికి అర్పితం చేసి ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ అని ఐదు పర్యాయములు భగవంతునికి అర్పితం చేసి ఆ అర్పితమైనటువంటి యొక్క భోజనము ప్రసాదంగా స్వీకరించేటువంటి వారు.
1: యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్ బిఫోర్ వన్ పార్టేక్స్ ఫుడ్ దే వుడ్ ఆఫర్ టు గాడ్ రిపీటింగ్ హిజ్ నేమ్ 5 times.
0: దీనికి మూల కారణము సద్గుణములు సత్ప్రవర్తనలు సదాలోచనలు సచ్చింతనలు సత్క్రియలు.
1: The reason behind all this ritual and tradition is the good behavior, the good conduct, good feelings, good emotions and good actions.
0: భగవంతునికి అర్పితము గావించే సమయంలో నైవేద్యము గావించేటువంటి సమయంలో చక్కని పరిశుద్ధమైనటువంటి యొక్క ఆకును తెచ్చి ఆకులో వండినటువంటి యొక్క మధురమైనటువంటి పదార్థమును ఉంచి భగవంతునికి అర్పితం చేసేటువంటి వారు.
1: వాట్ దే యూస్ టు డూ ఇన్ దోస్ డేస్ వాస్ దే బ్రింగ్ ఎ బ్రాడ్ ప్యూర్ క్లీన్ లీఫ్ అండ్ సర్వ్ ఆల్ డెలీషియస్ ఐటమ్స్.
0: పూర్వము పాత్రశుద్ధి పాత్రశుద్ధి పాకశుద్ధి పదార్థ శుద్ధి లేకపోయి ఉండవచ్చు.
1: బిఫోర్ ద ఫుడ్ ఈస్ ఆఫర్ టు గాడ్ దేర్ మైట్ నాట్ బి ఎ వెసల్ విచ్ ఇస్ క్లీన్ ఆర్ దేర్ మే నాట్ బి థింగ్స్ ప్రిపేర్డ్ ఇన్ ఎ ప్యూర్ వే నార్ ద మెటీరియల్ ఎయిదర్.
0: కనుకని ఈ యొక్క పాత్రశుద్ధి పాకశుద్ధి పదార్థ శుద్ధిని మనము విచారించటము చాలా కష్టకరమైనటువంటి విషయము.
1: ఇట్స్ రాదర్ వెరీ డిఫికల్ట్ టు నో వెదర్ ద వెసల్స్ యూస్డ్ ఆర్ క్లీన్ ఆర్ నాట్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ ఇస్ గుడ్.

0: न गन्तव्यम् ब्रह्मकर्म समाधिना.
1: ఇది అంతైకుడును బ్రహ్మార్పణముగా భావించినప్పుడు అది ప్రసాదంగా రూపొందుతుంది.
2: When once the whole food is offered to Brahma, it becomes the sacrificial food or prasada.
1: పూర్వము అదే మధురమైనటువంటి పదార్థములతో కూడినటువంటి భోజనంగా ఉండేది.
2: Earlier, it was only delicious food.
1: భగవంతునికి అర్పితముగా ఇచ్చిన తర్వాత అది ప్రసాదంగా మారిపోతుంది.
2: When once the very same food is offered to God, it becomes prasada.
1: ఈ ప్రసాద పవిత్రమైనటువంటి ప్రసాదమును ఏ విధమైన వారు కూడా భుజించడంలో దోషం ఉండదు.
2: There will be no mistake or defect either when once we take food as prasada.
1: అయితే ఈనాటి కాలానుగుణ్యముగా ఎట్టి ప్రసాదాన్ని ఎవరి ప్రసాదాన్ని ఎవరికి అందిస్తున్నారు?
2: As per the times, you know what sort of prasadam is offered, to whom prasadam is offered.
1: వండినటువంటి యొక్క సద్గుణములు, సదాచారములు, సత్ప్రవర్తన, సచ్చింతన ఇలాంటివన్నీ కూడాను దేహము అనేటువంటి ఒక అరటి ఆకులో వడ్డిస్తున్నాం.
2: లీఫ్, ద బాడీ ఇస్ ద ప్లాంటన్ లీఫ్ over which all the food cooked is served, and the food is good behavior, good conduct, good thought and good feeling.
1: కాని ఎవరికి మొదల నైవేద్యం చేస్తున్నాము?
2: To whom do we offer this food?
1: దుర్గుణములు, దురాలోచనలు, దుష్సంపదలు, క్రోధము, ద్వేషము, అసూయ ఇత్యాది రాక్షసులకు అర్పితం చేసి తదుపరి ఈ రాక్షసుల ప్రసాదాన్ని భగవంతునికి అందిస్తున్నాం.
2: To whom do we offer? We offer this food to bad qualities, bad thoughts, wicked thinking, maneuvering, manipulation, all the demonic ideas.
1: Hunger,
2: ego, jealousy.
1: Ilanti rakshasulaku arpitam chesi.
2: We offer to demons.
1: Rakshasulu chakkaga bhojinchina tarvata.
2: After demons partake it well.
1: Ee prasadam migilina prasadanni Bhagavad arpitamuga avistunnaru.
2: The remaining balance prasad is then offered to God.
1: ఇది ఈ నాటి ఆధునిక యుగము లోపల అనేక విధములైనటువంటి అశాంతులకు గురి అయి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు లోనై జీవితాన్ని గడుపుతూ ఉన్నారు.
2: This is the reason why we are in trouble and turmoil, difficulties and anxieties, the losses and so many problems, restlessness.
1: అర్పితం చేయకూడదు. దుర్గుణాలకు అర్పితం చేయకూడదు.
2: We should not offer food to bad quality.
1: దుర్గుణాన్ని దూరం తల్లి మొట్టమొదట సద్గుణానికి అర్పితం చేయాలి.
2: We have to drive out all bad qualities and offer food to good behavior.
1: దైవమా, నా హృదయ స్థాయి ఎందున్నటువంటి దైవమా, నా ప్రేమ స్వరూపమైన దైవమా, నా కరుణ స్వరూపమైనటువంటి దైవమా, నా దయామయుడైనటువంటిది ఒక దైవమా, ఇదిగో నీకు నా యొక్క గుణములు అనేటువంటి యొక్క పంచపక్ష పరమాన్నములను నీకు అర్పితం చేస్తున్నాను.
2: On the other hand, we should pray like this: O God, you are the embodiment of love, you are the embodiment of kindness, mercy and compassion. Here offer the food of virtue. ఈ
1: వయస్సు చాలా మధురమైన ఫలములు వంటివి.
2: This tender age is like that of a sweet fruit.
1: ఇటువంటి మధురమైనటువంటి యొక్క మనోఫలమును, హృదయ ఫలమును భగవంతునికి అర్పితం చెయ్యాలి.
2: ద ఫ్రూట్ ఆఫ్ యువర్ హార్ట్, ద ఫ్రూట్ ఆఫ్ యువర్ మైండ్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
1: ఎప్పుడూ అన్ని విధాలా శరీరం కూలిన తర్వాత, ఇంద్రియాలు పటత్వం తప్పిన తర్వాత, ఈ మనోభావాలు పెంచుకున్న తర్వాత, ఏ వృద్ధాప్యమునందు, ఏ రిటైర్డ్ ఏజ్ నందు భగవంతుని పూజ చేస్తామంటే ఇది సాధ్యం కాదు.
2: ఇఫ్ నాట్ ఇఫ్ యూ వాంట్ టు థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ఎన్ ఓల్డ్ ఏజ్, then lose all your control over the senses is impossible.
1: Drive slowly, reach safely.
2: Bhagwan says, start early, drive slowly, reach safely.
1: Ye leta vayasunde meeru bhagavat prarthananu sarein reetiga dani prarambhinchali.
2: You should start praying to God right from this tender age.
1: Sharira manasika adhyatmika shaktulu manchi patutvanga undinappude మీరు ఈ విధమైన యొక్క పవిత్రమైన కార్యంలో ప్రవేశించుకుంటున్నా, ఇంక ఎప్పుడు మీరు ఈ పవిత్రమైన కార్యంలో ప్రవేశిస్తారు?
2: If you don't start praying to God, when your body is strong, when you are mentally alert and spiritually strong, when do you wish to commence it?
1: ఈ ఇంద్రియములంతా కూడా నువ్వు తప్పులు తిరిగిన తర్వాత, తన పటుత్వము కూలిన తర్వాత ఏమి చేయగలరు మీరు?
2: When senses become weak, when you don't have any control, what is it that you do later?
0: పద పదమం చుకింకరులు పాశములాగెడు వేళ.
2: When the messengers of death take back your life, destroying at you
0: the rope,
2: when they drive out the life out of your body, when all relations hurry so as to the body to be taken outside because they have given up hope, when wife and children cry bitterly,
0: tarama hari namamu notanu balka,
2: is it possible to chant the name of God then?
1: Appudu sadhyam avutunda?
2: Is it possible?
1: Kaadu kaadu.
2: Impossible.
1: Ee vayasu undi, ee patuttam undi, ee nidri shakti undinappude daivanni manasara తనివి తీరా స్మరించి తరించి వరించి భ్రమించి అనుభవించటం అత్యవసరం.
2: At this age, when you are strong enough, when all senses are under your control, it is time to think of God, to love God, dedicate our life for God.
1: అట్లు లేకుండా
2: otherwise,
0: తై తై తై తై తై బొమ్మాదిని తమాష జూరల తోల్బొమ్మ.
2: Watch this puppet that dances.
0: Indriya shaktulu unnapude meeru enduku poojalu cheyakura.
2: Why don't you worship when you have, when your senses are strong?
1: Kadalalevu kana masakalu momuna pade madatanu pade narase kada musali koti ani pasivaralu nin musimusi navvaga kasare bomma taitei taitei tai bomma.
2: Is it the proper time to pray to God in your old age when you cannot move, when eyes cannot see, when there are wrinkles on your face, the old fellow, when people call you an old monkey?
1: Andamu prayamu indriya shaktiki undani nikkaku roranna.
2: Don't pride yourself because of your strength and powerful senses.
1: Mundunnadira tondaloni musalitanammanu musulla pandaga.
2: There lies ahead waiting in the doorstep. The old age.
1: అప్పుడు ఏమి చేయగలవు?
2: What do you do then?
1: మసలలేవు.
2: You can't move.
1: కను మసకలు.
2: Cataract.
1: మోమున పడే తల నరసి కదా.
2: Wrinkles on the face and the hair is white now.
1: ముసలి కోతి అని.
2: Old monkey.
1: పసివారు నిన్ను ముసి ముసి నవ్వగా కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడదు తో బొమ్మ.
2: Youngsters, lads also make fun of you. Oh puppet, you dance, we watch you.
1: అప్పుడు నీవు చేయగలవా?
2: Can you worship them?
1: ఈ వయసు నందు దృఢమైనటువంటి శరీరము, ఘనమైనటువంటి యొక్క ఇంద్రియములు, పూర్ణ విశ్వాసంతో కూడినటువంటి మనసు, ఇవి అన్ని కూడా నువ్వు గట్టిగా ఉండినప్పుడే దైవానికి ఈ మనోపుష్పాన్ని అర్పితం చేయాలి.
2: On the other hand, right at this time, when you're physically strong,
1: ati madhuramainatundi yokka nee yokka hrudaya pushpanni bhagavantuniki arpitam cheyali.
2: When your mind is full of faith, offer the flower of
1: your mind. Idi meeru cheyavalsinatundi naivedyam.
2: This is the offering to be made to God.
1: Kaani ee naati atti naivedyam cheyatam ledhu.
2: But we don't make such an offering today.
1: Indriyalakanta adi nandinchi,
2: we pass on to senses.
1: Indriyamlanta anubhinchina tarvata,
2: after all senses enjoy,
1: ishtam lekunda migilichipoyinatundi prasadanni bhagavantuniki arpitam cheyatam.
2: The balance left over because you don't relish is offered to God.
1: Gariki poyina pena pindi krishna arpanam annarata.
2: All that floor which is blown off by the wind, we say that's offering to God.
1: Indriyamlanta anubhinchina tarvata, indriya shaktanta koolipoyina tarvata, ఇంద్రియ శక్తి అంతా కూడా బలహీనమైన తర్వాత నువ్వు ఏమిస్తావు భగవంతునికి?
2: When senses lose their strength and their capacity and ability, what is that you offer to God?
1: Kanukane, ilanti indri sakti, mano sakti, buddhi sakti, jnana sakti, anni undinappude bhagavantuniki sariyainatundi sevalu cheyali.
2: You have to serve God when you are physically strong, mentally alert, when senses are so powerful, and when you have full wisdom.
1: ఇలాంటి సుసమయమునందే మనము ఈ యొక్క శక్తిని మనం కోల్పోయినా ఇంక ఏనాడు మనం భగవత్ అర్పితం అయ్యేటువంటిది.
2: అట్ దిస్ రైట్ టైమ్ ఇఫ్ యూ డోంట్ డూ దాట్ వెన్ యూ సరెండర్ టు గాడ్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మొట్టమొదట ఈ వయసుని మీరు చాలా పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి నవ్యమైనటువంటి వయసుగా మీరు భావించాలి.
2: కన్సిడర్ దిస్ ఏజ్ నోవెల్, ఎవర్ న్యూ, యునీక్, ఫ్రెష్.
1: ఇది కేవలము వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏమాత్రం కూడాను దీంట్లో ప్రవేశించదు.
2: యాజ్ ది ఏజ్ అడ్వాన్సెస్ వెన్ ఓల్డ్ ఏజ్ సెట్స్ ఇన్ యు కెనాట్ అటెంప్ట్ ఇట్.
1: కనుకనే మానవుడు అంటే ఎవరు?
2: హూ ఇస్ మానవ? హ్యూమన్.
1: మానవుడు మొట్టమొదట నాలుగు కాళ్లతో నడుస్తాడు.
2: ది హ్యూమన్ ఎట్ ద బిగినింగ్ హీ వాక్స్ ఆన్ ఫోర్ ఫీట్.
1: రెండవ తర్వాత రెండు కాళ్లతో నడుస్తాడు.
2: Later, he walks on 2 feet.
1: తరువాత మూడు కాళ్లతో నడుస్తాడు.
2: Finally, he walks with 3 feet.
1: ముందొచ్చే మూడు కాళ్ళు ముందున్నటువంటి నాలుగు కాళ్లతో కాకుండా రెండు కాళ్లతో నడిచేటప్పుడని మనము దైవాన్ని ఆరాధించాలి.
2: ఫోర్ లెగ్డ్ స్టేజ్ ఇన్ ద బిగినింగ్, 3 legged స్టేజ్ లేటర్, ఇన్ బిట్వీన్ 2 legged కండిషన్ గో ఫోర్.
1: ఈ నాలుగు లెగ్స్ అంటే ఏమిటి? దొగ్గాయటము, చేతులు కాళ్లతో దొగ్గాడుతూ పోతున్నాం.
2: ద ఫోర్ లెగ్డ్ కండిషన్ ఇస్ క్రాలింగ్ ఆన్ ద గ్రౌండ్.
1: రెండు శక్తులు అనగా ఈ రెండు పాదములు భూమి పైన ఉంటుంది, సర్వదేహం కూడా పైన ఉంటుండాలి.
2: బౌత్ ద ఫీట్ ఆన్ ద గ్రౌండ్ యూ వాక్.
1: నీ యొక్క జీవితం యొక్క సర్వశక్తిని కూడాను రెండు పాదముల పైన ఆధారపడి ఉంటుండాలి.
2: ఆల్ యువర్ స్ట్రెంగ్త్ రెస్ట్ ఆన్
1: ది ఫీట్. ఒకటి ధర్మము, ఒకటి సత్యము.
2: వన్ లెగ్ ఇస్ ధర్మ, ది అదర్ లెగ్ ఇస్ సత్య.
1: సత్య ధర్మములనేటువంటి పాదముల పైన మీరు నడిచే సమయంలో సత్య స్వరూపుణ్ణి మీరు చింతించాలి.
2: Then once you walk on the 2 feet of truth and righteousness, you can have the vision of the Lord of truth.
1: పాదముల పైన నిలిచినప్పుడే మీరు ధర్మ స్వరూపుణ్ణి మీరు స్మరించాలి.
2: When once you walk on the feet of dharma, you can have the vision of the Lord of dharma.
1: అప్పుడు కాకుండా
2: otherwise
1: మూడవ కర్ర వస్తుంది.
2: Then comes the
1: నడచలేడు, ఈ సత్య ధర్మములు బలహీనమైపోయినాయి.
2: 3 legged condition, satya dharma has become weak now.
1: Karra chetiki vachindi.
2: Now you take the hand.
1: Aa karranu kuda nu pattukuneetvanti dhairyam ledu.
2: You are not sure to hold it.
1: Emi cheyagalavu?
2: What is it that you do then?
1: Kanuka manu ee vayasunu chaala divyamainatvanti vayasuga manu bhavinchali.
2: We had considered this age divine.
1: Okka kshanamaina manu vyartham cheyakoddu.
2: We should not waste a
1: time
2: moment.
1: Time is God.
2: Time is God.
1: Waste is life waste. Don't waste time.
2: Time is God. Time waste is life waste. Don't waste time.
1: ఈనాటి బాలబాలికలు కాలమును అధికంగా వ్యర్థం చేస్తున్నారు.
2: Boys and girls today waste their time a lot.
1: కేవలం వ్యర్థమైనటువంటి మాటలతో దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
2: They waste time indulging in vain gossip.
1: ఏ మంచి మాటలైనా ఉపయోగించుకోవటం లేదు.
2: They don't make use of time at least by speaking good words.
1: ఏ మంచి యోచనలకైనా అవకాశం ఇవ్వటం లేదు.
2: They don't listen to good things whatsoever.
1: ఏమిటి వీళ్ళ పాటలు, వీళ్ళ ఆటలు, వీళ్ళివన్నీ?
2: What are their games? What are their singing and all?
1: ఈ వయసు లోపల బయట ప్రపంచంలో పోయి చూస్తే ఎంత కఠినంగా ఉంటాదో మీకు తెలియదు.
2: Outer world, you cannot imagine what is happening.
1: ఒక్క ప్రశాంత నిలయం నందే భజనలు, పూజలు, పాటలు, రామ కృష్ణ గోవింద అనేటువంటి ఒక పాటల కింద మీరు దీన్ని ఆనందంగా సద్వినియోగం చేసుకుంటున్నారు.
2: ఇట్స్ ఓన్లీ ఇన్ ప్రశాంతి నిలయం వేర్ యూ ఫైండ్ భజన్స్ అండ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఆల్ ద టైమ్.
1: బయట పోతే ఈ పాటలంటే ఏమిటో వాళ్ళకి తెలియదు.
2: ఔట్ సైడ్ దే డోంట్ నాట్ నో వాట్ దిస్ సింగ్స్ ఆర్.
1: అర్థరహితమైనటువంటి పాటలుగా పాడుతుంటారు.
2: దే సింగ్ మీనింగ్లెస్ సాంగ్స్.
1: ఏమిటి ఆ పాటలు?
2: వాట్ ఆర్ దే?
1: ఏమాత్రం అర్థం కాదు.
2: దే డోంట్ నో వాట్ దే సింగ్.
1: చల్ చల్ రే నో జవాన్, చోడ్ దే రే మేరే ఖాన్. ఏమైనా అర్థం ఉందా?
2: డస్ దిస్ సాంగ్ కన్వే ఎనీ మీనింగ్?
1: ఇంకా వేరు వేరు చోట పోతే అది తమాషా, మంచి వినడానికి ఇంపుగా ఉంటుంది. డడ్డా డడ్డా డడ్డా డడ్డా, ఏమిటి ఈ డడ్డా?
2: It's quite rhythmic to hear when they sing like that. No meaning.
1: మనకు నోరిచ్చింది దానికోసమా?
2: You know why the tongue is given?
1: నాలుగునిచ్చినది ఎందుకు తెలుసా?
2: You know why the tongue is given?
1: దైవనామమును నాట్యమాడించే కోసమని.
2: So as to sing the glory of God.
1: అలాంటి నాలుగును మనం దుర్వినియోగం చేస్తున్నాము.
2: But we misuse our tongue.
1: దీనిని చైతన్యుడు కాని ఇంకా అనేక మంది మనహ భక్తులైనటువంటి వారు కూడాను జిహ్వే రసజ్ఞే మధుర

0: యుద్ధం. ఆ యొక్క జిహ్వకు నాలుగు టైటిల్స్ ఇచ్చారు.
1: టంగ్ హ్యాస్ ఫోర్ టైటిల్స్.
0: జిహ్వే
1: ద టేస్ట్.
0: రసగ్ని, ఓ రసమెరిగిన నాలుక.
1: ఓ టంగ్, యు నో ద టేస్ట్.
0: మధుర ప్రియత్వం. సత్యం హితం, సత్యం పలికేటువంటి నాలుక.
1: ఓ టంగ్,
0: మధురమైనటువంటి నాలుక.
1: యు టాక్
0: హితమైనటువంటి నాలుక.
1: యు స్పీక్ ఇన్ ఎ పాలటబుల్ వే.
0: ఎంత పవిత్రమైన నాలుక.
1: హౌ సేక్రెడ్ యు ఆర్.
0: ఇంత పవిత్రమైన నాలుకను ఈ అపవిత్రమైన మాటలను ఎందుకు ప్రవేశపెట్టారు?
1: బీయింగ్ సో సేక్రెడ్ ఓ టంగ్, వై డు యు గో అలాంగ్ ద అన్సేక్రెడ్ పాత్.
0: కనుక మనం ఈనాడు నాలుకను అపవిత్రమైనటువంటి పలుకుల్లో మనం ప్రవేశపెడుతున్నాం.
1: టుడే విత్ దిస్ టంగ్ వి అటర్ ఆల్ అన్సేక్రెడ్ వర్డ్స్.
0: కనుక ప్రతి విద్యార్థి కూడాను మాటలను అదుపులో నుంచుకోవాలి.
1: సో ఎవ్రీ స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఎ చెక్.
0: మరొక ఆనందాన్ని అందించేటువంటిది, హృదయాన్ని కరిగించేటువంటిది, మనసును మురిపించేటువంటిది, మై మరపించేటువంటి యొక్క దివ్యమైనటువంటి గానంలో మనం లగ్నం కావాలి.
1: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ టంగ్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ సో యాజ్ టు మేక్ అదర్స్ బ్లిస్ఫుల్ సో దట్ దే ఫర్గెట్ దెమ్సెల్వ్స్.
0: ఏదైనా ఒక పాట భగవంతుని పైన పడుతుంటే తమకు తామే నాస్తికుడు కాదు, యాస్తికుడు కాదు, ఆస్తికుడు కాదు, ఆస్తిక నాస్తికుడు కాదు, ఎవడైనా సరే వారికి తెలియకనే తల ఊపుతూ ఉంటాడు.
1: When once you start singing God's hymns, whether he is a theist or atheist or theistic atheist or atheistic theist, he starts nodding his head.
0: Krishna, vakkatu Krishna. ఈ కృష్ణ అనే తప్పటికే ఏం వాళ్ళ కష్టములంతా తీరిపోయినట్టుగా కనిపిస్తుంది.
1: When once they say Krishna, they find a relief.

0: Krishna, where are you? Why don't you come here? Why do you make me separate from you?
1: Yendum naavo yelittu raavo dayarada idasi pai Krishna dayaleda idasi pai Yendum naavo yelittu raavo dayarada idasi pai Krishna dayaleda idasi pai
2: ఆ రాధ ఆ విధంగా పాడుతూ ఉంటుంటే మిగిలినటువంటి ఆ వేపల్ల స్త్రీలందరూ కూడాను మైమర్చిపోయారు. చేతుల్లో ఉన్నటువంటి కడవలంతా విడిచిపెట్టారు.
0: When Radha was singing like this, Krishna, where are you? Why don't you come here? Don't you have compassion and mercy on me? Listening to this melodious music of Radha.
2: నేను బ్రతుకుతున్నాను.
0: All Gopikas dropped their pots they were carrying.

0: Krishna, at least in dreams, let me see your physical form with these eyes. I cannot live any longer.
1: Inta aveshamato, inni vidhamainatvanti taapamato, bhagavantuni prarthistu vacharu prachina kalamunandu.
0: In ancient times, devotees prayed to God, pining for Him, yearning for Him.
1: Aa hrudayame aa krishnunni kadiristundi, karigistundi, medilistundi.
0: It is only their heart full of devotion that would melt the heart of God and make Him what?
1: Devotion, ekkada chusina deep ocean.
0: Today, how is modern devotion? It is only deep ocean.
1: Idanta divine, divine anukuntunnaru. Kaadu, kaadu. Deep wine.
0: You think it's divine, divine. No, it is deep wine.
1: కనుక ఈ మధురమైనటువంటి యొక్క భగవత్ నామాన్ని మనం స్మరిస్తూ చింతిస్తూ భజిస్తూ కాలాన్ని సార్థకం గావించుకోవాలి.
0: We should sanctify the time, redeem our lives, singing His sweet name.
1: కనుకనే భజన అనేటువంటి దేనికోసం ఏర్పడింది?
0: Why do you sing the glory of God, భజన?
1: ఈ సామూహిక భజన అనేటువంటిది పూర్వము గురునానక్ స్టార్ట్ చేశారు.
0: This collective singing is started by Guru Nanak.
1: Anaga andari kantamulu ekam chesi okka kantamga daivanni aakarshinchatam.
0: All sing together, join in chorus, sing in perfect unison and harmony.
1: Alanti ekatvamu anekatvamlo unnatundi ekatvanni aahvaninche nimittamai bhajana prarambhamai.
0: This invites unity from diversity.
1: ఒక్కడు కాదు భగవంతుని ఆహ్వానించటము.
0: ఇట్స్ నాట్ ద వన్ హూ ఇన్వైట్స్ గాడ్.
1: అందరూ కూడా కోరో చేసేటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుని ఆహ్వానిస్తున్నారు.
0: ఆల్ ద జాయిన్ ద కోరస్ టుగెదర్ సింగ్ హిస్ గ్లోరీ అండ్ ఇన్వైట్ గాడ్.
1: మన ప్రాచీన సంస్కృతిని కొంతవరకునైనా మన దృష్టి అందించుకొని
0: వీ షుడ్ కీప్ ది కల్చర్ ఆఫ్ భారత్ అట్లీస్ట్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఇన్ అవర్ మైండ్.
1: ప్రతి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి పవిత్రమైనటువంటి భావాలు పరమాత్మకు అర్పితమైనటువంటివిగా చేయాలి.
0: వీ హావ్ టు ఆఫర్ సీక్రెట్ ఫీలింగ్స్ ఆఫ్ అవర్ హార్ట్ టు గాడ్.
1: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమకు ప్రేమనే కావాలి.
0: దిస్ లవ్ నీడ్స్ లవ్ ఓన్లీ.
1: ప్రకాశించేటువంటి చంద్రుని చూడటానికి
0: టు సీ ది షైనింగ్ మూన్
1: టార్చ్ లైట్ నీకు అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టార్చ్ లైట్.
1: హరికేన్ లాంటర్ అంతకంటే అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు క్యారీ హరికేన్ లాంటర్.
1: పెట్రోమాక్స్ లైట్ అంతకంటే నీకు అవసరం లేదు.
0: నార్ పెట్రోమాక్స్ లైట్.
1: ప్రకాశించేటువంటి చంద్రుని యొక్క వెలుతురు ద్వారానే చంద్రుని చూడాలి.
0: యూ కెన్ సీ ద మూన్ లైట్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ద మూన్ లైట్ ఓన్లీ.
1: కనుక నీ ప్రేమ స్వరూపుని నీవు చూడాలనుకుంటే ప్రేమ ద్వారానే చూడాలి.
0: In order to experience the embodiment of love, you can experience only through love. There is no other light more powerful than love.
1: Aa light nu veliginchetunnata naluku paini.
0: That light is lit by the tongue.
1: Adhe naluku cheppindi.
0: That's what

0: పవిత్రంబులు, ముని జన వన పౌత్రంబులు, విష్ణుదేవు చరిత్రంబులు. ఆ భగవంతుని యొక్క చరిత్రములు ఇంత వర్ణంగా చేసుకుంటూ వచ్చింది భాగవతం. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు.
1: The manifestations of the Lord are mysterious and sacred to all the three worlds.
0: ఎందు కూడాను past, present and future మూడు కాలములో చేసినటువంటి పాపాలను కూడాను పవిత్రం చేస్తుంది.
1: Since committed in all the three periods of time, past, present and future are atoned.
0: వన పౌత్రంబులు, ముని జన వన పౌత్రంబులు. ఏమిటి ఈ పౌత్రుడు అనగా వీరందరికీ గ్రాండ్ సన్ వంటి వాడట ఈ నామం.
1: This God's name is the grandson to Munis, the saints.
0: నా పౌత్రుడు అంటారు.
1: He says my grandson.
0: అంటారు. కనుకని ఈ నామం అనేటువంటి ప్రతి వానికి కూడాను నిజమైనటువంటి పుత్రుడు, నిజమైనటువంటి పౌత్రుడు.
1: God's name is a true son and a true grandson.
0: మనకి ఎవరు తల్లిదండ్రులు, ఎవరు సన్నులు?
1: Who are our parents? Who are our sons?
0: మన ప్రేమనే మన తల్లి.
1: Love is our mother.
0: మన సత్యమే మన తండ్రి.
1: Truth is the father.
0: మన యొక్క దయనే మన సిస్టర్.
1: Compassion is the sister.
0: మన యొక్క ఆనందమే మన తమ్ముడు.
1: Bliss is our brother.
0: ఇలాంటి సోదరత్వం మనకు ఉండగా,
1: when we have that brotherhood,
0: ఈ అనవసరమైనటువంటి సోదరత్వాన్ని మనం ఎందుకు పెంచుకోవటం?
1: Why are we after this unnecessary brotherhood or fraternity?
0: ఈ ఏకత్వం లోపల ఎంతటి గొప్పతనం ఉంటుందో మీరు యోచించుకోండి.
1: How lofty, how great it is in living in unity.
0: ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, భీముడు, ఈ ఐదుగురు అన్నదమ్ములు.
1: ఫైవ్ బ్రదర్స్, ధర్మ, అర్జున, భీమ, నకుల, సహదేవ,
0: ఐదుగురు ఐకమత్యంగా ఉండినప్పుడు ఎంత విజయాన్ని సాధించారు.
1: దే వన్ ద బ్యాటిల్ బికాస్ దే లివ్ అండ్ వర్క్ ఫర్ యూనిటీ.
0: అదియే కాకుండా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాదులు, వీళ్ళు నలుగురు కూడాను ఎలాంటి పరిస్థితుల్లో కూడాను ఐకమత్యాన్ని చూపుకుంటూ వచ్చారు.
1: లైక్ వైజ్ ఫోర్ బ్రదర్స్, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న మెయింటైన్ యూనిటీ.
0: ఐకమత్యానికి విజయాన్ని వరించింది.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ది యూనిటీ దట్ విన్స్ అల్టిమేట్లీ.
0: వాలి, సుగ్రీవుడు ఇద్దరు తమ్ముడు అన్నారు.
1: వాలి, సుగ్రీవ్ ఆర్ బ్రదర్.
0: వీరిద్దరు లోపల ఐకమత్యం లేకపోవడం చేత ఏమైపోయింది?
1: There's no unity between them.
0: Sarva nashanam aipoyindi.
1: They lost everything there.
0: Kattagadiki valiye tana yokka dintho anta shaktivantudaina vali maraninchadu.
1: Vali being so powerful died ultimately.
0: Inka ravana kumbhakarnadulu annadammule.
1: Ravana kumbhakarnadu brothers, no doubt.
0: Aikamatyam ledu.
1: There's no unity. There's no unity.
0: Ee veka vere kavatam cheta aikamatyam ade lekapovatam cheta rajyanne kolipoyadu.
1: Because they are separated, they lost the kingdom.
0: కనుక ఐకమత్యం చేత మనం దేనైనా మనం సాధించవచ్చు.
1: విత్ యూనిటీ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఐదు రేళ్లు ఉన్నాయి.
1: ఫైవ్ ఫింగర్స్ ఆర్ దేర్.
0: ఈ ఐదు రేళ్లు ఏకంగా పనిచేస్తే ఎంతటి పని అయినా మనం చేయవచ్చు.
1: విత్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ జాయినింగ్ యూ కెన్ వర్క్.
0: ఒక్కొక్క రేలు, ఒక్కొక్క రేలు, ఒక్కొక్క రేలు పోతే ఏ పని చేయలేదు.
1: బట్ ఆల్ ది ఫింగర్స్ ఆర్ సెపరేటెడ్, యూ కెనాట్ డూ ఎనీథింగ్.
0: వీరందరూ కూడా మొట్టమొదట ఐకమత్యానికి తగినటువంటి కృషి చేయండి.
1: ఫస్ట్ you all see that you maintain unity.
0: Andaru oka sai samasthalo unnamu.
1: All belong to sai's institution.
0: Andaru sai premalo perugutunnaru.
1: We grow in sai's divine love.
0: Anni sai education me chadutunnaru.
1: We learn sai education.
0: Ikkade kaadu ekkadiki vellinappudikini ee prema tattvanni me akkada prakatinchali.
1: Not only here, wherever you may go, express this love. Ee
0: mee aacharana roopamlo me prachara prabodhana cheyali.
1: You practice and then publicize, propagate. ఇక్కడ
0: నేర్చుకున్నటువంటి యొక్క బిహేవియర్, డిసిప్లిన్, మేనర్స్ ఇవంతా మీకు షాడో మాదిరి రావాలి.
1: The behavior you have cultivated, the discipline you have developed and the manners you have learned should follow you like a shadow.
0: ఎవరికి బిహేవియర్ మంచిదిగా ఉండాలో వాడే బాయ్.
1: The one with behavior is the boy.
0: ఈ బిహేవియర్ లేనటువంటి వాడు ఆ బాయ్ కాదు.
1: When he has no behavior, he is no boy at all.
0: Manchi manners unnatundi vaade man.
1: The one with good manners is man.
0: Goppa duty chesetundi vaade devotion.
1: The one who does this duty stands for devotion.
0: Do your duty sincerely.
1: Do your duty sincerely.
0: Vaade nijamaina devotee.
1: He is a true devotee.
0: Ante kaani duty ni prakkana betti పటం లోపల పూజ చేస్తుంటే ఇది భక్తి అవుతుందా?
1: బట్ ఇఫ్ హీ బ్రషెస్ డ్యూటీ ఆన్ వన్ హ్యాండ్ అండ్ వర్షిప్స్ ది పిక్చర్, హీ ఇస్ నో డివోటీ. డ్యూటీ ఇస్ గాడ్, వర్క్ ఇస్ వర్షిప్.
0: కనుకనే మనం సోమరిపోతుల మాదిరి తయారు కాకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి లేజీ.
0: క్లాస్ కు సంబంధించినటువంటి పాఠ్యములు చదవాలి.
1: We should study our lessons regularly.
0: మిగిలిన కాలం లోపల ఆటలు ఆడాలి.
1: Rest of the time we should play
0: games. పాడాలి.
1: We should sing songs.
0: చింతన చేయాలి.
1: Think.
0: స్మరణ చేయాలి.
1: Chant.
0: ఆనందాన్ని అనుభవించాలి.
1: And then enjoy.
0: మీరు భుజించేటువంటి ఆహారము దేహానికి ఆహారము.
1: All the food is the one that goes to the body.
0: భుజించేటువంటి భజన మనసుకు ఆహారం.
1: Bhajan is the food to your mind.
0: నీవు కేవలం బండిని మాత్రమే బాగా మంచి పెయింట్స్ గీన్స్ అంతా వేస్తున్నావు.
1: యు పెయింట్ ద కార్ట్.
0: ఈ కార్ట్ అంతా కూడా మంచి డ్రెస్ వేస్తున్నావు, మంచి బొట్టు పెడుతున్నావు, మంచి ఇది చేస్తున్నావు, అంతా డెకరేషన్ చేస్తున్నారు కార్ట్ కు.
1: ది కార్ట్ ఆఫ్ దిస్ బాడీ ఈజ్ నైస్లీ డెకరేటెడ్.
0: కానీ దీనిని నడిపేటువంటి ఒక గుర్రం ఉంటుండాలి, అదే మైండ్.
1: బట్ దేర్ ఇస్ ద హార్స్ దట్ పుషెస్ ది డ్రైవర్. బట్ వీ డోంట్ ఫీడ్ ది horse, the mind.
0: ఏమి డెకరేషన్ చేసి ఏం ప్రయోజనం ఇది?
1: What is the use of all the decoration?
0: ఈ డెకరేషన్ చేసిన కార్ట్ అంతా కూడా మ్యూజియం లో పెట్టచ్చు అంతే.
1: The car so nicely decorated should be placed there in the museum.
0: కాదు కాదు, మొట్టమొట్ట హార్స్ కు మంచి స్ట్రెంగ్త్ ఇవ్వాలి.
1: ఫస్ట్ సీ దట్ ద హార్స్ విల్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
0: శక్తి
1: సో మైండ్
0: ఆ మనసుకు తగినటువంటి శక్తి ఏమిటి? సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనలు, సత్ప్రవర్తనలు, ఇలాంటివి సకాలంతో కూడినటువంటి దాన్ని అందించాలి.
1: వీ హ్యావ్ టు ఫీడ్ అవర్ మైండ్ విత్ గుడ్ థాట్స్, విత్ గుడ్ ఫీలింగ్స్, విత్ గుడ్ ఎమోషన్స్, గుడ్ సెంటిమెంట్స్.
0: కానీ దురదృష్టవశాత్తు యుద్ధంలో చేరినటువంటి ఒక అర్జునుడికి నా నా నా నా నా అనేటువంటి ప్రారంభమైంది.
1: బట్ అర్జున దేర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ డెవలప్ ది ఫీలింగ్స్ ఆఫ్ మైండ్. మైండ్
0: నా అంటే ఏమి కాదు.
1: మైండ్ నా మీన్స్ నో.
0: అయ్యో కృష్ణ, వీరు నా వారు.
1: కృష్ణ దే ఆర్ మై పీపుల్.
0: వీరు నా పిన్న తండ్రులు.
1: దే ఆర్ మై.
0: వీరు నా పుత్రులు.
1: దే ఆర్ మై సన్స్.
0: నా నా నా నా నా.
1: హి వెంట్ ఆన్ టెల్లింగ్ మైండ్ మైండ్ క్లెయిమింగ్.
0: అందువల్లే అక్కడ ఆ విధమైనటువంటి యొక్క నిరుత్సాహం కలిగిపోయింది.
1: దేర్ ఫోర్ హి వాస్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్.
0: కృష్ణుడు కూడా చెప్పాడు, నీకు సిగ్గుందా లేదా?
1: కృష్ణ ఆల్సో సెడ్, ఆర్ యు నాట్ అషేమ్డ్
0: ఆఫ్ యువర్సెల్ఫ్? పూర్వం అంతా కూడా మహావీరుడిగా నీవు వచ్చావు.
1: Prior to that you came like a powerful warrior.
0: ఈ యుద్ధంలో వచ్చేటప్పటికి దీనుడైపోతున్నావు.
1: The battle field you turn a coward.
0: యుద్ధానికి ముందు పోయేదానికి రథం తీసుకుని పోయి మధ్యస్థానంలో ఉంచాడు కృష్ణుడు.
1: కృష్ణ మేడ్ ది చారియట్ స్టాండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది టూ ఫీల్డ్.
0: చేతులు జోడించాడు. కృష్ణ ఇందరి గురుపుత్రుల మిత్రుల జంపి భరించుటెట్టును నా కన్నులు తిరుగుచున్నవిక కాలము గడుపగ కదలు మింటికి.
1: జాయినింగ్ బోత్ ది హ్యాండ్స్ అర్జున ప్రే టు కృష్ణ, కృష్ణ హౌ కెన్ ఐ బేర్ దిస్.
0: ఇందరి బంధు మిత్రు గురు పుత్రుల జంపి భరించు చెట్టులో
1: హౌ కెన్ ఐ బేర్ దిస్ సఫరింగ్ అండ్ ద సాడ్నెస్ బై కిల్లింగ్ ఆల్ ద రిలేషన్స్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్.
0: కాలము గడుపక కదలు మింటికి.
1: మై హెడ్ ఇస్ రీలింగ్. I am not able to see properly. Let us return. Turn back the chariot.
0: తిరిగి పంద.
1: You got a coward.
0: నీ ఎందుకు ముందు నన్ను రాయబారం పంపించావు?
1: Why did you send me before as your emissary?
0: రాయబారంలో ఏదో వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పని నన్ను ఎన్ని విధమైనటువంటి హింసలు పెట్టావు?
1: You sent me as an ambassador, giving me all the trouble earlier.
0: కృష్ణ దగ్గరనే చెప్పాడు.
1: He said there.
0: కురచ బుద్ధులా కౌరవుల అరమర తొరిగి మన పొత్తు కొత్తురా.
1: You said earlier. Will ever those mean fellows would ever come to compromise?
0: Chalika muttara dachina dhruvamulu kaliyuna yuddhamu siddhamanaka kala hiranamikayela.
1: You said, why do you waste time? The east and the west shall never meet. Let us go, proceed, you said.
0: Ida nu cheppadam appudu.
1: Is that what you say then?
0: Agnilo malle poola vedidallu leela.
1: Just as jasmine flowers are thrown into fire.
0: Mushkaru nivrola kitoptu meela గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల. ఎందుకు ఇంకా ఇది చేస్తున్నావు? ఈ సంధి మాటలే వద్దు, పా యుద్ధానికి సిద్ధం అన్నాడు అర్జునుడు.
1: అర్జున సెడ్, నో మోర్ ఆఫ్ కాంప్రమైజ్. వై డు వాంట్ టు టీచ్ దెమ్? వై డు వేస్ట్ యువర్ గుడ్ స్వీట్ వర్డ్స్? లెట్స్ గో.
0: చూచేటప్పటికి అభిమాన మమకారం హృదయంలో నాటుకొని పోయింది.
1: He is carried away by the feelings of attachment.
0: ఈ అభిమాన మమకారములే మానవుని అతపతనం చేస్తున్నాయి.
1: It's only the attachment and possessive instinct.
0: ఉండాలి అభిమానము.
1: Of course,
0: మమకారం కూడా ఉండాలి.
1: So,
0: కానీ పరిమితం ఉండాలి.
1: But there should be under certain limits.
0: కనుకనే మీకును పరిమితం ఉండాలి.
1: So everything should be under limits.
0: కనుక ఈ వయసు లోపల ఈ ప్రదేశంలో చేరినందుకు ఈ పవిత్రమైన వాతావరణంలో మీరు జీవించినందుకు సద్గుణములు సదాచారములు, సత్ప్రవర్తన, సచ్చింతన మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: హావింగ్ బీన్ హియర్, హావింగ్ సెక్యూర్డ్ అడ్మిషన్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్, లివింగ్ హియర్ ఇన్ ది సీక్రెట్ క్లైమేట్, డెవలప్ గుడ్ థాట్స్, సీక్రెట్ ఫీలింగ్స్,

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 30th discourse on Gita, Bhagavan delivered on 12th September 1984. In this discourse, Bhagavan explains how purity of mind is required to obtain God's grace and self-realization. Sai Bhagavan Uvacha.
1: Rajasastu Palam Dukkam. రజోగుణము యొక్క ఫలము దుఃఖమేనని గీతాచార్యుడు స్పష్టం చేశాడు.
2: గీతాచార్య హ్యాస్ క్లారిఫైడ్ దట్ ది ఫ్రూట్ ఆఫ్ రజోగుణ ఈజ్ సారో.
1: ఈ సత్యాన్ని మానవుడు గుర్తించి రజోతమ గుణములను తమ హృదయము నుండి దూరము గావించుకునేటువంటి ప్రయత్నములకు పూనుకున్నటువంటి వాడే విఘ్నుడు అని కూడాను నిరూపించాడు.
2: He has also proved that particular person who recognizes this truth and removes from his heart rajoguna and tamoguna, he alone would be happy.
1: నిత్రైగుణ్యో భవ అని ఈ మూడు గుణములు మానవుని యందు ఉండుట చేతనే మానవుడు బద్ధుడై ఉన్నాడు.
2: As man is having in his heart all these three gunas, he is bound.
1: ప్రపంచమంతా గుణము త్రిగుణాత్మక స్వరూపమే.
2: The entire world is a form of three gunas.
1: ఈ గుణములు యందు రజో తమో గుణములు చాలా బాధను కలిగించునవి.
2: Among the three gunas, rajas and tamas, they give a lot of trouble.
1: సమస్త దుఃఖములకు, సమస్త బాధలకు, సమస్త విచారములకు, సమస్త కర్మలకు కూడాను ఈ రెండే మూల కారణము.
2: ఫర్ ఆల్ ది సారో, గ్రీఫ్, ట్రబుల్ అండ్ ప్రాబ్లమ్స్, దీస్ టూ గుణాస్ దే ఆర్ రెస్పాన్సిబుల్.
1: ఇందులో తమో గుణములకు ఆరు లక్షణములు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ సిక్స్ అట్రిబ్యూట్స్ ఫర్ తమో గుణ.
1: నిద్ర,
2: స్లీప్,
1: కునుకు,
2: డ్రౌజీనెస్,
1: భయము,
2: ఫియర్,
1: క్రోధము,
2: యాంగర్,
1: సోమరత్వము,
2: లేజినెస్,
1: తమస్,
2: ఇనర్షియా.
1: కనుక ఈ ఆరు గుణములు తమస్సుతో నింపుకున్నటువంటివి.
2: దీస్ సిక్స్ క్వాలిటీస్ కాన్స్టిట్యూట్ తమో గుణం.
1: పంటను పండించగోరునటువంటి రైతు, పంటను పొందగోరునటువంటి రైతు ఆ పొలములో మొట్టమొదట కలుపులు తీయాలి.
2: An agriculturist or a cultivator who wants to raise a crop on a field, he has to take the weeds out of the field to start with.
1: గడ్డి, తుంగ అనేటువంటి పంటకానటువంటి యొక్క పదార్థములు పెరగటం చేత పంట పైరు అణిగిపోతుంటుంది.
2: On account of the growth of different types of weeds, the crop will be affected adversely.
1: కనుకనే రైతులు కలుపులు తీయాలి అని అంటుంటారు. అనగా పంటకు వేరైనటువంటి యొక్క మొక్కలను పెరిగి పారవేయటం.
2: That's why the cultivator should be telling that these weeds will have to be taken out of the field.
1: అట్లు కలుపులు చేయకున్నా పంటను మనము అందుకొనలేము.
2: Without this particular process, you would not be able to raise the crop.
1: అనుకున్నంత ఆనందమును అందుకొనలేము.
2: You would not be able to acquire as much of results as you
1: అధిక పంటను మనం పొందవలనన్న మొదలు కలుపును తీయాలి.
2: Removing weeds is an essential precondition for getting a good crop.
1: అదే విధముగానే ఆత్మానందమును అనేటువంటి పంటను అందుకోగోరినటువంటి సాధకుడు,
2: in the same way a sadhaka who wants to attain ఆత్మానంద, ది జాయ్ ఆఫ్ ఆత్మ,
1: తన హృదయ క్షేత్రములో కామక్రోధ లోభమోహమాత్సల్యం అనేటువంటి ఈ రజోగుణ తమో గుణముల యొక్క స్వభావంతో కూడినటువంటి మొక్కలను మనం మొదలు పెరిగి పారవేయాలి.
2: ఇన్ ద సేమ్ వే హీ హాస్ టు రిమూవ్ ఫ్రమ్ హిస్ హార్ట్ the various manifestations of Rajoguna and Tamoguna in the form of desire, anger, greed, malice, hateful jealousy.
1: Arshad Vargamla Netuntivi, Rajo Tamogunmul Yoka Santati.
2: These six types of enemies of man are the children of this Rajas and Tamas.
1: ఈ కలుపులు ఉండినంత వరకు మనకు ఆత్మానందం అనేటువంటి పంటను అందుకొనలేము.
2: We would not be able to reap the joy of ఆత్మన్ so long as these sweets are there.
1: కనుక మొదలు తమోగుణ రజోగుణములను దూరం చేసుకోమని చెప్పాడు కృష్ణుడు.
2: Therefore, Krishna has asked to remove Rajoguna and Tamoguna from his heart.
1: అసలు విషాద యోగములో కృష్ణుని యొక్క విచారము అర్జునుని యొక్క విచారములకు మూల కారణము ఈ తమో రజోగుణములు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ది చాప్టర్ ఆఫ్ విషాద యోగ ఇట్ ఈస్ ది రజోగుణ తమోగుణ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది గ్రీఫ్ ఆఫ్ అర్జున.
1: రజోగుణమును నింపుకుని చేతనే అర్జునుడు దుఃఖమునకు గురి అయ్యాడు.
2: యాజ్ హి హాస్ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ దిస్ రజోగుణ హి వాస్ పుట్ టు సారో.
1: కనుక అర్జున నీవి యుద్ధ భూమి యందు ఈ పిరికితనమును దూరం చేసుకుంటకై మొట్టమొదట మిత్రైగుణ్యోప ఈ మూడు గుణములను కూడాను నాకు అర్పితం చేయి. దీన్ని వదిలిపెట్టు. ఇవి నీవి కాదు. ఇవి ఉండినంత వరకు నీ విజయాన్ని సాధించలేవు అని బోధించాడు.
2: He has taught that Arjuna, in the very first place, you offer all these three gunas to me, and then only you will be free from timidity and you will be able to achieve success and victory in the war.
1: ఒక చిన్న ఉదాహరణ.
2: One small example for
1: you. ఎవరినైనా పెద్దలను మహనీయులను విద్యావంతులను మన గృహములకు ఆహ్వానం చేసినప్పుడు దానికి పూర్వమే మనం కొన్ని అనుసరించవలసినటువంటి ప్రధాన కర్మలు ఉంటున్నాయి.
2: ఇఫ్ యూ ఆర్ ఇన్వైటింగ్ సమ్ గ్రేట్ మ్యాన్ సేజ్ ఆర్ సమ్ లర్నెడ్ పర్సన్ టు అవర్ హౌస్ దేర్ ఆర్ సర్టన్ ప్రిపరేషన్స్ విచ్ హావ్ టు బి అండర్టేకన్ ఇన్ అవర్ హౌస్.
1: వారు మన ఇంటికి వచ్చే పూర్వమే మన ఇంటి లోపల ఇంటి బయట పరిశుద్ధం చేసుకుని అన్ని విధాలా మనము శుభ్రంగా ఉంచుకుంటాం.
2: వి హావ్ టు క్లీన్ ఇన్సైడ్ అవర్ హౌస్ అండ్ అవుట్ సైడ్ అండ్ సరౌండింగ్స్ బిఫోర్ ది గెస్ట్ కమ్స్ టు అవర్ హౌస్.
1: లేక్ అపవిత్రము మాలిన్యముతో కూడినటువంటి యొక్క ఇంటికి పెద్దలు ప్రవేశించరు.
2: ఏ హౌస్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డర్ట్ ఆర్ ల్యాక్ ఆఫ్ సేక్రెడ్నెస్ ది గ్రేట్ పీపుల్.
1: అదేవిధంగానే మన గ్రామమునకు ఏ మంత్రినో ఏ గవర్నర్నో ఎవరినైనా మన గ్రామంలో ఆహ్వానం చేయాలంటే మొదలు ఆ బజార్లంతా మనం శుద్ధం చేసుకుని ఆ బజారును తోరణాలు కట్టుకుని అరటి చెట్టు కట్టి అనేక విధములుగా కూడాను అలంకారములు చేసుకుని మనం స్వాగతానికి సిద్ధంగా ఉంటాం.
2: ఇన్ ద సేమ్ వే వి హావ్ ఇన్వైటెడ్ ఎదర్ ఎ గవర్నర్ ఆర్ మినిస్టర్ టు అవర్ విలేజ్ వి క్లీన్ ద రోడ్స్ అండ్ డెకరేట్ ది పాత్ అండ్ కీప్ ఎవ్రీథింగ్ రెడీ అండ్ ఫిట్ టు రిసీవ్ ది గ్రేట్ మ్యాన్ ఇన్వైట్.
1: తాత్కాలిక పదవులు ఎందున్నటువంటి యొక్క అధికారులను ఆహ్వానించడానికి మనం ఇంత ఆర్భాటం చేస్తుంటే
2: if we take so much of care and precautions when we are inviting a person who is having a temporary position
1: edo vyaktitvamlo kontha adhika sthanamunu cherukunnatundi vyaktulanu aahvaninche samayamlo mana gruhamulu inta parishuddham chesukuntunte
2: if we are making so much of preparations and cleaning our own houses when we are receiving an individual
1: rakshakudaina srishtikarta ainatundi bhagavantunni mana hrudayamlo praveshimpa chesukovataniki mana hrudayam enta parishuddham chesukovali.
2: When we are inviting the very creator and the protector of the world itself to our own house, how much clean should we keep our heart?
1: Kanuka manamu bhagavantunni mana hrudayamlo swagatham cheyalanukunnappudu mana hrudayanni parishuddham chesukovali.
2: Therefore, when we are welcoming God into our heart, we have to cleanse our heart thoroughly.
1: అట్టి హృదయ పరిశుద్ధం చేసుకున్నటువంటి సమయం నందే పరమేశ్వరుడు అందులో ప్రవేశిస్తాడు.
2: ఓన్లీ వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్ గాడ్ వుడ్ బి ఏబుల్ టు ఎంటర్ ఇంటూ అవర్ హార్ట్.
1: అర్జున, నీ రథములకు మాత్రమే నన్ను సారథిగా తీసుకుంటున్నావు, నీ జీవితానికి కూడా నన్ను సారథిగా తీసుకోవాలి.
2: అర్జున, యూఆర్ టేకింగ్ మీ ఓన్లీ యాజ్ ఎ చారియటర్ ఆఫ్ యువర్ చారియట్, టేక్ మీ యాజ్ ఎ చారియటర్ ఆఫ్ యువర్ లైఫ్.
1: నేను రథమునందు నేను కూర్చునేటువంటి యొక్క సీటు చాలా వెల్వెట్తో చాలా పరిశుద్ధంగా విలువైనటువంటిదిగా ఉంటుండాలి.
2: The seat on which I am seated in the chariot is very clean and well decorated.
1: Kani nee hrudayaniki nenu saradhi ga pothunnappudu nee hrudayam lopala na nenu kurchuneetundi sthanam enta parishuddhanga undali, enta viluvaina kintidiga untundali, yochinchukovani cheppadu.
2: You think as to how

0: మన హృదయంలో ప్రవేశించిప చేసుకోవటానికి ఎంత పవిత్రమైనటువంటి సీటును మనము అమర్చుకోవాలో మనం యోచించుకోవాలి.
1: When we are going to sit with this body which is temporary and full of impurities, if we are taking so much of care to about the seat, how much more care should we take when we are inviting God himself into our
0: హృదయములో ఈ రజో తమో గుణములు ఉండినంత వరకు కూడాను మన హృదయం పరిశుద్ధము కాదు.
1: So long as this rajoguna and tamoguna are there in the heart is not pure.
0: Nirantamu kudanu, nirantaramu, avi asuddhamune chestuntai.
1: These two gunas will continuously be polluting and dirtying the heart.
0: Aa asuddham undinanta varaku nu atma swaroopam andulo praveshinchadu.
1: So long as dirt is there, the very embodiment of atman would not enter into the heart.
0: Kanuka mottamota neevu tamastunu tadupari rajasthunu dooram chesko.
1: Therefore in the very first place, remove this tamoguna and then rajoguna.
0: Sattvika nato cherutundi.
1: Sattvik guna can join me.
0: Kanuka neevu ee asuddhani dooramu gaavinchukonatakai tegaretvanti prayatnam cheyamannadu.
1: Therefore make every effort to remove the dirt from your heart.
0: Deeniki oka chinna udaharanam,
1: one small example for this.
0: Ee naati yuvakulu yuvathulu kudanu ekkadaina కొంత ఆఫీసుకు పోవాలన్నా లేక కళాశాలకు వెళ్లాలన్నా ఇంకే విధమైనటువంటి పిక్నిక్ పోవాలన్నా ఏది లేకపోయినప్పటికీ తమ జోబిలో ఒక హ్యాండ్ కర్చీఫ్, ఒక చిన్న అద్దము, ఒక చిన్న దువ్వెన పెట్టుకుని వెళ్తారు.
1: టుడేస్ లేడీస్ ఆర్ జెంట్స్, వెన్ ఎవర్ దే ఆర్ గోయింగ్ ఆన్ ఎ పిక్నిక్ అండ్ ఎక్స్కర్షన్, దే విల్ బి టేక్ ప్రిపేరింగ్ దెమ్సెల్వ్స్ టు టేక్ ఏ మిరర్, వన్ కూమ్ అండ్ హ్యాండ్ కర్చీఫ్.
0: ఇవి ఏ దేనికోసం తీసుకెళ్తున్నారు?
1: వై డు దే టేక్ దీస్ త్రీ?
0: మన ప్రయాణం లోపల ఏదైనా గాలికి ఏమైనా మన జుట్టు లేస్తుందో ఏమో, వికారం అవుతుందో ఏమిటో, కనుక దాన్ని సర్దిద్దుకోవడం కోసం కూమ్ తీసుకుంటున్నాం.
1: ఇన్ అవర్ జర్నీ ఇట్ ఈస్ లైక్లీ దట్ ది హెయిర్ మే గెట్ ఎ లిటిల్ డిసల్వ్డ్ అండ్ దేర్ ఫోర్ యూ హ్యావ్ టు జస్ట్ కరెక్ట్ దెమ్ అండ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ది హెయిర్ put in order, you may take this comb.
0: Mana juttu lechinada baagunnada ani telusukovataniki addam kavali.
1: In order to find out how the hair is, you may take the mirror.
0: Tadupari mana alisipoyinappudu mana mukhamulo oka vidhamainatundi okka chemata puttundi.
1: For that, when you get tired, there may be some sweat on your face.
0: Danni tudchukovataniki oka patta kavali.
1: In order to wipe out sweat, you may take a handkerchief.
0: అయితే ఈ మూడు ఏమిటిగా మనం భావించాలి?
1: వాట్ షుడ్ వి టేక్ దీస్ త్రీ ఫార్?
0: ఈ మూడిట్లో ఏది ఒక్కటి లేకపోయినప్పటికీ మన యొక్క అందము చక్కబడదు.
1: వితౌట్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ వి వుడ్ నాట్ బి ఏబుల్ టు అటైన్ పర్ఫెక్షన్ ఇన్ అవర్.
0: మన మాలిన్యము దూరం కాదు,
1: వి కెనాట్ రిమూవ్ ద డర్ట్.
0: అందువల్ల ఈ మూడింటిని మనం మరవకుండా వెంట తీసుకెళ్తుంటాం.
1: దేర్ఫోర్ వి టేక్ వితౌట్ ఫర్గెటింగ్ ఆల్ దీస్ త్రీ ఐటమ్స్.
0: ఇది జీవితానికి సంబంధించినటువంటి యొక్క శుభ్రతలు.
1: These are the three important things which help us to maintain cleanliness on the world.
0: Adhe vidhamgane manasika sambandhamainatundi oka alankaramnu kodanu chedirinatundi alankaramnu sardiddukunnatakai deeniki kodanu moodu untundali.
1: In the same way, if you want to just correct the disturbed beauty of the mind, you have to take certain instruments.
0: Mana talla chedirada leda aneetundi artham nirupistundi.
1: Whether our hair are disturbed or not, the mirror proves.
0: Adhe vidhamgane మన మనస్సు చెదిరిపోయినప్పుడు దీన్ని సర్దిద్దుకున్నటకై దీనికి కూడా కొన్ని పదార్థములు అవసరం.
1: ఇన్ ద సేమ్ వే, ఇన్ ఆర్డర్ టు కరెక్ట్ ఎ డిస్టర్బ్డ్ మైండ్, దేర్ ఆర్ సర్టెన్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఆర్ నెసెసరీ.
0: ఈ మానసిక చెదిరినకును కొంతవరకు నిరూపించడానికి భక్తి అనేటువంటిది అర్థం.
1: టు ఫైండ్ అవుట్ వెదర్ ది మైండ్ ఇస్ డిస్టర్బ్డ్ ఆర్ నాట్, డివోషన్ యాక్సెస్ ది మిర్రర్.
0: అద్దము కూడాను పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి.
1: దిస్ మిర్రర్ ఆల్సో మస్ట్ బి ప్యూర్.
0: ఈ పరిశుద్ధమైన అద్దము లోపల మనసు యొక్క మాలిన్యము కాని లేక మనసు యొక్క స్థిరత్వం కాని అందులో సుస్పష్టంగా కనిపించగలదు.
1: వెన్ ది మిర్రర్ ఇస్ క్లీన్, you would be able to just find out whether there is impurity of the mind or the mind is pure.
0: ee manasu chedinedi aneetundi gurtinchinappudu manamu duvvena kavali dan chakka chesukotan, adhe gnanam.
1: When you recognize that the mind is disturbed, you'll have to correct it, and for this particular purpose you need a comb, and the comb is wisdom.
0: ee gnanam em chestundi annintini chakkaga vivaristundi.

0: విజ్డమ్ క్లారిఫైస్ ఆల్ ద థింగ్స్.
1: ఇంకా మన ముఖం పైన ఉండినటువంటి మాలిన్యాన్ని ఎదుర్చేటువంటిది గుడ్డ.
0: ఇట్ ఇస్ ఎ క్లోత్ విచ్ కెన్ క్లీన్స్ ద డర్ట్ ఆన్ అవర్ ఫేస్.
1: ఈ మనసులో ప్రవేశించినటువంటి యొక్క దోషములను నివారణ గావించుకునేటువంటిది వైరాగ్యము.
0: టు రిమూవ్ ద డర్ట్ విచ్ మైట్ హావ్ ఎంటర్డ్ ఇన్ టు యువర్ మైండ్, ఇట్ ఈస్ ద డిటాచ్మెంట్.
1: ఈ వైరాగ్యం అనేటువంటి వస్త్రం నుంచి దానిని తుడిచి పారవేయాలి.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ క్లోత్ కాల్డ్ డిటాచ్మెంట్ విల్ హావ్ టు వైప్ ఆఫ్ ఆల్ ద డర్ట్.
1: కానీ మన జీవితంలో మనం ఎక్కడ పోయినప్పటికీ ప్రాపంచికంగా ఒక దువ్వెన, ఒక హ్యాంకర్ చీప్, ఒక అద్దము ఏ విధంగా మనం పెట్టుకుని వెళుతుంటామో అదే విధంగానే మనము ఎక్కడికి వెళ్ళినప్పటికీ భక్తి, జ్ఞాన, వైరాగ్యములు ఇవి కూడాను మన వెంట జంట ఉండాలి.
0: జస్ట్ యాజ్ ఇన్ ద వరల్డ్లీ లైఫ్ వెర్ ఎవర్ వీ గో వీ టేక్ త్రీ థింగ్స్, ఎ మిర్రర్, ఎ కర్చీఫ్ అండ్ ఎ కూమ్. సిమిలర్లీ ఇన్ ద లైఫ్, ఇన్ ది జర్నీ ఆఫ్ ద లైఫ్, వెర్ ఎవర్ వీ గో వీ హావ్ టు టేక్ డివోషన్, విజ్డమ్ అండ్ డిటాచ్మెంట్.
1: ఇక్కడ రజోగుణం యొక్క లక్షణాలు కూడా కొంత మనకు అర్థం చేసుకోవాలి.
0: వీ హావ్ టు ట్రై టు అండర్స్టాండ్ ది డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రజోగుణ.
1: రజోగుణం కలిగినటువంటి వాడు అన్నింటి ఎందు కూడా తొందరపాటు పడుతుంటాడు.
0: ఎ పర్సన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ రజోగుణ విల్ ఆల్వేస్ బి హేస్టీ ఇన్ ఎవ్రీథింగ్.
1: ప్రతిదాని ఎందు కూడా తొందర అధికం.
0: ఇన్ ఎవ్రీథింగ్ హీ ఎగ్జిబిట్స్ అన్డ్యూ హేస్ట్.
1: ఇతనికి కోపం కూడా జాస్తి.
0: హీ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ యాంగర్.
1: ఇంతే కాకుండా కొన్ని వాంఛలను అమితంగా పెంచుకుంటుంటాడు.
0: నాట్ మెయిన్లీ దిస్, హీ డెవలప్స్ అన్లిమిటెడ్ డిజైర్స్.
1: ఒక్క క్షణమైనా కూడా తాను స్థిరంగా ఉంటుండడు.
0: ఈవెన్ ఫర్ ఎ మోమెంట్ హీ కాంట్ బి స్టడీ.
1: ఇది రజోగుణం యొక్క లక్షణాలు.
0: దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ రజోగుణం.
1: ఎక్కడైనా కూడా జూకుపోయి చూచినారంటే అక్కడ చిరుత, పులి, నక్క ఇలాంటి వాటిని చూస్తే మీరు చక్కగా తెలుస్తుంది. ఎప్పుడు చూసినా అటో ఇటో అటో ఇటో తిరుగుతుంటాయి, కానీ ఒక్క నిలకడగా ఉండేటువంటి స్వభావం కాదు వానికి.
0: దిస్ బికమ్స్ క్లియర్ ఫర్ యూ ఇఫ్ యూ గో అండ్ వాచ్ ది అనిమల్స్ ఇన్ ద జూ, బీ ఇట్ చీతా, టైగర్ ఆర్ ఎ ఫాక్స్, దే వుడ్ నాట్ బి క్వైట్ అండ్ స్టడీ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: కారణం ఇది రజోగుణం యొక్క స్వభావం.
0: ద రీజన్ ఈస్ దాట్ దే ఆర్ హ్యావింగ్ రజోగుణ. దిస్ ఇస్ ది
1: మానవుని యందు, మానవుని హృదయం నందు ఈ రజోగుణము ప్రవేశించిన అది నిరంతరం కూడా చెల్లింపు చేస్తుంటాది.
0: ఇఫ్ రజోగుణ వంట ఎంటర్ ఇన్ టు ది హార్ట్ ఆఫ్ మ్యాన్, ఇట్ మేక్స్ మ్యాన్ అన్స్టడీ అండ్ మూవింగ్.
1: చెల్లింపు చేయటమే కాదు, భ్రమింప కూడా చేస్తుంటారు.
0: ఇట్ ఇస్ నాట్ మెయిన్లీ మేకింగ్ ఎ పర్సన్ అన్స్టడీ, ఇట్ విల్ మేకింగ్
1: భ్రమింప చేయటమే కాదు, వస్తువులు వరిస్తూ కూడా వస్తుంటారు.
0: నాట్ మెయిన్లీ హీ గెట్స్ డెల్యూడెడ్, హీ గోస్ ఆన్ డిజైరింగ్ ఫర్ ది ఆబ్జెక్ట్.
1: జగత్తును వరించటము,
0: డిజైరింగ్ ఫర్ ద వరల్డ్,
1: ఆశలను భ్రమించటము,
0: గెటింగ్ హీ డెల్యూడెడ్,
1: దేహాన్ని చెల్లించటం,
0: మూవింగ్ ద బాడీ.
1: ఈ మూడింటి యొక్క గుణములు రజోగుణములకు ప్రధానమైనటువంటి లక్షణాలు.
0: దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ క్వాలిటీస్ విచ్ బికమ్ ది ఫీచర్స్.
1: మనము ఒక చోట కూర్చుంటే నిలకడగా కూర్చోలేము.
0: దట్స్ వై వెన్ వీ స్క్వాట్ ఇన్ ఎనీ పర్టికులర్ ప్లేస్ వీ వుడ్ బి స్టడీ.
1: ఎప్పుడు చూసినా ఏదో ఒకటి కదులుతూనే ఉంటుంటుంది.
0: Whenever you just see some part of the body or the other would be moving.
1: దీనిని అశ్వత్థవృక్షం అని కూడా పేరు పెట్టారు.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ పీపుల్స్ ట్రీ.
1: అశ్వత్థ వృక్షంలో మీరు చూచే ఉంటుంటారు, గాలి లేకపోయినా కూడా ఆకులు ఎప్పుడు ఆడుతూనే ఉంటుంటాయి.
0: ఈవెన్ వెన్ దర్ ఇస్ నో బ్రీజ్ ఆర్ విండ్ ఇన్ ఎ పీపుల్ ట్రీ ది లీవ్స్ విల్ బి మూవింగ్ ఆల్ ద వైల్.
1: స్థిరత్వం లేనటువంటిది కనుకనే అశ్వత్థము అని దానికి పేరు వచ్చింది.
0: ది వెరీ వర్ అశ్వత్థము హెస్ కమ్ బికాస్ దర్ ఇస్ నో స్టడీనెస్.
1: స్థిరత్వం లేకపోవటం వల్లనే గుర్రమును కూడాను అశ్వము అని పేరు వచ్చింది.
0: యాజ్ హార్స్ ఇస్ నాట్ స్టడీ ఇట్ హెస్ గాట్ ద వర్డ్.
1: ఎప్పుడైనా చూడండి మీరు గుర్రమును, చెవు తప్పితే తోకనో, తోక తప్పితే కాలు, ఏదో ఒకటి అల్లాడిస్తూనే ఉంటుంటారు.
0: Whenever you see a horse, whether it is the ear or the tail or the leg, it will be moving all the while.
1: కనుకని దీనిని అశ్వమేధయాగము అని ఈ బుద్ధి కూడాను చాలా తిరుగుతుండేటువంటిది, చాలా అశ్వం వలె కదులుతుండే దానిని స్థిరత్వం చేసేటువంటి ఒక యాగమే అశ్వమేధ యాగం అని చెప్తూ వచ్చారు.
0: దట్ ఈస్ వై ది అశ్వమేధ యాగ ఆర్ ది సాక్రిఫైస్ ఆఫ్ హార్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ విచ్ విల్ హెల్ప్ యూ టు స్టడీ యువర్ మైండ్.
1: ఇది చాలా కొంచెం మానవత్వాన్ని కూడా మరిపింప చేస్తుంది.
0: దిస్ ఇన్ ఫ్యాక్ట్ మేక్స్ హ్యూమన్ నేచర్ బీన్ ఫర్గాట్.
1: ఈ రజోగుణములో అధిక భాగము కొంత పశుత్వము దానవత్వము చేరి ఉంటుంటాది.
0: ఇన్ దిస్ రజోగుణ దేర్ ఆర్ టూ క్వాలిటీస్, వన్ ఈస్ ఎనిమల్ నేచర్ అండ్ ఆల్సో డెమోనిక్.
1: కనుక తమో గుణమునకు గురువు కుంభకర్ణుడు.
0: దేర్ ఫోర్ ది ప్రిసెప్టర్ ఫర్ తమో గుణ ఈస్ కుంభకర్ణ.
1: రజోగుణమునకు గురువు రావణాసురుడు.
0: ది ప్రిసెప్టర్ ఫర్ రజోగుణ ఈజ్ రావణ.
1: సాత్వికమునకు గురువే అతను విభీషణుడు.
0: విభీషణ ఈజ్ ద ప్రిసెప్టర్ ఫర్ సాత్విక.
1: ఈ ముగ్గురు కూడాను అన్నదమ్ములే.
0: ఆల్ దీస్ త్రీ ఆర్ బ్రదర్స్.
1: కానీ ఈ ఇరువురు మాత్రం హృదయంలో ఉంటుంటే చాలా ప్రమాదాన్ని చెప్పిస్తారు.
0: బట్ ఇఫ్ యు అలౌ దీస్ టూ ఇన్ యువర్ హార్ట్ దే ఇట్ లీడ్ టు ఎ లాట్.
1: కానీ మోక్షములో ప్రవేశించే సమయం లోపల సాత్వికం కూడా కొంతవరకు దూరం చేసుకోవాల్సింది.
0: వెన్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్ యు హావ్ టు జస్ట్ రిమూవ్ యువర్సెల్ఫ్.
1: మీరు కూడాను ఒక సోదరత్వాన్ని పొందినటువంటివి,
0: ఆల్
1: ఒకే జాతికి చేరినటువంటివి.
0: ఆల్ దీస్ త్రీ బిలాంగ్ టు ది సేమ్ ఫ్యామిలీ అండ్ దేర్ ఇస్ బ్రదర్లీ రిలేషన్షిప్ బిట్వీన్ దెం.
1: కనుకనే ఈ త్రిగుణానికి అతీతమైనటువంటి ఒక స్థితిని పొందమని చెప్పిన బోధిస్తూ వచ్చింది వేదాంతం.
0: దట్స్ వై వేదాంత హాస్ బీన్ టీచింగ్ దట్ ట్రాన్సెండ్ ఆల్ దీస్ త్రీ గుణాస్.
1: త్రిగుణం,
0: త్రీ క్వాలిటీస్,
1: గిదలాకారం,
0: త్రీ ప్రాంగ్ లీఫ్,
1: త్రినేత్రంచ,
0: త్రీ ఐస్,
1: త్రీ ఆయుధం,
0: త్రీ వెపన్స్,
1: త్రిజన్మ పాప సంహారం,
0: డిస్ట్రాయింగ్ ది
1: ఏకమిల్బం శివార్పణం. ఈ మూడింటి కూడా అర్పితం చేయాలన్నారు.
0: ఆఫరింగ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ టు శివా హింసెల్ఫ్.
1: ఒక ముళ్ళు మన కాలులో విరిగినప్పుడు దాన్ని తీవడానికి గొడ్డలి కొడవలు తెస్తే ప్రయోజనం లేదు, తిరిగి ముళ్ళే తీసుకుని రావాలి.
0: ఇఫ్ వన్ థార్న్ వర్ టు ఎంటర్ ఇన్ టు యువర్ ఫుట్ టు రిమూవ్ ఇట్ యు నీడ్ నాట్ టేక్ ఎ కడ్జిల్ ఆర్ ఎ నైఫ్ బట్ యు హావ్ టు టేక్ ది హెల్ప్ ఆఫ్ అనదర్ థార్న్.
1: మనం ఒక ముళ్ళుతో ఇంకొక ముళ్ళు తీసిన తర్వాత ఇది తీసిన ముళ్ళే ఇది విరిగిన ముళ్ళే అని రెండు భేదం తీసుకోము, రెండింటిని తీసి పారవేస్తాం.
0: వన్స్ యు రిమూవ్ ది థార్న్ విచ్ హాస్ ఎంటర్డ్ ఇన్ టు అవర్ ఫుట్ యూ త్రో అవే బోత్ ద థార్న్స్ వితౌట్ ఎనీ డిస్టింక్షన్.
1: అదే విధంగానే తమో గుణమును రజోగుణంతో తీసేసేయాలి.
0: యూ హావ్ టు రిమూవ్ దిస్ తమో గుణ విత్ ద హెల్ప్ ఆఫ్ రజోగుణ.
1: రజోగుణమును సాత్విక గుణంతో తీయాలి.
0: యూ హావ్ టు రిమూవ్ రజోగుణ విత్ ద హెల్ప్ ఆఫ్ సాత్వగుణ.
1: కట్టగబడికి బ్రహ్మానందం అనేటువంటి సౌధములో ప్రవేశించే సమయంలో మూడింటిని పారవేయాలి.
0: బిఫోర్ యూ ఎంటర్ ఇన్ టు ది మ్యాన్షన్ ఆఫ్ బ్రహ్మానంద యూ హావ్ టు రిమూవ్ అండ్ త్రో అవే ఆల్ దీస్ త్రీ గుణ.
1: ఇందులో ఏ గుణం ఉండినప్పటికీ మనకు ఆనందం ప్రాప్తించదు.
0: వాట్ ఎవర్ గుణ యు ఆర్ హ్యావింగ్ యు విల్ నాట్ బి ఏబుల్ టు గెట్.
1: అందువల్ల త్రిగుణములకు అతీతమైనటువంటి వానిగా నీవు కామని అర్జునుడికి ఆదేశించాడు.
0: దట్స్ వై హీ కమాండెడ్ అర్జున టు ట్రాన్సెండ్ ఆల్ ద త్రీ గుణస్.
1: కనుకని ఈ త్రిగుణ భవాని ఈ త్రిగుణములు కూడాను కొంతవరకు అరికట్టుకునేటువంటి సమయంలో దీనిని దూరం గావించుకునే సమయంలో తగినటువంటి జాగ్రత్తను వహించమన్నాడు.
0: Therefore he has warned that you will have to take a lot of care while getting rid of all these three gunas.
1: ఈ విధమైనటువంటి యొక్క గుణముల యొక్క స్వభావాన్ని గుణముల యొక్క ఫలాన్ని అర్జునుడికి బోధించి అతన్ని అనేక విధములుగా కూడాను మానవత్వంగా తీర్చిదిద్దాడు.
0: After teaching the various qualities of these three gunas, he has just transformed him into a great man.
1: ఈ మూడింటికి మూల కారణము మనస్సు.
0: The most important primary cause for all these three gunas is the mind.
1: ఈ మనస్సు అమనస్కమయ్యేంత వరకు కూడాను ఈ మానవత్వం అనేటువంటి దాన్ని మనము తప్పించుకోవటం అసాధ్యం.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ ఇట్ ఆఫ్ దిస్ హ్యూమన్ నేచర్ అంటిల్ ది మైండ్ లూజెస్ ఇట్స్ వెరీ నేచర్ ఇట్ సెల్ఫ్ అండ్ బికమ్స్
1: కనుక మొట్టమొదట భగవంతునికి మనసును అర్పితం చెయ్యాలి.
0: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ విల్ ఆఫర్ అవర్ మైండ్ టు ది లార్డ్.
1: మనసును అర్పితం చేసిన తర్వాత మిగిలిన కార్యక్రమం తానే చూసుకుంటాడు.
0: After offering the mind to him completely, God will take care of us in all the other
1: respects. ఒకానొక సమయం లోపల జనక మహారాజు తన రాజ్యం లోపల ఎవరైనా పండితులు కాని మహనీయులు కాని ఋషులు కాని యోగులు కాని జోగులు కాని బైరాగులు కాని విరాగులు కాని ఎవరైనా సరే నాకు ఆత్మజ్ఞానమును బోధించాలి అని అందరికీ వర్తమానం పంపాడు.
0: Once upon a time, King Janaka sent word and message to people at large asking, be he a scholar, an educated person, a yogi, a maharshi, a jogi, whoever he be, he should come and teach me the knowledge of
1: అర్రము యొక్క ఒక రికాబులో కాలు పెట్టి రెండవ రికాబులో కాలు పెట్టే లోపల నేను నాకు ఆత్మానందం చేకూర్చాలి, బ్రహ్మ ప్రాప్తి చేకూర్చాలి అన్నాడు.
0: He also said that within a matter of a few moments, I should be able to get Brahma Gnana. While climbing the horse, before he completely climbs on it, he should be able to just get Brahma Gnana.
1: ఈ విధముగా ఎవరు చేయరో అలాంటి పండితులు కాని అలాంటి వేదాంతులు కాని అలాంటి యోగులు